0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: విద్యార్థులు,
1: స్టూడెంట్స్
0: చాలా గుణవంతులే,
1: దే ఆర్ వర్చువస్,
0: కానీ చాలా కొన్ని గుణహీనులే.
1: దేర్ ఆర్ అట్ టైమ్స్ దే మే బి లూజింగ్ దోస్ వర్చ్యూస్.
0: అర్జునుడు అనేక రకములైనటువంటి యుద్ధములు చేశాడు.
1: అర్జున ఫాట్ ఆన్ సెవెరల్ ఒకేషన్స్,
0: అనేక రకములైనటువంటి శౌర్యాన్ని చూపించాడు.
1: హి కుడ్ ఆల్సో డెమాన్స్ట్రేట్ ద వరల్డ్ వాట్ చివల్రీ ఈజ్,
0: కాండవనాన్ని దహించాడు.
1: అండ్ హి కుడ్ ఆల్సో గెట్ అ ఫ్లేమ్ ది హోల్ కాండవన.
0: కానీ ఇంత చేసినటువంటి అర్జునుడు,
1: దట్ అర్జున ద మైటీ,
0: చిన్న విషయంలో లోబడిపోయాడు.
1: ఇన్ ఎ స్మాల్ మ్యాటర్ హీ హాస్ లాస్ట్ హిమ్సెల్ఫ్ కంట్రోల్.
0: నా దేవ ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: విద్యార్థులు,
1: స్టూడెంట్స్
0: చాలా గుణవంతులే,
1: దే ఆర్ వర్చువస్,
0: కానీ చాలా

0: That Arjuna, the mighty,
1: చిన్న విషయంలో లోబడిపోయాడు.
0: In a small matter, he has lost himself control.
1: నా దేహాన్ని మర్దించావు కానీ నన్ను నీవు బంధించలేవు అన్నాడు.
0: You have arrested my body, but not the reality.
1: నా మనసును నీవు బంధించినప్పుడే అప్పుడు నీవు విజయాన్ని పొందినవాడు అవుతావు.
0: In fact, you will be victor if only arrest my mind and not the body.
1: సాధ్యం కాదని ప్రమేయ ఒకవైపున అర్జునుడు ఒకవైపున కృష్ణుని ప్రార్థించారు.
0: At that moment, as they found it impossible further, Pramila on one side, Arjuna other side, started praying to Krishna.
1: ఇద్దరికి మధ్యలో కృష్ణుడు ప్రత్యక్షమయ్యారు.
0: And Krishna stood in between the two.
1: Arjuna, ఈమె సామాన్యురాలు కాదు.
0: You are not ordinary one.
1: ప్రమీల మహాబలవంతురాలు.
0: Pramila is highly powerful.
1: మహాగుణవంతురాలు.
0: She is highly virtuous.
1: సరి అయినటువంటి ఒక గుణము ఆమె అందే ఉంటున్నది.
0: She has got the perfect nobility.
1: కనుక ఆమెని పెండాలు.
0: And you marry her.
1: అని ఇరువురు చేతులు పట్టి.
0: And he brought both the hands together.
1: చేర్చాడు కృష్ణుడు.
0: And then he joined the hands of the both.
1: అప్పటి నుంచి.
0: Since then.
1: Arjuna and Pramila. భార్యాభర్తలుగా నడుచుకుంటూ వచ్చారు.
0: The husband and wife, right from that time since then.
1: ఇరువురు భగవద్భక్తులుగా ఉండాలి.
0: Both of them can be devotees.
1: ఇరువురు వేరువేరు అభిరుచులుగా ఉంటుంటే ఏమాత్రం కూడా సౌఖ్యత కలగదు అక్కడ.
0: If they are of different temperaments in opposite directions, it is not possible for harmony.
1: ఎన్ని ప్రయత్నం చేసినప్పటికీ ఆయన చెప్పినట్టుగా శరీరాన్ని బంధించవచ్చును కానీ మనసును బంధించలేరు.
0: You may resort to any number of efforts. You may just imprison the body, but not the mind.
1: కనుక నీవు మొట్టమొదట మనసును బంధించు.
0: Therefore, first,
1: ప్రపంచమైపోతుంది.
0: Then everything will be in your hands.
1: కనుక ప్రపంచాన్ని బంధించడానికి ప్రయత్నం చేస్తే ఎంత సైన్యమును ఎంత సిపాయిలను ఇన్ని తుపాకులను ఇన్ని బాంబులను పెట్టినప్పటికీ జగత్తుని భస్మం చేస్తుంది కాని తన మనసును భస్మం చేయలేదు.
0: After all your weapons may be able to burn down the whole of the world, but not the mind.
1: కనుక విద్యార్థులారా,
0: స్టూడెంట్స్,
1: మొట్టమొదట మీ మనసును మీ స్వాధీనంలో పెట్టుకోండి.
0: ఫస్ట్ హ్యావ్ ఎ కంట్రోల్ ఓవర్ యువర్ మైండ్.
1: కేవలం ఒక భగవంతునికి మాత్రమే అర్పితం చేయండి.
0: And offer your mind to God only.
1: అన్ని తానే చేయగలడు.
0: God can do everything for you.
1: ఏదైనా చేయగలడు.
0: He can do anything for that matter.
1: కనుక
0: therefore
1: మీరు భగవద్భక్తితో
0: all the devotion
1: సర్వత్రా ఉన్నది భగవంతుడే అని
0: with the feeling that God is everywhere.
1: ఎందుకని అందులేని సందేహం వరదు.
0: Never doubt that God is here and doesn't exist over there.
1: భగవంతుడు అందు వెతుకుతున్న అందందే కనడు.
0: God is present everywhere. Wherever you search, you will find him there.
1: కనుగా మీరు దైవ భక్తిని కలిగి కర్తవ్య కర్మలు ఆచరించుకుంటూ మీ విద్యను మీరు బోధించుకుంటూ మీ విద్యను మీరు ఆచరించుకుంటూ చక్కగా మంచి పేరుని పొందండి.
0: Therefore, all the devotion, discharge your duty, earn all this knowledge and education, practice what you have learnt and get a good name.
1: మీరు చదువుకోవద్దు అని నేను చెప్పలేను. నేను
0: భగవాన్ నెవర్ సెడ్ డోంట్ స్టడీ.
1: చదవలసిందే.
0: యూ షుడ్.
1: కానీ అది లౌకికమైన ధర్మాన్ని బోధిస్తుంది.
0: దట్స్ ఆల్ అమౌంట్ టు సెక్యులర్ నాలెడ్జ్.
1: ఆధ్యాత్మికము అలౌకికమైన బోధింది.
0: బట్ ది స్పిరిచువల్ నాలెడ్జ్ ఇస్ ట్రాన్సెండెంటల్.
1: కానీ హృదయాన్ని సక్రమంగా నింపడానికి తగిన ప్రయత్నము ఈ హృదయ పరిశీలన చాలా అవసరము.
0: దేర్ఫోర్ ప్రాపర్ ఎంక్వైరీ ఆఫ్ ద మైండ్ స్టడీనెస్ ఆర్ అబ్సల్యూట్లీ ఎసెన్షియల్.
1: కనుక విద్యార్థులారా,
0: స్టూడెంట్స్,
1: మీరు ఈనాడు పూర్తి సంవత్సరం పూర్తి చేసుకుని ఇండికి వెళుతున్నారు.
0: యు హవ్ కంప్లీటెడ్ వన్ అకాడమిక్ ఇయర్, యు విల్ బి గోయింగ్ ఫర్ వెకేషన్.
1: కానీ రేపటి నుంచి పేపర్ చూసుకుంటూ వస్తున్నారు.
0: బట్ టుమారో ఆన్వర్డ్స్ విల్ బి గోయింగ్ త్రూ ద పేపర్స్.
1: నా నంబర్ వస్తుందా లేదా, నా నంబర్ వస్తుందా లేదా, నా నంబర్ వస్తుందా లేదా, దీనిపై మీరు కాన్సన్ట్రేట్ చేస్తున్నారు.
0: అండ్ యు విల్ సర్టన్లీ వాచింగ్ reading all the numbers in order to find out whether your number is there in results or not.
1: Kali number chusukuntu poyetunte variki sari number raalu.
0: If you go on wanting to find your own number, you will never find it.
1: Number ni chudakabedu.
0: Not the number that should be mindful.
1: Ee oka hrudayanni vicharinchi.
0: So inquire within yourself.
1: Ee sariga rasana leda.
0: Have you written well or not?
1: Ee sariga rasukunte tappaga nenu pass avutanu.
0: If I have written very well, I am bound to pass.
1: నేను సరిగా రాయకపోయినప్పటికీ పేపర్లో నా పేరు నా నంబర్ వచ్చేస్తే నేను ఆనందించకూడదు.
0: If you have not written well, even if you find your number there, on the results sheet,

0: యూ షుడ్ నాట్ బి డిలైటెడ్
1: కనుక నేను నంబర్ పైన మీరు ఆశ పెట్టుకోకండి
0: దేర్ఫోర్ డు నాట్ థింక్ ఆఫ్ ద నంబర్
1: మంచి నంబర్ నంబర్ వన్ మ్యాన్ కావాలి
0: ఇట్స్ నాట్ ద నంబర్ యూ షుడ్ బి నంబర్ వన్ మ్యాన్ ఇన్ దిస్ వరల్డ్
1: మన డాన్స్ పిల్లలు రామయ్య వంటి కొడుకు కావాలని సీతమ్మ వంటి బిడ్డ కావాలని ఇంటి పాడారు సీతమ్మ వంటి బిడ్డ కావాలని
0: వన్ షుడ్ హ్యావ్ ఎ డాటర్ లైక్ సీత
1: నిజమే బిడ్డ వస్తుంది
0: ఎస్ యు మే హ్యావ్ ఇట్
1: రామయ్య వంటి కొడుకు కలుగుతాడు
0: యూ విల్ ఆల్సో హ్యావ్ సన్ లైక్ రామ
1: కానీ ఇక్కడ మధ్య లోపల రావణుడు సుప్రక బయలుదేరితే ఇద్దరికి చాలా ద్వేషం అయిపోతుంది
0: బట్ వెన్ వన్స్ యూ ఫైండ్ రావణ అండ్ సూర్పణక సచ్ పీపుల్ అరౌండ్ వాట్ ఈజ్ ఇట్ టు గెట్ ఎక్సెప్టింగ్ రైవల్
1: సీతమ్మ బిడ్డ కావాలని అంటే సీతమ్మ వంటి కూడా మనలో ఉండాలి
0: ఇఫ్ యూ వాంట్ టు హ్యావ్ ఎ డాటర్ ఆఫ్ ద టైప్ ఆఫ్ సీత యూ షుడ్ హ్యావ్ దోస్ క్వాలిటీస్
1: రామయ్య వంటి కొడుకు కావాలంటే రామయ్య వంటి ధర్మం తనలో ఉండాలి
0: ఇఫ్ యూ వాంట్ ఎ సన్ ఆఫ్ ద టైప్ ఆఫ్ రామ యూ షుడ్ హ్యావ్ ధర్మ ఇన్ యూ
1: కానీ రావణుడి వంటి ఒక బుద్ధి ఉంటుండి రాక్షసి సూర్పణక వంటి కోడలు వచ్చేసేస్తే మధ్యలో ఇంట్లో ఏ విధంగా ఉంటారు
0: బట్ ఇఫ్ యూ హ్యావ్ ఆల్ ద డెమోనిక్ ద క్రూయల్ క్వాలిటీస్ ఆఫ్ రావణ అండ్ ఆల్సో సూర్పణక హౌ డు ఎక్స్పెక్ట్ రామ అండ్ సీత
1: కనుక మనం ఎట్టి రూపం రావాలంటున్నాము అట్టి గుణం మనలో రావాలి
0: దేర్ఫోర్ యూ షుడ్ హ్యావ్ దట్ క్వాలిటీ ద ఫార్మ్ ఆఫ్ వాట్ టైప్ యూ వాంట్
1: ఈ విధంగా ఉండినప్పుడే సరైనటువంటి ఒక సహనము శాంత అన్ని కలుగుతాయి
0: దెన్ ఓన్లీ దేర్ బి హార్మనీ టాలరెన్స్ అండ్ పీస్
1: పీస్
0: పీస్
1: పీస్ ఎట్లా వస్తుంది మనకు
0: వెన్ డూ యూ గెట్ పీస్
1: గుణమును అరికట్టినప్పుడే పీస్ మనకు వస్తుంది
0: వెన్ యూ కంట్రోల్ యువర్ సెల్ఫ్ దెన్ యూ కెన్ బి పీస్ఫుల్
1: గుణమును అరికట్టుకోకుండా పీస్ కావాలనుకుంటే పీస్ రాదు పీసెస్ అవుతుంది
0: ఇఫ్ యూ కెనాట్ కంట్రోల్ యువర్ సెల్ఫ్ యూ కెనాట్ గెట్ పీస్ యూ గెట్ ఓన్లీ పీసెస్
1: కనుక మీరు పీస్ కావాలనుకున్నప్పుడు మనం శాంతంగా ఉండాలి
0: సో యూ షుడ్ రిమైన్ పీస్ఫుల్
1: ఎవరేమన్నను ఎవరేమి చిత్రను ఎవరేమి కొట్టినను కూడా శాంతంగా ఉంటుంది
0: లెట్ ఎనీబడి సే ఎనీథింగ్ లెట్ దెమ్ మ్యాన్ హ్యాండిల్ యూ లెట్ దెమ్ అక్యూజ్ యూ బట్ యూ రిమైన్ ఇన్ పీస్
1: ఎవరైనా నన్ను తిట్టినప్పుడు నన్ను ఎక్కడ తిట్టాడు తిట్టలేదు అన్నారు కానీ నేను వేరే ఉన్నాను కాబట్టి ఆ తిట్టు నాకు సంబంధం లేదు
0: ఇఫ్ ఎనీవన్ స్కోల్డెడ్ యూ జస్ట్ థింక్ ఇట్ ఇస్ ఓన్లీ ద టంగ్ దట్ సెట్ ఇట్ దే డోంట్ రిలేట్ టు యూ
1: నేను సపరేట్ తిట్టు సపరేట్
0: ఐఎమ్ సపరేట్ ఫ్రమ్ యూ యూ ఆర్ సపరేట్ ఫ్రమ్ మీ
1: నీవే నీవి ఆ తిట్టును నీవు కనెక్షన్ చేసుకుంటే నీకు వచ్చి అందుతుంది
0: అనదర్ హ్యాండ్ ఇఫ్ యూ గో ఆన్ రిసీవింగ్ ఆల్ ద చార్జెస్ అక్యుజేషన్స్ నేచురల్లీ యూ లూజ్ ద బ్యాలెన్స్
1: ఒకడు వచ్చి నిన్ను కొడతాడు
0: వన్ కమ్స్ అండ్ బీట్స్ యూ
1: ఆ దేహం వచ్చి ఈ దేహాన్ని కొట్టింది
0: దట్ బాడీ హ్యాస్ బీటెన్ దిస్ బాడీ
1: దేహాన్ని కొట్టింది కానీ నన్ను కొట్టలేదు
0: He has beaten my body, but not
1: నన్ను కొట్టేకి ఎవరు తరము కాదు
0: నన్ కెన్ ఎవర్ అసాల్ట్ మీ
1: ఆ విధమైన ధైర్యంతో ఉంటే మనం ఎవరు కొట్టినా ఎవరు తిట్టినా మనం ఏమాత్రం కూడా వారిపై ద్వేషం కానీ కష్టం కానీ కనుక్కోదు
0: ఇఫ్ యూ గాట్ దిస్ డీప్ కన్విక్షన్ విత్ ఇన్ యూ యూ విల్ నాట్ బి ఎఫెక్టెడ్ బై ఎనీ కైండ్ ఆఫ్ స్కోల్డింగ్ అక్యుజేషన్
1: కనుక మనం అన్నింటికీ సరైనటువంటి దృఢంగా ఉంటుండాల
0: Therefore, we should have firm conviction in every aspect.
1: భక్తురాలైనటువంటి ఒక ఈమె చాలా ప్రయత్నపూర్వకంగా సాధించింది
0: Being a great devotee, she could put in all efforts and achieve.
1: కృష్ణ అందరూ ఎందరో ఎన్నో విధానాలు నిన్ను దూషిస్తున్నారు విమర్శిస్తున్నారు కానీ నేను నిరంతరము నిన్ను పూజిస్తున్నాను ఆరాధిస్తున్నాను ఆనందిస్తున్నాను
0: Krishna, many people praise you, many people criticize you, blame you. But I worship you all through. I sing your glory day and night.
1: Kana, nannu nee venduka rakshinchavu?
0: Why don't you protect me, my Lord?
1: Endu nannu dayachupu?
0: Why don't you shower your compassion?
1: Kanuka nannu naa paina dayachupu ani cheppindi.
0: Therefore she prayed that Krishna should be compassionate towards her.
1: ఆ యొక్క కంపాషన్ ఒక్కటి ఉంటుంటే నాకు ఎవరేమనుకున్నా నాకు తప్పు లేదు
0: విత్ యువర్ కంపాషన్ ఐ విల్ నాట్ బి బాదర్డ్ ఆఫ్ ఎనీథింగ్ దట్ ఇస్ సెడ్ అగెన్స్ట్ మీ
1: ద్రౌపది ఇన్ని విధములైనటువంటి యొక్క బాధలను అనుభవిస్తూ ఎంతో నిబ్బరంగా నిదానంగా శాంతముగా కృష్ణుడిని ఆరాధిస్తూ వచ్చింది
0: ద్రౌపది face all obstacles, problems in life, but she could be tolerant. She could face all the challenges of life because of forbearance and patience.
1: Chagaraja
0: said,
1: Rama,
0: నేను
1: నిన్ను ఎన్ని విధములుగా కూడా నువ్వు ప్రార్థించినప్పటికీ నీకు నా పైన దయ రాదు.
0: I've been praying to you, my Lord, in different ways, but you have not been compassionate to me.
1: ఎందుకోసం నీకు దయ రాదు?
0: Why should it happen?
1: నేను ఏమి అర్పితం చేయలేదు.
0: What is that I have not done?
1: నా సర్వస్వము నీకు అర్పితం చేశాను.
0: I have surrendered everything.
1: మదీయ ధనధాన్యాలు సర్వభార సమర్పితము ఆత్మానం శేషభూతమి రక్షమాం శరణాగతి అన్నాడు.
0: I have surrendered all my belongings, all the near and dear, and the self. You should only come to my rescue and protect me.
1: Kani, agar murke protect cheyamanchite chaladu, aa hrudayanni ivvali.
0: Though it is said verbally, he is yet to offer his heart.
1: Chala mandiki pillalaku konni doubts unnai.
0: Many students have many doubts.
1: Manishiki roopam untundadi, naamam untundadi.
0: Man has a name and form.
1: Kani atmaku roopam ledu, oka vidhamainatundi naamam ledu.
0: Atma has no specific name and form.
1: Atma roopam ledatundi, atmaku naamam ledatundi.
0: Atma is formless, has no definite name.
1: Aithe endukosam deenni nimichadu?
0: Then why should it exist?
1: ఒక్కొక్క వ్యక్తికి ఒక్కొక్క రూపము ఒక్కొక్క నామము ఇష్టంగా ఉంటుంటారు.
0: Each person has a definite name and form.
1: అనేక రూపములుగా ఉండినప్పుడు ఎవరు కూడా విశ్వసించరు.
0: When the forms are many, variety, nobody will be able to understand.
1: కానీ ఆత్మ అంటే అందరూ విశ్వసిస్తారు.
0: But in respect of Atma, everybody will develop faith.
1: నా ఆత్మనే నాకు సాక్షి.
0: Myself, Atma, is the witness.
1: Atma ane daniki roopam ledu, tappaga danni visvasistaru.
0: Though it has no form, everyone has got faith in it.
1: Daniki common name Atma ani. Oka Rama ante, oka Krishna ante, ee vidhanga aneka roopamulaku aneka naamamulu untuntayi.
0: There are so many names like Rama, Krishna.
1: Kaani ikkada roopame ledu.
0: But Atma has no form.
1: Naamame ledu.
0: It has no definite name.
1: కనుక ఆత్మ అనేటువంటిది ఒక రూపనామము లేనటువంటి ఒక దైవత్వం.
0: ఇట్ ఈస్ నేమ్లెస్ ఫామ్లెస్ డివినిటీ.
1: కనుక ఈ డివినిటీని మనం చక్కగా ఆరాధన చేసుకుంటే మనం దివ్యత్వం అనేటువంటిది తప్పక మనకు లభిస్తుంది.
0: Therefore, when we worship this divinity, which is nameless and formless, we can experience the divinity.
1: ప్రేమముదితమనసుకో

0: During the months of August and September 1984, Satya Sai Krishna delivered the essence of his divine song Bhagavad Gita in the form of 34 discourses. Radio Sai brings you now the 34th and final discourse on Gita Bhagavan delivered on 16th September 1984. In this discourse, Bhagavan expounds the interrelationship between Kaya, body, Karma, work, and Dharma, righteousness. He also revisits and re-emphasizes some of the important verses of Gita. Sri Bhagavan Vacha.
1: Karmanu Vandini Manishyaloke Jagattu Brahmamayamu.
2: The world is full of Brahman.
1: Brahmamayamaina Jagattu Karmamayamu.
2: Such a world which is full of Brahman is also saturated with action.
1: Srishti anunade karma.
2: Creation itself is associated with action.
1: Kanuka dehane dehame karma.
2: Therefore, body itself is as good as action.
1: Karma naga jiva siktiye.
2: Action refers to the power of life.
1: Jiva sikti upadhule dehamulu.
2: The manifestations of this power of life is bodies.
1: Upadam dharinchatam chetane dehamunaku karma ani peru.
2: As it has worn these bodies, it has been described as action.
1: Karma anusaramga dehamulu yerpaduchunnavi.
2: Bodies are forming on the basis of action performed.
1: Ee karmala yokka phalitamunu anubhavinche nimittamai kayamulu dharistunnayi.
2: We are taking human bodies in order to enjoy the fruits of action.
1: Kanukane karmanu vandini manushyaloki.
2: Therefore, it is said that I am bound, binding human beings by action.
1: Manushyattam anaga kevalamu mumuchchottamto koodinatundi maatrame kaaka కర్మతో అనుబంధమైనటువంటిది కూడాను మనము గుర్తించాలి.
2: When we think of humanity, we have to think humanity as associated not merely with liberation of action, but also with action.
1: మానవత్వము కర్మపూరితమైనటువంటిది.
2: Humanity is associated essentially with action.
1: తాను పూర్వము చేసినటువంటి కర్మ యొక్క ఫలితమును అనుభవించే నిమిత్తమై తాను దేహమును ధరిస్తున్నాడు.
2: A person gets a human body in order to enjoy the fruits of actions performed in the earlier
1: body. యతావత కర్మ అనగా దేహం అనే దీని యొక్క అర్థం.
2: The sum and substance of this is action means body.
1: కర్మక్షేత్రం అనగా దేహమే.
2: The field of action also is body.
1: ధర్మక్షేత్రం అనగా బ్రహ్మమే.
2: The field of dharma is Brahman.
1: దేశ కాలములు ప్రకృతి వికారములు.
2: The time and place are associated with nature.
1: సమస్తము కూడాను కర్మముల యొక్క ఫలితములే.
2: All the things are the result of action.
1: కనుకనే తస్మై నమః కర్మణే అని మొదలు కర్మకు నమస్కరించాలని ఉపనిషత్తు చెప్తూ వచ్చింది.
2: That is the reason why Upanishads have declared, offer your prostrations to karma.
1: మంచి కాని చెడ్డ కాని.
2: Be it good or bad.
1: పాపం కాని పుణ్యం కాని.
2: Be it sin or virtue.
1: ఇవి రెండు కూడాను భగవత్ విభూతులే.
2: These are all manifestations of the powers of the Lord.
1: కనుకనే యోగి అయినటువంటి వాడు మంచి చెడ్డలను లక్ష్యం చేయక ఏది లభించినప్పటికీ అది భగవత్ విభూతిగానే భావించి తాను అనుభవించటకు సిద్ధముగా ఉంటాడు.
2: దట్ ఈస్ ద రీజన్ వై ఏ యోగి వితౌట్ కేరింగ్ వెదర్ ఇట్ ఇస్ ఎ గుడ్ థింగ్ ఆర్ ఎ బ్యాడ్ థింగ్ ఈస్ యాక్సెప్టింగ్ ఎవ్రీథింగ్ దట్ హ్యాపెన్స్ టు హిమ్ యాజ్ ద విష్ ఆఫ్ ద లార్డ్.
1: కర్మను ఆచరించడమే ప్రధానమైనటువంటి కర్తవ్యంగా గుర్తిస్తాడు.
2: హీ కన్సిడర్స్ పర్ఫార్మింగ్ యాక్షన్ యాజ్ హిస్ ప్రైమరీ డ్యూటీ.
1: ఈ కర్మాచరణ జన్మ సార్థకత కోసం.
2: Performing action is to sanctify one's life.
1: ఈ జన్మ సార్థకము భగవత్ అనుగ్రహం చేతనే లభిస్తుంది.
2: For getting sanctifying the capacity to sanctify life we can get by grace of God.
1: భగవత్ వాగామృతం చేతనే ఇది లభిస్తుంది.
2: ఓన్లీ బై ది టీచింగ్స్ ఆఫ్ ద లార్డ్ వన్ కెన్ గెట్ ఇట్.
1: కనుకనే మొట్టమొదట దీనికి భగవద్గీత అని ఒక పేరు వచ్చింది.
2: దట్ ఈస్ ది రీజన్ వై దిస్ పర్టికులర్ స్క్రిప్చర్ హెస్ గాట్ ద నేమ్ భగవద్గీత.
1: గీత అనగా పాట.
2: గీత రెఫర్స్ టు సాంగ్.
1: ఎవరి పాట? భగవంతుడు పాడే పాట.
2: హూ సాంగ్ ఈస్ దిస్? ఇట్ ఇస్ ది సాంగ్ ఆఫ్ ద లార్డ్.
1: ఈ పాటను విన్న వారికి దుఃఖ నివృత్తి, ఆనంద ప్రాప్తి అని నిర్ణయించింది.
2: ఇట్ హెస్ ఆల్సో ఎస్టాబ్లిష్ దాట్ ఫర్ పీపుల్ హూ లిసన్ టు దిస్ పర్టికులర్ సాంగ్ దే వుడ్ బి ఏబుల్ టు ఓవర్కమ్ ది గ్రీఫ్.
1: ఈ పాట రుద్రభూమి యందు భద్రభూమి యందు సర్వత్రా పాడేటువంటి పాట కనుకనే ఇవి రెండు కూడా విభూతుల యొక్క లక్షణాలే అని కూడా నిరూపించింది.
2: వెదర్ ఇట్ ఇస్ ఇన్ ద బ్యాటిల్ ఫీల్డ్ ఆర్ ఇన్ ద ఫీల్డ్ అదర్వైజ్ దిస్ సాంగ్ ఈజ్ సంగ్.
1: సదకర్మ భగవత్ ప్రీత్యార్థమని మనం ఏమి చేసినప్పటికీ భగవత్ ప్రీత్యార్థంగా చేసినప్పుడే అది యోగంగా మారుతుంది.
2: వాట్ ఎవర్ యాక్షన్స్ ఆర్ పర్ఫార్మ్ వెన్ దే ఆర్ ఆఫర్ టు గాడ్ ఇట్ బికమ్స్ యోగ.
1: తిరుత్తండాళ్వార్ ఒక విషయాన్ని హెచ్చరించాడు.
2: తిరుత్తండాళ్వార్ హాస్ వార్న్ ఆర్ కాషన్డ్ అబౌట్ ఎ పర్టికులర్ థింగ్.
1: ఈశ్వర, నా ఆత్మనే నీవు.
2: హీ సెడ్ దట్ ఓ లార్డ్ ఈశ్వర యు ఆర్ మై ఆత్మన్.
1: నా బుద్ధియే నీ అర్ధాంగి అయిన పార్వతి.
2: మై ఇంటెలిజెన్స్ ఈజ్ యువర్ వైఫ్.
1: నా దేహమే నీ ఇల్లు.
2: మై బాడీ ఈజ్ యువర్ హౌస్.
1: నా నిత్య జీవితంలో ఆచరించేటువంటి సర్వ కర్మలు కూడాను నీ పూజా విధానములు.
2: ఆల్ ది యాక్షన్స్ ఐ పర్ఫార్మ్ యాజ్ మై రొటీన్ డ్యూటీస్ ఆఫ్ ద డే దే ఆర్ ఆల్ ఆఫరింగ్స్ అండ్ వర్షిప్.
1: నా ప్రాణములు నీ గణములు.
2: మై లైఫ్ బ్రెత్ ఇట్సెల్ఫ్ ఈజ్ యువర్ ప్రేయర్.
1: నేను ఎక్కడ సంచరించినప్పటికీ నీ ప్రదక్షిణే.
2: Wherever I just go about, that is circumambulating yourself.
1: Na maatalanniyunu nee mantramule.
2: Whatever word I utter, these are all
1: na cheriyalanniyunu nee poojale.
2: All my actions are worship for
1: ee vidhamuga sarveendriyamulu yokka chaitanyamunu bhagavata arpitam gaavinchatam chetane taanu goppa yogiga maaripoyadu.
2: He became a great yogi by offering all the actions performed by the sense organs as worship to the Lord.
1: మానవుడు చేసేటువంటి సర్వ కర్మలు కూడాను భగవద్ అర్పితముగా చేసినప్పుడు ఇది అనాసక్తి కర్మగా రూపొందుతుంది.
2: వెన్ మ్యాన్ పర్ఫార్మ్స్ ఆల్ యాక్షన్స్ యాజ్ అన్ ఆఫరింగ్ టు గాడ్ ఇట్ బికమ్స్ అనాసక్తి యోగ.
1: అనాసక్తి యోగమునందే పవిత్రమైనటువంటి ఆత్మతత్వం ఇమిడి ఉన్నదని గుర్తించారు యోగులు.
2: యోగీస్ హ్యావ్ రికగ్నైజ్డ్ దట్ ఇన్ అనాసక్తి యోగ ఆల్ ది గ్రేట్నెస్ ఈజ్ ఇన్హరెంట్.
1: ఒక చిన్న ఉదాహరణ,
2: వన్ స్మాల్ ఎగ్జాంపుల్.
1: అర్జునుడు భగవత్ ఆజ్ఞను శిరసావహించి యుద్ధమును ఆచరించాడు.
2: ఒబేయింగ్ ది కమాండ్స్ ఆఫ్ ద లార్డ్ హీ హాస్ ఫాట్ ఇన్ ద బ్యాటిల్ ఫీల్డ్.
1: మామను స్మరయుద్ధచ అన్నాడు, నన్ను స్మరించుచునే నీవు యుద్ధము చేయమన్నాడు.
2: హీ హాస్ కమాండెడ్ థింకింగ్ కంటిన్యూస్లీ ఆఫ్ మీ యు ఫైట్ ఇన్.
1: ఏది చేసినా నాకు అర్పితమైనటువంటి భావంతో నీవు చేయమన్నాడు.
2: Whatever you do it as an offering to me. This was the command.
1: ఆ విధమైనటువంటి అర్పితము నాకు ప్రీతికరమవుతుంది అన్నాడు.
2: This particular offering I like.
1: భగవత్ ప్రీతి లేకుండా భక్తుడు ఏ విధమైనటువంటి యొక్క గమ్యతను చేరుకొనలేడు.
2: Without having love of the Lord, no devotee would be able to reach the
1: goal. భగవంతుని ప్రసన్నం చేయటమే భక్తుని యొక్క లక్షణము.
2: The most important goal of a devotee is to please the Lord.
1: భగవంతుని తృప్తిని పరచటమే భక్తుని యొక్క ప్రధాన కర్తవ్యము.
2: ది మోస్ట్ ఇంపార్టెంట్ డ్యూటీ ఆఫ్ ఎ డివోటీ ఇస్ టు సాటిస్ఫై ద లార్డ్.
1: కనుక నీ కర్తవ్యాలని నిర్వర్తించమని నా ఆజ్ఞను శిరసావహించమని బోధించాడు కృష్ణుడు.
2: కృష్ణ హాస్ టాట్ పర్ఫార్మ్ యువర్ డ్యూటీస్, ఒబే మై కమాండ్స్.
1: ఈ విధమైనటువంటి ఆజ్ఞను శిరసావహించి యుద్ధము ఆచరించినప్పుడు ఈ యుద్ధమే ఒక యజ్ఞంగా రూపొందింది.
2: Obeying the commands of the Lord, when he fought in the war, it itself became a yagna.
1: Kani dakshudu yagnamuto prarambhinchadu.
2: On the other hand, daksha wanted to do yagna.
1: Ishwarunni tiraskarinchadu.
2: He disobeyed and disrespected Ishwara.
1: Rishula agnanu kudanu ullanghinchadu.
2: He disobeyed and violated the commands of rishis.
1: Mamakara ahankaram cheta yagnam prarambhinchadu.
2: With a sense of egoism and attachment he commenced yagna.
1: Ee ahankara tattvam anetundi idi oka yuddhamuga maaripoyindi.
2: This egoism converted the yagna into a battle.
1: Bhagavat agnate యుద్ధమును ఆచరించినటువంటి కృష్ణుని అర్జునునికి అది యజ్ఞముగా మారిపోయింది.
2: ఫైటింగ్ బికేమ్ యజ్ఞ ఫర్ అర్జున హూ ఒబేర్ ది కమాండ్ అండ్ ఫాట్ ఇన్ ద బ్యాటిల్.
1: భగవత్ ఆజ్ఞను ఉల్లంఘించి ఆచరించినటువంటి ఒక యజ్ఞము యుద్ధముగా మారిపోయింది.
2: యజ్ఞ విచ్ ఇస్ పర్ఫార్మ్డ్ వయలేటింగ్ ది కమాండ్స్ ఆఫ్ ద లార్డ్ ఇట్ బికేమ్ ఏ బ్యాటిల్.
1: కనుక ఏది యుద్ధము ఏది యజ్ఞము?
2: వాట్ ఈస్ ద వార్ అండ్ వాట్ ఈస్ యజ్ఞ?
1: భగవత్ అర్పితము గావించినటువంటి సమస్త కర్మలు కూడాను యజ్ఞముగానే రూపొందుతాయి.
2: ఆల్ ది యాక్షన్స్ పర్ఫార్మ్డ్ యాజ్ అన్ ఆఫరింగ్ టు ద లార్డ్ విల్ బికమ్ యజ్ఞ.
1: భగవత్ ఆజ్ఞను ఉల్లంఘించి
2: వయలేటింగ్ ది కమాండ్స్ ఆఫ్ ద లార్డ్,
1: శాస్త్ర విరుద్ధమైనటువంటి ప్రవర్తనలో ప్రవేశించి,
2: యాక్షన్స్ అండర్ టేకన్ వయలేటింగ్
1: అహంకార ఆడంబరముల చేత కర్మలు ఆచరించి,
2: యాక్షన్స్ పర్ఫార్మ్డ్ విత్ ఎ సెన్స్ ఆఫ్ ఈగోయిజం అండ్ పాంపాసిటీ,
1: రాగద్వేషములను విజృంభింపజేసినప్పుడు,
2: when he allows his own hatred and attachment,
1: yagnamainappudiki yuddham gaane maarutundi.
2: Even if it is yagna, it becomes a war and a battle.
1: Tana hudayamunandunnatundi yokka paritapamune bahirmukhamainappudu idi oka vidhamainatundi yokka vaadopavadamulaga roopondutundi.
2: When the anguish which is in the person takes the form of a word, it becomes an argument and counter argument.
1: Kanukane naa aagnanu sirasavahinchi neevu ఈ దేహాత్మ భావమును దూరం చేసుకోమన్నాడు.
2: ఒబేయింగ్ మై కమాండ్ రిమూవ్ యువర్ సెల్ఫ్ ఫ్రమ్ ద ఆస్పెక్ట్ ఆఫ్ బాడీ కాన్షియస్నెస్ ఆర్ ఐడెంటిఫైయింగ్ వన్ సెల్ఫ్ విత్ బాడీ.
1: అర్జున
2: అర్జున
1: మలమూత్ర దుర్గంధ మాంస రక్తముతో కూడిన
2: దిస్ పర్టికులర్ బాడీ ఫుల్ ఆఫ్ మ్యూకస్ అండ్
1: క్షణికమైనటువంటి దేహము నీవు కాదు.
2: You are not this body which is very temporary and transient.
1: Satchibhutudainatundi aatmane neevu.
2: You are only the witness which is in the form of aatman inside you.
1: Kevalamu aaradugulu ettu galiginatundi okka deham ee astapanjaramu neevu kaadu.
2: This particular physical frame which is 6 feet tall, this is not yourself.
1: Vishvatmaka swaroopudu neevu.
2: You are a cosmic personality.
1: Chaavu puttukalato koodinatundi ఈ శరీరము నీవు కాదు.
2: దిస్ బాడీ విచ్ ఈజ్ సబ్జెక్ట్ టు డెత్ అండ్ బర్త్, యువర్ నాట్ దిస్ బాడీ.
1: జనన మరణములు లేని శాశ్వత స్వరూపుడు అయినటువంటి ఆత్మవే నీవు.
2: యువర్ ఆత్మన్ విచ్ ఈజ్ బర్త్ లెస్ అండ్ డెత్ లెస్.
1: కాలము యొక్క చెప్పు చేతులలో కర్మలాచరించేటువంటి యొక్క క్షుద్ర స్వరూపుడు నీవు కాదు.
2: యు ఆర్ నాట్ సచ్ ఎ మీన్ పర్సన్ హూ ఈజ్ సబ్జెక్ట్ టు ది యాక్షన్స్, సబ్జెక్ట్ టు ది ప్యాసేజ్ ఆఫ్ టైమ్.
1: కాలమును చప్పరించేటువంటి, కాయమును ధరించినటువంటి కాంతి స్వరూపుడు నీవు.
2: యు ఆర్ ది వెరీ ఎఫల్జెంట్ ఫారం విచ్ హెస్ కాంకర్డ్ అండ్ విచ్ హెస్ మాస్టర్డ్ ఇట్సెల్ఫ్.
1: ఈ అనిత్య నిత్యం యొక్క తత్వాన్ని బోధించి,
2: టీచింగ్ దిస్ పర్టికులర్ డిస్క్రిమినేషన్ ఆఫ్ పర్మనెంట్ అండ్ ఇంపర్మనెంట్,
1: జ్ఞానాజ్ఞానముల యొక్క తత్వమును విచారించమని,
2: ఆస్కింగ్ టు ఎన్క్వైర్ ఇన్ టు విజ్డమ్ అండ్ ఇగ్నోరెన్స్,
1: ఈ నిత్యానిత్య సత్యమును గుర్తించమని,
2: ఆస్కింగ్ టు రికగ్నైజ్ ది డిస్క్రిమినేట్ అండ్ డిస్క్రిమినేట్ బిట్వీన్,
1: అప్పుడే నీవు స్థితప్రజ్ఞుడు కాగలవని,
2: బిట్వీన్ ట్రూత్ అండ్ అంట్రూత్ దెన్ ఓన్లీ విల్ బికమ్ స్థితప్రజ్ఞ,
1: సుఖ దుఃఖములను సమత్వంగా భావించమని,
2: ఆస్కింగ్ టు ట్రీట్ ఈక్వలీ సారో అండ్ జాయ్,
1: నిందాస్తుతులు దేహమునకే గాని ఆత్మకు కావని,
2: సెన్షన్ అండ్ ప్రైజ్ ఆర్ అసోసియేషన్ ద బాడీ అండ్ నాట్,
1: లాభ నష్టములు కర్మలతో కూడినటువంటివే కాని కాంతికి సంబంధించినవి కావని,
2: ప్రాఫిట్ అండ్ లాస్ ఆర్ అసోసియేటెడ్ విత్ activity and not with the atman.
1: Itte samattamaina chittamunu abhirudhi parchukomani,
2: asking him to develop this kind of equal mindedness,
1: appude nee kartavyamlo sarthakatanu sadinchagalavani,
2: then only you would be able to achieve fulfillment in your action.
1: Ee vidhamuga aneka vidhamuluga kudanu నిత్యానిత్య విషయ పరిశీలన ఎందు ఆ అర్జునుని ప్రవేశపెట్టాడు.
2: ఇన్ దిస్ వే హీ ఇంట్రడ్యూస్ అర్జున ఇన్ టు ది డిస్క్రిమినేషన్ ఆఫ్ ట్రూత్ అండ్ అన్ట్రూత్, పర్మనెంట్ అండ్ ఇంపర్మనెంట్ థింగ్స్ ఇన్ నంబర్ ఆఫ్ వేస్.
1: కనుకనే దైవము ఒక్క దేహముతో మాత్రమే కూడిన వాడు కాదని,
2: దేర్ ఫోర్ గాడ్ ఈజ్ నాట్ అసోసియేటెడ్ విత్ బాడీ అలోన్,
1: ఇది ఉపాధులతో కూడినటువంటి ఒక శక్తి కాదని,
2: God is not a power which is associated with only attributes.
1: Sarvatra undinatvanti yokka samatattvam ani,
2: this is a principle which is all pervasive and omniscient.
1: Idi kevalam devaki vasudevulaku puttinatvanti deham kadani,
2: this particular body is not merely born of devaki and vasudeva.
1: Dasaratha kauravulaku kausalyaku janminchinatvanti vaadu kadani,
2: this is not the body which is born of dasaratha and kausalya.
1: Ee upadhi maatrame neeku ఆదర్శప్రాయంగా నిరూపించుచున్నదని,
2: దిస్ బాడీ ఈజ్ ఓన్లీ హోల్డింగ్ ఇట్ సెల్ఫ్ యాజ్ అన్ ఎగ్జాంపుల్ ఫర్ యూ అండ్ మోడల్ ఫర్ యూ.
1: దైవత్వం సర్వత్వమైనటువంటి ఆత్మతత్వమని,
2: ది ప్రిన్సిపల్ ఆఫ్ డివినిటీ ఈజ్ ఆల్ పర్వేసివ్ అండ్
1: పదే పదే బోధిస్తూ వచ్చాడు.
2: రిపీటెడ్లీ అగైన్ అండ్ అగైన్ దిస్ హెస్ బీన్ టాట్ టు హిమ్.
1: అందువల్లని అర్జున, నేను ఈ భగవద్గీతను పూర్వం సూర్యునకు బోధించాను.
2: దట్ ఇస్ వై హీ అడ్రస్ అర్జున అండ్ సెట్ వెల్ అర్జున ఐ హావ్ టాట్ దిస్ భగవద్గీత ఇన్ ది ఫస్ట్ ఇన్స్టెన్స్ టు
1: సూర్యు ద్వారా మనువు వినగలిగాడు.
2: ఫ్రమ్ సన్ గాడ్ మనువు హర్డ్.
1: మనువు నుంచి ఇక్ష్వాకుడు విన్నాడు.
2: ఇక్ష్వాకు కేమ్ టు నో ఆఫ్ దిస్ పర్టికులర్ థింగ్ ఫ్రమ్
1: అక్కడ నుంచి రాజయోగుల ప్రవేశమైంది.
2: ఫ్రమ్ దెమ్ ఆన్వర్డ్స్ ది రాయల్
1: క్రమక్రమేణ ఇది అడుగున పడింది.
2: స్లోలీ అండ్ గ్రాడ్యువలీ దిస్ వాస్
1: ఈనాడు అట్టి పవిత్రమైనటువంటి యొక్క జ్ఞానమును నీకు ఉపదేశిస్తున్నానన్నాడు.
2: టుడే సచ్ ఎ సీక్రెట్ నాలెడ్జ్ ఐఎమ్ టీచింగ్ యూ టోల్డ్ అర్జున.
1: ఈ విషయం లోపల అర్జునునకు అనేక విధమైనటువంటి సందేహములు మనసులో చేరాయి.
2: వెన్ హీ హర్డ్ దిస్ అర్జున గాట్ ఎ నంబర్ ఆఫ్ డౌట్స్ ఇన్ హిస్ మైండ్.
1: సూర్యుడు ఏనాటి వాడు, కృష్ణుడు ఏనాటి వాడు, ఈనాటి కృష్ణుడు ఆనాటి అరుగు సూర్యునకు ఏ విధంగా బోధించాడు అని కొంత ఆలోచనలో మునిగాడు.
2: హీ బిగాన్ థింకింగ్ హౌ సన్ ఈజ్ అన్ ఏన్షియంట్ వన్, కృష్ణ ఈజ్ ఓన్లీ రీసెంట్లీ బోర్న్ వన్, హౌ కుడ్ కృష్ణ టీచ్ టు సన్ హూ ఈజ్ ద ఏన్షియంట్ వన్.
1: అర్జున, నీ సందేహం నాకు తెలుసు.
2: కృష్ణ ఇమ్మీడియట్లీ సెడ్ వెల్ అర్జున ఐ నో యువర్ డౌట్.
1: మనసు నెరిగిన మాధవుడు కనుక అతని చిరునవ్వు చేత, అర్జున ఈ దేహం మాత్రమే నేను కాదు.
2: He said with a smile as he knows all the minds and all the hearts, well Arjuna, I am not this particular body.
1: Na nenu ajudu.
2: I am one who does not have birth.
1: Sarvantaryami.
2: I am omniscient.
1: Sarvajnudanu.
2: I am omnipresent.
1: Desha kalamunaku emattam kudunu baddudu kaanatuvanti vaadanu.
2: I transcend all the time and place and space.
1: Sarva kalamulu endu kudunu nenu unnanu.
2: I exist in all times.
1: Kevalam kayavunu maatrame nevu pramanamga teesukoni ఈ ద్వాపర యుగమునకు చెందినటువంటి వాడుగా నీవు భావిస్తున్నావు.
2: బేసింగ్ యువర్ థాట్స్ ఆన్ ది ఆన్ మై బాడీ యు ఆర్ థింకింగ్ దట్ ఐ బిలాంగ్ టు ద్వాపర ఏజ్.
1: యుగములన్నీ నాలోనే ఉన్నవి.
2: ఆల్ దీస్ ఏజెస్ అండ్ ఆల్ దీస్ ఏన్స్ ఆర్ ఇన్ మై సెల్ఫ్.
1: కనుక ఈ దేహమునకు ఆ కాలమునకు సంబంధం ఏమాత్రం కూడా జమ కట్టకు.
2: డు నాట్ ట్రై టు ట్యాగ్ ఆన్ దిస్ పర్టికులర్ బాడీ టు ద టైమ్ ప్రిన్సిపల్.
1: కాయము మారుతుండవచ్చు,
2: బాడీ మే బి చేంజింగ్.
1: ఆ కాలమునందు నేను ఆయా కాలమును కాయములను ధరించి కర్మాచరణ నిమిత్తమై నేను ఇందులో ఉద్భవిస్తున్నాను.
2: అట్ డిఫరెంట్ టైమ్స్ ఐ టేక్ డిఫరెంట్ బాడీస్ అండ్ ఇన్ ఆర్డర్ టు పర్ఫార్మ్.
1: ఈ సత్యాన్ని గుర్తించినటువంటి అర్జునుడు దైవత్వం యొక్క సర్వజ్ఞత్వాన్ని కొంతవరకు అర్థం చేసుకున్నాడు.
2: ది మూమెంట్ హీ హర్డ్ దిస్ పర్టికులర్ థింగ్ హీ రికగ్నైజ్డ్ ప్రిన్సిపల్ ఆఫ్ డివినిటీ.
1: సర్వజ్ఞత్వం అర్థం చేసుకోవటం అందరికీ సాధ్యం కాదు.
2: ఆల్ పీపుల్ విల్ నాట్ బి ఏబుల్ టు అండర్స్టాండ్ ది ఆమ్నిసియన్స్ ఆఫ్ గాడ్.
1: కేవలము బాహ్యమైనటువంటి చర్యను ఆధారం చేసుకుని
2: బేస్డ్ అపాన్ ఎక్స్టర్నల్ యాక్షన్స్ ఆఫ్ ద లార్డ్,
1: ఈ బాహ్య కర్మలను మాత్రమే మనం లక్ష్యం ఉంచుకొని
2: కీపింగ్ అన్ వ్యూ ఓన్లీ ది ఎక్స్టర్నల్ యాక్షన్స్,
1: దీని యొక్క భవిష్యత్తును మనము ఆలోచిస్తున్నాము.
2: విల్ బి థింకింగ్ ది ఫ్యూచర్ ఆఫ్ దిస్ డివైన్ ప్రిన్సిపల్.
1: కాదు కాదు, నీవు విశాల హృదయుడై అభివృద్ధి కావాలి అన్నాడు.
2: ఈ సే కమాండెడ్ డెవలప్ ఎ బ్రాడ్ మైండ్ అండ్ దెన్ డెవలప్ యువర్ సెల్ఫ్.
1: మొదలు నీవు వ్యక్తితో ప్రారంభం కా.
2: యు స్టార్ట్ విత్ ఇండివిజువల్ పర్సనాలిటీ.
1: ఈ వ్యక్తిత్వం నుంచి సమాజంలో ప్రవేశించు.
2: ఫ్రమ్ ఇండివిజువల్ టు సొసైటీ యు ఎంటర్.
1: నిరంతరము కూడా నీ వ్యక్తిత్వంలోనే నీ జీవితం నిరంతరంగా చేయించుకునకు.
2: డు నాట్ వేస్ట్ యువర్ ఎంటైర్ లైఫ్ థింకింగ్ ఆఫ్ ఓన్లీ అన్ ఇండివిజువల్.
1: ఈ వ్యక్తిత్వం అనేటువంటిది కేవలము ఒక రూపనామముతో మాత్రమే కూడి ఉంటుంది.
2: ఇండివిజువాలిటీ ఆర్ పర్సనాలిటీ ఆర్ అసోసియేటెడ్ విత్ నేమ్ అండ్ ఫామ్.
1: రూపనామమునకు అతీతమైనటువంటి ఒక విశాల తత్వాన్ని నీవు చేరాలి.
2: యూ హ్యావ్ టు రీచ్ దట్ పర్టికులర్ ప్రిన్సిపల్ విత్ ట్రాన్సెండ్స్ నేమ్ అండ్ ఫామ్.
1: అక్కడి నుంచి సర్వాత్మభావమైనటువంటి ఒక ధర్మస్వరూపాన్ని నీవు అనుభవించాలి.
2: యూ షుడ్ దెన్ ఎక్స్పీరియన్స్ దట్ పర్టికులర్ ప్రిన్సిపల్ విచ్ ఇస్ ఫుల్ ఆఫ్ ధర్మ.
1: ఎప్పుడు నీవు ద్వైతంతోనే ఉండటం చేత నీ యొక్క జీవితము కేవలం ఒక విధమైన ద్వంద్వంతో కూడి ఉంటుంది.
2: యాజ్ యూ ఆర్ సింప్లీ అసోసియేటింగ్ యువర్ సెల్ఫ్ విత్ డ్యూయాలిటీ యువర్ లైఫ్ ఈజ్ ఆల్సో మేనిఫెస్టింగ్ ఇట్ సెల్ఫ్.
1: ఈ ద్వైతం నుంచి విశిష్టాద్వైతంలో ప్రవేశించు.
2: ట్రావెల్స్ ఫ్రమ్ ద్వైత టు విశిష్టాద్వైత.
1: విశిష్టాద్వైతం నుంచి అద్వైతమే నీ గమ్యంగా భావించు.
2: కీప్ అద్వైత యాజ్ గోల్ ఫ్రమ్ విశిష్టాద్వైత.
1: కనుకని బుద్ధుడు కూడాను వేదము యొక్క విషయం తెలియకపోయినప్పటికీ వేదము యొక్క భావములను వేదము యొక్క ఆశయాలను తాను ఆచరించి నిరూపించాడు.
2: Buddha might not have told anything about Veda, but the feelings and the inner spirit of Veda he experienced and he demonstrated.
1: Buddham saranam gacchami annadu motta motta.
2: In the first instance he said Buddham saranam gacchami.
1: Idi kevalamu vyaktigatamainatundi.
2: This is individualistic.
1: Kramakramena sangham saranam gacchami annadu.
2: Gradually he mentioned sangham saranam gacchami.
1: Kevalamu వ్యక్తిగతమైనటువంటి యొక్క భావములు ఇది సంకుచితమైనటువంటి భావములుగా ఉంటాయి.
2: ఫీలింగ్స్ అసోసియేటెడ్ విత్ ఇండివిజువల్ అండ్ పర్సనల్ దే ఆర్ మియర్లీ సెల్ఫిష్ అండ్ నారో.
1: దీనిని సర్వస్వంగా నీవు భావించొద్దు.
2: యు షుడ్ నాట్ కన్సిడర్ దిస్ యాజ్ ఆల్.
1: సముద్రములో ఏ నీటి బిందువు వంటిదో ఇది.
2: ఇట్ ఈస్ సంథింగ్ లైక్ ఎ డ్రాప్ ఇన్ ద ఓషన్.
1: కనుక సంఘం శరణం గచ్చామి, నీ సంఘం లోపల ఒక సంఘస్వరూపుడుగా నీవు విశాల హృదయాన్ని ఏర్పరచుకోమన్నాడు.
2: Therefore he commanded you develop a heart with a broad mindedness with including the entire society within your scope.
1: సంఘమునకు రూపము లేదు.
2: Society does not have a form.
1: కేవలం వ్యక్తుల యొక్క సమూహమే సంఘం.
2: Society consists of individuals.
1: కనుక వ్యక్తిత్వం అనేటువంటిది అనేకత్వంగా చేరినప్పుడే ఇక్కడ సంఘము అనేటువంటి స్వరూపాన్ని ధరిస్తుంది.
2: వెన్ ఎ లార్జ్ నంబర్ ఆఫ్ ఇండివిజువల్స్ జాయిన్ టుగెదర్ ఇట్ బికమ్స్ సొసైటీ.
1: లైఫ్ ఇంటూ యూనిట్, ఒక విశాలమైనటువంటి ఆత్మతత్వాన్ని చేసుకున్నప్పుడు ఎంతో విశాలమైనటువంటి తత్వంగా రూపొందుతుంది.
2: వెన్ లైఫ్ ఈజ్
1: ఇన్ఫినిటీ అన్నారు. లైఫ్ ఇంటూ ఇన్ఫినిటీ,
2: లైఫ్ ఇంటూ ఇన్ఫినిటీ ఇట్ బికమ్స్ వెరీ బ్రాడ్ అండ్ ఇట్ బికమ్స్ డివినిటీ.
1: ఇది దైవత్వం.
2: దిస్ ఈజ్ డివినిటీ, దిస్ ఈజ్ దైవత్వం.
1: కనుకని సంఘం శరణం గచ్చామి, నీవు సంఘంలో విశాలమైనటువంటి హృదయుడుగా కమ్మన్నాడు.
2: Therefore he said in the society you develop broad mindedness.
1: అయితే ఈ సంఘము ఏదో కొంత గుంపుతో మాత్రమే కూడి ఉంటాది.
2: This society may consist of a few individuals.
1: ఒక దేశము సంఘము మరొక దేశమునకు సంఘమునికి ఏమాత్రము సంబంధం ఉండదు.
2: సొసైటీ ఇన్ ఎ పర్టికులర్ కంట్రీ మే బి డిఫరెంట్, ఇట్ మే హావ్ నథింగ్ టు డూ విత్ సొసైటీ.
1: ఒక పేరుతో ఉండినటువంటి సంఘము మరొక పేరుతో ఉండినటువంటి సంఘానికి సంబంధం ఉండదు.
2: A society by a particular name may have anything to do with society by another name.
1: Kanuka sangamu kudanu oka vidhamainatundi yokka haddulu untuntayi.
2: There are limits even for society.
1: Ee haddutho chekudinatundi cherinatundi ee sangamulu anta goppavi kaadu.
2: Do not consider the society which has limits as very great.
1: Kanukani sarvaatma bhavamunu dharinchinatundi yokka dharmam saranam gacchami annadu.
2: Therefore he said take shelter in dharmam which has got a very broad connotation.
1: Dharayititi dharma, jagattune dharinchinatvantidi ee dharmam.
2: Dharmam refers to the one which has borne the entire world.
1: Dharmam ante emiti aneetvantidi manam kontha vicharisthe aa padarthamu yokka gunami.
2: When we are try to find out the meaning of dharmam,
1: ee padarthamu yokka gunamu.
2: Dharmam refers to the nature of the object. Which object?
1: Parartham yokka guna gunamu idi yokka yadartham.
2: The real meaning of dharmam is the attributes of paramatma.
1: Parartham ee yokka vastuvu.
2: Parartham refers to this particular object.
1: Ade parabrahma tattvam.
2: This is the very principle of parabrahman.
1: Parabrahma tattvamunu aadharamuga chesukunnade dharmam.
2: Dharma is based upon parabrahma tattva.
1: Mayopadi mayopadi bhagavantudani antaru kaani kaadu dharmopadi bhagavantudu.
2: It is said that God has the body of maya. But he doesn't have the
1: Kanukane
2: body.
1: కనుకనే కృష్ణుడు ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే అన్నాడు.
2: Dharma is the body of God and therefore he has just said for establishing dharma I come again and again.
1: కనుకనే ధర్మ స్వరూపుడు భగవంతుడు.
2: God is the very form of dharma.
1: కనుక ధర్మం అనగా విశాలమైనటువంటి యొక్క దైవత్వాన్ని నిరూపించేటువంటిది ధర్మము.
2: Dharmam is one which proves broad nature and aspects of divinity.
1: కాన నీవు ఈ వ్యక్తిత్వం నుండి కొంతవరకు కూడాను దివ్యమైనటువంటి భావంలో ప్రవేశించమని చెప్పాడు కృష్ణుడు.
2: కృష్ణ హాస్ కమాండెడ్ ఫ్రమ్ దిస్ పర్టికులర్ ఫీలింగ్ ఆఫ్ పర్సనల్ ఇండివిజువాలిటీ.
1: ఈ దేహమును మాత్రమే నీ లక్ష్యం నందు ఉంచుకోకు.
2: డు నాట్ కీప్ దిస్ బాడీ యాజ్ ది ఎంటైర్ బేసిస్.
1: ఇది కేవలము నీ దృశ్యమునకు కనిపించేటువంటి ఒక ఉపాధి.
2: దిస్ ఇస్ ఓన్లీ ఎ ఉపాధి విచ్ యూ కెన్ సీ త్రూ యువర్ మార్టల్ ఐ.
1: నీ దృష్టిని విశాలము గావించుకోమన్నాడు.
2: బ్రాడన్ యువర్ విజన్ హీ కమాండెడ్.
1: దృష్టి బ్రహ్మమయమైనప్పుడే జగత్తు సర్వమయమైపోతుంది.
2: వెన్ ది విజన్ బికమ్స్ ఫుల్ ఆఫ్ బ్రహ్మన్ అండ్ ది ఎంటైర్ క్రియేషన్ బికమ్స్ ఫుల్.
1: లేక నీ దృష్టి ధర్మమయమైనప్పుడే బ్రహ్మము సర్వమయమైపోతుంది.
2: వెన్ యువర్ విజన్ ఈజ్ ఫుల్ ఆఫ్ ధర్మం The entire creation becomes the Brahma for you.
1: జగత్తును బ్రహ్మమయంగా నీవు చూడాలనుకున్నప్పుడు నీ దృష్టిని ధర్మమయం చేసుకోమన్నాడు.
2: If you want to see the entire creation as full of Brahma, your vision must
1: be ధర్మం ఏమిటి?
2: Your vision must be
1: వ్యక్తిగతంగా నీవు క్షత్రియుడవు.
2: Individually, personally, you are a క్షత్రియ.
1: ఈ క్షత్రియత్వమునకు తగినటువంటి కర్తవ్యము యుద్ధమే.
2: Fighting and war, waging a war is
1: నీవు కాలంత్రుకి కయ్యాన్ని తీసుకోనక్కర్లేదు.
2: You need not to invite battle.
1: కౌరవులే నీ కాలం దొక్కి కయ్యానికి సిద్ధమయ్యారు.
2: ఇట్ ఇస్ ది కౌరవాస్ హు హావ్ డిక్లేర్డ్ ఎ వార్ అగెన్స్ట్ యు.
1: కనుక నేను నీకు ఆజ్ఞాపించేటువంటిది నీ కర్తవ్యాన్ని నిర్వర్తించమన్నాడు.
2: మై ఓన్లీ కమాండ్ ఈస్ యు ఫాలో యువర్ డ్యూటీ.
1: ఈ కర్తవ్యాన్ని నా యొక్క ఆజ్ఞను శిరసా వహించి నీవు చెయ్యాలి అన్నాడు.
2: ఈవెన్ వైల్ పర్ఫార్మింగ్ యువర్ డ్యూటీ, ఒబేయింగ్ మై కమాండ్ యు పర్ఫార్మ్ యువర్ డ్యూటీ.
1: ఈ ధర్మం యొక్క స్వరూపాన్ని కూడా నువ్వు నిరూపించాడు.
2: హి హస్ ఆల్సో ప్రూవ్డ్ ది వెరీ ఫార్మ్ ఆఫ్ ధర్మ.
1: అర్జున, అగ్నికి దహన శక్తి తానే ధర్మం.
2: అర్జున, ఇట్ ఈస్ ది నేచర్ ఆఫ్ ఫైర్ టు బర్న్.
1: దహన శక్తియే లేకుండా అది బొగ్గవుతుంది కానీ అగ్ని కాదు.
2: ఇఫ్ ఫైర్ డస్ నాట్ హ్యావ్ ది పవర్ టు బర్న్, ఇట్ ఈస్ కోల్, ఇట్ ఇస్ నాట్.
1: మంచుకు చల్లదనము దాని యొక్క ధర్మము.
2: సిమిలర్లీ ఐస్ హ్యాస్ ది నేచర్ ఆఫ్
1: ఆ చల్లదనమునే కోల్పోయినప్పుడు అది మంచు కానేరదు.
2: ఇఫ్ ఇట్ ఇస్ నాట్ కోల్డ్ యూ కెనాట్ కాల్ ఇట్ ఐస్.
1: అదే విధంగానే ప్రతి కాయమునకు కూడాను మరణం అనేటువంటిది దాని ధర్మం.
2: ఇన్ ది సేమ్ వే డెత్ ఈజ్ నేచురల్ ఫర్ ఎవ్రీ హ్యూమన్ బాడీ.
1: కనుక తాను సహజధర్మాన్ని అనుభవించినప్పుడు దీనికి సంకోచం గాని విచారం కాని ఎందుకు?
2: వెన్ ఇట్ టేక్స్ ఇట్స్ నేచురల్ ఫార్మ్ అండ్ షేప్, వై షుడ్ వన్ బి వరీడ్ అబౌట్ ఇట్?
1: చక్కెరకు తీపి దాని సహజధర్మం.
2: ఇట్ ఈస్ నేచురల్ టేస్ట్ అండ్ నేచురల్ ధర్మ ఫర్ షుగర్.
1: ఈ తీపిని లేకపోతే అది ఉప్పు అవుతుంది.
2: ఇఫ్ ఇట్ ఇస్
1: చక్కెర కాదు.
2: ఇఫ్ స్వీట్నెస్ ఇస్ నాట్ దేర్ ఫర్ షుగర్, ఇట్ మే బి సాల్ట్, బట్ ఇట్ సర్టన్లీ నాట్ షుగర్.
1: కనుకనే అగ్నికి దహన శక్తి ఎట్టిదో, మంచుకు చల్లదనం ఎట్టిదో, పుట్టినటువంటి దేహమునకు చావు అట్టిది.
2: జస్ట్ యాజ్ బర్నింగ్ అండ్ ఈజ్ నేచురల్ ఫర్ ఫైర్, కూల్నెస్ ఈజ్ నేచురల్ ఫర్ ఐస్, సో ఆల్సో డెత్ ఈజ్ నేచురల్ ఫర్ ఎవ్రీ హ్యూమన్ బాడీ.
1: కనుక నీ బంధువులు మిత్రుల యొక్క పరిస్థితి నీ ఏమాత్రము కూడాను లక్ష్యం నందు ఉంచుకొనక యుద్ధంలో ప్రవేశించు.
2: Without caring therefore about your the bodies of your relatives, you should enter into
1: ఏ విధంగా నీవు ప్రవేశించాలి? ఈ స్థిత ప్రజ్ఞ లక్షణాన్ని దృష్టి ఎందుంచుకో.
2: కీపింగ్ ది వేరియస్ అట్రిబ్యూట్స్ ఆఫ్ స్థిత ప్రజ్ఞ.
1: ఈ మోహమును నిర్మూలము గావించుకో.
2: యు డిస్ట్రాయ్ ఆల్ యువర్ మోహ.
1: నిర్మమో నిరహంకార సశాంతి మధగచ్చతి. శాంతి అనేటువంటిది నీవు పొందాలనుకున్నప్పుడు ఈ అహంకారము ఈ మోహము అనేటువంటిది నిర్మూలము గావించుకోమన్నాడు.
2: ఇఫ్ యు వాంట్ టు అటైన్ పీస్, యు విల్ హావ్ టు డిస్ట్రాయ్ యువర్ ఈగో, ఈగోటిజం అండ్ ఆల్సో అటాచ్మెంట్.
1: కనుక దైవత్వాన్ని నీవు విస్మరించకు.
2: Do not give up God.
1: దైవాజ్ఞను ఉల్లంఘించకు.
2: Do not disobey the command of the Lord.
1: నీ మానవత్వాన్ని నీవు గుర్తించుకో.
2: Recognize your humanity.
1: ఈ మానవత్వంలో ఉండినటువంటిదంత మాయను నిర్మూలం గావించటమే.
2: All that is inherent in humanity is to destroy the maya.
1: మొన్న చెప్పాను మానవత్వం అనగా MAN, man.
2: The other day Swami has just said మానవత్వం refers to MAN.
1: M అనగా మాయా రిమూవ్.
2: M stands for removal of maya.
1: A, atma, see.
2: A stands for seeing of atman.
1: N, nirvanam attain.
2: N stands for attaining nirvana.
1: Maya nirmoolam gavinchi,
2: removing the ruining, I mean destroying maya.
1: Daivanni darshinchi,
2: take darshan of God.
1: Nirvanam ane atma anandamulo leenam kavatame manavattam yokka kartavyam.
2: Merging in the joy of atman, that is the very duty of man.
1: Deenini pade pade neevu chintistura.
2: Repeatedly, again and again, you should contemplate on this.
1: శాంతి అనేటువంటిది మనకు బజారులో లభించే పదార్థం కాదు.
2: పీస్ ఈజ్ నాట్ అన్ ఆబ్జెక్ట్ విచ్ ఇస్ అవైలబుల్ ఇన్ ది మార్కెట్.
1: లేక నీ రాజ్యం లోపల నీవు సంపాదించేటువంటిది కాదు.
2: ఇట్స్ నాట్ ఎ థింగ్ విచ్ కెన్ బి ఎర్న్డ్ ఇన్ యువర్ కింగ్డమ్.
1: లేక నీ బంధుమిత్రులు ఎవరైనా కూడా నీకు ప్రెజెంటేషన్ చేసేటువంటిది కాదు.
2: ఇట్ ఇస్ నాట్ ఎ గిఫ్ట్ విచ్ కెన్ బి గివెన్ బై యువర్ రిలేటివ్స్.
1: నీకు కావలసినటువంటి శాంతి నీ యందే ఉంటున్నది.
2: Peace is inherent and it is within you.
1: నీ యందే నీవు వెతుక్కున్నప్పుడే నీకు శాంతి లభిస్తుంది.
2: ఓన్లీ వెన్ యూ సర్చ్ ఫర్ ఇట్ విదిన్ యువర్ సెల్ఫ్ యుడ్ బి ఏబుల్ టు గెట్ ఇట్.
1: కనుక నీవు లోక దృష్టిని ఏమాత్రం కూడా నీవు ఉంచుకొనక అంతర్దృష్టిని అభివృద్ధి పరచుకోమన్నాడు.
2: దేర్ఫోర్ నాట్ హ్యావింగ్ ఎనీ టైప్ ఆఫ్ ఎక్స్టర్నల్ విజన్, యూ డెవలప్ ఇంటర్నల్ విజన్.
1: పశువు బయట దృష్టి కలిగినటువంటిది పశువు.
2: ఎక్స్ట్రావర్టెడ్ విజన్ ఓన్లీ అన్ ఎనిమల్ హ్యాస్.
1: అంతర్దృష్టి కలిగినటువంటి వాడే మానవస్సు.
2: ఎ మ్యాన్ హ్యాస్ ఇంట్రావర్టెడ్ విజన్.
1: కనుక ఈ మానవత్వాన్ని నీవు సార్థకం కావించుకోమన్నాడు.
2: He commanded, you sanctify, fulfill this particular aspect of humanity.
1: Once
2: upon a time,
1: Narada, ఎన్నో విద్యలను అభ్యసించి,
2: after learning quite a few things,
1: 64 విద్యలనంతా అభ్యసించినాడు.
2: After practicing 64 types of learning,
1: ఎన్ని విద్యలు నేర్చినప్పటికీ,
2: even after learning all these 64 skills,
1: కానీ అతను నిరంతరం కూడాను ఏదో ఒక విచార దృష్టిలో ఉండేటువంటి వాడు.
2: Continuously he was having some kind of worry or the other.
1: ఈ దుఃఖములు కానీ ఈ అశాంతి కానీ కారణం ఏమిటని అనేక విధములుగా విచారిస్తూ వచ్చాడు.
2: He began thinking, what is the reason for this kind of worry and this kind of lack of
1: sleep? సర్వ విద్యలకు నేను ఆలవాలమై ఉంటున్నాను.
2: I have mastered all the types of learning.
1: సమస్త విషయములు కూడాను నేను గుర్తించాను.
2: I have recognized all the aspects.
1: కానీ ప్రయోజనం ఏమిటి?
2: బట్ వాట్ ఇస్ ది యూస్?
1: నా దుఃఖాన్ని నేను నివారణ చేసుకోలేకపోతున్నాను.
2: ఐ హావ్ నాట్ బీన్ ఏబుల్ టు రిమూవ్ మై ఓన్ సారో.
1: ఏమి కారణమని సనత్ కుమారుని దగ్గరికి వెళ్ళాడు.
2: హి వెంట్ టు సనత్ కుమారా అండ్ ఆస్క్డ్ హిమ్ వాట్ ఇస్ ది రీజన్ ఫర్ దిస్.
1: సనత్ కుమారు చక్కగా సూటిగా తన హృదయానికి నాటుకుని పోయేటట్టుగా బోధించాడు.
2: సనత్ కుమార్ టాట్ ఇట్ ఇన్ సచ్ ఎ వే దట్ నారద వాస్ ఏబుల్ టు అండర్స్టాండ్.
1: నారద, నీ క్వాలిఫికేషన్ ఏమిటి అన్నాడు.
2: సనత్ కుమార్ ఆస్క్డ్ నారద, వాట్ ఆర్ యువర్ క్వాలిఫికేషన్?
1: సమస్త విద్యను నేను నేర్చుకున్నాను.
2: I have learned all the types of education.
1: నాకు తెలియనటువంటి విద్యలు ఏమిటి లేవు ఇంకా జగత్తులో.
2: There is nothing which I have not learned.
1: సనత్ కుమార్,
2: he said, so far so good. Well, have you learned ఆత్మ విద్య?
1: అది తప్ప అని నాకు తెలుసు అన్నాడు.
2: He said, accepting the ఆత్మన్ ఆర్థిక ఎడ్యుకేషన్,
1: అందులోనే తప్ప శాంతి మరొక దీంట్లో లేదు అని చెప్పాడు సనత్ కుమార్.
2: You can get peace of mind only in the knowledge
1: of ఆత్మ. దానిని పట్టినప్పుడే సర్వమును పట్టిన వారం అవుతావు.
2: When you catch hold of that particular thing by holding which you held up,
1: దేనిని తెలుసుకోవాలో దానిని తెలుసుకున్న తర్వాతనే సర్వమును గుర్తించినటువంటి వారం అవుతాము.
2: If you learn a particular thing by learning which you will have learned everything else, then only you would have learned.
1: తెలుసుకోవాల్సిన దానిని తెలుసుకోనకుండా అనవసరమైనటువంటి ఎన్ని తెలుసుకోని కానీ ప్రయోజనం ఏమిటి?
2: వాట్ ఈస్ ది యూజ్ ఆఫ్ లర్నింగ్ మెనీ థింగ్స్ వితౌట్ అండర్స్టాండింగ్ అండ్ లర్నింగ్ ది థింగ్ విచ్ ఇస్ ఎసెన్షియల్?
1: ఒక గ్రామంలో,
2: ఇన్ ఎ పర్టికులర్ విలేజ్,
1: ఇరుగు పొరుగు ఇంటిలో,
2: ఇన్ ద నైబర్హుడ్,
1: పెళ్లి ప్రారంభమైంది.
2: దేర్ వాజ్ ఎ మ్యారేజ్.
1: పక్కింటి ఆమెతో ఈ పెళ్లింటి ఆమె చెప్పుతూ ఉండాలి.
2: దిస్ పర్టికులర్ లేడీ వేర్ ది మ్యారేజ్ ఇస్ సెలబ్రేటెడ్, షీ వాజ్ టెలింగ్ ది నైబరింగ్ లేడీ,
1: అమ్మా మేము పెళ్లి చాలా మా బిడ్డకు చాలా వైభవంగా చేయాలనుకుంటున్నాము.
2: అమ్మా, వీ వాంట్ టు సెలబ్రేట్ ది మ్యారేజ్ ఇన్ ఎ గ్రాండ్ వే.
1: గొప్ప గొప్ప తంజావూరు బ్యాండ్ అంతా పిలిపించాము.
2: వీ హావ్ ఇన్వైటెడ్ తంజావూర్ బ్యాండ్ సెట్.
1: గొప్ప గొప్ప ఎంఎస్ సుబ్బలక్ష్మి ఇట్లాంటి వాళ్ళంతా మ్యూజిక్ మేము పిలుచుకున్నాము.
2: వీ ఇన్వైటెడ్ గ్రేట్ నంబర్ ఆఫ్ లర్నెడ్ మ్యూజిషియన్స్ లైక్ ఎంఎస్ సుబ్బలక్ష్మి.
1: సౌత్ కెనరా నుంచి వచ్చారు మాకంతా మంచి మంచి వంట వాళ్ళు. మంగళూరు బ్రాహ్మణులంతా వచ్చారు.
2: The cooks have come from South Kerala. Mangalore Brahmins have come.
1: Meeru kodanu maa inti bhojananiki raavali.
2: She invited her also. You please
1: maa bidda vaibhavalanta meeru chudali.
2: Should just enjoy all the grandeur.
1: Goppa vishalamaina pendalanta vestunnamu.
2: We are going to put on a very big pendal.
1: ఆ పక్కింటా అన్ని బాగానే ఉంటుండాలి, అబ్బాయి ఏ ఊరు వాడు, ఏం చదివాడు అని ప్రశ్నించింది.
2: ఆఫ్టర్ హియరింగ్ ఆల్ దీస్ థింగ్స్ ది నైబరింగ్ లేడీ షీ క్వశ్చన్, హూ ఇస్ ది బ్రైడ్ గ్రూమ్?
1: అదే ఇంకా నిర్ణయం కాలేదు.
2: అండ్ దిస్ లేడీ సెడ్, వెల్ దట్ ఈస్ నాట్ ఎట్ ఫిక్స్డ్.
1: పెళ్లికి పెళ్లి కొడుకు చాలా ప్రధానం.
2: ఫర్ ద మ్యారేజ్ బ్రైడ్ గ్రూమ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్.
1: పెళ్లి కొడుకును నిర్ణయించుకోకుండా బ్యాండ్లు వంట వాళ్ళు పెండాలు వేసి ఎవరికి పెళ్లి చేస్తారు?
2: Without fixing the bride groom, whom are you going to just marry?
1: అదే విధంగాని మానసికమునందు శాంతి లేకుండా ఎన్ని విద్యలు చదివితే గాని వచ్చిన ఫలితం ఏమిటి?
2: ఇన్ ద సేమ్ వే, వితౌట్ హ్యావింగ్ పీస్ ఆఫ్ మైండ్, వాట్ ఇస్ ది యూజ్ ఆఫ్ లర్నింగ్ సో మెనీ
1: స్టడీస్? కనుకని నీకు శాంతి అనేటువంటిది ఒక ఆధ్యాత్మిక మార్గంలో ఆత్మభావమునందు మాత్రమే తప్ప అన్య మార్గంలో నీకు లభించదని సనత్ కుమారుడు నారదును బోధించాడు.
2: సనత్ కుమార్ టాట్ నారద, ఓన్లీ ఇన్ బై అక్వైరింగ్ ఆత్మిక్ నాలెడ్జ్ అండ్ ఓన్లీ బై అక్వైరింగ్.
1: మానవుడు,
2: టుడేస్ మ్యాన్
1: రాగద్వేషములకు గురి కావచ్చు.
2: హీ ఈజ్ సబ్జెక్ట్ టు అటాచ్మెంట్ అండ్ హేట్రెడ్,
1: మమకార అభిమానములతో కూడటం చేత.
2: హీ ఈజ్ ఆల్సో సబ్జెక్ట్ టు పొసెసివ్ నేచర్ అండ్
1: తాను ఏం చేస్తున్నాడో,
2: వాట్ హీఈస్ డూయింగ్,
1: ఏ విధమైన స్థితిలో ఉంటున్నాడో,
2: ఇన్ వాట్ స్టేట్ హీఈస్,
1: తాను ఏమాత్రం కూడా విచారించలేకపోతున్నాడు.
2: హీ హాస్ నాట్ బీన్ ఏబుల్ టు థింక్ ఎనీథింగ్ అబౌట్ దీస్ థింగ్స్.
1: అంతటికీ తానే గొప్పగా భావిస్తున్నాడు.
2: He is considering himself to be the most important.
1: నాకు మించినటువంటి శక్తి మరొకటి లేదని భ్రమిస్తున్నాడు.
2: He deludes himself with the feeling that there is no greater than
1: him. ఈ నిత్యానిత్య విజ్ఞానం కోల్పోతున్నాడు.
2: On account of this delusion, he is losing his discriminating power.
1: అంతా నేనే చేస్తున్నానని భావిస్తాడు.
2: He considers that he is doing everything.
1: ఏదో ప్రపంచాన్నంతా తానే అద్దెకు తీసుకున్నట్టుగా అనుకుంటాడు.
2: He thinks as if he has heard the entire world.
1: ప్రపంచాన్ని నడిపేటువంటిది తాను కాదు.
2: ఇట్ ఈస్ నాట్ హీ హూ ఈస్ గోయింగ్ టు రన్ ది
1: ప్రపంచం యొక్క మంచి చెడ్డను తీర్చేటువంటి అధికారం తనకు లేదు.
2: హీ డస్ నాట్ హ్యావ్ ది పవర్ టు ఫర్ ది గుడ్ ఆఫ్ ద బ్యాడ్ ఆఫ్ ద వరల్డ్.
1: ఎవరు దీనికి సృష్టికర్తనో,
2: హూ ఎవర్ ఈస్ ది క్రియేటర్ ఆఫ్ దిస్ పర్టికులర్ వరల్డ్.
1: ఎవరు దీనికి రక్షణకర్తనో,
2: హూ ఎవర్ ఈస్ ద ప్రొటెక్టర్ ఆఫ్ దిస్ వరల్డ్.
1: ఎవరు దీనికి యజమానుడో,
2: హూ ఎవర్ ఈస్ ద మాస్టర్ ఆఫ్ ద వరల్డ్.
1: ఎవరు దీనికి నాథుడో,
2: హూ ఎవర్ ఈస్ ది
1: ఎవరు దీనికి పితనో,
2: హూ ఎవర్ ఈస్ ద ఫాదర్ ఆఫ్ దిస్ వరల్డ్.
1: అతనికి ఈ అధికారం ఉంటుంది.
2: ఓన్లీ హీ హ్యావ్ ద పవర్ అండ్ అథారిటీ ఫర్ దిస్.
1: పితాసి లోకస్య చరాచరస్య అని చరాచర జగత్తునకుడును నాథుడు ఒక్కడే ఉంటున్నాడు.
2: ఫర్ ది మూవబుల్ అండ్ ఇమూవబుల్ వరల్డ్ దర్ ఇస్ ఓన్లీ వన్ మాస్టర్.
1: ఇట్టి సత్యాన్ని మానవుడు గుర్తించాలి.
2: దిస్ ట్రూత్ ఎవ్రీ హ్యూమన్ బీయింగ్ హ్యాస్ టు రికగ్నైజ్.
1: తాత్కాలికమైనటువంటి యొక్క ఆవేశములకు కానీ,
2: ఫర్ టెంపరీ ఎక్సైట్మెంట్స్,
1: తాత్కాలిక సంబంధమైనటువంటి యొక్క క్రోధములకు కానీ,
2: ఫర్ యాంగర్ విచ్ ఇస్ టెంపరీ,
1: మానవుడు బలహీనుడు కారాదు.
2: వన్ షుడ్ నాట్ గివ్ వన్ సెల్ఫ్.
1: ఇది తరతరముల నుండి మానవుల్లో అడిగిపోయినటువంటి ఒక బలహీనత.
2: ఫర్ జనరేషన్స్ టుగెదర్ దిస్ ఈస్ ఎ గ్రేట్ వీక్నెస్.
1: కష్టములు,
2: వెన్ దర్ ఆర్
1: నష్టములు,
2: సారోస్,
1: బాధలు,
2: పెయిన్,
1: విచారములు,
2: వరీస్,
1: మనకు పరీక్షా ఘట్టములు.
2: దిస్ ఆర్ ఆల్ టెస్టింగ్ ఇన్స్టెన్సెస్.
1: మన ఎందున్నటువంటి ఒక బలహీనత బయటపడడానికి ఇది ఒక కారణములు.
2: ఇన్ ఆర్డర్ టు త్రో అవుట్ ఆల్ ద వీక్నెస్.
1: ఇలాంటి పరిస్థితులలో నీ ఓపికను, నీ ధైర్యమును, నీ నమ్మకాన్ని నీవు నిలబెట్టుకుంటావా లేదా అనేటువంటిది పరీక్షా ఘట్టంగా ఉంటుంటాయి.
2: ఆల్ దీస్ థింగ్స్ ఆర్ టెస్ట్ విచ్ టెస్ట్ వెదర్ యు ఆర్ హావింగ్ ద ఫర్మ్ ఫెయిత్, వెదర్ యు ఆర్ హావింగ్ పేషెన్స్.
1: కనుక కళాశాల పరీక్షల్లో లేక కాలే ఇంకే విధమైనటువంటి విద్యా సంస్థల్లోని పరీక్షల్లో మనం పాస్ అయినంత మాత్రం ప్రయోజనం కాదు.
2: దెర్ ఇస్ నో యూజ్ మియర్లీ బై పాసింగ్ ది ఎగ్జామినేషన్స్ కండక్టెడ్ బై ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ అండ్ యూనివర్సిటీస్.
1: కనుకనే చిన్నటి ఉపమానంగా చెప్తూ వచ్చాడు వేమన.
2: That is why Vemana has given a very good
1: chadugulanni uchi nerchi chaala viveki ai magidi tannirugudu mandamathudu.
2: It is the fools who not be able to recognize their own mind after learning all types.
1: Enta chadugu chadivi ee neethi unnanu heenuni gunambu manaledu.
2: Whatever learning one might have, a mean person will not be able to have good
1: knowledge. Tarachi chaduvu chaduva tarkavadame gaani poorna gnanam eppudu pondaledu.
2: After learning a lot of education, there could be only arguments and counter arguments.
1: Chaduvu chaduvu chadivi chavanganeetiki chaavuleni chaduvu chaduvu valiyu annadu.
2: What is the use of studying so much which does not have any value at all? It is better we learn which does not have depth.
1: Kanuka chaavuleni chaduvu emiti?
2: What is that education which does not have depth?
1: Adi atma chaduvu.
2: That is authentic knowledge.
1: దానికి చావు లేదు.
2: ఇట్ డస్ నాట్ హ్యావ్ డెత్.
1: పుట్టుకు ఉంటే కదా దానికి చావు.
2: యాజ్ దర్ ఇస్ నో బర్త్ దర్ ఇస్ నో డెత్ ఆల్సో.
1: కనుక పుట్టుకు ఉండినటువంటి ప్రతి పదార్థమునకు కూడాను మార్పు ఉంటుండాలి.
2: ఎవ్రీ ఆబ్జెక్ట్ విచ్ హాస్ బర్త్ దర్ ఇస్ మోడిఫికేషన్.
1: ఈ ప్రపంచం అంతా కూడా ఒక ఆకారంతో కూడినటువంటిది.
2: దిస్ ఎంటైర్ వరల్డ్ హ్యాస్ ఎ పర్టికులర్
1: ఆకారమునకు ఏనాడైనా కూడా భిన్నం కలగక తప్పదు.
2: యాజ్ ఇట్ హ్యాస్ ఎ ఫారం దెర్ విల్ బి చేంజ్ అండ్ దెర్ విల్ బి మోడిఫికేషన్.
1: కనుక ఎట్టి ఆకారము లేనిటువంటి యొక్క ఆత్మతత్వాన్ని మనం లక్ష్యంగా ఉంచుకున్నప్పుడే దీనికి ఎట్టి మార్పు కూడా లేనటువంటి యొక్క పరిస్థితిని మనం పొందగలుగుతాం.
2: వుడ్ బి ఏబుల్ టు రీచ్ ఏ స్టేట్ వేర్ దర్ ఇస్ నో చేంజ్ అట్ ఆల్ ఓన్లీ వెన్ వి కీప్.
1: ఏమీ తెలియనటువంటి ఒక పల్లెటూరు మనిషి రైల్లో ప్రయాణమై ఎక్కడో వెళ్ళడానికి వచ్చాడు.
2: A particular person, a villager who was a little ignorant, he wanted
1: ye naadu ee yokka prayanikudu rail ekkinatunti vaadu kaadu.
2: This particular person had not traveled by train earlier.
1: Oka peddaga pettallu garipinchukoni vachindi oka rail.
2: A train came with a number of bogies and wagons.
1: Vaa idi enta peddadi, inni pettallu garipinchukoni కన్నులతో చూచుకుంటూ లైన్ పైన వెళ్లిపోతుండాలని చాలా ఆశ్చర్యపడ్డాడు పాపం.
2: హి వాస్ సర్ప్రైజ్డ్ అట్ దిస్ పర్టిక్యులర్ థింగ్. హి థింకింగ్ దట్ దిస్ ఇస్ హావింగ్ ఎ నంబర్ ఆఫ్ క్యారేజెస్ అండ్
1: మనిషి కూడాను ఆ రైలు పైన కన్నీల పైన సరిగా నడచడానికి వీలు కాదే, ఈ జడమైనటువంటిది ఎంత కరెక్ట్ గా నడుచుకుని పోతుండాలని ఆశ్చర్యపడ్డాడు.
2: హి వాస్ సర్ప్రైజ్డ్ ఈవెన్ ఎ హ్యూమన్ బీయింగ్ వుడ్ నాట్ బి ఏబుల్ టు గో ఆన్ దోస్ రైల్స్.
1: ఈ రైల్లో ఎక్కడానికి నూర్ల మంది ప్రయాణికులు స్టేషన్ లో కాచుకొని ఉంటున్నారు.
2: హండ్రెడ్స్ ఆఫ్ ప్యాసింజర్స్ ఆర్ వెయిటింగ్ టు
1: వాళ్ళ లగేజ్ అంతా చూస్తే ఓ పెద్ద పెద్ద లారీలకు తగినట్టుగా లగేజ్ గా ఉంటుంది.
2: ద లగేజెస్ విచ్ దిస్ ప్యాసింజర్స్ హడ్ బ్రాట్ వర్ వెరీ హ్యూజ్ అండ్
1: తనలో తాను అనుకుంటున్నాడు
2: He was thinking within himself.
1: ఇంత మందిని ఎక్కించుకొని ఇంత సామాను అందులో పెట్టుకొని ఎట్లా మోస్తుంది ఇది అని యోచన చేస్తున్నాడు.
2: He was wondering how this train would be able to carry so many passengers and so much of luggage.
1: ఈ ప్రయాణికులు తక్కువ సామానైనా తీసుకుని ఉండకూడదా, పాపం ఈ రైలుకి ఎందుకు ఇంత బాధ పెడుతున్నారు అని ఆలోచన చేసుకున్నాడు.
2: హీ వాజ్ ఆల్సో థింకింగ్ విత్ ఇన్ హిమ్సెల్ఫ్, వై షుడ్ దీస్ ప్యాసింజర్స్ గెట్ సో మచ్ ఆఫ్ లగేజ్.
1: ఇంతమంది లోపల నేను కూడా దానికి ఎందుకు బాధ పెట్టాలని చెప్పని ఆ రైల్లో అందరూ ఎక్కుతుంటే తాను ఎక్కాడు, అందరూ ఎక్కడ సామాన్లు అక్కడ పడేసేసారు.
2: All those few, he also entered the train along with so many passengers. The passengers kept the luggages in the train.
1: ఎవరి పాటికి వారు సీటు పైన పండుకున్నారు.
2: They began relaxing in the seats.
1: ఎంత నిర్దయులు ఈ ప్రయాణికులు.
2: How cruel these passengers are.
1: ఇంత సామాను దానికి అడ్డగట్టి వారు నిశ్చింతగా నిద్రపోతున్నారని తాను తెచ్చుకున్న సామాన్ తన తలపైన పెట్టుకుని కూర్చున్నాడు.
2: He was wondering why these people should give so much of burden to the train by throwing the luggages in the compartment and relaxing.
1: Endukante na baru daniki em mattham ivakoodadu anukunnadu.
2: He kept the entire luggage on his own head thinking
1: na samanu nene em ostunnanani bhaminchadu paapam.
2: He deluded himself that he was carrying all his luggage.
1: Evaro prakara unnatvanti vyakti hetcharinchadu, emitayya nee avastha, ee samanu nee talapaina pettukovatam emiti, kinda pettakoodada annadu.
2: The co-passenger asked him, sir, why are you carrying this particular luggage on your own head? Why should you not keep it down?
1: Ayyo inta samanu mostunte naa samanu kuda daniki enduku baruvu pettalani nenu mostunnan annadu.
2: When the train is carrying so much of luggage, I do not want to add my own luggage also.
1: Chivada ninnu nee samanu annitni mosetvanti ee railu nee talapaina pettukunnanta maatram aa baruvu railu ke maatram sambandham lekunda unda.
2: A strange person, it is the train is carrying you and your luggage. By keeping the luggage,
1: dayadachinyam unnadi kaani vivekam ledu paapam aa yokka manavuni endu.
2: He has kindness and compassion, but he does not have intelligence and discrimination.
1: అదే విధంగా అర్జున, నీకు అనేక విధమైనటువంటి శక్తి సామర్థ్యం ఉంటున్నాయి.
2: ఇన్ ద సేమ్ వే అర్జున, యు ఆర్ హావింగ్ డిఫరెంట్
1: గొప్ప విద్యావంతుడవే,
2: యు ఆర్ హైలీ ఎడ్యుకేటెడ్,
1: ఇన్ని నిగ్రహం కలగాడవే,
2: యు హావ్ గాట్ సెల్ఫ్ కంట్రోల్,
1: మహాశక్తిని సాధించినటువంటి వాడవు,
2: యు హావ్ అకాంప్లిష్డ్ గ్రేట్ టాస్క్స్.
1: దైవత్వాన్ని మాత్రం అర్థం చేసుకోలేకపోతున్నావు.
2: బట్ యు హావ్ నాట్ బీన్ ఏబుల్ టు అండర్స్టాండ్ డివినిటీ.
1: ఈ దైవత్వాన్ని అర్థం చేసుకోలేనంత వరకు కూడాను నీకు ఈ విషాదం తప్పింది కాదు.
2: యాజ్ లాంగ్ యాజ్ యు డు నాట్ అండర్స్టాండ్ దిస్ డివినిటీ, యు కెనాట్ బి ఫ్రీ ఫ్రమ్ సారో.
1: నీవు ఈ విషాదాన్ని తప్పించుకుని నీ కర్తవ్యాన్ని ఆచరించాలంటే మొట్టమొదట నా యొక్క అనుగ్రహానికి పాత్రుడై నా ఆజ్ఞను శిరసావహించన్నాడు.
2: ఇఫ్ యు వాంట్ టు ఫ్రీ యువర్ సెల్ఫ్ ఫ్రమ్ సారో అండ్ అర్న్ ద గ్రేస్ ఆఫ్ ద గాడ్, దెన్ యు విల్ హావ్ టు ఒబే మై కమాండ్.
1: దేహము నీవు కాదు.
2: యు ఆర్ నాట్ ది బాడీ.
1: ఇంద్రియాలు నీకు సంబంధించినటువంటివి కాదు.
2: The sense organs have no connection with you.
1: ఇంద్రియాలు దేహముతో కూడినటువంటివి.
2: They are associated with the body. Sense organs.
1: దేహము కర్మతో చేరినటువంటిది.
2: Body is associated with
1: కర్మ ఫలితమే ఈ దేహము.
2: Body is the result of action.
1: అర్థం చేసుకోలేకపోతున్నావు.
2: But you have not been able to understand divinity.
1: ఈ దైవత్వాన్ని అర్థం చేసుకోలేనంత వరకు కూడాను నీకు ఈ విషాదం తప్పింది కాదు.
2: As long as you do not understand

0: దేహము కర్మతో చేరినటువంటిది.
1: బాడీ ఇస్ అసోసియేటెడ్ విత్
0: కర్మ. ఫలితమే ఈ దేహము.
1: బాడీ ఇస్ ది రిజల్ట్ ఆఫ్ యాక్షన్.
0: కర్మను ఆచరించుకుంటున్న దేహం సార్థకం కాదు.
1: ఇఫ్ బాడీ డస్ నాట్ పర్ఫార్మ్ యాక్షన్ ఇట్ ఇస్ నాట్
0: కర్మణ్యేవ అధికారస్య. నీవు ఈ కర్మను ఆచరించడంలోనే నీకు అధికారం ఉంటున్నది.
1: యూ హావ్ ఎవ్రీ రైట్ టు పర్ఫార్మ్ యాక్షన్.
0: మిగిలినవన్నీ నువ్వు నాకు అర్పితం చేయి.
1: ఆల్ ది రెస్ట్ యూ ఆఫర్ ఇట్ టు మీ.
0: లెమ్ము.
1: గెట్ అప్. అరైజ్.
0: లెమ్ము ధనుంజయ.
1: అరైజ్ ఓ ధనుంజయ.
0: ఇది బలీయము.
1: ఫేట్ ఇస్ వెరీ పవర్ఫుల్.
0: న్యాయము గెలుచు. న్యాయము గెలుచు.
1: జస్టిస్ ఆల్వేస్ ట్రిమ్స్.
0: నశించు స్వార్థము.
1: సెల్ఫిష్నెస్
0: సదా యుగ ధర్మం ఇదే కదోయి.
1: దిస్ ఇస్ ది
0: ధర్మిక
1: ఫ్రమ్ ఏజ్ ఆఫ్
0: నూరు గురు బిడ్డల తండ్రికైనా.
1: ఈవెన్ ఫర్ ఎ పర్సన్
0: అంత్యమున్న పిండమిలో దిక్కుగలగరట. ప్రారంభమని ఏమిటో
1: అట్ ద ఎండ్ ఇస్ వాట్.
0: నా యాజ్ఞ నీవు శిరసా వహిస్తే ఈ కౌరవుల యొక్క విషయం నేను చూసుకుంటాను.
1: ఇఫ్ యూ ఒబే మై కమాండ్ ఐ నో హౌ టు టేక్ కేర్ ఆఫ్.
0: నూరు మంది బిడ్డలు ఉండినటువంటి యొక్క ధృతరాష్ట్రునికైనా కట్టగనబడికి ఇంత పిండమిచ్చేటువంటి దిక్కు కూడా లేకుండా పోతారు.
1: For a person like Dhritarashtra who has 100 sons in the end, he will not be having even one to perform the
0: last night.
1: What is the reason for this?
0: Dhritarashtrani biddalu.
1: Because these are the children of
0: Dhritarashtra. Dhritarashtra. తనది కానటువంటి దాన్ని తనదిగా భావించుకునేటువంటి వాడు ధృతరాష్ట్ర.
1: ధృతరాష్ట్ర ఈజ్ వన్ హూ కన్సిడర్స్ థింగ్స్ విచ్ ఆర్ నాట్ హిజ్ అస్ హిజ్.
0: నీవు కూడా అతనికి సోదరుడుగా తయారవుతున్నావు.
1: యు ఆర్ ఆల్సో బికమింగ్ ఎ బ్రదర్ టు హిమ్.
0: దేహము నీవు కానటువంటి వాడు నాది అనేటువంటి దీంతో నువ్వు భ్రమిస్తున్నావు.
1: యు ఆర్ డెల్యూడింగ్ యువర్ సెల్ఫ్ విత్ ద బాడీ వెన్ ది బాడీ ఈజ్ నాట్ యువర్స్ రియలీ.
0: దేహము కానటువంటి నీవు దేహమును అని భావించుకోవటమే నీవు ధృతరాష్ట్ర యొక్క దృష్టి అన్నాడు.
1: You are developing the vision of Dhritarashtra by thinking that you are the body when the body is not in you.
0: Ajnanam.
1: This is ignorance.
0: ఈ అజ్ఞానమును దూరం చేసుకుంటే గాని ఈ జ్ఞానం నిన్నులో ప్రవేశించదు.
1: Unless you drive away ignorance, you will not be able to get wisdom.
0: ఈ ప్రవేశించడానికి నీవు కొంతవరకు నువ్వు విచారణ శక్తి చేయాలి అన్నాడు.
1: యూ హ్యావ్ టు డెవలప్ డిస్క్రిమినేషన్ అండ్ ఎంక్వైరీ. ది విజ్డమ్ షుడ్ ఎంటర్ యూ.
0: హృదయముందు దేహమందు.
1: హార్ట్ ఈజ్ విత్ ఇన్ ద బాడీ.
0: జీవుడుండు దేహమందు.
1: ది ఇండ్వెలర్ ఇస్ ఆల్సో ఇన్ ద బాడీ.
0: హృదయమందు దేవుడుండు.
1: ఇన్ ది హార్ట్ దేర్ ఇస్ గాడ్.
0: రెండు కూడి ఆటలాడి
1: these two will be playing
0: together. ఒకరినొకరు వీడుచుందరు.
1: They will be living separate.
0: ఆటలాటల బొమ్మలాటలు ఆడించే.
1: There is one who makes this play.
0: సూత్రధారి ఒకడు కలడు.
1: There is a director who conducts this play.
0: మంచి చెడ్డ బొమ్మలుండు.
1: There will be bad and good which will be.
0: రెండులోనే ఒకటి ఉండు అన్నాడు.
1: Inside both good and bad there is only one entity.
0: కనుక జీవుడుండు దేహమందు హృదయమందు దేవుడుండు. ఈ రెండు కూడా ఒక చోటనే ఉంటున్నాయి.
1: There is the indweller jiva inside the body. There is God inside the heart. Both are in the body.
0: దేహాన్ని నీవు ఆధారంగా చేసుకుని నువ్వు వారిని అనుభవిస్తున్నావే కాని దేహమే ఆధారం లేకపోతే వాళ్ళు సర్వాత్మక భావంతో ఉంటారు.
1: You are enjoying them on the basis of the body. If there is no body at all, they are all
0: kind of deha pranthini dooram chesi.
1: If you remove the delusion
0: jiva brahma ikhyana sandhanamulo.
1: If you want to bring about the unity of jiva
0: nityanandam anubhavinchavannadu.
1: You have to enjoy the eternal bliss.
0: Brahmanandamulo cheravannadu.
1: Enter into the ananda
0: advaita anandanni artham cheskovannadu.
1: Understand the ananda of advaita.
0: Ee vidhanga bodhinchi kattagadapatiki athaniki oka vidhamainatvanti chita pragna drushtini andinchadu.
1: After teaching in this particular way, he has been able to impart the
0: knowledge. Chitta-prajnulo undinatuvanti pradhana lakshanalu ekatma bhavame.
1: Feeling or a sense of same entity all over, this is the
0: indriyalaku ematram kudanu vasham kaaka.
1: Not being subject to the senses.
0: Samadhi chittudai.
1: Having a heart of
0: sukha-dukkhamulanu.
1: Sorrow and joy.
0: Manabhimanamulanu.
1: Attack.
0: Nindastitulanu.
1: Censure and praise.
0: ఒక్కటిగా భావించుకునేటువంటిది.
1: దట్ ఈస్ ఎ ఫీలింగ్ ఆఫ్ ట్రీటింగ్ ఆల్
0: యు అన్ని కూడా భగవత్ విభూతులుగా విశ్వసించేటువంటిది.
1: బిలీవింగ్ ఫర్మ్లీ దట్ ఆల్ దీస్ ఆర్ ది మేనిఫెస్టేషన్స్ ఆఫ్ డివినిటీ.
0: అట్టివాడే నిజమైన స్థితప్రజ్ఞుడు.
1: సత్య పర్సన్ అలో ఈజ్ రియల్ స్థితప్రజ్ఞ.
0: ఇటువంటి స్థితప్రజ్ఞుడై నా ఆజ్ఞను నీవు శిరసావహించమన్నాడు.
1: యూ బికమ్ సత్య స్థితప్రజ్ఞ అండ్ క్యారీ అవుట్ మై కమాండ్ హీ సెడ్.

0: Man today is striving hard to manage his time, energy and resources in the hope of achieving his dreams. But what is truly effective use of time? What is the true goal of human life? Get the answers to these questions in this eye-opening discourse of Bhagawan Baba, delivered on 21st April 1998 at Kodaikanal.
1: మంచివారి పొందు మంచివారి చెలిమి మహిలోన దొరుకదు. దుష్టులెందరైనా దొరుకుచుంద్రు. మంచివారి చెలిమి మహిలోన దొరుకదు. దుష్టులెందరైనా దొరుకుచుంద్రు.
2: On earth, in this world, it's not that easy to have friendship with good people. You have lots and lots of wicked people all around.
1: కనికిరాళ్ళు చూడ కలవు ఎందైనను. కనికిరాళ్ళు చూడ కలవు ఎందైనను. విలువగోలు వజ్రమొకటి కలదా.
2: The number of pebbles and stones everywhere. Do you find and get a most precious, valuable diamond?
3: ప్రేమస్వరూపులారా,
2: embodiments of love.
3: అనంత జగత్తులో, అఖిల ప్రాణికోటిలో మానవుడు అత్యంత ఉన్నత స్థితిని పొందినవాడు.
2: ఇన్ దిస్ వాస్ట్ యూనివర్స్ ఆఫ్ ఇన్ఫినిట్ నంబర్ ఆఫ్ లివింగ్ క్రీచర్స్ హ్యూమన్ బీయింగ్ ఈజ్ నోబ్లెస్ట్ అండ్ హైయెస్ట్.
3: మానవుడు ధనమును కోల్పోయినా దానిని తిరిగి ఇన్ని అవస్థలైన పడి దానిని సంపాదించగలడు.
2: మ్యాన్ ఇఫ్ హీ లూజెస్ మనీ he can regain by struggling hard.
3: Oka mitruni kolipoyina tirigi maroka mitruni aina kodanu thanu sampadinchukovaladu.
2: If he loses a friend, he can have another friend in his place.
3: Oka bhaaryanu kolipoyina rendava vivaham aadi maroka bhaaryanu aina kodanu pondagaladu.
2: If he loses his wife, he can get remarried and again have another wife.
3: Oka bhoomine kolipoyina తిరిగి అనేక అవస్థలతో ఆ భూమిని తిరిగి సాధించుకోగలడు మానవుడు.
2: ఇఫ్ మ్యాన్ లూజెస్ హిజ్ షేర్ ఆఫ్ ద ల్యాండ్, హీ కెన్ వర్క్ ఫర్ ఇట్ అండ్ రీగెయిన్ ఇట్.
3: కానీ మానవుని యొక్క దేహంను తిరిగి సంపాదించుకోలేడు.
2: మ్యాన్ కెన్ నాట్ రికవర్ గెట్ బ్యాక్ ద బాడీ వెన్ వన్స్ ఇట్ ఈస్ లాస్ట్.
3: మానవుని దేహము అత్యున్నతమైనటువంటిది.
2: హ్యూమన్ బాడీ ఈజ్ వెరీ ప్రెషస్.
3: జంతువునాం నరజన్మ దుర్లభం.
2: ఆఫ్ ఆల్ ద లివింగ్ క్రీచర్స్ ద హ్యూమన్ లైఫ్ ఈజ్ రేరెస్ట్ ఆఫ్ ఆల్.
3: ఇట్టి పవిత్రమైనటువంటి మానవత్వాన్ని ఈనాడు మానవుడు అర్థం చేసుకునలేక దానిని దురుపయోగం చేసుకుంటూ ఉన్నాడు.
2: మ్యాన్ ఈజ్ నాట్ ఏబుల్ టు రియలైజ్ హౌ సీక్రెట్ హిస్ హ్యూమన్ లైఫ్ ఇస్ అండ్ ఈజ్ మిస్యూజింగ్ ఇట్.
3: మానవుని యందున్నటువంటి దివ్యత్వాన్ని, మానవుని ఎందున్నటువంటి పవిత్రతను ఏమాత్రం కూడాను మానవుడు అర్థం చేసుకునేటకు ప్రయత్నించడం లేదు.
2: మ్యాన్ ఈజ్ నాట్ మేకింగ్ ఎన్ అటెంప్ట్ టు అండర్స్టాండ్ ద లేటెంట్ డివినిటీ అండ్ ద శాంక్టిటీ బిహైండ్ హిజ్ లైఫ్.
3: గడచిపోయిన రాత్రి ఎన్ని విధములు గడిబడి చేసినప్పటికీ అది మనకు తిరిగి రాదు.
2: ద బైగాన్ నైట్ కెన్ నెవర్ బి రికవర్డ్, ఇట్ వుడ్ నెవర్ కమ్ బ్యాక్.
3: అనంత సాగరంలో లీనమైనటువంటి యమునా నది మనం ఎన్ని విధములైన ప్రయత్నం చేసినప్పటికీ తిరిగి మనకు లభించదు.
2: ద రివర్ యమున, వెన్ వన్స్ ఇట్ మర్జెస్ ఇన్ దట్ వాస్ట్ మైటీ ఓషన్, ఇట్ కెన్ నాట్ బి రీగెయిన్డ్.
3: మానవుడు చక్కగా నమిలి మృంగినటువంటి ఫలమును ఎన్ని ప్రయత్నములు చేసినప్పటికీ తిరిగి తాను ఆ ఫలముగా తాను పొందలేడు.
2: మ్యాన్ ద ఫ్రూట్ దట్ హీ ఈట్స్ masticating well, he cannot recover it in true form.
3: అట్టి పరిస్థితి యందు మానవత్వమును ఏ రీతిగా తాను అర్థం చేసుకోగలడు?
2: Under these circumstances, how do you expect him to know the human value?
3: మానవుడు అనేక విధమైనటువంటి శక్తులు కలిగినటువంటి వాడు.
2: Man has so many capacities.
3: భగవంతుడు అనుగ్రహించినటువంటి యొక్క శక్తిలో మొట్టమొదటిది మతి.
2: The first gift of God to mankind is mati, the mind.
3: రెండవది స్థితి.
2: The second is sthiti, the position.
3: మూడవది పరిస్థితి.
2: Third one is circumstances, paristhiti.
3: నాలుగవది గతి.
2: The fourth one is destiny,
3: మతి,
2: గతి.
3: స్థితి, పరిస్థితి, గతి, సంపత్తి.
2: These are the four levels, gifts of God to mankind. The mind, position, circumstances and the destiny.
3: కానీ మానవుని యొక్క గతిని పురస్కరించుకునియే తన యొక్క స్థితి ఏర్పడుతుంది.
2: In fact, things happen, they come to us, depending on the destiny.
3: మానవుని యొక్క ప్రవర్తనను పురస్కరించుకునియే మతి ఏర్పడుతుంది.
2: The mind is formed basing on our own conduct and
3: మతి
2: behavior.
3: వలనే గతి, గతి వలనే స్థితి.
2: So, it's our mind that shapes our destiny.
3: కనుకనే మానవునకు మొట్టమొదటిది మతి అతి పవిత్రమైనటువంటిదిగా ఉండాలి.
2: Therefore, in the first instance, man should possess a sacred mind.
3: మతిని పురస్కరించుకునియే తన యొక్క స్థితి, సంపత్తి ఏర్పడుతూ ఉంటుంది.
2: Basing on his mind and temperament, his position and the wealth depend.
3: ఇలాంటి సత్యాన్ని మానవుడు మొట్టమొదట గుర్తించుకున్నప్పుడే తన యొక్క స్థితిని కాని సంపత్తిని కాని తాను పొందగలడు.
2: When once he understands this principle of truth, he can be sure of his destiny and the wealth.
3: కాన ప్రతి మానవుడు కూడాను ఒక విధమైనటువంటి మతిని యొక్క సంపత్తిని చక్కగా కాపాడుకోవాలి.
2: Therefore, one has to maintain the mental attitude, temperament in perfect order.
3: ఈ ప్రపంచమునందు ప్రతి పదార్థమును కూడాను పవిత్రమైన మార్గంలో ఉపయోగించాలి.
2: Man must make use of every material in a sacred way possible.
3: సక్రమమైన మార్గాన్ని పొందాలి.
2: He should make use of it in a proper way.
3: చేతిలో ఒక కత్తి ఉంది.
2: You have a knife on hand.
3: కానీ ఈ కత్తి ద్వారా కూరగాయలు తరుక్కొని చక్కగా వంట వండుకొని భుజించవచ్చు.
2: With this knife you can cut vegetables, cook well and partake food.
3: లేక పళ్ళను కోసుకొని తాను ఆరగించి ఆకలిని తీర్చుకోవచ్చు.
2: యూ కెన్ కట్ ఈవెన్ ద ఫ్రూట్స్ అండ్ అపీజ్ యువర్ హంగర్.
3: కానీ కత్తి చేతిలో ఉన్నది కదా అని ఎదుటివాని తలను, గొంతును కోసినప్పుడు ఇతను కేవలం రాక్షసత్వాన్ని పొందినవాడవుతాడు.
2: ఫర్ ద సింపుల్ రీజన్ దట్ యు హావ్ గాట్ నైఫ్ ఆన్ హ్యాండ్, యూ కెనాట్ కట్ ద నెక్ ఆఫ్ ద మ్యాన్ అండ్ బికమ్ ఎ డెమన్.
3: కనుక ఎలాంటి పదార్థమును ఏ విధమైన మార్గంలో మనం ఉపయోగించాలి అనేటువంటి యొక్క స్థితిని కూడా మనం తెలుసుకోవాలి.
2: We should know in what way we should make use of this material in this world.
3: మానవత్వంలో ఎన్నో విధమైనటువంటి శక్తులు ఉన్నవి.
2: Human life is gifted with many potentialities.
3: ఈ శక్తుల యొక్క పవిత్రతను కూడా మనం గుర్తించడానికి ప్రయత్నించాలి.
2: We should also know the sanctity of these capacities.
3: ఈ యొక్క శక్తిని అనుగ్రహం చేతనే పొందడానికి వీలవుతుంది.
2: These are all the gifts of God, grace.
3: మానవుని యొక్క జీవితము ఒక పెద్ద గడియారం వంటిది.
2: Human life is a very big clock.
3: ఇందులో సంవత్సరములు, నెలలు, దినములు అనేటువంటి మూడు పిన్నులు ఉంటున్నాయి.
2: This big clock of human life has got three pins representing year, month and the day.
3: ఈ మూడు ముళ్ళు సక్రమంగా తిరగటంతో చాలా బాగా తిరుగుతూనే ఉంటున్నాయి.
2: The three pins are revolving in perfect precision.
3: దీనిని పురస్కరించుకుని మానవుని యొక్క ఆయుష్ ప్రమాణం కూడాను తిరుగుతూనే ఉంటుండాలి.
2: The way how the pins move decide our lifespan.
3: కానీ మానవుడు తన ఆయు ప్రమాణాన్ని గుర్తించక పురమే గంటలు కొడుతున్నాడు, ఘన్ ఘన్ ఘన్ అని.
2: బట్ మ్యాన్ బిఫోర్ హీ కమెన్స్డ్ హిస్ లైఫ్ ఆన్ ఎర్త్ ద సోజర్న్, ఇన్ ఫ్యాక్ట్ దేర్ హాస్ బీన్ ఎ బెల్ గోయింగ్ ఆన్.
3: ఈ గడియారం నుండి మూడు పిన్నులను సక్రమమైన మార్గంలో నడుస్తూ ఉన్నప్పటికీ తన యొక్క జీవితాన్ని మాత్రము సక్రమంగా గుర్తించుకోవడానికి ప్రయత్నించడం లేదు.
2: దో దీస్ త్రీ పిన్స్ ఆర్ వర్కింగ్ అండ్ రివాల్వింగ్ ఇన్ పర్ఫెక్ట్ ప్రెసిషన్ అండ్ ఆర్డర్, మ్యాన్ ఈజ్ నాట్ ఏబుల్ టు లీడ్ ఎ ప్రాపర్ లైఫ్.
3: దినములు,
2: డే,
3: 30 దినములు జరిగినప్పుడే ఒక నెల అవుతుంది.
2: 3 days కాన్స్టిట్యూట్ ఎ మంత్.
3: 12 నెలలు జరిగినప్పుడే ఒక సంవత్సరం అవుతుంది.
2: 12 months make an year.
3: కనుక సంవత్సరం అనేటువంటివి నెలలతో కూడినటువంటివి.
2: ఇయర్ ఇట్ కంప్రైజెస్ మంత్.
3: నెలలు దినముతో కూడినటువంటివి.
2: ఎ మంత్ కంప్రైజెస్ డేస్.
3: కనుక ప్రధానమైనటువంటిది దినమే.
2: ఫర్ మోస్ట్ ఇంపార్టెంట్ ఈస్ ద డే.
3: కనుక మనకు నిత్య దినములు ఏ విధమైన మార్గంలో మనం అనుభవించాలి అనేటువంటి ఒక సత్యాన్ని గుర్తించాలి.
2: సో వీ హావ్ టు నో ద ఫండమెంటల్ ట్రూత్ యాజ్ టు హౌ టు పాస్ త్రూ ఎవ్రీ డే.
3: కానీ ఈనాటి మానవుడు తన యొక్క నిత్య జీవితం యొక్క సత్యాన్ని గుర్తించడానికి ప్రయత్నించడం లేదు.
2: మ్యాన్ ఈజ్ నాట్ ఏబుల్ టు అండర్స్టాండ్ ద ట్రూత్ బిహైండ్ ద డే హీ సపోజ్ టు స్పెండ్.
3: దినములు గడుపుతున్నాడే కానీ ఏ విధంగా గడపాలి, ఏ విధంగా అనుభవించాలి, ఏ విధంగా ఈ దినమును అర్థం చేసుకోవాలి అనేటువంటి సత్యాన్ని గుర్తించడానికి ప్రయత్నించడం లేదు.
2: దో ద డేస్ పాస్ ఆఫ్, మ్యాన్ ఈజ్ నాట్ ఏబుల్ టు అండర్స్టాండ్ హౌ టు స్పెండ్ ఎవ్రీ డే, హౌ బెస్ట్ హీ కెన్ మేక్ యూజ్ ఆఫ్ ఇట్ ప్రాపర్ మెథడ్.
3: ప్రతి ఒక్కటి కూడాను భగవంతుని యొక్క సంకల్పం చేతనే జరుగుతూ ఉంటున్నాయి.
2: ఎవ్రీథింగ్ ఇన్ దిస్ వరల్డ్ హ్యాపన్స్ యాజ్ పర్ ద విల్ ఆఫ్ గాడ్.
3: ఈ సత్యాన్ని కూడాను మానవుడు గుర్తించడానికి ప్రయత్నించడం లేదు.
2: ఈవెన్ దిస్ ట్రూత్ ఈజ్ నాట్ అండర్స్టూడ్ బై మ్యాన్.
3: కేవలం తన స్వార్థము స్వప్రయోజనం గుర్తించి వర్తిస్తూ ఉన్నాడు.
2: హీ కండక్ట్స్ హింసెల్ఫ్ బేసింగ్ ఆన్ సెల్ఫిష్నెస్ అండ్ సెల్ఫ్ ఇంట్రెస్ట్.
3: ఈ వ్యక్తి యొక్క సంకల్పాన్ని గురించుకుని భగవంతుడు తన యొక్క శక్తిని ఉపయోగించాడు.
2: బేసింగ్ ఆన్ యువర్ ఓన్ థాట్స్ గాడ్ విల్ నెవర్ యాక్ట్.
3: ప్రపంచమునకు, సమాజమునకు, కుటుంబమునకు ఏది అవసరమో దానిని గుర్తిస్తూ వస్తుంటాడు భగవంతుడు.
2: గాడ్ రికగ్నైజెస్ వాట్ ఈస్ నీడెడ్ టు యువర్ ఫ్యామిలీ, టు ద సొసైటీ, టు ద కంట్రీ అండ్ ది ఎంటైర్ వరల్డ్.
3: ఒక ఇంటిలో కళ్యాణం జరుగుతుండాలి.
2: దేర్ టేక్స్ ప్లేస్ ఎ వెడ్డింగ్ ఎట్ ఎ రెసిడెన్స్.
3: కుంభవర్షం కూర్చడానికి ప్రయత్నమైంది.
2: దేర్ స్టార్టెడ్ ద డౌన్ పవర్ ఆఫ్ రెయిన్.
3: ఓ భగవంతుడా, నా ఇంట్లో కళ్యాణం పూర్తి అయ్యేంత వరకు కూడాను నీవు ఈ వర్షంను కురిపించకూడదు అని ప్రార్థిస్తాడు.
2: And the residents of a happy home where the wedding is to take place, they pray to God, Oh God, please stop this rain because I got the auspicious occasion.
3: ఆ వ్యక్తి యొక్క ప్రకృతి వాని యొక్క పొలము వర్షము లేక ఎండిపోతుండాలి.
2: Whereas there is a neighbor whose land is so dry because of the absence of rain.
3: ఓ భగవంతుడా, ఎండల చేత నా పంటలంతా పండుకోకుండా ఎండిపోతుండాలి, కుంభవర్షాన్ని కురిపించు అని తాను కోరుతున్నాడు.
2: ద నైబర్ ప్రేస్ టు గాడ్, ఓ గాడ్, మై ల్యాండ్ ఇస్ డ్రై, దర్ నో రెయిన్స్, ప్లీజ్ సీ దట్ వీ హ్యావ్ హెవీ రెయిన్.
3: వ్యక్తిగతమైన అభిష్టములకు ఏమాత్రము లొంగడు.
2: గాడ్ విల్ నెవర్ సక్కమ్ టు ఇండివిజువల్ డిజైర్.
3: అయితే వారి వారి భక్తి ప్రపత్తులను ఆధారం చేసుకుని ఆ వ్యక్తులు కూడా ఆనందాన్ని అందిస్తుంటాడు.
2: హౌఎవర్ హి కన్ఫర్స్ బ్లెస్ బేసింగ్ ఆన్ ది అవర్ డివోషన్ అండ్ అవర్ సిన్సెరిటీ.
3: అయితే ఒక్క విషయాన్ని మనం చక్కగా గుర్తించాలి.
2: బట్ వీ హావ్ టు రియలైజ్ వన్ పాయింట్.
3: ఈ ప్రపంచంలో,
2: ఇన్ దిస్ వరల్డ్,
3: ఏ ఔషధములకు నయం కానటువంటి రోగము ప్రతి మానవుని యందు ఉంటున్నది.
2: దేర్ ఈస్ ఎ డిసీజ్ విత్ విచ్ ఎవ్రీ వన్ ఆఫ్ అస్ సఫర్ ఫ్రామ్, విచ్ ఇస్ ఇన్క్యూరబుల్ బై ఎనీ మెడిసిన్.
3: ఒకని యందు అధికమైనటువంటి జబ్బుగా ఉండవచ్చును.
2: ఇట్ మే బి మోర్ ఇన్ వన్ పర్సన్.
3: ఒకని యందు అవి తక్కువగా ఉండవచ్చును.
2: రాదర్ ఇట్ మే బి లిటిల్ ఇన్ అనదర్ వన్.
3: కానీ క్వాంటిటీ డిఫరెన్స్ గా ఉన్నప్పటికీ ఈ రోగం యొక్క క్వాలిటీ ఒకటిగానే ఉంటుండాలి.
2: బట్ ది డిసీజ్ ఈజ్ ఇన్ ఎవ్రీ వన్. ద డిఫరెన్స్ లైస్ ఇన్ ది క్వాంటిటీ.
3: ఇది ప్రాప్తమైన ఔషధముల చేత నివారణ అయ్యేటువంటిది కాదు.
2: దిస్ డిసీజ్, కామన్ డిసీజ్, కెన్ నాట్ బి రిలీవ్డ్ బై

0: ఫిజికల్ మెడిసిన్
1: ప్రజ్ఞుడైనటువంటి డాక్టర్ వల్ల నయమయ్యేటువంటిది కాదు.
0: నార్ కెన్ బి క్యూర్డ్ బై ఎన్ ఎక్స్పీరియన్స్ డాక్టర్.
1: ఏమిటి ఈ రోగం?
0: వాట్ ఈస్ దిస్ డిజీజ్?
1: అది అహంకారం అనే రోగము.
0: దట్ ఈస్ ద డిజీజ్ ఆఫ్ అహంకార, ఈగో.
1: ఈ అహంకారం అనేటువంటి దాన్ని అర్థం చేసుకునలేక వాడు అనుభవిస్తున్నాడు.
0: He is not able to understand the cause behind this disease and suffers from that.
1: ఈ అహంకారమునకు ఎక్కడ అవకాశం ఉంటున్నది?
0: Where is the scope to have ego?
1: అవకాశం లేనిటువంటి అహంకారాన్ని అనుభవించుతున్నాడంటే ఇది తన యొక్క ప్రీతియే.
0: Where is the need to be egoistic in this world?
1: ఈ రోగమును తాను ప్రీతితో తీసుకున్నటువంటి వాడవుతాడు.
0: He accepts it with all his happiness. He welcomes the disease.
1: ఈ విశాలమైనటువంటి ప్రపంచాన్ని ఒకతూరి గుర్తించడానికి ప్రయత్నించాలి.
0: మేక్ ఎవరీ అటెంప్ట్ టు నో ద సీక్రెట్స్ ఆఫ్ దిస్
1: నా ఈ అహంకారమునకు కారణం ఏమిటి?
0: వాట్ ఆర్ ద కాజ్ ఫర్ ద ఈగో?
1: ఇంత విశాలమైన ప్రపంచంలో,
0: ఇన్ దిస్ వాస్ట్ వరల్డ్,
1: ఈ ప్రపంచం యొక్క మ్యాప్ లో,
0: ఇన్ దిస్ వరల్డ్ మ్యాప్,
1: మన భారతదేశము చాలా చిన్నదిగా కనిపిస్తుండాలి.
0: అవర్ భారత్ ఇస్ సో స్మాల్ ఇన్ ద వరల్డ్ మ్యాప్.
1: ఈ భారతదేశంలో,
0: ఇన్ దిస్ భారత్,
1: మెడ్రాస్ స్టేట్ చాలా చిన్నదిగా ఉంటుండాలి.
0: మెడ్రాస్ స్టేట్ స్టిల్ స్మాలర్.
1: ఈ మెడ్రాస్ స్టేట్ లోపల,
0: ఇన్ దిస్ మెడ్రాస్,
1: కొడైకెనాల్ చాలా చిన్నదిగా ఉంటుండాలి.
0: కొడైకెనాల్ ఇస్ వెరీ టైనీ.
1: ఇంత పెద్ద కొడైకెనాల్ లోపల వ్యక్తి అనేటువంటి వాడు చాలా చిన్నవాడిగా ఉన్నాడు.
0: అండ్ ఇన్ దిస్ కొడైకెనాల్ ఇండివిజువల్లీ స్మాలెస్ట్ క్రీచర్.
1: ఇంత చిన్నటి వాడు ఇంత విశాలమైన ప్రపంచాన్ని చూచి అహంకార పట్టడానికి ఏమి కారణం?
0: సచ్ ఎ టైనీ మ్యాన్ యాజ్ హీ ఇస్, వాట్స్ ద కాజ్ బిహైండ్ హిస్ ఈగో?
1: అహంకారమునకు అజ్ఞానమే మూల కారణం.
0: ది గో ఈస్ డ్యూ టు ఇగ్నోరెన్స్.
1: లేక ఈ ప్రపంచంలో ఉన్నటువంటి యొక్క దివ్యత్వమును, నేను ఒక్కటే అనేటువంటి సత్యాన్ని గుర్తించినటువంటి వ్యక్తికి ఈ అహంకారమునకు అవకాశమే ఉండదు.
0: బట్ ఇఫ్ పర్సన్ ఐడెంటిఫైస్ ద ఇమ్మనెంట్ డివినిటీ ఇన్ హిమ్ అండ్ ద డివినిటీ స్ప్రెడ్ ఎవ్రీవేర్, హీ విల్ నెవర్ బి ఎగోయిస్టిక్.
1: విచారం చేయాలి.
0: వన్ హ్యాస్ టు ఇన్వెస్టిగేట్.
1: ఇంత విశాలమైనటువంటి ప్రపంచంలో నేనెంతటి వాడను అనేటువంటి విచారణ చేస్తే అహంకారములకు అవకాశం ఉండదు.
0: దేర్ కెనాట్ బి స్కోప్ ఫర్ ఎనీ ఈగో ఇఫ్ యూ థింక్ వేర్ యూ స్టాండ్ ఇన్ దిస్ వాస్ట్ వరల్డ్.
1: సర్వం విష్ణుమయం జగత్తు అంతా భగవంతుని యొక్క స్వరూపమే, నేను భగవంతుని స్వరూపమే అనేటువంటి విశాలమైన భావాన్ని అర్థం చేసుకుంటే అక్కడ కూడా నువ్వు అహంకారంకు అవకాశం లేదు.
0: వెన్ యూ హ్యావ్ బ్రాడ్ ఫీలింగ్స్ దట్ మేక్ యూ అండర్స్టాండ్ దట్ యూఆర్ డివైన్ ఇన్ దిస్ వరల్డ్ దట్ ఇస్ ఈక్వలీ డివైన్.
1: దీనికి కారణం ఏమిటని విచారణ చేస్తే,
0: if you want to find out the reason,
1: sarvam vishnumayam jagattu anetundi tattvamu athani endiledu.
0: He has no idea that the entire universe is divine.
1: Inta vishalamainatundi prapanchamlo nenentati vaadanu anetundi okka bhavamu thana endiledu.
0: He has no trace of a feeling as to know where he stands.
1: Ee bhavamulo lenetundi vyaktiye ajnani. Ee ajnanam chetane ee ahankaram aavirbhavistundadi.
0: Bereft of these two ideas, two feelings, man is ignorant and therefore is egoistic.
1: కనుకనే ఈ అహంకారం చేతనే మానవుడు అనేక విధమైనటువంటి యొక్క ఇక్కట్టు గురి అవుతున్నాడు.
0: మ్యాన్ ఫేసెస్ డిఫరెంట్ ప్రాబ్లమ్స్ బికాస్ ఆఫ్ ఈగో.
1: ఇది తన యొక్క సంకల్ప బలం చేతనే అభివృద్ధి పరుచుకుంటున్నాడు.
0: ఇన్ ఫ్యాక్ట్ హిస్ థాట్స్ స్ట్రెంగ్థెన్ దిస్ ఈగో.
1: సంకల్పముల చేతనే కర్మలు జరుగుతున్నాయి.
0: మ్యాన్ యాక్ట్స్ బేసింగ్ ఆన్ హిస్ థాట్స్.
1: కర్మల చేతనే భావములు కలుగుతున్నాయి.
0: యాక్షన్స్ ఆర్ డ్యూ టు ద ఐడియాస్.
1: భావముల చేతనే శీలము కుదురుతూ ఉండాలి.
0: And it is the feeling that determines the character.
1: శీలం చేతనే నిజమైనటువంటి ప్రాప్తి లభిస్తుండాలి.
0: It is your character that makes you earn the deservedness.
1: కనుక ఈ దివ్యమైనటువంటి యొక్క ప్రాప్తి మనకు లభించాలంటే శీలం అభివృద్ధి కొచ్చుకోవాలి.
0: In order to deserve this divinity, we have to develop our character.
1: శీలమును అభివృద్ధి పరచుకోవాలంటే మనలో పవిత్రమైన భావం అభివృద్ధి కావాలి.
0: To develop character, sacred thoughts should be entertained.
1: ఈ భావములు అభివృద్ధి కావాలంటే సత్కర్మల్లో మనం ప్రవేశించాలి.
0: Sacred feelings can be entertained by undertaking good deeds.
1: ఈ సత్కర్మలు చేయాలంటే మొట్టమొదట మనలో ఉన్నటువంటి సంకల్పాలు పవిత్రమైనవిగా ఉండాలి.
0: In order to do good deeds, we should have good thoughts.
1: కనుకనే సంకల్పములే అన్నింటికి మూల కారణము.
0: It's the thought that's the main cause for all.
1: ప్రతి మనస్సు యొక్క స్వరూపమునకు సంకల్పమే మూల కారణము.
0: మైండ్ టేక్స్ ద ఫార్మ్ బేసింగ్ ఆన్ ద థాట్.
1: సంకల్ప వికల్పాత్మకం మనః అన్నారు.
0: మైండ్ ఇస్ ద కాంబినేషన్ ఆఫ్ థాట్స్ అండ్ కౌంటర్ థాట్స్.
1: ఇది బట్ట ఏ రీతిగా తయారైంది?
0: హౌ ఇస్ దిస్ క్లాత్ మేడ్?
1: పడుగు పేక రెండింటి యొక్క ఏకత్వం చేతనే బట్ట తయారైంది.
0: దిస్ క్లాత్ ఇస్ మేడ్ బికాస్ ది యార్న్ ఇంటర్వోవెన్.
1: ఇటువైపున పోవాలి, అటువైపున రావాలి.
0: The thoughts, the threads are interwoven.
1: పడుగు పేక అంట.
0: Lengthwise and transverse.
1: కనుక మానవత్వము సంకల్ప వికల్పం చేతనే కూడి ఉంటుండాలి.
0: సో హ్యూమన్ లైఫ్ ఇస్ ద కాంబినేషన్ ఆఫ్ థాట్స్ అండ్ కౌంటర్
1: థాట్స్. కానీ సంకల్పం ప్రధానమైనటువంటిది.
0: బట్ ద థాట్ ఇస్ మెయిన్ వన్.
1: వికల్పము దాని యొక్క వికారమైనటువంటిది.
0: కౌంటర్ థాట్ ఈజ్ ఇట్స్ ఎబరేషన్.
1: ఈ వికారాన్ని మనం అనుసరించకూడదు. సంకల్పాన్ని మనం అనుసరించాలి.
0: వీ షుడ్ నెవర్ ఫాలో ద పర్వర్టెడ్ థాట్.
1: సంకల్పము
0: సంకల్పము
1: అనగా హృదయ సంబంధమైనటువంటి కల్పన రావాలి.
0: సంకల్ప ద థాట్ షుడ్ అరైజ్ ఫ్రమ్ ద హార్ట్.
1: సం అనగా సర్వేశ్వర యొక్క తత్వము.
0: సం రిప్రజెంట్ సర్వేశ్వర డివినిటీ.
1: సారూప్యము సామీప్యము సాయుధ్యము అన్ని కూడాను సర్వేశ్వరత్వానికి సంబంధించినటువంటివి.
0: సమ్ స్టాండ్స్ ఫర్ డివినిటీ విచ్ ఇస్ ఎక్స్ప్రెస్డ్ ఇన్ డిఫరెంట్ ఫార్మ్స్ లైక్ నియర్నెస్ లైక్ ద ఐడెంటిటీ ఆఫ్ ద ఫార్మ్ అండ్ మర్జర్ దట్ ఈస్ సత్.
1: సత్ అనగా ఏమి? శాశ్వతమైనటువంటిది.
0: సత్ మీన్స్ దాట్ విచ్ ఇస్ పర్మనెంట్
1: ఎప్పటికీ మార్పు చెందినటువంటిది.
0: దాట్ విచ్ ఇస్ చేంజ్ లెస్
1: అలాంటి మార్పు చెందినటువంటి దాని సంకల్పం మన నుంచి రావాలి.
0: ద థాట్ విచ్ ఇస్ చేంజ్ లెస్ షుడ్ అరైజ్
1: మానవునికి అది ఏ ప్రధానమైనటువంటి సంకల్పం.
0: దాట్ ఈస్ ద మెయిన్ థాట్ దట్ మ్యాన్ షుడ్.
1: సంకల్పము సక్రమమైనట్టుగా ఉన్నప్పుడు మన యొక్క స్థితిని సరైనటువంటి రీతిగా ఉంటుంటుంది.
0: వెన్ థాట్స్ ఆర్ ప్రాపర్ అవర్ పొజిషన్ ఆల్సో వుడ్ బి ఈక్వలీ ప్రాపర్.
1: మన స్థితి గతి కూడా సరిగా ఉంటుంటుంది.
0: అవర్ పొజిషన్ అవర్ డెస్టినీ.
1: ఇది సంపత్తి ఏమిటది?
0: వాట్ ఈస్ ది సంపత్తి? వెల్త్.
1: ఈ సంపత్తి అనగా లౌకికమైన భౌతికమైన ప్రాకృతమైనటువంటి యొక్క సిరి సంపదలు కాదు.
0: సంపత్తి ద వెల్త్ డస్ నాట్ మీన్ వరల్డ్లీ ప్లెజర్ వరల్డ్లీ కన్వీనియన్సెస్ వరల్డ్లీ కంఫర్ట్స్ అండ్ ఫిజికల్ నేచర్.
1: సంపత్తి
0: సంపత్తి
1: అనగా సద్విచారము సత్సంకల్పము సద్భావము సన్నడతలు ఇలాంటివన్నీ కూడా సత్సంపత్తిగా ఉంటుంటాయి.
0: సంపత్తి ద వెల్త్ కమ్ మీన్స్ గుడ్ ఎంక్వైరీ గుడ్ థాట్ గుడ్ ఫీలింగ్
1: శాశ్వతమైనటువంటి సంకల్పాలు మనలో అభివృద్ది కావాలి.
0: వీ షుడ్ డెవలప్ థాట్స్ దట్ డిజర్వ్ టు బి పర్మనెంట్.
1: అయితే ఇలాంటి శాశ్వతమైన సంకల్పాలు రావాలంటే
0: టు ఎంటర్టైన్ సచ్
1: జన్మ జన్మాల యొక్క పుణ్యం యొక్క ఫలితము చేతనే మానవుని యందు భగవత్ అనుగ్రహం ప్రాప్తిస్తుంది.
0: మ్యాన్ బికమ్స్ ద రిసిపియంట్ ఆఫ్ గాడ్స్ గ్రేస్ బికాస్ ఆఫ్ గుడ్నెస్ ద మెరిట్ అక్రూడ్
1: పుణ్య ఫలము భోగ చేసుకునే మానవుడు అవతారం ఎత్తుతున్నాడు.
0: మ్యాన్ థింక్స్ దట్ హిల్ బి హ్యాపీ బై హావింగ్ ది వెల్త్.
1: మానవుడు పుట్టడానికి మూల కారణము పుణ్యఫలమే.
0: హ్యూమన్ బర్త్ ఇస్ బికాస్ ఆఫ్ ద మెరిట్ అక్రూడ్ ఇన్.
1: కానీ పుణ్యఫలంతో పుట్టినటువంటి మానవుడు పాపములు ఎందుకు చేయాలి?
0: Having taken the human life because of the merit, why should commit sinful deeds?
1: ఈ కర్మ ఫలములకు పాపములు చేయడానికి మూల కారణం ఏమిటి?
0: What is it that makes us commit sins?
1: దీనికి తన యొక్క వాంఛలే.
0: Desires lead us to sinful acts.
1: ప్రకృతిని చూస్తున్నాడు కన్నులతో.
0: Man watches the world with his eyes.
1: కానీ ప్రకృతిని చూడు.
0: See the world.
1: ఏ విధంగా చూడాలి?
0: How should you see?
1: సమ్యక్ దృష్టి. పవిత్రమైన దృష్టితో చూడాలి.
0: సీ ద వరల్డ్ విత్ సీక్రెట్ లుక్స్.
1: కానీ ఈ పవిత్ర దృష్టి తనలో లేకపోవటం చేతన ప్రకృతిని వికారంగా చూస్తున్నాడు.
0: బట్ మ్యాన్ హ్యాస్ నో సచ్ సీక్రెట్ లుక్స్ బట్ హీ లుక్స్ అట్ ఇట్.
1: ప్రకృతిని ప్రకృతిగా చూస్తున్నాడు.
0: హీ వాచెస్ ద వరల్డ్ యాజ్ సచ్.
1: ఇదే తనలో ఉన్నటువంటి దోషము.
0: దట్ ఈస్ హిస్ మిస్టేక్.
1: సర్వం విష్ణుమయం జగత్.
0: The whole world is divine.
1: విశ్వం విష్ణుమయం జగత్.
0: The universe is a manifestation of God.
1: కార్యము.
0: And the universe is the effect.
1: కార్యము కారణము.
0: God is the cause.
1: కారణ కారణ స్వరూపమే ఈ యొక్క జగత్తు.
0: The world is the combination of cause and effect.
1: కనుక మనము ఈ జగత్తును విశ్వస్వరూపునిగా మనం చూడాలి.
0: So we have to consider this universe as the manifestation of the divine.
1: పశ్యన్న పిచాన పశ్యతి మూఢో మూఢో మూఢో.
0: A foolish man sees it, but yet he says that he sees not.
1: బయట దృష్టిని మాత్రమే చూస్తున్నాడు.
0: He has got external looks.
1: బయట దృష్టిని చూచేటువంటిది పశువు.
0: It is animal that has got the external looks.
1: విశ్వరూపంతో చూచేటువంటిది పశువు.
0: It is the animal that has worldly looks.
1: విశ్వరూపంతో చూచేటువంటిది మానవుడు.
0: Human being should watch with the divine prompting behind.
1: కనుకనే పవిత్రమైనటువంటి దృష్టిని మనం సమ్యక్ దృష్టి పవిత్రమైనటువంటి భావంతో మనం చూడాలి.
0: సో వీ షుడ్ వాచ్ వీ షుడ్ సీ ఇన్ ఎ సీక్రెట్ వే ఇన్ ఎ డివైన్ వే.
1: ఆ దృష్టితో మనం చూచినప్పుడు సర్వము మనకు బ్రహ్మమయంగానే ఉంటాయి.
0: వెన్ వన్స్ వీ హ్యావ్ దిస్ డివైన్ విజన్ యూ విల్ ఎక్స్పీరియన్స్.
1: ఎన్ని విధమైనటువంటి ఆటంకములు మనకు సంభవించినప్పటికీ ఈ ఆటంకములకు ఏమాత్రమూ అడ్డు తగలదు.
0: నో అబ్స్టకల్స్ వుడ్ స్టాండ్ ఇన్ యువర్ వే.
1: ఇప్పుడు ఒక అనిల్ కుమార్ ఉన్నాడు.
0: హియర్ ఇస్ అనిల్ కుమార్.
1: ఆయన కన్నులకు అడ్డంగా కొన్ని అద్దాలు పెట్టుకున్నాడు.
0: హీ హ్యాస్ గ్లాసెస్ హియర్ దట్ స్టాండ్ ఇస్ అన్ అబ్స్టకల్ హియర్.
1: కానీ కన్నులకు అడ్డంగా గ్లాసులు ఉన్నాయి కానీ దృష్టికి హెల్ప్ గా ఉంటున్నాయి.
0: దో హీ హాస్ గాట్ గ్లాసెస్ యాజ్ ఎన్ అబ్స్టకల్ యట్ హీ సీస్ త్రూ దెమ్.
1: అదే విధంగానే మన దృష్టికి ప్రేమ అనే అద్దాలు ధరించినప్పుడు
0: when once we wear the glasses
1: ee prema anetunte addamulu mana drushtiki addanga untundadi kani brahmamu anetunte drushtiki addamu ledu.
0: Though the glasses of love stand as an obstacle, yet you see the divine.
1: Kanukane prema drushtiki manu ye vidhamaitunte addu tagaladaniki veelu kaadu.
0: So for this vision of love, nothing can come in the way.
1: Maravuliki pradhanamaitu pranam premane.
0: And the main life principle is
1: premane lekundina biddanaina talli preminchadu.
0: And if there's no love, the child and mother,
1: భార్యనైనా భర్త ప్రేమించడు.
0: The husband will not love,
1: మిత్రుడైనా మరొక మిత్రుడిని ప్రేమించడు.
0: There will be no friendship between the two individuals.
1: జీవుడైనా దేవుణ్ణి ప్రేమించడు.
0: Individual can never be near God.
1: కనుకనే ప్రేమనే జీవుణ్ణి దేవునిగా మారుస్తుండాలి.
0: It is love that makes the individual divine.
1: కనుక మానవత్వాన్ని దైవత్వంగా మార్చడానికి ప్రేమ ఒక్కటే ప్రాణము.
0: హ్యూమన్నెస్, హ్యుమానిటీ షుడ్ బి ట్రాన్స్ఫార్మ్డ్ ఇన్ టు డివినిటీ త్రూ లవ్.
1: మానవుని హృదయం లోపల ప్రేమ సంకుచితమైనటువంటి ప్రేమగా నిలిచిపోయింది.
0: మ్యాన్ టుడే హ్యాస్ గాట్ ఇన్ హిస్ హార్ట్ ద లవ్ విచ్ ఇస్ నారో అండ్ లిమిటెడ్
1: కనుక కొన్ని సమయం లోపల ద్వేషము అనేటువంటిది నింపుకుంటుండదు ఈ హృదయము.
0: ఎట్ టైమ్స్ హేట్రెడ్ ఫైండ్స్ ఇట్స్ ప్లేస్ ఇన్ హ్యూమన్ హార్ట్.
1: సింగిల్ సోఫా.
0: Human heart is single sofa.
1: అక్కడ ప్రేమను కూర్చుంటే మరొకరు కూర్చోవడానికి అవకాశం లేదు.
0: When love is seated, no one else.
1: ద్వేషం అక్కడ ప్రవేశించడానికి వీలే లేదు.
0: Hatred has no place there.
1: అసూయ ప్రవేశించడానికి అసలే వీలు లేదు.
0: Jealousy has no place there.
1: This is not a musical chair.
0: Human heart is not
1: single
0: a musical chair.
1: Sofa.
0: It is a single sofa.
1: దీంతో భగవంతుడు ఒక్కడే మాత్రం కూర్చోవాలి.
0: God alone can sit there.
1: అది కూర్చున్నప్పుడే ఇది పవిత్రమైనటువంటి ఒక విశాలమైనటువంటి హృదయంగా మారుతుంది.
0: When once God sits in our heart, we'll have expansion love.
1: కనుక ఈనాటి మానవునకు ఈ విధమైనటువంటి యొక్క ప్రేమతత్వం అనేటువంటిది అర్థం చేసుకోలేకపోవటం చేత, హృదయంలో ప్రవేశం ఇవ్వలేకపోవటం చేత తన యొక్క హృదయమంతా అనేక విధమైన అశాంతి గురి అవుతుండాలి.
0: మ్యాన్ ఈజ్ నాట్ ఏబుల్ టు అండర్స్టాండ్ ద సిగ్నిఫికెన్స్ ఆఫ్ లవ్. He doesn't give any scope, any place for love in his heart. Therefore, he is restless.
1: ఏ విధంగా ప్రార్థిస్తూ వచ్చారు?
0: What was the prayer of gopikas in those days?
1: ప్రేమ తత్వాన్ని వారు ప్రార్థిస్తూ వచ్చారు.
0: They prayed to this principle of love.
1: ప్రేమ రహిత మరుభూములలో,
0: in this barren land bereft of love,
1: ప్రేమాంకురమును పెంపొంద,
0: for the seeds of love to sprout up,
1: ప్రేమావేశముతో,
0: with all the emotion of love,
1: ప్రేమ

0: As there's downpour, rain of love, as the rivers of love flow, O Krishna, play on your flute and make us listen to your melodious music.
1: నీ యొక్క మురళీ గానం చేతనే ఈ ప్రేమ వర్షం కూర్చాలి.
0: Let your melody be the cause
1: ఈ
0: for ప్రేమ
1: వర్షం చేతనే ప్రేమ మొక్కలు పండాలి.
0: Let this rain of love lead to the germination
1: of the seeds.
0: When we find the saplings of love sprouting
1: up, we
0: will know the principle of
1: love.
0: Then where is the scope for hatred?
1: Madalasa.
0: All the sons she begot.
1: పుత్ర భావం అనేటువంటిది లేకుండా
0: విత్ నో సెన్స్ ఆఫ్ అటాచ్మెంట్
1: కేవలం జ్ఞానభావం చేత వారిని అన్ని విధాలా పోషించుకుంటూ వచ్చింది.
0: విత్ ఆల్ ద స్పిరిట్ ఆఫ్ విజ్డమ్ ఇన్ ద బ్యాక్ గ్రౌండ్ షీ హాస్ టేకెన్ కేర్ ఆఫ్ హర్ సన్.
1: నాయన, నీవు శరీరధారివి కాదు.
0: ఓ సన్, యు ఆర్ నాట్ మియర్లీ ద బాడీ.
1: నీ యొక్క నిజమైన రూపం ఆత్మనే.
0: యువర్ ట్రూ ఫార్మ్ ఈజ్ ఆత్మ.
1: చిన్న బిడ్డను తొట్టులో పండబెట్టి
0: యాజ్ ద చైల్డ్ వాజ్ కెప్ట్ ఇన్ ద స్వింగ్
1: అనేక విధమైనటువంటి యొక్క జ్ఞానభావం చేత వారిని జోకొట్టుతూ వచ్చేటువంటిది.
0: షీ యూజ్డ్ టు సింగ్ ద లలబీ ఆఫ్ విజ్డమ్ యాజ్ ద చైల్డ్ టేక్స్ టు స్లీప్.
1: ఆ విధంగా వచ్చి ఒక్కొక్క కుమారుణ్ణి 8వ సంవత్సరం వచ్చేటప్పటికే అరణ్యానికి పంపుతూ వచ్చి,
0: అండ్ యాజ్ ద చైల్డ్ గ్రోస్ అప్ హీ ఈజ్ సెండ్ టు ద ఫారెస్ట్.
1: ఈ విధంగా ముగ్గురు కుమారులను పంపించింది.
0: లైక్ దిస్ ఆల్ ద 3 సన్స్ ఆర్ సెండ్ టు ఫారెస్ట్.
1: నాలుగో కుమారుని కూడా అదే రకమైనటువంటి దీంట్లో ప్రారంభమైంది.
0: ద సేమ్ ప్రొసీజర్ వెన్ 4th సన్ ఆల్సో వాస్ బోర్న్. కానీ
1: భర్త వచ్చాడు.
0: The husband of Madalasa came there.
1: Madalasa. నా తర్వాత ఈ రాజ్యం ఏలేటువంటి వారెవరు?
0: Madalasa, who will rule this kingdom after me?
1: రాజులేని రాజ్యం అనేటువంటిది గుడ్డి రాజ్యంగా ఉంటుంటది.
0: It is a blind kingdom without a king.
1: కనుక వీనిని నీ దగ్గర పెట్టుకోవడానికి వీలు కాదు.
0: You cannot keep him with you any longer.
1: కనుక వీనిని ఏమాత్రం నీ దగ్గర పెట్టను అని ఆమెతో చాలా పోట్లాడి ఆ బిడ్డను తాను తీసుకున్నాడు.
0: Husband fought, argued with his wife, telling that he cannot keep the child with mother.
1: రాజా,
0: she also said, O king,
1: నేను పిల్లలకు ఉపకారమే చేస్తున్నాను కానీ అపకారం కాదు.
0: The wife said, I am helping children, I am not harming them.
1: ఏ విధమైన బోధలు చేస్తున్నాను?
0: What kind of teaching I am giving to them?
1: నేను ఏ ప్రపంచకు సంబంధమైనటువంటి బోధనలు చేయటం లేదు.
0: I am not giving them worldly teaching.
1: ఓంకారమని ఏటి ఒక తొట్లలోను.
0: In this swing of Omkara, the primordial sound,
1: తత్వమసి అని ఏటి పరుపుత పరచి.
0: I have laid down the bed of the principle of that thou art తత్వమసి.
1: వారుణ్యే మరక ఉనచి.
0: I just make him aware of the principle of awareness.
1: ఏడు జగముల వారు ఏకమై ఊచ జో జో.
0: People, all the 7 worlds join together in singing lullaby to God.
1: ఆత్మజ్ఞానానికి సంబంధించినటువంటివి.
0: It is related to the atmic wisdom.
1: కానీ నేను బోధించేది మాయమ్మ నీ తోడ పుట్టినది కాదు, తగవకే పోదాము ధర్మ చావిటికి జో జో. ఈ విధమైనటువంటి యొక్క భౌతికమైన రాగాలతో వారిని నిద్రింపలేదు.
0: ఇట్ ఈస్ నాట్ ద లలబీ ఆఫ్ ది వరల్డ్లీ సాట్ ది వరల్డ్లీ నేచర్.
1: ఈ విధంగా వరల్డ్లీ నేచర్ అనేటువంటిది కేవలము ఒక నెగిటివ్.
0: All these lullabies of worldly sort are negative.
1: దివ్యమైన భావంతో కూడినటువంటిది అదే పాజిటివ్.
0: The lullaby of the divine thought is positive.
1: పిల్లల్ని పోషించవలసింది, పిల్లల్ని ప్రేమించవలసింది.
0: One has to love children and
1: వారి ఆరోగ్యానికి తగినటువంటి అనుకూలాలు అందించవలసింది.
0: Provide all convenience.
1: కానీ వారి యొక్క లక్ష్యాన్ని మాత్రము మార్చకూడదు.
0: They should never change their aim.
1: అది ఏ లక్ష్యము? దైవ లక్ష్యం.
0: That aim happens to be God here.
1: ఇది ఏ మానవత్వం? దివ్యత్వం.
0: This is divinity in a human being.
1: మానవుడిగా పుట్టి,
0: having been born a human,
1: ఇంతకాలమైనప్పటికీ, ఎన్నో సంవత్సరాలైనప్పటికీ, ఎన్నో లక్షల సంవత్సరాలైనప్పటికీ,
0: in spite of lakhs of years by gone,
1: కానీ మానవుని మానవుడే ఇంకా గుర్తించలేదు.
0: Man has not learned to lead the life of a man.
1: తనను గుర్తించుకోలేనిటి మానవుడు దైవాన్ని ఏ రీతిగా గుర్తించగలడు?
0: Human being who cannot understand himself, how do you expect him to know
1: God? కనుక మొట్టమొదట మానవత్వాన్ని మనం గుర్తించాలి.
0: So we have to recognize the human quality.
1: అప్పుడే దివ్యత్వం అనేటువంటిది సాక్షాత్కరిస్తుంది.
0: Then the divinity would manifest.
1: కనుక మనము మానవత్వాన్ని మొట్టమొదట గుర్తించడానికి మానవ యొక్క భావములను మనం అభివృద్ధి పరచుకోవాలి.
0: టు అండర్స్టాండ్ ద హ్యూమన్ క్వాలిటీ వీ షుడ్ డెవలప్ ద
1: మానవతాగుణములు ఏమిటి?
0: వాట్ ఆర్ హ్యూమన్ వాల్యూస్?
1: సత్యం,
0: ట్రూత్.
1: దీనిని వేదం చెప్పి సత్యం వద.
0: వేదా
1: సత్యమనే పలుకు.
0: వేదాసే స్పీక్ ట్రూత్.
1: కానీ దురదృష్టవశాత్తు ఈనాడేమే సత్యం వద.
0: వాట్ హ్యాపెన్స్?
1: చంపుతున్నారు.
0: అన్ఫార్చునేట్లీ సత్యం వధ
1: సత్యాన్ని పలకడానికి ప్రయత్నం చేయటం లేదు.
0: నో పర్సన్ ఈ స్పీకింగ్ ట్రూత్ టుడే.
1: ఇంకా ధర్మం చెరా,
0: దెన్
1: ధర్మాన్ని ఆచరించు అని చెప్పాడు.
0: ఇట్ ఈస్ సెట్ ప్రాక్టీస్ ధర్మ.
1: కానీ ఈనాటి ధర్మాన్ని చెరసాల్లో వేసి పెట్టారు.
0: బట్ ధర్మ టుడే ఈస్ కెప్ట్ ఇన్ చెరా ద జైల్.
1: ప్రేమ,
0: ప్రేమ, లవ్,
1: ప్రేమ సంకుచితమైనటువంటిదిగా ఉంటుండాలి.
0: అండ్ దిస్ లవ్ ఇస్ కంట్రాక్షన్ ఆఫ్
1: శాంతి. శాంతి అనేటువంటిది కూడా సంకుచితమైనటువంటిగా ఉంటుండాలి.
0: పీస్ ఇస్ ఆల్సో నారో.
1: సత్య ధర్మ శాంతి ప్రేమలు అన్ని కూడా ఏకత్వంతో కూడినప్పుడే మనకు ప్రకాశం అనేటువంటిది లభిస్తుంది.
0: ఇన్ ఫ్యాక్ట్ యూ గెట్ ది బ్రిలియన్స్ ఆర్ ది ఎఫల్జెన్స్ వెన్ ఆల్ ది హ్యూమన్ వాల్యూస్ ఆర్ బ్రాట్ టుగెదర్ ఎంబోడిమెంట్స్ ఆఫ్ లవ్.
1: ప్రకాశం ఉంటుండాలి.
0: యు ఫైండ్ ఇల్యూమినేషన్.
1: ఈ ప్రకాశానికి మూల కారణం ఏమిటి?
0: వాట్ ద కాజ్ బిహైండ్ ద లైట్?
1: బల్బు,
0: ద బల్బ్.
1: ఈ బల్బుకు మూల కారణం ఏమిటి?
0: What is the principle behind?
1: Wire.
0: The wire.
1: Wire ki moola kaaranam enti?
0: What is the cause?
1: Current.
0: Is the current that flows?
1: Ee current anetundi wire dwara vachi bulb lo cherinappudu prakasham manaku ostundadi.
0: The current flows through the wire and gets into the bulb and so is in the light.
1: Satyame current.
0: Truth is the current.
1: Dharmame wire.
0: Dharma is the wire.
1: Shantiye bulb.
0: Peace is the bulb.
1: Premane light.
0: Love is the light.
1: Kanuka ee prema anetundi prakashanni manam pondalanukunnappudu
0: in order to enjoy
1: shanti and
0: its love of light
1: chakramaina pridiga unchukovali
0: we should have the bulb of peace in the proper condition.
1: ee bulb chakkaga undinappudikini wire lo wire sakkanga lekapothe andulo current prasarinchadu.
0: Though the piece of bulb is well but the wire also should be proper.
1: prachina kalamunandu
0: in ancient days
1: annam brahma prachinulu bhojanam chese puramu annam brahma.
0: In ancient days, before partaking food, they say, food is God.
1: Raso vai Vishnuhu.
0: Raso vai Vishnu. Water is God.
1: Chusara. Annam Brahma. Raso Vishnuhu.
0: Food is God. Water is God.
1: Inka padarthame. Deeni oka sampurnamaina oka tattvam. Shaktiye Ishwarudu.
0: Ishwara symbolizes the power, the strength of the material.
1: Vaaru bhujinchetuvanti vaaru.
0: They offer prayers like that and start
1: eating. యొక్క అంతరార్థం ఏమిటి?
0: What is the significance behind this?
1: ఓ భగవంతుడా,
0: ఓ గాడ్,
1: ఈ అన్నం అనేటువంటి స్థూలమైనటువంటి స్వరూపంతో నా దేహాన్ని కాపాడుతుండాలి.
0: The grass part of the food sustains my body.
1: ఈ దేహం యొక్క సిరి సంపదలంతా కూడా అనేక రకమైనటువంటి శక్తితో దీన్ని కాపాడుతుండాలి.
0: ద బాడీ సస్టైన్ టేకెన్ కేర్ ఆఫ్ బై కన్వీనియన్స్ అండ్ కంఫర్ట్.
1: సంచరించేటువంటి ఒక రసమైనటువంటిది నాకు మంచి మనసుగా రూపొందుతుండాలి.
0: ఇన్ ఫ్యాక్ట్ it is the mind that safeguards this body.
1: Sthoolamainati aaharamu dehanga tayaravutundadi.
0: The grass part of the food becomes the body.
1: Sushmainati aaharamu manasuga maarutundadi.
0: The subtle cereal
1: varu bhujinchetuvanti varu.
0: They offer prayers like that and start eating.
1: Anaga deeniki antaratham emiti?
0: What is the significance behind this?
1: Oh bhagavantuda,
0: oh god,
1: ee annam

0: దేహంగా తయారవుతుండాలి.
1: ద గ్రాస్ పార్ట్ ఆఫ్ ది ఫుడ్ బికమ్స్ ద బాడీ.
0: సూక్ష్మమైనటువంటి ఆహారము మనసుగా మారుతుండాలి.
1: ద సటిల్ పార్ట్ ఆఫ్ ద ఫుడ్ బికమ్స్ ద మైండ్.
0: అంత సూక్ష్మమైనటువంటి యొక్క రసము
1: సట్లెస్ట్ పార్ట్
0: వాక్కుగా వస్తుండాలి.
1: కమ్స్ అవుట్ బై వే ఆఫ్ స్పీచ్ ఫ్యాకల్టీ.
0: కనుక దేహము మనస్సు వాక్కు ఈ మూడింటి యొక్క ఏకత్వమే మానవుడు.
1: సో హ్యూమన్ లైఫ్ ఇస్ ద కాంబినేషన్ ఆఫ్ బాడీ మైండ్ అండ్ ఎక్స్ప్రెషన్.
0: స్టడీ ఆఫ్ మెన్ కైండ్ ఈజ్ మ్యాన్ అన్నారు.
1: దిస్ ఈజ్ ఎసెన్స్ ఇన్ వాట్ ఈజ్ సెడ్. ప్రాపర్ స్టడీ ఆఫ్ మెన్ కైండ్ ఈజ్ మ్యాన్.
0: సంకల్పము,
1: ద థాట్,
0: వాక్కు,
1: ద వర్డ్,
0: కర్మ
1: అండ్ ద డీడ్,
0: మూడింటి యొక్క ఏకత్వమే. దీనిని త్రిపుటి అని వేదాంతం చెప్తూ,
1: వేదాంత కాల్స్ దిస్ త్రీ యాజ్ త్రిపుటి ఆర్ ట్రినిటీ.
0: అనగా హృదయము,
1: ద హార్ట్,
0: అనగా సంకల్పము,
1: ద థాట్,
0: వాక్కు,
1: ద వర్డ్,
0: క్రియ
1: అండ్ యాక్షన్.
0: ఈ మూడింటి యొక్క ఏకత్వమే మానవత్వం.
1: షుడ్ వర్క్ టుగెదర్.
0: కానీ మానవత్వంలో ఈ మూడు ఏకం కావటం లేదు.
1: ఇన్ ది హ్యూమన్ లైఫ్ దే ఆర్ నాట్ యునైటెడ్ ఎనీ లాంగర్.
0: అన్యత్ వచస్, అన్యత్ కర్మ, అన్యత్ ఎవరు వాడు, దురాత్మనం.
1: ఇట్స్ ఓన్లీ ది వికెడ్ మ్యాన్ హూస్ థాట్, హూస్ వర్డ్ అండ్ హూస్ యాక్షన్ వేరీ డిఫర్.
0: మనస్ ఏకం, వచస్ ఏకం, కర్మణ్ ఏకం, మహాత్మనం.
1: ఇట్స్ ఓన్లీ నోబుల్ సోల్ హూ ఫైండ్స్ దిస్ యూనిటీ ఇన్ థాట్, వర్డ్ అండ్ డీడ్.
0: కనుక మూడింటి యొక్క ఏకత్వమే మహత్తరమైనటువంటి శక్తి.
1: ది యూనిటీ ఆఫ్ థాట్, వర్డ్ అండ్ డీడ్ ఇస్ మైటీ పవర్.
0: భిన్నత్వమే కేవలం దురాత్మతత్వము.
1: When these three at variance, that is wickedness.
0: Atma okkate ainappatikini,
1: though atma is
0: mahatma duratma anetunte rendu perunu vahistu untaru.
1: Though atma is one and same, we have mahatma the noble, duratma the wicked.
0: ఈ దురాత్మ తత్వానికి ఏమాత్రం కూడా ఏనాటికి శాంతి లభించదు.
1: దిస్ దురాత్మ వికెడ్ మ్యాన్ విల్ నెవర్ ఎంజాయ్ పీస్.
0: కారణం ఏమనగా సత్యమనే కరెంట్ అక్కడ లేదు.
1: బికాస్ దేర్ ఇస్ నో కరెంట్ ఆఫ్ ట్రూత్.
0: కరెంట్
1: ఫెయిల్ టోటలీ.
0: ఎన్ని జనరేటర్ పెట్టుకున్నా కానీ ఈ కరెంట్ రావటం లేదు.
1: ఇన్ స్పైట్ ఆఫ్ మెనీ జనరేటర్స్ వీఆర్ నాట్ ఏబుల్ టు జనరేట్ కరెంట్.
0: జనరేషన్ ఒక జనరేషన్ కావాలి.
1: దిస్ జనరేటర్ షుడ్ బికమ్ జనరేషన్ నౌ.
0: అప్పుడే మానవత్వం అనేటువంటి చక్కగా ప్రకాశిస్తుంది.
1: దెన్ ది హ్యూమన్ లైఫ్ షైన్స్ ఫోర్త్ వెల్.
0: మానవత్వం అనగా జనరేషన్.
1: సో హ్యూమన్ లైఫ్ రిప్రజెంట్స్ ఎ జనరేషన్.
0: సర్వులు కూడా ఏకత్వంగా భావించేటువంటి జనరేషన్.
1: దిస్ జనరేషన్ మీ యాక్చువల్లీ మీన్స్ ద ఫీలింగ్ ఆఫ్ వన్నెస్ అమంగ్ ఆల్.
0: ఏకమైనప్పుడు అదే ఒక జనరేటర్ గా అవుతుంది.
1: వెన్ ఆల్ ఆఫ్ us స్టాండ్ యునైటెడ్ వి బికమ్ ఎ జనరేటర్.
0: కరెంట్ ఫెయిల్ కాదు.
1: కరెంట్ నెవర్ ఫెయిల్స్.
0: అనగా ఏమి, అనేకత్వంలో ఉన్నటువంటి ఏకత్వము ప్రకాశిస్తూ ఉంటాయి.
1: ఇట్ ఇస్ ది యూనిటీ ఇన్ డైవర్సిటీ దట్ ఇల్యూమిన్స్, దట్ షైన్స్.
0: ఒక్కొక్క వ్యక్తిలో ఉండేటువంటి ఒక్కొక్క బల్బులో ఉండేటువంటిది కరెంట్ ఉండినప్పటికీ బల్బు ఫెయిల్ అయిపోవచ్చు.
1: దేర్ ఈస్ కరెంట్ ఇన్ ఎవ్రీ బల్బ్. సమ్ టైమ్స్ బల్బ్ మే ఫెయిల్.
0: ఒక చిన్న ఉదాహరణ,
1: స్మాల్ ఎగ్జాంపుల్.
0: అన్నింటికి మెయిన్ ఒకటే.
1: మెయిన్ ఈజ్ వన్ ఫర్ ఆల్.
0: మన రూమ్ లోపల ఒక్కొక్క లైట్ ప్రత్యేకంగా పెట్టుకుంటున్నాము.
1: వీ హావ్ సెపరేట్ లైట్స్ ఇన్ ఎవ్రీ రూమ్.
0: కానీ మెయిన్ స్విచ్ ఆఫ్ చేస్తే అన్ని రూములు చీకటి అయిపోతాయి.
1: ఇఫ్ యూ స్విచ్ ఆఫ్ ద మెయిన్ ఆల్ రిమైన్ డార్క్.
0: కానీ మెయిన్ రేటు స్విచ్ ఆన్ చేస్తే అన్ని రూములలోనూ లైట్ వస్తుంది.
1: ఇఫ్ యూ స్విచ్ ఆన్ ద మెయిన్ యూ హ్యావ్ లైట్ ఇన్ ఆల్ రూమ్స్.
0: కనుక ఈ మెయిన్ అనేటువంటి స్విచ్ ఏమిటది?
1: వాట్ ఈస్ దిస్ మెయిన్ స్విచ్?
0: అది ఏ హృదయము, అది ఏ హృదయము.
1: దాట్ ఈస్ ద హార్ట్.
0: హృదయంలో మనం ప్రేమను అభివృద్ధి పరచుకుంటే అన్ని హృదయాల్లో కూడా ప్రేమ అభివృద్ధి అవుతుంది.
1: వెన్ వన్స్ వీ డెవలప్ love in our heart,
0: అన్ని హృదయాలు
1: ఆల్ హార్ట్ షైన్.
0: కనుక ఈనాడు మనం చేయవలసినటువంటి సాధన ఏమిటి?
1: వాట్ ఇస్ ద స్పిరిచువల్ ప్రాక్టీస్ వీ షుడ్?
0: కేవలం తన నిమిత్తమై, తన కుటుంబ నిమిత్తమై కాదు, సమాజ నిమిత్తమై మనం ప్రార్థన చేయాలి.
1: వీ షుడ్ ప్రే నాట్ ఫర్ అవర్ ఓన్ సెల్ఫ్స్ అండ్ ద ఫ్యామిలీ.
0: అనగా మన ప్రేమను మన ప్రేమ నిండుకు నింపుకోవాలి.
1: వీ షుడ్ ఫిల్ అవర్ హార్ట్స్ విత్ లవ్.
0: ఈ నింపుకున్న ప్రేమను ప్రతి మానవునికి పంచాలి.
1: హావింగ్ ఫిల్డ్ ఇట్ సో వీ షుడ్ షేర్ విత్ ఎవ్రీబడి.
0: ఏ విధంగా నింపుకోవాలి?
1: హౌ డు యూ ఫీల్ ఇట్?
0: సత్య ధర్మముల చేతనే నింపుకోవాలి.
1: యూ హావ్ టు ఫిల్ ఇట్ అప్ విత్ ట్రూత్ అండ్ రైచియస్నెస్ ధర్మ.
0: ఈ ట్యాంక్ అనేటువంటి దాంట్లో సత్యధర్మం ఉంటే ట్యాప్స్ లో అంతా సత్యధర్మంలో వస్తాయి.
1: వెన్ ది ట్యాంక్ ఈస్ ఫుల్ ఆఫ్ ట్రూత్ అండ్ రైచియస్నెస్ యూ డ్రా ద సేమ్ అవుట్ ఆఫ్ ట్యాప్స్. వాట్ ఆర్ దీస్ ట్యాప్స్?
0: మన దృష్టి ఒక ట్యాప్.
1: అవర్ లుక్స్,
0: మన హియర్ ఒక ట్యాప్.
1: ఆడిషన్ ట్యాప్.
0: మన వాక్ ఒక ట్యాప్.
1: స్పీచ్.
0: మన హ్యాండ్ ఒక ట్యాప్.
1: హ్యాండ్.
0: అన్ని మన ట్యాప్.
1: ఆల్ ది సెన్సెస్ లింబ్స్ ఆర్ టాప్స్.
0: అనేటువంటి దాంట్లో ప్రేమమయమైనటువంటి ఒక జలం నింపుకున్నప్పుడు ఈ అన్ని కూడా పంచభూతములు ఎందుకు ప్రేమనే ఆవిర్భవిస్తుంది.
1: వెన్ ది హార్ట్ ఈస్ ఫుల్ ఆఫ్ వాటర్ ఆఫ్ లవ్ ద సేమ్ ఫ్లోస్.
0: ఏమి చేసినా కూడా సమాజం అంగీకరిస్తుంది.
1: వాట్ ఎవర్ యూ సే ఇట్ ఈస్ అక్సెప్టబుల్ టు సొసైటీ.
0: కనుక సమాజ క్షేమాన్ని మనం దృష్టి అందించుకోవాలి.
1: వీ షుడ్ కీప్ ద ప్రోగ్రెస్ ఆఫ్ ద సొసైటీ.
0: కేవలం నా స్వార్థమే నాకు ప్రధానమని అంచుకోకూడదు.
1: యూ షుడ్ నెవర్ కన్సిడర్ యువర్ సెల్ఫిష్నెస్ దట్ ఇంపార్టెంట్.
0: సెల్ఫ్ ఈజ్ లవ్లెస్నెస్.
1: సెల్ఫ్ ఈజ్ లవ్లెస్నెస్.
0: లవ్ ఈజ్ సెల్ఫ్లెస్నెస్.

0: Love is selflessness.
1: Self lives by giving and forgiving.
0: Love lives by giving and forgiving.
1: Self lives by getting and forgetting.
0: Self lives by getting and forgetting.
1: ఈ సత్యాన్ని మనం మొట్టమొదటి గుర్తించుకోవాలి.
0: This truth we should know in the first instance.
1: ప్రేమతో ఉండినప్పుడు, ప్రేమను సాధించడానికి ప్రయత్నం చేసినప్పుడు, ప్రేమనే లక్ష్యంలో ఉంచుకున్నప్పుడు ఎక్కడ మనకు దుఃఖము కష్టము విచారం అనేటువంటిది మనకు కనిపించదు.
0: When once there is love in you, when once you start working through love, keeping love as the main thing, there's no hatred at all then.
1: ప్రేమ స్వరూపులారా,
0: embodiments of love.
1: ఈనాడు మీరు అనేక రకములైనటువంటి సాధనలు చేస్తున్నారు.
0: టుడే యు ఫాలో సెవెరల్ స్పిరిచువల్ పాత్స్.
1: మీరు సాధనలు చేసినా చేయకపోయినా,
0: వెదర్ యు డు ఇట్ ఆర్ నాట్,
1: అన్నిటికీ మూలాధారమైనటువంటిది ప్రేమతత్వము.
0: ది ప్రైమల్ బేసిస్ ఇస్
1: ప్రేమ. లేకుండా ఏ సాధన చేసినప్పటికీ అది కృత్రిమైనటువంటిది.
0: విదౌట్ లవ్ వాట్ ఎవర్ యు మే డూ ఇట్ టర్న్స్ ఆర్టిఫిషియల్.
1: ఆర్టే ఆర్టే ఆర్టే.
0: ఇట్ ఆల్ ల్యాండ్స్ డౌన్ టు
1: ప్రేమతో కూడినటువంటిది హార్ట్.
0: దట్ విత్ లవ్ ఇస్ హార్ట్.
1: హార్ట్ ఈజ్ ఇన్సైడ్, ఆర్ట్ ఈజ్ అవుట్ సైడ్.
0: హార్ట్ ఈజ్ ఇన్సైడ్, ఆర్ట్ ఈజ్ అవుట్ సైడ్.
1: కాబట్టి ఈ ఆర్ట్ అంతా హార్ట్ నుంచి వచ్చినటువంటిది.
0: ఆల్ ది ఆర్ట్ అవుట్ సైడ్ కమ్స్ ఫ్రమ్
1: మెయిన్ స్విచ్. మీరు అభివృద్ధి పరచుకోండి.
0: సో కాన్సన్ట్రేట్ ఆన్ ది మెయిన్ స్విచ్.
1: సరైనటువంటి స్థితిలో ఉంచుకోండి.
0: కీప్ ది మెయిన్ స్విచ్ ఇన్ పర్ఫెక్ట్ ఆర్డర్.
1: ప్రేమలో మనం ఉంటుంటే ఏ సాధనలు చేయనక్కర్లేదు.
0: వెన్ వన్స్ యు ఆర్ ఇన్ లవ్ యు డోంట్ నీడ్ టు డు ఎనీథింగ్.
1: ఈనాడు లోకం లోపల,
0: ఇన్ దిస్ వరల్డ్ మెనీ టీచ్.
1: కానీ వారి వారి బోధనలు వారికే తృప్తి కానీ.
0: But their teaching satisfied them only.
1: ఆధ్యాత్మికములు ప్రేమ తత్వం ఒకటి తప్ప మరి ఏ బోధనలు కూడా ప్రయోజనం లేదు.
0: ఇన్ స్పిరిచువల్ పాత్ లవ్ ఇస్ ద మెయిన్ ద ఓన్లీ థింగ్, నన్ ఎల్స్.
1: భజన చేయి, జపములు చేయి, ధ్యానం చేయి,
0: మెడిటేషన్,
1: ఇవన్నీ చెప్తుంటారు.
0: యోగి
1: ఏమిటో వారికే తెలియదు.
0: దే డోంట్ నో వాట్ ఇస్ దేర్ ఇన్.
1: ధ్యానం అంటే ఏమిటో వారికే తెలియదు.
0: దే హావ్ నో ఐడియా ఆఫ్ మెడిటేషన్.
1: నా ఉద్దేశం అంటే అంత జీవితమే ఒక ధ్యానం.
0: భగవాన్ సేస్ లైఫ్ ఈజ్ ఎ మెడిటేషన్.
1: ఎందుకంటే ఇది వే ఆఫ్ లైఫ్.
0: బికాస్ మెడిటేషన్ ఇస్ ఎ వే ఆఫ్ లైఫ్.
1: ఏదైనా ఒక పుస్తకం చదవాలంటే అక్కడ మెడిటేషన్ చేయకుండా, కాన్సన్ట్రేట్ చేయకుండా పుస్తకం చదవలేము.
0: ఇఫ్ యూ వాంట్ టు రీడ్ ఎ బుక్ అన్లెస్ యూ మెడిటేట్ అండ్ కాన్సన్ట్రేట్.
1: ఏదైనా ఒక లెటర్ రాయాలనుకుంటే దానికి రాయడానికి కాన్సన్ట్రేషన్ చేయకపోతే లెటర్ కూడా రాయలేము.
0: ఇఫ్ యూ వాంట్ టు రైట్ ఎ లెటర్ యు హావ్ టు కాన్సన్ట్రేట్
1: రీడింగ్.
0: Writing and reading.
1: Walking and talking.
0: Walking and talking.
1: Eating and sleeping.
0: Eating and sleeping.
1: Everything is meditation.
0: Everything is meditation.
1: మీరు ఇక్కడ నుంచి బయటికి పోవాలంటే,
0: if you want to go,
1: ఏది దారి అనేటువంటిది లక్ష్యం లేకపోతే మీరు ఎక్కడ పోతారు?
0: If you don't know the route and correct path, where do you go?
1: కాబట్టి దారి ఎక్కడ ఉంది అని తెలుసుకుని దారి ద్వారా పోవటమే మెడిటేషన్.
0: To know the actual route that takes you home is meditation.
1: అనగా మనకు అభ్యంతరమును కలిగినటువంటి యొక్క మార్గమును అవలంబించడమే ధ్యానము.
0: Meditation is that without any obstacles in your way.
1: ఇంకా కొంతమంది సుఖ ధ్యానము అంటారు.
0: సమ్ సే మెడిటేషన్ ఎ కంఫర్టబుల్ పాశ్చర్.
1: కంఫర్టబుల్?
0: కంఫర్టబుల్
1: ఏమిటి? కంఫర్ట్
0: వాట్ ఇస్ దిస్?
1: ఫిజికల్ కంఫర్ట్?
0: ఫిజికల్?
1: మెంటల్ కంఫర్ట్?
0: ఆర్ మెంటల్?
1: ఇంద్రియం కంఫర్ట్?
0: ఆర్ సెన్సువల్?
1: కంఫర్ట్?
0: ఆర్ ఇంటెలెక్చువల్?
1: కంఫర్ట్?
0: వాట్?
1: కాదు కాదు,
0: నథింగ్ వాట్స్ ఎవర్.
1: హృదయం కంఫర్ట్ గానే ఉంటుండాలి.
0: అండ్ our heart should be comfortable.
1: ఈ దేహమునకు కంఫర్ట్ అనేటువంటిది లేదు.
0: ఫర్ దిస్ బాడీ దేర్ ఇస్ నో కంఫర్ట్.
1: స్టడీగా కూర్చున్నప్పటికీ ఏదో ఒక విధమైనటువంటి ఒక చలనం జరుగుతూనే ఉంటుంటది.
0: ఇన్ స్పైట్ ఆఫ్ ద ఫ్యాక్ట్ దట్ వీ వాంట్ టు సిట్ స్టడీ, దేర్ బి సమ్ మూవ్మెంట్ ఆర్ అదర్.
1: స్లో అండ్ స్టడీ విన్ ది రేస్.
0: స్లో అండ్ స్టడీ విన్స్ ది రేస్.
1: ఏది రేసు?
0: వాట్ ఇస్
1: ఏ రేస్?
0: లైఫ్ ఈజ్ ఎ రేస్.
1: ఏది స్లో?
0: వాట్ ఇస్ స్లో?
1: తొందర పాట పడవద్దు.
0: నెవర్ బీ ఇన్ ఎ హరీ.
1: హేస్ట్ వేస్ట్ వేస్ట్.
0: హేస్ట్
1: మేక్స్ వరీ, సో డు నాట్ బీ ఇన్ ఎ హరీ.
0: Haste makes waste. Waste makes worry. So do not be in a hurry.
1: Tondara paata nu padavaddu.
0: Never be in haste.
1: Edo chikkinavanni nu asadhanla cheyavaddu.
0: Don't follow everything that is available on hand.
1: Edi chesina nenu daiva sadhane.
0: Whatever I do, that is divine.
1: Anta daiva swaroopame.
0: Everything is divine form.
1: Evarto nenu maatladna daivamto maatladnatte.
0: I may talk to anybody, I am talking to God.
1: Kabatti ekkadi nenu velinappudiki nee daiva pradarshane.
0: I may go around anywhere, it's a campaign.
1: Ee maata cheppina daiva mantrame.
0: Any word that I utter is Lord's name.
1: జగత్ అనేటువంటి సర్వంగా పెట్టుకున్నప్పుడు ఏ విధమైనటువంటి సాధనలు అక్కర్లేదు.
0: When once we have this idea that the universe is the divine manifestation, you don't need to follow any.
1: అభివృద్ధి అయ్యేంత వరకు కొన్ని సాధనలు మనం పెట్టుకోవాలి.
0: Until sacred thoughts arise within us, we have to necessarily follow the spiritual endeavors.
1: శ్రేయో హి జ్ఞానం అభ్యాసాత్ నానా ధ్యానం విశిష్యతే ధ్యానాత్ కర్మ ఫలత్యాగ త్యాగశ్చాంతి అనంతరం. శ్రేయో హి జ్ఞానమభ్యాసాత్. సాధన మనం అభ్యాసంలో పెట్టుకోవాలి.
0: వీ హావ్ టు ప్రాక్టీస్ రైట్ ఫ్రమ్ నౌ ఆన్.
1: ఈ సాధన ద్వారా ధ్యానం అభివృద్ధి పరచుకోవాలి.
0: ప్రాక్టీస్ మెడిటేషన్.
1: ఎంతవరకు ఈ ధ్యానము?
0: హౌ లాంగ్?
1: ధ్యానం అనేటువంటిది జ్ఞానం కలిగేంత వరకు ధ్యానం చేయాలి.
0: యూ మెడిటేట్ అంటిల్ యూ గెయిన్ విజ్డమ్.
1: విజ్డమ్, ఆ విజ్డమ్ వచ్చిన తర్వాత ధ్యానం అక్కర్లేదు.
0: The moment you get wisdom, you don't need to meditate.
1: ఈ జ్ఞానమే ఒక శాంతికి మూల కారణము.
0: Wisdom confers peace.
1: కనుక మనము ఈ సరైనటువంటి స్థితిని మనం పొందాలనుకున్నప్పుడు అన్నిటికీ ప్రేమనే మూల కారణం.
0: To attain actual heights, love is essential.
1: ఈనాటి మానవుడు
0: man today
1: క్షణమైన ఒక స్థిరమైనటువంటి మనసుతో లేడు.
0: He has no steady mind even for a moment.
1: యోగం అంటే ఏమిటి?
0: What is yoga?
1: చిత్తవృత్తి నిరోధకః.
0: What is
1: పతంజలి యోగము?
0: What is yoga according to Patanjali? Control of senses. We control our senses.
1: ఇది వీలు కాదు.
0: It's not possible.
1: ఎందుకంటే చిత్తమునకు అది సహజము.
0: Because it's quite a natural thing.
1: కొండపైన నీరు పోసినా కానీ క్రిందికి దిగుతాయి.
0: Even there is water on the mountain top, it falls down.
1: గుంటలో నిప్పు పెట్టినా పైకే వస్తుంది.
0: And even if you keep fire in a pit, it comes up.
1: కాబట్టి నిప్పు యొక్క లక్షణము పైకి ఉన్నత స్థాయికి పోవటమే.
0: ద ఫైర్ విల్ కమ్ అప్, ఇట్ గ్రో అప్వర్డ్.
1: నీటి యొక్క లక్షణము కింద భాగంలోకి దిగటమే.
0: ద క్వాలిటీ ఆఫ్ వాటర్ ఇస్ టు ఫ్లో డౌన్.
1: కాబట్టి మన వరల్డ్లీ డిజైర్స్ అంతా కూడా వాటర్ వంటిది.
0: వరల్డ్లీ డిజైర్స్ ఆర్ లైక్ వాటర్.
1: అది కిందికే దిగుతూ ఉంటుంటాది.
0: వేర్ ఎవర్ ద వాటర్ ఈజ్ ఇట్ ఫ్లోస్ డౌన్ వర్డ్.
1: కానీ అది నెగటివ్.
0: ఆల్ ద డిజైర్స్
1: పాజిటివ్ అనేటువంటి జ్ఞానము అది గుంటలో పెట్టినా గానీ దాని వెలుతురు పైకి వస్తుంటాయి.
0: పాజిటివ్ ఇస్ ద విజ్డమ్ లైక్ ద ఫైర్ ఇన్ ద పిట్ దట్ ఇస్ అప్వర్డ్.
1: కనుకనే జ్ఞానాధ్యానం విశిష్యతి జానాత్ కర్మ ఫలత్యాగ త్యాగశాంతి అనంతరం. ఈ విధమైన యొక్క తత్వాన్ని మనం చక్కగా అర్థం చేసుకుంటే ఈ యొక్క పిచ్చి మార్గంలో పోయి కాలమును వ్యర్థం చేసుకో.
0: వెన్ వన్స్ వి అండర్స్టాండ్ ద సిగ్నిఫికెన్స్ ఆఫ్ ఆల్ దిస్ విల్ నెవర్ వేస్ట్ అవర్ టైం.
1: అయితే ఏది పోయినా మనం సంపాదించుకోవచ్చునని చెప్పాను.
0: భగవాన్ సెడ్ యు
1: కెన్ ధనం పోతే సంపాదించుకోవచ్చును.
0: యూ కెన్ గెట్ మనీ ఈవెన్ ఇఫ్ యూ లూజ్.
1: భూమి పోతే సంపాదించుకోవచ్చును.
0: ద ల్యాండ్ కెన్ బి రీగెయిన్.
1: మిత్రులు పోతే సంపాదించుకోవచ్చును. భార్య పోతే సంపాదించుకోవచ్చును. కానీ దేహం పోతే తిరిగి మనం సంపాదించుకోవాలి.
0: ఈవెన్ ఇఫ్ ఫ్రెండ్ ఇస్ లాస్ట్ యూ కెన్ హ్యావ్ హిమ్ ఆల్సో ద వైఫ్ ఈవెన్ షీ లాస్ట్.
1: దేనికోసమని?
0: వై ద బాడీ ఇస్ గివెన్?
1: దైవము చేరే నిమిత్తమై ఈ దేహం కావాలి.
0: బాడీ ఇస్ గిఫ్టెడ్ టు రీచ్ గాడ్.
1: కనుక దానిని రీచ్ చేసేంత వరకు దీన్ని చక్కగా కాపాడుకోవాలి.
0: అంటిల్ వీ రీచ్ గాడ్ ద బాడీ.
1: నిద్రాహారములు మాని
0: we cannot sacrifice
1: sleep. ఏదో కొన్ని సాధనలు సాధనలు చేసుకుంటే దేహం క్షీణించిపోతుంది.
0: ఇన్ ది నేమ్ ఆఫ్ స్పిరిచువల్ ప్రాక్టీసెస్ వి షుడ్ నాట్ వీకెన్ అవర్ బాడీ.
1: విచ్ఛాన్నం దేహరక్షార్థం, వస్త్రం శీత నివారణం.
0: ఫుడ్ ఈజ్ ఫర్ ది సస్టెనెన్స్ ఆఫ్ ద బాడీ అండ్ ద క్లాత్ ఫర్ ది ప్రొటెక్షన్.
1: కాలములకు తగినట్టుగా ఫుడ్ కూడా వేయాలి.
0: వీ హ్యావ్ టు టేక్ ఫుడ్
1: అప్రోప్రియేట్ టైం. వాతావరణం తగినట్టుగా డ్రెస్ కూడా వేయాలి.
0: యాజ్ పర్ ద క్లైమేట్ వీ షుడ్ పుట్ ఆన్ ద డ్రెస్.
1: దేనికోసము? దేహాన్ని సంరక్షించుకునే.
0: వాట్ ఫర్ దీస్ టు? టు ప్రొటెక్ట్ అవర్ బాడీ. వై దిస్ బాడీ?
1: దైవత్వాన్ని అనుభవించే కోసం.
0: టు ఎక్స్పీరియన్స్ ద డివినిటీ బాడీ ఇస్ గివెన్.
1: కనుక దైవత్వాన్ని అనుభవించే నిమిత్తమై దేహాన్ని మొట్టమొదట మనం కాపాడుకోవాలి.
0: టు ఎక్స్పీరియన్స్ ద డివినిటీ వీ హావ్ టు ప్రొటెక్ట్ అవర్ బాడీ.
1: శరీర మాధ్యం కలు ధర్మ సాధకం.
0: బాడీ ఇస్ గివెన్ టు అండర్టేక్ all service activities.
1: ఈ సర్వీస్ అనేటువంటిది ఏమిటి?
0: వాట్ ఇస్ దిస్ సర్వీస్?
1: దైవాన్ని పొందడానికి చేసేటువంటి సర్వీస్.
0: సర్వీస్ ఇస్ ద పాత్ టు రీచ్ గాడ్.
1: అదే భజన.
0: దట్ ఇస్ భజన.
1: అదే ధ్యానము.
0: మెడిటేషన్.
1: అదే యోగము. అదే కర్మలు. అదే తపస్సు.
0: గుడ్ డీడ్స్.
1: తపస్సు.
0: పెనెన్స్.
1: తపస్సు.
0: వాట్ ఇస్ పెనెన్స్?
1: అనగా
0: మీనింగ్
1: ప్రేమతో సర్వ కర్మలు ఆచరించడము. మనోవాక్కాయ కర్మలు మూడింటి యొక్క ఏకత్వమే తపస్సు.
0: ఇఫ్ యూ డూ ఆల్ డీడ్స్ with love and if you work to with if you work and speak with a feeling in utter unity, that's penance.
1: Manasu oka vaipuna,
0: mind on one side,
1: vaaku oka vaipuna,
0: word different,
1: karma oka vaipuna poyinappudu adi tamas avutundi.
0: Action in different direction is tamas, darkness.
1: Tapasuku tamasuku undinatundi bhedhanni mottamota gurtinchali.
0: We should know the difference between tapas, penance, tamas, the darkness.
1: Nemadu hrudayanni nimpukoni ye parayina chi adi sadhana kindane potundi.
0: Whatever you do with love in your heart, it is tapas penance.
1: Vedamu sarva karma bhagavat prityartham ani cheppindi.
0: So Veda wants you to offer all deeds to God.
1: Ye panna idanta bhagavat prityartham chestunnanu anku antakante goppa dhyanam ekkadundi?
0: Whatever you may do, take it as an offering to God.
1: Bhajana ekkadundi?
0: There's no other higher bhajana.
1: Antakante goppa pooja ekkaduntundi?
0: There's no other greater worship than that.
1: Ekkada ledu.
0: Nowhere.
1: Oka poojaramu poyi,
0: you go to pooja
1: room. Pattamunu petti, oka vigrahanni petti, dani pooja chesinanta matram daivaniki andadu.
0: You have got an altar there, keep an idol and a picture and worship. It's not so.
1: దైవము విశ్వస్వరూపుడు.
0: God is the manifest in the form of universe.
1: విశ్వస్వరూపుడు అయినటువంటి పరమాత్మనికి నీ పూజ ఎంత మాత్రము?
0: God who is universal, you cannot narrow him down.
1: భగవంతుని కూడా సంకుచితపరిచినటువంటి వాడు అవుతావు.
0: Never limit God.
1: కాబట్టి అనంత స్వరూపుడైనటువంటి భగవంతుడికి అనంతమైన ప్రేమనే మనం పెంచుకోవాలి.
0: గాడ్ ఈజ్ సో ఇన్ఫినిట్ అండ్ వాస్ట్, సో యువర్ లవ్ ఆల్సో షుడ్ బి లైక్ దాట్.
1: అనంతమైన ప్రేమను పెంచుకోవడం చాలా సులభం.
0: ఇట్స్ వెరీ ఈజీ టు డెవలప్ ఇన్ఫినిట్ లవ్.
1: ఎందుకంటే దేహాభిమానం ఉన్నంత వరకు సంకుచితమైన ప్రేమ ఉంటుంది.
0: సో లాంగ్ యూ హ్యావ్ బాడీ అటాచ్మెంట్ లవ్ ఇస్ నారో.
1: అన్ని దేహములు దైవ స్వరూపములే.
0: All bodies are divine.
1: Sahasra Sirsha Purushah Sahasraksha Sahasrapat.
0: God has 1,000 heads, 1,000 feet, 1,000 hands and so on.
1: Andarni plus plus plus plus plus cheskuntu po.
0: It is all addition, plus plus plus.
1: I plus you, I plus you, I plus you, I plus you, I plus you. Ee vidhanga cheskuntu po. Andaru manam okkate.
0: Go on adding I plus you, I plus you. Then you know that all are one.
1: Nenu naa kutumbanni petti I plus you.
0: Then if you just limit to the family, I plus you. I plus you come to we.
1: We plus we.
0: We plus you, we.
1: Not we plus you. We plus we.
0: We plus we, we.
1: Anta okate aipothadu.
0: All are one.
1: కాబట్టి మనం అందరూ ఒక్కటే.
0: సో ఆల్ ఆర్ వన్.
1: అందరూ దైవ బిడ్డలే.
0: ఆల్ ఆర్ చిల్డ్రన్ ఆఫ్ గాడ్.
1: ఫాదర్హుడ్ ఆఫ్ మ్యాన్. బ్రదర్హుడ్ ఆఫ్ God, brotherhood of man.
0: So it boils down to this principle, brotherhood of man and fatherhood of God. All are the sparks of the divine.
1: Bhagavad Gita, mamai vamso jiva loke jiva bhuta sanatana. Meerandaru sanatanule.
0: This what Gita says, that you are ancient one.
1: Kaadu.
0: You are not new.
1: Prachinulu kaadu.
0: You are not ancient.
1: Sanatanule.
0: You are ancient.
1: Ee sanatanule entte meeru. దైవాంశ స్వరూపులే.
0: యూ బీయింగ్ ది ఏన్షియంట్ ఆర్ ద స్పార్క్స్ ఆఫ్ ద డివైన్.
1: అందరూ దైవ స్వరూపమే.
0: ఆల్ ఆర్ మేనిఫెస్టేషన్.
1: ఆకారాలు వేరువేరుగా ఉన్నాయి కానీ ఆత్మ ఒక్కటిగానే ఉంటుంది.
0: ఫార్మ్స్ డిఫర్ బట్ ఆత్మ ఈజ్ సేమ్.
1: ఇక్కడ ఒక బల్బ్ ఉంది, అక్కడ ఒక బల్బ్ ఉంది, అక్కడ ఒక బల్బ్ ఉంది, అక్కడ ఇంకా బల్బ్స్ ఉంటా ఉన్నాయి.
0: హియర్ యూ ఫైండ్ వన్ బల్బ్ దేర్.
1: కనిపిస్తున్నాయి.
0: Bulbs are different.
1: Kani current okkate annittuna.
0: But current is one and the same.
1: Aa satyanni manam chakkaga gurtinchali.
0: We have to understand this truth clearly.
1: Appudu ee bhedamlu manaku aavirbhavinchadu.
0: Then there will be no differences within us.
1: Kanuka ekatvanni pondadaniki taginatundi prema tattvanni penchukovalani nenu aashisthunna.
0: To attain the divinity, Bhagavan expects and wants us to develop love.
1: Bhagavantudu prema swarupudu.
0: God is the embodiment of love.
1: Prema tappa marokati lene ledu.
0: God is love, nothing else beyond.
1: Inki edaina veru vere ukkutuginunte avanta gunamuluga yerpadtayi.
0: The rest of the things have attributes or traits.
1: Bhagavantudu gunarahitudu.
0: God is attributeless.
1: Nityanandam,
0: eternal bliss,
1: parama sukadam,
0: supreme happiness,
1: kevalam gnanamurtim,
0: wisdom,
1: dvandvatitam,
0: non-dualism,
1: sadusyam,
0: ethereal,
1: tattvamatyadirachyam. ఏకం నిత్యం విమలం అచలం సర్వదీ సాక్షిభూతం భావాతీతం త్రిగుణరహితం. గుణములే లేనటువంటి వానికి ఇంక వేరే ఎందుకు మనం అవి ఇవి అని పెట్టుకోవాలి?
0: When God has no attributes, why should he attribute attributes to God?
1: ప్రేమ గుణం కాదు.
0: Love is not an attribute.
1: స్వభావము.
0: It is the nature.
1: స్వభావము.
0: స్వభావం.
1: ఆత్మ యొక్క భావమే ప్రేమ.
0: స్వ ఆత్మ, దాట్ ఈస్ ఆత్మిక్ ఫీలింగ్, లవ్.
1: కనుక ఇవంత గుణముల కింద తీసుకుని సత్యవంతుడు, ధర్మవంతుడు, శాంతివంతుడు, ఇవంత గుణాలు.
0: వీ షుడ్ నాట్ టేక్ దెమ్ యాస్ అట్రిబ్యూట్స్ ఆర్ క్వాలిటీస్.
1: అన్నింటికీ ప్రేమనే ప్రధానము.
0: లవ్ ఈస్ ది మోస్ట్ ఇంపార్టెంట్.
1: ప్రేమతో నీవు మాట్లాడు.
0: స్పీక్ విత్ లవ్.
1: అదే సత్యం అవుతుంది.
0: దాట్ ఈస్ ట్రూత్.
1: ప్రేమతో నీవు పనులు చేయి.
0: యాక్ట్ విత్ లవ్.
1: అదే ధర్మం అవుతుంది.
0: దట్ ఈస్ ధర్మ.
1: ప్రేమ చేయి నీవు హృదయాన్ని చింతించు.
0: థింక్ ఆఫ్ లవ్.
1: అదే శాంతి అవుతుంది.
0: యు విల్ బి ఇన్ పీస్.
1: ప్రేమ చేతి ప్రేమనే ప్రకాశించుకో.
0: అండ్ లవ్ షైన్స్ త్రూ లవ్ బై లవ్.
1: ప్రేమనే అయిపోతుంది.
0: అండ్ ఎవ్రీథింగ్ గెట్స్ యూనిఫైడ్ ఇన్ లవ్.
1: ఎందు ఉండినటువంటిది కరెంట్ వలె ప్రేమనే.
0: లైక్ ది ఇన్నర్ కరెంట్ దేర్ ఇస్ లవ్.
1: కనుక ఇట్టి ప్రేమను ప్రతి మానవుడు కూడాను దినదిన అభివృద్ధి వంచుకున్నప్పుడు జగత్తులో ద్వేషములు, ఏ విధమైన క్రోధములు, అలజడులు ఏమాత్రం ఉండడానికి వీల్లేదు.
0: వెన్ వన్స్ మ్యాన్ డెవలప్స్ లవ్ డే బై డే మోర్ అండ్ మోర్, there will be no anger, there will be no differences, there will be no hatred, there will be no agitation or disturbances.

0: అనపేక్ష సుచిర్దక్ష అనపేక్ష సుచిర్దక్ష ఉదాసీన్ గతవ్యత సర్వారంభ పరిత్యాగీ సర్వారంభ పరిత్యాగీ యో మద్భక్త సమద్భక్త. ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: ఈ గుణములు కలవాడినే భగవంతుడు ప్రేమిస్తుంటాడు.
1: గాడ్ లవ్స్ దోస్ విత్ దీస్ క్వాలిటీస్.
0: అనపేక్ష, ఎట్టి అపేక్షలు కూడా ఉండరాదు అన్నాడు.
1: అనపేక్ష, హీ షుడ్ నాట్ హ్యావ్ ఎనీ ఎక్స్పెక్టేషన్స్.
0: శరీర ఇంద్రియ మనోబుద్ధులతో కూడినటువంటి మానవులకు అపేక్షలు లేకుండా ఉండడానికి వీలవుతుందా?
1: ఇస్ ఇట్ పాసిబుల్ ఫర్ మ్యాన్ హూ ఇస్ బౌండ్ బై ది ఫిజికల్ బాడీ విత్ సెన్సెస్ అండ్ మైండ్ టు బి డిజైర్లెస్ ఎనీ టైమ్?
0: ఇది వీలు కాదు.
1: ఇట్ ఈస్ నాట్ పాసిబుల్.
0: అపేక్షలు ఉండియే తీరాలి.
1: దెర్ ఆర్ ఎక్స్పెక్టేషన్స్.
0: కానీ ఎట్టి అపేక్షలు?
1: వాట్ సార్ట్ ఆఫ్ డిజైర్?
0: ద్వాపరయుగమునందు కూడాను భోజించినది ధర్మరహితమైనటువంటి కర్మలన్నీ కూడాను నా స్వరూపములే అన్నాడు.
1: ఇన్ ద ద్వాపర ఏజ్ ఇట్ వాజ్ స్టేటెడ్ ఆల్ రైచువస్ యాక్షన్స్ ఆర్ డివైన్.
0: కనుక మానవులకు ఎట్టి అపేక్షలుండాలి?
1: వాట్ సార్ట్ ఆఫ్ ఎ డిజైర్ that a man should have?
0: Anni apekshala kante tyagamayamainatundi apekshalu chaala pradhanam.
1: Of all the desires, those are the desires that lead you to this principle of sacrifice are the highest.
0: Dharmamayamainatundi yokka apekshalu chaala mukhyam.
1: The righteous desires are very important.
0: దైవం యొక్క అపేక్షలు అత్యవసరము.
1: డిజైర్ ఫర్ గాడ్ ఇట్ ఈస్ వెరీ ఎసెన్షియల్.
0: అయితే ఈ లోకంలోని మానవులు కొన్ని ధర్మమైనటువంటివి, కొందరు శ్రేష్టమయమైనటువంటివి ఎన్నుకుంటుంటారు.
1: వై పీపుల్ డిఫర్ ఇన్ దేర్ డిజైర్స్? సమ్ రైచువస్, సమ్ the so-called great desires.
0: Marikondaru dharmamu shreshtamu rendintu yokka samanvayamainatundi yokka bhavamunu aashistuntaru.
1: Some expect certain desires which have got this combination of being great and also righteous.
0: Kanukane deenini nirnayinchadam evvariki adhikaram ledu.
1: No one has authority to decide what it is between the two.
0: Kanuka anapeksha kaliginatunti vaadiki bhagavantudu premistuntadante ee anapeksha etla labhistundi?
1: When God loves the man without any expectations or without any desires, how is it possible to reach that state?
0: Sarva dharmamulu sarva karmamulu bhagavat pityartham chesinappudu ivi కేవలము ధర్మమయమైనటువంటి కర్మలుగానే రూపొందుతాయి.
1: When all our actions are offered to God, naturally they become righteous.
0: అన్ని కూడా అపేక్షరహితమైనటువంటివి అవుతాయి.
1: They amount to actions beyond expectations.
0: కనుక అనపేక్ష అనగా అపేక్షలు లేకుండా ఉండటం కాదు, సర్వాపేక్షలు కూడాను భగవత్ యొక్క అంకితంగా భావించుకోవాలి.
1: Anapeksha does not mean desireless state. It only means offering all our actions.
0: Sarva karmalu kulanu bhagavad pritya thanga bhavinchali.
1: We should consider that all our actions should be pleasing unto God.
0: అప్పుడే అనపేక్ష అనేటువంటి పేరునకు సార్థకమైన అర్థం చేరుతుంది.
1: Then we'll be fulfilling the very meaning of this word, anapeksha.
0: కనుక ఈ అనపేక్ష కలిగినటువంటి వాడు సర్వకర్మలను భగవత్ప్రీత్యార్థంగా చేసినప్పుడు అట్టి వాణిని భగవంతుడు ప్రేమిస్తుంటాడు.
1: God naturally loves those people who perform actions without any expectations or results thereof.
0: రెండవది శుచి.
1: The second quality is శుచి.
0: శుచి అనగా ఏమిటి?
1: What do you mean by that?
0: శుభ్రము అని.
1: Cleanliness.
0: ఏమిటి ఈ శుభ్రము? అంతర్శుభ్రమ లేక బహిర్శుభ్రమ?
1: Is it outer cleanliness or inner cleanliness?
0: ఇది రెండు కూడాను అవసరమే.
1: Both are necessary.
0: ఈ శుచిని భగవంతుడు చాలా ప్రేమిస్తుంటాడు.
1: God loves cleanliness. Cleanliness is godliness.
0: కేవలము బహిర్శుచి మాత్రమే మనం లక్ష్యంలో తీసుకుంటే అంతర్శుచి అనేటువంటిది చాలా ప్రధానమైనటువంటిది.
1: If we go by external cleanliness, how about inner purity?
0: భగవంతుడు లోపల బయట ఉండినప్పటికీ లోపల ఉండేటువంటి భగవంతుని తత్వాన్ని మనం చక్కగా గుర్తించడానికి ప్రయత్నించాలి.
1: God is present outside and also inside, but we have to understand God within.
0: ఒక పిత్తాళి పాత్రలో
1: in an enamel vessel
0: మనం పులుసు వండుకుంటున్నాం.
1: You are preparing a soup.
0: కానీ ఈ పులుసు వండిన తర్వాత కొన్ని క్షణములకే ఇది చిలుము పట్టిపోతుంది, పాయిజన్ అవుతుంది.
1: After the soup is prepared, immediately it gets spoiled, unpalatable.
0: ఎందుకోసం ఇది పాయిజన్ అయింది?
1: Why has it become poisonous?
0: ఆ పాత్ర లోపల కళాయి అనేటువంటిది లేదు.
1: This enamel vessel is not alloyed, is not tinned inside.
0: అది లేకుండినంత మాత్రమే ఇది చిరుము పట్టిపోతుంది.
1: Because it is not tinned or alloyed within, the whole thing got spoiled or poisoned.
0: కనుక మన దేహం అనేటువంటిది ఒక పిత్తాళి పాత్ర.
1: బాడీ ఇస్ లైక్ ఎన్ ఎనామెల్ వెసల్.
0: బ్రాస్ వెసల్. ఇందులోపల ప్రేమ అనేటువంటి కళాయి వెయ్యాలి.
1: అండ్ వీ హ్యావ్ టు అప్లై దిస్ అలాయ్ ఆర్ టిన్నింగ్ ఆఫ్ లవ్.
0: ఆ ప్రేమ కళాయి అనేటువంటిది వేసినప్పుడే ఇందులో ఎట్టి పదార్థములు వండినప్పటికీ చెడవు.
1: వెన్ వన్స్ దిస్ లవ్ ఈస్ దేర్, నో మెటీరియల్ కెన్ బి స్పాయిల్డ్ ఎట్ ఎనీ టైమ్.
0: కనుక బయట లోపల రెండింటి యందును పరిశుద్ధమైనటువంటివిగా ఉండాలి.
1: దేర్ఫోర్ ఇట్ హాస్ గాట్ టు బి క్లీన్ అండ్ ప్యూర్ బోత్ ఇన్సైడ్ అండ్ ఆల్సో అవుట్ సైడ్.
0: ఇంకా బయట పరిశుద్ధం ఎట్లాంటిది?
1: ఔటర్ క్లీన్నెస్ వాట్ ఇట్ ఈస్.
0: పరోపకార సంబంధమైనటువంటి కర్మలు ఆచరిస్తూ,
1: వైల్ పర్ఫార్మింగ్ సర్వీస్ యాక్టివిటీ,
0: భగవత్ ప్రీత్యార్థమైనటువంటి యొక్క ఆరాధనలు సలుపుతూ,
1: వర్షిపింగ్ గాడ్ ఇన్ ఎవ్రీ పాసిబుల్ వే,
0: పరోపకార సంబంధమైనటువంటి సేవలు సలుపుతూ,
1: రెండరింగ్ సర్వీస్ టు ఎవ్రీబాడీ,
0: ఈ విధమైనటువంటి యొక్క స్వార్థరహితమైనటువంటి కర్మలను ఆచరిస్తూ ఉండినప్పుడే బయట కూడాను శుచి ఏర్పడుతుంది.
1: వెన్ వన్స్ వీ అండర్టేక్ సెల్ఫ్లెస్ సర్వీస్ యాక్టివిటీస్, నాచురలీ ఇట్ వుడ్ ఎన్షోర్
0: స్వార్థ ప్యూరిటీ. చేయనటువంటి పనులకు ఇది స్వార్థమైనటువంటిదిగా ఏర్పడుతుంది, కానీ పరిశుద్ధం ఏర్పడదు.
1: వెన్ వన్స్ యాక్షన్స్ ఆర్ అటర్లీ సెల్ఫిష్, దేర్ కెనాట్ బి ప్యూరిటీ ఆర్ క్లీన్లీనెస్.
0: ఇంకా మూడవది దక్ష.
1: థర్డ్ వన్ దక్ష.
0: అనగా ఒక దీక్షను పట్టడం.
1: దక్ష మీనింగ్ డిటర్మినేషన్.
0: ఎట్టి దీక్షను పట్టాలి?
1: వాట్ సార్ట్ ఆఫ్ డిటర్మినేషన్?
0: ఏది మనం చేయాలనుకున్నప్పటికీ దీనిని సాధించేంత వరకు కూడాను తనకేమాత్రం కూడా శాంతి లభించదు.
1: వాట్ ఎవర్ యూ వాంట్ టు అకాంప్లిష్, యూ హ్యావ్ టు డిటర్మిన్ అండ్ యూ కెన్ నెవర్ బి పీస్ఫుల్ అంటిల్ ఇట్ ఈస్ అటైన్డ్. సచ్ డిటర్మినేషన్ యూ షుడ్ హ్యావ్.
0: నేను అప్పుడప్పుడు చెప్తుంటాను.
1: భగవాన్ టెల్స్ అస్ నౌ అండ్ దెన్.
0: పట్టిన పట్టేదో పట్టనే పట్టితిరి, పట్టునెగ్గడిదాకా అట్టే ఉండు.
1: సమ్ ఆర్ అదర్ యూ హ్యావ్ డిటర్మిన్డ్ అంటిల్ ఇట్ ఈస్ అకాంప్లిష్డ్ డు నాట్ లీవ్.
0: ఇది ఏ దీక్ష?
1: దిస్ ఇస్ డిటర్మినేషన్.
0: కోరినది ఏదియో కోరనే కోరితివి, కోరికే చెల్లుడు దాకా పోవకుండు.
1: హ్యావింగ్ డిజైర్డ్ అంటిల్ డిజైర్ ఈస్ ఫుల్ఫిల్డ్ డూ నాట్ లీవ్.
0: అది ఏ దీక్ష?
1: దట్ ఈస్ డిటర్మినేషన్.
0: అడిగినది ఏదియో అడగనే అడిగితివి, అడిగినది విడుదాక విడువకుండు.
1: యు హావ్ ఆస్క్డ్ ఫైనలీ అంటిల్ ఇట్ ఇస్ గివెన్ డు నాట్ గో.
0: ఇదియే దీక్ష.
1: దిస్ ఇస్ డిటర్మినేషన్.
0: తలచినదేదియో తలచనే తలచినవి తలపు తీరుడుదాక పోవకుండు.
1: వన్ వే ఆర్ అదర్ యు థాట్ ఓవర్ అండ్ దట్ థాట్ ఈస్ కంప్లీట్లీ రియలైజ్డ్ డోంట్ గో. ఇదియే
0: దీక్ష.
1: దిస్ ఇస్ డిటర్మినేషన్.
0: కట్టకడపడికి ఏమి జరగాలి?
1: వాట్ షుడ్ హ్యాపన్?
0: బోరు పడలేక తానైన ప్రభు వలయు.
1: Out of disgust, he should bless
0: you. Or you may
1: have to ask, having lost consciousness. Only
0: that.
1: If you return, it is not the quality of a devotee. What is determination?
0: భగవంతుని పొందాలి.
1: I should have God.
0: భగవంతుని చూడాలి.
1: I should see God.
0: అనుగ్రహాన్ని అందుకోవాలి.
1: I should receive his grace.
0: అనేటువంటి దీక్షను పటుత్వంగా మంచి దీర్ఘంగా పట్టాలి.
1: You should have strong determination in this direction of attaining God. Be with him.
0: పట్టినటువంటి భక్తుని భగవంతుడు అమితంగా ప్రేమిస్తుంటాడు.
1: God loves such a devotee with that strong determination.
0: అనపేచ్ఛ సుచిదచ్ఛ ఉదాసీన.
1: దెన్ కమ్స్ ఉదాసీన.
0: దేని ఎందుకు తాను తగలకుండా ఉండాలి?
1: అన్అటాచ్డ్ ఉదాసీన.
0: అన్ని పనులు చేయవచ్చును.
1: యు కెన్ డూ ఆల్.
0: కానీ ఆ పనులకు తనకు ఎట్టి సంబంధం ఉండదు.
1: బట్ యు షుడ్ నాట్ బి అటాచ్డ్ టు సర్టన్ టాస్క్స్ అసైన్డ్.
0: ఏ విధమైనటువంటి కార్యములైనా పాల్గొనవచ్చును.
1: ఎనీ టాస్క్ ఆర్ ఎనీ వర్క్ దట్ యు మైట్ అండర్టేక్.
0: పరోపకార సంబంధమైన కార్యంలో పాల్గొనవచ్చును.
1: యూ కెన్ ఆల్సో పార్టిసిపేట్ ఇన్ సర్వీస్ యాక్టివిటీ.
0: కానీ దాని ఫలిత నిమిత్తమే నీవు ఆశించకుండా ఉండాలి.
1: బట్ యూ షుడ్ నాట్ ఎక్స్పెక్ట్ ఎనీ రిజల్ట్స్ ఆర్ రివార్డ్స్ దేర్ ఆఫ్.
0: ప్రతి కార్యమునందు కూడాను ఫలరహితమైనటువంటి యొక్క ఆపేక్షలు కలిగి ఉండాలి.
1: యూ షుడ్ నాట్ హ్యావ్ ఎనీ ఎక్స్పెక్టేషన్ ఆఫ్ ఎనీ రిజల్ట్స్ అవుట్ ఆఫ్ యువర్ యాక్షన్స్.
0: ఇంతే కాదు.
1: నాట్ ఓన్లీ దట్.
0: ఇంకే విధమైన యొక్క సంస్థల యొక్క సంఘములు ఎందుకు కూడాను మనం అతి జాగ్రత్తగా ఉండాలి.
1: ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ ఆర్గనైజేషన్స్ వీ హావ్ టు బి అట్మోస్ట్ కేర్ఫుల్.
0: పేరు ప్రతిష్టలకై మనం ప్రాకులాడకూడదు.
1: వీ షుడ్ నాట్ స్ట్రగుల్ ఫర్ నేమ్ అండ్ ఫేమ్.
0: కీర్తి మర్యాదలకై మేము ఏమాత్రము లొంగకూడదు.
1: వీ షుడ్ నాట్ సబ్మిట్ అవర్ సెల్ఫ్ టు కర్టసీస్ అండ్ హాస్పిటాలిటీ.
0: అయ్యో నేను ఇంత పని చేస్తేనే నా పేరు పేపర్లో పడలేదే అనేటువంటి దురాశలకు నీవు దూరం కావాలి.
1: యూ షుడ్ నాట్ ఎంటర్టైన్ ఎ డిజైర్ దట్ యూ షుడ్ హ్యావ్ యువర్ నేమ్ పబ్లిష్డ్ ఇన్ ద న్యూస్ పేపర్ ఫర్ ద వర్క్ యూ హ్యావ్ డన్.
0: నీవు ఈ విధమైన ఫలితం కోసం నీవు ప్రాకులాడినప్పుడు చేసిన పని యొక్క ఫలితం కూడాను శూన్యమవుతుంది.
1: ఇఫ్ యూ హావ్ గాట్ సచ్ ఎక్స్పెక్టేషన్స్ ఆఫ్ వానిటీ ద వెరీ పర్పస్ ఆఫ్ ది వర్క్ ఈజ్ లాస్ట్.
0: కనుక ఏ పని చేసినప్పటికీ ఆ పని యొక్క ఫలితాన్ని నీవు ఆశించినప్పుడు దానికి నీవు లొంగిన వాడవుతావు.
1: Therefore, if you have got expectations on the fruits or the results, it amounts to total loss of the work.
0: కనుక అట్టి ఫలరహితమైన యొక్క కర్మల్లో మనం పాల్గొని
1: we have to participate in such selfless
0: ఇందులో జయం జరిగిన అపజయం జరిగిన కొన్ని రెండింటికి నీ సంతోషించి జీవితాన్ని గడపాలి.
1: We might win or lose, but yet we should have that equanimity and be happy.
0: అనేపేచ్ఛ సుచిదచ్ఛ ఉదాసీనో గతవ్యతః.
1: గతవ్యతః.
0: ఈ దీనికి కూడా నీవు ఒక దీక్షను పట్టాలి.
1: దిస్ ఆల్సో రిక్వైర్స్ డిటర్మినేషన్.
0: గడిచిన దానికి ఏమాత్రమూ చింతించకూడదు.
1: వీ షుడ్ నాట్ బ్రూడ్ ఓవర్ ద పాస్ట్.
0: రాబోనాటానికి ఏమాత్రము యోచించకూడదు.
1: నార్ వరీ ఫర్ ది ఫ్యూచర్.
0: ఎందుకు ఈ యోచన?
1: వై వరీ?
0: గడిచినది ఎన్ని పర్యాయములు నీవు చింతించినా తిరిగి అది మనకు రాదు.
1: ఇన్ స్పైట్ ఆఫ్ డీప్ థింకింగ్ ద పాస్ట్ కెనాట్ బి రికవర్.
0: రాబోనటువంటి దాని యొక్క దీనికి చింతించడానికి నీ కాలం ఎవరూ చెప్పలేరు.
1: నోబడి కెన్ డిసైడ్ ది ఫ్యూచర్ యాజ్ ఇట్ ఈస్ అన్సర్టెన్.
0: రేపటి దినం చేద్దామనుకుంటే రేపటి వరకు నీ లైఫ్ యొక్క ష్యూరిటీ ఏమిటి?
1: ఇఫ్ యూ వాంట్ టు అకాంప్లిష్ టుమారో వేర్ ఈస్ ది గ్యారంటీ యూ వుడ్ లివ్?
0: రేపటి వరకు నీవు ఉండగలవా?
1: Are you sure that you would be alive?
0: చెప్పుడుకు వీలు కాదు.
1: It's not possible to declare.
0: కాబట్టి ఫ్యూచర్ ఫ్యూచర్ అనుకుంటే ఫ్యూచర్ కోసం నువ్వు చింతించి ప్రయోజనం ఏమిటి?
1: Why should you think of the future which is uncertain?
0: ఫ్యూచర్ కాలగర్భములో నిండి ఉంటున్నది.
1: Future is contained within the womb of time.
0: ఉన్నది.
1: And it is there ahead of you.
0: కాలగర్భములో కానరానటువంటి యొక్క దృశ్యం కోసం నువ్వు ఎందుకు పరితపిస్తావు?
1: That which is hidden in the womb of time cannot be predicted in before.
0: Past. జరిగిపోయింది జరిగిపోయింది.
1: పాస్ట్ ఈజ్ పాస్ట్.
0: కాలగర్భంలో మునిగిపోయింది.
1: అండ్ ఇట్ హాస్ గాట్ డ్రౌన్డ్ ఇన్ ది పాస్ట్.
0: దాన్ని తిరిగి మనం లేపలేము.
1: యు కెనాట్ రికవర్ ద పాస్ట్ ఎనీ మోమెంట్.
0: కనుక గడిచిపోయినదా తిరిగి రాదు.
1: Past cannot be recovered or regained.
0: వచ్చేటువంటిది నీది కాదు.
1: Future does not belong to you.
0: కాబట్టి ఎందుకు నీవు దీన్ని యోచించాలి?
1: Then why should you worry and think over?
0: అయితే నీ యోచించాలంటే మానవత్వంలో ఒక యోచన చాలా ప్రధానమైనటువంటిది.
1: However, thinking thought is necessary for mankind.
0: మానవుడు ఒక్క నిమిషమైనా కూడాను తలంపులు లేకుండా జీవించలేడు.
1: We cannot live for a moment without thoughts.
0: కనుక ఈ తలంపులు వస్తుంటాయి.
1: థాట్స్ డూ కమ్.
0: కనుక ఈ తలంపులను గడిచిపోయిన దానికి రాబోయే దానికి నీవు తలచనవచ్చు.
1: లెట్ నాట్ థాట్స్ బి బేస్డ్ ఆన్ ద పాస్ట్ ఆర్ ఫ్యూచర్.
0: వర్తమానమును నీవు తలచురా.
1: యు ద థాట్స్ షుడ్ బి సెంటర్డ్ రౌండ్ ద ప్రెసెంట్.
0: పాస్ట్ ఫ్యూచర్ రెండు వర్తమానంలో లీనమై ఉన్నవి.
1: పాస్ట్ అండ్ ఫ్యూచర్ ఆర్ ఫౌండ్ ఇన్ ద ప్రెసెంట్.
0: పాస్ట్ ఒక చెట్టు నుంచి ఒక విత్తనం వచ్చింది.
1: Out of the past tree we have a seed.
0: ఆ విత్తనమే తిరిగి ఫ్యూచర్ వృక్షంగా మారుతుంది.
1: Seed today is the tree of tomorrow.
0: Tomorrow future tree, past tree, present విత్తనము.
1: Therefore in the past it was a tree, so also in future, right now in the present it is a seed.
0: ఫ్యూచర్ కు ఈ ప్రెసెంట్ మూలాధారం.
1: Therefore present is the basis both for the past and the future.
0: కనుక నీవు ప్రెసెంట్ నీవు ఆధారంగా తీసుకో.
1: Go by the present now.
0: ఎప్పటికయ్యేది ప్రస్తుతం అప్పటికా మాటలాడు. అన్యుల మనము నొప్పించక తానవ్వక తప్పించుకు తిరుగువాడు ధన్యుడు.
1: You have to concentrate on the present. You should not hurt anybody and you should not harm anybody and act according to the time on hand.
0: కనుక నీవు ప్రెసెంట్ నీవు లక్ష్యంలో ఉంచుకొని
1: keep in view the present.
0: దానిని ఫ్యూచర్ నువ్వు ఏమాత్రం యోచించకుండా ఉండు.
1: Don't be worried of the future.
0: ఈ ప్రెసెంట్ కు తగినటువంటి ఫ్యూచర్ తప్పక నీకు లభిస్తుంది.
1: The future is bound to come depending on the present.
0: నీకు ఏమాత్రం కూడాను ఫెయిలియర్ కాదు.
1: It will never lead to failure.
0: సర్వారంభ పరిత్యాగి.
1: సర్వారంభ పరిత్యాగి.
0: ఎవడు ఈ సర్వారంభవాడు?
1: Who is the total renunciant?
0: ఎలాంటి కాలంలోందైనా ఎలాంటి పనులు ఏందైనా కూడాను ఎప్పుడు కూడాను నిశ్చలంగా ఉండాలి.
1: The true renunciant is one who is
0: ఆడంబరములకు ఏమాత్రం కూడా అవకాశం అందించకూడదు.
1: He should not give any scope for aggrandizement or publicity show.
0: ఈ ఆడంబరముల కోసమని ఉన్నటువంటి వానికి భగవంతుడు అత్యంత దూరమే.
1: God distances himself if these pomp and show are there.
0: సర్వారంభములు కూడాను ఆడంబరములు కూడాను వదిలిపెట్టాలి.
1: In fact we have to give up this exhibitionism.
0: ఆడంబరం ఉన్న చోట అది రజోగుణము.
1: The pomp is rajas or emotional quality.
0: అప్పుడే అన్ని రకములైనటువంటి కోరికలు ప్రారంభమవుతాయి.
1: There commences all sorts of desires.
0: కనుకనే ఆడంబరం అనేటువంటిది ఒక విధమైనటువంటి యొక్క ప్రాకృతమైనటువంటి యొక్క వృత్తి.
1: Publicity is the worldly trend.
0: ఈ ప్రాకృతమైనటువంటి విషయాల కోసం నీవేమాత్రమో ప్రయత్నం చేయవద్దు.
1: Don't struggle for worldly pursuits.
0: ఈ ప్రాకృతం కేవలము ప్రజెంట్ది మాత్రమే.
1: This speaks of the present alone.
0: ఇది మూడు కాలములకు సంబంధించినటువంటిది కాదు.
1: This is unrelated to the three periods of time.
0: కనుకనే ఈ యొక్క ఆడంబరములకు ఏమాత్రము నీవు లొంగకూడదు.
1: Never submit yourself to this show or pomp.
0: అట్టి ఆడంబరహితమైన వారే నాకు ప్రియము అన్నాడు.
1: Such man of austerity and simplicity is close to me.
0: మనం ఈనాడు ప్రతి దానికి కూడాను ఆడంబరం ఆడంబరం ఆడంబరం.
1: Today we are after exhibitionism show.
0: 5 రూపాయలు ఖర్చు పెడితే,
1: when we spend 5 rupees,
0: 500 రూపాయలు ఇచ్చి పేపర్ లో వేయించుకుంటాం.
1: We'll have our name printed on the newspaper spending 500 rupees.
0: ఉన్నది ఖర్చు పెట్టింది 5 రూపాయలే.
1: The expenditure is 5 rupees after all.
0: 500 రూపాయలు వేపించుకుంటే ఎట్ట నీకు లభిస్తుంది? ఇది ఆడంబరం కాదా?
1: Spending 500 rupees for publicity, is it not pomp and show?
0: సేవ చేయునట్టి మానవులకు ఆడంబరంలే అవసరం ఉండదు.
1: A man of true service will never run after publicity or propaganda.
0: పేరు కోసమే చేసేటువంటి వాడికి పబ్లిసిటీ అవసరము.
1: In fact, the one who wants his name to be known, he needs propaganda.
0: మనకు ఈ పెట్టిన పేరుని ఎందుకు ఉపయోగించుకోవాలి?
1: Why these titles given to you? Why?
0: కనుక నీవు ఈ ఆడంబరాలకు ఏమాత్రం కూడాను అవకాశం అందించద్దు.
1: నెవర్ ఎంటర్టైన్ ఎనీ పబ్లిసిటీ ఆర్ పాంప్.
0: ఈ ఆడంబరంలో ఉండినంత వరకు కూడాను ఆత్మానందం నీకు లభ్యం కాదు.
1: లాంగ్ యు ఆర్ ఆఫ్టర్ దిస్ ఎక్స్టర్నల్ షో యుల్ నెవర్ ఎంజాయ్ ది బ్లిస్.
0: ఆత్మానందమే నోచుకోలేనిటువంటి వారికి భగవత్ ప్రీతి నీకు ఎట్ట లభిస్తుంది?
1: వెన్ యు డు నాట్ ఎక్స్పీరియన్స్ ది బ్లిస్ ఆఫ్ ది సెల్ఫ్, హౌ డు యు ఎర్న్ గాడ్స్ గ్రేస్?
0: ప్రతి దానికి కూడాను నీవు భగవత్ దీనికై వేచి ఉండాలి.
1: ఇన్ ఫ్యాక్ట్ యు హావ్ టు వెయిట్ ఫర్ గాడ్ ఇన్ ఎవ్రీ ఆస్పెక్ట్.
0: అప్పుడే నీవు సరైనటువంటి ఆధ్యాత్మిక మార్గంలో జీవితాన్ని అనుభవించిన వాడవుతావు.
1: దెన్ ఓన్లీ యూ కెన్ ఎక్స్పీరియన్స్ బ్లిస్ ఇన్ అలాంగ్ ది స్పిరిచువల్ పాత్.
0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్,
0: భగవంతుని ప్రేమకు పాత్రలు కావాలనుకుంటే,
1: ఇఫ్ యూ వాంట్ టు బి ది రెసిపియంట్ ఆఫ్ గాడ్స్ లవ్,
0: ప్రేమకు తగినటువంటి ఒక పనులు మనం చేయాలి.
1: యూ హ్యావ్ టు యాక్ట్ అకార్డింగ్లీ.
0: ప్రేమకు తగినటువంటి పనులు చేయకుండా ప్రేమను లభించాలంటే అది అసాధ్యము.
1: ఇఫ్ యువర్ యాక్షన్స్ ఆర్ నాట్ అప్రోప్రియేట్ యువర్ డిజైర్ ఎయిమ్ టు ఎర్న్ హిస్ గ్రేస్, హౌ డు యూ ఎక్స్పెక్ట్ టు విన్ హిస్ లవ్?
0: ఫలితం నిమిత్తమై మనం ఆచరించేటువంటి వాడు పరిపూర్ణ సుఖాన్ని పొందుతాడా?
1: ద వన్ హూ ఇస్ ఆల్వేస్ ఇన్ ఎక్స్పెక్టేషన్, కెన్ హీ ఎవర్ బి హ్యాపీ?
0: ఫలరహితమైన యొక్క కార్యంలో నీవు ఆనందంగా పాల్గొనాలి.
1: యూ షుడ్ నాట్ హ్యావ్ ఎనీ కైండ్ ఆఫ్ డిజైర్ అండ్ యూ షుడ్ పార్టిసిపేట్ అండ్ బ్లిస్ ఇస్ ది ట్రూ రివార్డ్.
0: అంతేకాని దైవాజ్ఞకు విరుద్ధంగా మనం చేస్తుంటుంటే తప్పక అన్ని విరుద్ధంగానే జరుగుతుంటాయి.
1: ఇఫ్ యు యాక్ట్ అగెన్స్ట్ ద కమాండ్ ఆఫ్ గాడ్ ఎవ్రీథింగ్ విల్ బి
0: కాంట్రరీ.
1: As is the feeling, so is the result.
0: భగవంతుని యొక్క ప్రేమను మనం పొందాలనుకున్నప్పుడు,
1: when you want to,
0: ఆ ప్రేమకు తగినటువంటి యొక్క పరిస్థితిలో మనం జీవించాలి.
1: If you want to be the recipient of God's love, your action should be like that.
0: ఆ ప్రేమను నీవు ఆశించలేదా? నీ ఇష్టం వచ్చినట్టు నీవు ఆశించు.
1: In fact, if you are not along this line of earning his grace,
0: you
1: are absolutely free to
0: act in a way. When you have
1: got certain purpose, you should act in that direction
0: only. ఏ ఒక్క దానికైనా గానీ ఒక వస్తువుని అందించినప్పుడే మరొక వస్తువుని తీసుకోవడానికి అని కదా అధికారం ఉంటుంది.
1: ఇన్ ఫ్యాక్ట్ ఇన్ దిస్ వరల్డ్ యూ హావ్ గాట్ అథారిటీ అండ్ ఏ క్లెయిమ్ టు పే ఫర్ ఎనీథింగ్ యూ వాంట్ టు గెట్.
0: అన్నింటి ఎందుకును ఐకమత్యమే అత్యవసరము.
1: Among all, unity is most important.
0: ఒక నీవు షాప్ కు వెళ్ళావు,
1: యూ గో టు ద షాప్ ఇన్ ద మార్కెట్.
0: ఆ షాప్ దగ్గరికి పోయి నీవు ఈ టవల్ కావాలి అంటాడు.
1: యూ వాంటెడ్ ఎ టవల్.
0: ఆ టవల్ చెప్తాడు వాడు, 20 రూపీస్ సార్ అంటాడు.
1: అండ్ ద షాప్ కీపర్ టెల్స్ ఇట్ కాస్ట్ 20 రూపీస్.
0: నీవు పాకెట్ నుంచి 20 రూపీస్ అతనికి ఇస్తే అతని షాప్ లో నుంచి టవల్ నీ ముఖానికి కొడతాడు.
1: వెన్ యూ పే 20 రూపీస్ కాస్ట్ ప్రైస్ ఫర్ ద టవల్, యూ విల్ రిసీవ్ ఇట్.
0: కానీ దాని వెల నీవు అందించకుండా పోతే ఆ యొక్క ఫలితం నీకు దక్కదు.
1: ఇఫ్ యూ డోంట్ పే ద ప్రైజ్, యూ కెనాట్ హ్యావ్ ద టవెల్.
0: కాబట్టి భగవంతుని దగ్గర కూడా ఇదే వ్యాపారం ఉన్నది.
1: ద సేమ్ బిజినెస్ ఇన్ స్పిరిచువల్ ఫీల్డ్ ఆల్సో.
0: బిజినెస్ అంటే ఏం బిజినెస్? ఇది డివైన్ బిజినెస్.
1: వాట్ బిజినెస్ ఇస్ దిస్? దిస్ ఇస్ డివైన్ బిజినెస్.
0: నీవు ప్రేమ చేత ఆజ్ఞ నిమిత్తమే నీవు కాచుకుంటే ప్రేమ అనేటువంటిది నీకు దక్కుతుంది.
1: ఇఫ్ యూ జస్ట్ వెయిట్ ఫర్ గాడ్స్ కమాండ్ ఫుల్ ఆఫ్ లవ్, యూ విల్ గెట్ లవ్ ఇన్ టర్న్.
0: నిన్నే భగవంతుడు ప్రేమిస్తుంటాడు.
1: గాడ్ లవ్స్ యూ దెన్.
0: భగవంతుని ప్రేమకు ఏ హద్దులు లేవు.
1: గాడ్స్ లవ్ హ్యాస్ నో లిమిటేషన్స్.
0: ఏ విధమైన నియమములు లేవు.
1: నో స్టిప్యులేషన్స్.
0: ఒక్కటే ఒక్కటే హద్దు.
1: ఓన్లీ వన్
0: బౌండరీ. పుచ్చుకోవటం.
1: హి గివ్స్ అండ్ రిసీవ్స్.
0: నేను చెప్పాను, ఇచ్చుకో సేవను, పుచ్చుకో ప్రేమను.
1: ఆఫర్ ఆల్ కైండ్స్ ఆఫ్ సర్వీసెస్ అండ్ రిసీవ్ లవ్.
0: ఈ యొక్క సేవను ఇచ్చుకోకుండా ప్రేమను పుచ్చుకోవాలనుకుంటే ఎక్కడ సాధ్యమవుతుంది?
1: వితౌట్ సర్వింగ్, హౌ డు యూ ఎక్స్పెక్ట్ టు రిసీవ్ లవ్?
0: కనుక ఈ ప్రేమను పుచ్చుకునేటువంటి మార్గములు ఈ విధంగా ఉంటుంటాయి. స్వార్థరహితంగా ఉండాలి.
1: ఇన్ ఆర్డర్ టు రిసీవ్ లవ్ ఆఫ్ గాడ్,
0: ఫలరహితంగా ఉండాలి.
1: డిజైర్లెస్.
0: ప్రతి కర్మ కూడాను భగవత్ ప్రీత్యార్థంగా ఉండాలి.
1: దట్ ఆల్ యాక్షన్స్ షుడ్ బి ఆఫర్డ్ టు గాడ్.
0: నీవు ఏ పనిని నీవు వదలనక్కర్లేదు.
1: యూ డోంట్ నీడ్ టు గివ్ అప్ ఎనీ డ్యూటీ.
0: చేసుకో,
1: డూ యువర్ డ్యూటీ.
0: చదువు కోసం నీవు చదువుకో.
1: యూ స్టడీ.
0: కానీ అది కూడా ఏ విధంగా చదువుకోవాలి?
1: హౌ టు స్టడీ.
0: భగవత్ ప్రీత్యార్థంగా చదువుతున్నాను.
1: ఐ స్టడీ టు ప్లీజ్ మై గాడ్.
0: నీ ఉద్యోగం చేసుకుంటున్నావు.
1: యు డూ యువర్ జాబ్.
0: నీ ఉద్యోగం కూడా భగవత్ ప్రీత్యార్థంగా చేస్తున్నాను.
1: జాబ్ ఈజ్ ఆల్సో డన్ యాస్ టు బి ప్లీజింగ్ అంటు గాడ్.
0: హృదయంలో నీవు ప్రతిష్ట చేసుకుని ఎన్ని కార్యములైనా చేసుకో.
1: విత్ దిస్ డివైన్ ఫీలింగ్ డూ ఎనీ వర్క్.
0: అయితే భగవత్ ప్రీత్యార్థం అనుకున్నప్పుడు ఆ పనులు భగవంతుడికి ప్రీతియా కాదా అని నువ్వు కొంత విచారించాలి.
1: దెన్ వన్స్ యూ కన్సిడర్ దట్ ఇట్ ఇస్ అన్ ఆఫరింగ్, యూ షుడ్ జడ్జ్ వెదర్ ఇట్ ప్లీజెస్ హిమ్ ఆర్ నాట్.
0: నీవు ఇష్టం వచ్చినట్టుగా పిచ్చి పిచ్చి కార్యాలంతా చేసుకుని ఇది భగవత్ ప్రీత్యార్థం చేశానంటే దీన్ని భగవంతుడు ఒప్పుకోగలడా?
1: If you act according to your fancies, do you think God would accept it?
0: దేనికైనా కూడా ఒక ముద్ర పడాలి అక్కడ.
1: There should be a stamp or a seal on every action.
0: ఆ స్టాంప్ లేకుండా మాత్రము ఏది చెల్లదు.
1: Without this stamp, it will not have any value. నీవు
0: చేసింది చాలా సరైనటువంటిది అని భగవంతుడు ఒప్పుకోవాలి.
1: God should acknowledge that your action is good.
0: ఒక పోస్ట్ కవర్ పైన స్టాంప్ ఉంటున్నప్పుడే అది ఎంత దూరమైనా పోతుంది ఎంత దగ్గరైనా పోతుంది.
1: When once there is postal stamp on envelope, it will go any far.
0: కానీ అడ్రస్ రాశావు.
1: You have written the address.
0: Stamp ledu.
1: There is no stamp.
0: Ee prayojanam.
1: What is the use then?
0: Idi dead letter office lo padestaru.
1: It will go to the dead letter box.
0: Kanuka neevu oka bhagavantuni prema aneetundi stamp nu andulo atikinchukovali.
1: And you should affix the stamp of divine love.
0: Aa prema undinappude nee paina bhagavantudu aneka rakamainaatundi dayanu chuptuntadu.
1: When once the stamp of love is affixed on the envelope of the human body, then you receive his
0: udasino gatavyataha. ఈ విధమైనటువంటి గుణములు మన యందు క్రమక్రమేణా కొన్ని పెంచుకుంటూ రావాలి.
1: దీస్ క్వాలిటీస్ వీ హావ్ టు డెవలప్ డే బై డే.
0: నిజముగా ఇది చాలా కష్టమైనటువంటి కదా, దీన్ని మేము సాధించగలమా అని సందేహానికి అవకాశం ఇవ్వద్దు.
1: నెవర్ డౌట్ ఫీలింగ్ దట్ దీస్ ఆర్ వెరీ టఫ్ టు అక్వైర్ ఆర్
0: తరువ పుట్టు తరువున అనలంబు.
1: ఇన్ ఫ్యాక్ట్ ఇఫ్ యూ గో ఆన్ రబ్బింగ్ ద ట్రీ, యూ విల్ ఫైండ్ ద ఫైర్ ఎమనేటింగ్.
0: తరువ పుట్టు దధిని కృతము.
1: అండ్ ఇఫ్ యూ జస్ట్ చర్న్ ద కర్డ్, యూ విల్ గెట్
0: తరువ పుట్టు తరువున తత్వంబు.
1: సేమ్ ఆల్సో ద కాన్స్టెంట్ ఎంక్వైరీ ఆల్సో విల్ లీడ్ టు స్పిరిచువల్ ఎక్స్పీరియన్స్.
0: రాపిడి జరిగినప్పుడు అగ్ని పుడుతుంది.
1: When two pieces of wood are rubbed against each other, you find the fire.
0: లభిస్తుంది.
1: వెన్ వన్స్ ది కర్డ్ ఇస్ చర్న్డ్ వెల్, యూ గెట్ ద బటర్.
0: అదే విధంగానే మన తనువును సరైన రీతిగా తరించుకుంటే తప్పక అందులోనే దైవం పుడతాడు.
1: రిపీటెడ్ ఎంక్వైరీ ఇన్ అవర్ బాడీ విల్ హెల్ప్ అస్ టు నో ద స్పిరిచువల్
0: క్వాలిటీ. అదే పుడుతుంది
1: తత్వం. యు ఆర్ దట్ ఈస్ ద రిజల్ట్ ఆఫ్ స్పిరిచువల్ ఎంక్వైరీ.
0: యు ఆర్ దట్
1: తత్వం.
0: కనుకనే మనం ఆ పని చేయకుండా మజ్జిగ చిలకకుండా వెన్న రావాలంటే ఎలా వస్తుంది?
1: వితౌట్ చర్నింగ్ the curd, how do you get the butter?
0: కర్రను ఒకదానికొకటి రబ్బు చేయకుండా పోతే అగ్ని ఎట్లా వస్తుంది?
1: When two pieces of wood are not rubbed against each other, how do you get fire? There is fire inside.
0: కానీ కంటికి కనిపించదు.
1: You don't see that.
0: కానీ దాన్ని సరైన రీతిగా ఉపయోగపెట్టినప్పుడు అందులో అగ్ని ప్రారంభమవుతుంది.
1: When once it is processed properly, you'll get the fire.
0: కనుక మనం భగవంతుని యొక్క ప్రేమను పొందాలనుకుంటే,
1: if you want to receive God's love,
0: మనం సర్వం భగవద్ప్రీత్యార్థం అనేటువంటి దాన్ని వదిలిపెట్టాలి.
1: అండ్ వీ షుడ్ హ్యావ్ ది ఐడియా దట్ వీ షుడ్ ఆఫర్ ఆల్ యాక్షన్స్ టు గాడ్.
0: ఆ విధమైనటువంటి యొక్క సరెండర్ గా మనం చేసినప్పుడే భగవద్ప్రీతి మనకు లభ్యమవుతుంది.
1: విత్ ది స్పిరిట్ ఆఫ్ సరెండర్ యూ విల్ ఎర్న్ హిస్ గ్రేస్.
0: సరెండర్ అనగా నీవు ఇచ్చేవాడు తాను పుచ్చుకునేవాడు కాదు.
1: సరెండర్ డస్ నాట్ మీన్ ద గివర్ అండ్ ద రిసీవర్.
0: ఉన్నది ఒక్కటే.
1: In both the receiver and giver, only one aspect
0: పుచ్చుకునేది లేదు.
1: నథింగ్ లైక్ రిసీవింగ్ నార్ గివింగ్.
0: అన్నిటి ఎందు ఉన్నటువంటి ఏకత్వాన్ని నీవు భావించు.
1: వీ షుడ్ నో దిస్ యూనిటీ.
0: దివ్యత్వాన్ని చింతించు.
1: యూ థింక్ ఆఫ్ డివినిటీ.
0: దైవత్వం అందులోనే ఆవిర్భవిస్తుంది.
1: అండ్ దేర్ యూ విల్ ఎక్స్పీరియన్స్ గాడ్.
0: విద్యార్థులారా,
1: స్టూడెంట్స్,
0: విద్యార్థులకు ఇలాంటివి చాలా కష్టంగా ఉంటుంటాయి.
1: దీస్ థింగ్స్ ఆర్ టఫ్ ఫర్ స్టూడెంట్స్.
0: కానీ ఎంత కష్టం అంత సుఖం కూడా ఉంటుందనే సత్యాన్ని గుర్తించండి.
1: నో ద ట్రూత్ దో దే ఆర్ టఫ్, యూ విల్ బి వెరీ హ్యాపీ లేటర్.
0: కష్టము కష్టం అనుకుంటుంటే నీవు సుఖాన్ని పొందలేవు.
1: ఇఫ్ యూ ఫైండ్ ఇట్ డిఫికల్ట్ ఆల్ త్రూ, యూ కెన్ నెవర్ బి హ్యాపీ.
0: సుఖార్ లభ్యతే సుఖం.
1: Out of happiness,
0: సుఖం నుంచి సుఖం మనకు చిక్కదు.
1: Out of happiness, you cannot have happiness.
0: మనకు సుఖం చిక్కుతుంది.
1: Out of difficulties only you
0: can have happiness. లేకుండా పోతే సుఖమే మనకు లభ్యం కాదు.
1: When there is no difficulty, there cannot be happiness. So we have to struggle hard.
0: చీకటి ఉంటుంటేనే లైట్ కు విలువ.
1: Light has value because of darkness.
0: ఆకలి ఉంటున్నప్పుడే అన్నానికి విలువ.
1: Food has value because of hunger.
0: లేకపోతే ఫుడ్ కే వాల్యూ లేదు.
1: Or else food loses its value.
0: కనుక మనము దానికి తగినటువంటి రుచిని మనం కనిపెట్టాలి.
1: ఇన్ ఫ్యాక్ట్ వీ షుడ్ ఫైండ్ అవుట్ ద ట్రూ టేస్ట్.
0: ఏ విధంగా రుచిని కనిపెట్టాలి?
1: హౌ డు యూ నో ద టేస్ట్?
0: నీ ప్రేమను పురస్కరించుకుని,
1: బేసింగ్ ఆన్ యువర్ లవ్,
0: ఆ ప్రేమ చేతనే భగవంతుని ప్రేమను నీవు సరికి సమానంగా పెట్టుకోవాలి.
1: అవుట్ ఆఫ్ ది లవ్ విత్ ఇన్ యూ, యూ షుడ్ ఈక్వల్ ద డివైన్ లవ్, ద లవ్ ఆఫ్ గాడ్.
0: నీ హృదయంలో ఎట్టి మాలిన్య రహితమైనటువంటి ప్రేమ ఉంటుందో అప్పుడే భగవంతుని యందు ఆ విధమైన స్వచ్ఛమైన ప్రేమ.
1: వెన్ వన్స్ యు హావ్ గాట్ ది అన్పొల్యూటెడ్ లవ్ విత్ హిమ్, యూ విల్ రిసీవ్ గాడ్స్ లవ్.
0: ఎన్ని తప్పులు చేసినా కానీ భగవంతుడు క్షమిస్తూనే ఉంటాడు.
1: Any number of mistakes you may commit, God forgives. క్షమిస్తున్నాడే అని మనం తప్పులు చేసుకుంటూ కూర్చోకూడదు. బికాస్ గాడ్ ఫర్గివ్స్ యూ, యూ షుడ్ నాట్ గో ఆన్ రిపీటింగ్ మిస్టేక్స్.
0: కనుక మనం తగినటువంటి ఒక దీంతో మనము దీన్ని కాపాడుకుంటూ రావాలి.
1: అండ్ వీ హావ్ టు సేఫ్ గార్డ్ ఎవ్రీథింగ్ గివెన్ టు అస్.
0: కనుకనే
1: సో
0: ఆనాటి గోపికలు కూడాను,
1: గోపికస్ ఇన్ దోస్ డేస్,
0: కృష్ణుని ఈ విధంగా తలుచుకొని తలుచుకొని కళాతురికి మధురపోయిన తర్వాత వారు ఒక నిరుత్సాహపడిపోతూ వచ్చారు.
1: దే వెంట్ ఆన్ థింకింగ్ ఆఫ్ లార్డ్ కృష్ణ. దెన్ వన్స్ కృష్ణ హ్యాడ్ బీన్ టు మధుర, దే వర్ ఫ్రస్ట్రేటెడ్.
0: కానీ వారు ఎంతనో ప్రేమిస్తూ వచ్చారు.
1: దే హ్యాడ్ ఇంటెన్స్ లవ్ ఫర్ కృష్ణ.
0: వారి జీవితం అంతా ఏ పని చేసినా గానీ కృష్ణ కృష్ణ అనుకునే చేస్తుండేవారు.
1: ఇన్ ఆల్ ద వర్క్స్ దే డిడ్, దే వెంట్ ఆన్ చాంటింగ్ హిస్ నేమ్.
0: తలపైన పెరుగు పాలు వెన్న మూడింటిని పెట్టుకుని,
1: గోపికా క్యారీయింగ్ ద పాట్స్ ఫుల్ ఆఫ్ గోల్డ్ అండ్ మిల్క్, బజార్
0: లో అమ్ముకుంటూ పోతుండాలి.
1: షీ వాజ్ సెల్లింగ్ దీస్ మిల్క్
0: పెరుగు పాలు నెయ్యో అనేటువంటిదిగా చెప్పలేదు ఆయమ్మ.
1: She did not shout along the street saying curd,
0: Govindu Damodara Madhaveti.
1: Instead she was selling Govinda Madhava.
0: ఈ విధంగా భగవంతుని పేర్లు చెప్పుకుంటూ పోయింది.
1: She went on repeating Lord's names.
0: ఈ విధంగా భగవంతుని పేరు చెప్పుకుంటూ తన యొక్క అమ్మడానికి పోయినటువంటి పనులు పూర్తి మర్చిపోయింది.
1: ఇన్ ఫ్యాక్ట్ షీ హస్ ఫర్గాటన్ సెల్లింగ్ ద థింగ్స్.
0: అప్పుడు ఒక గోపిక చెప్పింది.
1: దెన్ వన్ గోపిక సెడ్,
0: కృష్ణుడు ప్రత్యక్షం అవుతానే,
1: యాజ్ కృష్ణ మానిఫెస్ట్,
0: కృష్ణ నిన్ను ఏ విధంగా చూడగలము,
1: హౌ కెన్ ఐ సీ కృష్ణ,
0: ఏ విధంగా తలచగలము,
1: హౌ కెన్ వీ థింక్ ఆఫ్ యూ,
0: సాధ్యం కాదు,
1: ఇస్ నాట్ పాసిబుల్,
0: అన్నింటి ఎందుకు ఉన్నావు నీవు,
1: యు ఆర్ ఇన్ ఎవ్రీవన్,
0: ఉండి కూడా నువ్వు కనిపించకుండా ఉన్నావు,
1: యట్ యు ఆర్ నాన్ అపారెంట్,
0: కనిపించకుండా ఉండి కూడా నువ్వు కనిపిస్తూనే ఉన్నావు,
1: దో యు ఆర్ హిడెన్ యట్ వి ఆర్ ఏబుల్ టు
0: విజువలైజ్, లేదంటే కనిపిస్తున్నావు, ఉన్నాడంటే కనిపించకుండా పోతున్నావు,
1: దో వి సీ బట్ యు యు హైడ్ యువర్ సెల్ఫ్, బీయింగ్ హిడెన్ యట్ వి సీ యు,
0: నిన్ను కనుగొనగలమా,
1: కెన్ వి నో యు,
0: కృష్ణ నిన్ను కనుగొన గలమా,
1: కృష్ణ కెన్ వి సీ యు, కెన్ వి ఐడెంటిఫై యు,
0: అణువు కంటే అతి సూక్ష్మ రూపుడవు,
1: యు ఆర్ స్మాలర్ దెన్ ది స్మాలెస్ట్ ఆటమ్,
0: ఘనము కంటే మహా ఘననీయుడవు,
1: యు ఆర్ ది బిగ్గెస్ట్ ఆఫ్ ది బిగ్,
0: 84 లక్ష జీవముల,
1: ఇన్ 84 లాక్స్ ఆఫ్ బీయింగ్స్,
0: అంబున నెడబాయి పుందువట,
1: యు ఆర్ ఆల్వేస్ విత్ దెం,
0: అణువురేణు తృణకాష్టము మొదలు అఖండ రూపుడవై వెలయుదువట, నిన్ను గనుగొన గలమా,
1: రైట్ ఫ్రమ్ ఎన్ ఆటమ్ టు ఎ మాక్రోకాస్మ్ యు ఆర్ దేర్, నిన్ను
0: గనుగొన గలమా,
1: యు ఆర్ ఇన్ ది మైన్యూటెస్ట్ ఫామ్, బట్ యు ఆర్ ఇన్ ది లార్జెస్ట్ జైటాంటిక్ ఫామ్, అండ్ వి నో యు,
0: కానీ 84 లక్షల జీవరాశు ఎక్కడ ఉన్నారు,
1: యు ఆర్ ఇన్ 84 లాక్స్ ఆఫ్ బీయింగ్స్,
0: త్రేతాయుగం లోపల 84 లక్షల జీవరాశులు అని వాడు నిర్ణయం చేసుకున్నారు.
1: దాట్ వాజ్ ది ఎస్టిమేట్ ఇన్ త్రేతా ఏజ్.
0: అన్ని జీవులు ఎందు తానే ఉన్నాడు.
1: గాడ్ ఈజ్ ఇన్డ్వెల్లర్ ఇన్ ఆల్ ఆఫ్ ది బీయింగ్స్.
0: అన్ని జీవులు తానేగానే ఉన్నాడు.
1: ఇన్ ఫ్యాక్ట్ హీఈస్ ద వన్ దట్ మేనిఫెస్టెడ్ ఇన్ టు మెనీ.
0: అలాంటి భగవంతుని ఏ రూపంతో పిలిచాలి,
1: ఇన్ వాట్ ఫార్మ్ కెన్ యూ వర్షిప్ హిమ్,
0: ఏ నామంతో మనం పిలిచాలి,
1: వాట్ నేమ్ యూ కెన్ గివ్ హిమ్.
0: ఈ రూపనామములు రెండు కూడా కల్పితములే.
1: ద నేమ్ అండ్ ఫార్మ్ ఆర్ ఆఫ్ యువర్ మేకింగ్.
0: కానీ భగవంతుడు ఒక్కడే సత్యం.
1: బట్ గాడ్ ఈస్ ద ఓన్లీ ట్రూత్.
0: ఇక్కడ పుష్పం ఉన్నది,
1: హియర్ ఇస్ ద ఫ్లవర్,
0: ఇక్కడ బట్ట ఉన్నది,
1: హియర్ ఇస్ క్లాత్,
0: దట్ ప్యాడ్ ఉన్నది ఇక్కడ,
1: అండ్ యు హావ్ గాట్ ద ప్యాడ్ దేర్.
0: ఈ పుష్పం పుష్పము,
1: ఫ్లవర్ ఇస్ ద ఫ్లవర్,
0: బట్ట బట్ట,
1: సో ఆల్సో ద క్లాత్,
0: ప్యాక్ ప్యాక్,
1: అండ్ ఇస్ ద ప్యాక్.
0: కానీ అన్నింటిలో మూడింటి ఎందు ఉన్నది అనేటువంటి సత్యం.
1: బట్ ఇట్ ఈజ్ ఎగ్జిస్టెన్స్ ఇస్ ట్రూత్.
0: ఇట్ ఈజ్,
1: ఇట్ ఈజ్.
0: ఉన్నాడయా దేవుడు, ఉన్నాడయా కన్నులకు కనిపించకున్నాడయా.
1: దేర్ ఈజ్ గాడ్, యు ఆర్ నాట్ టు సీ,
0: ఉన్నాడు ఉన్నాడు,
1: గాడ్ ఈజ్ ఎవర్ ప్రెజెంట్,
0: భగవంతుడు ఉన్నాడని దానికి ఉనికిడి.
1: అండ్ దిస్ ఈజ్ ఎగ్జిస్టెన్స్, గాడ్ ఈజ్.
0: అలాంటి సత్యాన్ని మనం కంప్లీట్ గా మనం పరిపూర్ణంగా నమ్మాలి.
1: వీ షుడ్ హావ్ టోటల్ ఫెయిత్ ఇన్ ఎగ్జిస్టెన్స్ ఆఫ్ గాడ్ ద రియాలిటీ.
0: ఆ నమ్మినటువంటి సమయం లోపలే అన్ని విధములైనటువంటి ఆదర్శములు నీకు వస్తుంటాయి.
1: వెన్ వన్స్ యు హావ్ గాట్ ఫుల్ ఫెయిత్, యు విల్ ఎక్స్పీరియన్స్
0: ఆల్ ది. నీ తల్లిని నీవు ఎట్లా నమ్ముతున్నావు?
1: హౌ డు యు హావ్ ఫెయిత్ ఇన్ యువర్ మదర్?
0: ఈమె నా తల్లియో కాదో అని సందేహిస్తున్నావా?
1: డు యు ఎవర్ డౌట్ యువర్ మదర్? నో.
0: నీ తండ్రిని ఏ విధంగా నమ్ముతున్నావు?
1: వాట్ ఫెయిత్ యు హావ్ టువర్డ్స్ యువర్ మదర్?
0: నా తండ్రో కాదు అని నువ్వు నమ్ముకున్నాడయ్యా, కన్నులకు కనిపించకున్నాడయ్యా.
1: దేర్ ఈజ్ గాడ్, యు ఆర్ నాట్ టు సీ,
0: ఉన్నాడు ఉన్నాడు,
1: గాడ్ ఈజ్ ఎవర్ ప్రెజెంట్,
0: భగవంతుడు ఉన్నాడని దానికి

0: సందేహిస్తున్నావా?
1: డూ ఎవర్ డౌట్ యువర్ మదర్? నో.
0: నీ తండ్రిని ఏ విధంగా నమ్ముతున్నావు?
1: వాట్ ఫెయిత్ యూ హ్యావ్ టువర్డ్స్ యువర్ మదర్?
0: నా తండ్రో కాదు అని నువ్వు నమ్ముకుండా వదిలిపెడుతున్నావా?
1: డూ యూ గివ్ అప్ హర్ డౌట్ యువర్ ఎనీ టైం?
0: ప్రాకృతమైనటువంటి వస్తువునంతా నమ్ముతున్నారు.
1: యూ బిలీవ్ ఆల్ ద వరల్డ్లీ ఆబ్జెక్ట్స్.
0: పరార్థమైనటువంటి పదార్థాన్ని నమ్మటానికి వీలు లేకుండా.
1: బట్ ద స్పిరిచువల్ కంటెంట్ ఈజ్ నాట్ బిలీవ్డ్ ఆర్ యాక్సెప్టెడ్.
0: అది ఉన్నది ఇక్కడ పెద్ద కిటుకు.
1: ది హియర్ లైస్ అవర్ వీక్నెస్ మిస్టేక్.
0: ప్రాకృతమైనటువంటివన్నీ రూపకంగా కనిపిస్తున్నాయి.
1: ఆల్ వరల్డ్లీ ఆబ్జెక్ట్స్ హావ్ నేమ్ అండ్ ఫామ్.
0: మీకందరికీ తెలిసినంతసేపు కూడాను మా వార్డన్ రామాయణం గురించి చెప్పాడు.
1: వార్డన్ స్పోక్ ఆఫ్ రామాయణ సో లాంగ్.
0: రామలక్ష్మణ భరత శత్రుఘ్నులు నలుగురు కూడాను 4 వేద స్వరూపాలు ధరించి దశరథుని మహారాజు ఇంటి లోపల ఆడుకుంటూ ఉన్నారు.
1: రామలక్ష్మణ భరత శత్రుఘ్న, దే సింబలైజ్ 4 వేదాస్.
0: సామవేద, అధర్వణ వేద,
1: దే రిప్రజెంట్ 4 వేదాస్. దే వర్ ఫౌండ్ ప్లేయింగ్ దేర్.
0: ఋగ్వేదమే రాముడు.
1: రామ స్టాండ్స్ ఫర్ ఋగ్వేద.
0: యజుర్వేదమే భరతుడు.
1: భరత ఇస్ యజుర్వేద.
0: సామవేదమే ఈ యొక్క లక్ష్మణుడు.
1: సామవేద ఇస్ లక్ష్మణ.
0: అధర్వణ వేదమే శత్రుఘ్నుడు.
1: అధర్వణ వేద ఇస్ శత్రుఘ్న.
0: ఈ అందరు కూడా రామలక్ష్మణ భరత శత్రుఘ్నుడు 5 మంది కూడా నలుగురు కూడాను 4 వేదములుగా దశరథ మహారాజ్ ఇంట్లో తిరుగుతున్నారు.
1: ఆల్ 4 వేదాస్ వర్ స్టార్టెడ్ మూవింగ్ ఇన్ ద ప్యాలెస్ ఆఫ్ దశరథ దట్ రిప్రజెంట్ వేదాస్.
0: విశ్వామిత్రుని యజ్ఞ సంరక్షణ కేవలం సాక్షాత్ రాముడు మాత్రమే దీన్ని చేయగలడు.
1: ఇస్ ఓన్లీ రామ హూ కెన్ సేవ్ గాడ్ ద స్పిరిచువల్ రిచువల్ లైక్ యజ్ఞ.
0: సత్యాన్ని గుర్తించినటువంటి వాడు విశ్వామిత్రుడు.
1: ఇస్ ఓన్లీ విశ్వామిత్ర హస్ గాట్ ఫుల్ కాన్ఫిడెన్స్ ఇన్ రామ.
0: వచ్చాడు దశరథుడింటికి.
1: హీ కేమ్ టు దశరథ.
0: దశరథుడు చాలా ఆనందించాడు.
1: దశరథ వాజ్ వెరీ హ్యాపీ టు.
0: స్వామి, మీరు వచ్చిన కార్యం ఏమిటి అన్నాడు.
1: హి సెడ్, స్వామి, వాట్ బ్రాట్ యు హియర్?
0: నీవు నా కార్యాన్ని నెరవేర్చగలవా అన్నాడు.
1: ఆర్ యు గోయింగ్ టు డూ మై
0: టాస్క్? తప్పక నేను ఇస్తానని మాట ఇచ్చాడు.
1: హి ప్రామిస్డ్ దట్
0: తమరు చేయంగవలి ఈ కార్యమును గుర్చి మంచి చెడ్డలు చక్కగా బొందుపరిచి చేయుటప్పులుగా కట్టి చింతలేక వేగిరించుతున్నది విషయం యగును అని.
1: When once having given promise, without discrimination, without good or bad, if you proceed straight away, you will put to danger. You should discriminate whether it's good or bad before making a promise. Do not promise blindly that you would do it. Dasaratha promised.
0: ఆ ఎత్తులపైన ఉన్నటువంటి విశ్వాసమే.
1: అండ్ దట్ ఈస్ ఫెయిత్ ఇన్ సేజెస్.
0: ఆ ఋషులపైన ఉన్నటువంటి విశ్వాసమే.
1: హి హస్ గాట్ ఫెయిత్ ఇన్ ఆల్ సేజెస్.
0: ఆ దైవాంశములపైన ఉన్నటువంటి విశ్వాసమే.
1: హి హస్ గాట్ ఫెయిత్ ఇన్ గాడ్లీ పీపుల్. సో హీ ప్రామిస్డ్.
0: అప్పుడు చెప్పేటప్పటికి, నాయన దశరథ, నీ కుమారుడైనటువంటి రాముణ్ణి నా యజ్ఞ సంరక్షణకై పంపించమన్నాడు.
1: అండ్ దెన్ విశ్వామిత్ర సెడ్, దశరథ, లెట్ యూ సెండ్ రామ యువర్ సన్ అలాంగ్ విత్ మీ టు ప్రొటెక్ట్ దట్ యజ్ఞ.
0: కూలిపోయాడు దశరథుడు.
1: దశరథ ఫెల్ డౌన్.
0: కుమారుడు లేరని యజ్ఞం చేసి, ఇన్ని తపస్సులు చేసి, ఇన్ని విధమైన యజ్ఞయాగాది క్రతువులు ఆచరించి కుమారుణ్ణి కొన్నాము. అట్టి కుమారుణ్ణి ఈ రాక్షసులతో యుద్దం చేయడానికని పంపించటమా?
1: హీ డిడ్ ఆల్ సీక్రెట్ రిచువల్స్ ఓన్లీ టు హ్యావ్.
0: ఇంకా బాలుడే, ఇలాంటి బాలుని ఏ రీతిగా నేను పంపించాలి?
1: అండ్ హీ వాజ్ నాట్ ప్రిపేర్ టు సెండ్ హిమ్ టు ద
0: ఫార్. నేను రాక్షసుల ముఖమే చూడలేదు.
1: హీ నెవర్ సా ఎనీ డెమన్.
0: కాబట్టి ఈ రాక్షసుని చూసి ఏ భయపడిపోతారు ఏమో.
1: వెల్, ది సన్ రామా మే బి అఫ్రైడ్ ఆఫ్ ద డెమన్స్ దేర్ ఇన్ ద ఫారెస్ట్.
0: ఇన్ని రకమైన భావం పెంచింది.
1: అండ్ దిస్ కైండ్ ఆఫ్ ఎఫెక్షన్ ఎంటర్టైన్ సచ్ థాట్స్ ప్రోస్ అండ్ కాన్స్ ఆఫ్ ది ప్రాసెస్.
0: అలాంటి సందేహ పడుతున్నటువంటి సమయం లోపల
1: వెన్ హీ వాజ్ డౌటింగ్,
0: విశ్వామిత్రుడు చాలా ఖండించాడు.
1: విశ్వామిత్ర కాంట్రడిక్టెడ్ హిమ్.
0: నీ కుమారుడై పుట్టి కూడా నీవు గుర్తించుకోలేకపోతున్నావు.
1: యు ఆర్ నాట్ ఏబుల్ టు నో యువర్ సన్.
0: ఇది సాక్షాత్ నారాయణమూర్తియే.
1: యువర్ సన్ ఇస్ గాడ్.
0: ఇతన్ని కేవలం నీ కుమారుడుగా నీవు భావించవద్దు.
1: డోంట్ కన్సిడర్ హిమ్ యాజ్ సింప్లీ యువర్ సన్.
0: వాత్సల్య భావంతో నీవు ఆ విధంగా చెప్తున్నావు.
1: ఇస్ ఓన్లీ అవుట్ ఆఫ్ ఎఫెక్షన్.
0: ఈ వాత్సల్యాన్ని దూరం పెట్టు.
1: గివ్ అప్
0: పరమ భక్తిని ప్రవేశపెట్టు.
1: అండ్ హ్యావ్ సుప్రీం డివోషన్
0: అని చెప్పి వశిష్ఠుల వారిని పిలిపించాడు.
1: అండ్ దెన్ హీ సమన్డ్ సేజ్ వశిష్ఠ.
0: వశిష్ఠుల వారు కూడా వచ్చి,
1: వశిష్ఠకి,
0: అయ్యా దశరథ మహారాజా,
1: ఓ దశరథ కింగ్,
0: నా నేను ఎందుకోసమని మీ ఇంట్లో పురోహితుడిగా ఉన్నాను?
1: యు నో వై ఐఎమ్ హియర్ యాజ్ ఎ ప్రీస్ట్ ఇన్ యువర్ ప్యాలెస్.
0: ఇన్ని సంవత్సరం నుంచి మీ ఇంట్లో పురోహితుడిగా ఉండడం కారణం ఏమిటి?
1: వాట్ ఈస్ ద రీజన్ ఫర్ మై స్టే హియర్?
0: ఉండలేదు.
1: వెల్, ఐఎమ్ నాట్ హియర్ ఫర్ నో
0: కీర్తిని బట్టి నేను ఉండలేదు.
1: నాట్
0: నీ శక్తిని బట్టి నేను ఉండలేదు.
1: నాట్ బికాస్ ఆఫ్ పవర్.
0: ఇంట్లో దేవుడు పుట్టబోతున్నాడు.
1: ఐ నో దట్ గాడ్ ఈస్ గోయింగ్ టు బి బోర్న్ ఇన్ యువర్ రెసిడెన్స్.
0: ఆ పిల్లవాడిని చూచి,
1: ఐ వాంట్
0: ఆ పిల్లవాడితో కొంతకాలం నేను గడపాలి. నా జన్మ సార్థకం చేసుకోవాలని నేను ఇక్కడికి వచ్చి చేరాను.
1: ఐ వాంట్ టు సీ ద బాయ్. ఐ వాంట్ టు స్పెండ్ సమ్ టైమ్ విత్ దట్ బాయ్ అండ్ ఎంజాయ్ బ్లిస్ఫుల్ స్టేట్.
0: అంతేకాదు, జనకరక వస్తువాహనాదులను ఏమాత్రం ఆశించి నేను రాలేదు.
1: ఐఎమ్ నాట్ ఆఫ్టర్ మనీ ఆర్ వెల్త్ ఆర్ ఆఫ్

0: కాబట్టి మీరు ఎందుకు ఇంకా సందేహిస్తున్నారు?
1: వై డు యూ స్టిల్ డౌట్?
0: పంపు అన్నాడు.
1: ఓ సెండ్ హిమ్.
0: కానీ ఇంకా బాధపడలేక బాధతోనే పంపాడు.
1: విత్ గ్రేట్ సఫరింగ్ హీ యాక్సెప్టెడ్.
0: విశ్వామిత్రుడు,
1: విశ్వామిత్ర
0: విశ్వమునకంతా మిత్రుడైనటువంటి వాడు,
1: విశ్వామిత్ర ఇస్ ద ఫ్రెండ్ ఆఫ్
0: విశ్వాడు, దేనివల్ల మిత్రుడైనాడు?
1: హౌ కుడ్ బి ఫ్రెండ్ ఆఫ్ ది యూనివర్స్?
0: గాయత్రి మంత్రమును ఉపదేశించడం చేత విశ్వమునకంతా మిత్రుడైపోయాడు.
1: యాజ్ విశ్వామిత్ర టాట్ దట్ సీక్రెట్ మంత్ర గాయత్రి, హీ హాస్ బికమ్ విశ్వామిత్ర ఫ్రెండ్ ఆఫ్ ది యూనివర్స్.
0: కనుక అట్టి విశ్వామిత్రుడు,
1: సచ్ విశ్వామిత్ర,
0: తపస్సును ఆచరించినటువంటి వాడు,
1: డిపెండెంట్,
0: సర్వశక్తిమయుడైనటువంటి వాడు,
1: బీయింగ్ ఆల్ పవర్ఫుల్,
0: సర్వజ్ఞుడు అయినటువంటి వాడు,
1: అండ్ హిస్ ప్రిసెప్ట్
0: రామలక్ష్మణుని తీసుకుని వెళుతూ,
1: అండ్ హి టుక్ రామ అండ్ లక్ష్మణ అలాంగ్ విత్ హిమ్,
0: సరయూ తీరమునకు వెళ్ళేటప్పటికి,
1: హి వాస్ అప్రోచింగ్ సరయూ రివర్,
0: ఆయన రామలక్ష్మణ,
1: హి సెడ్ మై బాయ్,
0: మీరు వాచుకోండి అన్నాడు.
1: అండ్ యు ఆఫర్ యువర్ ప్రేయర్స్ నౌ,
0: చెప్పి
1: సేయింగ్ సో
0: నాయన ఇంకా రాబోతున్నాం,
1: and there lies ahead of you,
0: యజ్ఞం చేసేటువంటి స్థలమునకు చేరబోతున్నాము,
1: we are reaching that place where యజ్ఞ is conducted,
0: రాక్షసులు కనపడతారు,
1: and you suddenly come across the demon,
0: వారి శబ్దం భీకరంగా ఉంటాయి,
1: they are so wild,
0: కనుక మీరు భయపడతారు ఏమిటో,
1: you may be afraid of them,
0: రండి అని పక్కన కూర్చోబెట్టుకుని,
1: and he made them sit by his
0: బల అబల అనేటువంటి మంత్రోపదేశం చేశాడు,
1: taught them two mantras, bala and abala.
0: చూసారా ఎంత గొప్ప మహనీయుడు.
1: What a great sage he is.
0: సాక్షాత్ నారాయణమూర్తి అని చెప్పి దశరథునికి చెప్పాడు.
1: అండ్ హీ టోల్డ్ దశరథ దట్ రామ ఇస్ గాడ్.
0: వచ్చేటప్పటికే ఆ భావం పోయింది.
1: బట్ బై ది టైమ్ హీ రీచ్డ్ ద రివర్ హీ లాస్ట్ ద డివైన్ థాట్.
0: చిన్న బాలురే వీరు, భయపడతారు ఏమో అని మంత్రోపదేశం చేస్తూ వచ్చి,
1: హీ కన్సిడర్డ్ రామ యాజ్ ఎ బాయ్ అండ్ హీ స్టార్టెడ్ టీచింగ్ మంత్ర.
0: ఎట్టి మహర్షులకైనా కూడాను
1: ఎనీ సేజ్
0: శారీరకంగా దృశ్యం కనిపించినప్పుడు కొన్ని సందేహాలు పడుతుంటారు.
1: వెన్ వన్స్ దే కమ్ అక్రాస్ ద ఫిజికల్ ఫార్మ్ దే డౌట్.
0: అది కేవలం వారి భ్రమనే.
1: ఇట్ ఈస్ ఓన్లీ దేర్ ఇల్యూషన్.
0: నిజమైనటువంటి ఒక తత్వం కాదది.
1: ఇట్ ఈస్ నాట్ ద రియాలిటీ.
0: ఆ భ్రమనే ఈ విధంగా కూడా బ్రహ్మను కూడా మరిపిస్తుంది.
1: ఇట్ ఈస్ దిస్ భ్రమ ఇల్యూషన్ విల్ మేక్ యూ ఫర్గెట్
0: భ్రమ. కేవలము పూర్వజన్మ కర్మాలతో పుట్టేటువంటిది భ్రమ.
1: ఇన్ ఫ్యాక్ట్ ఇల్యూషన్ భ్రమ ఇస్ బోర్న్ అవుట్ ఆఫ్ కర్మ.
0: సంస్కారంతో పుట్టేది బ్రహ్మ.
1: Whereas Brahma, the divine,
0: Brahmaku,
1: is born
0: Brahmaku inta vyatyasam untundadi
1: because of the good or virtue of the past action karma.
0: Kanuka intati mahaneevudainatundi yokka Vishwamitrudu aa Brahmaku longipoyadu,
1: and Vishwamitra has become a victim to this delusion.
0: Meeku kudanu alanti paristhithulu vastu untayi appudappudu.
1: Such happenings also do come in your life.
0: Daivatvanni ee reethiga manam visheshinchali.
1: In what
0: ఏది దైవత్వము, ఏది మానవత్వము, ఏది క్రూరత్వము?
1: What is divinity? What is humanity? What is cruelty? You should know that.
0: Divinity anetundi prema tattvame.
1: Divinity is love.
0: Keva manavattvam anetundi dharmame.
1: Humanity is righteousness.
0: Danavattvam anetundi kevalam kruratvame.
1: And demonic nature is cruel. Cruelty.
0: Daivanni manamu prematone chudali.
1: Therefore you can see God through love.
0: ధర్మరాజులతో కూడా మనం చూడటానికి వీలు కాదు.
1: ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ ఇన్ అదర్ వే.
0: దయ కనుక వస్తు వాహనాదులతో మనం చూసేటువంటిది కాదు.
1: యు కెనాట్ ఎక్స్పీరియన్స్ గాడ్ విత్ ఆల్ ది యువర్ ప్లెజర్ అండ్ మనీ. మెనీ ఆఫ్ యు నో దిస్.
0: సత్యభామ,
1: సత్యభామ
0: కృష్ణుణ్ణి తనవాడిగా చేసుకోవాలని ప్రయత్నించింది.
1: షీ వాంటెడ్ టు హ్యావ్ కృష్ణ ఆల్ బై హర్సెల్ఫ్.
0: ఇంకెవరింటికి పోకూడదు.
1: హీ నెవర్ వాంటెడ్ కృష్ణ టు గో ఎనీవేర్. సత్యభామ
0: గీతలోనే ఉండాలి.
1: అండ్ దట్ హీ షుడ్ బి విత్ హర్.
0: కాబట్టి ఈ విధంగా చేయడానికి ఏ విధంగా అవసరమవుతుందని నారదుణ్ణి పిలిపించింది.
1: హీ ఆస్క్డ్ నారద టు టెల్ హర్ ద డివైస్ హస్ టు పొజెస్ కృష్ణ.
0: బ్రహ్మోపదేశం చేసేటువంటి వాడు
1: నారద గివ్స్ దట్ సీక్రెట్ స్పిరిచువల్ టీచింగ్.
0: ఆయన కూడా ఒక యోచన చేసి ఈ సత్యభామకున్న అహంకారాన్ని నిర్మూలన చేయాలి.
1: హీ ఆల్సో థాట్ ఓవర్ ఫర్ సమ్ టైమ్ అండ్ హీ వాంటెడ్ టు కిల్ ది ఈగో ఆఫ్ సత్యభామ అండ్ డివైస్డ్ ఎ మాస్టర్ ప్లాన్.
0: అమ్మా సత్యభామ,
1: సత్యభామ
0: కృష్ణుని తూచేంత ధనం నీ దగ్గర ఉందా?
1: డూ యూ హ్యావ్ ద వెల్ దట్ వుడ్ బ్యాలెన్స్ ద వెయిట్ ఆఫ్
0: శమంతకమణి? నా దగ్గరనే ఉంటుండాలి.
1: హీ సేస్ ఐ గాట్ శమంతకా జెమ్ విత్ మీ.
0: ఎంత ధనమైనా నేను చేయవచ్చును.
1: ఐ కెన్ గెట్ ఎనీ అమౌంట్ ఆఫ్ వెల్త్.
0: అతను తూచేటువంటి విషయంలో మీరు ఏమాత్రం సందేహించకండి.
1: నెవర్ డౌట్ వెదర్ అవుట్
0: నేను తప్ప వెయి హిమ్ ఆర్
1: ఐ విల్ డూ ఇట్. షీ సెడ్.
0: అయితే తేవని చెప్పాడు.
1: అండ్ దెన్ హీ ఆస్క్డ్ మీ టు బి
0: బ్రాట్.
1: అండ్ కృష్ణ కేమ్.
0: ఒకవైపున అతన్ని కూర్చోబెట్టాడు.
1: ఆన్ వన్ సైడ్ కృష్ణ,
0: మరొక వైపున సత్యభామ తెచ్చిన ధనమంతా వేసింది.
1: ఆన్ అదర్ ప్యాన్ ఆల్ ద వెల్త్ బ్రాట్ బై సత్యభామ.
0: కదలలేదు, మెదలలేదు,
1: ఇట్ డిడ్ నాట్ మూవ్.
0: భయం ప్రారంభమైంది.
1: అండ్ దేర్ స్టార్టెడ్ ఫియర్.
0: తన దగ్గర ఉన్నటువంటి అంతా కూడా వేసింది.
1: ఇన్ ఫ్యాక్ట్ షీ హస్ పుట్ ఆల్ ద వెల్త్ విత్ హర్.
0: శమంతక మణిని కూడా పెట్టింది.
1: ఫైనల్లీ శమంతక జెమ్ వాజ్ ఆల్సో కెప్ట్ దేర్.
0: కానీ తూగలేదు.
1: వెల్ హీ డిడ్ నాట్ వెయిట్.
0: పరిగెత్తింది రుక్మిణి ఇంటికి.
1: అండ్ దెన్ షీ to Rukmini.
0: Akka, akka, akka, akka.
1: She started calling her sister, sister,
0: Rukmini,
1: which she never did. She never looked at her face till then.
0: Rukmini intiki puttina pandugani velite naadi mettina pandaga ikkade undali antundi ee Satyabhama.
1: And in fact she wanted Krishna to be with her, although it happened to be the birthday of Rukmini.
0: Aa vidhanga Rukmini intidaniki pampadaniki ishtapadetundi kaadu.
1: She was not prepared to share Krishna with Rukmini at any time.
0: పరిగెత్తింది.
1: అండ్ షీ ర్యాన్ టువర్డ్
0: హర్ కా అక్క అనేటప్పటికి చాలా పాపం. ఆమె ఎప్పుడు దయాహృదయురాలు.
1: అండ్ రుక్మిణి వాజ్ కంపాషనేట్.
0: ఎందుకు చెల్లి ఇంత బాధపడుతున్నావు, ఏమి జరిగింది?
1: సిస్టర్ వై ఆర్ యు సాడ్, వాట్ హ్యాపెండ్?
0: ఆమె చెప్పింది, జరిగిందంతా చెప్పింది.
1: షీ సెడ్ వాట్ ఆల్ దట్ హ్యాపెండ్. నారదుడు
0: చేసినటువంటి పని ఈ విధంగా జరిగింది అని.
1: దిస్ ఈస్ ఆల్ ది ప్లాన్ ఆఫ్ నారద, దిస్ ఈస్ మై ప్లైట్, షీ సెడ్.
0: తులసి ప్రదక్షిణం చేసుకుంటూ ఆ తులసి దళంలో ఒకటి తుంచుకొని చేతిలో పట్టుకుని సత్యభామతో వచ్చింది.
1: యాజ్ షీ వాజ్ సర్కాంబులేటింగ్ ద తులసి ప్లాంట్, షీ కలెక్టెడ్ ద తులసి లీఫ్ అండ్ నారదుడు ఉన్నాడు
0: అక్కడే.
1: దేర్ వాజ్ నారద
0: చూస్తూ ఉన్నాడు.
1: షీ వాజ్ వెయిటింగ్ అండ్ వాచింగ్.
0: లోపల నవ్వుకుంటూ ఉన్నాడు.
1: హి వాజ్ స్మైలింగ్ విత్ హిమ్.
0: కృష్ణుడు కూడా చాలా నవ్వుతూనే ఉన్నాడు.
1: కృష్ణ ఆల్సో స్మైలింగ్.
0: ఎవరికి అమ్ముతారో ఏమో చెప్పండి, నేను అక్కడ పోయి ఉంటాను అన్నాడు.
1: ఐఎమ్ రెడీ టు గో టు ఎనీవేర్ టు హూమ్ సో ఎవర్ దట్స్ విల్లింగ్ టు బై మీ.
0: అప్పుడు చెప్పింది నారద,
1: కృష్ణుని
0: ఏ రీతిగా తూర్చగలము?
1: హౌ కెన్ వీ బ్యాలెన్స్ వెయిట్?
0: కృష్ణ అనేటువంటి యొక్క రూపమునకు కృష్ణ అనే నామే చాలా సరైన తూకము.
1: ఇన్ ఫ్యాక్ట్ ఇట్ వుడ్ బ్యాలెన్స్ వెల్ బికాస్ నేమ్ ఆఫ్ కృష్ణ ఈక్వల్ ది వెయిట్ ఆఫ్ ది ఫామ్ ఆఫ్ కృష్ణ.
0: సంబంధ బాంధవ్యం ఉంటుండాలి.
1: దట్ ఈస్ ఇంటిమేట్ రిలేషన్షిప్ నేమ్ అండ్ ఫామ్
0: సమానమైనటువంటివి.
1: ద బోత్ ఆర్ ఈక్వల్ బ్యాలెన్స్.
0: కృష్ణ అనింది.
1: సో షీ సెడ్ కృష్ణ.
0: కానీ నారదుడు ఉంటాడా ఊరికే?
1: నారద విల్ హీ కీప్ క్వైట్?
0: ఉండలేదు.
1: నో హీ కెనాట్.
0: అమ్మా సాకార కృష్ణునికు నిరాకార నామం చెప్తే నాకు వచ్చిన ఆదాయం ఏమిటి?
1: ఫర్ ఫార్మ్ ఫుల్ కృష్ణ హియర్ యూ సే దట్ ఫార్మ్లెస్ నేమ్, హౌ డస్ ఇట్ వెయి?
0: సాకార కృష్ణునికి సాకార ధనమే కావాలి.
1: సో ఫర్ ఫార్మ్ ఫుల్ కృష్ణ దట్ ఫార్మ్ ఫుల్ మనీ ఇస్ రిక్వైర్డ్ వెల్.
0: ఆమె ధనమంతా వేసింది.
1: షీ హాజ్ పుట్ ఆల్ ద వెల్. Now he didn't balance.
0: నీ ఏమేస్తావు?
1: Then what is to be put now?
0: అప్పుడు చెప్పింది.
1: Then she said,
0: పత్రము.
1: A leaf.
0: గుదుగాక.
1: If it were to be true that you will balance to a true devotee for out the offerings like leaf, flower, fruit or water, that you wait to this tulsi leaf.
0: తూగాడు కృష్ణుడు.
1: ద మూమెంట్ తులసి లీఫ్ ఇస్
0: తూగడమే కాదు, కృష్ణుడి కంటే ఇంకా ఇది ఎక్కువ పోయింది.
1: And in fact the weight has been more now.
0: అప్పుడు చెప్పాడు నారదుడు.
1: దెన్ నారద సేడ్,
0: అమ్మా కృష్ణ రూపంలో కృష్ణనామం సరైన తూకము.
1: అండ్ ద నేమ్ అండ్ ద ఫార్మ్ బ్యాలెన్స్.
0: ఎక్స్ట్రాగా వేసినటువంటి తులసిదే ఈ పై తూకము అన్నాడు.
1: దిస్ తులసి లీఫ్ ఇస్ ఎక్స్ట్రా వెయిట్ నౌ.
0: భగవంతుడు దేనికి తూగుతుంటాడు?
1: హౌ కెన్ యూ బ్యాలెన్స్?
0: ప్రేమకే తూగుతున్నాడు.
1: అండ్ ఇట్ వాజ్ ద లవ్ దట్ హి బ్యాలెన్స్.
0: ప్రేమ చేత ఏ నీటి దానమైనవి చాలు.
1: విత్ లవ్ వాట్ ఎవర్ యు కెన్ ఆఫర్.
0: తులసి దళమైనవి చాలు.
1: ఈవెన్ ది తులసి లీఫ్ ఇట్ ఇస్ ఎనఫ్.
0: ఈ విధంగా భగవంతుని చూచడానికి తనకనక వస్తువు ఆనాదులు కాదు.
1: టు ప్లీజ్ గాడ్ ఇట్ ఈస్ నాట్ ద వెల్త్ ఆర్ ద మనీ దట్ మ్యాటర్స్.
0: కనుక భగవంతుడికి ప్రేమతత్వం ఒక్కటే సరైనటువంటి విలువ.
1: ఇన్ ఫ్యాక్ట్ ఇట్స్ ద లవ్ దట్ విల్ ప్లీజ్ గాడ్.
0: ప్రేమకు మించినటువంటి ధనం లేదు.
1: దేర్ ఇస్ నో వెల్త్ అబౌవ్ లవ్.
0: ప్రేమ చేతనే భగవంతుడు తూగుతాడు తప్ప ఇంకా అన్ని వస్తువులు తూగడం.
1: ఇన్ ఫ్యాక్ట్ యూ కెన్ బ్యాలెన్స్ వే గాడ్ విత్ లవ్ ఓన్లీ.
0: అప్పుడు ప్రేమతో తూగినప్పుడు భగవంతుడు నిన్ను కూడా ప్రేమించాడు.
1: దెన్ గాడ్ లవ్స్ యూ.
0: కాబట్టి భగవంతుడు కూడా నీతో పాటు ఉన్నాడు, తూగుతూ ఉన్నాడు.
1: అండ్ గాడ్ ఈజ్ ఆల్సో విత్ యు బ్యాలెన్సింగ్.
0: ఆ తూకటం అనేటువంటిది తాను కూడా ఎక్కినటువంటి వాడే.
1: అండ్ హీఈస్ ఆల్సో విత్ యు.
0: కనుక భగవంతుని మనం ఆశించాలనుకుంటే, భగవంతుని ప్రేమకు మనం పాత్రలు కావాలనుకుంటుంటే భగవంతుడు కోరినటువంటి దీన్ని మనం నడుచుకోవాలి.
1: ఇఫ్ యు వాంట్ టు డిజర్వ్ గాడ్స్ లవ్ యూ షుడ్ ఫాలో హీస్ కమాండ్.
0: అనపేక్ష సుచిత్ దచ్చ ఉదాసీనో అతవ్యత సర్వారంభ పరిత్యాగి.
1: అనపేక్ష సుచిర్దక్ష ఉదాసీన గతవ్య సర్వారంభ పరిత్యాగి.
0: అప్పుడే నీవు నావాడు నాయన.
1: దెన్ ఓన్లీ గాడ్ విల్ క్లెయిమ్ యూ.
0: ఈ విధమైనటువంటి ఒక తత్వాన్ని మనం చక్కగా గుర్తించి వర్తించాలి.
1: వీ హ్యావ్ టు నో ద గాడ్స్ నేచర్ అండ్ కండక్ట్ అవర్ సెల్స్ అకార్డింగ్లీ.
0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: భగవంతుని యొక్క తత్వాన్ని మనం ఎట్టు దృఢం చేసుకోవాలి.
1: హౌ టు స్ట్రెంగ్థెన్ అవర్ ఫెయిత్ ఇన్ గాడ్.
0: మనకు ఈ విశ్వాసాన్ని ఏ విధంగా మనం పెంచుకోవాలి?
1: హౌ టు డెవలప్ ఫెయిత్ మోర్ అండ్ మోర్.
0: పెంచుకునేటువంటిది కాదు.
1: ఇస్ నాట్ ద వన్ ఆఫ్ యువర్ మేకింగ్.
0: సహజంగా లభించేటువంటిది.
1: ఇట్స్ క్వైట్ నేచురల్ ఇన్ యూ.
0: కనుక దానిని రేపటి దినం మనం మాట్లాడదాం.
1: భగవాన్ విల్ స్పీక్ ఆఫ్ దిస్ ఆస్పెక్ట్ టుమారో.

0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: ప్రపంచమంతయు కూడాను సత్యముతోనే నిండి ఉన్నది.
1: ద హోల్ వరల్డ్ ఇస్ ఫుల్ ఆఫ్ ట్రూత్.
0: జీవరాశులన్నీ కూడాను ధర్మంతోనే కూడి ఉన్నవి.
1: ద హోల్ ఆఫ్ క్రియేషన్ గోస్ అకార్డింగ్ టు ధర్మ.
0: కనుక జగత్తంతయు కూడాను సచ్చిత్ ఆనందమయమే.
1: ద హోల్ వరల్డ్ ఇస్ జస్ట్ సచ్చిత్ అండ్ ఆనంద.
0: అంతయు కూడాను దైవ స్వరూపమే.
1: Everything is God's presence and form.
0: భారతీయ వాంగ్మయమైనటువంటి వేదములు, ఈ వేదములకు తల్లి గాయత్రియే.
1: The Vedas of Bharatiya, of the Bharat, is the mother is Gayatri.
0: గాయత్రి చాందసాం మాత. వేదములకు మాతృమూర్తి ఈ గాయత్రి.
1: Gayatri is the mother of the Vedas.
0: ఈ మాతృమూర్తి యొక్క స్వరూపమే ఈ విశ్వము.
1: ద హోల్ వరల్డ్ ఇస్ అ ఫార్మ్ ఆఫ్ దట్ గాయత్రి.
0: కనుక గాయత్రి త్రాయతి ఇది గాయత్రి. గాయత్రి సర్వత్రా నిండినటువంటి ఒక మాతృమూర్తి.
1: గాయత్రి ఇస్ అ మదర్హుడ్ ఆల్ పర్వేసివ్.
0: ఇట్టి మాతృస్మరీపైన ప్రతి మానవుడు కూడాను మాతృస్వరూపియే.
1: ఎవ్రీ ఫార్మ్ ఆఫ్ మ్యాన్ ఇస్ ద ఫార్మ్ ఆఫ్ ద మదర్.
0: కానీ లౌకికమైన భౌతికమైన రూపనామములు విచారణ చేసుకుంటూ ఇది మగ ఇది ఆడ అనేటువంటి భేదములను పాటించుకుంటూ భేదాభిప్రాయములు వర్ధించుకుంటున్నారు.
1: బట్ ద వరల్డ్ హ్యాస్ బికమ్ డివైడెడ్ థింకింగ్ దట్ దిస్ ఇస్ మ్యాన్ అండ్ దిస్ ఇస్ ఉమెన్, ఫర్గెటింగ్ దట్ ద మదర్ ఇస్ ద వన్ ఇన్ ఈచ్ వన్ ఆఫ్ అస్.
0: స్త్రీ పురుషులు అనేటువంటి భేదములు ఏమాత్రము లేదు.
1: దర్ ఇస్ అబ్సల్యూట్లీ నో డిఫరెన్స్ బిట్వీన్ మ్యాన్ అండ్ ఉమెన్.
0: ఎల్లప్పుడూ మాన్ ఇచ్చా భవతి, ఆత్మా భవతి, రామో భవతి, తప్తో భవతి అని ప్రతి దాని ఎందు కూడాను మాతృతత్వమైనటువంటి యొక్క చైతన్యము ప్రతి వ్యక్తి ఎందు కూడాను గోచరించుతూనే ఉన్నది.
1: ద డివైన్ కాన్షియస్నెస్ ఆఫ్ ద మదర్ ఇస్ ఇన్ ఈచ్ వన్ ఆఫ్ అస్.
0: కనుక చైతన్యం లేనటువంటి ఒక జీవుడు జగత్తులో కానరారు.
1: Without dynamism, there is absolutely no individual.
0: Ah, chaitanyame gayatri swarupamu.
1: This dynamic consciousness is the form of the gayatri.
0: Adi ye sarvashaktimayamu.
1: This is so full of strength and power.
0: Atti yadartha tattvani ee naadu manavudu smarinchi laukikamaina bhautikamaina prakrutamaina tunti rupanamunu aadharam chesukoni kevalamu aneka dukkhamulaku guri avutunnadu.
1: Man has forgotten this profound truth. And he now concerns himself with the outward form and things like that, and is now experiencing misery and suffering because of that.
0: Kanukane prati manavunakunu sulabha margamunu chupinchegori ee veda mata nalugu vidhamainatvanti matrumutrunu srushtistu vachindi.
1: So that to teach man something that is simple, Gayatri has now has a form of four mothers.
0: Modatidi సత్యవతి దేవి అన్నారు.
1: ద ఫస్ట్ వన్ ఇస్ సత్యవతి దేవి.
0: రెండవది అంగవతి.
1: ద సెకండ్ ఇస్ అంగవతి.
0: మూడవది అన్యవతి.
1: థర్డ్ ఇస్ అన్యవతి.
0: నాలుగవది నిదానవతి.
1: ఫోర్త్ ఇస్ నిదానవతి.
0: సత్యవతి, అంగవతి, అన్యవతి, నిదానవతి అని నాలుగు మాతృమూర్తులను సృష్టించి ఈ నాలుగు మార్గములు ఎందుకును దివ్యత్వాన్ని దర్శించమని ప్రబోధిస్తూ వచ్చింది.
1: సో ఇట్ ఈస్ బీయింగ్ టాట్ in the forms of these four mothers that profound lessons are imparted to humanity.
0: Satyavati aneetunti oka roopamunaku deeni artham emiti.
1: What is the meaning of satyavati?
0: Anaga sarvatra undinatunti oka satya swaroopame ee matrumurti.
1: The all pervasive truth is the mother.
0: Palaloni patti binduvunandu kodanu venna unnadi.
1: In every particle of milk there is butter.
0: కానీ ఆ బిందువునందు ఈ వెన్నను మనం దర్శించాలనుకున్నప్పుడు దానికి అనేక రకమైనటువంటి పరిశోధనలు చేయవలసి వస్తుంది.
1: We have got to do a lot of things to find out that in every drop of milk there is butter.
0: కనుక వెన్న లేనటువంటి ఒక పాలు మనకి జగత్తులో కానరావు.
1: There is absolutely no milk without butter anywhere in the world.
0: ఈ జగత్తే ఒక బాండము.
1: The whole world is a big.
0: ఇది సర్వత్రా ఉన్నటువంటి చైతన్యమే ఒక పాలు.
1: The whole dynamic consciousness is the milk.
0: ఇందులో ఈ చీరమునందు సర్వత్రా వ్యాపించినటువంటిదే దివ్యత్వం అనేటువంటి వెన్న.
1: ద డివినిటీ ఆఫ్ బటర్ ఈస్ దేర్ ఇన్ దిస్ హోల్ వరల్డ్.
0: ప్రాచీన కాలం నుండి మహర్షులు వేదశాస్త్ర ఇతిహాస పురాణములను మదించి అందించినటువంటి సుధా నిధియే ఈ దైవత్వము.
1: This divinity is one that has been churned and brought out and taught by the great rishis of the olden times.
0: కనుక దేనిని కూడా మనం వ్యర్థంగా భావించరాదు.
1: We should not think that anything is a waste.
0: ప్రతి పదార్థం కూడాను దైవ స్వరూపమే.
1: Everything in the world is a form of God.
0: ప్రతి వ్యక్తి కూడాను దైవ స్వరూపమే.
1: Every individual is a form of God.
0: ప్రతి పదార్థం కూడాను దైవ స్వరూపమే.
1: Everything in this world is a form of God.
0: కనుకనే సర్వత పాణిపాదం తత్సర్వతోచి శిరోముఖం సర్వత శృతిమల్లోకి సర్వమా వృత్తిష్టతిని అనేక విధములుగా వేదము దీనిని వర్ణిస్తూ వచ్చింది.
1: వేద హెస్ బీన్ డిస్క్రైబింగ్ దిస్ దట్ గాడ్స్ హ్యాండ్స్ అండ్ లెగ్స్ ఆర్ ఎవ్రీవేర్ ఇన్ ద వరల్డ్.
0: ఇంకా రెండవది అన్యవతి అని.
1: ద సెకండ్ ఇస్ అన్యవతి.
0: ఈ అన్యవతి అనగా ఏమిటి?
1: వాట్ ఇస్ దిస్ అన్యవతి?
0: అనగా పంచ బాణం పంచభూతముల యొక్క స్వరూపమే అన్యవతి.
1: ద ఫైవ్ ఎలిమెంట్స్ ఇస్ ద ఫార్మ్ ఆఫ్ అన్యవతి.
0: ప్రతి వ్యక్తి ఎందుకును ఈ పంచభూతములు ఉంటున్నవి.
1: ఇన్ ఎవ్రీ ఇండివిజువల్ దేర్ ఆర్ దీస్ ఫైవ్ ఎలిమెంట్స్.
0: ఏ యొక్క భూతమునందు కానీ పంచభూతములు లేకుండా ఉండడానికి వీలు కాదు.
1: ఇన్ ఎనీథింగ్ దట్ కెనాట్ బి బట్ ద ఫైవ్ ఎలిమెంట్స్.
0: కనుక ప్రతి భూతమునందు కూడాను ఈ పంచభూత స్వరూపమైనటువంటి దివ్యత్వము ఆవిర్భవించి ఉంటున్నది.
1: డివినిటీ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఫైవ్ ఎలిమెంట్స్ ఇస్ దేర్ ఇన్ ఎవ్రీథింగ్.
0: కనుక నీవు వేరు నేను వేరు అనేటువంటి భేదములకు ఏమాత్రము అవకాశం అందించకూడదు.
1: వి షుడ్ నాట్ ఫీల్ డిఫరెన్సెస్ బిట్వీన్ యూ అండ్ ఐ.
0: వీడి కూటి పేద నేను కోటీశ్వరుడు.
1: యు మస్ట్ థింక్ దట్ హీఈస్ అ బెగర్ అండ్ ఐఎమ్ ఎ రిచ్ మ్యాన్.
0: ఈ భేదములకు రూపమే కాని కారణము ఇందులో దివ్యత్వం అనేటువంటిది సమత్వమే.
1: దెర్ మైట్ బి డిఫరెన్సెస్ అవుట్వర్డ్ బట్ డివినిటీ ఈస్ ద సేమ్ ఫర్ ఎవ్రీవన్.
0: కనుక ప్రతి ప్రాణి ఎందుకును పంచభూతములు శబ్ద స్పర్శ రూప రసగంధాదులు సర్వులు ఎందుకును వ్యాపించి ఉంటున్నవి.
1: సో దీస్ ఫైవ్ ఎలిమెంట్స్ ఆర్ ఆల్ పర్వేసివ్ ఇన్ ఎవ్రీ ఇండివిజువల్.
0: కనుకనే దీనిని అన్యవతి అన్నారు.
1: సో దిస్ ఇస్ కాల్డ్ అన్యవతి.
0: అన్యవతి అనగా ఏమిటి? ఒక్కొక్కటి ఒక్కొక్క భూత స్వరూపాన్ని ధరించి ఉంటుండాలి.
1: అన్యవతి ఇస్ టేకింగ్ ద ఫార్మ్ ఆఫ్ ఈచ్ ఆఫ్ దీస్ ఎలిమెంట్స్.
0: కనుకనే పంచభూతముల చేత కూడినటువంటిదే అన్యవతి.
1: సో ద కాన్గ్లోమరేషన్ ఆఫ్ దీస్ ఫైవ్ ఎలిమెంట్స్ ఇస్ అన్యవతి.
0: ఇంకా నిదానవతి.
1: నిదానవతి.
0: అంగవతి కూడా ఉంటున్నది.
1: It's there in every body.
0: ఈ అంగవతి అనగా ఏమిటి? దీని అర్థము.
1: What is the meaning of అంగవతి?
0: ఒక్కొక్క రూపమునకు ఒక్కొక్క చిహ్నమును ఆధారంగా చేసుకుని రూపొందుతూ వచ్చింది.
1: So every form has a kind of a sign.
0: రాములు కేవలము దండపాణి.
1: So Rama has got the bow in his hand.
0: ఈశ్వరుడు పినాకపాణి.
1: ఈశ్వర has got the bow.
0: కృష్ణుడు వేణునాదము.
1: Krishna has got the flute.
0: సరస్వతి వేణునాదము.
1: సరస్వతి హెస్ గాట్ ద సౌండ్ ఆఫ్ ద వీణ.
0: ఒక్కొక్క వ్యక్తికి ఒక్కొక్క అంగమును ఒక్కొక్క ఆధారం చేసుకుని నిరూపించినటువంటిదే ఈ యొక్క నిదానవతి.
1: సో ఈచ్ ఆఫ్ దీస్ డివినిటీస్ హెస్ గాట్ సమ్ కైండ్ ఆఫ్ సింబల్ అండ్ దిస్ ఇస్ నిదానవతి.
0: ఇక్కడ కృష్ణుని చూసినప్పుడు నెమలి పింఛంతో ఉండినప్పుడే కృష్ణుడు అనిపిస్తుంది.
1: సో వెన్ దెర్ ఇస్ అ పీకాక్ ఫెదర్ దెన్ ఇట్ మీన్స్ హీస్ కృష్ణ.
0: ఈ డమరకము ఈ యొక్క త్రిశూలము ఉండినప్పుడే ఈశ్వరుడు అనిపించింది.
1: విత్ ద త్రిశూల అండ్ ద డమరుగ ఇట్ ఇస్ ఈశ్వర.
0: శంఖచక్ర కదాధారి అయినటువంటి వాడే విష్ణు అని పిలుస్తుంది.
1: దెన్ ద శంఖచక్రధారి ఇస్ విష్ణు.
0: అనగా ఒక్కొక్క రూపములకు కొన్ని కొన్ని చిహ్నములను ఆధారం చేసుకుని దీన్ని ప్రబోధిస్తూ వచ్చింది.
1: సో ఈచ్ ఆఫ్ దీస్ ఫార్మ్స్ హావ్ సర్టెన్ సింబల్స్ అండ్ దట్ ఇస్ హౌ దే ఆర్ నో.
0: ఇంకా నిదానవతి.
1: నిదానవతి.
0: ఈ నిదానవతి అనేటువంటిది తొమ్మిది మార్గముల చేత దైవత్వాన్ని విశ్లేషించవచ్చును.
1: So through nine ways we can attain divinity.
0: దైవాన్ని పొందవచ్చును.
1: We can attain divinity.
0: ఆ మార్గములే నవవిధ మార్గములు అని.
1: These ways are nine paths.
0: శ్రవణం.
1: It is
0: కీర్తనం. విష్ణు స్మరణం. పాదసేవనం. వందనం. అర్చనం. స్నేహం. ఆత్మనివేదనం.
1: ఇట్ ఇస్ ద వేరియస్ వేస్ ఆఫ్ లిస్నింగ్ టు ద నేమ్ ఆఫ్ ద లార్డ్, ఆఫ్ రిసైటింగ్ ద నేమ్ ఆఫ్ ద లార్డ్, ఆఫ్ సర్వింగ్ ద లార్డ్ ఇన్ మెనీ వేస్ అండ్ ఇన్ దీస్ నైన్ వేస్ ఆఫ్ ఆఫరింగ్.
0: ఏ మార్గంలో మానవుడు ప్రయాణం చేసినప్పటికీ, సాధనలు సలిపినప్పటికీ గమ్యం ఒక్కటిగానే కూర్చుస్తుంది.
1: వాట్ ఎవర్ పాత్ హి మే ఫాలో మ్యాన్ రీచెస్ ద సేమ్ గోల్.
0: కనుక ఈ విధముగా వేదము అనేక విధములు అయినప్పటికీ అనంతో వై వేద, వేదములు అనంత స్వరూపమైనప్పటికీ ఏక స్వరూపానిగా నిరూపిస్తూ వచ్చింది.
1: వేదాస్ మే బి ఇన్ఫినిట్ బట్ దే షో టు అస్ జస్ట్ వన్ ఫార్మ్.
0: సర్వ మానవుల యందు కూడాను ఉండినటువంటి యొక్క సౌండ్ శబ్దము భగవత్ స్వరూపము.
1: ద సౌండ్ విత్ ఇన్ ఈచ్ మ్యాన్ ఇస్ ద ఫార్మ్ ఆఫ్ గాడ్.
0: కనుకనే శబ్ద బ్రహ్మమయీ అని దాన్ని వర్ణిస్తూ వచ్చారు.
1: సో దట్ హస్ బీన్ డిస్క్రైబ్డ్ అస్ శబ్ద బ్రహ్మమయీ.
0: ఈ శబ్దం అనేటువంటిది ప్రతి మానవుని యొక్క నాభి నుండి ఆవిర్భవించేటువంటిది.
1: సో ద సౌండ్ హస్ ఎమినేటెడ్ ఫ్రమ్ విత్ ఇన్ మ్యాన్ హిమ్సెల్ఫ్.
0: కనుక స్త్రీ శబ్దం అనేటువంటి దానికి అనేక రకములైన అర్థములు ఉంటున్నవి.
1: సో ఫర్ ద సౌండ్ ఆఫ్ స్త్రీ దర్ ఆర్ వేరియస్ మీనింగ్స్.
0: స్త్రీ సకార తకార రకారములు.
1: దర్ ఇస్ సకార తకార రకార.
0: ఈ సకార తకార రకారముతో కూడినటువంటిదే స్త్రీ.
1: ద కాంబినేషన్ ఆఫ్ ద సకార తకార అండ్ రకార ఇస్ స్త్రీ.
0: ఎస్, మొట్టమొదట సకారము.
1: ఫస్ట్ ఇస్ సకార.
0: సకారం అనగా ఏమిటి?
1: వాట్ ఇస్ ద మీనింగ్ ఆఫ్
0: సాత్వికం కూడాము.
1: ఇట్ మీన్స్ సాత్విక క్వాలిటీ.
0: సాలోక్యము.
1: సాలోక్య.
0: సారూప్యము. సామీప్యము.
1: సామీప్య.
0: సాయుధ్యము. ఈ నాలుగింటి యొక్క తత్వమునకే సకారములని పేరు పెట్టారు.
1: ద మీనింగ్ ఆఫ్ దీస్ ఫోర్ అటైన్మెంట్స్ ఇస్ కాల్డ్ సకార.
0: కనుక నే స్త్రీలకు మొట్టమొదటి సత్యము మూలాధారము.
1: సో ద ఫౌండేషన్ ఫర్ అ ఉమెన్ ఇస్ ట్రూత్.
0: ఈ సత్యమును పలికేటువంటి వారు స్త్రీలు అని.
1: సో ఇట్స్ విమెన్ దట్ స్పీక్ ద ట్రూత్.
0: సామాన్యంగా మన భారతదేశం నందే కాక అన్ని దేశముల యందు కూడాను సత్యమంటే స్త్రీలకు చాలా ప్రీతి.
1: నాట్ ఓన్లీ ఇన్ భారత్ land, but in all over the world women are very fond of
0: aithe konni paristhithulu yokka prabhavanu puraskarinchukoni vaari padamulu maarustu untaru.
1: Because of the change of circumstances maybe they may change.
0: Kanuka motta motta vaari peru nundu sakarame prarambham avutundi.
1: So the first in their name is sakara.
0: Idi saatvikamainati gunamu.
1: This is a quality, saatvik quality.
0: Sreelalo anekattam lopala saatvikamaina gunamulu untunnayi.
1: So in all the diversities the woman has the sattvic quality.
0: Satyam,
1: truth.
0: Dharmam,
1: righteousness.
0: Nyayam, prema. Sadhana, aadarana. Ittatyanta kudanu sattvikamayana pitti gunamulu untunnayi.
1: Truth, compassion, righteousness and lots of other things are there in woman.
0: Inka rendavadi takaramu.
1: The second one is takara.
0: Ee takaram anaga emiti? Tamasikam annaru.
1: సకారం మీన్స్ ద తామసిక్ క్వాలిటీ.
0: కానీ ఈ తామసికాన్ని ఆధారం చేసుకుని ఆడవారు కేవలం తమో గుణ సంపన్నులు అని పేరు పెట్టుతున్నారు.
1: ఇట్ మే బి సెడ్ దట్ బికాస్ ఆఫ్ ద తకార దట్ ద ఉమెన్ ఇస్ ఫుల్
0: తమో గుణం. అంటే నిద్రాహారంతో కూడినటువంటిది కాదు.
1: తమో గుణ ఇస్ నాట్ దాట్ విచ్ ఇస్ ఫుల్ ఆఫ్
0: వినయము, విధేయత.
1: ఇట్ ఇస్ హ్యూమిలిటీ,
0: గౌరవము, మర్యాద ఇత్యాది సద్గుణములతో కూడినటువంటిదే తమో గుణము.
1: మోడెస్టీ, హ్యూమిలిటీ అండ్ honor is the quality of a woman.
0: Vine vineetalu streela yendu adhikanga untuntai.
1: Humility and modesty is those that are in women.
0: Gauravam maryadalu kudanu gruhaniki kaapaadutu undedi streele.
1: Protecting honor is the work of the woman.
0: Illalu chuchi illu chudamantaru.
1: See the woman of the home and then see the home they
0: see. Kaga inti yokka gauravanni kaapaadeetunte vaaru streele.
1: The woman it is that protects the honor of the house.
0: దేశం యొక్క గౌరవాన్ని కూడా నువ్వు కాపాడేటువంటి స్త్రీలే.
1: They also protect the honor of the nation.
0: కనుకనే మాతృదేశం అని చిన్నారు కానీ పితృదేశం అని ఎవరు చెప్పటం లేదు.
1: That is why we say motherland, we never say fatherland.
0: కనుక తకారం అనేటువంటిది కేవలం తమో గుణం అంటే పనికిరానటువంటి గుణముగా భావిస్తున్నారు. అది చాలా పొరపాటు.
1: పీపుల్ థింక్ ద తమో గుణ ఇస్ సంథింగ్ దట్ ఇస్ డిరోగేటరీ. దట్ ఇస్ నాట్ కరెక్ట్.
0: ఇది గౌరవ మర్యాదలతో కూడినటువంటి గుణమే.
1: దిస్ ఇస్ సంథింగ్ విచ్ ఇస్ ఫుల్ ఆఫ్ మోడెస్టీ అండ్ హ్యూమిలిటీ.
0: ఇంకా రజోగుణము, రకారము.
1: ద రకార ఇస్ రజోగుణ.
0: రజోగుణం అనగా కేవలం రౌద్రము, కేవలం క్రోధము, ద్వేషము ఇత్యాది గుణములతో కూడినదని భావిస్తుంటారు.
1: రజోగ ఇస్ నాట్ సంథింగ్ దట్ ఇస్ ఫెరోషియస్ అండ్ ఫుల్ ఆఫ్ యాంగర్ అండ్ హేట్రెడ్.
0: ఇది కేవలము త్యాగము.
1: దిస్ ఇస్ ఫుల్ ఆఫ్ sacrifice.
0: స్త్రీలు అనేక విధమైనటువంటి త్యాగములకు సిద్ధంగా ఉంటారు.
1: Women are always ready for sacrifice.
0: ఈ త్యాగం అంటే వారికి పుట్టిన ఇల్లు.
1: Sacrifice is something which is a part of them.
0: అవసరం వచ్చినప్పుడు దేన్నైనా ప్రాణమైనప్పుడు త్యాగం చేస్తారు.
1: When the necessity arises they are even ready to give up their lives.
0: కనుక కుటుంబ గౌరవాన్ని కాని పతి యొక్క గౌరవాన్ని కాని కాపాడే నిమిత్తము తన ప్రాణమును కూడా అర్పితం గావించేటువంటి వారు స్త్రీలు.
1: The honor of their house, the honor of their husband, the women think that is paramount in their lives.
0: కనుక త్యాగ భూమికి త్యాగ మనసుకు ఈ యొక్క రకారము చాలా అవసరమైనటువంటిదని భావించారు.
1: సో రకారం మీన్స్ సాక్రిఫైస్ ఇన్ ఆల్ వేస్.
0: సకార తకార రకారంతో కూడినటువంటి స్త్రీ తత్వము చాలా పవిత్రమైనటువంటిది.
1: So woman is very pure, who is a combination of the
0: sakara.
1: Who are women who are full of kind of friendliness and good
0: behavior?
1: They are full of holy virtues.
0: ఇట్టి స్త్రీతత్వాన్ని మానవుడు గుర్తించుకోలేకపోతున్నాడు.
1: మ్యాన్ ఇస్ నాట్ ఏబుల్ టు రికగ్నైజ్ దిస్ క్వాలిటీ ఆఫ్ ద వుమన్.
0: ఏదో అబల అనేటువంటి పేరుతో బలహీనుడైనటువంటి వారిగా భావిస్తున్నారు.
1: దే ఆర్ థింకింగ్ దట్ షీస్ అబల, షీస్ అ వీక్ పర్సన్.
0: కాదు కాదు, వారి ఎందుకున్నటువంటి బలము ఏ పురుషులు ఎందుకు లేదు.
1: నో మ్యాన్ హ్యాస్ ద స్ట్రెంగ్త్ దట్ అ వుమన్ హ్యాస్.
0: వీరి ఎందు ఏడు శక్తులతో ఇమిడి ఉంటున్నారు.
1: Woman has seven types of strength.
0: మగవారు మూడు శక్తులతో మాత్రమే ఉంటున్నారు.
1: Men have only three types of strength.
0: కానీ ఈ సత్యాన్ని గుర్తించుకునలేక మానవులు కేవలం ఆకారతత్వాన్ని మాత్రమే గుర్తించి అబలలుగా భావిస్తున్నారు.
1: Man unable to recognize this truth, he considers woman as
0: వారు మహాబలులు.
1: They are full of strength.
0: ధీరులు.
1: They are courageous. They are warriors.
0: ఇలాంటి దివ్యమైనటువంటి ఒక స్త్రీలతత్వాన్ని ప్రతి మానవుడు కూడా గుర్తించాలి.
1: Every man has to recognize this divine quality of the woman.
0: తన సత్య మహిమ చే దావాగ్ని చల్లార్చే తృతి చంద్రమతి భారతీయ కాదే.
1: ఇస్ నాట్ చంద్రమతి ద గ్రేట్ వుమన్ ఆఫ్ ఇండియా హు ట్రై టు క్వెంచ్ ద ఫైర్.
0: కులతీత్వము అగ్నిగుండాన ప్రకటించే సీత భారత ధరాజాత కాదే.
1: ఇస్ నాట్ సీత వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ వుమన్ హు కుడ్ జస్ట్ ఎంటర్ ఇన్ టు ద ఫైర్ అండ్ కమ్ అవుట్.
0: కినిసి దుర్మద కిరాతియు భూతిగా వించే దమయంతి భారత రమణిగాదే.
1: ఇస్ నాట్ దమయంతి ఆల్సో వన్ ఆఫ్ దోస్ ఇల్లస్ట్రియస్ విమెన్ ఆఫ్ ఇండియా హూ డిస్ప్లేడ్ సచ్ వండర్ఫుల్ వర్చ్యూ.
0: సత్ప్రసాగరమేస్తి తత్మాతలమున భరత దాత పతివ్రత ప్రభావ భావ సంపన్నతకు గాదే పంట భూమి.
1: Bharat is that wonderful land of plenty wherein it has got a great harvest of most
0: chaste women.
1: For the whole world, is this not a teacher?
0: భారత దేశం అనేటువంటి ఒక స్త్రీ తత్వము సర్వ దేశములకు ఉపాధ్యాయ స్థానంతో ఉండేటువంటిది.
1: The womanhood of Bharat is something like a teacher to the whole world.
0: ఆడ టీచర్స్ బోధించినటువంటి ఒక బోధనలే పిల్లలకు చాలా హృదయానికి అత్తుకుంటాయి.
1: It is such type of teaching that go right into the hearts of the children.
0: Maga teachers bodhinchinatvanti hrudayaniki varaku cheravu.
1: What the men teach, it doesn't touch the heart.
0: Karanam emiti?
1: What is the reason?
0: Sreelu prema cheta hrudayam cheta sanam cheta sanubhuti cheta paathamulu nerputuntaru.
1: Because women teach the children from the heart with love, with understanding and friendliness.
0: Kanuka manam ee naadu streeli yokka tattvanni manam chakkaga gurtinchukunnappudu chaala maarpu kaligindi.
1: So lots of change can come about if we really recognize what the woman is.
0: Prachina kalam nundi undinatundi vedavihitamainatundi dharmamulaku ee naadi dharmamulaku chaala bhedam yerpadindi.
1: Whatever the tenets of righteousness were there in the Vedic times and today, there is a world of difference.
0: Streelu chadukovatam manchide.
1: Women should study.
0: కానీ ఆ చదువును ఆచరణలో పెట్టడం మరింత మంచిది.
1: But they've got to put that study into practice.
0: కానీ ఈనాడు ఆచరణలో పెట్టడం లేదు.
1: బట్ టుడే దేర్ ఇస్ నో ప్రాక్టీస్ వాట్సోఎవర్.
0: కానీ ఆచరణలో ఉంటే మగవారి కంటే ఆడవారే ఎక్కువ ఆచరణలో పెడుతున్నారు.
1: బట్ విమెన్ ఇట్ ఇస్ దట్ ప్రాక్టీస్ మోర్ దీస్ థింగ్స్ మచ్ మోర్ దెన్ మెన్.
0: ఆలు మగలిరువురు ఆఫీసులకు పోగా.
1: ఇఫ్ మెన్ అండ్ విమెన్ బోత్ గో టు ది ఆఫీస్.
0: పిల్లల పోషించు తల్లులేరి.
1: వేర్ ఇస్ ద మదర్ టు లుక్ ఆఫ్టర్ ద చిల్డ్రన్.
0: పుస్తకాలు చేపట్టి పురుషుల వలె పోగా.
1: ఇఫ్ దే టేక్ ద బుక్స్ అండ్ గో లైక్ మెన్.
0: వంట ఇంటిని దిద్దు వలతలేరి.
1: వేర్ ఇస్ ద వుమన్ టు కుక్ ద ఫుడ్ ఇన్ ద కిచెన్.
0: పరబాలురకు నేర్పు పాఠశాలలకేగా తమ బాలురకు నేర్పు తల్లులేరి.
1: ఇఫ్ షీ గోస్ అండ్ టీచ్ ది అదర్ చిల్డ్రన్, వేర్ ఇస్ ద మదర్ టు టీచ్ హర్ ఓన్ చిల్డ్రన్.
0: ఈ విధంగా మార్పు కలుగుతూ వచ్చేసింది.
1: సో సచ్ టైప్ ఆఫ్ డిఫరెన్సెస్ హావ్ కమ్ టుడే చేంజ్.
0: ఉద్యోగములు చేసేటువంటి వంతకు ఏమాత్రము సుఖం లేదు.
1: The woman who works, she has absolutely no happiness.
0: Dhanam valla kalugu ibbandi teerina intiloni korthal ento undu.
1: If she gets over the difficulty of her financial position, what about the difficulties at home?
0: Sukhamu chuda bova shunyame udyogi padam yendu unna padatike pudu.
1: seeking happiness through this type of way, the woman finds no happiness whatsoever. They may be working women, but there's a lot of discord.
0: పని చేయవలసిందే.
1: Yes, they've got to do the work.
0: కానీ ఇంటి పని తర్వాతనే బయట పని.
1: They've got to do the household work and then only the work outside.
0: ఇల్లు తన ప్రధానమైనటువంటి ఒక స్థానము.
1: This is their chief.
0: అందువల్లే స్త్రీకి గృహలక్ష్మి, ఇల్లాలు, ధర్మపత్ని, అగ్నాంగి అనేటువంటి గొప్ప గొప్ప టైటిల్స్ అంతా ఇచ్చారు.
1: This is why she has got those various titles, గృహలక్ష్మి, ఇల్లాలు and so many other names and titles to her.
0: కానీ ఈనాటి మానవులు ఈ ప్రాచీన బిరుదులకు ఏ మాత్రం కూడా వారు తగినటువంటి ప్రయత్నం చేయటం లేదు.
1: బట్ టుడే వన్ ఈస్ నాట్ రియల్లీ మేకింగ్ ఎనీ ఎఫర్ట్ ఫర్ సచ్ టైప్ ఆఫ్ యాక్టివిటీ.
0: ఈ భౌతికమైనటువంటి బిరుదు పద్మశ్రీ, పద్మవిభూషణ్ అంటే దానికి పడిచస్తున్నారు.
1: బట్ దే క్రేవ్ ఆఫ్టర్ దీస్ టైటిల్స్ లైక్ పద్మశ్రీ అండ్ పద్మభూషణ్ ఎట్సెట్రా.
0: ఇవి కాదు మనం చేసుకోవాల్సినటువంటి బిరుదులు.
1: దీస్ ఆర్ నాట్ ద థింగ్ ద టైటిల్స్ దట్ వీ షుడ్ అక్వైర్.
0: ధర్మపత్ని అనేటువంటి దాన్ని మనం సాధించాలి.
1: We have got to first fulfill the title of Dharma Patni.
0: Gruha Lakshmi, intilo nirantaram kodunu navutu aanantanga aanandanga untundali.
1: That you are the Gruha Lakshmi who brings a lot of happiness and cheer to the home.
0: Ardhangi, pati yokka kashtamulaku nashtamulaku dukkhamulaku ardha bhaganga taaru nilchali.
1: She who takes half the difficulties and the miseries and bears it of her husband.
0: Dharma Patni.
1: She is a
0: dharmamulo ettiri cheyiga untundali sthiriku.
1: She is the one who steers the dharma in the house.
0: ఈ విధమైనటువంటి ప్రాచీన ధర్మములు ఈనాడు మనం కోల్పోయి
1: we have forgotten these ancient ways of dharmic
0: activity. ఈ ఆధునిక యుగమునందు అనేక విధమైనటువంటి విరుద్ధములకు మార్గం ఏర్పడిపోయింది.
1: And in this modern age we are going absolutely at a tangent against that.
0: ఇప్పుడు కూడాను అనేక మంది సుతనులు చాలా ఉంటున్నారు.
1: But there are many good people even today.
0: పవిత్రమైన హృదయాలు ఇంకనూ ఉంటున్నారు.
1: There are people with pure hearts.
0: ఉద్యోగములు చేసుకుంటూ కూడాను తమ గృహకృత్యములందు ఏ విధమైన లోటు లేకుండా ఉండడానికి తగిన కృషి చేస్తున్నారు.
1: Though they are working outside, they try so much. They also keep their homes happy and prosperous.
0: స్త్రీల యొక్క జీవితం అనేటువంటి చాలా ఆదర్శవంతమైన జీవితము.
1: So the life of a woman is exemplary.
0: ప్రపంచంలో ఏ చదువులు చదివినప్పటికీ, ఎంత మేధాశక్తి ఉండినప్పటికీ, ఎన్ని విధమైనటువంటి గుణములు ఉండినప్పటికీ గృహమును నిలబెట్టడానికి ముఖ్యమైనటువంటి స్త్రీడే దీనికి మూలాధారం.
1: The woman it is who is most important to establish peace and happiness at home, no matter what are the outside activities, it be fame and name.
0: స్త్రీలు లేనటువంటి యొక్క ఇల్లు కేవలం అదొక మఠంగా ఉంటుంది.
1: The home without the mother is absolutely a void.
0: కనుక ఒక చౌట్రీగా ఉంటుంది.
1: It will be like a chowdhury.
0: కనుక మొట్టమొదటి ఇంటిలో స్త్రీలు చాలా ఆధారంగా ఉంటుండాలి.
1: So the women are the foundation of
0: తమ పిల్లలను తాము ఆదర్శంగా చూసుకోవాలి.
1: They've got to look after their children in
0: తమ పతి యొక్క సుక్షేమాన్ని సరిగా గమనించాలి.
1: They've got to look after the welfare of their
0: husband. తదుపరి ఏ పనులైనా చేసుకోవచ్చు.
1: Afterward they can do any work.
0: ఇది ప్రాచీన సాంప్రదాయం యొక్క ప్రధాన లక్ష్యం.
1: This is the old way tradition.
0: ఈనాడు దీనికి విరుద్ధంగా మారిపోయింది.
1: But today everything is going against such tradition.
0: కేవలం వంట ఇంట్లో పడి కుమిలేటువంటి యొక్క స్త్రీలుగా భావిస్తున్నారు.
1: They think they are only women who have to be confined to the kitchen.
0: కాదు కాదు.
1: Not at all.
0: ఇల్లునంతా అగ్ని వెలిగింపజేసేటువంటిది ఈ స్త్రీ.
1: Woman is the one who lights the whole home.
0: ఈ స్త్రీలు చక్కగా ఉండినప్పుడే తమ పిల్లలు కూడా ఆదర్శవంతమైన జీవితంగా ఉంటుంటారు.
1: It is when these women are all right that the children become
0: అయితే ఈ స్త్రీలకు మాత్రం పురుషులు ఏమాత్రం కూడా కంటి నీరు పెట్టడానికి అవకాశం ఇవ్వకూడదు.
1: So men should not make a woman shed even a tear.
0: కరుకనే కలకంటి కంటి కన్నీరులకిన సిరి ఇంటనుండనున్నది సుమతి అన్నారు.
1: సో నో
0: అనగా ఆ ఇంటిలో ఒక స్త్రీ కంటి నీరే పెట్టుకుంటే ఆ ఇంటిలో ఉన్న సంపద అంతా కూడా కూలిపోతుంది.
1: If in a house a woman sheds a tear, all the wealth and happiness in a home will just disappear.
0: కరుకనే స్త్రీలకు ఆ కంటి నీరు రానివ్వకుండా చూసుకునేటువంటి బాధ్యత పురుషుల యందు ఉంటుండాలి.
1: So it is a responsibility of the men to see that the woman does not shed.
0: కానీ ఈ సత్యాన్ని పురుషులు ఈనాడు గుర్తించడానికి ప్రయత్నించడం లేదు.
1: But men today are unable to find out the truth of this.
0: పురుషుడు చాలా ప్రధానం అంటున్నారు.
1: దే థింక్ మెన్ ఆర్ ఇంపార్టెంట్.
0: ఈ పురుషుడు అనేటువంటి పదములకు అర్థం ఏమిటో వాళ్ళకే తెలియదు.
1: దే డు నాట్ నో ద మీనింగ్ ఆఫ్ పురుష.
0: ప్యాంటు షర్ట్ వేసుకుంటేనే పురుషుడు అవుతాడా?
1: దే థింక్ ఇఫ్ దే వేర్ అ ప్యాంట్ అండ్ అ షర్ట్.
0: కాదు కాదు. పురుష అనేటువంటిది ఏమిటి? దేహమునందు చైతన్య రూపంతో ఉండినటువంటి యొక్క ఆత్మతత్వములకే పురుషుడు అని పేరు.
1: పురుష ఇస్ దట్ వేర్ ఇన్ దేర్ ఇస్ ఇన్ ద బాడీ ద ఆత్మతత్వ.
0: కనుకనే ఎల్లప్ ద పుమాన్ అన్నారు. అనగా నకసిక పర్యంతమును సంచరించేటువంటి చైతన్య శక్తికే పురుషుడు అన్నారు.
1: ద డైనామిక్ కాన్షియస్నెస్ విదిన్ ఇస్ ద పురుష.
0: ఇంకా కొంతమంది ఈనాడు ఉద్యోగం పురుష లక్షణం అంటున్నారు.
1: టుడే దే సే ఇట్ ఇస్ ద జాబ్ విచ్ మేక్స్ అ మ్యాన్.
0: ఉద్యోగం చేసే ఆడవాళ్ళు ఎంతమంది లేరు ఇప్పుడు లోకంలో?
1: హౌ మెనీ విమెన్ దేర్ ఆర్ హూ ఆల్సో పర్సీవ్ ఎ జాబ్?
0: ఏ ఉద్యోగం లేనటువంటి పురుషులు ఎంతమంది లేరు?
1: హౌ మెనీ మెన్ దేర్ ఆర్ హూ హ్యావ్ నో జాబ్స్?
0: కాబట్టి పురుష లక్షణమైనటువంటి ఉద్యోగమే కాదు.
1: ఇట్స్ నాట్ ద జాబ్ అలోన్ విచ్ ఇస్ పర్టైనింగ్ టు ద మ్యాన్.
0: కనుకనే గృహాన్ని నిలబెట్టుకునేటువంటి ఒక బాధ్యత ఇరువురికి సంబంధించినటువంటిది.
1: సో టు ఎస్టాబ్లిష్ హ్యాపీనెస్ అట్ హోమ్ ఇస్ ద రెస్పాన్సిబిలిటీ ఆఫ్ బోత్.
0: ఇంటి యొక్క గౌరవ మర్యాదలు మనం నిలబెట్టుకునేటువంటి బాధ్యత ఇరువురి యందు ఉంటుంది.
1: బోత్ హావ్ ద రెస్పాన్సిబిలిటీ టు ప్రొటెక్ట్ అండ్ ఎస్టాబ్లిష్ ది ఆనర్ అండ్ హ్యాపీనెస్.
0: ఇరువురి యందు కూడా సమత్వ భావం ఉంటుండాలి.
1: బోత్ ఆఫ్ దెమ్ షుడ్ ఫీల్ ఈక్వల్.
0: ఈనాడు ఈ వెలుగంతా వెలుగుతుండాలి అంటే దీనికి ఏమి విధానం?
1: If all these lights are burning today,
0: negative positive rendu chernappude velugu manaku vastundundi.
1: If the negative and the positive is combined and give us the light,
0: ee purushulu yokka tattvam renditi yokka ekatvam ga undinappude divyatvam anedi manaku prakashistundi.
1: It is only the women and men combined together then we find divinity.
0: Kaga sthreelaku kuda taginaatundi yokka swatantrani ivvatu raavali.
1: So women also should get the freedom today.
0: Anaga deeni kosam?
1: Why? For what reason?
0: ఇల్లును అభివృద్ధి పరిచే కోసమని, పేరు ప్రతిష్టలు నిలబెట్టే కోసమని, ధర్మాన్ని స్థాపించే కోసమని, సత్యాన్ని ప్రచారం చేసే కోసమని ఈ స్వాతంత్రాన్ని ఇవ్వాలి.
1: They should have this freedom to establish truth, righteousness and bring happiness and harmony at home.
0: కనుక ప్రతి స్త్రీ కూడాను దీంతో తగినటువంటి ఆదర్శాన్ని చూపించాలి.
1: So every woman should show the ideal in her.
0: చక్కగా చదువుకోవచ్చును.
1: She can study.
0: డిగ్రీలు తీసుకోవచ్చును.
1: షీ కెన్ టేక్ డిగ్రీ.
0: ఉద్యోగాలు చేయవచ్చును.
1: షీ కెన్ ఆల్సో
0: దేశోద్ధారం తగినటువంటి ఒక అవకాశాలను అందించవచ్చును.
1: షీ కెన్ ఆల్సో ప్రొటెక్ట్ ద కంట్రీ అండ్
0: పాలిటిక్స్ చేరవచ్చును.
1: షీ కెన్ ఎంటర్ ఇన్ టు పాలిటిక్స్.
0: దాంట్లో తప్పు లేదు.
1: దేర్ ఇస్ నథింగ్.
0: కానీ తన గృహమును ఆధారం చేసుకుని మిగతావన్నీ చూసుకోవాలి.
1: బట్ ఫస్ట్ ఇట్ ఇస్ అ హోమ్ దట్ మస్ట్ బి పారమౌంట్ అండ్ లేటర్ ఇట్ ఇస్ ది అవుట్ సైడ్.
0: ఈ గృహమే పెద్ద ఆధార సమస్యంటుంది.
1: The home is the one that is the very foundation.
0: Illunu vadali inki em chesinappudiki deento peru pettukole maatram undavu.
1: If you leave the home and work outside, you will not get a name and honor.
0: Kaluka grahastha dharmanni paatinchi pillalanu aadarshavantamainatunte jeevuluga pauruluga teerchididdaniki streele chaala important.
1: So women are very important in looking after the home and in training the children to become the warriors and the
0: ఈనాడు గుణవంతులైనటువంటి ఒక స్త్రీ పురుషులు జగత్తులో లేకపోవడం చేతనే దేశం ఇన్ని విధమైనటువంటి అల్లకల్లోలములకు గురి అయిపోతుంది.
1: It is because there aren't ideal women and men today that the world is now subject to so much of misery.
0: ఈనాడు మనం కాపాడవలసింది దేనికోసం?
1: What is it that you should protect?
0: గుణవంతులైనటువంటి స్త్రీ పురుషులను కాపాడాలి.
1: You've got to protect those good men and women today.
0: గుణవంతులైనటువంటి స్త్రీ పిల్లలను పాపలను కనాలి.
1: So you've got to give birth to children who are really
0: ఆ పిల్లలను సరైన శీల సంపత్తిని పెంచాలి.
1: So they have got to enhance the virtues.
0: ఎవరి కోసం?
1: For whose? For what
0: కోసం కాదు.
1: It's not for us
0: కోసం.
1: It's for the sake of the country.
0: ఈనాడు పాస్ చేసి అనేక యూనివర్సిటీస్ నుంచి కొన్ని వేల మంది అంతకును బయట ప్రదేశానికి పంపుతున్నారు.
1: సో మెనీ థౌసండ్స్ ఆఫ్ పీపుల్ ఆర్ స్టడింగ్ ఇన్ యూనివర్సిటీస్ అండ్ గోయింగ్ అవుట్ సైడ్.
0: ఇది చాలా తెలివి తక్కువ.
1: దిస్ ఇస్ సంథింగ్ విచ్ హాస్ అబ్సల్యూట్లీ నో రీజన్ ఆర్ రైట్.
0: ధనం సంపాదించడానికి కోసం పంపడం.
1: ఆర్ యు సెండింగ్ దెమ్ మెర్లీ టు ఎర్న్ మనీ?
0: నాయన నీవు గొప్పవాడు కానక్కర్లేదు, మంచివాడు కామని కోరాలి.
1: యు నీడ్ నాట్ బికమ్ ఎ బిగ్ మ్యాన్ బట్ బికమ్ ఎ గుడ్ మ్యాన్. దట్ షుడ్ బి
0: గుడ్ మ్యాన్ కావాలి, నాట్ గ్రేట్ మ్యాన్.
1: You've got to become a good man, but
0: ప్రతి తల్లిదండ్రులు కూడాను నా కుమారుడు గొప్ప చదువు చదవాలి.
1: Every parent thinks that the son should study very hard.
0: నా కుమారుడు గొప్ప పదవి పొందాలి.
1: He has got to get a great
0: status. నా కుమారుడు గొప్ప పేరు తేవాలి.
1: He must get a good name, a great name.
0: ఎన్ని పేరు తెచ్చి ప్రయోజనం ఏమిటి?
1: What's the use of earning many names?
0: మంచి పేరు తేవాలి.
1: He has got to get a good name.
0: కనుక ఈనాడు మనం చేయవలసింది ఏమిటి? Great person అనే దానికంటే good person అనేటువంటి తేవాలి.
1: What is it that we have got to do today? Not that we should become great persons, but good persons.
0: Good person కు great person కు ఉండేటువంటి difference ఏమిటి?
1: What's the difference between a great and a good person?
0: Great person anetunte vaadu,
1: the great person,
0: naruni yandu kudanu oka narayanu yandu kudanu naruni chustadu.
1: He sees narayana even in man.
0: Idi great person annaru.
1: He is a great person.
0: Kaadu kaadu, naruni yandu kudanu narayanu chudali. He is good person.
1: The good person is one who sees God in every man.
0: ఇది గొప్పతనం.
1: దిస్ ఇస్ ద గ్రేట్నెస్.
0: రాముడు చదువుకున్న చదివే రావణుడు కూడా చదివాడు.
1: రామ బోత్ స్టడీ.
0: రాముడు 36 విద్యలు నేర్చాడు.
1: రావణ న్యూ 36 టైప్స్.
0: రావణుడు కూడా 36 విద్యలు నేర్చాడు.
1: రామ ఆల్సో న్యూ 36 టైప్స్.
0: కానీ రాముడు నేర్చినటువంటి విద్య ఆచరణలో పెట్టి దాన్ని జీర్ణించుకున్నాడు.
1: But Rama put into practice what he had studied and he assimilated.
0: Kani Ravanu nechinatundi aachanalo pettaka ajinna rogam teppinchukunnadu.
1: But Ravana did not put it into practice and it caused him indigestion.
0: Vidyanandi kudunu kevalam marchipoyi దుర్మార్గంలో ప్రవేశపెట్టాడు.
1: హీ ఫర్గాట్ ఆల్ ది ఎడ్యుకేషన్ అండ్ వెంట్ ఇన్ ద రాంగ్ పాత్.
0: రాముని అన్ని కూడా తాను నేర్చిన విద్యలన్నీ కూడా సమాజంలో ఆచరింపు చూచాడు.
1: బట్ రామ పుట్ ఇన్ టు ప్రాక్టీస్ ఇన్ సొసైటీ.
0: రాముడు గుడ్ పర్సన్, రావణుడు గ్రేట్ పర్సన్.
1: Rama is a good person and Ravana is a great person.
0: Goppavade Ravanudu.
1: Ravana is a great man.
0: Kaani gunam lekapotadilni vaalu good person kaakapoyadu.
1: But because he has no virtues, he doesn't become a good man.
0: Gunam kaliginappude vaadu good person avutundi.
1: Only when he has virtues he becomes.
0: Enta dhanamunu sampadinchu.
1: You may
0: enni padamulu nenu enta medhavi ainaka neelo guname lekapothe neevu kevalam oka manchi vaade kaadu.
1: You might earn a lot of money, you might get status, and you might become one of the greatest knowledgeable.
0: ఏమిటి ఈ ధనం ధనం ధనం?
1: What's the use of this wealth?
0: ధనమును సంపాదించేటువంటి ప్రజలు ఎంతమంది లేరు ఈ లోకంలో?
1: There are so many in this world who yearn for money.
0: మరి పోయే సమయంలో ఒక్క నయా పైసా కూడా వారి వెంట రాదు.
1: But when they go, they do not take even one naya paisa with them.
0: ఇలాంటి ధనం ఉండి ప్రయోజనం ఏమిటి?
1: What's the use of having such wealth?
0: కోటి విద్యలు ఉండి గుణము లేకున్నచో ఫలమదేమి వాని విలువదేమి?
1: What is the price or the status of a man who has studied so much but doesn't have virtue?
0: Kanaka motta motta manaku gunam kavali.
1: So first and foremost we must be virtuous.
0: Gunam kaligineetundi manishi nijamaina manishi.
1: The virtuous man is the one who is a true man.
0: Kanaka ee naadu gunam aneetundi ekkada kanipinchadam ledu.
1: But we cannot see good qualities anywhere today.
0: Ye manavudu chusinappudiki dhanam dhanam dhanam dhanam.
1: Every man is after money and money.
0: ఈ మని వల్ల వచ్చేటువంటి ఒక మనసు చాలా విజృంభించిపోతుంది.
1: సో మైండ్ విచ్ ఇస్ జస్ట్ ఫిక్స్డ్ ఆన్ ద మైండ్ బికమ్స్ రియల్లీ డిస్టార్టెడ్.
0: మ్యాన్ అని చెప్పారు, ఎంఏఎన్ మ్యాన్ అన్నారు.
1: సో ఇట్ ఇస్ సెడ్ ఎంఏఎన్ మ్యాన్.
0: ఎం అనగా ఏమిటి?
1: వాట్స్ ద మీనింగ్ ఆఫ్ ఎం?
0: మాయా.
1: ఇట్స్ మాయా.
0: మాయను సాధించు.
1: యు హవ్ గాట్ టు గెట్ ఓవర్ ద మాయా.
0: ఏ ఆత్మను దర్శించు.
1: యు హవ్ గాట్ టు సీ ది ఆత్మ.
0: ఎం నిర్వాణం పొందు.
1: You've got to attain nirvana.
0: Mayanu sadinchi vasham chesukoni
1: getting over the maya.
0: Atmanu darshinchi
1: seeing the atma
0: nirvanam pondatamu ide maya.
1: You will have to attain nirvana. That is man.
0: Ante gaani the proper study of mankind is man annaru.
1: So the proper study of mankind is man.
0: Hrudayamu mata pani moodinti oka ekatvame manavattam.
1: So your heart, your speech and your words should be in absolute harmony.
0: Kanaka manam great person kaanakkarledu.
1: We need not
0: be. Na kodugu great person kavalani meer korakoddu.
1: You should not desire that your son should become a great person.
0: Manchi kumarudu kavali.
1: He must become a good son.
0: Manchi perun tevali.
1: He has got to get a
0: manchi
1: good name.
0: Manchi pannulu cheyali.
1: He has got to do good activities.
0: Manchi sahayamto jagatnu uddarinchali.
1: He has got to help the world at all times.
0: Ee manchi tananni penchadaniki ee kumarunu pooju అనేక విధములుగా ప్రోత్సహించాలి.
1: సో యు హవ్ గాట్ టు ఎన్కరేజ్ యువర్ సన్ టు బికమ్ ఎ గుడ్ మ్యాన్.
0: కానీ గ్రేట్ పర్సన్ అని కాదు, గ్రేట్ పర్సన్ ఉండి ప్రయోజనం ఏమిటి?
1: నో యూజ్ ఆఫ్ బీయింగ్ ఎ గ్రేట్ పర్సన్.
0: ఎంతమందో గ్రేట్ పర్సన్స్ ఉన్నారు ఈ ప్రపంచంలో.
1: దేర్ ఆర్ సో మెనీ గ్రేట్ పర్సన్స్.
0: ఎవరు తుచానందిస్తున్నారు?
1: ఎనీబడీ ఇస్
0: వాళ్ళకి నిరంతరము విచారమే.
1: దే ఆర్ ఫుల్ ఆఫ్ వరీస్ అండ్ ఎంగ్జైటీ.
0: ఈ గ్రేట్ పర్సన్ అనేటువంటి వాడికి ఏ క్షణమైనా కూడా శాంతి లేదు.
1: ద గ్రేట్ పర్సన్ హ్యాస్ నో పీస్ వాట్సోఎవర్.
0: కానీ గుడ్ పర్సన్ కి ఎక్కడ పోయినా కూడా శాంతి శాంతి శాంతి.
1: బట్ ద గుడ్ పర్సన్ ఇస్ ఆల్వేస్ పీస్ వేర్ ఎవర్ హీ గోస్.
0: ఈనాడు మీరు చూడండి సైంటిస్ట్
1: టుడే యూ సీ ద సైంటిస్ట్
0: గొప్ప విజ్ఞానాన్ని సంపాదించారు.
1: హీ హాస్ అటైన్డ్ అ లాట్ ఆఫ్ నాలెడ్జ్.
0: చంద్రుడిని కూడా నువ్వు చేరగలిగారు.
1: హీ హాస్ ఈవెన్ గాన్ అప్ టు ద
0: మూన్. కానీ ప్రయోజనం ఏమిటి?
1: బట్ వాట్ ఇస్ ద యూజ్?
0: చంద్రుడు చేరగలిగి కూడాను చంద్రజాలలు శాంతి సుఖములు.
1: ఆల్దో హీ హాస్ బీన్ ఏబుల్ టు గో అప్ టు ద మూన్ హీ హాస్ నో పీస్ విత్ హిమ్.
0: మూనుకు పోతున్నారు, బాడీ అంత చల్లగైపోతుంది. అది
1: when they go up the body becomes cold.
0: Mind heat aipothundadi.
1: Mind gets heated.
0: Idi goppatanama.
1: This is a great thing.
0: Kaadu kaadu.
1: Not at all.
0: Manchi taname kaadu idi.
1: This is not at all a good thing.
0: Nee moonuku poye badulu nee manasulo prabhavinchu.
1: Instead of going to the moon, go inside your mind.
0: Chandrama manaso jata chaksho suryo jayata. Chandrudu anetunte vaadu manase.
1: So the moon is the mind.
0: మూనుకు పోయినామంటే ఎక్కడో పోవటం కాదు, నీవు మనసు లోపల ప్రవేశించు.
1: గోయింగ్ టు ద మూన్ ఇస్ నాట్ గోయింగ్ ఎనీవే.
0: అది నీవు మంచివాడవుతావు.
1: బట్ గోయింగ్ ఇన్ సైడ్ యువర్ మైండ్ దెన్ యూ బికమ్ అ
0: గ్రేట్ పర్సన్. చంద్రుడికి పోతే గ్రేట్ పర్సన్ అవుతాడు.
1: ఇఫ్ యూ గో టు ద మూన్ యూ బికమ్ అ గ్రేట్ పర్సన్.
0: కానీ మంచి పర్సన్ కావాలి నీవు.
1: బట్ యు హవ్ గాట్ టు బికమ్ అ గుడ్ పర్సన్.
0: నీ మనసును స్వాధీనంలో ఉంచుకో.
1: యు హవ్ గాట్ టు హోల్డ్ యువర్ మైండ్ అండర్ కంట్రోల్.
0: మనోమూలం ఇదం జగత్. జగత్ అంతా మనసు యొక్క ప్రభావమే.
1: ద హోల్ వరల్డ్ ఇస్ కంట్రోల్ బై ద మైండ్.
0: కనుక ఇట్టి మహాప్రభావమైనటువంటి మనస్తత్వాన్ని నీవు అరికట్టుకో.
1: So this powerful mind, you've got to keep it under control.
0: Good work.
1: This is the good work that you can do.
0: ఈ గుడ్నెస్ మనం సాధించాలి.
1: So you have got to attain goodness.
0: ఏంటి సార్ వద్దు?
1: Not greatness.
0: Because ఈనాడు ప్రతి మానవుడు నేను గుడ్ పర్సన్ కావాలి, గుడ్ పర్సన్ కావాలి అని ఆశించాలి.
1: So every man should desire that you should become a
0: నేను గ్రేట్ పర్సన్ కావాలి, గ్రేట్ పర్సన్ కావాలి. ఏ మాత్రం కూడా కలలో కూడా మీరు విచారించకూడదు.
1: Not even in your dream should you ever
0: ఏంటి గ్రేట్ గ్రేట్ గ్రేట్ గ్రేట్.
1: Even in your dream you should not feel you should be a great man.
0: గ్రేట్ అనేటువంటి తెలియనటువంటి వాడే గ్రేట్ పర్సన్ కావాలని ఆశిస్తున్నాడు.
1: If a person who doesn't know anything feels he must become great.
0: పది మంది సమాజం లోపల తనను గౌరవించినప్పుడు అది గొప్పతనం.
1: ఇట్స్ వెన్ హీస్ ఆనర్డ్ ఇన్ ద సొసైటీ దట్ ఇస్ గ్రేట్.
0: కానీ సొసైటీ అధికారి ఇచ్చేది ఇప్పుడు.
1: But society doesn't do that today.
0: బాహ్యంగా చూస్తే ఎవరైనా ఒక మినిస్టర్ గారు ఇంకెవరైనా గొప్పవారు పోతే నమస్కారం అండి అని ప్రపంచ రీతిగా చెప్తారు.
1: But in the world today they only honor some person who is a minister or somebody.
0: కాని లోపల నేను గుడ్ పర్సన్ కావాలి, గుడ్ పర్సన్ కావాలి అని ఆశించాలి.
1: So every man should desire that he should become a
0: నేను గ్రేట్ పర్సన్ కావాలి, గ్రేట్ పర్సన్ కావాలి. ఏ మాత్రం కూడా కలలో కూడా మీరు విచారించకూడదు.
1: Not even

0: But in the world today, they only honor some person who is a minister or somebody.
1: కానీ లోపల ఆ గౌరవం అనేటువంటిది లేదు.
0: But inside they do not have that respect for
1: him. హృదయం లోపల కూడా నువ్వు ఈ మంచితనం రావాలి.
0: He should get that goodness right from the heart.
1: అయ్యో అతను చాలా మంచివాడరా.
0: Or he should feel, oh, he's a very good
1: మంచి పేరు సమాజంలో మనం తెచ్చుకోవాలి.
0: So we should earn that good name in society.
1: అది ఏ నిజమైనటువంటి యొక్క జీవితము.
0: That is real life.
1: మూడు దినములు బ్రతికినా కానీ హంసవలే మనం బ్రతకాలి.
0: If you live even for 3 days, live like a swan.
1: ఎందుకు 100 సంవత్సరాలు బ్రతికినా కానీ కాకి వలె ఎందుకు బ్రతకాలి?
0: Why live for 100 years like a crow?
1: కాకి వలె కల కాలము బ్రతుకుక హంసమై క్షణమే ఆడుమురా. ఒక క్షణముండినా మనం చాలు.
0: Even to live a moment like a swan is much better than to live much more like a crow.
1: కనుక స్త్రీల యొక్క తత్వము ఇలాంటి పవిత్రమైనటువంటి మంచితనంతో అభివృద్ధి అయ్యేటువంటిది.
0: So it is the stree who sort of enhances his goodness.
1: కనుకనే 19th స్త్రీల దినంగా భావించారు.
0: So the 19th of November is considered the ladies day.
1: నవంబర్ 7వ తేదీ ప్రపంచమంతా కూడాను మంచితనమని భావించారు.
0: So November 7th is the day for the goodness of all mankind.
1: రష్యన్స్ అంతా కూడాను 7వ తేదీ చాలా గ్రేట్ దినమని పెట్టుకున్నారు. లేడీస్ డే అని పెట్టుకున్నారు.
0: They think the 7th is a great day, the ladies.
1: ఒక్కొక్క దేశం వారు ఒక్కొక్క డేట్ ను లేడీస్ డే అనిగా పెట్టుకున్నారు.
0: Each country has kept one particular day as a lady.
1: ఎందు కోసం పెట్టారు?
0: Why is it that it is so?
1: దేశానికి ఆదర్శంగా నిరూపించాలి.
0: Because it's to hold a
1: మాతృమూర్తి ఆ విధంగా ఆదర్శంగా ఉంటున్నప్పుడే పిల్లల యొక్క భవిష్యత్తు ఆదర్శవంతమైన భవిష్యత్తుగా ఉంటుంది.
0: It's when the mother is exemplary, all the children become exemplary.
1: కొనుకున్న ఈ ప్రపంచానికి గుణవంతులైనటువంటి యొక్క బాలబాలికలు అందించాలంటే మాతృమూర్తి ఒక మంచితనంగా ఉంటుండాలి.
0: ఇట్ ఇస్ డివైన్ మదర్హుడ్ హూ కెన్ గివ్ టు ద హోల్ వరల్డ్ చిల్డ్రన్ హూ ఆర్ వర్చ్యుయస్. ప్రతి
1: పని యందు తాను ఆచరించి నిరూపించాలి.
0: షీ హస్ గాట్ టు డూ ద వర్క్ అండ్ ప్రాక్టీస్ ఇట్ అండ్ షో ఇట్ యాజ్ అన్ ఎగ్జాంపుల్ టు అదర్స్.
1: తన ఇల్లును ఆధారంగా తీసుకోవాలి.
0: షీ షుడ్ టేక్ హర్ హోమ్ యాజ్ ఎగ్జాంపుల్.
1: దేహో దేవాలయ ప్రోక్తో జీవో దేవ సనాతన. దేహమెట్ట మనకు ప్రధానము, మన ఇల్లు కూడా మనకు అట్ట ఆధారం.
0: జస్ట్ యాజ్ ద బాడీ ఇస్ ఇంపార్టెంట్ ఫర్ అస్ ద హోమ్ ఇస్ ఆల్సో ఇంపార్టెంట్.
1: ఈనాడు ఇల్లుకు బీగం వేసి ఇష్టం వచ్చినట్టు తిరుగుతూ ఉంటారు.
0: టుడే వి లాక్ ద హౌస్ అండ్ వి గో యాజ్ వి లైక్ అండ్ వాండర్ అబౌట్.
1: ఇది నిజంగా ఇది మంచితనం కాదు.
0: దిస్ ఇస్ నాట్ గుడ్ అట్ ఆల్.
1: ఫ్రీ ఫ్రీ ఫ్రీ ఫ్రీ ఫ్రీడమ్ ఫ్రీడమ్ ఏంటి ఫ్రీడమ్?
0: వాట్ ఇస్ దిస్ ఫ్రీడమ్ అండ్ ఫ్రీడమ్?
1: ఇది కాదు మనం కోరవలసినటువంటి ఫ్రీడమ్.
0: దిస్ ఇస్ నాట్ వాట్ వి షుడ్ డిజైర్.
1: ఇది స్వాతంత్రం అనేటువంటిగా మనం భావిస్తున్నాము.
0: వి థింక్ దట్ దిస్ ఇస్ స్వాతంత్ర.
1: స్వాతంత్రం
0: స్వాతంత్రం.
1: స్వా అనగా ఏమిటి?
0: వాట్ ఇస్ స్వా?
1: ఆత్మనే.
0: It is
1: atma. Atma mana yokka tantramga untundali.
0: Atma is our machine, our instrument.
1: Manu inkoka vidhanga chusinappudu ee swa swechha annaru.
0: Swa also means freedom.
1: Swechha anaga emti?
0: What is swechha?
1: Ichcha prakaram sanchalinchadam kaadu. Swa atma ichcha. Atma ichchane swechha.
0: Swa doesn't mean wandering about as we like, but swa means going according
1: to swarthamu antunnaru.
0: It's called selfishness.
1: Swartham ante emi? Selfishness anukuntunnaru.
0: You think that swartha is
1: selfish. Swartham swartham anaga aatmaartham e swartham.
0: Swartham is the meaning of the atmic principle.
1: Ee vidhanga saroki sarupi samipi saityamlo yokka tattvamu ee swa adi ee stree tattvamu.
0: The motherhood, the ideal of motherhood is in the swartha, and that is the saloki.
1: Kaani nijanga sthreelaku evaru bodhinchevaru lekapovatam chetane వారు ఈ విధంగా పెడమార్గం పట్టాతున్నారు.
0: బికాస్ దర్ ఇస్ నోబడీ టు గైడ్ ద విమెన్ పర్హాప్స్ దే
1: నిజంగా వారికి బోధిస్తే తప్పక ఆచరించి వాళ్ళు ప్రవర్తిస్తారు.
0: ఇఫ్ దే ఆర్ గైడెడ్ డెఫినెట్లీ ద విమెన్ విల్ గో ద రైట్ పాత్.
1: స్త్రీలంతా కూడా నువ్వు మంచివారైనప్పుడే దేశమంతా మంచిది అవుతుంది.
0: ఇట్స్ ఓన్లీ వెన్ ద విమెన్ ఆర్ గుడ్ ద హోల్ కంట్రీ విల్ బికమ్ గుడ్.
1: కనుక దేశమంతా మంచి పడాలంటే ఈనాడు స్త్రీలంతా కూడా నువ్వు ఆదర్శవంతమైన స్త్రీలుగా రూపొందాలి.
0: ద హోల్ కంట్రీ షుడ్ బికమ్ గుడ్, ద విమెన్ షుడ్ బికమ్ ఐడియల్.
1: ఈ మంచితనం స్త్రీల ఎందు మాత్రమే ఉన్నది కానీ పురుషుల ఎందు లేదు.
0: దిస్ గుడ్నెస్ ఇస్ ఓన్లీ ఇన్ విమెన్ అండ్ నాట్ ఇన్ మెన్.
1: కానీ పురుషుల ఎందు గ్రేట్నెస్ ఉంటుండాలి.
0: మెన్ పర్హాప్స్ హావ్ గ్రేట్నెస్.
1: కానీ స్త్రీల ఎందు గుడ్నెస్ ఉంటుండాలి.
0: బట్ ఇన్ విమెన్ దర్ ఇస్ గుడ్నెస్.
1: కనుక ఈ సత్యాన్ని చక్కగా మీరు గుర్తుంచుకోవాలి.
0: సో యూ హావ్ గాట్ టు కన్సిడర్ అండ్ రికగ్నైజ్ దిస్ ట్రూత్.
1: పనులు చేయవచ్చు మగవారు.
0: మెన్ కెన్ డూ వర్క్.
1: చేతగాని పనులు కూడా సాధించవచ్చును.
0: దే మే డూ హార్డ్ వర్క్.
1: ఎన్ని సాధించినప్పటికీ ఇంటిలో మాత్రం చక్కగా ఉండినప్పుడే అన్ని కూడా సాధించిన వారు అవుతారు.
0: ఇట్స్ ఓన్లీ ఇన్ స్పైట్ ఆఫ్ డూయింగ్ ఎనీ టైప్ ఆఫ్ వర్క్ అవుట్ సైడ్, ఇఫ్ యూ ఆర్ గుడ్ అట్ హోమ్, దట్ ఇస్ వాట్ ఇస్ రిక్వైర్డ్.
1: కనుక స్త్రీలకు మొట్టమొదట గౌరవాన్ని ఇవ్వాలి.
0: You have got to give respect to the woman.
1: స్త్రీలకే గౌరవం ఇచ్చినప్పుడు దైవం అక్కడనే ప్రత్యక్షమవుతాడు.
0: Wherever woman is respected, there lives God.
1: కనుక స్త్రీలకు సరైనటువంటి గౌరవ మర్యాదలు ఇచ్చి వారికి సరైనటువంటి ఒక స్థానం అందించి వారి ద్వారా మనం జగత్తును ఎంత ఎదుర్కొని సాధించడానికి ప్రయత్నించాలి.
0: Giving respect and woman, that you respect and this to woman, it's only then that the whole country can become good.
1: కౌసల్య కరణం చేతనే రాముడు దేవుగా మారిపోయాడు.
0: It's because

0: Kausalya gave birth, we have Rama.
1: చూసారా, ఎవరెవరి గర్భస్థానము ఎంత పవిత్రమైనటువంటిదో దానికి తగినటువంటి యొక్క పుత్రులుగా ఉంటుంటారు.
0: Whosoever womb is so pure, they get pure sons.
1: సీత లవకుశలను సాకటం చేస్తే కదా వారు అంత గొప్ప వీరులుగా మారిపోయారు.
0: ఇట్స్ బికాస్ సీత గేవ్ బర్త్ టు లవ అండ్ కుశ, దే బికేమ్ సచ్ గ్రేట్ మెన్.
1: జిజియాల లామా పెంచడం చేత, గొప్ప గొప్ప బోధన చేయటం చేత శివాజీ అంత గొప్పవాడుగా మారిపోయాడు.
0: Because Jijabai gave such guidance to Shivaji, he became such a great man. So the teaching of the mother is very important.
1: ఎందుకంటే చిన్న పిల్లలు తల్లికి సమీపంగా ఉంటుంటారు.
0: బికాస్ లిటిల్ చిల్డ్రన్ ఆర్ క్లోజ్ టు ద మదర్.
1: ఆ వయసు నుండే తల్లిని వారికి సరైన మార్గం నిరూపించాలి.
0: సో ఇన్ దట్ యంగ్ ఏజ్ ద మదర్ షుడ్ గైడ్ దెమ్ ప్రాపర్లీ ఇన్ ద రైట్ పాత్.
1: కనుక మంచి తల్లులుగా ఉన్నప్పుడు మంచి బిడ్డలుగా రూపొందుతారు.
0: సో గుడ్ మదర్స్ గెట్ గుడ్ చిల్డ్రన్.
1: కనుక మాతృభూమికి మాతృదేశానికి ఈ విధమైనటువంటి ఘనతను అందిస్తూ వచ్చారు.
0: సో టు ద మదర్ అండ్ ఇట్స్ వుమన్ హూ హస్ గివెన్ దిస్ రెస్పెక్ట్ అండ్ ఆనర్.
1: కట్టకడపడి రావణ్ణి హతమార్చి లంకను పరిపాలించాలని కోరినప్పుడు అందరు కూడాను, అప్పుడు రాముడు చెప్పాడు, ధరణి ధర్మభూమస్య స్వర్గాధిపతి గరేసి అని. నా జన్మభూమి ఎలాంటిదైనప్పటికీ నా యొక్క జన్మభూమి అలాంటిది, నాకు మంచిదే.
0: సో విచ్ ఎవర్ కింగ్డమ్ ఐ రూల్ ద వే దట్ మై ఓన్ ల్యాండ్ ఇస్ దట్
1: నా ఈ దేహం కన్న తల్లి నేను జీవించినటువంటి యొక్క భూమి ఇవి రెండు నాకు చాలా ప్రధానమన్నారు.
0: సో ద మదర్ హస్ గివెన్ బర్త్ టు దిస్ బాడీ అండ్ మై మదర్ ల్యాండ్ ఆర్ ద గ్రేటెస్ట్ టు మీ.
1: కొరకునే మాతృదేశం యొక్క దీన్ని కీర్తిని నిలపడానికి ప్రతి వ్యక్తి కూడా గుర్తించాలి.
0: సో యు గాట్ టు ఎస్టాబ్లిష్ ద గ్లోరీ ఆఫ్ యువర్ మదర్లాండ్.
1: మాతృమూర్తికి ఎంత గౌరవం ఇస్తున్నావో మాతృదేశానికి కూడా అంత గౌరవం ఇవ్వాలి.
0: ద రెస్పెక్ట్ వి గివ్ టు ద మదర్, వి హావ్ గాట్ టు గివ్ ద సేమ్ రెస్పెక్ట్ టు ద మదర్లాండ్.
1: కానీ ఈనాడు నేషనాలిటీ అంటే ఏమో తెలియటం లేదు.
0: టుడే దే డు నాట్ నో వాట్ ఇస్ నేషనాలిటీ.
1: ఈ భారతదేశం యొక్క తత్వము మనం గుర్తించాలి.
0: వి హావ్ గాట్ టు రికగ్నైజ్
1: ఏ దేశంలో మనం పుట్టామో ఆ దేశం యొక్క సంస్కృతిని మనం పాటించాలి.
0: We have got to follow the culture of the land in which we are born.
1: ప్రతి వ్యక్తి కురును పుట్టిన తక్షణమే తల్లి తండ్రులు ముందు జ్ఞాపకం వస్తారు.
0: So the child recognizes the father and mother.
1: ఏ దేశంలో పుట్టామో ఆ దేశం యొక్క పేరు, ఆ దేశం యొక్క సంస్కృతి రెండింటిని కూడా హృదయంలో ప్రతిష్ఠించుకోవాలి.
0: So in which our country we are born, we have got to recognize the tradition and the culture of that country. Today there is nothing whatsoever.
1: ఎక్కడ ఉన్నా కానీ ఏ దేశమైనా పర్యాలేదు.
0: So we do not mind whichever country. We think it's just enough to eke a livelihood. Is this a life? Even all the animals lead such a life. It's not that. Man's birth is something very, very rare.
1: ఎలాంటి కష్ట పరిస్థితులైనా, ఎలాంటి నష్ట పరిస్థితులైనా కూడా దైవాన్ని మాత్రం ప్రార్థించాలి.
0: You've got to pray to God under whatever circumstances, loss or gain.
1: అది ఏ భారతీయ సంస్కృతి.
0: That is the culture of Bharat.
1: కనుక ఎటువంటి పరిస్థితిని అంటే కూడా దైవాన్ని ఆధారం చేసుకుని దేహాన్ని మనం పోషించుకోవాలి.
0: సో వి గాట్ టు టేక్ గాడ్ యాజ్ పారామౌంట్ అండ్ దెన్ లుక్ ఆఫ్టర్ యువర్ బాడీ.
1: దేహ పోషణ గొప్ప పోషణ కాదు.
0: ఇట్స్ నాట్ లుకింగ్ ఆఫ్టర్ ద బాడీ దట్ ఇస్ గ్రేట్.
1: ఏదో అన్నం పెడుతుంటే దేహం కూడా పోషింపబడుతుంటుంది.
0: యెస్ ఇఫ్ యు కీప్ ఈటింగ్ ద బాడీ ఆల్సో ఐ సపోజ్ గెట్స్ నైస్.
1: చెత్త వేస్తుంటే గుంట కూడా కొన్ని దానికి నిండిపోతుంటుంది.
0: ఇఫ్ యు పుట్ గార్బేజ్ ఇన్ ఎ బిన్ ఇట్ గెట్స్ ఫుల్.
1: కాబట్టి గుంట పెరిగిందనా?
0: It's because a heap of garbage is
1: full.
0: It's not the body that grows.
1: ఆహారం ఇస్తుంటే దేహం పెరుగుతూ ఉంటుంది.
0: If you give nourishment, the body grows.
1: కనుకని ఈ దేహము దహింపబోయేటువంటి దేహం.
0: The body will get burnt one day.
1: ఇది శరీరము.
0: This is the body.
1: జీర్ణమయ్యేటువంటి ఈ శరీరము.
0: This will just deteriorate.
1: కానీ నీవు జీర్ణమయ్యేటువంటి వాడు కాదు.
0: You're not the one who will just.
1: నీవు దహింపబడేటువంటి వాడు కాదు.
0: You're not the person who just vanish. You are the very form of the
1: Atma.
0: It's the Atma which is within you and is nourishing you and looking after
1: you.
0: Man who cannot recognize this truth, he thinks it is he who is looking after his body. What is it that he is nourishing?
1: Nothing.
0: This is ignorance. Is he able to hold back the life that goes?
1: అది చేత కాదే.
0: ఇట్స్ జస్ట్ ఇంపాసిబుల్.
1: అది చేత కానప్పుడు నీవు ఎట్ట పోషించబడుతున్నావు?
0: దెన్ ఇఫ్ దాట్స్ నాట్ పాసిబుల్, హౌ ఆర్ యూ నరిషింగ్ యువర్ సెల్ఫ్?
1: పుట్టడానికి ఎవరు మూల కారణము?
0: హూఇస్ ఇంపార్టెంట్ ఫర్ ద బర్త్?
1: మరణించడానికి ఎవరు కారణము? దైవ హస్తంలో ఉంటున్నాయి.
0: గాడ్ హ్యాస్ ఇన్ హిస్ హ్యాండ్స్ ద ప్రిన్సిపల్ ఆఫ్ బర్త్ అండ్ డెత్.
1: కనుక దైవమును మనం ఆశ్రయించాలి.
0: We have got to take protection.
1: దైవాన్ని ప్రేమించాలి.
0: We have got to love God.
1: దైవ కార్యములో మనం ప్రవేశించాలి.
0: We have got to get into God. దైవమును
1: హృదయమునందే ఉన్నాడని పూర్తిగా విశ్వాసం చేయాలి.
0: You've got to have that full faith that God is within you.
1: భగవంతుడు హృదయవాసి కాదు.
0: God is not anywhere else.
1: భగవంతుడు హృదయవాసి.
0: He is right within your heart.
1: అలాంటి హృదయం నుండే భగవంతుడు ఉంటున్నాడు.
0: So God is within your heart.
1: అంత సమీపంలో ఉండినటువంటి దైవాన్ని ఎట్లా నీవు మర్చిపోతున్నావు?
0: He is so close to you, how can you forget him?
1: ఇది చాలా తప్పు.
0: This is a great fault.
1: అన్నింటికంటే మిత్రుడు.
0: He is your greatest friend.
1: త్వమేవ మాతా చ పితా త్వమేవ త్వమేవ బంధు సఖత్వమేవ త్వమేవ విద్యా ద్రవణం త్వమేవ త్వమేవ సర్వం మమ దేవ దేవాని. నీవే నా స్నేహితుడు, నీవే నా తమ్ముడు, నీవే నా తల్లి, నీవే నా తండ్రి అని అనుకుంటూ వచ్చారు.
0: So it has been said that God is the mother, the father, the brother, the sister and the greatest friend.
1: కానీ ఇవన్నీ గొప్పతనం కాదు.
0: This is not greatness.
1: అన్నింటికంటే గొప్ప great friend God.
0: God is your greatest friend.
1: Greatest friend. మిగతా ఫ్రెండ్స్ అంతా కూడాను పాకెట్ లో మనీ చూస్తారు, పొజిషన్ సరిగా చూస్తారు, అవి బాగా ఉంటే హలో హలో హలో అని వస్తుంటారు.
0: They are the friends of those who see the money in your pocket and then when they get
1: gone
0: in
1: భగవంతుడు ఇవేది చూడడు.
0: But God doesn't see
1: you. నీ హృదయాన్ని చూస్తాడు.
0: He sees your heart.
1: హలో కమాన్ కమాన్ అంటాడు.
0: హలో కమాన్ కమాన్ హీ సేస్.
1: ఎలాంటి పరిస్థితులు అయినా కూడా నిన్ను వదలనటువంటి వాడు భగవంతుడు ఒక్కడే.
0: గాడ్ ఈజ్ ది ఓన్లీ వన్ హూ విల్ నాట్ డిస్కార్డ్ యు అండర్ ఎనీ సర్కమ్స్టాన్సెస్.
1: కనుక ప్రపంచమే ఒక పెద్ద గ్రంథము.
0: ది హోల్ వరల్డ్ ఇస్ అ బుక్.
1: కనుకనే అవే మనకు అన్ని విధాల గుణపాఠం నేర్పుతున్నాయి.
0: సో దాట్ ఇట్ సెల్ఫ్ విచ్ టీచర్స్ అస్ వెరీ
1: కనుకనే నేచర్ ఇస్ ది బెస్ట్ టీచర్.
0: సో నేచర్ ఇస్ ద బెస్ట్ టీచర్.
1: హృదయమే మనకు గురువు.
0: Heart is our teacher.
1: హృదయమే మనకు అనేకంగా బోధిస్తూ ఉంటుంది.
0: సో ద హార్ట్ టీచర్స్ ఆర్ సో మెనీ థింగ్స్.
1: గాడ్ ఏ మనకు ఫ్రెండ్.
0: గాడ్ ఈస్ అవర్ ఫ్రెండ్.
1: ఈ మూడింటిని మనం ఆధారం చేసుకుంటే మన జీవితం ఎంతో కూడాను సార్థకమవుతుంది.
0: ఇఫ్ యూ టేక్ దీస్ థింగ్స్ ఆర్ ద వెరీ ఫౌండేషన్ ఆర్ హోల్ లైఫ్ విల్ బికమ్ సో హ్యాపీ.
1: కనుక భగవంతుని ఫ్రెండ్షిప్ చేసుకోండి.
0: Make friendship with God.
1: ఐతి ఈ ఫ్రెండ్షిప్ ఎట్లవుతుంది?
0: What type of friendship?
1: ఈ ఫ్రెండ్షిప్ మూల కారణము ధనం కాదు.
0: Wealth is not the basis of the friendship.
1: ఇంకేమి అదా ధైర్యం కాదు.
0: It's not courage.
1: ఇంకే విధమైనటువంటి ఒక ఆధారం కాదు.
0: It's no other type of thing.
1: ఈ ఫ్రెండ్షిప్ కు లవ్ ఒక్కటే సరైన.
0: Love is the only foundation for such friendship.
1: మాకు ఒకే బంధము, అది ఏ ప్రేమ బంధము.
0: The bond between you and I is only love.
1: ఈ ప్రేమ చేతనే మనకు అంత ఏకత్వం అవుతుంది.
0: ఇట్స్ డ్యూ టు దిస్ లవ్ వీ కెన్ ఫైండ్ దట్ యూనిటీ.
1: ఈ ప్రేమ చేతనే నిజమైనటువంటి ఫ్రెండ్షిప్ కలుగుతుంది.
0: ఇట్స్ బికాస్ ఆఫ్ లవ్ వీ కెన్ గెట్ ట్రూ ఫ్రెండ్షిప్.
1: ద్వేషం చేత ఏమాత్రం కూడా నీవు ఆనందాన్ని పొందలేవు.
0: యూ కెన్ నెవర్ గెట్ హ్యాపీనెస్ ఆఫ్ బికాస్
1: ప్రేమ చేతనే ఆనందము.
0: ఇట్స్ బ్లెస్ వెన్ వీ
1: ఆనందము ప్రేమలోనే ఉంటుంది. అది కానీ మనకు దాంట్లో లేదు.
0: బ్లెస్ ఇస్ ఓన్లీ ఇన్ లవ్. ఇట్స్ నాట్ ఫౌండ్ ఎనీ
1: మొక్కను మట్టిలో పూడ్చినప్పుడే వృక్షంగా మారిపోతుంది. అది కానీ
0: It's when you plant the tree in the mud then it becomes a tree.
1: ఒక టిన్నులో పెట్టి నీళ్లు పోస్తే అది మొక్క రాదు.
0: If you put it in a tin it doesn't grow.
1: అదే విధంగానే ధార్మికమైనటువంటిది మన హృదయమునందే మాత్రమే అభివృద్ధి అవుతుంది.
0: సో రైచియస్నెస్ ఎమినేట్స్ ఫ్రమ్ ద హార్ట్.
1: ఆధ్యాత్మిక నైతికములు మన హృదయం నుండి ఆవిర్భవిస్తుంటాయి.
0: సో ద స్పిరిచువల్ వర్చ్యూస్ కమ్ అవుట్ ఆఫ్ ద హార్ట్.
1: ప్రేమ ప్రేమ ప్రేమ
0: లవ్ లవ్ లవ్.
1: ఆ ప్రేమ చేతనే మనం దైవాన్ని స్మరించాలి.
0: With love we have got to think of God.
1: ఈ ప్రేమ చేతనే మనం దైవం యొక్క ఫ్రెండ్షిప్ ను పొందాలి.
0: With this love we have got to make friendship with God.
1: కనుక ప్రతి మానవుని ఎందుకును సహజంగా ఉండేటువంటి ప్రేమను మనము సహజంగా అభివృద్ధి పరచుకోవాలి.
0: సో ద నేచురల్ లవ్ దట్ ఇస్ విదిన్ us we have got to make it even much more and increase.
1: ఆ ప్రేమనే మనకు రమింపజేసేటువంటి రాముడు.
0: It is that prema which makes us so happy like Rama.
1: రమేతి ఇతి రామః అన్నాడు. రమించేటువంటిది హృదయమే.
0: It's the heart which makes you happy.
1: ప్రేమ ముదిత మనసే కహో రా.

0: During the months of August and September 1984, Satya Sai Krishna delivered the essence of his divine song Bhagavad Gita in the form of 34 discourses. Radio Sai brings you now the 32nd discourse on Gita Bhagavan delivered on 14th September 1984. In this discourse, Bhagavan explains in detail the secret behind performing action without the expectation of its result. Sri Bhagavan Uvacha.
1: Karmanyeva adhikarasya maphaleshu kadacharam. Arjuna, కర్మలయందే అధికారం కలదు కాని ఫలమునందు అధికారం వలదు అని పదే పదే బోధించాడు కృష్ణుడు.
2: కృష్ణ హెస్ టోల్డ్ అర్జున రిపీటెడ్లీ, అర్జున యు హ్యావ్ ఎవ్రీ రైట్ ఫర్ యాక్షన్ బట్ యు డు నాట్ ఆస్పైర్ ఫార్ ది ఫ్రూట్స్ దేరాఫ్.
1: ఫల నిమిత్తమై కర్మలు ఆచరించదు కాని స్థలాపేక్షయే లేకుండా ఏ మానవుడు కూడాను కర్మలు ఆచరించడు.
2: ఆల్ యాక్షన్స్ ఆర్ పర్ఫార్మ్డ్ ఫర్ ది సేక్ ఆఫ్ ఫ్రూట్స్. ఇఫ్ దేర్ ఆర్ నో ఫ్రూట్స్ ఆఫ్ యాక్షన్, నో హ్యూమన్ బీయింగ్ వుడ్ అండర్టేక్ ఎనీ యాక్షన్ అట్ ఆల్.
1: ప్రతి కర్మకు కూడాను ఫలం ఉన్నది.
2: ఫర్ ఎవ్రీ యాక్షన్ దేర్ ఇస్ ఎ ఫ్రూట్.
1: ఇట్టి ఉన్న ఫలమును ఆశించటలో ఉన్నటువంటి అభ్యంతరం ఏమిటి?
2: వాట్ అబ్జెక్షన్ డూ యూ హ్యావ్ ఫర్ ఆస్పైరింగ్ ఫార్ ది ఫ్రూట్స్?
1: ఇట్టి ఫలాపేక్ష నిమిత్తమై ప్రతి మానవుడు కూడాను కర్మలు ఆచరించున్న సమయమునందు ఈ అర్జునులకు కర్మలు ఆచరించడం మాత్రమే నీకు అధికారం కాని ఫలమును నీవు కోరని అవసరం లేదని బోధించటలో ఉండినటువంటి అంతరార్థం ఏమిటి?
2: వెన్ ఆల్ పీపుల్ పర్ఫార్మ్ యాక్షన్ ఫర్ ది సేక్ ఆఫ్ ఫ్రూట్స్ దేర్ ఆఫ్, వాట్ ఈస్ ది ఇన్నర్ సిగ్నిఫికెన్స్ అండ్ మీనింగ్ ఇన్ కృష్ణ ఆస్కింగ్ అర్జున దట్ Arjuna, you have performed action without expecting fruits thereof.
1: ఇక్కడ అర్జునుడు ఆచరించేటువంటి కర్మ యోగముగా మారాలని కృష్ణుని యొక్క అభిప్రాయం.
2: The opinion of Krishna and his interest is to see that all the actions performed by Arjuna should be transformed into yoga.
1: కేవలం కర్మ కర్మగా ఉండక కర్మ యోగముగా మార్చాలని కృష్ణుని యొక్క ఆదేశము.
2: హిస్ కమాండ్ ఈస్ టు సీ దట్ ది యాక్షన్ షుడ్ నాట్ రిమైన్ యాజ్ యాక్షన్, యాక్షన్ షుడ్ బి ట్రాన్స్ఫార్మ్డ్ ఇంటు యోగా.
1: కర్మ దేహాత్మ బుద్ధి భావం దేహాత్మ భావముచే జరిపినప్పుడు ఇది కర్మగా ఏర్పడుతుంది.
2: వెన్ యూ పర్ఫార్మ్ ఎనీ యాక్షన్ విత్ ది బాడీ కాన్షియస్నెస్ ఆర్ ఐడెంటిఫైంగ్ యువర్ సెల్ఫ్ విత్ బాడీ, ఇట్ బికమ్స్ యాక్షన్.
1: ఇది అహంకార మమకారములతో ఆచరించేటువంటి భావం.
2: దిస్ ఈస్ ఎన్ యాక్షన్ పర్ఫార్మ్డ్ విత్ ఎ ఫీలింగ్ ఆఫ్ ఈగోయిజం అండ్ అటాచ్మెంట్.
1: ఈ అహంకార మమకార భావములతో ఆచరించేటువంటి ప్రతి కర్మ కూడాను ఇది కేవలము ఒక విధమైన దుఃఖమయంగా రూపొందుతుంది.
2: ఆల్ ది యాక్షన్స్ పర్ఫార్మ్డ్ విత్ ఎ ఫీలింగ్ ఆఫ్ ఈగోయిజం అండ్ అటాచ్మెంట్ విల్ బ్రింగ్ ఓన్లీ సారో.
1: ఇది బంధహేతు అవుతుంది.
2: ఇట్ బికమ్స్ బాండేజ్.
1: దీనిని యోగముగా మార్చినప్పుడు ఇది బంధరహితమై అవుతుంది.
2: వెన్ యూ ట్రాన్స్ఫార్మ్ యాక్షన్ ఇన్ టు యోగా యూఆర్ ఫ్రీ ఫ్రమ్ బాండేజ్.
1: ఇది దైవాత్మ భావముచే దైవార్పిత భావముచే చేసినటువంటి కర్మలన్నీ కూడాను యోగముగా మారుతుంది.
2: ఆల్ యాక్షన్స్ పర్ఫార్మ్డ్ యాజ్ అన్ ఆఫరింగ్ టు గాడ్ విల్ బి ట్రాన్స్ఫార్మ్డ్ ఇన్ టు యోగా.
1: అహంకార భావముచే ఆచరించేటువంటి ప్రతి కర్మ కూడాను అతను అనేక విధములుగా కూడాను కష్టములకు గొనిపోతుంది.
2: ఆల్ యాక్షన్స్ పర్ఫార్మ్డ్ విత్ ఎ ఫీలింగ్ ఆఫ్ ఈగోయిజం విల్ పుట్ ఎనీ పర్సన్ టు ఎ నంబర్ ఆఫ్ ట్రబుల్స్.
1: ఇది నేను చేసినటువంటి కర్మ.
2: దిస్ ఇస్ ది యాక్షన్ పర్ఫార్మ్డ్ బై మీ.
1: కర్మ ఫలము నాకే దక్కాలి.
2: ది ఫ్రూట్స్ ఆఫ్ దిస్ యాక్షన్ ఐ షుడ్ రీచ్.
1: ఈ కర్మ ఫలమునకు నేనే అధికారి.
2: ఐఎమ్ ఎంటైటిల్డ్ ఫార్ ది ఫ్రూట్స్ దేర్ఆఫ్
1: అనేటువంటి భావములు క్రమక్రమేణ అహమును బలపరుస్తుంది.
2: These feelings will strengthen the feeling of egoism.
1: అహంకారం అధికమయ్యే కొలది ఆత్మానందము తరిగిపోతుంది.
2: As the egoism goes on increasing, the joy of ఆత్మ will go on decreasing.
1: కనుక అహంకారం నిర్మూలము గావించే నిమిత్తమై ఇది కర్మల యోగముగా మార్చుకోమని బోధించాడు కృష్ణుడు.
2: To destroy egoism completely, Krishna has asked him to transform all action into yoga.
1: Karmanu yogamuga marchukune vidhanam emiti?
2: What is the method of transforming action into yoga?
1: Anasakti bhavamunu avula alavarchukovali.
2: Disinterested feeling will have to be developed.
1: Anasakti bhavamu cheta enta ghanakaryamaina kodunu manam sadhinchavachchu.
2: With a feeling of disinterestedness, you can accomplish any task.
1: Karmala acharinchuchu dani ఫలితమును ఆశించక అనాసక్తితో ఆచరించేటువంటి ప్రతి కర్మల యందు కూడాను అనంతమైనటువంటి శక్తి ఇమిడి ఉన్నదనేటువంటి సత్యమును జనకుడు బోధించాడు.
2: జనక హాస్ టాట్ దట్ వైల్ పర్ఫార్మింగ్ యాక్షన్, ఇఫ్ యు ఆర్ నాట్ ఇంట్రెస్టెడ్ ఇన్ ది ఫ్రూట్స్ దేర్ ఆఫ్ అండ్ పర్ఫార్మ్ వితౌట్ హ్యావింగ్ ఎనీ పర్సనల్ ఇంట్రెస్ట్, దెన్ యుల్ బి ఏబుల్ టు అకాంప్లిష్ దాట్ ఇన్ ఎ గ్రాండ్ వే.
1: జనకుడు రాజ్యమును పాలించుచు
2: while ruling the kingdom, janaka
1: samasta bhajyamulu kudanu bhajyatalanu kudanu vahinchi
2: bearing all the responsibilities,
1: kanu tachiputudai undiraadu.
2: He was performing himself as a witness.
1: Itanu kevalamu oka vidhamainatvanti karma shaktini tejinchinatvanti oka karmalu.
2: All the actions were performed by him without having any interest in the
1: action. Itanu rajayogiga maaraadu.
2: He became ఏ రాజయోగి.
1: కర్మాసక్తి రహితమైనటువంటి ప్రతి కర్మ కూడాను యజ్ఞముగా రూపొందుతుంది.
2: ఎవ్రీ యాక్షన్ విచ్ ఇస్ నాట్ హ్యావింగ్ పర్సనల్ ఇంట్రెస్ట్ విల్ బికమ్ యజ్ఞ.
1: అది ఏ యోగముగా మారుతుంది.
2: ద సేమ్ థింగ్ బికమ్స్ యోగ.
1: కర్మాసక్తిని లక్ష్యం నందుంచుకుని కర్మలు ఆచరించినటువంటి మానవత్వము కేవలం రోగముల పాలవుతుంది.
2: కీపింగ్ ది పర్సనల్ ఇంట్రెస్ట్ ఆఫ్ ది యాక్షన్ వెన్ యాక్షన్ ఇస్ పర్ఫార్మ్డ్ ఇట్ బికమ్స్ ఎ డిసీజ్.
1: ఈ రోగములకు రాగమే మూల కారణము.
2: The root cause of all these diseases is attachment.
1: ఈ రాగములు చేత ద్వేషము కూడాను ప్రవేశమవుతుంది.
2: With attachment, hatred and anger.
1: రాగద్వేషములే మానవత్వానికి కొంతవరకును హతమార్చేటువంటి రాక్షసులు.
2: Hatred and the attachment are demons for every human.
1: మానవత్వాన్ని మరుగు చేపించేటువంటి గుణములు.
2: These two hide the human nature.
1: నిజముగా మానవుడు నవగ్రహములపై ఆధారపడలేదు.
2: Really speaking, man is not dependent on
1: రాగద్వేషం అనేటువంటి రెండు గ్రహములపైనే ఆధారపడి ఉంటున్నాడు.
2: He is dependent on only attachment and hatred.
1: కనుకని మానవత్వమును కొంతవరకును మరిపించి దానవత్వాన్ని పశుత్వాన్ని అభివృద్ధి పరుస్తుంది ఈ ఫలం.
2: దిస్ పర్టికులర్ ఫ్రూట్ ఎన్కరేజెస్ డెమోనిక్ నేచర్, మేకింగ్ ఎ పర్సన్ ఫర్గెట్ హిస్ హ్యూమన్ నేచర్.
1: కనుకని అనాసక్తిగా నీవు కర్మలు ఆచరించమని ఆదేశించాడు కృష్ణుడు.
2: Krishna therefore commanded, perform your action disinterestedly.
1: ఈ అనాసక్తి వల్ల ఎట్టి కర్మలు ఆచరించినప్పటికీ ఇది ఏమాత్రం కూడా నీకు కర్మఫలం అంటదు అన్నాడు.
2: When you perform action without having personal interest, the fruits thereof will not touch you.
1: త్రీన్ లోకాన్ పాలయాత్యం, అనగా నేను త్రిలోకాన్ని కూడా పాలన చేస్తున్నాను.
2: He said that I am ruling all the three worlds.
1: దీనివల్ల అనాసక్తి వలనే నేను త్రిలోకంలో కూడాను పాలించుతున్నాను.
2: బై హ్యావింగ్ డిస్ఇంట్రెస్టెడ్నెస్ ఐ బీన్ ఏబుల్ టు రూల్ ఆల్ ద త్రీ వరల్డ్స్.
1: అర్జున, నీవు అనాసక్తి భావమును అలవర్చుకుని ఒక్క కుటుంబాన్ని నువ్వు పాలన చేయలేవా?
2: అర్జున, అడాప్టింగ్ డిస్ఇంట్రెస్టెడ్నెస్ కెన్ యూ నాట్ రూల్ ఓవర్ ఎ ఫ్యామిలీ?
1: అనాసక్తితో ఎంతటి ఘనకార్యమైన కూడాను సాధించవచ్చు అనేటువంటి యొక్క తెలి విశ్వాసం నీవు అభివృద్ధి పరచుకో.
2: డెవలప్ ఫర్మ్ ఫెయిత్ దట్ విత్ డిస్ఇంట్రెస్టెడ్నెస్ మెనీ గ్రేట్ అండ్ ట్రెమెండస్
1: ఆసక్తి వల్ల కొంత నిరాశలు కూడాను సంప్రాప్తం కావచ్చు.
2: విత్ అ లాట్ ఆఫ్ ఇంట్రెస్ట్ యు మే బి సబ్జెక్ట్ టు డిసప్పాయింట్మెంట్.
1: ఆశించినటువంటి యొక్క కార్యము ఫలించలేని నీ ఉప్పొంగిపోవచ్చు.
2: ఇఫ్ యు గెట్ ది ఫ్రూట్స్ విచ్ యు హావ్ ఎక్స్పెక్టెడ్ యు మే బి ఓవర్ జాయ్డ్.
1: ఇది విఫలమాయనేని నీవు కొంతవరకు నువ్వు విచారించవచ్చు.
2: ఇఫ్ యూ డూ నాట్ సక్సీడ్ యూ మే బి వరీ.
1: కనుక ఈ విచారమునకు కాని ఆనందమునకు కాని ఈ పొంగి కుంగేటువంటి యొక్క తత్వమును నీవు కొంతవరకు నువ్వు మానుకోమన్నాడు.
2: ది సెన్స్ ఆఫ్ డిజెక్షన్ అండ్ ఎలేషన్ యూ ట్రై టు కంట్రోల్.
1: కనుక నీవు స్థితప్రజ్ఞుడు కావలసినటువంటి వాడవు. ఈ కుంగి పొంగేటువంటి యొక్క దీని సమత్వమును నీవు అనుభవించాలన్నాడు.
2: యూఆర్ ఎ పర్సన్ హూ షుడ్ బికమ్ స్థితప్రజ్ఞ. You should not be subject to these feelings of elation and dejection.
1: కర్మలను ఆచరించినటువంటి మానవుడు జగత్తునందు లేడు.
2: There is no human being who does not perform action.
1: ప్రతి మానవుడు కూడాను కర్మాచరణ నిమిత్తమై కాయమును ధరించాడు.
2: Every person has got human body in order to perform action.
1: ఈ కాయమును కాలము చేత సత్యంగా గావించుకునే నిమిత్తమై కర్మలు ఆచరించాలి.
2: టు శాంక్టిఫై ది బాడీ యూ విల్ హావ్ టు పర్ఫార్మ్ ది గుడ్ యాక్షన్.
1: ఈ కర్మలు ఎందు నీకే ఫలితం ఉంటుండాలి.
2: యూ గెట్ ది ఫ్రూట్స్ ఆఫ్ ఆల్ యాక్షన్.
1: కర్మ ఫలితము కంటే కర్మలు ఎందు ఉండేటువంటి ఆనందము కర్మ ఫలితము నందు లేదన్నాడు.
2: The joy which you can get in performing action is greater than the joy that you can get in the fruit
1: thereof. ఒక చిన్న ఉదాహరణం.
2: One small example.
1: ఏదైనా మన గృహమునందు ఒక మంగళ కార్యము చేస్తున్నాము.
2: In our family we are performing some auspicious function.
1: ఈ మంగళ కార్యము జరిగేంత వరకు కూడాను మనకి ఎట్టి శ్రమలు కూడాను అనిపించదు.
2: As long as we are in the process of performing that action, we will not be feeling the fatigue.
1: దేహమునకు ఒక 103 degrees జ్వరం ఉండినప్పటికీ దానిని మనం లెక్క చేయం.
2: ఈవెన్ వెన్ యు ఆర్ హావింగ్ 103 degrees ఆఫ్ ఫీవర్ యూ డు నాట్ మైండ్ దాట్.
1: ఆ సమయంలో ఎట్టి అలసట కూడా మనకు కనిపించదు.
2: డ్యూరింగ్ దట్ పర్టికులర్ పీరియడ్ యూ విల్ నాట్ బి సబ్జెక్ట్ టు ఎనీ ఫెటీగ్.
1: అయితే ఈ కార్యము పూర్తి అయిన తర్వాత ఆ గృహంలో పోయి మీరు చూడండి, అందరూ కొంతవరకు నిరాశ గురి అయి కొంతవరకు అలసటతో తాము శ్రమ పడి ఉండినట్టుగా గోచరిస్తారు.
2: వెన్ యూ గో టు అండ్ విజిట్ దట్ పర్టికులర్ ఫ్యామిలీ ఆఫ్టర్ ది ఫంక్షన్ ఈజ్ ఓవర్ యూ విల్ ఫైండ్ దెమ్ గెటింగ్ టైర్డ్ అండ్ వేరింగ్ ఎ వెరీ లుక్.
1: కర్మను ఆచరించే సమయంలో ఉండినటువంటి ఆనందము కర్మ తీరిన తర్వాత ఫలమునందు అంత ఆనందం ఉండదు.
2: ద జాయ్ విచ్ వన్ గెట్స్ వైల్ పర్ఫార్మింగ్ యాక్షన్ యుడ్ నాట్ బి ఏబుల్ టు గెట్ ది సేమ్ జాయ్ ఆఫ్టర్ ది యాక్షన్ ఇస్ కంప్లీటెడ్.
1: కనుక కర్మ ఫలము లోపల ఏదో ఆనందం ఉందనని మనం భ్రమిస్తున్నాము.
2: వీఆర్ సింప్లీ డెల్యూడెడ్ బై విత్ ది ఫీలింగ్ దట్ ఇన్ ది ఫ్రూట్స్ దర్ ఇస్ సమ్ జాయ్, ఫ్రూట్స్ ఆఫ్ యాక్షన్.
1: ఇది కర్మ ఫలంలో ఏమాత్రం కూడా ఆనందం లేదు.
2: ఇన్ ది ఫ్రూట్స్ ఆఫ్ యాక్షన్ దర్ ఇస్ నో జాయ్ వాట్స్.
1: అయితే మనం కర్మ ఫలమునందు ఆనందం అనేటువంటిది ఉన్నదని భ్రమించటం చేతనే అందులో ఒక ఆనందం కూడాను ఒక ప్రతిబింబంగా మనకు రూపొందుతూ వస్తుండాలి.
2: యాజ్ యు ఆర్ డెల్యూడెడ్ విత్ ది ఫీలింగ్ దట్ ఇన్ ది ఫ్రూట్స్ ఆఫ్ యాక్షన్ దర్ ఇస్ జాయ్, you get a reflection of the joy.
1: ఇది తాత్కాలికమైనటువంటి ఆనందమే కానీ శాశ్వత ఆనందములు కావు.
2: This joy is only temporary. It is not a permanent one.
1: కర్మనే అనిత్యమైనటువంటి సమయమునందు కర్మనే నశ్వరమైనటువంటి ఒక స్థితి యందు కర్మ ఫలితం ఏ రీతిగా శాశ్వతం అవుతుంది?
2: When the action is itself is temporary and transient, how can the fruits thereof be permanent?
1: కనుకనే దాన యజ్ఞ యాగాది క్రతువులు ఈ కర్మాచరణ చేత మనకు స్వర్గం ప్రాప్తిస్తుందని మన యొక్క విశ్వాసం.
2: Therefore our faith is that on account of charities, on account of yajna, on account of penance we will be getting heaven.
1: ఇది కేవలము స్వర్గ ప్రాప్తి కూడాను తాత్కాలికమైనటువంటిది అనేటువంటి సత్యాన్ని కూడాను నిరూపించాడు కృష్ణుడు.
2: కృష్ణ హాజ్ ఆల్సో డెమోన్స్ట్రేటెడ్ దట్ ది హెవెన్ ఇట్ సెల్ఫ్ ఇస్ టెంపరీ.
1: అర్జున దీనికంటే శ్రేష్టమైనటువంటిది మరొకటి ఉన్నది.
2: He said, Arjuna, there is something which is greater than this.
1: ఇట్లని నేను యజ్ఞ యాగాది క్రతువులు ఆచరించకూడదని నేను బోధించటం లేదు.
2: Therefore, I am not telling that you should not perform యజ్ఞ యాగాదీస్.
1: యజ్ఞ యాగాది క్రతువులు ఆచరించవలసినదే.
2: You have to perform యజ్ఞ యాగ and such other things.
1: ఇది లోక కళ్యాణం అనేటువంటి ఒక భావంతో నీవు ఆచరించు.
2: While performing, perform it for the welfare of the world.
1: కేవలం స్వార్థమైనటువంటి భావంతో నీవు ఆచరించవద్దు.
2: Do not perform these things with a selfish motive.
1: అనాసక్తితో నీవు ఆచరించు.
2: విత్ డిస్ఇంట్రెస్టెడ్నెస్ పర్ఫార్మ్.
1: లోకస్థమస్త సుఖము భవంతు ఈ యొక్క జగత్తంతా కూడాను సరైనటువంటి సుఖశాంతులు అద్దెందాలనేటువంటి ఉద్దేశంతో నీవు ఈ కర్మలు ఆచరించు.
2: ఫర్ ది పీస్, వెల్ఫేర్ అండ్ ప్రాస్పెరిటీ ఆఫ్ ది వరల్డ్ అట్ లార్జ్ యూ పర్ఫార్మ్ దీస్ యాక్ట్ దీస్ కర్మస్.
1: తద్వారా లోక కళ్యాణము కావచ్చును, నీకు అంతకంటే స్వర్గము కంటే మించినటువంటి ఒక దైవ సన్నిధి కూడా నీకు లభించవచ్చు.
2: వెన్ యూ పర్ఫార్మ్ లైక్ దాట్ దేర్ విల్ బి వెల్ఫేర్ ఫర్ ది నేషన్ వరల్డ్ అట్ లార్జ్ అండ్ ఆల్సో యూ మే గెట్ బియాండ్ హెవెన్.
1: ఈ పుణ్యే మత్య లోకం చంతి. ఈ స్వర్గం కూడా కొంతకాలం మాత్రమే, పుణ్యకాలం ఉండినంత వరకు మాత్రమే నీవు నివసించగలవు.
2: హెవెన్ విల్ లాస్ట్ యాజ్ లాంగ్ యాజ్ ది మెరిట్స్ ఆఫ్ యువర్ యాక్షన్ వుడ్ లాస్ట్.
1: ఈ పుణ్యకాలం క్షీణించిన తర్వాత నీవు తిరిగి మత్య లోకములకు రావాలి.
2: వన్ ఆఫ్ ది మెరిట్స్ ఆర్ ఎగ్జాస్టెడ్ యూ హావ్ టు కమ్ బ్యాక్ టు అర్త్.
1: కనుక ఈ క్షణభంగురమైనటువంటి అనిత్యమైనటువంటి అశాశ్వతమైనటువంటి స్వర్గాపేక్షను నీవు మానుకో.
2: దేర్ఫోర్ యు గివ్ అప్ యువర్ లవ్ ఫర్ హెవెన్ విచ్ ఇస్ టెంపరీ, ట్రాన్సియంట్ అండ్ ఇంపర్మనెంట్.
1: దైవ సన్నిధియే, దైవ పెన్నిధియే నీ యొక్క ప్రధానమైనటువంటి గమ్యమని భావించు.
2: ది నియర్నెస్ అండ్ ది క్లోజ్నెస్ టు ద లార్డ్ అండ్ హిస్ లోటస్ ఫీట్
1: యు సర్గం కంటే మించినటువంటి శ్రేష్టమైనటువంటి గమ్యము దైవతత్వము.
2: The principle of divinity is greater than heaven.
1: ఈ యొక్క కర్మను నీవు సరిగా అర్థం చేసుకున్నప్పుడు బ్రహ్మవిత్ బ్రహ్మైవ భవతి. దీనిని సరిగా నీవు అర్థం చేసుకుని వర్తించినప్పుడు నీవు బ్రహ్మతత్వమే పొందగలవన్నాడు.
2: When you understand the secrets of action and perform the action in the proper sense, you will be able to get the divinity itself.
1: Kanuka Bhagavad Gita kevalam sarvasanga parityagam gavinchukoni aranyamulakegi tapasu acharinchamani bodhinchaledu.
2: Therefore, Bhagavad Gita has not asked you to renounce all the worldly activities and go to
1: Antamandi Bhavinchavachanu. Ee chinna chinna pillalakantarikini Bhagavad Gita enduku meeru ee chinna vayasu lopalle Bhagavad Gitanu patinchi ye sanyasulu avutaro ye vidhamainatundi tyagaanni pondutaro aneetundi bhayabhritulaku kontha avakasam andisukuntaru.
2: Some people may be under the impression, why should Bhagavad Gita be taught for such youngsters? They may renounce the entire world and go. Some people may be under such wrong illusions.
1: Bhagavad Gita ni bodhinchetundi peddalu lokamlo entha mandu untunnaru veerandaru sanyasanni swikarinchara?
2: There are such a great number of people who have been teaching Bhagavad Gita. Have they taken up this
1: sanyasa? Sarvasanga parityagulainara?
2: Have they renounced all the things in the world?
1: Sakshat Arjunude Krishnudu yokka deeni nundi vinnatundi vaadu taane emaina sanyasam swikarinchada?
2: Arjuna, who directly heard from Krishna himself the Bhagavad Gita, did he accept sanyasa?
1: Edi ledu. Manavatvanni artham chesukune nimittamai Bhagavad Gita yokka antaratthanni manam gurtinchali.
2: The inner significance of Bhagavad Gita has to be understood in the context of understanding real human nature.
1: Bhagavad Gita yokka pradhana lakshyamu vedantanni vyavaharam daggariki dimputundi.
2: The most important objective of Bhagavad Gita is to bring down philosophy to the level of mundane world and daily activity.
1: Vedantanni Bhagavad Gita varaku dimpadame kaakunda ee vedantanni Gita varaku hechistundi.
2: Not merely that, it also raises the level of philosophy
1: vyavaharanni vedantamulo dimputundi. It vedantamunu vyavaharamuloki marustundi.
2: It transforms Vedanta into daily life and it elevates daily life to the level of Vedanta.
1: కనుక కేవలము వేదాంతం అనేటువంటిది ఒక వ్యవహారంలో ప్రవేశించడమే కాకుండా వ్యవహారాన్ని వేదాంతంలో కూడా ప్రవేశపెడుతుంది.
2: ఇట్ నాట్ మెయిర్లీ ఇంట్రడ్యూసెస్ ఫిలాసఫీ అండ్ స్పిరిచువాలిటీ ఇంటూ డైలీ లైఫ్, ఇట్ ఆల్సో ఇంట్రడ్యూసెస్ డైలీ లైఫ్ ఇంటూ స్పిరిచువాలిటీ అండ్ ఫిలాసఫీ.
1: వేదాంత వ్యవహారములు రెండింటినీ సమన్వయం చేస్తుంది.
2: ఇట్ రికన్సైల్స్ స్పిరిచువాలిటీ అండ్ డైలీ లైఫ్.
1: కనుక మానవత్వం అనేటువంటిది కేవలం ఒక వ్యవహారంతోనే గడిపేటువంటి యొక్క సమస్య కాదు.
2: Humanity is not that we will have to just pay attention only to secular and daily life.
1: ఇది జీవనోపాధి నిమిత్తమై ఉండినటువంటిది మాత్రమే కాదు.
2: It is not meant for eking out the livelihood at all.
1: జీవిత పరమావధిని కూడాను బోధించేటువంటి ఒక తత్వము ఈ యొక్క భగవద్గీత.
2: భగవద్గీత is a principle which it teaches the very ultimate goal of
1: జీవనోపాధి జీవిత పరమావధి రెండింటి యొక్క రెక్కలతోనే మానవుడు జీవిస్తున్నాడు.
2: The end of eking out livelihood on earth and also transcending it, these are the two things which
1: కనుకనే మనం ఏ కర్మలు ఆచరించినప్పటికీ అనాసక్తితో ఆచరించటం చేత మనము కర్మకు బద్దులు కానటువంటి వారం అవుతాం.
2: వాట్ ఎవర్ యాక్షన్స్ ఆర్ పర్ఫార్మ్ బై అస్ విత్ డిస్ఇంట్రెస్టెడ్నెస్ వెన్ యూ పర్ఫార్మ్ దెమ్ వీ విల్ నాట్ బి బౌండ్ బై దెమ్.
1: మనము ఇన్ని విధములైనటువంటి సాధనలు కలిపినందుకు ఇన్ని విధములుగా మనం భగవద్గీత యొక్క తత్వాన్ని గుర్తించినందుకు మన యందు ఈ అనాసక్తి అనేటువంటి దాన్ని క్రమక్రమేణా అభివృద్ధి గావించుకోవాలి.
2: After listening to Bhagavad Gita in so many ways and doing so many sadhanas, we have to develop anasakti.
1: Anasakti valla em avutundante mana karmalam marinta pavitramainatundi yokka sthayini andukuntundi.
2: What actually happens by having this anasakti or disinterestedness is our actions become sacred.
1: Evari karmalu evari swadharmamulu varu aacharinchatamlo abhyantaram ledu.
2: There is no objection for people performing their own actions suitable to that status of life.
1: ఈ కర్మలు మరింత పరిశుద్ధమైనట్టుగా రూపొందింప చేసుకోవాలి.
2: వీ హావ్ టు ట్రాన్స్ఫార్మ్ అవర్ యాక్షన్స్ ఇంటూ సేక్రెడ్ యాక్ట్.
1: ఇప్పుడు వంట చేసేవాడు ఒకరు ఉంటాడు.
2: దేర్ ఇస్ ఎ కుక్.
1: అతను వంటవాడు అనుకుంటాం మనం.
2: వీ కన్సిడర్ హిమ్ యాజ్ ఎ కుక్.
1: ఇతను కర్మ ఫలాశక్తిపైన తాను వంట చేస్తున్నంత వరకును ఈ వంట కొంతవరకును చెడిపోవచ్చును మరింత కొంతవరకును మాడిపోవచ్చును.
2: సో లాంగ్ యాజ్ హీస్ పర్ఫార్మింగ్ హిజ్ ఓన్ యాక్షన్ కీపింగ్ ది ఫ్రూట్స్ దేర్ ఆఫ్ ఇట్ ఇస్ లైక్
1: ఏదో జీత నిమిత్తమే మనం ఆచరిస్తున్నామన్నంత వరకు కూడాను దీనిపైన శ్రద్ధ వానికి అభివృద్ధి కాదు.
2: ఇఫ్ హీ ఈస్ పర్ఫార్మింగ్ దిస్ యాక్షన్ విత్ వేజెస్ అండ్ సాలరీ ఇన్ వ్యూ, హీ మే నాట్ బి హావింగ్ ఇంట్రెస్ట్ ఇన్ ఇట్.
1: అనాసక్తితో ఈ యొక్క కర్మని ఆచరించినప్పుడు అది మరింత పరిశుద్ధమైనట్టుగాను పవిత్రమైనట్టుగాను రుచికరమైనట్టుగాను రూపొందుతుంది.
2: వెన్ దిస్ ఈస్ పర్ఫార్మ్ విత్ ఎ సెన్స్ ఆఫ్ అనాసక్తి, ఇట్ బికమ్స్ సేక్రెడ్, ప్యూర్ అండ్ టేస్టీ.
1: అదే విధంగానే ఎవరెవరి కర్మలు వారు ఆచరిస్తూ ఈ అనాసక్తితో భావం చేత ఆచరించడానికి ప్రయత్నించినప్పుడు ఆ కర్మ మరింత శ్రేష్టమైనటువంటిగా రూపొందుతుంది.
2: ఇన్ ద సేమ్ వే వెన్ ఆల్ పీపుల్ పర్ఫార్మ్ దర్ యాక్షన్ విత్ సెన్స్ ఆఫ్ అనాసక్తి ఇట్ బికమ్స్ వెరీ సేక్రెడ్ అండ్ గ్రాండ్.
1: ఇలాంటి అనాసక్తి భావంతో ఉండినప్పుడే మన యొక్క పరిపాలన కానీ చిత్తప్రజ్ఞ యొక్క తత్వం కానీ నిశ్చలత్వం కానీ మనలో ఏర్పడుతుంది.
2: When we are having this feeling of anasakti with us, there will be steadiness and there will be development.
1: ఆసక్తితో మనం ఆచరించినటువంటి యొక్క ఫలితములో కొంతవరకు కూడాను మంచి చెడ్డలు అందులో ప్రవేశిస్తాయి.
2: So long as we perform action with a certain amount of interest and
1: పరిపాలన కూడాను ఏర్పడవచ్చును.
2: There will be ups and downs.
1: చంచలత్వం కూడా అభివృద్ధి కావచ్చును.
2: There will be fickleness which develops.
1: ఆశలు మరింత పెరగవచ్చును.
2: Our desires grow.
1: కనుకనే ఈ అనాసక్తి భావంతో రాజ్యమును పాలించుచు కూడాను జనకుడు ఏ విధంగా తాను రాజయోగిగా మారాడు అనేటువంటి యొక్క దీనిని ఆదర్శంగా చెప్పాడు.
2: దట్స్ వై హీ హెల్డ్ అవుట్ జనక యాజ్ అన్ ఐడియల్ పర్సన్ హూ రూల్ ది కింగ్డమ్ విత్ సెన్స్ ఆఫ్ అనాసక్తి అండ్ హూ అటైన్ పర్ఫెక్షన్.
1: బాహ్య దృష్టి కలవారు కొందరు,
2: దెర్ ఆర్ సమ్ పీపుల్ హూ హ్యావ్ ఎక్స్టర్నల్
1: అంతర్దృష్టిని అభివృద్ధి పరుచుకునేటువంటి వారు మరికొందరు.
2: దెర్ ఆర్ సమ్ పీపుల్ హూ హ్యావ్ డెవలప్ ది ఇన్నర్ విజన్.
1: కానీ బాహ్య దృష్టి ఈ స్థూలమైనటువంటి యొక్క దీనిని మాత్రమే చూడగలదు.
2: ది ఎక్స్టర్నల్ విజన్ కెన్ హ్యావ్ ఎ లుక్ ఓన్లీ అట్ ద గ్రాస్.
1: అంతర్దృష్టి అనేటువంటి యొక్క అంతఃకరణ పరిణామమును కూడా మార్చగలదు.
2: ది ఇన్నర్ విజన్ కెన్ ట్రాన్స్ఫార్మ్ ది అంతఃకరణ ఆర్ ద హార్ట్.
1: కనుక అంతర్దృష్టిని అభివృద్ధి పరచుకునేటువంటి విధానం లోపల ఈ యొక్క అనాసక్తిని మనం పెంచుకోవాలి.
2: ఇన్ డెవలపింగ్ ది ఇన్నర్ విజన్ దిస్ అనాసక్తి విల్ హ్యావ్ టు బి డెవలప్డ్.
1: వ్యాసు ఒకనొక సమయం లోపల శుకుడు మిథిలాపుర ప్రాంతంలో సంచరిస్తూ వచ్చాడు.
2: వన్స్ అపాన్ ఎ టైమ్ శుక వాజ్ జస్ట్ ట్రావెలింగ్ ఇన్ ది నైబర్హుడ్ ఆఫ్ మిథిలాపుర.
1: మిథిలాపుర రాజ్యంలో ప్రవేశించాడనేటువంటి వార్త జనకుని చెవిలో పడింది.
2: జనక హెర్డ్ దట్ హీ హాస్ ఎంటర్డ్ మిథిలాపుర.
1: కానీ అతను ఎక్కడ ఉంటుంటాడో, ఎక్కడ స్థిరంగా ఉంటుంటాడో అనేటువంటిది ఇంకా తనకు తెలియలేదు.
2: హీ డిడ్ నాట్ హవర్ నో వేర్ హీ వుడ్ సెటిల్ డౌన్.
1: కానీ ఈ వార్తను గుర్తించే నిమిత్తమై కొంతమందిని వార్తాకారులను పంపించాడు అటు ఇటు.
2: టు ఫైండ్ అవుట్ దిస్ పర్టికులర్ ఐటమ్ ఆఫ్ న్యూస్ హిస్ ది కింగ్ సెంట్ ఎ ఫ్యూ మెసెంజర్స్.
1: వారు అటు ఇటు చూచి ఒక వారం లోపల ఇతనికి ఒక విధమైనటువంటి వర్తమానం తెచ్చారు.
2: దే వెంట్ రౌండ్ అండ్ స్పెంట్ ఎ వీక్ గాట్ సమ్ న్యూస్ టు.
1: మన మిథిలాపురమునకు సమీపంలోని ఒక అరణ్యంలో ఒక ఆశ్రమంలో తాను నివసిస్తున్నాడు అని చెప్పింది తెలిసింది.
2: He came to know that Janaka is living in a forest which is nearby Mithilapura in a chawl tree.
1: Itti mahaniyunni darshinchadam atyavasaramani bhavinchi taanu okanaadu mantrulato cheri aa aashramanu sandarshinchadu.
2: Thinking that it is necessary to visit him along with ministers, he went and visited him.
1: Taanu kevalam oka Janaka maharaju ga taanu chakravarti ga taanu akkada praveshinchaledu.
2: He did not go there as king and emperor.
1: Oka sadhakuniga, oka daasuniga అతని చెంత చేరాడు.
2: యాజ్ ఎ సర్వెంట్, యాజ్ ఎ స్పిరిచువల్ ప్రాక్టీషనర్ హీ వెంట్ దేర్.
1: ఇతని అహంకారం అంతా కూడా కేవలం అణగదొక్కాడు.
2: హీ సప్రెస్డ్ అండ్ రిమూవ్డ్ ఆల్ హిస్ ఈగోయిజం.
1: ఈశుకుడు కొంతమంది శిష్యులతో చేరి ఏదో కొంతవరకును ఒక వేదాంతాన్ని వల్లిస్తూ వచ్చాడు.
2: హీ వాజ్ గివింగ్ ఎ స్మాల్ డిస్కోర్స్ టు ద డిసైపుల్స్ ఆన్ సమ్ స్పిరిచువల్ ఆస్పెక్ట్స్ అండ్ ఫిలాసఫీ.
1: ఈ వేదాంత బోధనలు జరుపుతున్నంత సేపు కూడాను జనకుడు ఏకాగ్ర చిత్తుడై దానిని స్వీకరించాడు.
2: యాజ్ లాంగ్ యాజ్ దిస్ డిస్కోర్స్ వాస్ బీయింగ్ డెలివర్డ్ జనక స్టూడ్ దేర్ అండ్ కాన్సన్ట్రేటెడ్లీ హీ వాస్ లిజనింగ్.
1: తిరిగి సాయం సమయం అయ్యేటప్పటికీ తాను శుకుని దగ్గర సెలవు తీసుకుని వెళ్లిపోతూ, స్వామి నిత్యము తమ యొక్క వేదాంత బోధనలు ఎందు నేను కూడా నువ్వు చేరవచ్చునా అని అడుక్కున్నాడు.
2: ఇట్ వాజ్ ఈవినింగ్ బిఫోర్ హీ లెఫ్ట్ దట్ పర్టికులర్ ప్లేస్ కింగ్ జనక వెంట్ టు శుక అండ్ సెడ్ స్వామి ఎవ్రీ డే కెన్ ఐ జాయిన్ దీస్ డివైన్ డిస్కోర్స్.
1: జనక ఇది వేదాంతం అనేటువంటిది ఒకరి సొత్తు కాదు.
2: జనక స్పిరిచువాలిటీ అండ్ ఫిలాసఫీ ఈజ్ నాట్ ది ప్రాపర్టీ ఆఫ్
1: ఎవరికి అభిరుచి కలదు.
2: హూ ఎవర్ హ్యాస్ ఇంట్రెస్ట్,
1: ఎవరు దీనిని ఆనందించాలని చెప్పి ఆశిస్తారో,
2: హూ ఎవర్ వాంట్స్ టు ఎంజాయ్,
1: ఎవరు వీరి గమ్యాన్ని చేరాలని చెప్పి విశ్వసిస్తారో,
2: హూ ఎవర్ బిలీవ్స్ ఇన్ రీచింగ్ ది గోల్,
1: ఇది హక్కు గలదు.
2: ఎవ్రీ ఆల్ సచ్ పీపుల్ హ్యావ్ ఎ రైట్ ఫర్ దిస్.
1: తప్పక రావచ్చును అని ఆజ్ఞ చేశాడు.
2: సర్టన్లీ యూఆర్ వెల్కమ్ హీ సెడ్.
1: తిరిగి జనకుడు ఇంటికి వచ్చాడు. రెండవ దినం సాయంకాలం కూడా తిరిగి వెళ్లాడు. ఈ విధంగా కొన్ని దినములంతా కూడాను ఈ వేదాంత ప్రబోధన యందు తాను చేరి క్రమక్రమేణ తన మనసును పరిపక్వం గావించుకుంటూ వచ్చాడు.
2: జనక రిటర్న్ ఆఫ్ దట్ డే పర్టికులర్ హోమ్ అండ్ దిస్ వే దీస్ పర్టికులర్ థింగ్స్ వెంట్ ఆన్. he attended these discourses regularly and got the benefit.
1: Kamakramina sukudu jagattunaku bahya drishti galinaatundi jagattunaku antardrishti galinaatundi okka janakunaku taginaatundi okka sambandha bandhavyanni nirupinchalanaatundi uddeshamto kamakramina midilapuramunku samipanga vachi cheraadu.
2: He wanted to demonstrate to the world that King Janaka had an internal vision, whereas the world is always external. With this particular person in view, point in view,
1: asthanam nunti Mithilapuram poorthi kanipinchinattuga chusukunnadu.
2: He came to the place near Mithilapura and constructed a cottage in an elevated place from where he could see Mithilapura entirely.
1: Asthanamlo cherinatunte shishulakandarkini ee vedanta bodha chestu vachadu.
2: From that place, he began just giving discourses on Vedanta.
1: Okanadu, Janakudu, ee samaveshaniki raavatam kontha aalasyamaindi.
2: One particular day, King Janaka happened to come.
1: Paripalana bhagyathulo edo kontha varakunu aalasyam jaragatam cheta, Janakudu ikkadiki sakalaniki raalekapoyadu.
2: On account of responsibilities of administration, he had to come a little late.
1: Kani, Sukudu, నిత్యము చేరేటువంటి యొక్క ఈ శిష్యులను గురించి ఏమాత్రం కూడా హెచ్చరించకుండా జనకుని వైపుని ఆ దారులు ఎదురు చూస్తూ ఉంటున్నాడు ఈ శుకుడు.
2: శుక బిగాన్ షోయింగ్ సైన్స్ ఆఫ్ ఇంట్రెస్ట్ అండ్ హి బిగాన్ వెయిటింగ్ ఫర్ జనక వితౌట్ టేకింగ్ కాగ్నైజెన్స్ ఆఫ్ పీపుల్ హావ్ అసెంబ్లెడ్ దేర్.
1: తన వేదాంత బోధ ప్రారంభించలేదు.
2: హి డిడ్ నాట్ కమెన్స్ హిస్ డిస్కోర్స్.
1: ఎప్పుడు చూసినా కానీ ఆ రోడ్డునే చూస్తున్నాడు, ఆ దారిలే చూస్తున్నాడు. ఇంకా జనకుడు రాలేదా, ఇంకా జనకుడు రాలేదా చూడమని చెప్పని తన పరివారంతో చెప్పటం ఈ రకంగా చేస్తూ వచ్చాడు.
2: శుక బిగాన్ జస్ట్ షోయింగ్ సైన్స్ ఆఫ్ ఇంట్రెస్ట్ అండ్ ఫైండింగ్ అవుట్ వై కింగ్ జనక హాస్ నాట్ కమ్. హీ టోల్డ్ ది అదర్ పీపుల్ ఆల్సో టు లుక్ అప్ వై హీ హాస్ నాట్ కమ్ అండ్ హీ వాజ్ జస్ట్ లుకింగ్ దట్ సైడ్.
1: అటువంటి యువకులైనటువంటి ఈ యొక్క సాధకుల లోపల కొంత గుసగుసలు ప్రారంభమైనాయి.
2: Among these two people, disciples, the youth who have assembled there, they began murmuring.
1: Chusara, sukuduku ye vidhamainatundi apechchalu levani sarvasanga parityagani andaru bhavistuntaru. Kani janakudu chakravarti ani atanu goppavaadani atanu raaku kosam edur chustunnade kani manam inta siddhabhaktulato vinadaniki siddhamuga undinappudikini mana kosam em maatram kodanu వేదాంతాన్ని ప్రారంభించలేదు అని ఈ రకంగా ఒకరిలో ఒకరు చెప్పుకుంటూ వచ్చారు.
2: దే బిగాన్ విస్పరింగ్ అమంగ్ దెమ్సెల్వ్స్ టెల్లింగ్ దట్ లుక్ అట్ దిస్ శుక, హి ఇస్ కన్సిడర్డ్ టు బి ఎ గ్రేట్ సేజ్, హి హస్ డినౌన్స్డ్ ఎవ్రీథింగ్, బట్ హి ఇట్ డజంట్ సీమ్ టు బి ట్రూ. హి ఇస్ వెయిటింగ్ ఫర్ కింగ్ జనక బికాజ్ హి ఇస్ ఎన్ ఎంపరర్ అండ్ హి ఇస్ నాట్ కేరింగ్ టు గివ్ ది డిస్కోర్స్ టు us. లుక్ అట్ దిస్ పర్టికులర్ బిహేవియర్ ఆఫ్ శుక.
1: ఈ శుకునికి కూడా ఈ విధమైనటువంటి యొక్క మంచి చెడ్డలని కానీ గొప్పవారు చిన్నవారని కానీ భేదం ఉండవచ్చునా అని మరో ఇంకొకరు కొంచెం హెచ్చరిస్తూ వచ్చారు.
2: అనదర్ పర్సన్ సెడ్ ప్రాబబ్లీ ఈవెన్ ఇన్ కింగ్ శుక సే శుక
1: భేదరహితుడైనటువంటి శుకునకు ఇట్టి భేదం ఎందుకు ఉండాలి?
2: వై షుడ్ శుక హ్యావ్ సచ్ కైండ్ ఆఫ్ పార్షియాలిటీ అండ్ డిఫరెన్షియల్ ఫీలింగ్స్ బిట్వీన్ కింగ్ అండ్ అదర్స్?
1: దీనిని శుకుడు చక్కగా గుర్తిస్తూనే ఉన్నాడు, గమనిస్తూనే ఉన్నాడు.
2: శుక హ్యాస్ నోటెడ్ ఆల్ దీస్ పర్టికులర్ టాక్ అండ్ ఆల్ ది ఫీలింగ్స్.
1: సరి అయిన పాఠం నేర్పాలనేటువంటి ఉద్దేశంతోనే తాను ఈ విధంగా కూడా చేరిస్తున్నాడు.
2: విత్ ది ఇంటెన్షన్ ఆఫ్ టీచింగ్ దెమ్ ఎ గుడ్ లెసన్ హి హస్ కండక్టెడ్ హింసెల్ఫ్ లైక్ దిస్.
1: అర్ధ గంట ఆలస్యమైంది, ఒక గంట ఆలస్యమైంది, రెండు గంటల ఆలస్యమైంది.
2: ఇట్ వాస్ హాఫ్ ఎన్ అవర్ లేట్, వన్ అవర్ అండ్ ఈవెన్ టూ అవర్స్.
1: ఎంతసేపు అయినప్పటికీ జనకుడు వచ్చేంత వరకు ఈ వేదాంత బోధ ప్రారంభించలేదు.
2: వాట్ ఎవర్ వేర్ ది డిలే అంటిల్ జనక కేమ్ హి డిడ్ నాట్ కమెన్స్.
1: ఈ లోపల ఈ భేదములనేటువంటి యొక్క దోషములు కలిగినటువంటి హృదయాలు మరింత పెరిగిపోతున్నాయి.
2: మీన్ వైల్ దోస్ పీపుల్ హూస్ హార్ట్స్ వర్ ఎ లిటిల్ డర్టీ దే ఫీల్
1: ఈ లోపల ఉండినటువంటి దోషములంతా బయట పడిపోవాలి.
2: ఆల్ దోస్ ఫీలింగ్స్ విచ్ ఆర్ ఇన్హెరెంట్ అండ్ హిడెన్ ఇన్ దెమ్ షుడ్
1: మ్యానిఫెస్ట్. కానీ వీరి హృదయమునందు ఈ వేదాంతమును ప్రవేశపెట్టడానికి వీలవుతుంది.
2: Only then this particular Vedanta would be entering into their heart.
1: Yemi leni burralonu emainanu cherchavachchu.
2: If there is nothing in the inside their head, something could be filled in the head.
1: Yemimu cherchiyunna talaburradi khaliyaguna.
2: If the head is filled with all sorts of things, can it be emptied?
1: Talaburradi khaligaaka ilu sukutam nimpanaguna.
2: Without emptying the head, can good things be filled?
1: Kanuka vaari endunnatundi doshamulu ee malinyamanta bayata padesi tadupari dani parishuddham chesi andulo ee pavitrani nimpalaneetundi sankalpame. ఈ యొక్క శుకునకు
2: శుక సంకల్ప అండ్ విష్ వాస్ దట్ దిస్ ఆల్ దిస్ షుడ్ మేనిఫెస్ట్, దిస్ షుడ్ బి పోర్డ్ అవుట్ అండ్ ఆఫ్టర్ ది పోర్ అవుట్ ఆల్ సచ్ డర్ట్ అండ్ ఫిల్త్ విచ్ ఇస్ ఇన్ దేర్ మై
1: హృదయములో మాలిన్యము, ఈ హృదయములో ఒక విధమైనటువంటి రాగద్వేషము ఉండినంత వరకు కూడాను ఈ పవిత్రత వీధిలో చేరడానికి వీలు కాదు.
2: యాజ్ లాంగ్ యాజ్ ది హార్ట్ ఈస్ ఫుల్ ఆఫ్ డర్ట్ అండ్ అటాచ్మెంట్ అండ్ సచ్ అదర్ బ్యాడ్ ఫీలింగ్స్ వేదాంత అండ్ ప్యూరిటీ కెనాట్ ఎంటర్ ఇంటు
1: అంతఃకరణ పరిశుద్ధం గావించుకునే నిమిత్తమై ఈ శుకుడు ఈ విధమైనటువంటి చర్యలకు తీసుకున్నాడు.
2: టు ప్యూరిఫై ది హార్ట్ సుకాట్ అండర్ టుక్ దిస్ పర్టికులర్ ప్రాసెస్.
1: అంతలోనే పాపం జనకుడు చాలా ఆతృతతో వచ్చాడు.
2: మీన్ వైల్ కింగ్ జనక విత్ లాట్ ఆఫ్ యాంగ్జైటీ రెస్ట్
1: కొంత దూరంలోనే జనకుడు వస్తున్నటువంటిది చూచాడు. యేసుకుడు
2: సుకా నోటెడ్ ది కమింగ్ ఆఫ్ జనక.
1: కేవలం జనకుడు ఒంటరిగా వచ్చేటువంటి స్వభావం కాదు.
2: యూజువలీ కింగ్ జనక వుడ్ నాట్ కమ్ ఆల్ అలోన్.
1: తనకు ఉండని అక్కరలేదనుకున్నప్పటికీ తన పరివారము తన మంత్రులు వారు రాక తప్పదు.
2: Even though he is not interested in bringing ministers and the other servants, they would usually accompany him.
1: ee chakravarti ki tagineetundi bhadratanta unde teeralani vaari yokka bhagyata.
2: The general feeling and their own idea is that this king should be provided with
1: kaani janakuliki ee vaanchalu levu.
2: King Janaka doesn't himself have any such feeling.
1: Tanaku ee gumputo vastunnatundi chakkaga gurtincharu andaru kudanu.
2: And all the people recognized King Janaka coming this way.
1: Janakudu vachina tarvata darpasana vesukunnadu. జనకుడు అతి భక్తి సిద్ధులతో కూర్చున్నాడు.
2: కింగ్ జనకా కేమ్ హి స్ప్రెడ్ ది దర్బా మ్యాట్ అండ్ హి బిగన్ జస్ట్ సిట్టింగ్ ఆన్ దట్.
1: శుకుడు ప్రారంభించాడు ఈ వేదాంతం.
2: దెన్ శుకా కమెన్స్ హిస్ టీచింగ్స్.
1: అయినప్పటికీ ఈ చుట్టూ చేరినటువంటి యువకులైనటువంటి సన్యాసి ఉన్నారు చూడండి, వీరికి మరింత ద్వేషం పెరిగిపోయింది.
2: ఆల్ దోస్ యూత్ డిసైపుల్స్ హూ హావ్ అసెంబ్ల్డ్ దేర్ దేర్ హేట్రెడ్ ఫ్రక్టిఫైడ్.
1: చూశారా, శుకునకు జనకుడి కోసమని 2 గంటలైనా కూడా ఆగినాడు. కానీ మేము భక్తులం కాదా, మాకు ఈ శ్రద్ధాభక్తులు లేవా అనేటువంటి దీంట్లో మరింత వీరి ముఖములంతా మాడిపోతూ వచ్చాయి.
2: ఆల్ దేర్ ఫేసెస్ బిగాన్ చేంజింగ్ విత్ ది ఫీలింగ్ దట్ లుక్ అట్ దిస్ కింగ్ సుక.
1: తన ఆలస్యమునకు క్షమించమని చెప్పని జనకుడు ప్రార్థించినాడు సుకుణ్ణి.
2: కింగ్ జనక ఆస్క్డ్ ఫర్ పార్డన్ ఫర్ కమింగ్ లేట్.
1: ఇంత లోపలనే ప్రారంభించాడు సుకుడు.
2: Meanwhile, Suka commenced his teaching.
1: ప్రారంభించి బోధిస్తూ వచ్చాడు.
2: He commenced and he continued.
1: కొంతసేపటికి ఈ దుష్ట గుణములకు సరైనటువంటి ఒక బుద్ధిని నేర్పాలని చెప్పని జనక, ఏమిటి ఈ మిథిలాపురం అంతా కూడాను అగ్నితో మండిపోతుండాలి అన్నాడు శుకుడు.
2: Immediately after some time, Suka told to teach a lesson to those other people who have assembled there with bad feelings. Oh, Janaka, look at your kingdom. It is on fire.
1: కన్నులు మూసుకున్నటువంటి జనకుడు ఈ యొక్క మాటలకు ఏమాత్రం కూడా లక్ష్యం చేయలేదు.
2: కింగ్ జనక హూ హ్యాడ్ క్లోజ్ హిస్ ఐస్ అండ్ కాన్సన్ట్రేటెడ్ లిజనింగ్ హీ నెవర్ టుక్ నోట్ ఆఫ్ దీస్ వర్డ్స్.
1: ఈ వేదాంతం నుండి తన మనసును లగ్నం చేసుకున్నాడు.
2: హీ హ్యాడ్ ఫిక్స్డ్ హిస్ మైండ్ ఇన్ వేదాంత.
1: కనుక ఏకాత్మ భావంతో ఉన్నాడు.
2: హీ హ్యాడ్ ఓన్లీ ది ఫీల్ ది
1: అమనస్కుడైనాడు.
2: హీ వాస్ అన్ అమనస్క.
1: ఏమేమో చెప్తున్నాడు కానీ అతను చెప్పినటువంటి వేదాంతం నుండే లక్ష్యం పెట్టుకున్నాడు ఈ యొక్క జనకుడు.
2: హీ కెప్ట్ హిస్ కాన్సన్ట్రేషన్ ఓన్లీ ఆన్ వేదాంత.
1: ఈ చుట్టూ ఉన్నటువంటి యువకులైనటువంటి వారి దృష్టి అంతా కూడా మిథిలాపురం పైన ఉంటుండాలి.
2: ది అదర్ పీపుల్ హూ ఆర్ అసెంబ్లింగ్ దేర్
1: మంటలు మండుతున్నాయి, పొగలు లేస్తున్నాయి.
2: ద ఫ్లేమ్స్ వర్ రైజింగ్ అండ్ ది స్మోక్ వాస్ కమింగ్.
1: కొంతమంది ఈ శిష్యుల లోపల అయ్యో మా బంధువులు ఉన్నారు, మా తల్లిదండ్రులు ఉన్నారు, వారేమైపోయినారు ఏమో అని ఈ చాపలంతా మూట కట్టుకుని పరిగెత్తున్నారు మిథిలాపురం వైపున.
2: సమ్ ఆఫ్ ది డిసైపుల్స్ హూ హాడ్ అసెంబ్లెడ్ దేర్ బిగాన్ రన్నింగ్ టువర్డ్స్ మిథిలాపురం థింకింగ్ ఆఫ్ దేర్ రిలేటివ్స్ అండ్ దేర్ పేరెంట్స్ హూ వర్ ఇన్ ది టౌన్.
1: అభిమాన మమకారములు వీడియందు బయటపడ్డాయి.
2: ది ఈగోయిజం అండ్ అటాచ్మెంట్ విచ్ ఆర్ హిడెన్ ఇన్ దేర్ హార్ట్.
1: మరి కొంతసేపు అయ్యేటప్పటికి సుకుడు చెప్పాడు, సుక జనక మీ అంతఃపురంలో కూడా ప్రవేశించింది అగ్ని అన్నాడు.
2: ఆఫ్టర్ సమ్ టైమ్ Suka told King Janaka, Janaka, this fire has spread to your palace also.
1: కాని దానికి కూడా నీ మాత్రం చెల్లించలేదు.
2: Even for that, King Janaka did not take note of it or move.
1: అనాసక్తిలో ఉంటున్నాడు తాను.
2: He was with a feeling of anasakti.
1: ఆసక్తి కూడా నా ఆత్మాసక్తి.
2: His asakti or interest was only in atma.
1: అది తప్ప అన్య భావములు అతని యందు ఏమాత్రము లేవు.
2: Excepting for the feeling of atma, he did not have any other feeling.
1: కట్టగలపటికి ఈ పంచశిఖుడు దిశికుడు వీరందరూ ఉండేటువంటి వారు కూడా కొంత కంగారు పడ్డారు. పండితులు
2: గ్రేట్ స్కాలర్స్.
1: కానీ పండితులైనప్పటికీ ఆసక్తిని కేవలం నిర్మూలం చేసుకోలేకపోయారు.
2: దే మైట్ హావ్ బీన్ స్కాలర్స్ బట్ దే హాడ్ నాట్ కిల్డ్ దిస్ ఆసక్తి.
1: వారు కూడా జనకునికి చెప్పడానికి భయపడ్డారు.
2: They were also afraid of telling King.
1: ఈ మంటలంతా కంటికి కనిపిస్తున్నాయి.
2: They were able to see from there all those flames.
1: Raja, Raja, Raja అని అనేక విధములుగా కూడా వాళ్ళు ప్రార్థించారు.
2: They began praying, King, O King, O King.
1: ఇతను సమాధి స్థితుడయ్యాడు.
2: He entered into a state of samadhi.
1: ఆత్మానందాన్ని అనుభవిస్తున్నాడు.
2: He was enjoying the bliss of
1: ఆత్మ. కంటి నుండి ఆనంద బాష్పములు కారుతున్నాయి.
2: The tears of joy were spreading, rolling down.
1: దేహం కానీ మనసు కానీ చలించలేదు.
2: He did not waver his body.
1: ఇలాంటి స్థితి ఎందున్నటువంటి జనకును చూచి శుకుడు తనలో తాను ఆనందించుకున్నాడు.
2: Suka, who observed this particular state of King Janaka,
1: కొంతమంది పరిగెత్తిపోయినటువంటి ఈ శిష్యులందరూ కూడాను ఇప్పుడు అగ్ని ఆరిపోయింది అని తిరిగి వెనుకకు వచ్చేస్తారు.
2: Those disciples who ran away towards Mithilapura, they returned saying that this place of
1: Sukru chippadu ee chittu undinatvanti shishyulnu chusi.
2: Then Suka told the other disciples who were being seated there,
1: nayana neenu 2 gantala aalasyam cheyatamu ఇతను మహారాజని చక్రవర్తిని గొప్పవాడని అతని వల్ల నాకేమో గొప్ప జరుగుతుంది అనేటువంటి ఈ తుచ్చమైన వాంఛన నాకేమాత్రము లేవు.
2: వెల్ చిల్డ్రన్, ఐ హావ్ నాట్ డిలేడ్ మై స్టార్టింగ్ ఆఫ్ మై డిస్కోర్స్ ఫర్ 2 అవర్స్ బికాస్ హీస్ ఎ కింగ్, హీస్ ఎ గ్రేట్ మ్యాన్.
1: అర్హుడైనటువంటి వాడి కోసం నేను ఇంతవరకు ఆశించాను. అర్హుడు,
2: హీఈస్ ఎ పర్సన్ హూ డిజర్వ్స్, దేర్ ఫోర్ ఐ జస్ట్ డిలేడ్.
1: అర్హత కలిగినటువంటి వాడు ఈ జనక మహారాజే.
2: హి హాస్ ది అథారిటీ ఫర్ దట్ పర్టికులర్ థింగ్.
1: మీరు కేవలం ఆలకించేటువంటి వారే కానీ అర్హులు కాదు.
2: యు ఓన్లీ లిజన్ బట్ యు డు నాట్ హావ్ ఎనీ రైట్.
1: అందువల్ల ఇలాంటి వీరికి వందల మందికి చెప్పేటువంటి దానికంటే అతనికి ఒక్కనికైనా కూడా చెప్పడం చాలు.
2: Instead of telling people who do not have that right and authority in the hundreds, I can tell at
1: least one person
2: with a lot of interest.
1: కేవలం మమకార అభిమానములతో,
2: with a feeling of attachment,
1: దురహంకారములతో,
2: with a feeling of egoism,
1: కూడినటువంటి వారికి ఎంత చెప్పి కూడాను ప్రయోజనం లేదు.
2: What is the use of telling a lot of things to such people?
1: ముందును జలములో వేసినట్టుగా ఉంటారు.
2: It is something like throwing a stone into the water.
1: ఎన్ని సంవత్సరములు ఈ గుండు జలములో ఉండినప్పటికీ ఈ జలమును పీల్చుకునేటువంటి స్వభావం దానికి లేదు.
2: For a number of years this stone may be inside water, but it would not be able to absorb a drop.
1: జనకునేటువంటి వాడు ఒక్కడు చిక్కినా కూడా చాలు.
2: Even if I can get one person like Janaka, it would be sufficient.
1: Taluku beluku raallu tattadela.
2: Why have useless shining stones in number
1: of them?
2: If there is at least one gem which is valuable, that would be
1: sufficient. Panta pandani bhoomi 10 ekaramu lela.
2: Why to have barren land of 10 acres?
1: Konchamaina chaalu manchi bhoomi.
2: If you can have a small fertile land, that would be sufficient.
1: ఒక్క జనకుడు పవిత్రుడైనాడంటే తన రాజ్యమంతా పవిత్రం గావించగలడు.
2: ఈ వన్ కింగ్ జనక కెన్ బికమ్ సేక్రెడ్, హీ కెన్ ట్రాన్స్ఫార్మ్ ది ఎంటైర్ కింగ్డమ్ ఇంటూ సేక్రెడ్.
1: కనుక అట్టి చక్రవర్తిని ఉత్తమ చక్రవర్తిగా రాజయోగిగా తీర్చిదిద్దటం కోసమని శుకుడు ఇన్ని విధములుగా ప్రయత్నించాడు.
2: Suka tried in all these ways in order to make King Janaka one sacred king.
1: ఈ భగవద్గీత ఎందు కూడాను ఉత్తముడైనటువంటి అర్జునుడు.
2: ఈవెన్ ఇన్ భగవద్గీత ఆల్సో for a sacred person like Arjuna,
1: indi nigraham kala arjunudu,
2: Arjuna who had control of senses,
1: manasikti swabhavam kalavadu,
2: he had that particular feeling of
1: telivitetalalo maha praveenudu,
2: he was extremely skilled,
1: tapasikti adhikanga untundali,
2: he had a lot of power of kanans,
1: raga dveshamulo sadhyamainta varakunu panagudrukunnatundi vadu,
2: he was to a great extent suppressed attachment.
1: Ilanti arjunni sarini sthiti lopala unchinappude bhavishyattu chala జగత్తునకు ఎంతైనా కూడా నువ్వు ఆనందమును చేకూర్చగలడను అనేటువంటి ఉద్దేశంతోనే ఈ కృష్ణుడు అర్జునుడికి ఇంత బోధించడానికి ప్రయత్నించాడు.
2: విత్ ది ఇంటెన్షన్ దట్ ఇఫ్ అర్జున కెన్ బి కరెక్టెడ్, ఇట్ వుడ్ బి ఆఫ్ ఎ గ్రేట్ హెల్ప్. కృష్ణ టుక్ సో మచ్ ఆఫ్ కేర్ టు టీచ్ ఆల్ దీస్ థింగ్స్ టు అర్జున.
1: దేవతలను కూడా మెప్పించినటువంటి గుణం కలిగినటువంటి వాడు అర్జునుడు.
2: అర్జున హ్యాడ్ ది కెపాసిటీ అండ్ వర్చ్యూ టు
1: ఎట్టి సమయం నందైనా కూడా ఇంద్రియాన్ని చెలింపజేయనటువంటి ఒక ధీరుడు.
2: అండ్ వాట్ ఎవర్ సర్కమ్స్టెన్సెస్ బి ఇట్, హీ హ్యాడ్ కంట్రోల్ ఆఫ్ సెన్సెస్ కంప్లీట్లీ.
1: అందుకోసమని అతనికి అనేక విధమైనటువంటి బిరుదులు కూడాను అందుకున్నాడు.
2: దట్ ఈస్ ద రీజన్ వై హీ హాస్ గాట్ ఎ నంబర్ ఆఫ్ టైటిల్స్.
1: అర్జున
2: ఇస్ వన్,
1: పవిత్ర హృదయమైనటువంటి వాడు,
2: సేక్రెడ్ హార్టెడ్ పర్సన్.
1: ఫల్గుణ
2: ఇస్ అనదర్. పార్థివ,
1: కిరీటి,
2: శ్వేతవాహనం,
1: భయంకరమైనటువంటి చర్యలు అతను చేసేటువంటి చర్యలు జగత్తునంతా అదిరించేటువంటి అంత బలవంతుడు
2: He could undertake acts which could terrify and frighten the entire world. Such powerful person he was.
1: ఎవ్వరు కూడాను సాధించలేనటువంటి ధనుసుడైన కూడాను ఇంద్రియాన్ని చెలింపజేయనటువంటి ఒక ధీరు.
2: And whatever circumstances be it, he had control of senses completely.
1: అందుకోసమని అతనికి అనేక విధమైనటువంటి బిరుదులు కూడాను

0: acts which could terrify and frighten the entire world. Such powerful person he was.
1: Yavvaru kudanu sadhinchaleni danasunu kudanu sadhinchadu.
0: A weapon which could not be accomplished and conquered by any person.
1: Hrudayam lopala sivadhanasuga anaga pinakamuga undinatvantadi.
0: It was in the form of pinaka with Shiva.
1: Tetayugamlo sivadhanasuga vachindi.
0: It took the form of a weapon of Shiva in Treta Yuga.
1: Dwapara Yugamlo adhe gandivanga vachindi.
0: The same thing became gandiva in Dwapara
1: Yuga. Janaka Maharajulo undinatvanti sivadhanasu idiye.
0: The same thing was with King Janaka.
1: శివుడి దగ్గర ఉండినటువంటి పినాకం కూడాను ఇదియే.
0: ద సేమ్ థింగ్ వాజ్ విత్ శివ ఇన్ ది ఫారం.
1: ఇలాంటి మహాశక్తిని కూడాను శివానుగ్రహాన్ని పొంది సాధించినటువంటి మహాధీరుడు.
0: బై అర్నింగ్ గ్రేస్ ఆఫ్ శివ హి వాజ్ ఏబుల్ టు కాంకర్ సచ్ ఎ గ్రేట్ వెపన్.
1: కనుకనే అర్జునుకు ఈ విధమైనటువంటి జ్ఞానమును బోధించినప్పుడు జగత్తునకంతా కూడాను ఇది సార్థకం కాగలదని తన యొక్క సంకల్పం.
0: హిస్ విషన్ హిస్ సంకల్ప వాజ్ ఇఫ్ సచ్ ఎ గ్రేట్ భగవద్గీత ఇస్ టాట్ టు అర్జున ది ఎంటైర్ వరల్డ్ వుడ్ గెట్ ది బెనిఫిట్.
1: మనం ఆహారమును నోటి ద్వారా జఠరమును కంపించినప్పుడే జఠరం నుంచి సర్వాంగమును కూడా దాన్ని సప్లై చేయగలదు.
0: త్రూ అవర్ మౌత్ వెన్ వీ ఆఫర్ ఫుడ్ టు ద స్టమక్ త్రూ ద స్టమక్ ది ఎంటైర్ ఫుడ్ విల్ రీచ్.
1: అదే విధంగానే ఒక అర్జునుడికి మాత్రమే ఇది అందించినప్పుడు అర్జును ద్వారా కూడాను యావత్ జగత్తును కూడాను దీనిని ప్రసరింప చేయగలడు.
0: జస్ట్ ఆఫ్ ద ఫుడ్ రీచెస్ టు ఆల్ ద లిమ్స్ ఆఫ్ ద బాడీ వెన్ ఇట్ ఇస్ ఆఫర్ టు స్టమక్ వెన్ ఇట్ ఇస్ గివెన్ టు అర్జున ఇట్ విల్ రీచ్
1: పార్థివ.
0: His name is Parthiva.
1: Parthiva అనగా పృథ్వీ పుత్రుడు అనేటువంటి యొక్క అర్థం.
0: Parthiva means son of earth.
1: కనుక అందరు కూడా పృథ్వీ పుత్రులే.
0: All of us are sons of earth.
1: ఇలాంటి ప్రజలకంతా కూడా ప్రతినిధిగా ఉండినటువంటి వాడు అర్జునుడు. కనుక అర్జునుడిని పవిత్రంగా చేసినప్పుడు ఈ జగత్తునంతా కూడాను జనులందరినీ కూడాను తాను పవిత్రం చేయగలడు అనేటువంటి యొక్క విశ్వాసం చేతనే అర్జునుడికి గీతను బోధించడానికి ప్రయత్నించాడు.
0: As Arjuna was a representative of all the human beings, if he can be confirmed converted into a sacred person, through him the whole world would be converted with this
1: feeling. Karma kante nishkama karma uttamu annadu.
0: Compared to action, action without fruits is greater.
1: Nishkama karma kante anasakti karma varinta uttamu annadu.
0: Anasakti action is greater than nishkama action.
1: Kani anasakti kante sampil purtiga arpitamaga avinchunnatundi karmalu aachinchatame marinta shrestham annadu.
0: Action offered completely to the Lord is more sacred than all this.
1: Karukane kattagarapuka sarva dharma parityajya mam ekam saranam vidya annadu. Anni naaku arpitam cheyamannadu.
0: In this context only he commanded him to offer everything to Krishna.
1: Aya sthayini patti bodhalu salputu vachadu Krishnudu.
0: Depending upon the state of evolution he began teaching things.
1: Kanuka prati manavudu kodunu prathama sthayi lopala కర్మలు ఆచరించాలి.
0: ఇన్ ద ప్రైమరీ స్టేజ్ ఎవ్రీ హ్యూమన్ బీయింగ్ విల్ హావ్ టు పర్ఫార్మ్ యాక్షన్.
1: కర్మను ఆచరించకుండా సోమరి తత్వానికి ఏమాత్రం కూడా అభివృద్ధి పరచరాదు.
0: వితౌట్ పర్ఫార్మింగ్ యాక్షన్ వన్ షుడ్ నాట్ డెవలప్ లేజినెస్.
1: సోమరత్వాన్ని దైవము ఏమాత్రం కూడా అంగీకరించడు.
0: గాడ్ వుడ్ నెవర్ అప్రూవ్ ఆఫ్ లేజినెస్.
1: సోమరి జగత్తునకు ఏమాత్రము పనికిరానటువంటి వాడని నిరూపించాడు.
0: ఏ లేజీ పర్సన్ ఈజ్ అబ్సల్యూట్లీ యూజ్లెస్ ఫర్ ద వరల్డ్ దిస్ హెస్ బీన్ ప్రూవ్డ్.
1: కనుక అలాంటి సోమరులను నేను ఏమాత్రం కూడా అంగీకరించనన్నాడు.
0: ఐ డు నాట్ అప్రూవ్ ఆర్ ఎన్కరేజ్ సచ్ లేజీ పీపుల్.
1: కర్మను ఆచరించాలి.
0: యు షుడ్ పర్ఫార్మ్ యాక్షన్.
1: నిష్కామ కర్మలో ప్రవేశించాలి.
0: యు షుడ్ ఎంటర్ ఇంటు నిష్కామ కర్మ.
1: అది క్రమక్రమేణా అది యోగంగా మార్చాలి.
0: గ్రాడ్యువల్ యూ షుడ్ ట్రాన్స్ఫార్మ్ దట్ ఇంటు యోగ.
1: ఈ యోగమును యజ్ఞంగా అభివృద్ధి పరచాలి.
0: దిస్ యోగా షుడ్ బికమ్
1: యజ్ఞంలో సర్వమును త్యాగం చేయాలి.
0: ఇన్ యజ్ఞ యు షుడ్ రినౌన్స్ ఎవ్రీథింగ్.
1: ఇది గీత యొక్క ప్రధానమైనటువంటి యొక్క అంతరార్థము.
0: దిస్ ఈస్ ది ఇన్నర్ సిగ్నిఫికెన్స్ ఆఫ్
1: స్వార్థము,
0: సెల్ఫిష్నెస్,
1: రాగము,
0: అటాచ్మెంట్,
1: ద్వేషము,
0: హేట్రెడ్,
1: మమత్వము,
0: మైనస్,
1: అహంకారము,
0: ఈగోయిజం.
1: ఈ నిర్మూలము గావించే నిమిత్తమై ఈ యొక్క గీత ఇన్ని విధములైనటువంటి శిరస్సును ధరించి అనేక రూపములుగా అనేక మందిని ఆదరిస్తూ వచ్చింది.
0: గీత టుక్ సో మెనీ ఫారమ్స్ ఇన్ ఆర్డర్ టు డిస్ట్రాయ్ ఆల్ దీస్ థింగ్స్ అండ్ హెల్ప్ సో మెనీ పీపుల్ టు డెవలప్.
1: ఈ గీత కల్పవృక్షం వంటిది.
0: గీత మేబీ కంపేర్ టు విష్ఫుల్.
1: ఎవరు ఏ విధమైనటువంటి ఫలితం ఆశిస్తే ఆ ఫలితాన్ని అందిస్తుంది.
0: వాట్ ఎవర్ థింగ్స్ ఆర్ డిజైర్డ్ ఫ్రమ్ గీత.
1: ఎవరు ఏ విధమైనటువంటి అర్థాన్ని తీసుకుంటే ఆ అర్థంగా ఇది అన్వయిస్తుంది.
0: వాట్ ఎవర్ మీనింగ్ ఇస్ టేకన్ ఫ్రమ్ గీత
1: దీనికి ఇది అర్థమో అదే అర్థమని ఎవరు నిర్ణయించేటువంటి అధికారం లేదు.
0: నో వన్ హాస్ గాట్ ఎనీ అథారిటీ టు సే దిస్ ఇస్ ది మీనింగ్ ఫర్ దిస్.
1: కల్పవృక్షంలో ఈ పంటనే పండాలి, ఈ ఫలమే రావాలనేటువంటిది ఎవరు నిర్ణయించగలరు?
0: హౌ కెన్ ఎనీ పర్సన్ డిసైడ్ వాట్
1: కోరిన దాన్నంతా అందిస్తుంది.
0: వాట్ ఎవర్ యూ డిజైర్ ఇస్ గివన్.
1: కనుకని గీతయే వేదాంత ఊట.
0: దేర్ఫోర్ గీత మే బి డిస్క్రైబ్డ్ యాజ్ ది వెరీ ఎసెన్స్.
1: గీతయే బంగారు మూట.
0: దిస్ ఈస్ ది ఏ బ్యాగ్ ఆఫ్ గోల్డ్.
1: గీతయే మంచి పూల బాట.
0: దిస్ ఈస్ ఏ ఫ్లవరీ పాత్.
1: గీతయే సాధకు

0: ಭೂತ.
1: ದಿಸ್ ಗೀತ ಇಟ್ಸೆಲ್ಫ್ ಈಸ್ ಎ ಸಪೋರ್ಟ್ ಫಾರ್
0: ಅದೇ ಆ ಗೀತನೇ ಸಂಸಾರಿಕ ಗೀತ.
1: ದಿಸ್ ಇಟ್ಸೆಲ್ಫ್ ಹೆಲ್ಪ್ಸ್ ಯು ಟು ಸ್ವಿಮ್.
0: ಅನ್ನಿಟ್ಟಿನಿ ದಾಟಿಂಚೇಟುವಂಥದ್ದು ಈ ಗೀತ.
1: ಗೀತ ಕ್ಯಾನ್ ಯು ಮೇಕ್ ಯು ಟ್ರಾವೆಲ್ಸ್ ಎನಿಥಿಂಗ್.
0: ಕಾನೂ ಇಷ್ಟಂ ಲೇನಿಟ್ ವಾಡು ಗೀತನು ಗೀತಗಳ ಕೂಡ ಗೀಯಚ್ಚು.
1: A person who does not like Gita may be taken it as a cross.
0: Inta sarku deenini evarevari bhavanu praskarinchukoni aa arthamulu pondutu untayi.
1: In the context of one's feelings one gets the meaning.
0: Deeniki puramu mana Balaraju cheppadu.
1: Earlier to this Balaraju told
0: Ganapati shlokam cheppadu.
1: He gave the shloka of Ganapati.
0: Shuklam bharadharam vishnu sasivarnam chaturbhujam prasannavadanam jayi.
1: శుక్లాంబరధరం విష్ణు శశివర్ణం చతుర్భుజం.
0: ఇక్కడ అతను చెప్పినటువంటి అర్థం లోపల తెల్లటి వస్త్రములు ధరించినటువంటి
1: విష్ణు హూ మీన్స్ హీఈస్ ఆల్ పర్వెంట్
0: సర్వత్రా ఉండేటువంటి వాడు ఆమ్నీ ప్రెసెంట్ అని.
1: హీఈస్ ఆమ్నీ ప్రెసెంట్.
0: శుక్లాంబరధరం విష్ణు శశివర్ణం బూడిద రంగు కలిగినటువంటి వాడట అతను.
1: Of the ash color
0: chandamama rangu tho unnadata.
1: He was the color of the moon
0: aakasha rangunu dharinchadata.
1: He was bluish
0: danini vibhuti rangu antaru.
1: The same thing is described as the color
0: chaturbhujam. Naalugu chetulu undayata atniki.
1: He has been described as to have
0: chaturbhujam sasivarnam chaturbhujam prasanna vadanam. ఎప్పుడే కాని దుఃఖమని కాని ఆనందమని కాని రెండిటికి పొంగి కుంగేటువంటి యొక్క ముఖం లేదు అతనికి. ఎప్పుడు ప్రసన్నవదనుడై ఉన్నాడట.
1: హి వాస్ ది మోస్ట్ ప్లీజింగ్ సేక్రెడ్ ఫేస్ విచ్ డస్ నాట్ ఎగ్జిబిట్ ఎనీ ఫీలింగ్ ఆఫ్ ఎనీ.
0: ఈ విధంగా భక్తులు వినాయకుణ్ణి ప్రార్థిస్తూ వస్తుంటారు.
1: దిస్ వే ఎ డివోటీ విల్ బి ప్రేయింగ్ టు కింగ్ లార్డ్ వినాయక.
0: ఆస్తికుల యొక్క భావము.
1: దిస్ ఇస్ ది ఫీలింగ్ ఆఫ్ బిలీవర్.
0: దీనిని నాస్తికులు ఇంకొక రీతిగా కూడా వర్ణిస్తూ వస్తారు.
1: Non-believers may describe the same thing.
0: Shuklambaradaram tellani battalu mosedi.
1: Shuklambaradaram refers to the one which carries white clothes.
0: Ekkadu uchina undetvantidi.
1: Wherever you see you find it.
0: Prasanna vadanamto undetvantidi.
1: It is one which does not exhibit any feeling at all.
0: Vibhuti rangutho chernatvantidi.
1: It has got ash color.
0: Chaturbhujamulu kaligineatvantidi. Naluku kaallu kaligineatvantidi.
1: It has got four hands.
0: Gaadidi annaru.
1: They attribute all these things and describe it as an ass.
0: Chakala vaadintlo tellani guddalu mosukoni ostuntadi adi.
1: It will be carrying white clothes from washroom.
0: Shuklambaradharam.
1: This is the meaning of Shuklambaradharam.
0: Vishnuhu danni katteyadi chakala vaadu ekkadante akkadi ichi pettesestuntadu.
1: A washman doesn't tie it down to any place.
0: Adi bazaar lo chuchina tirugutuntadi, inda mundu chuchina tirugutuntadi, pantallo chuchina tirugutuntadi.
1: You can find it roaming before in the roads, in front of the house and everywhere.
0: చూడండి,
1: దిస్ ఇస్ విష్ణు.
0: చతుర్భుజం నాలుగు కాళ్ళు.
1: చతుర్భుజం ఫోర్ లెగ్.
0: అది ప్రసన్నవదనం.
1: అండ్ ఇట్ హ్యాస్ ది మోస్ట్ ప్లీజింగ్ ఫేస్.
0: ఈ విధంగా నాస్తికులు ఆస్తికులు.
1: ఎ బిలీవర్ అండ్ ఎ నాన్ బిలీవర్ ఇన్ దిస్.
0: ఆసక్తులు అనాసక్తులు.
1: ఎ పర్సన్ హూ ఇస్ ఇంట్రెస్టెడ్ అండ్ డిస్ఇంట్రెస్టెడ్.
0: భక్తులు భుక్తులు.
1: డివోటీస్ అండ్ ఆల్సో
0: యుక్తులు రక్తులు.
1: ఎ పర్సన్ హూ ఇస్
0: విరక్తులు అనుభక్తులు. అందరికీ అన్ని రకములైనటువంటి యొక్క మార్గంలో దీన్ని ప్రబోధిస్తుంది.
1: ఇన్ దిస్ వే ఇట్ విల్ బి గివింగ్ డిఫరెంట్ మీనింగ్స్ టు డిఫరెంట్ టైప్స్.
0: కనుక గీత ఎవరి భావమును పురస్కరించుకుని ఆ అర్థమును బోధిస్తూ పోతుంది.
1: బేస్డ్ అపాన్ ది ఫీలింగ్ ఆఫ్ డిఫరెంట్ పీపుల్ ది మీనింగ్ ఈస్ గివెన్ బై గీత టు డిఫరెంట్.
0: కనుక ఇది సామాన్యమైనటువంటి వృక్షము కాదు.
1: దిస్ ఈస్ నాట్ ఎన్ ఆర్డినరీ ట్రీ.
0: మహాకల్ప వృక్షం.
1: దిస్ ఈస్ ఎ గ్రేట్
0: కామధేనువు.
1: దిస్ ఈస్ ఎ సేక్రెడ్ కౌ.
0: ఎవరికి తోచిన అర్థాన్ని వాడు తీసుకోవచ్చు.
1: You can take the meaning as you like.
0: Samudramulo ananta jalam untundi kaladu.
1: There is plenty of water in the ocean.
0: Kani evaru entinta patram teeskonu potaro anta patrane thanu teeskonu.
1: But each one can get water depending upon the vessel that he takes.
0: Kanuka patra bhedam unnadi kani indulo ye mattamu jalamlo bhedam ledu.
1: There is difference only in the size of the vessel but so far the water
0: kanuka mana bhavamulo lopala aneka rakamuluga undavachchu.
1: There may be differences in our feelings.
0: Geeta matramu okkati.
1: బట్ భగవద్గీత ఈజ్ ఓన్లీ వన్.
0: మానవత్వాన్ని దైవత్వంగా మార్చేటువంటి స్వభావం.
1: ఇట్స్ నేచర్ ఈస్ టు ట్రాన్స్ఫార్మ్ హ్యూమానిటీ ఇంటూ డివినిటీ.
0: ఇలాంటి దివ్యత్వంతో కూడినటువంటి యొక్క ఆత్మతత్వాన్ని నిరూపిస్తుంది. కనుక ఇలాంటి గీతను మనము ఏ విధమైనటువంటి రీతిగా కూడాను దీన్ని చులకన చేయక శ్రద్ధాభక్తులతో దీనిని ఉచ్చరించి పఠించి అర్థమును గుర్తించి ఒకటి రెండైనా కూడా మీరు ఆచరణలో ఉంచడానికి ప్రయత్నం చేసినప్పుడే ఈ గీతా పారాయణము గీతా ప్రబోధలు సార్థకమవుతాయి.
1: Such a sacred book as this, we should not take it lightly. With a lot of interest, with a lot of devotion, we would approach and we would chant that with a lot of interest and practice at least one or two things. Then only we get the fulfillment of life.
2: That was the 32nd in a series of 34 discourses Bhagavan delivered on Gita in 1984. In this discourse, which he delivered on 14th September 1984, Bhagavan explained the secret behind performing action without the expectation of its result.

0: బుద్ధిశక్తి పరాక్రమం ఉత్సాహం. ప్రేమస్వరూపులైన విద్యార్థులారా,
1: స్టూడెంట్స్ ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్,
0: ఉత్సాహం సాహసం ధైర్యం బుద్ధిశక్తి పరాక్రమం షడేతి యతి తిష్టంతి తత్ర దేవ సహాయకృతం. ఏ రంగమునందైనను, ఏ కాలమునందైనను, ఏ మానవుడైనను ఈ సత్సంపత్తితో కూడినటువంటి యొక్క ఆరు గుణములు కలిగినటువంటి వాడు సర్వత్రా విజయమునే సాధిస్తాడు.
1: ఇన్ ఎవ్రీ ఫీల్డ్ ఎట్ ఎనీ పాయింట్ ఆఫ్ టైమ్ ఎవ్రీ మ్యాన్ ఈజ్ బౌండ్ టు బి సక్సెస్ఫుల్ ఇఫ్ హ్యాస్ గాట్ ఆల్ దీస్ సిక్స్ ఎసెన్షియల్ క్వాలిటీస్.
0: ఈ షడ్గుణములే మానవుని సకలేశ్వర్య సంపన్నునిగా గావిస్తుంది.
1: These are the six qualities that makes man exalted with all the prosperity.
0: ee shadgunamulu kaliginatvanti manavuni sarva vijayamulu kodunu varistundi.
1: The man with these six qualities is bound to be successful in every field.
0: Aithe ee sadgunamulaku aneka vidhamulainti avantaramulu addu tagulutu untayi.
1: However, for these six qualities there are certain obstacles on the way.
0: Vidyarthiki madhya madhya parikshalu ye vidhamga addu tagulutundano ade vidhamgane ee sadgunamulu yandu kudanu parikshinche nimittamai avantaramulu addu tagultu untayi.
1: Just as student faces examinations, we also face the test as we achieve these six qualities.
0: Idi tamaya oka bhavishyattunaku ఉన్నత సోపానమనే భావించాలి.
1: వన్ హ్యాస్ టు కన్సిడర్ ఎ స్టెప్ ఆన్ ద ల్యాడర్ లీడింగ్ టు ద ఫ్యూచర్.
0: ఈ యొక్క అడ్డులే కష్టములు, నష్టములు, దుఃఖములు, విచారములు, నిందలు, నిష్ఠూరములు, ఇలాంటి కొన్ని అవాంతరమైన బాధలు మనకు అడ్డు తగులుతూ ఉంటాయి.
1: ది అబ్స్టకల్స్ సచ్ అస్ లాస్, ద పెయిన్, ద బ్లేమ్, these are all the obstacles that come on the way.
0: Veetinanni kudanu dhairyamto aatmavishwasamto edurkoni danini tattukoni nettukoni munduku saagi povalsi vastundi.
1: One has to resist with all the courage and faith.
0: Vidyarthuliyandu aatmavishwasamu atyavasaramainadi.
1: Students need essentially self confidence.
0: Ee aatmavishwasame lekundina ee sadgunamulainatundi sampatti manamunu andukolemu.
1: Without the self confidence one cannot have these six qualities.
0: Kana aatmavishwasamu prati manavuniki prana samanam.
1: Therefore self confidence is the life breath of every man.
0: Ee naati vidyarthuliyandu ee aatmavishwasamunu kolpoyi kevalam bhautikamu laukikamu prakrutamainatundi oka vishayavasaniyandu taanu praveshinchi ashantiki guri ayi kevalamu aneka avasthalanu andukuntunnadu.
1: But the student today is carried away by physical, worldly, fleeting pleasures and is restless.
0: Kanuka aatmavishwasamunu abhiruddhi parchukoni annintikini daivam kalaladinatundi yokka vishwasamuto manamu jeevithamulo praveshinchali.
1: Therefore we have stepped into our life with self confidence that there is God with us.
0: Vishwamitrudu bhujabalamunu buddhibalamunu astrabalamunu ఆధారం చేసుకుని దైవబలంతో దీవించుతున్నటువంటి యొక్క వశిష్ఠుల వారిపైన యుద్ధములకు పూనుకున్నాడు.
1: విశ్వామిత్ర బేస్డ్ ఆన్ ది ఫిజికల్ స్ట్రెంగ్త్ అండ్ హిస్ ఆర్చర్ అండ్ ఇంటెలిజెన్స్ హి వాజ్ రెడీ టు ఫైట్ విత్ వశిష్ఠ.
0: కానీ కడపటికి సత్యాన్ని గుర్తించి దైవబలమే నిజబలము, ఆత్మబలమే నిజబలము అని విశ్వసించి ఈ భౌతిక బలమును త్యజించి తాను తపస్సును కేగాడు.
1: But what happened ultimately? He could know the divine strength and the strength of the spirit would only ultimately stand and then left the place టు పెనెన్స్.
0: ఈ లౌకిక బలములు కేవలం బలములు కాదు, దుర్బలములే.
1: ద ఫిజికల్ స్ట్రెంగ్త్ ఇస్ నో స్ట్రెంగ్త్ అట్ ఆల్, ఇట్ ఇస్ వీక్.
0: ఈ ప్రాప్తమైనటువంటి శక్తులు అన్ని కూడా నిశ్శక్తులే.
1: ద ఫిజికల్ పవర్ ఇస్ నో పవర్, ఇట్ ఇస్ వీక్నెస్.
0: ఈ భౌతికమైనటువంటి యొక్క సంపదలు అన్ని కూడా కేవలం అశాశ్వతములే.
1: ద వరల్డ్లీ ప్లెజర్స్ ఆర్ టెంపరరీ.
0: ఇలాంటి వాటి మానవుడు ఈనాడు అరులు చాచి తన యొక్క దివ్య శక్తిని కూడా కోల్పోతున్నాడు.
1: బట్ మ్యాన్ ఈజ్ ఆఫ్టర్ దీస్ ఫ్లీటింగ్ ప్లెజర్స్ అండ్ ఈస్ ఫర్గెటింగ్ హిస్ డివైన్ ఇమ్మనెంట్ స్ట్రెంగ్త్.
0: కనుక విద్యార్థులు ఆత్మవిశ్వాసమును అభివృద్ధి పరచుకుని ప్రతి ఆట యందు, ప్రతి పాట యందు, ప్రతి మాట యందు కూడాను తమ యొక్క దివ్యశక్తిని బహిర్గతం గావించుకోవాలి.
1: Therefore, students will have to develop the self-confidence and express divinity in every game, in every song, and every word they utter.
0: అయితే కొన్ని సమయములందు, సందర్భములు యందు తన యందు దాగి ఉన్నటువంటి యొక్క బలహీనత అప్పుడప్పుడు పైకి వస్తుంటాది.
1: However, at times, on certain occasions, the inner weakness expresses out.
0: అది ఏ మానవుని యొక్క బలహీనత.
1: దట్ ఈస్ ద వీక్నెస్ ఆఫ్ మ్యాన్.
0: కష్టములకు లొంగిపోవటము, దుఃఖములకు విచారించడము, బాధలను ఓర్చుకోలేకపోవటము, ఇవన్నీ కూడా కేవలము మానవుని యందు దాగినటువంటి యొక్క బలహీనతలే.
1: ద ఇన్నర్ వీక్నెస్ ఆఫ్ మ్యాన్ లైస్ ఇన్ నాట్ ఏబుల్ టు బేర్ ద సఫరింగ్, నాట్ ఏబుల్ టు కంటైన్ ద మిజరీ, నాట్ ఏబుల్ టు బేర్.
0: దీనికి ఏమాత్రం కూడా మనం భయపడకూడదు.
1: వీ షుడ్ నాట్ బి అఫ్రైడ్ ఆఫ్ ఎనీథింగ్.
0: బీ ఫియర్లెస్. ఆ విధమైనటువంటి ధైర్యంతో, సాహసంతో దానిని మనం ఎదుర్కొన్నప్పుడు అన్నింటి ఎందు కూడా మనము విజయాన్ని సాధిస్తాం.
1: When we face all these things with the courage and valor, you are bound to be successful.
0: కాన మనము ఆత్మవిశ్వాసాన్ని పెంచుకుని అన్ని రంగముల ఎందు కూడా మనం ప్రవేశించి విజయాన్ని సాధిస్తూ రావాలి.
1: Therefore, we should develop the self-confidence and come out victoriously in every field.
0: అయితే మానవునికి ఈ సద్గుణముల వల్ల కలిగేటువంటి యొక్క లాభం ఏమిటి?
1: However, what is the profit that one gets out of these six qualities?
0: ఈ సద్గుణముల వల్ల అనేక విధములైనటువంటి యొక్క భౌతిక సుఖములు, ఆధ్యాత్మిక సుఖములు కూడా పొందగలుగుతాం.
1: With the virtue, we'll have the physical pleasure and also spiritual profit.
0: ఆత్మవిశ్వాసం అనేటువంటిది తనను తాను ఉద్ధరించే నిమిత్తమై ఏర్పడినటువంటిదే కాని ఏ లోకమునో, ఏ ప్రపంచమునో, ఏ సమాజమునో ఉద్ధరించేటువంటి నిమిత్తం కాదు.
1: Self-confidence, self-fall, the self-emancipation, not for the society or for the world by and large.
0: కత్తిని రాతిపైన రుద్దుతూ వచ్చినప్పుడు కత్తి పదుని నిమిత్తమై రాతిని రుద్దుతున్నామే కాని రాతిని నునుపు చేసే నిమిత్తం కాదు.
1: The knife is sharpened against the touch stone, not to smoothen this stone. It's only for the benefit of the knife.
0: కనుక తమ తమ సద్గుణములంతా కూడాను తమను ఉద్ధరించే నిమిత్తమై సద్గుణములు పోషించుకోవాలి.
1: Therefore, one has to foster virtue for self-emancipation.
0: ఈ సద్గుణములు కంటికి రెప్పల వలె, నోటికి పండ్ల వలె, రెండు చేతుల వలె, రెండు కాళ్ల వలె, ఒకదానిని ఒకటి సమన్వయము కావించుకుని.
1: The qualities, virtues are like that of an eyelid, like the teeth in our mouth, like hands and legs.
0: ఆదర్శవంతమైన జీవితాన్ని అందించే నిమిత్తమై మానవు యొక్క జీవితం ఏర్పడినదనే సత్యాన్ని గుర్తించి వర్తించాలి.
1: దే షుడ్ వర్క్ ఇన్ పర్ఫెక్ట్ హార్మనీ అండ్ కోఆర్డినేషన్ సో దట్ వీ వుడ్ లీడ్ ఎన్ ఐడియల్ లైఫ్.
0: కనుక సద్గుణములు అనేటువంటిది కేవలము ఒక సుఖమును చేకూరుతుంది.
1: Therefore, virtues give us happiness.
0: అయితే ఈ సుఖమును కూడా మనం చెల్లించవలసినటువంటి యొక్క విలువను మనం చెల్లించాలి.
1: However, we have to pay the price for this happiness we get.
0: అది ఏ ఆ యొక్క విలువైనటువంటి యొక్క ధనం ఏమిటి? మన క్రియాశీలతే.
1: Therefore, the wealth lies in the spirit of our action.
0: Spirit of work. అనగా మన కర్తవ్యాన్ని నిర్వర్తించినప్పుడే మనం నిజమైన సుఖాన్ని పొందగలుగుతున్నాము.
1: It only means when we discharge our duty well, we'll have true happiness.
0: అయితే ఈ సుఖములు రెండు రకములుగా ఉంటుంది.
1: However, there are two types of pleasure.
0: ఎట్టి సుఖములు?
1: What sort of happiness?
0: అసుఖము, సుఖము.
1: One is misery, other is happiness.
0: అయితే నిత్యమైనటువంటి సుఖాన్ని మనం పొందాలనుకున్నప్పుడు మొట్టమొదట విలువను కట్టాలి, తర్వాత సుఖాన్ని అందుకోవాలి.
1: In order to know the eternal happiness, we should know its value and try to attain.
0: అనగా కర్తవ్యాన్ని నిర్వర్తించాలి, తదుపరి దాని యొక్క ఫలితాన్ని మనం ఆశించాలి.
1: It only means we have to discharge your duty and responsibility and expect the reward thereafter.
0: కానీ ఈనాడు కర్తవ్యాన్ని నిర్వర్తించగా ఫలితమును మాత్రం ఆశిస్తున్నాము.
1: But today we don't discharge your duty, but we want the reward.
0: ఇదియే అసుఖము.
1: This is asukha or misery.
0: దీని వేళ తదుపరి ఇస్తున్నాం మనము. ముందుగానే వెల ఇచ్చి ఆ సుఖాన్ని మనం పొందాలి.
1: In fact, you have to pay the price first and then attain happiness.
0: ముందుగా ఇచ్చేటువంటి వెల కర్తవ్యమే.
1: The price that is paid earlier is one's own duty.
0: మన కర్మలను మనం చక్కగా ఆచరించాలి.
1: We have to do our duty well.
0: అప్పుడే మనకు ఆశించినటువంటి సుఖము మనకు ప్రాప్తిస్తుంది.
1: Then only you will have expected happiness out of it.
0: ప్రతి మానవుడు కూడాను కర్తవ్య నిమిత్తమై జన్మించినాడే కానీ ఫల నిమిత్తమై జన్మించలేదు.
1: Every man is born to discharge a duty and responsibility, not in expectation of a reward.
0: మానవునికి జీవితంలో ఎట్టి రైట్ కూడాను లేవు.
1: Man has no right in his lifetime.
0: కానీ కర్తవ్యమే తన యొక్క యోగము.
1: His duty itself is yoga.
0: కర్తవ్యాన్ని మనం ఆచరిస్తూ పోయినప్పుడు మన యొక్క రైట్ మనకు ప్రాప్తిస్తూనే వస్తుంది.
1: When once you discharge your duty, you'll get your own right automatically.
0: కానీ రైట్ అండ్ రెస్పాన్సిబిలిటీ అని రెండుగా మనం భావిస్తున్నాము.
1: We consider right and responsibility are two aspects.
0: Responsibility మాత్రం విసర్జిస్తున్నాము, రైట్ కు మాత్రమే ఫైట్ చేస్తున్నాము.
1: We give up the responsibility and fight for the right.
0: రెస్పాన్సిబిలిటీ నువ్వు ఆక్రమించు, రెస్పాన్సిబిలిటీ నువ్వు సరైన దృష్టిలో ఉంచుకో, నీ రైట్ నీకు తప్పక దాస్తుంది.
1: కీప్ ఇన్ యూ యువర్ రెస్పాన్సిబిలిటీ, దెన్ యూ విల్ గెట్ యువర్ రైట్.
0: కనుక విద్యార్థులారా, మొట్టమొదట మీ కర్తవ్యాన్ని నిర్వర్తించండి.
1: స్టూడెంట్స్ ఫస్ట్ డూ యువర్ డ్యూటీ.
0: డ్యూటీ ఈజ్ గాడ్.
1: డ్యూటీ ఈజ్ గాడ్.
0: వర్క్ ఈజ్ వర్షిప్.
1: వర్క్ ఈజ్ వర్షిప్.
0: కనుకనే మనము మన డ్యూటీని మనము నిర్వర్తించక కేవలం ఫల నిమిత్తమై మనము ప్రాకులాడటము, ఇది కేవలం వెరితనమే.
1: Without doing your duty, if you anticipate the result and the reward, it is foolishness.
0: ఇట్టి కర్తవ్యాన్ని నిర్వర్తించే నిమిత్తమై మానవ జన్మ మనకు లభించింది.
1: హ్యూమన్ లైఫ్ ఇస్ గిఫ్టెడ్ టు డిశ్చార్జ్ వన్స్ ఓన్ డ్యూటీ.
0: మానవ జన్మం యొక్క అంతరార్థం ఏమిటని గుర్తించాలి.
1: వీ హావ్ టు నో ది మీనింగ్ ఆఫ్ హ్యూమన్ లైఫ్.
0: ఇట్టి పవిత్రమైన మానవ జన్మ ఎత్తి కూడాను ఇందులో సార్థకము గావించుకునేటువంటి మార్గాన్ని వెతుకక కేవలం అపవిత్రమయ్యేటువంటి కర్మల్లో మనము ప్రవేశించి జీవితాన్ని వ్యర్థం గావించుకుంటున్నాం.
1: హావింగ్ టేకెన్ ద సీక్రెట్ లైఫ్ ఆఫ్ ది హ్యూమన్ బర్త్, వీ గో అలాంగ్ ది అన్సీక్రెట్ పాత్ and waste and spoil our life.
0: Vidyarthulara,
1: students,
0: ee yavanam aneetundi sthiramainatundi kaadu.
1: Students, youth is not permanent.
0: Kadiripoye meghamlo vantidi.
1: It's like a passing cloud.

0: Life is temporary. Youth is temporary. Money is temporary. Wife and family, children are temporary. It is only truth and righteousness that are permanent.
1: ఈ సత్య ధర్మముల నిమిత్తమై మీ యొక్క విలువను మీరు సరైన రీతిలో మనం ఖర్చు పెట్టుకోవాలి.
0: We have to make use of our latent energy in proper way to safeguard truth and righteousness.
1: ఎలాంటి పరిస్థితులు ఎందైనకూడను మనం దేనికి కూడాను వెలువక వెనుకంచ వేయక ధైర్యంతో సాహసంతో ఆత్మవిశ్వాసంతో ముందంచ వేయాలి.
0: Under any circumstances, don't fear anything. Proceed ahead with all the courage, confidence, fearlessly and valor.
1: అప్పుడే మనం విజయాన్ని సాధించగలము.
0: Then you will certainly win.
1: ప్రతి మానవుడు కూడాను తన కర్తవ్యం యందు విజయాన్ని సాధించాలని ఆశిస్తుంటాడు.
0: Every man wants to win in every field.
1: కానీ ఈ విజయం ఎట్ట మనకు లభ్యమవుతుంది?
0: How can you be successful?
1: సక్రమమైనటువంటి మార్గాన్ని అనుసరించాలి.
0: You should follow the right path.
1: ప్రతి మానవునికి 5 మంది అడ్వైజర్స్ ఉన్నారు.
0: Every man has 5 advisors.
1: ఈ 5 మంది అడ్వైజర్స్ యొక్క తత్వాన్ని కూడా మనం చక్కగా అర్థం చేసుకోవాలి.
0: We should know the nature of these 5 advisors.
1: ఎవరు?
0: Who are they?
1: ఎప్పుడు? ఎక్కడ? ఎట్లా? ఎందుకు? ఈ 5 మందిని మాత్రమే అడ్వైజర్స్ మనం తీసుకోవాలి.
0: We should take these 5 advisors, who, where, why and when and how, and take them as advisors and conduct
1: ప్రతి కార్యమునకు ముందు ఎవరు?
0: First who?
1: ఎందుకు?
0: Why?
1: ఎక్కడ?
0: Where?
1: ఎట్లా?
0: How?
1: ఎప్పుడు?
0: When?
1: ఈ 5 ప్రశ్నలు మనం చక్కగా వేసుకున్నప్పుడు సరి అయినటువంటి జవాబు మనకు ఆవిర్భవిస్తుంది మన నుండి.
0: When we put these 5 questions, you will get the correct answer.
1: కానీ ఈనాటి మానవుడు ఇట్టి అడ్వైజర్స్ యొక్క దీనిని మనం ఏమాత్రం కూడా ఎదురు చూడటం లేదు.
0: బట్ మ్యాన్ టుడే ఈజ్ నాట్ వెయిటింగ్ ఫర్ ఎ ప్రాపర్ ఆన్సర్ టు దీస్ 5 questions.
1: ఈ అడ్వైజర్స్ ఉండి ప్రయోజనం ఏమిటి?
0: వాట్ ఇస్ ది యూజ్ ఆఫ్ ఆల్ దీస్ 5 advisors?
1: భగవంతుడు అందించినటువంటి వరప్రసాదం అనే భావించాలి.
0: వీ షుడ్ కన్సిడర్ ది అడ్వైజర్స్ ఎస్ గాడ్స్ గిఫ్ట్.
1: ఎవరో బయట ప్రపంచమందు బయట అధికారులు ఎందు మనకు అడ్వైజర్స్ వెతకనక్కర్లేదు.
0: వీ డోంట్ నీడ్ టు సర్చ్ ఫర్ అడ్వైజర్స్ from authority or from outside world.
1: మన యందే ఉంటున్నారు.
0: These advisors are within us.
1: అందువల్లనే అంగములోని జంగము, జంగములోని సంగము, సంగములోని లింగము అన్నారు.
0: Therefore it is said, it is only in the body we find association, and there we find this awareness, the linga aspect.
1: సమస్త సంబంధమైనటువంటి యొక్క అంగముల యందు కూడాను దివ్యమైనటువంటి శక్తితో కూడినటువంటి దైవత్వం ఉంటుండాలి.
0: In every limb of our body there is a divinity within latent.
1: అతని పేరే అంగీరసుడు అని పేరు.
0: The divinity in every limb of our body is called angirasa.
1: ప్రతి అంగమును కూడాను రసస్వరూపుడై ఉండటం చేతనే ఇతనికి అంగీరసుడు అని పేరు.
0: As divinity is present in the form of essence, it's called angirasa.
1: కనుక బయటను మనం వెతకనక్కర్లేదు భగవంతుణ్ణి.
0: We don't need to search for God outside.
1: నీవే భగవంతుడు.
0: You are God.
1: నీ యందే ఉన్నాడు భగవంతుడు.
0: He is within you.
1: నీ శక్తి అంతా కూడాను భగవత్ శక్తియే.
0: All your energy is divine.
1: సర్వస్వం భగవంతుని యొక్క వరప్రసాదమే.
0: ఎవ్రీథింగ్ ఇస్ గాడ్స్ గిఫ్ట్.
1: ఏది జరిగినప్పటికీ ఇది నా మంచి కోసం అనేటువంటి యొక్క ఉత్తమ భావాన్ని మనం అభివృద్ధి పరచుకోవాలి.
0: యూ షుడ్ డెవలప్ ద నోబుల్ ఫీలింగ్, వాట్ ఎవర్ దట్ హ్యాపెన్స్ ఇన్ యువర్ లైఫ్ ఇస్ ఫర్ యువర్ ఓన్ గుడ్.
1: ఈ చదువు సంధ్యలు కానీ ఈ విద్యా విధానములు కానీ కేవలము భౌతిక జీవితమునకు పోషించే నిమిత్తం కాదు.
0: The education and education system and the procedure is not merely to carry
1: out the జీవితం అనేటువంటిది ఇందులో ఒక భాగం మాత్రమే.
0: Our living sustenance is only a part.
1: కానీ ఫండమెంటల్ శక్తి అనేటువంటిది ఒకటి ఉంటుంది, తనను తాను తెలుసుకునేటువంటిది.
0: బట్ దేర్ ఇస్ వన్ ఫండమెంటల్ పవర్, టు నో వన్స్ ఓన్ సెల్ఫ్.
1: తనను తాను తెలుసుకున్నటువంటి వానికి సర్వము ఈజీగా సులభంగా తెలియగలుగుతుంది.
0: ద వన్ హూ నోస్ వన్స్ ఓన్ సెల్ఫ్ విల్ బి ఏబుల్ టు నో ఎవ్రీథింగ్.
1: తనను తాను తెలియనటువంటి వాడు ప్రపంచాన్ని ఏ రీతిగా తెలుసుకోగలడు?
0: ద వన్ హూ డస్ నాట్ నో హిస్ ఓన్ సెల్ఫ్, హౌ డు యు ఎక్స్పెక్టింగ్ టు నో?
1: తనను తాను సాధించుకోలేనటువంటి వాడు జగత్తును ఏ రీతిగా సాధించగలడు?
0: ఇఫ్ హి కెనాట్ అచీవ్ కాంకర్ హిస్ ఓన్ సెల్ఫ్, హౌ డు యు ఎక్స్పెక్ట్ హిమ్ టు
1: బి ఆ ఆత్మజ్ఞానమనే ఉద్ధరింపుకోలేనటువంటి మానవుడు బయట విజ్ఞానమును ఏ రీతిగా సాధించగలడు?
0: ఇఫ్ హి కెనాట్ ఎమాన్సిపేట్ వర్క్ ఫర్ హిమ్ సెల్ఫ్, హౌ డు యు ఎక్స్పెక్ట్ హిమ్ టు వర్క్ ఫర్ అదర్స్?
1: ఈ విజ్ఞానమైనటువంటి ఆచరణలోనేటువంటిది వ్యక్తమైనటువంటి విజ్ఞానమే కదా.
0: దిస్ నాలెడ్జ్ విచ్ ఇస్ నాట్ పుట్ ఇన్ టు ప్రాక్టీస్ ఈజ్ యూస్లెస్.
1: కనుక విజ్ఞానం ఉంటే కూడాను వివేకం లేకపోతే ఇది కేవలము నిరుపయోగమైనటువంటిది.
0: నాలెడ్జ్ వితౌట్ డిస్క్రిమినేషన్ ఈజ్ యూస్లెస్.
1: కనుక విజ్ఞానంతో పాటు వివేకము, వివేకంతో పాటు ఆత్మజ్ఞానము, మూడింటి యొక్క సమ్మిళితమైనటువంటి స్వరూపాన్ని మనం సాధించాలి.
0: దేర్ఫోర్ అలాంగ్ విత్ ద నాలెడ్జ్ we should have discrimination and also awareness of the self, which we should achieve.
1: Bharatiyula prati parvadinamulu kudanu pavitramaina antaratmanato kudinatuntivi.
0: All festivals of Bharatiyas have got an inner significance.
1: Ee antaratmanni bodhinchukune nimittamai aadhyatmika simittamai ఈ విధమైనటువంటి పర్వదినములు ప్రారంభమవుతున్నాయి.
2: ద ఫెస్టివల్స్ ఆర్ అబ్జర్వ్డ్ ఓన్లీ టు రిసీవ్ ద టీచింగ్ ఆఫ్ ఇట్స్ ఇన్నర్ స్పిరిచువల్ సిగ్నిఫికెన్స్.
1: ఈనాటి పర్వదినము పవిత్రమైన ఉత్తరాయణ కాలమని.
2: టుడే ఇస్ ఎ సేక్రెడ్ డే.
1: ఇది విజ్ఞానమునకు ఆత్మజ్ఞానమునకు రెండింటికి సమమైనటువంటి యొక్క తత్వము.
2: It speaks of equanimity and equality between the knowledge of the self and of the wisdom.
1: సూర్యుడు ప్రతి నెల కూడా ఒక్కొక్క దీని యందు ఋతువునందు ప్రారంభిస్తున్నాడు.
2: Sun shifts from one house to other as per the zodiac system.
1: కనుకని ఈనాడు మకర రేఖ పైన ప్రారంభం చేయటందుకే దీనికి మకర సంక్రాంతి అని కూడా పేరు.
2: As it starts from the Capricorn zodiac system, this is called మకర సంక్రాంతి.
1: ఈ మకర సంక్రాంతి మానవునికి అనేక విధములైనటువంటి భౌతికమైన లౌకికమైన ప్రాకృతమైన ఆధ్యాత్మికమైనటువంటి సంపత్తిని అందిస్తూ ఉంటుండాలి.
2: As sun moves to the house of Capricorn, it confers the physical, moral, ethical, social happiness.
1: కనుక మానవునికి ఈ యొక్క జీవితంలో ఏ ఏ విజయాన్ని సాధించాలని ఉన్నాడో సర్వ విజయములకు సాక్షిభూతమైనటువంటిదే ఈ సంక్రాంతి.
2: Therefore, for when victory in every field, Sankranti stands as the witness.
1: దీనికి అనేక విధములుగా వర్ణిస్తూ వచ్చారు.
2: దిస్ ఇస్ డిస్క్రైబ్డ్ ఇన్ మిరియడ్ వేస్.
1: దినకరుడు శాంతుడై తోచే దినములింట కురుచలయ్యను చలిగాలి చులుకు హెచ్చే.
2: ద డే ఈజ్ షార్టర్ అండ్ షార్టర్ అండ్ వీ ఫైండ్ ద చిల్ వెదర్ విండ్ బ్లోయింగ్.
1: పొలములం రేడి గుడ్డి వెన్నెలలోన కుప్పలం నూర్చు కాపులు గొంతులెత్తి పదములను పాడదొడగిరి.
2: వి ఫైండ్ ద ఫార్మర్స్ సింగింగ్ ఇన్ గ్లోరీ సీ వాచింగ్ ద హార్వెస్ట్
1: బంతి పువ్వుల ముఖములంత విప్పి.
2: ద ఫ్లవర్స్ క్రిసాన్థెమమ్ బ్లాజమ్ ఇన్ ఫుల్.
1: మన గృహంబుల ధాన్య సంపదల నిల్పి.
2: దేర్ బి ఎనఫ్ ఆఫ్ గ్రెయిన్ అండ్ వెల్త్ at our residences.
1: Sarasuralaina sankranti panduvacche.
2: The beautiful sankranti approaches with these signs.
1: Manavulu krushi kalpinatunta aa krushi phalamainatunta yokka sarva dhanyamulu sarva sampatti kudanu ee naadu mana gruhamullo praveshistuntayi.
2: Because of his work in the fields, he gets the harvest and the grain.
1: Ilanti bhautikamainatunta sampattiki ee sankranti chaala kalyanakaramainatundi.
2: Sankranti is most auspicious from this point of harvest.
1: Intiye kaakunda challani gaalulu cheta pavitramaina vaatavaranam cheta ye vidhamainatundi panulu kuda lekunda vishranthi andinchetundi ee sankranti.
2: Because of cold weather and sacred atmosphere around, we can have enough of rest.
1: Manavuniki deha sambandhamaina vishranthi kudanu atyavasaram.
2: Man needs physical rest.
1: Sharira manasika aadhyatmika vishranthulu మానవునికి అత్యవసరమైనప్పుడే ఈ యొక్క విజయమైనటువంటి శాంతి మనకు ప్రారంభమవుతుంది.
2: ఇఫ్ యూ హ్యావ్ గాట్ ద రెస్ట్ అట్ ద ఫిజికల్ లెవెల్ మెంటల్ అండ్ స్పిరిచువల్ దెన్ యూ విల్ హ్యావ్ ద రెస్ట్ ఇన్ ద ట్రూ సెన్స్.
1: సంక్రాంతి ఇది సంక్రాంతి ఇది పవిత్రమైనటువంటి ఒక కాంతిని అందించేటువంటిది శాంతిని అందించేటువంటిది క్రాంతిని అందించేటువంటిది.
2: సంక్రాంతి కన్ఫర్స్ సీక్రెట్ లైట్ సీక్రెట్ పీస్
1: మన అంతర్భూతమైనందు ఉన్నటువంటి ఒక ఆనందాన్ని మనకు ఆవిర్భవింపజేస్తుంది.
2: ఇట్స్ ఓన్లీ ఇన్నర్ లేటెంట్ బ్లిస్ దట్ ఎక్స్ప్రెసెస్ ఇట్సెల్ఫ్.
1: మానసికం యొక్క వాతావరణాన్ని చాలా మార్పు తెప్పిస్తుంది.
2: దేర్ విల్ బి ఎ చేంజ్ ఇన్ ది ఔటర్ ఎన్వైరన్మెంట్.
1: సున్నితమైన పవిత్రమైన భావాన్ని మన నుండి ఆవిర్భవింపజేస్తుంది.
2: వీ డెవలప్ ద టెండర్ సాఫ్ట్ నోబుల్ ఫీలింగ్స్.
1: కానీ ఈనాటి మానవుడు ఈ యొక్క పవిత్రమైన భావాల్ని ఏమాత్రం కూడా స్మరించడం లేదు.
2: బట్ మ్యాన్ ఈజ్ నాట్ బాదర్డ్ టు ఎంటర్టైన్ సీక్రెట్ థాట్స్.
1: కేవలము భౌతికమైనటువంటి సిరి సంపదలే ప్రధానమని భావించి ఆ సిరి సంపదల నిమిత్తమై తన సర్వస్వమును దారవోస్తున్నాడు.
2: హి కన్సిడర్స్ ద వెల్త్ ఇన్ దిస్ వరల్డ్ మోస్ట్ ఇంపార్టెంట్ అండ్ స్ట్రెయిన్స్ ఎ లాట్.
1: కనుక సద్గుణములను మనం పెంచుకోవడానికి తగినటువంటి యొక్క అవకాశాన్ని మనం అందుకోవాలి.
2: దేర్ఫోర్ వీ షుడ్ సీజ్ ఎవ్రీ ఆపర్చునిటీ టు డెవలప్ వర్చ్యూస్.
1: ఈ సద్గుణములు అనేటువంటివి ఈ షట్ సంపత్తులు.
2: ది వర్చ్యూస్ ఆర్ ది సిక్స్ క్వాలిటీస్.
1: ఉత్సాహం సాహసం ధైర్యం బుద్ధి శక్తి పరాక్రమం.
2: ఫ్రమ్ ది ఎంథూసియాజం ద కరేజ్ ద వాలర్ ది ఇంటెలిజెన్స్ అండ్ ఎనర్జీ.
1: ఈ సత్సంపత్తి మానవుని యందు ఉండినప్పుడు మానవుల్లో దుర్గుణములు ప్రవేశించడానికి ఏమాత్రం అవకాశం ఉండదు.
2: వెన్ ది సిక్స్ నోబుల్ క్వాలిటీస్ ఆర్ దేర్ ఇస్ నో స్కోప్ ఫర్ ఎనీ బ్యాడ్ క్యారెక్టర్.
1: ఈనాటి యువకుడి యందు రెండు దుష్ట శక్తులు ప్రవేశించి మానవత్వాన్ని కూడా మసిగలుపుతుండాలి.
2: Today we find two bad qualities that ruins the human quality altogether.
1: Asuya deshamu.
2: These are the two. One is jealousy, the other hatred.
1: Ivu rendu kudunu todu dongalu.
2: These are the thieves who work together.
1: Ivu rendu kudunu veru purugulu.
2: They are like the termites.
1: Kalakala naadtu pushpamulu vippi palamulu nandinchi aanandaanni valpetunte vruchamunu kudunu yemi teriyinattuga oka veru chaatanu chegi ఈ యొక్క వేరు పురుగు దాన్ని కొట్టి క్షణంలో దానిని నిర్మూలం గావిస్తుంది.
2: దే అటాక్ ద రూట్స్ ఆఫ్ దోస్ ప్లాంట్స్ దట్ ఫ్లవర్ ఎక్సలెంట్లీ, ద ఫ్లవర్స్ దట్ బ్లాసమ్ అండ్ ఈల్డ్ ఫ్రూట్స్. దే అటాక్ ద వెరీ రూట్స్ అండ్ రూయిన్ దెమ్.
1: అసూయ అనేటువంటిది ఇలాంటి చాలా బాధను కలిగించేటువంటి ఒక పురుగు వంటిది.
2: జెలసీ ఇస్ ద పెస్ట్ టర్మైట్ దట్ పుట్స్ యూ టు సఫరింగ్.
1: సుఖ సంతోషములతో వర్ధిల్చున్నటువంటి మానవుని యందు ఈ అసూయ ప్రవేశించి వాళ్ళని అన్ని విధములు కూడాను కేవలము నిర్వీర్యుని గావిస్తుంది.
2: ఇన్ ఫ్యాక్ట్ దో మ్యాన్ ఇస్ హ్యాపీ, ఇట్ ఈస్ ఓన్లీ దిస్ జెలసీ దట్ మేక్స్ హిస్ పొజిషన్ మిజరబుల్.
1: అది ఏ మహాభారతం నందు కూడాను కృష్ణుడు అర్జునుడికి బోధిస్తున్నాడు.
2: దట్ ఈస్ ది టీచింగ్ ఆఫ్ కృష్ణ టు అర్జున ఇన్ మహాభారత.
1: పచ్చని రాజవంశమును పాడురరింపజనించినారు.
2: ఎ బ్యూటిఫుల్ క్లాన్, ద ప్రోజెని రాయల్ ఫ్యామిలీ.
1: పచ్చని రాజవంశమును పాడునరింపజనించినారు. కార్చి చైరేడు సూతు సుతు స్నేహము దానికి తోడు.
2: ఎ రాయల్ ఫ్యామిలీ ఆఫ్ రిప్యూట్ ఇస్ పుట్ టు రూయిన్ దేర్ బాన్ దాని ఫ్యామిలీ.
1: కచ్చలు రేపే ఆ శకునిగాడు.
2: అండ్ దేర్ ఇస్ శకుని దట్ వుడ్ యాడ్ ఫ్యూయల్
1: టు ద ఫైర్. రగులుకొనే మంట వింట వివచ్చుని ఇంట.
2: You find the flame burning all through more and more brilliantly.
1: ఈ అసూయ అనేటువంటి ఒక చీడపురుగు, అసూయ అనేటువంటి ఒక రాక్షసి ఈ పచ్చని రాజవంశంలో ప్రవేశించి దీనిని సర్వ విధంలో కూడా ధ్వంసం గావిస్తున్నాడు.
2: Therefore the insects and the termites of jealousy acts like a demon and ruins the very clan of the royal family.
1: మంచి మార్పులు తెచ్చుకుంటున్నటువంటి పిల్లవాడిని చూస్తే అసూయ అవుతుంది.
2: We feel jealous of a boy who gets good marks.
1: మంచి మేధాశక్తి కలిగినటువంటి విద్యార్థిని చూస్తే అసూయ ప్రారంభమవుతుంది.
2: We are jealous of intelligent boys.
1: అన్ని విధములు కూడా సుఖశాంతులతో వర్ధిల్తున్నటువంటి వాడిని చూస్తే అసూయ వస్తుంది.
2: వన్ ఫీల్ జెల్స్ ఆఫ్ ద పర్సన్ హూ ఇస్ హ్యాపీ ఆల్ ద టైమ్.
1: నిరంతరము ఆనందంతో కిలకిలలాడుతున్నటువంటి విద్యార్థిని చూస్తే అసూయ వస్తుంది.
2: ఇఫ్ ద స్టూడెంట్ ఈస్ బ్లిస్ఫుల్ ఆల్ త్రూ వీ ఫీల్ జెల్స్ ఆఫ్ హిమ్.
1: ఈ అసూయ అనేటువంటి దానికి ఒక విధమైన పరిమితమే లేదు, హద్దు పొద్దే లేదు.
2: దిస్ జెలసీ హ్యాస్ నో లిమిట్, హ్యాస్ నో బౌండరీస్.
1: కనుక ఇలాంటి అసూయను విద్యార్థుల్లో ఏమాత్రమూ ప్రవేశించకుండా చూసుకోవాలి.
2: స్టూడెంట్ షుడ్ టేక్ ఎవ్రీ కేర్ నాట్ టు హ్యావ్ జెలసీ విద్ ఇన్.
1: ఈ అసూయ తమను తామే పాడు చేస్తుంది, తమను తామే నశింపజేస్తుంది.
2: ఇట్ ఈస్ జెలసీ దట్ కిల్స్ యూ, దట్ రూయిన్స్ యూ.
1: ఎంత ఇతరుల యొక్క చెడ్డను నీవు కోరుతున్నావో అంతకు పదింతల చెడ్డ నీకు అందిస్తుంది.
2: ఇన్ ఫ్యాక్ట్ ఇఫ్ యూ డిజైర్ బ్యాడ్ అన్ టు అదర్స్ యూ విల్ బి మచ్ వర్స్ దెన్ వాట్.
1: ఏ జబ్బుకైనా ఒక విధమైనటువంటి యొక్క ఔషధం ఉన్నది, కానీ ఈ అసూయ అనేటువంటి రోగములకు ఔషధమే లేదు.
2: ఎనీ డిసీజ్ ఫర్ దట్ మ్యాటర్ హ్యాస్ మెడిసిన్, నో మెడిసిన్ ఫర్ దిస్ జెలసీ.
1: నిరంతరము ఆనందపడేటువంటి వ్యక్తి యందు పవిత్రమైనటువంటి ఆనందం కూడా అభివృద్ధి అవుతుంది.
2: ద వన్ హూ ఇస్ బ్లిస్ఫుల్ ఆల్ ద టైమ్ విల్ హ్యావ్ బ్లిస్ఫుల్.
1: ధైర్యంతో ఈ అసూయను మనం సాధించి దీనిని జయించడానికి ప్రయత్నించాలి.
2: విత్ ఆల్ ద కరేజ్ వీ షుడ్ విన్ ఓవర్ ది బ్యాడ్ క్వాలిటీ ఆఫ్ జెలసీ.
1: నాయమాత్మ బలహీనైన లభ్య, మనం బలహీనమైపోతే క్షణక్షణము కూడాను అనుదినము కూడాను మనం మరణిస్తున్నాం.
2: ఇన్ ఫ్యాక్ట్ ఇఫ్ వీ బికమ్ వీక్ వీ డై ఎవ్రీ మూమెంట్.
1: అడుగడుగులకు మనం మరణిస్తాము.
2: అట్ ఎవ్రీ స్టెప్ వీ డై.
1: ధైర్య సాహసంతో ఉంటే మరణం ఒక్కటే.
2: If we got the courage and valor, we die only once.
1: So dhairyamtone manam maraninchali.
2: We have to die with all the courage.
1: Aanandamtone manam maraninchali.
2: We should die blissfully.
1: Aatma vishwasamtone maraninchali.
2: We should die with self confidence.
1: Ee moodu lenappudu manavudu bratikkudunu maraninchina vaadito samaname.
2: Without these three qualities, even if we are alive, it amounts to death.
1: విద్యార్థులారా,
2: స్టూడెంట్స్,
1: ఇట్టి పవిత్రమైన శక్తి సామర్థ్యములను అందించే నిమిత్తమై ఈ సంక్రాంతి మనకు ప్రాప్తించింది.
2: Sankranti is God's gift to acquire these noble qualities.
1: దీనిపైన లౌకికమైనటువంటి యొక్క భోగములు అనేక రకములుగా పెంచుకుని దీనిని అనేక రకములుగా అందుకోవడానికి ప్రజలు ఉవ్వెళ్ళుతుంటారు.
2: People also aspire for physical worldly benefits also on this occasion.
1: దీనిలో అనేక రకములైనటువంటి యొక్క కళలు కూడా ప్రారంభమవుతుంటాయి.
2: There are many fine arts, many festivities on this occasion.
1: చిన్న చిన్న సోదరులంతా చేరుకొని, తమ్ముడా రమ్ము గంగెద్దు దాసుడడిగో.
2: Youngsters gather. Oh, young brother, come here. Here you find a man accompanying the bull.
1: Rammu gangeddu dasudadigo vendi billayu mathraadu dandekadamu.
2: You find also, you find him wearing this garland there, accompanying the bull.
1: Nanbaidikaadayu moomunandu panganaamamunanu ventagangireddu.
2: We also find the marks on the forehead. He accompanies
1: the bull. Chetamulikola tanaperu cheppuchunda ooru nadivedi naadinchenunderammu.
2: He holds the whip on one hand and makes its repeat your
1: Alaru,
2: name.
1: Sri Ramunaku Sitambanichi Pendi Gavinchunda Avetka Chuchi Kanukalanichi Vattamu Kadariramu Tamuda Kadaliramu.
2: It is the joyous wedlock of Rama and Sita. Let us go and then hand over, pass on the gifts. On this occasion of Sankranti, we find many that take bulls along with them. What is the inner significance? Rama's nature convey the sanctity behind the nature of the mind. That is called Rama of the Spirit. Therefore, the spirit is Rama and he is wedded to the nature,
1: Sita. It is
2: intimate association brought between the spirit and the nature.
1: Anduvalane prati inti mundu kudanu mukkulu vesi gobbedu cheppi aneka rakamulaitundi aatalu aadukuntuntaru yuvakulu.
2: Youngsters play with all the rangoli marked well in front of their houses.
1: Nityamu okoka teepunu bhavinchukoni అది భగవంతుని యొక్క ప్రసాదంగా కూడాను అనుభవిస్తుంటారు.
2: ఎవ్రీ డే దే ప్రిపేర్ వన్ స్వీట్ ఆర్ అదర్ అండ్ యాక్సెప్ట్ ఇట్ యాజ్ ప్రసాద్.
1: అన్ని పండుగల కన్నా ముఖ్యమిది కానా.
2: ఇట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఫెస్టివల్ ఆఫ్ ఆల్.
1: అత్తవారింటికే గుమో కొత్త పెళ్లి కొడుక.
2: ఓ న్యూ బ్రైడ్ గ్రూమ్ గో టు యువర్ ఇన్లాస్ హౌస్.
1: అందు నీకు ఎక్కువ సుఖంబు.
2: దేర్ యుల్ హ్యావ్ ఎనఫ్ ఆఫ్ హ్యాపీనెస్.
1: మరదలు నీతో ముచ్చటాడు వదిన నీతో మాటికి వరుసలాడు ఊరి వారలు నిన్ను అతి గారాభవమున మన నెలసల్పుదురు నీదు మామ కూడా.
2: ఆర్ ఆల్ యువర్ సిస్టర్స్ ఇన్ లా విల్ మేక్ ఫన్ ఆఫ్ యూ అండ్ విల్ ఎంగేజ్ యూ అండ్ పీపుల్ విల్ కమ్ బ్యాక్ టు వాచ్ యూ.
1: అనాది కాలం నుండి కూడాను భారతదేశంలో ఎన్నో విధములైనటువంటి ఉత్సాహ ప్రోత్సాహం అందిస్తూ కూడాను ఆనందాన్ని అందిస్తూ వచ్చాయి.
2: సిన్స్ ఏన్షియంట్ టైమ్స్ ఎనఫ్ ఆఫ్ ఎంకరేజ్మెంట్ ఈస్ గివెన్ టు ఆల్ దీస్ ఫెస్టివల్స్ కన్ఫరింగ్ బ్లెస్.
1: కానీ ఇట్టి పవిత్రమైన భావములు ఈనాడు విస్మరించి లౌకికమైన భౌతికమైన ప్రాకృతమైనటువంటి యొక్క సుఖ సంతోషముల నిమిత్తమై మానవత్వాన్ని పూర్తి కోల్పోతున్నాడు మానవుడు.
2: Such sacred thoughts are totally forgotten. We are carried away by the worldly thought and we are ruining our own human quality.
1: ఏమిటి ఈ ప్రపంచము?
2: What is this world?
1: ఈ ప్రపంచం అంటే ఏమిటి?
2: What do you mean by this?
1: దీని వల్ల కలిగేటువంటి ఆనందం ఏమిటి?
2: What is the happiness you get out of it?
1: విచారణ చేస్తే ఏమీ లేదు.
2: If we inquire well, there lies nothing.
1: ఎంత కాలమైనప్పటికీ విచారణ చేస్తూ రాగా కట్టగలప్పటికీ జీరోనే.
2: If you inquire further and further, ultimately you will find it as zero.
1: ప్రకృతి అంతా కూడాను కేవలము కృత్రిమమైనటువంటిది.
2: The whole world is artificial.
1: ఇదంతా కేవలం ఆర్టే.
2: This is all art.
1: సర్వము నీ హార్ట్ లో ఉంటుండాలి.
2: ఎవ్రీథింగ్ ఈజ్ విత్ ఇన్ యువర్ హార్ట్.
1: హార్ట్ ను మర్చిపోతున్నాము, హార్ట్ ను విశ్వసిస్తున్నాము.
2: వీ ఫర్గెట్ ద హార్ట్, వీ హ్యావ్ ఫుల్ ఫెయిత్ ఇన్ ఆర్ట్.
1: అది ఈనాడు అశాంతికి మూల కారణము.
2: దట్ ఈస్ ద కాజ్ ఫర్ రెస్ట్లెస్నెస్ టుడే.
1: లోకములో ఎక్కడ చూసినా అశాంతి అశాంతి అశాంతి.
2: ఇన్ ద వరల్డ్ ఎవ్రీవేర్ యూ ఫైండ్ రెస్ట్లెస్నెస్.
1: ఎక్కడ చూసినా భయం భయం భయం భయం.
2: దేర్ ఇస్ ఫియర్ ఎవ్రీవేర్.
1: ఏమిటి ఈ లోకంలో మనం అనుభవించేది?
2: వాట్ ఈస్ దట్ వీ ఎంజాయ్ హియర్?
1: భయం భయం బ్రతుకు భయం భయం భయం బ్రతుకు భయం అన్నా మనకి లోకం పన్నిన పద్మం యుగం.
2: ద లైఫ్ ఇస్ ఫుల్ ఆఫ్ ఫియర్. వీ ఆర్ ఫియర్ స్ట్రికెన్ ఓ బ్రదర్. ద లైఫ్ ఇస్ నథింగ్ బట్ ద
1: కాబ్వెబ్. మానవులకు చితికిన సంసారాలకు కష్టాలే బంధువుల కన్నీళ్లే కానుకలా.
2: We have got all the problems. We are gifted with the tears. Tears are the gifts. We face all the difficulties in life.
1: Ikatora narakam inke natiki marada.
2: Is this not hell going to change time or other?
1: Inke natiki marada.
2: Is it not going to change?
1: Bayam bayam bratuku bayam bayam bayam bratuku bayam.
2: Life is full of fear.
1: Ekkada bayam ledu cheppandi.
2: Show the place where there is no fear.
1: ఎక్కడ చూసినా భయమే.
2: Everywhere there is fear.
1: Plane లో పోదామంటే భయమే.
2: Even if you want to travel.
1: Plane లో పోదామంటే భయమే.
2: Only train.
1: Bus లో పోదామంటే భయమే.
2: Or bus.
1: Car లో పోదామంటే భయమే.
2: Car.
1: నడుచుకొని పోదామంటే భయమే.
2: Even to walk.
1: ఎక్కడ వద్దు ఇంట్లో ఉంటామంటే ఇంట్లో కూడా భయమే.
2: Even to stay back at home, we need to fear.
1: కనుక ఈనాటి ప్రపంచం అనేటువంటి సర్వము భయంతో కూడి ఉంటుంది.
2: Therefore the whole world is full of fear today.
1: ఈ భయం దేనికోసము?
2: Why do we fear?
1: ఆ భయాన్ని మనం పొందలేకపోతున్నాం. అదే భయానికి మూల కారణం.
2: Because we are not able to get into the position of fearlessness.
1: దైవం యొక్క అభయాన్ని మనం పొందితేమా భయానికి అవకాశమే లేదు.
2: When once we have the God's grace, we can be fearless. We don't need to fear.
1: కనుక మొట్టమొదటి అభయత్వాన్ని మనం అనుభవించాలి.
2: So first we should experience that fearlessness.
1: ఈ అభయత్వమే మనకు అనుగ్రహం.
2: That itself is God's grace.
1: ఈ అభయత్వం అనే అనుగ్రహాన్ని పొందిన మానవునికి ఎక్కడ చూసినా భయం లేదు.
2: When once we win the grace of fearlessness, we don't need to fear. Why should you fear?
1: భక్తి ప్రేమ రెండు కూడినటువంటి చోట లోపల భయానికి అవకాశమే లేదు.
2: Where there's devotion in love, there's no scope for fear at all.
1: ఈనాడు అవి రెండు లేకపోవటం చేతనే భయం మనల్ని పీడిస్తుండాలి.
2: Today we don't have these two, therefore we are fear stricken.
1: విద్యార్థులారా,
2: students,
1: చదివే చదువులు కానీ చేసే ఉద్యోగాలు కానీ ఆడే ఆటలు కానీ పాడే పాటలు కానీ అందులో ఒక విధమైనటువంటి యొక్క పవిత్రతను మనం చేర్చుకోవాలి.
2: ఆల్ ద స్టడీస్ అండ్ ది ఎంప్లాయ్మెంట్ ద సాంగ్ అండ్ ద గేమ్స్ ద వర్డ్స్ దట్ వి యుటర్ నీడ్ టు బి సేక్రెడ్.
1: మనం పాడే పాటల లోపల శ్రవణానందమే లేకపోతే ఈ పాటలు ఎందుకు?
2: If our music is not melodious, why should we sing at
1: all? Then
2: there is no melody, why should there be music?
1: Without
2: humility, what for
1: is there education?
2: Without the purity of heart, what for is
1: other? The
2: heart without love is a stone.
1: కనుకనే మనం గుండె లోపల ప్రేమను నింపుకోవాలి.
2: దేర్ఫోర్ వీ షుడ్ ఫిల్ అవర్ హార్ట్స్ విత్ లవ్.
1: ఈ ప్రేమ లేకపోవడం చేతనే మన గుండె అంతా ఒక బండ మాదిరి తయారైపోతుంది.
2: బికాస్ దేర్ ఇస్ నో లవ్ ఇన్ అవర్ హార్ట్ ఇట్ హస్ బికమ్ సో హార్డ్.
1: కానీ ప్రేమను కూడా మనం చూపుతున్నాము. ఏమిటి ఈ ప్రేమ? కృత్రిమమైనటువంటి ప్రేమను చూపుతున్నాము.
2: హౌఎవర్ వీ షో లవ్ ఇట్ ఈస్ ఆర్టిఫిషియల్.
1: ఎవరో ఒకరు మంచిగా వచ్చి అయ్యా నమస్కారం నమస్కారం అండి ఏమిటి ఇది? లోపల అసూయనే, లోపల ఒక విధమైనటువంటి ఒక దేశమే, కానీ కృత్రిమమైన ప్రేమ నమస్కారం అండి. ఈ విధమైనటువంటి కృత్రిమమే ఈ ప్రకృతి యొక్క లక్షణంగా మారిపోయింది.
2: We greet each other externally, full of jealousy within. Everything is artificial.
1: అంతా ఆర్టిఫిషియల్.
2: Everything is artificial.
1: There is no heart. కనుకనే ప్రేమ ఉండినప్పుడు స్వార్థం అనేది ప్రవేశించడానికి వీల్లేదు.
2: Where there is love, there is no selfishness.
1: Love is selflessness. Self is lovelessness.
2: Love is selflessness. Self is lovelessness.
1: కనుకనే మనకు లవ్లెస్ గా మారిపోతున్నాం ఈనాడు.
2: We have become loveless.
1: Selfless గా మారాలి.
2: We should be selfless.
1: అదే నిజమైన మానవత్వం యొక్క నిజమైన విలువ.
2: That is the true human value.
1: ఇలాంటి మానవతా విలువను ఈనాడు విద్యార్థులు పెంచుకోవాలి.
2: స్టూడెంట్స్ షుడ్ డెవలప్ సచ్ హ్యూమన్ వాల్యూస్.
1: ధనం కానీ ఉద్యోగం కానీ బలం కానీ రావచ్చు పోవచ్చు.
2: ద మనీ ద పొజిషన్ మే కమ్ అండ్ గో.
1: ఇది అంతా కూడా పాసింగ్ క్లౌడ్స్.
2: దే ఆర్ ఆల్ లైక్ పాసింగ్ క్లౌడ్స్.
1: కానీ ఒక్కటి మాత్రమే పర్మనెంట్ క్లౌడ్.
2: బట్ వన్ థింగ్ ఇస్ ఎ పర్మనెంట్.
1: అది ఏ దైవ ప్రేమ. అది ఏ దైవ ప్రేమ.
2: దట్ ఈస్ ద డివైన్ లవ్ విచ్ ఇస్ పర్మనెంట్.
1: ప్రేమనే దైవము, దైవమే ప్రేమ.
2: దట్ లవ్ ఇస్ గాడ్. గాడ్ ఇస్ లవ్.
1: ఏ రూపమైనా కానీ, ఏ నామైనా కానీ, ఏ స్థానమైనా కానీ, ఏ దేశమైనా కానీ,
2: విదౌట్ ఎనీ ఫార్మ్, ఎనీ నేమ్, ఎనీ కంట్రీ, ఎనీ ప్లేస్, ఎనీ పాయింట్ ఆఫ్ టైమ్.
1: కనుక మనము ప్రేమ అనేటువంటిది అది పరమాత్మ స్వరూపము.
2: లవ్ ఇస్ గాడ్.
1: ఆ ప్రేమ తత్వాన్ని ఈనాడు మనం పెంచుకోలేకపోవటం చేతనే దేశంలో ఇన్ని విధమైనటువంటి యొక్క అల్లకల్లోలములు అభివృద్ధి అవుతున్నాయి.
2: సిన్స్ వి ఆర్ నాట్ ఏబుల్ టు డెవలప్ లవ్, ద హోల్ కంట్రీ ఇస్ ఫేసింగ్ అజిటేషన్స్ అండ్ డిస్టర్బెన్సెస్. స్టూడెంట్స్,
1: విద్య ఉద్యోగం కోసం కాదనేటువంటి సత్యాన్ని గుర్తించండి.
2: నౌ ద ట్రూత్ దట్ ఎడ్యుకేషన్ ఇస్ నాట్ మెంట్ ఫర్ జాబ్స్.
1: కేవలం విద్య పొట్టకూటి నిమిత్తమై ప్రారంభమైనది కాదుగా మీరు భావించండి.
2: ఎడ్యుకేషన్ ఇస్ నాట్ మెంట్ ఫర్ టు క్యారీ అవుట్ ఎనీ లివింగ్.
1: ఆనాటి బ్రిటిష్ టైం లోపల మెకాలే అనేక విధమైనటువంటి విద్యను నేర్పించి పొట్టని నింపుకునే నిమిత్తము మార్గాన్ని నిరూపించాడు.
2: ది ఎడ్యుకేషన్ సిస్టమ్ వాజ్ ఇంట్రొడ్యూస్డ్ బై మెకాలే ఇన్ దోస్ డేస్.
1: మెకాలే కాదు ఇది, మరి
2: ఇట్స్ నాట్ మెకాలే టైప్.
1: మన యొక్క హృదయ సంబంధమైనటువంటి యొక్క సంస్కారం ఇది.
2: We should know the knowledge, education, the refinement of the heart.
1: కేవలము విద్య జ్ఞానం కోసమని.
2: Therefore, the education should give us wisdom.
1: భారతీయ సంస్కృతి అందుకునేటువంటి పవిత్రమైనటువంటి యొక్క ఇది వినయము.
2: It is a humility which is sacred quality that we acquire out of our studies. self-confidence.
1: అనంతమైనటువంటి యొక్క విశ్వాసము.
2: An infinite confidence.
1: సర్వత్రా ఏకాత్మ భావము.
2: The spirit of oneness all over.
1: ఇలాంటి భావాన్ని మనం పెంచుకున్నప్పుడే విద్యార్థులు దేశానికి ఆదర్శవంతమైనటువంటి రూపును ధరిస్తారు.
2: When we develop such lofty ideals and noble thoughts, we set an ideal to the rest of the world.
1: విద్యార్థులారా,
2: students,
1: భారతీయ విద్య అనేటువంటిది ఇది కాదు.
2: This is not the education of Bharat.
1: త్యాగములకు పూనుకొని
2: ready to sacrifice.
1: దేశానికి ఒక విధమైనటువంటి యొక్క అంగరక్షకులుగా తయారు కావాలి.
2: We should protect our country.
1: సమాజం యొక్క సంక్షేమాన్ని చేపట్టాలి.
2: We should desire for the welfare of the society.
1: ఎప్పుడు చూసినా స్వార్థము నాది నాది నాది నా వారు అనేటువంటి దీనిని మనం దూరం చేయాలి.
2: We should not remain selfish throughout.
1: నాది అనేది మమకారము.
2: This feeling of mine is attachment.
1: నేను అనేది అహంకారము.
2: This I symbolizes ego.
1: ఈ అహంకారం మమకారం రెండు కూడా దూరం చేసినప్పుడే నీవు ఆత్మస్వరూపుడిగా మారిపోతావు.
2: When once you give up this attachment and possessiveness, then you become this true spirit.
1: అంతా నాదే.
2: Everything is mine.
1: అన్ని నేనే.
2: Everything is this contained within this I.
1: ఒక్క నా దేహమే నాదనుకుంటే నీకు ఆనందం కలుగుతుండాలి. అన్ని దేహములు నావే అంటే ఎంత ఆనందం, ప్లస్ ప్లస్ ప్లస్ ఆనందం అధికమైపోతుంది.
2: ఇఫ్ యూ ఐడెంటిఫై యువర్ సెల్ఫ్ విత్ వన్ బాడీ యూఆర్ హ్యాపీ, ఇఫ్ యూ ఐడెంటిఫై విత్ ఎవ్రీ బాడీ యూ విల్ బి బ్లెస్ఫుల్.
1: అనంతమైన ఆనందం మనకు ప్రాప్తిస్తుంది.
2: యూ విల్ హ్యావ్ దట్ ఇన్ఫినిట్ బ్లెస్.
1: అటువంటి అనంతమైనటువంటి ఆనందానికి మన హృదయంలో అవకాశం అందించాలి.
2: వీ షుడ్ గివ్ ఎవ్రీ స్కోప్ టు కంటైన్ దట్ ఇన్ఫినిట్ బ్లెస్ విత్ ఇన్ అవర్ హార్ట్.
1: అణు మాత్రమైనటువంటిది కాదు.
2: It's not fractional.
1: అణు రణీయాన్ మహతో మహీయాన్.
2: ఇట్ ఇస్ ది స్మాలెస్ట్ ఆఫ్ ది స్మాల్ అండ్ ది బిగ్గెస్ట్ ఆఫ్ ది బిగ్.
1: అలాంటి అనంతమైనటువంటి మన హృదయంలో అల్పభావములు చేర్చుకుని పరులను బాధించటము, పరులను హింసించడము, పరులను నొప్పించడము, ఇది మహాపాతకమైనటువంటిది.
2: ద హార్ట్ విచ్ షుడ్ హ్యావ్ దట్ ఇన్ఫినిట్ బ్లెస్ ఈస్ ఫిల్డ్ విత్ హార్మ్ఫుల్ టెండెన్సీస్.
1: ఒకనాడు రాక్షసులైనటువంటి వారు, వేళ్లతో వెంచుకునేటువంటి వారు ఉండేటువంటి వారు.
2: బ్యాడ్ వికెట్ పీపుల్ ఆర్ జస్ట్ ఫ్యూ ఇన్ దోస్ డేస్.
1: దీంట్లో చేరినటువంటి వారు
2: వెరీ ఫ్యూ ఇన్ నంబర్, వీ కెన్ కౌంట్ దెమ్ ఆన్ ఫింగర్.
1: కానీ ఇప్పుడు ఎవరు రాక్షసులు, ఎవరు మానవులు, ఎవరు దేవతలో చెప్పడానికి వీల్లేదు.
2: టుడే వీ కెనాట్ డిసైడ్ హూ ఇస్ హూ, హూ ఇస్ అన్ ఏంజల్, హూ ఇస్ అ డెమన్, హూ ఇస్ బ్యాడ్, వీ కాంట్ సే.
1: కనుక మనము రాక్షసత్వానికి ఏమాత్రం అవకాశం ఇవ్వకూడదు.
2: సో వీ షుడ్ నాట్ గివ్ స్కోప్ టు డెమన్.
1: దైవత్వాన్ని పెంచుకుని మానవత్వాన్ని అభివృద్ధి పరచుకొని దివ్యత్వాన్ని పోషించాలి.
2: దేర్ఫోర్ వీ షుడ్ డెవలప్ ద హ్యూమన్ క్వాలిటీ. Develop the divine quality, attain the divinity.
1: అందరికి మనం హెల్ప్ఫుల్ గా ఉండాలి.
2: We should be helpful to everybody.
1: కావలసినంత సహాయం మనం చేయాలి.
2: We should also help.
1: ఎవరి మనసు మనం నొప్పించినప్పటికీ అంతకు పదింతల మనసు నీవు నొప్పి పడవలసి వస్తుంది.
2: If you hurt anyone, you have to face the music 10 times more in turn.
1: నీకది తెలియదు.
2: You do not know.
1: ముందున్నది రా తొందరలోని ముసలితనం మన ముసళ్ళ పండగాని.
2: There lies ahead in future the old age which is advancing very fast.
1: ఈనాడు నీవు చేసినటువంటిది రేపటి దినానికి అది పెద్ద భూతంగా తయారవుతుంది.
2: What you do today, you are bound to face the consequence.
1: నవ్వుతూ నవ్వుతూ మనం తప్పులు చేస్తున్నాము, ఏడుస్తూ ఏడుస్తూ అనుభవించవలసి వస్తుంది.
2: యూ యాక్ట్ ఇన్ ఎ వికెడ్ వే స్మైలింగ్లీ, టుమారో యూ హావ్ టు క్రై ఫేసింగ్ ద సఫరింగ్.
1: విద్యార్థులారా,
2: స్టూడెంట్స్,
1: దేశమునకు సరి అయిన మార్గాన్ని ప్రబోధించి మీరు ఆచరించి ఆనందించి ఆ ఆనందాన్ని తిరిగి సమాజమునకు పంచేటువంటి యొక్క ఆదర్శ పురుషులుగా తయారు కావాలి.
2: స్టూడెంట్స్, యూ షుడ్ బి ఐడియల్స్, యూ షుడ్ కరెక్ట్ ద సొసైటీ, యూ షుడ్ ప్రాక్టీస్ వాట్ ఆల్ యూ సే, వాట్ ఆల్ యూ.
1: మనం నేర్వలసినటువంటి విద్య ఈ విద్యలు కాదు.
2: ఇట్స్ నాట్
1: ద విద్య.
2: It's not the education what you learn. It is education
1: matrame.
2: It's only textual knowledge.
1: It's not bookish knowledge.
2: It's all bookish knowledge.
1: Kaadu kaadu.
2: It's not enough.
1: Practical knowledge lo manam praveshinchali.
2: We should be ready for the practical knowledge.
1: Adi e mana aacharana.
2: That is the true practice.
1: Atti aacharane mana jeevitaaniki aadarshamu.
2: It's only practice that makes you ideal.
1: Kanukani manam karmaadhikaarulu kaavali kaani kevalam phalaadhikaarulu kaadu.
2: So you have got every right on action, not on the reward or the result.
1: కర్మ సుకౌశలం.
2: యూ షుడ్ డిశ్చార్జ్ యూర్ డ్యూటీ విత్ ఆల్ ది ఎక్స్పర్టీస్.
1: నీకు అన్ని విధములైన సుఖాన్ని అందిస్తుంది.
2: ఇట్ గివ్స్ యూ ఆల్
1: ఏదో రామాయణం చదువుతున్నాము, భారతాన్ని చదువుతున్నాము, భాగవతాన్ని చదువుతున్నాము, భగవద్గీతను వల్లిస్తున్నాము, అన్ని శ్లోకాలు కంఠస్థ చేసుకుంటున్నాము, కానీ వచ్చిన ఫలితం ఏమిటి?
2: యూ గో త్రూ ఆల్ సీక్రెట్ టెక్స్ట్ భారత రామాయణ అండ్ ఆల్సో చాంట్ శ్లోకాస్.
1: ఒకటి రెండైనా మనం ఆచరణలో పెట్టి దాన్ని పోషిస్తున్నామా?
2: ఆర్ యూ ఏబుల్ టు ప్రాక్టీస్ ఎట్లీస్ట్ వన్ ఆర్ టూ?
1: ఒక్కటి చాలు మనకు.
2: వన్ ఈజ్ ఎనఫ్.
1: ఒక్క అగ్గిపుల్ల ఉంటే ఎన్ని కొండలైనా కాల్చవచ్చు, ఎంత గ్రామాలైనా కాల్చవచ్చు.
2: విత్ వన్ మ్యాచ్ స్టిక్ యూ కెన్ బర్న్ ఎనీ నంబర్ ఆఫ్ విలేజెస్.
1: ఒక్క దివ్య జ్ఞానం అనేటువంటిది మనలో ప్రవేశిస్తే సర్వస్వాన్ని మనం సాధించవచ్చు.
2: విత్ డివైన్ నాలెడ్జ్ యూ కెన్ అకంప్లిష్ ఎనీథింగ్.
1: కనుక మనము ఎక్కడనో పోయి మనం వెతకనక్కర్లేదు.
2: సో వీ డోంట్ నీడ్ టు సర్చ్.
1: సర్వము మన యందే ఉంటున్నది.
2: ఎవ్రీథింగ్ ఇస్ ఇమ్మనెంట్.
1: సర్వమునకు నీవే మూల కారకుడు.
2: యు ఆర్ ద కాజ్ ఫర్ ఆల్.
1: మంచి చెడ్డలు అన్ని కూడా నిన్నే ప్రారంభమవుతున్నాయి.
2: గుడ్ అండ్ బ్యాడ్ బిగిన్ విత్ యూ.
1: కనుక మన కర్మలను పబట్టి మంచి చెడ్డలు మనకు ప్రాప్తిస్తున్నాయి.
2: బేసింగ్ ఆన్ ది యాక్షన్ యూ ఫేస్ ది కాన్సిక్వెన్సెస్.
1: అయ్యో చెడ్డ వచ్చింది చెడ్డ వచ్చిందని ఏడ్చడం ఎవరి కోసం?
2: Why should you cry when you are in bad times?
1: You చేసిన ఫలితమే నీకు చెడ్డగా వచ్చింది.
2: It's only the result of your past actions.
1: కనుక ఏడ్చి ప్రయోజనం లేదు.
2: There's no use in crying.
1: ఏడ్చి ప్రయోజనం లేదు.
2: There's no use in repenting.
1: మంచిని చేసి మంచిని చూచి మంచిని తలచి మంచిగా అనుభవించాలి.
2: Therefore do good, see good and then experience everything good in life.
1: విద్యార్థులారా,
2: స్టూడెంట్స్,
1: ఈనాడు ఆటలలో అనేక విధమైనటువంటి ఒక ఉన్నత స్థాయిని పొందుకున్నటువంటి విద్యార్థులు, అదే విధంగానే ఈ జీవితం అనేటువంటి ఆటలో కూడాను అనేక విధమైనటువంటి ఉన్నత ఆదర్శాలను కూడా మీరు సాధించి దాంట్లో కూడా బహుమతులు పొందాలని నేను ఆశిస్తున్నాను.
2: జస్ట్ యాజ్ యూ వాన్ సో మెనీ ప్రైజెస్ ఇన్ స్పోర్ట్స్ అండ్ గేమ్స్, భగవాన్ ఎక్స్పెక్ట్స్ వాంట్స్ ఎవ్రీ వన్ టు విన్ ప్రైజెస్ ఇన్ దిస్ గేమ్ ఆఫ్ లైఫ్.
1: ఈ భౌతికమైనటువంటి యొక్క బహుమతులు చాలా బాధాకరమైనటువంటివి.
2: This worldly presentations gifts bahumati, they are dangerous.
1: దీని పేరు బహుమతి.
2: The very name is bahumati.
1: ఒక మతి ఉంటేనే ఎంతో అవస్థలు పడుతున్నాము, బహుమతులు వస్తే ఇంకా ఎంత అవస్థలు అయిపోతుందో.
2: With one mati mind we are suffering, with bahumati many minds you cannot estimate. అనేక మతులు
1: మనకు ఉండకూడదు, ఏకమతిగా ఉండాలి.
2: We should not have many minds, one is enough.
1: మనకు ఈ బహుమతులు వద్దు.
2: We don't want this bahumati.
1: ఏకమతిని మనం సాధించాలి.
2: We should have one point.
1: ఏకత్వ భావాన్ని మనం సాధించాలి.
2: We should have the spirit of unity.
1: అప్పుడే మన జీవితం సార్థకమవుతుంది.
2: Then only we will redeem our life.
1: అయితే లౌకికంగా ఈ బహుమతులు కూడా మనం తీసుకోవాల్సింది.
2: We should accept
1: కామిగాక మోక్ష కామికాడని లౌకికమైనటువంటి దాంట్లోనే మనం ప్రవేశించబోతే దివ్యమైన దానిని ఏ రీతిగా మనం సాధించగలం?
2: If you are not successful in the world, how do you expect to be successful spiritually?
1: కానా ఈ లౌకికమైన విద్యలు కూడా నేర్చుకుని దానిని ఆధ్యాత్మిక మార్గంగా మీరు ప్రవేశపెట్టి తద్వారా మీరు ఆధ్యాత్మిక ఆనందాన్ని కూడా అనుభవించాలని నేను ఆశిస్తున్నాను.
2: Therefore, with all this worldly knowledge and education, you should step into the spiritual field and enjoy the spiritual bliss.
1: ఆటలు ఎందు, పాటలు ఎందు, మాటలు ఎందు కూడా చాలా జాగ్రత్తగా ఉంటుండాలి.
2: యూ షుడ్ బి వెరీ కేర్ఫుల్ ఇన్ స్పోర్ట్స్ అండ్ గేమ్స్, మ్యూజిక్. అండ్
1: అక్బర్ చక్రవర్తి ఒక సమావేశం లోపల అందరినీ ప్రశ్నిస్తూ వచ్చాడు. ఇప్పుడు మనం తీసుకోవాల్సింది.
2: హౌఎవర్ వీ షుడ్ అక్సెప్ట్
1: కామిగాక మోక్ష కామికాడని లౌకికమైనటువంటి దాంట్లోనే మనం ప్రవేశించబోతే దివ్యమైన దానిని ఏ రీతిగా మనం సాధించగలం?
2: యూ ఆర్ నాట్ సక్సెస్ఫుల్ ఇన్ ద వరల్డ్, హౌ డు ఎక్స్పెక్ట్ బి సక్సెస్ఫుల్ స్పిరిచువల్?

0: స్పోర్ట్స్ అండ్ గేమ్స్ మ్యూజిక్ అండ్
1: అక్బర్ చక్రవర్తి ఒక సమావేశం లోపల అందరినీ ప్రశ్నిస్తూ వచ్చాడు.
0: ఇన్ ది కోర్ట్ ఆఫ్ అక్బర్ హీ స్టార్టెడ్ క్వశ్చనింగ్ ఎవ్రీబడి.
1: ఈ జగత్తులో
0: ఇన్ దిస్ వరల్డ్
1: అన్నింటికంటే గొప్పది ఏది అని ప్రశ్నించాడు.
0: హీ ఆస్క్డ్ దిస్ వే, వాట్ ఈస్ ఇట్ దట్స్ గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్.
1: అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్కటిగా చెప్తూ వచ్చారు.
0: ఈచ్ వన్ స్టార్టింగ్ గివింగ్ వన్ ఆన్సర్.
1: బీర్బల్ వచ్చాడు.
0: బీర్బల్ కేమ్.
1: స్వామి ఒకటి మాత్రం గొప్పది అన్నాడు.
0: హి సెడ్ స్వామి వన్ ఇస్ గ్రేటెస్ట్.
1: ఏమిటది అన్నాడు.
0: వాట్ ఈస్ దాట్.
1: మాట చాలా గొప్పది అన్నాడు.
0: ద వర్డ్ దట్స్ గ్రేటెస్ట్.
1: ఈ మాటకు మించినటువంటిది మరొకటి ఈ జగత్తులో లేదు.
0: దేర్స్ నథింగ్ దట్స్ మోర్ దాన్ ద వర్డ్ ఇన్ దిస్ వర్డ్.
1: మాటలో పెద్ద ఆటం బాంబు ఉంటుంది. అది
0: ద వర్డ్ దట్ వి యుటర్ హస్ గాట్ పవర్ ఆఫ్ ఎన్ ఆటమ్ బాంబ్.
1: మాటలో అనుస్వరూపుడైనటువంటి భగవంతుడు కూడా ఉంటున్నాడు.
0: గాడ్ ఈస్ ప్రెసెంట్ ఇన్ ఎ మైక్రో ఫార్మ్, అటామిక్ ఫార్మ్.
1: కాబట్టి మాటను మంచిగా ఉపయోగపెట్టినప్పుడు భగవంతుడే సాక్షాత్కరిస్తాడు.
0: దేర్ఫోర్ వెన్ వి టాక్ స్వీట్లీ గాడ్
1: మాటను కఠినంగా ఉపయోగపెట్టే మన యొక్క ఎనిమీస్ అంతా అభివృద్ధి అయిపోతారు.
0: ఇఫ్ యూ యూజ్ హార్ష్ వర్డ్స్ యూ విల్ హ్యావ్ మోర్ ఎనిమీస్.
1: కనుకనే యూ కెనాట్ ఆల్వేస్ ఒబ్లైజ్, యూ కెన్ స్పీక్ ఆల్వేస్ ఒబ్లైజింగ్లీ.
0: So you cannot always oblige, you can speak obligingly.
1: Mana maatana maatram chaala viluvainatiga mana pentukovali.
0: Therefore we should speak.
1: Mana sukham kaani dukham kaani baadhar kaani aanandam kaani andincheetundi ee maatane.
0: The pleasure or the pain or the bliss or
1: rajyalu saadinchedi maatane, rajyanni pogottukunedi maatane.
0: Only the words that give us the kingdom, then we lose the kingdom.
1: Kaabatti maatanu saadinchukune nimittamu manam chavana pentukovali.
0: Therefore to speak well we should develop this forbearance more and more.
1: Ee chavana manam saadinchinamante దీన్నైనా మనం సాధించవచ్చు.
0: విత్ దిస్ ఫర్బేరెన్స్ యు కెన్ అచీవ్ ఎనీథింగ్ ఇన్ దిస్ వరల్డ్.
1: పూర్వ మహారాజులందరూ కూడాను సమను కోల్పోవడం చేతనే రాజ్యాలంతా కోల్పోయినారు.
0: ఇన్ ద పాస్ట్ ద ఎంపరర్స్ లాస్ట్ ద పేషెన్స్, దేర్ఫోర్ ద లాస్ట్ ద కింగ్డమ్.
1: సమను కోల్పోవడం చేతనే గొప్ప తపస్తపనులంతా కూడాను అడుగులు పడిపోయారు.
0: ఇట్స్ బికాస్ ఆఫ్ ద లాస్ ఆఫ్ ఫర్బేరెన్స్ దే లాస్ట్ ది అల్టిమేట్.
1: ఈ సమయం కోల్పోవడం చేతనే పండితులంతా పాపంగా మారిపోయారు.
0: ఈవెన్ స్కాలర్స్ ఆల్సో టర్న్డ్ ఇన్నోసెంట్.
1: ఈ క్షమ అనేటువంటిది గ్రంథాల నుంచి చదివితే వచ్చేటువంటిది కాదు.
0: ఫర్బేరెన్స్ ఇస్ నాట్ ద వన్ దట్ యు గెట్ అవుట్ ఆఫ్
1: లేక అధ్యాపకులు బోధిస్తే అంటుకునేటువంటిది కాదు.
0: ఇట్ కెనాట్ బి టాట్ బై టీచర్స్.
1: ఇంకెక్కడైనా బజార్ లో అంతకంటే లభించేటువంటిది కాదు.
0: నార్ ఇస్ ఇట్ సోల్డ్ ఇన్ ద మార్కెట్.
1: ఈ క్షమ ఎక్కడి నుంచి వస్తుంది?
0: వేర్ ఫ్రమ్ యు గెట్ దిస్
1: నుంచినే రావాలి.
0: ద ఫర్బేరెన్స్ కమ్స్ ఫ్రమ్ ద
1: క్షమనే. క్షమ సత్యము, క్షమ ధర్మము, క్షమ వేదము, క్షమ అహింస, క్షమ సర్వస్వం.
0: ఇట్ ఈస్ ఓన్లీ దిస్ ఫర్గివ్నెస్ ఫర్ బ్యారెన్స్ విచ్ ఇస్ ది ట్రూత్ రైట్ టు క్షమ యజ్ఞము. ఇట్ ఈస్ ది సెక్రెట్ రిచువల్.
1: క్షమ సర్వస్వంబు సర్వలోకములందు.
0: ఇట్ ఇస్ ది ఫర్బేరెన్స్ దట్ ఇస్ ఎవ్రీథింగ్ ఇన్ ఆల్ ది వరల్డ్.
1: ఆ ఓర్పును మనం సాధిస్తూ రావాలి.
0: We should have that patience.
1: ఎవరన్నీ మనం తిట్టినప్పటికీ ఓర్పుగా ఉండాలి.
0: At any number of people accuse you, you should be patient enough.
1: దానివల్ల మనకేం నష్టం కలుగుతుంది?
0: వాట్ ఇస్ దట్ యు లూజ్?
1: వారు తిట్టడం వల్ల మనకేం నష్టం కలిగింది?
0: ఈవెన్ ఇఫ్ దే క్రిటిసైజ్ యు, వాట్ ఇస్ దట్ యు
1: ఆర్ గోయింగ్ టు లూజ్? వారు తిట్టినారే అని మనం క్షమను కోల్పోతామంటే మనకే చాలా నష్టం.
0: ఇఫ్ యు లూజ్ యువర్ పేషెన్స్ బికాస్ యు ఆర్ అటాక్డ్, యు ఆర్ గోయింగ్ టు సఫర్.
1: క్షమను మనం కోల్పోకూడదు.
0: వి షుడ్ నెవర్ లూజ్ అవర్ పేషెన్స్.
1: తిట్టడం వల్ల మనకు వచ్చేటువంటి నష్టమేమి లేదు.
0: ఆల్ యు ఆర్ నాట్ గోయింగ్ టు లూజ్ ఎనీథింగ్.
1: తిట్టుకొని తిట్టుకొని తనకు నోరు నొప్పి వచ్చి తిరిగి తానే మానుకుంటాడు.
0: లెట్ హిమ్ అక్యూజ్ యూ రిపీటెడ్లీ, అల్టిమేట్లీ హస్ టు.
1: ఎవరు ఎంత పరిహాసం చేసినప్పటికీ మనం ఏమాత్రమో రోషం తెచ్చుకోకూడదు.
0: లెట్ ఎనీ నంబర్ ఆఫ్ పీపుల్ మేక్ ఫన్ ఆఫ్ యూ.
1: ఆ క్షమను మనం కోల్పోతేమా? ఎంతో సంవత్సరం మనం శ్రమపడి సాధించినటువంటి పవిత్రతను మనం కోల్పోయిన వారమైపోతాం.
0: దెన్ వన్స్ యూ లూజ్ దట్ పేషెన్స్ యూ విల్ బి లూజింగ్ ఆల్ ది అక్రూడ్ మెరిట్.
1: విద్యార్థులారా, ఈ క్షమను మీరు కోల్పోవటం వచ్చేట ఎంత మీరు నష్టపడుతున్నారో మీకు తెలియదు.
0: స్టూడెంట్స్ యూ కెనాట్ ఎస్టిమేట్ వాట్ యూ లూజ్ బై లూజింగ్.
1: శారీరకంగా బలహీనులైపోతున్నారు.
0: యూ బికమ్ ఫిజికల్లీ
1: వీక్. మానసికంగా బలహీనులైపోతున్నారు.
0: యూ బికమ్ మెంటల్లీ వీక్.
1: సర్వశక్తులు బలహీనమైపోతున్నాయి.
0: యూ లూజ్ ఆల్ యువర్ ఫ్యాకల్టీస్.
1: క్షమను మనం సాధిస్తున్నా సర్వశక్తులు మన యందు ఉద్భవిస్తాయి.
0: దెన్ వన్స్ యూ అచీవ్ దిస్ పేషెన్స్ యూ విల్ బి సక్సెస్ఫుల్.
1: దీనికి సాయి పెద్ద ఆదర్శము.
0: Sai is the biggest ideal for this.
1: ఎవరెవరు ఎవరెవరు తోచినట్టు వాళ్ళు అనేక రంగుల దూషణ భూషణ తిరస్కార పురస్కారములు చేస్తూనే ఉంటుంటారు.
0: పీపుల్ ప్రైజ్, పీపుల్ క్రిటిసైజ్ ఇన్ దర్ ఓన్ వే.
1: దేనిని లెక్క చెయ్యను.
0: భగవాన్ ఈస్ నాట్ బదర్డ్ ఆఫ్ ఎనీ.
1: అది వాణి బుద్ధి.
0: ఈజ్ ఓన్లీ హిజ్ వే.
1: వాణి బుద్ధిని నేనెందుకు ఫాలో చేయాలి?
0: వై షుడ్ ఐ ఫాలో హిజ్ వే ఆఫ్ టాకింగ్?
1: నా బుద్ధిని నేను ఫాలో చేయాలి.
0: ఐ షుడ్ ఫాలో మై ఓన్ వే.
1: వాణి బుద్ధిని నేను ఫాలో చేస్తుంటే న్యాయం స్లేవ్.
0: ఇఫ్ ఐ ఫాలో ద అదర్ మ్యాన్ ఐ బికమ్ ఎ స్లేవ్.
1: కనుక నేను ఇంకొక బుద్ధిని నేను అనుసరించను.
0: ఐ విల్ నెవర్ ఫాలో ఎనీబడీ.
1: నా మంచిది నేను దృఢంగా విశ్వసించి దీన్ని నేను అనుసరిస్తుంటాను.
0: ఐ హావ్ ఫుల్ ఫెయిత్ ఇన్ మై గుడ్నెస్ అండ్ ఐ ఫాలో దాట్.
1: కనుకనే ఈ విధమైనటువంటి క్షమను కోల్పోతున్నా మనలో ఏమాత్రం కూడా మనం శాంతిని పొందలేము.
0: దెన్ వన్స్ యూ లూజ్ పేషెన్స్ యూ కెన్ నెవర్ బీ పీస్.
1: నేను ఎప్పుడు శాంతి శాంతి శాంతి

0: శాంతి. భగవాన్ రిమైన్స్ ఆల్వేస్ ఇన్ ది స్టేట్ ఆఫ్ పీస్.
1: కారణం ఏమిటి?
0: వై
1: క్షమను ఏమాత్రం కూడా నువ్వు కోల్పోను.
0: బికాస్ హీ విల్ నెవర్ లూజ్ పేషెన్స్.
1: మీరు కూడా ఆ విధంగా సాధించాలి.
0: యూ షుడ్ ఆల్సో అచీవ్ లైక్ దాట్.
1: ఎవరు ఏ విధంగా మిమ్మల్ని బాధించినప్పటికీ దానివల్ల మనకు కలిగే నష్టం ఏమి లేదు.
0: లెట్ ఎనీ పీపుల్ హర్ట్ యు, ఆఫ్టర్ ఆల్ యు ఆర్ నాట్ గోయింగ్ టు సఫర్.
1: కానీ దానిని ఎదుర్కోవడానికి మనం తిరిగితే మనం చాలా కోల్పోతాం.
0: వెన్ వన్స్ యూ వాంట్ టు రెసిస్ట్ you'll be losing further.
1: Neeku enta undo aa shakti neeku teliyadu.
0: You don't know the latent power.
1: Enta kolipothunnavo adi kuda neeku teliyadu.
0: What you lose you don't know.
1: Neevu roshamtho neevu athini paina irigavadutunnavu.
0: And therefore you resist with all the anger, retaliation.
1: Kanuka evvare vidhamaitundi tiraskaram chesina neeve maatram kuda nu jump cheyaka dhairyamga dani sahasanga edurkovali.
0: Let anyone criticize, accuse you, face it. Don't be afraid of that.
1: Vidyarthulu sadinchali.
0: Students should achieve this.
1: Aa opike mani yokka pranamu.
0: That patience is our life.
1: ఓపికే మన యొక్క ఆదర్శము.
0: That patience is the ideal.
1: దేనికి మనం భయపడనక్కర్లేదు.
0: Let's not be afraid of anything.
1: కనుకనే మనం ఫియర్లెస్ గా ఉండాలి.
0: So we should be fearless.
1: అప్పుడే మన జీవితము రాణిస్తుంది.
0: Then our life shines.
1: అన్ని విధాలు ఆదర్శిస్తుంది.
0: It will be ideal.
1: అందరికి సరి అయినటువంటి ఆదర్శాన్ని అందిస్తుంది.
0: It will be ideal to everybody.
1: విద్యార్థులారా,
0: స్టూడెంట్స్,
1: ఈనాడు మీకు గేమ్స్ యొక్క ఈ దినమే కాకుండా ఈనాడు పవిత్రమైన మహాపర్వదినం కూడా దీంతో చేరటం చేత
0: టుడే ఇస్ నాట్ ఓన్లీ స్పోర్ట్స్ డే, టుడే ఇస్ ఆల్సో ఫెస్టివల్, సీక్రెట్ డే.
1: పాలలో చక్కెర చేసినట్టు చేరినట్టుగా నీరులో చక్కెర చేరినటువంటి రీతిగా మీ రెండింటి యొక్క ఏకత్వాన్ని ఈనాడు పొంది మానవ దివ్యత్వాన్ని ఆశించి ఆదర్శించి అందరికి కూడా అందించడానికి తగిన కంకణాలు కట్టుకుంటారని నేను ఆశిస్తున్నాను.
0: జస్ట్ యాజ్ షుగర్ ఇస్ మిక్స్డ్ ఇన్ మిల్క్, just as sugar is mixed in water so that it tastes sweet, we should also know the divinity and its sweetness. All are divine.
1: Raso vai saharindi upanishad.
0: This upanishad says that all are divine.
1: Karaka mi yandu karuna rasam untundadi.
0: You got this
1: prema rasam untundadi.
0: Love.
1: Daya rasam untundadi.
0: Compassion.
1: Kani ee soka rasam ledu.
0: There's nothing like misery. Nothing like sadness.
1: ఇలాంటి దుర్గుణములకు సంబంధించిన రసం లేదు.
0: There are no bad qualities.
1: మీరు ఎందుకు దాన్ని కొనుక్కుంటున్నారు?
0: Why do you want to have them?
1: మీ దివ్యమైనటువంటి ప్రేమ రసాన్ని పెంచుకోండి.
0: Develop this essence of love.
1: మీ దివ్యమైన కరుణారసాన్ని పెంచుకోండి.
0: Develop this divine compassion.
1: మీ దివ్యమైనటువంటి శాంతి రసాన్ని పెంచుకోండి.
0: Develop this essence of divine peace.
1: అప్పుడే మీరు ఆదర్శవంతమైనటువంటి విద్యార్థులుగా తయారవుతారు.
0: Then only you become ideal student.
1: ఎలాంటి పరిస్థితులు ఎందుకూడను మీ యొక్క బలహీనతకు చోటు ఇవ్వకండి.
0: అండర్ ఎనీ సర్కమ్స్టాన్సెస్ నెవర్ బి వీక్ ఎట్ ఎనీ పాయింట్.
1: బలహీనుడు దేన్ని కూడా సాధించలేడు.
0: ఏ వీక్ మ్యాన్ విల్ నెవర్ బి ఏబుల్ టు అచీవ్ ఎనీథింగ్.
1: లొంగిపోతుంటాడు.
0: హి సబ్మిట్స్ హింసెల్ఫ్ టు ఎవ్రీవన్.
1: కడపటికి తన జీవితమే ఒక విధమైనటువంటి దుర్గతిని పొందుతుంది.
0: అల్టిమేట్లీ హి రూయిన్స్ హింసెల్ఫ్.
1: కాన ధైర్యంతో సాహసంతో సరైన ఆదర్శాన్ని మీరు అందించి లైఫ్ అనేటువంటి గేమ్ ను మీరు ఆదర్శంగా తీసుకుని దాంట్లో ఒక విధమైనటువంటి విజయాన్ని సాధిస్తూ రావాలి.
0: Therefore take this life as a game. Come out victoriously. Win
1: life
0: the game of life.
1: Life is a game. Play it.
0: Life is a game. Play it.
1: Life is challenging. Meet it.
0: Life is a challenge. Meet it.
1: Life is a dream. Realize it.
0: Life is a dream. Realize it.
1: Life is love. Enjoy it.
0: Life is love. Enjoy it.
1: అది మీరు సాధించవలసినటువంటి అదే నిజమైన మానవ జీవితము.
0: That is the true human life.
1: కనుక మానవ జీవితం అంటే ఏదో ప్రాపంచిక సంబంధమైనటువంటి విషయాల్లో మునిగి ధనమును సంపాదించడము, ఉద్యోగాలు చేయటము, పెండిళ్లు చేసుకోవటము, పిల్లలు కనటము, వాళ్ళకి పెండిళ్లు చేయటము, వాళ్ళను ఒక దీంట్లో ముంచటము, ఈ విధమైనటువంటి దీంట్లో చేయటం మనసు యొక్క మానవ జీవితం కాదు.
0: లైఫ్ డస్ నాట్ మీన్ స్పెండింగ్ ది టైమ్ ఇన్ ఫ్లీటింగ్ ప్లెజర్స్, బిగెటింగ్ చిల్డ్రన్ అండ్ గెటింగ్ దెం మ్యారీడ్ ఇన్ టర్న్.
1: మీరు చేసుకోవచ్చు.
0: దట్స్ ఆల్ వరల్డ్లీ రొటీన్. యూ కెన్ డూ ఇట్.
1: అవన్నీ తప్పులేదు.
0: దేర్ నో మిస్టేక్.
1: చేసుకోకూడదని నేను చెప్పడం లేదు.
0: భగవాన్ విల్ ఎవర్ సే నో.
1: కానీ లక్ష్యం దానిపైన పెట్టుకోవాలి.
0: బట్ యూ షుడ్ హావ్ అదర్ దాట్ యాజ్ ది ఎయిమ్.
1: నీవు ఎన్ని పనులు చేసుకున్నప్పటికీ ఈ లక్ష్యాన్ని మాత్రం మర్చకుండా ఉండాలి.
0: యూ మే డూ ఎనీ అదర్ థింగ్ బట్ నెవర్ ఫర్గెట్ దిస్ ఎయిమ్.
1: మీకు చాలా మంది పిల్లలకు తెలుసును.
0: మెనీ స్టూడెంట్స్ నౌ
1: మిలిటరీలో చేరినటువంటి వాళ్ళు,
0: దోస్ దట్ జాయిన్డ్
1: వాళ్ళ రిక్రూటింగ్ లో అనేక రకమైనటువంటి యొక్క తరిమీదులు చేస్తుంటారు.
0: ది మిలిటరీ పర్సనల్ ఆర్ ట్రైన్డ్ ఇన్ వేరియస్.
1: కానీ మిలిటరీ లోపల దోబీలు ఉంటారు.
0: దోబీస్ ఇన్ మిలిటరీ.
1: స్వీపర్స్ ఉంటారు.
0: స్వీపర్స్.
1: బార్బర్ ఉంటారు.
0: బార్బర్.
1: వాచ్మెన్ ఉంటారు.
0: వాచ్మెన్.
1: అందరూ ఉంటారు.
0: ఆల్ ఆర్ దేర్.
1: కానీ అందరికూ వేరు వేరు పనుల్లో ఉన్నప్పటికీ అందరి ఎందు రెండు మాత్రం శాశ్వతమైన ఉంటుంటాయి.
0: దో దే డూ డిఫరెంట్ జాబ్స్, టూ థింగ్స్ ఆర్ కంపల్సరీ ఫర్ ఆల్ ఆఫ్ దెమ్.
1: ఒకటి పెరేడ్, రెండవది గన్.
0: వన్ ఇస్ పెరేడ్, సెకండ్ ఇస్ గన్.
1: ఈ రెండు కూడా వాళ్ళు కంపల్సరీగా తెలుసుకోవాలి.
0: దీస్ టూ ఆర్ కంపల్సరీ ఫర్ ఎవ్రీ మిలిటరీ.
1: అదే విధంగానే విద్యార్థులు ఏ సబ్జెక్టులో పోయినప్పటికీ
0: స్టూడెంట్స్ మే స్టడీ ఎనీ సబ్జెక్ట్
1: ఏమే విధమైనటువంటి ఉండినప్పటికీ
0: సబ్జెక్ట్స్ మే బి డిఫరెంట్
1: రెండింటిని మాత్రం మీరు దీంట్లో మాత్రం దృఢం చేసుకోవాలి
0: బట్ యూ షుడ్ స్ట్రెంగ్థెన్ టూ
1: ప్రేమ త్యాగము ఈ రెండింటిని మాత్రం మీరు నిలుపుకోవాలి
0: స్ట్రెంగ్థెన్ అప్హోల్డ్ దీస్ టూ లవ్ అండ్
1: అందరినీ ప్రేమించండి
0: లవ్ ఆల్
1: కానీ త్యాగానికి పూనుకోండి
0: బీ రెడీ టు సాక్రిఫైస్
1: త్యాగమే లేకపోతే ఇది ఒక జీవితమే కాదు
0: వితౌట్ సాక్రిఫైస్ నో లైఫ్ అట్ ఆల్
1: కనుక ఏదైనా త్యాగం చేయవలసి వస్తే తప్పక మీరు త్యాగం చేయండి
0: బీ రెడీ టు సాక్రిఫైస్
1: పరోపకార నిమిత్తమై
0: టు హెల్ప్
1: సమాజ సంక్షేమ నిమిత్తమై
0: వెల్ఫేర్
1: జీవితాన్ని మనం త్యాగం చేయడానికి సిద్ధంగా ఉంటుండాలి
0: రెడీ టు సాక్రిఫైస్ యువర్ ఓన్ లైఫ్ బీ రెడీ
1: భగవంతుని పొందడానికి తగతగలాడుతూ రావాలి
0: యర్న్ అండ్ పైన్ ఫర్ గాడ్
1: ఎప్పుడు నాకు ఈ అవకాశం చిక్కుతుందా ఎప్పుడు నాకు ఈ భాగ్యం నాకు లభిస్తుందా అని మీరు ఉరు తిరుగుతూ రావాలి
0: బీ రెడీ పైనింగ్ ఫర్ ద లార్డ్స్ గ్రేస్ అట్ వాట్ పాయింట్ ఆఫ్ టైమ్ యువర్
1: రామకృష్ణ పరమహంస ఉండేటువంటి వాడు
0: రామకృష్ణ పరమహంస
1: కానీ అతను ఒక దినమంతా తెచ్చిన తర్వాత తెల్లవారి పండుకునే ముందుగా అయ్యో ఈనాడంతా వ్యక్తమైపోయింది కదా నా తల్లి నాకు దర్శనమివ్వలేదే నా తండ్రి నన్ను కనిపించలేదే అని నిరాశతో నిద్రించేటువంటి వాడు
0: as days passed on every day he used to brood over he felt so sorry and miserable because he could not win the grace of God
1: ఒక్కొక్క విధమైనటువంటి పవిత్రమైనటువంటి గడియలే
0: every moment is sacred
1: ఆ గడియ గడియకుడును మనం భగవంతు అనుగ్రహం కోసమని పాటుపడుతూ రావాలి
0: every moment which is sacred we should make use of it
1: ఆ అనుగ్రహం ఒకటి మనకు లభించినా నవగ్రహాలు మన హస్తగతమైపోతాయి
0: దెన్ వన్స్ యూ హావ్ అనుగ్రహ గాడ్స్ గ్రేస్ ది రెస్ట్ ఆఫ్ ది గ్రహాస్ ప్లానెట్స్ విల్ బి అండర్ యువర్ కంట్రోల్
1: కనుక ఆ అనుగ్రహానికి మాత్రం మనం పాటుపడాలి
0: దేర్ఫోర్ వి స్ట్రగుల్ టు విన్ గాడ్స్ గ్రేస్
1: ఈ అనుగ్రహం కోసం పాటుపడటానికి ఒక విధమైనటువంటి దీక్షను పూనాలి
0: వి షుడ్ డిటర్మిన్ పట్టుదల డిటర్మినేషన్
1: ఎలాంటి పరిస్థితులు ఏంటనుకున్నా పట్టుదలను మానకూడదు
0: నెవర్ గివ్ అప్ దిస్ డిటర్మినేషన్ అట్ ఎనీ టైమ్
1: కోరినది ఏదియో కోరని కోరి తిరి
0: వన్ వే ఆర్ అదర్ యూ హ్యావ్ డిసైడ్ ఎనీవే
1: కోరినరిదు దాక విడవకుండు
0: డు నాట్ గివ్ అప్ అంటిల్ ఇట్ ఇస్ గ్రాంటెడ్
1: అడిగినదేదియో అడగనే అడిగి తిరి అడిగినది దాక పోవకుండు
0: యు హ్యావ్ ఆస్క్డ్ ఎనీవే డు నాట్ రిటర్న్ అంటిల్ ఇట్ ఇస్ గివెన్
1: తలచినదేదియో తలచనే దలచితివి తలపు తీరుడు దాక పోవకుండు
0: యు హ్యావ్ థాట్ ఎనీవే అంటిల్ దట్ థాట్ ఇస్ రియలైజ్డ్ డు నాట్ గో
1: పోరు పడలేక తానై నవ్వవలయు
0: యస్ టు గివ్ యూ అవుట్ ఆఫ్ దిస్
1: వడలు తెలియక నీవైనా అడుగవలయు
0: ఆర్ఎస్ యూ హ్యావ్ టు ఫాల్ అండ్ ఆస్క్ ఇన్
1: నీ ఎంత నీవు తిరిగి పోవుట భక్తుని దీక్ష కాదు
0: టు విత్డ్రా ఆన్ యువర్ ఓన్ ఇట్ ఇస్ నాట్ ద క్వాలిటీ ఆఫ్ ఎ డివోటీ
1: ఆ పట్టుదల పట్టి మన జీవితంలో ఉండినంత వరకు ఆ పట్టుదలను విడవకుండా సాధించాలి
0: త్రూ అవుట్ యువర్ లైఫ్ టైమ్ యూ హ్యావ్ టు కీప్ అప్ దిస్ డిటర్మినేషన్ అండ్ వర్క్
1: మరువకువే ఓ మనస విడువకువే ఓ మనస
0: ఓ మైండ్ నెవర్ ఫర్గెట్
1: అడుగుకొలది అది అడుగునబడునని అడుగకున్న పని వడిగానగునని అడుగకువే ఓ మనస అడుగకువే ఓ మనస
0: ఓ మైండ్ నెవర్ ఫర్గెట్ నెవర్ ఆస్క్ ద మోర్ యూ ఆస్క్ ఇట్ విల్ బి ఇగ్నోర్డ్
1: అడుగని శబరిని ఆదరించడే
0: వితౌట్ ఆస్కింగ్ ఇస్ నాట్ శబరి ప్రొటెక్టెడ్
1: అడుగక తనకై మడియు జటాయువు కడకు నేగి సద్గతి గలిగి
0: వితౌట్ ఆస్కింగ్ ఇస్ నాట్ ది జటాయు బర్డ్ ద రెసిపియంట్ ఆఫ్ ఆబిచ్యురీ రైట్స్
1: అడిగి అడిగి అడిగి అలసిపోయాడు
0: హీస్ వెరీ మచ్ టైర్డ్ బై ఆస్కింగ్ రిపీటెడ్లీ
1: కానీ కట్టగడపడి రాముల హస్తముల ద్వారా ఒక నీటి చుక్కైనా తన నోట్లో పోయలేదు
0: అల్టిమేట్లీ హి డిడ్ంట్ డిజర్వ్ దట్ గోల్డెన్ ఆపర్చునిటీ ఆఫ్
1: అడుగని జటాయువును తన తొడపైన పండబెట్టుకుని నీరు త్రాపుతూ తన ప్రాణం తనలో తీసుకున్నాడు
0: వెరాజ్ వితౌట్ ఆస్కింగ్ దట్ జటాయు బర్డ్ వాజ్ లక్కీ ఎనఫ్ టు హావ్ బీన్ ఆఫర్డ్
1: జటాయు అడిగిందా రామానను నీలో చేర్చుకోమని లేదు
0: జటాయు నెవర్ ఆస్క్డ్
1: రామునే వచ్చి నడిచి వచ్చి తనను చేర్చుకున్నాడు
0: రామ హింసెల్ఫ్ కేమ్ వాకింగ్
1: కనుకనే ఆ సమయ సందర్భాన్ని పురస్కరించుకుని భగవంతుడే అన్ని కార్యములు చూసుకుంటాడు
0: అట్ అన్ అప్రోప్రియేట్ టైం రైట్ పొజిషన్ గాడ్ హింసెల్ఫ్
1: నేను పాస్ కావాలి మంచి మార్క్స్ రావాలి అని కూడా నీవు అడగనక్కర్లేదు
0: యూ డోంట్ నీడ్ టు ఆస్క్ ఫర్ హై మార్క్స్ హై పర్సంటేజ్
1: నీ కర్తవ్యాన్ని నీవు నిర్వర్తించు
0: డూ యువర్ డ్యూటీ
1: కష్టపడి చదువు
0: వర్క్ హార్డ్
1: తప్పక అడుగుకు మునిపే తాను నిన్ను మార్క్స్ అందిస్తాడు
0: వితౌట్ ఆస్కింగ్ యువర్ బౌండ్ టు బి సక్సెస్ఫుల్
1: నీరు జీరో వచ్చినప్పటికీ పక్క ఒకటి పెట్టి పదిగా మార్చి పెంచేస్తాడు
0: ఈవెన్ ఇఫ్ ఇట్ ఇస్ జీరో దే విల్ బి వన్ బై ఇట్ సైడ్ అండ్ విల్ మేక్ ఇట్ టెన్
1: కనుకనే నీవు నీ కర్తవ్యాన్ని నీవు నగ్నం కా
0: సో బీ రెడీ టు డూ యువర్ డ్యూటీ.
1: నీ ప్రయత్నంలో ఏ విధమైనటువంటి దోషం లేకుండా చూసుకో.
0: దేర్ షుడ్ నాట్ బి డర్త్ ఇన్ యువర్ ఓన్ ఎఫర్ట్.
1: ఇది ఈనాడు విద్యార్థి నేర్చుకోవాల్సినటువంటి యొక్క ప్రధానమైన పట్టుదల.
0: దిస్ డిటర్మినేషన్ ద స్టూడెంట్స్ షుడ్ కల్టివేట్ టుడే.
1: ఒకరిపై ఒకరు ద్వేషాన్ని మాత్రం పెంచుకోకండి.
0: డోంట్ డెవలప్ హేట్రెడ్.
1: ఒకరిపై ఒకరు అసూయను మాత్రం పెంచుకోకండి.
0: డోంట్ బి జెలస్ టువర్డ్స్ టీచర్.
1: బాగా అభివృద్ధికి వచ్చేటువంటి వాళ్ళని చూస్తే నీవు కూడా ఆనందించు. తప్పక నీకు కూడా ఆ అభివృద్ధి చేకూరుతుంది.
0: బీ హ్యాపీ వాచింగ్ అదర్స్ ప్రోగ్రెసింగ్ ఇన్ లైఫ్ సో దట్ యూ వుడ్ ఆల్సో డెవలప్.
1: అనుక ఈ విశాలమైన భావాన్ని మనం పెంచుకోవాలి.
0: డెవలప్ దిస్ బ్రాడ్ ఫీలింగ్స్.
1: మన హృదయం ఎంత ఉండాలి? చిన్నదిగా కాదు, ఈ ప్రపంచమంత హృదయంగా మనం మార్చుకోవాలి.
0: అవర్ హార్ట్ షుడ్ నాట్ బి సో స్మాల్ అండ్ నారో.
1: ఇంత విశాలమైన ప్రపంచంలో మనం పుట్టి ఏదో ఒక అణుమాత్రమైనటువంటి హృదయాన్ని పెంచుకుంటే ప్రయోజనం లేదు.
0: హావింగ్ బీన్ బోర్న్ ఇన్ దిస్ వాస్ట్ వరల్డ్ ఇఫ్ వి ఆర్ నారో మైండెడ్ ఇట్ ఇస్ యూస్.
1: సముద్రమంతా హృదయంగా మనం మార్చుకోవాలి.
0: వి షుడ్ మేక్ అవర్ హార్ట్ యాజ్ వాస్ట్ యాజ్ ద మైటీ ఓషన్.
1: సముద్రం యొక్క రూపం రుచి మాత్రం ఉండకూడదు.
0: బట్ హౌఎవర్ వి షుడ్ నాట్ హావ్ దట్ టేస్ట్.
1: పాల సముద్రంగా ఉంటుండాలి.
0: ఇట్ షుడ్ బి ఓషన్ ఆఫ్ మిల్క్.
1: క్షీర సముద్రంగా ఉంటుండాలి.
0: ఇట్ షుడ్ బి ఓషన్ ఆఫ్ మిల్క్.
1: క్షీర సాగరుడు పవళిస్తుంటాడు.
0: దేర్ గాడ్ రిక్లైన్స్.
1: క్షార సాగరుడు కాకూడదు.
0: ఇట్ షుడ్ నాట్ బి ఓషన్.
1: కనుకనే భగవంతుడు క్షీరసాగరుడు.
0: గాడ్ రిక్లైన్స్
1: ఆన్ దిస్ ఓషన్ మీద పవడించి ఉన్నాడు.
0: హి రిక్లైన్స్ ఆన్ యువర్ హార్ట్.
1: ఎప్పుడంటే అప్పుడు మీకు కనిపిస్తాడు.
0: హి ఇస్ రెడీ టు అపియర్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ఎనీవర్ యు వాంట్.
1: ఏడని మాత్రం నిరాశకు గురి కావద్దు.
0: నెవర్ బి డిసప్పాయింటెడ్.
1: కనుక మీరు దృఢమైనటువంటి సంకల్పులైపోయి మన దేశం కోసమని తగినటువంటి యొక్క బాధ్యతను వహించి దేశ సంక్షేమ నిమిత్తమై తగినటువంటి కృషి చేయండి.
0: Therefore, with full determination, work hard for the progress and the welfare of this country.
1: Deshamu mana yokka illu.
0: The country is your residence.
1: Prapanchamanta mana yokka nivasame.
0: The whole world is our dwelling place.
1: Idi adeshamu ee desham ani bhedamulu pettukokandi.
0: We should not have difference.
1: Oka pedda inti lopala okkoka room lu pratyekanga undinattuga ee vishalamaina prapanchamlo Bharat desham oka room vantidi.
0: Just you find so many rooms in a big mansion. The whole universe is a mansion and countries are rooms there.
1: Gruhamanta manchiga undali.
0: The whole house should be good.
1: Appude manam kodanu manchiga undagalam.
0: Then only you'll be good.
1: Kanuka Bhagavat namasmarana cheskuntu mee kartavyanni nirvartinchukuntu prapanchamlo andarni premistu andarni santoshanga taginatundi krishini selputu vaadanu tagaru loka shanti లోక సమస్త సుఖినో భవంతు అనేది హృదయం నుండి మనము ప్రార్థించుతూ రావాలి.
0: సింగ్ ద గ్లోరీ ఆఫ్ ద లార్డ్, డూ యువర్ డ్యూటీ, డెవలప్ లవ్, మేక్ ఎవ్రీవన్ హ్యాపీ, ప్రే ఫర్ ది వెల్ఫేర్ ఆఫ్ ఎవ్రీవన్ ఆల్ ఓవర్ ద వరల్డ్.
1: ప్రేమ ముదిత మనసే.

0: ద్రౌపది రాజపుత్రిని పెండాడారని అనేక మంది యువకులు అనే రాజులు, రాజకుమారులు, మహారాజులు చాలా మంది వేరొకరిది అక్కడికి వేధించారు.
1: టు మ్యారీ ది డాటర్ ఆఫ్ ద్రౌపద, మెనీ ఆఫ్ ది కింగ్స్ అండ్ ఎంపరర్స్ అండ్ సో మెనీ వారియర్స్ అటెండెడ్ దట్ స్వయంవర.
0: ఈ స్వయంవరంలో మేము చేయించగలము అనేటువంటి ధైర్యం కలిగినటువంటి భక్తివంతులు కూడా లేచారు, మాట్లాడారు, అనేక ప్రయత్నం చేశారు.
1: ఇన్ ది స్వయంవర దోస్ పీపుల్ ఆర్ క్వైట్ కాన్ఫిడెంట్ ఆఫ్ దేర్ విన్ గాట్ అప్ అండ్ మేడ్ ఎవ్రీ సీరియస్ అటెంప్ట్.
0: కానీ ఈ స్వయంవరం అనేటువంటిది జనక మహారాజు ఏ విధంగా ఈ విల్లును అనగా ధనుస్సును ఎత్తగలిగినటువంటి వాడు ఎవరో చెప్పండి అన్నట్టుగా, ఈ ద్రౌపది రాజు కూడాను మత్స్యయంత్రం కొట్టిన వారు వారికి నా బిడ్డనిచ్చి పెండి చేస్తానని ప్రమాణం చేశాడు.
1: జస్ట్ యాజ్ జనక మేడ్ ఎ స్టిప్యులేషన్ దట్ వన్ వుడ్ గెట్ మ్యారీ టు హిస్ డాటర్ ఇఫ్ ఓన్లీ వన్ వుడ్ బి ఏబుల్ టు బెండ్ దట్ శివధనుస్సు, సిమిలర్ ఇస్ ద వౌ టేకెన్ బై ద్రుపద దట్ ద వన్ హూ వుడ్ జస్ట్ బ్రేక్ త్రూ ద మత్స్యయంత్ర would be given in marriage to his daughter.
0: Kani balavanturaina sururaina ma yuvakulandaru kodanu munduku vachi dani aneka rakamuga prayatnam chesaru.
1: People of physical strength, valor, courage, youngsters participated in swayamvara.
0: Kinda neeru undi pai bhagamulo mastyamulu anaga chepani petti క్రింద నుంచి నీటిలో చుచ్చుకుంటూ పైకి ఉన్నటువంటి ఒక మత్స్యమును కొట్టాలి.
1: మత్స్యయంత్ర మీన్స్ దేర్ ఇస్ పూల్ ఆఫ్ వాటర్ బిలో అండ్ ద ఫిష్ అబౌవ్, వన్ షుడ్ బి వాచింగ్ ద ఇమేజ్ ద ఫిష్ ఇన్ వాటర్ అండ్ షూట్ ఇట్ అప్వర్డ్.
0: ఇది సామాన్యులకు తగినటువంటి ఒక ఇది కాదు.
1: దిస్ ఇస్ నాట్ పాసిబుల్ ఫర్ అన్ ఆర్డినరీ వన్.
0: కానీ ఇది చాలా సులభమని భావిస్తారు, కానీ ఇది సులభం కాదు.
1: People might feel that it's so simple and easy, but it's not so.
0: Kadapatiki sabhantai kudanu tambinchi poyadi.
1: The whole congregation came to a stand still.
0: Kani andulo maru veshamu dharinchi vachinatvanti oka pandavulu kudanu unnaru.
1: But there in that assembly are present pandavas also, incognito, in disguise.
0: Veeri vaipuna కృష్ణుని దృష్టి మరల్చాడు.
1: అండ్ కృష్ణ స్టార్టెడ్ స్టేరింగ్ ఎట్ దీస్ పీపుల్.
0: చూచి ఓ చిరునవ్వు నవ్వాడు.
1: అండ్ హీ స్మైల్డ్ ఎట్ దెమ్.
0: వారిలో వారు గుసగుసలాడుకుంటూ కడపటికి అర్జునుని లేపాడు.
1: యాజ్ దే వర్ విస్పరింగ్ టాకింగ్ అమంగ్ దెమ్సెల్వ్స్ ఇట్ వాజ్ అర్జున హూ గాట్ అప్.
0: అర్జున ఆయన కూడా చిరునవ్వుతో నవ్వుకుంటూ అడుగులు వేస్తూ చక్కగా ఆ స్తంభముల దగ్గర వచ్చాడు.
1: అర్జున స్మైలింగ్ ఆల్ అలాంగ్ స్లోలీ జెంట్లీ మార్క్డ్ హెడ్ అండ్ కేమ్ క్లోజ్ టు దట్ మత్స్యయంత్ర.
0: అర్జున అనగా చాలా శాంతము గలవాడు.
1: అర్జున మీన్స్ ద వన్ హూ ఇస్ హైలీ
0: చాలా దయగలవాడు.
1: ద వన్ హూ ఇస్ కంపాషనేట్.
0: అర్జునుడు అనగా చాలా నెమ్మదస్తుడు.
1: Arjuna is one who is very calm and quiet.
0: Nemmadiga vachi danusunu chepatti chiram vaipu chustu okka thuri aa yokka danusunu varidadu.
1: Calm and quiet, peacefully he marched towards Matsyayantra. Watching the fish in water, he shot the arrow at once and could it hit it.
0: Okka thuri ee ambunu kottina tarshaname aa matsyamu chedipoyindi.
1: The moment the arrow is shot at that fish, it just fell.
0: అప్పుడు ఈ ప్రజల యొక్క ఆనందం చెప్పరానిదైంది.
1: People were highly ecstatic beyond all estimates.
0: అందరూ కూడా అర్జును చూసి చాలా ఆనందించారు.
1: People were extremely happy, delighted watching Arjuna.
0: కానీ ధృతరాజు తన పుత్రికను తన దగ్గర పెట్టుకుని తక్షణమే ఆమెకు ఒక మాల ఇచ్చి ఈ మాలను ఆ అర్జునుకు వేయమని చెప్పింది.
1: కింగ్ ద్రుపద గేవ్ గార్లెండ్ టు హిస్ డాటర్ and wanted her to garland.
0: వారి వసతి ఎక్కడ?
1: Where were they staying?
0: పేద బ్రాహ్మణి ఇంటి లోపల వారు నివసిస్తూ వచ్చారు.
1: They were staying at the residence of a poor Brahmin.
0: వారి ఇంటి దగ్గరికి వెళ్లేటప్పటికి తల్లి కుంతీదేవి తలుపు వేసుకుని ఉంది.
1: By the time they went, they saw Kunti inside with a
0: door
1: bolted.
0: కుమారుడు చెప్పారు, అమ్మా మేము ఒక గొప్ప విలువైనటువంటి ఫలము సాధించుకుని వచ్చాము అన్నారు.
1: The sons said, Mother, we brought a highly valuable fruit with us.
0: నాయన, అంత గొప్ప విలువైనటువంటి అంత గొప్ప మధురమైనటువంటి ఒక ఫలమును మీరు ఐదుగురు సమానంగా పంచుకోండి అని చెప్పింది.
1: The mother said, such a valuable sweet fruit better be shared by all of you.
0: తల్లి మాటలు మీరినటువంటి వారు ఆ బిడ్డలు.
1: The children would certainly follow the command of the mother.
0: తల్లి ఆజ్ఞను శిరసావహించినటువంటి వారు.
1: They follow strictly.
0: అప్పుడు లోపలికి వెళ్లి తల్లికి నమస్కరించి, తల్లి మీ ఆజ్ఞను శిరసావహించినాము అని ఐదుగురు నమస్కారం చేశారు.
1: They went inside and did namaskar to her, giving her a promise they would certainly abide by her command.
0: కనుక ఆనాటి నుంచి కూడాను పాంచాలి అని పేరు పెట్టారు.
1: Since that time she is called Panchali.
0: అనగా ఐదు మందికి భార్య అని దీని అర్థం.
1: The meaning is she is the wife of five.
0: ఇది ఏ విధంగా ప్రపంచం అంగీకరిస్తుంది?
1: How do you expect the world to accept this?
0: కానీ ప్రపంచం అంగీకరించినను అంగీకరించకపోయినను తల్లి ఆజ్ఞను శిరసావహించటము బిడ్డల యొక్క కర్తవ్యము.
1: It is the duty of the children to follow the command of the mother, irrespective of its credibility, acceptance in the sight of others.
0: ఆనాటి నుంచి ఆ గ్రామం వదిలిపెట్టి తిరిగి తమ యొక్క స్వగ్రామములకు వెళ్లి పరిపాలన జరుపుతూ వచ్చారు పంచ పాండవులు.
1: The five Pandavas left that village, started moving to another place and started ruling the area.
0: కాని ఈమె యొక్క ప్రవర్తనను ఈమె యొక్క గుణగణములను చక్కగా గుర్తించినటువంటి ఒక పాండవుడు ధర్మజుడు వచ్చి, నీవు మా సొత్తు కాదు, నీవు ప్రపంచమునకే ఒక విధమైనటువంటి శక్తివి, నీవు శక్తి స్వరూపిణివి, కనుక నీవు ఈ ప్రకృతిని పరిపాలించమని చెప్పి ఆజ్ఞాపించాడు.
1: Dharmaja watching the chastity of Draupadi, her behavior and conduct, he said, you are not the sole property of us. In fact, you can give the power all you have to the entire world. So said Dharmaja.
0: నీలో ఉన్నటువంటి పంచభూతములు కాని పంచగుణములు కాని పంచేంద్రియములు కాని చక్కగా అరికట్టిన.
1: You have total control over the five elements and the five senses.
0: ఇలాంటి వారే ప్రపంచం యొక్క స్థితిగతులను గుర్తించి వర్తించడానికి వీలవుతుంది.
1: ఓన్లీ సచ్ పీపుల్ కుడ్ స్ట్రిక్ట్లీ కాంప్రిహెండ్ ద డివినిటీ ఇన్ ది యూనివర్స్ అండ్ కండక్ట్ దెమ్ సెల్ఫ్.
0: అప్పుడు ఈమె ప్రపంచంలో బయలుదేరింది.
1: దెన్ షీ స్టార్టెడ్ మూవింగ్ అబౌట్.
0: వాడా తిరిగి, వీడు తిరిగి గ్రామ గ్రామము సంచరించి ఎవరు మంచివారు ఎవరు చెడ్డవారు అని ప్రతి ఒక్క వ్యక్తిని కూడాను పరిశీలన చేస్తూ వచ్చాడు.
1: She went around all the streets and villages, finding out the good people and the bad people, their temperament, behavior.
0: ఈ విధంగా పరిశీలిస్తూ వచ్చాడు. కొంత మంచి కొంత చెడ్డ రెండు కూడాను ప్రపంచంలో ఉన్నటువంటివి.
1: On scrutiny she could understand this good and bad as well mixed in society.
0: Night and day అన్నట్టుగా దీపములు ఉండినట్టుగా చీకటి వచ్చినట్టుగా ఈ మంచి చెడ్డలు రెండు కూడా ఈమెకు కంటికి కనిపిస్తూ వచ్చాయి.
1: షీ కుడ్ ఆల్సో విజువలైజ్ గుడ్ అండ్ బ్యాడ్ ఇన్ సొసైటీ జస్ట్ యాజ్ యూ ఫైండ్ బ్రాడ్ డే లైట్ అండ్ పిచ్ డార్క్నెస్ ఇన్ నైట్.
0: కానీ చెడ్డగా ఉండేటువంటి వారికి సద్బోధలు చేస్తూ మంచిగా ఉన్నటువంటి వారికి ఉత్సాహ ప్రోత్సాహం అందిస్తూ వీరిని కాపాడుతూ వచ్చింది.
1: షీ హాజ్ బీన్ సేఫ్ గార్డింగ్ ఎంకరేజింగ్ గివింగ్ ఆల్ సపోర్ట్ to good people so that they could be better, while at the same time teaching lesson to the wicked and bad people.
0: Karma nu manakandi.
1: Never give up your duties, karmas.
0: Kama managa mottamodardi.
1: The first desire, kama, is the first one.
0: Kama anaga ishtamu.
1: కామా మీన్స్ లైక్స్.
0: కానీ ఈ ప్రపంచంలో ఈనాడు లౌకికంగా కామము అంటే వేరువే అర్థంగా తీసుకుంటున్నారు.
1: బట్ ఇన్ ద వరల్డ్ టుడే వీ గో బై డిఫరెంట్ మీనింగ్ ఫర్ దిస్ వర్డ్ కామా.
0: కానీ వేదాంతం కింద ఇది కోరిక అని అర్థం.
1: బట్ ఇన్ వేదాంతిక్ పార్లన్స్ ఇట్ ఈస్ డిజైర్.
0: డిజైర్ ఈ డిజైర్ ను కొంతవరకు అరికెత్తాలి అని.
1: Therefore, we should exercise sealing on desires.
0: ఏది మంచిది ఏది చెడ్డది.
1: What is good, what is bad.
0: ఈ రెండు విధములను మంచి చెడ్డలను విమర్శించి చక్కగా మంచిని మాత్రమే తీసుకోవటం చెడ్డని మాత్రం వదలటం ఇది సరైనటువంటి సత్యము అన్నారు.
1: Therefore, the truth lies in discriminating between that which is good, which is bad, rejecting bad and accepting that which is good.
0: తన కర్తవ్యాన్ని తన సహజ ధర్మాన్ని తాను నడుచుకోవాలి కానీ తన కర్తవ్యాన్ని విసర్జించి సహజ ధర్మమును ఏమాత్రమును నడుచుకొనక దానిని ఉల్లంఘించి తన ఇష్ట ప్రకారం నడుచుకోవటం ఇది సరి అయినటువంటి కోరిక కాదు.
1: ఇట్స్ నాట్ ఏ ప్రాపర్ డిజైర్ టు గివ్ అప్ వన్స్ ఓన్ డ్యూటీ అండ్ రెస్పాన్సిబిలిటీస్ అండ్ అడాప్ట్ అదర్స్ రెస్పాన్సిబిలిటీస్ అండ్ అదర్స్ డ్యూటీస్.
0: కనుక నీకు బిడ్డలు కలగని భార్య ఉండని కానీ బాధ్యత తప్పినది కాదు.
1: Yes, you may have your family, let wife be there, but you cannot be totally free from your duty.
0: కానీ ఈ కోరికను సక్రమమైనటువంటి సత్యమైనటువంటి మార్గంలో దీన్ని ప్రవేశపెట్టాలి.
1: But let the desire proceed in a truthful way.
0: ఈ విధంగా ప్రజల లోపల చక్కని మార్గమును ప్రబోధించి చక్కని మార్గంలో సరి అయినటువంటి సత్యమును బోధిస్తూ వచ్చింది.
1: Therefore, like this righteous path is clearly indicated. And the truth is taught.
0: కనుకనే స్త్రీలందరూ కూడాను గొప్ప ఆదర్శాన్ని అందుకున్నారు.
1: That's the reason why women have become high ideals.
0: పురుషులు చెప్పినట్టుగా తాను నడుచుకోలేదు.
1: She has not conducted according to the dictates of men.
0: నీ కర్తవ్యాన్ని నీవు నిర్వర్తించు, నా కర్తవ్యాన్ని నేను చేస్తున్నాను.
1: You do your duty, I will attend to my duties.
0: కానీ నా యొక్క కర్తవ్యంలో నీవు ప్రవేశించకూడదు, నీ కర్తవ్యంలో నేను ప్రవేశించను.
1: Do not interfere as I discharge my duties. I too will not interfere.
0: ఈ విధంగా ఒకరికొకరు భర్తకు భార్యకు కూడా బోధించుకుని వారు సక్రమమైన మార్గం నడుచుకుంటూ వచ్చారు.
1: That was the teaching between the couple, the husband and the wife, and they could carry on their life sojourn in a perfect way.
0: అది ఏ సత్యబోధ అని.
1: That is a teaching lesson of truth.
0: ఈ ట్రూత్ ను తను నడుచుకున్నప్పుడు ఆ ట్రూతే ధర్మమును పుట్టిస్తుంది.
1: When once we follow truthfully, that gives rise to this righteousness, our dharma.
0: Satyam nasti paro dharma.
1: There is no other dharma beyond truth.
0: Satyam vadinatvati dharmam ekkada kanipinchadu.
1: There cannot be dharma bereft of satya, truth.
0: Aithe bhagavantudu ekkadunnadu?
1: Hello, where is God?
0: Sarvata paripadam tasarvato chishirobukam sarvata stutimalloki sarvama vrittisthiteni. Bhagavantudu ekkada chusina gaani ఆకాశం మొదలుకొని భూమి వరకు కూడాను నిండి ఉండేవాడు భగవంతుడే.
1: గాడ్ ఈజ్ ప్రెసెంట్ ఎవ్రీవేర్ రైట్ ఫ్రమ్ ద స్పేస్ డౌన్ టు ఎర్త్. ఆల్ ఫీట్ ఆర్ హిస్, ఆల్ ఐస్ ఆర్ హిస్, ఆల్ హ్యాండ్స్ ఆర్ హిస్, ఎవ్రీవేర్ ఈజ్.
0: కానీ భౌతికమైన ప్రజలు భౌతికమైన జీవులు ఏవి కనిపెట్టలేవు.
1: బట్ హవెవర్ ద వరల్డ్లీ ఫిజికల్ పీపుల్ కెనాట్ కాంప్రిహెండ్ నాట్ డిస్కవర్.
0: చీమ మొదలుకొని పెద్ద వరకు కూడా పాము మొదలుకొని తేలు వరకును సింహం మొదలుకొని పులి వరకు కూడాను ఉన్నదంతా కూడాను కేవలము నిర్గుణ స్వరూపమైనటువంటి భగవంతుడే.
1: Therefore, the cosmic divinity, that which is present right from an ant to an elephant and also in a lion, which is attributeless, formless, divine divinity.
0: ఇసుక మొదలుకొని చీమ వరకు కూడాను భగవంతుడే.
1: Right from sand to the ant, you find
0: తాను చేసేదంతా కూడాను ధర్మమైనటువంటిది సత్యమైనటువంటివే చేస్తున్నాయి.
1: Therefore, whatever one does should be truthful and righteous.
0: తమ కర్తవ్యాన్ని తాను ఏమాత్రం కూడా విడవలేదు.
1: She has not given up her duty any time.
0: చీమ తనకు కావలసిన ఆహారం ఎక్కడో అక్కడికి మాత్రమే వెళుతుంది, తన ముక్కుకు తగినంత ఆహారం తీసుకుని వస్తుంది, తన స్వస్థానంలో పెట్టుకుని తాను భుజిస్తుంది.
1: Ant would be able to know the whereabouts of the food available and carries it to the particular place with the help of the nose.
0: ఇంకొకరి వస్తువును అపహరించదు.
1: It ant will never attempt to steal.
0: ఇంకొకరికి అపకారం చేయదు.
1: It will never harm anyone.
0: కనుక ఈ చీమ మొదలుకొని బ్రహ్మం వరకు కూడా ఒకే సత్యాన్ని కర్తవ్యాన్ని అనుసరిస్తూ వచ్చారు.
1: Therefore, right from this ant to Brahman, the same truth, the same path of dharma are adhered.
0: రెండవది క్రోధము.
1: The next one is krodha, anger.
0: ఈ క్రోధము మానవునికి ఉండవలసినది.
1: This anger is however necessary for man.
0: కాని తనకు విరుద్ధమైనటువంటి యొక్క మార్గమును తాను అనుసరిస్తూ వచ్చాడు.
1: But he is following a path which is quite contradictory to his nature.
0: అనవసరంగా అందరిపైన పడి క్రోధం చూపకూడదు.
1: We should not express our anger on unnecessary matters.
0: దేనిని మనం క్రోధించాలో దాన్ని మాత్రమే క్రోధం చేసుకోవాలి.
1: So we should be angry towards that deserves our anger.
0: Anger అనేటువంటిది చాలా చెడ్డది.
1: Anger is very bad.
0: తనకని మీ భంగపుచ్చును.
1: And you will be losing your wealth.
0: తనకును గల గౌరవము దగ్ధము చేయును.
1: You will be just burning a flame your respect.
0: తనవారులకైన చేయును.
1: And you will be away from your near India.
0: జనులకు కోపము వలన సర్వము చెడుగు.
1: And people will ruin everything because of this anger.
0: కోపము కలిగిన వారికి,
1: those with anger,
0: ఏ పని భరిపకుండు,
1: will never be successful in any task. They will have problems, obstacles.
0: ఈ రెండు విధాల కూడా పాపం చాలా క్రోధం అనేక రకములైనటువంటి ఒక చెడుగును పెంచుతుంది.
1: Therefore in both the ways you will ruin yourself because of this anger.
0: కనుక రెండవది కోపం. ఈ రెండింటి కూడాను ఆమె సవరిస్తూ ప్రజల లోపల చక్కగా వివరంగా బోధిస్తూ వచ్చింది.
1: She could correct both these features and propagate, publicize in the community.
0: బిడ్డలను ప్రేమిస్తూ వచ్చింది.
1: She started loving children.
0: బిడ్డల పైన ప్రేమ ఉండాలి కానీ క్రోధం ఉండకూడదు.
1: You should love children. You should not be angry towards them.
0: నీ విరోధి పైన నీకు క్రోధం ఉండొచ్చు కానీ బిడ్డల పైన ప్రేమ ఉండాలి.
1: You should naturally love your children. You may have some anger towards your enemy.
0: కనుక నీకు కోపం కూడాను ఎక్కడ వినియోగించాలో, ఏ స్థానంలో వినియోగించాలో, ఏ విధంగా వినియోగించాలో దాని మార్గం కూడాను చక్కగా ప్రబోధించింది.
1: She has clearly explained what anger is, in what way it should be shown, in what direction it should flow.
0: మూడవది ద్వేషము.
1: The third one, ద్వేషా హేట్రెడ్.
0: ద్వేషము.
1: ద్వేషా హేట్రెడ్.
0: ద్వేషము ఎవరిని ద్వేషించాలి?
1: Whom should you hate?
0: నీకు అయిష్టమైన వాడిని ద్వేషించడమా?
1: Do you hate the one whom you dislike?
0: లేక నీకు అపకారం చేసినటువంటి వాడిని ద్వేషించడమా?
1: Are you going to hate a person who harmed
0: you? లేక నీకు విరోధి అయినటువంటి వాడిని ద్వేషించడమా?
1: Are you going to hate your enemy?
0: కాదు కాదు కాదు.
1: నో.
0: ఈ ఎవరిని ద్వేషించాలంటే తన గుణములను, తన సత్యము, ధర్మము, శాంతము, దీన్ని కాపాడేటువంటి వారిని ప్రేమించాలి. దీనికి విరోధించేటువంటి వారిని ద్వేషించాలి.
1: Whom should you hate? You should hate those who interfere as you proceed along the path of satya and dharma. And you should like those that support, that encourage you along these two paths.
0: Satya dharmamulu nevu dveshinchinatante nevu manavude kaadu.
1: If you hate satya and dharma, you are no human being.
0: కనుకని పశుపక్షికుడు కాదు మొదలుకొని అన్ని కూడాను ఈ దేశాన్ని చక్కగా అర్థం చేసుకుని వర్తిస్తూ వచ్చింది.
1: బర్డ్స్, బీస్ట్ అండ్ అనిమల్స్ అండర్స్టాండ్ దీస్ టూ ప్రిన్సిపల్స్ అండ్ దే కండక్ట్ దెమ్సెల్వ్స్ ఇన్ ఎ నేచురల్ వే.
0: అహింస.
1: దెన్ కమ్స్ అహింస, నాన్ వైలెన్స్.
0: ఎవరిని హింసించకూడదు.
1: యూ షుడ్ నాట్ హర్ట్ ఎనీబడీ.
0: మాటతో కాని,
1: ఎదర్ బై వర్డ్,
0: పనితో కాని,
1: ఆర్ డీడ్,
0: దేహంతో కాని,
1: ఆర్ ఫిజికల్,
0: ఇంకే విధమైన థాట్స్తో కాని,
1: ఆర్ బై థాట్,
0: ఎవరిని మనం ద్వేషించకూడదు.
1: యు షుడ్ నాట్ హేట్ ఎనీబడీ.
0: అపకారం చేయకూడదు.
1: యు షుడ్ నాట్ హార్మ్ ఎనీబడీ.
0: కనుక ఈ మూడింటి ద్వారా దీన్ని ఐదుని సాధిస్తూ వచ్చింది ఆమె.
1: బికాస్ ఆఫ్ దీస్ ప్రిన్సిపల్స్ షీ కుడ్ అచీవ్, అకంప్లిష్ ఆల్ దట్ షీ కుడ్.
0: కనుకనే ఈమె ప్రపంచం యొక్క స్థితిగతులను ఆలోచించి సరైన మార్గం నిరూపించినటువంటిది దమయంతి.
1: It was Damayanti who could understand the whims and the ways of the world and should explain clearly.
0: Damayanti satyamanu anusarinchinatundi.
1: Damayanti followed the path of truth.
0: Satyamanu anusarinchatam chetane Damayanti anetundi oka peru amaku kaligindi.
1: Because she followed the path of truth, she got the true name.
0: Damamulu sadhinchinatundi dai.
1: And she could achieve control, dama.
0: Ee control cheyatam valle manavudu entaiyagudu abhirudhiki raagaradu.
1: By exercising this dhamma control, you can be exalted, reach heights.
0: చీమలు కూడాను ఈ యొక్క దమయమును ఆశ్రయించి వస్తుంది.
1: And you find this dhamma control is noticed among
0: ants.
1: Watch ants moving in a particular
0: line. ఇంకొక లైన్ నుంచి వస్తున్నటువంటి చీమలు పలుకరించి దానికి ముద్దు పెట్టి నుంచి వెళ్లిపోతుంటాడు.
1: యాజ్ యూ ఫైండ్ దిస్ యాంట్స్ మూవింగ్ ఇన్ వన్ డైరెక్షన్ వన్ లైన్ దోస్ దట్ గో ఫార్వర్డ్ విల్ బి గ్రీటింగ్ దోస్ వుడ్ బి కమింగ్ బ్యాక్వర్డ్ అండ్ దెన్ జస్ట్ టాక్.
0: కనుక మీరు చీమలు చక్కగా చూడండి.
1: వాచ్ యాంట్స్ క్లియర్లీ.
0: దాంట్లో కూడా దమం ఎంతో ఉంటుందండి.
1: దేర్ లైస్ దిస్ దమ ద కంట్రోల్.
0: చీమలో బ్రహ్మలో శివకేశవాదులలో వర్తించేటువంటి వాడు భగవంతుడు.
1: God is present in this ant and Brahma, in Shiva and Keshava as well.
0: Kanuka dhamma manantimdi sadhinchalante indriyanu manu nigrahinchali.
1: Therefore dhamma means exercising control over senses.
0: Mana indriyalu ishtamachinattuga telugutuntai.
1: The senses are wayward.
0: Bhagavantudu ichindedi chevulu endukosam.
1: Why God has gifted you ears?
0: Maatadeetundi vaari maatalanta vinatama.
1: Is it to listen to all gossip? You should never listen to bad words. You should certainly pay attention to good words. Why the tongue is gifted to you? Is it only to swallow morsels of food? No. The tongue is given to taste.
0: రుచి చూచి మంచి రుచి అయిపోతే తాను లోపలికి పంపుతుంది.
1: అండ్ దట్ విచ్ ఇస్ గుడ్ అండ్ ప్యాలెటబుల్ ఈజ్ అలౌడ్ టు గో ఇన్.
0: చెడ్డ రుచి అయిపోతే బయటకు తుమ్మేస్తుంది.
1: అండ్ ఇఫ్ డజంట్ టేస్ట్ గుడ్ ఇట్ ఈస్ జస్ట్ సెంట్ అవుట్.
0: అదే విధంగానే మంచిని ఇచ్చినది భగవంతుడు నీ యొక్క ఉత్తమ జన్మమును రక్షించుకోవటం కోసమని.
1: దేర్ఫోర్ గాడ్ హ్యాస్ గివెన్ ఆల్ దీస్ సో దట్ వీ కెన్ మెయింటైన్ దిస్ నోబుల్ రేర్ బర్త్ ఆఫ్ ఎ హ్యూమన్ బీయింగ్.
0: కనుక భగవంతుడు ఏది ఇచ్చినప్పటికీ మాకు కష్టం ఇస్తున్నాడు సుఖమిస్తున్నాడు భగవంతుడు అంటే భగవంతుడు ఏది ఇవ్వటం అనేది.
1: వి థింక్ గాడ్ హ్యాస్ గివెన్ అస్ బ్యాడ్ టైమ్స్. గాడ్ హ్యాస్ గివెన్ అస్ గుడ్ టైమ్స్ ఇస్ నాట్ సో. గాడ్ డజంట్ గివ్ ఎనీథింగ్ ఇన్ రియాలిటీ.
0: ఎవరెవరికి అర్పించినటువంటి ఒక వారి ఉద్యోగాన్ని వారు నడుచుకుంటున్నారు కానీ భగవంతుడు ఎందులో ప్రవేశించదు.
1: ఈచ్ వన్ కండక్ట్స్ హిమ్సెల్ఫ్ అకార్డింగ్ టు ద జాబ్ గివెన్ టు హిమ్ బట్ గాడ్ డస్ నాట్ ఇంటర్ఫియర్.
0: కనుక భగవంతుడు సాక్షిభూతుడు.
1: God is an eternal witness.
0: తాను దుఃఖానికి పాల్గొనడు సుఖానికి పాల్గొనడు.
1: And he doesn't resort to any grief nor confer pleasure.
0: సుఖ దుఃఖములు రెండు కూడాను మానవుడు చేసేటువంటి కర్తవ్య కర్మల్లో వచ్చిన దోషములే.
1: The pain and pleasure are the results of or the consequences of actions.
0: మానవుడు ఏదైనా మంచి మాట మాట్లాడుతుంటే ఏం ఫ్రెండ్ హవర్ యూ అని అడిగితే వాడు కూడా ఏం ఫ్రెండ్ హవర్ యూ అంటాడు.
1: ఇఫ్ ఎనీవన్ టాక్స్ సో నైస్లీ అండ్ సేస్ ఓ ఫ్రెండ్ హౌ ఆర్ యూ, యూ వుడ్ గెట్ ద సేమ్ రెస్పాన్స్.
0: కానీ ఏమరా ఎట్లున్నావురా అంటే నువ్వు కూడా ఏమిరా అంటున్నావు అని వీడు కూడా అడుగుతాడు.
1: బట్ ఆన్ ద అదర్ హ్యాండ్ ఇఫ్ యూ టాక్ కన్వర్సింగ్ ఇన్ అన్ అరగెంట్ వే యూ విల్ గెట్ అరగెంట్ రిప్లై.
0: కనుక మాటకు మాట చూపుకు చూపు.
1: దేర్ఫోర్ the word, the response and the look will be based on the way you express.
0: కనుక మనం ఏ విధమైన రియాక్షన్ చేస్తామో దానికి రియాక్షన్ వస్తుంటుంటాడు.
1: As is the action, so is the reaction.
0: ఆ రియాక్షన్ రీసెప్షన్ రిఫ్లెక్షన్ ఈ మూడు కూడా మానవుడి యందు కేవలం తాను తాను కల్పించుకోవటమే కానీ భగవంతుడు ప్రసాదించినటువంటిది కాదు.
1: The reaction, reflection, the sound are the results of one's own actions. They are not given by God.
0: నీవు అద్దం ముందు పోయి ఏ విధంగా యాక్ట్ చేస్తావో ఆ విధంగానే అది కనిపిస్తుంది.
1: జస్ట్ యాజ్ యూ యాక్ట్ స్టాండింగ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద మిర్రర్ యూ ఫైండ్ ద రిఫ్లెక్షన్.
0: నీవు సవరిలో పోయి నీవు ఏ పలుకులు పలుకుతావో ఆ పలుకులే నీకు తీసుకుండగా వస్తుంటుంది.
1: దెర్ఫోర్ వాట్ ఎవర్ యూ స్పీక్ ఇన్ ద కాంగ్రిగేషన్ విల్ కమ్ బ్యాక్ టు యూ బై ఎవ్రీ సౌండ్.
0: రిఫ్లెక్షన్ అనేటువంటిది నీ మనసు ఏ విధమైనటువంటి తలంపులు తలుస్తుందో అదే విధమైనటువంటి తలంపులే బయట నీకు వస్తుంటుంది.
1: ద రిఫ్లెక్షన్ మీన్స్ ద థాట్స్ దట్ యూ హ్యావ్ విత్ ఇన్ will express out in a similar way.
0: Kanuka prati manavudu kodanu gurtinchavalasinatundi manam chesetundi panulu lopulu unnatundi tappappudu maatrame manam gurtinchali.
1: Therefore what one has to do is to find out good and bad in all of the actions that one undertakes. Ee
0: manasuku idi cheddadi ante telisinappudu danni pattaddu.
1: When one's mind decides it's bad, give it up immediately.
0: Appudu aa vidhamaina manu nadakadu nadichinappude వీరందరూ కూడా ముక్తులైనారు.
1: When once you proceed in a determined way, you will be successful.
0: దీంట్లో భక్తులుగా కావటము ఈ విధమైనటువంటి యాక్షన్ వల్లని.
1: అండ్ యూ కెన్ బి డివోటీ బై సచ్ యాక్షన్స్.
0: కనుక మన మాటలు కానీ మన నడతలు కానీ మన యొక్క పనులు కానీ మనం చేసుకున్నటువంటివి మంచి చెడ్డ లేక ఫలితములే కానీ మరొకటి కాదు.
1: Therefore our words, our actions and deeds and thoughts are based on our actions.
0: ఎవరు చేసిన కర్మ వారంపక ఏరికైనను తప్పునన్నా.
1: One has to face one's own fate or destiny. None can escape from it.
0: ఏనాడు ఏ రీతి ఎవరు చెప్పగలరు అనుభవించు యొక్క సిద్ధమన్నా.
1: What is going to happen in future? What lies ahead in times? No one can decide. One should be prepared.
0: రాములంతటి వాడు రమణి సీతని బాసి పాముని వలె చెన్నా.
1: Have you not noticed Rama, who was just crying because of separation from Sita?
0: అనగా ఏంటి, సీత నా భార్య అనేటువంటి మమకారం చేతనే తాను ఏడ్చుకుంటూ వచ్చాడు.
1: Rama cried because of his attachment towards Sita being the consort.
0: తాను తన భార్య అనేటువంటి తాను ఎత్తగా చెప్పగలడు?
1: How can he say that she is his wife?
0: వివాహమాడిన తక్షణమే ఆమె భార్య అయిపోయిందా?
1: The moment he got married to her, can you say that she is his wife?
0: కాదు కాదు.
1: No.
0: అర్ధ భాగమును అనుభవించినప్పుడు, అర్ధ భాగమును తాను సాధించినప్పుడు ఆమె తన భార్య అవుతుంది.
1: In fact, when he wins over half of his body, then he can claim that she is his
0: wife. అందుకోసమనే అనేక మంది ప్రపంచం లోపల కృష్ణుని ప్రార్థిస్తూ వచ్చారు. ఐదు మంది భర్తను పెట్టుకుని ఏ విధంగా పతివ్రతని చెప్పగలరు అని చెప్పి ప్రశ్నిస్తూ వచ్చారు.
1: సో మెనీ పీపుల్ వెంట్ ఆన్ క్వశ్చనింగ్, హౌ కెన్ షీ బీ వన్ ఆఫ్ చేస్టుడే బీయింగ్ ద వైఫ్ ఆఫ్ ఫైవ్ హస్బెండ్స్.
0: కృష్ణుడు చెప్పాడు,
1: కృష్ణ సార్,
0: పతుల పలుమాటలకు ఎదురు చెప్పంగా పోకూడదు.
1: షీ విల్ నెవర్ అపోజ్ వాట్ ఎవర్ హస్బెండ్స్ సే.
0: వారి సేవలు చేయగా తీరదు.
1: She will never say that she has no time to serve them.
0: తనకున్నది దానికి తృప్తి గలుచునుండు.
1: She gets satisfied with her lot.
0: ద్రౌపదికి సాటి ఏ పతివ్రత లేదు.
1: There is no other woman equal to ద్రౌపది.
0: రుక్మిణి కాని, సత్యభామ కాని, సీత కాని, రుక్మిణి కాని, ఎవరైనా సరే ఈ మూడింటి ఎందు దాటినప్పుడు వాడు కాదు.
1: Therefore none of them may be that Rukmini or Satyabhama. It is Draupadi who has these three qualities.
0: తనకి ఎంత ఉన్నదో దాంతోనే తృప్తి పడుతూ వచ్చేది.
1: And she got herself satisfied with the lot she has.
0: 100 rupayalu jeetam ostunte 200 rupayalu cheela naaku kavalani aa koradu.
1: When the salary is 100 rupees, she would not ask for a saree worth about 300 rupees.
0: Kaani viluvaku taginatundi yokka garini ivvalsindi.
1: Therefore the expenditure should be based on the income.
0: Kanuka pati yokka vishayanni gurtinchi vattinchatame nijamainatundi pativrata.
1: Therefore a pativrata, a woman of chastity, should know the difficulties and problems of the husband and manage.
0: Sati yokka gunamunu tanu gurtinchatamu sariyainatundi paddhatini tanu gurtinchali.
1: And therefore the qualities of Sati, the wife, have got to be noticed very clearly.
0: Appudu ikkani kodunu gunavantulu kavalaru.
1: And then both of them could be virtuous and noble.
0: Kanuka manchi cheddalanta kodunu mana yokka maarpullo unnadu kani mari dento dento na ledu.
1: Therefore good and bad are based on our own feelings within and the changes thereafter.
0: Manchi cheddalu rendu nun kalisi undu.
1: The good and bad are mixed.
0: Deeni vedidi evvari vashamu kaadu.
1: It is impossible for anyone to separate them.
0: Chedda atyekamuga endu cheyabodu.
1: There is nothing like bad apart to separate.
0: Manchi vachinayi cheddadu thana paati thaneku kallipovu.
1: The moment good dawns, the bad disappears, vanishes.
0: కనుక మనం చెడ్డను వేరే పెరికిపారవలసిన అవసరం లేదు.
1: యూ డోంట్ హ్యావ్ టు ప్లక్ అవుట్ ద బ్యాడ్ సెపరేట్లీ.
0: నువ్వు బ్యాడ్ నువ్వు మర్చిపోతే మంచి నీకు అభివృద్ధి అవుతుంది.
1: వెన్ వన్స్ యూ ఫర్గెట్ ఆల్ ద బ్యాడ్, దేర్ ఒరిజినేట్స్ గుడ్.
0: యువకులారా,
1: యంగ్స్టర్స్,
0: మీకందరికీ ముఖ్యంగా ఇవే చెప్పవలసింది.
1: దిస్ ఈస్ ద టీచింగ్ దట్ భగవాన్ గివ్స్ యూ ఆల్ దిస్ డే.
0: ఏదో న్యూ ఇయర్ అని, ఇది కొత్త సంవత్సరం అని,
1: calling this a new year,
0: idi chaala nootanamainaatundi gunamunu andistundani,
1: that it is going to give us something special,
0: bhavinchaladu.
1: You should never feel so.
0: Mana gunamule manaku pramistuntai.
1: All our qualities, virtues will come.
0: Mana pravartanle manaku pramistuntai.
1: It is only our conduct that gives results.
0: Mana yokka yochande manaku resounduga vastuntai.
1: Therefore our own thoughts will come back to us as resound.
0: Oka pasuvu kavari kapari.
1: And we are find
0: పశువులు తోలుకొని ఒక మూడు కొండల మధ్య లోపల పోయి చేరాడు.
1: హి వాస్ రేరింగ్ ద కౌస్ అండ్ హి హస్ గాటన్ ఇంటూ ద సెంట్రల్ ప్లేస్ సరౌండ్ బై మౌంటైన్స్.
0: పచ్చని గడ్డి కనిపిస్తున్నది.
1: అండ్ దేర్ హి కుడ్ హియర్ ద సౌండ్.
0: అక్కడ పోయి కూర్చున్నాడు.
1: హి సాట్ దేర్.
0: పాట పాడుకుంటూ కూర్చున్నాడు.
1: అండ్ హి వెంట్ ఆన్ సింగింగ్.
0: పాట ఏ విధమైన పాట?
1: వాట్ కైండ్ ఆఫ్ సాంగ్ ఇట్ ఇస్?
0: ఏదో ఒక దైవం పై పాడుతూ వచ్చాడు.
1: హి వాస్ సింగింగ్ ద హిమ్ ఇన్ ప్రైజ్ ఆఫ్ గాడ్.
0: కానీ ఒక రీసౌండ్ అదే పాట తిరిగి పాడుతూ వచ్చింది.
1: బట్ హీ కుడ్ లిసన్ టు ద సౌండ్ ద సేమ్ సాంగ్.
0: అబ్బాయి కోపం వచ్చింది.
1: ద బాయ్ వాస్ వెరీ యాంగ్రీ.
0: నేను పాడిన పాటనే ఇంకొకరు పాడతారా? మరి పాడేక హక్కు లేదు అని చెప్పి ఇంటికి పోయాడు కోపంగా.
1: హీ వాస్ వెరీ మచ్ డిస్టర్బ్డ్ బికాస్ హీ ఫైండ్ సమ్వన్ ఎల్స్ సింగింగ్ ద సేమ్ సాంగ్ యాజ్ హీ హస్ బీన్ డూయింగ్ నౌ. హీ వాస్ సో అప్సెట్ అండ్ వెంట్ హోమ్.
0: ఆనాడు భోజనమే చేయలేదు.
1: That day he didn't have his food.
0: తల్లి ప్రశ్నించింది, ఎందుకురా నాయన ఈ విధంగా ఉన్నావు?
1: Mother asked, why boy, why are you like this?
0: అమ్మా, ఈనాడు నాకు ఎవరో ఒకడు నాకు చాలా ఆపోజిట్ గా వచ్చి నాకు విరుద్ధంగా నేను చెప్పిన పాటనే పాడుతూ వచ్చాడు, నేను చెప్పిన రీతిగానే నడుచుకుంటూ వచ్చాడు, అతన్ని శిక్షించాలి అని నాకు కోపంగా చెప్పాడు.
1: The boy said, mother, today what happened was, I faced an enemy. Who are simply repeating what all I have been saying, who has been singing the same song that I have been singing.
0: Nayana, adi inkoka vyakti kaadu, ee sound ee reflection vachesindi.
1: The mother said, there is no other person there, it is only your resound.
0: Nee sound ee.
1: It is your own sound.
0: Kabatti nee sound ee neeku viruddhanga vachindi gaani bayata vaari evvaru kuda neeku viruddhanga leru.
1: It is only your sound that has come back in the form of resound, not from anyone else.
0: Prati vyakti kudanu ఇతరులను ద్వేషించినప్పుడు, ఇతరులను ప్రేమించినప్పుడు, ఇతరులను అనేక రకంగా తూలనాడినప్పుడు అవి నీకు తిరిగి ప్రతిబింబంగా వస్తున్నాయి. కానీ పరులు కాదు.
1: Therefore, whomsoever accuse, criticize or blame, they will all come back to you as a sound. It's not by anybody else.
0: మన ప్రపంచంలో అంతా కూడా అంతే.
1: Whole thing happens in the entire world.
0: మనం చేసినవే మనం అందుకుంటున్నాం, కానీ ఇప్పుడు చెయ్యను అందుకోవడానికి వీలు లేదు.
1: వీ గెట్ ది రిజల్ట్స్ అవుట్ ఆఫ్ అవర్ యాక్షన్స్, నథింగ్ డిఫరెంట్ ఫ్రమ్.
0: ఇది భగవంతు యొక్క నియమం.
1: దిస్ ఈస్ ద డివైన్ లా.
0: ఇది కేవలం ప్రేమ కలిగినటువంటి వారికి దీన్ని ప్రేమ కింద మార్చుకుంటారు.
1: బట్ దోస్ ఫుల్ ఆఫ్ లవ్ కెన్ విజువలైజ్ దిస్ వే ద పాత్ ఆఫ్ లవ్.
0: విరోధం కలిగినటువంటి వారికి దీనికి విరోధంగానే విశ్వసిస్తారు.
1: బట్ దోస్ హు ఆర్ ఎనిమికల్ ఇన్ దర్ యాటిట్యూడ్ దే ఫైండ్ అన్ ఎనిమీ.
0: ఈ ప్రేమ విరోధము రెండు కూడాను ఒక్కటే గాని రెండు కాదు.
1: Therefore the love and enmity are one and the same, not different.
0: మంచి చెడ్డలు రెండును కలిసి ఉండు.
1: Good and bad are mixed.
0: దీని విడదీయ ఎవరి వశము కాదు.
1: It's impossible for anybody to separate them.
0: చెడ్డ ప్రత్యేకముగా ఎందు చూడబోము.
1: There's nothing like bad being apart, separate.
0: కనుక ప్రత్యేకంగా మనం చెడ్డను చూడటం లేదు.
1: యూ కెనాట్ ఫైండ్ ద బ్యాడ్ సపరేట్ లా.
0: నీలో ఉన్నటువంటి ఒక భావములే నీకు ఆ విధంగా రిఫ్లెక్ట్ చేస్తున్నాయి.
1: యువర్ ఓన్ ఫీలింగ్స్ కమ్ బ్యాక్ టు యువర్ రిఫ్లెక్షన్.
0: నీ బిడ్డను చూసి నాకు నా బిడ్డ అని ఆనందంగా ఎత్తుకున్నప్పుడు అది బిడ్డ ప్రేమనే వస్తుంది.
1: వెన్ వన్స్ యూ హగ్ యువర్ చైల్డ్ అండ్ లిఫ్ట్ దట్ కైండ్ ఆఫ్ అటాచ్మెంట్ లవ్ విల్ కమ్ బ్యాక్ టు యూ.
0: అదే బిడ్డ పెద్దగా అయినప్పుడు ఈమె నా భార్యగా ఉండాలా అనుకున్నప్పుడు అది భార్య భావమే వస్తుంది.
1: Similarly will be the attachment towards one's own wife and she will have that kind of feeling.
0: ఇవి రెండు కూడాను మానవుని యొక్క గుణము నుంచి అభివృద్ధి అయ్యేటువంటివి, కానీ ప్రత్యేకంగా భగవంతుడు అందించేటువంటివి కాదు.
1: These are the qualities innate in man. They are not given by God.
0: భగవంతుడు నిర్గుణుడు, నిరంజనుడు, నిరాతనుడు.
1: God is eternal witness. He is blemishless, attributeless.
0: అతనిలో ఎట్టి చలనము లేదు.
1: There is nothing, no mobility or motion.
0: ఎట్టి భావ మార్పులు లేదు.
1: And there is no change in idea.
0: కానీ ఇవన్నీ కూడా మన యొక్క భావములే, మన యొక్క చేంజ్లే.
1: ఇట్స్ ఓన్లీ అవర్ పర్వర్టెడ్ నోషన్స్, డైవర్టెడ్ ఐడియాస్.
0: కనుక విద్యార్థులారా,
1: స్టూడెంట్,
0: ప్రతి ఒక్కటి కూడా మీలో ఉన్నటువంటి భావములే మీకు రిఫ్లెక్షన్, రియాక్షన్, రీసౌండ్ గా వస్తున్నాయి.
1: దట్ ఎవ్రీథింగ్ విత్ ఇన్ యూ విల్ కమ్ బ్యాక్ టు ఇన్ ద ఫార్మ్ ఆఫ్
0: వచ్చి అభివృద్ధి అయ్యేటువంటివి, కానీ ప్రత్యేకంగా భగవంతుడు అందించేటువంటివి కాదు.
1: దీస్ ఆర్ ది క్వాలిటీస్ ఇన్నేట్ ఇన్ మ్యాన్. దే ఆర్ నాట్ గివెన్ బై గాడ్.
0: భగవంతుడు నిర్గుణుడు, నిరంజనుడు, నిరాతనుడు.

0: Therefore, everything within you will come back to you in the form of reaction, reflection,
1: result.
0: You watch somebody and say that he is laughing at me. What made her laugh? How do you know?
1: Kani nevu ninnu chusi navindi ani nu bhavistunnavu.
0: But you think that she has laughed at you.
1: Ide oka naadu King Kong oka naadu tellavaru lestane exercise chestu vachadu road lo.
0: King Kong was moving about on the road doing exercise.
1: Oka ane palli nunchi perugu paalu teeskoni pattadaniki ammadaniki vastundadi.
0: And he could find a vendor moving about in the street selling that milk and curd.
1: Appudu ee chusi nannu chusi emi navutundadi ani bhavinchukuntadu.
0: And King Kong thought that this vendor is laughing at him.
1: Neevu nannu chusi navutunnava, naa balam neeku telusuna.
0: Are you laughing at me? Are you aware of my physical strength?
1: అయ్యా, నీ బలమును నేను గురించి చెప్పలేదు, నీ యొక్క రూపమును చూసి నేను చెప్పలేదు, నాకు ఏదో నవ్వు వచ్చింది, నేను చేసుకున్నాను.
0: She said, I have not laughed at you, not for all the physical strength that you have and the power you have.
1: నీవు ఉన్నది చాలా బలముగా ఉన్నావు.
0: You are so strong.
1: స్పీడ్ గా వెళ్లేటువంటి కారు కూడా నువ్వు ఒక చేతితో ఆపగలుగుతున్నావు.
0: You can also hold, bring to a total halt, even a running car at a high speed.
1: అలాంటి వాడిని చూసి నేను నవ్వటంలో నాకే సిగ్గుగా ఉంటుండాలి.
0: In fact, I feel humiliated if I laugh at such a person.
1: Excuse me, నన్ను క్షమించండి అని కోరుకోండి.
0: And she said, pardon me, and she left there.
1: కనుక ఒకరిని చూసి ఒకరు అవ్వుకోవటం, వారిలో ఉన్నటువంటి భావములు వారు గుర్తించుకోక ఈ విధంగా ప్రవర్తిస్తుంటారు.
0: So our notions like that are based upon our own feeling within.
1: కనుక పిల్లలారా, మీ అందరి యొక్క భావములు కూడా మంచివే, కానీ కొన్ని కొన్ని దృశ్యములు చూచి, కొన్ని కొన్ని వాక్యములు విని, కొన్ని కొన్ని ఆటలు చూచి మీలో ఒక విధమైనటువంటి యొక్క విరక్తి భావము ప్రేమ అన్ని కలుగుతూ ఉంటాయి.
0: Therefore, no doubt you have all good thoughts, but at times basing on the scenes around and situations, certain events, you will have this kind of frustration and depression.
1: నిజంగా చూస్తే ఈ ప్రపంచంలో మనిషి స్వరూపమే లేదు.
0: In fact, in this world there is no true human form.
1: No manushya swarupam. Manushya swarupame ledu.
0: There is no true human form.
1: Human form e kadu, ye form kuda ledu.
0: There is no form in reality.
1: Aa form nu chusi manam peru pettukuntunname kaani aa vidyakudaniki oka form ledu.
0: And in fact there is no form in the true sense. We only give a name.
1: Kanuka mana bhramane manaku bhramistundadi.
0: It is only our illusion that makes us feel delusory.
1: Idi kevalam oka muthali yokka lakshanam.
0: This is the quality of a foolish person.
1: Manasukku manam sakshi.
0: And you are the witness to the mind.
1: Manasukku manam sakshi.
0: And you are the witness to your mind.
1: Dehakku gunam sakshi.
0: And it is the virtue which is witness to the qualities.
1: Manasukku manam sakshi. Dehakku gunam sakshi.
0: And it is the virtue which is the witness to the body.
1: ముఠాడకు మూర్ఖం సాక్షి. ముఠాడకు మూర్ఖం సాక్షి.
0: అండ్ ఫర్ ఆల్ దిస్ గ్యాంగ్స్టర్స్ ది ఫూలిష్నెస్ ఈజ్ విట్నెస్.
1: కాబట్టి ఇవంతా మీ ఫూలిష్నెస్ తప్ప వేరేది కాదు.
0: ఇట్స్ ఆల్ అమౌంట్స్ టు ఫూలిష్నెస్.
1: మీరు గొప్ప విద్యావంతులము, మేము గొప్ప తెలివితేటలు గల వారము అని అనుకుంటున్నారు, కానీ మీ తత్వాన్ని మీరు గుర్తించుకోలేకపోయినప్పుడు మీరు ఎట్లా తెలివితేటలు గల వారు అవుతారు?
0: యూ థింక్ యూఆర్ ఎడ్యుకేటెడ్ అండ్ ఆల్సో ఇంటెలెక్చువల్స్. If you don't know your true nature, how can you be educated and a true intellectual?
1: Nee satyanni neevu gurtinchinatvanti vaadu appude vaadu nijamga education.
0: If you know your truth, your true nature, then only you can call yourself educated.
1: Nee satyanni neevu gurtinchinatvanti vaadu idar satyanni ee vidhanga gurtinchagalavu.
0: If you don't know your own principle of truth, how do you know truth of others?
1: Kanuka mottamota మన దోషాన్ని మనం గుర్తించాలి.
0: ఫస్ట్ లెట్ అస్ నో అవర్ ఓన్ మిస్టేక్స్ విత్ ఇన్ అస్.
1: మన దోషాన్ని మనం గుర్తించి దాన్ని వర్తించుకోవడానికి తగిన ప్రయత్నం చేసినప్పుడే వాడే ముముచ్చుడు.
0: వెన్ వన్స్ యూ ఐడెంటిఫై యువర్ మిస్టేక్స్, కరెక్ట్ దెమ్, యూ విల్ బి ముముక్షు, ద లిబరేటెడ్.
1: కనుక మనం మొట్టమొదట మనం దేవుణ్ణి ప్రార్థించేదానికంటే, దేవుణ్ణి పూజించేటువంటి దానికంటే మొట్టమొదట మన యొక్క మనసును అరికట్టుకోవడానికి ప్రయత్నం చేయాలి.

0: Therefore, instead of praying, instead of worshipping, we should first of all have a total control over our mind.
1: Manase ee yokka jagatukante kodanu moola kaaranamu.
0: It is the mind which is responsible for the
1: whole world. Manishyanam kaaranam bandhamocheyo.
0: Mind is responsible for bondage and liberation.
1: Kanuka ee bandhamochamunaku manase kaaranam.
0: Therefore, for bondage and liberation, mind is the cause.
1: Manasu neevu aligattadaniki prayatnam cheyi.
0: Make every effort to control your mind.
1: Tappaka neevu goppavaadu kaagalavu.
0: You are bound to be great and noble.
1: Neevu ideal man kaagalavu.
0: You can be an ideal man.
1: Kanuka ideal man kaavalanukuntevi. నీవు మొట్టమొదటి నీ మనసు నీవు గుర్తించుకోవాలి.
0: ఇఫ్ యూ వాంట్ టు బి ఎన్ ఐడియల్ మ్యాన్ ఫస్ట్ నో ద నేచర్ ఆఫ్ యువర్ మైండ్.
1: తెలుసు తెలియకనో పొరపాటుతో కొంచెం తప్పులు చేస్తాం.
0: యూ మస్ట్ హావ్ కమిటెడ్ సమ్ మిస్టేక్స్ నోయింగ్లీ ఆర్ అన్నోయింగ్లీ.
1: తప్పు తెలిసిన తర్వాత దానికి పశ్చాత్తాపమే ప్రాయశ్చిత్తం.
0: వెన్ వన్స్ యూ రిపెంట్ యూ విల్ బి అటోనింగ్ యువర్ సిన్స్.
1: ఆ పశ్చాత్తాపడకుండా ఎన్ని పూజలు చేసినా, ఎన్ని వ్రతములు చేసినా, ఎన్ని విధమైన యజ్ఞం చేసినా ఇవి ప్రయోజనం లేదు.
0: Without proper repentance, all the spiritual deeds or certain rituals that you observe, they would be in vain.
1: మొట్టమొదటి నీ యొక్క తప్పును నీవు గుర్తించాలి.
0: First, find out your own mistake.
1: ఆ గుర్తించి ఆ తప్పును మార్చుకోవడానికి ప్రయత్నం చేయాలి.
0: And having found out the mistake, correct it, rectify.
1: అది నీకు సరైనటువంటి చక్రమైన రాజమార్గము.
0: That is true royal path.
1: ఇలాంటి రాయల్ పాత్ మీకు ఉండగా,
0: then once you have this royal path,
1: మనుష్యానాం నరజన్మ దుర్లభం అన్నాడు.
0: అండ్ ఇట్ ఈస్ సెడ్ దట్ హ్యూమన్ లైఫ్ ఈస్ రేరెస్ట్.
1: మనిషి జన్మము చాలా దుర్లభమైనటువంటిది.
0: ఇట్ ఇస్ నాట్ సో ఈజీ టు బి బౌండ్ యాజ్ ఎ హ్యూమన్ బీయింగ్.
1: మనిషి మనిషి కాదు.
0: ఇన్ ఫ్యాక్ట్ ఈస్ నో ట్రూ హ్యూమన్ ఇన్ రియల్.
1: దైవం మనుష్య రూపేణ.
0: గాడ్ ఈజ్ ఇన్ ఎ హ్యూమన్ ఫామ్.
1: దైవము ఈ మనిషి రూపంలో వచ్చాడు.
0: గాడ్ కమ్స్ డౌన్ ఇన్ ఎ హ్యూమన్ ఫామ్.
1: నేను ఏ చెడ్డ చేసినా గాని నేను దైవం కాదు.
0: Therefore, whatever you may do, you are divine.
1: ఏ చెడ్డ తలచినా కూడాను నేను దైవమే కాదు.
0: When once you entertain bad, you cease to be divine.
1: కనుకనే నీవు మొట్టమొదటి నీవు మంచివారు కా.
0: First, be good.
1: Be good, do good and see good.
0: So be good, do good and see good is the message of Bhagavan.
1: This is the way to God.
0: This is the way to God.
1: కనుక మొట్టమొదటి మన దాన్ని మనం గుర్తించాలి.
0: Therefore, first we have to recognize our own self.
1: ప్రేమ స్వరూపులారా,
0: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
1: విద్యార్థులు,
0: స్టూడెంట్స్
1: చాలా గుణవంతులే.
0: దే ఆర్ వర్చువస్.
1: కానీ చాలా కొన్ని గుణహీనులే.
0: దేర్ ఆర్ అట్ టైమ్స్ దే మే బి లూజింగ్ దోస్ వర్చ్యూస్.
1: అర్జునుడు అనేక రకములైనటువంటి యొక్క యుద్ధములు చేశాడు.
0: అర్జున ఫాట్ ఆన్ సెవెరల్ ఒకేషన్స్.
1: అనేక రకములైనటువంటి శౌర్యాన్ని చూపించాడు.
0: హి కుడ్ ఆల్సో డెమాన్స్ట్రేట్ ద వరల్డ్ వాట్ చివల్రీ ఈజ్.
1: కాండవనాన్ని నయించాడు.
0: అండ్ హి కుడ్ ఆల్సో get a flame the whole Kandavana.
1: కానీ ఇంత చేసినటువంటి అర్జునుడు,
0: దట్ అర్జున ద మైటీ,
1: చిన్న విషయంలోను లోబడిపోయాడు.
0: ఇన్ ఎ స్మాల్ మ్యాటర్ హీ హాజ్ లాస్ట్ హిమ్సెల్ఫ్ కంట్రోల్.
1: నా దేహాన్ని బంధించావు కానీ నన్ను నీవు బంధించలేవు అన్నాడు.
0: యు హావ్ అరెస్టెడ్ మై బాడీ బట్ నాట్ ది రియాలిటీ.
1: నా మనసును నీవు బంధించినప్పుడే అప్పుడు నీవు విజయాన్ని పొందినవాడు అవుతావు.
0: ఇన్ ఫ్యాక్ట్ యుల్ బి విక్టర్ ఇఫ్ ఓన్లీ అరెస్ట్ మై మైండ్ అండ్ నాట్ ద బాడీ.
1: సాధ్యం కాదని ప్రమేణ ఒకవైపున, అర్జునుడు ఒకవైపున కృష్ణుని ప్రార్థించారు.
0: అట్ దట్ మూమెంట్ యాజ్ దే ఫౌండ్ ఇట్ ఇంపాసిబుల్ ఫర్దర్, ప్రమీల ఆన్ వన్ సైడ్, అర్జున్ అదర్ సైడ్ స్టార్టెడ్ ప్రేయింగ్ టు కృష్ణ.
1: ఇద్దరికి మధ్యలో కృష్ణుడు ప్రత్యక్షమయ్యారు.
0: అండ్ కృష్ణ స్టూడ్ ఇన్ బిట్వీన్ ద టూ.
1: అర్జున ఈమె సామాన్యురాలు కాదు.
0: యు ఆర్ నాట్ ఆర్డినరీ వన్.
1: ప్రమీల మహాబలవంతురాలు.
0: ప్రమీల ఈజ్ హైలీ పవర్ఫుల్.
1: మహా గుణవంతురాలు.
0: షీఈస్ హైలీ వర్చువస్.
1: సరి అయినటువంటి యొక్క గుణము ఆమెందే ఉంటున్నది.
0: షీ హాస్ గాట్ ద పర్ఫెక్ట్ నోబిలిటీ.
1: కనుక ఆమె నీవు పెండాలు.
0: అండ్ యూ మ్యారీ హర్
1: అని ఇరువురు చేతులు పట్టి,
0: అండ్ హీ బ్రాట్ బోత్ ది హ్యాండ్స్ టుగెదర్.
1: చేర్చాడు కృష్ణుడు.
0: అండ్ దెన్ హీ జాయిన్ ది హ్యాండ్స్ ఆఫ్ ద బోత్.
1: అప్పటి నుంచి,
0: సిన్స్ దెన్,
1: అర్జునుడు ప్రమీల,
0: అర్జున అండ్ ప్రమీల
1: భార్యాభర్తలుగా నడుచుకుంటూ వచ్చారు.
0: ద హస్బెండ్ అండ్ వైఫ్ రైట్ ఫ్రమ్ దట్
1: టైం. అదేవిధంగానే ఇరువురు భగవద్భక్తులుగానే ఉండాలి.
0: Both of them can be devotees.
1: ఇరువురు వేరు వేరు అభిరుచులుగా ఉంటుంటే ఏమాత్రం కూడా సౌఖ్యత కలగదక్కడ.
0: ఇఫ్ దే ఆర్ ఆఫ్ డిఫరెంట్ టెంపర్మెంట్స్ ఇన్ ఆపోజిట్ డైరెక్షన్స్, ఇట్ ఇస్ నాట్ పాసిబుల్ ఫర్ హార్మనీ.
1: ఎన్ని ప్రయత్నం చేసినప్పటికీ ఆయన చెప్పినట్టుగా శరీరాన్ని బంధించవచ్చును కానీ మనసును బంధించలేరు.
0: యు మే రిసార్ట్ టు ఎనీ నెంబర్ ఆఫ్ ఎఫర్ట్స్, యు మే జస్ట్ ఇంప్రిజన్ ద బాడీ బట్ నాట్ ద మైండ్.
1: కనుక నీవు మొట్టమొదట మనసును బంధించు.
0: Therefore, first,
1: happening in your mind.
0: Then everything will be in your hands.
1: కనుక ప్రపంచాన్ని బంధించడానికి ప్రయత్నం చేస్తే ఎంత సైన్యమును, ఎంత సిపాయిలను, ఎన్ని తుపాకులను, ఎన్ని బాంబులను పెట్టినప్పటికీ జగత్తుని భస్మం చేస్తుంది కానీ తన మనసును భస్మం చేయలేదు.
0: After all your weapons may be able to burn down the whole of the world, but not the mind.
1: కనుక విద్యార్థులారా,
0: స్టూడెంట్స్,
1: మొట్టమొదటి మీ మనసును మీ స్వాధీనంలో పెట్టుకోండి.
0: ఫస్ట్ హ్యావ్ ఎ కంట్రోల్ ఓవర్ యువర్ మైండ్.
1: కేవలం ఒక భగవంతునికి మాత్రమే అర్పితం చేయండి.
0: And offer your mind to God only.
1: అన్ని తానే చేయగలడు.
0: God can do everything for you.
1: ఏదైనా చేయగలడు.
0: He can do anything for that matter.
1: కనుక
0: therefore
1: నీవు భగవద్భక్తితో
0: all the devotion
1: సర్వత్రా ఉన్నది భగవంతుడే అని
0: with the feeling that God is everywhere.
1: ఎందుకంటే అందుడే అని సందేహం వరదు.
0: Never doubt that God is here and doesn't exist over there.
1: సర్వభూతములందు ముందు వెతుకు చూచిన అందందే కలడు.
0: God is present everywhere, wherever you search, you will find Him there.
1: కనుక మీరు దైవ భక్తిని కలిగి కర్తవ్య కర్మలు ఆచరించుకుంటూ మీ విద్యను మీరు బోధించుకుంటూ మీ విద్యను మీరు ఆచరించుకుంటూ చక్కగా మంచి పేరుని పొందండి.
0: Therefore, all the devotion, discharge your duty, earn all this knowledge and education, practice what you have learnt and get a good name.
1: మీరు చదువుకోవద్దు అని నేను చెప్పలేను. నేను
0: భగవాన్ ఎవర్ సెడ్ డోంట్ స్టడీ.
1: చదవలసిందే.
0: యూ షుడ్.
1: కానీ అది లౌకికమైన ధర్మాన్ని బోధిస్తుంది.
0: దట్స్ ఆల్ అమౌంట్ టు సెక్యులర్ నాలెడ్జ్.
1: ఆధ్యాత్మికము అలౌకికమైన బోధింది.
0: బట్ ది స్పిరిచువల్ నాలెడ్జ్ ఇస్ ట్రాన్సెండెంటల్.
1: కానీ హృదయాన్ని సక్రమంగా నింపడానికి తగిన ప్రయత్నము ఈ హృదయ పరిశీలన చాలా అవసరము.
0: దేర్ఫోర్ ప్రాపర్ ఎంక్వైరీ ఆఫ్ ద మైండ్, స్టడీనెస్ ఆర్ అబ్సల్యూట్లీ ఎసెన్షియల్.
1: కనుక విద్యార్థులారా,
0: స్టూడెంట్స్,
1: మీరు ఈనాడు పూర్తి సంవత్సరం పూర్తి చేసుకుని ఇండికి వెళుతున్నారు.
0: యు హావ్ కంప్లీటెడ్ వన్ అకాడమిక్ ఇయర్, యు విల్ బి గోయింగ్ ఫర్ వెకేషన్.
1: కానీ రేపటి నుంచి పేపర్ చూసుకుంటూ వస్తున్నారు.
0: బట్ టుమారో ఆన్వర్డ్స్ యు విల్ బి గోయింగ్ త్రూ ద పేపర్స్.
1: నా నంబర్ వస్తుందా లేదా, నా నంబర్ వస్తుందా లేదా, నా నంబర్ వస్తుందా లేదా, దీనిపై మీరు కాన్సన్ట్రేట్ చేస్తున్నారు.
0: అండ్ యు విల్ సర్టన్లీ వాచింగ్ reading all the numbers in order to find out whether your number is there in results or not.
1: Kaani number chustu poyetundi variki sari number raalu.
0: If you go on wanting to find your own number, you will never find it.
1: Number ni chudakabedu.
0: It's not the number that should mindful.
1: Ee oka hrudayanni vicharinchi.
0: So inquire within yourself.
1: Ee sariga raasana leda.
0: Have you written well or not?
1: Ee sariga raasi unte tappaga nenu pass avutanu.
0: I have written very well, I am bound to pass.
1: నేను సరిగా రాయకపోయినప్పటికీ పేపర్లో నా పేరు నా నంబర్ వచ్చేస్తే నేను ఆనందించకూడదు.
0: If you have not written well, even if you find your number there on the results sheet, you should not be delighted.
1: కనుక మీరు నంబర్ పైన మీరు ఆశ పెట్టుకోకండి.
0: Therefore, do not think of the number alone.
1: మంచి నంబర్, నంబర్ వన్ మ్యాన్ కావాలి.
0: It's not the number, you should be number one man in this world.
1: మన డాన్స్ పిల్లలు రామయ్య వంటి కొడుకు కావాలని, సీతమ్మ వంటి బిడ్డ కావాలని ఎందుకు పాడారు.
0: They sing a song that they have a son like Rama.
1: సీతమ్మ వంటి బిడ్డ కావాలని.
0: But one should have a daughter like Sita.
1: నిజమే, బిడ్డ వస్తుంది.
0: Yes, you may have it.
1: రామయ్య వంటి కొడుకు కలుగుతాడు.
0: You will also have a son like Rama.
1: కానీ ఇక్కడ మధ్యలోపల రావణుడు శూర్పణఖ బయలుదేరితే ఇద్దరికి చాలా ద్వేషం అయిపోతుంది.
0: బట్ వెన్ వన్స్ యూ ఫైండ్ రావణ అండ్ శూర్పణఖ సచ్ పీపుల్ అరౌండ్, వాట్ ఈజ్ ఇట్ టు గెట్ ఎక్సెప్టింగ్ రైవల్.
1: సీతమ్మ బిడ్డ కావాలని అంటే సీతమ్మ వంటి గుణములో ఉండాలి.
0: ఇఫ్ యూ వాంట్ టు హ్యావ్ ఎ డాటర్ ఆఫ్ ద టైప్ ఆఫ్ సీత, యూ షుడ్ హ్యావ్ దోస్ క్వాలిటీస్.
1: రామయ్య వంటి కొడుకు కావాలంటే రామయ్య వంటి ధర్మం తనలో ఉండాలి.
0: ఇఫ్ యూ వాంట్ ఎ సన్ ఆఫ్ ద టైప్ ఆఫ్ రామ, యూ షుడ్ హ్యావ్ ధర్మ ఇన్ యూ.
1: కానీ రావణుడి వంటి ఒక బుద్ధి ఉంటుండి రాక్షసి శూర్పణఖ వంటి కోడలు వచ్చేసేస్తే మధ్యలో ఇంట్లో ఏ విధంగా ఉంటారు.
0: బట్ ఇఫ్ యూ హ్యావ్ ఆల్ ద డెమోనిక్ ద క్రూయల్ క్వాలిటీస్ ఆఫ్ రావణ అండ్ ఆల్సో శూర్పణఖ, హౌ డూ ఎక్స్పెక్ట్ రామ అండ్ సీత.
1: కనుక మనం ఎట్టి రూపం రావాలంటున్నాము అట్టి గుణం మనలో రావాలి.
0: దేర్ఫోర్ యూ షుడ్ హ్యావ్ దట్ క్వాలిటీ, ద ఫార్మ్ ఆఫ్ వాట్ టైప్ యూ వాంట్.
1: ఈ విధంగా ఉండినప్పుడే సరైనటువంటి ఒక సహనము, శాంత అన్ని కలుగుతాయి.
0: then only there will be harmony, tolerance and peace.
1: Peace.
0: Where do you get peace?
1: గుణమును అరికట్టినప్పుడే పీస్ మనకు వస్తుంది.
0: When you control yourself, then you can be peaceful.
1: గుణమును అరికట్టుకోకుండా పీస్ కావాలనుకుంటే పీస్ రాదు, పీసెస్ అవుతుంది.
0: If you cannot control yourself, you cannot get peace, you get only pieces.
1: అలాగే మీరు పీస్ కావాలనుకున్నప్పుడు పరమ శాంతంగా ఉండాలి.
0: So you should remain peaceful.
1: ఎవరేమన్నను, ఎవరేమి చిట్టినను, ఎవరేమి కొట్టినను కూడా శాంతంగా ఉంటుంది.
0: Let anybody say anything. Let them manhandle you. Let them accuse you. But you remain in peace.
1: Even when I hit him, I hit him.
0: If anyone scolded you, just think it is only the tongue that said it. They don't relate to you.
1: I am separate. Titu separate.
0: I am separate from you. You are separate from me.
1: నీవే ఆ తిట్టు నీవు కనెక్షన్ చేసుకుంటే నీకు వచ్చి అందుతుంది.
0: Another hand, if you go on receiving all the charges, accusations, naturally you lose the balance.
1: ఒకడు వచ్చి నిన్ను కొడతాడు.
0: One comes and beats you.
1: ఆ దేహం వచ్చి ఈ దేహాన్ని కొట్టింది.
0: That body has beaten this body.
1: దేహాన్ని కొట్టింది కానీ నన్ను కొట్టలేదు.
0: He has beaten my body, but not
1: నన్ను కొట్టేకి ఎవరు తలము కాదు.
0: None can ever assault me.
1: ఆ విధమైన ధైర్యంతో ఉంటే మనం ఎవరు కొట్టినా ఎవరు తిట్టినా మనం ఏమాత్రం కూడా వారిపైన ద్వేషం కానీ కష్టం కానీ కలగదు.
0: ఇఫ్ యూ గాట్ దిస్ డీప్ కన్విక్షన్ విత్ ఇన్ యూ, యూ నాట్ బి ఎఫెక్టెడ్ బై ఎనీ కైండ్ ఆఫ్ స్కోల్డింగ్ అక్యుజేషన్.
1: కనుక మనం అన్నింటికీ సరైనటువంటి దృఢంగా ఉంటుండాలి.
0: దేర్ఫోర్ వీ షుడ్ హావ్ ఫర్మ్ కన్విక్షన్ ఇన్ ఎవ్రీ ఆస్పెక్ట్.
1: భక్తురాలైనటువంటి యొక్క ఈమె చాలా ప్రయత్నపూర్వకంగా సాధించింది.
0: బీయింగ్ ఎ గ్రేట్ డివోటీ, షీ కుడ్ పుట్ ఇన్ ఆల్ ఎఫర్ట్స్ అండ్ అచీవ్.
1: కృష్ణ, అందరూ ఎందరో ఎన్నో విధానాలు నిన్ను దూషిస్తున్నారు, విమర్శిస్తున్నారు, కానీ నేను నిరంతరము నిన్ను పూజిస్తున్నాను, ఆరాధిస్తున్నాను, ఆనందిస్తున్నాను.
0: కృష్ణ, మెనీ పీపుల్ ప్రైజ్ యూ, మెనీ పీపుల్ క్రిటిసైజ్ యూ, బ్లేమ్ యూ, బట్ ఐ వర్షిప్ యూ ఆల్ త్రూ. ఐ సింగ్ యువర్ గ్లోరీ డే అండ్ నైట్.
1: కాన నన్ను నీవు ఎందుకు రక్షించవు?
0: వై డోంట్ యూ ప్రొటెక్ట్ మీ మై లార్డ్?
1: ఎందుకు నన్ను దయచూపు?
0: వై డోంట్ యూ షవర్ యువర్ కంపాషన్?
1: కనుక నాపైన దయచూపు అని చెప్పింది.
0: దేర్ఫోర్ షీ ప్రేడ్ దట్ కృష్ణ షుడ్ బి కంపాషనేట్ టువర్డ్స్ హర్.
1: ఆ యొక్క కంపాషన్ ఒక్కటి ఉంటుంటే నాకు ఎవరేమనుకున్నా నాకు తప్పు లేదు.
0: విత్ యువర్ కంపాషన్ ఐ విల్ నాట్ బి బాదర్డ్ ఆఫ్ ఎనీథింగ్ దట్ ఇస్ సెడ్ అగెన్స్ట్ మీ.
1: ద్రౌపది ఇన్ని విధములైనటువంటి యొక్క బాధలను అనుభవిస్తూ ఎంతో నిబ్బరంగా, నిదానంగా, శాంతముగా కృష్ణుడిని ఆరాధిస్తూ వచ్చింది.
0: ద్రౌపది ఫేస్ ఆల్ ఆబ్స్టకల్స్, ప్రాబ్లమ్స్ ఇన్ లైఫ్, బట్ షీ కుడ్ బి టాలరెంట్. షీ కుడ్ ఫేస్ ఆల్ ద ఛాలెంజెస్ ఆఫ్ లైఫ్ బికాస్ ఆఫ్ హర్ బేరెన్స్ అండ్ పేషెన్స్.
1: త్యాగరాజ చెప్పాడు.
0: త్యాగరాజ సెడ్,
1: రామా
0: రామా,
1: నేను నిన్ను ఎన్ని విధములుగా కూడా ప్రార్థించినప్పటికీ నీకు నా పైన దయ రాదు.
0: ఐ హావ్ బీన్ ప్రేయింగ్ టు యు మై లార్డ్ ఇన్ డిఫరెంట్ వేస్, బట్ యు హావ్ నాట్ బీన్ కంపాషనేట్ టు మీ.
1: ఎందుకోసం నీకు దయ రాదు?
0: వై షుడ్ ఇట్ హ్యాపన్?
1: నేను ఏమి అర్పితం చేయలేదు.
0: వాట్ ఈస్ దట్ ఐ హావ్ నాట్?
1: నా సర్వస్వము నీకు అర్పితం చేశాను.
0: ఐ హావ్ సరెండర్డ్ ఎవ్రీథింగ్.
1: మదీయ ధనధనాలు సర్వభార సమర్పితము ఆత్మానం శేషభూతంబి రక్షమాం శరణాగతి అన్నాడు.
0: I have surrendered all my belongings, all the near and dear, and the self. You should only come to my rescue and protect me.
1: కానీ అక్కడ మురికి ప్రొటెక్ట్ చేయమంటే చాలదు, ఆ హృదయాన్ని ఇవ్వాలి.
0: Though it is said verbally, he is yet to offer his heart.
1: చాలా మందికి పిల్లలకు కొన్ని డౌట్స్ ఉన్నాయి.
0: Many students have many doubts.
1: మనిషికి రూపం ఉంటుండాలి, నామం ఉంటుండాలి.
0: Man has a name and form.
1: కాని ఆత్మకు రూపం లేదు, ఒక విధమైనటువంటి నామం లేదు.
0: ఆత్మ హ్యాస్ నో స్పెసిఫిక్ నేమ్ అండ్ ఫామ్.
1: ఆత్మ రూపం లేనటువంటిది, ఆత్మకు నామం లేనటువంటిది.
0: ఆత్మ ఈజ్ ఫార్మ్లెస్, హ్యాస్ నో డెఫినెట్ నేమ్.
1: అయితే ఎందుకోసం దీన్ని నిర్మించాడు?
0: Then why should it exist?
1: ఒక్కొక్క వ్యక్తికి ఒక్కొక్క రూపము, ఒక్కొక్క నామము ఇష్టంగా ఉంటుంటారు.
0: Each person has a different name and form.
1: అనేక రూపములుగా ఉండినప్పుడు ఎవరు కూడా విశ్వసించరు.
0: When the forms are many, variety, nobody will be able to understand.
1: Kani Atma ante andaru visvasistaru.
0: But in respect of Atma, everybody will develop faith.
1: Na Atmane naaku sakshi.
0: Myself, Atma is the witness.
1: Atma ane daniki roopam ledu, tappagalanu danni visvasistaru.
0: Though it has no form, everyone has got faith in it.
1: దానికి కామన్ నేము ఆత్మాని. ఒక రామ అంటే ఒక కృష్ణ అంటే ఈ విధంగా అనేక రూపములకు అనేక నామములు ఉంటుంటాయి.
0: దర్ సో మెనీ నేమ్స్ లైక్ రామ కృష్ణ.
1: కానీ ఇక్కడ రూపమే లేదు.
0: బట్ ఆత్మ హ్యాస్ నో ఫామ్.
1: నామమే లేదు.
0: ఇట్ హ్యాస్ నో డెఫినెట్ నేమ్.
1: కనుక ఆత్మ అనేటువంటిది ఒక రూపనామము లేనటువంటి ఒక దైవత్వమే.
0: ఇట్ ఈస్ నేమ్లెస్ ఫామ్లెస్ డివినిటీ.
1: ఈ డివినిటీని మనం చక్కగా ఆరాధన చేసుకుంటే మనం దివ్యత్వం అనేటువంటిది తప్పక మనకు లభిస్తుంది.
0: దెర్ఫోర్ వెన్ వి వర్షిప్ దిస్ డివినిటీ విచ్ ఇస్ నేమ్లెస్ అండ్ ఫార్మ్లెస్ వి కెన్ ఎక్స్పీరియన్స్ ద డివినిటీ.
1: ప్రేమ ముదిత మనసు కామ రామ రామ.

0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: ఈ జగత్తునందు పుణ్యము కాని పాపము కాని సుఖము కాని దుఃఖము కాని ఏది లేదు.
1: ఇన్ దిస్ వరల్డ్ దేర్ ఇస్ నో మెరిట్, నో సిన్, నో ప్లెజర్, నో మిజరీ.
0: మంత్రము కాని యజ్ఞము కాని యాగము కాని ఇవన్నీ కూడా కేవలము ఒక భ్రాంతులే.
1: దేర్ ఇస్ నో మంత్ర యాజ్ సచ్. ఆల్ ది సీక్రెట్ రిచువల్స్ ఆర్ జస్ట్ ది యాక్టివిటీస్ అండర్ టేకెన్.
0: సర్వత్రా నిండినది ఒక భగవంతుడు ఒక్కడే.
1: దేర్ ఇస్ ఓన్లీ వన్ గాడ్ హూ ఇస్ ఆల్ ప్రొవైడింగ్.
0: మీరందరూ కూడాను భగవత్ స్వరూపులే.
1: యు ఆర్ ఆల్ ద వెరీ ఫార్మ్స్ ఆఫ్ ద డివైన్.
0: ధర్మం సత్యం,
1: రైచియస్నెస్
0: సత్యం
1: అండ్ ట్రూత్,
0: ధర్మం ఈ రెండింటి యొక్క ఏకత్వాన్ని మనం గుర్తించుకోవటమే నిజమైన మానవత్వం.
1: ద ట్రూ హ్యూమన్ లైఫ్ కన్సిస్ట్ ఇన్ నోయింగ్ ద మీనింగ్ అండ్ ఇంప్లికేషన్ ఆఫ్ ట్రూత్ అండ్ రైచియస్నెస్.
0: ఈ సత్యమును జగత్తుకు భౌతికంగా చాటే నిమిత్తమై సత్యమునే నీతి అన్నారు.
1: In order to propagate this truth in this vast world, it is taught by way of morality.
0: Dharmamune reeti annaru.
1: Dharma righteousness is the procedural aspect.
0: Dharmamune khyati annaru.
1: Tyaga sacrifice is khyati reputation.
0: Neeti, reeti, khyati. Ee moodinti oka ekatvamune manava jati.
1: Manava jati, human race, is the combination of the trinity, niti morality, riti the manner, khyati the reputation.
0: Kani duradrishtavashattu ee naadu bhautika lokamulandu ee niti riti khyati ee moodu kudunu kanipinchatam ledu.
1: Unfortunately, in the world today there is neither morality nor any procedural conduct nor a good name either.
0: ప్రాచీన కాలమునందు సిద్ధార్థి గౌతమ బుద్ధుడు అని పేరుగాంచిన వ్యక్తి తన సత్యస్వరూపాన్ని గుర్తించే నిమిత్తమై నిర్వాణ నిమిత్తమై అనేక సాధనలు సల్పుతూ వచ్చాడు.
1: ఇన్ ఏన్షియంట్ టైమ్స్ ద వన్ ద నోబుల్ వన్ ద సిద్ధార్థ గౌతమ ద వెరీ పర్సోనిఫికేషన్ ఆఫ్ ట్రూత్ టు అటైన్ నిర్వాణ ఆర్ లిబరేషన్ డిడ్ స్ట్రెంజువస్ స్పిరిచువల్ ఎఫర్ట్.
0: అనేక వేద మంత్రములు కూడాను పఠించాడు.
1: హి రిపీటెడ్ రిసైటెడ్ ద వేదిక్ చాంటింగ్.
0: జగత్తునందు కల పెద్దలందరినీ కూడాను దర్శించాడు.
1: హి విజిటెడ్ ఆల్ ది ఎల్డర్స్ ఆఫ్ దోస్ టైమ్స్.
0: అన్ని సాధనలు ఎందు కూడాను తాను భాగమును వహించాడు.
1: హి పార్టిసిపేటెడ్ ఇన్ ఎవ్రీ స్పిరిచువల్ ఎండివర్.
0: కట్టకడపటికి ఇది ఏది కూడాను సరైన సాధన కాదు అని సత్యాన్ని గుర్తించాడు.
1: He realized the ultimate truth that none of them would give the liberation.
0: భగవంతుడు ప్రసాదించినటువంటి పంచ ప్రాణములను కూడాను పరమాత్మునిగా విశ్వసించాడు.
1: He had a strong faith that the five life breaths are divine.
0: శబ్ద స్పర్శ రూప రస గంధము
1: the five
0: ఇంద్రియములతో కూడినటువంటివి.
1: The five senses representing the sound, the sense of touch and so on, they are divine.
0: ee panchendriyamulanu pavitramaina margamulo pravesha petti anubhavinchatame nirvanam ani gurtinchadu.
1: He realized the basic fact that nirvana or liberation is nothing but making use of the five senses in a sacred way.
0: Japamu, dhyanamu, yogamu, yagnamu ivanni kodunu bhautikamainatunte yokka kriyale ani gurtinchadu.
1: He also has understood that the penance, meditation, all rituals are just the physical
0: activities.
1: If you have attachment to your body, such spiritual attempts are necessary.
0: ఆత్మాభిమానం కలిగినటువంటి వ్యక్తికి ఈ సాధనలు ఏవి కూడా అక్కర్లేదు.
1: The one who is attached to the self need not do these activities.
0: కనుకనే సమ్యక్ దృష్టి అని చెప్పాడు.
1: So he prescribed సమ్యక్ దృష్టి, good vision.
0: సమ్యక్ వాక్కు అన్నాడు.
1: Then he said good word.
0: సమ్యక్ శ్రవణము అన్నాడు.
1: Then he mentioned good listening.
0: సమ్యక్ మననము అన్నారు.
1: Good recapitulation.
0: సమ్యక్ క్రియ అన్నాడు.
1: Good action.
0: ఈ విధమైనటువంటి యొక్క ఐదు కర్మల యందుకును దోషములు లేక సక్రమమైన మార్గములు సరైన రీతిగా అనుభవించడమే నిజమైనటువంటి నిర్వాణము అన్నాడు.
1: The true liberation comprises undertaking these five activities in a blemishless way.
0: భగవంతుడు ఇచ్చినటువంటి ఈ నేత్రములను ఎందుకు పవిత్రమైన మార్గంలో ప్రవేశపెట్టకూడదు?
1: The eyes gifted by God, why not they be used in a sacred way?
0: ఈ నేత్రములను దోషమైనటువంటి మార్గంలో ప్రవేశపెట్టి
1: we make use of it in the mistaken direction.
0: అమిత దోషములంతా కూడా నువ్వు పెంచుకుంటున్నాడు మానవుడు.
1: We go on increasing our mistakes.
0: మనసు యొక్క తత్వాన్ని మాలిన్యపరుచుకుంటున్నాడు.
1: We are polluting our mind.
0: మనసే మాలిన్యమైన ఇంకా మనిషి ఏ రీతిగా నిర్వాణం పొందగలడు?
1: When once the mind is polluted, how do you expect liberation, nirvana?
0: కనుక మొట్టమొదట సమ్యక్ దృష్టి.
1: To begin with, it is samyak drishti, good vision.
0: Manchi chupunu manam abhivruddhi parchukovali.
1: We should develop good looks.
0: Ee drishti yandu etti doshamulu kudanu praveshinchakunda chuchukovali.
1: We should see that our looks are pure, unpolluted.
0: See no evil, see what is good.
1: See no evil, see what is good.
0: Ee drishti vallane samasta karmamulu kudanu perigi samasta badalu kudanu kaligimpajestunnadi.
1: It is the vision, the looks that are responsible for all the suffering.
0: మానవత్వమే మాలిన్యపరుస్తున్నది.
1: The very human life is contaminated.
0: ఈ దృష్టి చేసేటువంటిది చాలా గొప్ప పాపములుగా కూడా ఉంటున్నది.
1: The looks will certainly lead to sinful deeds.
0: దానిని సక్రమైన మార్గంలో ప్రవేశపెట్టి అనుభవించడమే సరైన నిర్వాణం అన్నాడు.
1: Nirvana is attained by making use of our sight in a proper way.
0: Buddha sadhanalu okkati kudanu ledu, sarva sadhanalu chesadu.
1: Buddha did all spiritual attempts.
0: Sarva sanga parityagam chesadu.
1: He renounced the whole lot.
0: Sarvalatuna sambandha bandhavyamnu kalipinchukunnadu.
1: In fact, he has got intimate association with cosmos.
0: Ekatvanni ponde nimittamai anekatvamainatundi oka divyanni anubhavinchadu.
1: He attained that state of oneness in this plurality or multiplicity.
0: కట్టకడపటికి సర్వసంగ పరిత్యాగం చేశాడు.
1: Finally he renounced everything around.
0: ఈ త్యాగం వలనే సక్రమమైన మార్గము తనకు గోచరిస్తూ వచ్చింది.
1: It's only by this sacrifice he could know the ultimate truth.
0: ఇది ఏ వేదమనందు న కర్మణ న ప్రజయ ధనేన త్యాగేనైకే అమృతత్వ మానసుహు అన్నింది.
1: Veda says no activity, no association, no wealth would confer immortality other than sacrifice.
0: ఈ అమృతత్వమే నిజమైన నిర్వాణము.
1: Immortality is the true nirvana or liberation.
0: కనుకనే ఇట్టి నిర్వాణమునకు సక్రమమైన మార్గము మొట్టమొదటిది సమ్యక్ దృష్టి.
1: The right path to liberation is good vision, good sight.
0: కన్నులనిచ్చినది సక్రమమైనటువంటి మార్గంలో ప్రవేశపెట్టి సరి అయినటువంటి మానవులను దర్శించి సత్యాన్ని బోధించు చేయడానికి ఈ నేత్రములను అందించాడు.
1: గాడ్ హెస్ గివెన్ ద గిఫ్ట్ ఆఫ్ ఐస్ సో దట్ వీ మేక్ ప్రాపర్ యూజ్ ఆఫ్ దెమ్ అండ్ విజువలైజ్ ద ట్రూత్.
0: చూసినా కూడా దైవ సమానంగా చూడు.
1: వీ షుడ్ హ్యావ్ ద డివైన్ అప్రోచ్ టు ఆల్ ఫార్మ్స్ దట్ వీ వాచ్.
0: ఈ దృష్టి ప్రేమమయంగా ఉండాలి.
1: Our divine vision should be full of love.
0: ఈ ప్రేమమయమైనటువంటి దృష్టియే మానవత్వానికి సరి అయినటువంటి మార్గమును బోధిస్తుంది.
1: This vision of love is the correct path to humanity.
0: All are one, be alike to everyone. Not
1: all are one, be alike to everyone.
0: Kanuka manamu samyak drishtini penchukovali.
1: So we have to develop the good sight, good looks now.
0: Deeni valane ekattam anedi manaku praptippu chestundi.
1: This will help us to develop the spirit of oneness.
0: Sarvala yendukudunu daivatvanni guttimpa chestundi.
1: It will help us to realize the divinity in all.
0: దీనిని పురస్కరించుకొని ఏ వేదమనందు ఏకం సత్ విప్రా బహుదా వదంతి అనేవారు.
1: Veda says, basing on this principle, the truth is one, but the parts are many, represented by
0: scholars.
1: We should recognize this basic truth and see the world with the vision of truth.
0: కనుక మన దృష్టి పవిత్రమైనటువంటిదిగా ఉంటుండాలి.
1: Therefore, our looks have got to be sacred.
0: ఈ దృష్టి తండ్రిని చూచి ఫాదర్ అని పిలుస్తాడు.
1: When once you look at your father, you address him as father.
0: తన బిడ్డను చూచి డాటర్ అని పిలుస్తాడు.
1: The moment you see your daughter, you call him.
0: ఈ దేహమును భిన్నమైనటువంటి విరాతిగా భిన్న సంబంధాన్ని పెంచుకుంటున్నాడు.
1: You have got varied attachments basing on the relationship.
0: ఎవరు తండ్రి, ఎవరు బిడ్డ?
1: Who is the father? Who is the daughter?
0: Mata nasti, pita nasti, nasti bandhu sahodarha, artham nasti, gruham nasti, tasma jagrata, jagrata, jagrata.
1: Be careful, be aware. There's no mother, there's no father, there's no property, there's no relationship, there's no family, there's no property
0: whatsoever.
1: All are one, in fact.
0: Andaru daiva swarupuli.
1: All are basically divine.
0: కనుకనే ఏకత్వానికి మనం ప్రయాణం చేయాలనుకుంటే ఈ అనేకత్వాన్ని త్యజించాలి.
1: వీ హ్యావ్ టు సాక్రిఫైస్ ద ఫీలింగ్ ఆఫ్ ప్లూరాలిటీ ఆర్ డైవర్సిటీ.
0: ఇది ఏ వేదాంతం చెప్పినటువంటిది, అనేకత్వంలో ఉన్నటువంటి ఏకత్వమే నిజమైనటువంటి ఆత్మతత్వం.
1: ద ప్రిన్సిపల్ ఆఫ్ ద స్పిరిట్ ఈజ్ టు విజువలైజ్ అండ్ ఎక్స్పీరియన్స్ యూనిటీ ఇన్ డైవర్సిటీ.
0: అనేకత్వంలో ఉండేటువంటి ఏకత్వం ఏమిటి? ఒకే ఆత్మ.
1: Is only one principal soul which is one and the same in all.
0: Aneka bulbulu endu undatunta empty oke current.
1: Bulbs are many, but the same current flows.
0: Ade vidhamgane anekatvamlo undatunta ekatvame atma darshanam.
1: The visualization of the self meant the experience of unity and diversity.
0: Ni atma atana atma itana atma ee bhedamulike matram avakasam ivakoddu.
1: In the realm of the spirit or the soul, there are no differences.
0: ఏకత్వాన్ని ఖండించటం వల్లనే మానవత్వము అజ్ఞానంలో మునిగి ఉంటుండాలి.
1: ద ఫ్రాగ్మెంటేషన్ ఆర్ సెగ్మెంటేషన్ ఈస్ ద కాజ్ ఫర్ ఇగ్నోరెన్స్ ఇన్ హ్యుమానిటీ.
0: అనేకత్వాన్ని ఏకత్వం చేయటమే నిజమైనటువంటి మానవ తత్వం.
1: ద హ్యూమన్ క్వాలిటీ రిక్వైర్స్ యూనిఫైయింగ్ ద డైవర్సిటీ.
0: భిన్నత్వం గావించుకోవటమే మానవునికి విరుద్ధమైనటువంటి మార్గము.
1: డివిజన్ డ్యుయాలిటీ ఈస్ ద రాంగ్ పాత్.
0: కనుక మనము భిన్నమైనటువంటి మార్గంలో ప్రవేశించకూడదు.
1: వి షుడ్ నెవర్ బి ఇన్ ద డ్యూయల్ పాత్.
0: దృష్టిని మనం ఏకత్వంగా తీసుకోవాలి.
1: వి షుడ్ హ్యావ్ యూనిఫైడ్ లుక్.
0: సమ్యక్ దృష్టి, మొట్టమొదటి బుద్ధుడు బోధించినటువంటిది సమ్యక్ దృష్టి.
1: ద ఫస్ట్ టీచింగ్ ఆఫ్ బుద్ధ ఇస్ సమ్యక్ దృష్టి.
0: తదుపరి సమ్యక్ వాక్.
1: దేర్ ఆఫ్టర్ సమ్యక్ వాక్, గుడ్ వర్డ్.
0: వాక్ ఒక్కటిగానే ఉంటుండాలి.
1: We should speak only one.
0: ఇది ఉద్వేగంగా ఉండకూడదు.
1: It should not be agitated.
0: అసత్యంగా ఉండకూడదు.
1: It should not be lie.
0: అన్యాయంగా ఉండకూడదు.
1: Or injustice.
0: అక్రమంగా ఉండకూడదు.
1: Or improper.
0: హింసగా ఉండకూడదు.
1: It should not be violent.
0: అనుద్వేగకరం వాక్యం సత్యం ప్రీతి హితం చేస్తున్నారు.
1: Whatever we speak should not be agitating, it should not be disturbing, it should be so pleasing, comforting and sweet.
0: మన వాక్కు హితంగాను ప్రీతిగాను ఉద్వేగం లేకుండాను ఉండాలి.
1: Whatever we say have got to be pleasing, so soft, delicate and sweet and acceptable and palatable.
0: You cannot always oblige, but you can speak always obligingly.
1: You cannot always oblige, but you can speak obligingly.
0: కనుకనే సమ్యక్ వాక్ అన్నాడు.
1: Good word is prescribed.
0: పవిత్రమైన వాక్ కంటే మించినటువంటి దైవత్వం వేరొకటి లేదు.
1: The sacred talk is the divinity.
0: ఈ వాక్కే శబ్ద బ్రహ్మము.
1: This sound verily is divine.
0: కనుకనే శబ్ద బ్రహ్మమై చరాచరమయీ జ్యోతిర్మయీ వాంగ్మయీ నిత్యానందమయీ పరాత్పరమయి మాయామయి శ్రీమయి అష్టైశ్వర్య స్వరూపుడు భగవంతుడు.
1: డివినిటీ ఇస్ రిప్రజెంటెడ్ ఇన్ 8 ఫార్మ్స్, దాట్ విచ్ ఆర్ మొబైల్ అండ్ ఇమ్మొబైల్, ఇన్ ద ఫార్మ్ ఆఫ్ లైట్, ఇన్ ద ఫార్మ్ ఆఫ్ సౌండ్, ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ది ఎంటైర్ క్రియేషన్.
0: ఎలాంటి పరిస్థితులు ఎందైనా కూడా వాక్కుని ఏమాత్రము మార్చుకోకుండా చూడాలి.
1: అండర్ ఎనీ సర్కమ్స్టాన్సెస్ we should never go back.
0: ఉద్వేగం రాకుండా చూసుకోవాలి.
1: We should see that we are not agitated.
0: కఠినమైన పలుకులు రాకుండా చూసుకోవాలి.
1: We should never speak in a harsh way.
0: కనుకనే ఇలాంటి మాటలను మనం నేర్చుకోవడానికి సరి అయిన ప్రయత్నం చేయాలి. అది ఏ సాధన?
1: Spiritual practice wants us to speak in a way we are expected.
0: సర్వం ఏకంగా ఉండినప్పుడు ఈ ఉద్వేగం రావడానికి అవకాశమే ఉండదు.
1: When we are all one, there's no chance to be agitated.
0: అన్ని అద్దములు యందు తన ప్రతిబింబాన్ని చూస్తున్నప్పుడు ఒక అద్దములో ఉండేటువంటి ప్రతిబింబం పైన తనకు ఎందుకు కోపం వస్తుంది?
1: In all the mirrors you find your own reflection, then you cannot be angry with another reflection. ఏకం
0: అన్ని కూడాను మిర్రర్స్ వంటివి.
1: All bodies are like mirrors.
0: కానీ ఈ మిర్రర్స్ లోపల నీ ప్రతిబింబాన్ని నీవు చూస్తున్నావు.
1: You see your own reflection in these mirrors.
0: కనుక ఆ ప్రతిబింబంతో నీవు ప్రేమతో మాట్లాడాలి.
1: You talk in a pleasing way with the reflection.
0: ప్రేమకు మించినటువంటి యొక్క దైవం మరొకటి లేదు.
1: There's no other God beyond love.
0: హృదయమును ప్రేమతో నింపుకున్నప్పుడు ఆ హృదయం నుంచి ప్రేమ పలుకులే వస్తుంటాయి.
1: When once we fill our heart with love, whatever we speak have got to be loving.
0: ఆ హృదయం నుంచి ప్రేమ చూపులే వస్తుంటాయి.
1: We'll develop loving looks.
0: ఆ ప్రేమ నుంచి ప్రేమ శ్రవణమే వస్తుంటది.
1: We listen in a loving way.
0: ఆ ప్రేమ నుంచి ప్రేమ థాట్స్ ఏ వస్తుంటాయి.
1: Out of the heart full of love we entertain thoughts of love.
0: ఆ ప్రేమ నుంచి ప్రేమ కర్మలే ఆచరిస్తుంటావు.
1: Ultimately they will land up in loving deeds.
0: హృదయాన్ని ప్రేమతో నింపుకునేటువంటి విధానము నీకు తెలియకపోవడం చేతనే అనేక గుణముల చేత దానిని నింపుకుని మానవత్వాన్ని మంట కలుపుతున్నారు.
1: యు డు నాట్ నో ద ప్రొసీజర్ టు ఫిల్ యువర్ హార్ట్ విత్ లవ్ అండ్ దేర్ఫోర్ యు హావ్ బీన్ రూయినింగ్ యువర్సెల్ఫ్. దైవాన్ని
0: పొందాలనుకుంటే దీనికి ఒక చిన్న ఉదాహరణ.
1: ఇన్ ఆర్డర్ టు రిసీవ్ గాడ్స్ గ్రేస్ ఎ స్మాల్
0: యు శారీరకంగా కష్టపడ్డావు, ధనమును ఆర్జించావు.
1: యు హావ్ ఎగ్జర్టెడ్ స్ట్రెయిన్డ్ అండ్ ఎర్న్ మనీ.
0: ఈ ధనాన్ని ఒక బ్యాంకులో డిపాజిట్ చేశావు.
1: యు హావ్ డిపాజిటెడ్ దిస్ మనీ యు హావ్ ఎర్న్డ్.
0: ఆ ధనం నీదే.
1: That money is yours.
0: దాని భద్రత కోసము ఒక బ్యాంకు లోపల డిపాజిట్ చేశావు.
1: యూ డిపాజిటెడ్ ఫర్ సేఫ్టీ.
0: ఆ బ్యాంక్ మేనేజర్ దీనికి కొన్ని నిబంధనలు పెట్టాడు.
1: The bank manager has certain regulations.
0: నీవు నేను కట్టిన కదా డబ్బు, ఈ డబ్బు నాది కదా అని సార్ నా డబ్బు నాకు ఇవ్వండి అని అడగడానికి అధికారం లేదు.
1: Because the money deposited is yours, you cannot claim any time.
0: ఆ మేనేజర్ ఏమంటాడు, అయ్యా నీవు చెక్కు తీసుకుని రా, ఆ చెక్కు పైన సైన్ పెట్టుకుని రా, నీ డబ్బు నీకు ఇచ్చేస్తానంటాడు.
1: ద మేనేజర్ వాంట్స్ యు టు బ్రింగ్ ఎ చెక్, సైన్ ఇట్ అండ్ డ్రా ద మనీ.
0: నీ చెక్ త్యాగము.
1: ద చెక్ ఇస్ సాక్రిఫైస్.
0: నీ ప్రేమనే సిగ్నేచర్.
1: ద లవ్ ఇస్ సిగ్నేచర్.
0: దీనిని నీవు ఆ మేనేజర్ కి ఇస్తే నీ డబ్బు నీకు వాపసిస్తాడు.
1: వెన్ వన్స్ యూ సబ్మిట్ ద చెక్ ఎఫిక్సింగ్ యువర్ సిగ్నేచర్, యూ డ్రా ద మనీ.
0: కనుక నీ పుణ్యధనం అనేటువంటి యొక్క ధనమనే ఈ యొక్క భగవంతుడు అనేటువంటి చైర్మన్ దగ్గర డిపాజిట్ చేశావు.
1: ద మేనేజర్ గాడ్ హ్యాస్ విత్ హిమ్ ద మనీ దట్ యు హావ్ డిపాజిటెడ్, ద మనీ ఆఫ్ లవ్.
0: కనుక నీకు త్యాగం అనేటువంటి చెక్ తీసుకో.
1: Get the check of sacrifice.
0: ఆ త్యాగం అనే దానిపైన ప్రేమ అనే సిగ్నేచర్ చేయి.
1: Affix the signature of love.
0: అది నీవు భగవంతుడు అనే చైర్మన్ కి ఇచ్చేసేయి.
1: Then surrender it to the chairman of the bank.
0: ఈ డబ్బు నీకు ఇచ్చిస్తాడు.
1: Then you will get your own money.
0: ఇది డబ్బును పొందడానికి తగినటువంటి మార్గము.
1: This is the way to withdraw money.
0: ఇది యేసును పొందడానికి తగినటువంటి మార్గము.
1: This is the way to become comfortable.
0: ఇది పవిత్రతను పొందడానికి మార్గము.
1: This is the path towards sanctity.
0: ఇది నిర్వాణం చెందడానికి మార్గము.
1: This is the path to liberation.
0: నీవు సంపాదించినటువంటి ఒక ప్రేమ తత్వంని నీవు ప్రేమ ద్వారా త్యాగంతో దీనిని పొందడానికి ప్రయత్నం చేయాలి.
1: All that you have earned, the love, can be drawn through the sacrifice.
0: దైవము త్యాగమూర్తి అయినప్పటికీ,
1: దో గాడ్ ఈ సాక్రిఫైస్,
0: ధనము నీదే అయినప్పటికీ,
1: దౌ ద మనీ బిలాంగ్స్ టు
0: యు, పొందడానికి తగిన మార్గములు కూడా ఉంటున్నాయి.
1: దేర్ ఇస్ ఎ ప్రొసీజర్ టు విత్డ్రా ద మనీ.
0: సక్రమమైన మార్గాన్ని పొందాలి.
1: యూ షుడ్ ఫాలో ద కరెక్ట్ ప్రొసీజర్.
0: నీ వాక్కు సక్రమమైనదిగా ఉండాలి.
1: యువర్ వర్డ్స్ షుడ్ బి ప్రాపర్.
0: నీవు ఒక బ్యాంకు లో నీవు డిపాజిట్ కట్టి,
1: హ్యావింగ్ డిపాజిటెడ్ ద మనీ ఇన్ ద బ్యాంక్,
0: ఇంకొక బ్యాంక్ యొక్క చెక్ దానికి అందిస్తే అక్కడ ఏమాత్రం పొందడానికి అధికారం లేదు.
1: యూ కెనాట్ హ్యాండ్ ఓవర్ ద చెక్ ఆఫ్ సమ్ అదర్ బ్యాంక్ అండ్ విత్డ్రా ద మనీ.
0: దైవము అనేటువంటి ఒక్కటే అనేటువంటి ఒక సత్యాన్ని గుర్తించి ఆ బ్యాంకు లో మనం పొందాలి.
1: యూ హ్యావ్ టు నో ద ప్రిన్సిపల్ ట్రూత్ దట్ గాడ్ ఈజ్ వన్.
0: ఈ బ్యాంక్ వేరు వేరే పేర్లంతా ఉన్నాయి.
1: బ్యాంక్స్ హావ్ మెనీ నేమ్స్.
0: అనేక పేర్లతో ఉండేటువంటి బ్యాంకు లోపల నీవు పోయి డబ్బును అడిగితే వారు అందించడానికి ప్రయత్నిస్తారా?
1: విల్ ఎనీ బ్యాంక్ గివ్ యూ మనీ బై మీర్ ఆస్కింగ్?
0: నీవు ఏ బ్యాంక్ లో కట్టావో ఆ బ్యాంక్ చెక్కులే నీవు అందించాలి.
1: యు ఆర్ ఎలిజిబుల్ టు విత్డ్రా ద మనీ ఫ్రమ్ ద బ్యాంక్ వేర్ యూ డిపాజిటెడ్.
0: ఏ నామాన్ని నీవు స్మరిస్తూ ఏ నామం యొక్క స్వరూపమే నా చైర్మన్ అనేటువంటి విశ్వసిస్తావో అతనికి మాత్రమే నీవు ఈ చెక్కును అందించాలి.
1: The check of love has got to be submitted to the God, the chairman, whose form you have been meditating and
0: contemplating.
1: Having deposited money in the Indian bank, you cannot withdraw it from corporation bank.
0: కనుకనే నీవు ప్రేమ బ్యాంకులో కట్టావు.
1: యూ హ్యావ్ డిపాజిటెడ్ ఇన్ ద బ్యాంక్ ఆఫ్ లవ్.
0: ఆ ప్రేమ బ్యాంకు చెక్కే నీవు ఇవ్వాలి.
1: యూ హ్యావ్ టు సబ్మిట్ ద సేమ్ చెక్ బిలాంగింగ్ టు ద బ్యాంక్.
0: ఆ చెక్ పేరే త్యాగము.
1: దట్ వెరీ చెక్ ఇస్ సాక్రిఫైస్.
0: ఆ త్యాగం పైన చెక్ పైన ప్రేమ అనేటువంటిది నీ సిగ్నేచర్ చేయాలి.
1: అండ్ యూ సైన్ దేర్ యువర్ సిగ్నేచర్ ఇస్ లవ్.
0: నీ పేరు ఏమిటి?
1: వాట్ ఆర్ దిస్ నేమ్స్?
0: ఏ బ్యాంకులో అయినా కట్టు, నీ పేరు ఒక్కటే.
1: యూ మే డిపాజిట్ మనీ ఇన్ ఎనీ బ్యాంక్ బట్ యు ఆర్ సేమ్.
0: అదే లవ్, లవ్, లవ్.
1: దట్ ఈస్ లవ్.
0: Love is God. Live in love.
1: That's what Bhagavan says. Love is God. God is love.
0: ఈ ప్రేమ అనేటువంటి యొక్క మేమను నీవు త్యాగం అనేటువంటి చెక్ పైన రాసి పెట్టితే తప్పక నీవు తీసుకుంటావు.
1: When once you have the signature of love with the check of sacrifice, you can get money.
0: సమ్యక్ వాక్ అన్నాడు దీన్ని బుద్ధుడు.
1: This Buddha called it as good word, good speech.
0: హృదయములో ఎన్ని మార్పులు కలిగినా కానీ ప్రేమ మార్పును మాత్రం ఏమాత్రమో ప్రవేశింపకూడదు.
1: There will be many changes in our heart.
0: ఇలాంటి ప్రేమ తత్వాన్ని మాత్రం మార్చకూడదు.
1: వి షుడ్ నెవర్ చేంజ్ అవర్ లవ్.
0: ఆ ప్రేమ చేతనే నీవు ఈ త్యాగం అనేటువంటి దాన్ని అందించి భగవంతుని యొక్క అనుగ్రహం అనేటువంటి దాన్ని పొందొచ్చు.
1: విత్ దిస్ లవ్, ఫాలోయింగ్ ద పాత్ ఆఫ్ సాక్రిఫైస్, యూ కెన్ ఎర్న్ గాడ్స్ గ్రేస్.
0: ధనం అనగా ఏమిటి?
1: వాట్ ఈస్ మనీ?
0: కరెన్సీ నోట్స్ కాదు.
1: ఈజ్ నాట్ కరెన్సీ.
0: జ్ఞాన ధనము.
1: ఇట్ ఈస్ ద వెల్త్ ఆఫ్ విజ్డమ్.
0: ప్రేమ ధనము.
1: ఇట్ ఈస్ ద వెల్త్ ఆఫ్ లవ్.
0: ధనము.
1: వెల్త్ ఆఫ్ రైచస్నెస్.
0: ధర్మం. ఇలాంటి దయాన్ని, కొంచెం ధనాన్ని మనం పొందాలి.
1: యూ షుడ్ ఎర్న్ ద వెల్త్ ఆఫ్ లవ్, ద వెల్త్ ఆఫ్ సాక్రిఫైస్.
0: ఈ ధనముకి పేర్లు ఉంటుంటాయి.
1: దిస్ దే హావ్ వెరీడ్ నేమ్స్.
0: కనుకనే దీన్ని మనం పొందాలనుకుంటే ప్రేమ ఒక్కటే దీనికి ప్రధానమైనటువంటిది.
1: ఇన్ ఆర్డర్ టు అటైన్ ఇట్, లవ్ ఇస్ ద ఓన్లీ పాత్.
0: ఇంతకాలం నేను సాధన చేశాను.
1: I did so many spiritual
0: things.
1: What is it I got?
0: అని తనలో తాను చాలా విచారణ చేశాడు.
1: One is very much worried because of that.
0: ఏ మాత్రము సాధనలోని ఫలితం కనిపించలేదు.
1: There was no any positive result.
0: నేను కాలం వ్యర్థం చేశాను.
1: I wasted my time.
0: ఈ వ్యర్థం చేసినటువంటి మొట్టమొదటి నేను గుర్తించుకుంటే ఎంత సుఖంగా పొందిండిమని.
1: I would have been very comfortable had I realized the waste of time.
0: భగవంతుడు స్వయంగా ఇచ్చినటువంటి గుణముల్ని నేను అపవిత్రం చేసుకుంటున్నాను.
1: I made all the qualities, traits gifted to me by God unsacred.
0: పరిసరు పరసగంధాదులు ఈ పంచ ప్రాణములు అందించాడు.
1: The five life breaths are present in everyone.
0: దీనికి బీదా సాధారణమైనటువంటి భేదములు లేదు.
1: They have no differences on grounds of money.
0: దీనికి పూరనేటువంటి భేదములు లేదు.
1: They have no differences on grounds of
0: అందరి ఈ పంచభూతములు ఉంటున్నాయి.
1: The five elements are present in all.
0: ఆ పంచభూతములు కూడాను సక్రమమైన మార్గంలో, ప్రేమ మార్గంలో నీవు ఉపయోగపెట్టుకుంటే దైవత్వం అక్కడనే నీకు సాక్షాత్కరిస్తుంది.
1: When once you make use of your senses in the proper direction, in a proper way, along the path of love, you will earn God's grace.
0: ఈ భౌతికమైనటువంటి జీవితం కోసమని,
1: for this worldly life,
0: అనేక రకములైన మార్గములను అనుసరించి,
1: we follow varied paths,
0: పెడమార్గమును పట్టి,
1: we go in the wrong way,
0: భగవంతుడు అందించినటువంటి ఈ ప్రసాదమును దుర్వినియోగం చేసుకుంటున్నాం.
1: We are misusing the God's gift of life.
0: కనుక వాక్కును ఎంత దుర్వినియోగం చేసుకుంటున్నాం.
1: We are misusing the speech faculty.
0: ఇతరులను దూషించడము.
1: We accuse.
0: ఇతరులను విమర్శించడము.
1: We criticize.
0: ఇతరులను ఒక విధమైనటువంటి బాధ పెట్టడము.
1: We hurt others.
0: ఈ కఠినమైనటువంటి వాక్కుల చేత ఇతరుల హృదయాన్ని కూడా అపవిత్రం చేస్తున్నాం.
1: We hurt them by accusing them, using harsh words.
0: కనుక ప్రేమ చేతను, మృదువు చేతను, మధురమైనటువంటి వాక్కుల చేతను నీ యొక్క శబ్దం వినియోగించాలి.
1: వీ షుడ్ మేక్ యూజ్ ఆఫ్ ది స్పీచ్ ఫ్యాకల్టీ ఇన్ ఎ టెండర్, డెలికేట్, సాఫ్ట్, సెన్సిటివ్ వే.
0: అప్పుడే ఇది సమ్యక్ వాక్కు అని రూపొందుతుంది.
1: దెన్ యూ కెన్ కాల్ ఇట్ సమ్యక్ వాక్, గుడ్ వర్డ్.
0: తరువాత సమ్యక్ శ్రవణం.
1: దెన్ కమ్స్ గుడ్ ఆడిషన్.
0: చెవులిచ్చాడు భగవంతుడు.
1: God has given us ears.
0: ఎందుకోసము?
1: Why?
0: అనేక రకమైనటువంటి మాటలు వినడానికి.
1: Not to listen to gossip.
0: కాదు కాదు.
1: No.
0: ఇదంతా ఒక లౌడ్ స్పీకర్ వంటిది.
1: They are like loud speakers.
0: ఈ లౌడ్ స్పీకర్ లోపల ఎవరు మాట్లాడుతున్నారో ఆత్మతత్వాన్ని, అది మాత్రమే ఈ స్పీకర్ లో రావాలి.
1: In fact, the ear, the speaker should permit the sound relating to the soul.
0: ఆత్మ ప్రతిబింబమే ఈ యొక్క శబ్దంలో ప్రవేశించాలి.
1: The sound should show the reflection of the spirit.
0: ఆత్మ యొక్క వైబ్రేషన్ ఈ యొక్క చెవుల ద్వారా మనం వినాలి.
1: The vibrations of the soul should percolate through the ear, the speaker.
0: అందుకోసమే ఈ లౌడ్ స్పీకర్స్ పెట్టిండేది.
1: So God has gifted these loud speakers.
0: కనుకనే మనం శబ్దమును అపవిత్రం చేయకుండా చూసుకోవాలి.
1: వి షుడ్ నెవర్ మేక్ దిస్ సౌండ్ అన్సేక్రెడ్.
0: అన్నింటికీ అంతర్భూతమైనటువంటి లక్ష్యము లోపల ఉన్నటువంటి ఆత్మతత్వమే.
1: ద ప్రిన్సిపల్ ఆఫ్ ద స్పిరిట్ అండ్ ద సోల్ ఈజ్ ది అల్టిమేట్ రియాలిటీ.
0: ఆత్మ అందరియందు ఒక్కటే.
1: ద సోల్ ఈజ్ వన్.
0: భిన్న భేదములు ఏమాత్రము లేవు.
1: దర్ నో డిఫరెన్సెస్ వాట్స్ ఎవర్.
0: మీ యందున్న ఆత్మ కూడాను ఒక్కటే.
1: That the soul is uniform in all. In fact, no different, no change.
0: Atma, atma swarupame.
1: Atma is atma.
0: ఇలాంటి ఆత్మ కేవలం ప్రేమ చేతనే మనం నింపుకోవాలి.
1: We have to fill it up with the spirit of the self, with love.
0: ఇది ఒక పాత్ర.
1: This is a tumbler.
0: ఈ పాత్రలో ఏమీ లేదు.
1: The tumbler is empty.
0: కానీ నీరు పోస్తే నీరు నిలుస్తుంది.
1: You can fill it up with water.
0: సిరప్ పోస్తే సిరప్ నిలుస్తుంది.
1: ఆర్ సిరప్.
0: పాలు పోస్తే పాలు నిలుస్తుంది.
1: యు కెన్ ఫిల్ ఇట్ అప్ విత్ మిల్క్.
0: మజ్జిగ పోస్తే మజ్జిగ నిలుస్తుంది.
1: ఆర్ బటర్ మిల్క్.
0: కానీ ఏది పోస్తామో ఆ పాత్ర దాన్ని నిండిపోతుంది.
1: యు కెన్ ఫిల్ దిస్ టంబ్లర్ విత్ ఎనీథింగ్ ఆఫ్ యువర్ చాయిస్.
0: హృదయము అనేటువంటిది ఒక పాత్ర.
1: అవర్ హార్ట్ ఈస్ ఎ టంబ్లర్.
0: దీంట్లో ప్రేమ అనేటువంటి దాన్ని నింపుకో.
1: వీ హావ్ టు ఫిల్ ఇట్ అప్ విత్ లవ్.
0: త్యాగము అనేటువంటి దాన్ని నింపుకో.
1: ఫిల్ ఇన్ విత్ సాక్రిఫైస్.
0: సత్యము అనేటువంటి దాన్ని నింపుకో.
1: ఫిల్ ఇట్ అప్ విత్ ట్రూత్.
0: శాంతి అనేటువంటి దాన్ని నింపుకో.
1: లెట్ ఇట్ బి ఫిల్డ్ విత్ పీస్.
0: అప్పుడు నీకు శాంతి నీ వేరే కోరనక్కర్లేదు.
1: దెన్ యూ డోంట్ టు ఆస్పైర్ ఫర్
0: నీ శాంతి నీ నుంచినే ఆవిర్భవిస్తుంటారు.
1: ద పీస్ విల్ emanate from within.
0: నీ ప్రేమ నీ నుంచినే ఆవిర్భవిస్తుంటారు.
1: ద పీస్ విల్ ఒరిజినేట్ విత్ ఇన్ యూ.
0: కనుక నీ ప్రతి ఒక్కటిని లోపల నుంచి వచ్చేటువంటివి కానీ బయట నుంచి పోయేటువంటివి కాదు.
1: ఎవ్రీథింగ్ కమ్స్ ఫ్రమ్ యువర్ ఓన్, నథింగ్ ఫ్రమ్ అవుట్ సైడ్.
0: రిఫ్లెక్షన్ ఆఫ్ ది ఇన్నర్ బీయింగ్.
1: ఎవ్రీథింగ్ ఇస్ ద రిఫ్లెక్షన్ ఆఫ్ ది ఇన్నర్ బీయింగ్.
0: నీ లోపల ఉన్నటువంటి ఒక తత్వం పవిత్రమైనటువంటిది ఎప్పుడు కూడాను.
1: ది ఇమ్మనెంట్ ఇన్నేట్ నేచర్ ఈజ్ సీక్రెట్.
0: నీవే నీవు ఈ ప్రకృతిని అనుసరించి ఈ ప్రకృతి భావాల చేత దానిని మాలిన్యపరచుకుంటున్నావు.
1: యూ ఫాలో ద వరల్డ్ అండ్ బికాస్ వరల్డ్లీ ఫీలింగ్స్ యూ గెట్ యువర్ సెల్ఫ్ పొల్యూటెడ్.
0: కనుక నీవే నీవు దీన్ని మాలిన్య పరచుకునేటువంటిది కానీ అది ఎప్పుడు నువ్వు పరిశుద్ధం.
1: ఇన్ ఫ్యాక్ట్ యూఆర్ ద కాజ్ ఫర్ దిస్ పొల్యూషన్. బట్ ఇన్ రియాలిటీ ఇట్ ఇస్
0: నిశ్చలం, నిస్వార్థము.
1: ఇట్ ఈస్ సో ప్యూర్, అన్పొల్యూటెడ్ అండ్ సెల్ఫ్లెస్.
0: అలాంటి పవిత్రమైనటువంటి హృదయాన్ని నీవెందుకు పాడు చేసుకుంటున్నావు?
1: సచ్ ఎ సీక్రెట్ హార్ట్, వై డు యు
0: స్పాయిల్? ఈ పాడు కావడానికి ఏది మూల కారణము?
1: What is this cause for ruin?
0: Samyak drishti lekapovatame moola karanam.
1: The main cause is the absence
0: samyak
1: of good vision.
0: Samyak vaku lekapovatame moola karanam.
1: Absence of good word
0: samyak
1: is another reason.
0: Samyak shravanam lekapovatame moola karanam.
1: Absence of good listening.
0: Kanukani ee yokka pancha bhutamulu kudanu పంచ తత్వములు కూడాను పవిత్రమైనటువంటి రీతిగా మార్చుకున్నప్పుడే నీకు సమ్యక్ దృష్టి లభిస్తుంది.
1: వెన్ వన్స్ వీ శాంక్టిఫై ఆల్ ద ఫైవ్ సెన్సెస్ వీ డెవలప్ ద సీక్రెట్ లుక్స్ టు బిగిన్ విత్.
0: అన్నింటికి మూల కారణము హృదయమే.
1: ద హార్ట్ ఇస్ ద మెయిన్ సోర్స్.
0: హృత్ ప్లస్ దయా హృదయము.
1: హృత్ ప్లస్ దయా ఇస్ హృదయ.
0: అది ఎప్పుడు కూడా నువ్వు దయతో కూడినటువంటిది.
1: ద హార్ట్ ఇస్ ఫుల్ ఆఫ్ కంపాషన్.
0: ఆ దయనే ప్రేమ.
1: That compassion is
0: ప్రేమనే
1: love.
0: కంపాషన్ అంటారు.
1: లవ్ ఇస్ కంపాషన్.
0: కనుక ఈ యొక్క అనేక పేర్లతో కూడినటువంటిది ఒకటే ప్రేమ.
1: ఇస్ ఓన్లీ లవ్ దట్స్ కాల్డ్ ఇన్ డిఫరెంట్ టర్మ్స్.
0: అనేక ప్రభువుకు అనేక నామ్.
1: వన్ గాడ్ హ్యాస్ మెనీ నేమ్స్.
0: ప్రేమ అనే ఒక పేరు పెట్టారు.
1: వీ కాల్ ఇట్ లవ్.
0: సత్యము అనే పేరు పెడుతూ పిలుస్తున్నారు.
1: వీ కాల్ ఇట్ బై ట్రూత్.
0: ధర్మం అనేటువంటి ప్రేమతో ఆడుకుంటున్నారు.
1: అదర్ టైమ్స్ వీ ప్లే విత్ ద వర్డ్ రైచెస్నెస్.
0: ప్రేమతో అనుభవిస్తున్నారు.
1: వీ ఎక్స్పీరియన్స్ బై వే ఆఫ్ పీస్.
0: త్యాగం అనేటువంటి దాంతో జీవిస్తున్నారు.
1: వీ లివ్ విత్ ద స్పిరిట్ ఆఫ్ సాక్రిఫైస్.
0: ఇవన్నీ కూడా ఒకే ఆత్మకు పేరు.
1: ఆల్ హావ్ గాట్ సేమ్ సోర్స్ ఆత్మ.
0: కనుకనే అనేకత్వంలో ఉండేటువంటి ఒక ఏకత్వాన్ని మీరు అనుభవించడానికి ప్రయత్నించాలి.
1: We have to make every attempt to experience this unity in diversity.
0: కట్టకడపటికి ఈ యొక్క ఏకత్వాన్ని పొందిన తర్వాత బుద్ధుడు అప్పుడు ఆనందాన్ని పొందాడు.
1: Buddha attained that blissful state having experienced that oneness in multiplicity.
0: Din anninti endukodunu ee indriyamulu yokka bhavamunu tyagam chesadu.
1: He has given up all the sensual feelings.
0: Ee prapanchamlo indriyamulu cheta ememi manam anubhavistunnamo avanni kudunu vyarthamainatunti vi ani gurtinchadu.
1: He could understand all the fleeting sensual pleasures of this world are useless. Ivanni
0: bandhanato kudinatunti yokka senses ani bhavinchadu.
1: He also understood the senses will lead to bondage.
0: Maramni chalapadani వచ్చినటువంటి యొక్క సెన్సెస్ అనే గుర్తించాడు.
1: He has recognized the facts that the senses will ruin you.
0: మానవత్వాన్ని నిర్మూలం గావించుకునే నిమిత్తమై వచ్చినటువంటి ఈ సెన్సెస్ అనుకున్నాడు.
1: He has understood the senses will ruin the human quality.
0: కన్న భార్యను కన్న కుమారుని కూడాను త్యజించాడు.
1: He has sacrificed the wife and the son.
0: క్రమక్రమేణా దీన్ని తాను అభివృద్ధి పరుచుకుంటూ వచ్చాడు.
1: Yes, developed the renunciation slowly.
0: అంతా జరిగిన తర్వాత
1: at the end
0: తనకు ఈ శబ్దములను అన్నిటి కూడా త్యజించిపోయాడు.
1: Yes, sacrificed even listening.
0: ఏకాత్మ తత్వాన్ని గుర్తించాడు.
1: He has known this unity.
0: అప్పుడు ఆనందపడుతున్నాడు.
1: That oneness gave him bliss.
0: ఆనందపడేటువంటి దృశ్యాన్ని తన పిన్నదల్లి కుమారుడైనటువంటి వాడు ఆనంద చూచాడు. అతని పేరు ఆనంద.
1: ఆనంద ఇస్ రే
0: ఆనంద నిరంతరం కూడా బుద్ధునితోనే ఉండేటువంటి వాడు. బుద్ధుడు నిర్వాణమైపోతున్నాడే అని కంటిదారులు కార్చాడు. ఆనందం దగ్గరికి పిలిచాడు బుద్ధుడు.
1: బుద్ధ కాల్డ్ ఆనంద క్లోజ్ టు హిమ్.
0: ఆనంద,
1: ఆనంద,
0: నీవు ఆనందాన్ని అనుభవించే నిమిత్తమే పుట్టింటావు. భగవంతుడు ఇచ్చినటువంటి ఒక ఇంద్రియాలను సక్రమమైన మార్గంలో పెట్టుకో. నీవు ఈ ఆనందాన్ని అనుభవించగలవు.
1: యు కెన్ ఆల్సో ఎంజాయ్
0: ఈ ఆనందాన్ని పది మందికి పంచగలవు.
1: యు కెన్ ఆల్సో షేర్ దిస్ బ్లిస్ విత్
0: అదర్స్. నిత్యానందం పరమ సుఖదం కేవలం జ్ఞానమూర్తిం ద్వంద్వాతీతం
1: ఇస్ నాన్ డ్యూయల్
0: గగన సదృశ్యం
1: ఎథీరియల్
0: విశ్వమిత్యాది లక్ష్యం
1: అండ్ ఇట్ హస్ గాట్ ది అల్టిమేట్ యాజ్ ఏమ్ వన్
0: నిత్యం
1: ఎటర్నల్
0: అచలం సర్వదీ సాక్షిభూతం
1: ఇస్ ది unsullied, eternal, immortal, the witness.
0: ఆనందాన్ని నీవు అనుభవించడానికి ఈ ఇంద్రియముల చేతనే నీవు కట్టుబడిపోతున్నావు. కలు నకలు కోతులు అనుభవించేటువంటి యొక్క ఆనందాన్ని నీవు కూడా అనుభవిస్తున్నావు. నీవు మనిషి ఎందుకు పుట్టాలి?
1: షుడ్ వి ఎక్స్పీరియన్స్ ద సేమ్ స్టేట్ ఆఫ్ హ్యాపీనెస్ యాజ్ దట్ ఆఫ్ మంకీ, ద ఫాక్స్ అండ్ ద డాగ్?
0: నీవు కూడా ఒక మంకీగా పుట్టింటే బాగుండేది కదా.
1: యు హావ్ బీన్ వండర్ఫుల్ హ్యాడ్ యూ బీన్ ఎ మంకీ.
0: నీవు అనుభవించేటువంటి అంతా మంకీస్ కూడా అనుభవిస్తున్నాయి.
1: మంకీ ఆల్సో హ్యాస్ ది సేమ్ ఎక్స్పీరియన్స్ యాజ్ దట్ ఆఫ్ యువర్స్.
0: మంకీ కాదు, మ్యాన్ కైండ్.
1: యు ఆర్ నాట్ ఎ మంకీ, యు బిలాంగ్ టు మ్యాన్ కైండ్.
0: కైండ్ తో కూడినటువంటిదిగా ఉండాలి నీవు.
1: యు షుడ్ బి వన్ ఆఫ్ కైండ్.
0: ప్రేమతో కూడినటువంటి వాడిగా ఉండాలి.
1: You should be full of love.
0: ఇవన్నీ క్షణభంగురమైనటువంటి యొక్క సుఖములు అనుభవించే కోసమని నీవు పుట్టినవాడు కాదు.
1: You are not born to enjoy the pleasures which are fleeting and momentary.
0: పుట్టినప్పుడు ప్రతి ప్రాణి కూడాను కెవ్వున ఏడుస్తాడు.
1: At the time of birth every child cries.
0: ఎందుకోసం ఏడ్చాడు?
1: Why?
0: అయ్యో తిరిగి ఈ ప్రపంచంలో వచ్చి పుట్టాలని నేను.
1: The child cries at the time of birth.
0: ఆనందం నుంచి నేను
1: దూరమైపోతున్నానే. You have come to this world.
0: ఆత్మ నుండి వేరైపోతున్నానే.
1: Feeling so bad for being separated from the soul. So the child cries.
0: ఏడుస్తూ పుట్టినటువంటి మనిషి ఏడుస్తూనే చావటం వల్ల మనిషి ప్రయోజనం ఏమిటి?
1: Having been born while crying, if we leave this world crying, what are is this life? What is the aim of life?
0: కాని నీవు పర్పస్ ఆఫ్ లైఫ్ దాన్ని గుర్తించాలి.
1: వీ హావ్ టు రికగ్నైజ్ ద పర్పస్ ఆఫ్ లైఫ్.
0: ఏడుస్తూ నేను పుట్టాను.
1: ఐఎమ్ బోర్న్ క్రైయింగ్.
0: ఏడుస్తూ జీవిస్తున్నాను.
1: ఐ లీడ్ వైల్ క్రైయింగ్.
0: కట్టకడ పోయేటప్పుడు కూడా ఏడుస్తూ పోతున్నాను.
1: అట్ ద ఎండ్ ఆల్సో ఐ క్రై.
0: నేను సాధించినది ఏమిటి?
1: వాట్ ఇస్ ఇట్ ఐ అటైన్?
0: కాదు కాదు,
1: నథింగ్ ఐ అటైన్.
0: ఏడుస్తూ పుట్టినటువంటి మానవుడు నవ్వుతూ చావాలి.
1: హావింగ్ బీన్ బోర్న్ వైల్ క్రైయింగ్, వన్ షుడ్ లీవ్ ద టైమ్ ఆఫ్ బర్త్.
0: ఆనందం నుంచి నేను
1: వెళ్ళిపోతున్నానే. యు హావ్ కమ్ టు దిస్ వరల్డ్.
0: ఆత్మ నుండి వేరైపోతున్నానే.
1: ఫీలింగ్ సో బ్యాడ్ ఫర్ బీయింగ్ సెపరేటెడ్ ఫ్రమ్ ద సోల్. So the child cries.
0: ఏడుస్తూ పుట్టిన

0: కాదు కాదు
1: నథింగ్ ఐ ఎయిటింగ్
0: ఏడుస్తూ పుట్టినటువంటి మానవుడు నవ్వుతూ చావాలి
1: హావింగ్ బీన్ బోర్న్ వైల్ క్రైయింగ్ వన్ షుడ్ లీవ్ ద వరల్డ్ విత్ స్మైల్స్
0: కనుకనే దానిని నీవు సరైన మార్గంలో పెట్టుకోవాలి
1: దిస్ ఇస్ ద ప్రాపర్ పాత్ దట్ యు హావ్ టు ఫాలో
0: ఎప్పుడు నీవు నవ్వుతూ మరణిస్తావు
1: వెన్ కెన్ యు డై స్మైలింగ్
0: ఇంద్రియాలు సరైన మార్గంలో ఉంచుకున్నప్పుడే నీవు నవ్వుతూ జీవితాన్ని మొదలుతావు
1: వెన్ సెన్సెస్ ఆర్ కెప్ట్ ఇన్ ఎ పర్ఫెక్ట్ ఆర్డర్ అండ్ వే యు కెన్ లీవ్ ద వరల్డ్ స్మైలింగ్
0: కనుకనే నీవు నవ్వుతూ చావాలి
1: One has to die smiling, joyfully. What is death?
0: కేవలం డ్రెస్ ను మార్చటమే
1: Death is the dress of life.
0: Death is the dress of life.
1: Death is the dress of life.
0: ఈ లైఫ్ కు ఒక డ్రెస్ వంటిది ఇదంత
1: This life is just a sort of a
0: ఈ లైఫ్ లో ఉన్నప్పుడు ఈ డ్రెస్ పెట్టుకున్నాం కానీ పోయిన తర్వాత ఇంకొక డ్రెస్ వస్తుంది
1: This dress you have put on in this life, you will change in the next.
0: అంటే చావటం అని కాదు
1: Death is not the absence.
0: అది నిర్వాణము
1: It is nirvana.
0: ప్రతి మానవుడు కూడాను నిర్వాణం కావాలని ఆశిస్తున్నాడు
1: Everyone wants liberation
0: kani aa liberation kosam manam enta prayatnam cheyyala
1: what effort we are making to attain this
0: kani aneka janmamul nunchi manam sadhinchinatundi punya phalam anetundi danni bhagavantun daggara deposit kattukunnam
1: let us deposit all the merit that we have accrued over the past lives
0: adi bhagavantun daggara bhadranga untundadi
1: this merit is safe in his bank
0: interest kuda istuntadu bhagavantudu
1: god gives interest further to the principal amount
0: kani danini manam pondhe tappudu manu e vidhanga pondali
1: why you receive the interest
0: చెక్కులు తీసుకుని పోయి సైన్ పెట్టి ఆ యొక్క భగవంతుడు అనేటువంటి మేనేజర్ కి ఇవ్వాలి
1: టేక్ ద చెక్ పుట్ యువర్ సిగ్నేచర్ సబ్మిట్ టు ద మేనేజర్ గాడ్
0: ఆ చెక్ బుక్ అతనే అందిస్తాడు
1: గాడ్ విల్ గివ్ యూ చెక్ బుక్
0: అది ఏ త్యాగము
1: చెక్ బుక్ ఇస్
0: సాక్రిఫైస్ చెక్ మన అందరి దగ్గర ఉంటుండాలి
1: దిస్ చెక్ ఆఫ్ సాక్రిఫైస్ ఇస్ విత్ us
0: కానీ త్యాగం అనేటువంటి చెక్ పైన ప్రేమ అనేటువంటి సిగ్నేచర్ చేయకపోతే చెక్ ఇస్తే ప్రయోజనం ఏమిటి
1: యు గాట్ దిస్ చెక్ ఆఫ్ సాక్రిఫైస్ బట్ యు షుడ్ పుట్ యువర్ సిగ్నేచర్ ఆఫ్ లవ్ ఆర్ ఎల్స్ ఇట్ యూజ్
0: మానవునికి ప్రేమ త్యాగం రెండు చాలా అవసరము
1: ఎవ్రీ మ్యాన్ రిక్వైర్స్ దీస్ టు సాక్రిఫైస్ అండ్ లవ్
0: ప్రేమ త్యాగములు రెండు కూడా ఏకమైనప్పుడే మనం పొందవలసినటువంటి ఫలితాన్ని మనం సుఖంగా పొందుతాం
1: విత్ ది కాంబినేషన్ ఆఫ్ సాక్రిఫైస్ అండ్ లవ్
0: భగవంతుడు ఎంతో అనుభవిస్తూ చేస్తున్నాడు
1: ఇన్ ఫ్యాక్ట్ గాడ్ హాస్ బీన్ డూయింగ్ ఇన్
0: విధమైనటువంటి ప్రయత్నంలో చేస్తున్నాడు
1: గాడ్ హాస్ గివెన్ గ్రాంటింగ్ మెనీ బోన్స్
0: ఎంత ప్రేమను అందిస్తున్నాడు
1: ఈ షవర్
0: దురదృష్టవంతులు దీన్ని అందుకోలేకపోతున్నారు
1: బట్ అన్లక్కీ పీపుల్ ఆర్ నాట్ ఏబుల్ టు రిసీవ్ గాడ్స్ లవ్
0: ఏంటి భగవంతుని యొక్క సంకల్పం వేరు అందుకునేటువంటి వాడి సంకల్పం వేరు
1: ద విల్ ఆఫ్ గాడ్ ఈస్ ఇన్ వన్ వే దట్ ఆఫ్ ఎ రిసిపియంట్ ఇన్ ఎన్ అదర్ డైరెక్షన్
0: కనుకనే దీనిని పొందకుండా పోవడానికి మూల కారణం అయిపోతుంది
1: దిస్ ఈస్ ద కాజ్ దట్ వీఆర్ నాట్ ఏబుల్ టు రిసీవ్
0: దయామయుడు
1: గాడ్
0: ప్రేమ స్వరూపుడు కరుణా సముద్రుడు
1: గాడ్ ఈస్ కంపాషనేట్ ఈస్ ఆల్ కైండ్ విత్ ఓషియానిక్ లవ్
0: ఇలాంటి భగవంతుడు ఇస్తున్నటువంటి దాన్ని ఎందుకు నీవు పోగొట్టుకుంటున్నావు
1: How is that we lose God's love?
0: నీ ప్రకృతి భావములు నీలో నిండిపోయినాయి.
1: You are full of worldly feelings.
0: రాకుతమైనటువంటి చింతలు నీలో నిండిపోయినాయి.
1: You are not with the passing feelings, temporary ideas, you are not able to receive love.
0: ఏనాడు ఈ పవిత్రమైనటువంటి దాన్ని పొందాలని కోరుతున్నావో
1: దట్ డే వెన్ యూ వాంట్ అటైన్ దిస్ సీక్రెట్
0: అపవిత్రమైనటువంటి దాన్ని దూరం చేయాలి
1: గివ్ అప్ ఆల్ దట్ ఈస్ అన్సీక్రెట్
0: ఏమి లేని బుర్రలోన ఏమైనా చేర్చవచ్చు
1: ఇఫ్ ది హెడ్ ఈస్ ఎంప్టీ యూ కెన్ ఫిల్ ఇట్ అప్ విత్ ఎనీథింగ్
0: ఏమేమో నిండి ఉన్న తలబుర్ర అది ఖాళీ అగునా
1: ఇఫ్ ది హెడ్ ఈస్ ఆల్రెడీ స్టఫ్డ్ కెన్ ఇట్ ఎవర్ బీ ఎంప్టీ
0: తలబుర్ర అది ఖాళీ కాక ఇలా సుకృతము నింపనగునా
1: ది హెడ్ వితౌట్ బీయింగ్ ఎంప్టీ కెన్ ఇట్ ఎవర్ బీ ఫిల్డ్ విత్ ద స్పిరిచువల్ కంటెంట్
0: ఈ తల లోపల
1: You fill your head with lots of stuff.
0: భగవంతుడు అందించేటువంటి ఒక ప్రేమ యొక్క రసాన్ని ఏ రీతిగా నీవు దాచుకోగలవు
1: దెన్ హౌ కెన్ యూ ఫిల్ ఇట్ అప్ విత్ లవ్ గాడ్స్ గిఫ్ట్
0: దాన్ని పారబోయి
1: ఎంప్టీ ది హోల్
0: దాన్ని త్యాగం చేయి
1: సాక్రిఫైస్ ఇట్
0: దీనిని నింపుకో
1: ఫిల్ ఇట్ విత్ లవ్
0: ఈ త్యాగంలో ఉండినటువంటి యోగము ఇంత గొప్ప యోగంగా ఉంటుండాలి
1: త్యాగ సాక్రిఫైస్ ఈజ్ యోగా ద స్పిరిచువల్ ప్రాక్టీస్
0: యోగం యోగం యోగం యోగం చేస్తున్నావు ఏమి యోగం చేస్తున్నావు
1: యోగా స్పిరిచువల్ ప్రాక్టీస్ వాట్ యూ డూ
0: యోగం చేస్తున్నావు
1: వీఆర్ డూయింగ్ ఇన్ ఎ మ్యాడ్ వే
0: అర్థం లేని యోగం చేస్తున్నావు
1: మీనింగ్లెస్
0: అనర్థమైన మార్గంలో ప్రవేశిస్తున్నావు
1: డూ ఇట్ ఇన్ ఎ డిస్టార్టెడ్ వే
0: యోగ చిత్తవృత్తి నిరోధక
1: యోగ యాక్చువల్లీ మీన్స్ ద కంట్రోల్ ఆఫ్ సెన్సెస్
0: చిత్తవృత్తిని నీవు అరికట్టుకోవటమే నిజమైన యోగము
1: ది కంట్రోల్ ఆఫ్ సెన్సెస్ ఈజ్ ట్రూ యోగా
0: అది కాకుండా నీవు శారీరకమైనటువంటి యోగం చేస్తుంటే అది ఒక పెద్ద రోగము
1: యోగా ఈజ్ నాట్ ఫిజికల్ ఎక్సర్సైజ్ బట్ ఇట్ ఈస్ రోగ ఆర్ డిసీజ్
0: ప్రతి మానవుడు కూడా యోగం అనే పేరుతో రోగాన్ని పొందుతున్నాడు
1: టుడే మ్యాన్ ఇన్ ద నేమ్ ఆఫ్ యోగా ఈ సఫరింగ్ ఫ్రమ్ రోగా దట్ ఈస్
0: ప్రేమ అనేటువంటి యొక్క పదార్థం చేత నీ యొక్క మానసిక తత్వాన్ని అభివృద్ధి పరచుకో
1: లెట్ యువర్ సైకాలజీ ది మైండ్ బి ఫుల్ ఆఫ్ లవ్
0: మనసును పవిత్రం గావించుకున్నప్పుడే మనిషి పవిత్రుడు అయిపోతాడు
1: వెన్ వన్స్ యువర్ మైండ్ ఈస్ సేక్రెడ్ యూ బికమ్ సేక్రెడ్
0: భావం తద్భవతి
1: As is the feeling, so is the result.
0: కనుకని think it the mind, we think it. అనగా నీ యొక్క భావమును పవిత్రమైనవిగా పెట్టుకో
1: Make your thoughts sacred.
0: అప్పుడే నీకు పవిత్రమైనటువంటివి లభిస్తుంటాయి

0: Then you get all that is sacred.
1: కనుక హృదయాన్ని పవిత్రం చేసుకోవడానికి తగినటువంటి సాధన ఏమిటి?
0: What is that spiritual path that would sanctify your heart?
1: ధ్యానం కాదు.
0: It is not meditation.
1: జపం కాదు.
0: Not penance.
1: యోగం కాదు.
0: Not yoga.
1: ఏమి ప్రయోజనం? ముక్కు మూసుకొని కూర్చుంటుంటే నీకు యోగమా?
0: You catch hold of your nose and call it yoga. No.
1: ఈ ముక్కు నుంచి సద్భావం అనేటువంటి యొక్క దీనిని పీల్చుకోవాలి.
0: దేర్ షుడ్ బి బ్రెత్ ఆఫ్ గుడ్ ఫీలింగ్స్ త్రూ ద నాస్ట్రల్స్.
1: అది ఏమి ప్రాణము?
0: దట్ ఈస్ లైఫ్.
1: ప్రాణమును సరైన మార్గంలో పెట్టుకోవాలి.
0: వీ షుడ్ మేక్ గుడ్ యూజ్ ఆఫ్
1: కార్బన్ డైఆక్సైడ్ ని పీల్చుకుంటూ రావద్దు.
0: నెవర్ ఇన్హేల్ కార్బన్ డైఆక్సైడ్.
1: ఆక్సిజన్ పీల్చుకో.
0: యు బ్రీద్ ఇన్ ఆక్సిజన్ ఓన్లీ.
1: ఆక్సిజన్ నీ యొక్క లంగ్స్ కు ప్రాణములకు తగినటువంటి పోషణ కలిగిస్తుంది.
0: ఆక్సిజన్ సస్టైన్స్ యువర్ లైఫ్ and maintain the lungs.
1: కాని ఆక్సిజన్ ను పీల్చుకోవటం లేదు.
0: యు ఆర్ నాట్ ఇన్హేలింగ్
1: ఆక్సిజన్. నీ హృదయం నుంచినే వస్తుండాలి.
0: ది ఆక్సిజన్ ఇస్ విదిన్ యు.
1: కార్బన్ డైఆక్సైడ్ హెడ్ నుంచి వస్తుండాలి.
0: కార్బన్ డైఆక్సైడ్ కమ్స్ అవుట్ ఆఫ్ ది
1: హెడ్ నుంచి అన్ని పిచ్చి పిచ్చివే వస్తున్నాయి.
0: అవుట్ ఆఫ్ ది హెడ్ ఆల్ మ్యాడ్ థింగ్స్ కమ్.
1: ఇవన్నీ విషమయమైనటువంటి గాలులే.
0: దే ఆర్ ఆల్ పాయిజనస్.
1: ఆ విషమైనటువంటి గాలులను కూడా స్తంభింపచేసి
0: జస్ట్ స్టాప్ దెమ్ దేర్.
1: హృదయం నుంచి అమృతమయమైనటువంటి యొక్క గాలిని నీవు తెప్పించుకో.
0: ఇన్హేల్ దట్ నెక్టరైన్ ఫీలింగ్.
1: భగవంతుని యొక్క స్పర్శ, భగవంతుని యొక్క స్పర్శనము, భగవంతుని యొక్క సంభాషణము, భగవంతుని యొక్క దర్శనము ఇంత అట్టిదేని కాదు.
0: నన్ కెన్ ఎస్టిమేట్ ద దర్శన్ ఆఫ్ గాడ్, ద స్పర్శన్ కన్వర్సేషన్ విత్ గాడ్.
1: చూస్తున్నావు నీవు, ప్రజలను చూస్తున్నావు.
0: యు సీ పీపుల్.
1: కానీ ఆ ప్రజలు ఎవరు?
0: భవస్వరూపములే. దే ఆర్ ఆల్ డివైన్.
1: ఆ భావాన్ని నీవు తలుచుకో.
0: హ్యావ్ దట్ ఫీలింగ్, డివైన్ థాట్.
1: అప్పుడే నీ దృష్టి పవిత్రమవుతుంది.
0: దెన్ యువర్ లుక్స్ విల్ బి సేక్రెడ్.
1: కనుక చూచేదంతా కూడా నువ్వు పవిత్రమే.
0: ఆల్ దట్
1: అంతా భగవంతుడే.
0: ఎవ్రీవేర్ ఇస్ గాడ్.
1: కనుకనే జగత్తును చూస్తూ కూడాను నేను భగవంతుని చూడలేదనుకుంటున్నావు.
0: యు సీ ద వరల్డ్ బట్ యెట్ యు సే దట్ యు హావ్ నాట్ సీన్ గాడ్.
1: భగవంతుడికి ఒక రూపం లేదు.
0: గాడ్ హాస్ నో స్పెసిఫిక్ ఫామ్.
1: స్థానం లేదు.
0: ఆర్ నేమ్.
1: అన్ని స్వరూపములు తనవే.
0: ఆల్ ఫార్మ్స్ ఆర్ హిస్. All names are his.
1: కనుకని సర్వసాక్షి స్వరూపుడైన భగవంతుడు అన్ని రూపంలోనే ఉంటున్నాడు.
0: God is the eternal witness present in all form.
1: ఆ భావాన్ని నీవు పెట్టుకున్నప్పుడే నీవు సరి అయినటువంటి రీతిగా పొందుతావు.
0: When you have that feeling, you'll have good results.
1: ఏవో రవివర్మ రాసినటువంటి విష్ణు బొమ్మను తీసుకునేది, విష్ణువు కృష్ణ బొమ్మను తీసుకుని, ఈ బొమ్మల చేత వచ్చిందా?
0: All the pictures of Krishna, they are all the paintings of Ravi Verma.
1: ఇవన్నీ ఒక రాసినటువంటి ఒక బొమ్మలే.
0: They are all the paintings of the artist.
1: భగవంతుడికి ఏ రూపము లేదు.
0: God has no specific.
1: ఈశ్వరు సర్వస్వరూపుడు.
0: God is cosmic.
1: ఈశ్వరు సర్వభూతానాం ఈశావాసం ఇదం సర్వం.
0: God is present in all of the beings.
1: సర్వం కలివిదం బ్రహ్మ.
0: Everything is divine.
1: ఎక్కడ చూసినా కానీ దైవమే.
0: Everywhere you can experience God.
1: దైవంగా భావించుకో. నీ తల్లిని దైవంగా భావించుకో. నీ తండ్రిని దైవంగా భావించుకో. నీ భార్యను దైవంగా భావించు. ఇది సరి అయినట్టు ఉత్తమమైన మార్గము.
0: The noble path wants you to consider your mother God, your father as God,
1: even
0: your children as divine.
1: నీవు కట్టుకున్న తర్వాత భార్య ఏంటి కానీ అంతకుముందు ఎవరు?
0: After all, the wife has become yours only after wedding. Prior to that, who is she?
1: ఈమె నా తల్లి అంటే కన్న తర్వాత నీకు తల్లి ఏంటి కానీ కనకపునపు ఈమెవరు?
0: The motherhood has come after begetting you.
1: పిచ్చుకున్నటువంటి passing clouds.
0: These relationships have come like passing clouds.
1: Comes and goes.
0: Passing clouds come and go.
1: But morality comes and grows. కనుకని ఈ ఇంద్రియ నిగ్రహం చేతనే ఎంతైనా మనం సాధించుకోవచ్చు.
0: విత్ ది సెన్స్ కంట్రోల్ యూ కెన్ అచీవ్ ఎనీథింగ్.
1: దీనిని పురస్కరించుకుని ఏ పతంజలి యోగ చిత్తవృత్తి నిరోధక అన్నారు.
0: బేసింగ్ ఆన్ దిస్ పతంజలి సెడ్ యోగ మెంట్ సెన్స్ కంట్రోల్.
1: ఈనాడు మానవుడు ఎంత బలహీనుడైపోయినాడు.
0: మ్యాన్ టుడే హెస్ బికమ్ సో వీక్.
1: దైవత్వంగా ఉండినటువంటి మానవుడు ఈనాడు దీనత్వంగా మారిపోయాడు.
0: మ్యాన్ హూ ఇస్ ఎసెన్షియల్ డివైన్ హెస్ బికమ్ సో
1: చిన్నదానికి కోపం వస్తుంది.
0: హీఈస్ అజిటేటెడ్ ఫర్ ఎవరీ సింపుల్ థింగ్.
1: చిన్నదానికి దుఃఖం వస్తుంది.
0: ఫర్ ఎవరీ సిల్లీ థింగ్ ఈజ్ మిజరబుల్.
1: ఇవన్నీ ఉంటుంటే ఇంక ఎట్ట భగవత్తత్వం నీకు కుదురుతుంది?
0: హౌ డు ఎక్స్పెక్ట్ హిమ్ టు నో గాడ్?
1: అన్నింటినీ సమత్వంగా తీసుకో.
0: హీ షుడ్ హావ్ ఈక్వల్ మైండెడ్నెస్.
1: ఒక కొడుకు పుట్టాడు.
0: He has a son.
1: Santoshichchavu.
0: Be happy.
1: Koduku poyadu dukkistunnavu.
0: When once a son vachindi
1: evaru poyindi evaru?
0: Who is born and who has disappeared?
1: Vachi poyetundi passing clouds.
0: Both birth and death are passing clouds.
1: Kaga ee passing clouds teeskoni manamu imagine chesukuntunnamu.
0: We just imagine things basing on the passing
1: cloud. Ee marriage ani mirage ni chustunnamu.
0: We just in the name of marriage you see only mirage.
1: Mirage ni chusi enta sepu nivu daham teerchukuntavu.
0: Watching the mirage, you cannot quench your thirst.
1: ఎక్కడ చూసినా నీరు కనిపిస్తుంటది.
0: మిరాజ్ అపియర్స్ యాజ్ ఇఫ్ దేర్ ఇస్ వాటర్.
1: నీరు కనిపిస్తూనే ఉంటుంటది.
0: యాజ్ యు రన్ అహెడ్
1: నీ దాహం తీరేది ఎప్పుడు?
0: యూ డోంట్ ఫైండ్ వాటర్.
1: మిరాజ్ లో ఇంతే ఉండేటువంటి ఫలితము.
0: దిస్ ఇస్ ద రిజల్ట్ అవుట్ ఆఫ్ ఎ మిరాజ్.
1: కానీ నీ కర్తవ్యాన్ని నిర్వర్తించు. చేయవచ్చు.
0: డూ యువర్ డ్యూటీ సిన్సియర్లీ.
1: నీ యొక్క డ్యూటీని నువ్వు చేయి.
0: డూ యువర్ డ్యూటీ సిన్సియర్లీ.
1: అది నిజమైనటువంటి మార్గము.
0: దట్ ఈస్ ద కరెక్ట్ వే.
1: డ్యూటీ ఈస్ గాడ్.
0: డ్యూటీ ఈస్ గాడ్.
1: వర్క్ ఈస్ వర్షిప్.
0: వర్క్ ఈస్ వర్షిప్.
1: నీ వర్క్ ను కూడా నువ్వు దైవంగా భావించుకో.
0: కన్సిడర్ వర్క్ యాస్ వర్షిప్.
1: నీ డ్యూటీస్ ను కూడా దైవంగా భావించుకో.
0: దట్ డ్యూటీ బి గాడ్.
1: అంతేకాని ఇది నా ఇంటి వరకు, ఇది ఆఫీస్ వరకు, ఇది స్కూల్ వరకు, ఈ విధంగా భావించకూడదు.
0: నెవర్ ఫ్రాగ్మెంట్ ఆర్ బైఫర్కేట్ యాజ్ యువర్ వర్క్ అండ్ యాజ్ గాడ్స్ వర్క్ సెపరేట్.
1: నీ ఉండటం వల్ల ఇల్లు.
0: ఇన్ ఫ్యాక్ట్ యూ స్టే.
1: నువ్వు చేరటం వల్ల ఆఫీస్.
0: బికాస్ ఆఫ్ యువర్ ప్రొఫెషన్ దట్ ఇస్ ఆఫీస్.
1: చదవటం వల్ల స్కూల్.
0: బికాస్ ఆఫ్ యువర్ లెర్నింగ్ ఇన్
1: స్కూల్. గాని పెట్టినవి కాదు.
0: ద లెర్నింగ్ ఇస్ ద స్కూల్. బై ప్రొఫెషన్ ఇట్ ఇస్ ఆఫీస్.
1: నానిది పోనిది ఒకటి ఉంది.
0: బట్ దట్ నైదర్ కమ్స్ నార్ గోస్ ఇస్ వన్. ఎంబోడిమెంట్ ఆఫ్ లవ్.
1: చిన్న మార్గంలో మీరు గుర్తించాలి.
0: అండర్స్టాండ్ ద సింపుల్ పాత్.
1: మానవుడు గుర్తించవలసింది మూడే మూడు.
0: మ్యాన్ హ్యాస్ టు రియలైజ్ ఓన్లీ త్రీ.
1: ఒకటి వస్తుంది పోతుంది.
0: వన్ కమ్స్ అండ్ గోస్.
1: కానీ రెండవది వస్తుంది పోదు.
0: ద సెకండ్ ఇట్ కమ్స్ అండ్ ఇట్ డజన్ గో.
1: ఈ మూడవది పోదు రాదు.
0: థర్డ్ నైదర్ ఇట్ కమ్స్ నార్ గోస్.
1: అజ్ఞానము.
0: ఇగ్నోరెన్స్.
1: అజ్ఞానం వస్తుంది పోతుంది.
0: Ignorance comes and goes.
1: కానీ జ్ఞానము వస్తుంది నిలుస్తుంది.
0: Wisdom, when once it comes, it stays.
1: రాదు పోదు. అది ఆత్మ జ్ఞానము.
0: The knowledge of the self, it neither comes nor
1: goes.
0: It is permanent, eternal.
1: నిత్యంగానే ఉంటుంది.
0: It is eternal.
1: ఇది మార్పు చెందేటువంటిది కాదు.
0: It is changeless.
1: ఆత్మ జ్ఞానం అనేటువంటిది అమృతమయమైనటువంటిది.
0: ద నాలెడ్జ్ ఆఫ్ ద సెల్ఫ్ ఇస్ సో స్వీట్.
1: ఇలాంటి అమృతమైనటువంటి ఆత్మ జ్ఞానాన్ని నీవు పొందకుండా ఈ లోక జ్ఞానం నీవు ఎంత చదివి ప్రయోజనం ఏమిటి?
0: విదౌట్ ఎక్వైరింగ్ దిస్ నెక్టరైన్ నాలెడ్జ్ ఆఫ్ ద సెల్ఫ్, వాట్ ఫార్ ది సెక్యులర్ నాలెడ్జ్?
1: పుస్తకాలు పుస్తకాలు చదివి చదివి చదివి చదివి పారవేస్తున్నాం.
0: We read books so many and throw them out.
1: ఈ పుస్తకాలు ఉన్నటువంటిది ఎక్కడ నుంచి వచ్చింది?
0: వేర్ ఫ్రమ్ యూ గాట్ ద మ్యాటర్ ఇన్ బుక్?
1: మానవుని మస్తకం నుంచి వచ్చింది.
0: మ్యాటర్ ఆఫ్ ద బుక్ పుస్తక ఇస్ అవుట్ ఆఫ్ మస్తక హెడ్.
1: దీనికి మస్తకానికే చేర్చుకుంటున్నావు.
0: సో ఆల్ ద స్టఫ్ ఇన్ ద బుక్ పుస్తక ఇస్ టేకెన్ ఇన్ టు మస్తక ద హెడ్.
1: కానీ ఆత్మ జ్ఞానము పుస్తకం కాదు, మస్తకం కాదు.
0: ద నాలెడ్జ్ ఆఫ్ ది సెల్ఫ్ ఈజ్ నైదర్ పుస్తక ద బుక్ ఆర్ మస్తక ద హెడ్. ఇట్ ప్రెసెంట్ ఇన్ ద హార్ట్.
1: కనుక మనస్తత్వాన్ని మొట్టమొదటగా కంట్రోల్ చేయడానికి ప్రయత్నం చేయండి.
0: ఫస్ట్ నో ది మైండ్ అండ్ ఇట్స్ నేచర్.
1: మనసు అనేటువంటిది చాలా పిచ్చి పిచ్చిది.
0: మైండ్ ఇస్ ఎ మ్యాడ్ మంకీ.
1: ఇవన్నీ తలంపుల యొక్క చేరికనే.
0: ఇట్ ఇస్ ద కాంబినేషన్ ఆఫ్ థాట్స్.
1: ఈ థాట్స్ వల్లనే మన మనసు యొక్క భావాన్ని మాలిన్యపరుస్తుండాలి.
0: ఇట్ ఇస్ ఓన్లీ అవర్ థాట్స్ దట్ ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ సైకలాజికల్ పొల్యూషన్.
1: చేసుకో.
0: Understand clearly.
1: నీవు కోరవలసినటువంటి కోరు.
0: Have the correct desire.
1: నీకు ఆకలి అవుతుండాలి.
0: You are hungry.
1: నువ్వు కోరవలసింది అన్నమే.
0: You should desire for food.
1: దాన్ని భోంచేసి.
0: Eat well.
1: ఆకలి తీరుతుంది.
0: Appease your hunger.
1: అయితే మానవునికి ముక్తి కావాలి.
0: But man wants liberation.
1: ఈ ముక్తి ముక్తి అనేటువంటిది ఏమిటిది?
0: What is this mukti liberation?
1: ప్రత్యేకంగా కట్టి పెట్టినటువంటి ఒక ఎయిర్ కండిషన్ గ్రామం కాదు.
0: Mukti liberation is not air conditioning building.
1: కాదు కాదు.
0: నో.
1: ముక్తి అంటే దానికి ముక్తాయం కావటమే ముక్తి.
0: ముక్తి మీన్స్ ద ఫుల్ఫిల్మెంట్ ఇస్ ముక్తి.
1: ఆకలి ఒక ముక్తి.
0: అండ్ దిస్ హంగర్ ఇస్ వన్ కైండ్ ఆఫ్ ఫుల్ఫిల్మెంట్.
1: భుజించితే ముక్తి వచ్చేసింది.
0: వెన్ వన్స్ యూ హ్యావ్ టేక్ పార్టేక్ ఇన్ యువర్ ఫుడ్.
1: ఇదంతా లౌకిక ముక్తులు.
0: దీస్ ఆర్ ఆల్ ద వరల్డ్
1: ఫుల్ఫిల్మెంట్.
0: సపోజ్ యూ సఫర్ ఫ్రమ్ ఎ డిజీజ్.
1: మందు తీసుకుంటే నివారణ అయిపోయింది.
0: వెన్ వన్స్ యూ టేక్ మెడిసిన్ యూ ఆర్ క్యూర్.
1: ఆరోగ్యానికి ముక్తి.
0: దిస్ ఇస్ లిబరేషన్ ఫ్రమ్ సఫరింగ్.
1: కానీ మనసుకు ఒక ముక్తి కావాలి.
0: మైండ్ నీడ్స్ లిబరేషన్.
1: ఆ మనసుకి చంచలత్వంగా ఉండేటువంటి దాన్ని స్థిరం చేసుకోవటమే ముక్తి.
0: మైండ్ విచ్ ఇస్ వేవరింగ్ ఇన్ టు మేక్ ఇట్ స్టడీ ఇస్ లిబరేషన్. దిస్ ఇస్ సైకలాజికల్ లిబరేషన్.
1: ఇవన్నీ కూడా భౌతిక ముక్తులే.
0: ఆల్ ద రెస్ట్ ఆర్ వరల్డ్లీ.
1: నిజమైన ముక్తి ఏమిటి?
0: వాట్ ఇస్ ద ట్రూ లిబరేషన్?
1: రాదు పోదు ఆత్మతత్వాన్ని గుర్తించడమే నిజమైన ముక్తి.
0: ద ట్రూ లిబరేషన్ ఈస్ ద రికగ్నిషన్ ఆఫ్ ది నాలెడ్జ్ ఆఫ్ ద సెల్ఫ్ విచ్ నైదర్ కమ్స్ నార్ గోస్.
1: ఆత్మ ఒక్కటే.
0: ద సేమ్ స్పిరిట్ ఈస్ ప్రెసెంట్ ఇన్ ఆల్.
1: ఏకాత్మ సర్వభూతాంతరాత్మ.
0: ద సేమ్ సౌల్ ఇస్ ప్రెసెంట్ ఇన్ ఆల్.
1: ఇలాంటి భావాన్ని మనము తెలుసుకునే నిమిత్తమై బుద్ధుడు ఇన్ని రకమైన సాధనలు చేశాడు.
0: బుద్ధ డిడ్ సో మెనీ స్పిరిచువల్ టాస్క్స్.
1: దీనిని నిర్వాణము అన్నారు.
0: టు టీచ్ దిస్ విచ్ ఇస్ కాల్డ్ నిర్వాణ లిబరేషన్.
1: ఈ నిర్వాణము.
0: వాట్ ఇస్ దిస్ నిర్వాణ?
1: అనగా మానవుని యందు మూడు తత్వములు ఉంటున్నాయి.
0: మీనింగ్ మ్యాన్ హ్యాస్ గాట్ త్రీ ఆస్పెక్ట్స్.
1: అది ఏ నిజమైనటువంటి నిర్వాణము?
0: దేర్ లైస్ ద ట్రూ లిబరేషన్.
1: మొట్టమొదట
0: ద ఫస్ట్
1: సంఘ నీతి.
0: ద వన్ ఇస్ మొరాలిటీ ఇన్ సొసైటీ. ఫియర్ ఆఫ్ సిన్.
1: పాప భీతి.
0: ఫియర్ ఆఫ్ సిన్.
1: సత్యనీతి. ఈ మూడింటి యొక్క తత్వమే నిజమైన నిర్వాణము.
0: సో ద త్రీ, ద లవ్ ఆఫ్ గాడ్, ద ఫియర్ ఆఫ్ సిన్ అండ్ మొరాలిటీ ఇన్ సొసైటీ.
1: పాప భీతి ఉండాలి.
0: వన్ షుడ్ హావ్ ఫియర్ ఆఫ్ సిన్.
1: ప్రేమను చూస్తే ఆనందించాలి.
0: యూ షుడ్ బి సో హ్యాపీ వెన్ యూ ఆర్ లవింగ్.
1: సంఘాన్ని చూస్తే కలిసిమెలిసి ఉండాలి.
0: యూ షుడ్ మింగిల్ ఇన్ సొసైటీ.
1: అది నిజమైన నిర్వాణము.
0: That is true liberation.
1: కనుకనే పాపమునకు ఏమాత్రం కూడా సమీపించకూడదు మనము.
0: Never be close to any sort of sin.
1: భగవత్ యొక్క సన్నిధి సన్నిధి సన్నిధి అది ఏ నిజమైన పెన్నిది.
0: The pennidhi, the true wealth, is sannidhi, the proximity of God.
1: Kani manavulu,
0: man who is a fool,
1: daivatvanni sariyainatundi reetiga artham chesukovatam ledu,
0: could not understand the divine principle.
1: Edo dhyanam chesthe akkada maaku sakshatkaram vastundani bhavistunnaru.
0: He expects the manifestation of God
1: dhyanamlo
0: as he meditates. Nothing is there in meditation.
1: Mana jeevitame way of life.
0: Our life itself
1: ade nijamaina dhyanamu.
0: A particular meditation.
1: Dhova nadustunnavu neevu.
0: You walk along the road.
1: Aa dhova paina neevu drishti lekunda aginipothe accident vachestundi.
0: If you are not watchful as you walk,
1: drive chestunnavu,
0: you face the danger.
1: Drive nu sariyina roju road lo pravesh pettinappude adi neeku cheyam kalugutundi.
0: As you drive in your car along the road, you should be watchful.
1: Lekapothe akkada accident vachestundi.
0: Or else you will be met with an accident.
1: Prati okkati kudunu mana life anta kudunu dhyaname.
0: The whole life is a matter of meditation.
1: Prati dani enduku kudunu ekagrata avasaramu.
0: Concentration is necessary.
1: Idi ekagrata anetundi dhyanam avutunda?
0: Can concentration be meditation?
1: Idi kevalam concentration.
0: It's just the beginning concentration.
1: Kani idi nijamaina dhyanam kadu.
0: It's not meditation.
1: Ee concentration ku atheetamanga povali.
0: One should transcend the concentration.
1: Appude nijamainatundi dhyanamu.
0: Then life's meditation.
1: Manava bhavalu stambinchi povali.
0: Then the all thoughts should be withdrawn.
1: Ye thoughts kunnu raakunda chuchukovali.
0: You should be free from thoughts.
1: Adi nijamainatundi.
0: That is the state of meditation.
1: Okanoka samayam lopala
0: at one time
1: gopikalandaru kunnu ee margamne anusaristhu vacharu.
0: Gopikas were adopting the same procedure.
1: Krishna pai ఒక మార్గము ఒక దృష్టి.
0: దే ఆల్వేస్ కాన్సన్ట్రేటెడ్ ఆన్ కృష్ణ.
1: ఆ గ్రామానికి కొత్త కోడలు వచ్చింది పాపం.
0: ఎ న్యూ హౌస్ వైఫ్ ద బ్రైడ్ కేమ్ దేర్.
1: ఆ కొత్త కోడలు వచ్చేసేసి యశోద ఇంటికి పోయి దీపం ముట్టించుకొని రావాలని ఉంటుంది.
0: అండ్ షీ హ్యాడ్ టు గో టు ద రెసిడెన్స్ ఆఫ్ యశోద టు లైట్ ద ల్యాంప్.
1: కృష్ణుడు జన్మించినటువంటి వాడు.
0: And Krishna was born there.
1: Krishna inti nundi nen jyotham techukunte naa illu kuda nu krishna kutumbanga maaripothundi.
0: If I bring that light from the residence of Krishna,
1: alanti pavitra aayandu kuda my residence,
0: I will also be sacred if I visit
1: ani
0: that house.
1: Deepam teesukondi aa deepanni muttistu undali.
0: So she has gone there with the lamp to light it.
1: Aa jyoti velugutu undadi.
0: It was
1: aa jyotilo eeme krishnuni chustundadi.
0: She was watching Krishna in the light.
1: Chustunu chey kuda marchipoyindi.
0: And she has forgotten the hand.
1: Ee cheyyanta kaalipothuntundadi.
0: The hand was burned.
1: కాని చలించకుండా నిలిచి ఉండాలి ఈ గోపిక.
0: బట్ దట్ గోపిక వాస్ సో స్టడీ.
1: ఏదో వాసన వస్తుందని యశోద పరిగెత్తి వచ్చింది.
0: బికాస్ ఆఫ్ బర్నింగ్ స్మెల్ యశోద కేమ్ రన్నింగ్.
1: మండిపోతుంటే నీవెందుకు ఇంకా అట నిలుచుకున్నావు.
0: As your hand is burning, why are you standing like that?
1: Ani cheppi aa deepam nunchi aa chain teesi imini baitiki pampichindi.
0: And she has just kept the hand out of the flame and sent her out.
1: Yashoda vachi cheppindi baita unnatundi gopikalaku.
0: Yashoda came out
1: amma
0: and told gopikas.
1: Amma yemi pichchi manisha emiti?
0: Is she a madcap? Why does she do
1: deepam
0: that?
1: Deepam antichukodaniki vachinatundi chei kaalipothunna gaani imaku pragna lekunda untundadi.
0: After all, she came there to light her lamp, but instead she getting her hand burned.
1: Em suguna endukosam nee aa vidhanga nilchukunnavu?
0: And then she asked Suguna, why are you standing like that?
1: Amma aa jyotilo krishnudu kanipistunnadu nenu ye vidhanga vadili petti ravali?
0: As I am watching the beautiful form of Krishna in the flame, how can I get away from that spot?
1: Ee gopikalantaru egirinaru.
0: In the meantime, all gopikas were dancing.
1: Sugunaku kanipinchenanta manasugunaku kanipinchenanta nanduni inta gopaludanta deepana kanipinchenanta manasugunaku kanipinchenanta.
0: Our Suguna could see at the residence of Nanda, there in the flame, Krishna himself.
1: Ha Sugunaku kanipinchadattu Nandri inta.
0: Suguna could see Krishna at the residence of Nanda.
1: Ekkada kanipinchadu deepamlo kanipinchadu.
0: Where? In the flame of the lamp.
1: Aga emti ekagrata lopala sarvatra kanipistadu bhagavantudu.
0: It only means one pointedness in concentration she could have that experience.
1: Kanukane mana gunamulu pavitramainatuga undali.
0: So our qualities have got to be
1: mana
0: sacred.
1: Mana charyalu pavitramainatuga undali.
0: Actions must be sacred.
1: Mana drishti pavitramainatuga undali.
0: Our looks should be sacred.
1: Mana vaaku pavitramainatuga undali.
0: The word has got to be good.
1: ఆ విధంగా జీవించినప్పుడే తానే దైవంగా మారిపోతాడు.
0: When once you lead such a life, you are
1: divine. దైవాన్ని వెతకనక్కర్లేదు.
0: You don't need to live long.
1: దైవమే నిన్ను వెతుకుంటూ వస్తాడు.
0: And God will come close to you, searching for you.
1: ఒక దీంతో రాస్తూ వచ్చేసాడు బైబిల్ లో.
0: Omniscient made a mention of it.
1: మానవులు భారతదేశం లోపల భగవంతుని వెతుకుతూ ఉన్నారట.
0: In Bharat, people are in search of God.
1: ఏమిటి ఈ పిచ్చి?
0: వాట్ ఇస్ దిస్ మ్యాడ్నెస్?
1: మనుషులు పోయి భగవంతుని వెతకటమా?
0: వాట్ ఇస్ దట్ మ్యాన్ ఇస్ సర్చింగ్ ఫర్ గాడ్? నో,
1: భగవంతుడే మంచి మనిషిని వెతుక్కుంటూ వస్తున్నాడు.
0: నో నో, గాడ్ ఈజ్ ఇన్ సర్చ్ ఆఫ్ ఎ గుడ్ మ్యాన్.
1: గుడ్ మ్యాన్ ఎవరు అని భగవంతుడే వెతుకుతూ ఉన్నాడు.
0: గాడ్ ఈజ్ ఇన్ సర్చ్ ఆఫ్ ఎ గుడ్ మ్యాన్. వేర్ హీ ఇస్?
1: భగవత్ ప్రేమకు పాత్రుడైనటువంటి వాడే గుడ్ మ్యాన్.
0: ద వన్ హూ ఇస్ ద రిసిపియంట్ ఆఫ్ గాడ్స్ గ్రేస్ ఈస్ ద గుడ్ మ్యాన్.
1: ఆ గుడ్ మ్యాన్ ఏ గాడ్ మ్యాన్.
0: ద గుడ్ మ్యాన్ ఈస్ ద గాడ్ మ్యాన్.
1: ఆ గుడ్ భావం లేనప్పుడే బ్యాడ్ మ్యాన్.
0: అండ్ వెన్ ఈస్ నాట్ ఎ గుడ్ మ్యాన్, యాక్చువల్లీ ఈస్ ఎ బ్యాడ్ మ్యాన్.
1: కనుక మనం బ్యాడ్ మ్యాన్ కాకూడదు, గుడ్ మ్యాన్ కావాలి.
0: నెవర్ బి ఎ బ్యాడ్ మ్యాన్, బి ఎ గుడ్ మ్యాన్.
1: గాడ్ మ్యాన్ కావాలి,
0: యూ షుడ్ బి ఎ గాడ్ మ్యాన్.
1: అప్పుడే నీవు నిజమైనటువంటి యొక్క మానవత్వం ధరించినందుకు సార్థకం అవుతుంది.
0: దేర్ లైస్ ద ఫుల్ఫిల్మెంట్ ఆఫ్ హ్యూమన్ లైఫ్.
1: ప్రేమ స్వరూపులారా,
0: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
1: అందరి ఎందు ఉండేటువంటి ప్రేమ పరిశుద్ధమైనటువంటిది.
0: There is pure love in all of you.
1: కాని మధ్య మధ్య ఈ భ్రాంతుల చేత మాలిన్యపరుచుకుంటున్నారు.
0: Because of other illusions, worldly thoughts, you put
1: దాని వల్ల మన విలువ తగ్గిపోతుంది.
0: Our value has gone down.
1: నీకు ఒక చిన్న ఉదాహరణ చెప్పి నేను చాలిస్తాను.
0: A small example Bhagavan wants to give us.
1: నీ దగ్గర ఒక బంగారు చైన్ ఉంటుంది.
0: యూ గాట్ గోల్డ్ చైన్.
1: ఇది ప్యూర్ బంగారుగా ఉంటుంది.
0: ఇట్స్ ప్యూర్ గోల్డ్.
1: ఈ ప్యూర్ గోల్డ్ గా ఉన్నప్పుడు షైనింగ్ ఇస్తుండాలి.
0: యాజ్ ఎ ప్యూర్ గోల్డ్ ఇట్స్ షైనింగ్ బ్రిలియంట్లీ.
1: ఈ గోల్డ్ తగినటువంటి వెల కూడా పెరిగిలా ఉంటుండాలి.
0: అండ్ ఇట్స్ కాస్ట్ ఇస్ ఆల్సో వెరీ హై.
1: దీంతో కొంచెం కాపర్ కలిపితే,
0: ఇఫ్ యూ మిక్స్ ఇట్ విత్ సమ్ కాపర్,
1: ప్యూరిటీ తగ్గిపోయింది.
0: ఇట్స్ ప్యూరిటీ హాస్ గాన్ డౌన్.
1: తగ్గిపోవడమే కాకుండా దాని వెల కూడా తగ్గిపోయింది.
0: ద వాల్యూ ఆల్సో హాస్ గాన్ డౌన్.
1: దాంతో మరింత పిత్తాలు కలిపినావు.
0: యూ ఆల్సో యాడ్ సమ్ మోర్ బ్రాస్.
1: ఈ బ్రాస్ ఈ వెండి రెండు కలపటం చేత మరింత దాని యొక్క ప్రకాశం తగ్గిపోయింది.
0: బికాస్ ఆఫ్ బ్రాస్ అండ్ కాపర్ అండ్ సిల్వర్ ద వాల్యూ హాస్ గాన్ డౌన్.
1: మరింత కాపర్ కలిపినావు.
0: దెన్ యూ హావ్ మిక్స్డ్ కాపర్ ఫర్దర్.
1: దానికి ఒక ప్రకాశమే తగ్గిపోయింది.
0: అండ్ ఇట్స్ నాట్ షైనింగ్ నౌ.
1: కట్టకడపటి బంగారు విలువనే పోయింది.
0: ద వాల్యూ ఆఫ్ ద గోల్డ్ ఈస్ లాస్ట్.
1: అట్లనే మానవుడు పవిత్రమైనటువంటి యొక్క ప్యూర్ గోల్డ్ వంటి వాడు.
0: సిమిలర్లీ మ్యాన్ ఈస్ ఎ ప్యూర్ గోల్డ్.
1: ఈ డిజైర్స్ అనేటువంటి యొక్క కాపర్ ను కలుపుకుంటున్నాడు.
0: యూ హావ్ మిక్స్డ్ అప్ విత్ ది కాపర్ ఆఫ్ డిజైర్.
1: కనుక ఈ మానవత్వం అనేటువంటి గోల్డ్ ప్రకాశం తగ్గిపోతుండాలి.
0: సో హ్యూమన్ లైఫ్ విచ్ ఇస్ గోల్డ్ ఇస్ నాట్ షైనింగ్.
1: మానవత్వం అనేటువంటి ఒక విలువ కూడా తగ్గిపోతుండాలి.
0: హ్యూమానిటీ హాస్ లాస్ట్ ఇట్స్ వాల్యూ.
1: దాంతో తిరిగి బ్రాస్ కలుపుతున్నాడు.
0: ఫర్దర్ యూ మిక్స్ ఇట్ విత్
1: ఈ బ్రాస్ కలపడం వల్ల బంగారు విలువ పూర్తి తగ్గిపోయింది.
0: బికాస్ ఇట్స్ మిక్స్ విత్ బ్రాస్ ద గోల్డ్ హాస్ లాస్ట్ ఇట్స్ వాల్యూ.
1: దాని ద్వారా ప్రకాశం కూడా తగ్గిపోయింది.
0: అండ్ సో ఇస్ నాట్.
1: ఈనాడు మానవత్వానికి విలువ లేకుండా పోతుండాలంటే ఏది కారణం?
0: టుడే మ్యాన్ హాస్ నో వాల్యూ. వాట్ ద రీజన్?
1: అనవసరమైనటువంటివన్నీ మిక్స్ చేసుకుంటున్నాడు.
0: వీఆర్ మిక్సింగ్ విత్ ఆల్ అన్నెసెసరీ థింగ్.
1: కనుక ఈ మానవునికి ఉండవలసినటువంటి విలువలు లేకుండా పోతుండాలి.
0: దేర్ఫోర్ హ్యూమన్ వాల్యూస్ ఆర్ మిస్సింగ్ డే బై డే.
1: సత్యము మానవతా విలువ.
0: ట్రూత్ ఇస్ ద హ్యూమన్ వాల్యూ.
1: ధర్మము మానవతా విలువ.
0: రైచియస్నెస్ ఇస్ హ్యూమన్ వాల్యూ.
1: మానవతా విలువ.
0: పీస్ ఇస్ హ్యూమన్ వాల్యూ.
1: ఈ మానవతా విలువలన్నీ చేర్చుకో, నీవు ప్రకాశంగా ఉంటుంది.
0: దెన్ వన్స్ యు హావ్ ది హ్యూమన్ వాల్యూస్ యు షైన్.
1: ఏ ప్రదేశం వెళ్ళినా కూడా నిన్ను గౌరవిస్తారు.
0: వేర్ ఎవర్ యు గో యు విల్ బి రెస్పెక్టెడ్.
1: మానవుడు కూడా నిన్ను తగినటువంటి ఉన్నత స్థాయిని అందిస్తారు.
0: ఎవ్రీవన్ విల్ గివ్ యు ది ఎస్టీమ్ అండ్ ఆనర్.
1: ప్రేమ స్వరూపులారా,
0: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
1: ఈ పవిత్రమైనటువంటి మనసును మాలిన్యం చేసుకోకండి.
0: నెవర్ పొల్యూట్ యువర్ మైండ్ విత్
1: ఎనీ. జన్మల యొక్క ఫలితం చేతనో మానవత్వం మనకు ప్రాప్తించింది.
0: బికాస్ ఆఫ్ ఆల్ ద మెరిట్ ఆఫ్ ద పాస్ట్ లైఫ్స్ యు కుడ్ బి బోర్న్ ఏ హ్యూమన్ బీయింగ్.
1: చాలా విలువైనటువంటిది.
0: హ్యూమన్ బీయింగ్ ఇస్ హై. హ్యూమన్ లైఫ్ ఇస్ హైలీ వాల్యుబుల్.
1: ఎప్పుడు విలువలు? ఈ గుణములు పెంచుకున్నప్పుడే విలువలు.
0: ద వాల్యూ లైస్ ఇన్ దీస్ వాల్యూస్ కల్టివేషన్.
1: బుద్ధుడు చెప్పినటువంటి బోధ ఇదియే.
0: దిస్ ఇస్ ద టీచింగ్ ఆఫ్ బుద్ధ.
1: కానీ నిజమైన బుద్ధులు కూడాను ఈ రకమైనటువంటి దాన్ని అనుసరించడం లేదు.
0: ఇన్ఫాక్ట్ ఈవెన్ ద టీచింగ్
1: నిర్వాణం నిర్వాణం నిర్వాణం అంటే మోక్షం పోవటమే.
0: నిర్వాణ మీన్స్ అటైన్మెంట్.
1: మోక్షం కాదు ఇక్కడ.
0: ఇస్ నాట్ మోక్ష లిబరేషన్.
1: నీలో ఉండేటువంటి పాపతత్వాన్ని పరిహారం చేసుకోవాలి.
0: యూ జస్ట్ అటోన్ యువర్ సిన్స్, దట్ ఇస్ లిబరేషన్.
1: హృదయాన్ని పరిశుద్ధపరచుకోవాలి.
0: ప్యూరిఫై యువర్ హార్ట్.
1: సంఘనీతిని మనం అభివృద్ధి పరచుకోవాలి.
0: ఫాలో ద మొరాలిటీ ఆఫ్ ద సొసైటీ.
1: పాప భీతిని నీ పెంచుకోవాలి.
0: కీప్ అప్ దట్ ఫియర్ ఆఫ్ సిన్.
1: దైవ ప్రీతిని.
0: లవ్ ఆఫ్ గాడ్.
1: లవ్ ఆఫ్ గాడ్.
0: లవ్ ఆఫ్
1: ఫియర్ ఆఫ్ సిన్స్.
0: ఫియర్ ఆఫ్ సిన్. మొరాలిటీ ఇన్ సొసైటీ.
1: ఈ మూడింటిని మనం పెంచుకుంటే ఇది ఏ నిర్వాణం?
0: వెన్ వన్స్ యూ అబ్జర్వ్ ఫాలో దీస్ త్రీ, దట్ ఈస్ నిర్వాణ లిబరేషన్.
1: కనుకనే దైవ ప్రీతిని మనం సంపాదించాలి.
0: హ్యావ్ ద లవ్ ఫర్ గాడ్ మోర్ అండ్ మోర్.
1: పాప భీతి ఉండాలి మానవునికి.
0: మ్యాన్ షుడ్ హ్యావ్ ఫియర్ ఆఫ్ సిన్.
1: పశువుకి ఎంత లేదు.
0: అనిమల్ హ్యాస్ నో డిస్టింక్షన్.
1: కారణం ఏమిటి?
0: వై?
1: పాపం అంటే ఏమిటో దానికి తెలియదు.
0: బికాస్ అనిమల్ డస్ నాట్ నో వాట్ సిన్
1: ఈజ్. మానవునికి ఏ పాప భీతి రావాలి?
0: మ్యాన్ నోస్ వాట్ సిన్ ఈజ్, సో హీ షుడ్ హ్యావ్ ఫియర్ ఆఫ్ సిన్.
1: ఫియర్ ఆఫ్ సిన్స్.
0: Fear of sin.
1: Love of God.
0: Love of God.
1: Morality in society.
0: Morality in society.
1: ఈ మూడింటి యొక్క ఏకత్వమే నిర్వాణం.
0: ద వన్ యూనిట్ ఆఫ్ దీస్ త్రీ ఇస్ లిబరేషన్.
1: కనుక మనము సరైన మార్గాన్ని అనుసరించి మొట్టమొదటి ఇంద్రియాలు అరికట్టుకోవడానికి చూసుకోవాలి.
0: లెట్ అస్ ఫాలో ప్రాపర్ పాత్. ఫస్ట్ కంట్రోల్ అవర్ సెన్సెస్.
1: కానీ అప్పుడప్పుడు దీనిని మనం చేసుకుంటూ
0: We have to memorize these things.
1: Charge istu povali.
0: And we should charge our spirits.
1: Madhya madhya ee satsangam cherali.
0: We should join good company.
1: Satsangam cherthe ade charge ayipothundi.
0: In a good company we charge ourselves.
1: Kaaku ee charge chesukuntu nuvu danni anusaristu pothe nuvu ento abhivruddhi ayipoyi aadarsha purushuluga meeru tayaravutaru.
0: By charging our spirits you will be certainly ideals in society.
1: Govinda Krishna jai Gopala Krishna jai Gopala bala bala raja Krishna jai.

0: ప్రేమస్వరూపులారా.
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: మనము ధనమును కోల్పోయిన తిరిగి ఎన్నో మార్గముల నుండి దానిని మనము సంపాదించవచ్చు.
1: ఇఫ్ మనీ ఇస్ లాస్ట్ బై వన్ వే ఆర్ అదర్ యూ కెన్ గెట్ ఇట్ బ్యాక్, రీ ఎర్న్ ఇట్.
0: పునర్మిత్రం, స్నేహితుని కోల్పోతేమా? ఎంతమంది స్నేహితులను మనం సంపాదించుకోవచ్చు.
1: If you have lost a friend, you can have many more.
0: Punar patni, bhaaryanu manam kolipothema tirigi rendu vivaham aadavachchu.
1: If wife is gone or dead, one can remarry.
0: Punar mahi, bhoomini kolipoyina తిరిగి ఏదో ఒక విధమైన అవస్థలకు పాలై తిరిగి ఆ భూమిని మనము సంపాదించుకునవచ్చు.
1: ఇఫ్ ద ల్యాండ్ ఆర్ ప్లాట్ ఈజ్ లాస్ట్ బై వన్ వే ఆర్ అదర్ విత్ సమ్ డిఫికల్టీస్, హౌఎవర్ యూ కెన్ రీగెయిన్ ఇట్.
0: నా శరీరం పునః మనం మానవ శరీరమునే కోల్పోయినా తిరిగి మనకు లభ్యం కాదు. ఎన్ని ప్రయత్నములు చేసినప్పటికీ, ఎన్ని విధమైన సాధనలు జరిపినప్పటికీ ఆ శరీరమే తిరిగి మనకు లభ్యం కాదు.
1: When the body is lost, no matter any number of attempts you make, you cannot get it back.
0: కనుక మానవ జీవితము చాలా దుర్లభమైనటువంటి.
1: Human life is the rarest of all.
0: చాలా పవిత్రమైనటువంటిది.
1: It is highly sacred.
0: సౌందర్యమైనటువంటిది.
1: It's so beautiful.
0: సౌశీల్యమైనటువంటిది.
1: It's one that's precious.
0: ఇట్టి శరీరమును మనము శమనకూర్చైనప్పుడును కాపాడుకోవటం మానవుని యొక్క కర్తవ్యం.
1: It is the responsibility of every human being to sustain the human body.
0: సమస్త సంకల్పములను చేకూర్చుకోవాలన్న దేహము చాలా అవసరము.
1: To have all kinds of experiences, body is very essential.
0: దేహమే లేకుండా ఎట్టి చిన్న కార్యములను కూడా మనము సాధించలేము.
1: Without this body, we cannot accomplish any simple task.
0: కనుక ధనకనక వస్తు వాహనాదుల కంటే మనకు ఈ శరీరమే చాలా విలువైనటువంటిది.
1: More than the wealth, comforts and conveniences, human body is most precious.
0: కాన ఈ శరీరమును సరైన మార్గంలో అనుభవించి, సరైన మార్గంలో ప్రవేశపెట్టి దీనిని సార్థకం గావించుకోవాలి.
1: అండ్ హెన్స్ ఇట్ ఇస్ ఎసెన్షియల్ టు మెయింటైన్ దిస్ బాడీ ఎక్స్పీరియన్స్ ఇన్ ది ప్రాపర్ వే అండ్ ఇన్ ఎ సేక్రెడ్ వే.
0: గడచిన రాత్రి పగలనైనను మనం సాధించలేము.
1: ద డే అండ్ ద నైట్ పాస్డ్ ఆఫ్ విల్ నెవర్ కమ్ బ్యాక్.
0: సముద్రంలో పరిపూర్ణంగా లీనమైనటువంటి ఒక గంగను తిరిగి ఒక్క చుక్కైనా కూడా మనం తెచ్చుకునేము.
1: ద మూమెంట్ ద గంగస్ మర్జెస్ ఇన్ ఓషన్ యు కెనాట్ కలెక్ట్ సింగిల్ డ్రాప్ అగైన్.
0: బాగా నమలి మింగినటువంటి ఒక ఫలమును తిరిగి ఫల రూపంలో మనము సాధించలేము.
1: వెన్ వన్స్ ఫుల్లీ రైపెన్ అండ్ డ్రాప్స్ ఆఫ్ యు కెనాట్ గెట్ ఇట్ అగైన్ ద మెచ్యూర్ ఫ్రూట్.
0: కనుక గడిచిపోయినటువంటి యొక్క మానవ జీవితమును ఎన్ని ప్రయత్నములు సాధించినప్పటికీ దానిని మనం పొందలేము.
1: సో వెన్ వన్స్ ద లైఫ్ ఇస్ గాన్ ఎనీ నెంబర్ ఆఫ్ అటెంప్ట్స్ విల్ నెవర్ రివైవ్ ద బాడీ.
0: మెన్ ఆర్ మోర్ వాల్యుబుల్ దాన్ ఆల్ ది వెల్త్ ఆఫ్ ది వరల్డ్.
1: మెన్ ఆర్ మోర్ వాల్యుబుల్ దాన్ ఆల్ ద వెల్త్ ఆఫ్ ద వరల్డ్.
0: ధనమునకు ఎవరు వాల్యూ ఇస్తున్నారు?
1: Who attaches value to money?
0: Diamond ki evaru viluvistunnaru?
1: Who attaches value to the diamond?
0: Bangaru ki evaru viluvistunnaru?
1: Who gives value to gold?
0: Land ki evaru viluvistunnaru?
1: Who attaches value to land?
0: Annitiki ni viluvichetunti vaadu manavude.
1: It's only the man who values them.
0: Manavude lekunna deeniki viluvu ekkada perugutundi? Evaru ivvagalaru?
1: When there's no man, all these are valueless.
0: Kanuka manava jeevithamu chaala durlabhamainatundi.
1: And hence, it's very rare that one has this human life.
0: దీనిని పురస్కరించుకునియే జంతూనాం నరజన్మ దుర్లభం అన్నది వేదం.
1: సో వేద డిక్లేర్స్ ఆఫ్ ఆల్ ఆఫ్ ద లైవ్స్ ఇన్ ద క్రీచర్స్ ఇన్ దిస్ యూనివర్స్ హ్యూమన్ లైఫ్ ఇస్ రేరెస్ట్.
0: మానవత్వంలో సాధించవలసినటువంటి ఎన్నో ఉన్నవి.
1: ఇన్ దిస్ హ్యూమన్ లైఫ్ దర్ ఆర్ మెనీ థింగ్స్ టు బి అకంప్లిష్డ్.
0: మానవత్వం కంటే అతని యొక్క ప్రాణం మరింత విలువైనటువంటిది.
1: మోర్ దెన్ ది బాడీ ది లైఫ్ ఇస్ మోర్ ఇంపార్టెంట్.
0: కానీ కొన్ని సమయం నందు ప్రాణమైనను త్యాగం చేసి మనం సాధించవలసినటువంటి కార్యములను సాధించడానికి పనుకుంటాం.
1: హౌఎవర్ దర్ ఆర్ సర్టన్ టాస్క్స్ ఫర్ విచ్ వీ హ్యావ్ టు బి ప్రిపేర్డ్ టు సాక్రిఫైస్ అవర్ లైఫ్.
0: ప్రేమ స్వరూపులారు,
1: ఎంబాడీమెంట్ ఆఫ్ లవ్.
0: మానవ దేహం యొక్క విలువను మనము గుర్తించుకోవటం అత్యవసరము.
1: It's most essential that we know the value of the human body.
0: మానవత్వంలో ఉన్నటువంటి దివ్యత్వాన్ని కాపాడేటువంటిది ఈ యొక్క దేహమే.
1: It is the body that protects, holding the divinity within.
0: విలువలేని ఇనుప పెట్ట ఈ దేహము.
1: Human body is an iron safe which has no value.
0: పెట్టెలోను నగలు పెట్టినట్టు.
1: Just as you keep jewels in an iron safe,
0: దేహమందు విలువ దేహుడు ఉండేను సుమా.
1: Within this body is present the divinity.
0: ఈ దేహమందు సద్గుణములు, సత్ప్రవర్తనలు, సదాలోచనలు, సత్చింతనలు ఇలాంటి విలువైనటువంటి గుణములు ఇందులో దాచుకుని ఉన్నాం.
1: Within this body there are highly valuable jewels like good feelings, good thoughts, good sentiments and so on.
0: ఈ విలువైనటువంటి గుణములను మనం కోల్పోతేమా తిరిగి మనం సాధించలేము.
1: When once these highly valuable sacred virtues are gone, you can never get them back.
0: ఈ గుణముల వల్లనే మానవత్వమునకు విలువ వచ్చింది.
1: In fact, human life has got a value because of these virtues.
0: ఈ దయ, ప్రేమ, సహనము, సానుభూతి, త్యాగము ఇత్యాది మానవతా గుణములు ఉండటం చేతనే మానవత్వమునకు గొప్ప విలువ ఏర్పడింది.
1: The human life is highly valuable because of the qualities like compassion, love, forbearance, sacrifice and so on.
0: ఈ నాటి మానవుడు ఈ హ్యూమన్ వాల్యూ అంటే మానవతా విలువలంటే ఏమిటో ఏమాత్రమో అర్థం చేసుకోలేకపోతున్నాడు.
1: మోడర్న్ మ్యాన్ ఇస్ నాట్ ఏబుల్ టు అండర్స్టాండ్ ద వాల్యూ ఆఫ్ దీస్ హ్యూమన్ వాల్యూస్.
0: ఈ దేహం అనే గడియారం నందు,
1: దిస్ బాడీ విచ్ ఇస్ ద క్లాక్,
0: సంవత్సరం అనేటువంటి యొక్క గంటల ముందు ఉంటుండాలి.
1: అండ్ దేర్ వీ ఫైండ్ ది ఇయర్,
0: నెలలు అనేటువంటి నిమిషాల ముందు ఉంటుండాలి.
1: అండ్ వీ ఫైండ్ ద హ్యాండ్ దట్ రిప్రజెంటింగ్ ద మినిట్స్,
0: దినములు అనేటువంటి సెకండ్ ముందున్నాయి.
1: And they present the second hand representing the
0: moment. ఈ మూడు కూడాను చక్కగా తిరుగుతున్నది గాని దీని యొక్క వ్యవస్థను ఏమాత్రము గుర్తించుకోలేకపోతున్నారు మానవులు.
1: Human body is a clock with these three hands symbolizing months, hours and the seconds. But we are not aware.
0: గంట గన్ గన్ అని కొడుతుంది.
1: Every hour we hear the sound.
0: ఎప్పుడు ఈ దేహమును వీడిపోదును ఎవరు గుర్తించుకోలేరు.
1: When this body drops off we do not know.
0: కనుక మనము దీన్ని సరైన మార్గంలో మనం వినియోగించుకోవాలి.
1: అండ్ హెన్స్ ఇట్ ఇస్ అప్రోప్రియేట్ టు మేక్ యూజ్ ఆఫ్ ఇట్ ఇన్ ఎ ప్రాపర్ వే.
0: మానవుని యొక్క దీర్ఘ ప్రయాణమునకు దేహం ఒక నిజమైనటువంటి యొక్క పనిముట్టు.
1: ఇన్ దిస్ లాంగ్ లైఫ్ సోజర్న్ బాడీ ఇస్ అన్ ఇన్స్ట్రుమెంట్.
0: ఇటువంటి ప్రధానమైన పనిముట్టును మనము సక్రమంగా ఉపయోగపెట్టుకోనకున్నా చాలా మనము మధ్య మార్గంలో అనేక అవస్థలకు గురి అవుతాం.
1: If we do not make the proper use of this body, a powerful instrument, we have to suffer on our way.
0: కనుక మానవత్వంలో ఉండేటువంటి గుణములకు కొంతవరకు మనం విచారణ చేయాలి.
1: So we have to inquire deep enough into these human values.
0: దివ్యత్వం అంటే ఏమిటి?
1: What is divinity?
0: పవిత్రం అంటే ఏమిటి?
1: What is sanctity?
0: నిరుక్తం అంటే ఏమిటి?
1: What is that?
0: నిశ్చలం అంటే ఏమిటి?
1: What is the steadiness?
0: నిస్వార్థం అంటే ఏమిటి?
1: What is selflessness?
0: అనేటువంటి విషయాలే మనం గుర్తించుకోలేకపోతున్నాము.
1: We are not able to recognize these valuable things.
0: కానీ ఈనాటి మానవుడు ఈ విలువైనటువంటి శరీరమును స్వార్థ సప్రయోజనములపై వినియోగించుకుంటున్నాము.
1: But man today is making use of his body for selfishness and selfish interest.
0: కానీ భగవంతుడు ఈ శరీరం నందించటము స్వార్థ సప్రయోజనములకు మాత్రమే కాదు.
1: But God has not given this body only for selfishness. The body is gifted to render service
0: to the community.
1: You have to determine to take care of yourself and also to serve the neighborhood.
0: పరోపకార నిమిత్తమై మనం ప్రాపులాడినప్పుడే మన స్వార్థం కూడా అందులో ఒక భాగంగా ఇమిడి ఉంటుంది.
1: Though we lead our life selflessly, however, there is an element of selfishness there.
0: కాని ఈనాటి మానవుడు పరోపకార్థం అంటే ఏంటో ఏమీ తెలియనటువంటి వాడిగా ఉన్నాడు.
1: The modern people have no idea what service is.
0: 18 పురాణముల యొక్క సారమును కూడాను రెండు వాక్యములో ఇమిడ్చి పెట్టారు.
1: The essence of 18 epics is depicted in two sentences.
0: Help ever, hurt never.
1: Help ever, hurt never. ఇతరులకు నీవు
0: సహాయం చేసే నిమిత్తమై ఈ దేహాన్ని నీకు అందించాడు భగవంతుడు.
1: God has gifted this body to help others.
0: కాని ఈ సహాయం అంటే ఏమిటో వీడు ఏమాత్రమో అర్థం చేసుకోవటం లేదు.
1: We are not understanding what a help is.
0: నిరంతరం కూడా స్వార్థము స్వార్థము స్వార్థము.
1: All the time we are drowned in selfishness.
0: ఏ పని చేసినా స్వార్థమే.
1: Anything that we do.
0: ఏ కలంపు తలంచినా స్వార్థమే.
1: Any thought for that matter.
0: ఏ కార్యములో ప్రవేశించినా స్వార్థమే.
1: Any task undertaken.
0: కనుకనే మానవుడి నాడు స్వార్థం అనేటువంటి యొక్క చేతిలో స్వప్రయోజనమైనటువంటి ఒక దీంట్లో మానవుడు పనిముట్టుగా నిలిచిపోయాడు.
1: దేర్ఫోర్ మ్యాన్ హ్యాస్ బికమ్ ఎ పపెట్ ఇన్ ది హ్యాండ్స్ ఆఫ్ సెల్ఫిష్నెస్ అండ్ సెల్ఫ్ ఇంట్రెస్ట్.
0: ఈ స్వార్థం చేతిలో పనిముట్టుగా నిలిచినటువంటి మానవుడు ఇంకా స్వాతంత్రుడు ఎట్ అవుతాడు?
1: Having been an instrument in the hands of selfishness, how do you call man independent?
0: కనుకని ఈ స్వార్థాన్ని త్యజించాలి.
1: One has to sacrifice
0: selfishness. And
1: then he should be after
0: selfishness. Then
1: only the purpose of the body is
0: realized. మనోశక్తులు కూడా మనం సరైన ఆనందాన్ని ఆనందాన్ని చేకూర్చాలి.
1: Along with the body, we have to take care of the bliss relating to the mind.
0: ఈ దేహములో మూడు పదార్థములు ముఖ్యమైనటువంటి ఉన్నాయి.
1: This body has got three important materials.
0: ఒకటి హృదయము, రెండవది మనసు, మూడవది వాక్కు.
1: The first one heart, the second mind, the third word or speech faculty.
0: ఆ హృదయమునే వేదములు ఆత్మ అనిపించారు.
1: Veda calls this heart as Atma, the spirit.
0: కనుకని ఈ ఆత్మ స్వరూపంలో ఉండేటువంటి వాడే ఈశ్వరుడు అని నిన్న చెప్పాము.
1: ఈశ్వర divinity is described as heart.
0: మన మనసే విష్ణు స్వరూపుడు.
1: మైండ్ ఇస్ విష్ణు.
0: వాక్కే బ్రహ్మస్వరూపుడు.
1: బ్రహ్మన్ ఈజ్ రిప్రజెంటెడ్ హియర్ బై వే ఆఫ్ వర్డ్.
0: కనుకనే ఈశ్వర విష్ణు బ్రహ్మ యొక్క స్వరూపమే ఈ మానవత్వము.
1: హ్యూమన్ లైఫ్ ఇస్ ద కాంబినేషన్ ఆఫ్ దిస్ ట్రినిటీ, ఈశ్వర విష్ణు అండ్ బ్రహ్మ.
0: కనుక ఇంత విలువైనటువంటి ఒక దైవత్వాన్ని పొందినటువంటి మానవుడు ఈ సత్యాన్ని ఎందుకు గుర్తించుకోవటం లేదు, అర్థం కావటం లేదు.
1: It's not possible to understand why man is not able to recognize the immense value
0: of the human life.
1: If we know yourself, you will be able to know others.
0: తరం తాను గుర్తించుకోలేనిటువంటి వాడు ఇతరుని ఏ రీతిగా గుర్తించగలడు?
1: ఇఫ్ వన్ డస్ నాట్ అండర్స్టాండ్ హిమ్సెల్ఫ్, హౌ డు ఎక్స్పెక్ట్ హిమ్ టు నో అదర్స్?
0: కనుక మొట్టమొదట ఐ అనేటువంటి దాన్ని గుర్తించాలి.
1: ఇన్ ద ఫస్ట్ ఇన్స్టెన్స్ వీ షుడ్ నో ఐ వాట్ ఐ మెంట్.
0: అన్ని మన పదముల నుండి ఇమిడి ఉంటున్నవి.
1: ఎవ్రీథింగ్ ఇస్ కంటైన్డ్ ఇన్ ద వర్డ్స్ దట్ వీ స్పీక్.
0: ఎవరో ఒక భక్తుడు వచ్చి స్వామి ఐ వాంట్ పీస్ అన్నాడు.
1: ఎ డివోటీ కేమ్ టు భగవాన్ అండ్ సెడ్ భగవాన్ ఐ వాంట్ పీస్.
0: ఎందుకు నీవు ఇంత అవస్థలకు గురి అవుతున్నావు?
1: Why do you suffer like
0: that? I ante empty.
1: What do you mean by I?
0: Ego.
1: I means
0: want
1: ego.
0: Ante empty.
1: What is want?
0: Want. I want.
1: I want. What do you mean by I want?
0: Want ante empty ishtamu.
1: Want means desire.
0: Kaaka ego nu korikanu rendittini neevu chusesi inka akkada unnadi peace. అదే నీకు లభ్యం అవుతుంది.
1: సో గివ్ అప్ ఐ ద ఈగో, ద డిజైర్ ద వాంట్ అండ్ ద పీస్ రిమైన్స్ యాజ్ ఇట్ ఇస్.
0: దాని ఎందుకు కొన్ని మైనస్ చేయాలి, కొన్ని ప్లస్ చేయాలి.
1: దేర్ఫోర్ ఇన్ సర్టన్ ఆస్పెక్ట్స్ వీ షుడ్ యాడ్, ఇన్ అదర్ ఆస్పెక్ట్స్ వీ షుడ్ డిలీట్.
0: కనుక ఈ ప్లస్ మైనస్ లోపలే మన జీవితము అనేక విధంగా గుడుతుడుకులు పాడవుతున్నది.
1: దేర్ఫోర్ లైఫ్ పాసెస్ త్రూ సర్టన్ స్టేజెస్ బికాస్ ఆఫ్ దీస్ ఎడిషన్స్ అండ్ డిలీషన్స్.
0: కనుక మనము ఐ అనేటువంటి ఒక అహంకారాన్ని త్యజించడానికి ప్రయత్నించాలి.
1: సో వీ షుడ్ మేక్ ఎవ్రీ అటెంప్ట్ టు సాక్రిఫైస్ దిస్ ఐ ద ఈగో.
0: అది చాలా కష్టమని భావిస్తున్నారు.
1: వీ కన్సిడర్ ఇట్ వెరీ డిఫికల్ట్.
0: చాలా పొరపాటు.
1: ఇట్స్ ఎ మిస్టేక్ టు
0: ఐ అనేటువంటి పదాన్ని త్యజించడం చాలా సులభమైనటువంటి.
1: ఇట్స్ వెరీ ఈజీ టు సాక్రిఫైస్ ఐ ద ఈగో.
0: ఎందుకు ఈ ఐ అనేటువంటి దాన్ని తగిలించుకోవటం మనం?
1: వై షుడ్ యూ హ్యావ్ దిస్ ఈగో?
0: ఇది ఒక సులభమైన మార్గంగా మనం విచారం చేయాలి.
1: వీ కెన్ ఫైండ్ ఎ సింపుల్ ఈజీ పాత్.
0: ఐ అనేటువంటిది తన యొక్క పేరు.
1: ఐ ఇస్ ద నేమ్ గివెన్ టు ద పర్సన్.
0: తన పేరును పెట్టినటువంటి పేరును మాత్రమే శాశ్వతంగా నిలుపుకుంటున్నాడు.
1: అండ్ ఇన్ ఫ్యాక్ట్ హీ కీప్స్ ఆల్ త్రూ ద నేమ్ గివెన్ టు హిమ్.
0: పుట్టిన పేరును విసర్జిస్తున్నాడు.
1: అండ్ ఇన్ ఫ్యాక్ట్ హీస్ ఫర్గాటన్ హిస్ ఒరిజినల్ నేమ్.
0: కానీ పుట్టిన పేరునే శాశ్వతంగా తీసుకోవాలి.
1: అండ్ వీ హావ్ టు గో బై దట్ ఒరిజినల్ నేమ్. ఐ
0: పెట్టిన పేరు ఏనాడైనా మార్పు చెందుతుంది.
1: ద గివెన్ నేమ్
0: దేహం ఉన్నంత వరకు మాత్రమే ఆ పేరు వినియోగమవుతుంది.
1: అండ్ ఇన్ ఫ్యాక్ట్ యూ మేక్ యూజ్ ఆఫ్ ఇట్.
0: కానీ దేహంతో పాటు పేరు కూడా పోతుంది.
1: అలాంగ్ విత్ ద బాడీ ద నేమ్ ఆల్సో విల్ లీవ్.
0: ఎంతకాలం ఈ దేహం,
1: హౌ లాంగ్ దిస్ బాడీ,
0: పాంచ్య భౌతికము దుర్బలమైన కాయంబు ఎప్పుడో విడిచేది ఎరుకలేదు.
1: బాడీ ఇస్ ఫుల్ ఆఫ్ దిస్ సెన్సెస్ అండ్ వెన్ ఇట్ విల్ డ్రాప్ ఆఫ్ నోబడీ నోస్.
0: శతవర్షముల దాకా మితము చెప్పింది కానీ నమ్మరాదా మాట నెమ్మనమున.
1: సో 100 years లైఫ్ స్పాన్ ఇస్ స్పెసిఫైడ్ బట్ యూ కెనాట్ గో బై దాట్.
0: బాల్యమందు
1: either boy
0: neka prayamando
1: or youth
0: neka mudumiyando
1: old
0: neka musaliyando
1: or advanced
0: eppudu vidicheedi erukaledu.
1: When one is going to die nobody can
0: tell. Maraname nischayamu,
1: death is certain.
0: బుద్ధిమంతుడైనా దేహమున్నంతలో తన్ను తెలియవలేవు.
1: ఇఫ్ యు ఆర్ ఇంటెలిజెంట్ ఎనఫ్ యు హావ్ టు నో యువర్ సెల్ఫ్.
0: మనం ఈనాడు తెలుసుకోవలసినటువంటిది అదియే.
1: వి ఆర్ సపోజ్ టు నో దట్ టుడే.
0: నేను ఎవరు?
1: హూ యామ్ ఐ?
0: నేను అనేటువంటి దేహం కాదు.
1: ఐఎమ్ నాట్ ద బాడీ.
0: నేను అనేటువంటి మనసు కాదు.
1: ఐఎమ్ నాట్ ద మైండ్.
0: నేను అనేటువంటి బుద్ధి కాదు.
1: ఐఎమ్ నాట్ ఇంటెలెక్ట్.
0: నేను అనేటువంటి చిత్తం కాదు.
1: ఐఎమ్ నాట్.
0: నేను అనేటువంటి అంతఃకరణ కాదు.
1: ఐఎమ్ నాట్ ఇన్నర్ సెన్స్.
0: నేను నేనే.
1: ఐఎమ్ ఐ.
0: అనగా ఈ దేహముతో పాటు నేను అనేటువంటిది ఆవిర్భవిస్తూ వచ్చింది.
1: Therefore, I has come along with the birth of this body.
0: ఈ దేహమునకు పేరే నేను.
1: And in fact, the I is the correct name of this body.
0: కానీ ఎన్ని నేను ఉన్నాయో.
1: But there are so many eyes here.
0: ఒక్క నేను నీవు గుర్తించుకుంటే సర్వనేములు కూడా నువ్వు గుర్తించుకోవాలి.
1: If you know what one eye meant, you'll be knowing the remaining.
0: ప్రేమ స్వరూపులారా.
1: Embodiments of love.
0: మానవత్వంలో ఉన్నటువంటి చాలా సూక్ష్మమైనటువంటి ఒక గుర్తింపులు ఎవరు కూడా గుర్తించడానికి ప్రయత్నించడం లేదు.
1: నో వన్ ఈస్ మేకింగ్ ఎన్ అటెంప్ట్ టు నో దీస్ సటిల్ సీక్రెట్స్ ఇన్ హ్యూమన్ లైఫ్.
0: చాలా రహస్యమైనటువంటివన్నీ ఉన్నాయి మానవత్వంలో.
1: దేర్ ఆర్ మెనీ సీక్రెట్స్ ఇన్ హ్యూమన్ లైఫ్.
0: చాలా విలువైనటువంటివన్నీ ఉన్నాయి మానవత్వంలో.
1: హైలీ వాల్యుబుల్ థింగ్స్ ఆర్ దేర్.
0: ప్రపంచంలో ఏ శక్తులంతా కూడి ఉన్నాయో ఆ సర్వశక్తులు కూడా ఒక మానవుని యందే ఇమిడి ఉంటున్నవి.
1: ఆల్ ద పవర్స్ అండ్ కెపాసిటీస్ ప్రెసెంట్ ఇన్ నేచర్ ఆర్ లేటెంట్ ఇన్ మ్యాన్.
0: మానవుని యందు లేని వస్తువు ప్రపంచంలో ఎక్కడా మనం కానరాము.
1: ఇన్ ఫ్యాక్ట్ దట్ విచ్ ఇస్ నాట్ నోటిస్డ్ ఇన్ యూ ఇస్ నాట్ సీన్ ఎనీవేర్ ఎల్స్.
0: కనుకనే విదేశములకు పోయేటువంటి వారికంతా ఉపదేశిస్తూ వచ్చారు ప్రాచీనులు.
1: Therefore, this has been the teaching by the ancients.
0: పిచ్చివాడా, దేశ దేశమును తిరిగి దేశ చిమ్మరిగా మారిపోతున్నావు.
1: ఓ మ్యాడ్ క్యాప్, యూ గో రౌండ్ ద డిఫరెంట్ కంట్రీస్, యూ బికమ్ ఎ వాగబండ్. వాట్ ఇస్ దట్ యు ఆర్ డన్?
0: ఆ తిరిగేటువంటి ఒక పదార్థం అంతా నీ యందే ఉంటున్నది.
1: ఇన్ ఫ్యాక్ట్ ఆల్ దట్ యు సీ ఇస్ విత్ ఇన్ యూ.
0: దేనిని ఆశించి నీవు విదేశములకు వెళుతున్నావో ఆ ఆశించినటువంటి వస్తువు నీ యందే ఉంటున్నది.
1: యు గో అబ్రాడ్ ఎక్స్పెక్టింగ్ సంథింగ్ దట్ ఈస్ ఇన్ యూ ఆల్రెడీ.
0: నీ యందే గోప్యంగా ఉండేటువంటి పదార్థమును నీవు గుర్తించుకోలేకపోతున్నావు.
1: యు ఆర్ నాట్ ఏబుల్ టు రికగ్నైజ్ దట్ విచ్ ఇస్ హిడెన్ ఇన్ యూ.
0: కనుకనే ఆ నేను అనేటువంటి దానికి వ్యక్తిత్వాన్ని నిరూపిస్తూ వచ్చింది వేదము.
1: సో వేద ఎక్స్ప్లెయిన్స్ దిస్ ఐ ఫ్రమ్ ద స్టాండ్ పాయింట్ ఆఫ్ ఇండివిజువాలిటీ.
0: వ్యక్తి అనగా ఏమిటి?
1: హూ ఇస్ వ్యక్తి ఆర్ ఇండివిజువల్?
0: అవ్యక్తమై
1: దట్ విచ్ ఇస్ హిడెన్,
0: గూఢంగా
1: హిడెన్,
0: తన యందు ఇమిడి ఉన్నటువంటి ఒక తత్వాన్ని గుర్తించినటువంటి వాడే వ్యక్తి అన్నాడు.
1: వ్యక్తి అండ్ ఇండివిజువల్ ఇస్ ఎ పర్సన్ హూ ఐడెంటిఫైస్ ద లేట్ అండ్ హిడెన్.
0: దేహాన్ని వ్యక్తి అనిపించడం లేదు.
1: అండ్ హీస్ నాట్ ద బాడీ.
0: ఒక దివ్యత్వము తన యందు ఇమిడి ఉన్నటువంటి దానిని గుర్తించినటువంటి వాడే వ్యక్తి అన్నాడు.
1: వ్యక్తి ఆర్ ఎ పర్సన్ ఇస్ ద వన్ హూ రికగ్నైజ్ ద లేట్ అండ్ డివినిటీ.
0: ఏ మానవుడు తన యందు ఉన్నటువంటి దివ్యత్వాన్ని గుర్తించడో వాడు వ్యక్తి కానే కాదు.
1: యూ కెనాట్ కాల్ హిమ్ ఎ పర్సన్ ఆర్ ఇండివిజువల్ ఇఫ్ హీ డస్ నాట్ ఐడెంటిఫై ద డివినిటీ లేట్ అండ్ ఇమ్మనెంట్.
0: కనుక మనం వ్యక్తిత్వం అనేటువంటి దాన్ని మనం అభివృద్ధి పరచుకోవాలి.
1: సో వీ హ్యావ్ టు డెవలప్ ది ఐడెంటిటీ విత్ ది డివినిటీ.
0: సర్వత్రా ఇమిడి ఉన్నటువంటి సత్యం వద ధర్మం చెర, ఇది వ్యక్తిత్వానికి పోషించేటువంటి యొక్క మూల కారణము.
1: ద టూ ప్రిన్సిపల్స్ స్పీక్ ట్రూత్ అడ్హెరెన్స్ టు రైచియస్నెస్ విల్ అప్హోల్డ్ ది ఇండివిజువాలిటీ.
0: కనుక భారతీయ సంస్కృతి యందు
1: ఇన్ ది కల్చర్ ఆఫ్ భారత్
0: సత్యం వద ధర్మం చెర,
1: ద ట్విన్ ప్రిన్సిపల్స్ స్పీక్ ట్రూత్ అండ్ అడ్హెర్ టు ధర్మ రైచియస్నెస్,
0: ఇలాంటి పవిత్రమైనటువంటి మార్గములను ప్రబోధించే నిమిత్తమై ఈ దేహాన్ని నీకు ఒక పనిముట్టుగా అందించాడు భగవంతుడు.
1: గాడ్ హ్యాస్ గివెన్ దిస్ బాడీ యాజ్ ఎన్ ఇన్స్ట్రుమెంట్ టు అబ్జర్వ్ దీస్ టూ ప్రిన్సిపల్స్.
0: కాన మనము ఏ యొక్క దివ్యమైనటువంటి శక్తులు మన యందు ఇమిడి ఉంటున్నావో వాటిని క్రమక్రమేణా మనం వెలువరుచుకోవడానికి ప్రయత్నించాలి.
1: Therefore, we have to manifest, to bring out all the latent values.
0: పుట్టిన దశమే ఏ యొక్క వ్యక్తి కూడాను విద్యార్థి కాడు.
1: No one is highly educated at the time of birth.
0: పుట్టిన దశమే ఏ వ్యక్తి కూడా పండితుడు కాదు.
1: No one is a scholar at the time of birth.
0: క్రమక్రమేణా సాధనలు సలిపి
1: గ్రాడ్యువల్లీ హీ
0: సాధనల ద్వారా చేసుకోవటమే ఈ యొక్క విద్యలన్నీ కూడా.
1: ది పర్పస్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఇస్ టు బ్రింగ్ అవుట్ ద లేటెంట్ టాలెంట్స్.
0: కనుక ఇట్టి ఆవిర్భవింప చేసుకునేటువంటి దానికి ఎడ్యుకేర్ అని పెట్టారు.
1: ఎడ్యుకేర్ మెంట్ టు బ్రింగ్ అవుట్ టు మేనిఫెస్ట్ దట్ విచ్ ఇస్ ఇమనెంట్.
0: ఈనాడు మనం చదివే చదువులంతా కూడా కేవలం ఎడ్యుకేషన్.
1: ఆల్ ద లెర్నింగ్ టుడే అమౌంట్స్ టు ఎడ్యుకేషన్.
0: ఆర్టిఫిషియల్ వే.
1: ద మోడర్న్ వన్ ఇస్ ఆర్టిఫిషియల్.
0: కానీ ఆర్టిఫిషియల్ ఏంటంటే ఆర్ట్ అంతా అవుట్ సైడ్ ఉంది, హార్ట్ ఇన్సైడ్ ఉంది.
1: ఆర్ట్ ఇస్ అవుట్ సైడ్, హార్ట్ ఇస్ ఇన్సైడ్.
0: కాబట్టి ఆర్ట్ అంతా కూడా ఎడ్యుకేషన్.
1: So outside art is education.
0: Heart to educare.
1: So the heart inside represents educare.
0: అది ఏ మనం ఆవిర్భవింప చేసుకుని తిరిగి బయట తెప్పించుకోవాలి.
1: We have to bring out manifest.
0: చదివినటువంటి వాడు ఎవడు ఈ జగత్తులో కానరాడు.
1: We don't find anyone who has seen it.
0: కనుకనే దీనికి ఒక ప్రమాణం కూడా ఆవిర్భవింప చేశారు.
1: And therefore it is clearly demonstrated.
0: చదువులన్నీ చదివి
1: having studied all,
0: చాలా వివేకి అయి
1: being intelligent,
0: మదిరి తన్నలుగుడు మందమతుడు.
1: A fool does not know his true self.
0: ఎంత చదువు చదివి
1: with all education,
0: ఏ నీతి ఉన్నను
1: he may be anyway,
0: వీరుని గుణం మానలేడు.
1: A mean man would never give up his meanness.
0: తరచి చదువు చదువ తర్కవాదమే కాని పూర్ణ జ్ఞానం ఎప్పుడు పొందలేడు.
1: After all his education will help him to argue with each other.
0: చదువు చదువు చదివి సావంగ నేటికి సావులేని చదువు చదవలేవు.
1: Having spent all the time in acquiring education, one has to die ultimately. We have to study to reach the state of immortality.
0: I అనేది దానికి సావులేదు.
1: This I is immortal.
0: అది ఎప్పటికీ చావదు.
1: It is deathless.
0: దానికి ఆవిర్భవించినటువంటి యొక్క విష్ణుత్వం అనేటువంటి మనసు కూడా సావులేదు.
1: అండ్ దిస్ విష్ణుత్వ దట్ సింబలైజెస్ మైండ్ ఈజ్ ఆల్సో ఇమ్మోర్టల్.
0: విష్ణు సర్వవ్యాపకత్వం.
1: విష్ణు ఇస్ ఆల్ ఎక్స్పాన్సివ్.
0: బ్రహ్మం సర్వవ్యాపకత్వం.
1: అండ్ ఇట్ స్ప్రెడ్స్ బ్రహ్మ.
0: అలాంటి బ్రహ్మ విష్ణు మహేశ్వరులు సత్యస్వరూపులు.
1: బ్రహ్మ విష్ణు మహేశ్వర రిప్రజెంట్ ట్రూత్.
0: ఆ సత్యస్వరూపులకంత నేను అనేటువంటి ఒక పదమే ఉపయోగపెట్టారు.
1: దిస్ ట్రూత్ ఈజ్ ఎక్స్ప్రెస్డ్ దిస్ వే ఐ.
0: కనుక అట్టి నేను అనేటువంటి దాన్ని ఈ దేహంగా మనం భావించుకోకూడదు.
1: వీ షుడ్ నెవర్ ఐడెంటిఫై ద బాడీ విత్ దిస్ నేమ్ ఐ.
0: దేహమును గుర్తింపు చేసేటువంటి యొక్క శబ్దమే ఐ అనేటువంటిది.
1: దేర్ఫోర్ ఐ రిప్రజెంట్స్ షోస్ ద బాడీ.
0: దేహం యొక్క పదార్థము.
1: బాడీ ఇస్ ద మెటీరియల్.
0: ఇవన్నీ కూడా పదార్థముల యొక్క మూలమే.
1: ఎవ్రీథింగ్ ఇస్ మెటీరియల్.
0: దృశ్యం తన్నస్యం. ఏది కంటికి కనిపిస్తున్నాయో అవన్నీ కూడా కనిపించకపోయేటువంటివి.
1: ఆల్ దట్ ఈస్ అపారెంట్ ఇస్ బౌండ్ టు పెరిష్ వానిష్.
0: కనుక ఈ నష్టమయ్యేటువంటి యొక్క పదార్థాన్ని మనం సత్యంగా భావిస్తున్నాము.
1: వి కన్సిడర్ దట్ విచ్ వానిషెస్ విచ్ డిసప్పియర్స్
0: ఈ పదార్థాన్ని సత్యంగా భావిస్తున్నాము.
1: అండ్ వి కన్సిడర్ ది ఎక్స్టర్నల్ వన్ యాస్ ట్రూత్.
0: ఇది దృశ్యం అంతా కూడాను అదృశ్యమయ్యేటువంటిది.
1: ఆల్ ద సీన్ అవుట్ సైడ్ ఇస్ బౌండ్ టు డిసప్పియర్.
0: ఈ సృష్టి అంతా కూడాను కేవలము నాశమయ్యేటువంటిది.
1: ద క్రియేషన్ వుడ్ కమ్ టు ఎన్ ఎండ్.
0: ఈ దృష్టి అంతా కూడాను మన సృష్టి కోసం పంపించాడు.
1: అండ్ దిస్ విజన్ ఈజ్ ఫర్ క్రియేషన్.
0: నీ దృష్టి చేతనే సృష్టిని గోచరమవుతుండాలి.
1: బికాస్ ఆఫ్ ద విజన్ యు ఆర్ ఏబుల్ టు సీ ది క్రియేషన్.
0: దృష్టియే లేకపోతే సృష్టియే కనిపించదు.
1: ఇఫ్ దేర్ నో విజన్ దేర్ ఇస్ నో క్రియేషన్.
0: కనుకనే ప్రతి ఒక్కటి కూడా మన దేహం ద్వారానే మనము అన్నింటినీ కూడా గుర్తింపు చేసుకుంటున్నాం.
1: ఇన్ ఫ్యాక్ట్ యువర్ ఓన్ బాడీ హెల్ప్స్ యూ టు ఎక్స్పీరియన్స్ విజువలైజ్ ది ఔటర్ నేచర్.
0: కనుకనే శంకరుల వారు కూడా చెప్పారు.
1: సో అది శంకర సెడ్.
0: ఏమిటి వీటి నిమిత్తమై?
1: వాట్ ఫార్?
0: తాను వెళ్తుంటే దారి లోపల ఎవరో ఒక పండితుడు డుక్కు కరణే డుక్కు కరణే డుక్కు కరణే అని మంత్రం పఠిస్తున్నాడు.
1: వైల్ ద ప్రిసెప్టర్ శంకర వాస్ పాసింగ్ బై హి హస్ కమ్ అక్రాస్ ఎ స్కాలర్ ప్రాక్టీసింగ్ ద రూల్స్ ఆఫ్ గ్రామర్ డుక్కు కరణే.
0: అక్కడికి వెళ్లి పండిత నీవు ఏమిటి నీవు పాణిగ్రహాన్ని పాటిస్తున్నావు?
1: He has gone close to him and said, what is it you are repeating and practicing?
0: Pani grammar.
1: You are practicing the grammar written by Pani?
0: Deeni valla kaligeetundi phaltam emti annadu.
1: What is it you are going to get?
0: Nenu goppa panditunni avutanu annadu.
1: The scholar said, I am going to be a great scholar.
0: Ee panditu kaadu neeku lavinchetundi phaltam emti annadu.
1: What do you get out of this scholarship?
0: Nenu dhanamu sampadisthanu annadu.
1: I will get money.
0: Nenu dhanamu sampadichi em cheyagalavu annadu.
1: What can you do with this money?
0: Naa sansaramto nenu sukhanga jeevinchagalanu annadu.
1: I will lead a comfortable life.
0: Kaani tarvata em cheyavustundi annadu.
1: Well, then what are you to do later?
0: మరణిస్తుంది అన్నారు.
1: Well, I do not know the.
0: మరణించిన తర్వాత ఈ డబ్బు నీకు ఏం చేస్తుంది?
1: Well, at the time of death, how does money help you?
0: నాకు తెలియదు అన్నాడు.
1: He said, I don't know.
0: అరే పిచ్చివాడా, దేహం ఉన్నంత వరకు కూడాను ప్రతి మానవుడు కూడాను ప్రతి పశుపక్షి మృగాదులు కూడాను భుజిస్తున్నాయి, జీవిస్తున్నాయి, నిద్రిస్తున్నాయి, ఆనందాన్ని అనుభవిస్తున్నాయి.
1: So long the body persists, not only mankind, the birds and beasts, they also will have all the food, raiment and shelter.
0: ఈ మాత్రం జీవించడానికి నీవు ఇంత చదువు చదువల్నా?
1: Do you need education to carry on your life?
0: ఏ కదుగు లేనటువంటి పచ్చవచ్చుకృతాదులు కూడా నువ్వు భుజించటం లేదా?
1: Don't you find birds and bees partaking food
0: without an education?
1: Don't you find them sleeping?
0: ఆ పచ్చవచ్చుకృతాదులు కూడా సుఖాన్ని అనుభవించటం లేదా?
1: Are they not comfortable?
0: పిచ్చివాడ దీనికోసం కాదు వచ్చిండేది మానవత్వం.
1: The human life is not for that purpose of food, raiment and shelter.

0: At the last minute, at the time of death, the rules of grammar dukrum karani will never come to your rescue.
1: Ee deham enta kaalam undinappudiki nee edo oka naatiki maraninchu tappadu.
0: The body may last for a long time, but it cannot be eternal. The messengers of death are prepared to drag your body. When relatives give up the hope and ask the body to be taken
1: out of the earth.
0: When the children and wife cry loudly. Is it possible to sing the glory of God then at the last time? At that time if you go on crying for help, who will come to your rescue?
1: జీవిత కాలంలోందే కూడాను మనం దీన్ని సార్థకంగా గావించుకునే మార్గాన్ని వెతికి దాన్ని మనం గుర్తించాలి.
0: Therefore in this lifetime itself we have to work for the redemption and make our life really liberated.
1: కానీ జీవితం లోపల మనం అనుభవించవలసింది కూడా అనుభవించాలి.
0: However we should have certain experiences now.
1: ఎట్టి ఎక్స్పీరియన్స్ కావాలి?
0: What sort of experience?
1: మానవత్వంకు ఉన్నటువంటి యొక్క సద్గుణముల యొక్క ఎక్స్పీరియన్స్ కావాలి.
0: వి షుడ్ ఎక్స్పీరియన్స్ ద లేటెంట్ వాల్యూస్ వర్చ్యూ.
1: వాటిని సదాచారంలో ప్రవేశపెట్టాలి.
0: వి షుడ్ పుట్ దెమ్ ఇంటూ ప్రాక్టీస్.
1: సత్ప్రవర్తనతో మనం జీవించాలి.
0: వి షుడ్ లీడ్ ఎ గుడ్ కండక్ట్.
1: సత్చింతనతో మనం దేహాన్ని వదలాలి.
0: అండ్ వి షుడ్ గివ్ అప్ దిస్ బాడీ విత్ గుడ్ థాట్స్ అండ్ సెంటిమెంట్స్.
1: దేహం ఏ నాటికి నీ శాశ్వతం కాదు.
0: బాడీ ఇస్ నెవర్ పర్మనెంట్.
1: మలమూత్ర దుర్గంధం మాంస రక్తమే కానీ పురుగు జవ్వాదీలు పుట్టబోవు.
0: బాడీ ఇస్ ఫుల్ ఆఫ్ ద ఫీకల్ మ్యాటర్ అండ్ ఆల్ ద డర్టీ స్టఫ్. It's not of aroma or scent or rose water or fragrance.
1: ఏది ఈ దేహములో పుట్టేటువంటివి?
0: What is that you find in the body?
1: కాని మన అంతర్భావమందు పవిత్రమైన గుణములు ఉంటున్నాయి.
0: They are present the sacred qualities within the body.
1: వాటిని కాపాడుకునే నిమిత్తమై ఈ దేహాన్ని మనం పోషించుకోవాలి.
0: In fact, we have to maintain our body to sustain and to protect the values.
1: వాటిని మనం సాధించిన తర్వాత దేహాన్ని ఉత్తేజించాలి.
0: When once we achieve them, we have to sacrifice this body, give up this body.
1: దీని వల్ల వచ్చేటువంటి ఏ మిత్రం లేదు.
0: There is nothing that would happen.
1: సేవలో ఎందు మనం పాల్గొనాలి.
0: We have to participate in service.
1: నటపాంసి

0: No penance, no pilgrimage center, no sacred text, no repetition of God's name would ever help you to cross this ocean of life other than service to humanity.
1: Anityam asukham lokam mimam prapya bhajasvamam.
0: The life is temporary. The life is full of misery and sadness. Understand the reality.
1: కనుక దేహమును మనం ఎందుకోసం కాపాడుకోవాలంటే ఈ దేహమునందు ఎన్నో విధమైనటువంటి శక్తులు ఉంటున్నవి.
0: Why should you maintain, keep up your body? Because there are so many capacities
1: and abilities.
0: You do many things. How is it possible? It's only with this body. By doing some business, you earn lakhs of money. You do that with this body.
1: You are
0: highly educated now. How is it possible? It's only through this body you
1: can
0: be a great man. Therefore, body is very important.
1: దాని క్రమమును అనుసరించి అది ఉన్నంత లోపలనే మనం ఈ సత్యాన్ని మనం సాధించాలి.
0: Therefore we have to understand the reality and the truth in this lifetime itself.
1: కనుక దేహమును మనం అనుగ్రహించినటువంటిది ఏదో పాటి పంటల కోసమని, సుఖాల కోసమని, సౌందర్యాల కోసమని, సంతోషాల కోసమని మనం జీవించడం కోసం కాదు.
0: Body is not gifted merely to enjoy and experience comforts and conveniences. Go by the beauty of the law of body. What are these worldly comforts?
1: French Europe, German yuddham jariginappudu,
0: at the time of German war,
1: French varu odipoyinaru.
0: The French lost.
1: Odipoyetappudiki aa sainyadhipati chaala goppa mahaveerudu.
0: And in fact they are great warriors.
1: Appudu vachi ayana cheptunnadu.
0: Then the chieftain said,
1: ఈ ఫ్రెంచ్ దేశం ఓడిపోయినటువంటిది యుద్ధ భూమిలో కాదు.
0: ఫ్రెంచ్ హావ్ నాట్ లాస్ట్ ఇన్ ద
1: బ్యాటిల్ ఫీల్డ్. మునిగి ఈ యొక్క యుద్ధంలో ఓడిపోయినారు అన్నాడు.
0: అండ్ ఇన్ ఫ్యాక్ట్ దే ఆర్ డ్రౌన్డ్ ఇన్ కంఫర్ట్స్ అండ్ ప్లెజర్స్ అండ్ దేర్ ఫోర్ లాస్ట్ ద బ్యాటిల్.
1: ఈ భోగ భాగ్యముల కోసమనే ఈ దేహాన్ని ఉపయోగపెట్టుకుని సర్వ విధములా మనం పాడైపోతున్నాము.
0: ఇన్ ఫ్యాక్ట్ వీఆర్ రూయినింగ్ అవర్ సెల్స్ మేకింగ్ యూజ్ ఆఫ్ ద బాడీ ఫర్ ప్లెజర్. ఈ
1: భోగ భాగ్యములు మనకి ఎవరికి కావాలి?
0: వాట్ ఈస్ దట్ యు గెట్ అవుట్ ఆఫ్ వరల్డ్ ఇన్
1: ఎంత కాలం ఉంటుంటాయి?
0: అండ్ వాట్ డు యు ఫైండ్?
1: క్షణభంగురము, క్షణభంగురము.
0: దే ఆర్ ఆల్ మొమెంటరీ.
1: కనుక మనం ఈ భోగ భాగ్యముల కోసమని ఈ దేహం ఇచ్చాడని భావించుకోకూడదు.
0: వి షుడ్ నెవర్ కన్సిడర్.

0: that the body is not given to enjoy
1: worldly pleasures.
0: Says Dakshinamurti was passing by the
1: seashore.
0: Dakshinamurti represents intellect.
1: సముద్రం ఒడ్డు పైన నడుచుకుంటూ పోతున్నాడు.
0: హి వాస్ పాసింగ్ బై ది సీ షోర్.
1: అతను ఎప్పుడు ఏ చిన్న విషయానికి కూడా చాలా ప్రమాణములు వెతికేటువంటి వాడు.
0: హి ఇస్ ఆఫ్టర్ ఎంక్వైరీ అవుట్ ఆఫ్ సటిల్ సింపుల్ థింగ్స్.
1: కొంతసేపు నిలిచి సముద్రాన్ని దర్శించాడు.
0: హి వాస్ వాచింగ్ ద సీ.
1: ఒక్క క్షణం లోపల ఒక చిన్న చెత్త వచ్చి దానిపైన పడింది.
0: దేర్ కేమ్ సమ్ డస్ట్ కలెక్టెడ్ ఆన్ ద సర్ఫేస్ ఆఫ్ ద సీ వాటర్.
1: ఈ లోపల పెద్ద గాలి వచ్చింది, మరికొంత డస్ట్ వచ్చి పడిపోయింది సముద్రంలో.
0: అండ్ దెన్ ద విండ్ బ్రాట్ సమ్ మోర్ అడిషనల్ డస్ట్.
1: చూచాడు.
0: హీ వాచ్డ్ దిస్.
1: ఒక అల తర్వాత మరొక అలను పంపించి సముద్రము ఆ డస్ట్ అంతా వెనుక కొట్టి పెట్టింది.
0: వేవ్ ఆఫ్టర్ వేవ్ ఇస్ జస్ట్ థ్రోయింగ్ అవుట్ ద డస్ట్ అలాంగ్ ద షోర్.
1: కట్టలకు తొట్టేసింది.
0: అండ్ యూ ఆర్ థ్రోయింగ్ ఇట్ అవుట్.
1: తిరిగి చెత్త వచ్చి పడింది.
0: అండ్ అగైన్ ద డస్ట్
1: తిరిగి అలను పంపించి గట్టుకు నెట్టేసింది.
0: అండ్ ద వేవ్స్ ఆర్ కషింగ్ టువర్డ్స్ ద షోర్.
1: దక్షిణామూర్తికి విచారం కలిగింది.
0: దెన్ దక్షిణామూర్తి స్టార్ట్
1: ఇంక్వైరింగ్. సముద్రుడా,
0: ఓ ఇన్ఫినిట్ ఓషన్,
1: అసాధమైన సముద్రుడా,
0: ఓ ఓషన్ సో మైటీ,
1: ఈ విధమైనటువంటి ఆకారం నీవు పొందికూడను, చిన్న చెత్త నీలో ఇముచ్చుకోలేకపోతున్నావా?
0: ఓ ఓషన్ యు ఆర్ సో మైటీ అండ్ ఇన్ఫినిట్ బట్ కాంట్ యు అకామిడేట్ ద సింపుల్ డస్ట్ దేర్.
1: ఇంత స్వార్థమా నీకు?
0: ఆర్ యు సో సెల్ఫ్?
1: ఈ చిన్న చెత్త నీలో పడినంత మాత్రం నీకు కలిగిన నష్టం ఏమిటి?
0: ఆఫ్టర్ ఆల్ దట్ సింపుల్ లాట్ ఆఫ్ డస్ట్ యు కుడ్ నాట్ అకామిడేట్. వాట్ ఇస్ ద లాస్ట్ లాస్ దట్ యు సస్టైన్?
1: ఆ మాట చెప్పి తిరిగి ధ్యానంలో కూర్చున్నాడు దక్షిణామూర్తి.
0: హావింగ్ సెడ్ దక్షిణామూర్తి సాట్ ఇన్ మెడిటేషన్.
1: ఆ ధ్యానంలో సముద్రుడు వచ్చి రిప్లై ఇస్తున్నాడు.
0: అండ్ దేర్ మెడిటేషన్ ద ఓషన్ గాడ్ అపియర్ దక్షిణామూర్తి.
1: నా యందు అనేక విలువైనటువంటి పదార్థములు ఉంటున్నాయి.
0: విదిన్ మీ దేర్ ఆర్ మెనీ
1: రత్నములు, ముత్యములు, ఇంకా అనువైనటువంటి ఎంత పదార్థములో విలువైనటువంటి ఉన్నాయి.
0: దట్ సో మెనీ వాల్యుబుల్స్ విదిన్ మీ లైక్ పర్ల్స్ అండ్ ప్రెషస్ థింగ్.
1: ఇలాంటి నా సముద్రం నందు ఈ చెత్తకు నేను కించిత్ చెత్తకు నేను చోటిస్తే క్రమక్రమేణా చెత్త వచ్చి పడి నా రూపాన్ని మరుగుపరుస్తుంది.
0: ఇఫ్ ఐ give any scope and accommodate dust like this, more and more would be added on in
1: creation.
0: I don't want to lose my shape and form by allowing the dust to be collected on the
1: surface.
0: And in fact to me, waves are the real
1: decoration. And the
0: houses are the
1: decoration.
0: And waves are the decoration to the ocean.
1: Gaganakke chandramane sungara.
0: And moon is the jewel to sky.
1: Narige gunave sungara.
0: And woman character is the decoration.
1: Ishara bhaktulaki nosta vibhudiye sungara.
0: Vibhudi is the decoration to a true devotee.
1: Kanukane deniki edi sungaramo aa sungaranni manam kanipettukovali.
0: So we should have that real beauty.
1: మానవునికి గుణమే శృంగారము.
0: టు మ్యాన్ కైండ్ ఇస్ ద క్యారెక్టర్.
1: గుణ శృంగారాన్ని ఈనాడు విసర్జించి
0: వి హవ్ గివెన్ అప్ దట్ ప్రెషస్ జ్యువెల్.
1: బాహ్యమైన శృంగారం కోసం భ్రమిస్తుపోతున్నాం.
0: వి గో బై ది ఎక్స్టర్నల్ జ్యువెల్.
1: ప్రేమ స్వరూపులారా,
0: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్,
1: విద్యార్థులారా,
0: స్టూడెంట్,
1: మీరు యువకులు,
0: యు ఆర్ యంగ్,
1: ఇంకా ఎంతకాలమో దీర్ఘ ప్రయాణం గడపవలసినటువంటి వారు,
0: యు ఆర్ లాంగ్ జర్నీ ప్యాసింజర్స్,
1: అలాంటి వారు దేహాభిమానం పెంచుకోకండి.
0: And don't develop body attachment. And you think of the body to
1: protect.
0: Not attachment.
1: కానీ దేహం ఆరోగ్యాన్ని కాపాడుకోండి.
0: బట్ బీ హెల్దీ.
1: ఆరోగ్యాన్ని కాపాడుకొని ఈ ఆరోగ్యమైన దేహం ద్వారా ఏ కార్యాన్ని మనం సాధించాలో ఆ కార్యంలో మనం పాల్గొనండి.
0: విత్ దిస్ హెల్దీ బాడీ యూ కెన్ అండర్టేక్ ఎనీ యాక్టివిటీ అండ్ బి సక్సెస్ఫుల్.
1: అస్థిరం జీవనం లోకే అస్థినం యవ్వనం ధనం అస్థినం ధారాపుత్రాది అస్థిరం ద్వయం సుఖం. ఏమిటి ఆ ద్వయం? సత్యం కీర్తి ద్వయం స్థిరం.
0: లైఫ్ ఇస్ టెంపరీ, యూత్ ఇస్ టెంపరీ, వెల్త్ ఇస్ టెంపరీ, వైఫ్ అండ్ ఫ్యామిలీ ద ప్రోజెని ఆర్ టెంపరీ, బట్ టూ ఆర్ పర్మనెంట్. వాట్ ఆర్ దే? ద ట్రూత్ అండ్ గుడ్ నేమ్.
1: సత్యం కీర్తి ద్వయం స్థిరం.
0: Truth and reputation are permanent.
1: ఆ సత్య మార్గమును మనం వెళ్ళకుండా కూడా మనం కాపాడుకోవాలి.
0: We should follow the truthful path.
1: ఆ సత్యము చేతనే కీర్తి మనకు లభ్యమవుతుంది.
0: You get reputation because of truth.
1: సత్యమే లేకపోతే కీర్తి మనకు లభ్యం కాదు.
0: Without truth you will never be reputed.
1: కనుకని మనం సత్యాన్ని కాపాడుకుంటూ పోవాలి.
0: So we should hold on to the
1: చాలా మంది ఈనాడు రాజకీయ నాయకులందరూ కూడాను దేశాన్ని కాపాడండి, దేశాన్ని కాపాడండి అని విద్యార్థులకు బోధ చేస్తున్నారు.
0: Many politicians address students telling that it's time to protect your country.
1: ఎవరు కాపాడగలరు?
0: Who can protect your country?
1: ఇది కేవలం ఒట్టి మాటలే.
0: It's just vain talk.
1: దేహమంతా కూడాను సత్య ధర్మంపై ఆధారపడి ఉంటుండాలి.
0: In fact everything depends on the truth.
1: సత్యాన్ని ధర్మాన్ని మనం కాపాడితే ఈ సత్యము ధర్మమే దేశాన్ని కాపాడుతుంది.
0: In fact if you protect and uphold the truth and this righteousness they will protect the whole country.
1: Dharmo rachati rachitaha.
0: And if you protect dharma, that dharma will protect.
1: Dharma eva hato hanti.
0: If you kill dharma, you will be killed.
1: కనుక ధర్మాన్ని మొదలుపెట్టి దేశాన్ని కాపాడమంటే దేశం యొక్క ఎవరు కాపాడగలరు?
0: యు గివ్ రైచ్యూస్నెస్ ఆన్ వన్ హ్యాండ్ అండ్ యు వాంట్
1: ధర్మాన్ని మనం కాపాడితే ఆ ధర్మమే దేశాన్ని కాపాడుతుంది.
0: ఇఫ్ యు జస్ట్ ప్రొటెక్ట్ అండ్ అప్హోల్డ్ ద రైచ్యూస్నెస్
1: ఈనాటి మానవుని యందు ధర్మం అనేటువంటిది శూన్యమైపోయింది.
0: ఇన్ మ్యాన్ టుడే రైచ్యూస్నెస్ ఇస్
1: న్యాయం అనేటువంటిది కనిపించటమే లేదు.
0: దేర్ ఇస్ నథింగ్ వాట్స్ ఎవర్
1: సత్యం అనేటువంటి సాక్షాత్కారమే లేకుండా పోతుంది.
0: దేర్ ఇస్ నో ట్రేస్ ఆఫ్ ట్రూత్ అట్ ఆల్
1: మరుగుపడిపోయింది.
0: అండ్ ఇట్ ఇస్ హిడెన్
1: గేమ్. ఇలాంటి పిప్పి మనుషుల ద్వారా మనం దేశాన్ని ఏ రీతిగా రక్షించుకోగలం?
0: సచ్ పీపుల్ హౌ కెన్ యూ ప్రొటెక్ట్ యువర్ కంట్రీ?
1: ఇది కేవలం మాటల మ్యాజిక్ కాదు.
0: ఇట్ ఇస్ నథింగ్ లైక్
1: అటువంటి స్వరూపాన్ని నిరూపించాలి.
0: అండ్ యు షుడ్ డిటర్మైన్ అండ్
1: వేషానికి తగినటువంటి భాషను మనం ఉపయోగపెట్టాలి.
0: అండ్ వి షుడ్ మేక్ యూజ్ ఆఫ్ ద లాంగ్వేజ్ ఫుల్
1: ఆఫ్ ఒక రాజు దర్బార్ లోపల
0: ఎట్ వన్ టైమ్ ఇన్ ది కోర్ట్
1: పగటి వేషగాడు వచ్చాడు.
0: దేర్ కేమ్ ఎ పర్సన్ ఎన్ యాక్టర్
1: పగటి వేషగాడు వచ్చాడు.
0: ఎ స్ట్రీట్ యాక్టర్
1: పగటి వేషగాడు వచ్చి చక్కగా గానం చేశాడు.
0: హి వాస్ సింగింగ్.
1: తర్వాత నాట్యం ఆడాడు.
0: స్టార్టెడ్ డాన్సింగ్.
1: ఆ రాజు యొక్క భవిష్యత్తు గురించి చెప్తూ వచ్చాడు.
0: అండ్ హి స్టార్టెడ్ ప్రిడిక్టింగ్ ది ఫ్యూచర్ ఆఫ్ ది కింగ్.
1: వేదాంత సారాన్ని కురిపించాడు.
0: హి వాస్ ఆల్సో స్పీకింగ్ ఫిలాసఫీ.
1: శంకర తత్వాన్ని బోధించాడు.
0: హి థాట్ అబౌట్ ప్రిన్సిపల్ ఆఫ్ శంకర.
1: అంత బోధించినప్పటికి రాజుకి చాలా ఆనందం వేసింది.
0: అండ్ కింగ్ వాస్ సో హ్యాపీ.
1: ఒక తట్టతో కాసులు తెచ్చి ఆ సన్యాసికి అర్పితం చేశాడు.
0: అండ్ హి బ్రాట్ ఎ ప్లేట్ ఫుల్ ఆఫ్ కాయిన్స్ అండ్ పాస్డ్ ఆన్ టు ది సన్యాసి.
1: సన్యాసి చెప్పాడు.
0: దెన్ సన్యాసి సేడ్,
1: రాజా,
0: ఓ రాజా,
1: నేను ఇప్పుడు సన్యాసి వేషంతో వచ్చాను.
0: ఐ ఆమ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఎ సన్యాసి నౌ.
1: సన్యాసికి ఇది సరి అయినటువంటి ధర్మం కాదు.
0: దిస్ ఇస్ నాట్ ధర్మ. ద
1: కాండక్ట్ ప్రవర్తన ఉండాలి.
0: అండ్ ఐ షుడ్ హ్యావ్ ద బిహేవియర్ అకార్డింగ్ టు మై ఫామ్.
1: అనేక సంస్కారములకే హాని కలుగుతుంది.
0: అండ్ దెన్ దట్ విల్ స్పీక్ ఆఫ్ మై రియాలిటీ.
1: కాబట్టి ఈ యొక్క రూకలు నాకు అక్కర్లేదు.
0: సో ఐ డోంట్ వాంట్ దిస్ మనీ, హీ సెడ్.
1: రెండవ రోజు నర్తక వేషం వేసుకుని వచ్చాడు.
0: నెక్స్ట్ డే యాక్టర్ అపియర్డ్ ఇన్ ద కోర్ట్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఎ డాన్సర్.
1: నర్తక వేషంతో కూడా చాలా నర్తనం చేశాడు.
0: హి వెంట్ ఆన్ డాన్సింగ్.
1: అప్పుడు ఆ నర్తకికి ఏదో కొన్ని కాసులు మాత్రమే తెచ్చిచ్చాడు.
0: దెన్ కింగ్ బ్రాట్ ఫ్యూ కాయిన్స్ యాజ్ ప్రెజెంటేషన్ టు ద డాన్సర్.
1: రాజా, ఇవి నాకు చాలదు అన్నాడు.
0: అండ్ ఇన్ ద రోల్ ఆఫ్ డాన్సర్ ద యాక్టర్ సెడ్, దిస్ మనీ ఇస్ నాట్ అడిక్వేట్.
1: నీ కాసులు ఇచ్చినప్పటికీ నాకు ఇంక వద్దు అని వదిలిపెట్టావు.
0: యెస్టర్డే ఐ గేవ్ యూ లాట్ బట్ యూ సెడ్ ఐ డోంట్ వాంట్.
1: ఈనాడు నీకు చాలదు అని అంటున్నావు.
0: అండ్ టుడే యూ సే ఇట్స్ నాట్ ఎనఫ్.
1: దీనిలో ఉన్నటువంటి అంతరార్థం ఏమిటి అన్నాడు.
0: వాట్ డు యూ మీన్ బై దాట్?
1: వేషానికి తగినటువంటి భాషను ఉపయోగించుకోకుండా పోతే నా సంస్కారంకే నాశనం అవుతుంది అన్నాడు.
0: ఇన్ఫాక్ట్ ఇఫ్ ఐ డోంట్ స్పీక్ ఇన్ ద వే అప్రోప్రియేట్ టు ద డ్రెస్ ఐ వేర్ ఆల్ ద మై రోల్ యాక్టింగ్.
1: ఈనాడు విద్యా థియేటర్స్ లో ఉన్నారు.
0: సో యూఆర్ ఆల్ ఇన్ ద రోల్ ఆఫ్
1: విద్యార్థికి తగినటువంటి గుణములు మనం ప్రకటించాలి.
0: యూ షుడ్ హ్యావ్ క్వాలిటీస్ ఆఫ్ ఎ స్టూడెంట్.
1: విద్యార్థికి తగినటువంటి గౌరవాన్ని మనం సంపాదించాలి.
0: యూ షుడ్ హ్యావ్ ద రెస్పెక్ట్ ఆఫ్ ఎ
1: స్టూడెంట్. విద్యార్థి వేషానికి తగినటువంటి ప్రవర్తన మనలో ఉండాలి.
0: యూ షుడ్ హ్యావ్ ది కండక్ట్ ఆఫ్ ఎ ట్రూ స్టూడెంట్.
1: విద్యార్థి పోతున్నాడంటే వినయ విధేయతను మనం ప్రకటించాలి.
0: ఎ స్టూడెంట్ షుడ్ బి of humility.
1: విద్యకు వినయమే రక్షణ.
0: అండ్ ది హ్యూమిలిటీ ఇస్ ద హాల్ మార్క్ ఆఫ్ ద స్టూడెంట్ లైఫ్.
1: కనుక నీ విద్యార్థులందరూ కూడాను కేవలము
0: ఆల్ స్టూడెంట్స్
1: వినయ విధేయతలతో గౌరవ మర్యాదలతో సత్యవాద పరిపాలనతో ధర్మాన్ని ఆచరిస్తూ పోవాలి.
0: దేర్ఫోర్ స్టూడెంట్స్ షుడ్ హ్యావ్ దిస్ కైండ్ ఆఫ్ హ్యూమిలిటీ, రెవరెన్స్ అండ్ రెస్పెక్ట్, ఫాలో ట్రూత్ అండ్ ధర్మ.
1: సద్గుణంగుడు,
0: వర్చ్యూస్,
1: సద్బుద్ధి,
0: గుడ్ మైండ్,
1: సత్యనిరతి,
0: ట్రూత్,
1: భక్తి,
0: డివోషన్,
1: క్రమశిక్ష,
0: డిసిప్లిన్,
1: కర్తవ్య పాలన,
0: డ్యూటీ,
1: నేర్పునదే విద్య.
0: That these qualities are given by education.
1: విద్యార్థి నేర్వవలయు.
0: The student has to cultivate and learn.
1: కనుక విద్యార్థికి తగినటువంటి వేషానికి తగినటువంటి ప్రవర్తన ఉండకపోతే ఆ వేషములకి అవమానం అయిపోతుంది.
0: If your behavior is not in accordance with the dress you put on, you lose your value.
1: ప్రేమ స్వరూపులారా,
0: embodiments of love.
1: మీరందరూ ఎందుకు అతి గౌరవాన్ని సంపాదిస్తున్నారు నాకు తెలుసు.
0: In fact, Bhagwan is aware that you are highly respected.
1: కానీ సహజంగా నేను చెప్పవలసింది చెప్తున్నాను.
0: But Bhagwan wants to tell you in his own way.
1: కానీ మరొక తూరి హెచ్చరించడం ఏంటంటే విద్యా వేషములకు తగినటువంటి ప్రవర్తన మనలో ఉండాలి.
0: బట్ భగవాన్ కాషన్స్ యు దట్ యువర్ కండక్ట్ షుడ్ బి ఇన్ అకార్డింగ్ టు డ్రెస్.
1: చూపులు చాలా ప్రధానమైనటువంటివి.
0: లుక్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్.
1: చూపులు దేన్ని చూడాలో అలాన్ని మాత్రమే చూడాలి.
0: యు షుడ్ సీ దట్ వాట్ యువర్ సపోజ్.
1: విద్యార్థి దశ లోపల బజార్ లో పోయేటువంటి వారిని అందరినీ చూడకూడదు.
0: యాజ్ ఎ స్టూడెంట్ యు ఆర్ నాట్ సపోజ్ టు లుక్ ఎవ్రీబడి ఆన్ ది స్ట్రీట్.
1: అప్పుడు అట్లా చూసినప్పుడు అది ఒక కాకి దృష్టిగా రూపొందుతుంది.
0: అండ్ దెన్ ద లుక్ సచ్ లుక్స్ వాచింగ్ ఎవ్రీబడి ఆన్ ద స్ట్రీట్ అమౌంట్స్ ద లుక్ ఆఫ్ ఎ క్రో.
1: ఎందుకు తెలుసో అన్ని చూసే కందులక.
0: యు నో వై ఐస్ ఆర్ గిఫ్టెడ్ టు వాచ్ ఎవ్రీథింగ్?
1: కాదు కాదు కాదు కాదు.
0: నో,
1: విద్యార్థి దశలో దేనిని చూడాలో దాన్ని చూడాలి.
0: యాజ్ ఎ స్టూడెంట్ యు ఆర్ సపోజ్ టు సీ దట్ వాట్ యు ఆర్.
1: గ్రంథాన్ని చూడు.
0: You see the book.
1: దాన్ని చదువు.
0: అండ్ యూ రీడ్.
1: తల్లిదండ్రులు చూడు.
0: యూ సీ యువర్
1: పేరెంట్స్. మిత్రులు చూడు.
0: అండ్ ఫ్రెండ్స్.
1: అంతేకాని మిగతా వారిని ఎవరిని చూడరాని వారిని చూడకూడదు.
0: యు ఆర్ నాట్ సపోజ్ టు లుక్ ఎవ్రీబడి, లుక్ ఎట్ ఎవ్రీబడి.
1: ఎవరైనా మన ఏజ్ వాళ్ళే చక్కన పోతుంటారు.
0: And people of our age
1: people kadani varu chudakoddu.
0: And you should not look at them.
1: Satti okkaru kudunu akka tellendru ana tammuluga bhavinchali.
0: We should consider all as our brothers and sisters.
1: Mee vaisulo meerandaru kudunu akka tellenduga bhavinchali
0: sthilanu. At this age you should consider everybody as
1: tammuluga visheshinchali.
0: You consider mothers.
1: Poorke kannu unnaya kadani ishtam ochinattu chudakoddu.
0: Because of eyes you cannot look in any way.
1: Aa vidhanga chusinappudu surya namaskaramlo drishtini kudunu pogottadu.
0: And because of such bad looks you lose your sight.
1: సూర్య నమస్కారం చెప్పారు.
0: యు సెల్యూట్ రెస్పెక్ట్ యువర్ సన్ గాడ్.
1: ఎవరు ఏ విధంగా ఈ పెద్ద చెడ్డ దృష్టిని చూస్తారో వాళ్ళలో నేను కను దృష్టించి వేరైపోతానన్నాడు సూర్యుడు.
0: అండ్ సన్ సెడ్ ఐ విల్ విత్డ్రా ద సైట్ ఆర్ విజన్ ఫ్రమ్ దట్ పర్సన్ హూ హాస్ బ్యాడ్ లుక్స్.
1: కనుక ఎవరినంటే వారిని చూడకూడదు.
0: సో యూ కెనాట్ లుక్.
1: దారిలో నడుస్తున్నావు, దారిని చూసుకుంటూ నువ్వు పో.
0: యాజ్ యు పాస్ బై వాచ్ ఫుల్ ఆఫ్ ద రోడ్.
1: నీకు క్షేమమే అవుతుంది, గుణములు మంచిగా పెరుగుతాయి.
0: యూ విల్ బి సేఫ్ విత్ యువర్ వాచ్ ఎవ్రీ స్టెప్.
1: నువ్వు రోడ్ లో నడుచుకుంటూ లేకపోతే రోడ్ లో సైకిల్ పైన పోతూ ఈ యొక్క పిక్చర్ ఆ యొక్క పిక్చర్ ఈ మనిషిని ఆ మనిషిని చూసుకుంటూ పోతే ఎవరికి యాక్సిడెంట్ జరిగేది?
0: As you pass by or riding on a cycle, if you watch all wall posters around, who is put to danger?
1: కనుక నీవు దారి పైన దృష్టి వదలి ఇంకొకరి పైన దృష్టి పెట్టి నీకే యాక్సిడెంట్ జరుగుతుంది.
0: In fact, if you are not mindful of the route and the road carried by the other scenario, concentrate on the road, the path.
1: ఆ విధమైనటువంటి దీంట్లో మనం అభివృద్ధి పరచుకోవాలి, దృష్టిని కంట్రోల్ చేసుకోవాలి.
0: కంట్రోల్ యువర్ లుక్స్.
1: బుద్ధుడు కూడా మొట్టమొట్ట సమ్యక్ దృష్టి అని పెట్టాడు.
0: వీ షుడ్ హ్యావ్ గుడ్ లుక్స్ అకార్డింగ్ టు బుద్ధ.
1: సమ్యక్ దృష్టి, మంచి దృష్టిని మనం అభివృద్ధి పరచుకోవాలి.
0: వీ షుడ్ డెవలప్ సచ్ గుడ్ లుక్స్.
1: పిచ్చి దృష్టిని మనం అభివృద్ధి పరచుకుంటే మనం పిచ్చివారం అయిపోతాం.
0: అండ్ ఇఫ్ వీ హ్యావ్ బ్యాడ్ లుక్స్ వీ టర్న్ మ్యాడ్.
1: ఒకానొక సమయం లోపల
0: ఎట్ వన్ టైమ్
1: అరిస్టాటిల్ అనేటువంటి వాడు నడుస్తూ వచ్చాడు.
0: అరిస్టాటిల్ వాస్ ప్రొసీడింగ్.
1: వారి యొక్క గురువు కూడాను ఈ యొక్క మార్గంలోనే పిల్లల్ని బోధిస్తూ వచ్చారు.
0: అండ్ హిస్ ప్రిసెప్టర్ ఆల్సో వాస్ టీచింగ్ అలాంగ్ సైడ్.
1: అరిస్టాటిల్ యొక్క గురువు ప్లేటో.
0: ప్లేటో వాస్ ద టీచర్ ఆఫ్ అరిస్టాటిల్.
1: తాను కూడాను ఇవే అనుసరించి వచ్చాడు.
0: హి వాస్ ఆల్సో ప్రొసీడింగ్ ఇన్ ద సేమ్ వే.
1: ఆయన చెప్పాడు,
0: హి సెడ్,
1: సత్యం మన యొక్క దృష్టి.
0: ట్రూత్ ఇస్ అవర్ విజన్.
1: మంచితనము, గుడ్నెస్ మన యొక్క దృష్టి.
0: గుడ్నెస్ ఇస్ అవర్ విజన్.
1: బ్యూటీ మన యొక్క దృష్టి.
0: బ్యూటీ ఇస్ అవర్ సైన్.
1: ఏది బ్యూటీ?
0: వాట్ ఇస్ బ్యూటీ?
1: టీచర్.
0: నేచర్ ఇస్ ది బెస్ట్ టీచర్.
1: అదే మన యొక్క బ్యూటీ.
0: దాట్ ఈస్ ది బ్యూటీ.
1: సత్యం శివం సుందరం అన్నారు.
0: దిస్ ఇస్ వాట్ ఈస్ కాల్డ్ సత్యం శివం సుందరం. ట్రూత్, గుడ్నెస్ అండ్ బ్యూటీ.
1: అయ్యేటప్పుడు చెప్పాడు ఆయన గురువు దారి నడుచుకుంటూ పోతున్నాడు.
0: అండ్ దిస్ టీచర్ వాస్ పాసింగ్ బై.
1: ఆయన ఎవరిని చూసేటువంటి వాడు కాదు.
0: హీ నెవర్ లుక్డ్ ఎవ్రీబడి.
1: ఎందుకంటే యువకులకంతా తాను లీడర్ గా ఉన్నాడు.
0: బికాజ్ హీ వాస్ ద లీడర్ ఆఫ్ యూత్.
1: ఆ యువకులకు తగినటువంటి చెప్పినప్పుడు తాను కూడా నడుచుకోవాలి.
0: ఇన్ ఆర్డర్ టు టీచ్ దెమ్ వెల్ హీ హస్ టు ప్రాక్టీస్ ఆన్ హిస్ ఓన్.
1: కింద చూసుకుంటూ పోతున్నాడు.
0: హీ వాస్ జస్ట్ ప్రొసీడింగ్
1: వాక్.
0: ఇట్ వాస్ ఈవినింగ్ వాక్.
1: ఫుట్ పాత్ చేస్తున్నాడు.
0: అండ్ హీ వాస్ వాకింగ్ అలాంగ్ ద ఫుట్ పాత్.
1: అదే ఈవినింగ్ లోపలే ఎవరో ఇంకొక ఆఫీసర్ కూడా ఆ ఫుట్ పాత్ పైన నడుచుకుంటూ వస్తున్నాడు.
0: ఇన్ ద సేమ్ ఈవినింగ్ అనదర్ ఆఫీసర్ ఆల్సో వాస్ పాసింగ్ బై. ఈవినింగ్ వాక్.
1: ఇద్దరు వచ్చారు, కొట్టుకున్నారు, డీ కొట్టారు.
0: బోత్ కేమ్ ఇన్ క్లాష్.
1: తక్షణమే ఇతను చెప్పాడు, హూ ఆర్ యూ అన్నాడు.
0: ఇమీడియట్లీ ఆస్క్ హూ ఆర్ యూ.
1: అయ్యా, నేను దానికోసమనే ప్రయత్నం చేస్తున్నా, నేనెవరో చెప్పమని దయచేసి చెప్పండి అని పాదాల పైన పడ్డాడు.
0: ఇన్ రిప్లై టు దిస్ క్వశ్చన్ హూ ఆర్ యూ, ద గురు సెడ్, ఇన్ ఫ్యాక్ట్ ఐ మీన్ సర్చ్
1: నేనెవరు అని చింతిస్తున్నాను.
0: ఐ హావ్ బీన్ థింకింగ్ దిస్.
1: దయచేసి చెప్పండి అని చెప్పి అన్నాడు.
0: ఐ వాంట్ యూ టు లెట్ మీ నో హూ ఐ యామ్.
1: అతనే సోక్రటీస్.
0: అండ్ హీ ఈజ్ సోక్రటీస్.
1: ఈ సోక్రటీస్ అనేటువంటి వాడు యువకులందరినీ చేర్చుకుని చక్కని బోధన సల్పుతూ వచ్చేటువంటి వాడు.
0: సోక్రటీస్ వాస్ టీచింగ్ యూత్ అరౌండ్ హిమ్.
1: చెడ్డ చూపు చూచేటువంటి వాడు కాదు.
0: నెవర్ హావ్ బ్యాడ్ లుక్.
1: చెడ్డ విషయాలు వినేటువంటిది కాదు.
0: హి నెవర్ లిసన్ టు బ్యాడ్ థింగ్స్.
1: ఏమిది లౌడ్ స్పీకరా? ఇష్టమొచ్చినట్టు వినటానికి వినకూడదు. ఏది వినాలో వాటి వినాలి.
0: హియర్ ఇస్ నాట్ లైక్ ఎ లౌడ్ స్పీకర్. యు ఆర్ నాట్ సపోజ్ టు హియర్ వాట్ యు
1: షుడ్ వినకూడదు.
0: యు షుడ్ నాట్ హియర్ ఎవ్రీథింగ్.
1: తల్చాలి, ఏది తల్చాలో దాన్ని తల్చాలి.
0: యు షుడ్ థింక్ ఇన్ ద రైట్ డైరెక్షన్.
1: ఎక్కడ ఏమిటి తల్చాలో తల్చాలి.
0: వాట్ వేర్ ఇస్ టు బి థాట్ దట్ యు షుడ్ థింక్.
1: అనవసరంగా రాత్రింతకుడు చింతన చేసుకుంటూ కూర్చోకూడదు.
0: యు షుడ్ నాట్ గో ఆన్ థింకింగ్ త్రూ అవుట్ నైట్.
1: ఆ విధంగా చింతన చేసినటువంటి కౌరవులకే వంశమంత నాశనం అయిపోయింది.
0: బికాస్ కౌరవ ఎంటర్టైన్ బ్యాడ్ థింకింగ్
1: దురాలోచన చేత పాండవుల యొక్క నాశనాని కోసమని దుశ్చింతన జరుపుతూ వచ్చేవారు.
0: బికాస్ కౌరవస్ వర్ ఆల్వేస్ ఎంటర్టైనింగ్, మెనోవరింగ్, మానిపులేటింగ్.
1: అభివృద్ధి పరచుకోవడం చేత కౌరవులకే ముప్పు కలిగింది.
0: యాజ్ పాండవస్ ఆన్ ద అదర్ హ్యాండ్ ఇంప్రూవ్ దేర్ గుడ్ క్వాలిటీస్ అండ్ వర్చ్యూస్, దే వర్ హైలీ రిప్యూటెడ్ అట్ ది ఎండ్.
1: చెడ్డ చూపు
0: చెడ్డ వినికిడి చెడ్డ తలపులు మానవుడి యందు ఉండకూడదు. సో బ్యాడ్ లుక్స్, బ్యాడ్ హియరింగ్ అండ్ బ్యాడ్ థాట్స్ నో వన్ షుడ్ హావ్.
1: చెడ్డ మాటలు కూడా ఉండకూడదు.
0: అండ్ యు షుడ్ నాట్ యూస్ బ్యాడ్ వర్డ్.
1: మనసుకు ఆనందపరిచేటువంటి మాట ఇవ్వాలి.
0: యువర్ వర్డ్స్ షుడ్ మేక్ యువర్
1: యు కెనాట్ ఆల్వేస్ ఒబ్లైజ్ బట్ యు కెన్ స్పీక్ ఆల్వేస్ ఒబ్లైజింగ్లీ.
0: యు కెనాట్ ఆల్వేస్ ఒబ్లైజ్, యు కెన్ స్పీక్ ఆల్వేస్
1: ఒబ్లైజింగ్లీ. చక్కని గుణాలు,
0: దీస్ ఆర్ గుడ్ క్వాలిటీస్.
1: విద్యార్థికి ఈ గుణములే అలంకారములు.
0: అండ్ దిస్ ఈస్ యువర్ రియల్ జ్యువెల్ డెకరేషన్. స్టూడెంట్స్ బాయ్స్ అండ్ గర్ల్స్,
1: ఈ వయసు లోపల మీరు సంపాదించుకోవాల్సినటువంటి గుణములు ఎంతైనా మీరు సంపాదించుకోవాలి.
0: దేర్ ఆర్ మెనీ వర్చ్యూస్, గుడ్ క్వాలిటీస్ యూ కెన్ కల్టివేట్.
1: భవిష్యత్తులో వీటంతా కూడా వినియోగ పెట్టుకుని పోవాలి.
0: అండ్ యూ కెన్ మేక్ యూస్ ఆఫ్ దీస్ క్వాలిటీస్ దట్ యూ కల్టివేట్ నౌ ఇన్ ఫ్యూచర్.
1: ఈ నాడు మనం సంపాదించుకుంటే కదా రేపటి దీన్ని వినియోగం చేసుకోవడానికి వీలవుతుంది.
0: ఇఫ్ యూ కల్టివేట్ దోస్ థింగ్స్ రైట్ నౌ, యూ కెన్ యూస్ ఆఫ్ దెమ్ లేటర్.
1: సంపాదన లేకపోతే దేన్ని మనం వినియోగం చేస్తాం?
0: ఇఫ్ యూ డోంట్ కల్టివేట్ వాట్ యూ ఆర్ గోయింగ్ టు డూ ఇన్ ఫ్యూచర్.
1: సద్గుణములు, సద్బుద్ధి, సత్యనిర్తి, సత్యవాకులు మనం అభివృద్ధి పరచుకోవాలి.
0: దేర్ఫోర్ యూ హ్యావ్ టు డెవలప్ ఆల్ ద వర్చ్యూస్, ద డ్యూటీ, డిసిప్లిన్ అండ్ ద డివోషన్, అడియరెన్స్.
1: బుద్ధుడు నిరంతరం కూడా మంచి దృష్టిని కావాలని, సమ్యక్ దృష్టి, సమ్యక్ దృష్టి అనేవాడు.
0: బుద్ధ ఆల్వేస్ రిపీటెడ్లీ సెడ్ గుడ్ లుక్స్ ఆర్ అ ప్రైమ్ ఇంపార్టెంట్.
1: శిష్యులందరూ అటు ఇటు చూడకూడదు.
0: అండ్ హి నెవర్ అలౌడ్ హిస్ డిసైపుల్స్ టు లుక్ హిదర్ అండ్
1: దాని వల్ల మీకు వచ్చిన ఫలితం ఏమిటి?
0: వాట్ ఇస్ దట్ యు గెట్ అవుట్ ఆఫ్ ఇట్?
1: దుర్భావములు అభివృద్ధి అయిపోతాయి.
0: యు డెవలప్ బ్యాడ్ థాట్స్,
1: దుర్భావములు నిన్నే హతం చేస్తాయి.
0: అండ్ బ్యాడ్ థాట్స్ విల్ రూయిన్ యు అల్టిమేట్లీ.
1: చూడకూడదు.
0: సో యు కెనాట్ లుక్ లైక్ దట్.
1: ఈ చూపును అదుపులో పెట్టుకో.
0: కంట్రోల్ యువర్ విజన్
1: అని సమ్యక్ దృష్టి అని
0: బోధిస్తారు. దట్ అమౌంట్స్ టు గుడ్ లుక్స్.
1: విద్యార్థులారా,
0: స్టూడెంట్స్,
1: మీరు ఈ వయసు లోపల
0: అట్ దిస్ ఏజ్
1: చాలా ఎంతో ఘనకీర్తిని సాధించాలి.
0: అండ్ యూ షుడ్ హావ్ వెరీ గుడ్ నేమ్.
1: భారతదేశములకు మీరు నాయకత్వాన్ని వహించాలి.
0: యు ఆర్ గోయింగ్ టు బి ది ఫ్యూచర్ లీడర్స్ ఆఫ్ దిస్ కంట్రీ భారత్.
1: నేటి బాలబాలికలే రేపటి పౌరులుగా తయారవుతారు.
0: బాయ్స్ అండ్ గర్ల్స్ ఆఫ్ టుడే ఆర్ ది ఫ్యూచర్ సిటిజన్స్.
1: ఈనాటి యువకులే రేపటి లీడర్స్ గా మారిపోతారు.
0: యూత్ ఆఫ్ టుడే ఆర్ గోయింగ్ టు బి ది లీడర్స్.
1: ఈ విధంగా లీడర్స్ గా వచ్చి దేశాన్ని పవిత్రం గావించాలి.
0: అండ్ ఫ్యూచర్ లీడర్స్ షుడ్ మేక్ దిస్ కంట్రీ సీక్రెట్.
1: లీడర్ ఎంత ఉంటుంటారో దానికి తగినట్టుగా ఉంటారు దేశము.
0: అండ్ ఇఫ్ ఫ్యూచర్ డిపెండ్స్ ఆన్ యూ.
1: కనుక మీరు మంచివారైనప్పుడే దేశం కూడా మంచిదవుతుంది.
0: ఇఫ్ యూఆర్ గుడ్, ద కంట్రీ ఇస్ బౌండ్ టు బి.
1: పవిత్రమైన భారతదేశాన్ని, త్యాగ భూమి అయిన భారతదేశాన్ని, కర్మభూమి అయిన భారతదేశాన్ని, పుణ్యభూమి అయిన భారతదేశాన్ని మీరు పుణ్యపురుషులుగా జీవించి దాన్ని పుణ్యాన్ని అభివృద్ధి పరచుకోవాలి.
0: దేర్ఫోర్ భారత్ బీయింగ్ ద ల్యాండ్ ఆఫ్ సాక్రిఫైస్, ల్యాండ్ ఆఫ్ యాక్షన్, ద ల్యాండ్ ఆఫ్ మెరిట్, ఇట్ హ్యాస్ టు బి అప్హెల్డ్ బై యూ పీపుల్.
1: అందునిమిత్తమే మీ దేహాన్ని కాపాడుకోవాలి.
0: ఫర్ దట్ పర్పస్ యు హావ్ టు మెయింటైన్ యువర్ బాడీ.
1: కనుక దేహం అనేటువంటిది పోతే మనం రాదు తిరిగి.
0: వెన్ వన్స్ ది బాడీ ఇస్ లాస్ట్
1: దేని పోయినా మనం సాధించవచ్చు, కానీ దేహం పోతే తిరిగి మనం
0: సాధించలేము. యు కెన్ రీగెయిన్ ఎనీథింగ్ ఇఫ్ ఎనీథింగ్ ఇస్ లాస్ట్ బట్ నాట్ ద బాడీ.
1: కనుక లక్ష్యాన్ని సాధించేంత వరకు నీ ప్రయాణం సాగించు.
0: To achieve the goal, until you reach the destination, proceed, go ahead.
1: అది మీ లక్ష్యంగా తీసుకోవాలి.
0: అది
1: మీ ప్రతిజ్ఞగా పట్టాలి.
0: కీప్ ఇట్ యాజ్ ది చీఫ్ ఎయిమ్.
1: పట్టిన పట్టేదో పట్టనే పట్టు తిని పట్టుని గెడుదా అట్నే ఉండు.
0: You have determined somewhere other. Hold on until you are successful.
1: కోరు దేనియో కోరనే కోర్తి కోకి చెల్లుడు దాకా పోవకుండు.
0: Having desired anyway, do not return until the desire is fulfilled.
1: అడిగిన దేనియో అడగనే అడిగి తిని అడిగిన దాకా విడవకుండు.
0: Having asked, never give up until it is given.
1: తలచిన దేనియో తలచనే తలచితే తలపు తీరు దాకా పోవకుండు.
0: Having thought somewhere other until the thought is reality, do not
1: కోరుపడలేక మీరైన భూవలియు వడం తెలియక తామైన అడుగవలయు.
0: Out of disgust, God should bless you, or you should faint in the
1: way. కోరుకడలేక తానైనప్పుడు వస్తాడు. వడం తెలియక మీరైనా అడగాలి.
0: Out of disgust, he might come for the home, or
1: you may drop out.
0: But if you return without the fulfillment, it is not the quality of a student.
1: Because vidyarthi dikshane kaadidi.
0: It is not the determination
1: of a student. You should achieve
0: that. Adiye
1: vidyarthi diksha.
0: Then that is the determination of a student.
1: Prema swaroopulara.
0: Embodiments of love.
1: Peddalu cheppinavi, mee vidyarthulu palikinavi, టీచర్స్ మీకు బోధించినవి అన్నింటినీ హృదయంలో భద్రం చేసుకుని క్రమక్రమేణా భవిష్యత్తులో అప్పుడప్పుడు దీన్ని ఉపయోగపెట్టుకుంటూ మీరు సార్థకాన్ని ఆదర్శంగా చేపించూ సాధించాలని నేను ఆశిస్తూ ఆశీర్వదిస్తూ నా ప్రసంగాన్ని విరమిస్తున్నాను.
0: భగవాన్ వాంట్స్ ఆల్ స్టూడెంట్స్ టు ట్రెజర్ ఆల్ దోస్ థింగ్స్ టాక్ టు యూ, ఆల్ దోస్ థింగ్స్ స్పోకెన్ టు యూ బై ఎల్డర్స్, బై స్టూడెంట్స్. And all those ideals be treasured so that you would practice in future and be well ideal citizens. So saying, Bhagwan brings his divine discourse to a close.

0: సత్యమిదియని నమ్మకుడీ సంబరమున విశ్రమించక నాతోడ వెడలి రండు. విశ్రమించక నాతోడ వెడలి రండు. సత్యమిది అని తెలుపుదు సంతసముగా, సత్యమిది అని తెలుపుదు సత్యమిది అని తెలుపుదు సంబరముగా.
1: Seeing this ephemeral apparent world, never think that it is permanent and true. Do not sleep, don't be in slumber. Follow me, walk with me. I'll show you the path of truth in all happiness and joy.
0: Vidyarthulara,
1: students,
0: Bharatiya charitrayam పవిత్రము అంతై కూడను సంస్కృతిపై ఆధారపడి ఉంటున్నది.
1: ద హిస్టరీ అండ్ ద సీక్రెట్నెస్ ఆఫ్ భారత్ దే ఆల్ డిపెండ్ ఆన్ ది కల్చర్.
0: వేదశాస్త్రీ ఇతిహాస పురాణ ప్రమాణములన్నీ కూడను ఈ సంస్కృతిపైననే ఆధారపడి ఉన్నది.
1: ఆల్ ది సీక్రెట్ టెక్స్ట్ ఆఫ్ దిస్ ల్యాండ్ ది వేదాస్ the itihasas and other all shastras,
0: bharatiya samskruti samskrutam pai aadharapadi unnadi.
1: Samskruti, the culture, is based on samskruta, the Sanskrit.
0: Prachina kalamu nundi prati palleyandu kudanu samskrutamune vaadukunetuvanti vaaru.
1: In ancient times in Bharat, in every village, Sanskrit was the spoken language.
0: ప్రతి మానవుడు కూడాను ఒకరినొకరు క్షేమ సమాచారంలో ప్రశ్నించే సమయం నందు కూడాను సంస్కృత భాషనే ఉచ్చరించేవారు.
1: దే యూజ్డ్ సంస్కృత్ ఇన్ ద రెగ్యులర్ కన్వర్సేషన్స్.
0: వీధి నాటకములందు కూడాను సంస్కృత పదములే ఉపయోగించేటువంటి వారు.
1: దే మేడ్ యూజ్ ఆఫ్ సంస్కృత్ అండ్ సంస్కృత్ వర్డ్స్ ఇన్ ఆల్ దేర్ డ్రామాస్.
0: అర్థము తెలియకపోయినప్పటికీ ఆ సంస్కృత పదములు ఎందు ఉండేటువంటి యొక్క మాధుర్యము ఇట్టిది అట్టిది అని ఎవరినూ వర్ణించలేకపోయారు.
1: దో ద మీనింగ్ ఆఫ్ ఎవ్రీ సంస్కృత్ వర్డ్ మే నాట్ బీ నోన్ బట్ ద స్వీట్నెస్ యాజ్ వీ హియర్ ఇట్ ఇట్స్
0: ద్రౌపది వస్త్రాపహరణమని వీధి నాటకం ఆడుతున్న సమయం లోపల ఒక జవాను అక్కడ ఉండేటువంటి వాడు సూతుడు అని అతనికి పేరు.
1: As a play was staged, there is one associate standing there. ఈ
0: వేషము ఆ స్టేజ్కి వచ్చినప్పటికీ ఎవరండి మీరు, ఎక్కడ నుంచి వచ్చారు, ఎందుకోసం వచ్చారు అని ప్రశ్నించేటువంటి ఒక పని ఆ సూతకుంది.
1: The first one present there, the sutaka, asks any actor that gets onto the dais the details, who he is and the role he plays.
0: మొట్టమొదట ధర్మరాజు ఆ స్టేజ్ లో ప్రవేశించాడు.
1: ఫస్ట్ ధర్మరాజు స్టెప్ డౌన్.
0: సూతుడు ప్రశ్నించాడు.
1: సూతుడు ఆస్క్డ్
0: ఎవరండి మీరు,
1: హూ ఆర్ యూ,
0: ఎందుకు వచ్చారు,
1: వై హావ్ యూ కమ్,
0: ఎక్కడి నుంచి వచ్చారు,
1: వే డు యూ కమ్ ఫ్రమ్
0: అని అడిగేటప్పటికీ,
1: వెన్ యూ ఆస్క్ దీస్ క్వశ్చన్స్,
0: అధభ్ర శుభ్ర సారదభ్ర విభ్రమ భ్రమణ విభ్రాజమాన ధ్వజపటాంచిత సింధురద్వార సంబద మదగంధ కంటరం పెట్టిన ధర్మరాజని ఎరుంగవ సూత సూతకుల నేత అని జవాబిచ్చాడు. అధభ్ర శుభ్ర సారదభ్ర విభ్రమ భ్రమణ ధర్మరాజుకు ఇన్ని విధములైనటువంటి టైటిల్స్ అంతా ఉన్నాయి.
1: ధర్మజ హ్యాస్ సో మెనీ టైటిల్స్.
0: అధభ్ర శుభ్ర విభ్ర అధభ్ర శుభ్ర సారదభ్ర విభ్రమ భ్రమణ విభ్రాజమాన ధ్వజపటాంచిత సింధురద్వార సమ్మదమదగంధ కందరం పెత్తిన ధర్మరాజుని ఎరుంగవ సూత సూతకుల నేత. నా ఎట్టి పరిస్థితిని ఎందైనా కూడా త్రికాలములు ఎందు కూడాను ఎట్టి బాధలు ఎందైనా ఎట్టి కష్టములు ఎందైనా ఎట్టి దుఃఖములు ఎందైనా నేను సత్యమునే పలికేటువంటి వాడను. నా పేరు ధర్మజుడు.
1: అండర్ ఎనీ సర్కమ్స్టెన్సెస్ ఎట్ ఆల్ టైమ్స్ ఆఫ్ ట్రబుల్స్ అండ్ ట్రిబులేషన్స్ ఐ ఆల్వేస్ హోల్డ్ ఆన్ టు ట్రూత్. మై నేమ్ ఇస్ ధర్మజ.
0: ధర్మము మొట్టమొదట స్టేజ్కి ప్రవేశించింది.
1: దేర్ఫోర్ ఇట్ ఈస్ ధర్మ దట్ హెస్ స్టెప్డ్ ఆన్ టు ది స్టేజ్ ఫస్ట్ టైం.
0: ప్రపంచమే ఒక వేదిక.
1: ద హోల్ వరల్డ్ ఈజ్ అ స్టేజ్.
0: మాయనే ఇక్కడ సూతుడు. మాయనే సూతుడు.
1: అండ్ దిస్ మాయా ఇల్యూషన్ ఈజ్ సూతుడు.
0: ఆ వచ్చినటువంటి వ్యక్తిని ప్రశ్నిస్తుంది.
1: అండ్ దిస్ మాయా ఇల్యూషన్ క్వశ్చన్స్.
0: కనుకనే ఆ ధర్మం అనేటువంటిది ఇన్ని విధమైనటువంటి యొక్క శక్తులతో ఇన్ని విధమైనటువంటి యొక్క బహుమతులతో జగద్వ్యాప్తిని గావించి ప్రతి వ్యక్తి యందు కూడాను ధర్మము ప్రవేశించి అధర్మమును నిర్మూలం గావించి సత్యమార్గములో ప్రజలను నడిపించేటువంటి యొక్క స్వరూపమే ఈ ధర్మం యొక్క స్వరూపం.
1: దేర్ఫోర్ ఇట్ ఈస్ ధర్మ దట్ స్టెప్స్ ఆన్ టు ద డయస్ ప్లేయింగ్ ద ఫస్ట్ రోల్ షోయింగ్ ఇట్స్ పవర్ అండ్ కెపాసిటీస్ సో దట్ మ్యాన్ మే ట్రెడ్ అలాంగ్ ద పాత్ ఆఫ్ ధర్మ అండ్ ట్రూత్.
0: అట్టి ధర్మము ప్రాచీనమైన యొక్క వేద ప్రశ్నమును సత్యం వద ధర్మం చెర అని ప్రత్యేకంగా ప్రబోధిస్తూ వచ్చింది.
1: Therefore, it was taught specially in those times that one should speak truth and follow dharma.
0: నాయనా, ఈ జగత్తునందు ఏమైనా నీవు మర్చవచ్చును కాని ఏమైనా నీవు వదలవచ్చును కాని సత్యమును ధర్మమును వదలవద్దు. సత్యమును పలుకు, ధర్మమును ఆచరించు.
1: You may forget anything in this world. You may drop anything in this world. But hold on to truth. Follow the path of dharma.
0: ఈ వేదమైనటువంటి యొక్క పలుకులు ఎంతమంది నడుచుకుంటున్నారు? ఎంతమంది దీన్ని పాటిస్తున్నారు?
1: How many follow this path? How many observe these principles?
0: ఈ సత్యము ధర్మము మనసు నుంచి వచ్చేటువంటివి కాదు.
1: సత్య అండ్ ధర్మ ఆర్ నాట్ ది ప్రొడక్ట్స్ ఆఫ్ ద మైండ్.
0: హృదయ బుద్ధి యొక్క కంపాషన్ కరుణ చేతనే ఇవి ఆవిర్భవించేటువంటివి.
1: సత్య అండ్ ధర్మ దే ఆర్ బోర్న్ బికాస్ ఆఫ్ ద కైండ్నెస్ ఆఫ్ బుద్ధి ఆర్ ఇంటెలెక్ట్.
0: కర్మముల చేత వర్ధిల్లేటువంటివి కాదు.
1: దే కెనాట్ బి ఫాస్టర్డ్ బై యాక్షన్.
0: కనుక ఇవి హృదయం నుండి ఆవిర్భవించాలి.
1: దేర్ఫోర్ దే మస్ట్ అరైజ్ ఫ్రమ్ వన్స్ ఓన్ హార్ట్.
0: మధ్య మార్గంలో ప్రకృతి యొక్క భావమును పురస్కరించుకుని అభ్యాసములు చేసుకునేటువంటివి కాదు.
1: యు కెనాట్ గెట్ దెమ్ బై ప్రాక్టీసింగ్ ఇన్ దిస్ వరల్డ్ ఇన్ ద హాఫ్ వే.
0: దురదృష్టవశాత్తు
1: అన్ఫార్చునేట్లీ
0: ఈనాటి మానవుడు బుద్ధిని విస్మరించుతున్నాడు.
1: Man has forgotten his intellect.
0: హృదయాన్ని మర్చిపోతున్నాడు.
1: Has forgotten his heart.
0: మనసునే లక్ష్యం నందుంచుకుంటున్నాడు.
1: He centers his
0: మనసును అనుసరించడానికి ప్రయత్నిస్తున్నాడు.
1: He wants to follow his mind.
0: మనసును ఆధారముగా కొన్న మానవుండు.
1: The man who goes by his mind.
0: పశువు కంటెను హీనమై పతనమగును.
1: He will ruin himself much worse than an animal.
0: బుద్ధి నాధారముగొన్న బుధజనుండు.
1: An intelligent one who follows the intellect.
0: పశుపతిగా మారునని పల్కే పర్తివిభుడు.
1: The Lord of Parthi says, the one intelligent person who follows the intellect will transform into
0: నని పల్కే పర్తి విభుడు.
1: The Lord of Parthi says that an intelligent one who follows the intellect would be Pashupati or divine.
0: మానవుండు. ఈనాడు ప్రతి మానవుడు కూడాను ఒక సంకల్పం ప్రారంభమైన తక్షణమే యాక్షన్.
1: Today what happens is everyone as thought starts there, he resorts to action.
0: అది మనసు యొక్క లక్షణము.
1: That is the quality of the mind.
0: దీనిని లక్షణం అని చెప్పకూడదు, అవలక్షణం.
1: You cannot call it quality, it is weakness.
0: Thoughts vachina tachaname action lo pravesha pettakoodu.
1: You should not resort to action the moment thought arises.
0: Tachaname adi buddhiki andinchali.
1: You should pass it on to intellect.
0: Akkada buddhi nirnaya shakti chestundi.
1: Their intellect discriminates.
0: Nityanitya vishaya parishilana salputundi.
1: It examines what is transient and permanent.
0: Is it right or wrong?
1: It discriminates between is it right or wrong, good or bad.
0: Aa vicharana cheyatam chetane మానవుడు సక్రమమైన మార్గంలో ప్రవేశిస్తాడు.
1: As he exercises this discrimination, he treads along the right path.
0: సమస్త పంచభూతములకును నిలయము ఆకాశం.
1: For all the five elements, the central space, the central one is sky.
0: ఆకాశమునగా శబ్దమునకు నిలయము.
1: Means it is the center for all the sound.
0: ఈ శబ్దం ఎక్కడ నుంచి వచ్చింది?
1: Where from does it come?
0: శబ్ద బ్రహ్మమై,
1: ద సౌండ్
0: చరాచరమై,
1: ద మొబైల్ అండ్ ఇమొబైల్
0: జ్యోతిర్మయి, వాంగ్మయి,
1: ద లైట్ స్పీచ్
0: నిత్యానందమయి,
1: ఎటర్నల్ బ్లెస్
0: పరాత్పరమయి,
1: డివైన్
0: మాయామయి, శ్రీమయి
1: ఇల్యూషన్, ద వెల్.
0: ఇవన్నీ కూడాను శబ్దం నుండి ప్రారంభమైనటువంటివి.
1: దే ఆల్ కమ్ అవుట్ ఆఫ్ దిస్ సౌండ్.
0: ఈ శబ్దం ఎక్కడ నుంచి?
1: శబ్ద
0: బ్రహ్మమై, బ్రహ్మము నుంచి శబ్దం ప్రారంభమైంది.
1: ది సౌండ్ కేమ్ ఫ్రమ్ బ్రహ్మం.
0: ఈ శబ్దం నుండి ఆత్మ ప్రారంభమైంది.
1: దెన్ దేర్ కమ్స్ ది ఆత్మ, ది స్పిరిట్.
0: ఆత్మ నుండి మనసు పుట్టింది.
1: మైండ్ ఇస్ బాండ్ టు దిస్ ఆత్మ.
0: మైండ్ నుండి వాక్ పుట్టింది.
1: అండ్ ఇట్ ఈస్ ద వర్డ్ ఆర్ ద స్పీచ్ దట్స్ బోర్న్.
0: వాక్ తర్వాతనే యాక్షన్ జరిగింది.
1: అండ్ దేర్ ఆఫ్టర్ యాక్షన్.
0: కనుకనే ఆత్మకు మొదటి పుత్రుడు మైండ్.
1: దేర్ ఫోర్ మైండ్ ఈస్ ది ఫస్ట్ సన్ ఆఫ్ ఆత్మ, ది స్పిరిట్.
0: మైండ్ పుత్రుడే వాక్.
1: అండ్ దిస్ వర్డ్ ఆర్ ద టాక్
0: ఈ వాక్ ఆత్మకు గ్రాండ్ సన్.
1: Therefore, the speech faculty is the grandson of this Atma.
0: ఈ వాక్కునకు క్రియా great grandson.
1: And therefore, the action క్రియ is great grandson.
0: కనుక మన క్రియ, మన వాక్కు, మన మనసు, మన ఆత్మ ఒక్క ఫ్యామిలీ.
1: And therefore, the action and the speech faculty, mind and the spirit belong to the same family.
0: మైండ్ అనేటువంటి దానికి కేవలము అనేక విధమైనటువంటి యొక్క ఉపమానములు చెప్తుంటారు, కానీ చాలా పొరపాటు.
1: They compare the mind in varied ways, but it's a mistake.
0: Atma yokka swabhavamune akkada undali.
1: The mind should have the same traits of that of Atma.
0: Atmanam putranamam si.
1: It is Atma that takes the form.
0: Atmane tana kumarunu swarupamlo udbhavistunnadu jagatthundu.
1: It is Atma that takes the form of his own
0: Tandri
1: son.
0: Tandriye kumarunu swarupamlo udbhavistunnadu.
1: It is the father who takes the form of his own son.
0: Kabatti Atmaku direct ga vachinatvanti kumarudu manasu.
1: Therefore, the mind is the first son of Atma.
0: కనుక మైండ్ ను ఇంత నీచంగా మనం ఉపయోగించరాదు.
1: సో వీ షుడ్ నెవర్ మేక్ అవర్ మైండ్ బ్యాడ్.
0: ఇష్టం వచ్చినట్టుగా దానిని ప్రవేశపెట్టరాదు.
1: వీ షుడ్ నాట్ అలవ్ ఇట్ టు వేవర్.
0: దృశ్యములంతా చూస్తుంది.
1: ఇట్ వాచెస్ ద సినారియో.
0: శబ్దములంతా వింటుంది.
1: ఇట్ లిసన్స్ టు ఆల్.
0: కానీ దానికి ఒక స్వరూపం లేదు.
1: బట్ ఇట్ హెస్ నో ఫార్మ్ యాజ్ సచ్.
0: ఫార్మ్ లేదు కానీ సర్వకర్మను మనసే ఆచరింపజేస్తుంది.
1: Though mind has no form as such, but it's responsible for all actions.
0: అయితే కనిపించే సమస్త దృశ్యములు కూడాను ఉపయోగించవలసినటువంటివే కదా, దీనిని త్యజించవలసింది కాదని మీరు భ్రమించవచ్చు.
1: You may be having a feeling that all the objects that you see with the physical eye must be made use of.
0: You cannot sacrifice them. మూడు స్థానములు ఉంటున్నవి.
1: బట్ దేర్ ఆర్ త్రీ పొజిషన్.
0: జాగ్రత్త స్వప్న సుషుప్తులు,
1: ద వేకింగ్ స్టేట్, ద డ్రీమింగ్ స్టేట్ అండ్ ద డీప్ స్లీప్.
0: విశ్వుడు జాగ్రత్త.
1: ద విశ్వుడు ఇస్ ది వేకింగ్ స్టేట్.
0: ఆ విశ్వుని యొక్క స్వరూపం అనగా అనేక రూపనామములతో కూడినటువంటిది.
1: విశ్వుడు ది వేకింగ్ స్టేట్ ఇస్ ఫుల్ ఆఫ్ నేమ్స్ అండ్ ఫార్మ్స్.
0: ఇంకా ప్రాజ్ఞుడు
1: సెకండ్ స్టేట్
0: నిద్రావస్థ, స్వప్నావస్థ.
1: The second state is prajnudu, the dreaming state.
0: Ee prajnudu anetundi dani kudanu ee vishudu anetundi mind e aneka sankalpam tho rupandipa chestadu.
1: It is the mind, the vishudu, who is responsible for all the thought process.
0: Neeku nidra vachindi.
1: You sleep.
0: Aa nidra lopana neevu Bombay pattanam cheravu.
1: There in your dream you reached Bombay.
0: అక్కడ అన్ని రకమైనటువంటి యొక్క అనుభూతులు నీవు పొందావు.
1: యు హాడ్ వేరీడ్ ఎక్స్‌పీరియన్సెస్.
0: తల్లిదండ్రులను చూచావు.
1: యు సా యువర్ పేరెంట్స్.
0: ఫ్రెండ్స్ ని చూచావు.
1: మెట్ యువర్ ఫ్రెండ్స్.
0: అన్ని విధాలా ఆనందించావు.
1: యు ఆర్ హ్యాపీ.
0: కానీ ఇంత మందిని ఏది సృష్టించింది?
1: What is that created all this?
0: Mind.
1: It is the very mind that created.
0: Ninnu srushtinchindi.
1: It created you also.
0: Ee prayanani srushtinchindi.
1: A travel.
0: Bombay ni srushtinchindi.
1: Bombay.
0: Talidandrulu srushtinchindi.
1: Parents.
0: Mitrulu srushtinchindi.
1: Friends.
0: Samasta bazaarlu kuda srushtinchindi.
1: And the mind created all streets that you walked around.
0: Aithe srushtinchindi maatrame kaani anubhavinchatam ledu.
1: Mind created but it has not experienced.
0: Kalalu chuchina నిత్యను మేడలు కన్నులు విప్పిన లేవు కదా.
1: ఆల్ ద మ్యాన్షన్స్ అండ్ ప్యాలెసెస్ దట్ యు ఫైండ్ దేర్ ఇన్ ద డ్రీమ్ యు డోంట్ ఫైండ్ దెమ్ యాజ్ యు ఓపెన్ యువర్ ఐస్.
0: చూచావు బొంబాయిలో అంతా కూడా మెరీన్ డ్రైవింగ్ కూడా చూచావు.
1: దేర్ యు హావ్ సీన్ ద మెరైన్ డ్రైవ్ దేర్ ఇన్ బాంబే.
0: కానీ తెల్లవారేటప్పటికీ ఏ దృశ్యము లేదు.
1: నెక్స్ట్ మార్నింగ్ యాజ్ యు ఓపెన్ యువర్ ఐ యు డోంట్ ఫైండ్ ఎనీ.
0: శివాజీ పార్క్ లో పోయి నీవు ఆటలంతా చూచావు.
1: You have seen all kinds of sports
0: there. Next
1: morning you get up, you don't find anything. You
0: Kali Temple Road lopala poi Dharma Kshetrani kuda chuchavu.
1: You have seen that Dharma Kshetra, the great center there in Bombay.
0: Kali Tellavaru lechetappudiki Prashanthi Nilayamlone unnavu.
1: The moment you get up next morning, you find yourself in Prashanthi Nilayam.
0: Ee chuchindi evaru?
1: Who saw that?
0: Ee anubhavinchindi evaru?
1: Who experienced?
0: Anubhavimpa chesindi evaru?
1: Who made you experience?
0: Anta manase.
1: Everything is the act of the mind.
0: కనుకనే ఇది అనేక రకములైనటువంటి ఒక నాటకం నాడిస్తుంది.
1: ఇట్ ప్లేస్ ఆల్ టైప్స్ ఆఫ్ డ్రామా.
0: కనుక మనము చేసినవి చూచినవి అన్నీ కూడాను దృశ్యకల్పితమైనటువంటివి కానీ హృదయ సంబంధమైనటువంటివి కాదు.
1: సో ఆల్ దట్ యు హావ్ డన్, ఆల్ దట్ యు హావ్ సీన్, దే ఆర్ ఓన్లీ జస్ట్ మేడ్ బై ద మైండ్ బట్ నాట్ ఆఫ్ యువర్ ఓన్.
0: చూచేది వేరు.
1: వాట్ ఈస్ దట్?
0: చేసేది వేరు.
1: వాట్
0: చదివేది
1: డిఫరెంట్? వాట్ ఈస్ స్టడీ ఇస్ డిఫరెంట్?
0: స్టడీ వేరు.
1: స్టడీ ఇస్ డిఫరెంట్.
0: కానీ చేసేది వేరు.
1: బట్ వాట్ యు డూ ఇస్ ఆల్ టుగెదర్ డిఫరెంట్.
0: విద్యార్థులు ఇక్కడ ఉన్నారు.
1: స్టూడెంట్స్ ఆర్ హియర్.
0: మీ టెక్స్ట్ బుక్స్ అంతా చదువుతున్నారు.
1: యు రీడ్ యువర్ టెక్స్ట్ బుక్స్.
0: మీ యొక్క అధ్యాపకులంతా మీకు చక్కగా బోధిస్తున్నారు.
1: టీచర్స్ టీచ్ యూ వెల్.
0: కానీ డిగ్రీని తీసుకుంటున్నారు.
1: యు రిసీవ్ యువర్ డిగ్రీ.
0: ఉద్యోగం లభిస్తుంటాది.
1: యు గెట్ ది జాబ్.
0: ఉద్యోగంలో ప్రవేశించావు.
1: యు టేక్ ఇట్.
0: కానీ నీవు చదివినవి ఆ ఉద్యోగంలో ఏమి ఉపయోగపెడుతున్నావు?
1: టు వాట్ ఎక్స్టెంట్ యు మేక్ యూజ్ ఆఫ్ దట్ వాట్ యు స్టడీ?
0: ఏమాత్రం కూడా ఇక్కడ చదివినవి అక్కడ ఉద్యోగంలో ఉపయోగపెట్టడం లేదు.
1: యు ఆర్ నాట్ మేకింగ్ యూజ్ ఆఫ్ ఎనీథింగ్ దట్ యు స్టడీ హియర్ దేర్ ఇన్ ద జాబ్.
0: ఎందుకు ఈ చదువులు?
1: వై దిస్ స్టడీ?
0: చదివినటువంటివి సమాజం లోపల వినియోగించడానికి తగినటువంటి శక్తి సామర్థ్యం కలిగి ఉండాలి.
1: యూ షుడ్ హ్యావ్ దట్ కెపాసిటీ టు మేక్ యూజ్ ఆఫ్ యువర్ స్టడీస్ వాట్ యు స్టడీడ్ హియర్ టు రెండర్ సర్వీస్ ఇన్ సొసైటీ.
0: కేవలం ఏదో సర్వీస్ చిక్కింది.
1: You secure a job.
0: నా పొట్ట నిండుతుంది.
1: I fill my belly.
0: కేవలం కుటుంబం జరుగుతుంది.
1: I maintain family.
0: జీవితం వెళ్ళిపోతుంటారు.
1: I carry out my living.
0: ఇంకే చాలనుకుంటున్నాము.
1: You are satisfied with
0: ఏ వ్యక్తి అయినా కూడాను.
1: Any person.
0: నేను చదివినది ఏమిటి?
1: What is it I study?
0: నేను చేసేది ఏమిటి?
1: What job I do?
0: ఈ చదువు వల్ల వచ్చిన ఫలితం ఏమిటి?
1: What is the result of my studies?
0: అనేటువంటి యొక్క సత్యాన్ని ఎవ్వడు కూడాను విచారించడానికి ప్రయత్నించడం లేదు.
1: No one investigating to understand this truth.
0: కనుకనే చదివినటువంటిది ఎక్కడ పెట్టాలి? సమాజం లోపల, సంఘం లోపల, మనం జన్మించినటువంటి యొక్క సమాజంలో దీనిని తగినటువంటి రీతిగా ఉపయోగపెట్టాలి.
1: దేర్ఫోర్ ఆల్ దట్ వి హావ్ స్టడీడ్ మస్ట్ బి ఫుల్లీ మేడ్ యూజ్ ఆఫ్ యాజ్ వి రెండర్ సర్వీస్ టు ద సొసైటీ.
0: వంట వండినావు.
1: యూ జస్ట్ కుక్ ఇట్ దేర్ ఇన్ ద కిచెన్.
0: అన్ని చక్కగా మంచి టేస్ట్ గానే ఉంటున్నాయి.
1: ఆల్ ఐటమ్స్ ఆర్ డెలీషియస్.
0: కానీ ఎన్నో విధమైనటువంటి రకమైనటువంటి వంటలు వండావు.
1: సో మెనీ ప్రిపరేషన్స్ ఆర్ మేడ్.
0: కానీ
1: బట్
0: దానిని తెచ్చి డైనింగ్ హాల్ లోపల వచ్చినటువంటి గెస్ట్ కు మనం వడ్డించినప్పుడు కదా దీనివల్ల దీని ఫలితం లభిస్తుంది.
1: ద యాక్చువల్ రిజల్ట్ విల్ బి నోన్ ఇఫ్ ఓన్లీ వెన్ దీస్ డెలీషియస్ ఐటమ్స్ ఆర్ బ్రాట్ ఫ్రమ్ ద కిచెన్ అండ్ సర్వ్ టు ద గెస్ట్ ఆన్ ద డైనింగ్ టేబుల్.
0: వంట రూమ్ లో చేసినటువంటి వంట రూమ్ లోనే పెట్టి
1: ఇఫ్ ది ప్రిపరేషన్స్ ఆర్ దేర్ ఇన్ ద కిచెన్
0: వచ్చిన గెస్ట్ అంతా కూడా హోటల్ కు తీసుకుని పోతే వంట ఎందుకు చేయించాలి?
1: ఇఫ్ యూ టేక్ ఎస్కార్ట్ గెస్ట్ టు a hotel, what for all the preparations?
0: ఈ చేసిన వంట ఏమి ప్రయోజనము?
1: What is the use of all the preparations made?
0: ఎంత నిరుపయోగము.
1: It's all useless.
0: కనుకనే అదే విధంగానే మనం తెలుసుకున్నటువంటి మంచి విషయములు,
1: all the things we have known,
0: మనం అనుభవించినటువంటి మంచి విషయములు,
1: all good things we experienced,
0: మనసులో ప్రింట్ అయిపోవాలి.
1: Must be imprinted on our mind.
0: అది ఏ ఒకానొక సమయం లోపల,
1: this at one time,
0: మెసేజ్ తీసుకుని వచ్చాడు కృష్ణుడి నుంచి గోపికల దగ్గరికి ఉద్ధవుడు.
1: ఉద్ధవ బ్రాట్ ఎ మెసేజ్ ఫ్రమ్ కృష్ణ టు గోపికాస్.
0: కానీ ఆ మెసేజ్ ని ఎవరికి అందించడానికి వీలు కాకపోయింది.
1: ఇట్ వాజ్ నాట్ పాసిబుల్ టు హ్యాండ్ ఓవర్ దిస్ మెసేజ్ టు ఎనీవన్.
0: గోకులములో ఉండినటువంటి గోపికలు గోపాలులు కృష్ణుని యొక్క ప్రేమను మనసులో హత్తుకొని పోయినటువంటి వారు.
1: ద లవ్ ఆఫ్ కృష్ణ ఇస్ ఇంప్రింటెడ్ ఆన్ ది హార్ట్ ఆఫ్ అవర్ బాయ్స్.
0: ఉపనిషత్తులు వేదాంతములు యోగములు అన్ని తెలుసుకున్నటువంటి వాడు ఈ యొక్క బంటు.
1: ఉద్ధవ ఇస్ ఎన్ ఎక్స్పర్ట్ ఇన్ ఆల్ సీక్రెట్ టెస్ట్ అండ్ ఆల్సో యోగ శాస్త్రం.
0: కృష్ణుడి దగ్గరనే చెప్పాడు, స్వామి చదువు సంధ్యలు లేనటువంటి వాడు మూర్ఖులు ఈ గోపికలు.
1: ఉద్ధవ సైడ్ ఓ స్వామి కృష్ణ ద గోపిక
0: ఏమాత్రం కూడా అర్థం చేసుకోలేరు.
1: దే డోంట్ అండర్స్టాండ్ ద ప్రిన్సిపల్ ఆఫ్ డివినిటీ.
0: అలాంటి వారికి తమరు ఆజ్ఞిస్తే నేను అక్కడికి పోయి ఒక యోగమును బోధింపజేసి తద్వారా తమ యొక్క సాక్షాత్ స్వరూపాన్ని వాళ్ళకి తప్పక కలిగించేస్తానున్నాడు.
1: ఓ లార్డ్ ఇఫ్ యు పర్మిట్ మీ ఐ విల్ గో ఓవర్ దేర్ అండ్ టీచ్ దిస్ యోగ శాస్త్ర టు దోస్ గోపికస్ టు ఎక్స్పీరియన్స్ ద డివినిటీ.
0: అయితే కృష్ణుడు పంపాడంటేనే ఆ గోపికలు వస్తారు, కానీ ఇంకెవరు పంపినారన్నారు రాడు.
1: Gopikas will respond if only I am sent by you, not by anybody.
0: వాళ్ళకి ఏమిటి, ఏ దేవుడు లేడు.
1: They have no other god.
0: బ్రహ్మం వచ్చాడు, బ్రహ్మం మేము చూడలేదు.
1: Brahma appeared, they said, we have not seen
0: him. విష్ణు వచ్చాడు, మేము చూడలేదు విష్ణువును.
1: విష్ణు came, we have not seen him before.
0: శివుడు వచ్చాడు, మేము చూడలేదు శివుడు.
1: శివ, we never met him earlier.
0: చూడనటువంటి దానిపైన ఏ రీతిగా మేము లగ్నం గావించేది మా మనసు.
1: How can I concentrate my mind on that I have not met?
0: ఒక్కడే కృష్ణుడు.
1: We have seen only one Krishna.
0: అతని యొక్క శక్తి సామర్థ్యం అనుభవించినది ఆ ఒక్కని ద్వారానే.
1: We could enjoy his power and capacity.
0: మాకు కృష్ణుడు తప్ప అన్యం మాకు అక్కర్లేదు.
1: Excepting Krishna, we don't want anyone.
0: కనుకనే కృష్ణుని ఎవరు పోయినప్పటికీ అలౌ చేసేటువంటి వారు కాదు కృష్ణుడు యొక్క భక్తికి.
1: సో దే నెవర్ అలౌడ్ ఎనీవన్ ఎల్స్ టు స్టెప్ ఇన్ దేర్.
0: ఇంత చీటీ రాసివ్వండి, మీరు రాసిస్తే కానీ వారు నన్ను ప్రవేశపెడతారు, లేకపోతే నన్ను అక్కడ ప్రవేశింపచేయరు అన్నాడు.
1: ఉద్ధవ సెడ్, కృష్ణ గివ్ మీ ఎ స్మాల్ చిట్ సో దట్ ఐ విల్ బి పర్మిటెడ్ టు ఎంటర్.
0: రాసి ఇచ్చాడు.
1: హీ గేవ్ దట్ చిట్.
0: ప్రియమైన గోపికలారా,
1: డియర్ గోపికాస్,
0: నా మిత్రుడు పరమమిత్రుడైనటువంటి
1: మై ఇంటిమేట్ ఫ్రెండ్
0: ఉద్ధవుడు ఈ చీటిని తీసుకుని వస్తున్నాడు, అతని యొక్క ఆదేశాన్ని మీరు అనుసరించండి.
1: ద బేరర్ ఆఫ్ దిస్ చిట్ ఈస్ మై ఇంటిమేట్ ఫ్రెండ్ ఉద్ధవ, ఫాలో హిస్ కమాండ్.
0: తెచ్చి చూపించారు.
1: హీ బ్రాట్ ఇట్ అండ్ హీ షోన్.
0: కృష్ణుని యొక్క రథంలోనే వచ్చాడు ఈ ఉద్ధవుడు.
1: ఇన్ ఫ్యాక్ట్ హీ ట్రావెల్డ్ ఇన్ ద సేమ్ చారియట్.
0: ఇంకా మరింత మోసమైపోయింది.
1: సో దేవర్ డిసీవ్.
0: రథం వచ్చింది, యశోద ఇంటి ముందు నిలిచింది.
1: అండ్ ద చారియట్ స్టూడ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద రెసిడెన్స్ ఆఫ్ యశోద.
0: ఏ ఆహ్వానం లేకపోయినప్పటికీ గోపికలందరూ పరిగెత్తి వచ్చారు యశోద ఇంటికి.
1: థింకింగ్ దట్ కృష్ణ అరైవ్డ్ ఆల్ గోపికాస్ అసెంబుల్ దేర్.
0: కృష్ణుడు ఇక్కడ, కృష్ణుడు ఇక్కడ, కృష్ణుడు ఇక్కడ.
1: దే వర్ జస్ట్ వాచింగ్ వేర్ కృష్ణ.
0: రాత్రింపగలు కన్నులు కాయలు కాచేటట్టుగా కూడా చూస్తూ చూస్తూ నిరాశ పడ్డారు.
1: Day and night they were waiting and waiting for him.
0: మధురకు వెళ్ళినటువంటి కృష్ణుడు మరొక ఒక్క క్షణమైనా కూడా బృందావనము రాలేదు.
1: The moment he has gone over there to Madura, he has not come back to Vrindavan.
0: నిరాశకు గురి అయ్యారు.
1: They were disappointed.
0: నిస్పృహను పొందారు.
1: They were frustrated.
0: ఏ విధమైనటువంటి ఒక శక్తిని కోల్పోయారు.
1: They lost all their energy.
0: ఆనందంగా పరిగెత్తారు.
1: But however they were running in joy expecting Krishna.
0: చూపించారు చీటిని.
1: And the chit was shown to them. Uddhava has given the chit.
0: కృష్ణుడు పంపించాడు చీటిని అన్నాడు.
1: This chit is given to me by Krishna.
0: ఒక గోపిక చెప్పింది.
1: One go
0: త్రింపగలు కన్నులు కాయలు కాచేటట్టుగా కూడా చూస్తూ చూస్తూ నిరాశ పడ్డారు.
1: Day and night they were waiting and waiting for
0: మధురకు వెళ్ళినటువంటి కృష్ణుడు మరొక ఒక్క క్షణమైన

0: This chit is given to me by Krishna.
1: ఒక గోపిక చెప్పింది.
0: One Gopika said,
1: ఉద్ధవా, మేము గోపికలము, పల్లెపరుచులము.
0: We are Gopikas, the village girls.
1: మాకు ఈ చదువులు సంధ్యలు మాకు రావు.
0: We don't have any formal education.
1: మా తల్లిదండ్రులు ఏ పాఠశాలకు మమ్మల్ని పంపలేదు.
0: We are not sent to any schooling by our parents.
1: ఓనామాలు కూడా మాకు తెలియదు.
0: We don't know any letters.
1: అంత మూర్ఖులమైనటువంటి మేము.
0: We are so foolish. We don't know.
1: దేంట్లో విద్యలో మాత్రమే మేము మూర్ఖులము.
0: We are fools only in matter of education.
1: ఆత్మ విద్య లోపల మేము అమరత్తులము.
0: But in spiritual knowledge we know everything.
1: అనేటప్పటికీ ఎవరైనా ఇంటూ అంతా చదివిన వారు ఉంటే దీన్ని చూడండి అన్నారు.
0: ఇఫ్ దేర్ ఆర్ సంబడీ హూ నోస్ ఎట్లీస్ట్ సమ్ లెటర్స్ యూ మే గో త్రూ దిస్ చిట్ హీ సెడ్.
1: ఒక గర్ల్ కొంత అక్షరాలు తెలిసినటువంటి గర్ల్ ఉన్నది.
0: వన్ గర్ల్ నోస్ లెటర్స్ ది ఆల్ఫబెట్స్.
1: ఆమెకు అందించాడు.
0: హీ పాస్డ్ ఆన్ ది చిట్ టు హర్.
1: ఆమె ముట్టలేదు.
0: షీ డిడ్ టచ్ దట్ చిట్.
1: ఉద్ధవా, నీకు ఒక నమస్కారం.
0: ఉద్ధవా, ఐ ఆఫర్ మై సెల్యూటేషన్స్ టు యూ.
1: ఎందువల్లనగా నాకు అక్షరం తెలుసును. కృష్ణుని దగ్గర నేను ఎన్ని పర్యాయంలో మాట్లాడ్డాను. కృష్ణుని యొక్క హ్యాండ్ రైటింగ్ నాకు బాగా తెలుసు.
0: ఐ నో కృష్ణ ఇంటిమేట్లీ. ఐ నో హిజ్ హ్యాండ్ రైటింగ్ ఆల్సో.
1: కానీ బట్ నేను దానిని ముట్టలేను.
0: బట్ ఐ డోంట్ టచ్ దట్ చిట్.
1: ఎందుకు ముట్టకూడదు?
0: వై డోంట్ యూ టచ్?
1: కృష్ణ భక్తి ఇంత గొప్పదిగా మీరు భావిస్తున్నారు, విశ్వసిస్తున్నారు, ఆరాధిస్తున్నారు, ఆనందిస్తున్నారు, ఎందుకు దీన్ని మీరు ముట్టకూడదు?
0: యు వర్షిప్ కృష్ణ, యు అడోర్ హిమ్, యు సే దట్ యు లవ్ హిమ్, వై డోంట్ యూ టచ్ ది చిట్?
1: భక్తి యొక్క ప్రపత్తులు మీకు ఏమాత్రం కూడా అర్థం కాదు.
0: You cannot understand the levels, altitudes of devotion.
1: Vyogam cheta maa dehamanta mandipothundadi.
0: Because of pangs of separation from Krishna, the whole body is burning.
1: Kanuka aa jaabunu memu muttetappudiki jaalukuga kaalipothundo emto.
0: If we just touch that chit, it may get burned down.
1: Kanuka Krishna vratanu memu basvam cheyadam maaku ishtam ledu.
0: So we don't want to burn that chit given by Krishna.
1: Enta goppa vicharam vaadindi.
0: That is the level of their devotion.
1: నాకు తెలిసిన విద్యాన్ని చక్కగా ఇంకో తీసుకుని చక్క చదవచ్చును, కానీ గోపిక ఆ పని చేయలేదు.
0: బికాస్ ద ఫ్యాక్ట్ దట్ షీ నోస్ ద లెటర్ షీ డిడ్ నాట్ పిక్ అప్ ద చిట్.
1: మా దేహం నరక పర్యంతం కూడాను కృష్ణుని యొక్క వియోగాగ్ని లోపల మండిపోతుండాలి మా దేహము.
0: బికాస్ ఆఫ్ సెపరేషన్ ఫ్రమ్ కృష్ణ ద హోల్ బాడీ ఇస్ బర్నింగ్.
1: ఏది ముట్టినా కూడా అది కాలిపోయే స్థితిలో ఉండాలి.
0: వాట్ ఎవర్ యు మే టచ్ ఇట్ మే బి బర్న్డ్.
1: కనుక కృష్ణుని యొక్క ఆ పవిత్రమైనటువంటి సువర్ణ అక్షరములను మేము భస్మం చేయడానికి మాకు ఇష్టం లేదు.
0: వీ డోంట్ వాంట్ టు బర్న్ పుట్ ఇట్ ఆన్ ఫైర్ ద గోల్డెన్ లెటర్స్ ఆఫ్ కృష్ణ.
1: ఇంకొక గోపికను చూపించారు.
0: అండ్ ద చిట్ వాస్ గివెన్ టు అనదర్ గోపిక.
1: ఆ గోపిక చూచింది, ఉద్ధవా మీకు ఒక నమస్కారం.
0: ఉద్ధవా, వీ రెస్పెక్ట్ యు, అవర్ నమస్కార్స్ టు యూ.
1: నాకు కూడా కృష్ణుని హ్యాండ్ రైటింగ్ చాలా బాగా తెలుస్తుంది.
0: ఐఎమ్ ఆల్సో ఫెమిలియర్ విత్ ది హ్యాండ్ రైటింగ్ ఆఫ్ కృష్ణ.
1: కానీ దాన్ని చదవడానికి నేను ప్రయత్నం చేస్తే నేను ఈ దుఃఖాన్ని భరించుకోలేను.
0: I cannot bear this suffering or grief any longer.
1: నాకు కంటిగారలు ఆ యొక్క జాబు పైన పడి అక్షరములంతా చెదిరిపోతాయి.
0: As the tears of grief fall on this letter, all letters will be washed out.
1: అక్షరములంతా చెదిరిపోయిన తర్వాత నేను ఏ రీతిగా చదవాలి?
0: Well, when all the letters are not there, how can I read them?
1: కనుక నేను దానిని చదవను.
0: So I cannot read it.
1: కడపటికి ఉద్ధవుడే చదివాడు.
0: Then Uddhava read it himself.
1: చదివింది మూడే అక్షరాలు.
0: Only three sentence lines he read.
1: ఓ ప్రియమైన గోపికలారా,
0: ఓ డియర్ గోపికాస్,
1: నా ప్రియమిత్రుడైనటువంటి ఉద్ధవుని పంపుతాను, అతని ఆదేశాన్ని అనుసరించండి.
0: ఐఎమ్ సెండింగ్ మై ఇంటిమేట్ ఫ్రెండ్ ఉద్ధవా, ఫాలో హిస్ కమాండ్.
1: ఇంతే చదివాడు.
0: దట్స్ ఆల్.
1: ఇంత మాత్రానికి మేము ఇంకెందుకు వెళ్లిపోతామని వెళ్లారు.
0: ఓన్లీ టు దిస్ ఎక్స్టెంట్ yes, better we go, they said.
1: విద్ధవుణ్ణి ఒక్కరైనా కూడా నువ్వు కన్నెత్తి చూడలేదు.
0: నాట్ ఈవెన్ వన్ గోపిక స్టేర్డ్ ఆర్ లుక్డ్ ఎట్
1: కృష్ణుణ్ణి చూసినటువంటి కన్నులు మరొక పురుషుణ్ణి చూడకూడదు.
0: ఐస్ దట్ హ్యావ్ సీన్ కృష్ణ ఆర్ నాట్ ప్రిపేర్ టు లుక్ ఎట్ ఎనీబడీ.

0: How unfortunate you are.
1: ఏమి తెలుపు?
0: What is to be conveyed?
1: ఇంత దురదృష్టవంతులకు ఏమని తెలపాలి?
0: To these unlucky people, what is to be conveyed?
1: అని వారు విచారం చేస్తూ పోతూ వచ్చారు.
0: They were just thinking in this direction.
1: కట్టగడపటికి అమ్మా, నా ఒక్క యోగక్షేమాన్నైనా కూడా విచారించి మీరు చూడండి అన్నాడు.
0: He said, O Gopikas, at least find out the welfare at least.
1: Uddhava, నీకు అనేక మనసులు ఉండవచ్చు.
0: Uddhava, you may have many minds.
1: మా గోపికలకు ఉన్నది ఒకే మనసు, ఒకే మనసు.
0: But Gopikas, we have only a single mind.
1: అదే కృష్ణుడి యొక్క మనసు.
0: That is of Krishna's.
1: ఆ మనసు కూడాను ఇప్పుడు ఇక్కడ లేదు.
0: Even that mind is not with us.
1: కృష్ణుడితో పాటు మధురకు పోయింది.
0: It has followed Krishna to Madhura.
1: కనుక నీ యోగక్షేమాన్ని విచారించడం కానీ, నీ యోగం యొక్క స్పీచ్ని వినడానికి కానీ మాకు రెండో మనసు లేదు.
0: So we cannot respond to your kind inquiries nor listen to your talk on yoga shastra.
1: Aa okka maata tone uddhavuni yokka tala garrun tirigipoyindi.
0: The whole head reeled and turned at one instant.
1: Ee chaduvu,
0: what's all this study?
1: Ee subject tochi prapanchamlo unnatundi vishayalanta kudanu kevalam tala lopala koori koori koori koori tala pagilipoyetattuga ee okka vidyalanta cherchukuntunnaru.
0: All this education, the worldly knowledge in the physical matter is stuffed into the head completely.
1: ఏ అమెరికా లోదు, ఏ జపాన్ లోదు, ఏ జర్మనీ లోదు, ఏ అఫ్రికా దో, ఏ దీంతో అన్ని చింతలు తెచ్చి తలలో చేర్చుకుంటున్నారు.
0: All those matters related to America, Japan, Germany are stuffed into the head.
1: దీనికోసం ఆ ఈ తల ఇచ్చింది.
0: Is it for that reason the head is gifted?
1: ఏమి లేని బుర్రలోన ఏమైనా చేర్చవచ్చు.
0: When the head is empty, you can stuff it with anything.
1: ఏమేమో నిండి ఉన్నా తలబుర్రది ఖాళీ అగునా.
0: The head which is fully of that matter, unless it is empty, you cannot add anything.
1: Khali kaka, ila sukritam nimpanaguna.
0: Unless it is empty, you cannot fill it up with the spiritual knowledge.
1: Idi kaadu mana talalo nimpukovalsinatundi.
0: All this not the worldly knowledge.
1: Chadavalsindi chadavalsindi.
0: Yes, we should study.
1: Aa chadavalsinatundi dantlo edi avasaramaindo danni matram pettukovali.
0: But we should treasure that which is necessary.
1: అనవసరమైనవన్నీ చూచినవంతా చేసినవంతా తనలో పెట్టుకోవటం మంచిది కాదు.
0: వీ నీడ్ నాట్ స్టఫ్ అవర్ హెడ్ విత్ ఆల్ దట్ వీ సీ అండ్ ఎక్స్పీరియన్స్.
1: ఒక పల్లెటూరి గ్రామంలో,
0: ఇన్ ఎ విలేజ్,
1: ఒక అధ్యాపకుడు ఈ పల్లె పిల్లలందరినీ చేర్చుకుని పాత కొట్టము లోపల చదువు చెప్తున్నాడు.
0: దేర్ ఇన్ అన్ ఓల్డ్ బిల్డింగ్ ఇన్ ఎ విలేజ్ ఎ టీచర్ స్టార్టెడ్ టీచింగ్ టు విలేజ్ బాయ్స్.
1: చెప్పాడు,
0: యూ సెడ్
1: 3+3+3+-2 అన్న ఎంతరా అన్నాడు.
0: He said 3+3+3-2 is what's number? What's the balance? He said.
1: వాడు ఎక్కడో చూస్తున్నాడు పాపం.
0: This boy was looking at something else.
1: ఆ గురువు గారు ప్రశ్నించారు, ఏమిట్రా ఏం చేస్తున్నావు, నేను చెప్పిందంతా చేరిందా లోపల అన్నాడు.
0: The teacher said, where are you staring, where are you looking? Has it gone into your head what all I am teaching?
1: I am teaching అని చెప్పలేదు.
0: What is taught?
1: అంతా చేరిందా పూర్తి?
0: Has it gone into your head completely?
1: వాడన్నాడు.
0: The boy said,
1: చిత్తం శివుని పైన భక్తి పరుల పైన అన్నట్టు వాడు దృష్టి ఎక్కడో ఉంటుండాలి.
0: బట్ హిస్ లుక్స్ ఆర్ ఇన్ డిఫరెంట్ డైరెక్షన్.
1: సార్ అంతా చేరింది, తోక మాత్రం బయట ఉంది అన్నాడు.
0: ద బాయ్ సెడ్, సార్ ఎవ్రీథింగ్ హెస్ గాన్ ఎక్సెప్టింగ్ ద టెయిల్.
1: అనగా ఏమిటి? ఆ పాత కొట్టం లోపల ఒక తొర్ర ఉంటుండాలి.
0: దేర్ ఇన్ దట్ ఓల్డ్ బిల్డింగ్ దేర్
1: ఎలక పోయి చేరిపోయింది.
0: ఎ రాట్ వాస్ గెటింగ్ ఇన్ టు దట్ హోల్.
1: ఎలక పూర్తి చేరిపోయింది, తోక మాత్రం బయట ఉంది.
0: The entire rat has gone into the hole, but the balance of tail was remaining behind.
1: Teacher bodhinchedi okati, veedu chuchindi cheppadam marokati.
0: The lesson of the teacher is one thing and the reply of the student is different.
1: Ee vidhanga ilantivi chechukodaniki tala vachindedi.
0: Are the heads are given to stuff such matter?
1: Kaadu kaadu.
0: No.
1: Jeevitaniki edi aadarshavantamainatundi.
0: What is really ideal?
1: Samajaniki nem ye aadarshanni andinchetundi vidyarthuluga tayaru kavali.
0: What type of idealism that I can...
1: Vidya anaga emiti.
0: What is education?
1: Vid plus ya vidya.
0: Vid plus ya is vidya.
1: Ya yedi.
0: Ya that.
1: Vidya anaga jnanamu.
0: That wisdom.
1: Yedi jnanamu nandinchuno adiye vidya.
0: That which confers wisdom is vidya.
1: Ee naatu jnanamu anetundi ekkada andinchatam ledu.
0: Today no wisdom whatsoever.
1: Anta ajnaname.
0: Everything is ignorance.
1: Okanoka samayam lopala.
0: At one time.
1: Ee panditulandaru kuda చెండా అమార్కులు స్నానం చేయటానికని నదికి వెళ్లారు.
0: ది టూ స్కాలర్స్ చెండా అండ్ అమార్క్ But they were going to the river to have their bath.
1: తోటి బాలుడంత చేర్చుకున్నాడు.
0: Prahalada assembled the remaining boys there.
1: Narayana bhajan Narayan. Narayana bhajan Narayan. Tanu manaranjana bhava bhava vanjana asurani kandan Narayan. Tanu manaranjana bhava bhaya vanjana asurani kandan Narayan. Narayan bhaj Narayan Narayan bhaj Narayan Narayan bhajan cheyinchadu.
0: He made all boys join in chorus singing the glory of God.
1: Matya kurma varahanarari vamanahu avatarakiya parashurama avru ramakrishna banu dushtun kosam varakiya yavatari leeladari కుంజవిహారి నారాయణ్ నారాయణ భజ నారాయణ్ నారాయణ భజ నారాయణ్ నారాయణ్ నారాయణ్ నారాయణ్.
0: He made all boys join in bhajans, group singing.
1: భజన శమనకు సజన బనాకర్ భక్తి మార్గ నికిలా దియా సాయి భజన సే భవసా.

0: ನಾರಾಯಣ ಭಜ ನಾರಾಯಣ ನಾರಾಯಣ ಭಜ ನಾರಾಯಣ
1: ನಾರಾಯಣ ಭಜ ನೇರ್ಪಿಸ್ತೂ చెప్తున్నాడు. చూచారా, మన అధ్యాపకులంతా కూడాను మనల్ని ఎంత మోసం చేస్తున్నారో అధ్యాపకులు వేరుగా భావించకండి. అధ్యాపకులు మనల్ని చాలా మోసం చేస్తున్నారు.
2: అవర్ టీచర్స్ ఆర్ డిసీవింగ్ us టోటల్లీ.
1: కారణమేమిటి?
2: వై?
1: నా తండ్రి అయిన హిరణ్యకశిపుడు,
2: మై ఫాదర్ హిరణ్యకశిపు,
1: అర్థకామమ్ములు గురించి మాత్రమే బోధించండి, ధర్మము మోక్షాన్ని గురించి బోధించకండి అని ఈ అధ్యాపకులకు శాసనం చేశాడు.
2: మై ఫాదర్ హిరణ్యకశిపు కమాండెడ్ ఆల్ టీచర్స్ to teach only two principles, artha the money, the kama desire.
1: Yemiti manu chadu,
2: what is this education?
1: Arthani dhanamnu sampadinchali ani cheppadu.
2: He said that we should earn money.
1: Dhanamnu sampadinchadaniki college ku povalna,
2: to earn money,
1: degree teeskovalna, bazaar ku pothe bichagandiga madri entha mandi dhanamnu sampadistunnaru.
2: To earn money, should we go to a college and receive the degree? So many beggars are
1: there. Yanta mandi dongalanta kuda gandlu vesi dhanamunu sampadistunnaru.
2: And so many people earn money in so many.
1: Dhanamunu sampadinchadaniki vidya avasarama aniku.
2: Is education needed to earn
1: chee,
2: money?
1: Chee chee chee chee. Mana guruvulu ee vidhame petti bodhalu manaku chestunnaru. Manam ye maatram kudanu follow cheyakoddu.
2: We should not follow our teachers.
1: Inga kaamam.
2: And then kama desire.
1: Vishayavanchana anubhavinchadaniki chudu. Adigo koti, idigo kukka, idigo eluka, idigo naraka. కుక్క ఎక్క నక్క ఎలుకలు పిల్లులు గద్దలు అన్నిటినీ చూపించాడు. ఇవన్నీ అనుభవిస్తున్నాయే, ఇవి అనుభవించడానికి దీనికి చదువు కావాలనా?
2: ద కామాది డిజైర్ టు హ్యావ్ ది సెన్సువల్ ప్లెజర్, వై షుడ్ వి స్టడీ ఆర్ రిసీవ్ ఎడ్యుకేషన్? యు ఫైండ్ ద క్యాట్స్ ఇన్ ద రాట్.
1: తెలియనటువంటి యొక్క ఆత్మవిద్యను బోధించడానికి అధ్యాపకులు కావాలి.
2: వీ నీడ్ ఎ టీచర్ టు టీచ్ అస్ స్పిరిచువల్ నాలెడ్జ్.
1: పదార్థాన్ని బోధించడానికి విద్యార్థులు ఎందుకు మనకు?
2: వై డు వి నీడ్ టీచర్స్?
1: అధ్యాపకులు ఎందుకు మనకు?
2: వై, వాట్ ఫార్ మెటీరియల్ నాలెడ్జ్?
1: కనుక ఈ యొక్క అత్తకామములు బోధించే నిమిత్తమై ఉండేటువంటి ఈ విద్యకు మనం ఎప్పుడు కూడా విరుద్ధం కావాలి.
2: Therefore we turn totally against the education that teaches us sensual pleasure.
1: సై అనిపించుకుంటా అది పిల్లలకందరికీ.
2: So all boys accepted this view of Prahlad.
1: టీచర్స్ వస్తున్నారు.
2: టీచర్స్ వర్ జస్ట్ స్టార్ట్
1: స్ట్రైక్ ప్రారంభం చేశారు పిల్లలంతా.
2: Boys started their strike.
1: ఏ పదము పలకకూడదని చెప్పాడో హిరణ్యకశిపుడు అదే పలకాన్ని అందరు కూడా ఉచ్చరిస్తున్నాడు. నారాయణ భజ నారాయణ నారాయణ భజ నారాయణ నారాయణ.
2: హిరణ్యకశిపు నెవర్ వాంటెడ్ దెమ్ టు సింగ్ ద గ్లోరీ ఆఫ్ లార్డ్ నారాయణ.
1: నారాయణ యొక్క నామం మాత్రమే ఉచ్చరించకూడదు, ఇంకేమైనా ఉచ్చరించవచ్చు.
2: నో వన్ షుడ్ అటర్ హిజ్ నేమ్ నారాయణ. యూ కెన్ సే ఎనీథింగ్. దానికి
1: విరుద్ధంగా ఈ పిల్లలందరినీ తయారు చేశాడు ప్రహ్లాద్.
2: బట్ ప్రహ్లాద్ అటర్న్ దెమ్ అగేన్స్ట్ హిస్ కమాండ్.
1: వచ్చాడు చెండా అమార్కులు.
2: చెండా మార్కా కేందే
1: తలలు కొట్టుకున్నారు.
2: బీటింగ్ దేర్ హెడ్.
1: ఆ జెండను కోతి వనమల్ల చేర్చిపోయింది అన్నట్టుగా ఈ ప్రహ్లాదును మాత్రమే చేయటం కాకుండా పిల్లలందరినీ కూడా నారాయణ భజించేస్తున్నాడే, ఏమి కర్మరా?
2: Prahlada spoiled sufficiently himself, but he is spoiling the rest of the people. What a fate it is.
1: Ani prahladunu chaala dandinchaaru.
2: And they just punished Prahlada.
1: Enta dandinchinappatiki meeru bodhinchetundi chaala tappu.
2: In spite of all the punishment, he said what the teacher
1: is. Dharmamu paadamga undali.
2: In education, dharma, that should be the first foundation.
1: Idhe purushottamunlo pradhanamaitundi okka sopanamu.
2: It is the first step in the objectives of life.
1: Dharmamuno arthamu, arthamto dharmamu sadhinchali, dharmamto arthanni sadhinchali.
2: Therefore we should earn money, the artha, based on dharma, the righteousness.
1: Dhanamku avasyamide kaani ధర్మంతో మనం ధనం సాధించాలి.
2: మనీ ఇస్ నెసెసరీ, బట్ యూ షుడ్ ఎర్న్ ఇట్ ఇన్ ఎ రైచువస్ వే.
1: వాంఛలు ఉండవలసినది,
2: డిజైర్,
1: కానీ ధర్మంతో వాంఛలు అనుభవించాలి.
2: బట్ దే షుడ్ బి రైచువస్ డిజైర్స్.
1: ఈ విధంగా అనుసరించినప్పుడే మోక్షము ఆటోమేటిక్ గా మనకు వస్తుంది.
2: వెన్ ఎవ్రీథింగ్ ఇస్ బేస్డ్ ఆన్ ధర్మ రైచువస్నెస్, యూ హ్యావ్ మోక్ష లిబరేషన్.
1: ప్రహ్లాదు నా మోక్షో నమస సృష్టి న పాతాళే న భూతలే అజ్ఞాన హృదయ గ్రంథీర్నాశే మోక్ష ఇతి స్మృతి. నమోక్షే నమస సృష్టి, ఆకాశం నుంచి టక్కను ఉట్టిపడి రాదు మోక్షము.
2: లిబరేషన్ డజంట్ డ్రాప్ ఫ్రమ్ ద స్కై ఆల్ ఆఫ్ ఎ సడన్.
1: నపాతాళే నభూతలే,
2: నాట్ ఫ్రమ్ ద
1: ప్రపంచం నుంచి కానీ లేక భూమండలం నుంచి కానీ అది పుట్టి రాదు.
2: నాట్ ఫ్రమ్ ద బాటమ్ ఆఫ్ ఎర్త్ ఆర్ ఆన్ ద ఎర్త్.
1: అజ్ఞాన హృదయ గ్రంథీర్నాశే,
2: ద ఇగ్నోరెన్స్ మస్ట్ బి కిల్డ్ టోటలీ.
1: మోక్ష ఇతి స్మృతి, అదే స్మృతి చెప్పినటువంటిది.
2: దట్ ఈస్ ద డిక్లరేషన్ ఆఫ్ స్మృతి, ద టెక్స్ట్.
1: పైన ఉన్నటువంటి నిమురును ఊపి వేస్తే నిప్పు మనకు సహజంగా కనిపిస్తుంది.
3: ఇఫ్ యు బ్లో ఇట్ ఆఫ్ ద యాష్ యూ కెన్ సీ ద ఫైర్ బిహైండ్.
1: కప్పుకున్నటువంటి మేఘమును కదిలిపోతే సూర్యుడు మనకు ప్రకాశిస్తాడు.
3: వెన్ వన్స్ ద క్లౌడ్స్ క్లియర్ యూ కెన్ సీ ద సన్.
1: కనుక మనం క్లౌడ్స్ అంతా పంపడానికి వేరే ప్రయత్నం చేయనక్కర్లేదు.
3: యూ డోంట్ నీడ్ టు మేక్ ఎన్ ఎగ్జర్షన్ ఆర్ ఎఫర్ట్. క్లౌడ్స్ అంతా
1: పుట్టించింది సూర్యుడే.
3: ఇట్స్ ద క్లౌడ్ కేమ్ అవుట్ ఆఫ్ సన్ ఓన్లీ.
1: తానే పుట్టించినటువంటి యొక్క సూర్యుడు తనను కప్పివేసినప్పుడు తన క్రోధం తెప్పించుకుంటాడా?
3: దేర్ఫోర్ ద సన్ విల్ నెవర్ బి యాంగ్రీ విత్ ద క్లౌడ్ బికాస్ ఇట్ ఇస్ ఓన్ ప్రోడక్ట్.
1: అవే కదిలిపోతుంది.
3: దే పాస్ ఆఫ్ ఆన్ దేర్ ఓన్.
1: కనుక ఈ విద్యార్థులకు అధ్యాపకులు బోధించవలసింది ఇది కాదు.
3: సో వాట్ టీచర్స్ టు టీచ్ ఇస్ నాట్ సింప్లీ దే.
1: ధర్మము మొదటి పాదము.
3: సో ధర్మ రైట్స్
1: అష్టగామము మండో రెండో స్టెప్స్
3: అండ్ ద వెల్త్ అండ్ డిజైర్
1: టాప్ లెవెల్
3: అండ్ లిబరేషన్ ఇస్ అట్ ద టాప్.
1: మిద్దిని ఎక్కాలంటే ల్యాడర్ వేస్తున్నాము.
3: ఇఫ్ యూ వాంట్ టు క్లైంబ్ ద స్టేర్ కేస్
1: కింది స్టెప్ లేకపోతే పై స్టెప్ లేకపోతే మిద్దిని ఎట్టెక్కగలము?
3: వితౌట్ ద ఫస్ట్ స్టెప్ అండ్ ద ఫైనల్ హౌ కెన్ యూ క్లైంబ్?
1: ఈ మధ్యలో ఉండేటువంటివి ఈ రెండు కూడాను.
3: దీస్ టూ ఆర్ ఇన్ బిట్వీన్.
1: కనుక విద్యార్థులారా,
3: సో స్టూడెంట్స్,
1: మనము ఉపాధ్యాయులకు బోధించాలి. మనము
3: వీ షుడ్ టీచ్ అవర్ టీచర్.
1: మనమే టీచర్స్ కావాలి.
3: లెట్ అస్ బి టీచర్స్.
1: ఈ విధంగా విద్యార్థి 5 సంవత్సరముల పిల్లవాడు
3: ప్రహ్లాద్ ఆఫ్టర్ ఆల్ 5 ఇయర్స్
1: అలాంటి పిల్లవాడే ఈనాడు సైంటిస్ట్ అంతా కూడాను 1000 సంవత్సరములు పరిశోధన చేసి అణుశక్తి సర్వత్రా ఉంటున్నదనేటువంటి సత్యాన్ని ఈనాడు ప్రబోధిస్తూ ఉన్నారు.
3: Scientists of 1000 years of investigation and experimentation said the whole world is
1: so fascinating.
3: Prahlada was aged only 5.
1: Yindukalad anduledani sandeham valadu.
3: Never doubt that God is here and that he is not there.
1: Chetri sarvopagatundu.
3: God is everywhere.
1: Yendendu vedaki chuchina andande kaladu.
3: Wherever you search for him, you will find him over there.
1: Anada cheppadu Prahladudu.
3: Prahlada declared, then it said.
1: Ekkada chuchina kuda anuvu lopala kanamu lopala kudanu bhagavantude unnadu.
3: God is present in every atom and in every cell.
1: Danini ee scientist anta kudanu atom ani cheptu vachadu.
3: The modern scientists call it an atom today.
1: Atom ni shakti ani prabodhincharu.
3: They call it atom is energy.
1: Aa shakti ni energy annaru.
3: That they call it
1: energy. Energy is God annaru.
3: They say energy is God.
1: కనుక ఇన్ని రకమైనటువంటి చుట్టుకొని తెస్తున్నారు ఈ సైంటిస్ట్.
3: సైంటిస్ట్ విల్ హ్యావ్ టు మేక్ సో మెనీ టర్న్స్ రాని.
1: ఆధ్యాత్మిక శక్తి డైరెక్ట్ గా దాన్ని అనుభవించుకుంటూ వచ్చింది.
3: బట్ ది స్పిరిచువల్ పవర్ విల్ మేక్ యూ ఎక్స్పీరియన్స్ డైరెక్ట్.
1: చట్టలో ఉన్నటువంటి పదార్థం డైరెక్ట్ గా మనం పొట్టలేకారంటే నోటికి చేయొచ్చు కదా.
3: ద ఫుడ్ సర్వ్డ్ ఆన్ ద ప్లేట్ కెన్ బి పార్టేకెన్ స్ట్రైట్ అవే.
1: కానీ ఈనాడు ఆ పొట్టలేక చేసేది సైంటిస్ట్ ఎట్లా చేస్తున్నారు?
3: బట్ వాట్ ఈస్ ద ప్రొసీజర్ అడాప్టెడ్ బై సైంటిస్ట్? ఇట్లా
1: తీసుకుంటున్నారు, ఇట్లా తిప్పుతున్నారు, ఇట్లా తిప్పుతున్నారు, ఇట్లా తిప్పుతున్నారు, ఇట్లా తిప్పుతున్నారు, అట్లా అంత తిప్పి కట్టగా నోటికి చేస్తున్నారు.
3: They collect the food served on the plate with a hand and turn it round their body and try to put the marks into the mouth.
1: Tippi curving anta chesi katta akkade poi cherutundade.
3: With all the curves and the bends, ultimately food will reach the mouth only.
1: Idi science yokka prabhavamu annaru.
3: This is the effect of science.
1: Emiti idi prabhavamu?
3: What is this?
1: Kanuka aanade prahladu anta natural science anta kudanu chakka స్వల్ప బుద్ధిలోనే నేర్చుకున్నాడు
3: ప్రహ్లాద. అట్ ద టైమ్ హి టెండర్ ఏజ్ కుడ్ నో దిస్.
1: చదివినవంతా కూడా మనం నేర్చుకోవడానికి కాదు.
3: ఆల్ దట్ వి స్టడీ ఇస్ నాట్
1: చదివినవంతా ఉపయోగపెట్టడానికి కాదు.
3: నాట్ టు మేక్ యూజ్ ఆఫ్ ఇట్
1: బికాజ్ బా పిల్లలు ఉండవచ్చు సైంటిస్ట్.
3: దర్ మెనీ స్టూడెంట్స్ ఆఫ్ సైన్స్ హియర్.
1: మీరంతా ల్యాబొరేటరీలో పోతున్నారు.
3: యూ గో టు ద ల్యాబొరేటరీ.
1: హైడ్రోజన్ 2 భాగాలు, ఆక్సిజన్ 1 భాగం, 2 వేస్తే వాటర్ అయిపోతుంది అంటారు.
3: 2 పార్ట్స్ ఆఫ్ హైడ్రోజన్, 1 పార్ట్ ఆఫ్ ఆక్సిజన్, H2O విల్ మేక్ వాటర్.
1: ఎక్కడ మీరు ల్యాబొరేటరీలో మాత్రమే మీరు ఈ పని చేయొచ్చు.
3: దిస్ ఈస్ పాసిబుల్ టు డూ ఇట్ ఇన్ ద లెబొరేటరీ.
1: నీవు భోజనానికి వచ్చినప్పుడు హైడ్రోజన్ ఆక్సిజన్ తెచ్చి కలుపుకుంటున్నావా?
3: ఆన్ ద డైనింగ్ టేబుల్ యూ డోంట్ మిక్స్ హైడ్రోజన్ ఆక్సిజన్ టు మేక్ వాటర్ దేర్.
1: లేదు.
3: నో.
1: కనుక ఈనాటి ఎడ్యుకేషన్ అంతా కూడాను కేవలం ఎడ్యుకేషన్ గా ఉంటుండాలి. ఆనాటి ఎడ్యుకేషన్ అంతా కూడాను ఎలివేషన్ గా ఉంటుండాలి.
3: బట్ ఎడ్యుకేషన్ ఆఫ్ దోస్ టైమ్స్ ఈస్ ఎలివేషన్.
1: ఆ ఎలివేషన్ కావాలి మనం ఇప్పుడు.
3: That elevation is needed.
1: చూచే వారందరికీ ఎలివేషన్ చాలా ఆనందాన్ని ఇస్తుంది.
3: Everybody that will see is the elevation that's
1: important. మన యొక్క విద్యా విధానాన్ని సమాజం లోపల సర్వులకు అందుబాటు అయ్యేటువంటి మార్గంలో మనం నిరూపించడానికి ప్రయత్నపూర్వకంగా మనం ఆచరించాలి.
3: We should practice all the things that we study here so that all our knowledge will be available to everybody in this society.
1: నీవు ఎక్కడైనా ఉండు.
3: You may stay anywhere.
1: అంత దైవమే చూసుకుంటాడు.
3: God will take care of you.
1: ఆ విశ్వాసాన్ని మాత్రం పెంచుకోవాలి.
3: We should strengthen that faith.
1: అడవుల యందున్న
3: You may be in the forest.
0: Akashamunanunna.
3: Or in the space.
0: Pattanamunanunna.
3: Or city.
0: Pallenunna.
3: Or a village.
0: Gutta meedanunna.
3: Mountain top.
0: Natteetabadiyunna.
3: Or in the deep sea.
0: Ekkadunnaneemi erugunatane.
3: You may be anywhere, but God knows.
0: Ekkadunnatane telisipothundi.
3: God knows wherever you are.
0: Sarvatra untunnadu.
3: Because he is everywhere.
0: Nee tala ikkada untundadi.
3: Your head is here on the top. But the feet are below. As ants walk. Immediately you thump it there. The head has not gone down. But this awareness is present all over the body.
0: చైతన్య శక్తిని ఏ విధంగా సర్వత్రా ఉంటుందో అదే విధంగానే దేశమంతా కూడాను భగవంతుడు సర్వత్రా ఉంటున్నాడు.
3: జస్ట్ ఎస్ దేర్ ఈస్ దిస్ చైతన్య అవేర్నెస్ ఆల్ ఓవర్ ద దేహ ద బాడీ, దేర్ ఇస్ అవేర్నెస్ ఆల్ ఓవర్
0: దేహము దేశము బింబ ప్రతిబింబములే.
3: దేహ ద బాడీ అండ్ దేశ ద కంట్రీ ఆర్ ద
0: అభావములే. భావ అభావములే.
3: దేర్ ఓన్లీ ది థాట్స్ అండ్ ద కౌంటర్ థాట్స్ అలోన్.
0: చీకటి వెలుగులు రెండు లేవు.
3: ద డార్క్నెస్ అండ్ ద లైట్ ఆర్ నాట్ సెపరేట్.
0: ఇప్పుడు చూడండి చీకటిగా ఉంటుంది.
3: నౌ యు ఫైండ్ లిటిల్ డార్క్.
0: లైట్ వేస్తేనే చీకటి కనిపించదు.
3: ద మూమెంట్ యు స్విచ్ ఆన్ ద లైట్ దేర్ ఇస్ నో డార్క్.
0: ఎక్కడ పరిగెత్తిపోయింది?
3: వేర్ హాస్ ఇట్ గాన్?
0: తిరిగి లైట్ ఆఫ్ చేస్తానే మరి చీకటి వస్తాం.
3: వెన్ స్విచ్ ఇట్ ఆఫ్ యు ఫైండ్ ఇట్
0: ఎక్కడ నుంచి వచ్చింది? ఎక్కడ పోలేదు ఎక్కడ రాలేదు.
3: ఇట్ హాస్ నాట్ గోన్ ఎనీవేర్. ఇట్ హాస్ నాట్ అపియర్డ్.
0: దీపం ఉన్నప్పుడు చీకటి కనిపించదు, చీకటి ఉన్నప్పుడు దీపం కనిపించదు.
3: వెన్ వన్స్ ఇట్ ఇస్ డార్క్ యు డోంట్ హావ్ ద లైట్. వెన్ వన్ దేర్ ఇస్ లైట్ దేర్ ఇస్ నో లాంగర్ డార్క్.
0: ఒక్కటే భావ అభావములే.
3: బోత్ ఆర్ వన్ అండ్ ది సేమ్. వన్ ఇస్ మానిఫెస్టేషన్.
0: ఎక్కడికి పోలేదు అది ఎక్కడ నుంచి రాలేదు.
3: సో దిస్ హాస్ నాట్ గోన్ ఎనీవేర్ దట్ హాస్ నాట్ కమ్ హియర్.
0: ఒక్కటే ఎప్పటికీ.
3: Only one thing that exists all the time.
0: Adiye satyam.
3: That is truth.
0: Aa satyame trikala bhadyam.
3: That truth is indivisible in all three times.
0: Atti trikala bhadyam ainatundi satya tattvanni manamu ekkada poyinappudiki ye pani chesinappudiki manam danni vismarinchakoodu.
3: We should never forget this truth which is indivisible in all three periods of time. Wherever you are, whatever you do.
0: Motta motta meer enni vidyalu nerchinappudiki
3: you may study anything.
0: Drishtini matram pettukondi.
3: But keep in your view.
0: ఏది ఆ దీనికంతా సర్వ విద్యలకు ఆధారం.
3: వాట్ ఈస్ ది ఎసెన్స్? వాట్ ఈస్ ది బేసిస్ ఫర్ ఆల్ దిస్ ఎడ్యుకేషన్?
0: అది ఆధ్యాత్మ విద్య విద్యానాం.
3: ఇట్ ఈస్ ఓన్లీ స్పిరిచువల్ ఎడ్యుకేషన్ ఆఫ్ ఆల్ ద ఫార్మ్స్ ఆఫ్ ఎడ్యుకేషన్.
0: విద్యానాం నేనే అన్నాడు కృష్ణుడు.
3: కృష్ణ సెడ్ ఐఎమ్ దట్ స్పిరిచువల్.
0: ఆధ్యాత్మ విద్యను నేనే.
3: ఐఎమ్ దట్ స్పిరిచువల్ ఎడ్యుకేషన్.
0: స్పిరిచువల్ ఎడ్యుకేషన్ ప్రత్యేకంగా కాదు.
3: స్పిరిచువల్ ఎడ్యుకేషన్
0: అన్నింటి ఎందుకు స్పిరిచువల్ ఎడ్యుకేషన్ ఉంటుంది.
3: ఇట్ ఈస్ అన్ అండర్ కరెంట్ ఇంగ్రీడియంట్ ఇన్ ఆల్ ఫార్మ్స్ ఆఫ్
0: మ్యాటర్ ఉంటుండాలి. ఒక అయస్కాంతం ఉంటుండాలి.
3: ఇట్స్ ఎ మ్యాగ్నెట్ అండ్ అన్ ఐరన్.
0: ఒక ఐరన్ పీస్ ఉంటుండాలి.
3: ఐరన్ పీస్.
0: ఈ అయస్కాంతం ఐరన్ పీస్ టక్కన కరుచుకుంటుంది.
3: అండ్ దిస్ ఐరన్ ఫెయిలింగ్ విల్ ఇమీడియట్లీ గెట్ స్టక్ టు దట్ మ్యాగ్నెట్.
0: ఇదంతా మ్యాగ్నెట్ ఐరన్ పీస్ ని చక్కగా ఆకర్షించింది అనుకుంటున్నాం.
3: వి థింక్ దట్ మ్యాగ్నెట్ అట్రాక్ట్స్ ద ఐరన్ పీస్.
0: కాదు కాదు.
3: నో.
0: అది కూడా దైవత్వమే.
3: ఇట్స్ ఆల్సో డివినిటీ.
0: ఈ మ్యాగ్నెట్ లో ఉన్నటువంటి పవర్ తానే.
3: ద మ్యాగ్నెటిక్ పవర్ ఇస్ డివినిటీ.
0: ఐరన్ శుభ్రంగా ఉంటుంటే దాన్ని ఆకర్షిస్తుండాలి.
3: ఇది ఐరన్ ఈస్ క్లీన్ ఇట్ విల్ బి డ్రాన్.
0: దురదృష్టవశాత్తు ఈ రాతి కలియుగ మానవులు ఏ విధంగా భావిస్తున్నారు?
3: వాట్ ఈస్ ది ఫీలింగ్ ఆఫ్ ది మోడర్న్ పీపుల్ టుడే?
0: మ్యాగ్నెట్ ని పెద్ద దీన్ని కొండి పోయి పెట్టినప్పటికి
3: ఈవెన్ ది మ్యాగ్నెట్ ఇస్ బిగ్.
0: ఐరన్ దగ్గర పెట్టినా గానీ దాన్ని ఆకర్షించదు.
3: ఈవెన్ ది ఐరన్ ఫైలింగ్ ఇస్ సో నియర్ ఇట్ విల్ నాట్ బి డ్రాన్.
0: అప్పుడు మ్యాగ్నెట్ ఏమని చెప్తుండది?
3: వాట్ ఈస్ ది ఆన్సర్ ఆఫ్ ది మ్యాగ్నెట్?
0: ఐరన్ చెప్తుండది ఈ మ్యాగ్నెట్ లో పవర్ లేదు అంటుంది.
3: దిస్ ఐరన్ సేస్ దిస్ మ్యాగ్నెట్ హ్యాస్ నో పవర్.
0: అప్పుడు మ్యాగ్నెట్ పక్కు నవ్విందట.
3: దెన్ మ్యాగ్నెట్ స్మైలింగ్.
0: ఓ పిచ్చి అయ్యనా,
3: ఓ మ్యాడ్ ఐరన్,
0: నీలో కావలసినంత డస్ట్ రస్ట్ చేర్చుకున్నావు, నేను ఎట్ట నిన్ను దగ్గర చేర్చుకునేది?
3: ఓ ఐరన్, యు ఆర్ ఫుల్ ఆఫ్ డస్ట్ అండ్ రస్ట్, హౌ ఆమ్ ఐ టు అట్రాక్ట్
0: యు? డస్ట్ అండ్ రస్ట్ క్లీన్ చేసే ఆటోమేటిక్ గా వస్తున్నావు.
3: గెట్ యువర్ సెల్ఫ్ క్లెన్స్డ్ కంప్లీట్లీ, గెట్ యువర్ సెల్ఫ్ రిమూవ్డ్ ఆఫ్ దిస్ డస్ట్.
0: కనుకనే మనం జీవితం అనేటువంటి ఒక ఐరన్ పీస్ వంటివి.
3: దేర్ ఫార్ అవర్ లైఫ్ ఇస్ అన్ ఐరన్ పీస్.
0: మానవుని దేహమంతా ఐరన్ ముక్కనే.
3: ద హోల్ హ్యూమన్ బాడీస్ ఆఫ్ ఐరన్ పీసెస్.
0: దాన్ని శుభ్రం చేసుకోవాలి.
3: ఇట్ మస్ట్ బి క్లీన్డ్.
0: కేవలం పైన స్నానం చేసి ఒక సోప్ వేసుకున్నంత మాత్రమే కాదు.
3: నాట్ సింప్లీ ది ఎక్స్టర్నల్ బాత్ విత్ ది హెల్ప్ ఆఫ్ ఎ సోప్.
0: అంతర్బహిష్ట సర్వవ్యాప్తి నారాయణ స్థిత, లోపల వెలుపల సర్వత్ర కూడా మనం శుభ్రంగా ఉంటుంది.
3: క్లీన్లీనెస్ ఇన్నర్ అండ్ అవుట్ ఆర్ ఇంపార్టెంట్.
0: ఆ విధంగా ఉంటుంటే దైవత్వం అనేటువంటి మ్యాగ్నెట్ టక్కన ఖర్చుకుంటుంది.
3: దెన్ ద డివైన్ మ్యాగ్నెట్ విల్ డ్రా యు నియర్.
0: ఖర్చుకోవటమే కాదు,
3: నాట్ మియర్
0: ఐరన్ కూడా నువ్వు మ్యాగ్నెట్ గా మార్చేస్తుంది.
3: నాట్ మియర్లీ దట్ ఈవెన్ ఐరన్ బికమ్స్
0: మ్యాగ్నెట్. బ్రహ్మ ఇవ భవతి. ఎక్కడైనా ఎక్స్పెరిమెంటల్ చేయండి.
3: యూ ఎక్స్పెరిమెంట్ దిస్ ఎనీవేర్.
0: మ్యాగ్నెట్ కు ఒక పిన్ను కనిపించండి.
3: Just allow the pin to
0: stick on to
3: this
0: magnet. Keep it
3: there. Third day the pin becomes a magnet.
0: దాని సంపర్కం చేత, దాని సంబంధం చేత, దాని స్నేహం చేత పిన్ను కూడాను ఐరన్ ముక్క కూడాను మ్యాగ్నెట్ గా మారిపోయి.
3: బికాస్ ఆఫ్ ద అసోసియేషన్, బికాస్ ఆఫ్ ద నియర్నెస్, బికాస్ ఆఫ్ ద ఫ్రెండ్షిప్, దాని
0: యందు ఉన్నటువంటి యొక్క పవిత్రత ఈ విధంగా ఉంటుంది.
3: దట్ ఈస్ ద సీక్రెట్ క్వాలిటీ లేటెంట్ ఇన్ ఆల్ గుడ్ థింగ్స్.
0: గొడ్డలి తీసుకుని వెళ్తారు అడవికి.
3: యు టేక్ ఎన్ యాక్స్ అండ్
0: ఒక గంధ చెట్టును కొట్టుతాడు బాగా గొడ్డలతో.
3: యు జస్ట్ కట్ ఆఫ్ ఎ శాండల్ ట్రీ.
0: కానీ అంత సుగంధమును అందించేటువంటి యొక్క ఆ గంధపు చెట్టు నన్ను ఈ గొడ్డలతో కొట్టాడే అని దానిపైన ఏమైనా కోపిస్తుందా? కాదు.
3: ద శాండల్ ట్రీ దో ఇట్ ఈస్ కట్ ఆఫ్ విత్ ఎన్ యాక్స్, ఇట్ ఈస్ నెవర్ యాంగ్రీ విత్ ది యాక్స్.
0: తన సుగంధాన్ని కూడా ఆ గొడ్డలి కొంచెం అందిస్తుంది.
3: ఇట్ విల్ పాస్ ఆన్ ఇట్స్ ఫ్రాగ్రెన్స్ ఈవెన్ టు ద యాక్స్.
0: చూసారు ఎంత ఉపకారం.
3: వాట్ హెల్ప్ ఈస్ రెండర్డ్.
0: మీకు ఒక చిన్న ఉదాహరణ. షిరిడీ లోపల
3: స్మాల్ ఎగ్జాంపుల్ దేర్ ఇన్ షిరిడీ.
0: ముందు బాబా అక్కడికి వెళ్ళినప్పుడు
3: బాబా వెంట్ దేర్ బిఫోర్
0: ఏది లేదు. ఒక చావిడి అంటే పాడుబడిన చావిడి ఉండేటువంటి.
3: దేర్ వాజ్ ఓన్లీ ఎన్ ఓల్డ్ చౌల్ ట్రీ చావిడి.
0: అక్కడ ఒక చిన్న వేప చెట్టు పెరుగుతూ వచ్చింది.
3: ఇట్స్ ఎ స్మాల్ నేమ్ ప్లాంట్ దేర్.
0: ఆ వేప చెట్టు పెరుగుతూ పెరుగుతుంటే దాని ఒకవైపున మాత్రమే నీడ ఉండేటువంటి కొమ్మ ఇట్లా పోయింది.
3: యాజ్ ద ప్లాంట్ వాజ్ గ్రోయింగ్ ఇట్ వాజ్ బెంట్ ఆన్ వన్ సైడ్ సో దేర్ వాజ్ షేడ్.
0: ఆ వేప చెట్టు కొమ్మ నీడ కింద కూర్చుని శ్రమ తీర్చుకునేటువంటి వాడు బాబా.
3: అండ్ బాబా యూజ్ టు సిట్ అండర్ దిస్ షేడ్.
0: ఎంతో శ్రమపడి భిక్షానికి వెళ్లి తిరిగి వచ్చినా అదే నీడలో కూర్చునేటువంటి వాడు.
3: హీ గోస్ అరౌండ్ ద విలేజ్ అండ్ సిట్స్ అండర్ ద షేడ్ ఆఫ్ దట్ నేమ్ ప్లాంట్.
0: తర్వాత
3: సమ్ టైమ్
0: ఈ యొక్క లక్ష్మీబాయ్ అల్లుడు,
3: సన్ ఇన్ లా ఆఫ్ లక్ష్మీబాయ్,
0: ఆయన ఒక చిన్న మంటపం కట్టించాడు.
3: అండ్ హీ బిల్ట్ ఎ స్మాల్ టెంపుల్ దేర్.
0: దాంట్లో పోయి కూర్చుంటూ వచ్చాడు.
3: అండ్ యూస్ టు సిట్ దేర్ సిన్స్ దెన్.
0: అక్కడ కూర్చొని ఈ యొక్క వేప చెట్టును చూచాడు.
3: అండ్ హీ వాచ్డ్ దట్ నేమ్ ప్లాంట్ ఫ్రమ్ హియర్.
0: ఈ సంవత్సరములు నాకు చల్లని నీడను అందించి నాకు ఎంతో ఉపకారం చేసింది.
3: ఓ నేమ్ ప్లాంట్ యూ హావ్ హెల్ప్ మీ సో లాంగ్ గివింగ్ మీ ఇట్స్ ఫైన్ కూల్ షేడ్.
0: ఓ వృక్షమ,
3: ఓ ప్లాంట్,
0: నాకు ఆయన ఆనందాన్ని అందించినటువంటి ఆ కొమ్మ నీవు ఎప్పుడు మధురంగానే ఉండువుగాక.
3: That branch of this neem plant that has given me the comfort and convenience
0: of its shade, let you be sweet.
3: Therefore, even this day, the leaves of that branch of that neem plant
0: are sweet. Therefore,
3: those that render help, that will be remembered.
0: ఉపకారంలో మనం ఎంతైనా కూడా త్యాగం చేయాలి.
3: దేర్ఫోర్ వైల్ రెండరింగ్ హెల్ప్ యూ హావ్ టు సాక్రిఫైస్ అ లాట్.
0: ఈ ఉపకారం నందు ఉపకారమే మనకు ప్రాప్తిస్తుంది.
3: అండ్ యూ విల్ బి హెల్ప్డ్ ఇన్ టర్న్.
0: అపకారం చేసిన వాడికి కూడా ఉపకారం చేయండి.
3: యు హెల్ప్ దోస్ దట్ హార్మ్ యు.
0: అప్పుడు నీకు చక్కని ఫలితం నీకు అందిస్తుంది.
3: దెన్ యూ విల్ హావ్ పాజిటివ్ రివార్డ్స్.
0: మనం చేసినటువంటి యొక్క ఉపకారం ఏనాటి కూడా వృధా కాదు.
3: All the help you do now will never go in
0: vain.
3: Don't be disappointed because you don't get the reward
0: immediately.
3: It will take time. Wait, you will certainly get your rewards. Students, you should not only study. You should make use of it in a proper way in the world.
0: తద్వారా జగత్తుకు ఎంతైనా కూడా నువ్వు సర్వజనులకు ఉపకారం అయ్యేటువంటి రీతిగా ఒక పంటలో లేక ఇంకే విధమైనటువంటి ఏ విధమైన కొంచెం నీరో ఈ విధమైనటువంటి పంచభూతంలో ఏ ఒక్క శక్తినైనా కూడా నువ్వు మనం 10 మందికి అందించేటువంటి దీంట్లో మనము తగినటువంటి కంకణం కట్టుకోవాలి.
3: యూ షుడ్ డిటర్మిన్ టు సర్వ్ ద సొసైటీ ఇన్ వన్ ఫార్మ్ ఆర్ అదర్ ప్రొవైడింగ్ దేర్ డిమాండ్ నీడ్స్.
0: అంతే గ్రంథంలో చదివి కేవలం మన ప్రాక్టీస్ లోపల ప్రాక్టికల్ లోపల దీన్ని ఉపయోగపెట్టకపోతే ఈ చదువు నిరుపయోగమైపోతుంది.
3: హావింగ్ లెర్న్డ్ ఆల్ దాట్ ఇఫ్ యూ డోంట్ పుట్ ఇట్ టు ప్రాక్టీస్ టుమారో ఇట్ విల్ బి యూజ్.
0: పుస్తకముల నిండా మస్తుగా చదివుండే.
3: దేర్ ఇస్ లాట్ ఆఫ్ లెర్నింగ్ సబ్జెక్ట్ దేర్ ఇన్ ద బుక్.
0: మస్తకముల నిండా మట్టి మెండు.
3: బట్ ది హెడ్ ఈస్ ఫుల్ ఆఫ్ మడ్.
0: ఏం ప్రయోజనం?
3: వాట్ ఈస్ ది యూజ్?
0: కాబట్టి ఆ పుస్తకము మస్తకం కావాలి.
3: Therefore, that book must be transformed. When once the head and the book become one, you can practice later. And that we should also expose the secrets of our knowledge.
0: Prema mudita manasikaso.

0: ఈ జగత్తునందు. జీవితము నీటి బుడగ వంటిది, అస్థిరమైన ఉంటుంది.
1: ఇన్ దిస్ వరల్డ్ లైఫ్ ఈజ్ లైక్ ఎ వాటర్ బబుల్ విచ్ ఇస్ టెంపరరీ.
0: అస్థిరం, యవ్వనం, ధనం, ఇంకా యవ్వనత్వము, ధనము, ఇది కేవలము క్షణములో కదిలిపోయేటువంటి మేఘంలో వంటిది.
1: స్టేజ్ ఆఫ్ యూత్ అండ్ వెల్త్ ఆల్సో విల్ డిసపియర్ లైక్ ఎ పాసింగ్ క్లౌడ్.
0: అస్థిరం ధారా పుత్రాది, ఇంకా ధారాపుత్రులు కూడాను ఇది అస్థిరమైనటువంటి వారి క్షణికమైనటువంటి కణం లోపల క్షణికములో దాటిపోతుంటారు.
1: ద వైఫ్ అండ్ చిల్డ్రన్ లైక్ వైజ్ ఆర్ ఆల్సో టెంపరీ, దే పాస్ ఆఫ్.
0: సత్యం కీర్తి ద్వయం స్థిరం, ధర్మం కీర్తి ద్వయం స్థిరం. సత్యం, ధర్మం, కీర్తి ఇవే శాశ్వతమైనటువంటివి.
1: ట్రూత్, రైచియస్నెస్ అండ్ ఎ గుడ్ నేమ్ ఆర్ పర్మనెంట్.
0: తల్లి గర్భము నుండి

0: పొందుగా మరుగైనా బ్యాంకు లోపల పెట్టి పొందుగా మరుగైన బ్యాంకు లోపల పెట్టి దాన ధర్మము లేక తరగిపో.
1: At the time of birth, no one brings any money with him, nor would he take it as he returns at the end. Right from a millionaire or a pauper, whatsoever may be, they take only ordinary simple food. They don't partake gold. You may pride yourself because of your wealth and the money that you amass. You may have the money deposited there in banks, but it will not come with you if you do not take to acts of charity and offer things to others needy. They will not come to your rescue.
0: తుదకు ఎవరికి తురో ఏమి ఎగును.
1: To whom will they give all this money at the end? To whom will it all go? What will happen to that?
0: మానవుడు పుట్టినప్పటి నుండి గిట్టినంత వరకు కూడాను అనేక విధములైనటువంటి సుఖములు అనుభవించవలనని, అనేక మార్గములో అనేక విధములైనటువంటి కర్మలను ఆచరించి కడపటికి రిక్తహస్తులై వెళ్ళుతున్నాడు.
1: మ్యాన్ ఫ్రమ్ టైమ్ ఆఫ్ బర్త్ టు డెత్, ఇన్ పర్సూట్ ఆఫ్ హ్యాపీనెస్ అండ్ ప్లెజర్ అండ్ జాయ్, హీ ఎంటర్స్ ఇన్ టు వేరియస్ ఫీల్డ్స్ అండ్ ఎక్స్పీరియన్సెస్ ఆల్ కంఫర్ట్స్ అండ్ కన్వీనియన్సెస్, బట్ అల్టిమేట్లీ రిటర్న్స్ ఎంప్టీ హ్యాండెడ్.
0: ఆధ్యాత్మిక ఖనిజ సంపత్తికి ఆలవాలమైన ఈ భారతదేశమునందు ధర్మము నానాటికిని క్షీణించి అధర్మము, అన్యాయము, అక్రమము ఈ విధమైనటువంటి యొక్క చర్యలతో కాలమును గడుపుతూ ఈ కలిప్రభావము చేత ఎన్ని విధములైనటువంటి యొక్క సమస్యలకు గురి అవుతుండాలి ఈ యొక్క ప్రపంచము.
1: Bharat is the spiritual mind, but in this country where you find righteousness is on the decline, everywhere you find unrighteous acts, disorder, because there's an effect in response to the Kali effects. The whole world is facing all sorts of agitation and confusion.
0: Itti paisachika pravaktulu vidrumbinchi pralayatandamu salpuchunnatvanti ee kali samayamunandu దీనిని చల్లార్చి దేశమునకు శాంతి భద్రతను చేకూర్చేటువంటి యొక్క నిజమైనటువంటి యొక్క అర్హత విద్యార్థులు యందు మాత్రమే నిలిచి ఉన్నది.
1: When this demonic tendency and temperament is on the rise as an effect of this Kali age, it is the responsibility of the students to work for the establishment of peace and security in society.
0: తిరిగి భారతదేశమే కాక యావత్ ప్రపంచమునందు కూడాను శాంతి భద్రతలు చేకూర్చడానికి విద్యార్థులే తగిన సమర్థులు.
1: నాట్ ఓన్లీ ఇన్ భారత్, ఆల్ ఓవర్ ద వరల్డ్ స్టూడెంట్స్ ఆర్ ది ఓన్లీ వన్స్ హూ కెన్ ఎస్టాబ్లిష్ పీస్ అండ్ సెక్యూరిటీ.
0: యువతి యువకులు ఎవరులైనటువంటి యొక్క వ్యక్తులు ఈనాడు ఈ కలి ప్రభావాన్ని తరమగొట్టే నిమిత్తమై తగిన కంకణం కట్టుకుని శాంతి భద్రతను చేకూర్చి సత్యధర్మమును నిలిపి జగత్తునకు ప్రాచీన సాంప్రదాయాన్ని నిలబెడతారని నేను ఆశిస్తున్నాను.
1: Men and women, youngsters, they should see that they will drive out all this restlessness and agitation which are the result of the Kali age and establish peace and security and uphold the principles of truth, righteousness and also the ancient tradition and culture.
0: Vidyarthulara,
1: students,
0: విద్యా మార్గం నందు కాని వైజ్ఞానికమందు కాని మీరు వెనుకబడినా మీ తల్లిదండ్రులు ఎంత పరితపింతురో, దానికంటే 1000 రెట్లు అధికంగా నైతిక, ధార్మిక, ఆధ్యాత్మిక మార్గంలో వెనుకబడినటువంటి మిమ్మల్ని చూచి భర్తమాత చాలా పరితపిస్తూ ఉంటుండాలి.
1: యువర్ పేరెంట్స్ విల్ ఫీల్ వెరీ సాడ్ ఇఫ్ యూ ల్యాక్ బిహైండ్ ఇన్ ద ఫీల్డ్ ఆఫ్ ఎడ్యుకేషన్, ఇఫ్ యూ డోంట్ లెర్న్ అండ్ స్టడీ వెల్ యువర్ సబ్జెక్ట్స్. లైక్ వైజ్ దిస్ మదర్ కంట్రీ భారత్ మాత విల్ ఆల్సో వెరీ ఫీల్ వెరీ సాడ్ బికాస్ యూ ఆర్ ఆన్ ది డౌన్వర్డ్ ట్రెండ్ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ మొరాలిటీ అండ్ స్పిరిచువాలిటీ. మదర్ ల్యాండ్ భారత్ మాత ఈస్ ఫీలింగ్ సాడ్ 1,000 times.
0: విద్యార్థులారు,
1: స్టూడెంట్స్,
0: ఇది మీరు చాలా జ్ఞప్తి ఎందుకోవాల్సినటువంటి విషయం.
1: యు షుడ్ కీప్ దిస్ ఇన్ యువర్ మైండ్.
0: ఈనాడు మీరు ఎవరు పౌరులని భావిస్తూ ఉన్నారో, ఎవరు అధికారులని విశ్వసిస్తున్నారో, ఎవరు పెద్దలనని మీరు తలుపుతూ ఉన్నారో, అలాంటి వారందరి కూడాను పూర్వం ఒకనొక దినంలో వారు కూడాను మీ ఓటి విద్యార్థులే.
1: స్టూడెంట్స్, ఆల్ దోస్ హూమ్ యూ కన్సిడర్ ఎల్డర్స్, మెన్ ఆఫ్ అథారిటీ, మెన్ హూ ఆక్యుపైడ్ పొజిషన్స్, ఎల్డర్స్, దే వర్ ఆల్ ఎట్ వన్ టైమ్ వర్ స్టూడెంట్స్ లైక్ యూ.
0: నేటి విద్యార్థులే రేపటి పౌరులు, రేపటి అధికారులు, రేపటి పెద్దలు.
1: స్టూడెంట్స్ ఆఫ్ టుడే ఆర్ టుమారోస్ ఎల్డర్స్, మెన్ ఆఫ్ పొజిషన్ అండ్ అథారిటీ.
0: కనుక ఈనాటి అధికారులను, ఈనాటి పౌరులను, ఈనాటి పెద్దలను మీరు ఏ విధంగా ఉండాలని చింతిస్తూ ఉన్నారో దీనిని జ్ఞప్తియందుంచుకొని భవిష్యత్తులో మీరు తలంచినటువంటి యొక్క ఈ కలలకు తగినటువంటి యొక్క రూపాన్ని ధరింపచేయాలని నేను ఆశిస్తూ ఉన్నాను.
1: భగవాన్ వాంట్స్ యూ టు రిమెంబర్ దిస్ ఇంపార్టెంట్ ఫ్యాక్ట్, ద ఐడియాస్ దట్ యు హ్యావ్ టువర్డ్స్ యువర్ ఎల్డర్స్, ద కైండ్ ఆఫ్ ఫీలింగ్స్ దట్ యు హ్యావ్ టువర్డ్స్ సిటిజన్స్ అండ్ మెన్ ఆఫ్ అథారిటీ, కీప్ దెమ్ ఇన్ వ్యూ, డు నాట్ ఫర్గెట్ అండ్ రియలైజ్ దెమ్ లేటర్.
0: ఈనాటి యువతులు కేవలము అద్దెకు తెచ్చుకున్నటువంటి గుణముల వలె లేక దిగుమతి గావించుకున్నటువంటి గుణముల వలె వారి మాటలు, వారి డ్రస్సులు, వారి నడతలు అన్నీ కూడాను కేవలము ఒక విధమైనటువంటి అప్పటికప్పటికి అద్దెకు తెచ్చుకొని అలంకరించుకున్నటువంటి నగల వలె కనిపిస్తూ ఉంటాయి.
1: ద మోడర్న్ స్టూడెంట్స్ ఇట్ అపియర్స్ యాజ్ ఇఫ్ దే హ్యావ్ దే డ్రెస్ ఇన్ ద క్వాలిటీస్ విచ్ ఆర్ లైక్ రెంటెడ్ స్టఫ్ ఆర్ ఇంపోర్టెడ్ స్టఫ్.
0: ఇలాంటి అద్దెకు తెచ్చుకున్నటువంటి యొక్క నగలతో ఎంతకాలం నీవు అందాన్ని అనుభవించగలవు?
1: With these rented jewels, how long can you delight yourself?
0: Kaadu. Nee swantam sampadinchukunnatvanti yokka gunamula neetvanti yokka nagala cheta neevu aanandanni alankaranni abhruddhi gaavinchukovali.
1: You should decorate yourself. You should wear that ornament of your own, the character which is permanent.
0: Kanuka vidyarthulara ee naati mee yokka నడతలన్నీ కూడాను ఒక ఫ్యాషన్ గా మారిపోతున్నాయి. ఈనాటి మీ భావములన్నీ కూడాను కేవలం కదిలిపోయే మేఘముల వల్ల పోతున్నాయి.
1: స్టూడెంట్స్, యువర్ బిహేవియర్ హ్యాస్ బికమ్ ఎ సార్ట్ ఆఫ్ ఎ ఫ్యాషన్ నౌ అండ్ యువర్ ఫీలింగ్స్ ఆర్ జస్ట్ లైక్ పాసింగ్ క్లౌడ్.
0: ఇది స్వదేశం యొక్క సంస్కృతి కానేరదు.
1: దిస్ ఇస్ నాట్ ద కల్చర్ ఆఫ్ యువర్ కంట్రీ.
0: ఈ దేశం నుంచి దిగుమతి గావించుకున్నటువంటి దీనిని మీరు ఎంతకాలమని అనుభవించగలరు?
1: How long can you experience this imported culture?
0: Kanuka meeru imported culture paina meeru aadhara padakandi.
1: Never depend on this imported culture.
0: Mee santamaina, mee pavitramaina, mee bharatadeshamaina, mee punya bhoomi aina, ee dhanya bhoomi aina, ee karma bhoomi aina, ee yoga bhoomi aina, bharatam yokka culture nu meeru anusarinchadaniki prayatninchali.
1: You should make every attempt to follow the culture of this land, which is a land of merit, which is a land of sacrifice, which is a land of spiritual pursuits and endeavors.
0: Prachina kalam nundi bharat deshamu dana dharmalaku puttinilainadi.
1: Since ancient times, Bharat is the center for all charity and sacrifice.
0: Tyaga abhimanam, tyaga kairinentunte oka karuna ilanti gunamulaku అనేక విధములుగా ఆరితేరినటువంటిది ఈ భారతదేశం.
1: భారత్ హ్యాస్ బీన్ ఎన్ ఎక్స్పర్ట్ అండ్ ఎ గైడింగ్ ల్యాండ్ ఇన్ ఆల్ రెస్పెక్ట్స్ ఆఫ్ కంపాషన్ అండ్ కైండ్నెస్.
0: సహన సాధుభూతులకు ఈ భారతదేశము గమ్యస్థానము.
1: భారత్ ఈజ్ ద గోల్ ఇన్ ఆల్ రెస్పెక్ట్స్ ఆఫ్ కంపాషన్ అండ్ ఆల్సో టాలరెన్స్.
0: ఇట్టి దివ్యమైన భవ్యమైనటువంటి ఈ సహన సానుభూతులు కాని, దయాదాక్షిణ్యములు కాని, త్యాగ కరుణలు కాని ఎక్కడ పోయినవి?
1: Compassion, kindness, mercy, tolerance, forbearance, sacrifice, what happened to those qualities now?
0: Kevalamu mee yokka adrishtavashattu bharatiyulaka samskrutini abhivruddhi gaavinche nimittamai aneka mandi mahaneeyulu aneka avataramulu kodanu digi vachinatuvanti ee bharat desamunandu.
1: Bharat is the land which has been the birthplace of many of the noble souls and incarnations to propagate the principles of truth and righteousness.
0: 14 సంవత్సరములు పాండవులు కారడవులలో నివసించుచున్న సమయంలో శిష్యుడు ఏదించి ధర్మజను చూచి, ధర్మజ మీ సోదరులు ఎక్కడున్నారు అని ప్రశ్నించాడు.
1: పాండవ స్పెండ్ 14 years ఇన్ థిక్ ఫారెస్ట్. ఇట్ వాజ్ ఎట్ దట్ టైమ్ కృష్ణ ఆస్ ధర్మజ, What happened to your brothers? Where are they?
0: కృష్ణుడు పర్ణశాలకు వెళ్లినప్పుడు ఏ సోదరులు అక్కడ కనిపించలేదు. ఆ కారణం చేతనే కృష్ణుడు ధర్మజుని, సోదరులు ఎక్కడున్నారు అని ప్రశ్నించాడు.
1: As Krishna did not find the remaining brothers, so Krishna has put that question to Dharmaja. What happened to other brothers?
0: Where are they? ధర్మజుడు, ధర్మహృదయుడు, ఎలాంటి పరిస్థితులు ఎందైనా కూడాను భగవంతుని విస్మరించి సర్వకాల సర్వావస్థలు ఎందు కూడాను భగవంతుని స్మరించేటువంటి యొక్క పవిత్ర వ్యక్తి ఆ ధర్మజుడు.
1: ధర్మజ ఇస్ నోన్ ఫర్ హిస్ కంపాషన్ కైండ్నెస్, హు ఆల్వేస్ థింక్స్ ఆఫ్ గాడ్ కంటిన్యూస్లీ.
0: పాండవులు ఎంతో శాంతి ధర్మ స్వరూపులు.
1: పాండవస్ ఆర్ ది ఎంబాడిమెంట్స్ ఆఫ్ పీస్ అండ్ రైచియస్నెస్.
0: ఇట్టి పవిత్రులను, ధర్మమూర్తులను కౌరవులు అనేక విధములైనటువంటి మార్గంలో వీరిని అవమానపరుస్తూ వచ్చారు.
1: Kauravas have put them to all humiliation, though they were all men of sacrifice and righteousness.
0: ఏ మాత్రం కూడాను వెరువక, కదలక, మెదలక ముందు సాగుతూ వచ్చారు ధర్మజుడు.
1: Dharmaja faced all these ordeals, troubles and turmoils. He was not afraid in the least. He could resist and
0: ప్రశ్నించినటువంటి ప్రశ్నకు కృష్ణ, కొంతమంది సోదరులు అస్తినాపురంలో ఉంటున్నారు, కాని 5 మంది సోదరులు అరణ్యంలో ఉంటున్నారు అన్నాడు జవాబు.
1: ధర్మజ రిప్లైడ్, 5 brothers ఆర్ హియర్ ఇన్ ద ఫారెస్ట్, వైల్ 100 brothers ఆర్ దేర్ ఇన్ హస్తినాపుర.
0: కృష్ణుడు చాలా ఆశ్చర్యపడినట్టుగా నటించాడు.
1: కృష్ణ ప్రిటెండెడ్ యాజ్ ఇఫ్ హీ వాస్ టేకెన్ బై సర్ప్రైజ్.
0: ఏమి నీకు మతిపోయినదా? మీరు సోదరులు 5 మంది మాత్రమే, వీరినే పంచపాండవులు, ఇంకా 100 మంది హస్తినాపురంలో ఉన్నారంటంలో ఏం అర్థం లేదే అన్నాడు.
1: కృష్ణ దెన్ క్వశ్చన్ దిస్ వే, ధర్మజ ఆర్ యూ మ్యాడ్? యూఆర్ ఓన్లీ 5 brothers. వై డు యూ సే దట్ 100 brothers ఆర్ దేర్ ఇన్ హస్తినాపుర?
0: కృష్ణ, వారందరూ కూడా మా బ్రదర్సే కదా, సోదరులే కదా.
1: కృష్ణ, దే ఆర్ ఆల్సో అవర్ బ్రదర్స్.
0: మాలో మాకు ఐకమత్యంతో ప్రేమ చేత, సహనము చేత, సానుభూతి చేత జీవించినంత కాలం కూడాను మేము 105 మంది సోదరులము.
1: సో లాంగ్ వీ హ్యావ్ దట్ యూనిటీ అండ్ అండర్స్టాండింగ్ అండ్ స్పిరిట్ ఆఫ్ అకామిడేషన్ వీఆర్ 105 brothers.
0: ఏనాడు మాలో మాకు కలహం ఏమైనా ఏర్పడినప్పుడు అప్పుడు మేము 5 మంది మాత్రమే వేరు, 100 మంది మాత్రమే వేరు.
1: వెన్ దెర్ ఆర్ ఇన్ ఫైట్స్ అండ్ డిఫరెన్సెస్ వీఆర్ 5 హియర్ అండ్ దే ఆర్ 100 ఓవర్ దేర్.
0: దీని యందు ఉన్నటువంటి అంతరాత్మను ఈనాటి పరిస్థితులకు మనం చక్కగా అన్వయం చేసుకోవచ్చును.
1: We can just relate to this, to the present circumstances.
0: ఈనాటి లోకమునందు ఐకమత్యమనేటువంటి క్షీణించిపోవటం చేతను, కేవలం కలహములు, కల్లోలములు అభివృద్ధి కావటం చేతను, ప్రతి పార్టీ, ప్రతి సంఘము, ప్రతి ఒక్క వ్యక్తిత్వం కూడాను పూర్తి చిన్నాభిన్నమైపోతుండాలి.
1: There is no unity in the present day world. There you find the agitation and confusion, restlessness everywhere. Every party, every individual have lost their flag.
0: ఈనాటి సమాజములో కూడాను ఐకమత్యమనేటువంటిది లేకుండా ఎవరికి వారే యమునా తీరే అన్నట్టుగా ఒక్కొక్క పార్టీ లోపలనే అనేక విధమైనటువంటి యొక్క పార్టీలుగా బయలుదేరుతూ వస్తున్నాయి. ఒక్కొక్క సమాజం నందు మాత్రమే అనేక సమాజములు బయలుదేరుతూ వస్తున్నాయి.
1: దేర్ ఇస్ నో యూనిటీ ఎనీవేర్. Therefore, in party, you find various tendencies and differences. In every society, there are so many segments within.
0: Vyaktulu veru kavachunu, kani divyattamainatuvanti aatmatattvam andariyandu okkate untunnadi.
1: Individuals may be different, but the divinity is one and the same.
0: Kanukane ee kaliyugam nandu, idi kevalam kalahayugam ani cheppukodaniki kudanu avakasam untundadi.
1: The age of Kali can also be called the age of Kalaha or fight.
0: ఈ కలహములు దినదినమునకును పెచ్చు పెరిగిపోతున్నవి.
1: This infighting is more and more day by day.
0: కనుకనే వ్యక్తిత్వం అనేటువంటి దానికి మరొక వ్యక్తిత్వానికి మధ్య లోపల ఏమాత్రం కూడాను సహనము సానుభూతులు లేవు.
1: There is no spirit of accommodation or understanding between any two individuals.
0: మనిషికి మనిషికి మధ్య ద్వేషము, గ్రామానికి గ్రామముకు మధ్య ద్వేషము, జిల్లాలకు జిల్లాలకు మధ్య ద్వేషము, రాష్ట్రానికి రాష్ట్రాలకు మధ్య ద్వేషము, ఈ విధమైనటువంటి దేశములతో ద్వేషములతో అభివృద్ధి అవుతున్నటువంటి ఈ ప్రపంచములకు ఏనాడు శాంతి భద్రతలు చేకూరుతాయి.
1: దేర్ ఇస్ హేట్రెడ్ బిట్వీన్ మ్యాన్ టు మ్యాన్, హేట్రెడ్ బిట్వీన్ విలేజ్ టు విలేజ్, డిస్ట్రిక్ట్ టు డిస్ట్రిక్ట్, ప్రావిన్స్ టు ప్రావిన్స్. దెన్ హౌ డు ఎక్స్పెక్ట్ పీస్ అండ్ సెక్యూరిటీ?
0: ఒక ఇంటి లోపలనే అనేక విధమైనటువంటి మార్పులు చెందుతూ ఉన్నాయి.
1: ఇన్ ఎ సింగిల్ ఫ్యామిలీ యు ఫైండ్ సో మెనీ చేంజెస్.
0: ఎంత ఐకమత్యము మానవత్వానికి ఎంత బలం.
1: Unity is the real strength to humanity.
0: ఇలాంటి బలమైనటువంటి యొక్క ఐకమత్యాన్ని ఈనాడు మనం చెదురుకుని చేసుకుంటున్నాము. గ్రామంకు మధ్య ద్వేషము, జిల్లాలకు జిల్లాలకు మధ్య ద్వేషము, రాష్ట్రానికి రాష్ట్రాలకు మధ్య ద్వేషము, ఈ విధమైనటువంటి దేశములతో ద్వేషములతో అభివృద్ధి అవుతున్నటువంటి ఈ ప్రపంచములకు

0: Unity is the real strength to humanity.
1: ఇలాంటి బలమైనటువంటి యొక్క ఐకమత్యాన్ని ఈనాడు మనం చెదుర్కొని చేసుకుంటున్నాము.
0: This unity which gives us the strength, we are losing.
1: కనుకొని మానవత్వం అనేటువంటిది మానవుని యందు ఏమాత్రం కూడా నువ్వు కనిపించటం లేదు.
0: Therefore the human quality is not noticed, not even a trace.
1: తులసిదాసు రామాయణం రాస్తూ అతనికి తెలియకుండా రామచింతనలో తన్మయత్తుడైపోయినప్పుడు ఒక పదం అక్కడ చేరి ఉంది.
0: Tulsidas, as he was composing Ramayana, while he was writing certain words, he had forgotten himself when he wrote a word.
1: కన్నులు తెరిచి చూచేటప్పటికి హేతు కృశాను భాను హిమకరతే అని ఉంటుండాలి. హేతు కృశాను భాను హిమకరతే అనగా ఏమిటి? కృశాను అగ్ని, భాను సూర్యుడు, ఇంకా హిమ చంద్రుడు. ఓ రామచంద్ర, నీవు అగ్ని, సూర్యుడు, చంద్రస్వరూపుడవు అన్నాడు.
0: దేర్ ఎ సెంటెన్స్ వాజ్ నోటీస్డ్, ఓ రామ, యువర్ ద ఫైర్ సన్ అండ్ ద మూన్.
1: నిజముగా ఈ ప్రపంచము లోపల ఈ అగ్ని సూర్యచంద్రాదులు లేకపోతే ప్రపంచమే లేదు.
0: Truly speaking, without fire, sun and the moon, the world does not exist.
1: నాస్తికుడైనా యాస్తికుడైనా ఆస్తికనాస్తికుడైనా ఆస్తికుడైనా కూడాను, జోగి అయినా భోగి అయినా విరాగి అయినా బైరాగి అయినా, ఈ అగ్ని సూర్యచంద్రాదులను విస్మరించేటువంటి వ్యక్తి ఈ జగత్తులో ఎక్కడ కనిపించదు.
0: He may be theist or atheist or atheistic, a millionaire or a pauper, a renunciant or celibate. He must have these three, the fire, sun and the moon.
1: కనుక ఈ అగ్ని సూర్యచంద్రాదులే ప్రత్యక్ష దేవులు.
0: Therefore, fire, sun and the moon are deities, divine.
1: ఇవి చేసే పని ఏమిటి?
0: What do they do?
1: ప్రతి మానవుని యొక్క జన్మకు మూడు కారణాలు ఉంటున్నాయి.
0: For the birth of every human life, there are three reasons.
1: అజ్ఞానము.
0: One, ignorance.
1: రెండవది పాపము.
0: Second, sin.
1: మూడవది తాపము.
0: The third one is
1: అజ్ఞాన పాప తాపములే మానవుని యొక్క జన్మకు మూల కారణములు.
0: These three are responsible for the birth of a human.
1: కనుక ఈ అజ్ఞానం అనేటువంటి దాన్ని దూరము గావించాలనుకుంటే మొట్టమొదట జ్ఞానం అనేటువంటి అగ్ని కావాలి. ఈ జ్ఞానాగ్ని లోపల అజ్ఞానమంతా భస్మమైపోతుంది.
0: Therefore, in order to give up this ignorance, we should burn it in the fire of knowledge and the wisdom.
1: కనుక జ్ఞానము అనేటువంటి అగ్ని, ఈ అజ్ఞానం అనేటువంటి ఒక దీన్ని పాపములను భస్మం చేస్తుంది.
0: Therefore, this fire of wisdom will certainly burn all sins. The sun.
1: Suryudu. Andhakaramu. Timirandhakaramu. Mohandhakaramu. Sokandhakaramu. Ee andhakaramulu anetundi cheekati nanta kodanu suryudu okka thuri kiranamu chaapilite anta cheekati poyipoyi vennela anaga light prakashistundi.
0: The sun will dispel the darkness of attachment. The sun will dispel the darkness of misery and sadness. The sunlight will dispel the darkness as such.
1: Inka chandrudu.
0: Moon.
1: Ee chandrudu anetundi vaadu mana taapamunu thallarustadu.
0: He will pacify all our emotions.
1: పాపములను పరిహారం చేస్తాడు.
0: He will atone our sins.
1: చంద్రునికి సూర్యునికి ఉండేటువంటి సన్నిహిత సంబంధ బాంధవ్యాన్ని ఒక్కతూరి విచారించుకుంటే ఎంత వ్యత్యాసం గోచరిస్తుంది.
0: If you investigate and inquire the relationship between sun and moon,
1: చంద్రుడు స్వప్రకాశకుడు కాదు.
0: Moon doesn't shine on his own.
1: సూర్యుని యొక్క కిరణములు చంద్రుని పైన పడే చంద్రుడు ప్రకాశిస్తున్నాడు.
0: As the sunlight falls on the moon, he shines.
1: అయితే సూర్యుని యొక్క ప్రకాశము మహా తీక్షణంగా ఉంటుంది.
0: But the sunlight is highly intense.
1: చంద్రుని యొక్క ప్రకాశము చల్లగా ఉంటుంది.
0: The moonlight is so cool.
1: ఒకే ప్రకాశమే ఒకదానిలో వేడి ఒకదానిలో చల్లదనం, ఇది రావడానికి కారణమేమిటి?
0: సేమ్ లైట్ అట్ వన్ ప్లేస్ ఇట్ ఇస్ సో హాట్, అట్ అనదర్ ప్లేస్ ఇట్ ఇస్ సో కూల్.
1: కనుకనే జ్ఞాన సూర్యుడు అనేటువంటి వాడు బుద్ధితో సమానము.
0: Therefore, the sun of wisdom is equal to our intellect.
1: Challani, tellani, hrudayaniki andinchetuvanti yokka shantini chekurchetuvanti yokka idi chandrudu ee vidhamaina manasuto chendinatuvanti vaadu.
0: Therefore, moon is the mind who is all cool, white and bright, present in our hearts. Deenine
1: vedamunandu chandrama manaso jataha chacho suryo ajayata.

0: Sun is the presiding deity of the intellect, while moon is the presiding deity of the mind.
1: చంద్రుని యొక్క ప్రతిబింబమే ఈ యొక్క మనసు, మనసు యొక్క ప్రతిబింబమే చంద్రుడు.
0: Therefore, the reflection of the moon is the mind, and the reflection of the mind is the moon.
1: మన చెచ్చుడి యందు ఉండేటువంటి యొక్క ప్రకాశ శక్తియే సూర్య కిరణములు.
0: The power of light in our eyes is
1: nothing but the sun.
0: Therefore, it's only sunlight that will make us to see and visualize.
1: కనుక సూర్య చంద్రాదులు అగ్ని, మన ఉదరాగ్ని, తాపాగ్ని, పాపాగ్ని ఇవంతా కూడా ఉదరంలో చేరి ఉంటుండాలి.
0: Therefore, there is fire in our stomach, which is responsible for all assimilation
1: and digestion. Daiva swarupulaga prakashistunnaru.
0: All the three shine over their divine form.
1: Vidyarthulaku baaga telusu. Bhujinche samayam lopala brahmarpanam brahmavini brahmarpanam chestunnamu.
0: Before you start eating your food, you offer a prayer to God.
1: Chaala mandiki brahma anetuvanti vaadu ekkada unnadu anipetti gurtinchukoleka edo ooriki శ్లోకం చెప్పాలి. మన హాస్టల్ యొక్క పద్ధతి ఈ విధంగా ఉంటుందని బ్రహ్మార్పణం అని చెప్తున్నారు.
0: మెనీ జస్ట్ సే దిస్ ప్రేయర్, దే డు నాట్ నో వేర్ బ్రహ్మ ఈస్ బికాస్ హాస్టల్ డిసిప్లిన్ వాంట్స్ యు టు సే సో.
1: నీవు నేను ఎక్కడున్నాను అనేటువంటి ఒక అనుమానానికి అవకాశం ఇవ్వనక్కర్లేదు. అహం వైశ్వానరో భూత్వ ప్రాణినం దేహమాశ్రిత, నేను వైశ్వానర రూపం లోపల నీ యొక్క పొట్టలో చేరి నీవు భుజించినటువంటి ఆహారాన్ని అంతా జీర్ణింపజేస్తూ నీకు తగినటువంటి ఒక శక్తి సామర్థ్యం అందిస్తున్నాను.
0: When you put this question, where is Brahma? The answer, reply comes from within. I am there in the form of Vaishwanara. I digest all the food that you partake.
1: హేతు కృషానుభావను హిమకర్తే అనేటువంటి దానికి చక్కని ఉపమానం చేస్తూ వచ్చాడు.
0: Like that he gave very good similes, examples to relating to this
1: Rama
0: sentence.
1: అనేటువంటి పదమునందు రా తత్ మా త్వం ఈ రెండింటికి మధ్యలో ఉన్నటువంటి అసి, ఈ యొక్క అగ్ని సూర్యచంద్రాదులను కూడా రెండింటిని చేర్చుకున్నప్పుడు రామా అనేటువంటిది తత్ త్వం అసి అయిపోయింది.
0: When we have these three principles of the fire, sun and the moon, the very word Rama will tell you that it is equal to that of
1: తత్వమసి. త్వం అసి, నీవు నేనేగా ఉంటున్నాను.
0: తత్వమసి, ఐ ఎమ్ యూ, యు ఆర్ present in the form of this eye here.
1: జగత్తునికంతా బోధించినటువంటిది తులసిదాసు.
0: It is the teaching of Tulsidas to the central
1: world. మహావాక్యములో ప్రధానమైనటువంటి ఒక మంత్రము తత్ త్వం అసి, తత్ రా త్వం మా అసి, నేనే. ఈ రెండింటి యొక్క ఏకత్వమే మనము.
0: Among all Mahavakyas, Tattvamasi is most important cardinal principle. Ra is that, Tva, you, ah being same, Tattvamasi.
1: కనుకనే ప్రపంచం నందు ఈ విధమైనటువంటి యొక్క ఏకత్వాన్ని ప్రబోధించి ప్రచారం సలిపి దివ్యత్వాన్ని అందరికీ హృదయానికి తట్టుకున్నట్టుగా హత్తుకున్నట్టుగా అనేక మంది మహనీయులు భారతదేశంలో అనాది కాలం నుంచి చాటుతూ వచ్చారు.
0: నోబుల్ సోల్స్ ఇన్ భారత్ ప్రాపగేటెడ్ దీస్ ప్రిన్సిపల్స్ ఆఫ్ ట్రూత్ అండ్ ఇంప్రింటెడ్ దెమ్ ఇన్ ద హార్ట్స్ ఆఫ్ ద పీపుల్ అరౌండ్.
1: కనుక ఇట్టి మహనీయమైనటువంటి ఒక తత్వానికి మొట్టమొదట మన హృదయాల లోపల అహింసను అభివృద్ధి పరచుకోవాలి.
0: Therefore, in response to their teachings, we should develop non-violence in our hearts.
1: ఈ అహింస అనేటువంటి దాన్ని మనం పాటించినప్పుడు జగత్ అంతైకుడును రామమయంగా ఉంటుంటాయి.
0: When once we observe this principle of ahimsa, the whole universe will be full of
1: మన యందు ఉండినటువంటి యొక్క దుర్గుణములు, దురాలోచనలు, దుశ్చింతనలు కూడాను మనము క్షణంలో మనం దూరం చేసుకోవాలి.
0: We have to give up our bad qualities and evil tendencies, bad behavior.
1: అల్ప ఆనంద నిమిత్తమై అనంతమైనటువంటి దైవత్వాన్ని మనము వ్యక్తం చేసుకుంటున్నాం.
0: ఫర్ ఎ మీన్ అండ్ షార్ట్ హ్యాపీనెస్ వీఆర్ ఫార్ ఆఫ్ ఫ్రమ్ ది ఇన్ఫినిట్ బ్లిస్ఫుల్ డివైన్ స్టేట్.
1: ఎందుకు ఈ విధమైనటువంటి విచారాన్ని మనం చేయకుండా పోతున్నాము?
0: వై డోంట్ వీ డిస్క్రిమినేట్?
1: దీనికి విజ్ఞానం అనేటువంటిది ఉండినప్పటికీ సరైనటువంటి విచారణ చేయలేకపోవటమే దీనికి కారణము.
0: Though we have got this discretion, but we are not able to exercise discrimination properly.
1: ప్రతి విద్యార్థి యందుకును కావాల్సినంత విజ్ఞానం ఉంటుండాలి.
0: Every student has lot of knowledge.
1: ప్రతి మానవుని యందుకును కావాల్సినంత విజ్ఞానం ఉంటుండాలి.
0: Every person has knowledge.
1: కానీ దానిని సరైనటువంటి విషయంలో దానిని విచారణ చేయటం లేదు.
0: But they don't explore in the correct path.
1: ఈ విచారణ చేయకపోవటం చేతనే మానవుడు ఇన్ని విధములైనటువంటి అవస్థలకు గురి అవుతూ వస్తున్నాడు.
0: As do not inquire and discriminate, he suffers.
1: కనుక క్షణ నిమిషం లోపల కదిలిపోయేటువంటి విషయానికి లాంగ్ లైఫ్, పవిత్రమైన జీవితము, కీర్తివంతమైన జీవితాన్ని మనం వ్యక్తం చేసుకుంటున్నాము.
0: ఫర్ మొమెంటరీ ఫ్లీటింగ్ ఎఫీమరల్ ప్లెజర్స్ హీ వేస్ట్ దిస్ లాంగ్ లైఫ్.
1: అందువల్లనే శంకర్లు వాడు కూడా చెప్పారు, మా

0: క్షణములో కదిలిపోయేటువంటిది ఈ గర్వము, క్షణములో మారిపోయేటువంటిది ఈ దేహము, క్షణంలో కూలిపోయేటువంటిది ఈ ప్రాణము. ఇలాంటి దానికి మనం ఎందుకు ఇంత పవిత్రమైన జీవితాన్ని వ్యర్థం చేసుకుంటున్నాం?
1: One may give up this body at any point of time. This wealth, the association, the youth, all will vanish at any point of time.
0: ఇది కేవలం ఏమిటి? అహింస అంటే ఏమిటి? ఎవరిని కొట్టకూడదు, ఎవరిని తిట్టకూడదు, ఎవరిని బాధించకూడదు అనేటువంటి దానికి మనం అర్థం తీసుకుంటున్నాం.
1: What do you mean by non-violence? Do you think not to harm anybody, not to accuse anybody?
0: Kaadu kaadu, adi kaadu nijamaina ahimsa.
1: It's not the true non-violence.
0: Manas chetanu, vachas chetanu, karmala chetanu, ye vidhamaina tappunu cheyakunda undatame ahimsa.
1: Non-violence ahimsa means not to commit mistakes or blunders at the realm of the body, the mind and by word.
0: Prati కణమునందును ప్రతి క్షణమునందు కూడాను ఈ మూడింటి యొక్క ఏకత్వాన్ని మనము ఏమాత్రము ఎడబాయకూడదు.
1: దేర్ఫోర్ వీ షుడ్ బీ ఇన్ దిస్ యూనిటీ ఇన్ ఎవ్రీ సెల్ ఇన్ ఎవ్రీ మూమెంట్ ఆఫ్ అవర్ లైఫ్.
0: కనుకనే మన నడతలు ఎందుకు కాని, మన మాటలు ఎందుకు కాని, మన చూపులు ఎందుకు కాని, మన భావములు ఎందుకు కాని, ఈ మూడింటి యొక్క ఏకత్వాన్ని మనం చేసుకున్నప్పుడే సరి అయినటువంటి దివ్యమైనటువంటి భావములు మనలో ఆవిర్భవిస్తాయి.
1: దేర్ఫోర్ వీ షుడ్ మెయింటైన్ పర్ఫెక్ట్ ఇంటిగ్రేషన్ అండ్ హార్మనీ between our words,
0: అహింస
1: అనేటువంటి
0: దానికి చాలా సూక్ష్మమైనటువంటిదిగా ఉంటుండాలి. ఈనాడు జగత్తులో అహింస అనేటువంటి పదమునకు సరైన అర్థం చెప్పేటువంటి వారు లేదు.
1: టుడే దేర్ ఆర్ నన్ ఇన్ దిస్ వరల్డ్ హూ కెన్ గివ్ కరెక్ట్ మీనింగ్ టు దిస్ వర్డ్ అహింస నాన్ వయలెన్స్.
0: ఎంత అవసరమో దానికంటే అధికంగా భుజించడం కూడా అహింస హింసనేగా చూస్తుంది.
1: టు ఈట్ మోర్ దాన్ వాట్ ఈస్ నెసెసరీ ఈజ్ హింస ఆర్ వయలెన్స్.
0: ఎందుకు తనం తానే హింసించుకుంటున్నాడు?
1: Because he is hurting himself.
0: Entavarku maatadalano antavarku maatadinappude adi ahimsa avutundi, danikante adhika maatadinappudu adhe himsaga maaripothundi.
1: To talk to the extent necessary is non violence. If you talk more, it is violence.
0: Kanukane ee divyamainatundi prakruti yokka swaroopanni manam waste chestunnamu, durvinyoga parchukuntunnamu.
1: Therefore we are misusing, wasting this divine nature.
0: Kevalam enta dhanam undinappatikini, enta balam undinappatikini, enta padavi undinappatikini anni kudunu vyartham aipothundadi.
1: We may have wealth, the strength and position, they are all in vain.
0: Alpamainatundi bhavalu kosamani manam anantamainatundi aatma tattvanni manam vyartham chesukuntunnamu.
1: We are wasting this infinite spirit and atma by indulging in this mean and low desire.
0: Ravanakavasanta dhanam untundadi.
1: Ravana has got lot of wealth.
0: Atani kotane suvarna kotaga untundadi fort.
1: His very fort is made up of gold.
0: Adaniki ye margam nandu kani ye vishayam nandu kani ye paristhiti nandu kani lotu ledu.
1: There is no shortage or dearth of any material there.
0: Sharira balamu, jana balamu, dhana balamu, mada balamu, sarva balamulu kuda untunnayi.
1: He has got all forms of strength, the people, the money and wealth, what not.
0: Tapas shaktini kudanu sadhinchinatunti vaadu.
1: He has got that power of dependence.
0: Alanti vaadu తుచ్చమైనటువంటి ఒక కామ మార్గంలో ప్రవేశించడం చేతనే తన సర్వస్వం కూడా కోల్పోయినాడు.
1: బికాస్ ఆఫ్ ఎ మీన్ డిజైర్ హీ హాడ్ టు లూజ్ ఎవ్రీథింగ్ అల్టిమేట్లీ.
0: హనుమంతుడు రావణుని యొక్క సభ లోపల కట్టివేసినారు అతన్ని.
1: హనుమాన్ వాజ్ జస్ట్ టైడ్ అప్ టు ఎ పోస్ట్ ఇన్ ద కోర్ట్ ఆఫ్ రావణ.
0: ఎందుకనగా అతన్ని ప్రశ్నించారు ఈ యొక్క రాక్షసులంతా కూడా, నీవెవరు?
1: All the demons asked him, who are you?
0: Atanu chaala nemmadiga mitamuga hitamuga cheptu vachadu. Dasoham kosalendrascha, nen Ramachandrudu yokka dasudanu annadu.
1: He started giving replies softly and sweetly and gently in a tender way that I am the servant of Rama.
0: Kaani lankalo yenaadu kuda nu kothulnu chuchinatunte vaaru kaadu.
1: There in Lanka no one ever saw any monkey.
0: Lankalo eppudu kudunu kothulu praveshinchaleru.
1: There were no monkeys there at that time in Lanka.
0: Kanuka andaru kudunu danni chuttaniki vastunnaru, lopala undinatunte varantha kuda bayataku vastunnaru.
1: All inhabitants of Lanka came out of their residences to see this monkey.
0: Gunavantudu balavantudu hanumantudu maha gunavantudu kanukane ravanuniki sariyainatundi buddhi cheppalanne uddeshamto veeriki chikkubadipoyadu anaga chikkukunnadu.
1: Hanuman is a one of character and the physical strength and intelligence. He just pretended, allowed himself to be arrested.
0: Nenu sulabhanga ee oka deento praveshinchi ravaniki buddhi cheppetunte avakasam naaku ledu.
1: I cannot safely enter here and teach a lesson to Ravana.
0: Meer nannu pattukoni teesukellinappudu appudu nenu Ravanuki direct ga buddhi cheppochu anukunnadu.
1: When they arrest me and take me and place me in front of Ravana, I can teach him a lesson.
0: Chetru kaadu kattaru, nadumuku taadu chuttaru, ee Ravanasuni sabalopala pravesha pettaru.
1: His hands and legs were tied and he was taken to the court of Ravana.
0: అక్కడికి వెళ్లేటప్పటికి రావణుడు పై స్థానంలో కూర్చున్నాడు. ఈ యొక్క హనుమంతుని కింద కూర్చోబెట్టారు.
1: రావణ వాస్ సిట్టింగ్ దేర్ ఇన్ ద కోర్ట్ అట్ ఎన్ ఎగ్జాల్టెడ్ పొజిషన్ హైయర్ లెవెల్ వైల్ హనుమాన్ వాస్ మేడ్ టు సిట్ అట్ ఎ లోయర్ లెవెల్.
0: పైనప్పుడు రామభంటునైనటువంటి నేను కింద ఉండటమా, నా రామునికి అవమానం కదా అని తన తోకను బాగా చుట్టూ చుట్టూ చుట్టూ చుట్టూ పోయి రావణుని కంటే చాలా పైన పోయి కూర్చున్నాడు హనుమంతుడు.
1: Hanuman felt like this, being the ambassador and messenger of Ramachandra. Can I take this seat at a low level? No. He made several circles, rounds with his tail and occupied higher level more than that of Ravana.
0: Ravana adigadu. Koti jativi neevu vanamella charachitivi ninnevadu pampinchera.
1: Ravana started asking like this. You are a monkey. You spoiled the whole forest and the gardens around. Who sent you here?
0: చక్కగా అర్థమయ్యేటట్టుగా చెప్తున్నాడు. నీ చెల్లె ముక్కు చెవులటు కోసి పంపిన ఎర్రాచదొర నన్నం పెర.
1: That king who has chopped off, cut off the ear and the nose of your sister, that very same king has sent me here. He sent me here.
0: ఎందుకు వచ్చావని మరి ప్రశ్నించాడు ఈ రావణుడు.
1: రావణ asked, why did you come here?
0: బుద్ధి చెప్పెద రావణ, ఈ లంక నీకేలా లేదురా దుర్గుణ. బుద్ధి చెప్పెద వినుము నీ వికసద్దు సేయకనాది పలుకులు, బుద్ధికి నియోజించి చావుకు భద్రుడైతివి పాపమతివై. బుద్ధి చెప్పెద రావణ, బుద్ధి చెప్పెద రావణ, ఈ లంక నీకేలా దుర్గుణ.
1: I'll certainly teach you a lesson, Ravana. Why do you need this Lanka?
0: బుద్ధి చెప్పెద వినుము నీవిక.
1: Listen to me.
0: సద్దు చేయకనాది పలుకులు.
1: Without opening your mouth,
0: Buddhi
1: listen to me.
0: Niyojinchu chavuku baddudaitivi papamativai. Buddhi cheppeda ravana.
1: You committed such a treacherous sin and you are even prepared to die. I'll certainly teach you a lesson.
0: Lokamunaku tallera, ee Sitamma neeku chudaga tallera.
1: Sita is the mother of this entire world. She is even your mother.
0: Lokamunaku tallera, ee Sitamma neeku chudaga tallera.
1: Sita is the mother of this world and she is mother.
0: Loka matanu techi ippudu patakamu vadigattukuntivi.
1: You have committed this sin.
0: Yeka siraman needu siramul anekamagru duntulamulu. Buddhi cheppeda ravana, nilanka nikela ledura durguna.
1: With one arrow Rama will behead you. You will lose all your 10 heads. Why do you need this Lanka? What is this? I'll certainly teach you a lesson.
0: Melani telasinada, ee pani neeku keedani teliyaleda.
1: Don't you understand that this will certainly put you to ruin? Don't you understand that?
0: వాలమునగాల్చితిని మంచి ఆలయం వజ్రాల మేడలు నీలవర్ణమునే చేసి నీ పురి నెమ్మదిగానే పోయి వచ్చేద. బుద్ధి చెప్పెద రావణ.
1: I'll put all your palaces of precious gems and precious stones, I'll put them to fire and then leave this place.
0: పదితలలుండే తీరు నీవిప్పుడు చేసే దర్బారు చూడు.
1: You have got 10 heads. You just observe the court you have convened.
0: ఇది కదా నే చూడవలనని ఇంద్రజిత్తు చేత జిక్కితి పరిపదే నీకేల చెప్పుదు ప్రాణములు నీ సొమ్ముగాదురా. బుద్ధి చెప్పెద రావణ.
1: I allowed myself to be caught by Indrajit so that I could enter into this court so that I can teach you a lesson.
0: నీ యొక్క కుమారుడైన ఇంద్రజిత్ చేత నేను చిక్కాను. అందుకోసం నీకు బుద్ధి చెప్పాలని నేను వచ్చాను.
1: Purposefully I allowed myself to be caught by Indrajit so that I can see you and see your
0: కుమార్ కూడా. నీ కామాంధుడై లోకమాత అయినటువంటి సీతను కూడా నీవు మాతలుగా నీవు భావించుకోకుండా నీవు ఆమెను హింస పెడుతున్నావు.
1: ఓ వికెడ్ మ్యాన్, యు హావ్ ఫర్గాటన్ ద ఫ్యాక్ట్ దట్ సీత ఇస్ యువర్ మదర్. యు ఆర్ హార్మింగ్ హర్, యు ఆర్ హర్టింగ్ హర్.
0: క్షణికమైనటువంటి వాంఛ కోసమని పవిత్రమైనటువంటి జీవితాన్ని పాడు చేసుకుంటున్నావు.
1: ఫర్ దిస్ లో డిజైర్, ఎ మీన్ డిజైర్. What happened to your intelligence?
0: నీ తపశక్తి ఎక్కడ
1: పోయింది? What happened to the power of your penance?
0: నీ భుజబలం ఎక్కడ పోయింది?
1: What happened to your physical strength?
0: నీ మనోఇంద్రియము లేకుండా ఉండినటువంటి వాడు నీ పుట్టి ప్రయోజనం ఏమిటి?
1: With all the mind and senses, what is the fun of this birth?
0: నీవు రాజు కాదు.
1: You are not the king.
0: నీవు ఎలాంటి వాడుగా ఉండాలి రాజు? ఇంద్రియమును నిగ్రహించినటువంటి వాడు రాజుగా ఉండాలి.
1: You can only be king if only you have got control over your senses.
0: దీనిని ప్రజలకంటే కూడా నువ్వు చక్కగా బోధించేటువంటి వాడిగా ఉండాలి.
1: You should be in a position to teach your people.
0: ఆదర్శంగా ఉండాలి.
1: You should be ideal.
0: అది ఏ మానవత్వానికి తగినటువంటి కీర్తి.
1: That is only good name to human life.
0: కనుక నీ వివిధంగా చేయటం చాలా తప్పు అన్నాడు.
1: It's a big mistake. You should not act like this.
0: కానీ రావణుడు ఈ కోపమును భరించుకోలేక కోతికి తోక అంటే చాలా ఇష్టం.
1: Ravana was very furious. As you know, every monkey like its own tail.
0: Tana jump ku tana bumps ku anniti kudunu tokane chaala aadharam.
1: For the bumps and the jumps is the tail that is the key for the monkey.
0: Kaliki ee tokaku agge petti pampincheseyandi annadu.
1: Therefore he set this the tail on to fire.
0: Ani murkulu amayakulu gnanahinulu kevalam raatchasulu variki emi teliyadu. తోకకు బాగా బట్టలు చుట్టి చుట్టి చుట్టి చుట్టి పాత బట్టలంతా దాన్ని కిరసన్లో అద్ది అంటించి పంపించారు.
1: దే కలెక్టెడ్ ద క్లాత్ ఫుల్ ఆఫ్ కెరోసిన్ అండ్ టైడ్ అప్ రౌండ్ ద టెయిల్ అండ్ పుట్ ఇట్ ఆన్ ఫైర్.
0: ఎవరి కర్మలు వారికే కలుచుకుని వస్తుంటాయి.
1: ఈచ్ వన్ విల్ హ్యావ్ టు ఫేస్ ది వన్
0: ఎవరు చేసిన కర్మ వారనుభవింపక ఏరికైనను తప్పునన్నా.
1: Can anyone escape from
0: నాడు ఏ తీరు ఎవరు చెప్పగలరు అనుభవించుట సిద్ధమన్నా.
1: Can anyone escape from the consequences of one's own actions? Be ready, be prepared to face the
0: రాములంతటి వాడు రమణ సీతను బాచి పామరుని వలి ఏర్చెనన్నా.
1: Ravana committed such a blunder in a sin, he cried ultimately.
0: పాండవులు ఆకులను మునిమేసి అడవి పాలైపోయిరన్నా.
1: Pandava said to eat the leaves and tubers and spend the time in the forest.
0: ఈ తప్పింది కాదు.
1: You cannot escape from the consequences of your actions.
0: మనం మంచి కర్మలు చేయడానికి ప్రయత్నించాలి.
1: Therefore, you should make every effort to do good
0: actions. ఎట్టి కర్మలో అట్టి ఫలము.
1: As is the action, so is the reward.
0: ఎట్టి పిండియో అట్టి త్రేపు.
1: As is the food, so is the
0: bench. ఎట్టి అట్టి రొట్టె.
1: As is the floor, so is the barn.
0: కానీ ఈ ఫలములు అప్పటికప్పటికి ఫలించేటువంటి ఉన్నాయి. కొంతకాలంలో ఫలించేటువంటివిగా ఉన్నాయి. కొన్ని సంవత్సరాలకు ఫలించేటువంటివిగా ఉన్నాయి. కొన్ని యుగములకు కూడా ఫలించేటువంటివిగా ఉన్నాయి.
1: Certain actions yield results immediately. Certain actions take time to show the results.
0: కత్తి చేతి కోసుకుంది.
1: Suppose the finger is cut.
0: కానీ కట్ అయిన తక్షణమే రక్తం వస్తుంది.
1: The moment the finger is cut, the blood
0: bleeds. అది ఫలితం అప్పటికప్పటికే వచ్చేసింది.
1: You will find the reaction immediately.
0: కోసుకున్న తక్షణమే రక్తం వచ్చేసింది.
1: You find the blood coming out, oozing out.
0: ఎక్కడైనా మనం మెట్లు ఎక్కుతున్నప్పుడు జారి పడ్డాము.
1: As you climb up the staircase, suppose
0: ఈ జారి పడటము ఫ్రాక్చర్ రావటము రెండు ఒకే తూరి జరుగుతుంది.
1: As you climb up the staircase and when you fall, you sustain a fracture naturally.
0: జారి పడటం ఒక తూరి, విరిగిపోవటం మరొక తూరి జరగదు. అప్పటికప్పుడే విరిగిపోతుంది.
1: You don't fall it on one day and fracture the following day. No.
0: తెల్లవారి మనం భోంచేశాము.
1: You have taken food this morning.
0: కానీ అప్పటికప్పటికే అరగదు. రెండు గంటలు మూడు గంటలు టైం తీసుకుంటుంది.
1: ఇట్ విల్ టేక్ 2 to 3 hours టు బి డైజెస్టెడ్.
0: ఈ కర్మకు కొన్ని గంటలు తీసుకుంటుండాలి.
1: ఫర్ దిస్ యాక్షన్ ఇట్ టేక్స్ 2 to 3 hours.
0: తరువాత ఒక విత్తనము భూమిలో నాటాము.
1: యు సో ఏ సీడ్.
0: కానీ అప్పటికప్పటికే మొక్క రాదు.
1: బట్ ఇట్ వోంట్ గ్రో ఇన్ యువర్ ప్లాంట్.
0: రెండు మూడు దినాలకంతా కూడా ఒక మొక్క వస్తుంది.
1: ఆఫ్టర్ 2 to 3 days ఇట్ గ్రోస్
0: ఇన్ యువర్ మొక్కలు అప్పుడే ఫలములు ఎండవు.
1: You don't get fruits immediately.
0: ఏ 10 సంవత్సరములకో ఏ 15 సంవత్సరములకో అందులో ఫలములంతా వస్తాయి.
1: It takes 10 to 15 years to yield fruits.
0: కనుక విత్తనం నాటినప్పుడు అప్పుడే ఫలములు రావటం లేదు.
1: You sow a seed, you don't get the fruit immediately.
0: కొన్ని సంవత్సరములు టైం తీసుకుంటుంది.
1: So it takes years of time.
0: అదే విధంగానే మానవుడు చేసే ప్రతి కర్మ కూడాను కొన్ని సంవత్సరములు, కొన్ని గంటలు, కొన్ని దినములు, కొన్ని క్షణములు, కొన్ని యుగములు కూడా మారిపోతుంటాయి.
1: All actions that we do, it may take minutes or hours or days or years or ages.
0: కాని ఫలము మాత్రము తప్పినది కాదు.
1: But you cannot escape from the consequences of your actions.
0: కాని ఒక్కదాని వల్ల మాత్రమే ఈ ఫలము తప్పుతుంది.
1: There is only one way to escape.
0: అదే భగవంతుని యొక్క నిజమైనటువంటి ప్రేమ చేతనే ఎలాంటి బాధలైనా తప్పించుకోవచ్చు.
1: With ardent devotion, true love unto God, you can escape from the consequences of your actions.
0: కనుక భగవంతుని యొక్క ప్రేమను సంపాదించుకునే నిమిత్తమై భగవంతుడు సర్వుల యందు ఉంటున్నాడు అనేటువంటి సత్యాన్ని మనం గుర్తించాలి.
1: టు బి ద రెసిపియంట్స్ ఆఫ్ ద డివైన్ లవ్, వీ షుడ్ హ్యావ్ ఫుల్ ఫెయిత్ దట్ గాడ్ ఈజ్ ప్రెసెంట్ ఇన్ ఎవ్రీవన్.
0: కనుక ఈ భగవత్ నివాసము అందరి హృదయమే.
1: హార్ట్ ఈజ్ ద సెంటర్ వేర్ గాడ్ డ్వెల్స్.
0: ఇది సర్వ హృదయవాసు సర్వేశ్వరుడు అనేటువంటి సత్యాన్ని ప్రతి మానవుడు కూడా గుర్తించాలి.
1: ఎవ్రీ పర్సన్ షుడ్ రికగ్నైజ్ దిస్ బేసిక్ ట్రూత్.
0: అనేక విధమైనటువంటి యొక్క భేదములు కనిపించవచ్చును.
1: There may be differences at the individual level.
0: కానీ అందరి యందు ఉన్నటువంటి పంచభూతములు ఒక్కటే అనేటువంటి సత్యాన్ని మనం స్థిరంగా పెట్టుకోవాలి.
1: But the five elements are uniform in everyone.
0: ఈ రకమైనటువంటి ఒక ఏకత్వాన్ని మనం నిర్ణయించుకునే నిమిత్తము అనేక విధమైనటువంటి విచారణ సలపాలి.
1: To understand this principle of unity, we have to investigate and inquire.
0: అనేక మంది దేవతలు లేరు.
1: There are no many deities or gods.
0: అనేక మంది ప్రజలు లేరు.
1: There are no many people.
0: కానీ ప్రజలంతా ఒక్కటే.
1: All are one.
0: దైవం ఒక్కడే.
1: God is one.
0: ఏక ప్రభువుకు అనేక నామం.
1: One God has many names.
0: అనేక విధమైనటువంటి పేర్లతో రూపములతో కనిపించేటువంటి కూడా ఒకే దైవమే. కరెంట్ ఉంటుండాలి.
1: Though we have so many bulbs all around here, the same current that flows.
0: ఈ కరెంటును మనం అందుకోవాలంటే కొంత సాధన కావాలి.
1: But however, in order to receive this current, we should do certain spiritual practice.
0: ఈ కరెంటే ప్రకాశము.
1: This current is the light.
0: అదియే దైవము.
1: That's God.
0: అదియే దివ్యమైనటువంటి యొక్క బ్రహ్మస్వరూపము.
1: That's the divine Brahman.
0: ఈ బ్రహ్మజ్ఞానం అనేటువంటి ప్రకాశించాలనుకుంటే దీనికి అనేక రకమైనటువంటి మార్గములు కొన్ని వెతుకాలి.
1: To have this spiritual knowledge that should shine, we should follow certain spiritual pursuits.
0: ఈ బల్బు వెతుకు వెలగాలంటే ఏమ కావాలి?
1: What is it is required to illumine this bulb?
0: అయితే ఈ వెలుతురు రావాలంటే మొట్టమొదటి బల్బు పెట్టాలి.
1: To have illumination, you should install a bulb.
0: బల్బు పెట్టినంత మాత్రమున వెలుగుతురు రావటం లేదు.
1: You don't get the light immediately by putting the bulb there.
0: దానికి వైర్ అంతా తీసుకుని పోయి జాయింట్ చేయాలి.
1: You should put a joint with the wire.
0: వైర్ జాయిన్ చేసినంత మాత్రమే వెలుగు రాదు.
1: When you connect the wire, you don't get the light either.
0: ఒక వైర్ లోపల ఈ కరెంట్ కూడా పోవాలి.
1: The current should flow through this wire.
0: అనగా ఏంటి? దైవశక్తి అనేటువంటి ఆ కరెంట్ లో ప్రవేశించాలి.
1: It is the divine power which is the current that should flow.
0: ఏది ఈ దైవశక్తులు?
1: What is this divine power?
0: సత్యం, ప్రేమ ఈ రెండే.
1: Truth and love. They are the twin principles.
0: Love is God. Live in love.
1: Love is God. Live in
0: love. Truth is God. ఏకం దేవ అద్వితీయం బ్రహ్మ.
1: ట్రూత్ ఈస్ గాడ్. గాడ్ ఈస్ ఓన్లీ వన్, నాట్ టూ.
0: కనుకనే సత్యము అనేటువంటి కరెంటు,
1: సో ద కరెంట్ ఆఫ్ ట్రూత్,
0: ధర్మము అనే వైర్ లో చేరి
1: ఇట్ ఫ్లోస్ త్రూ ద వైర్ ఆఫ్ ధర్మ.
0: శాంతి అనే బల్బ్ లో వచ్చేటప్పటికి
1: యాజ్ ఇట్ ఎంటర్స్ ఇంటు ద
0: బల్బ్ అనే ప్రకాశం వస్తుంటుండాది.
1: అండ్ యూ డ్రా ద లైట్ ఆఫ్ లవ్.
0: కనుకనే సత్య, ధర్మ, శాంతి ఈ మూడింటి యొక్క ఏకత్వమే ప్రేమ అనే ప్రకాశము.
1: దేర్ఫోర్ ద యూనిటీ ఆఫ్ ట్రూత్, righteousness and peace.
0: ఈ ప్రేమనే నిజమైన భగవత్ స్వరూపము.
1: Love is God.
0: ఈ ప్రాకృతమైనటువంటి ఒక దేహ సంబంధాల ప్రేమ కాదు.
1: It's not any body attachment.
0: కనుక నిజమైనటువంటి ప్రేమ హృదయం నుండి ఆవిర్భవించేటువంటిది.
1: True love emanates out of one's own heart.
0: ప్రేమ స్వరూపులారా,
1: embodiments of love.
0: మనం ఎన్ని చేసినప్పటికీ అధ్యాపకులు చెప్పారు రెండు మాత్రం మనం సత్యంగా మనం స్థిరం చేసుకోవాలి.
1: The teacher said just now,
0: దైవం ఇస్ ట్రూత్, అది ఎప్పటికీ మారదు.
1: గాడ్ ఇస్ ట్రూత్, దట్ ఇస్ చేంజ్లెస్.
0: డెత్ అనేటువంటిది ఎప్పటికీ మారదు.
1: డెత్ ఇస్ సర్టెన్.
0: ఇవి రెండు తప్పినవి కాదు.
1: యు కెనాట్ ఎస్కేప్.
0: కనుకనే మనం ఏమి తెలుసుకోవాలి ఇప్పుడు?
1: వాట్ షుడ్ వి నో నౌ?
0: పరులు చేసేటువంటి యొక్క దోషములను మనం ఏమాత్రము చూడకూడదు.
1: వి షుడ్ నాట్ బి మైండ్ఫుల్ ఆఫ్ ద హార్మ్ డన్ టు యూ బై అదర్స్.
0: పరులు చేసినటువంటి పెద్ద దోషములు కూడా చిన్న దోషములుగా మనం తీసుకోవాలి.
1: దే మైట్ హార్మ్ యూ ఇన్ ఎ బిగ్ వే, బట్ కన్సిడర్ వెరీ లిటిల్.
0: మనలో ఉండినటువంటి చిన్న దోషమునైనా పెద్దదిగా భావించినప్పుడే పెద్ద దోషాలు చేయడానికి మనం పూనుకోము.
1: ఎవ్రీ స్మాల్ మిస్టేక్ ఇన్ యూ మ్యాగ్నిఫై ఇట్, యాంప్లిఫై ఇట్.
0: విద్యార్థులారా,
1: స్టూడెంట్స్,
0: నిజంగా నిత్య జీవితంలో మీకు ఇలాంటి మార్గాలు చాలా అత్యవసరం.
1: దీస్ ఆర్ ది థింగ్స్ విచ్ ఆర్ రిక్వైర్డ్ ఇన్ అవర్ డైలీ లైఫ్.
0: కనుక మనం చిన్న చిన్న విషయాల్లోపలే ఈ దైవత్వాన్ని చక్కగా మనం గుర్తించడానికి ప్రయత్నించవచ్చు.
1: ఇన్ ది స్మాల్ మ్యాటర్స్ హూ కెన్ రికగ్నైజ్ ద డివినిటీ.
0: రెండు మీరు మర్చిపోవాలి.
1: టూ యూ షుడ్ ఫర్గెట్.
0: ఏమిటి ఆ రెండు?
1: వాట్ ఆర్ దే?
0: ఇతరులు మనకు చేసిన అపకారాన్ని మనం మర్చిపోవాలి.
1: యూ షుడ్ ఫర్గెట్ ద హార్మ్ డన్ టు యూ బై అదర్స్.
0: అది మర్చిపోకుండా మన మనసులో పెట్టుకుంటే వాడికి తిరిగి ప్రత్యుపకారం చేయడానికి మనం సిద్ధంగా ఉంటాం.
1: If we don't forget the harm done to you by others, you always decide and think over to retaliate.
0: ఇతరులు మనకు చేసిన అపకారాన్ని మనం మర్చిపోవాలి.
1: So we should forget the harm done to you.
0: రెండవది ఏమిటి?
1: What is the second thing?
0: మనం ఇతరులకు చేసిన ఉపకారాన్ని కూడా మర్చిపోవాలి.
1: We should also forget the help we have done to others.
0: నీవు అతనికి హెల్ప్ చేశానని నీ మనసులో పెట్టుకుంటే దానికి ప్రతిఫలం కావాలని మరీ వాసన రావచ్చును.
1: If you still think of the help you have done to others, you will have expectations.
0: పరులు మనకు చేసిన అపకారాన్ని మర్చిపోవాలి, మనము పరులకు చేసిన ఉపకారాన్ని మర్చిపోవాలి.
1: Therefore, we should forget the help that we do to others and harm done to us by others.
0: నీవు సత్యనిత్యమైనటువంటి ఆత్మతత్వాన్ని అనుభవించవచ్చు.
1: Then only you can enjoy, experience this eternal truth, the spirit of
0: God. కనుక నిజమైనటువంటి దైవత్వాన్ని మనం పొందాలనుకున్నప్పుడు ఈ చిన్న చిన్న మార్గాల తప్పున మనం దైవత్వాన్ని అనుగ్రహాన్ని పొందొచ్చు.
1: So you can subtly experience the true divinity through these small, subtle paths.
0: కాని మనము ఏదో పెద్ద పెద్ద సాధనలు చేసి, ఏదో ధ్యానములు, జపములు, తపములు, యోగములు ఇవన్నీ చేసి కేవలము ఇవన్నీ కర్మల యొక్క వ్యర్థములే.
1: We need not undertake spiritual pursuits in a big way, like
0: penance, like yoga.
1: All the spiritual acts you do with the mind and the body.
0: Manasu shastamenti kadu.
1: Mind is not permanent.
0: Dehamu shastamenti.
1: Body is not permanent. Then how do you expect the reward? Even the reward is temporary. How does it help you in a way? They will all show you the path to the truth.
0: కనుక ఇవన్నీ మార్గాలు చూపించేటువంటి యొక్క ఇది గైడ్ పోస్ట్ వంటివి.
1: దే ఓన్లీ షో యూ ద పాత్ లైక్ ఎ గైడ్ పోస్ట్.
0: ఈ గైడ్ పోస్ట్ అనేటువంటి మార్గాన్ని చూపిస్తుంది.
1: ద గైడ్ పోస్ట్ డైరెక్ట్స్ యూ.
0: అది మధ్యలో ఉంటుంటుంది.
1: ఇట్ ఇస్ దేర్ ద సెంటర్.
0: ఇటువైపున ఇది పోతే పెనకొండ, ఇటువైపున పోతే ధర్మవరము, ఇటు పోతే అనంతపురము, ఇటు పోతే బెంగళూరు అని చూపిస్తుంది.
1: The guide post will show you the different directions to Penugonda, Dharmavaram, Anantapuram and so on.
0: Ivie japamulu, dhyanamulu, yogamulu, yagnamulu.
1: This sort of a thing is there in relating to penance and meditation.
0: Board nu chusi manam akkada kurchovadaniki veelu kaadu. Board nu chusi nadachali manamu.
1: You cannot sit under this guide post or stay with it. You have to go along
0: with it. Kani ee guide post nanta manam aadharam chesukoni daivam vaipuna manam prayanam salapali.
1: Basing on this guidepost, we should travel Godward.
0: Ekkada unnadu daivam.
1: Where is God?
0: Sarvata paanipadam. Ekkada chuchina unnadu.
1: God is everywhere.
0: Idi kramakramena manam sadhanalu chestu ee yokka satyam manaku arthamavutu vastundi.
1: We will understand this truth by undertaking spiritual endeavors.
0: Ivanta telusukokunda povadaniki moola kaaranamu mana dehame pedda addu.
1: We are not able to understand this truth because the vishya
0: body. Ee dehamaname inni abhimanamulu పెంచుతూ ఉంటుండాలి.
1: ఇట్ ఇస్ ది బాడీ అటాచ్మెంట్ విచ్ ఇస్ రెస్పాన్సిబుల్ ఫర్ అవర్ ఇగ్నోరెన్స్.
0: కనుక దేహాభిమానాన్ని క్రమక్రమేణా మనం తగ్గించుకుంటూ రావాలి.
1: దేర్ఫోర్ వీ హావ్ టు కట్ ఆఫ్ దిస్ బాడీ అటాచ్మెంట్ స్లోలీ గ్రాడ్యువల్లీ.
0: ఈ దేహానికి సంబంధించిన వాసనలన్నీ కూడా నువ్వు క్రమక్రమేణా అణగదొక్కుతూ రావాలి.
1: వీ షుడ్ పుట్ ఆల్ ది టెండెన్సీస్ అండ్ టెంపరమెంట్స్ అండర్ చెక్.
0: అందువల్లనే ఈ హనుమంతుడు రామునకు సేవకుడిగా మారిపోయాడు.
1: దట్స్ ది రీజన్ వై హనుమాన్ కుడ్ బికమ్ ఎ సర్వెంట్ ఆఫ్ రామ.
0: హనుమంతుడే రాముడిగా మారిపోయాడు.
1: హనుమాన్ ట్రాన్స్ఫార్మ్డ్ హింసెల్ఫ్ ఇంటూ రామ.
0: ఒక్కొక్క రోమ రోమము రామనామంగా రూపొందింది.
1: ఎవ్రీ రోమ ఎవ్రీ హెయిర్ ట్రాన్స్ఫార్మ్డ్.
0: కారణం ఏమిటి
1: రామ?
0: కారణం ఏమిటి?
1: వాట్స్ ద రీజన్?
0: రాముడు నాకంటే భిన్నుడు కాదు.
1: రామ ఇస్ నాట్ సెపరేట్ ఫ్రమ్.
0: నేను రాముని కంటే భిన్నుడు కాదు.
1: ఐఎమ్ నాట్ సెపరేట్ ఫ్రమ్ హిమ్.
0: తత్వం అసి మేమిద్దరు ఒకటే.
1: తత్వం అసి దట్ వార్ట్ బోధ.
0: అదే ఒకానొక సమయంలో రాముని ప్రశ్నిస్తాడు, హనుమాన్ నన్ను ఏ రీతిగా నీవు స్మరిస్తున్నావు?
1: At one time Rama asks Hanuman, in what way you worship me?
0: Swami, dehareetigo neeku nenu dasudiga bhavistunnanu.
1: At the body level I am your servant.
0: Manoreetiga neeku nenu pratibimbanga untunnanu.
1: In the realm of the mind
0: atma bhavamlo neevu nenu iddaru okkate.
1: But you know, I am a spark, but at the atmic level you and I are one.
0: Neeku naaku madhyalo ee manassu dehame addu tagultu undali.
1: It's only the body and the mind that comes between us.
0: Pillalu baaga telusukovachunu.
1: Students can know well.
0: Meeru oka pedda bhavanam nirmincharu.
1: You built a big mansion.
0: Ee bhavanam lopala bedroom okati pettukunnaru.
1: There's one bedroom.
0: Daniki bathroom okati pakkalo pettukunnaru.
1: Bathroom aside.
0: Kitchen room okati pettaru.
1: Kitchen.
0: Drawing room okati pettaru.
1: Drawing room.
0: Dining hall okati pettaru.
1: Dining hall.
0: Inga store room okati pettaru.
1: Store room.
0: Ivanni veru veruga kanipistu untunnayi.
1: So many rooms around.
0: Kani,
1: but
0: ivi veru veruga kanipinchadaniki edi karanam?
1: What is that responsible for this division into various rooms?
0: Annitiki madhya madhya godale deeniki moola karanamu.
1: Only the walls that stand in between are responsible.
0: Bedroom ku bathroom ku madhyalo oka goda pedithe adi bathroom ayindi idi bedroom ayindi.
1: When there is a wall separating the bedroom and bathroom, you find those two existing.
0: Ee bedroom ku drawing room ku madhyalo oka goda pettam valla adi drawing room ayindi idi bedroom ayindi.
1: It is the wall that separates the bedroom and the drawing room.
0: కిచెన్ రూమ్ కు పక్కలో ఒక డైనింగ్ హాల్ పెట్టుకుంటే ఒక గోడ పెడితే అది డైనింగ్ హాల్ అయింది, ఇది కిచెన్ రూమ్ అయింది.
1: ఇట్ ఈస్ ఓన్లీ ద వాల్ దట్ సెపరేట్స్ ద కిచెన్ ఫ్రమ్ ద స్టోర్ రూమ్.
0: కానీ ఇవన్నింటికి నీ కారణము గోడలే.
1: ఓన్లీ ద క్రాస్ వాల్స్.
0: ఈ గోడలన్నీ తీసివేసేస్తే అంత బయలే ఒక్కటే అవుతుంది.
1: Then once you remove all these walls, you will find only one thing that is open.
0: ఈ గోడలు ఉండటం వల్లే వేరు వేరు భిన్న భిన్నమైనటువంటి రూపనామములు కనిపిస్తున్నాయి.
1: These walls are responsible for various names.
0: ఈ గోడలు మాత్రం తీసివేస్తే అంతా ఒక్కటే.
1: When you cut off the walls, everything becomes one.
0: అందువల్లే రామదాసు చెప్తూ వచ్చాడు.
1: So Ramdas says,
0: రామదాసు కోట ఏడు చుట్టూరా కోట లోపల తోటరా తోటలోనికి పోదమంటే దారి తెలియదు ఎట్టరా రామ భజన చేయరా రాజ్యమంతా వెలుగురా.
1: దేర్ ఇస్ ఫోర్ట్ అరౌండ్ విత్ గార్డెన్ ఎట్ ద సెంటర్. టు క్రాస్ ద ఫోర్ట్ అండ్ ఎంటర్ ఇన్ ద గార్డెన్ వాట్ ఈస్ టు బి డన్? సింగ్ ద గ్లోరీ ఆఫ్ రామ.
0: సారమైనది సమురా సత్యమైనది ఒత్తిరా.
1: It is the essence which is the oil and truth is the wick.
0: Velugu teeri poyetappudu venta evvaru rarura rama bhajana cheyara rajyamanta velugura.
1: When this light is extinguished, when you leave this world, nobody will follow you. You think of Rama, sing his glory, the whole kingdom will be of light.
0: Pattura pattu ainadi kommara paatu ainadi chettura పట్టు అయినది కుమ్మర.
1: ఇట్ ఈస్ ద బ్రాంచ్ విచ్ ఇస్ ది యాంకర్ ఆర్ ద సపోర్ట్.
0: పాటు తప్పి పట్టు విడిచితే పరబ్రహ్మమి చేరురా రామ భజన చేయురా రాజ్యమంతా వెలుగురా.
1: ఇఫ్ యూ లీవ్ ద రూట్ ఇన్ ద ఫౌండేషన్ అండ్ క్యాచ్ హోల్డ్ ఆఫ్ ది బ్రాంచ్, యూ
0: రెండు వదిలితే
1: అండ్ దెన్ వెన్ వన్స్ యూ అండర్స్టాండ్ దిస్ యూ రీచ్ పరబ్రహ్మన్.
0: కేవలము ఈ ప్రాప్తమైనటువంటి జీవితమే ఒక చెట్టుగా మనం భావించుకుంటున్నాం.
1: వి కన్సిడర్ దిస్ వరల్డ్లీ లైఫ్
0: మన జీవనోపాధి అయినటువంటి ఈ వృత్తినే మనం పట్టుకొమ్మగా విశ్వసిస్తున్నాము.
1: వి కన్సిడర్ అవర్ డైలీ లివింగ్ రొటీన్ యాజ్ ఎ బ్రాంచ్.
0: అప్పుడే నీకు బ్రహ్మతత్వం ప్రాప్తిస్తుంది.
1: సాక్రిఫైస్ యువర్ డైలీ రొటీన్ లైఫ్, దెన్ యూ అటైన్ బ్రహ్మ.
0: ఈ ఆశలు పెరిగే పెరిగే పెరిగే కొలది కూడాను నీ ఆనందం కూడాను తరుగుతూ తరుగుతూ తరుగుతూ వస్తుంది.
1: విత్ ది రైజ్ ఆఫ్ డిజైర్ దేర్ బి డిక్రీజ్ ఇన్ ద బ్లిస్.
0: కనుకనే భగవంతుని యొక్క ప్రేమను పెంచుకోండి.
1: So increase the divine love.
0: అది ప్రేమ ఎంత పెరిగితే అంత ఆనందం కూడా పెరుగుతుంది.
1: When you love God more and more, you will be more and more blissful.
0: కనుకనే మీరు ఎక్కువ ఆనందాన్ని అనుభవించాలంటే మీరు భగవత్ ప్రేమను అంత అధికంగా పెంచుకోవాలి.
1: Therefore, in order to enjoy the true bliss,
0: భగవత్ ప్రేమ ఎంత పెరిగిపోతుందో మీ ఆనందం కూడా అంత పెరిగిపోతుంది.
1: If the love diminishes naturally, bliss also decreases. ఈ ప్రాప్తమైన
0: వాంఛనతో మీరు ఏమాత్రం కూడా సుఖాన్ని అనుభవించలేరు.
1: You cannot be happy with this fulfillment of the worldly desire.
0: చూసుకోండి.
1: A small example.
0: ఈనాడు నైటే లేకపోతే రేపు తెల్లవారు మీరు ప్రయత్నం చేయండి దాని యొక్క సాధనకు పూనుకోండి.
1: You can try tonight or tomorrow morning and try it.
0: ఒక్కొక్కరు దినానికి ఒక ఆరు తూర్లు టీ తాగుతుంటారు.
1: One takes tea 6 times a day.
0: ఒక్కొక్కరు ఒక్కొక్క దినానికి ఒక 20 పర్యాయములు సిగరెట్ పీస్తుంటారు.
1: A person smokes 20 cigars a day.
0: ఈ టీ తాగుతుంటారు, కాఫీ తాగుతుంటారు, సిగరెట్ పీల్చుకుంటుంటారు. ఇవన్నీ తినడానికి ఎన్నో పర్యాయం జరుగుతుంటాయి.
1: They take tea or coffee or smoke cigarettes. They do every day.
0: కనుకనే వాని ప్రజ్ఞాన శక్తి క్రమక్రమేణ తల్లిపడిపోతుంది.
1: Therefore he loses his intelligence more and more day by day.
0: ఇచ్ఛాశక్తి క్రియాశక్తిని పురస్కరించుకుని ఉంటుంటాయి.
1: Therefore this will depends upon the action.
0: నీవు రేపటి నుంచి కూడాను రెండు పర్యాయములే టీ తాగు.
1: Take drink tea twice, that's all.
0: 5 పర్యాయములు సిగరెట్ తాగు.
1: Smoke 5 cigars a day.
0: మరి ఒక 10 దినాలు అయిన తర్వాత
1: after 10 days
0: ఒక్క కప్పు తూలేని తృప్తి పడు.
1: Then satisfy yourself by taking మరి తర్వాత one cup of tea.
0: 5 సిగరెట్లు తాగు.
1: And then just smoke 5 cigarettes.
0: ఇంకా 10 దినాలు అయిన తర్వాత
1: after 10 days
0: ఈ ఒక కప్పు కాఫీ కూడా మానేసేయి.
1: Stop taking even one cup of coffee.
0: సిగరెట్ కూడా మానేసేయి.
1: Stop smoking.
0: ఈ యొక్క బుద్ధి యొక్క ప్రకాశము మరింత ప్రకాశిస్తూ వస్తుంది. జ్ఞాపక శక్తి అభివృద్ధి అవుతూ వస్తుంది.
1: యువర్ మెమరీ విల్ ఇంక్రీజ్.
0: వాంఛనను ఎంత మనం పెంచుకుంటున్నామో ఈ యొక్క మెమరీ పవర్ జ్ఞాపక శక్తి అంత తరిగిపోతూ ఉంటుండాలి.
1: ఇఫ్ యువర్ డిజైర్స్ మోర్ అండ్ మోర్ యూ విల్ లూజ్ యువర్ ఇంటెలిజెన్స్ అండ్ మెమరీ.
0: చిత్తం కూడా రాకుండా పోతుండాలి.
1: యూ విల్ లూజ్ యువర్ కాన్సన్ట్రేషన్ ఆల్సో.
0: కనుక మన వాంఛనను ఎంత తగ్గించుకుంటే అంత మనం ఏకాగ్రతను పెంచుకున్న వారం అవుతాం.
1: సో వీ షుడ్ పుట్ ఎ సీలింగ్ ఆన్ డిజైర్స్ టు ఇంప్రూవ్ అవర్ కాన్సన్ట్రేషన్.
0: కనుకనే మొట్టమొదట మనం లెస్ లగేజ్ మోర్ కంఫర్ట్.
1: లెస్ లగేజ్ మోర్ కంఫర్ట్.
0: అప్పుడే మనకు మేక్ ఎ ట్రావెల్ ప్రెషర్.
1: దెన్ ఓన్లీ వీ కెన్ మేక్ ఎ ట్రావెల్ ఎ ప్లెజర్.
0: ప్రెషర్ అక్కడే మనకు వస్తుంది అది ఆనందం.
1: దేర్ లైస్ ద ప్లెజర్.
0: కనుక ఈ కోరికలు తగ్గించుకుంటూ పోవాలి.
1: సో వీ షుడ్ రిడ్యూస్ అవర్ డిజైర్.
0: ఏ కోరికను పెంచుకోవాలి మనము?
1: వాట్ డిజైర్స్?
0: మనకు భగవంతునికి మధ్య ఉన్నటువంటి ప్రేమను మాత్రమే పెంచాలి.
1: వీ షుడ్ డెవలప్ దట్ డిజైర్ ఆఫ్ లవ్ టువర్డ్స్ గాడ్ మోర్ అండ్ మోర్.
0: అప్పుడే మనకు సరి అయిన శాంతి మనకు లభ్యమవుతుంది.
1: దెన్ ఓన్లీ వీ విల్ హావ్ ట్రూ పీస్ ఇన్ స్పిరిట్.
0: అన్నింటి యందు ఉండినటువంటి ఏకత్వం ఏమిటి అని రేపటి దినం మీకు అర్థమవుతుంది.
1: యూ విల్ నో టుమారో that which is unifying factor, the uniting factor, the underlying current.
2: Prema mudita manase kaho.

0: సుందరం ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: కృష్ణ జన్మాష్టమి అనగా కృష్ణుడు పుట్టిన దినము అని. ఎప్పుడు పుట్టిన దినము? సర్వభూత ధరం శాంతం, అన్ని భూతములు తన యందున్నటువంటి శాంతి స్వరూపాన్ని ధరించడం అప్పుడే ఈ కృష్ణ జన్మము.

0: సుందరం. ప్రతి మానవుని హృదయము చల్లగా తెల్లగా శాంతముగా ఉన్నటువంటి యొక్క సమయమే కృష్ణ జన్మము. కేవలం అష్టమి నవమి ఈ తిథులను విచారించుకుంటూ పోకూడదు. అందరి హృదయమే కృష్ణ జన్మభూమి. ఆ హృదయము పవిత్రమైన హిమాచలముల వలె శాంతంగా ఉండాలి, పవిత్రంగా ఉండాలి, చల్లదనంగా ఉండాలి. అట్టి పరిస్థితులు ఎందు భగవంతుడు ఆవిర్భవిస్తాడు.
1: కృష్ణ జన్మాష్టమి is birthday of Lord Krishna. When had it happened? When did it take place? It is the moment when the man recognizes and experiences the peace within him. That moment when his heart is so calm, peaceful, enjoying the bliss. That heart which happens to be the birthplace of Lord Krishna will have got to be all sacred, pure and so cool and comforting.
0: కృష్ణుడు అర్ధరాత్రి సమయములందు అష్టమి నామ సంవత్సరమునందు దినమునందు తిథియందు కృష్ణుడు ఆవిర్భవించాడు.
1: Krishna was born at midnight on Ashtami day.
0: ఈ అష్టమి అనగా అనేక మంది అశుభంగా భావిస్తుంటారు. అష్టమి అమంగళకరమైనటువంటి దినంగా భావిస్తారు.
1: The day Ashtami is considered to be inauspicious.
0: కానీ భగవంతుని యొక్క జన్మస్థలం నందు ఒక అమంగళం అనేటువంటిది లేదు.
1: బట్ ఫ్రమ్ ద పాయింట్ ఆఫ్ ది అడ్వెంట్ ఆఫ్ గాడ్ దేర్ ఇస్ నథింగ్ లైక్ ఇన్ఆస్పిషియస్నెస్.
0: అన్నియు మంగళకరమైనటువంటి దినములే, సుందరకరమైనటువంటి దినములే, శుభమును దినములే.
1: ఫ్రమ్ ద పాయింట్ ఆఫ్ ది డివినిటీ ఆల్ డేస్ ఆర్ ఆస్పిషియస్ దట్ వుడ్ కన్ఫర్ ద సక్సెస్ అండ్ విక్టరీ.
0: ఇట్టి పవిత్రమైనటువంటి యొక్క దినమును మనం ఎందుకు అమంగళమని భావిస్తాం?
1: సచ్ ఎ సీక్రెట్ డే అష్టమి, వై డు వి కన్సిడర్ ఇట్ ఇన్ఆస్పిషియస్?
0: కేవలము అష్టమి దినమును బట్టి, నక్షత్రమును బట్టి, తిథిని బట్టి మనం ఇది అమంగళమని భావిస్తున్నాం.
1: We consider Ashtami inauspicious basing on the numerology and the planetary, the star position.
0: భగవంతుడి పుట్టిన దినము ఏ దినమైనను సరియే, అది ఎంతైనా మంగళకరమైన దినమే.
1: Let that be any day, the date of birth of God when he takes a human form is auspicious.
0: ఇలాంటి మంగళకరమైన దినమును మనం ఎందుకు అమంగళంగా భావించాలి?
1: Such an auspicious day, why should it be considered inauspicious?
0: భగవంతుడు ఆవిర్భవించేది సర్వమంగళాత్మదై, సర్వమంగళకరమైనటువంటిది కనుక భగవంతుని యొక్క జన్మదినములు మంగళకరమైన దినములే.
1: God is born to give us all things that are sacred, auspicious and precious. Therefore, the day has got to be treated highly auspicious.
0: Krishna puttina sthanamu cherasala.
1: Krishna was born in a prison.
0: Aa cherasala yandu uninatvanti varu devaki vasudevule.
1: There in the prison were present devaki and vasudeva.
0: Ee iruvulu maatrame జాగ్రత్త అవస్థ ఎందున్నారు.
1: దీస్ టు దేవకి వసుదేవ వర్ ఇన్ ది వేకింగ్ స్టేట్.
0: కంసుడు నియమించినటువంటి యొక్క నియమాల ప్రకారం అందరూ కూడాను జాగ్రత్తగా ఉండాలని యోచించారు. కాని వారు జాగ్రత్త వారి ఎందు మేల్కొనలేదు.
1: All guards there near the prison, as per the command of Kamsa, have got to be highly vigilant and be awake.
0: అందరూ కూడాను నిద్రిస్తున్నారు.
1: But all were sleeping at that time.
0: వారు కేవలం జాగ్రత్త అవస్థను మర్చినారు.
1: They have forgotten the waking state.
0: స్వప్నావస్థను కూడాను మర్చినారు.
1: They are even beyond the dreaming state.
0: నిద్రావస్థ యందు వారు మునిగారు.
1: They were in deep sleep.
0: అటువంటి నిద్రావస్థ యందు ఉండినటువంటి యొక్క చెరసాల్లో అందరూ కూడాను కృష్ణుని యొక్క జన్మదినమనే మరిచారు.
1: Having been in the deep sleep state, people have forgotten the birth of Krishna.
0: ఈ వార్త విన్న తక్షణమే కంసుడు ఏమి చేయను అనేటువంటి భయంతో వసుదేవుడు చాలా జాగ్రత్తగా ఆ బిల్లును తీసుకుని పోవడానికి ప్రయత్నించాడు.
1: On coming to know the news of the birth of Krishna, Vasudeva knew the impending danger in the hands of Kamsa, so he kept it secret.
0: Nemmadiga oka battalo chutti oka buttalo petti talapayana pettukoni thanu prayanam aipothunnadu.
1: He wrapped the child in a cloth kept in the basket, carrying it on his head.
0: Cherasala talapulu anni kodunu techukobaddavi.
1: The doors of the prison opened.
0: Goppa varsham kurustu undadi.
1: There was downpour of rain.
0: Selayeru chirukondalanu himachilal chitrati chitraprinochanu dhatutkarmappa nabratalaman jumbimchu naityam vartila istreyenu visutan balachi pratyeka prapanchamunandu naachile opparu. హిమాది రాజమా నిన్ను సేవించి మోదించదని అని ప్రార్థన చేస్తూ వచ్చాడు వసుదేవుడు. సెలయేరు చిరుకొండలు హిమశిలల్ చిత్రాతి చిత్ర ప్రవచలు ధాతత్కరమబ్బ నభ్రతలమును జుంబించు దైవ్యంబ వత్తిల ఎస్తే నీవు విస్తృతిని పలచి ప్రత్యేక ప్రపంచమునందు నా చెలు ఒప్పారు. హిమాది రాజమా నిన్ను సేవించి మోదించదని.
1: It was the prayer of Vasudeva, praying to the mountain Himachala, appreciating all the falls and the hills and the mountain range all around, praying for the separate path for himself to tread safely.
0: Atti samayam nandu tan talapaina pettukunnatvanti butta paina varsham kurustunnademo ani bhayapadto tirigi Himadra Rajamane prarthistu vachadu.
1: It was raining heavily, he thought that the child he was carrying on the head might possibly drench, so he prayed once again.
0: Atti pavitramainatunti yokka varsham kalam nandu krishnudu challani bhavamto mellani tudukulato sarpamunu aavirbhavimpi chesadu.
1: At that rainy night on that day, when it was so cool all over, Krishna willed the heavy rain at that moment.
0: Kani induku ye vidhamaina parinamam jarugutundo ani Vasudevudu marinta aavedana padutu vachadu.
1: Vasudeva was all the more worried, thinking of the consequences that would be awaiting at the doorstep later.
0: కృష్ణుని పైన చినుకు పడకుండా కాపాడుకుంటూ వచ్చేటువంటిది సర్పము.
1: ఇన్ ఫ్యాక్ట్ ఇట్ వాస్ ది సర్పెంట్ హూ ప్రొటెక్ట్ ది చైల్డ్ ఫ్రమ్ బీయింగ్ డ్రెంచ్డ్ ఇన్ దట్.
0: ఎటువైపున జ్వరం కురుస్తుందో అటువైపున తన యొక్క రెక్కలను ఆట్లాడు.
1: ది సర్పెంట్ వెంట్ ఆన్ మూవింగ్ ఇట్స్ హుడ్ సో దట్ ది చైల్డ్ వుడ్ నాట్ బి డ్రెంచ్డ్.
0: తిరిగి గట్టు చేరాడు వసుదేవుడు.
1: వసుదేవ రీచ్డ్ ద షోర్.
0: అదే సమయమునందు యశోద ప్రసవ నొప్పులు పడుతున్నారు.
1: ఇట్ వాస్ ద టైమ్ వెన్ యశోద ఆల్సో హావింగ్ హర్ లేబర్ పెయిన్స్.
0: ఆ యశోద యొక్క భర్త చాలా నిద్రిస్తున్నాడు.
1: అండ్ ద హస్బెండ్ ఆఫ్ యశోద వాస్ ఫాస్ట్ అస్లీప్ ఎట్ దట్ మోమెంట్. ఇన్ ఫ్యాక్ట్ ఇట్ వాస్ ది సర్పెంట్ హూ ప్రొటెక్ట్ ది చైల్డ్ ఫ్రమ్ బీయింగ్ డ్రెంచ్డ్ ఇన్ దట్.
0: ఎటువైపున జ్వరం కురుస్తుందో అటువైపున తన యొక్క రెక్కలను ఆట్లాడు.

0: And the husband of Yashoda was fast asleep at that moment.
1: అతని చెల్లెలి రాధ.
0: And his sister happens to be Radha.
1: కానీ కృష్ణుడి కంటే చాలా చిన్నదని ఈ చరిత్ర లోపల ఆ రాధా విషయాన్ని విపరీతంగా పోల్చుకుంటూ వచ్చారు.
0: Considering that she was younger, the author, the composers have not given proper place to Radha.
1: కానీ కృష్ణుడి కంటే రాధ చాలా పెద్దది.
0: In fact, Radha was elder to Krishna.
1: 26 నెలలు పెద్దది.
0: She was elder to him by about 26 months.
1: అలాంటి పరిస్థితి లోపల ఈ రాధను చాలా చిన్నదిగా పోల్చుకొని విపరీతమైన అర్థములు పెంచుకొని ఈ ఘోరమైనటువంటి యొక్క పరిస్థితిని వారు కాపాడుకుంటూ వచ్చారు.
0: Understanding the position there, people took every care of the child at that moment, watching this scenario and the situation prevalent then.
1: ఆ యశోద ఇల్లు చేరేటప్పటికీ చాలా అర్ధరాత్రి అయిపోయినది.
0: It was late in the night by the time they reached the residence of Yashoda.
1: అప్పుడు ఇతరులకు తెలియకుండా పిల్లవాడిని ఏ విధంగా కూడా ఏడ్చనివ్వకుండా తాను చూసుకుంటూ ప్రార్థించుకుంటూ వచ్చాడు వసుదేవుడు.
0: Vasudeva was taking every care of the child so that the birth of the child and the newborn babe presence is not noticed by anybody around, and he was seeing to that the child would not cry.
1: అప్పుడు ఆ జిన్న బిడ్డను యశోదకు ప్రక్కలో పండబెట్టి యశోదకు ప్రక్కన ఉన్నటువంటి ఆడబిడ్డను తన బుట్టలో వేసుకుని వాపసు వచ్చాడు.
0: వసుదేవ మేడ్ ది న్యూ బోర్న్ చైల్డ్ లై బై ది సైడ్ ఆఫ్ యశోద అండ్ హీ పిక్డ్ అప్ దట్ లేడీ దట్ యంగ్ బేబీ గర్ల్ అండ్ పిక్డ్ అప్ ఇన్ హర్ ప్లేస్ అండ్ బ్రాట్ హర్.
1: ఈ వసుదేవుని యొక్క చరిత్రను ఎవరికీ గుర్తించలేరు.
0: దిస్ స్టోరీ ఈజ్ నాట్ ఫుల్లీ నోన్ టు ఎనీబడి.
1: చిత్రంబులు, త్రైలోక్య విచిత్రంబులు, వజ్రాల విత్తంబులు, సన్మిత్రంబులు, మునిజన పవిత్రంబులు, విష్ణుదేవు చరిత్రంబులు.
0: ద స్టోరీ ఆఫ్ ద లార్డ్ ఇస్ ఫుల్ ఆఫ్ మిస్టరీ, మిస్టీరియస్, అన్అండర్స్టాండబుల్, సో సీక్రెట్ టు ఆల్ ద త్రీ వరల్డ్స్, సో ఎండియరింగ్ టు ద సేజెస్, సెయింట్స్ అండ్ సీకర్స్.
1: ఈ విధమైనటువంటి యొక్క చిత్రములు విచిత్రంగా జరిగినప్పుడు వసుదేవుని కూడా తెలియదు.
0: The whole mystery is not known to Vasudeva.
1: తన బాధ్యతను తేదో తాను తప్పించుకోవాలని వచ్చాడే కాని నేను ఏం చేస్తున్నాను, ఎవరిని తీసుకుపోతున్నాను, ఎవరిని ఇక్కడ పెట్టాను అనేటువంటి విచారణ శక్తి శూన్యమైంది వసుదేవునికి.
0: Vasudeva was not fully aware what he did. The child that he kept there in the place and the child, the female child that she collected, he has totally forgotten.
1: కాని ఈ చరిత్ర అంతా కూడాను రాధ పిల్లగా ఉండినప్పుడే తెలుసుకొని వచ్చింది.
0: ద హోల్ స్టోరీ, ద హోల్ థింగ్, ఎపిసోడ్ ఈజ్ వెరీ వెల్ నోన్ టు రాధ రైట్ ఇన్ హర్ చైల్డ్హుడ్.
1: ఈ చరిత్ర అంతా కూడాను రాధ యొక్క హృదయం నందే చిత్రించుకున్నది.
0: ద హోల్ థింగ్ గాట్ ఇట్ సెల్ఫ్ ఇంప్రింటెడ్ ఆన్ ద హార్ట్ ఆఫ్ రాధ.
1: ఆ రాధకు ఈ యొక్క కృష్ణుడి పైన ఉన్నటువంటి యొక్క బాధ్యత భావము చాలా మార్పు చెందుకుంటూ వచ్చింది.
0: ద ఫీలింగ్ ఆఫ్ అటాచ్మెంట్, ద సెంటిమెంట్ అండ్ ది సీక్రెట్ థాట్ ఆఫ్ రాధా టువర్డ్స్ కృష్ణ, ఇట్ వెంట్ ఆన్ ఇంప్రూవింగ్ డే బై డే.
1: తాను తిరిగి వసుదేవుడు తిరిగి చెరసాలకు వచ్చి చేరేటప్పటికి తనకు మెలకు వచ్చింది.
0: బై ది టైమ్ వసుదేవ రిటర్న్ టు ది ప్రిజన్ షీ వాస్ అవేక్.
1: అప్పుడు తిరిగి ఎక్కడి తలుపులు అక్కడ మూసుకున్నాయి.
0: అండ్ దట్ దట్ టైమ్ ద డోర్స్ రిమైన్ క్లోజ్డ్.
1: తన తాళములన్నీ కూడాను సరే విధంగా సేవంగా ఉన్నాయి.
0: అండ్ ద డోర్స్ రిమైన్ లాక్డ్ యాస్ బిఫోర్.
1: ఈ కృష్ణుని అక్కడ వదిలిపెట్టిన తర్వాత తిరిగి ఆ కన్యను తీసుకుని వచ్చి యశోద ప్రక్కలో పండి పెట్టినప్పుడే బెల్లు కొట్టింది.
0: ఇట్ ఇస్ ఓన్లీ టైమ్ వెన్ కృష్ణ వాస్ కెప్ట్ బై ది సైడ్ ఆఫ్ యశోద and this baby girl was brought here, at that moment the bell was heard.
1: అప్పుడు కంసుడు ఇచ్చినటువంటి ఒక బిరుదును చాలా పాలించుకుంటూ వచ్చాడు వసుదేవుడు.
0: వసుదేవ was observing all that has been passed on to him by Kamsa.
1: ఆ యొక్క శబ్దమును విన్నగా

0: చెరసాల్లో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా దిక్కును లేచారు.
1: Listening to the sound of the bell, the guards of the prison got up immediately.
0: ఆ తర్వాత కృష్ణుడు జన్మించాడని అందరికీ తెలిసింది.
1: Later, people came to know the birth of Krishna.
0: కంసుడు గొప్ప ఆర్భాటంతో వస్తున్నాడు చెరసాల దగ్గరికి.
1: Kamsa was proceeding towards the prison with all the pomp and paraphernalia.
0: తన ఆజ్ఞను ప్రకారంగా ఆ చంటిబిడ్డను ఒక ఎడమ చేతితో ఎత్తాడు.
1: As he wished, he picked up the child babe with his left hand.
0: ఆకాశం వైపున విసిరి తెగ్గొట్టాలని ప్రయత్నం చేశాడు.
1: And he has lifted the babe and thrown into the open space and decided to behead the child.
0: ఎప్పుడు ఆకాశం వైపున విసిరాడో అక్కడ ఆ యొక్క కుమారుడు అంతర్ధానమయ్యాడు, ఒక కన్య పుట్టింది.
1: By the time he lifted the babe and thrown into the space, and there the child vanished and he heard the ethereal voice.
0: ఆ కన్య కూడాను కేవలం సామాన్యమైనటువంటిది కాదు.
1: And the newborn female babe is not ordinary one.
0: ఈమె దేవకి వసుదేవులకు పుట్టవలసినటువంటి ఏడో గర్భంలో పుట్టవలసినటువంటి ఒక బిడ్డ.
1: In fact, she was to be born as the seventh child of Devaki Vasudeva.
0: ఆమెను చూచి పైనే కొట్టేశాడు.
1: Watching that, he has beheaded right on the top.
0: ఆ మహాశక్తివంతురాలు.
1: She was highly powerful.
0: ఆ శక్తివంతమైనటువంటి ఒక బిడ్డను ఎవరు ఏమి చేయలేరు.
1: None can touch that powerful child.
0: ఆమె జీవాత్మ, కృష్ణుడు పరమాత్మ.
1: The child represents the individual soul, Krishna, the cosmic soul.
0: ఈ యొక్క ఆత్మిక సోల్కును తగినటువంటి రీతిగా ఆమెను కాపాడుకుంటూ వచ్చారు.
1: As per the will of the cosmic soul, the child was taken care of.
0: ఈ చిత్రములంతా కూడా చూస్తున్నటువంటి దేవకీ దేవి చాలా ఆశ్చర్యపడుతూ వచ్చింది.
1: దేవకీ దేవి వాచింగ్ ఆల్ దిస్ హ్యాపెనింగ్ యెస్టర్డే, షీ వాస్ వెరీ మచ్ షాక్డ్ అండ్ సర్ప్రైజ్డ్.
0: ఇన్ని జరిపేటువంటి కృష్ణుడు ఇది కూడా నువ్వు జరపగలడు, ఇతన్ని కూడా రక్షించగలడు.
1: Krishna, who has been doing everything, can also see things to happen as per his will.
0: ఈ విధంగా తేయం పగలు కూడాను కంసుడు కాపాడుతూ ఉంటూ వచ్చాడు.
1: So they have been taking care of the child day and night.
0: ఈ మృత్యుకు దూరం అయిపోయి నిరంతరము హెచ్చరికగా ఉండి జాగ్రత్త అవస్థ లోపల పెరుగుతూ వస్తున్నాడు.
1: Being away from the pangs of death, being fully aware of the waking state, the child started growing.
0: కానీ ఇట్టి బాలకృష్ణుణ్ణి ఎవ్వరు కూడా గుర్తించుకోలేకపోయారు.
1: But this fact is not noticed by anybody.
0: ఈ దేవకీ దేవి చూస్తూనే ఉన్నది.
1: దేవకీ దేవి వాజ్ వాచింగ్.
0: ఈమె చూసినప్పుడంతా కూడాను బాలుని మాదిరి కనిపించేవాడు.
1: As she watched, she noticed in a boy.
0: కానీ వసుదేవుడు చూసినప్పటికీ ఆడబిడ్డ వరే కనిపించేవాడు.
1: But to Vasudeva, the child appeared to be a female child.
0: ఈ విధంగా కొన్ని దినములు జరుగుతూ వచ్చింది.
1: Days went on like that.
0: కానీ ఇతను తగిన ఆర్డర్ వేశాడు.
1: And the command was given.
0: ఈమెను ఎట్టయినా కానీ చంపివేయాలి.
1: This female child must be killed one way or another.
0: తానే ఈ చెరసాలకు వచ్చాడు.
1: Kamsa himself came all along.
0: ఈ బిడ్డన నన్ను చంపేటువంటిది.
1: This child is going to kill me was the question he has put him.
0: ఆనాడు కృష్ణుడు పెట్టినటువంటి ఒక బాధలు, ఆనాడు కృష్ణుడు ఇచ్చినటువంటి మాటలు ఇప్పుడు ఎక్కడ పోతాయి?
1: All the promises given by him, what will happen now?
0: అష్టమి గర్భమున పుట్టిన ఆ దేవకి దుష్టిని కంసవేస్తుంది, అనగా అష్టమి గర్భంలో పుట్టినటువంటి ఈ బిడ్డ నన్ను కంసుని చంపివేస్తుంది కదా అని ఆశతో ఉన్నాడు.
1: In fact, he was expecting that the eighth born child would kill him in future.
0: తను ఎగిరేసి కొట్టడానికి ప్రయత్నం చేశాడు.
1: And he lifted the babe and thrown into the space and about to behead.
0: పైకి ఎగిరవేయగానే అంతర్ధానం అయిపోయింది ఆ ఆడబిడ్డ.
1: And the female child vanished the moment thrown into the space.
0: ఈ బిడ్డ ఆవిర్భవించి అనేక రకముల చింతలు చేస్తున్నప్పుడు కృష్ణుడు దేవకీ దేవి వసుదేవుని ఇంట్లో యశోద ఇంట్లో పెరుగుతూ ఉన్నాడు.
1: As this was happening, the Krishna was growing at the residence of Yashoda.
0: ఈ విధంగా కథలు అందరికీ తెలిసినటువంటి విషయమే.
1: The story is known to everyone here.
0: అనేక రకములైన లీలలు చూపుతూ వచ్చాడు.
1: Krishna demonstrated many of the miracles.
0: అనేక రూపములు మారుస్తూ వచ్చాడు.
1: He changed many forms.
0: ఈ విధంగా జరుగుతుండగానే
1: as things were happening so
0: కంసునికి ఏమీ అర్థం కాలేదు.
1: Kamsa could not understand what's happening.
0: కట్టగడపటికి ఆ యొక్క రేపల్లిలో పుట్టినటువంటి పసిబిడ్డలందరినీ చంపమని చెప్పి ఆర్డర్ వేశాడు.
1: Kamsa commanded that all newborn children be killed there in that Vrepalya.
0: కొంతకాలము మగపిల్లలందరినీ చంపమని చెప్పాడు.
1: For some time he gave a command that all males be killed.
0: కానీ ఆడబిడ్డలకి ఏమవుతుందో ఏమో అని భయం కలిగి ఆడబిడ్డలు కూడా చంపమని చెప్పాడు.
1: And he was afraid of the baby girls, so he gave the order that they should also be killed.
0: ఇతని భయమే ఇన్ని రకమైనటువంటి వికారములకు మార్గం తీసింది.
1: It was only his fear that led to all this perversion.
0: ఈ విధంగా చంపుతూ పోతుండగానే
1: as he went on killing,
0: కృష్ణ చరిత్ర దినదినానికి పెరిగిపోతూ వచ్చింది.
1: The mystery and the glory of Krishna was spreading very fast.
0: ఈ పెరిగిపోయేటువంటి కృష్ణుడిని తాను ఏ విధంగా అరికట్టగలడు?
1: How can he control the glory of Krishna and his actions?
0: దైవ చిత్రములు ఎంత విచిత్రమయ్యే.
1: God's deeds are mysterious, ununderstandable.
0: కట్టకడపటికి ఈ కంసునికి వినాశకారే విపరీత బుద్ధి అని విపరీత బుద్ధులు పుడుతూ వచ్చాయి.
1: Kamsa entertained all wicked thoughts because the bad is fast approaching in his life.
0: ఈ విధంగా విపరీత బుద్ధులు పుట్టేటప్పటికి తర్వాత ఈ కుమారుడు ఎక్కడ ఉన్నాడా అని వెతుక్కుంటూ వచ్చాడు.
1: He was in intense search of the boy where he was born.
0: వేపల్లెలో ఉన్నాడని కొంతవరకు తెలిసింది.
1: He could get the news that he was there in Vrepalya.
0: వేపల్లెకి అంతా కూడా పంపిస్తూ వచ్చాడు మాయాదూతలను.
1: And he sent so many messengers to Vrepalya to find out the baby.
0: ఎంత మంది పోయి వెతికినప్పటికీ కృష్ణుడి యొక్క సంకల్పం ఏమాత్రం కూడా ఎవరికి అర్థం కాలేదు.
1: No one could understand his whereabouts.
0: కట్టగడపటికి ఇతనికి కాలం పండింది. ఇతన్ని చంపివేయడానికి వచ్చేసింది.
1: The time approached that the Kamsa had to be killed.
0: ఈ కృష్ణుడిని చంపడానికి ఎవరైనా ఒక మంచి ఉపాయం వాడు ఫ్రెండ్ అయినటువంటి వాడు చిక్కాలని వెతుకుతూ వచ్చాడు.
1: In fact, he was in search of a proper person to kill Krishna, who is close to him.
0: కృష్ణుడి అంటే చాలా ప్రీతి కలిగినటువంటి వాడు ఎవరా అని విచారిస్తూ వచ్చాడు.
1: He was inquiring who was so dear and near to Krishna.
0: అప్పుడు అతనికి డియర్ అండ్ నియర్ అయినటువంటి వాడును పిలుచుకుని రావడానికి పంపించాడు.
1: అండ్ హీ వాంటెడ్ దోస్ హూ ఆర్ డియర్ అండ్ నియర్ టు కృష్ణ బి బ్రాట్ టు హిస్ ప్రెసెన్స్.
0: ఇక్కడ ఒక యజ్ఞం జరుగుతూ ఉండాలి.
1: దేర్ ఎ రిచువల్ వాస్ టేకింగ్ ప్లేస్.
0: ఆ యజ్ఞమును చూడడానికని చిన్నపిల్లని తీసుకుని రామని చెప్పి పంపించాడు.
1: హీ వాంటెడ్ ద చిల్డ్రన్ టు గో ఓవర్ దేర్ అండ్ వాచ్ ది సీక్రెట్ రిచువల్.
0: అప్పుడు ఈ యొక్క కంసుడు పంపించినటువంటి దూతల చేత కృష్ణుడు బలరాముడు ఇద్దరు కూడా వెళ్లారు.
1: ద మెసెంజర్స్ ఆఫ్ కృష్ణ బ్రాట్ కృష్ణ కంస బ్రాట్ కృష్ణ అండ్ బలరామ అలాంగ్ విత్ దెం.
0: ఈ కృష్ణ బలరాముడు ఇద్దరు వద్ద వచ్చేప్పటి చాలా మాయ కలిగినటువంటి వచ్చి
1: వెన్ కృష్ణ బలరామ అప్రోచ్ ఓవర్ దేర్ పీపుల్ వర్ డెల్యూటెడ్ అట్ దట్ మూమెంట్.
0: ఆ గ్రామంలో ప్రవేశిస్తూ ఉండగానే
1: యాజ్ దే వర్ అబౌట్ టు స్టెప్ ఇన్ టు ద విలేజ్
0: ఈ పూలమాలను కట్టుకుని నిత్యం కూడాను కంసుడికి అందించేటువంటి ఒక పూలగత్తె వచ్చింది.
1: దేర్ వాస్ ఎ ఫ్లవర్ వెండర్ హూ ఇస్ టు మేక్ గార్లెండ్స్ ఫర్ కృష్ణ.
0: అప్పుడు ఈమె ద్వారంలోందే ఈ పూలమాలను తీసుకుని పోతుండాలి.
1: హీ వాస్ క్యారింగ్ ఆల్ ద గార్లెండ్స్ అండ్ వెయిటింగ్ దేర్ ఎట్ దిస్ డోర్.
0: మొట్టమొదట కృష్ణుడు చూచాడు ఆ బుట్టలో ఉన్న రెండు మాలలు తీసుకున్నారు.
1: ఫస్ట్ కృష్ణ నోటీస్డ్ ద బాస్కెట్ ఆఫ్ గార్లెండ్స్ అండ్ కలెక్టెడ్ ది టూ.
0: కృష్ణుడు బలరాముడికి బలరాముడు కృష్ణుడికి మెడలో వేసుకున్నారు.
1: And one garland was accepted by Krishna and another garland by Balarama.
0: ఈమె కంసుతో ఏం మొరబెట్టుకోగలదు?
1: What is that she can report back to Kamsa then?
0: సరే ఈమె మాలను వేసుకున్నారు కృష్ణుడు ఆస్థాన పద్ధతులకు వెళ్లారు.
1: And with these garlands Krishna and Balarama started moving about.
0: ఈ విధంగా చర్యలు చేసుకుంటూ వస్తుండగానే
1: as these actions were taking place
0: అక్కడ చక్కని ఒక ఉపమానం చెప్పాడు.
1: And there he gave a small device.
0: ఓ కృష్ణ
1: ఓ కృష్ణ
0: నీవు ఎన్ని మాయలు చేసినప్పటికీ మా బుద్ధికి తోచవు.
1: యువర్ యాక్షన్స్ ఆర్ మిస్టీరియస్ బట్ వీ డోంట్ అండర్స్టాండ్ దేర్ సిగ్నిఫికెన్స్.
0: కనుక మమ్మల్ని ఏ విధంగానైనా ఆ కంసుని యొక్క రక్షణ నుంచి కాపాడమని చెప్పాడు.
1: దే ఆల్ ప్రేడ్ దట్ కృష్ణ షుడ్ రెస్క్యూ దెమ్. from the onslaught of Kamsa.
0: ఈ సమయం లోపల కృష్ణుడు ఆ యొక్క పూలగత్తెకు చక్కని ఆశీర్వాదం చేశాడు.
1: In the meantime, Krishna blessed that Vrinda.
0: ఈ పూలగత్తె చాలా వంపరి దింపరిగా ఉండేటువంటిది.
1: And the body of the flower Vrinda is bent.
0: అప్పుడు కృష్ణుడికి మంచి గుడ్డలు కావాలి.
1: Krishna desired good dress at that time.
0: అతని దగ్గర ఆ పూలగత్తె దగ్గర అనేక రకమైనటువంటి యొక్క దుస్తులున్నాయి.
1: That lady was carrying so many silk robes.
0: ఈ కంసుని యొక్క దుస్తులను తీసుకున్నాడు కృష్ణుడు.
1: Krishna picked up the robes of Kamsa.
0: బలరామకృష్ణుడు ఇద్దరు ధరించారు.
1: And Balaramakrishna wore them.
0: ఈ యొక్క పూలగత్తెకు తెలుసును.
1: This lady knows.
0: ఇతను దేవుడే.
1: She knows that he is God.
0: ఇతను దేవుడు కనుకనే ఇన్ని మాయలు చేస్తున్నాడు.
1: Because he is God, he is able to act like that.
0: Krishna, నా వంపును కూడా తీసి నన్ను చక్కని దానిగా చేయకూడదా?
1: That lady prayed, Krishna, my body is bent, so many bends. Why don't you straighten me? She prayed.
0: కాళ్ళ క్రింద వేసుకున్నాడు.
1: She made her rest under his feet.
0: ఆ యొక్క కాళ్ళతో తొక్కాడు.
1: And she trampled over her.
0: చేతులు ఎత్తి పైకి లాగాడు.
1: And just lift her body with both of his feet.
0: ఆ బెండ్ అన్ని పోయినాయి.
1: And the bent was straightened.
0: చక్కని స్త్రీగా రూపొందింది.
1: And she could be a very beautiful lady thereafter.
0: అప్పుడు కృష్ణుడు కంసుడు పిలిపించాడు.
1: Then Kamsa summoned her.
0: నా దుస్తులంతా వాడికి ఎట్టుపోయి చేరాయి.
1: And he questioned, how is it my dress reached those boys?
0: Swami, నాకు తెలియదు.
1: He said, Swami, I don't know.
0: అతని మాయలు ఎవరికీ తెలియదు.
1: Nobody can understand his mysterious actions.
0: కనుక నీవు ఈ మాయలు తెలుసుకోవడానికి ప్రయత్నం ఏమి చేయవద్దు.
1: Don't make any attempt to know the mystery of God, she said.
0: నీవు నోరు మూసుకుని ఉంటే మంచిది అని చెప్పి.
1: He said, better you keep your mouth shut and remain silent.
0: ఈ పూలగత్తె ఇంత కఠినమైనటువంటి వాక్కులు పలుకుతుందా? దీనికి ఏదో ధైర్యం ఉంటుండాలి.
1: And Kamsa wondered because this flower vendor could speak so harshly and loudly.
0: తర్వాత ఆమె వెంటనే ఒక మగవాడు గుడ్డలు తీసుకుని వచ్చాడు.
1: And there came a washerman with bundle of clothes.
0: ఆ వాషర్మ్యాన్ తెచ్చి కంసుడికి ఇచ్చే లోపలనే ఈ యొక్క ఈమె తప్పించుకుని పోయింది.
1: As he was approaching, this lady escaped from the sight.
0: ఈ విధంగా అనేక లీలలు చూపించుకుంటూ అందరికీ అని శాపములు పరిహారం కావించుకుంటూ వచ్చాడు.
1: Like that, Krishna demonstrated so many mysterious experiences and leelas. The child played at that moment and demonstrated to everybody.
0: ఇరువురిని కూడాను తీసుకుని వెళ్తున్నారు.
1: Both were taken.
0: ఎక్కడ తీసుకెళ్తున్నారు?
1: Where?
0: కంసుని ఆస్థానం తీసుకుని పోతున్నారు.
1: They were to be taken to the court of Kamsa.
0: అప్పుడు అక్కడ తీసుకుని పోయేప్పుడు,
1: as they were ushered there,
0: ఈ పనికత్తె
1: and the servant maid,
0: ఆమె కూడా కొన్ని సెంట్లు తీసుకుని పోయింది.
1: Was carrying scents.
0: కృష్ణుడి పైనంతా చల్లింది.
1: And in fact she sprayed the scents.
0: కృష్ణ, నాది ఎంత భాగ్యమో ఏమిటో.
1: Krishna, I am very lucky.
0: ఈ సేవను నేను చేసుకోవడానికి నేను ఏ జన్మంలో చేసిన నోవులో పండిపోయినాయి.
1: It must have been the merit of my past that gave me this chance of service to you.
0: అని ఆయన వంటికంతా కూడాను ఈ సెంట్ మకరందాలంతా పూసివేయింది.
1: She applied all the scents on the body of Krishna.
0: కంసుడు వచ్చాడు.
1: Kamsa came in the meantime.
0: కంసుడు వచ్చేటప్పటికి చిన్న పిల్లలు ఇద్దరు కూడాను సింహం పిల్లల వల్ల తిరిగాడారు.
1: These two boys got up like lions and started moving around.
0: పోయినటువంటి పిల్లలు ఒక్కతూరు ఎగిరినాడు కృష్ణుడి పై కంసుడి పైన.
1: And Krishna jumped at once towards
0: Kamsa. పట్టి అదిమినాడు కిందికి.
1: And he made his head bend down.
0: కానీ బలరాముడు కూడాను అంత బలమైన వేలాడు.
1: Balarama was also equally strong.
0: ఈ ఇరువురు చేరేటప్పటికి
1: both together
0: కంసుని పచ్చడి చేసి పెట్టారు.
1: And they made Kamsa a chutney or paste.
0: Anta himsinchetappudiki Kamsudu chaala bhayapadipoyadu.
1: And not watching the whole situation as the two boys were approaching,
0: aa vepallanta kudanu chaala vanikipoyindi.
1: All were wonder struck, fear stricken.
0: Ee vidhanga jarigetappudiki,
1: as things happened like that,
0: chinna pillavaadaina Krishnudu inta goppa karyam ee vidhanga chestu vachadu.
1: Such a young boy like Krishna, how could he achieve such a stupendous task?
0: Baludu ee chinna pillavaadu,
1: so young at that time.
0: Kamsudu maha durmargudu.
1: Kamsa was
0: maha balavantudu,
1: so strong.
0: అలాంటి బలవంతుడైన కంసుని ఏ విధంగా హతమార్చగలడు?
1: How could this boy kill that strong, wicked person like Kamsa?
0: ఈ లోపల కంసుడు ఆర్డర్ వేశాడు.
1: In the meantime, Kamsa gave an order.
0: ఈ బలరామకృష్ణుడిని చంపడానికి ఒక సైన్యం ఉంటుండాలి.
1: And that special battalion specifically meant there to kill Balaram Krishna.
0: ఆ ఇరువుని కూడా ఇక్కడ పంపించాడు.
1: And he sent both.
0: కృష్ణుని యొక్క దీనికి ఎవరు కూడా తట్టుకోలేదు.
1: Nobody can withstand in front of Krishna.
0: అందువల్ల అందరు కూడా పాదాల పైన పడ్డారు.
1: All fell at the feet of Krishna.
0: అందులో ఉన్నటువంటి సైన్యం అంతా కూడా చిన్నవారైపోయారు.
1: The whole army was subdued, was defeated.
0: ఈ విధంగా సైన్యాన్ని అంతా హతమార్చి,
1: having killed the entire army,
0: తర్వాత కృష్ణుడు బలరాముడు తన ప్రయాణం అయిపోయి వచ్చారు.
1: Krishna and Balarama proceeded their sojourn.
0: కానీ ఈ కృష్ణుడు పోయినటువంటిది ఎవరికి తెలియకోకుండా పోయాడు.
1: Krishna left unnoticed by anybody.
0: ఎట్ట పోయాడు, ఎట్ట వస్తాడో, ఏమైపోతుందో అని చాలా భయపడుతున్నారు.
1: How has he gone? Where has he left? People didn't know and they were afraid of the situation.
0: కనుక కృష్ణుడు వస్తున్నాడా వస్తున్నాడా అని ప్రేపల్లిలో ఉన్నటువంటి ఒక గొల్లతు భావాలందరూ కూడా ఎదురు చూస్తున్నారు.
1: All cowherd boys all were waiting there in Repalle for the arrival of Krishna.
0: కానీ ఎక్కడ చూసినా కృష్ణుడు యాక కనిపించలేదు.
1: They could not find the trace of Krishna in the vicinity.
0: అప్పుడు బలరాముడు కృష్ణుడు ఇద్దరు కూడాను మాయలు పన్ని తమ గ్రామంలో ప్రవేశించారు.
1: With the knack and the device, Balarama Krishna could step into the village.
0: యశోద వారు ఇంకా ఎక్కడ పోయినారో, ఇంకా రాలేదే అని చాలా ఈ కంసుడు ఏం చేశాడు అని చాలా భయపడుతూ వచ్చాడు.
1: యశోద వాస్ వెరీ మచ్ వరీడ్ వాట్ వుడ్ హ్యాపన్ టు కృష్ణ అండ్ బలరామ ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ కంస.
0: ఈ గోపికలంతా ఏడుస్తున్నారు.
1: గోపికస్ వర్ క్రాయింగ్.
0: ఇంత దూరంలో పోయినాడు, ఇంకా కంసుడు బతికించింటాడా, లేదు వీడిని హతమార్చింటాడని కంసుని పైన చాలా దూషణలు వేస్తూ వచ్చారు.
1: దే వర్ బ్లేమింగ్ కంస, దే వర్ అక్యూజింగ్ హిమ్ బికాస్ ద బాయ్స్ లెఫ్ట్ లాంగ్ బ్యాక్, దే ట్రావెల్ లాంగ్ డిస్టెన్స్ అండ్ హావ్ నాట్ రిటర్న్ టిల్ నౌ.
0: ఈ యొక్క పేపర్లో ఉన్నటువంటి స్త్రీలందరూ కూడా కృష్ణ కృష్ణ కృష్ణ అని కృష్ణుని ప్రార్థించుకుంటూనే వచ్చారు.
1: All women there in Ripalla went on praying to Krishna again and again.
0: కానీ కృష్ణుడు వచ్చాడు, వాళ్ళని చల్లార్చాడు, వారి క్రోధమునంతా కూడా చల్లార్పించాడు. కానీ వాడు ఆ గ్రామం లోపల ఏ విధమైనటువంటి యొక్క అశాంతి కూడా జరగకుండా తాను చూసుకుంటూ వచ్చాడు.
1: కృష్ణ అల్టిమేట్లీ రిటర్న్ పాసిఫైడ్ దెమ్, కామ్ దెమ్ డౌన్ అండ్ సా టు ఇట్ దట్ ఇన్హాబిటెంట్స్ వుడ్ నాట్ హ్యావ్ ఎనీ ప్రాబ్లమ్ దేర్ ఆఫ్టర్.
0: అప్పటి నుంచి ఇంకా దూతలను పంపటం ప్రారంభించాడు.
1: And then he starts sending messengers.
0: Inka kamsudu chavaledu.
1: Kamsa did not die.
0: Kamsudu chavadaniki inka muhurtam kudaraledu.
1: Still time is there.
0: Veediki anni vidhala kodanu veedini hatamarchi veedi shakti samachyamunanta kuda nirmoham chesi gaani than chavadu.
1: Unless all the abilities and the capacities of Kamsa are taken away, he cannot be killed, he won't die.
0: ఈ విధంగా అంతా చేస్తూ చేస్తూ కట్టగడపటికి అతని శక్తులు అన్ని కూడా కూలిపోయిన తర్వాత తాను మరణించాడు.
1: Ultimately, Kamsa lost all his potentiality and died.
0: కానీ చరిత్రలో రాసేటువంటి యొక్క విచిత్రములంతా కూడా దీనికి సంబంధించినటువంటి కాదు.
1: But all the narrations by the composers do not contain this particular description.
0: ఇదంతా కూడా కేవలం ఒక దైవ చిత్రములుగా మారిపోతూ వచ్చాయి.
1: This is entirely divine.
0: చిత్రంబులు త్రైలోక పవిత్రంబులు ప్రజలాల విత్తంబులు సన్మిత్రంబులు మునిజన వంశ పౌత్రంబులు విష్ణుదేవ చరిత్రములు.
1: The story of God and the history of God is so sacred, so mysterious, so endearing to all the seekers and the saints and aspirants, sacred to all the three worlds.
0: నేరుగా ఇంకా ప్యాలెస్ లో బయలుదేరారు.
1: They proceeded straight and got into the palace.
0: పోయేటప్పటికి తన ఆస్థానంలో నిలుచుకొని చాలా సభనంతా కూడా ఉద్రేకపరుస్తూ వచ్చాడు. ఈ ఇద్దరు పిల్లలు కూడా రెక్కలు కట్టుకున్నటువంటి పక్షుల వలె అతని పైన ఎగిరారు.
1: The two boys jumped towards, proceeding towards Kamsa as if they were birds with wings.
0: అక్కడి నుంచి తన మెడలు పట్టి లాక్కుని వచ్చి 10 మందిలో చంపివేశారు.
1: The boys have pulled him down from his throne and killed him there itself.
0: ఇతను మరణించగానే
1: soon after the death of Kamsa
0: తన తండ్రి ఇంటికి వెళ్ళడానికి ఈ భార్యలు ఇద్దరు కూడా చాలా బాధపడుతూ వచ్చారు.
1: And the two boys were planning to go back and they feel so sad.
0: కట్టగలపటికి ఆ యొక్క ఆస్థాన పండితులంతా చేరేసేసి వీరు ఇరువురిని తన పుట్టినింటికి పంపారు.
1: All the scholars over there assembled and made arrangement for the return and the safe journey of the boys.
0: అక్కడికి ఎక్కడికి వెళ్ళారు?
1: Where have they gone?
0: జరాసంధుని దగ్గర ఇంటికి వెళ్ళాడు.
1: Went to Jarasandha.
0: అయ్యో నా బిడ్డలంతా ఈ విధంగా అన్యాయం చేశాడా కృష్ణుడు అని వాళ్ళు కూడా ఇతని పైన ద్వేషం కూరారు.
1: జరాసంధ వాజ్ ఆల్సో హైలీ ఫ్యూరియస్ బికాజ్ హిస్ చిల్డ్రన్ డై.
0: కృష్ణుడి పైన అందరూ ద్వేషమే.
1: ఆల్ హెడ్ అటర్ హేట్రెడ్ టువర్డ్స్ కృష్ణ.
0: అందరూ వాళ్ళ రిలేషన్స్.
1: దే ఆర్ ఆల్ రిలేటెడ్.
0: కనుకనే కృష్ణుడు ఈ విధమైనటువంటి దుర్మార్గానికి పాల్పడుతున్నాడని అందరూ కృష్ణుడి పైన ద్వేషమే.
1: ఆల్ హెడ్ అటర్ హేట్రెడ్ ఫర్ కృష్ణ బికాస్ హి వాజ్ రెస్పాన్సిబుల్ ఫర్ ద డెత్ ఆఫ్ దేర్ రిలేషన్స్.
0: ఈ విధంగా ప్రతి ఒక్కరితోనూ ద్వేషం పూనుకున్నాడు.
1: సో ఎవ్రీవన్ హ్యాడ్ ఎనిమిటీ టువర్డ్స్ హిమ్.
0: ఈ ద్వేషం పుట్టిన తర్వాత
1: ఆఫ్టర్ దిస్ హేట్రెడ్
0: పేపర్లు అంతా కూడా చాలా తికమకలైపోయాయి.
1: ద హోల్ పేపర్ ఇన్హాబిటెంట్స్ వర్ టోటలీ కన్ఫ్యూజ్డ్.
0: ఎక్కడ చూసినా కూడా అల్లకల్లోలమే.
1: ఎవ్రీవేర్ దేర్ వర్ డిస్టర్బెన్సెస్.
0: కాబట్టి ఈ విధంగా జరుగుతున్నటువంటి చూసి
1: వాచింగ్ ఆల్ దిస్
0: ఇంకా ఎవరు భరించుకోలేకపోయారు.
1: నోబడీ కుడ్ నాట్ బేర్ ఎనీ లాంగర్.
0: ఈ కృష్ణుడు కొంచెం పెరుగుతూ వచ్చాడు.
1: కృష్ణ వాస్ గ్రోయింగ్ డే బై డే.
0: కృష్ణుడికి వివాహం చేయాలని తలంచుకున్నాడు ఒక రాజా.
1: ఇట్ వాస్ డిసైడెడ్ దట్ కృష్ణ వాస్ టు బి మ్యారీడ్.
0: కృష్ణుడికి మ్యారేజ్ చేయాలంటే ఇది సామాన్యమైనటువంటిదా?
1: ఈజ్ ఇట్ ఆర్డినరీ వన్?
0: అప్పుడు అనేక మంది అనేక రకములైన వీళ్ళని కాపాడటానికి తగినటువంటి బందోబస్తులు చేస్తూ వచ్చారు.
1: ఆల్ సెక్యూరిటీ అరేంజ్మెంట్స్ వర్ మేడ్ ఇన్ ఆర్డర్ టు ఫుల్ఫిల్ దేర్ ప్లాన్.
0: ఈ విధంగా ప్రయత్నం చేస్తుండగానే కృష్ణుడు అన్ని విధాల ప్లాన్ తెలిసినటువంటి వాడే.
1: కృష్ణ నోస్ ఫుల్లీ వెల్ వాట్ ఈస్ బీయింగ్ ట్రాన్సాక్టెడ్.
0: ఇతను అన్ని కూడా మాస్టర్ ప్లాన్ తెలిసినటువంటి వాడు కృష్ణుడు.
1: కృష్ణ నోస్ ది మాస్టర్ ప్లాన్.
0: ఎవరికి ఏమి తెలియదు.
1: నో వన్ నోస్ ఎనీథింగ్ వాట్స్ ఎవర్.
0: అనేక రకంగా ప్రయత్నం చేసి
1: ఆల్ ఎఫర్ట్స్ వర్ మేడ్.
0: వీళ్ళిద్దరిని కూడాను చక్కగా కాపాడుకుంటూ వచ్చారు.
1: బోత్ ఆఫ్ దెమ్ వర్ సేఫ్ గార్డెడ్.
0: ఇంతనే కాకుండా
1: నాట్ ఓన్లీ దిస్
0: ఆ రుక్మా ఇంటికి కూడాను అనేక మంది దూతలను పంపించాడు.
1: మెనీ మెసెంజర్స్ వర్ ఆల్సో సెంట్ టు హర్ రెసిడెన్స్.
0: ఆ రుక్మిణి అనేటువంటి కూడాను కృష్ణుని ప్రేమించి కృష్ణుని వివాహం ఆడాలని కోరుతుంది.
1: రుక్మిణి హ్యాడ్ ఇంటెన్స్ లవ్ ఫర్ కృష్ణ అండ్ డిసైడెడ్ టు మ్యారీ హిమ్.
0: అప్పుడు ఒకవైపున కృష్ణుని కోరాలని కోరుతుండేది రుక్మిణి.
1: అండ్ ఆన్ వన్ హ్యాండ్ రుక్మిణి ఈజ్ వెరీ మచ్ ఇంట్రెస్టెడ్ ఇన్ కృష్ణ.
0: ఇంకా అనేక మంది గోపికలంతా కూడా కృష్ణుని కోరుతూ వచ్చారు.
1: సో ఆల్సో ఇస్ ఎ సిచ్యువేషన్ విత్ మెనీ గోపికాస్.
0: ఈ పరిస్థితి లోపల ఎవరిని రక్షించాలి, ఎవరిని శిక్షించాలి అనేటువంటిది ప్లాన్ అంతా కూడా కృష్ణుడు వేస్తూ వచ్చాడు.
1: సో ఇట్ వాస్ ది ప్లాన్ ఆఫ్ కృష్ణ. హి వాస్ థింకింగ్ హూ ఆర్ టు బి సేఫ్ గార్డెడ్, హూ ఆర్ టు బి ప్రొటెక్టెడ్.
0: అప్పుడు బలరాముడితో చెప్పి
1: బలరాముని
0: ఇతన్నందరినీ కాపాడమని చెప్పి
1: హి వాంటెడ్ బలరామ టు ప్రొటెక్ట్ ఎవ్రీబడీ.
0: కృష్ణుడి పైన దేశంగా ఉన్నటువంటి వారి పైన కృష్ణుడు జరబడుతూ వచ్చాడు.
1: అండ్ ఇన్ఫాక్ట్ కృష్ణ హ్యాండిల్ దోస్ హూ హాడ్ ఎనిమిటీ ఫర్ హిమ్.
0: ఈ విధంగా జరుగుతూ ఉండగానే
1: యాస్ థింగ్స్ వెంట్ ఆన్ లైక్
0: ఈ వార్త అంతా కూడా యశోద దేవతకి వచ్చేవరకు తెలుస్తుంది.
1: ద న్యూస్ రీచ్ యశోద
0: దేవులకు.
1: దే గాట్ ది న్యూస్ మెసేజ్.
0: యశోద నందుడు.
1: యశోద అండ్ నంద.
0: దేవికి వసుదేవులు.
1: దేవకి వసుదేవులు.
0: వీళ్ళ గోల కూడా చాలా ఎక్కువైపోయింది.
1: And they could also come to know what had happened.
0: ఏమవుతుందో ఇప్పుడు కృష్ణుడికి.
1: What would happen to Krishna now? That was matter of anxiety.
0: కానీ దేవకి దేవి చాలా ధైర్యవంతురాలు.
1: దేవకి దేవి was one of courage.
0: గొప్ప పరమ భక్తురాలు.
1: She is a great devotee.
0: ఆ పరమ భక్తురాలు కాబట్టి కంసుడు ఏమాత్రం చేసినప్పటికి వారిని ఏమాత్రం జరించుకుంటారు చేశాడు.
1: She was quite sure that nothing would happen to Krishna in the hands of Kamsa because she was sure of divinity.
0: కృష్ణుని ఎవరు కూడా ఏమాత్రం ముట్టలేరు.
1: She was quite sure that none can ever touch Krishna.
0: అని ధైర్యంతో ఉంటుండాలి.
1: She had all the courage and strength.
0: వాడు చెరసాల నుంచి వచ్చారు.
1: They came out of the prison.
0: వచ్చిన తక్షణమే దేవకి వసుదేవుల ఇంటికి వచ్చారు.
1: And they reached దేవకి వసుదేవ.
0: దేవకి వసుదేవులు ఇద్దరు కూడాను నందుని ఇంటికి వచ్చారు.
1: Both of them came to Nanda's residence.
0: నంద ఇంటికి వచ్చేటప్పటికి అక్కడ బలరాముడు ఉన్నాడు.
1: దేర్ వాస్ బలరామ.
0: ఈ బలరాముడు కూడాను ఆ యొక్క పిన్నమ్మ ఈ యొక్క యశోద.
1: యశోద అపీర్స్ టు బి ది
0: ఇతని సంబంధం అనేక రకములుగా చుట్టుకొని ఉంటుండాలి. ఇతని సంబంధం అనేక రకములుగా చుట్టుకొని ఉంటుండాలి.
1: ఇస్ వెరీ క్లోజ్లీ రిలేటెడ్ టు దెం.
0: అప్పుడు కృష్ణుడే ఇంక మాయలు చేసి రుక్మిణి దేవకి దేవునికి ఎట్టైనా చేర్చాలని చేర్చున్నాడు.
1: అండ్ ఇట్ వాస్ ద మాస్టర్ ప్లాన్ దట్ రుక్మిణి హ్యాస్ టు రీచ్ దిస్ సెంట్రల్ ప్లేస్.
0: ఆమె ఒక పండితుని వెంట ఓ జాబు రాసి పంపించి
1: అండ్ షీ సెంట్ ఎ మెసేజ్ టు ఎ స్కాలర్
0: కృష్ణ నేను ఇంకా తాళలేను.
1: కృష్ణ ఐ కాంట్ బేర్ ద ఫ్యాంగ్స్ ఆఫ్
0: నేను ఇంకా భరించలేను.
1: ఐ కాంట్ బేర్.
0: నా తండ్రి అయిన రుక్మిణి చాలా హింసలు పెడుతున్నాడు.
1: And in fact, I am put to suffering by my father.
0: రేపటి దినమే కళ్యాణం ప్రారంభించాడు.
1: And in fact, they started making all the
0: arrangements. ఈ నన్ను ఇక్కడ తప్పించుకుంటా ఉండినా నా ప్రాణం ఉండదు.
1: If you don't rescue me, I am doubtful of my life, she wrote.
0: అప్పుడు ఈయను దేవకి దేవి ఒక దేవుని పన్ని ఒక గ్రామ దేవత దగ్గరికి పూర్వం నమస్కారం చేయడానికి పంపుతూ వచ్చారు.
1: It was the time she was taken to offer her prayer to that village goddess.
0: గ్రామదేవతలకు అందరూ పూజలు చేయడానికని మొట్టమొదటి దినం పోతారు.
1: ఇన్ ఫ్యాక్ట్ ఆన్ ది వెరీ ఫస్ట్ డే ఆల్ ది ఇన్హాబిటెంట్స్ ఆఫ్ ది విలేజ్ వుడ్ ఆఫర్ దేర్ ప్రేయర్స్ టు దట్ విలేజ్ గాడెస్.
0: ఆ యొక్క దేవత ఇంటికి పోయేటప్పుడు పుష్పమాలలు వేసుకుని దేవతకు అలంకారం చేయాలని పోతుండాలి.
1: దే వర్ ఆల్ ప్రొసీడింగ్ ఓవర్ దేర్ టు ప్రే.
0: ఇక్కడ ఒక తట్టు కంసుడు,
1: ఆన్ వన్ సైడ్ కంస,
0: ఒక తట్టు దేవకి వసుదేవులు,
1: దేవకి వసుదేవ్ ఆన్ ద అదర్ హ్యాండ్,
0: ఒక వైపున బలరామకృష్ణుడు,
1: బలరామకృష్ణ ఆన్ ద అదర్ హ్యాండ్,
0: ఊరంతా కూడా చుట్టుకున్నారు.
1: And all people gathered there.
0: ఈ విధంగా జరుగుతూ ఉంటుంటే ఎవరికి ఏ ప్రమాదం జరుగుతుందో ఏమని చాలా భయభ్రాంతులై ఉన్నారు.
1: People were very much worried because what kind of trouble they have to face on that day.
0: ఈ శిశుపాలుడు, దంతవక్రుడు వీళ్ళందరూ కూడా కంసంతో ఏకమైపోయారు.
1: In fact, శిశుపాల, దంతవక్ర also joined Kamsa.
0: ఇంతమంది ద్వేషుల దగ్గర నుంచి ఈ కృష్ణుడు ఏ విధంగా తప్పించుకోగలడు?
1: How can Krishna escape from this group of all those wicked people?
0: ఈ యొక్క రుక్మిణి ఎవరికి వెళ్ళిన పెళ్లి చేసుకున్నాడు?
1: And how is it possible to marry this Rukmini?
0: రుక్మిణి శిశుపాలునికి ఇవ్వాలని అనుకున్నాడు తండ్రి.
1: And in fact, father decided that Rukmini should be given in marriage to Shishupala.
0: ఈ శిశుపాలుని చంపడానికి చుట్టూ చుట్టుకున్నారు.
1: And in fact, Shishupala was surrounded by many.
0: ఈమె దేవాలయంకి వస్తుండాలి.
1: And on one hand, Rukmini is proceeding towards the temple.
0: దేవద్వారంలోకి వచ్చేటప్పటికి ద్వారం దగ్గరనే కృష్ణుడు కాచుకొని ఉన్నాడు.
1: And Krishna was waiting there at the main door.
0: ఈ రుక్మిణి తమ్ముడు ఉన్నాడు రుక్మాంగదుడు అని.
1: This Rukmangada, the brother of Rukmini.
0: వాడు మహా దుర్మార్గుడు.
1: He is highly wicked fellow.
0: ఆయన ఎట్టైనా కూడా తీసుకుని పోవాలని ప్రయత్నం చేస్తూ వచ్చాడు.
1: He was making an effort to take her away from that spot.
0: దేవాలయం దగ్గరికి పోయేటప్పటికి
1: By the time they approached the temple,
0: ఇంకేం గతి నా గతి, ఇక దేవాలయం వచ్చినాను నన్ను ఎవరు ఎత్తుకుని పోతారో ఏమో అని చాలా భయపడుతున్నది.
1: Rukmini was very much afraid of the situation because that she might be taken away from that spot by somebody or other.
0: ఆ ద్వారం దగ్గరనే కాపాడుకుంటున్నటువంటి యొక్క కృష్ణుడు మెత్తగా ఎత్తుకున్నాడు ఆ రుక్మిణి తన రథంలో వేసుకుని పోతున్నాడు.
1: It is only at that moment Krishna picked her hand and took her along with him.
0: అప్పుడు పెద్ద యుద్ధం జరిగింది.
1: And there is war at that time.
0: ఈ విధంగా ఆమెను ఎంతో క్షేమంగా తీసుకుని పోయి
1: He brought her safe somewhere.
0: తన యొక్క పట్టణమునందు వివాహం ఆడారు.
1: And he married her.
0: ఈ విధమైన చిత్రములు ఎన్నో జరుపుతూ వచ్చాడు.
1: Many things had happened like this.
0: కృష్ణుడు ఇంతమంది దుర్మార్గులను చంపడానికి పుట్టినటువంటి వాడే కాని సన్మార్గులను రక్షించడానికి కాదు.
1: In fact, Krishna had taken birth to kill the wicked people, to punish the bad people.
0: ఈ యొక్క సన్మార్గులను ఏమాత్రము హింసించలేదు.
1: And he did not trouble any pious people, good noble souls.
0: రెండు విధమైనటువంటి భక్తి కలిగినటువంటి వారిని శిక్షిస్తూ వచ్చాడు.
1: And in fact, who had got the duality were punished.
0: ఒకవైపున కృష్ణుడు కావాలి, కృష్ణుడు
1: one hand they want Krishna.
0: ఇంకొక వైపున గోపికలు కావాలి,
1: other hand గోపికాస్ are needed.
0: ఇది ఎవరు సాధించగలరు?
1: హూ కెన్ అచీవ్ దిస్?
0: కృష్ణుడు ఈ యొక్క రుక్మిణి తీసుకుని పోతున్నాడు.
1: అండ్ కృష్ణ హాస్ టేకెన్ అలాంగ్ విత్ హిమ్ రుక్మిణి.
0: ఈ రుక్మిణిని చేరక్షించుకోవడానికి ఎవరు?
1: అండ్ హూ కెన్ ప్రొటెక్ట్ హర్? హూ కెన్ టేక్ హర్ బ్యాక్?
0: అందరూ చేరి కృష్ణుడి పైన పడ్డారు.
1: అండ్ ఇన్ ఫ్యాక్ట్ ఆల్ స్టార్టెడ్ ఫైటింగ్ విత్ కృష్ణ.
0: పడేటప్పటికి తాను ఊరుకునేటువంటి వాడు కాదు.
1: అండ్ కృష్ణ డిడ్ నాట్ కీప్ క్వైట్.
0: తాను ఎట్టైనా కూడా సాధించుకొని ఆ రుక్మిణి తీసుకుని పోయాడు.
1: He won over everybody and ultimately took Rukmini along with him.
0: ఈ సమయం లోపల
1: ఇన్ ద మీన్ టైమ్
0: ఇటువైపు
1: వేపల్లె అన్ వన్ సైడ్,
0: ఇటువైపు
1: మధుర,
0: ఇటువైపు
1: బృందావనం,
0: మూడు రకములైనటువంటి దేశాలు కూడా పెరిగిపోయినాయి.
1: Hatred was rampant in all these three places.
0: ఎందుకనగా కంసుని యొక్క దీంట్లో ఇతను చాలా బంధువులుగా ఉండేవాడు.
1: Because there are close relations of Kamsa.
0: శిశుపాలను కూడా చాలా ద్వేషమే.
1: శిశుపాల ఆల్సో హ్యాడ్
0: శిశుపాలకి ఇచ్చి పెళ్లి చేయాలనుకున్నారు ఈ రుక్మిణి.
1: ఇన్ ఫ్యాక్ట్ శిశుపాల వాస్ టు మ్యారీ రుక్మిణి.
0: కానీ ఆ శిశుపాలకి తన చేతి నుంచి తప్పించుకోకపోయింది. కృష్ణుడు ఇంత పని చేశాడని కృష్ణుడి పైన చాలా ద్వేషం.
1: అండ్ శిశుపాల హ్యాడ్ హేట్రెడ్ ఫర్ కృష్ణ బికాస్ షీ కుడ్ నాట్ విన్ ది హ్యాండ్స్ ఆఫ్ రుక్మిణి.
0: ఈ విధంగా జరుగుతూ ఉండేటప్పటికి అందరిపైన చెల్లాడాడు కృష్ణుడు.
1: అండ్ కృష్ణ ఫాట్ విత్ ఎవ్రీబడీ.
0: ఎవరికి తెలియకోకుండా రుక్మిణి ఎత్తుకుని పోయాడు.
1: వితౌట్ ద నోటీస్ ఆఫ్ ఎనీబడీ హి టుక్ రుక్మిణి అలాంగ్ విత్ హిమ్.
0: అక్కడ పోయిన తర్వాత రుక్మిణి కృష్ణుడికి పెళ్లి అయిపోయింది అని వర్తమానం వచ్చింది.
1: మెసేజ్ వాస్ సెంట్ ఆఫ్ ద హోలీ వెడ్డింగ్ ఆఫ్ కృష్ణ అండ్ రుక్మిణి.
0: చేసేటప్పటికి ఈ రుక్మాంగనుడికి రుక్మిణికి అనగా రుక్మిణి తమ్ముడికి చాలా కోపం వచ్చేసింది.
1: హియరింగ్ ది న్యూస్ ద బ్రదర్స్ ఆఫ్ రుక్మిణి వర్ హైలీ ఫ్యూరియస్.
0: వాళ్ళు చంపడానికి ఎంతో ప్రయత్నం చేశారు.
1: And they made every attempt to kill.
0: ఎవరి పని ఏమి జరగలేదు.
1: Nothing whatsoever had happened.
0: ఈ విధంగా కలహాలతోనే ప్రారంభమైపోయింది కృష్ణుడి యొక్క జన్మం.
1: In fact, the life of Krishna commenced with all this conflict.
0: కనుక ఈ కంసుని యొక్క జన్మదినం అంటే చాలా కష్టంతో కూడినటువంటి దీని.
1: And therefore the very birthday implied so many difficulties and challenges.
0: Marriage కూడాను కష్టంతో జరిగింది.
1: The marriage was a matter of challenge.
0: నామకరణము చాలా కష్టంతో జరిగింది.
1: Every christening naming was also a matter of
0: difficulty. హింసను కష్టంతోనే జరిగింది.
1: And you had to face so many troubles.
0: శిశుపాలను దంతవక్రుని యొక్క దీని కూడా కంసంతోనే జరిగింది.
1: అండ్ దేర్ వాస్ ఆల్సో మోమెంట్స్ ఆఫ్ వరీ అండ్ ఎంగ్జైటీ.
0: కృష్ణుడు పుట్టినప్పటి నుంచి అన్ని గ్రామాలు చాలా కష్టమనే.
1: అండ్ కృష్ణ ఫేస్డ్ ఆల్ సార్ట్స్ ఆఫ్ డిఫికల్టీస్ అండ్ ప్రాబ్లమ్స్.
0: ఈ విధంగా జరిగి
1: థింగ్స్ హ్యాపెన్ లైక్ దట్.
0: అన్నింటి ఎందుకు విజయాన్ని సాధించి
1: హి వన్. హి వాస్ విక్టోరియస్ ఇన్ ఎవ్రీ ఫీల్డ్.
0: ఇక్కడ కంసుని యొక్క రాజ్యమును
1: అండ్ ద కింగ్డమ్ ఆఫ్ కంస
0: ఈ విధంగా దుష్ట సింహాన్ని చేయటం లోపల చాలా ప్రయత్నపూర్వకంగా జరిగింది.
1: అండ్ హి వన్ ఓవర్ ఎవ్రీబడీ అండ్ హి వాస్ విక్టర్ ఇన్ ఎవ్రీ బ్యాటిల్.
0: కానీ తన్ని ఎవరు కూడా ఏమాత్రం ముట్టలేదు.
1: ఇన్ ఫ్యాక్ట్ నన్ కుడ్ ఎవర్ టచ్ హిమ్.
0: ఇతను దంతవక్రుడు కూడా వచ్చాడు.
1: దంతవక్ర కేమ్.
0: శిశుపాలుడు వచ్చాడు.
1: ఆల్సో శిశుపాల.
0: శిశుపాలుని ఎంతవరకు చేశాడంటే కట్టగలపటికి ఇతనికి తాంబూలం ఇచ్చే సమయం వరకు చేశాడు.
1: And the situation happened until the commencement of the holy ritual over there when the first offering was to be made.
0: కృష్ణుడికి నేను తాంబూలం ఇస్తున్నానని ధర్మరాజు చాలా సిద్ధంగా ఉన్నాడు.
1: As the first offering was about to be given and Shishupala was highly furious.
0: అప్పుడు శిశుపాలుడు లేచాడు.
1: Then Shishupala got up.
0: ఎవరికి నువ్వు గొప్పగా భావిస్తున్నావు?
1: Whom do you consider great?
0: చాలా రుక్మాంగనుడు ఉన్నాడు.
1: And there's Rukmanga there.
0: అతను గొప్పవాడు.
1: He's a great man.
0: ఈ యొక్క గొల్లవాడికి అతన్ని తాంబూలం ఇవ్వడానికి పనుకున్నావా?
1: వై డు యూ స్పెషల్లీ ఆనర్ దిస్ కౌహర్డ్ బాయ్?
0: కౌహర్డ్ బాయ్ కి ఏమాత్రం అధికారం లేదు.
1: కౌహర్డ్ బాయ్ హ్యాస్ నో ఎలిజిబిలిటీ వాట్స్ ఎవర్.
0: ఇట్లాంటి వాడికి నీవు తాంబూలం అగ్రతాంబూలం ఇస్తున్నాడు.
1: హౌ ఇస్ దట్ యు ఆనర్ హిమ్ ఫస్ట్?
0: ఇది సాధ్యం కాదని అడ్డు చేశాడు.
1: అండ్ హి అబ్జెక్టెడ్.
0: కంసుని యొక్క దీన్ని అప్పుడు మరణం జరిగింది.
1: అండ్ అట్ దట్ టైం కంస డైడ్.
0: దీనివల్ల
1: వై
0: తనకి ఇవ్వాల్సినటువంటి ఒక రుక్మిణి కృష్ణుడు చేసుకోవటమే కాకుండా
1: అండ్ కృష్ణ మ్యారీడ్ ది వన్ హూమ్ హీ రియలీ
0: యాదవ కులములకు గొప్పవారైనటువంటి పెద్దలందరినీ వదిలిపెట్టి
1: అండ్ ఆల్ ఎల్డర్స్ వర్ నెగ్లెక్టెడ్.
0: ఈ యొక్క గొల్ల పిల్లవాడికి నువ్వు అగ్రతాంబరం ఇస్తున్నావా?
1: అండ్ హౌ ఇస్ ఇట్ పాసిబుల్ దట్ యు ఆర్ ఆనరింగ్ దిస్ కౌహర్డ్ బాయ్ ఇన్ ద ఫస్ట్ ఇన్స్టెన్స్?
0: చూడడానికి వీలు లేదండి.
1: నౌ యూ షుడ్ డూ సో.
0: వీలు లేదని చెప్పి కృష్ణుడి పైన యుద్ధానికి వచ్చేస్తాను.
1: అండ్ దే ఆర్ రెడీ టు ఫైట్ విత్ కృష్ణ.
0: కట్టగడపటికి అతనికి చక్రం పంపించాడు.
1: అండ్ దెన్ హి హస్ సెంట్ ది వీల్.
0: చక్రం అనగా చాలా మంది విష్ణు చక్రం అని మీరు అనుకుంటుంటారు. చక్రం ఏం కాదు, అగ్రతాంబూలం ఇస్తున్నాడు కంసుడి.
1: వీల్ పీపుల్ థింక్ ఇట్ ఈస్ విష్ణు చక్ర. నో, ది ఆనర్ దిస్.
0: ఆ తట్టనే తీసుకుని అతని పైన విసిరాడు.
1: ద వెరీ ప్లేట్ వాస్ థ్రోన్ ఎట్ హిమ్.
0: ఎవరిపైన విసిరాడు?
1: ఆన్ హూమ్ ఇస్ ఇట్ థ్రోన్?
0: కంసుడి పైన.
1: ఆన్ కంస.
0: విసేటప్పటికి చాలా తెలియకుండా రక్తం వెళ్ళిపోయింది.
1: అండ్ థింగ్స్ హాడ్ హ్యాపెన్ వితౌట్ దేర్ నాలెడ్జ్.
0: ఏదో చక్రం పంపించాడు అనుకుంటారు, చక్రం పంపలేదు.
1: ఇట్స్ నాట్ ద వీల్ దట్ ఇస్ సెంట్.
0: సుదర్శన్ చక్రం పంపాడు అనుకుంటారు, అది పంపలేదు.
1: పీపుల్ థింక్ ఇట్ ఇస్ సుదర్శన్ చక్ర, నాట్ సో.
0: ఈ యొక్క విష్ణు చక్రాలు శిష్టు చక్రాలు అంతా కూడా ఈ కలిక యుగం పనికి వచ్చినాయి, కానీ ఆనాడు ఇవన్నీ ఏం పనికి రాలేదు.
1: విష్ణు చక్ర అండ్ అదర్ చక్రస్ వి రిఫర్ టు ఆర్ ఆఫ్ దీస్ టైమ్స్,
0: కృష్ణుడు యొక్క సహజ చక్రమే. ఏది పడితే అదంత చక్రమే.
1: వాట్ ఎవర్ కృష్ణ టచెస్ వాట్ ఎవర్ హీ యూజ్డ్ సర్వ్డ్ యాజ్ చక్ర.
0: అప్పుడు ఆ తటం తీసుకుని విసిరాడు.
1: అండ్ హీ హస్ థ్రోన్ ద ప్లేట్.
0: కొల్ల భూభోండతో చల్లడాడు నాకు, హరించినందుకు అర్చమిట్టాడు.
1: యూ డిజర్వ్ దిస్ ఆఫరింగ్ ద ఆనర్ టు బి గివెన్ ఫస్ట్. ఈజ్ ఇట్ బికాస్ ఆఫ్ యువర్ ఫ్రీ మూవ్మెంట్ విత్ ది కౌహర్డ్ గర్ల్స్?
0: ఇది ఇవ్వటం నీకు మోదం చాలా ఆనందం కాదు?
1: యూ డు నాట్ డిజర్వ్ దిస్ ఆనర్.
0: కృష్ణుడు యొక్క దీన్ని ఈ విధంగా, కృష్ణుడు మానపిల్లవాడు అనగా కౌహర్డ్ బాయ్,
1: కౌహర్డ్ బాయ్,
0: అతనికి చిన్నవాడైనటువంటి వాడికి ఈమె ఇంత అగ్రతాంబులు ఇవ్వటం చాలా దోషం అన్నాడు.
1: ఇట్ యువర్ మిస్టేక్ టు ఆనర్ హిమ్ బికాస్ దర్ సో మెనీ ఎల్డర్స్ హైలీ రెస్పెక్టెడ్ పీపుల్ దేర్.
0: అప్పుడు అతని చక్రమే అనగా తత్తనే కంసుని యొక్క దీన్ని
1: It was the very plate that Krishna has thrown, got itself transformed into the wheel, ultimately beheaded him.
0: ఇతనికి గొప్ప కోపం వచ్చేసేసింది.
1: And he was highly furious.
0: బలరాముడు పక్కనే ఉంటున్నాడు.
1: Balarama was there by his side.
0: స్నానంబు చేయు ఆ చవరాండ చేయలు కాజేపించినందుక పూజ నీకు.
1: And also there is another charge. Krishna, are you to be honored first?
0: చారునికి కట్టి పెట్టి పంచాంగం ఇక.
1: Is it because of your closeness, intimacy with cowherd girls? And then he says, stop all this talk. Shut your mouth.
0: Mui nor annadu itanu.
1: And Krishna said, shut your mouth.
0: Krishnudi pai endu cheppadu.
1: And that's what he says to Krishna.
0: Appudu Krishna kopam vachindi.
1: And Krishna was angry.
0: Appudu tattalu teesukoni visinatappudiki kamsuni yokka idini chisparuni yokka talagulo parigipoyindi.
1: And he has thrown the plate. And that has chopped off the head of
0: ee vidhanga krishnudu janmam modukoni krishnudu antyam varaku kodanu ee yuddhamle jarugutu vachayi.
1: Right from the birth till the end there is conflict and war
0: kanukone
1: the life of krishna.
0: Krishnudu janmam aneetundi chaala dukkhamulato koodinatundi ani peddalanta varnistu vacharu.
1: Many others consider the birth of krishna is always linked and associated with the misery and the difficulties.
0: Puttinappudu peddalato baadha paddaru.
1: In fact, he had so many difficulties in his childhood.
0: కొంచెం పెద్ద అయ్యేటప్పటికి ఈ వివాహాలతో బాధపడ్డతో వచ్చారు.
1: Later, as he grown up, he has got problems because of the marriage.
0: ఎవరికి ఏ సుఖము లేదు.
1: No one had any pleasure whatsoever.
0: కనుక కృష్ణుడి యొక్క జన్మదినము చాలా దుఃఖకరమైనటువంటి దినమని అందువల్ల దీన్ని చెడ్డది అని పోల్చుకుంటూ వచ్చారు.
1: So people consider Ashtami inauspicious because right from the birth of Krishna, Krishna faced so many difficulties.
0: అష్టమి రోహిణి పొద్దున. అష్టమి రోహిణి.
1: అష్టమి డే ఇస్ అష్టమి అండ్ స్టార్ ఇస్ రోహిణి.
0: ఈ రెండు చేరినటువంటి వాడు జన్మములు చాలా దుఃఖమైనటువంటి వేణి.
1: When these two join the birth of any babe, he will have so many difficulties.
0: ఈ రెండు కలిగినటువంటి వారు దేశాన్ని ఉద్ధరించగలరు అని మరొక అర్థం.
1: But there is also another interpretation. These two joining will also make a person a champion.
0: కనుక కృష్ణుడి యొక్క జన్మదినము చాలా ఉత్తమమైనటువంటి దినమే.
1: Therefore one has to know the birthday of krishna is
0: durmargulu durmargulu hatamaachi sanmargulu poshincharjuttu.
1: The pious people were protected and the wicked were killed. Their life the auspiciousness
0: kanuka krishna dinamu chaala dukkhakaramaina dinam kaadu.
1: Therefore the birthday of krishna is not to be considered inauspicious.
0: Katta gadapatiki adanu vende samayalo kodanu chakkari vanchi diniga chesukopoyadu.
1: And he did everything that is good for the humanity till his end.
0: కృష్ణుడు వస్తున్నాడని చెప్పని
1: అన్నోయింగ్ ఆన్ కమింగ్ టు నో ద కృష్ణ
0: అర్జున్ని పంపడానికి పోయినటువంటి యుద్ధ ఇతను కృష్ణుని పంపడానికి పోయినటువంటి అర్జునుడు
1: అర్జున కృష్ణ
0: ఇన్ని దినములు అయినప్పటికీ వాపసు రాలేదు.
1: అండ్ అర్జున హ్యాస్ నాట్ రిటర్న్.
0: అర్జున్ యొక్క తల్లి కుంతీదేవి,
1: కుంతి ఇస్ మదర్ ఆఫ్ అర్జున,
0: ఆమె మధురిపోతున్నది.
1: అండ్ షీ వాస్
0: కన్నులు కనిపించవు.
1: అండ్ షీ కుడ్ స్లీప్ వెరీ మచ్.
0: చేతులు ఏమైనా పట్టుకోవడానికి వీలు కాదు.
1: అండ్ షీ కాంట్.
0: ఇలాంటి మహావృద్ధురాలైనటువంటి యొక్క
1: ఇస్ వెరీ ఓల్డ్.
0: ఆమెను పిలుచుకుని వస్తున్నాడు అర్జునుడు.
1: అండ్ దట్ ఓల్డ్ లేడీ వాస్ బ్రాట్.
0: అమ్మా అమ్మా అని పిలుచుతూ వచ్చాడు అర్జునుడు.
1: అండ్ హీ వెంట్ ఆన్ అడ్రెసింగ్ మదర్.
0: ఈ యొక్క దేవికి తల్లి చెప్పింది, నాయన కృష్ణుడు ఎక్కడ రాలా, కృష్ణుడు ఎక్కడ.
1: ద మదర్ ఆస్క్డ్ వాట్ హ్యాపెన్డ్ కృష్ణ, వేర్ ఇస్ కృష్ణ.
0: అప్పటికే కృష్ణుడు మరణించాడు.
1: ఐ దట్ టైం కృష్ణ లెఫ్ట్ హిస్ బాడీ.
0: అప్పుడు వచ్చేసి నా అమ్మ ఇంకా నేను ఏమని చెప్పదు.
1: అండ్ దెన్ అర్జున్ సెడ్ వాట్ ఇస్ ఇట్ ఐ కెన్ టెల్ యూ నౌ.
0: మన మయమావ, మన బావ, మన అల్లుడు అయినటువంటి కృష్ణుడు ఇంకా లేడు అని.
1: అవర్ క్లోజ్ ఇంటిమేట్ రిలేషన్ ఇస్ నో లాంగర్ దేర్
0: అని చెప్పేటప్పటికి ఆమె తక్షణమే ప్రాణవదింది.
1: అండ్ కుంతి ద మదర్ డ్రాప్డ్ హర్ బాడీ దేర్.
0: కృష్ణుడే తన యొక్క ప్రాణ సమానంగా భావించుకున్నటువంటి.
1: అండ్ షీ కన్సిడర్డ్ కృష్ణ యాజ్ హర్ వెరీ లైఫ్.
0: ప్రాణవదింది.
1: అండ్ షీ లెఫ్ట్ హర్ బాడీ.
0: కుంతీదేవి చాలా దుఃఖంతో ప్రాణవదింది.
1: కుంతీదేవి ఫెల్ సో బ్యాడ్ అండ్ డైడ్ దేర్ అట్ దట్ మోమెంట్.
0: కృష్ణుడు ఒక సంవత్సరం ఉన్నాడు.
1: అండ్ కృష్ణ స్టేడ్ దేర్ విత్ దేర్ ఫర్ వన్ ఇయర్. ఫర్ వన్ ఇయర్
0: కానీ కృష్ణుడు కూడాను ఆనాడే దేవకి దేవుడిలో వాళ్ళు చేరిపోవడానికి ప్రయత్నం చేశాడు.
1: అండ్ ఇన్ ఫ్యాక్ట్ షీ వాంటెడ్ టు మర్జ్ ఫైనల్లీ హావింగ్ కమ్ టు నో దట్ కృష్ణ ఇస్ నో మోర్ విత్ దెం.
0: అక్కడ పాండవులకు మాలవ కౌరవులకు అందరికీ జరిగిపోయింది కాకుండా ఇక్కడ యాదవులకు కూడా వీరికి జరిగింది. యాదవ యుద్ధం.
1: దేర్ వాజ్ నాట్ ఓన్లీ ద వార్ బిట్వీన్ పాండవస్ అండ్ కౌరవస్, దేర్ వాజ్ ఆల్సో ఇన్ ఫైటింగ్ అమంగ్
0: యాదవుల యుద్ధం లోపల.
1: ఇన్ దట్ వార్
0: కృష్ణుడు మొదలాడు, దేశాన్ని మొదలాడు.
1: అండ్ కృష్ణ లెఫ్ట్ హిస్ మార్టల్ కాయిల్.
0: కారణం ఏమిటంటే ఇక్కడ అనేక రకములైనటువంటి శాపములంతా ఉన్నాయి.
1: బికాస్ ఇట్స్ ఆల్ ద సీక్వెన్స్ ఆఫ్ సో మెనీ కర్సెస్ గివెన్ టు యాదవస్.
0: ఇతన్ని ఒక సిపాయి వచ్చి బాణంతో వదిలాడు.
1: వన్ సోల్జర్ షాట్ అన్ యారో.
0: తన దేహాన్ని వదిలాడు.
1: ఇట్ వాజ్ ది ప్లీ ఫర్ హిమ్ టు లీవ్ ద బాడీ.
0: అప్పుడు దేవకీ దేవి వసుదేవులు వీళ్ళందరూ ఎంత మరణించారు.
1: ఇట్ వాజ్ ద టైమ్ వెన్ దేవకి వసుదేవ ఆల్సో వర్ నో మోర్.
0: యశోద కూడా మరణించింది.
1: యశోద ఆల్సో డైడ్.
0: ఒక అర్జునుడు మాత్రమే మరణించాడు.
1: ఓన్లీ అర్జున వాజ్ రిమైనింగ్.
0: ఈ అర్జునుడు
1: అర్జున
0: ఈ యొక్క దీన్ని తీసుకుని పోతున్నాడు.
1: He collected all his weapons and proceeded.
0: తీసుకుని రేపల్లెకు చేరుకోవడానికి పోతున్నాడు.
1: And he wanted to reach రేపల్లె.
0: అప్పట్లోపల చాలా మంచి పద్యాలతో చెప్పాడు.
1: There's so many poems composed.
0: ఇంత గొప్పవాణ్ణి నేను వదులుకొని పోతున్నాను.
1: And just leaving the company of such a mighty great man, that was his feeling.
0: ఈ విధంగా పోయేటప్పటికి తిరిగి చేరాడు.
1: And he returned ultimately.
0: అక్కడ అర్జునుడంతా కూడా కాచుకొని ఉన్నాడు.
1: And Arjuna was waiting there.
0: అందరూ కాచుకొని ఉండగానే,
1: when they were all waiting,
0: పరిస్థితులు ఎట్టాటి ప్రభావము, ఒకవైపున కుమారుడికి పట్టాభిషేకము,
1: on one hand the son was to be coronated,
0: ఇంకొక వైపున తల్లికి అంత్యక్రియలు,
1: on one hand the obituary rites have to be performed for the mother,
0: మరొకటి కుమారునికి పట్టాభిషేకము,
1: other time the son has to be coronated,
0: అర్జున్ యొక్క కుమారుడైనటువంటి వాడికి పట్టాభిషేకం కట్టాలన్నాడు.
1: అండ్ సో కరోనేషన్ సెరిమనీ వాస్ టు టేక్ ప్లేస్.
0: కానీ తల్లికి అంత్యక్రియలు చేయాలి.
1: అండ్ ద లాస్ట్ రైట్స్ హాడ్ టు బి పర్ఫార్మ్డ్.
0: ఒకవైపున పట్టాభిషేకము, ఒకవైపున అంత్యక్రియలు, ఇంకొక వైపున అనేక రకమైనటువంటి కలహాలు.
1: దెర్ఫోర్ ద కరోనేషన్, ద లాస్ట్ రైట్స్ అండ్ ఫర్ ఫ్యూచర్ ప్లాన్స్ ఆల్ హ్యావ్ గాట్ టు బి డన్.
0: ఈ విధంగా జరిగిండేది ఒక్క భారతంలో తప్ప మరెక్కడా జరగలేదు.
1: So many things, contradictory things happening at the same time is described only Bharat nowhere.
0: ఈ కుంతి వచ్చి నాయనా నాయనా కృష్ణుడు ఎక్కడ అనింది.
1: కుంతి కేమ్ అండ్ సెడ్ వాట్ హ్యాపెన్ టు కృష్ణ.
0: కృష్ణుడు ఎక్కడ అని పరిగెట్టేటప్పటికే ఇంకా కృష్ణుడు ఉన్నాడు అని ఏడ్చాడు అర్జునుడు.
1: అర్జున క్రైడ్ బిట్టర్లీ బికాస్ హీ నోస్ వాట్ హ్యాడ్ హ్యాపెన్డ్.
0: అప్పుడే ఈమె మరణించింది.
1: At that moment she died.
0: ఈ మరణించినటువంటి కుంతికి అంత్యక్రియలు.
1: And Kunti was to be cremated.
0: తన తొడపైన పెట్టుకున్నాడు ఆమె తలను.
1: And he made her head rest on his lap.
0: భీముని పిలిచాడు.
1: He summoned Bhima.
0: నాయన నీవు ఇంక పోయి నా కుమారుడికి పట్టాభిషేకం తగిన ప్రయత్నాలు చేయమన్నాడు.
1: He wanted Bhima to make arrangements for the coronation.
0: ఇంకా మిగిలినటువంటి వారిని పిలిచాడు.
1: And he called others to come
0: close to him. శత్రుగ్ను కూడా పిలిచాడు.
1: And he called all others there.
0: వాళ్ళనంతా పిలిచేసేసి మనం అరణ్యానికి పోవడానికి సిద్ధం చేయమన్నాడు.
1: అండ్ వాస్ మేకింగ్ ఆల్ అరేంజ్మెంట్స్ టు గెట్ ఇన్ టు ది ఎగ్జైల్.
0: తల్లి అంత్యక్రియలు, కుమారుడికి పట్టాభిషేకము, తర్వాత తన యొక్క కాయంను వదిలిపెట్టి అరణ్యానికి పోవటము.
1: ఆల్ ది త్రీ టాస్క్స్ హావ్ గాట్ టు బి అటెండెడ్ సైమల్టేనియస్లీ.
0: కరోనేషన్ ఒకే దినమే జరిగింది.
1: అండ్ టు లీవ్ the whole thing and go get into the
0: అది పరమాత్మను ఒక్కడు తప్ప మరొకరు చేయడానికి వీలు కాదు.
1: It's only possible for God to achieve all the three at the same time.
0: ఇదంతా తన చేతిలోనే పెట్టుకున్నాడు.
1: Everything is in his grip.
0: ఈ విధంగా కృష్ణుడి యొక్క జన్మం మొదలుకొని అంత్యక్రియల వరకు కూడాను వీళ్ళ యొక్క చర్యలు ఈ రకంగా జరుగుతూ వచ్చాయి.
1: Things had happened like that, full of mystery, beyond human comprehension, from the beginning till the end.
0: కనుక కృష్ణుని యొక్క జన్మదినం అంటే చాలా గొప్ప దినమే కానీ, చాలా పర్వదినమే కానీ, దీనికి పవిత్రమైన దినమే కానీ, అశుభమైన దినం కాదు.
1: Therefore, Krishna's birthday is highly sacred, the best possible day. In no sense it is inauspicious.
0: ఈ యొక్క కృష్ణుడి యొక్క జన్మదినం తగినటువంటి మరి ఎవరి జన్మదినం అట్లా జరగలేదు.
1: In fact, the birthday of Krishna is second to none.
0: ఇటువంటి పవిత్రమైన దానిని అనేక మంది అనేక అపవిత్రంగా భావిస్తుంటారు.
1: People consider it with their own limited minds and treat it inauspicious.
0: దీంతో మరొకటి కూడా ఉంది.
1: There's another point here.
0: ఈ దేహము పుట్టినప్పుడు,
1: at the time of the birth of Bhagavan,
0: chaala allakallolaga untundali.
1: There were many disturbances.
0: Chuttu gramalanta kudanu cholera plague.
1: There was epidemic cholera and plague
0: in the
1: neighboring villages.
0: Nobody
1: visited anybody.
0: ఈ విధంగా ఈ పరిస్థితిలో ఉంటుండాలి.
1: That was the situation.
0: ఈ గృహమమ్మాయి ఎవరింటికి పోకూడదు.
1: The mother Bhagavan did not visit anybody.
0: కొండమరాజు ఉంటున్నాడు. కొండమరాజు కూడా చాలా నిష్ట కలిగినటువంటి వాడు.
1: కొండమరాజు is a man of discipline.
0: ఆయన కూడా ఎవరింటి నుంచి నీరు తాగకూడదు.
1: And he too should not accept anything brought from anywhere.
0: ఇంకా ఈ పిల్లవాడిని ఎవరి చేతికి ఇచ్చేది?
1: And the boy who has to take care of him.
0: దీనికి అనేక కారణాలు కూడా ఉంటున్నాయి.
1: There are so many reasons associated.
0: కొండమరాజు ఈ పిల్లవాడిని తీసుకుని తన ఇంటికి వెళ్ళాడు.
1: It was కొండమరాజు who has taken Bhagwan along with him.
0: ఎవరిని వెంకమ్మను గాని పార్వతమ్మను గాని ఇంకెవరిని కూడా అక్కడ రానివ్వలేదు.
1: And he did not permit anybody to follow him.
0: మీరందరూ వస్తే పిల్లవాడికి అంత అంటుకుంటుంది ఏమో, పిల్లవాడిని ఎవరికి చేతికి ఇవ్వను.
1: As it was highly infectious, he did not permit anybody to follow him.
0: కానీ ఈ విధంగా చాలా అలర్లు జరుగుతూ వచ్చినాయి.
1: There are so many disturbances at that time like this.
0: అప్పుడు నేనంతా కూడాను సరైనటువంటి ఆయనకు తెలియకుండా నేను వెళ్లిపోయేవాడిని.
1: భగవాన్ లెఫ్ట్ దట్ ప్లేస్ వితౌట్ ద నాలెడ్జ్ ఆఫ్ కొండమరాజు.
0: ఆయన తెలిసిన తర్వాత, సత్య ఎందుకు నువ్వు విట్టి చేస్తున్నావు, పోకూడదమ్మా పోకూడదమ్మని చాలా మంచిగా చెప్పేటువంటి వాడు.
1: హావింగ్ కమ్ టు నో దట్ భగవాన్ లెఫ్ట్ వితౌట్ ఎనీబడీస్ నోటీస్, కొండమరాజు యూస్ టు క్వశ్చన్ హిమ్, ఇట్స్ నాట్ ప్రాపర్ ఆన్ యువర్ పార్ట్ టు గో లైక్ దాట్.
0: కొంతమంది భోజవాళ్ళనంతా కూడా కూలగొట్టాడు.
1: అండ్ ఇన్ ఫ్యాక్ట్ హీ మేడ్ సమ్ పీపుల్ అసెంబుల్ క్లోజ్ బై.
0: ఎక్కడే కానీ చూస్తుంటే మా పిల్లవాడిని ఇంటికి తీసుకురండి.
1: If you notice this boy anywhere, bring him here, he said.
0: ఈ విధంగా కట్టుదిట్టాలు చేశాడు.
1: He enforced everybody to.
0: ఆయన కట్టుదిట్టాలకి ఎవరు లొంగుతారు?
1: But nobody can catch hold of him.
0: ఇంకా ఎవరికి కనపడకోకుండా పోతుండేటువంటి వాడు.
1: Nobody could notice Bhagwan as he was moving about.
0: నేను అక్కడికి పోయి భోంచేసేవాడిని, ఇక్కడికి వచ్చి భోంచేసేవాడిని.
1: Bhagwan used to go visit a place, dine over there, return.
0: ఎక్కడైనా నేను పోయి భోంచేసేవాడిని.
1: But Bhagwan accepted.
0: ఒక్కొక్క దినం 10 ఇళ్ళలో పోయి భోంచేసేవాడు.
1: Bhagwan dined at 10 residences per day.
0: ఒక్కొక్క కళం శుభం పిలిచేటువంటిది.
1: One day కళం శుభం I invited him.
0: నాయన రా అని.
1: He wanted Bhagwan to go there.
0: కిటికీ లోపల పుట్టం కట్టి నాకు అందించేది పాప.
1: And she kept the pack there near the window.
0: ఆమె చాలా భక్తితో చేసింది.
1: She is an ardent devotee.
0: ఈ విధంగా అన్ని రకములుగా కూడాను దీన్ని కూడగట్టుకుని చాలా రక్షించుకుంటూ వచ్చింది.
1: There are so many things that had happened at that time, and that's how the things went on.
0: ఈ విధంగా కట్టుకుంటుంది. చాలా కొండమరాజు చాలా కోపం వచ్చేసింది.
1: కొండమరాజు was very angry.
0: మా పిల్లవాడిని తీసుకుని పోయి వీళ్ళందరింటికి తీసుకుని పోతున్నారా అని చాలా బ్రాహ్మణింటికంతా పోతున్నాడు అని చాలా బాధ పెట్టేటువంటి.
1: He did not appreciate Bhagwan going to different places, so many people inviting him.
0: దీంతో ఇంకోటి జరిగింది.
1: And he said another thing had happened.
0: రెడ్డి కరణం అని గ్రామానికి పెద్దలు.
1: రెడ్డి అండ్ కరణం ది విలేజ్ హెడ్ ఆర్ ఎల్డర్స్ ఆఫ్ ది విలేజ్.
0: ఇక్కడ కరణం భార్య సుబ్బమ్మ.
1: ది వైఫ్ ఆఫ్ ది విలేజ్ హెడ్ ఇస్ సుబ్బమ్మ.
0: అక్కడ రెడ్డి భార్య సుబ్బమ్మే.
1: అండ్ ది వైఫ్ ఆఫ్ ది రెడ్డి ఇస్ ఆల్సో సుబ్బమ్మ.
0: ఆమె కూడాను ఈ సుబ్బమ్మ ఇంట్లో పోతున్నాడు, మా ఇంటికి రావటం లేదని ఆమెకు ఒక ద్వేషం పుట్టింది.
1: షీ టు హ్యాడ్ డెవలప్డ్ ఎ సార్ట్ ఆఫ్ జెలసీ బికాస్ హీ విజిట్స్ ది రెసిడెంట్స్ ఆఫ్ సుబ్బమ్మ, ది వైఫ్ ఆఫ్
0: కరణం సుబ్బమ్మ, రెడ్డి సుబ్బులమ్మ.
1: టూ సుబ్బమ్మస్ హియర్, కరణం సుబ్బమ్మ అండ్ రెడ్డి సుబ్బమ్మ.
0: ఈ విధంగా ఉంటున్నప్పుడు చాలా ఈ వంటలంతా నాకు తెచ్చిపెట్టేది.
1: అండ్ ఆల్ ద ప్రిపరేషన్స్ ఆర్ పాస్డ్ ఆన్ టు హిమ్.
0: ఈ రెడ్డి సుబ్బమ్మ ఏం చేసింది, ఈ పిల్లవాడిని ఎట్టేది కూడా చంపాలి.
1: అండ్ ద రెడ్డి సుబ్బమ్మ అటెంప్టెడ్ టు కిల్ దిస్ బాయ్.
0: చేసి ఒక దినము నాతో వచ్చి చెప్పింది, బాబు నువ్వు ఈనాడు మా ఇంటికి టిఫిన్కి రావాలని.
1: వన్ డే ద రెడ్డి సుబ్బమ్మ కేమ్ టు భగవాన్ అండ్ సెడ్ యు షుడ్ విజిట్ అస్ టుడే.
0: ఎవ్వరికి చెప్పద్దు,
1: డోంట్ టెల్ ఎనీబడీ,
0: నువ్వు మాత్రమే వచ్చేసి నేను మంచి వడలు చేసి పెడతాను.
1: హి సెడ్ యు కమ్ అలోన్, ఐ విల్ సర్వ్ యు వెరీ గుడ్ వడాస్.
0: చేసింది వడ,
1: షి మేడ్
0: అంత ఏదో వేర్లంతా తెచ్చి ఆ వేర్లతో అంత పిండిని కలిపి చాలా పాయిజన్ గా చేసి వడలు పెట్టింది.
1: షి మేడ్ వడాస్ మిక్సింగ్ పాయిజన్
0: నాకు తెచ్చి పెట్టింది.
1: అండ్ సచ్ వడాస్ వర్ సర్వ్ టు హిమ్.
0: తినేసేసినాను.
1: భగవాన్ ఎయిట్
0: నాకు తెలుసును.
1: Swami knows.
0: తిన్నాను. తినేటప్పటికి ఒళ్ళంతా నీలంగా మారిపోయింది.
1: The whole body turned into blue color.
0: అందరూ పరిగెత్తొచ్చారు.
1: All ran to that spot.
0: కరణం సుబ్బమ్మకును ఈశ్వరమ్మకు గట్టిగా చెప్పారు.
1: And కరణం సుబ్బమ్మ అండ్ ఈశ్వరమ్మ were informed.
0: అమ్మా వాళ్ళ ఇంట్లో ఏమో భోంచేశాడు, ఒళ్ళంతా నీళ్ళమెక్కింది అని చెప్పారు.
1: They all went and reported to him that Bhagwan had accepted vadas over there and his whole body turned into blue color now because the poison mixed.
0: ఆనాడు రెడ్డి సుబ్బమ్మకు కరణం సుబ్బమ్మకు అయ్యలేదు.
1: దేర్ వాజ్ రైవలరీ బిట్వీన్ రెడ్డి సుబ్బమ్మ అండ్ కరణం సుబ్బమ్మ.
0: ఈ రెడ్డి కరణానికి అన్ని ఊర్లో కూడా అయ్యలేదు.
1: ది సేమ్ థింగ్ ఈస్ దేర్, సిమిలర్ సిచ్యువేషన్ ఎవ్రీ విలేజ్.
0: ఆ విధంగా చేసేటప్పటికి అందరూ ఆమె మిద్దెపైన పెట్టారు.
1: అండ్ పీపుల్ బ్లేమ్డ్ హర్ ఫర్ సర్వింగ్ సచ్ ఫుడ్.
0: కొండమరాజు తెలిసింది.
1: కొండమరాజు కేమ్ టు నో దిస్.
0: ఆయన ఉండేదంతా బోయవాండక బజారు.
1: అండ్ హీ జస్ట్ He is in the company of so many
0: people. And
1: he summoned all people, village people.
0: Hey, meerantha poi Reddy Subbamma perpadandi.
1: And he said, come on, you go and question her, Reddy Subbamma. Attack her, he said.
0: Inka vallantha taginaru ishtam vachinattu antha telutunnaru.
1: They were fully drunk and were ready to attack her.
0: Nenu nemmadiga poi tata ee tapan cheyakudadu, goppa vallai poi kudanu varulanu himsinchatam manchidi kaadu.
1: Bhagavan went there softly and pleaded with the grandfather, you are a great man, it is not proper on your part to fight like this.
0: ee vaavidanga aamenu champadaniki prayatninchesti nenu aamenu untane poi untaru.
1: If you want to kill her, now I tell you that I will stay with her if you make any attempt
0: like
1: this.
0: Aa maadu cheppetappudiki tirigi aamento poi untadeemo ani kadam subbammukudu kopam poyindi.
1: On coming to know Bhagavan's stand, Karana Subbamma was also free from her anger.
0: Eenaku kuda konchi kopam poyindi.
1: And he was also pacified.
0: అప్పుడు అందరూ సమానమైపోయారు.
1: All became close.
0: ఈ విధంగా గ్రామంలో కూడా చాలా దేశాలంతా పెట్టుతూ వచ్చాయి.
1: In that, those times also in villages there was rivalry.
0: నాకు ఎవరేం పెట్టినా కానీ నాకే భయం లేకుంది.
1: Bhagwan has no sense of fear at all in those times.
0: ఏ విధంగా నన్ను చేయని.
1: You may act in any way.
0: ఈ కమ్మ కొట్టం పెట్టింటే కొట్టానికి అగ్గి పెట్టించారు.
1: And in fact when Bhagwan stayed there at one place, it was set ablaze.
0: అంతా మట్టి కొనేది ఎదుర్కొట్ట
1: ఇట్ వాస్ థాచ్డ్ హట్.
0: దానికంతా అగ్గి పెట్టారు.
1: ఇట్ వాస్ బర్న్డ్.
0: మీ అందరికీ తెలుసు ఇప్పుడు పాత మందిరం ఉంటుండాలి. పాత మందిరం అంతా కూడా హట్ ఉండే.
1: యు ఆల్ నో దిస్ పాత మందిరం ఓవర్ దేర్ దేర్ వాస్ హట్ దేర్.
0: అంతా కాలిపోయింది.
1: అండ్ దిస్ హోల్ థింగ్ వాస్ బర్న్డ్ టు యాషెస్.
0: వర్షం వచ్చింది ఆనాడు రాత్రి.
1: It rained that night.
0: ఆ యొక్క ఇంటి పైన మాత్రమే కూర్చుంది, ఇంకెక్కడ కురవలేదు.
1: There's rain right on the top of this location of the hut, nowhere else.
0: ఎంత తెలుసుకున్నారు అప్పుడే.
1: People have come to know this.
0: అందరూ గుర్తించుకొని ఆనాటి నుంచి పుట్టబర్తి, కమ్మవరపల్లి, జానకపల్లి ఈ ఎంత గ్రామాలంతా భక్తిగా బయలుదేరింది.
1: Right from that day, they started devotion in the neighborhood. And in the neighboring village.
0: అన్ని గ్రామాల్లో కూడా భజన పెట్టేటువంటి వాళ్ళు.
1: And there are bhajans in all villages around.
0: ఈ విధంగా మొన్న కూడా జరిగింది.
1: It happened recently.
0: నేను బెంగళూరు లోపల పడ్డాను, కాలు విరిగింది, చాలా ముక్కలైపోయింది అని అంతా ఏమేమో ప్రాపగాండ చేశారు.
1: There is a wide propaganda that Bhagwan sustained a fracture when he was there in Bangalore.
0: అప్పుడు అన్ని గ్రామాల వాళ్ళు కూడా భజనలు మొదలు పెట్టారు.
1: That was occasion when there were bhajans everywhere in all the villages.
0: Kuda bhajana modalu pettaru.
1: Bhajans were there everywhere.
0: Chinna chinna pallillo kuda satyanarayana vratam chesaru.
1: And the performance of satyanarayana vrata everywhere.
0: Ee pallillo chusina gaani bhajanlu bhajanlu bhajanlu.
1: భజన్స్ భజన్స్ ఎవ్రీవేర్ ఇన్ ఎవ్రీ విలేజ్.
0: ఆ విధంగా స్వామి యొక్క ప్రేమను ఎంతనో నోచుకునేటువంటి వాడు.
1: ఇన్ ఫ్యాక్ట్ ఆర్ వెరీ లక్కీ పీపుల్ రెసిపియంట్ ఆఫ్ భగవాన్స్ లవ్.
0: ఎప్పుడు చూసినా గానీ స్వామి యొక్క పేరు చెప్తే చాలు నమస్కారం అనుకునేటువంటి
1: వాడు. మెనీ పీపుల్ ద మూమెంట్ భగవాన్స్ నేమ్ ఇస్ మెన్షన్ దే విల్ బి హైలీ రెస్పెక్టెడ్.
0: ఈ కష్టాల సమయం లోపల స్వామి పేరును తలచని వాళ్ళు లేరు.
1: అండ్ డ్యూరింగ్ దిస్ పీరియడ్ దేర్ ఆర్ నన్ హూ హావ్ నాట్ థాట్ ఆఫ్ హిమ్.
0: ఇత్యాది స్వామి యొక్క ప్రేమకు ఈ ఒక పాత్రతే లేదు.
1: అండ్ ఇన్ ఫ్యాక్ట్ యూ రిచ్లీ డిజర్వ్ భగవాన్స్ లవ్.
0: అందరికీ ఈ యొక్క దేహం కానీ పేరు కానీ చాలా ప్రఖ్యాతంగా తెలిసిపోయింది.
1: And all know the value and the significance and the esteem and the glory of the body and the name of Bhagavan.
0: Nenu monna putta white feet nunchi vastunte
1: then Bhagavan was returning from
0: anni gramallo kuda nu nilipi aatru pettaatuvantu vaadu.
1: And every village that Bhagavan was given harati
0: chikkapadapunlekochamu
1: kodam people the moment Bhagavan's name is mentioned they will be highly respected.
0: Ee kashtala samayalo appula swami perunu talchana vaadu leru.
1: And during this period there are none who have not thought of him.
0: Ittadi

0: చిక్కుబళాపం లేక వచ్చాము, రోడ్ అంతా నిండిపోయింది జనాలు.
1: Chikbalapur, which is there along the route, it is highly crowded.
0: Road anta bhajanle.
1: And there are bhajans all along the
0: harati road. Harati.
1: Harati everywhere.
0: Satya Sai Baba ku jai jai jai ni aa jaikaranlu ikkadane vinipinchaliki.
1: And people went on shouting in praise of matchless glorified name of Bhagwan.
0: Akkadi nunchi vachi Kappalabanda kochchamo.
1: And Bhagwan reached the Kappalabanda place.
0: Mamilakunta vachamo.
1: Mamilakunta.
0: Ee pallallo kuda ekkada chusa gaani okay jai jai.
1: And in all these villages are full of praises.
0: Harati nichukuntu.
1: And harati was given everywhere.
0: Uttapati cheri enta varaku nu harati tone cheriyanu.
1: And Bhagwan reaches the spot, accepting harati in the prayers of all the people.
0: Puramanta kodunte tagilin daggara maatrame untadi. Idi eppudigane poraliki veedu kaadu. Idi oka samasramanta kodunu rest iskovalanna.
1: And it was prescribed that 1 year period of rest was necessary for such a complaint.
0: నాకు సంవత్సరమే వద్దక్కడ.
1: భగవాన్ సెడ్ ఐ డోంట్ నీడ్ 1 year.
0: నా భక్తుల యొక్క ప్రార్థన వాళ్ళ ప్రేమనే నాకు అంత నయం చేస్తుంది అన్నాను.
1: The devotion, the prayer of my devotees will certainly give a cure to me, the thought భగవాన్ సెడ్.
0: నాకు ఏ ఔషధాలు వద్దు, ఏ ఆపరేషన్లు వద్దు, ఏ మందులు వద్దు, వాళ్ళ యొక్క ప్రార్థనే నాకు సర్వ విధాలు సరిపోతుంది అన్నాను.
1: ఐ డు నాట్ నీడ్ ఎనీ మెడిసిన్. I do not need any further treatment. The prayers of my devotees is enough.
0: వాళ్ళ ప్రేయరే నాకు ఎంతో ఆనందాన్ని ఇచ్చింది.
1: ఇట్ ఇస్ ద ప్రేయర్ ఆఫ్ ద డివోటీస్ దట్ గేవ్ బ్లిస్ టు భగవాన్.
0: నవ్వుకుంటూ వచ్చాను.
1: భగవాన్ రిటర్న్ స్మైలింగ్.
0: వైట్ ఫీల్డ్ లోపల ఆసుపత్రి పరిస్థితులు మంచం పైన కట్టారు, చాలా దారాలు కట్టేశారు, ఏదో ఒక శవాన్ని తీసుకెళ్లినట్టుగా తీసుకెళ్లారు.
1: భగవాన్ వాస్ టేకెన్ టు ద హాస్పిటల్ ఇన్ ఎ స్ట్రెచర్.
0: అందరూ ఏడుస్తున్నారు.
1: ఆల్ వర్ క్రైయింగ్.
0: నేను నవ్వుతున్నాను.
1: భగవాన్ వాస్ స్మైలింగ్.
0: ఇది ఏం స్వామి మీరు నవ్వటము, ఎటువంటి కష్టమైనటువంటి దీంతో ఇటు మీరు ఎట్టుపోతారు అని అందరూ దండించేవాళ్ళే.
1: ఆల్ వర్ సర్ప్రైజ్డ్. హౌ ఇస్ ఇట్ భగవాన్ యు ఆర్ స్మైలింగ్ వెన్ ఆల్ వర్ క్రైయింగ్. హౌ కుడ్ యు బేర్ ద పెయిన్.
0: నీ ఏడుపంతా నాకు సంతోషాలే.
1: యు మే క్రై ఫర్ ఎనీ రీజన్ బట్ ఐ యామ్ గెట్ హ్యాపీ సేస్ భగవాన్.
0: నాకు అదే ఆనందము, అదే నాకు మెడిసిన్.
1: దట్ ఈస్ ద మెడిసిన్.
0: ఈ విధమైనటువంటి పంతంతో నేను వెళ్ళినాను.
1: విత్ దిస్ ఫీలింగ్ భగవాన్ వెన్
0: నన్ను చూస్తున్నటువంటి డాక్టర్స్ చెప్పారు, ఏమిటి ఇది పట్టుదల?
1: వాచింగ్ భగవాన్ దే సెడ్ వాట్ సార్ట్ ఆఫ్ డిటర్మినేషన్ ఇట్ ఇస్.
0: ఇలాంటి బాధ కలిగితే ఎంత బాధపడతారు?
1: ఇట్ విల్ బి హైలీ పెయిన్ఫుల్ బికాస్ ఆఫ్ ఫ్రాక్చర్ దేర్.
0: కరెంట్ షాక్ ఉన్నట్టుగా ఉంటుంటుంది.
1: ఇట్ ఈస్ యాజ్ ఇఫ్ దేర్ ఇస్ కరెంట్ షాక్.
0: కానీ అట్లా కరెంట్ షాక్ కొట్టా నేనేమి భయపడ్లేదు.
1: భగవాన్ వాజ్ నాట్ అఫ్రైడ్ ఆఫ్ ది పెయిన్.
0: నాకంత ఎయిర్ కండిషన్ లో పెట్టినట్టుగా ఉన్నాను.
1: హీ ఫెల్ట్ యాజ్ ఇఫ్ హీ వాజ్ దేర్ ఇన్ ఎయిర్ కండిషన్ రూమ్.
0: ఆ విధంగా చెప్పి నేనంత ఇక్కడికి కూడా ఇప్పుడు వచ్చేప్పుడు కూడా నాకు ఎట్టి బాధలు లేవు.
1: భగవాన్ హ్యాస్ నో పెయిన్ వాట్స్ ఎవర్.
0: ఏ బాధలు లేవు.
1: నో సఫరింగ్.
0: ఇప్పుడు నడుచుకుంటూ వెళ్తున్నాను.
1: భగవాన్ వాక్స్ సో లాంగ్.
0: సంవత్సరం అంతా ఉండాలన్నారు.
1: దే సెడ్ దట్ యు షుడ్ టేక్ ఇట్ 1 year.
0: నాకు సంవత్సరం అక్కర్లేదు.
1: భగవాన్ సెడ్ ఐ డోంట్ నీడ్ ఇట్.
0: ఒక్కొక్క గంట కూడా ఒక్కొక్క నిమిషం నేను తీసుకుని పోతాను.
1: అండ్ ఎవ్రీ మూమెంట్ జస్ట్ ఐ మూమెంట్ విల్ పాస్ బై అన్ నోటీస్.
0: కాబట్టి నా యొక్క సర్వస్వము నా భక్తుడే.
1: భగవాన్స్ ప్రాపర్టీ కంప్రైజెస్ హిస్ డివోటీస్ ఓన్లీ.
0: వాళ్ళ ప్రాపర్టీ నేను ఒకరే.
1: అండ్ ద ప్రాపర్టీ ఆఫ్ ది డివోటీస్ ఇస్ భగవాన్ హింసెల్ఫ్.
0: కనుక నేను ఎట్టి అర్జునికి భయపడను.
1: భగవాన్ హ్యాస్ నో ఫియర్ ఎట్ ఆల్.
0: ఇటువంటి సందర్భాల లోపల ఆనందంగా నేను దేశమునంతా చుట్టి తిరిగి ఇప్పుడు చుట్టబోతాను.
1: అండ్ భగవాన్ వెంట్ రౌండ్ during this period and he is sure to visit many more places hereafter.
0: Inka pai anni nan chuttutavle naku.
1: Bhagwan will be going on tour hereafter more and more.
0: Kanuka evvaru e vidhamaina baadha padakandi.
1: No one needs to feel sad.
0: Anandanga untundandi.
1: Be happy.
0: Andaru sukhavi vachchu.
1: Let all you be prosperous and be happy.
0: కనుక మీరు ఏ విధమైన బాధపడకుండా నేను ఎప్పుడు సుఖంగానే ఉంటాను, ఆనందంగానే ఉంటాను.
1: భగవాన్ గివ్స్ us assurance that you will be blissful, that you will be healthy, that you will be extremely happy.

Thank you.

0: అధిక భాషించు సురత్వమధికమయ్యే.
1: దర్ ఇస్ మోర్ అండ్ మోర్ ఆఫ్ కరేజ్ ఇన్ టాకింగ్ ఎక్సెసివ్లీ టుడే.
0: కార్యసూరత క్షీణించి కరిగిపోయే.
1: They are not action minded, they are not action oriented, that's on the decline.
0: Brother,

0: This is the sort of life of a modern student.
1: Vidyarthulare.
0: Students.
1: ఈ నాటి విద్యార్థుల యొక్క పరిస్థితి చాలా అయోమయ స్థితిలో ఉంటున్నది.
0: The present day plight of the students is highly confused.
1: మాట్లాడేటువంటి వాడు చదవలేడు, చదివేటువంటి వాడు మాట్లాడడు.
0: The one who talks would not read. The one who studies well does not speak.
1: దీనిని అప్పుడప్పుడు నేను హెచ్చరిస్తుంటాను. Less talk, more study.
0: This Bhagavan cautions us repeatedly. Less talk and more study.
1: మానవతా విలువలు ఈనాడు మరుగుపడిపోతున్నవి.
0: Human values have vanished today.
1: అసలు మానవుడిగా కూడా ఈనాడు మానవుడు ప్రవర్తించటం లేదు.
0: Human being is not conducting himself like that of a human being.
1: యోచించటం ఒకటి, ఉచ్చరించడం మరొకటి, ఆచరించడం ఇంకొకటి.
0: What he thinks is one thing, what he declares another, and his action is totally different.
1: కనుకనే మానవుడు ఈనాడు అమితమైన భాషతో కాలమును వ్యర్థం చేస్తున్నాడు.
0: By talking too much, man is wasting his time.
1: మానవునికి అనుగ్రహించినటువంటి ఈ దివ్యమైనటువంటి శక్తిని, ఈ దివ్యమైనటువంటి యొక్క భవిత్రమంతను తాను కోల్పోతూ వస్తున్నాడు.
0: He is losing this divine power and the sanctity given to him.
1: అధిక మాట్లాడేకొలది అతని యందు జ్ఞాపక శక్తి కూడాను నశించుతున్నది.
0: We talk more and more, we lose our memory power.
1: ఇంతే కాకుండా ఏకాగ్రత పడుకొడును క్షీణించిపోతున్నది.
0: The concentration also will decrease.
1: తద్వారా మానవుని శరీరమందున్నటువంటి ఎనర్జీ, దివ్యమైనటువంటి శక్తిని కూడాను కోల్పోతున్నాడు.
0: He also loses the divine energy given to him.
1: అధికంగా మాట్లాడటం చేత ఆకలి అధికమవుతుండాలి.
0: By talking too much, he is more and more hungry.
1: ఆకలి అధికమయ్యే కొలది కూడాను భుజం భోజించటము అధికం చేస్తున్నాడు.
0: As he is more and more hungry, he eats more.
1: అధికంగా భుజించటం చేత తాను మత్తుడైపోతున్నాడు.
0: By eating too much, he becomes lazy.
1: ఈ మత్తుడు కావటం వల్ల ఏ పని ఎందుకూడను తన శ్రద్ధను అభివృద్ధి పరచుకోవటం లేదు.
0: Being a dunce, he will not be sincere in any task.
1: ఎట్టి సేవలు ఎందుకూడను తాను పాల్గొనటకు అంగీకరించటం.
0: He is not prepared to render service in any form.
1: కనుకనే ఈనాటి యువకులు యందు సేవాభావం అత్యవసరము.
0: Among youth, the spirit of service is essential.
1: సేవలు చేయవలనన్నా మితముగా భుజించాలి.
0: In order to serve, we should eat under certain limits.
1: అతి తిండి మతిహాని, మిత తిండి అతిహాయి.
0: Excessive eating is dangerous. We should eat under certain limits.
1: వల్లభాయ్ పటేల్ కూడాను చెప్పేటువంటి వాడు.
0: This is stated by Vallabhbhai.
1: మితంగా మాట్లాడు, అమితంగా పనిచేయి అన్నాడు.
0: He said, talk less and work more.
1: అంతేకాకుండా అతను చక్కగా తన యొక్క పనిని తాను క్రమశిక్షణగా తాను సాగిస్తూ పోయేటువంటి వాడు.
0: Not only this, he did all his work.
1: ఇతన్ని అందరూ కూడా ప్రాక్టికల్ మ్యాన్ అన్నారు.
0: Everyone called him a practical man.
1: ఇంతేకాకుండా విదురుడు కూడాను మౌనంత కంటే ఉండినటువంటి యొక్క శక్తి మరొక శక్తి లేదు అన్నాడు.
0: Vidura also said, by observing silence, we'll have the power.
1: అందువల్లనే ప్రాచీనపు మహర్షులు మౌనమును ఆశ్రయించి మౌనముద్రము చేతనే దివ్యత్వాన్ని పొందగలుగుతూ వచ్చారు.
0: Therefore, ancients observed silence and could attain divinity.
1: ఆధ్యాత్మిక శక్తి కూడాను ఈ మౌనము చేత అభివృద్ధి గాంచుతుంది.
0: The spiritual power will increase as we observe silence.
1: అతిగ మాట్లాడటం చేత మానవుని యందు ఒక నర్వస్నెస్ బయలుదేరుతుంటాది.
0: By talking too much, we give a scope of being nervous.
1: ఈ నర్వస్నెస్ వల్ల ఏది మాట్లాడాలను, ఏది మాట్లాడకూడదు అనేటువంటి విజ్ఞతా శక్తి కూడాను కోల్పోతుంటాడు.
0: Because of nervousness, he loses that sense of discretion, what is to be talked and what is not to be talked.
1: ఎంత మితముగా మనం మాట్లాడితే అంత సేవలు మనం ఆచరించవచ్చు.
0: If we talk less, we can serve more.
1: అయితే ఈ సేవల యొక్క అనేక విధమైనటువంటి యొక్క మిత్రత్వాన్ని కూడా అభివృద్ధి గావించుకోవచ్చు.
0: Through service we can develop friendship.
1: ఈ మిత్రత్వం అంటే ఏమిటి?
0: What do you mean by friendship?
1: కేవలము హలో హలో అని ఒకరినొకరు పలకరించుకోవటం కాదు మైత్రి.
0: It's not greeting each other by saying hello.
1: అన్ని సమయమందు అన్ని పరిస్థితులు ఎందు అన్ని రంగములు ఎందు కూడాను తాను ఐకమత్యంతో పనిచేయడానికి పూనుకోవాలి.
0: ఇట్ ఈస్ ఎ కైండ్ ఆఫ్ ప్రిపేర్డ్నెస్ టు వర్క్ యునైటెడ్లీ ఇన్ ఆల్ సర్కమ్స్టాన్సెస్ ఇన్ ఆల్ పొజిషన్స్.
1: ఇట్టి మైత్రిత్వము అనేటువంటి దాన్ని లోకంలో మనం విచారించి చూస్తే ఈనాడు ఎక్కడా కనిపించడం లేదు.
0: This type of friendship is not present anywhere in the world.
1: Suhrut bhavamu annaru. Suhrut anagandi manchi snehitudu evaru ee jagattunandu.
0: Who is a good friend in this world?
1: Bhagavantude good friend.
0: God is the only good friend.
1: Talli aina, tandri aina, bharya aina, bhartha aina, kumarudaina, inke evarainappudikini anto into swartham aneetundidi swaprayojanam aneetundidi lakshyam nandinchukone itarulu premistuntaru.
0: The mother, the father, the brother and sister, the husband and wife, they have a trace of selfishness and therefore they love.
1: Yetti swarthamu leka yetti swaprayojanamu leka preminchetunte vaadu bhagavantulu okkade.
0: Without an iota of selfishness and self interest, there is only one God who loves you.
1: Yetti tatphaltamunu kudanu thaanu aashinchadu.
0: He doesn't expect anything in return.
1: Evaru nundi kudanu thaanu emini andukodu.
0: He doesn't receive from anyone.
1: తాను అందించడమే తన యొక్క లక్ష్యం కాని అందుకోవటం తన యొక్క లక్ష్యం కాదు.
0: He only gives and gives, he does not take.
1: కనుకనే అట్టి దైవత్వాన్ని మనం పొందాలనుకున్నప్పుడు సరి అయినటువంటి యొక్క పద్ధతులను సరి అయినటువంటి నడతలను సరి అయినటువంటి గుణములను మనం అభివృద్ధి పరచుకోవాలి.
0: In order to attain such sort of divinity, we should have to adopt proper procedures, the conduct and behavior.
1: ఆ దైవం ఎక్కడ ఉన్నాడు అని మనం విచారణ చేస్తే తనకు తానే తను గుర్తించడానికి చక్కగా అవకాశం చిక్కుతుంది.
0: There is a wide scope to understand one's own self regarding the presence of God.
1: ఎవరైనా నీ ఫ్రెండ్ నీవు ఎక్కడ ఉన్నావు అంటే పలాని రోడ్ లో ఉన్నానని చెప్పవచ్చును, పలాని నంబర్ ఇంట్లో ఉన్నానని చెప్పవచ్చును, లేక పలాని హోటల్లో ఉన్నానని చెప్పని తాను ఉన్నటువంటి యొక్క నివాసం యొక్క అడ్రస్ ను తాను అందించవచ్చు.
0: If you ask your friend, where are you? He will say, I am present at such certain place, in a hotel or his own residence.
1: Kani aa number intilo aa hotel lo nivasinchedi evaru?
0: Who is the one that stays there in that hotel?
1: Kevalam upadi maatrame nivasistuntundadi, deham maatrame nivasistundadi.
0: Is only the body that stays there in the hotel?
1: Kani dehame taana kaadu.
0: Is it the body? No.
1: Kanukane taanu nivasinchedi ekkada?
0: Where does he live?
1: తన హృదయమునందే నివసిస్తున్నాడు.
0: He lives in his own heart.
1: ఆ హృదయమునకే ప్రేమ అని పేరు.
0: That heart is called love.
1: కనుకనే ప్రేమ యందే నివసిస్తున్నాడు ప్రతి మానవుడు కూడాను.
0: So man lives in love.
1: ప్రేమ చేతనే జీవిస్తున్నాడు ప్రతి మానవుడు కూడాను.
0: He carries out life so
1: ప్రేమ చేతనే తన నిత్య కర్మలను తాను ఆచరిస్తున్నాడు మానవుడు.
0: The daily activity routine is because of love.
1: తెల్లవారి మొదలు రాత్రి పరుండునంత వరకును ప్రేమ చేతనే తన కాలమును సార్థకం గావించుకుంటున్నాడు.
0: He fulfills his life by spending time from dawn to dusk.
1: కనుక తన యొక్క నివాసం ఏమిటి? ప్రేమనే ప్రథమ నివాసము.
0: సో వాట్ ఈస్ వేర్ ఇస్ హిస్ రెసిడెన్స్? లవ్.
1: అట్టి నిజమైనటువంటి అడ్రస్ ను తాను కనుక్కున్నప్పుడే మానవుడు సరి అయినటువంటి యొక్క ప్రవర్తన చేతను సరి అయినటువంటి గుణముల చేతను మానవత్వాన్ని ఆదర్శవంతమైనటువంటి రీతిగా తీర్చిదిద్దుకోగలడు.
0: వెన్ వన్స్ హీ నోస్ హిస్ ఓన్ అడ్రస్ ది లవ్, హీ కెన్ షేప్ హిస్ క్యారెక్టర్ బిహేవియర్ అకార్డింగ్లీ.
1: ఈ క్యారెక్టర్ అనేటువంటిది కూడా మాటల చేతను చేష్టల చేతను నడతల చేతను ప్రవర్తనల చేతను కొంతవరకు పోషించుకోవచ్చును.
0: వీ కెన్ ఆల్సో డెవలప్ అవర్ ఓన్ క్యారెక్టర్ బై మేకింగ్ అవర్ వర్డ్స్ ద యాక్షన్స్ ప్రాపర్.
1: ఒకానొక సమయంలో షిరిడీలో ఉంటున్నప్పుడు బాబా,
0: ఎట్ వన్ టైమ్ వెన్ బాబా వాస్ దేర్ ఇన్ షిరిడీ,
1: దాస్ గన్ అనేటువంటి ఒక భక్తుడు ఉండేటువంటి వాడు.
0: దేర్ వాస్ ఎ డివోటీ బై నేమ్ దాస్ గన్.
1: అతను పోలీస్ డిపార్ట్మెంట్ లో పనిచేస్తుండేటువంటి వాడు.
0: హీ వర్క్డ్ ఇన్ ద పోలీస్ డిపార్ట్మెంట్.
1: శ్రీరామనవమి మొహరము రెండు కూడాను చేరి వచ్చినప్పుడు షిరిడీలో రెండు పండుగలు కూడాను ఏకంగా జరుపుతూ వచ్చాడు బాబా.
0: బాబా వాజ్ సెలబ్రేటింగ్ బోత్ ది ఫెస్టివల్స్, శ్రీరామనవమి అండ్ మొహరం.
1: కానీ అక్కడ హిందూ మహమ్మడన్స్ కు కొంత వ్యత్యాసంగా కనిపిస్తూ వచ్చింది.
0: హౌఎవర్ దేర్ ఆర్ డిఫరెన్సెస్ అమంగ్ ముస్లిమ్స్ అండ్ హిందూ.
1: ఆ సమయం లోపల ఈ మహారాజ్ దేశ్ దాస్ గన్ డ్యూటీ పైన వచ్చాడు షిరిడీకి.
0: దాస్ గన్ విజిటెడ్ దట్ ప్లేస్ ఆన్ డ్యూటీ.
1: అప్పుడు బాబా దాస్ గన్ ను మాట్లాడించి, దాస్ గన్ నీకు బాగా పాడే తెలుసు కదా, ఒక పాట పాడు అన్నాడు.
0: బాబా స్పోక్ టు దాస్ గన్, హి సెడ్, దాస్ గన్ యు నో హౌ టు సింగ్, సింగ్ ఏ సాంగ్.
1: చక్కగా శ్రవణానందముగా చక్కగా పాడాడు దాస్ గన్.
0: దాస్ గన్ సాంగ్ మెలోడియస్లీ.
1: తరువాత బాబా నన్ను ఇక్కడే మీరు ఉంచుకోకూడదా అని ప్రార్థించాడు దాస్ గన్.
0: దాస్ గన్ ప్రేడ్, బాబా why don't you permit me to stay here permanently?
1: ఎవరొద్దన్నారు? తప్పక ఉండవచ్చును. ఇది మాత్రం నా దేహం, నా యొక్క ఇల్ల, నా యొక్క ప్రదేశమా, నాకేది సొంతం లేదు.
0: He said, why not? You can stay. Nothing belongs to me. Is this my house? Nothing whatsoever.
1: కానీ నీవు కూడాను ఇక్కడ నివసించవచ్చు అన్నాడు.
0: You too can stay here.
1: కానీ నివసిస్తావా నీవు అని తిరిగి బాబా ప్రశ్నించాడు.
0: బాబా క్వశ్చన్ హిమ్ అగైన్, ఆర్ యూ గోయింగ్ టు స్టే హియర్?
1: తప్పక నేను ఇక్కడే వచ్చి నిలిచిపోతానన్నాడు.
0: హి సెడ్ సర్టెన్లీ ఐ విల్ సెటిల్ హియర్.
1: తర్వాత మాట మర్చిపోయినాడు.
0: హి ఫర్గాట్ వాట్ హి
1: సెడ్. ఈ ఫంక్షన్ అయిన తక్షణమే డ్యూటీని వదిలి తన స్వగ్రామానికి వెళ్లాడు.
0: ఆఫ్టర్ దిస్ ఫంక్షన్ హి కంప్లీట్ డిశ్చార్జ్.
1: వెళ్లే సమయంలో నమస్కరించి, బాబా నేను 3 సంవత్సరం నుంచి కూడాను ప్రమోషన్ కోసం చాలా బాధపడుతున్నాను.
0: After 3 years he came, Bhagwan, I am trying for promotion for the last 3 years.
1: Kevalam na gauravu nimittamai nenu paatapadutunnanu kaani dhanam kosam kaani leka padavi kosam kaani kaadu annadu.
0: I am just very much worried about the prestige and not for the position and wealth.
1: Aithe promotion ostane vastava annadu baba.
0: Baba said, will you be here soon after
1: Taam
0: you get promotion?
1: Taam promotion andiste tappaga ikkade vachi nilichipothanu annadu.
0: Swami, if you help me to get promoted, I'll certainly come.
1: సరే పోమన్నాడు.
0: హి సెడ్ ఓకే.
1: అక్కడ నుంచి తిరిగి వచ్చి డ్యూటీలో చేరేటప్పటికి 1 వారం లోపల అతనికి ప్రమోషన్ ఆర్డర్ వచ్చింది.
0: ది మూమెంట్ హి రిపోర్టెడ్ బ్యాక్ టు డ్యూటీ హి వాస్ ప్రమోటెడ్ ఇన్ ఎ వీక్స్ టైం.
1: అతను సర్కిల్ ఇన్స్పెక్టర్ గా ప్రమోట్ అయినాడు.
0: హి వాస్ ప్రమోటెడ్ యాజ్ సర్కిల్ ఇన్స్పెక్టర్.
1: తర్వాత ఈ పని లోపలనే బాబాకి ఇచ్చిన మాటను మర్చిపోయాడు.
0: హి హాస్ ఫర్గాటన్ ద ప్రామిస్ హి హాస్ గివెన్ టు బాబా.
1: 1 సంవత్సరం 2 సంవత్సరాలు అయింది.
0: 1-2 years passed.
1: తరువాత తిరిగి ఈ మొహరము శ్రీరామనవమికి డ్యూటీ పైన వచ్చాడు.
0: అగైన్ హీ కేమ్ ఆన్ డ్యూటీ ఫర్ దీస్ 2 ఫెస్టివల్స్ శ్రీరామ మొహరం.
1: మర్చావా నీవిచ్చిన మాట అన్నాడు.
0: బాబా సెడ్, దాస్ గన్, హావ్ యు ఫర్గాటన్ ద ప్రామిస్ యు హావ్ గివెన్?
1: మరవలేదు స్వామి, మరవలేదు.
0: స్వామి, ఐ హావ్.
1: కానీ ఈ ప్రమోషన్ లోపల కూడాను ఇంకా చక్కగా పనిచేసి నేను ఎస్పీగా కావాలని ఆశ ఉంటుండాది అన్నాడు.
0: Swami, I have not forgotten. You have promoted me, but I should work well and be promoted again to a cadre of SP.
1: సరే పొమ్మన్నాడు.
0: He said, okay, go.
1: తాను తిరిగి వచ్చి చేరేటప్పటికి ఆ స్టేషన్ లోపల,
0: by the time he returned there at the station,
1: ఎక్కడో కొన్ని దొంగిలించినటువంటి ఒక వస్తువులన్నీ కూడా బంగారు వస్తువులు పోలీస్ స్టేషన్ లో ఉంటున్నాయి.
0: The stolen articles made up of gold were present there at the station.
1: కడాతూరికి దీనిని ఎన్క్వైరీ చేసేటప్పటికి ఎస్పీ వచ్చి ఈ పోలీస్ స్టేషన్ చెకప్ చేశాడు.
0: ఎస్పీ కేమ్ అండ్ జస్ట్ చెక్ ది
1: పోలీస్. ఈ వస్తువులంతా ఎక్కడి నుంచి వచ్చాయి నీకు?
0: వేర్ ఫ్రమ్ యూ గాట్ దిస్ జ్యూవెల్?
1: ఎవరు తెచ్చి పెట్టారు?
0: హూ బ్రాట్ దెమ్ హియర్?
1: కానీ దాస్గన్, నాకేమీ తెలియదు అన్నాడు.
0: దాస్గన్ సెడ్, ఐ డోంట్ నో ఎనీథింగ్.
1: నీ ఇన్ఛార్జీలో ఉండినటువంటి ఆఫీస్ లోపల ఈ సామాన్లు ఎట్ట వచ్చి చేరతాయి నీ యొక్క అనుమతి లేకుండా?
0: యు ఆర్ ఇన్ఛార్జ్ ఆఫ్ దిస్ పోలీస్ స్టేషన్ వితౌట్ యువర్ పర్మిషన్, హౌ ఆర్ దే బ్రాట్?
1: నీవే దొంగిలించావు అనేటువంటి నెపము అతని పైన పడింది.
0: And he said, you have stolen. That's how he blamed him.
1: ఇంకా దానిపైన అనేక విధమైనటువంటి ఎన్క్వైరీస్ అంతా జరిగినాయి.
0: That is followed by thorough inquiry.
1: అప్పుడు నేను ఇచ్చిన మాటను తప్పటం చేత నాకు ఈ అపవాదులన్నీ తలపైన పడుతున్నాయనేటువంటి ఉద్దేశంతో సత్యాన్ని గుర్తించి రిజైన్ చేసి అప్పుడు చెర్రీలో వచ్చి చేరిపోయాడు దాస్గన్.
0: దాస్గన్ has fully realized that these false charges and allegations are because of the fact that he has forgotten the promise given to Baba. Therefore, he resigned and joined.
1: ఎన్ని విధములైనటువంటి దీంతో కాపాడుతూ వచ్చినప్పటికీ మానవుడు ఇచ్చిన మాటను మర్చిపోవటం చేతనే తనకై తాను అనేక విధమైనటువంటి కష్టములు కొని తెచ్చుకుంటున్నాడు.
0: Though God has been protecting every person, man forgets the promise he makes and puts him into various troubles.
1: దుఃఖములు కాని మరొకరు అందించేటువంటివి కాదు.
0: Pain and or pleasure is not given by anyone.
1: ప్రతి ఒక్కరు తమ తమ సంకల్పముల చేత, తమ ప్రవర్తన చేత తమ తమ సుఖ దుఃఖములను తామే కొని తెచ్చుకుంటున్నారు.
0: Your own thoughts and your own actions are responsible for the pain and pleasure.
1: దేవుడు అనగా వేరు దేశమందును లేడు, దేవుడు అనగా తన దేహమంది.
0: God is not in a foreign land, he is present in your body.
1: పాపం అనగా వేరు పరదేశమున లేదు, తాను చేయు పనులు తగిలియుండు.
0: Sin is not present in any other foreign country, it is attached to your action.
1: మానవుడు ఈ సత్యాన్ని గుర్తించుకొనలేక,
0: man doesn't recognize this truth.
1: ఈ యొక్క సుఖ దుఃఖములు అన్ని కూడాను పరులపైన నెట్టి,
0: he blames someone else for his pain and pleasure.
1: పరుల వల్ల చేత పరుల చేతనే నాకు ఈ పాపం ఇది ఇంత ప్రాప్తిస్తున్నాయని నిందిస్తుంటాడు మానవుడు.
0: మ్యాన్ బ్లేమ్స్ ఎవ్రీ వన్ రెస్పాన్సిబుల్ ఫర్ హిజ్ ఓన్ పొజిషన్ అండ్ ప్లైట్.
1: కానీ ఒక్కొక్క సమయం నందు మానవుని యొక్క దుష్కర్మల చేతనే దుర్బుద్ధులు అభివృద్ధి అయిపోయి తద్వారా అనేక విధములైనటువంటి యొక్క కష్టములకు గురి అవుతుంటాడు.
0: బికాస్ ఆఫ్ ద డెస్టిన్ అండ్ ద ఫేట్ మ్యాన్ ఈస్ సబ్జెక్టెడ్ టు సర్టెన్ వికెట్ టెండెన్సీ.
1: మహాభారత యుద్ధ సమయంలో అర్జునుడు అనేక విధములుగా కృష్ణుడు ఒత్తిడి చేశాడు.
0: అర్జున ప్రెషరైజ్ కృష్ణ ఇన్ వేరియస్ వేస్.
1: కృష్ణ నీవు తిరిగి రాయబారం చేసి ఈ యుద్ధంలో వారి యుద్ధములకు సిద్ధమా లేక రాయబారంలో ఐక్యతకు సిద్ధమా అనేటువంటి విషయాన్ని మీరు తెలుసుకొని రండి అన్నాడు.
0: అర్జున ప్రేడ్ కృష్ణ యు బి అవర్ ఎమిసరీ యు గో దేర్ యాజ్ ఎన్ అంబాసిడర్ అండ్ ఫైండ్ అవుట్ వెదర్ దే ఆర్ రెడీ టు ఫైట్ ఆర్ నాట్.
1: కడపటి వాడైనటువంటి యొక్క సహదేవుడు చాలా గొప్ప భక్తుడు కృష్ణునికి.
0: ది యంగెస్ట్ ఆఫ్ పాండవ సహదేవ ఇస్ అన్ ఆర్డెంట్ డివోటెడ్
1: ధర్మజుడు. అర్జునుడు భీముడు కూడాను కృష్ణుణ్ణి రాయబారిగా పంపడానికి ఒప్పుకున్నారు.
0: ధర్మజ అర్జున భీమ యాక్సెప్టెడ్ టు సెండ్ కృష్ణ యాజ్ అన్ అంబాసిడర్.
1: కానీ సహదేవుడు దీనికి అంగీకరించలేదు.
0: సహదేవ డిడ్ నాట్ యాక్సెప్ట్ దిస్ ప్రపోజల్.
1: కృష్ణుని పైన ఉన్నటువంటి ప్రేమ అభిమానం చేతనే కృష్ణునికి ఈ దుర్మార్గుల దగ్గరికి ఎట్ట పంపాలి అనేటువంటి యొక్క దుర్భావం అతనిలో వచ్చి అనేక విధములుగా కూడాను విచారిస్తూ వచ్చాడు.
0: సహదేవ వాజ్ ఫీలింగ్ వెరీ సాడ్ బికాస్ ఆఫ్ హిస్ ఇంటెన్స్ లవ్ అండ్ అటాచ్మెంట్ ఫర్ కృష్ణ బికాస్ హీస్ వెరీ మచ్ వరీడ్ ఆఫ్ హిస్ సేఫ్టీ. కృష్ణ ఇస్ టు గో యాజ్ అన్ అంబాసిడర్.
1: హస్తినాపురం పోయి చేరి తిరిగి వచ్చేంత వరకు కూడాను ఈ సహదేవుడు నీరైనా త్రాగలేదు.
0: సహదేవ డిడ్ నాట్ డ్రింక్ వాటర్ అట్లీస్ట్.
1: నిరంతరము కృష్ణ చింతన చేతనే కాలమును గడుపుతూ వచ్చాడు.
0: హి వాస్ థింకింగ్ ఆఫ్ కృష్ణ ఆల్ ది టైమ్.
1: తిరిగి హస్తినాపురం పోయి వచ్చాడు. అర్జున యుద్ధం సిద్ధమే, ఇంకా నీవు దీనికి వెనుకంజ వేయకొద్దు. వారందరూ కూడా యుద్ధమునికే అంగీకరించారన్నాడు.
0: కృష్ణ రిటర్న్ ఫ్రమ్ హస్తినాపుర సెట్ ఎవ్రీథింగ్ ఇస్ రెడీ ఫర్ ద బ్యాటిల్.
1: సహదేవుడు వెళ్లాడు, కృష్ణుడి చేతులు రెండు గట్టిగా పట్టుకున్నాడు.
0: సహదేవ అప్రోచ్ అండ్ కాట్ హోల్డ్ ఆఫ్ బోత్ ది హ్యాండ్స్.

0: మా బావను హస్తినాపురం పంపటము ఇది మంచిది కాదనుకున్నాను.
1: ఐ ఫెల్ దట్ ఇట్స్ నాట్ ప్రాపర్, ఇట్స్ నాట్ గుడ్ టు సెండ్ కృష్ణ బ్రదర్ ఇన్ లా యాజ్
0: అన్ అంబాసిడర్ అని చెప్పడానికి నోరాడలేకపోయింది.
1: ఐ కుడ్ నాట్ సే నో టు ది ప్రపోజల్.
0: కానీ నాలో నేను శుభం బావకు
1: ఐ ప్రేడ్ విత్ ఇన్ మీ సెల్ఫ్ దట్ ఎవ్రీథింగ్ షుడ్ బి గుడ్
0: అన్ని మా బావకు శుభం కావాలి అని ప్రార్థించాను.
1: దట్ ఎవ్రీథింగ్ దట్స్ ఆస్పిషియస్ షుడ్ హ్యాపెన్ టు కృష్ణ.
0: కానీ కృష్ణుడు తిరిగి సుఖంగా ఇంటికి వచ్చి చేరాడు.
1: కృష్ణ రీచ్ బ్యాక్ సేఫ్ అండ్ సెక్యూర్.
0: ఇదే పదివేలు నాకు అన్నా.
1: దిస్ ఇస్ ఎనఫ్ ఫర్ లైఫ్
0: అనగా పరమ భక్తుడి యొక్క ప్రవర్తన, పరమ భక్తుడి యొక్క భావము ఇంత పవిత్రమైనటువంటిదిగా ఉంటుంటారు.
1: దట్ ఈస్ ద శాంక్టిటీ, ద సెక్రెడ్నెస్ ఆఫ్ ఎ గ్రేట్ డివోటీ.
0: ఇంకా అర్జునుడి యొక్క భావం ఏ రీతిగా ఉంటుండాలి?
1: వాట్ ఇస్ ది ఫీలింగ్ ఆఫ్ అర్జున్?
0: అర్జునుడు కూడాను కృష్ణుని పైన ప్రేమనే,
1: అర్జున అభిమానమే, యాజ్ అటాచ్మెంట్.
0: కానీ యుద్ధాభిమాని అతను.
1: బట్ హీ లవ్స్ టు ఫైట్.
0: తిరిగి ఇంకొక తూరి కూడాను హస్తినాపురం వెళ్లి వస్తానన్నాడు కృష్ణుడు.
1: కృష్ణ సెడ్ దట్ హీ విల్ విజిట్ హస్తినాపురం ఫర్ సెకండ్ టైం.
0: అర్జునుడు దీన్ని సహించలేదు.
1: అర్జున కుడ్ నాట్ బేర్ దిస్.
0: కృష్ణ,
1: కృష్ణ
0: కురచ బుద్ధులా కౌరవుల రమర తరిగి మన పొత్తు కొత్తురా.
1: ది మీన్ మైండెడ్ ఫెలోస్ ఆర్ ది రెడీ ఫర్ కాంప్రమైజ్.
0: యుద్ధము సిద్ధమనక కాలహరణమిక ఏలా.
1: లెట్స్ బి రెడీ టు ఫైట్, వై డు యు వేస్ట్ టైం?
0: ఇంకా ఎందుకు వ్యర్థం చేస్తున్నావు కాలం?
1: వై డు యు వేస్ట్ టైం?
0: కృష్ణ యుద్ధము సిద్ధమని చెప్పు.
1: టెల్ దెమ్ దట్ వి ఆర్ రెడీ ఫర్ ద బ్యాటిల్.
0: ఈ అగ్నిలో మల్లెపూల వెజితలు లీల.
1: Why should you throw the jasmine?
0: Nushkarani brola, hitoktulu mela, gunajala, yelayi sandhi matalika gopala.
1: Why do you throw all these precious things into the fire? Would they ever accept for the compromise? Why all this?
0: Salika.
1: Enough.
0: Uttara dakshina dhruvulu kaliyuna.
1: East and west will ever they meet?
0: Yuddham siddhamanaka kalaharanamika yela.
1: Be ready to fight. Why do you waste time?
0: కృష్ణ ఉత్తర దక్షిణ ధ్రువములు కలుస్తాయా?
1: Do you think the north and south would ever meet?
0: ఈ రెండింటికి మధ్యలో ఈస్ట్ వెస్ట్ అనేటువంటి అడ్డం వచ్చేసేస్తుంది.
1: ఈస్ట్ అండ్ వెస్ట్ కమ్ ఇన్ బిట్వీన్.
0: కనుకనే ఈ రెండు కలవడానికి వీలు కాదన్నాడు.
1: దీస్ టూ విల్ నెవర్ మీట్.
0: సిద్ధమే, ఇంకా రేపటి జన్మకు సిద్ధం కామని చెప్పని శంఖ ఊదాడు.
1: అండ్ హీ జస్ట్ బ్లోన్ హిస్ కౌన్స్ బీయింగ్ రెడీ ఫర్ ద బ్యాటిల్.
0: కరి అర్జునుకు సారథిగా నిలిచాడు కృష్ణుడు.
1: కృష్ణ వాజ్ ద చారిటీయర్ ఆఫ్ అర్జున.
0: ఇరువురి మధ్య పోయి రథం నిలిపాడు.
1: The chariot was kept in the middle.
0: Inta surattamu veerattamu gambheeramto palikinatvanti yokka ee krishnudu manasu karigi poyindi.
1: Krishna's heart melted though he had all the valor and the courage.
0: Ee bandhu mitrulu chuchetappudike manasu mari poyindi.
1: The mind of Arjuna is transformed watching the relations everywhere around.
0: Indari bandhu mitru guru putrula jampi bharinchutettulo.
1: How to bear the suffering killing everybody all related.
0: Krishna నా కన్నులు తిరుగుచున్నవిక కాలము గడుపక కడదు మింటికి. కాలము గడుపక కదలు మింటికి.
1: మై ఐస్ ఆర్ రీలింగ్, హెడ్ ఈస్ రీలింగ్, లెట్స్ గో
0: బ్యాక్. ఇందరి బంధు మిత్రు గురు పుత్రుల జంపి భరించుటెట్టును.
1: హౌ టు బేర్ ద సఫరింగ్ కిల్లింగ్ ది రిలేషన్స్ బ్రదర్స్ ద చిల్డ్రన్ ఆఫ్ ది టీచర్స్.
0: పూర్వం అంతా కూడా వీళ్ళు బంధుమిత్రులు కాదని తెలియదా అతనికి? బంధుమిత్రులని తెలియదా?
1: Does he not know beforehand that they are their relatives?
0: కానీ ఆ సూరత్వం అనేటువంటిది ఆ యవ్వన వయసు లోపల ఆ విధంగా ఉట్టి పడుతుంటాడు.
1: Because he was in full youth, the blood was boiling.
0: యువకుల యొక్క హృదయం అనేటువంటిది ఈ విధంగా ఉంటుంటాది.
1: This is the heart of the man of a courage.
0: ముడుకు రక్తం అనేటువంటిది ఈ విధంగా ప్రవహిస్తూ ఉంటుంటాది.
1: That is the trend of hot blood.
0: ఈ యవ్వనం అనేటువంటిది మధ్యలో కదిలిపోయేటువంటి మేఘముల వంటిది.
1: The youth is like a passing cloud that comes.
0: బాల్యములో లేదు, వృద్ధాప్యములో లేదు, ఈ యవ్వనం అనేటువంటిది మధ్యలో వచ్చిపోయేటువంటిది.
1: ద స్టేజ్ ఆఫ్ యూత్ కమ్స్ ఇన్ బిట్వీన్ అండ్ పాసెస్ ఆఫ్.
0: మధ్యలో కదిలిపోయేటువంటి ఈ యొక్క యవ్వనానికి ఉట్టిపడటం ఎందుకు, ఊడిపట్టడం ఎందుకు?
1: వై డు యూ ప్రైడ్ యువర్ సెల్ఫ్ ఆఫ్ దిస్ యూత్?
0: ఆనాటి కృష్ణుని యొక్క వయసు 76, అర్జునుడి యొక్క వయసు 74.
1: Arjuna's age at that time was 74 and that of Krishna 76.
0: అప్పుడు 74 76 మంచి యవ్వన వయసు అని వారు పలికించేటువంటి వారు.
1: 74 76, యూత్, ఫుల్ యూత్.
0: ఇప్పుడు 18 20 సంవత్సరాలకు మంచి యువకుడు అని అంటుంటాము.
1: నౌ వి సే విత్ ది ఏజ్ ఆఫ్ 18 20 ఇస్ యూత్.
0: త్రేతాయుగములో ఇది కాదు, ఇది బాల్యమే. 50 సంవత్సరం వరకు బాల్యమే.
1: టిల్ 50 ఇట్ ఇస్ ఎ చైల్డ్హుడ్.
0: 75 పైననే యవ్వనం ప్రారంభమని.
1: యూత్ బిగిన్స్ ఆఫ్టర్ 75.
0: దీనికి యుద్ధము లోపల కమాండర్ చీఫ్ గా నిలిచినటువంటి యొక్క భీష్మాచార్యకి ఎంత వయసు? 112 ఇయర్స్.
1: The commander in chief Bhishma, whose age 112.
0: Alanti 112 years age vadu commander chief ga untunnadu.
1: Bhishma age 112 served as commander in chief.
0: Karanam emiti?
1: What's the reason?
0: Anati aahara viharamule deeniki balamunaku moola karanamulu.
1: The food and habits are responsible for their strength.
0: Ee naati aahara viharamulanta kudunu dina dinamunaku kudunu ruddini gaavistu untundali.
1: The modern food and habits make us age.
0: Antiye kaakunda అనవసరమైనటువంటి భావాలంతా తలకు తెచ్చుకుంటున్నాడు ఈనాటి యువకుడు.
1: టుడే వి ఆర్ స్టఫింగ్ అవర్ హెడ్ విత్ అన్నెసరీ ఐడియాస్.
0: విద్య నిమిత్తమై విద్యాలయంలో ప్రవేశించి విషయార్థిగా మారిపోతున్నాడు విద్యార్థి.
1: ద స్టూడెంట్ బికమ్స్ ద వన్ ఆఫ్ ద ప్లెజర్ హావింగ్ సాట్ అడ్మిషన్ ఇన్ టు ఎన్
0: ఇన్స్టిట్యూషన్. విద్యార్థి విద్యార్థిగానే ఉంటుండాలి.
1: ఎ స్టూడెంట్ షుడ్ రిమైన్ యాజ్ ఎ స్టూడెంట్.
0: విషయంలో ప్రవేశించకూడదు.
1: హి షుడ్ నాట్ హావ్ ఎనీ కైండ్.
0: విషయంలో ప్రవేశించే విద్య నాశనం అవుతుంది.
1: దెన్ యు విల్ స్పాయిల్ యువర్ ఎడ్యుకేషన్.
0: యా యా అనగా ప్రకాశము. ఏది విద్యనగా ప్రకాశము.
1: విత్ మీన్స్
0: ఏది ప్రకాశాన్ని అందించినో అదే విద్య అని.
1: దట్ విచ్ గివ్స్ దిస్ బ్రిలియన్స్ లైట్ ఇస్ విద్య.
0: కనుకనే ఈ విద్యార్థికి కేవలం ప్రకాశవంతమైనటువంటి ఒక జ్ఞానమే కాని మరొక దాంట్లో ప్రవేశించకూడదు.
1: దేర్ఫోర్ యూ షుడ్ సీక్ ద లైట్ ఆఫ్ నాలెడ్జ్ నథింగ్ ఎల్స్.
0: కనుక ఈనాటి విద్యార్థి అమితమైనటువంటి భాష చేత తన యొక్క శక్తినంతా కూడా కోల్పోతున్నాడు.
1: ద మోడర్న్ స్టూడెంట్ బై టాకింగ్ టూ మచ్ లూజింగ్ హిస్ పవర్.
0: ఈ ఇంద్రియ శక్తినంతా కూడా జీవితమునకంతా అందించినటువంటి ఇంద్రియ శక్తిని కేవలము ఈ 18-20 సంవత్సరం లోపలనే కోల్పోతున్నాడు.
1: ద పవర్ గివెన్ టు ద స్టూడెంట్ విచ్ ఇస్ టు బి స్పెండ్ త్రూ అవుట్ హిస్ లైఫ్ టైమ్ ఈ స్పాయిల్డ్ బై ది టైమ్ హి రీచెస్.
0: కనుక విద్యార్థి కేవలము తన యొక్క దివ్యమైనటువంటి ఇంద్రియ శక్తిని కాపాడుకోవాలి.
1: Therefore everyone should preserve this power energy given to us.
0: చూపును కూడా చక్కగా మనం కాపాడుకోవాలి.
1: We should also preserve.
0: ఈనాటి చిన్న చిన్న పిల్లలే కంటికి అద్దాలు వేసుకుంటున్నారు.
1: Even youngsters, very young boys, they put on glasses.
0: ఈనాటి యువకులే చిన్న చెవులకంతా కూడా ఏదో ఒకటి వినే శక్తిని అంతా పెట్టుకుంటున్నారు.
1: Even youngsters have got hearing aids.
0: ఇదంతా ఏమిటి కారణము?
1: What's the responsible for
0: కలి ప్రభావమా?
1: Is the effect of Kali?
0: ఇది కలి ప్రభావం అనుకోవటం వీలు కాదు.
1: It's not possible to think so.
0: తన యొక్క బలహీనత దీనికి మూల కారణము.
1: Your own weakness is the cause.
0: తనకు అవసరమైన విషయాల్లో తన మనసును ప్రవేశపెట్టక,
1: వితౌట్ మేకింగ్ యూజ్ ఆఫ్ మైండ్ ఫర్ నెసెసరీ థింగ్స్,
0: తనకు అనవసరమైన విషయాల్లో తాను అమితంగా విచారం చేస్తున్నాడు.
1: హి గోస్ ఆన్ స్పెండింగ్ టైమ్ థింకింగ్ అబౌట్ నథింగ్.
0: ఈ కేవలము కారణం లేనిటువంటి విచారం.
1: దిస్ ఎంక్వైరీ హ్యాస్ నో రీజన్ అట్ ఆల్.
0: దాని వల్లనే తాను విచారంలో అన్ని అనేక విధములుగా బాధపడుతున్నాడు.
1: సచ్ అన్నెసరీ ఎంక్వైరీ.
0: వాట్ ఇస్ ది షేప్ ఆఫ్ వరీ?
1: వాట్ ఇస్ ది షేప్ ఆఫ్ వరీ?
0: ఇట్ ఈస్ మెంటల్ క్రియేటెడ్ ఫియర్ ఓన్లీ.
1: It is mentally created fear only.
0: అంతే తప్ప దీనికి కారణాలే లేవు. దీనికి రూపమే లేదు.
1: It has no form either.
0: కనుక విద్యార్థులారా,
1: స్టూడెంట్స్,
0: మీరు ధైర్య సాహసం చేత గుణమును పోషించుకొని నడతను పెంచుకొని ఆదర్శవంతమైనటువంటి రూపంగా మీరు తయారు కావాలి.
1: దేర్ఫోర్ యు షుడ్ బి ఐడియల్స్ బై డెవలపింగ్ ఫాస్టరింగ్ ద వర్చ్యూస్ అండ్ ప్రాపర్
0: హృదయంలో ఉండేటువంటి ప్రేమతత్వాన్ని పవిత్రమైన మార్గంలో ప్రవేశపెట్టాలి.
1: సీ దట్ ద లవ్ ఇస్ డైరెక్టెడ్ అలాంగ్ ది సీక్రెట్ పాత్.
0: అది దైవత్వము.
1: That is divinity.
0: మనలో వచ్చేటువంటి భావం అన్ని కూడా విలువలేనటువంటి యొక్క కేవలం ఒక మట్టి బొమ్మల వంటివి.
1: ఆల్ ద థాట్స్ దట్ కమ్ టు అస్ ఆర్ సో మీన్ సో లో యాజ్ మడ్.
0: కేవలము ఒక విధమైనటువంటి బొగ్గు వంటివి.
1: దట్స్ లైక్ ఎ కోల్.
0: ఇలాంటి కోలు కోసమని మన మాణిక్యం వంటి మన యొక్క శక్తిని మనం పాడు చేసుకోవడానికి వీలవుతుందా?
1: ఫర్ కోల్ వై షుడ్ వి స్పాయిల్ ద ప్రెషస్ డైమండ్ లైక్ లైఫ్.
0: కనుక మసి బొగ్గులకు మాణిక్యాలను ఇచ్చి కొనుక్కోవటం వెర్రివాడు కదా.
1: డూ యు బై కోల్ పేయింగ్ డైమండ్స్?
0: మనలో కోపమే వస్తుంది.
1: యాంగ్రీ,
0: ఒక విధమైనటువంటి యొక్క క్రోధమే బయలుదేరుతుంది. అసూయ వస్తుంది, అహంకారం వస్తుంది. ఇవన్నీ కూడా కేవలం మసి బొగ్గుల వంటివి.
1: The characters like jealousy, ego,
0: chala
1: pride,
0: chinnavi, viluvaleinatvanti,
1: they are mean, so low, no value.
0: Ilanti viluvaleinatvanti daniki mana viluvaleinatvanti yokka chamanu, viluvaleinatvanti shantini, viluvaleinatvanti yokka buddhini manam paadu chesukovatam manchidi kaadu.
1: For these valueless things, why should we spoil sacred qualities like forbearance and peace?
0: Puram cheptanu. P.
1: Bhagavan referred to 3 P's.
0: P, purity.
1: First P, purity.
0: P, patience.
1: Second P, patience.
0: Third P, perseverance.
1: Third P, perseverance.
0: ఈ మూడింటిని కూడా మనం కాపాడుకుంటూ రావాలి.
1: We have to safeguard all the 3 P's.
0: పవిత్రమే మనలో బయలుదేరితే patience, శాంతం మనలో ఆవిర్భవిస్తుంది.
1: When once there is purity, you will have patience.
0: ఎక్కడ మన యొక్క పరిశుద్ధంగా ఉంటుంటారో అక్కడ ప్రశాంతం కూడా ఉంటుంటారు.
1: Where there is purity, there is patience.
0: ఈ ప్రశాంతి పరిశుద్ధము రెండూ చేరినప్పుడు పట్టుదల మనలో ఆవిర్భవిస్తుంది.
1: విత్ ది ప్యూరిటీ అండ్ పేషెన్స్ నేచురల్లీ విల్ హావ్
0: డిటర్మినేషన్. ఒక విధమైనటువంటి పట్టుదల ఉంటుండాలి.
1: ఎవ్రీవన్ షుడ్ హావ్ డిటర్మినేషన్.
0: దేనికి?
1: వాట్ ఫర్?
0: మంచి దానిపైన ఈ పట్టుదలను ప్రవేశపెట్టాలి.
1: యూ షుడ్ డిటర్మిన్ టు డూ గుడ్ థింగ్స్.
0: పరులకు చెడ్డ చేసేటువంటి దాంట్లో పట్టుదల చేయకూడదు.
1: యూ షుడ్ నాట్ డిటర్మిన్ టు హార్మ్ అదర్స్.
0: కీడు చేసేటువంటి దాంట్లో పట్టుదల ఉండకూడదు.
1: నాట్ టు హర్ట్ ఎనీబడీ.
0: పరులను బాధించేటువంటి దాంట్లో పట్టుదల ఉండకూడదు.
1: నాట్ టు హార్మ్
0: ఎనీబడీ. హింస చేసే దాంట్లో పట్టుదల ఉండకూడదు.
1: నాట్ టు బి వయలెంట్.
0: పరులకు పరోపకారంతో పట్టుదల ఉండాలి.
1: యూ షుడ్ డిటర్మిన్ టు రెండర్ సర్వీస్ టు అదర్.
0: పరులను ఆనంద పెట్టేటువంటి దాంట్లో పట్టుదల ఉండాలి.
1: యూ షుడ్ డిటర్మిన్ టు మేక్ అదర్స్ హ్యాపీ.
0: ఒక దివ్యత్వమైనటువంటి దైవత్వాన్ని సాధించాలనేటువంటి దాంట్లో పట్టుదల ఉంటుంది.
1: టు అచీవ్ డివినిటీ యూ షుడ్ బి డిటర్మిన్.
0: అలాంటి దాంట్లో మన పట్టుదలను ప్రవేశపెట్టాలి.
1: యూ షుడ్ హావ్ డిటర్మినేషన్ ఇన్ దిస్ ఆస్పెక్ట్.
0: ఈ పట్టుదలను ఎప్పుడు ఎక్కడ ఎట్ట ఏ విధంగా ఉపయోగించాలి అనేటువంటి నాలుగు ప్రశ్నలు వేసుకోవచ్చు.
1: వి హావ్ టు పుట్ ఎ క్వశ్చన్ వేర్ అండ్ వెన్ హౌ టు డెవలప్ దిస్ డిటర్మినేషన్.
0: ఎక్కడ ఎట్లా ఏ రీతిగా మనం దీన్ని ఉపయోగించాలి.
1: వేర్ అండ్ హౌ ఇన్ వాట్ వే వీ షుడ్ మేక్ అప్ దిస్ యూస్.
0: ఈ విచారణ చేసినప్పుడు మన పట్టుదల సక్రమమైన మార్గంలో ప్రవేశిస్తుంది.
1: వెన్ ఎంక్వైరింగ్ దిస్ డైరెక్షన్ డిటర్మినేషన్.
0: ఈనాటి యువకులకు ఈ ఆవేశం వచ్చినంత తక్షణమే ఈ పట్టుదలను వదిలిపెట్టి అందులో కార్యరూపంలో ప్రవేశిస్తుంటారు.
1: The modern youth, the moment they are agitated, emotional, they will give up the determination or to action.
0: Tondara paatu undakoodu.
1: Never be in a hurry.
0: Shantanga manam oka karyamlo praveshinchali.
1: Be peaceful and act.
0: ఆ పట్టుదలలో మంచి చెడ్డ రెండింటిని విచారించాలి.
1: ఇన్ డిటర్మినేషన్ డిస్క్రిమినేట్.
0: మొట్టమొదటి విచారించాలి, ఈజ్ ఇట్ గుడ్ ఆర్ బ్యాడ్, ఈజ్ ఇట్ రైట్ ఆర్ రాంగ్. మొట్టమొదటి దీన్ని విచారించాలి.
1: ఫస్ట్ డిస్క్రిమినేట్ వెదర్ ఇస్ రైట్ ఆర్ రాంగ్, గుడ్ ఆర్ బ్యాడ్.
0: రైట్ అనేటువంటి దీన్ని కాన్షియస్ ఒప్పుకుంటే తప్పక దాంట్లో ప్రవేశించాలి.
1: వెన్ యువర్ కాన్షియన్స్ టెల్స్ యు ఇట్స్ రైట్, కమ్ ఆన్ స్టార్ట్.
0: ఎవరి విట్నెస్ నీకు అక్కర్లేదు.
1: యూ డోంట్ నీడ్ ఎనీబడీ టు స్టాండ్
0: ఇన్ ది విట్నెస్. నీ కాన్షియన్స్ అనేటువంటిది నీ విట్నెస్.
1: యువర్ కాన్షియన్స్ ఇస్ ది కరెక్ట్ విట్నెస్.
0: చిత్
1: దట్ ఈస్ చిత్.
0: ఆ చిత్ అనేటువంటిది ఏమిటి?
1: వాట్ ఈస్
0: అదే అవేర్నెస్.
1: చిత్ ఈస్ అవేర్నెస్.
0: అదే చిత్తు, అదే అవేర్నెస్, అదే కాన్షియన్స్.
1: దిస్ ఇస్ చిత్, దిస్ ఇస్ అవేర్నెస్, దిస్ ఇస్ కాన్షియన్స్.
0: పదములు వేరు వేరే కానీ
1: ద వర్డ్స్ ఆర్ డిఫరెంట్.
0: ఆ యొక్క వస్తువు ఒక్కటే.
1: బట్ ద ఆబ్జెక్ట్ ఈస్ వన్.
0: ఈ వస్తువు ఒక్కటే అయినప్పటికీ అనేక పనులు చేయటం చేత అనేక నామములు కూడా ధరిస్తూ ఉంటాయి.
1: దో ది ఆబ్జెక్ట్ ఇస్ వన్, ఇట్ డిశ్చార్జెస్ వేరీడ్ ఫంక్షన్.
0: ఒకే బ్రాహ్మణుడు వంట చేస్తుంటే వంట బ్రాహ్మణ్ అంటారు.
1: When a Brahmin cooks, he is called a Brahmin cook.
0: ఒకే బ్రాహ్మణ పూజ చేస్తుంటే పూజారి బ్రాహ్మణ అంటారు.
1: As Brahmin worships, he is a priest Brahmin.
0: ఇంకొక అదే పూజారి ఇంకొకటి astrologer, ఒక సాముద్రికం చెప్తుంటే అతను పంచాంగ బ్రాహ్మణ అంటారు.
1: If he is an astrologer or a palmist, we say పంచాంగ బ్రాహ్మణ.
0: కానీ ఒకే బ్రాహ్మణుడు చేసే పనిని పురస్కరించుకుని పేర్లు కూడా మారుతూ ఉంటాయి.
1: Same Brahmin, basing on the function he discharges, he gets the title name.
0: చిత్తన్న, అవేర్నెస్ అన్న, కాన్షియన్స్ అన్న, ఇవన్నీ కూడా నువ్వు ఒక్కటే.
1: దేర్ఫోర్ చిత్, అవేర్నెస్ అండ్ కాన్షియన్స్ ఆర్ సినోనిమస్.
0: చిత్ అనేటువంటిది చాలా విలువైనటువంటిది.
1: చిత్ ఇస్ హైలీ వాల్యుబుల్.
0: సత్ చిత్తు, సత్తుకు సమీపంలో ఉండేటువంటిది చిత్.
1: చిత్ అవేర్నెస్ ఇస్ క్లోజ్ టు సత్ బీయింగ్.
0: సత్ అనేటువంటి దానిని నిరూపింపజేసేటువంటి చిత్.
1: ఇట్ ఇస్ చిత్ అవేర్నెస్ దట్ ప్రూవ్ సత్ బీయింగ్.
0: చిత్తే లేకపోతే సత్ నిరూపించడానికి వీలు కాదు.
1: వితౌట్ దిస్ అవేర్నెస్ యూ కెనాట్ ప్రూవ్ ది ఎగ్జిస్టెన్స్ ఆఫ్ బీయింగ్.
0: టంబ్లర్ దీన్ని ఏది నిరూపిస్తుండాలి? వెలుగే దీనిని నిరూపిస్తుండాలి.
1: యు ఫైండ్ ద టంబ్లర్, వాట్ ఈస్ దట్ ప్రూవ్స్?
0: ఈ వెలుగే ఈ టంబ్లర్ మనకు ప్రకాశింపజేస్తుండాలి.
1: ఇట్ ద లైట్ దట్ మేక్స్ ద టంబ్లర్ షైన్.
0: టంబ్లర్ సూర్యుని ప్రకాశింపచేయటం లేదు.
1: ఇట్ నాట్ ద టంబ్లర్ దట్ మేక్స్ ద సన్ షైన్.
0: ఈ చిత్ అనేటువంటిదే ఈ సత్ అనేటువంటి దాన్ని ప్రకాశింపజేస్తుండాలి.
1: దేర్ఫోర్ ఇట్ ఇస్ అవేర్నెస్ దట్ మేక్స్ ది
0: బీయింగ్. బీయింగ్, బీయింగ్.
1: సత్ మీన్స్ బీయింగ్,
0: ఉన్నది,
1: ఎగ్జిస్ట్,
0: ఎప్పుడు ఉన్నది, ఎట్టి మార్పు లేకుండా ఉన్నది.
1: ఇట్ ఇస్ పర్మనెంట్ ఎగ్జిస్టెన్స్, చేంజ్ లెస్.
0: కానీ ఎప్పుడు ఉన్నదనేటువంటి ఈ చిత్తే నిరూపించిస్తుండాలి.
1: సో దిస్ పర్మనెంట్ ఎగ్జిస్టెన్స్ ఆర్ బీయింగ్ ఇస్ ప్రూవ్డ్ బై దిస్ చిత్ అవేర్నెస్.
0: కనుక మన కాన్షియస్ ని మనం ఫాలో చేయాలి.
1: దేర్ఫోర్ వీ షుడ్ ఫాలో అవర్ కాన్షియస్.
0: అది నేను అప్పుడప్పుడు చెప్తుంటాను, ఫోర్ ఎఫ్స్.
1: That's what Bhagwan tells us, four
0: F, F, F.
1: Four Fs.
0: First F, follow the master.
1: First F, follow the master.
0: Who's your master?
1: Who's your master?
0: Ni conscience ni master.
1: Your conscience is your master.
0: Kanuka ni conscience ni follow chey.
1: So follow your conscience.
0: Ni conscience ni guru.
1: And your conscience is
0: ni conscience ni daivamu.
1: That's God.
0: Ni conscience ni witness.
1: That is the witness.
0: కనుకని ఫాలో ది మాస్టర్.
1: ఫాలో ద మాస్టర్.
0: సెకండ్ యర్ ఫేస్ ది డెవిల్.
1: సెకండ్ యర్ ఫేస్ ద డెవిల్.
0: ఈ దుర్గుణములు, దురాలోచనలు, దుశ్చింతలకు ఏమాత్రం కూడా నువ్వు వెరవకు.
1: సో నెవర్ బి ఫ్రైడ్ ఆఫ్ ఎనీ ది వికెడ్ యాక్షన్స్, వికెడ్ థాట్స్ ఆర్ బిహేవియర్ వాట్స్ ఎవర్.
0: కనుకని ఫేస్ ది డెవిల్.
1: ఫేస్ ది డెవిల్.
0: థర్డ్ యర్ ఫైట్ టు ది ఎండ్.
1: థర్డ్ యర్ ఫైట్ టు ది ఎండ్.
0: ఏమైనా సాని పట్టుదల చేత దీన్ని సాధించడానికి పూనుకోవాలి.
1: Let anything happen with all that determination, you should be ready to accomplish.
0: Pattinapattedo, pattane pattitiri, pattunegedudaka, atteundu.
1: Having determined to do a task, just hold on until it is fulfilled.
0: Talachina dediyo, talachane talachitiri, talupu tireduda kapovakundu.
1: Having thought until the thought is answered, don't go back.
0: Korina dediyo, korane koritiri, korke chelududa ka povakundu.
1: Having desired until a desire is granted, don't leave.
0: Adigina dediyo, adagane adigitiri, adigina didudaka viduvakundu.
1: Having asked, don't drop, don't give up until it is given.
0: Poru padale katanayina bravavalayu.
1: He has to confer grace out of disgust.
0: Vadalu teliyaka neevaina adugavalayu.
1: Or you should ask falling unconscious.
0: Antiye kani. Niyanta neevu tirigi povuta bhaktuni diksha kaadu.
1: Only that if you go on your own is not the quality of a devotee. That is determination.
0: Adi determination.
1: That is determination.
0: Adi pattudala.
1: That determination.
0: Aa pattudala deni paina undali.
1: What is it?
0: Pavitramainatundi dani paina.
1: You should.
0: Paropakara sambandhamainatundi dani paina. ఈ పట్టుదల ఉంటుండాలి.
1: యూ షుడ్ డిటర్మిన్ టు డూ సీక్రెట్ థింగ్స్ అండ్ టు రెండర్ సర్వీస్
0: ఎవరికి ఉపకారం చేయక నీకు ఉపకారం కాక ఇలాంటి దానిపైన పట్టుదల పట్టకూడదు.
1: యూ షుడ్ నెవర్ డిటర్మిన్ టు హార్మ్ అదర్స్ దట్ వుడ్ నాట్ హెల్ప్ యూ ఐదర్
0: హెల్ప్ ఎవర్ హర్ట్ నెవర్
1: హెల్ప్ ఎవర్ హర్ట్ నెవర్
0: ఈ విధమైనటువంటి దాంట్లో విద్యార్థులు ఒక పట్టుదలను పట్టాలి.
1: స్టూడెంట్స్ షుడ్ డిటర్మిన్ ఇన్ దిస్ డైరెక్షన్
0: దీనికి సరి అయిన మిత్రత్వాన్ని మనం సంపాదించుకోవాలి.
1: యూ షుడ్ డెవలప్ ప్రాపర్ ఫ్రెండ్షిప్ ఫర్ దిస్
0: ఆ మిత్రత్వం ఏమిటి?
1: వాట్ ఇస్ దట్ ఫ్రెండ్షిప్
0: అది ఏ దైవం.
1: A friend is God.
0: Real mitrudu daivame.
1: The real friend
0: Shrut,
1: is only God.
0: Shrut ani cheppindi Gita.
1: Gita anaga emti
0: ee vidhamainatundi phalapeksha lekunda
1: without expecting anything in return.
0: Ee danni kuda nee nunchi aashinchakunda
1: does not expect anything from you.
0: Ninnu ee vidhamainatundi danni korakunda
1: he doesn't ask anything.
0: సర్వసంగ పరిత్యాగంతో
1: విత్ టోటల్ రెనన్సియేషన్
0: సర్వ కార్యములు ఎందుకు నువ్వు సహాయం చేసేటువంటి యొక్క హస్తము ఆ భగవంతుని యొక్క హస్తము.
1: ఇట్ ఇస్ ద డివైన్ హ్యాండ్ దట్ హెల్ప్స్ యూ ఇన్ ఎవ్రీ టాస్క్ దట్ యు అండర్టేక్
0: సర్వదా సర్వకాలేషు సర్వత్రా కూడాను
1: ఎట్ ఆల్ పీరియడ్స్ ఆఫ్ టైమ్ ఎవ్రీవేర్
0: ఎప్పుడు కూడా ఇది హెల్పింగ్ హ్యాండ్ ఏ
1: గాడ్స్ హ్యాండ్ ఇస్ ఆల్వేస్ ఎ హెల్పింగ్
0: హ్యాండ్ కనుకనే అట్టి సహాయాన్ని మనం కోరాలి.
1: దట్ హెల్ప్ వి షుడ్ ఆల్వేస్ డిజైర్ ఫర్
0: మిగిలిన సహాయాలు కోరి ఎన్ని ఏం ప్రయోజనం?
1: వాట్ ఇస్ యూజ్ ఆఫ్ అదర్ సార్ట్స్ ఆఫ్ హెల్ప్
0: ఎన్ని కుక్కలు చిక్కితే గాని ఒక పురితో సమానం అవుతుందా?
1: యు మే హావ్ నంబర్ ఆఫ్ డాగ్స్ ఇఫ్ దే కెన్ ఆల్ నెవర్ బి ఈక్వల్ టు ఎ టైగర్
0: కాదు కాదు ఒకానొక సమయం లోపల
1: ఎట్ వన్ టైమ్
0: ఏదో ఈనాడు సూరత్వం పూనేటువంటి ఒక విద్యార్థులు ఒక విధమైన పట్టుదలను పడుతుంటారు.
1: ద మోడర్న్ స్టూడెంట్స్ విత్ ద కరేజ్ దే డిటర్మిన్
0: ఇది ఆధునిక యుగానికి ఇది ఒక అవలక్షణము.
1: దిస్ ఇస్ ద వీక్నెస్ ఇన్ దిస్ మోడర్న్ ఏజ్.
0: ఒకనాడు
1: వన్ డే
0: అడవి లోపల ఉండినటువంటి జింకలన్నీ చేరి
1: ఆల్ ద డియర్ ఓవర్ దేర్ ఇన్ ద ఫారెస్ట్
0: ఒక కాన్ఫరెన్స్ జరుపుకున్నాయట.
1: దే హెల్డ్ ఎ కాన్ఫరెన్స్.
0: ఈ కాన్ఫరెన్స్ లోపల
1: దేర్ ఇన్ ద కాన్ఫరెన్స్ ఆఫ్ ద డియర్
0: ఆ డియర్ కంతా కూడా ఒక అధ్యక్షుడైనటువంటి వాడు ఒక విధమైనటువంటి ప్రతిజ్ఞ చేశాడట.
1: ద ప్రెసిడెంట్ ఆఫ్ ది కాన్ఫరెన్స్ ఆఫ్ ద డియర్ హస్ వౌడ్ దేర్ మై డియర్
0: ఓ ప్రియమైనటువంటి జింకలారా
1: హీ సెడ్ ఓ డియర్ డియర్స్
0: మనము కుక్కల కంటే ఏమి తగ్గిపోయినటువంటి వారం.
1: ఇన్ వాట్ వే వీఆర్ లెస్ దాన్ డాగ్స్
0: మన యొక్క రన్నింగ్ అనేటువంటిది మన యొక్క పరుగుడు కుక్కలకు ఏమాత్రము లేదు.
1: వీ రన్ వెరీ ఫాస్ట్ ఫాస్టర్ దాన్ డాగ్స్
0: మనం కుక్కల కంటే ఏ విధమైనటువంటి శక్తి సామర్థ్యంలో తగ్గిపోయినటువంటి వారు కాదు.
1: వీఆర్ ఇన్ నో వే ఇన్ఫీరియర్ టు డాగ్స్
0: ఎగరటం అంటే కుక్కలు మనకంటే ఎక్కువ ఎగరలేవు.
1: వీ కెన్ జంప్ హైయర్
0: పరిగెత్తడం అంటే మనకంటే ఎక్కువ పరిగెత్తలేవు.
1: వీ కెన్ రన్ ఫాస్టర్ దాన్ డాగ్స్
0: సాత్విక లోపల మనకు సాత్విక ఆహారం ఉంటుండాలి కుక్కలకు అంతా కూడా తామసికర ఆహారమే.
1: వీ పార్టేక్ సాత్విక్ ఫుడ్ బట్ ద డాగ్స్ పార్టేక్ ఆన్ తామస్.
0: అతని ఆహారం కానీ అతని హ్యాబిట్స్ కానీ కుక్కలు చాలా నీచమైనటువంటిది.
1: The food and habits of a dog are so low and mean.
0: జింకలను భగవంతుడైన కూడాను ప్రేమిస్తుంటాడు.
1: God loves them.
0: మనం సాత్విక హృదయలము.
1: You have pious heart.
0: శారీరకంగా అనేక విధమైన శక్తి సామర్థ్యములు కలవారము.
1: We got so much of power and ability.
0: మన కాళ్ళు చిన్నగా ఉంటున్నాయి.
1: The legs are short.
0: కానీ ఆ చిన్న కాలుతో కొట్టిందంటే పొట్టలో ఉన్న పేగులంతా కుప్ప మాదిరి కూలిపోతాయి.
1: The moment it kicks with that little leg, all the intestines will
0: అంత
1: come out.
0: అంత శక్తి సామర్థ్యములు కలిగినటువంటి మనకు కుక్కను చూచి ఎందుకు మనం భయపడాలి?
1: We are so powerful. Why should we be afraid of a dog?
0: కుక్కలకు మనం భయపడకూడదు. ఇది ఈ కాన్ఫరెన్స్ లోపల ఒక నిర్ణయాలు తీసుకున్నాయి.
1: దే పాస్ ద యునానిమస్ రిజల్యూషన్ దట్ దే షుడ్ నాట్ బి అఫ్రైడ్ ఆఫ్ డాగ్స్
0: అన్ని జింకలు కూడాను దీనికి సరి అయినటువంటిది తప్పక మేమందరూ చేస్తాము చేస్తామని అందరూ చేతులెత్తారు.
1: ఆల్ దేర్స్ వర్ రెడీ పాసింగ్ ద రిజల్యూషన్ యునానిమస్లీ.
0: కానీ ఈ గొంతులంతా విని ఎక్కడో ఒక అడవి లోపల ఒక కుక్క గట్టిగా అరిచింది.
1: లిసనింగ్ టు ద వాయిస్ One dog there in the forest barked loudly.
0: అరిచేటప్పటికి ఈ సమావేశంలో ఒక్క జింకైనా లేదంతా పరిగెత్తిపోయినాయి.
1: By listening to the barking sound of the dog, not even one deer remained there.
0: ఏంటి ఈ నిర్ణయాలు?
1: What are these resolutions?
0: కేవలము కార్యరూపంలో దిగేటప్పటికి అంత పరార్.
1: By the time it's a matter of action, all would run away.
0: ఈనాటి మాటలు కూడా అట్లనే ఉంటున్నాయి.
1: That's the modern trend.
0: మాటలు అధికంగా మాట్లాడకూడదు.
1: We should not talk too much.
0: కనుకనే మనము పనికి పరార్, తిండికి తయారు.
1: We are ready for food, for work we run away.
0: కాదు కాదు.
1: No.
0: తిండికి పరార్, పనికి తయారు. ఆ విధంగా ఉండాలి మనం.
1: We should be ready to do job.
0: ప్రతి దానికి కర్మాచరణకు సిద్ధంగా ఉంటుండాలి.
1: We should be ready, action oriented.
0: ఈ వయసు చాలా పవిత్రమైనటువంటి వయసు.
1: This age is highly sacred.
0: ఇది చాలా దైవ తత్వానికి కూడినటువంటి వయసు.
1: Is one of the divinity.
0: ఇది మంచి ఫల సంబంధమైనటువంటి వయసు.
1: It gives you
0: ఈ మాధుర్యమైనటువంటి ఈ వయసునందు మనం ఈ వయసు చెడగొట్టుకోకూడదు.
1: We should not spoil this sacred.
0: కాలం ఏ విధంగా కూడా వ్యర్థం చేయకూడదు.
1: We should not waste time.
0: దుస్సంగాన్ని మనం ప్రవేశించకూడదు.
1: We should not be in bad
0: company. ప్రవేశించకూడదు.
1: Not have bad thoughts.
0: కనుకనే సత్సంగములో ప్రవేశించి సత్ప్రవర్తన చేత, సదాలోచన చేత, సచింతన చేత దైవత్వాన్ని మనం అనుగ్రహించాలి, పాటుపడాలి.
1: Therefore we should spend time in good company, entertain good thoughts, good behavior, good emotions and good feelings.
0: మీ యొక్క బిహేవియర్ ని చూచి ఎంతో సంతసిస్తారు.
1: Even the adults also will feel happy.
0: కుమారుని యొక్క మంచి పేరును తెచ్చుకోవాలని ఆశిస్తుంటారు.
1: All parents want you to get a good name and fame.
0: మంచి క్లాస్ లో ఫస్ట్ రావాలి.
1: You should stand first in the
0: class. ఈనాడు చూస్తే ర్యాంక్స్ అంతా ఉంటుంటాయి.
1: Today there are ranks.
0: కానీ ప్రవర్తన చూస్తే బ్లాంక్స్ అంతా ఉంటాయి.
1: But his behavior is blank.
0: అది ర్యాంక్, ఇది బ్లాంక్.
1: Examination rank, life is blank.
0: This
1: is the trend now.
0: కాదు, అన్నిటి అందు ర్యాంక్ నే రావాలి.
1: You should secure rank in every
0: aspect. ఇంకే విధమైనటువంటి క్రాక్ అక్కడ రాకూడదు.
1: There should not be any crack any time.
0: మనకి ఎప్పుడు వస్తుంది ఇదంతా? అతి భాష చేతనే మనకి ఇవన్నీ దుర్గుణాలు ఆరంభమవుతున్నాయి.
1: By talking too much we develop bad qualities.
0: ఎవరినైనా మనం ఫ్రెండ్ చూసినప్పుడు హలో హలో.
1: If you meet a friend, say hello.
0: How are you? Goodbye, goodbye.
1: Goodbye, goodbye.
0: Ante, amitanga maatladakoodu.
1: You should not talk too much.
0: Amitanga maatladutupothe yemem ostayo inka manu nunchi.
1: By talking too much you indulge in vain gossip.
0: Ani unnecessary talk anta aipothundi.
1: Unnecessary matters.
0: Tadwara maname balahinulaipotham.
1: Therefore we become weak.
0: ఈ బలహీన చేతని మనం చేయవలసినటువంటి కార్యాల్లో మనం శక్తిని సాధించుకోలేకపోతున్నాం.
1: బికాస్ ఆఫ్ వీక్నెస్ విల్ నాట్ బి ఏబుల్ టు అచీవ్ ఎనీథింగ్.
0: కనుకనే విద్యార్థులు,
1: స్టూడెంట్స్
0: మితంగా మాట్లాడి, అమితంగా చదివి అమితమైన మార్క్స్ తెచ్చుకోవాలి.
1: దే షుడ్ టాక్ లెస్, దే స్టడీ మోర్ అండ్ గెట్ వెరీ హై మార్క్స్.
0: అంతేకాకుండా ఈ మితంగా మాట్లాడటం చేత పరిశుద్ధమైన భావాలు మనలో ప్రవేశిస్తుంటాయి.
1: బై టాకింగ్ లెస్ యుల్ హ్యావ్ ప్యూర్ థాట్స్.
0: పవిత్రమైనటువంటి కార్యాల్లో మనం ఈ దేహాన్ని ప్రవేశపెట్టుంటాము.
1: యూ విల్ బి ఏబుల్ టు యాక్ట్ ఇన్ ఎ సీక్రెట్
0: వే. ఈ మాటల చేత అన్నెసెసరీ అనగా అవసరం లేనిటువంటి మాటలన్నీ వస్తుంటాయి.
1: ది గాసిప్ సమ్ టైమ్ కమ్స్ ఆన్ ది వే.
0: తద్వారా శ్రవణం చేస్తాము.
1: యు లిసన్ టు ది వే.
0: శ్రవణం చేసినటువంటి క్రియలోపంలో ప్రవేశపెడతాము.
1: అండ్ దెన్ యు ట్రాన్స్లేట్ ఇంటూ యాక్షన్.
0: కనుక ఎవరి విషయంలో కూడా మనము దుర్భాషలో మనం మాట్లాడకూడదు.
1: లెట్స్ నాట్ బి బాదర్డ్ అబౌట్ ఎనీబడీ.
0: అద్వేష్ట సర్వభూతానాం. ఎవరిని మనం ద్వేషించకూడదు.
1: వి షుడ్ నాట్ హేట్ ఎనీవన్ ఐదర్.
0: కనుకనే అమిత భాషించు సూరత్వం అధికమయ్యే.
1: Therefore this kind of valor of talking
0: too much
1: is more. The action is less and less.
0: గతుకులు ఆడంబరములాయే.
1: Life is full of pomp and show.
0: నేటి విద్యార్థి బ్రతుకు ఈనాటిదా, ఈ పాటిదాయే.
1: This is the sort of modern life of the student.
0: చెడ్డ పేరును మనం తెచ్చుకోకూడదు.
1: We should not get a bad name.
0: విద్యార్థి అనగా విద్యాం అత్తయతీతి విద్యః. ఇది మనం విద్యార్థులుగా ఉండాలి.
1: A student means the one who earns for studying.
0: పెద్దలను గౌరవించాలి.
1: Respect elders.
0: గురువులను గౌరవించాలి.
1: Respect your teachers.
0: తల్లిదండ్రులను ప్రేమించాలి.
1: Love your parents.
0: ఇది మనం నేర్చుకోవాల్సినటువంటి. మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ.
1: Mother is God, teacher is God, father is God.
0: కనుకనే ఈ విధమైనటువంటి పవిత్రమైన భావాలు మన హృదయంలో ప్రతిష్ఠింప చేసుకోవాలి.
1: You should install these sacred ideals in your heart.
0: అప్పుడే మన విద్య యొక్క ఘనత, విద్యా సంస్థ యొక్క పవిత్రత మనలో చక్కగా ప్రవేశిస్తుంది.
1: దెన్ ఓన్లీ ది గ్రేట్నెస్ ఆఫ్ ది ఇన్స్టిట్యూషన్ ఆఫ్ ఎడ్యుకేషన్ సిస్టమ్ విల్ బి నోన్.
0: కానీ ఈనాటి విద్యార్థి విద్యార్థిగానే బ్రతకాలి.
1: ది మోడర్న్ స్టూడెంట్ విల్ హావ్ టు లీడ్ ది లైఫ్ ఆఫ్ ది స్టూడెంట్. హూ ఇస్ ది స్టూడెంట్?
0: జీవితం యొక్క నాలుగు అంతస్తుల మేడ.
1: ది లైఫ్ ఇస్ ఫోర్ స్టోరీడ్ మ్యాన్షన్.
0: ఏమిటి?
1: వాట్?
0: బ్రహ్మచర్యం,
1: ఫస్ట్ బ్రహ్మచర్యం,
0: గృహస్థం,
1: హౌస్ హోల్డ్,
0: వానప్రస్థం,
1: సన్యాసం.
0: ఈ నాలుగు అంతస్తుల మేడ ఇది.
1: దేర్ ఫోర్ స్టోరీస్.
0: ఈ నాలుగు అంతస్తుల మేడ లోపల బ్రహ్మచర్యము విద్యార్థి దశ ఒక ఫౌండేషన్ పునాది వంటిది.
1: బ్రహ్మచర్య పొజిషన్ ఆఫ్ ఎ స్టూడెంట్ ఇస్ ద ఫౌండేషన్.
0: ఈ పునాది భద్రంగా ఉంటుంటేనే మిగిలిన మూడంతస్తులు కూడా భద్రంగా ఉంటాయి.
1: వెన్ దిస్ ఫౌండేషన్ ఆఫ్ సిలబస్ ఇస్ స్ట్రాంగ్ ఎవ్రీథింగ్ విల్ బి సెక్యూర్.
0: కానీ ఈ పునాది లోపలనే చాలా కదిలిపోతే మూడంతస్తులు కూలిపోతాయి కుప్పకూలినట్టు. ఆదర్శవంతమైనటువంటి గృహస్థులుగా తయారు కావాలనుకుంటే విద్యార్థి దశ లోపల మంచి ఫౌండేషన్ కావాలి.
1: If you want to be an ideal householder, you need very good foundation as a student.
0: Manchi perunu sampadinchali.
1: You should get a good name.
0: Intilo bayata kuda manchi peru techukovali.
1: At home and outside you should get good name.
0: Putrotsahamunadu. Putrotsaham puttina dachaname chakra panchukovatam kada putrotsahamu.
1: Is not merely distributing sweets on the day one begets a son.
0: Putrotsaham tandriki putrudu janminchagane puttadu.
1: Father will not be immediately happy on coming to know that he has a son.
0: Putruni ganugoni pogadaga putrotsahamunadu pondunu tandri.
1: The day when he
0: prapanchamanta janulanta kudunu ee kumarudu manchivadu manchivadante appudu aa tandriki chaala uttaham kalugutundi.
1: When the whole world everybody praises your son, then the son will be happy.
0: Talidannulu kandinchali putrulu.
1: It is the duty of the son to make the father so happy.
0: అందుకోసమే పుత్రుడు కావాలని ఆశిస్తుంటారు తల్లిదండ్రులు.
1: Therefore parents want a son for this reason.
0: ఎందుకోసం?
1: Why?
0: వారి యొక్క వృద్ధాప్యం లోపల ఈ పవిత్రమైనటువంటి పేరును సంపాదించి వారు ఆనందాన్ని చేయాలని వారు కోరుతుంటారు.
1: They want to be happy in their old age listening to the name and the fame of their son.
0: అంతే కాని వారికి చెడ్డ పేరు కావాలని ఏదో పుత్రుడు పుడితే చాలని ఆ విధంగా వారు కోరరు. ఎలాంటి తల్లిదండ్రులైనా కూడా పుత్రుని పైన చాలా ప్రేమగా ఉంటారు. దుర్మార్గుడైన పుత్రుడైనా ఉన్నాడు కానీ దుర్మార్గుడైన తల్లిదండ్రులు లేరు. కనుకనే అట్టి తల్లిదండ్రులకు తగినటువంటి ఉత్సాహ ప్రోత్సాహాలు అందించేటువంటి పుత్రుడిగా సార్థక నామాన్ని అందుకోవాలి.
1: యూ షుడ్ మేక్ యువర్ పేరెంట్స్ వెరీ హ్యాపీ ఎక్స్టాటిక్ బై గివింగ్ ఎ గుడ్ నేమ్.
0: మిత భాష అతిహాయి.
1: ఇఫ్ యూ టాక్ లెస్ యుల్ బి వెరీ హ్యాపీ.
0: సన్యాసాశ్రమం నందు మహనీయుడు మౌనమును వహించి అరణ్యములో పోయి చూడటము వినటము మాట్లాడటము ఈ మూడింటి యొక్క దీనిని కూడా స్తంభింపజేసి ఆ మౌనము చేతనే దివ్యమైనటువంటి యొక్క శక్తిని అభివృద్ధిగా ఉంచుకుంటూ వచ్చాడు.
1: ఎసిటిక్స్ స్పెండ్ దేర్ టైమ్ ఇన్ ద ఫారెస్ట్ అబ్జర్వింగ్ సైలెన్స్ విల్ నాట్ లుక్ ఎట్ ఎనీథింగ్ విల్ నాట్ లిసన్ టు ఎనీథింగ్.
0: అందుకోసమని నిశ్శబ్దములోని శబ్దమే బ్రహ్మ అన్నారు.
1: దేర్ఫోర్ దే లిసన్ టు ది ఇన్నర్ సౌండ్ బై అబ్జర్వింగ్ ఎక్స్టర్నల్ సైలెన్స్.
0: కన్నులు మూసుకుని ధ్యానంలో కూర్చుంటారు.
1: దే క్లోజ్ దేర్
0: సార్థక నామాన్ని అందుకోవాలి.
1: యూ షుడ్ మేక్ యువర్ పేరెంట్స్ వెరీ హ్యాపీ ఎక్స్టాటిక్ బై గివింగ్ ఎ గుడ్ నేమ్.
0: మిత భాష అతిహాయి.
1: ఇఫ్ యూ టాక్ లెస్ యుల్ బి వెరీ హ్యాపీ.
0: సన్యాసాశ్రమం ముందు

0: ఎనీథింగ్ అందుకోసమని నిశ్శబ్దములోని శబ్దమే బ్రహ్మ అన్నాడు.
1: దేర్ఫోర్ దే లిసన్ టు ది ఇన్నర్ సౌండ్ బై అబ్జర్వింగ్ ఎక్స్టర్నల్ సైలెన్స్.
0: కన్నులు మూసుకుని ధ్యానంలో కూర్చుంటారు.
1: దే క్లోజ్ దేర్ ఐస్ అండ్ సిట్ ఇన్ మెడిటేషన్.
0: ధ్యానంలో కూర్చున్నప్పుడు ఎట్లా ఉంటుంది?
1: హౌ ఇస్ ఇట్?
0: నిశ్శబ్దంగా ఉండాలి.
1: ఎవ్రీథింగ్ షుడ్ బి
0: సైలెంట్. ఆ నిశ్శబ్దంలోని భగవంతుని యొక్క నడక మనకు శబ్దంగా వినిపిస్తుంది.
1: ఇన్ సైలెన్స్ ఓన్లీ యూ లిసన్ టు ద సౌండ్ ఆఫ్ ద ఫుట్
0: స్టెప్స్. శబ్దమే ఇంత పెద్దదిగా ఉంటుంటే ఇంకా భగవంతుని వచ్చేటువంటి శబ్దం ఎక్కడ నీకు వినిపిస్తుంది?
1: వెన్ యు ఆర్ సో లౌడ్ హౌ డు యూ లిసన్ టు ద సౌండ్?
0: ఎంత నిశ్శబ్దంగా ఉంటావో భగవంతుని యొక్క నడక అంత శబ్దంగా నీకు వినిపిస్తుంది.
1: ద మోర్ సైలెంట్ యు ఆర్ యూ విల్ బి ఏబుల్ టు లిసన్ టు ది సౌండ్ ఆఫ్ ది ఫుట్ స్టెప్స్ ఆఫ్ గాడ్.
0: కనుకనే సైలెన్స్ ఇస్ గాడ్.
1: సో సైలెన్స్ ఇస్ గాడ్.
0: అంత నిశ్శబ్దంగా ఉంటుంది భగవంతుని యొక్క శబ్దము.
1: దట్ ఈస్ ది సౌండ్ ఇన్ సైలెన్స్.
0: ఇప్పుడు ఒక చూడండి, మీరు చక్కగా విచారించి చూడండి.
1: చెవులు
0: రెండు గట్టిగా మూసుకోండి.
1: యు క్లోజ్ యువర్ ఇయర్స్ టైట్లీ.
0: ఈ మూసుకున్నప్పుడు అందులో నుంచి ఒక విధమైన శబ్దం బయలుదేరుతుండాలి.
1: యు విల్ ఫైండ్ ఎ సౌండ్ ఓవర్ దేర్. When you close your ears tightly, primal sound, Om, you listen to.
0: Adiye, nishabdamloni shabdam.
1: That is the sound in silence.
0: Neevu kevalam naalukunu bandhinchinappudu, aa yokka shabdam andulo bayal deerutundi.
1: When you don't talk any longer, you listen to the sound.
0: Aa shabdame brahmamu.
1: That sound is Brahma.
0: Kanukani shabdam.

0: none of the sound.
1: ఏ శబ్దం అది?
0: వాట్ సౌండ్?
1: నిశ్శబ్దంలోని శబ్దము.
0: దట్ ఇస్ ద సౌండ్ ఇన్ సైలెన్స్.
1: లేకపోతే మన శబ్దమే ఎక్కువగా ఉంటుంటారు.
0: ఆర్ ఎల్స్ అవర్ సౌండ్ విల్ బి మోర్ లౌడ్.
1: కనుకని మౌనము దినమునకు ఒక గంట అయినా కూడా మనం మౌనం వహించాలి.
0: అట్లీస్ట్ వీ షుడ్ అబ్జర్వ్ సైలెన్స్ 1 hour అట్లీస్ట్ పర్ డే.
1: ఆ మౌనము లోపల ఎంతనో మన యొక్క కోల్పోయినటువంటి యొక్క శక్తి మనం అభివృద్ధి గమనించుకోవచ్చు.
0: డ్యూరింగ్ దట్ అవర్ ఆఫ్ సైలెన్స్ ఆల్ ద లాస్ట్ ఎనర్జీ
1: శ్రమపడి పనిచేస్తాము.
0: You work all the daytime.
1: రాత్రి ఒక్కతూరి నిద్రించగానే ఇంద్రియములన్నీ విశ్రాంతి తీసుకుంటుంది.
0: By the time you take rest at night,
1: ఇంద్రియములు విశ్రాంతి తీసుకున్నప్పటికీ రెండవ దినము చురుగ్గా మనం పనిచేస్తాము.
0: Following day you can work enthusiastically.
1: అనగా ఇంద్రియములకు విశ్రాంతి అత్యవసరము.
0: It only means various limbs and senses need rest.
1: ఈ ఇంద్రియములకు మనం విశ్రాంతి ఇవ్వటం చేతనే మనసుకు కూడా విశ్రాంతి అవుతుంది.
0: Because of the rest given to the body, the mind can
1: rest. నిజమైనటువంటి మహత్తరమైన శక్తి.
0: It is the rest given to the mind gives you mighty power.
1: దీనిని వేదాంత పరిభాషలోక అమనస్కము అన్నారు.
0: In Vedantic parlance it's amanaska, withdrawal of the mind.
1: అమనస్కం అనగా మనసు లేనటువంటిది.
0: Amanaska means withdrawal of the
1: mind. గాఢ నిద్రలో మనసు లేదు.
0: In deep sleep there is no mind.
1: స్వప్నంలో కూడా మనసు ఉంది.
0: In dream there is
1: mind. స్వప్నంలో ఉన్నటువంటి మనసు అన్నిటిని సృష్టించుకుంటుంది.
0: The mind in the state of dream creates
1: తనను తాను కూడా సృష్టించుకుంటుంది.
0: It creates its own self.
1: కానీ గాఢ నిద్ర లోపల సుషుప్తి లోపల ఏ మనసు ఉండదు.
0: In a deep sleep there is no mind.
1: దాని వల్లే దానికి సుషుప్తి గాఢ నిద్ర మంచి నిద్ర అన్నారు.
0: So it is called సుషుప్తి, good sleep, sound sleep.
1: ఆ సౌండ్ లోపలనే దైవత్వం అనేటువంటిది మనలో ఆవిర్భవింపచేస్తుంది.
0: Then is the divinity that manifests.
1: కనుకనే స్థూలము సూక్ష్మము ఈ రెండింటికి అతీతమైనటువంటి కారణము.
0: Therefore one is the gross, the subtle, the causal.
1: కారణ స్వరూపమే సుషుప్తి.
0: That causal final state is deep sleep.
1: తర్వాత తుర్యాస్థితము తుర్యావస్థ అది ఏ గాఢమైనటువంటి తత్వము.
0: ఫైనల్ ఇస్ తుర్య విచ్ ఇస్ అల్టిమేట్
1: మహత్తరమైన శక్తి.
0: ద మైటీ ఫా
1: దీనియే తుర్యావస్థ అన్నారు.
0: దిస్ ఇస్ కాల్డ్ ద స్టేట్ ఆఫ్ తురియ.
1: జాగ్రత్త
0: వేకింగ్
1: స్వప్నం సుషుప్తి తుర్యావస్థ నాలుగు స్థానములు.
0: The waking state, the dreaming state, the deep sleep state and turiya.
1: Kanuka manamu turiyavastha lopala enta vishrantanu manam teeskovali.
0: In the last state of turiya
1: kani aneka mandi pillalu nidra lopala kudanu sariyainatundi okka idi undadu eppudu kudanu talustune untaru edo okati.
0: Because even while you are in sleep we go on thinking.
1: నిద్ర కూడా పోరు చాలా మంది.
0: మెనీ డోంట్ స్లీప్.
1: ఈ పరీక్షలు వచ్చిందంటే మేల్కొని ఈ పరీక్షలపైనే కాలం అంతా వ్యక్తం చేస్తుంటాం.
0: విత్ అప్రోచ్ ఆఫ్ ఎగ్జామినేషన్స్
1: ఒక నైట్ అంతా మేల్కొని 20 pages చదువుతాం మనము.
0: We spend the whole night reading 20 pages.
1: ఏ ప్రయోజనం చదివి?
0: What is the use?
1: 20 pages చదివావు.
0: You have gone through 20 pages.
1: తెల్లపారేటప్పటికి ఒక్క పేజీ కూడా నీకు జ్ఞాపక శక్తి ఉండదు.
0: Next morning you don't remember even 1 page of
1: information.
0: What's the reason?
1: సహజసిద్ధమైనటువంటి నిద్ర నీకు అత్యవసరము.
0: Because the natural

0: is very essential.
1: నిద్రను పాడు చేసుకుని చదువుకుంటే మనం పాస్ కాము.
0: By giving up sleep, you will never pass.
1: కానీ నిద్రపో.
0: Sleep.
1: అర్లీ గెట్ అప్.
0: And then get up early.
1: ఈ అర్లీగా నీవు 3 గంటలకే లేయి, అప్పుడు కావాల్సింటే చదువుకో.
0: Get up early at 3 o'clock if necessary read.
1: అంతేకాని నిద్ర మాత్రం చెడుకోకూడదు.
0: But don't spoil your sleep.
1: తిండి లేకపోయినా మనం ఉండవచ్చును, కానీ నిద్ర లేకపోతే బ్రతకడం చాలా కష్టము.
0: We can live without eating, but we cannot live without sleeping.
1: కనుకనే నిద్ర చాలా అవసరము.
0: So sleep is important.
1: నిద్రే సమాధి స్థితి అన్నారు.
0: It's only sleep that gives the state of samadhi.
1: కనుక నిద్రను మాత్రం పాడు చేసుకోకూడదు.
0: So don't give up sleep.
1: ఈ విచారాలకు అవకాశం అందించకూడదు.
0: Don't be worried.
1: ఎందువల్ల?
0: Why?
1: పగలంతా మనం మాట్లాడటం ప్రారంభించినప్పుడు అవే తిరిగి రీసౌండ్ గా వస్తుంటాయి.
0: As we go on talking throughout the day, they come back to us as
1: a reflection, reaction, resound.
0: Everything is reaction, reflection, resound.
1: అన్ని మన యొక్క మాటల చేతను, చేతుల చేతనే ఇవన్నీ రిఫ్లెక్షన్ గా వస్తున్నాయి.
0: They come back to us because of our words and deeds.
1: విద్యార్థులారా,
0: స్టూడెంట్స్,
1: మీరు అమితంగా మాట్లాడటం కొంతవరకు తగ్గించండి.
0: డోంట్ టాక్ టూ మచ్, కట్ షార్ట్ యువర్ టాక్.
1: అవసరమైన మాట్లాడుకోండి.
0: Talk what is necessary.
1: సంబంధించినటువంటి మాటలు మాట్లాడుకోండి.
0: You can talk on matters related to your subject.
1: హలో అంది, హలో అని అంతే.
0: Always restrict yourself.
1: పైసా ఇచ్చి కల్పించుకుంటే 4 వేలు ఇచ్చినా వదిలించుకోవడానికి వీలుగానటువంటి సంబంధం కల్పించుకోకూడదు.
0: You got the relationship by spending naya paisa. You cannot give it up even spending 4,000 later.
1: కనుక మనం ఆ విధమైనటువంటి స్నేహం మనం చేయకూడదు.
0: We should not have that sort of friendship.
1: ఎవరితోనా విరోధము వద్దు.
0: Don't be an enemy to anybody.
1: కాలేజీలో ఎంత కాలం ఉంటుంటారు? 3 సంవత్సరాలు 4 సంవత్సరాలు ఉంటుంటారు.
0: After all, you may stay here in the college for
1: 3 to 4 years. ఈ టెంపరరీ పాసింగ్ క్లౌడ్స్ బట్టి ఈ కాలం లోపల ఎందుకు ఈ సంబంధ బాంధవ్యాన్ని పెంచుకోవాలి?
0: During this time which is a passing cloud, why should you have relationship?
1: మంచి పేరు తెచ్చుకోండి.
0: Get a good name.
1: తల్లిదండ్రులకు సంతోష పెట్టండి.
0: మేక్ యువర్ పేరెంట్స్ హ్యాపీ.
1: మీరు ఫెయిల్ అయిపోయిందంటే తల్లిదండ్రులకు ఎంత బాధ?
0: ఇఫ్ యూ ఫెయిల్ ఇన్ ఎగ్జామినేషన్, పేరెంట్స్ విల్ ఫీల్
1: సాడ్. 2 సంవత్సరంలో పాస్ కావాల్సినటువంటి దానికి 4 సంవత్సరాలు తీసుకుంటే తల్లిదండ్రులకు ధన వ్యయం ఎంత అవుతుంది?
0: ఇఫ్ యూ సెక్యూర్ ఎ పాస్ ఇన్ 2 ఇయర్స్ టైమ్, ఇఫ్ యూ టేక్ 4 ఇయర్స్,
1: ఒకవైపు కాలం వ్యర్థము,
0: యూఆర్ వేస్టింగ్ టైమ్,
1: మనసు కష్టము,
0: అండ్ దే ఫీల్
1: ధన వ్యర్థము,
0: మనీ ఇస్ వేస్ట్,
1: ఎనర్జీ వేస్ట్,
0: అన్ని
1: వేస్ట్ అయిపోతుంది.
0: ఎవ్రీథింగ్ ఇస్ వేస్ట్.
1: కాబట్టి లైఫ్ వేస్ట్ అయిపోతుంది.
0: సో లైఫ్ ఇస్ అల్టిమేట్లీ వేస్ట్.
1: కనుక ఒక క్షణమైన వేస్ట్ చేయకుండా మనం చూసుకోవాలి.
0: వీ షుడ్ సీ దట్ వీ విల్ నాట్ వేస్ట్ ఎ సెకండ్.
1: నిజముగా మాట్లాడటం ఎంతైనా హాయిగా ఉంటుంది.
0: ఇఫ్ యు టాక్ లెస్, యు విల్ బి వెరీ హ్యాపీ.
1: కనుక
0: సో
1: మనము ఈ జగత్తును చూసి మనం భయపడనక్కర్లేదు.
0: లెట్స్ నాట్ బి అఫ్రైడ్ ఆఫ్ దిస్ వరల్డ్.
1: మన హార్ట్ మన దైవత్వాన్ని కలిసి సరైనటువంటి దైవ ప్రీతిని మనం పెంచుకోవాలి.
0: వీ షుడ్ డెవలప్ ఇంటెన్స్ లవ్.
1: పాప భీతిని కూడా నువ్వు పెంచుకోవాలి.
0: వీ షుడ్ హ్యావ్ ఫియర్ ఆఫ్ సిన్.
1: పాపమే రాకుండా చూసుకోవాలి.
0: వీ షుడ్ నెవర్ కమిట్ ఎ సిన్.

0: పెట్టి నిజ కర్మము చుట్టుచువచ్చి ఏ గతి పెట్టును అనుభవింపక తీరదు. ప్రేమ స్వరూపులారా,
1: ఎంబోడిమెంట్స్ ఆఫ్ లవ్,
0: కట్టడయని ఎట్టి నిజ కర్మము చుట్టుచు వచ్చి ఏ గతిని పెట్టును పెట్టినట్టు అనుభవింపక తీరదు.
1: ద ప్రిన్సిపల్ అండ్ ద కోడ్ దట్ హ్యాస్ బిన్ లెయిడ్ బిఫోర్ అస్ హ్యాస్ గాట్ టు బి ఫాలోడ్ అండ్ అడాప్టెడ్ ఇన్ ట్రూ స్పిరిట్, ఫెయిలింగ్ విచ్ వన్ హ్యాస్ టు నెసెసరీ ఫేస్ ద కాన్సిక్వెన్స్.
0: చెట్టున గబ్బిడంబులకు చేరిన కర్మము కాదా? ఎవరైనా ఆ పక్షును తీసుకెళ్లి కాళ్ళు పైకి తల క్రిందికి పెట్టి కట్టి పెట్టారా? పెట్టలేదు.
1: నో వన్ హ్యాస్ ఇన్ ఫ్యాక్ట్ కెప్ట్ ద బర్డ్స్ ఆన్ ది బ్రాంచెస్ ఆఫ్ ద ట్రీస్ విత్ ది లెగ్స్ టైడ్ అప్ ఓవర్ దేర్. ఇట్స్ క్వైట్ నేచురల్ ఫర్ దెమ్ టు రెస్ట్.
0: విద్యార్థులారా,
1: స్టూడెంట్స్,
0: కర్మమునకు కాళ్ళు లేవు, కర్మమునకు నేత్రములు లేవు, కర్మమునకు నోరు లేదు. అట్టిదే మానవుడు అనుభవించేటువంటి కర్మ.
1: యాక్షన్ హ్యాస్ నో లెగ్స్ ద ఐస్ నార్ ద మౌత్. సో ఈజ్ ద కేస్ విత్ ద హ్యూమన్ యాక్షన్.
0: ప్రేమ పూరితమైనటువంటి దైవాజ్ఞను ఉల్లంఘించుట ఎవరి తరము కాదు.
1: It's not possible for anybody to transcend or disobey the divine command.
0: దీనిని పట్టి ఎవరి కర్మ వారిది అని ప్రాచీనులు చెప్తూ వచ్చారు.
1: Basing on this, the ancients said that one has to face the consequences of the destiny.
0: ఈ కర్మ పొమ్మంటే పోయేటువంటిది కాదు, రమ్మంటే వచ్చేటువంటిది కాదు. తన ఇష్టానుసారము వెళ్ళుతుంది, పోతుంది. వారి వారి సంకల్పమును పురస్కరించుకుని ఈ కర్మ ఈ రకమైనటువంటి రెండు ఆటలు ఆడుతుండాలి.
1: ద ఫేట్ ఆఫ్ ద డెస్టినీ కమ్స్ యాజ్ ఇట్ ఈస్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ యువర్ ఇన్విటేషన్ ఆర్ డినయల్ ఆర్ రిజెక్షన్.
0: లోకము చాలా చిత్ర విచిత్రములతో కూడినటువంటిది.
1: ద వరల్డ్ ఇస్ మిస్టీరియస్ ఫుల్ ఆఫ్ మిస్టరీ.
0: లోకము పాంచభౌతికము.
1: వి సీ ది ఫైవ్ సెన్సెస్.
0: పాంచభౌతికమైనటువంటి ఈ యొక్క దోగము ఒకరు పెట్టితే నించేటువంటిది కాదు.
1: ఇన్ ఫ్యాక్ట్ ది ఫైవ్ సెన్సెస్ ఆర్ నాట్ స్పెషల్లీ గిఫ్టెడ్ బై ఎనీబడీ.
0: లోకము పాంచభౌతికము, లోకము కూలక తప్పదు ఎప్పుడు.
1: అండ్ దిస్ బాడీ ది ఫైవ్ సెన్సెస్ ఇస్ బౌండ్ టు ఫాల్ సమ్ డే అదర్.
0: లోకి నిరామయుండు.
1: But the indweller is permanent.
0: కనుగొమ్మిక ఈ లోకమునకు ఏమాత్రం కూడా చలనం కలిగేటువంటిది కాదు.
1: Understand this, the main principle of the indweller has no movement whatsoever.
0: ప్రేమ స్వరూపులారా,
1: embodiments of love,
0: దైవం యొక్క చిత్రములు విచిత్రములుగా ఉంటుంటాయి.
1: The actions of God are ఉంటుంటాయి. Mysterious.
0: లేనిది కనిపిస్తుండీ, కనిపించేది లేకుండా పోతుంది.
1: That what is apparent becomes non-apparent.
0: Itti chitra vichitramulato koodinatvanti lokamunu evaru nammagalagaru?
1: How can you understand this world full of mystery, inexplicable?
0: Ee panchabhautikamainatvanti dehamunu evaru nilpagalaru?
1: Who can continue to keep up this body of senses forever?
0: Kaani అది నిలిచినంత కాలము నిలుస్తుంది, తక్షణమే వెళ్లిపోతుంది.
1: ఇట్ సర్వైవ్ సో లాంగ్ ఇట్ షుడ్ యాజ్ ఇట్ ఈస్ డిజైన్డ్ బట్ ఇట్స్ బౌండ్ టు ఫాల్ లేటర్.
0: ఇది ఒకరికై ఆజ్ఞను పురస్కరించుకుని నడచదు.
1: ఇట్ డస్ నాట్ ప్రొసీడ్ ఆర్ రెస్పాండ్ అకార్డింగ్ టు విమ్స్ అండ్ ఫ్యాన్సీస్.
0: ఇది కేవలము వచ్చే సమయంలోనే వ్రాత పెట్టినటువంటిది.
1: అండ్ ఇన్ ఫ్యాక్ట్ ఇట్ హెస్ బిన్ డిసైడెడ్ ఫ్రమ్ ది టైమ్ ఆఫ్ బర్త్ ఇట్ సెల్ఫ్.
0: ఇట్టి జగత్తు యొక్క సమృష్టిని మానవుడు నిర్ణయించటము వీలు కాదు.
1: ఇట్స్ నాట్ పాసిబుల్ ఫర్ మ్యాన్ టు ఎక్స్ప్లెయిన్ ఆర్ కాంప్రిహెండ్ ద డిజైన్ ఆఫ్ దిస్ యూనివర్స్.
0: ఒక్కొక్కరికి ఒక్కొక్క విధమైనటువంటి అనుభూతులు కలుగుతూ ఉంటాయి.
1: ఈచ్ వన్ హ్యాస్ హిస్ ఓన్ ఎక్స్పీరియన్స్.
0: తలకెందుకు గట్టిగా ఎవరైనా ఆ చెట్టును గబ్బిడములకు.
1: Then can anyone explain what is actually happening there in that particular tree?
0: Bats.
1: The bats over there.
0: ఒక్క నిమిషం వస్తాయి, తక్షణమే తల క్రిందికి వేస్తాయి, కాళ్ళు పైకి పెట్టుకుని నిలుచుకుంటాయి.
1: Bats reach over there with their bodies turned upside down, with their legs up.
0: దీనికి కాలమే లేదు.
1: There's no reason behind this.
0: ఇట్టి సృష్టి యొక్క జగత్తుకు, సృష్టి యొక్క చిత్ర చిత్రములకు ఎవరు సాక్షి?
1: Who is the witness to all that has been mysteriously happening in this world?
0: దీనికి ఎవరు సాక్ష్యం లేరు.
1: Nobody can bear witness to this.
0: ఎప్పుడెప్పుడు ఏ ఏ కర్మలు ఏ ఏ ప్రదేశమునందు ఎవరెవరు ఏ విధంగా చేయాలనో ఆ విధంగా చేయక తప్పదు.
1: Each one has act at a particular given place in a particular pattern as decided or preordained.
0: కనుక ఇది మానవుడు తాను నిర్మించుకున్నటువంటి యొక్క ఇది కాదు.
1: Therefore it is not man's making.
0: కేవలం అన్ని కూడాను దైవాజ్ఞను పురస్కరించుకునియే జరుగుతూ ఉంటుండాలి.
1: All things happen as per God's will.
0: దైవం యొక్క ఆజ్ఞను శిరసావహించటమే మానవుల యొక్క ప్రధానమైనటువంటి కర్తవ్యము.
1: Man's main responsibility lies in being obedient to God's command.
0: బహిర్ముఖంగానో అంతర్ముఖంగానో తన సంకల్ప ప్రభావం చేత అన్ని జరుగుతూ ఉంటుంటాయి.
1: Either externally or internally, things happen as per God's will.
0: Kanuka daivajnanu evaru ye vidhamga cheppinappudikini manamu dani nammataku veerledu.
1: People may say in any way, but none can disobey God's command.
0: Kanuka daivajnanu sirasavahinchi nadachavalsindi tappa deeniki madhyalo emaina kaamano pulishtapo pettadaniki veeru kaadu.
1: So one has to follow God's command in toto. You cannot put a comma or a full stop there.
0: Itti chitra vichitramulainatunti yokka daiva srushti ee naadu evaru kudano artham chesukovatam ledhu.
1: No one is making an attempt today to understand the mysterious nature of the divinity.
0: Kani goppa scientist anta kudano mem artham chesukunnamani vaakudwaranto cheptunnare gaani anubhavato vaadiki ledhu.
1: Eminent scientists declare as if they have known verbally, not out of their experience.
0: ప్రపంచమునందు ఎన్ని విధములైనటువంటి చర్యలు చూచినప్పటికీ అన్నింటి ఎందుకును అన్ని రకములైనటువంటి చిత్ర విచిత్రములే ఉన్నాయి.
1: In every aspect, in total, you find so many peculiar things happening.
0: చిత్రంబులు,
1: peculiar,
0: లోక విచిత్రంబులు,
1: and mysterious.
0: మెల్లగా చూస్తే చిత్రములు అచిత్రంగా పడిపోతున్నాయి.
1: If you observe in reality that what you see is not true.
0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: దైవాజ్ఞ మాత్రము ఒకరు అవునని ఒకరు కాదని వాదించటం వీలు కాదు.
1: ఇట్స్ నాట్ పాసిబుల్ టు ఆర్గ్యూ గాడ్స్ విల్ ఆర్ గాడ్స్ కమాండ్.
0: కనుక ఇప్పుడు చూడండి, ఈశ్వరుడే మార్కండేయుని పుట్టించి ఇచ్చాడు.
1: In fact, it was Ishwara's will Markandeya was born.
0: Akkada 16 varshamulu satputruduga jeevinchamani cheppadu.
1: He was to live for 16 years as a good son.
0: Kani migilinatvanti deeni tarvata e maatramu nee yokka jeevitham niluvadu.
1: And it was decided that he would not live beyond the age of 16.
0: Idi talladarulu kodanu telipadu.
1: This was informed to his parents.
0: కాని తల్లిదండ్రులు ఈ 16 సంవత్సరములు సత్పుత్రుడే కావాలని వారు కూడా ఆశించడం చేత సత్పుత్రుడు సదాలోచనతో, సచ్చింతంతో, సత్ప్రవర్తనతో జీవితం గడుపుతూ వచ్చాడు.
1: The parents desired for a son who would live for 16 years, leading his life in good conduct, good thought and good behavior.
0: కాని 16 సంవత్సరంలో పడేటప్పటికి తల్లి కంటిదారులు కారుస్తూ కనిపించేటువంటిది.
1: బట్ యాజ్ దిస్ బాయ్ రీచ్డ్ ది ఏజ్ ఆఫ్ 16, ద మదర్ వెంట్ ఆన్ షెడ్డింగ్ టియర్స్.
0: ఎందుకు ఈ విధంగా ఏడుస్తుండాలి తల్లి అని ఆ పిల్లవాడికి అర్థం కాలేదు.
1: ద సన్ కుడ్ నాట్ అండర్స్టాండ్ ద రీజన్ బిహైండ్ హిస్ మదర్ క్రయింగ్.
0: తండ్రి కూడా అదే స్థితిలో ఉన్నాడు.
1: సిమిలర్ వాజ్ ది సిచ్యువేషన్ విత్ ఫాదర్.
0: ఒకనాడు తల్లిదండ్రులు కూర్చున్నటువంటి సమయంలో వారిద్దరి మధ్య చేరి మార్కండేయుడు, అమ్మ ఎందుకు మీరు కంటిదారులు కాచటం, నాకేమైనా ప్రమాదం ఉన్నదా, దేనికోసం మీరు కాస్తున్నారు అని ప్రశ్నించాడు.
1: వన్ డే మార్కండేయ స్పెండింగ్ టైమ్ ఇన్ ది కంపెనీ ఆఫ్ హిస్ పేరెంట్స్ వాచింగ్ దెమ్ వెరీ మిసరబుల్ వెరీ సాడ్ ఆస్క్ దెమ్ వై డు యూ క్రై, ఇస్ దేర్ ఎనీథింగ్ టు హ్యాపన్ టు మీ, ఎనీ డేంజర్?
0: నాయన కుమారులకు నేను తక్కువ చెప్పలేను, ఎక్కువ చెప్పలేను, ఎందుకు తక్కువ ఎక్కువ లేనటువంటి ఒక తత్వము దైవం యొక్క ఆజ్ఞ.
1: They did not say anything more or less. They just mentioned the fact. That's of God's will.
0: నాయన నిన్ను భగవంతుడు ప్రసాదించే సమయంలో నీకు 16 సంవత్సరమే మాత్రమే ఉండగలవు, సత్పుత్రుడై తదుపరి ఎన్ని ప్రయత్నములు చేసినను నిలబడు అని చెప్పాడు.
1: Parents said, look here son, you ought to live for 16 years only. This was stated by God himself when he gifted you to us.
0: కుమారునికి చాలా ఆశ్చర్యం వేసింది, ఇంతకాలము నాకు ఎందుకు చెప్పలేదు, కుమారునికి దాచిపెట్టేటువంటి తల్లిదండ్రులు కూడాను లోకంలో ఉన్నారా.
1: The boy was very much surprised. Why did you not tell me before? Do you find parents hiding certain secrets like this?
0: Sare netikainanu deeni yokka guttunu naaku batta vedi chesaru.
1: And at least you today you chose to tell me.
0: Aaratu nunchi kaalamu vyartham cheyakudani, kaalam pavitramainapudani, kaalam bhagava swaroopudani taanu gurtinchadu.
1: He realized full well that the time is most precious and divine.
0: Tellavaru lechina
1: tarvata waste time
0: snanam cheyatamu ishwarudu daggara povatamu akkada kucchoni namashivaya namashivaya namashivaya namashivaya ani panchashmanu uchcharinchutu vachadu.
1: After getting up from bed, after taking his bath, he used to spend time in the temple repeating God's name namashivaya.
0: Deni kosam nee chintistunnavu ani tanake telidu.
1: In fact, he doesn't know the main reason behind his prayer.
0: ఈ చింతనే నా యొక్క ప్రధానమైనటువంటి లక్ష్యము.
1: Thinking of God is my chief purpose in life.
0: నేను కేవలం భక్తి నిమిత్తమే ప్రార్థించలేదు.
1: I am not praying expecting anything.
0: ఏ భక్తము నాకు అక్కర్లేదు.
1: I don't expect anything out of this.
0: నేను నా కర్తవ్యము.
1: To think of God is my main duty.
0: అని తాను పట్టుబట్టాడు.
1: So saying, he determined to repeat God's name.
0: రేపటి దినమునకు 16 సంవత్సరము నిండిపోతుంది.
1: And he was to complete 16 years the following day.
0: కనుక తాను ఇంటికి కూడా పోలేదు.
1: He didn't go home on that day.
0: తల్లిదండ్రులు కంటిదారులు కాచుకుంటూ తలుపు దగ్గర కూర్చున్నారు.
1: In fact, parents crying, they came close to the door and sat there.
0: ఏ నిమిషంలో ఇంత ప్రమాదం కలుగుతుందో అని వారు చింతిస్తూ ఉన్నారు.
1: They were feeling so sad because the end may come at any moment of time.
0: సరే, దైవాజ్ఞ జరగక తప్పదు కదా.
1: God's will should to happen.
0: దానికి 16 సంవత్సరం నిండిన కాలం వచ్చింది, పడిపోయాడు.
1: He completed 16 years, he fell down.
0: అయ్యో ఇంకా పోయినాడు కదా అని తల్లిదండ్రులు బాధపడుతూ వచ్చారు.
1: The parents were feeling so sad because they lost their son.
0: ఇక్కడ బాహ్యంగా ఈ రకమైనటువంటి బాధపడుతుంటే అంతర్బాహ్యంగా ఆ పిల్లవాడి యొక్క జీవుడు ఈశ్వరుని దగ్గర చేరాడు.
1: As this was happening in the external world, the parents feeling so sad for the demise of the son, the soul of the body of the boy went to God and there was discussion.
0: Aa discussion lopala nayana nee yokka premanu nenu purakinchukoni ninni vidhamuga nenu aalochistunnanu.
1: And there in the discussion it was revealed to the boy that he could continue so long because of his love for God. Ee
0: maa aagna anusaranga nee 16 samvatsaram nindindi.
1: You have completed 16 years as was declared earlier.
0: నీవు సంతోషంగా నా దగ్గరికి వచ్చావు.
1: You reached me happily.
0: కాబట్టి ఇప్పుడు నేను ఏం చేసేది?
1: What is to be done now?
0: అని యోచిస్తూ ఉండగా పార్వతి వచ్చింది.
1: As the discussion was going on, they received a message.
0: నీ సంకల్పంలో పరిస్థితి గావించినాడు కనుక ఆ పిల్లవాడిని వెనుకకు పంపు ఉన్నది.
1: Since he acted as per his will, better he be sent back to this world.
0: నేను ఒకడే పంపటం వీలు కాదు, నీవు కూడా రావాలి అన్నాడు.
1: He said, it's not possible for me to go alone. You also should follow me.
0: అనగా ఈశ్వరుడు పార్వతి ఇరువురు చేరి ఆ బిడ్డను తీసుకుని తల్లిదండ్రులకు వచ్చారు.
1: It only meant ఈశ్వర్ అండ్ పార్వతి accompanied by the
0: అనగా కదలిక జరిగింది.
1: That's what had happened. There's movement in the body.
0: మూమెంట్ జరిగేటప్పటికే తండ్రి భార్య చాలా బాధపడుతూ ఉన్నారు.
1: The parents noticed the movement of the body of the son.
0: ఈ పిల్లవాడు లేచాడు.
1: The boy got up.
0: అమ్మ నన్ను తిరిగి ఈశ్వరుడు పార్వతి ఇక్కడ తీసుకుని వచ్చారు.
1: The boy said, "Mother, look here. Ishwara and Parvati
0: brought me back to life.
1: You can spend time with me so long I should be with you.
0: Satkarmalu cheyandi.
1: Do good action.
0: Sadalochana salpandi.
1: Entertain good thought.
0: Kalukane nenu satputrudiga maaripothunnanu.
1: I am going to be a deserving son, a good son.
0: Na vallu meeku evarikini ee vidhamainatundi laabha nashtamulu jaragadu.
1: In fact, you are not going to suffer any loss because of me.
0: Nenu nenu eppadiki nee baadha pettanu.
1: I will never put you to suffering or misery any time.
0: Leji tallidannuku namaskarinchi.
1: He got up and paid his obeisance to his parents.
0: Aa tallidannunu venta pettukoni intiki vachi cheraadu.
1: Accompanied by his parents, he reached home.
0: Ayyo maranichinatvanti Markandeyudu tirigi jeevitham vachindi ani andaru ooru varandaru aashcharyapadutu vacharu.
1: All the inhabitants in the town could come to know that Markandeya is brought back to life, resurrected.
0: Appudu ఈ పిల్లవాడు జరిగిందంతా కూడాను ఈ బాహ్య లోకం నందు ఆ దివ్యమైనటువంటి లోకం నందు ఏమేమి సంభాషణ జరిగిందో ఈశ్వరునికి తనకి తనకు తగినటువంటి సంభాషణ సారాంశం చెప్పాడు.
1: ద బాయ్ ఎక్స్ప్లెయిన్ క్లియర్లీ టు హిస్ పేరెంట్స్ ది కైండ్ ఆఫ్ డిస్కషన్ దట్ టుక్ ప్లేస్ బిట్వీన్ హిమ్ ఈశ్వర అండ్ పార్వతి.
0: ఈ విధంగా మానవులకు దైవం ఏ విధంగా సహాయం చేస్తారంటే ప్రార్థనల వల్ల కాదు.
1: How God helps the humanity.
0: అంతర్భావం పరిశుద్ధంగా ఉండినప్పుడే ఈ విధమైనటువంటి సంకల్పం మారుతుంటాయి.
1: God responds not merely by the prayers you offer, the internal feelings, the spirit behind it.
0: ఈ మార్కండేయుడు ఏ విధమైనటువంటి కోరిక కోరలేదు.
1: Markandeya didn't ask for anything.
0: నాకు ఇచ్చినటువంటి ఈ కాలమును సద్వినియోగం చేసుకుంటున్నాను.
1: He only determined to make the best use of the time given to him.
0: ఇది నా యొక్క సంకల్పం.
1: This is my determination.
0: అనుక ఈ సంకల్పమును ప్రసిద్ధి గావించుకునేటానికి తగినటువంటి కర్మలు ఆచరించడమే భక్తులు చేయవలసినటువంటి కర్తవ్యం.
1: Therefore, the main duty of a devotee is to have the rightful thought and rightful action.
0: అప్పటి నుంచి మార్కండేయుడు చిరంజీవిగా బ్రతుకుతూ వచ్చాడు.
1: And Markandeya is immortal, చిరంజీవి.
0: తల్లిదండ్రులకు ఆనందాన్ని అందిస్తూ వచ్చాడు.
1: And he gave them joy to his parents.
0: కనుక దైవం ఏ విధంగా మారుతుంటుందంటే దైవం సంకల్పం మారదు.
1: God's will never change.
0: ఆ సంకల్పం జరుగుతూనే ఉంటుంటారు.
1: God's will happen.
0: కానీ భక్తుని యొక్క ప్రసిద్ధమైనటువంటి యొక్క ఆ ప్రార్థన వల్లనే తనకు అన్ని మార్పులు జరుగుతుంటాయి.
1: However, the fervent incessant prayers of the devotee will certainly bring in a change in God's design.
0: భక్తుని యొక్క ప్రార్థనల చేతనే నయమవుతుంటాయి.
1: The God's will also changes in response to the prayers of the devotees.
0: దైవాన్ని కొడును మార్చగలిగినటువంటి శక్తి భక్తుల యందు ఉంటున్నది.
1: A devotee has got all the latent power in him to change even God.
0: భక్తి అనగా కేవలం ఒట్టి మాటలు కాదు, ప్రార్థనతో మాత్రమే జరిగేటువంటి కాదు.
1: Devotion is not merely vocal exercise or verbal. It should be full of feeling and sentiment.
0: 11వ శతాబ్దం లోపల
1: in the 11th century
0: కేరళ దేశం లోపల
1: in the state of Kerala
0: శంకరాచార్య వారు పుట్టారు.
1: ఆదిశంకర టుక్ బర్త్ దేర్.
0: ఆయన పుట్టి ప్రపంచంలో ప్రతి మానవునకును దైవం యొక్క సంకల్పాన్ని బోధించాలి అనే ఉద్దేశంతో సర్వశాస్త్రముల యొక్క పరిసారము చాటుతూ వచ్చాడు.
1: ఆదిశంకర పబ్లిసైజ్ ద వేదిక్ డిక్టా టు ఎవ్రీబడి, ద ట్రూత్స్ ఆఫ్ ఆల్ సీక్రెట్ టెక్స్ట్.
0: కానీ అంతటి శంకరాచార్య వారు 32 సంవత్సరం వరకు మాత్రమే బ్రతికాడు.
1: ఆదిశంకర లివ్డ్ ఫార్ 32 ఇయర్స్ ఓన్లీ.
0: తర్వాత ఆ దేహాన్ని వదిలాడు.
1: అండ్ హెస్ గివెన్ అప్ హిస్ బాడీ దేర్ ఆఫ్టర్.
0: ఆయన వదిలిన తర్వాత మరి వచ్చి పెట్టాడు. 13వ శతాబ్దం లోపల రామానుజాచార్య వారని మరి పుట్టారు.
1: అండ్ ఇన్ 13th సెంచురీ యు హ్యావ్ రామానుజాచార్య.
0: అనగా భక్తి ప్రపంచం కూలిపోతున్నాయి, మానవుని ఎందు భక్తి అనేటువంటిది శూన్యమైపోతుండాలి, భగవంతుని చింతనే లేకుండా పోతుండాలి, దాన్ని నేను నిలబెట్టాలి అని భగవంతుని ఒక నామస్మరణ ప్రపంచంలో బోధించడానికి వచ్చాడు.
1: రామానుజాచార్య కేమ్ డౌన్ ఆన్ ఎర్త్ noticing the conditions prevalent at that time that the devotion is on the decline, he was thinking of God.
0: ఇప్పటికి ప్రజలు లోపల ఒక విధమైనటువంటి భక్తి ప్రపత్తులు అభివృద్ధి అవుతూ వచ్చాయి.
1: And that Ramanujacharya's teachings was responsible for the devotion which was growing more and more among the society.
0: మరి 14వ శతాబ్దం లోపల
1: in the 14th century
0: మధ్వాచార్యులు వచ్చారు.
1: మధ్వాచార్య
0: అనగా ఇతను జీవుడు దేవుడు ఇద్దరు ఒకటే అనేటువంటి బోధన చేస్తూ వచ్చాడు.
1: అండ్ హి టాట్ ద ప్రిన్సిపల్స్ ఆఫ్ ది ఇండివిజువల్ అండ్ ద కాస్మిక్.
0: జీవుడు వేరు దేవుడు వేరు కాదని చెప్పని చెప్తూ
1: అండ్ యూ సెడ్ ద ఇండివిజువల్ అండ్ ది యూనివర్సల్ సోల్ ఆర్ నాట్ సెపరేట్.
0: ఇరువురి యందు ఉన్నటువంటిది ఒకే ఆత్మతత్వమే.
1: ఇన్ ఫ్యాక్ట్ ఇట్ ఇస్ ఓన్లీ ద సేమ్ స్పిరిట్ ప్రెసెంట్ ఇన్ బోత్.
0: సర్వజీవుని యందు కలిగినటువంటిది ఆత్మతత్వం ఒకటే.
1: ఇట్ ఇస్ ఓన్లీ ది స్పిరిట్ ఆఫ్ ద సెల్ఫ్ ప్రెసెంట్ ఇన్ ఆల్ ఆఫ్ ది బీయింగ్స్.
0: అందరి యందు ఉన్నటువంటిది అది ఒక్కటే ఈశ్వరత్వం.
1: ఇట్ ఇస్ ఓన్లీ ది డివినిటీ దట్ ఈస్ ప్రెసెంట్ ఇన్ ఎవ్రీవన్.
0: ఈ ఈశ్వరత్వం అనగా ఏమిటే మీరు?
1: వాట్ ఈస్ దిస్ డివినిటీ?
0: అనగా ప్రపంచం లోపల ఈశ్వరత్వం అనేటువంటిది సాక్షాత్ కల్పితమని కాదు, అది సహజ సిద్ధంగా వచ్చేసేస్తుంటారు.
1: ద డివైన్ ప్రిన్సిపల్ ఇస్ నేచురల్, ఇస్ నాట్ ఆర్టిఫిషియల్.
0: రాముడు అంటే ఒక శరీరధారి అయి వస్తున్నాడు.
1: ఇఫ్ యూ థింక్ ఆఫ్ రామా యూ నో హీ హాజ్ ఎ ఫామ్.
0: కృష్ణుడు అంటే అతను కూడా ఒక శరీరధారి అయి వస్తున్నాడు.
1: కృష్ణ ఆల్సో హాజ్ ఎ డెఫినెట్ ఫామ్.
0: ఈ విధంగా అన్ని దేహములు కూడాను ఆయా అవతారములను పురస్కరించుకుని వస్తూ వచ్చాయి.
1: ఎవ్రీ ఇన్కార్నేషన్ హాజ్ ఎ స్పెసిఫిక్ ఫామ్.
0: కానీ ఈశ్వరత్వం ఎట్లా వస్తుంది?
1: దెన్ హౌ డు యూ ఎక్స్పెక్ట్ ఈశ్వరత్వం?
0: ఈశ్వరత్వం అంటే ఏమిటి?
1: What do you mean by Isharatva?
0: Tana yokka satyatattvame Isharatvamu.
1: The truth is divine.
0: Anaga mooditi yokka ekatvam kuda akkade untundadi.
1: Meaning the combination of all these
0: sthiti layamulu.
1: The creation, sustenance and annihilation.
0: Ninnu puraskarinchukoniye oka vidhamainatundi panditulu tariki oka lingaakaranga chuvistu vacharu.
1: And the scholars give it a specific name and a form to these three aspects.
0: Anaga ee vidhanga vachi idi munduku vastu దీనిపైన లింగాకారం వస్తుంది అనగా ఏ రూపము లేకుండా వచ్చేస్తుంది. ఇటు
1: ది లింగాకార హ్యాస్ నో ఫామ్ యాజ్ ఇట్ ఈస్.
0: అంటే లింగాకారం అంటే మీకు తెలిసినా?
1: యు నో వాట్ ఈస్ లింగ, ద ఫార్మ్ ఆఫ్ లింగ.
0: లింగాకారం అనగా ఒక విధమైన లింగం చూస్తుంటుంటారు.
1: యు సీ లింగ ఎవ్రీడే.
0: ఒకవైపు పోవడానికి దారి ఉంటుంటుంది.
1: And you find the horizontal plane on one side.
0: పైన లింగమునకు ఎట్టి ఆకారము ఉండదు.
1: The linga above that has no different form.
0: దీన్ని పురస్కరించుకొని ఇది ఏ నీకు శివలింగము అన్నారు.
1: That we call it శివలింగ. భగవాన్ మెటీరియలైజ్ శివలింగ. What he is speaking about it right now. You find the horizontal panavatta and upward శివలింగ which has no different form over there.
0: ఇది దైవత్వాన్ని చింతించమని ఆ తల్లిదండ్రులకు ఆ కుమారుడికి బోధించాడు.
1: అండ్ దిస్ సన్ మార్కండేయ టోల్డ్ బోత్ ఆఫ్ హిస్ పేరెంట్స్ టు వర్షిప్ శివలింగ ఆఫ్ దిస్
0: నేచర్. ఇలాంటి దాన్ని ఒకటి తీసి ఆ తల్లిదండ్రులకు ఇచ్చాడు.
1: అండ్ ఇన్ ఫ్యాక్ట్ హీ ప్రెజెంటెడ్ దట్ లింగ టు హిస్ పేరెంట్స్.
0: ఆ లింగాకారాన్ని పూజిస్తూ 100 సంవత్సరాల పూర్తి తాను కుమారుణ్ణి బ్రతికించుకున్నారు.
1: అండ్ హీ లివ్ ఫర్ 100 ఇయర్స్ వర్షిపింగ్ దట్ లింగ.
0: ఇట్టి పవిత్రమైన దివ్యశక్తికి ఎవరు ఏ విధంగా మార్చగలరు?
1: హూ కెన్ డిసైడ్ ఆర్ ఎస్టిమేట్ ద డివైన్ పవర్?
0: ఈ ఆత్మతత్వం అనేటువంటిది ఈ విధంగా చలించేటువంటిది కాదు.
1: దిస్ సెల్ఫ్
0: ఎప్పటికేది తలుచుకుంటే అక్కడ ఆ రూపం తాలుస్తుంది.
1: వెల్ ఇట్ విల్ అస్యూమ్ ఎనీ ఫార్మ్ యాజ్ ఇట్ డిసైడ్స్.
0: తదుపరి ఈ మధ్వాచార్యుల లోపల రామానుజాచార్య లోపల శంకరాచార్యులకు ముగ్గురి యందు ఉన్నటువంటి శక్తి ఒక్కటే.
1: ఇన్ ఫ్యాక్ట్ ది సేమ్ డివినిటీ డివైన్ ప్రిన్సిపల్ ఇస్ ప్రెసెంట్ అమంగ్ ఆల్ ద 3 ఆఫ్ ద ప్రిసెప్టర్స్ మధ్వాచార్య రామానుజాచార్య శంకరాచార్య
0: ఒక్కటే.
1: ది స్పిరిట్ ఆఫ్ ద సెల్ఫ్ ఇస్ వన్ అండ్ ద సేమ్.
0: ఈ ఆత్మతత్వం అనగా ఇది ఆత్మతత్వం.
1: భగవాన్ టెల్స్ అస్ దిస్ ఈజ్ ఆత్మతత్వ ది లింగ.
0: ఈ ఆత్మతత్వం మధ్య లోపల ఒక విధమైన సృష్టి జరుగుతుంది.
1: And there we find the linga over there which symbolizes the spirit of self.
0: Aa linga karam anetundi etta untuntadante idi e vidhanga oka danito oka sambandham lekunda undagadu anni okati gaane untuntai.
1: The shivalinga is not anyway unrelated, it is related and associated.
0: Pratyekanga undadaniki veeru kaadu.
1: It is not apart, separate.
0: Kanukane aa naatu nunchi jagattu lopala sarva manavulu enduku daivattamu anetundi bhakti pelugutu vachindi.
1: Since that time you find the devotion on the rise since that day.
0: Attu lingakaram chetane daivattu ekatvanga poni.
1: It is only linga that speaks of the oneness.
0: Manavulanta edo kalpinchukoni poochesukunetundi kutrimainatundi kaadu.
1: It is not the form which is made by man that we worship. No.
0: ఇది కృత్రిమమైనటువంటి కాకుండా సాక్షాత్ ఆకారంగా వచ్చేస్తుంది.
1: ఇట్ ఈస్ ఎ డైరెక్ట్ మేనిఫెస్టేషన్ ఆఫ్ ది డివైన్.
0: ఇట్టి పవిత్రమైనటువంటి శ్రీచరితాన్ని,
1: దట్ సీక్రెట్ ప్రిన్సిపల్ ఆఫ్ డివినిటీ,
0: ఆనాడు మార్కండేయ,
1: దట్ డే మార్కండేయ,
0: మృకండు అనగా వాడి తండ్రి పేరు,
1: అండ్ ద ఫాదర్ మృకండ,
0: వారందరూ కూడా దైవత్వాన్ని ఈ రకంగా దీంతో పూజిస్తూ వచ్చారు.
1: దే వర్షిప్ గాడ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ లింగ.
0: ఈ లింగం అనేటువంటిది ఒక విధమైనటువంటి లింగము అనగా సూక్ష్మమైనటువంటి శరీరం.
1: లింగ మీన్స్ ద సటిల్ ఫార్మ్.
0: సూక్ష్మము, స్థూలము, అతి సూక్ష్మము,
1: ద గ్రాస్, ద సటిల్ అండ్ ద కాజల్, ద త్రీ ఆస్పెక్ట్స్.
0: కనుకనే అతి సూక్ష్మమైనటువంటిది లోపల,
1: ది సటిలెస్ట్ ఈజ్ విత్ ఇన్.
0: సూక్ష్మమైనటువంటిది హృదయం లోపల.
1: ద సటిల్ ఫార్మ్ ఈజ్ ఇన్ ద హార్ట్.
0: బాహ్యమైనటువంటిది ఇట్టి ఆకారం.
1: ద ఫార్మ్ దట్ యు సీ ఇస్ ద గ్రాస్ వన్.
0: దైవం అన్నింటి అందు కూడా ఒక్కడే ఉంటున్నాడు.
1: సేమ్ గాడ్ ఈస్ ప్రెసెంట్ ఇన్ ఆల్ ద త్రీ లెవెల్స్.
0: అది ఏ నిజమైనటువంటి భౌతిక ఆకారము.
1: సో వాట్ వి సీ ఇస్ ద ఫిజికల్ ఫార్మ్.
0: ఈ ఫిజికల్ ఫార్మ్ ను ఎట్టిదిగా మనం చూపించాలంటే మనం చేసి చూపించాలి.
1: ద ఫిజికల్ ఫార్మ్ కెన్ బి వర్షిప్డ్ బై యాక్టింగ్.
0: నీ హృదయంలో ఉన్నటువంటి భావాన్ని నీవే నీవే సంకల్పించుకుని దాని ఆకారం సృష్టించుకుని దాన్ని నీవు ఆరాధిస్తూ రావాలి.
1: బేస్డ్ ఆన్ ది ఫీలింగ్ వన్ షుడ్ అస్యూమ్ ద ఫార్మ్ అండ్ యాక్ట్ అపాన్ ద ఫీలింగ్ విత్ ఇన్.
0: ఇది దారం లేకుండా వస్త్రం కాలేదు.
1: ది స్కర్చిఫ్ కెనాట్ బి మేడ్ వితౌట్ థ్రెడ్.
0: ఇది వెండి కాకుండా ఇది తట్ట కాలేదు.
1: వితౌట్ సిల్వర్ దేర్ కెనాట్ బి ప్లేట్ లిడ్ హియర్.
0: మట్టి లేకుండా కుండ కాలేదు.
1: వితౌట్ క్లే దేర్ కెనాట్ బి పాట్.
0: కనుకనే స్థూలం లేకుండా సూక్ష్మం కాలేదు.
1: వితౌట్ ద గ్రాస్ దేర్ కెనాట్ బి ద సటిల్.
0: బ్రహ్మ లేకుండా జగత్తు లేదు.
1: వితౌట్ ద క్రియేటర్ దేర్ ఇస్ నో క్రియేషన్.
0: కనుకనే ఈ బ్రహ్మ అనేటువంటిది దారం వంటిది మాత్రమే.
1: సో క్రియేటర్ అమౌంట్స్ టు ది థ్రెడ్ యాన్.
0: సృష్టికర్త అనేటువంటి వాడు ఈ దారంతో చేయబడినటువంటి వస్త్రం వంటి వాడే.
1: దేర్ఫోర్ ది క్రియేటర్ యాన్స్ ద ఫైబర్ ఇన్ ద క్లాత్.
0: కనుకనే సూక్ష్మ, స్థూల, కారణదేహంలో మూడు కూడాను అతనివి.
1: దేర్ఫోర్ ద గ్రాస్, ద సటిల్ అండ్ ద కాజల్ బిలాంగ్ టు గాడ్.
0: కారణమైనటువంటి దేహమును మనం సరైన రీతిలో మనం పూజించినప్పుడు, తలంచినప్పుడు ఆ కారణమే అన్ని విధాల మనలో ప్రవేశించి మన యొక్క ఆకారం కూడాను మారుస్తుంది.
1: ఇన్ ఫ్యాక్ట్ ద కాజల్ ప్రిన్సిపల్ వెన్ యూ విజువలైజ్ అండ్ వర్షిప్ పాండర్ ఓవర్ ఇట్ ఇట్ విల్ ఆల్సో ఎక్స్ప్లెయిన్ వన్స్ ఓన్ నేచర్.
0: ఇట్టిది మనోచంచలం లేకుండా చూసుకోవాలి.
1: వి మస్ట్ సీ దట్ ద థాట్స్ డు నాట్ ప్రివెయిల్, దే రన్, దే డోంట్ రన్ ఫాస్ట్.
0: దారం కేవలం పెట్టుకునేంత మాత్రం వస్త్రం కాలేదు.
1: ది మియర్ ప్రెజెన్స్ ఆఫ్ ది థ్రెడ్ విల్ నెవర్ మేక్
0: ఇట్ క్లాత్. పేక అని రెండు వైపులు కూడా చేర్చాలి.
1: ది యాన్ మస్ట్ బి ఇంటర్ ఓవన్ ఇన్ ఆపోజిట్ డైరెక్షన్.
0: ఇది ప్రయత్నము, సుప్రయత్నము అనేటువంటిది.
1: దట్ ఈస్ ఎఫర్ట్ అండ్ ద డివైన్ విల్ షుడ్ గో టు
0: రెండింటి యొక్క ఆకారం చేతనే అది ఒక విధమైన లింగాకారం అయిపోతుంది. అది
1: దీస్ టూ టుగెదర్ ద హ్యూమన్ ఎఫర్ట్ ద డివైన్ విల్ గివ్స్ ద షేప్ ఫార్మ్ లింగ.
0: మనం చెప్పేటువంటి పదములు కూడాను, మనం చేసేటువంటి పనులు కూడాను, ఇవన్నీ కూడాను మన సూక్ష్మ శరీరం లోపల ఆవిర్భవించి బహిర్ముఖమయ్యేటువంటివి.
1: Therefore, all the words that we spell out or utter and the deeds that we undertake are the products of the subtle aspect of human life.
0: కనుక ఈనాడు మానవులు వేదమును అనేకంగా చెప్తున్నారు.
1: Today, people repeat chant Veda.
0: కానీ ఈ అన్నిటికూడాను అన్ని ఆకారములు ఉంటున్నాయి.
1: And in chanting, you will understand everyone has a form.
0: దీనికి అన్ని పన్నాలంతా ఉంటున్నాయి.
1: And you find the yarn over there.
0: ఇది ప్రతి ఒక్కదానికి కూడా అవసరం వచ్చేటువంటిది.
1: దాట్స్ అబ్సల్యూట్లీ ఎసెన్షియల్ ఫర్ ఎవ్రీ
0: మానవుడు. తన యొక్క సంకల్ప ప్రభావం చేత తన యొక్క దీనిని సృష్టించుకోవాలంటే దానికి ఈ వేదమే ప్రమాణం.
1: దేర్ఫోర్ వేద ఎక్స్ప్లెయిన్స్ క్లియర్లీ ద కైండ్ ఆఫ్ థాట్ దట్ షుడ్ టేక్ ఎ డెఫినెట్ ఫార్మ్.
0: కానీ ఈ సత్యాన్ని వాళ్ళు గుర్తించుకోలేక
1: దే కుడ్ నాట్ అండర్స్టాండ్ దిస్ ఫండమెంటల్ ట్రూత్.
0: చాలా మంది,
1: మెనీ పీపుల్,
0: విద్యార్థులు కూడాను,
1: స్టూడెంట్స్ ఆల్సో,
0: దొంగ చదువు చదువుతున్నారు.
1: They just study not in sincerity.
0: దొంగ అనగా ఏమిటి? తనలో తన ప్రదాత్మను పెట్టుకుని లేనట్టుగా నటించడమే దొంగ.
1: Who is a thief keeping one thing within and acting in a different way?
0: ఇంతమందికి వేదం చెప్పడం తెలుసు.
1: Many people can chant Veda.
0: కానీ అది విన్నప్పుడో లేక చూచినప్పుడు తిరిగి మనలో నుంచి ఆ యొక్క శబ్దము రావటం లేదు.
1: When we hear from others, in fact we don't find that sound coming from within.
0: కనుకనే అది విద్యా దొంగతనము.
1: Well, that amounts to theft.
0: ఈనాటి విద్యార్థులందరూ కూడాను నేర్చిన దానిని లోబడి పెట్టుకుంటున్నారు, కానీ దాన్ని ప్రత్యేకంగా ప్రవర్తన పూర్వకంగా వినియోగించుకోవటం లేదు.
1: స్టూడెంట్స్ టుడే దే డు నాట్ యాక్ట్ అలాంగ్ ద లైన్స్ ఆఫ్ ద నాలెడ్జ్.
0: నేను చూస్తుంటాను, అందరి నోళ్లు చూస్తుంటుంటాను.
1: భగవాన్ యాజ్ రీచెస్ ఓవర్ హియర్ వాచింగ్ ఎవ్రీబడీ.
0: కానీ కొందరు తెలిసి కూడాను వారు చెప్పడం లేదు.
1: దో సమ్ నో వేద చాంటింగ్ బట్ దే డోంట్.
0: అది విద్యా దోహం.
1: That is what you call betrayal,
0: cheating.
1: Well, that amounts to theft at
0: this point. That
1: means you are a
0: traitor to God.
1: So the educated people are becoming traitors, betrayers.
0: Those people
1: that declare,
0: that spell what they know,
1: they deserve the direct manifestation of God.
0: కాబట్టి దైవ సాక్షాత్కారం ఎట్లవుతుంది అంటే దానిని ఉల్లంఘించినప్పుడే దాని చక్కగా ఆకారం బయలుదేరుతుంది.
1: When you chant clearly, full throated, you will experience the direct manifestation.
0: ప్రత్యక్ష ప్రమాణము అదియే.
1: That is the direct evidence.
0: పరోక్ష ప్రమాణము అదియే.
1: And it is also the interior.
0: సర్వసాధారణకును అదియే కారణము.
1: In fact, that's the primal cause for all spiritual
0: parts. చాలా మంది మీరు బిల్లు చెప్తుంటే ఆడవాళ్ళంతా కూడా అక్కడ చెప్తూ ఉంటారు.
1: As boys chant here, we find many ladies
0: also chanting.
1: Nobody can deny that, right?
0: వాడికి ఆ లోపల ఉన్నటువంటిది బయటకు వస్తూ ఉంటాడు.
1: The sound within naturally comes out.
0: మీకు అందరికీ తెలుసు, ఆ పిల్లలు చూడండి, చంటి పిల్లలుగా ఉంటుంటారు. వాడు ఎక్కడ నేర్చుకున్నారు, ఎక్కడ చెప్తుంటే నేర్చుకున్నారు, దాన్ని వారు మనసులో పెట్టుకుని అంత అవే వారి ఉల్లంఘన చేస్తున్నారు.
1: You see, very young boys seated over there, who taught them? They go on listening to Veda chanting here and they start joining.
0: ప్రక్కలోనే కూర్చుంటారు.
1: And in fact those people who know this,
0: కానీ ఆ శబ్దాన్ని కొంతవరకునైనా చేర్చుకోరు.
1: But some people don't hear.
0: నేను చూస్తుంటాను.
1: Swami watches everybody.
0: కానీ ఆ వేదం చెప్పేటువంటి వారి ప్రక్కలోపల్ని గొప్ప గొప్ప విద్యావంతులు కూడా కూర్చున్నారు.
1: Highly educated people are seated by the side of these.
0: ఎందుకు కూర్చొని ప్రయోజనం ఏమిటి?
1: What is the use in sitting by the
0: పెద్ద దొంగలు?
1: They are big thieves.
0: వింటున్నారు,
1: they listen to chanting.
0: ఇది చెప్పటం లేదు.
1: But they don't repeat.
0: చెప్తున్నారు, వినటం లేదు.
1: Though the others chant, they don't hear.
0: ఈ రెండింటి యొక్క ఏకత్వం జరిగినప్పుడే అది నిజమైనటువంటి సాక్షాత్కారం అవుతుంది.
1: So chanting and listening should go hand in hand to experience the divine.
0: కనుక ప్రతి మానవుడు కూడాను వేదం నేర్చుకున్నటువంటి దాన్ని ఉచ్చరిస్తూ రావాలి.
1: So everyone who knows Veda should start chanting.
0: వేదమే భగవత్స్వరూపము.
1: Veda is the very form of God.
0: వేదము పంచభౌతికము.
1: And Veda has got all the aspects of
0: panchabhautikamainatundi to panchabhutamulu untunnayi.
1: The five elements are there.
0: Ee panchabhutamulu kudanu pranam nandistunnayi.
1: The five elements are responsible for the life.
0: Ee pranam nandinchetundi panchabhutamule.
1: And the five elements are responsible for life.
0: Prapanchani kuda srushtistunnayi.
1: Also create the whole world.
0: కనుకని పంచభూతముల యొక్క ప్రకాశమే ఈ ప్రపంచము అన్నారు.
1: The radiance, the brilliance of the five elements is this world, cosmos.
0: కనుక పంచభూతములు అంటే శబ్ద స్పర్శ రూప రసగంధాలు.
1: దీస్ ఆర్ ఫైవ్ ఎలిమెంట్స్ వాట్ యు ఫైండ్ ఇన్ ది ఫైవ్ సెన్సెస్.
0: ఈ ప్రపంచంలో ఉంటున్నాయి.
1: ఆఫ్ పర్సెప్షన్ యు ఫైండ్ దెం ఇన్ ద వరల్డ్.
0: ఈ ప్రపంచంలో ఉన్నటువంటి దానిని మనం మర్చిపోవటము ఎంత అన్యాయము.
1: విల్ బి డూయింగ్ ఇన్జస్టిస్ ఇఫ్ యు ఫర్గెట్ ద నేచర్ ఆఫ్ ది ఫైవ్ ఎలిమెంట్.
0: మనకి అనవసరమైనవన్నీ కూడా మనసులో చేర్చుకుంటుంటాం.
1: ఇన్ ఫ్యాక్ట్ వీ కంటైన్ ఆల్ దట్ ఇట్ ఈస్ అన్నెసెసరీ.
0: కానీ అవసరమైనటువంటి ప్రాణ సమానమైనటువంటి యొక్క భూతమును మనం వదిలిపెడుతున్నాం.
1: ది ఎసెన్షియల్ లైఫ్ ప్రిన్సిపల్స్ ఆర్ ఫర్గాటన్, గివెన్ అప్.
0: కనుక ప్రతి మానవుడు కూడాను వేదాన్ని నేర్చుకోవాల్సింది, దాన్ని ఉచ్చరించవలసింది, దాన్ని స్మరించవలసింది.
1: సో ఎవ్రీవన్ షుడ్ నెసెసర్లీ లెర్న్ వేద, ఆల్సో చాంట్ వేద.
0: అలాంటి ఉచ్చరించకుండా ఉండేటువంటి వారు దీన్ని నేర్చుకునే ప్రయోజనం లేదు.
1: ఇఫ్ యూ డు నాట్ చాంట్, దేర్ ఇస్ నో యూజ్ ఇన్ సింప్లీ లెర్నింగ్ వేద.
0: ఒకవేళ ఇక్కడ ఉచ్చరించినా కొంచెం దూరం పోతానే దాన్ని వదిలిపెడతారు.
1: దో దే చాంట్ హియర్ దే ఫర్గెట్ ద మూమెంట్ దే లీవ్ ద ప్లేస్.
0: ఎక్కడైనా పోని నీ మనసులోనైనా చెప్పుకుంటురా.
1: యు మే గో ఎనీవేర్, అట్లీస్ట్ యూ షుడ్ చాంట్ విత్ హిమ్.
0: కనుక విద్యాద్రోహులు కాకూడదు.
1: యు షుడ్ నెవర్ బిట్రే ద నాలెడ్జ్.
0: విద్యాద్రోహులే దైవద్రోహులు.
1: అండ్ ఇఫ్ యు బిట్రే యువర్ నాలెడ్జ్, దైవద్రోహులే
0: క్రమేణా ప్రాప్తికి దూరం అయిపోతున్నారు.
1: దట్ బిట్రేయర్స్ విల్ నెవర్ డిజర్వ్ గాడ్.
0: కనుక ప్రతి మానవుడు కూడాను ఈ పుట్టిన ప్రపంచంలో కనిపించేదంతా కూడాను దైవం యొక్క సంకల్పమే.
1: Therefore, what all that we see around in this world is a manifestation of the divine will.
0: ప్రేమ స్వరూపులారా,
1: embodiments of love.
0: పిల్లలు తెలియకోకుండా ఏదో పొరపడుతున్నారు గాని,
1: స్టూడెంట్స్ బికాస్ ఆఫ్ దర్ ఇన్నోసెన్స్ దర్ మిస్టేక్.
0: కానీ ఒకటూరి పొరపడినటువంటి దాన్ని తిరిగి రెండవ తూరి దాన్ని పొరపడకూడదు.
1: Then once you know it's a mistake, you should not repeat it.
0: ఈ నాడు విన్నటువంటిది రేపటి నుంచి మీరు కూడా ఉచ్చరించాలి.
1: What all that you hear today, you should repeat, start repeating
0: tomorrow. అందరూ ఏక శబ్దంతో కూడినప్పుడే అదే నిజమైనటువంటి బ్రహ్మ శబ్దం అవుతుంది.
1: When you all join in chorus, in unison, perfect harmony, that is Brahman.
0: వేదాహ వేదం పురుషం మహాంతం.
1: The God is mighty.
0: ఆదిత్యవర్ణం తమసః పరస్తాత్.
1: Is pure white beyond the darkness.
0: ఈ వేదము యొక్క శబ్దము,
1: sound of Veda,
0: అది ఎంతనో పవిత్రమైనటువంటిది.
1: It is highly sacred.
0: శబ్ద బ్రహ్మమై,
1: the sound,
0: చరాచరమై,
1: the movement,
0: జ్యోతిర్మయి,
1: light,
0: విజ్ఞాంతమై,
1: the knowledge,
0: చరాచరమై, జ్యోతిర్మయి, వాంగ్మయి,
1: the faculty of speech,
0: ఈ వాంగ్మయంలో రావాలి.
1: And you should also express, spelt out.
0: అది ఏ నిజమైనటువంటి యొక్క చదువుల యొక్క సంబంధము.
1: That is the relationship between the education and Veda chanting.
0: కనుక ప్రతి మానవుడు కూడా నువ్వు వేదం నేర్చుకోవాలి.
1: So everyone must learn Veda.
0: అదే నేర్చుకోవాలని కాదు, ఏదో ఒకటి భగవద్నామాన్ని నేర్చుకోవాలి మనం.
1: నాట్ నెసెసర్లీ వేద అలోన్, వన్ షుడ్ రిపీట్ గాడ్స్ నేమ్.
0: ఈశ్వరుడు 7వ శతాబ్దంలో పుట్టాడు. పుట్టినటువంటి ఈశ్వరుడు,
1: ఈశ్వర వాజ్ బోర్న్,
0: కానీ అన్ని వేదములను నేర్చుకున్నాడు.
1: హస్ లెర్న్డ్
0: ఆల్ వేదము, యజుర్వేదము, సామర్ వేదము, అధర్వణ వేదము.
1: బికేమ్ ఎ స్కాలర్ ఇన్ ఆల్ 4 వేదాస్.
0: యజుర్వేదం లోపల 5 వేదములుగా బయలుదేరినాయి.
1: అండ్ ద సేమ్ యజుర్వేదాస్ got itself divided.
0: అంటే ఏమి, దాంట్లో ముఖ్యమైనటువంటి దాన్ని అక్షరములు చేర్చుకుని,
1: ఆల్ ఇంపార్టెంట్ లెటర్స్ హావ్ బీన్ గ్రూప్డ్,
0: భగవంతుని యొక్క స్మరణ కోసమని దానిని ఉచ్చరించి చేయాలి.
1: అండ్ దే మస్ట్ బి రిపీటెడ్ విచ్ అమౌంట్స్ టు థింకింగ్ ఆఫ్ గాడ్ స్మరణ.
0: కనుక మనము ఏ విధమైనటువంటి వేదం నేర్చుకున్నప్పటికీ దాన్ని ఉచ్చరిస్తూ రావాలి.
1: వాట్ ఎవర్ వేద యు మే లర్న్, బట్ యూ షుడ్ లర్న్ టు చాంట్ ఇట్.
0: అది ఉచ్చరించలేనటువంటి సమయం లోపల మీరు దాన్ని నేర్చుకునే అవసరం లేదు.
1: బట్ యాజ్ యూ బిగిన్ టు చాంట్, యూ డోంట్ నీడ్ టు లర్న్ ఇట్ స్పెషల్.
0: చాలా మందికి నేను చూస్తూనే ఉన్నాను,
1: భగవాన్ వాచెస్ రిపీటెడ్లీ.
0: ప్రకటించేటువంటిది కాదు,
1: ఇట్ ఈస్ నాట్ ఫర్ పబ్లిసిటీ.
0: ప్రదర్శించేటువంటిది కాదు,
1: ఇట్ ఈస్ నాట్ ఫర్ అడ్వర్టైజ్.
0: ఆచరించేటువంటిది, ఆనందించేటువంటిది.
1: ఇట్ ఈస్ టు బి ప్రాక్టీస్డ్ అండ్ వన్ షుడ్ ఎంజాయ్ బ్లిస్ అవుట్ ఆఫ్ వేదా
0: చాంటింగ్. ఆనందమయి, చరాచరమయి, జ్యోతిర్మయి, విద్యామయి.
1: ఇట్ ఈస్ బ్లిస్ఫుల్, ఇట్ ఈస్ లైట్, ఇట్ ఈస్ డిలైట్, ఇట్ ఈస్ ఫుల్ ఆఫ్ విజ్డమ్.
0: కనుకని ఈ ఆనందమయ్య అనేటువంటిది ఏంటి, మొట్టమొదట దైవత్వం లోపల 5 భూతములు పుట్టించాడు.
1: Therefore, the blissful aspect of the divinity is the cause for the 5 elements.
0: ఒకటి కర్మం,
1: one is action.
0: రెండవది ఉపాసన,
1: the second ఉపాసన worship.
0: మూడవది ఆచరణ,
1: third is practice ఆచరణ.
0: నాలుగవది ఉచ్చరించటము,
1: third ఉచ్చరించటము.
0: ఐదవది అనుభవించటము,
1: fifth experience అనుభవ.
0: అనుభవమే ఆనందమయ కోశము.
1: And this అనుభవ experience is the sheath of bliss.
0: కోశము ఉచ్చరించవచ్చును.
1: That of the sheath of wisdom.
0: ఆనందమయ కోశము ఆనందంతో మునిగిపోవాలి.
1: But the sheath of bliss will be full of bliss only.
0: కానీ ఆ ఆనందం ఎక్కడ కనిపించటం లేదు.
1: That state of bliss is not noticed anywhere.
0: కనుకనే కర్మమై తర్వాత జ్ఞానమై తర్వాత వేదాంతమై, వేదాంతమైన తర్వాత ఆనందమై.
1: Therefore we find the karma, the action, that is followed by the wisdom, the upasana, the worship, and ananda, the bliss. So everything begins with this action, activity.
0: దానిని మనం ఉచ్చరించినప్పుడే మనం సార్థకమైపోతాం.
1: When once we chant Veda,
0: నిజంగా భగవద్ సంపాదించినటువంటి వారు దాన్ని ఉచ్చరించాలి.
1: So those who want to be the recipients of God's
0: grace మృంగారి
1: should repeat God's name.
0: మింగిన దాన్ని జీర్ణించుకోవాలి.
1: And that has to be
0: taken. జీర్ణించుకున్నటువంటి దానిని ఆనందంగా అనుభవించాలి.
1: That which is taken in must be enjoyed and experienced.
0: ఈనాడు ఊరికే వారి నేను చెప్తున్నారు కదని దాన్ని మనం ఉచ్చరిస్తున్నాము.
1: We just repeat as we hear.
0: కానీ ఆ ఉచ్చరించినటువంటి మాత్రము చెప్పి ప్రయోజనం లేదు.
1: It's not enough if you simply repeat.
0: దాన్ని లోపల జీర్ణించుకోవాలి.
1: You should digest it within.
0: అన్నం తినే దేనికోసము?
1: Why do you eat?
0: కడుపులో పెట్టడానికి.
1: నాట్ మియర్లీ టు స్టోర్ ఇన్ ద స్టమక్,
0: కడుపులో పెట్టినట్లు జీర్ణించుకుని సర్వాంగములకు సప్లై చేయటమే.
1: ద ఫుడ్ పార్టేకన్ మస్ట్ బి వెల్ డైజెస్టెడ్ అండ్ ది ఎసెన్స్ షుడ్ బి సప్లై టు ది హోల్ బాడీ.
0: అదే విధంగానే మనం నేర్చుకున్నటువంటి విద్యను తప్పక దాన్ని జీర్ణింప చేసుకుని సర్వాంగములకు సప్లై చేయాలి.
1: So the different forms of knowledge that we acquired must be well digested, assimilated.
0: Vakunandunu, kriyayandunu, Vedanta pracharamandunu, prabodhalayandu kudanu, dinni anandanga anubhavinchali.
1: Therefore, in our action, in our talk, in our sharing of our thoughts with others, we should experience the bliss.
0: Kaduka, daivam ante sarvatra untunnadu ani antunnaru kani, ye vidhanga untunnadu?
1: We say that God is everywhere. In what form?
0: Panchabhuta swarupudai unnadu.
1: God is in the form of the five elements.
0: Five elements ante okoka element kuda okoka daivame.
1: Each element is divine.
0: Aa five elements kuda ekamainappude nijamaina atma swarupamu.
1: Therefore the self has got all the five elements.
0: Adi atma swarupam vachinappude andari endukunu adi aanandam anubhavistundi.
1: It is the self that is the bliss.
0: Prema swarupulara.
1: Embodiments of love.
0: Vidyarthulara.
1: Students.
0: మీరు నేర్చుకున్నటువంటి యొక్క విద్యను,
1: నాలెడ్జ్ ఎడ్యుకేషన్ యూనివర్సిటీ,
0: 10 మందికి తగినటువంటి రీతిగా మీరు పంచాలి.
1: యూ షుడ్ షేర్ ఇట్ విత్ అదర్స్.
0: కనుక పంచిన తర్వాత దాన్ని మీరు కూడా మింగాలి.
1: యాజ్ యూ షేర్ యూ షుడ్ ఆల్సో అసిమిలేట్.
0: ఇంటిలో వంటలు చేస్తాము, అందరికి వచ్చినటువంటి వ్యక్తులకు వడ్డిస్తాము, కానీ తాను కూడా భుజించాలి కదా.
1: వెన్ గెస్ట్ విజిట్ యూ, యూ సర్వ్ ఆల్ ద ఫుడ్ బట్ యూ ఆల్సో షుడ్ పార్టేక్ యువర్ షేర్.
0: కనుక మనం ఉచ్చరించేటువంటి యొక్క నామము మనకు మనము జీర్ణించుకోవాలి, మనం పెట్టినటువంటి వారిని కూడా జీర్ణింపు చేయాలి.
1: సో యాజ్ వి రిపీట్స్ గాడ్స్ నేమ్ వీ షుడ్ ఎంజాయ్ అండ్ మేక్ అదర్స్ ఆల్సో ఫీల్ హ్యాపీ.
0: కనుక వేదము యొక్క ప్రసిద్ధి ఇటువంటిదిగా ఉంటుండాలి.
1: దిస్ ఇస్ దిస్ ప్రిన్సిపల్ బిహైండ్ వేద చాంటింగ్.
0: వేదము చాలా ప్రమాణపూర్వకమైనటువంటిది.
1: వేద ఇస్ స్టాండర్డ్.
0: సర్వం కూడా వేదం నుంచినే వచ్చినటువంటివి.
1: ఎవ్రీథింగ్ ఎమినేటెడ్ అవుట్ ఆఫ్ దిస్ వేదిక్ నాలెడ్జ్.
0: ఈ వేదం నుంచి వచ్చినటువంటి కాబట్టి సర్వ విజ్ఞాన సంపత్తి అన్నారు దీన్ని.
1: దేర్ఫోర్ ఇట్ ఈస్ ది ఎసెన్స్ ఆఫ్ ద హోల్ ఆఫ్ ది నాలెడ్జ్.
0: కనుక సర్వ విజ్ఞాన సంపత్తిని మనం ఇంత వ్యక్తం చేస్తున్నాము, ఇది మంచిది కాదు బాగు.
1: వేద ఇస్ ద వెల్త్ ఆఫ్ నాలెడ్జ్, వీ కెన్ నాట్ మిస్యూజ్ ఇట్, వీ కెనాట్ ఫర్గెట్ ఇట్.
0: ఎంత వచ్చినో అంతవరకు నువ్వు చెప్పు.
1: యు చాంట్ టు ది ఎక్స్టెంట్ యు నో.
0: సాధ్యమైనంత వరకు నువ్వు మర్చడానికి ప్రయత్నం చేయవద్దు.
1: నెవర్ ఫర్గెట్ టు ది ఎక్స్టెంట్ పాసిబుల్.
0: అప్పుడే మీకు తగినటువంటి సాక్షాత్కారము తప్పక మీకు లభిస్తుంది.
1: సర్టన్లీ యూ విల్ ఎక్స్పీరియన్స్ ద డైరెక్ట్ మేనిఫెస్టేషన్ ఆఫ్ ద రియాలిటీ ఆఫ్ గాడ్.
0: మార్కండేయునికి ఏ విధంగా కలిగింది?
1: హౌ ఇస్ ఇట్ మార్కండేయ?
0: ఆ పంచాక్షర నామాన్ని స్మరిస్తూ మైమర్చిపోవటం చేతనే పంచభూతముల యొక్క స్వరూపంగా ఈశ్వరుడు ప్రత్యక్షమయ్యాడు.
1: మార్కండేయ కుడ్ హ్యావ్ ద విజన్ ఆఫ్ ద లార్డ్ బికాస్ హీ వెంట్ ఆన్ చాంటింగ్ రిపీటింగ్ ఫైవ్ లెటర్డ్ గాడ్స్ నేమ్. And so he could receive his grace.
0: కనుక మీరు సాక్షాత్కారం పొందాలనుకున్నటువంటి వ్యక్తులు మీరు దీనిని జీర్ణింపు చేసుకుని దాన్ని 10 మందికి అందించడానికి ప్రయత్నం చేసినప్పుడే మీకు ఇది సార్థకం అవుతుంది.
1: Therefore, the chanting, we have its fulfillment when we do it in all sincerity, assimilate and digest the essence of God's name and share and enjoy for ourselves.

0: న పాపం న పుణ్యం. ప్రేమస్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: మీరు పాపులు కాదు,
1: యు ఆర్ నాట్ సిన్నర్స్.
0: మీరు పుణ్యులు కాదు,
1: నార్ ఆఫ్ ద మెరిట్ ఎయిదర్.
0: మీకు సుఖస్వరూపులు కాదు,
1: యు ఆర్ నాట్ ది ఎంబాడిమెంట్స్ ఆఫ్ హ్యాపీనెస్.
0: మీరు దుఃఖస్వరూపులు కాదు,
1: నార్ ఆఫ్ మిజరీ.
0: మీరు మంత్రస్వరూపులు కాదు,
1: యు ఆర్ నాట్ ది ఫార్మ్ ఆఫ్ మంత్ర.
0: తీర్థ స్వరూపులు కాదు,
1: నార్ ఆఫ్ పిల్గ్రిమ్ సెంటర్.
0: యంత్ర స్వరూపులు కాదు, తంత్ర స్వరూపులు కాదు,
1: నార్ ఎ మెషీన్.
0: అందరూ సచ్చిదానంద స్వరూపులే.
1: యు ఆర్ ఆల్ ది ఎంబాడిమెంట్స్ ఆఫ్ సచ్చిదానంద.
0: కనుకనే మీరు నిరంతరం కూడాను ఈ మంగళవాక్యాన్ని చింతిస్తూ రావాలి. శివోహం శివోహం శివోహం, నేనే శివుడు, నేనే శివుడు, నేనే శివుడు. ఈ సత్యమైనటువంటి యొక్క ఏకాత్మ భావమును ఏ మానవుడు తన హృదయమునందు స్థిరపరచుకును అట్టివాడే దైవానుగ్రహమునకు నోచుకోగలడు.
1: Therefore, it's most important that we should ponder over, reflect upon this most auspicious statement, Sivoham, that I am Shiva, in order to have the total identification with the divinity.
0: కోటి పేదవరకు మొదలుకొని కోటీశ్వరుని వరకు, అజ్ఞాని మొదలుకొని పరమహంస వరకు, బాలుడు మొదలుకొని వృద్ధిని వరకు, స్త్రీ పురుషులు ఎందు కూడాను ఎవరికి వారు తనను తాను పరిచయం చేసుకోవాలంటే నేను నేను నేను అనే పదమును ఉపయోగపెడుతుంటారు.
1: రైట్ ఫ్రమ్ ఎ బెగర్ టు ఎ మిలియనేర్ అన్ ఇన్నోసెంట్ టు దట్ ఆఫ్ ఎ టోటల్ రెనన్షియంట్ ద వన్ ఆఫ్ విజ్డమ్, యంగ్ ఆర్ ఓల్డ్, మ్యాన్ ఆర్ ఉమెన్, ఇఫ్ వన్ ఇస్ టు ఇంట్రడ్యూస్ వన్స్ ఓన్ సెల్ఫ్, they introduce themselves this way, I.
0: ఈ నేను అనే పదమే ఈ సర్వత్ర వ్యాపించి ఉన్నది.
1: This very term I is pervasive.
0: ప్రతి మానవుడు కూడాను అయ్యా నీ పేరేమి, నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు, అయ్యా నేను ఫలాని బెంగళూరు నుంచి వచ్చాను, నేను అని మొదలు ఉపయోగపెట్టి తర్వాత బెంగళూరు నుంచి వచ్చానంటాడు.
1: If you ask anyone, where do you come from? He says, I have come from Bangalore. It is the I that comes first, Bangalore next.
0: నీవెవరు అని ప్రశ్నించినప్పుడు నేను పలాని రామయ్య కొడుకు సూరయ్యను అంటాడు.
1: If you ask him, anyone, who are you? I am the son of Suraya.
0: ఈ జవాబు చెప్పినప్పటికీ నేను అనే పదం రాకుండా ఎవ్వరు కూడాను ఏ జవాబు చెప్పలేరు.
1: Every reply for that matter precedes this first thing, I.
0: నీ పేరేమి అని అడిగితే,
1: if you ask him what's your name,
0: తాను ఎన్ని విధములుగానో చెప్తూ వస్తుంటుంటాడు.
1: He tells in different ways.
0: నా పేరు గోపాల్.
1: My name is Gopal.
0: మా తండ్రి పేరు భూపాల్. మా తాత పేరు నేపాల్.
1: Father's భూపాల్, గ్రాండ్ ఫాదర్స్ నేమ్ నేపాల్.
0: ఈ విధంగా భూపాల్, నేపాల్, భూపాల్, గోపాల్ ఈ విధంగా హనుమంతుని తోకవలే పెంచుకుంటూ పోయేదనికంటే నేనెవరుంటే నేను నేనే ఎంత సులభంగా చెప్పుకోవచ్చు.
1: ఇన్స్టెడ్ ఆఫ్ గోయింగ్ ఆన్ యాడింగ్ నేమ్స్ లైక్ దిస్ గోపాల్, భూపాల్ అండ్ నేపాల్, ఇన్స్టెడ్ వన్ కెన్ సే యాజ్ వెల్ ఐ, దట్స్
0: ఇన్ ఐ ఆమ్ ఐ,
1: ఐఎమ్ ఐ.
0: ఇది చక్కని సరి అయిన అర్థం ఇచ్చేటువంటి పదం.
1: ఇట్స్ ఎ పర్ఫెక్ట్ ఎగ్జాక్ట్ కరెక్ట్ ఆన్సర్.
0: పుట్టినప్పుడే నేను అనేటువంటిది మొట్టమొదట పుట్టింది.
1: Right, this I is born at the time.
0: తదుపరి వారు వీరు అనేటువంటిది వచ్చింది.
1: There comes I, mine and thine.
0: కనుకనే వేదాంతం అహం బ్రహ్మాస్మి అనింది.
1: Therefore, Vedanta declares అహం బ్రహ్మాస్మి.
0: బ్రహ్మ కంటే ముందుగా అహం పుట్టింది.
1: Therefore, this అహం I is born prior to Brahman.
0: అహం నేను బ్రహ్మను అంటుంది.
1: I am Brahman.
0: కాబట్టి బ్రహ్మ కంటే ముందుగా పుట్టినటువంటిది నేను అనేటువంటి.
1: Therefore this I is present even before Brahman.
0: ఇంతటి శక్తివంతమైనటువంటి నేనును మనము ఎన్ని సులభమైనటువంటి మార్గంలో, చులకనైన మార్గంలో మనం ఉపయోగపెట్టుకుంటున్నాం.
1: Such mighty, powerful, significant, sacred I is rather used in a cheap sense.
0: ఈ నేను అనేటువంటి దానికి శృతి హృదయం అనింది.
1: This I is called by Shruti as హృదయం.
0: హృదయం అనగా ఏమి? హృత్ ప్లస్ దయా, హృదయ.
1: హృదయం మీన్స్ హృత్ ప్లస్ దయా, ద వన్ కంపాషన్.
0: కంపాషన్ తో కూడినటువంటి దానిని నేను.
1: It means the one with compassion.
0: నేను అనేటువంటిది ఒక కరుణతో కూడినటువంటిది.
1: So the I must necessarily possess compassion.
0: కనుక నేను అనేటువంటిది దేహాన్ని పురస్కరించుకుని చెప్పకటం కాదు.
1: So this I does not merely represent the body.
0: నేను అనేటువంటిది ఒక కరుణతో కూడినటువంటిది.
1: So the I necessarily associates with compassion.
0: కరుణ, హృదయం, ఆత్మ, బ్రహ్మ ఇవన్నీ కూడాను పర్యాయ పదములే నేను.
1: And hence, I, compassion, Atma, Hridaya are synonyms.
0: Nenu anetuvanti motta modati padam.
1: So it's the I that comes first.
0: Ilanti modati padamuna inetuvanti yokka daivatvanni, hridayatvanni, brahmatvanni, atmatvanni ee naadu marchipoyi dehame nenu anetuvanti margamlo jeevisthunnadu.
1: Therefore, this I that signifies the divinity, the nature of the Brahman and that of the spirit is identified with the body today.
0: ఒక చిన్న ఉదాహరణ చూడండి.
1: A small example.
0: నీ ఎప్పుడు వచ్చావు అని ప్రశ్నించినప్పుడు,
1: if you put a question, when did you come?
0: నేను ప్రొద్దున వచ్చాను అంటావు జవాబు.
1: The answer is, I come this morning.
0: ప్రొద్దున వచ్చింది ఏది?
1: What is that came this morning? Who came?
0: దేహం వచ్చింది.
1: It's the body that came this morning.
0: కాబట్టి దేహమే నేను అనేటువంటి భ్రాంతితో నేను ప్రొద్దున వచ్చాను అంటున్నావు.
1: So with the identification with the body, you say, I have come this morning.
0: సరే, దేహమే నీవనుకొని నేను ప్రొద్దున వచ్చానని చెప్పావు.
1: So you consider yourself the body and give the reply, I have come this morning.
0: మరు నిమిషం లోపలనే నా కడుపు చాలా బాధగా ఉంటుందని అంటున్నావు.
1: Next minute you say, I am suffering from my stomach ache.
0: My stomach. ఇంతకుముందు దేహమే నేనుకొని ప్రొద్దున వచ్చాననుకుంటున్నావు.
1: Earlier you said,
0: ఇప్పుడు నా కడుపు అంటున్నావు, నీవెవరు, నీ కడుపు ఏమిటి?
1: యూ కన్సిడర్ యువర్ సెల్ఫ్ ద బాడీ దిస్ మార్నింగ్, బట్ వేర్ యాస్ యూ సే దట్ యు ఆర్ డిఫరెంట్ ఫ్రమ్
0: యువర్ స్టమక్.
1: దిస్ మై హ్యాండ్,
0: ఇది నా తల,
1: మై హెడ్,
0: ఇది నా పొట్ట,
1: మై స్టమక్,
0: నేనెవరు,
1: దెన్ హూ ఎమ్ ఐ?
0: ఇవన్నీ కూడా చూసుకుంటే ఇది నా టవల్,
1: దిస్ ఇస్ మై టవల్,
0: ఈ టవల్ వేరు, నేను వేరు,
1: ఐఎమ్ సపరేట్ ఫ్రమ్ టవల్.
0: అదే రీతిగా నా చెయ్యి అంటే చెయ్యి వేరు, నీవు వేరు.
1: లైక్ వైజ్ వెన్ యూ సే మై హ్యాండ్,
0: నా పొట్ట అంటే పొట్ట వేరు, నీవు వేరు.
1: లైక్ వైజ్ మై స్టమక్, యూర్ డిఫరెంట్.
0: నీవెవరు?
1: దెన్ హూ ఆర్ యూ?
0: ఈ విధంగా వేదాంతం నందు పరిభాష ఎందు చక్కగా పరిశీలన చేస్తూ పోతుంటే ఒక సమయంలో దేహమే నేననుకోని నేను పొద్దున వచ్చినానంటున్నావు.
1: ఇన్ వేదాంతిక్ పార్లెన్స్ ఇఫ్ యూ ఇన్వెస్టిగేట్ క్లియర్లీ, at times we identify with our body and say, I have come this morning.
0: మరొక నిమిషం లోపల ఇది నా దేహము అని అంటున్నావు.
1: Next minute you claim yourself that this is my body, at times different from it.
0: అది నిజమా, ఇది నిజమా?
1: Is that true or is this true?
0: నా దేహం అనేటువంటిది కొద్ది కాలం మాత్రమే ఉండేటువంటిది.
1: When you say, identify your body, my body, it is
0: temporary. But
1: this I lasts for generations.
0: ఇది మార్పు చెందనటువంటిది.
1: It is changeless.
0: ఇలాంటి నిత్య సత్యమైనటువంటి ఒక నేను తత్వాన్ని ఈనాడు మానవుడు విస్మరిస్తున్నాడు.
1: దిస్ ప్రిన్సిపల్ ఆఫ్ ఎటర్నల్ ట్రూత్ ఆఫ్ ఐ ఈస్ ఫర్గాటెన్ బై మ్యాన్ కైండ్ టుడే.
0: కేవలం అనిత్యము, అశాశ్వతమైనటువంటి దేహతత్వమే నేనని విశ్వసిస్తున్నాడు.
1: వన్ గోస్ బై దిస్ ఎఫీమరల్ ట్రాన్సియన్ బాడీ అండ్ ఐడెంటిఫైస్ విత్ ఇట్.
0: కనుక ఈ దేహం అనేటువంటిది కేవలము ఒక తొడుపు వంటిది.
1: బాడీ ఈజ్ ఎ వెస్చర్.
0: నేను ఒక తొడుపుని తొడుక్కున్నాను, చొక్కాను, రోబును వేసుకున్నాను.
1: ఐ హావ్ పుట్ ఆన్ దిస్ షర్ట్, రోబ్.
0: ఈ రోబును వేరు, నేను వేరు.
1: ఐఎమ్ సపరేట్ ఫ్రమ్ దిస్ రోబ్.
0: అదే రీతిగానే ఈ దేహం అనేటువంటిది జీవికి ఒక రోబు మాదిరి ఉంటుంది.
1: లైక్ వైజ్ ద బాడీ ఈజ్ ద డ్రెస్.
0: కనుకనే జీసస్ పోయే సమయంలో కూడాను డెత్ ఈజ్ ది డ్రెస్ ఆఫ్ ది లైఫ్ అన్నాడు.
1: దట్స్ ద రీజన్ వై జీసస్ డిక్లేర్డ్ వై లీవింగ్ హిస్ బాడీ దట్ డెత్ ఈజ్ ద డ్రెస్ ఆఫ్ లైఫ్.
0: డ్రెస్ ఆఫ్ లైఫ్,
1: డ్రెస్ ఆఫ్ లైఫ్.
0: ఇదంతా ఒక డ్రెస్.
1: ది హోల్ థింగ్ ఇస్ ఎ డ్రెస్.
0: ఎప్పుడు విడిచేస్తామో,
1: వెన్ యూ డ్రాప్ ఇట్.
0: ఎప్పుడు తిరిగి ఇంకో దాన్ని తొడుక్కుంటామో,
1: వెన్ యూ పుట్ ఆన్ ద నెక్స్ట్.
0: ఈ విధముగా కూడాను వేదాంతం నందు చాలా అతి సూక్ష్మమైనటువంటి ఒక రహస్యాన్ని కూడాను ప్రబోధిస్తూ వస్తుంది.
1: ద స్పిరిచువాలిటీ స్పీక్స్ ఆఫ్ సో మెనీ సటిల్ సీక్రెట్స్.
0: మానవత్వంలో ప్రధానమైనటువంటిది నేను.
1: ఇన్ హ్యూమన్ లైఫ్ ద ఫస్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ ఈస్ దిస్ ఐ.
0: ఈ నేను లోపల రెండు ఉంటున్నవి.
1: హియర్ దెర్ ఆర్ టూ ఆస్పెక్ట్స్.
0: నేను ఇది,
1: ఐ ఆమ్ దిస్.
0: ఇది టంబ్లర్.
1: దిస్ ఈజ్ ఎ టంబ్లర్.
0: నేను
1: ఐ.
0: అయితే ఈ టంబ్లర్ ను ఏ రీతిగా నీవు చూడగలుగుతున్నావు?
1: హౌ ఆర్ ఏబుల్ టు సీ దిస్ టంబ్లర్ దెన్?
0: టంబ్లర్ దృశ్యము.
1: దిస్ టంబ్లర్ ఈజ్ ద సీ.
0: నేను ద్రష్ట.
1: ఐ ఈజ్ ద సీయర్.
0: ద్రష్ట ఉండటం చేతనే దృశ్యాన్ని చూడగలుగుతున్నావు.
1: ద సీయర్ సీస్ ద సీన్.
0: ద్రష్టనే లేకపోతే దృశ్యమే లేదు.
1: వెన్ దెర్ ఇస్ నో సీయర్ దెర్ ఇస్ నో సీన్.
0: కనుకనే నీవు ద్రష్ట, నేను అనేటువంటిది ద్రష్ట.
1: దెర్ఫోర్ ఐ ఈజ్ ద సీయర్.
0: చూడబడేటువంటి జగత్ అంతా కూడా దృశ్యమే.
1: ది ఎంటైర్ వరల్డ్ ఇస్ ఎ సీన్.
0: కొంతమంది సందేహించవచ్చు.
1: సమ్ మే డౌట్ ఇట్.
0: ఈ చూచేది నేత్రం కదా అనుకుంటున్నారు.
1: యు మే డౌట్ దట్ ఇస్ ది ఐ దట్ సీస్.
0: కాదు కాదు, నేత్రం కాదు చూచేది.
1: ఇస్ నాట్ ది ఐ దట్ సీస్.
0: నేత్రము లోపల ఉన్నటువంటిది చూపిస్తూ ఉంటుంది అది నేత్రంతో.
1: ద ఇన్నర్ స్పిరిట్ విల్ మేక్ యూస్ ఆఫ్ ది ఐ.
0: బల్బులు వెలుగుతున్నాయి.
1: హియర్ యూ ఫైండ్ ది బల్బ్స్ దట్ ఇల్యూమినేట్.
0: బల్బులా వెలిగేది.
1: డూ యూ మీన్ టు సే ద బల్బ్ దట్ ఇల్యూమినేట్? నో.
0: బల్బు లోపల ఉన్నటువంటి కరెంట్ వెలిగించే.
1: ఇట్ ఇస్ ద కరెంట్ దట్ ఇల్యూమినేట్స్ ద బల్బ్.
0: అదే రీతిగానే కన్నులా చూచేది.
1: ఆర్ ద ఐస్ దట్ సీ.
0: కన్నులు కూడాను దృశ్యమే.
1: ఈవెన్ ఐస్ ఆల్సో ఏ సీన్.
0: కానీ ఆత్మనే ద్రష్ట.
1: బట్ ద స్పిరిట్ ఆత్మా ఇస్ ద సీయర్.
0: ఒక్కొక్క స్టోరీ
1: ఎట్ టైమ్స్
0: ఈ కన్నులు కూడాను దృశ్యమైపోతాయి.
1: ఈవెన్ ఐ ఆర్ ఈవెన్ అన్ ఐ ఆల్సో బికమ్స్ ఎ సీన్.
0: చెవులు కూడాను దృశ్యమైపోతాయి.
1: సో ఆల్సో ఇయర్.
0: మనసు కూడా దృశ్యమైపోతుంది.
1: అండ్ ద మైండ్ టూ.
0: ఆత్మనే సాక్షిగా ద్రష్టగా మారుతుంది.
1: ఇట్ ఇస్ ద స్పిరిట్ ఆత్మా దట్ ఇస్ ద సీయర్ ద విట్నెస్.
0: కనుక నేను అనేటువంటిది దృశ్యమనేటువంటి ప్రతి పదార్థమును కూడాను చూడబడేటువంటిది, వినబడేటువంటిది, అనుభవించేటువంటిది అంతా కూడాను కేవలము ఒక దృశ్యం స్వరూపమే.
1: దేర్ ఫర్ ఆల్ దట్ ఈస్ looked at, heard or experienced just as a scene only.
0: దీనినే దక్షిణామూర్తి దృశ్యం దర్పణ దృశ్యం దర్పణ అనగా ఈ దృశ్యమంతా కూడాను ఒక దర్పణంలో చూచేటువంటి స్వరూపమే. దృశ్యం దర్పణ దృశ్యమాన నగరే.
1: That's what దక్షిణామూర్తి said. The entire universe is just a reflection as you find in a mirror.
0: ఇక్కడ నేను అది రెండు ఉన్నాయి.
1: హియర్ దర్ ఆర్ టూ ఐ అండ్ దట్.
0: అది అది అనేటువంటిది జగత్తు.
1: దట్ ఈస్ దిస్.
0: నేను అనేటువంటిదే కారణ స్వరూపుడైన దైవము.
1: ఐ ఈస్ ద కాజ్ ద డివినిటీ.
0: ఈ దృశ్యమే కార్యస్వరూపము.
1: ద సీన్ ఈస్ ది ఇఫెక్ట్.
0: కార్యకారణ స్వరూపుడైనటువంటి వాడే భగవంతుడు.
1: దెర్ఫోర్ డివినిటీ గాడ్ ఈస్ ద కాంబినేషన్.
0: దృశ్యంలోనూ ఉన్నాడు.
1: ఈస్ దేర్ ఇన్ ది ఇఫెక్ట్.
0: ద్రష్టగాను ఉన్నాడు.
1: ఆల్సో సీయర్.
0: అదృష్టగానే ఉంటున్నాడు.
1: అండ్ బియాండ్
0: ఈ విధమైనటువంటి యొక్క అదృశ్యం అంటే ఏమిటి?
1: వాట్ డూ మీన్ దట్ దట్ ఈస్ ట్రాన్సెండెంటల్?
0: ఆ దృశ్యం దృశ్యమునకు గోచరం కానిది అదృశ్యము.
1: ఆ దృశ్య నాన్ అపేరెంట్ విచ్ ఇస్ నాట్ సీన్.
0: కనుకనే ఈ జగత్ అంతా ఇప్పుడు నువ్వు దృశ్యమైనటువంటిదే.
1: సో ది ఎంటైర్ వరల్డ్ ఈజ్ సీన్.
0: కానీ ఈ నేను అనేటువంటిదే అన్నిటి ద్వారా ఈ యొక్క ఇంద్రియముల ద్వారా చూడుతూ ఉండాలి, అనుభవిస్తుండాలి, ఆనందిస్తూ ఉంటుండాలి.
1: దేర్ఫోర్ ఇట్ ఈస్ దిస్ ఐ దట్ లిసన్స్ దట్ హియర్స్ దట్ ఎక్స్పీరియన్సెస్ ఎవ్రీథింగ్.
0: కనుక కన్నులు చూడటం లేదు.
1: నాట్ ది ఐ దట్ సీస్.
0: కన్నుల ద్వారా ఆ దివ్యమైన నేను అనేటువంటిది చూస్తుంటుంది.
1: ఇట్ ఈస్ ఓన్లీ ది ఐ దట్ సీస్ త్రూ దిస్ ఐ.
0: చిన్న ఉదాహరణము,
1: ఎ స్మాల్ ఎగ్జాంపుల్.
0: నీవు మరణించిన తర్వాత,
1: ఆఫ్టర్ యువర్ డెత్,
0: నీ కన్నులు ఉంటున్నాయి.
1: ఐస్ ఆర్ స్టిల్ దేర్.
0: కానీ కన్నులే చూచేటట్టుగా ఉంటే ఈ కన్నులు ఎందుకు చూడకుండా ఉంటుంది?
1: ఇఫ్ ఐస్ వర్ టు సీ, వై డోంట్ దే సీ నౌ?
0: ఆ చూచేటువంటి నేను అక్కడ లేకుండా పోయింది.
1: ద సీయర్ ఈస్ నాట్ దేర్ నౌ.
0: అదే కన్నులే ఇప్పుడు కూడా ఉంటున్నాయి.
1: ద వెరీ సేమ్ ఐస్ ఆర్ ప్రెసెంట్.
0: కానీ అందులో చూడబడేటువంటి యొక్క ద్రష్ట లేడు.
1: బట్ సీయర్ ఈస్ మిస్సింగ్ ఇన్ ద డెడ్ బాడీ.
0: కనుక ప్రతి దాని ఎందు కూడాను దృశ్యము అనేటువంటిదంతా కూడాను ద్రష్ట ద్వారానే మనం అనుభవిస్తున్నాం.
1: దేర్ఫోర్ the scene is experienced by the seer only.
0: ee drashta anetundide divyattamaina nenu nenu nenu.
1: And therefore this seer, the witness, is I.
0: ee nenu anetundide ekkada nunchi puttindi?
1: Where is this born, this I?
0: ఇది ఏ విధంగా కూడా ఆవిర్భవించింది?
1: హౌ హ్యాస్ ఇట్ ఒరిజినేటెడ్?
0: పిచ్చివాడ, ఈ నేను అనేటువంటిది ఆవిర్భవించేటువంటిది కాదు, పుట్టేది కాదు, సర్వత్రా సర్వకాలం యందు సర్వ జీవులు యందు ఉంటుందని.
1: ఓ మ్యాడ్ క్యాప్ ఇస్ నాట్ ఒరిజినేటెడ్ నాట్ బోర్న్ ఎట్ ఎ పర్టికులర్ పీరియడ్ ఆఫ్ టైమ్, ఇట్ ఈస్ ప్రెసెంట్ ఎవ్రీవేర్.
0: సర్వకాలేషు సర్వత్రా.
1: Therefore, it's omniscient, omniscient, omnipresent, and omnipotent.
0: అదే ద్రష్ట.
1: That is the seer.
0: ఈ ద్రష్ట పుట్టేటువంటిది కాదు, పోయేటువంటిది కాదు.
1: It neither takes a birth nor leaves.
0: రాకపోకలు లేనటువంటిది ఈ నేను.
1: This eye neither comes nor goes.
0: దృశ్యము రాకపోకలు కలిగినటువంటిది దృశ్యము.
1: It is only the apparent scenario that comes and vanishes. This scenario has got a form.
0: ఈ అహంకారమునకు అహమునకు ఉండేటువంటి వ్యత్యాసం గుర్తించాలి.
1: We have to recognize the difference between ahankara, ego,
0: ahankara. Ahankara is vachi poye atundi passing clouds.
1: The ahankara, ego, is that which comes and goes, passing clouds.
0: Aham anetundi shashvatame raka pokalu lenetundi oka tattvam.
1: Aham, the I that neither comes nor goes.
0: Kanuka ee drushyam anetundi darini manamu drashtaga bhavistunnamu ee naadu.
1: Today we consider the seen as the seer.
0: చూచినదంతా సత్యము అని భావిస్తున్నాము.
1: వీ కన్సిడర్ దట్ దాట్ వాట్ ఆల్ అనేక మంది
0: ప్రత్యక్ష ప్రమాణమే మేము విశ్వసిస్తాము.
1: సమ్ సే దట్ దే బిలీవ్ బేస్డ్ ఆన్ ద డైరెక్ట్ ఎవిడెన్స్.
0: మూర్ఖత్వం అనేటువంటిది కామన్ సెన్స్ లేకుండా మాట్లాడతారు.
1: వాట్ ఎ ఫూలిష్నెస్ ఇట్ ఈస్, దే హావ్ నో ట్రేస్ ఆఫ్ కామన్ సెన్స్.
0: ఒక వ్యక్తి ఉన్నాడు,
1: దేర్ ఇస్ అ పర్సన్.
0: అతని హైట్ 6 feet.
1: హిస్ హైట్ ఇస్ 6 feet.
0: అతని వెయిట్ 80 kilos.
1: అండ్ వెయిట్ 80 kilos.
0: అతని హైట్ వెయిట్ చూసుకుంటున్నావు.
1: యూ గో బై ది హైట్.
0: అతని కలరు చామన ఛాయ.
1: హిస్ కాంప్లెక్షన్ ఇస్ జస్ట్.
0: అతని రూపము పట్టనెత్తి.
1: అండ్ హిస్ బాల్ హెడ్.
0: ఇవన్నీ కనిపించేటివన్నీ నీవు చెప్తున్నావు.
1: దీస్ ఆర్ ఆల్ ద సైన్స్ దట్ యు సే.
0: ఇవి చెప్పినంత మాత్రమున అతని యొక్క రహస్యాన్నంతా నీవు తెలుసుకున్నవాడైనావా?
1: బై సేయింగ్ సో డూ యు నో దట్ ఆల్ హిస్ సీక్రెట్స్ నౌ?
0: హైట్ వెయిట్ దాని ఫ్యాట్ మూడు చెప్తున్నావే కానీ అతని లోపల ఉన్నటువంటి యొక్క గుణము నెట్టివో నీకు కనబడుతున్నాయా?
1: యు ఓన్లీ అబ్జర్వ్ అండ్ డిక్లేర్ ద హైట్ వెయిట్ అండ్ ఫ్యాట్ బట్ నాట్ హిస్ క్వాలిటీ.
0: కాబట్టి కనిపించినటువంటి గుణములే ఆ యొక్క వెయిట్ యొక్క హైట్ ను నిరూపించేస్తున్నాయి.
1: దేర్ఫోర్ హిడెన్ క్వాలిటీ ఈస్ ద వన్ రెస్పాన్సిబుల్ ఫర్ ది అపారెంట్ ఫామ్.
0: లోపల ఎలాంటి బుద్ధి ఉందో,
1: what sort of behavior my
0: ఎలాంటి గుణములు ఉంటున్నాయో,
1: what sort of quality,
0: అది కనిపించేటువంటిది కాదు.
1: Well, they are not apparent.
0: అంతవరకు పోనక్కర్లేదు.
1: One don't need not
0: నా మనసు అంటున్నావు నీవు.
1: You say my mind.
0: నీ మనసు నీవు చూస్తున్నావా?
1: Do you see your mind?
0: ఎంత చెప్తున్నావు నీవు?
1: How do you say that?
0: నీకు కనిపిస్తుందా?
1: Do you find it?
0: లేదు.
1: No.
0: నీవు ఎంత చెప్తున్నావు?
1: How do you declare?
0: నీ కనిపించిన దాన్ని ఎంత విశ్వసిస్తున్నావు?
1: How do you have faith on that? You
0: నీ కన్నులే నీకు కనిపించను.
1: You don't see your own eye for that matter.
0: అద్దమును ఒక ఎదురుగా పెట్టుకున్నప్పుడు నీ కన్నులు నీవు చూడగలుగుతున్నావు.
1: You can see your eye if you stand in front of a mirror.
0: నీ కన్నులే నీకు కనిపించటం లేదు.
1: You don't see your own eye.
0: లక్షల మైళ్ళ ఉన్నటువంటి అంతరిక్షాన్ని కూడా చూస్తున్నావు.
1: You are able to see the all over the space.
0: కానీ నీ కన్నులు నీకు చూడటం లేదు.
1: But you don't see your own eye.
0: కాబట్టి ఇవన్నీ కూడా దృశ్యములే.
1: So everything is a seeing.
0: చూచేది దృశ్యమే.
1: All that
0: చూడబడేది దృశ్యమే.
1: That which is seen is also seen.
0: ద్రష్ట సాక్షిభూతుడు.
1: But the seer is an eternal
0: witness.
1: This seer is the eternal witness.
0: ప్రతి దాని యందు కూడాను ప్రత్యక్ష ప్రమాణం అని చెప్పి మూర్ఖంగా వాదిస్తుంటారు.
1: Everyone argues foolishly based on the direct evidence.
0: కానీ ఈ ఆర్గ్యుమెంట్ లోపల ఏ మాత్రం కూడాను కామన్ సెన్స్ ఉండదు.
1: There is no common sense in such arguments.
0: జనరల్ నాలెడ్జ్ జీరో.
1: జనరల్ నాలెడ్జ్ ఈస్ జస్ట్ జీరో.
0: ఒక్క కొద్ది విషయం లోపల నాకు ప్రేమ ఉండది అంటాం.
1: సమ్ సే దట్ ఐ హావ్ లవ్.
0: ఈ ప్రేమకేమైనా రూపం ఉందా?
1: హ్యాస్ లవ్ ఎనీ ఫార్మ్?
0: నేను దుఃఖంగా ఉంటున్నానంటున్నా.
1: యు సే దట్ ఐ యామ్ మిజరబుల్.
0: దుఃఖానికి ఏమైనా రూపం ఉందా?
1: హ్యాస్ మిజరీ ఎనీ ఫార్మ్?
0: నీవు ఎట్ట చెప్పగలవు?
1: హౌ డు యు సే సో?
0: నిన్ను ఎట్ట నీవు నిరూపించగలవు?
1: హౌ డు యు ప్రూవ్ ఇట్?
0: అయ్యా, నేను నిరూపించగలను.
1: ఎస్, ఐ కెన్ ప్రూవ్.
0: ఎట్టనగా ప్రేమకు రూపం లేదు కానీ
1: లవ్ హ్యాస్ నో ఫార్మ్.
0: ప్రేమించే తల్లికి రూపం ఉంటుందాది.
1: బట్ ద మదర్ దట్ లవ్స్ హ్యాస్ ఏ ఫార్మ్.
0: ఫ్లవర్ కు రూపం ఉంది కానీ
1: ఫ్లవర్ హ్యాస్ ఎ ఫార్మ్.
0: కానీ ఈ ఫ్లవర్ లో ఉన్నటువంటి వాసనకు రూపం లేదు.
1: బట్ ది ఫ్రాగ్రెన్స్ ఆఫ్ ఎ ఫ్లవర్ హ్యాస్ నో ఫార్మ్.
0: వాసనకు రూపం లేదు కానీ ఫ్లవర్ కు రూపం ఉంటుండాలి.
1: ఫ్రాగ్రెన్స్ హ్యాస్ నో ఫార్మ్.
0: రూపం ఉండేటువంటి ఫ్లవర్ రూపం లేనటువంటి ఒక వాసన అందిస్తుంటుంది.
1: దేర్ఫోర్ ద ఫ్లవర్ దట్ హ్యాస్ ఎ ఫార్మ్ గివ్స్ అస్ ద ఫ్రాగ్రెన్స్ దట్ హ్యాస్ నో ఫార్మ్.
0: అదే విధంగానే రూపం ఉండేటువంటి మానవుడు రూపరహితమైనటువంటి దివ్యత్వాన్ని నిరూపిస్తుంటున్నాడు.
1: లైక్ వైజ్ ఎ మ్యాన్ విత్ ఎ ఫార్మ్ డెమోన్స్ట్రేట్స్ ప్రూవ్స్ ద ఫార్మ్లెస్ డివినిటీ విత్ ఇన్.
0: ప్రతి దాని ఎందు కూడాను దైవత్వం అనేటువంటిది అంతర్భూతమై ఉంటుంది.
1: దేర్ఫోర్ ఇన్ ఎవ్రీథింగ్ దేర్ ఇస్ డివినిటీ యాజ్ అన్ అండర్
0: కరెంట్ సత్యాన్ని కనుక్కోవడానికి సైంటిస్టులు 1000 సంవత్సరం పట్టింది.
1: Scientists took about 1000 years to know this truth.
0: ఈనాడు సైంటిస్ట్ ఏం చెప్తున్నారు? ఎక్కడ చూసినా కానీ ఈ అణుశక్తి ఉంటుండాలి.
1: What scientists say today that you find atomic power everywhere.
0: ఇంత మాత్రం కనుక్కోవడానికి 1000 సంవత్సరాలు ఎందుకు కావాలి?
1: Do they need 1000 years to say that much?
0: ఏనాడు త్రేతాయుగం ఉన్నందుండే ప్రహ్లాదుని కనుక్కున్నాడు ఈ యొక్క తత్వాన్ని.
1: ప్రహ్లాద కుడ్ నో దిస్ ట్రూత్ ఈవెన్ బిఫోర్ త్రేతాయుగ థౌజండ్స్ ఆఫ్ ఇయర్స్.
0: కలడందు లేదని సందేహము వలదు.
1: నెవర్ డౌట్ దట్ గాడ్ ఈజ్ హియర్ ఆర్ దేర్ వాట్ సోఎవర్.
0: కలడు అందులేడని సందేహము వలదు.
1: నెవర్ డౌట్ దట్ గాడ్ ఈజ్ హియర్ అండ్ దట్ ఈజ్ నాట్ దేర్.
0: చక్రోపగతుండు
1: God is present everywhere.
0: ఎందెందు వెతకి చూచినా
1: wherever you may search
0: అందందే కలడు.
1: You find him there.
0: ఎందెందు వెతికినా కూడా అందందే ఉంటున్నాడు.
1: Wherever you may search you will find him there.
0: ఇది ఈనాటి సైంటిస్టు మేము ఎక్కడ చూసినా ఈ ఆటమిక్ చూస్తున్నామంటున్నారు.
1: This what the modern scientists say that he finds atomic power.
0: ఇది ఒక చిన్న ఉదాహరణ ఒక చెప్తున్నాను.
1: A small example.
0: నేను 30 సంవత్సరాలకు ముందుగా
1: భగవాన్
0: ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అనేటువంటి దీంట్లో భగవంతం డైరెక్టర్ గా ఉంటున్నప్పుడు అతని ఇంటిలో ఉన్నాను.
1: 30 ఇయర్స్ బ్యాక్ భగవాన్ స్టేడ్ ఎట్ ద రెసిడెన్స్ ఆఫ్ డాక్టర్ భగవంతం హూ హ్యాపెన్ టు బి ది డైరెక్టర్ ఆఫ్ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్సెస్ దేర్ ఎట్ బెంగళూర్.
0: ఆ యొక్క ఇంటిలో
1: దేర్ ఇట్ ఇస్ రెసిడెన్స్
0: ఒకనాడు
1: వన్ డే
0: ఈ ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ అనేటువంటిది జరిగేది.
1: An international conference of scientists was convened.
0: Sare kontha mandi important vaadanu swami chaala sanneetham kaavinchalani bhagavantamu vaadanu bhojanaaniki pilichadu.
1: Distinguished eminent scientists were invited for a dinner so that they could have opportunity to meet Bhagavan.
0: Ee science anetundi dantu kevalam oka vidhamainatundi okka telivi teetalu kuda chaala takkuva.
1: In the field of science, even intelligence is very, very less and less.
0: తెలివివంతులనేటువంటి ఎంత గొప్ప తెలివివంతులు అంటారో అంత విశ్వాసం లేకుండా ఉంటారు.
1: They may claim to be highly intelligent, but they have no faith.
0: ఎక్కడైనా మీరు వెతికి చూడండి.
1: You may search anywhere.
0: గొప్ప మేధాశక్తి గల వాడితే వానికి ఏమీ విశ్వాసం ఉండదు.
1: If you find anyone a greatest intellectual,
0: నమ్మలేడు.
1: He has no faith in his wife nor in his own self.
0: ఎప్పుడు చూసినా కాని లాబొరేటరీలో పరిశోధనలో ఉంటుంటారు. ఎక్స్పెరిమెంటల్ ఎక్స్పెరిమెంటల్ ఎక్స్పెరిమెంటల్
1: ఆల్ ది టైమ్ హీ స్పెండ్స్ ది టైమ్ ఇన్ ద లాబొరేటరీ.
0: నో ఎక్స్పీరియన్స్,
1: ఓన్లీ ఎక్స్పెరిమెంట్ బట్ నో ఎక్స్పీరియన్స్.
0: అందువల్ల ఏమైపోతున్నప్పుడు
1: వాట్ హ్యాపన్స్,
0: భోంచేస్తున్నాం.
1: ఇట్ వాస్ ద డైనింగ్ టైమ్.
0: నేను చెప్పాను,
1: భగవాన్ సెడ్,
0: మీరు సైంటిస్ట్ అనుకుంటున్నారే ఏమి మీరు తెలుసుకున్నారు అన్నాను.
1: You think you are all scientists. What is that you have known?
0: Surya Chandradulu yokka tattvalu meer emaina gurtinchara?
1: Have you known anything about the sun and moon?
0: Suryudu chandrudu bhoomi oke yokka padarthame kada.
1: The sun and moon and earth belong same matter.
0: Ah, telusukunnam annadu.
1: They said yes we know.
0: Telusukunnam anna vaadu urukundukunda suryuniki ippudu madhya vayassu annadu.
1: They should have kept quiet at that point.
0: Manchi yuvakudu ina ippudu suryudu annadu.
1: But they said the sun is youthful now. He is in the stage of youth.
0: ఎంత వయస్సు అన్నాను.
1: స్వామి సెడ్ వాట్స్ హిస్ ఏజ్.
0: కొన్ని మిలియన్స్ ఆఫ్ ఇయర్స్ అన్నాడు.
1: దే సెడ్ మిలియన్స్ ఆఫ్ ఇయర్స్.
0: బుద్ధి లేదు.
1: యు ఆర్ ఫూల్.
0: ఒకటి పెట్టి సున్నలు పెడుతూ పోతూ ఉంటే ఎన్నో మిలియన్స్ అయిపోతుంటాయి.
1: వెన్ యూ జస్ట్ పుట్ జీరోస్ యాడ్ జీరోస్ టు వన్ యు సే మిలియన్.
0: భారతీయులు అనాది అన్నారు ఎంత సులభము.
1: దిస్ భారతీయస్ కాల్డ్ ఇట్ ఏన్షియంట్ అనాది.
0: అనాది
1: అనాది ఏన్షియంట్.
0: అది చెప్తే వాళ్ళకి అవమానం. ఇన్ని మిలియన్స్ ఆఫ్ ఇయర్స్ అంటే వాట్ సైంటిస్ట్.
1: But on the other hand, if he says so many millions of years, well, he is a scientist.
0: వాళ్ళకి ఏదో ఒక నంబర్ కావాలి.
1: They want some specific number.
0: ఈ విధమైనటువంటి అల్పతృప్తితో పోతుంటారే కానీ మన భారతీయుల యొక్క వేదాంత తత్వము అనాది కాలం నుండి కూడాను ప్రతి విషయం నందు కూడాను సూటిగా హృదయానికి హత్తుకునేటట్టుగా నాటుకునేటట్టుగా ప్రబోధిస్తూ వచ్చింది వేదాంతం.
1: Scientists go by such low claims and declaration, that's all. But since ancient times, this land has declared every little fact.
0: Matter and energy enter.
1: It's matter and energy.
0: Einstein kudanu matter and energy annaru.
1: Einstein also called it matter and energy.
0: Kani naa uddesham entundiga matter and energy rendu veru kaadu.
1: But Bhagavan does not consider matter and energy
0: matter. Energy, energy, energy matter.
1: మ్యాటర్ ఈజ్ ఎనర్జీ, ఎనర్జీ ఇస్ మ్యాటర్,
0: రెండు కలిసి ఒక్కటే.
1: బోత్ ఆర్ వన్ అండ్
0: మ్యాటర్. లేకపోతే ఎనర్జీ మనకు కనిపించదు.
1: వితౌట్ మ్యాటర్ యూ కెనాట్ సీ ఎనర్జీ.
0: లేకపోతే మ్యాటర్ మనకు తెలిసేలేదు.
1: వితౌట్ ఎనర్జీ మ్యాటర్ కెనాట్ ఎగ్జిస్ట్.
0: చేరి ఒక్కటే.
1: బోత్ టుగెదర్ ఇస్ ఆర్ వన్ అండ్ ద సేమ్.
0: ఒక చెట్టు మలచాలంటే ఒక గింజ కావాలి.
1: ఫార్ ఎ సీడ్ టు ఫర్ ఎ ప్లాంట్ ఎ సీడ్ ఇస్ నెసెసరీ.
0: ఆ సీడ్ కు రెండు బద్దలు ఉంటాయి.
1: ఎ సీడ్ హెస్ టూ కాటలడన్స్.
0: రెండు బద్దలు చేరినప్పుడే అది మొక్కగా వస్తుంది.
1: With these two cotyledons, it germinates into a plant.
0: ఒకే బద్ద వేస్తే అది మల్చదు.
1: With a single cotyledon, it not grow.
0: కనుకనే ఒక బద్ద నెగటివ్, ఒక బద్ద పాజిటివ్.
1: One is the positive, while the other is the negative.
0: ఒక బద్ద అనేటువంటిది ఒక విధమైన శక్తి.
1: One cotyledon
0: energy
1: is energy.
0: ఒక ఇది మ్యాటర్.
1: The other one is the matter.
0: మ్యాటర్ ఎనర్జీ రెండు చేరినప్పుడే పునర్జన్మము అనేటువంటిది వస్తుంది.
1: విత్ దీస్ టూ కాటిలెడన్స్ ద మ్యాటర్ ఎనర్జీ యూ ఫైండ్ ద రీబర్త్.
0: కనుక మనం తెలియనటువంటివంతా కూడా నమ్మకుండా ఉండకూడదని ఏమాత్రం కూడా చెప్పకూడదు.
1: నెవర్ సే దట్ యు ఆర్ నాట్ గోయింగ్ టు బిలీవ్ దాట్ యూ డూ నాట్ నో.
0: కనిపించనదే తినిపించు నీ కర్మల ఫలమన మర్మము జీవా.
1: ఓ ఇండివిజువల్ అండర్స్టాండ్ దాట్ విచ్ ఈస్ నాట్ సీన్ ఈస్ రెస్పాన్సిబుల్
0: సమాస చూడాలి తోలు బొమ్మ.
1: ఓ పర్ఫెక్ట్ అండర్స్టాండ్ ద మిస్టరీ ఆఫ్ దిస్ ప్లే అండ్ డ్రామా.
0: అందము ప్రాయము ఇంద్రియ శక్తి ఉందని నిక్క క్రూరన్నా.
1: ఓ డోంట్ ప్రైడ్ యువర్ సెల్ఫ్ బికాస్ ఆఫ్ అ యూత్ అండ్ ది సెన్సువల్.
0: ముందున్నదిరా తొందరలోని ముసలిత నంబన ముసుళ్ల పండగ.
1: ఎయిర్ లైస్ అహెడ్ అడ్వాన్సింగ్ ఓల్డ్ ఏజ్.
0: మసల లేవు.
1: యు కెనాట్ మూవ్.
0: కను మసకలు.
1: యు కెనాట్ సీ.
0: మోమున మడతలు పడే.
1: యు ఫైండ్ ద రింగ్
0: తల నరిసే కదా.
1: అండ్
0: ముసిలి కోతి అని పసివారు నిన్ను ముసి ముసి నవ్వగా కసరే బొమ్మ తైతే బొమ్మ.
1: హెయిర్ టర్న్స్ గ్రే, ఎవ్రీబడి విల్ స్టార్ట్ మేకింగ్ ఫన్ ఆఫ్ యూ, కాలింగ్ యూ ఎ మంకీ.
0: ఏమిటి ఇదా? ఇవే మనం చూస్తుండేటువంటి.
1: ఇస్ దట్ వాట్ వి సీ?
0: శరీరము వృద్ధాప్యం పొందొచ్చు.
1: బాడీ ఇస్ బౌండ్ టు ఏజ్.
0: చైల్డ్, బాయ్, మ్యాన్ అండ్ గ్రాండ్ ఫాదర్ ఒక్కడే.
1: Child, boy, man, grandfather are one and the same.
0: Today you are boys.
1: Today you are boy.
0: కానీ మీరు 10 సంవత్సరం ముందు చైల్డ్.
1: 10 years before you were a child.
0: మీరు నెక్స్ట్ ఇంకా 20 years కు యు ఆర్ మ్యాన్.
1: Next 20 years you are a man.
0: Next 50 years కు యు ఆర్ గ్రాండ్ ఫాదర్.
1: 50 years you are గ్రాండ్ ఫాదర్.
0: కాబట్టి నాలుగు ఎవరు? మీరే.
1: Then what are these four? You yourself only.
0: Time difference గా వస్తుంటుందా?
1: Everything depends on the difference of time.
0: కనుకనే
1: so
0: మనలో ఉండినటువంటి యొక్క తత్వమును చక్కగా గుర్తించడానికి తగినటువంటి ప్రయత్నం చేయాలంటే ప్రత్యక్షమే ప్రమాణం అని అనకూడదు.
1: To understand the inherent nature, you cannot always go by the direct evidence.
0: ఒక చెట్టు ఉంటుందని.
1: Here you find a tree.
0: చెట్టు బాగా సస్యశ్యామలంగా కనిపిస్తుందని, శ్యామల వర్ణంగా అభివృద్ధి అవుతుందని.
1: The tree is so gigantic and huge and green.
0: శాఖలు శాఖలంతా కూడా పెంపొందిపోతున్నాయి.
1: Its branch repeatedly.
0: దాని చల్లని ఛాయ ఎంతనో హాయిని ఇస్తుంది అది.
1: And its cool shade is so comfortable.
0: చెట్టు ఎంత బాగా నీడ ఇచ్చింది.
1: What a comfort shade
0: అని కనిపించే చెట్టును నీవు చూస్తున్నావు.
1: You see this. Tree only.
0: కనిపించని వేర్లు ఈ చెట్టుకు ఆధారంగా ఉంటున్నాయి.
1: బట్ ద ట్రీ ఇస్ బిహైండ్ దట్ యు డోంట్ సీ హిడెన్ ఆర్ రెస్పాన్సిబుల్ ద
0: ఫౌండేషన్. ఈ వేర్లకు నీరు పోసినప్పుడే చెట్టు సమృద్ధిగా పెరుగుతుంది.
1: వెన్ యు వాటర్ ద హిడెన్ రూట్స్ ద ట్రీ గ్రోస్ ఫర్దర్.
0: ఈ భవనాన్ని చూస్తున్నారు.
1: యు ఫైండ్ ద మ్యాన్షన్ హియర్.
0: ఈ పిల్లర్స్ ఎంత బాగుంటున్నాయి.
1: హౌ బ్యూటిఫుల్ ద పిల్లర్స్.
0: ఇది ఎంత బాగుంటుంది.
1: వాట్ ఎ ఫైన్ వండర్ఫుల్ హాల్ ఇట్ ఇస్. ఇవాడ
0: దీనికి ఫౌండేషన్ చూడు మొట్టమొదట.
1: బట్ యు సీ ద ఫౌండేషన్ ఫస్ట్.
0: ఈ ఫౌండేషన్ లేకపోతే ఈ పిల్లర్స్ ఎట్లా ఉన్నాయి?
1: వితౌట్ ద ఫౌండేషన్ హౌ డు పిల్లర్స్.
0: రూట్స్ లేకపోతే వృక్షం ఎట్లా ఉంటుంది?
1: వితౌట్ రూట్స్ హౌ డస్ ద
0: ప్లాంట్. బాహ్యమనేటువంటి ఉండాలంటే భావము అనేటువంటి దైవత్వం ఉండాలి.
1: ఫర్ ది ఎక్స్టర్నల్ ఫార్మ్ టు ఎగ్జిస్ట్ ది ఇంటర్నల్ డివినిటీ ఇస్ నీడెడ్.
0: ఆ వేర్లకు నీరు పోసినప్పుడే చెట్టు అభివృద్ధి వస్తుంది.
1: వెన్ యు వాటర్ ద రూట్స్ ద ట్రీ గ్రో.
0: ఈ ట్రీ లోపల పువ్వులు కాయలు ఎంత ఉంటున్నాయని, పువ్వులకు కాయలకు నీళ్లు పోస్తుంటే ఉండేటి కూడా రాలిపోతాయి.
1: యాజ్ ద ట్రీ హ్యాస్ గాట్ సో మెనీ లీవ్స్ ఫ్లవర్స్ ఫ్రూట్స్ అండ్ బ్రాంచెస్ యూ డోంట్ వాటర్ దెమ్.
0: కాదు కాదు, కనిపించినటువంటి నీటికి ఒక వేర్లకు నీరు పోయాలి.
1: యూ హావ్ టు వాటర్ ద రూట్స్ దట్ యూ డోంట్ సీ.
0: విద్యార్థులారా,
1: స్టూడెంట్స్,
0: ప్రతి దానికి కూడాను ఒక ద్రష్ట అనేటువంటి మనకు కనిపించకుండా ఉంటాడు.
1: ఫర్ ఎవ్రీథింగ్ దేర్ ఇస్ ఎ సీయర్ ద విట్నెస్ యూ డోంట్ సీ.
0: అయితే
1: హౌఎవర్
0: ఏనాడు మీ భక్తి ప్రపత్తులు అనేటువంటివి అభివృద్ధి గాంచును, అప్పుడు ఆ అప్రత్యక్షంగా ఉండేది కూడా ప్రత్యక్షం అయిపోతుంది.
1: దట్ డే వెన్ యూ గ్రో ఇన్ డివోషన్ అండ్ స్టడీ స్టెడ్ఫాస్ట్నెస్ you will find God manifesting himself in front of you.
0: Tyagaraju
1: Tyagaraju said.

0: ఓ రామ
1: ఎక్కడున్నావని వెతికేది అనేటప్పటికీ ఇందుకనడం లేదని సందేహం వలదు.
0: నెవర్ డౌట్ దట్ గాడ్ ఈజ్ హియర్ అండ్ దట్ ఈజ్ నాట్ దేర్ నెవర్ డౌట్ సో.
1: తక్షణమే కావేరి నదిలో పోయి సంధ్యవార్చుకుంటున్నాడు.
0: ఇమీడియట్లీ వాజ్ ఆఫరింగ్ మార్నింగ్ ప్రేయర్స్ దేర్.
1: ఆ నీళ్లు తీసుకునేటప్పటికి దోషుల్లోనే రాముడు వచ్చాడు.
0: యాజ్ హి కలెక్టెడ్ ద వాటర్ ఓవర్ దేర్ హీ కుడ్ ఫైండ్ ద ఐడల్స్ ఆఫ్ రామ.
1: అప్పుడు ఆనందించాడు త్యాగరాజు.
0: దెన్ త్యాగరాజు వాజ్ ఎక్స్టాటిక్.

0: O Rama, with all the love, confer grace on me.
1: ఎన్ని విధాలుగా ప్రార్థించాడు.
0: He prayed repeatedly.
1: ఆ ప్రార్థనలో ఉంటుండాలి ఈ లైఫ్ అంతా.
0: The life lies in that prayer.
1: ఆ ప్రార్థన కేవలం పెదవులతో రావటం కాదు.
0: The prayer is not a lip service.
1: హృదయముతో రావాలి.
0: It should be out of the heart.
1: ఏ మానవుని యొక్క ప్రేమ హృదయం ద్వారా అభివృద్ధి ఉందో అక్కడనే సర్వత్రా ప్రత్యక్షమవుతుంటాడు.
0: The one who develops such sort of a prayer wholeheartedly, it will be responded.
1: ఒక చిన్న విషయం.
0: A small matter here.
1: సామాన్యంగా మీరు పిల్లలందరూ కూడా తెలిసినటువంటి విషయమే.
0: Students know this pretty well.
1: కొంతమంది
0: some
1: my dear sisters and brothers అంటారు.
0: Some address this way, my dear sisters and brothers.
1: నా ఉద్దేశం ఏమిటంటే
0: భగవాన్స్ ఒపీనియన్ ఇస్
1: మై ఈజ్ ఉపయోగ పెట్టద్దు.
0: Don't use this mic.
1: Dear, upayog pettadu.
0: Dear, not necessary.
1: Sisters and brothers, cheppu. Chala haayiga untadi.
0: It's so comfortable if you say sisters and brothers.
1: Ippudu prapanchaka sambandhamainatundi dantho my dear sister ante adi chala pedamargam padutundi.
0: As you know, in the worldly trend, if you say dear sister
1: my dear
0: today,
1: sister
0: it will put in danger tomorrow.
1: Idi chala tappu.
0: It's a big mistake.
1: Sisters and brothers అన్నారు.
0: Sisters and brothers.
1: లేక మై బ్రదర్స్ అండ్ సిస్టర్స్ అన్నారు.
0: Or my brothers and sisters.
1: ఇది చాలా గౌరవనీయమైనదిగా ఉంటుంది.
0: It's highly respectful.
1: ఇంతే కాకుండా
0: not only this.
1: కొంతమంది మరి పెద్దలు కూడాను
0: some elders.
1: సాయి డివోటీస్ అంటారు. లేక సాయి ఫ్యామిలీస్ అంటారు.
0: They also use words like this.
1: చాలా తప్పు ఆ విధంగా. అందరూ ఒక ఫ్యామిలీని
0: సాయి డివోటీ సాయి ఫ్యామిలీ
1: పెట్టాలి.
0: వై షుడ్ దే యూజ్ దిస్ వర్డ్ సాయి?
1: సాయి అనేటప్పుడు ఇంకో రామ భక్తుడు ఉంటాడు, రామ అనేటప్పుడు కృష్ణ భక్తుడు ఉంటాడు. ఈ ఒక్కటి పేరునే ఉపయోగ పెట్టకండి.
0: నెవర్ యూజ్ నేమ్స్ లైక్ రామ కృష్ణ అండ్ సో ఆన్.
1: కనుక సాయి ఫ్యామిలీ అంటారు.
0: యు సే సాయి ఫ్యామిలీ.
1: ప్రారంభం చేసే కూడా చాలా మంది సాయి రామ్.
0: మెనీ యాజ్ దే బిగిన్ దేర్ టాక్ దే సే సాయి రామ్.
1: నీకు అంత ఇష్టంగా ఉంటే నమస్కారం అను.
0: If you so like it, you can say namaskar.
1: ఇంకేదైనా కూడా కిందకి ఏమైనా పడిపోతే దాన్ని ఎత్తిచ్చినప్పుడు థ్యాంక్స్ సార్ అంటారు.
0: If you drop anything, if anyone picks up and gives to you,
1: ఎందుకు ఈ పరదేశం యొక్క దీనిని మనం ఉపయోగపెట్టుకోవాలి? థ్యాంక్స్ అని చెప్పే విధంగా నమస్తే అండి, ఎంత బాగుంటుంది.
0: Why should you follow this Western culture? You can say namaste.
1: ఇలాంటి పవిత్రమైనటువంటి యొక్క మన భారతీయ సంస్కృతి యందు ఒక్కొక్క పదములకు కూడా ఒక్కొక్క విలువను ఎంతనో ఇచ్చి ఉంటుండాలి.
0: The sacred culture of Bharat will tell you a lot of meaning for every word that we say.
1: Manadi culture,
0: our culture,
1: ee oka samskruti,
0: and the culture of this country.
1: Kaani ee samskruti oka tattvani manam ee naadukodanu maravukudu.
0: We should never forget the our culture.
1: Adi chaasitamainatundi Veda culture.
0: It is the culture of Veda which is permanent.
1: Eppatiki maranatundi idi.
0: It is changeless.
1: Nitya satyamainatundi idi.
0: It is eternal truth.
1: Enni yugamulu marina enni jagamulu karina takshanam mana yokka samskruti appatiki kudane సిద్ధంగానే ఉంటుంది.
0: టైమ్స్ మే రోల్ ఆన్, ఏజెస్ మే చేంజ్, బట్ ఇట్ రిమైన్స్ ఎస్ ఎటర్నల్ పర్మనెంట్.
1: హృదయం లోపల భగవంతుని ఉంచుకొని ప్రేమపూర్వకంగా స్మరిస్తూ రండి.
0: హావింగ్ గాడ్ ఇన్ అవర్ హార్ట్స్ అండ్ ఆల్ థాట్ ఆఫ్ అవర్ హార్ట్స్
1: ఐతి ఈ నాటి నుంచి
0: చాంట్ హిస్ నేమ్.
1: శివోహం శివోహం శివోహం మంగళవాక్యం. నేనే భగవంతుడు నేనే భగవంతుడు అనేటువంటి ఒక దీన్ని దృఢం చేసుకుంటూ రండి.
0: ఏ మోస్ట్ ఆస్పిషియస్ మాక్సిమ్.
1: అప్పుడు జగత్తు లోపల ఏ విధమైనటువంటి కలహములు కల్లోలములు ద్వేషములు ఉండవు.
0: దెన్ దేర్ విల్ బి నో హేట్రెడ్, నో ఎజిటేషన్.
1: ఈ ఘర్షణ అంతా కూడా ఈ విధమైనటువంటి నేను నీవు అనేటువంటి భేదనల వల్లనే వస్తున్నాయి.
0: ఆల్ ది ఫైట్స్ ఆర్ బికాస్ ఆఫ్ ది కన్సిడరేషన్స్ ఆఫ్ మైండ్ అండ్ థాట్.
1: ఒక్కటే, ఆల్ ఆర్ వన్ మై డియర్ సన్, be alike to everyone annadu Jesus.
0: Jesus said all are one my dear son, be alike to everyone.
1: Andarni manam like cheyali.
0: We should like everybody.
1: Idi mana yokka bharatiyulu yokka pradhana samskruti.
0: This is the culture of Bharat, main principle.
1: Emi chepparu vedam nande?
0: What is the declaration?
1: Sahana bhavatu sahana gunattu sahaviryam karavavi. Kalasi melasi perugudam.
0: Let's grow together.
1: Kalasi melasi tirugudam.
0: Let's move together.
1: Kalasi melasi terisukunna telivini poshinchudam.
0: Let us also develop that
1: kalasi melasi kalataleka chelimito jeevinchudam anindi.
0: Let's live without any conflict in total friendship.
1: Adi motta motta vedamu samatvanni ekatvanni prabodhinchindi.
0: It is only the Veda that taught the principle of unity and equality in the beginning.
1: Vidyarthulara,
0: students,
1: enta kalamaina manam ఈ సంకుచితమైన భావాలతో మనం జీవించకుండా విశాలమైనటువంటి యొక్క భావంతో మనం అభివృద్ధి గాంచి యావత్ ప్రపంచానికి కూడా ఈ విధమైన ఏకత్వం అనేటువంటి యొక్క దివ్యత్వాన్ని చాటడానికి కంకణం కట్టుకోవాలి.
0: వీ షుడ్ నెవర్ బి నారో మైండెడ్ వీ షుడ్ డెవలప్ బ్రాడ్ మైండెడ్నెస్ బ్రాడ్ ఫీలింగ్స్ అండ్ బ్రాడ్ థాట్స్ అండ్ షేర్ విత్ ద రెస్ట్ ఆఫ్ ది సొసైటీ.
2: భజన దినా సుఖ శాంతి నై

0: సత్యం పద్మాశ్రిత సదా. సత్యం పరహితే యస్య, సత్యం నాస్తి పరమం పదం. సత్యం నాస్తి పరమం పదం. ప్రేమ స్వరూపులారా,
1: ఎంబోడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: ఈశ్వరునకు సత్యమే సిరి సంపదలు.
1: ట్రూత్ కాన్స్టిట్యూట్స్ ద ప్లెంట్ అండ్ ప్రాస్పెరిటీ ఆఫ్ ద డివైన్. ఈశ్వర
0: భోగభాగ్యములు అతన్ని ఆశ్రయించినటువంటి వస్తువులు.
1: All the pleasures and affluence are after him.
0: సత్యమునకు మించినటువంటిది ఈ జగత్తునందు మరొక వస్తువు లేదు.
1: In this world there is nothing beyond the truth.
0: నీతి నిజాయితీలు కలిగినటువంటి స్థానంలో మృత్యుదేవుడు కూడాను భయపడిపోతుంటాడు.
1: Even death is afraid to approach any person with morality and honesty.
0: సత్యానికి మించినటువంటి శక్తి మరొకటి లేదు.
1: There is no mightier power than truth.
0: సత్యమే సర్వశక్తిమయము.
1: Truth is all powerful.
0: సర్వశక్తిమయమైనటువంటి సత్యము సర్వ మానవుల యందు కూడాను అగమ్యగోచరంగా నిలిచి ఉన్నది.
1: This all-powerful truth is present, latent in everyone.
0: సత్యం సర్వభూతాంతరాత్మ.
1: Truth is present in all of the beings.
0: సత్యమే దైవము.
1: Truth is God.
0: సత్యం ఎక్కడ ఉన్నది?
1: Where is the truth?
0: ఇక్కడనే.
1: It is here.
0: ఎక్కడ చూచినా ఉన్నది సత్యం.
1: Truth is present everywhere.
0: సత్యం లేని స్థానము సత్యము కాని పదములు జగత్తులో కానరావు.
1: In this world you don't find any material or any place where there is no truth.
0: సత్యమే సర్వ సంపదలకు మూల కారణం.
1: Truth is the foundation for all prosperity.
0: ఇట్టి సత్యాన్ని ఈనాటి మానవుడు విస్మరించడం చేత అనేక కష్టములకు దుఃఖములకు విచారములకు గురి అయ్యుతున్నాడు.
1: సిన్స్ మ్యాన్ హెస్ ఫర్గాటన్ దిస్ ట్రూత్, హీస్ పాసింగ్ త్రూ ది ఎక్స్పీరియన్సెస్ ఆఫ్ సాడ్నెస్ మిజరీ ట్రబుల్స్.
0: ఈనాటి దేశం యొక్క పరిస్థితి అల్లకల్లోలముగా ఉండటం కారణమేమిటి? సత్యాన్ని విస్మరించటమే.
1: ద రీజన్ బిహైండ్ ది అజిటేషన్స్ ఇన్ దిస్ కంట్రీ ఇస్ దిస్, ఇట్ హెస్ ఫర్గాటన్ ట్రూత్.
0: సత్యము మొరాలిటీ అనగా నీతి ఇవి రెండు కూడాను ట్విన్స్.
1: ట్రూత్ అండ్ మొరాలిటీ ఆర్ ద ట్విన్స్.
0: కనుకనే నీతి నిజాయితీలు నిజమైనటువంటి యొక్క సోదరులోని.
1: ద ట్రూత్ అండ్ మొరాలిటీ ఆర్ ట్రూ బ్రదర్స్.
0: నిన్నటి దినము నిజాయితీని గురించి చెప్తామనుకున్నాం, కానీ నీతిని మాత్రమే బోధిస్తూ వచ్చాం.
1: Yesterday, you have been taught about this morality and the integrity
0: నీతి
1: is left.
0: మానవునకు ప్రధానమైనటువంటి ఖ్యాతి.
1: It is neeti morality that brings you khyati, reputation.
0: ఈ ఖ్యాతి మాత్రమే కాదు, నీతి మానవ జాతి యొక్క ప్రాణము.
1: In fact, neeti morality is the makes you belong to this human society, jati.
0: ఇట్టి మానవ జాతికి నీతి నిజాయితీలే ప్రధాన ప్రాణకోశములు.
1: ద లైఫ్ బ్రెత్స్, లైఫ్ ప్రిన్సిపల్స్ ఫర్ హ్యుమానిటీ ఆర్ దీస్ టూ, నీతి మొరాలిటీ, నిజాయితీ, ది ఆనెస్టీ.
0: కనుక సత్యరూపమైనటువంటి యొక్క దైవమును సాక్షాత్కరింపచేసుకోవటమే మానవుని ప్రధాన కర్తవ్యము.
1: మ్యాన్స్ మెయిన్ రెస్పాన్సిబిలిటీ లైస్ ఇన్ ఎంజాయింగ్ ది మేనిఫెస్టేషన్ ఆఫ్ ది డివైన్ డివైన్ హూ ఇస్ ట్రూత్.
0: ఇట్టి దైవత్వాన్ని పొందేటువంటి ఒక మానవుడే నిజమైన మానవుడు.
1: యు కెన్ కాల్ యువర్ సెల్ఫ్ ఎ ట్రూ హ్యూమన్ ఇఫ్ యు అటైన్ డివినిటీ.
0: నీతి కలుగు జాతి నిజమైన జాతిరా, వినుడు భారతీయ వీరసుతుడా.
1: సన్ ఆఫ్ భారత్, లిసన్ టు దిస్ ట్రూత్. ఇట్ ఈస్ ఓన్లీ ట్రూ హ్యూమన్ సొసైటీ దట్ హ్యాస్ నోన్ ప్రాక్టీస్డ్ మొరాలిటీ.
0: సత్యం నాస్తి పరో ధర్మ అని మను చక్రవర్తి ఈ సత్యాన్ని గురించి ఎన్నో విధములకు కూడాను ప్రబోధిస్తూ వచ్చాడు జగత్తుకు.
1: ఎంపరర్ మను టాట్ ది మిస్టరీ ఆఫ్ ట్రూత్ ఇన్ డిఫరెంట్ వేస్, టెలింగ్ దట్ ఇట్ ఇస్ హైయెస్ట్, దేర్ ఇస్ నో అదర్ పాత్ గ్రేటర్ దాన్ ట్రూత్.
0: సత్యంబునందుండి సర్వం సృజించే.
1: ఫ్రమ్ ది పాయింట్ ఆఫ్ ట్రూత్ హీ క్రియేటెడ్ ది ఎంటైర్ యూనివర్స్.
0: సత్యంబునందు అడగే సర్వ సృష్టి.
1: ది హోల్ క్రియేషన్ మర్జెస్ బ్యాక్ ఇన్ టు ద ట్రూత్.
0: సత్యమహిమలేని స్థలమేది కనుకున్న.
1: యు డు నాట్ ఫైండ్ ఎనీ ప్లేస్ వేర్ దేర్ ఇస్ నో ట్రూత్.
0: శుద్ధ సత్వం ఇది చూడరయ్యా.
1: ఇట్ ఈస్ ది ప్యూర్ అన్సలిడ్ ట్రూత్ ఇట్ సెల్ఫ్.
0: ఇట్టి సత్యస్వరూపుడైనటువంటి దైవత్వాన్ని ఈనాడు మానవుడు విస్మరించడమే కాక కేవలము పూర్తి మర్చిపోయే స్థితికి వచ్చాడు.
1: He has forgotten the divine, the very personification of truth, and has totally forgotten the entire principle of divinity.
0: సత్యాన్ని మర్చినటువంటి మానవుడు నిత్యత్వాన్ని పొందలేడు.
1: Man who has forgotten truth can never attain the state of eternity.
0: దైవత్వాన్ని అసలంతకంటే పొందలేడు.
1: He can never attain reach divinity.
0: కనుక సత్యాన్ని మరవకూడదు.
1: So never forget truth.
0: ఇటు సత్యతత్వమును ప్రబోధించే నిమిత్తము దైవమే సాక్షాత్కరిస్తుంటాడు.
1: గాడ్ ఇన్కార్నేట్స్ టు టీచ్ ద ప్రిన్సిపల్ ఆఫ్ ట్రూత్.
0: ప్రాచీన కాలపు నందు రాజులందరూ కూడాను సత్యాన్ని అనుసరించి పాలిస్తూ వచ్చారు రాజ్యములు.
1: ఇన్ ఏన్షియంట్ టైమ్స్ కింగ్స్ రూల్ దేర్ కింగ్డమ్స్ ఫాలోయింగ్ ద ప్రిన్సిపల్ ఆఫ్ ట్రూత్.
0: అందులో ప్రధానమైనటువంటి హరిశ్చంద్రుడు సత్యమే ప్రాణముగా తీసుకున్నాడు.
1: Harishchandra emperor considered truth as his very breath.
0: Bari biddalanu ammukoni kudanu satyaniki tana jeevithanni ankitam chesadu.
1: He has dedicated his life to truth that made him even to sell out his wife and child.
0: Rajyanni kuladukoni divyatamainatundi satyaniki pranam nandinchadu.
1: He lost his kingdom and surrendered to the divinity.
0: Ee satyame naaku నిజమైనటువంటి రాజ్యము అన్నాడు.
1: హీ కన్సిడర్ ట్రూత్ యాజ్ హిస్ వెరీ కింగ్డమ్.
0: ఈ సత్యరాజ్యమే లేకుండినా నేను ఒక రాజునే కాదు.
1: వితౌట్ దిస్ కింగ్డమ్ ఆఫ్ ట్రూత్ ఐ కెనాట్ కాల్ మై సెల్ఫ్ ఎన్ ఎంపరర్.
0: కనుక ఈ సత్యము నిమిత్తమై సర్వమును నేను త్యాగం చేస్తానన్నాడు.
1: హీ వాస్ ప్రిపేర్ టు సాక్రిఫైస్ ఎవ్రీథింగ్ ఫర్ ట్రూత్.
0: సత్యం నాస్తి పరో ధర్మ, దీనికి మించినటువంటి ధర్మం లేదు నాకు.
1: దేర్ ఇస్ నో అదర్ ధర్మ హైయర్ దాన్ దట్ ఆఫ్ సత్య ట్రూత్.
0: కనుక సత్యమే మానవులకు ప్రాణస్వరూపము.
1: దేర్ ఫోర్ ట్రూత్ ఈస్ ది వెరీ లైఫ్ ఆఫ్ మ్యాన్.
0: నీతి నిజాయితీలు రెండింటి యొక్క ఏకత్వమే మానవత్వం యొక్క పవిత్రత.
1: ద శాంక్టిటీ ఆఫ్ హ్యూమన్ లైఫ్ లైస్ ఇన్ ద కాంబినేషన్ ఆఫ్ మొరాలిటీ అండ్ ఇంటెగ్రిటీ.
0: ఈ సత్యం బాహ్యమైనటువంటి యొక్క శక్తులతో ప్రాప్తించినటువంటిది కాదు.
1: This cannot be obtained by worldly things.
0: లౌకికమైన నేను త్యాగం చేస్తానన్నాడు.
1: He was prepared to sacrifice everything for truth.
0: సత్యం నాస్తి పరో ధర్మ, దీనికి మించినటువంటి ధర్మం లేదు నాకు.
1: There is no other

0: శక్తులతో ప్రాప్తించినటువంటిది కాదు.
1: దిస్ కెనాట్ బి అబ్టైన్ బై వరల్డ్లీ థింగ్స్.
0: లౌకికమైన భౌతికమైన ప్రాప్తమైనటువంటి యొక్క శక్తులతో పాటుపడి అనేక విధములుగా సత్యమును కోల్పోతున్నారు ఈనాటి మానవుడు.
1: మ్యాన్ టుడే హీ హస్ లాస్ట్ ట్రూత్ ఫాలోయింగ్ ద వరల్డ్లీ ఫిజికల్ పర్సూట్స్.
0: పూర్వము హిరణ్యాక్షుడు, హిరణ్యకశిపుడు, రావణుడు, కుంభకర్ణుడు, దుర్యోధనుడు, దుశ్శాసనుడు ఇత్యాది మహావీరులందరూ కూడాను సత్యాన్ని విస్మరించడం చేతనే తాను అట్టి గతికి పొందగలిగారు.
1: హిరణ్యాక్ష, హిరణ్యకశిపు, రావణ, కుంభకర్ణ, దుర్యోధన, దుశ్శాసన హ్యావ్ ఫర్గాటెన్ ట్రూత్ అండ్ హ్యావ్ రూయిన్ దెమ్సెల్వ్స్ బికాజ్ దే హావ్ లాస్ట్ ట్రూత్.
0: సామాన్యమైనటువంటి వ్యక్తులు కాదు,
1: దే ఆర్ నాట్ ఆర్డినరీ పీపుల్.
0: గొప్ప మేధావులు,
1: దే ఆర్ ఇంటెలెక్చువల్.
0: గొప్ప పండితులు,
1: దే ఆర్ స్కాలర్స్.
0: గొప్ప తెలివితేట గల వారు,
1: దే ఆర్ హైలీ ఇంటెలిజెంట్.
0: అయినప్పటికీ
1: యట్
0: నీతి నిజాయితీలు రెండు కూడాను కోల్పోవడం చేతనే తాము సర్వస్వమును కోల్పోయారు.
1: యాజ్ దే హావ్ నో మొరాలిటీ అండ్ ఇంటెగ్రిటీ దే లాస్ట్ ఎవ్రీథింగ్.
0: కనుక బాహ్యమైనటువంటి యొక్క శక్తుల కోసం మనం పాటుపడనక్కర్లేదు.
1: వి డోంట్ నీడ్ టు స్ట్రగుల్ ఫర్ ఎక్స్టర్నల్స్.
0: నేడు రావచ్చు, రేపు పోవచ్చు.
1: యు మే అటైన్ దెమ్ టుడే అండ్ లూజ్ టుమారో.
0: కానీ పోయేటువంటిది కాదు సత్యము.
1: ట్రూత్ విల్ నెవర్ లీవ్ యు.
0: ఒక్క పర్యాయం మానవుని యందు ప్రవేశించిన ఏమాత్రం కూడా నువ్వు కదిలేటువంటిది కాదు.
1: వెన్ వన్స్ ట్రూత్ గెట్స్ ఇన్ యువర్ లైఫ్ ఇట్ విల్ నెవర్ ఫేల్.
0: అట్టి కదలక మెదలక స్థిరమైనటువంటి ఒక తత్వాన్ని ప్రబోధించి మానవత్వాన్ని కాపాడేటువంటిది సత్యం ఒక్కటే.
1: ఇట్ ఈస్ ఓన్లీ ట్రూత్ దట్ విల్ ప్రొటెక్ట్ యూ అండ్ అప్హోల్డ్ యూ బికాస్ ఇట్ ఈస్ చేంజ్లెస్, అన్వేవరింగ్ అండ్ స్టెడీ.
0: సర్వ సౌఖ్యములు, సర్వ సదుపాయములు, సర్వ భోగ భాగ్యములు కూడా సత్యం నుండియే ఆవిర్భవిస్తాయి.
1: Out of truth you can have all conveniences, comforts, pleasures and plenty in prosperity.
0: కనుక బాహ్యమైన లౌకికమైన ప్రాకృతమైనటువంటి యొక్క సౌభాగ్యముల నిమిత్తమై మనం ప్రాకులాడనక్కర్లేదు.
1: యూ డోంట్ నీడ్ టు స్ట్రగుల్ హార్డ్ ఫర్ ఆల్ ది ఎక్స్టర్నల్ ఎఫీమరల్ ఫ్లీటింగ్ జాయ్స్ అండ్ ప్లెజర్స్.
0: నిత్యసత్యమైనటువంటి యొక్క పవిత్రమైనటువంటి యొక్క నీతి నిజాయితీలను మనము ఈనాడు కాపాడాలి.
1: What we have got to protect today is that eternal principle, the sacred twins of Niti and Nijayati, morality
0: and integrity.
1: We have to propagate these two principles of morality
0: and integrity.
1: We are forgetting truth, expecting temporary
0: happiness. We
1: are forgetting the
0: righteousness.
1: Where there is truth, dharma will follow.
0: ఈ ధర్మం అనేటువంటిది సత్యానికి సరైనటువంటి మిత్రులు.
1: ధర్మ ఈజ్ ది ట్రూ ఫ్రెండ్ ఆఫ్ సత్య ట్రూత్.
0: సత్యం నాస్తి పరో ధర్మ అని.
1: దేర్ ఇస్ నో అదర్ థింగ్ బియాండ్ ట్రూత్.
0: దీనికంటే మించినటువంటిది మరొకటి లేదు ధర్మం.
1: దేర్ ఇస్ నో అదర్ ధర్మ అదర్
0: కనుక
1: బియాండ్ ట్రూత్.
0: మానవుడు జన్మమెత్తిన తర్వాత సత్యాన్ని పాలించడానికి, సత్యాన్ని నడుచుకున్నట్టుకు తగిన కృషి చేయాలి.
1: హావింగ్ బీన్ బోర్న్ యాజ్ ఎ హ్యూమన్ బీయింగ్, వన్ హ్యాస్ టు ట్రెడ్ అలాంగ్ ద పాత్ ఆఫ్ ట్రూత్.
0: ఈనాటి మానవుడు సత్యమును పూర్తి విస్మరించి ధర్మమన్నటువంటి ఏమిటో గుర్తించుకొనక నీతి నిజాయితీలకు స్వాగతం చెప్పి కొన్ని విధమైనటువంటి యొక్క సుఖాలను పొందాలని ప్రయత్నిస్తున్నాడు.
1: Man today has forgotten what truth is, what righteousness is. He is not proceeding along righteousness and morality.
0: Satyamnu kolipoyinatundi vaadu neethini emaatram kudunu pondaledu.
1: The one who has lost truth can never have morality.
0: Itti neethini pondavalanna nijayithini mundu unchukovali.
1: To be moral, one has to keep up the integrity.
0: Prema swaroopulara,
1: embodiments of love.
0: Ee naati yuvakulu,
1: మోడర్న్ యూత్,
0: నీతి నిజాయితీలను ప్రధానమైన లక్ష్యం ఉంచుకొని వాటి నిమిత్తమైన ప్రాణములను అతితం గావించి జీవితమంతా ఇక్కడను నీతి నిజాయితీలతో మనము జీవించుటకు ప్రయత్నించాలి.
1: మోడర్న్ యూత్ షుడ్ డిటర్మిన్ టు లివ్ అలాంగ్ దీస్ టూ లైన్స్ ఆఫ్ మొరాలిటీ అండ్ ఇంటెగ్రిటీ అండ్ షుడ్ బి ఈవెన్ ప్రిపేర్ టు డెడికేట్ దేర్ లైఫ్.
0: సత్యమునే మనం మర్చితిమా సర్వమును కూడా వదలని బారవుతాం.
1: When once you forget truth, it amounts to forgetting the rest.
0: కనుక సత్యమునే మనము కాపాడుకోవాలి.
1: So we have to safeguard this truth.
0: చంద్రమతిని తీసుకుని గంగానది తీరం లోపల హరిశ్చంద్రుడు ప్రయాణమవుతున్నాడు.
1: హరిశ్చంద్ర వాస్ ప్రొసీడింగ్ అలాంగ్ ది షోర్ ఆఫ్ గంగా అలాంగ్ విత్ చంద్రముఖి.
0: చంద్రమతి,

0: ఈ ప్రవాహంలో నిన్ను ఏ విధంగా నేను దాటించాలి అని విచారించాడు.
1: హరిశ్చంద్ర వాస్ ఇంక్వైరింగ్ యాస్ టు హౌ టు హెల్ప్ చంద్రమతి టు క్రాస్ ది రివర్.
0: పత్ని అయినటువంటి చంద్రమతి చెప్పింది,
1: వైఫ్ చంద్రమతి సెడ్,
0: సత్యమునకై మనం అర్పితము గావించాం, సత్యమునకై మనం ప్రాకులాడుతున్నాము, సత్యాన్ని మనం వదలినప్పుడు ఇది మనల్ని ముంచి వేస్తుంది, సత్యాన్ని సాధించితమా గట్టుకు చేరుతామన్నారు.
1: చంద్రమతి వైఫ్ సెట్ టు హర్ హస్బెండ్, వీ ఫాలో ట్రూత్, వీ హావ్ డెడికేటెడ్ అవర్ లైఫ్ టు ట్రూత్, వెన్ వన్స్ వీ ఫర్గెట్ ట్రూత్ వీ గెట్ అవర్ సెల్ఫ్ డ్రౌన్డ్ ఇన్ ద రివర్.
0: మన జీవితం అంతా కూడా సత్యానికి అర్పితం చేశాం.
1: వీ హావ్ డెడికేటెడ్ అవర్ ఎంటైర్ లైఫ్ టు ట్రూత్.
0: కనుక మనకు భయం ఎందుకు?
1: వై షుడ్ వీ ఫియర్?
0: భయపడనక్కర్లేదు.
1: వీ డోంట్ నీడ్ టు ఫియర్.
0: ఆ సత్యమే మనం దాటిస్తుంది.
1: ద ట్రూత్ విల్ హెల్ప్ అస్ టు క్రాస్.
0: సత్యమే మనం రక్షిస్తుంది.
1: ట్రూత్ విల్ ప్రొటెక్ట్ అస్.
0: కనుక మీరు ధైర్యంగా ఉంటుండండి అని పతికి ధైర్యాన్ని బోధించింది ఈ సతీమణి.
1: ద వైఫ్ హెల్ప్ హర్ హస్బెండ్ టు పిక్ అప్ కరేజ్ అండ్ స్ట్రెంగ్త్ అట్ దట్ మోమెంట్.
0: ఆనాటి సత్యపతులు ఇట్టి పవిత్రమైనటువంటి యొక్క సత్య ధర్మములందు జీవితాన్ని గడపడం చేతనే ఆనాడు సత్య హరిశ్చంద్రుడు అనేటువంటి పేరు సార్థకంగా నిలుచుకున్నాడు.
1: ఇన్ ఫ్యాక్ట్ ద నేమ్ సత్య హరిశ్చంద్ర ఈజ్ సో బిఫిటింగ్ బికాస్ దే ఫాలోడ్ సత్య అండ్ ధర్మ.
0: కనుక మనం సత్యాన్ని పాటించుటకు తగినటువంటి కృషి చేయాలి.
1: వీ షుడ్ మేక్ ఎవ్రీ ఎఫర్ట్ టు ఫాలో ట్రూత్.
0: ఆడిన మాట తప్పకూడదు.
1: వీ షుడ్ నెవర్ గో బ్యాక్ ద ప్రామిస్ గివెన్.
0: అది ఏ సత్యమునకు భౌతికమైనటువంటి యొక్క అర్థము.
1: దట్ ఈస్ ద వరల్డ్లీ సెన్స్ ఆఫ్ ద టర్మ్ ట్రూత్.
0: కనుకనే తన యొక్క గురువు అయినటువంటి ఒక ఉపాచార్యుడు వచ్చి బలిచక్రవర్తికి, నాయన వచ్చినటువంటి వాడు సామాన్యుడు కాదు.
1: ద ప్రిసెప్టర్ కేమ్ అండ్ సెడ్ ద వన్ హూ కేమ్ టు రిసీవ్ ఆఫర్
0: దానం అడిగేటువంటి వాడు సామాన్యమైనటువంటి బ్రాహ్మణుడు కాదు.
1: ద వన్ హూ ఆస్క్ హూ ఇస్ ఆస్కింగ్ ఈజ్ నాట్ అన్ ఆర్డినరీ బ్రాహ్మణ్.
0: సాక్షాత్ సత్యస్వరూపుడే.
1: Is the very personification of divine.
0: కాబట్టి నీవు మాటను ఇవ్వవద్దు అన్నాడు.
1: So don't make any promise, said the preceptor.
0: దానికి నవ్వినాడు బలి చక్రవర్తి.
1: Emperor Bali smiled.
0: ఇచ్చిన మాటను తప్పించుకోవటము ఇది ఏమైనా సహజమా?
1: Is it natural?
0: రాజుల యొక్క ధర్మమా?
1: Is it the right?
0: వ్యక్తుల యొక్క పవిత్రత?
1: Is it sacred there? No.
0: మానవుని యొక్క వ్యక్తిత్వాన్ని కాపాడుకునే నిమిత్తమై సత్యత్వాన్ని మనం కాపాడుకోవాలి.
1: టు కీప్ అప్ ది హ్యూమన్ వాల్యూ వన్ మస్ట్ అప్హోల్డ్ ద ప్రిన్సిపల్ ఆఫ్ ట్రూత్.
0: కనుక నేను సత్యము తప్పను.
1: దేర్ఫోర్ ఐ విల్ నెవర్ గివ్ అప్ ట్రూత్.
0: గురువాజ్ఞను నేను మీరుదును కానీ నేను ఆడిన మాట తప్పను.
1: ఐ విల్ రాదర్ డిసోబే ద కమాండ్ ఆఫ్ మై ప్రిసెప్టర్ బట్ ఐ విల్ నెవర్ గివ్ అప్ ట్రూత్.
0: మాట ఇచ్చి బొంకిచిచ్చి బొంకిపోవటము ఇది రాజుల యొక్క కర్తవ్యం కాదు.
1: ఇట్ ఈస్ నాట్ ఎక్స్పెక్టెడ్ ఆఫ్ ఎ కింగ్ టు గో బ్యాక్ టు ద ప్రామిస్ గివెన్.
0: అట్టి పవిత్రమైన సత్యాన్ని తాను కాపాడుతూ వచ్చాడు.
1: హీ వాస్ ప్రొటెక్టింగ్ సచ్ సీక్రెట్ ట్రూత్.
0: ఇంకా పాండవులు ఎందుకు కూడాను?
1: అమంగ్ పాండవస్
0: సత్య స్వరూపుడైనటువంటి ధర్మజుడు.
1: ధర్మజ ద పర్సానిఫికేషన్ ఆఫ్ ట్రూత్.
0: ఎలాంటి పరిస్థితులు ఎందుకు కూడాను సత్యాన్ని తప్పిపోయేటువంటి వాడు కాదు.
1: Under any circumstances, he never transgressed the truth.
0: Aidu mandi patulu pavitramaitu hrudayalato koodi sabalo kurchuni undega tana yokka satini duryodhanulu aneka rakamuga parabhavinchesaru.
1: All the five husbands are seated over there in the open court. The wife was humiliated.
0: Appudu dharmaraja cheppadu.
1: Dharmaraja said,
0: manam odi poyinam.
1: We have lost.
0: మనం వారికి బానిసలమైనాం.
1: నౌ వి హావ్ సరెండర్డ్.
0: మనం ఈ క్రోధమును కాని తాపమును కాని లేక విచారమును కాని దేశమును కాని సాధించటం రాజుల యొక్క లక్ష్యం కాదు.
1: ఇట్ ఈస్ నాట్ ద క్వాలిటీ ఆఫ్ ఎ కింగ్ టు గో ఆఫ్టర్ అవరిస్ ఆర్ ఎన్వీ ఆర్ హెట్రెడ్ అట్ ద టైమ్.
0: కనుక సోదరులారా శాంతిని వహించండి.
1: హీ పాసిఫైడ్ హిస్ బ్రదర్స్.
0: అప్పుడు ద్రౌపది చెప్పింది.
1: దెన్ ద్రౌపది స్టార్టెడ్ టెలింగ్,
0: పతి
1: హస్బెండ్
0: నీ యొక్క సత్యమే నన్ను ఈ విధమైనటువంటి శాంతాన్ని ప్రబోధించింది.
1: ఇట్ ఈస్ యువర్ ట్రూత్ దట్ ఈస్ రెస్పాన్సిబుల్ ఫర్ మీ.
0: ఈ సమయంలో ఈ శాంతమే నాకు లేకుండా నేను ఏ గతి పట్టి ఉండేదాన్ని.
1: హ్యాడ్ ఐ నాట్ బీన్ పీస్ఫుల్ మై సిచ్యువేషన్ ఈజ్ అన్ఇమాజినబుల్.
0: కనుక మీ సత్యమే సర్వులను కాపాడుతూ ఉండాలి.
1: యువర్ ట్రూత్ విల్ బి ప్రొటెక్టింగ్ ఎవ్రీ వన్ ఆఫ్ అస్.
0: ఈ కౌరవులు దుర్మార్గులే.
1: Kauravas are wicked.
0: దుష్టులే.
1: దే ఆర్ బ్యాడ్ పీపుల్.
0: కానీ తెలిసి కూడా మనం వారితో జూదమాడటం మన తప్పే.
1: It is our mistake to get into this gambling knowing fully well they are rogues.
0: కనుక మనము రాజులు చేయరాని పని చేస్తాం కనుకనే అనుభవించలేనటువంటి బాధలు అనుభవిస్తున్నాం.
1: As we have done that what we are not supposed to, we are suffering.
0: ఈ విధంగా ఆనాటి సతులు కూడాను పతులకు ఎంతనో బోధించేటువంటి వారు.
1: That was the teaching of a wife in the olden times to husband.
0: ఇలాంటి సత్యపతులు ఉండటం చేతనే పవిత్రమైన భారతదేశము అనాది కాలం నుండి కూడాను సత్యస్వరూపమైనటువంటి ఒక దీవితిని ప్రకాశిస్తూ వచ్చింది.
1: బికాస్ ఆఫ్ సచ్ హౌస్ హోల్డర్స్ ఆఫ్ దోస్ డేస్ ద ఎంటైర్ కంట్రీ షైన్ విత్ ట్రూత్.
0: తన యొక్క కుమారులను చంపినటువంటి యొక్క అశ్వత్థామ వచ్చాడు.
1: అశ్వత్థామ హూ కిల్ సన్స్,
0: అతన్ని చేతులు పట్టుకుని ప్రార్థిస్తూ ఉండాలి ద్రౌపది.
1: ద్రౌపది క్యాచింగ్ హోల్డ్ ఆఫ్ ది హ్యాండ్స్ ఆఫ్ అశ్వత్థామ,
0: స్వామి
1: స్వామి
0: ఉద్రేకమున రారు.
1: దే హావ్ నాట్ కమ్ హియర్ అవుట్ ఆఫ్ యాంగర్.
0: శస్త్రధరులై యుద్ధావని లేరు.
1: దే హావ్ నాట్ హియర్ ఇన్ ద బ్యాటిల్ ఫీల్డ్ విత్ ద వెపన్.
0: కించి ద్రోహమును నీకు చేయరు.
1: దే హావ్ నాట్ హార్మ్డ్ యు.
0: బలో చీకముతో చీకటిని భద్రాశక్తుల సంహరింప అకటా నీ చేతులు ఎట్టాడను అని ప్రార్థిస్తుండాలి.
1: షీ వెంట్ ఆన్ ప్లీడింగ్ విత్ హిమ్ టెల్లింగ్ దట్ దే హావ్ నాట్ హార్మ్డ్ యు. దే ఆర్ ఫాస్ట్ అస్లీప్ ఇన్ ద మిడ్నైట్. Yet you have come prepared to kill them.
0: ఆ ప్రార్థనలు విన్నటువంటి భీమునికి కండలు ఉడికినాయి.
1: ఇన్ ఫ్యాక్ట్ Bhima was full of fury and anger.
0: ఇలాంటి దుర్మార్గుని ప్రార్థించటమా?
1: Is it necessary to pray to such a
0: కుమారుడు నిద్రించేటువంటి కుమారులు గొంతులు కోసినటువంటి దుర్మార్గుని మనం క్షమించటమా?
1: Are you going to forgive the person who has beheaded your son?
0: క్షమించకూడదు.
1: You should have pardoned him.
0: వీణ్ణి ఏ మాత్రమైనా కూడాను క్షమించక వీణ్ణి సంహరించి పంపించాలనింది.
1: You should not pardon him, you should kill him right now, says Bhima.
0: అప్పుడు ద్రౌపది కూడా ఎంత బోధ చేసింది.
1: What a teaching that ద్రౌపది gave at that moment.
0: విశ్వస్తుత్యుడు మహావీరుడు ఘోరాసచి అశ్వత్థామ శిరోజమును తరిగి చూడాంతర్ మహారత్నమును శశ్వత్కీర్తి విరింగపుచ్చుకుని పశువురాత బంధములను విశ్వాసమును నూర్చిద్రొబ్బు శిబిరోర్ విభాగమును బాసిపోను. మీ మాటను మీరు దక్కించుకోవాలనుకుంటే అతన్ని చంపనక్కర్లేదు.
1: ఇన్ ఫ్యాక్ట్ ఇఫ్ యూ వాంట్ టు రివెంజ్ యూ డోంట్ నీడ్ టు కిల్ హిమ్.
0: ఇంతే కాక అర్జున ఈ యొక్క పేరు సార్థకమైనటువంటిది.
1: Arjuna, you have got their deserving.
0: పవిత్రమైనటువంటి యొక్క పేరు.
1: You have a sacred
0: అర్జున అనగా ఏంటి? నిర్మలమైన నిశ్చలమైన నిస్వార్థమైనటువంటి యొక్క గుణం కలిగినటువంటి వాడు.
1: అర్జున meant pure, unpolluted, unsullied.
0: అలాంటి అర్జునుడు
1: సచ్ అర్జున
0: అనేక విధములుగా తనను శిక్షించడానికి సిద్ధంగా ఉండినప్పుడు
1: though ready to punish in every possible way,
0: అప్పుడు ద్రౌపది బోధిస్తూ ఉంటుండాలి.
1: Then Draupadi started teaching.
0: నాథ ఇటువంటి బ్రాహ్మణుని ఇటువంటి గురుపుత్రుణ్ణి మీరు సంహరించటము మహాపాపము.
1: ఇస్ వర్స్ట్ ఆఫ్ ది సిన్స్ ఇఫ్ యు కిల్ ది సన్ ఆఫ్ యువర్ గురు ద ప్రిసెప్టర్ అబ్రహం.
0: ఇది నీవు చేయవలసినటువంటి పని.
1: ఇస్ ది థింగ్ దట్ యు ఆర్ సపోజ్ టు.
0: నా పుత్రుణ్ణి నేను పోగొట్టుకున్నాను.
1: ఐ లాస్ట్ మై చిల్డ్రన్.
0: నాకు ఇంకా తప్పినది కాదు ఈ దుఃఖము.
1: ఐ కుడ్ నాట్ ఎస్కేప్ ఫ్రమ్ మిజరీ.
0: కానీ ఆ అశ్వత్థామ యొక్క తల్లి ఎంత దుఃఖిస్తుందో ఏమిటో.
1: సో ఆల్సో ద మదర్ ఆఫ్ అశ్వత్థామ వుడ్ సఫర్.
0: కనుకనే ఆమె దుఃఖములకు నేను గురి కాకూడదు.
1: ఐ షుడ్ నాట్ బి రెస్పాన్సిబుల్ ఫర్ హర్ సాడ్నెస్ టు ఫాల్.
0: మరచినవా అని
1: ద వన్ హూ ఇస్ అఫ్రైడ్ ఆఫ్.
0: నిద్రమున వే మరచినవా అని
1: ద వన్ హూ ఇస్ ఇన్ డీప్ స్లీప్.
0: మరచినవాని నిద్రమై మరచినవాని సౌఖ్యముగా మధ్యము త్రావినవాని
1: ద వన్ హూ ఇస్ ఫుల్లీ ఇంటాక్సికేటెడ్
0: భగ్నుడై పరచినవాని
1: హూ హాస్ ఫర్గాటన్ హింసెల్ఫ్
0: సాధు చెడ భావం వాని కావు మంచువా చరచినవాని
1: ద వన్ హూ హాస్ బీన్ షౌటింగ్ ఫర్ రిఫ్యూజ్.
0: చంపుట ధర్మము కాదు పలుగున.
1: యు ఆర్ నాట్ జస్టిఫైడ్ ఇన్ కిల్లింగ్ సచ్ ఎ పర్సన్.
0: ఎలాంటి స్త్రీలు అన్నాడు భారతదేశం నందు గొప్ప కీర్తిని సాధించారు.
1: వాట్ టైప్ ఆఫ్ ఎగ్జాల్టెడ్ లేడీస్ లివ్డ్ ఇన్ దిస్ కంట్రీ.
0: తన పుత్రుల గొంతులు కోసినటువంటి యొక్క దుర్మార్గుణ్ణి పాదములు పట్టుకుని ఎంతో ప్రార్థిస్తూ ఉంటుండాలి.
1: ఇన్ఫాక్ట్ ద్రౌపది ప్రేయ్డ్ క్యాచింగ్ హోల్డ్ ఆఫ్ ద ఫీట్ ఆఫ్ ద పర్సన్ హూ కిల్డ్ హర్.
0: పరగన్మా మగవారులందరూ ముం బాణ ప్రయోగోప సంహరణాధ్యాయుధ విద్యల నేను ద్రోణాచార్య చేయని అభ్యసించిది.
1: యూ హ్యావ్ లెర్న్డ్ ఆల్ ది ఎక్స్పర్టీస్ ఆఫ్ ఆర్చరీ ఫ్రమ్ ద్రోణాచార్య.
0: పుత్రాకృతి నున్న ద్రోణుడవు నీ చిత్తములో లేశములు కరుణాసంగము లేక శిష్యసుతులను ఖండింపగా పాడియా.
1: Being the son of our preceptor, is it possible or is it justifiable to kill the children of the disciple?
0: నా పతులందరికొడను నీ తండ్రికి శిష్యులు.
1: My husbands are the disciples of
0: నా పతులందరికొడను మీకు శిష్యులు.
1: And they are also your students.
0: శిష్యులను ఖండించడం అనేటువంటిది గురువుకు చాలా మహాపాపం కదా.
1: And it, a teacher would be coming to you and he's a student. They're not your hands.
0: కనుక ఇది సరి అనేటువంటిది కాదని
1: ఇట్స్ నాట్ ప్రాపర్
0: సత్యమునకు ఎంతనో బలం నందించి ఆనాటి నుండి సత్యాన్ని కాపాడుతూ వచ్చినటువంటి వారు ఇలాంటి మహారాజులు
1: ఆల్ గ్రేట్ ఎంపరర్స్ గేవ్ వాల్యూ అండ్ స్ట్రెంగ్త్ టు దిస్ ట్రూత్
0: కనుక ఆనాటి నుండి సత్యాన్ని కాపాడుతూ రావటం చేతనే ఈనాడు ఇంత మాత్రమైన సత్యం ఈనాడు భారతదేశం నందు రాణిస్తూ ఉంటుండాలి
1: ది ట్రూత్ ఈజ్ షైనింగ్ అట్లీస్ట్ దిస్ ఫార్ టుడే బికాస్ సిన్స్ ఏజెస్ ది ట్రూత్ హ్యాస్ బీన్ అప్ హెల్డ్ అండ్ ప్రొటెక్టెడ్
0: ఈనాడు ఈ విధమైనటువంటి సత్యం ప్రకాశిస్తూ ఉన్నదనగా ఆనాటి మహాపతివ్రతల యొక్క చల్లని హృదయములేము దీనికి మూల కారణము
1: ఇట్ ఇస్ ఓన్లీ ది గోల్డెన్ ది నెక్టరైన్ హార్ట్స్ ఆఫ్ విమెన్ ఆఫ్ చెస్టిటీ ఆఫ్ ఓల్డెన్ డేస్
0: అలాంటి పతివ్రతామతలు నేడు కూడా లోకంలో లేకపోలేదు
1: ఇన్ ఫ్యాక్ట్ దేర్ విమెన్ ఆఫ్ దట్ కైండ్ ఈవెన్ టుడే
0: కనుక మనము పవిత్రమైనటువంటి హృదయాన్ని కలిగి సత్య స్వరూపాన్ని మనం సందర్శించి సత్యాన్ని కాపాడుకునే నిమిత్తమే సర్వస్వము అర్పితం గావించాలి
1: Therefore we should keep the truth in our heart and follow the very principle of truth and dedicate our lives
0: నిరత సత్య ప్రౌడి ధరణి నేనిన హరిశ్చంద్రుడి ధరభాషి చనగలేదా
1: Harishchandra, who lived for truth throughout his life, have you not seen him leaving the
0: world? Lokamulele, Yesukusi Nalaraju, Talaventa Bhumini Gurucharana.
1: The great Nala who lived the entire world, has he carried anything with him?
0: Kutayugamunaku, Alankruti Cheyu, Madhata, Sirimuta Kattuka Narigajanana.
1: Mandhata, the great one, has he carried any prosperity with him?
0: Yavvaremi Teesukoni Poyaru.
1: Who takes anything?
0: Entakalam Rajyam Elaru.
1: They lived there.
0: ఎవరైనా ఒక రాగి కాసైన కూడా తీసుకుని పోయారా వెంట
1: హ్యావ్ దే బీన్ ఏబుల్ టు క్యారీ సింగిల్ కాయిన్ విత్ దెమ్
0: సత్యాన్ని మాత్రమే తీసుకుని పోయారు
1: దే క్యారీడ్ ఓన్లీ ట్రూత్
0: సత్యం ఏనాటికి నీ దాచిపెడితే దాగేది కాదు
1: ఇన్ ఫ్యాక్ట్ ట్రూత్ కెనాట్ బి హిడెన్
0: దాన్ని మర్చిపోమంటే మర్చిపోవటకు వీలు కాదు
1: ఇట్స్ నాట్ పాసిబుల్ టు ఫర్గెట్ ఇట్
0: సత్యం నిత్య ప్రకాశంగా ప్రకాశించేటువంటిది
1: ది ట్రూత్ ఇస్ ఎవర్ బ్రిలియంట్
0: అట్టి సత్యాన్ని ఈనాడు మరుగు చేయడానికి ప్రయత్నిస్తున్నాము
1: టుడే వి ఆర్ ట్రైయింగ్ టు హైడ్ ది ట్రూత్
0: అట్టి సత్యాన్ని మర్చిపోవటకై సంకల్పిస్తున్నాము
1: వి హావ్ డిటర్మిన్ టు ఫర్గెట్ ట్రూత్ ఆల్ టుగెదర్
0: తుచ్చమైనటువంటి సుఖములకు సత్యాన్ని నాశనం చేస్తున్నాము
1: ఫర్ మై ఫర్ పిటీ థింగ్స్ ఫర్ మీన్ థింగ్స్ వి ఆర్ సాక్రిఫైసింగ్
0: ఇది మానవుని యొక్క కర్తవ్యం కాదు
1: ఇట్ ఈస్ నాట్ ఎక్స్పెక్టెడ్ ఆఫ్ మ్యాన్
0: మానవత్వం అనేటువంటి దివ్యత్వాన్ని పొంది
1: Having been a man with the divinity within,
0: pavitramaina atmatattvanni manalo nimpukoni
1: with all the spirit of the self which is sacred
0: hrudayam aneetvanti pavitra naamamni pondinetvanti manamu
1: we have got the title hrudaya the heart
0: hrudaya heenulamai
1: we have lost our heart
0: dharma kadinamainatvanti oka deenni manam anubhavistunnamu
1: we are really we have spoiled our
0: manavulaku సరియైనటువంటి ధర్మం కాదు
1: ఇట్ ఈస్ నాట్ ప్రాపర్ పాత్ ఫర్ మ్యాన్ కైండ్
0: సత్యాన్ని కాపాడటమే మానవుడైనటువంటి వానికి సరియైన లక్ష్యము
1: ది ట్రూ ఎయిమ్ ఆఫ్ ఎవ్రీ మ్యాన్ ఈస్ టు అప్హోల్డ్ ది ట్రూత్
0: కనుక మనము సత్యం నిమిత్తమై అనేక రకములైనటువంటి పరిశోధనలు చేసి సత్యమును మనము పొంది సత్యాన్ని మనం ప్రచారం చేసి సత్యాన్ని ప్రజలకు కూడా ప్రబోధించి ఆ సత్య స్వరూపాన్ని మనం పొందాలి
1: Therefore, we have to make all possible investigation of truth, acquire truth, publicize and practice truth.
0: కనుక ఆనాటి మహాతల్లులందరూ కూడాను తమ పతులకు ఈ విధమైనటువంటి సత్యప్రబోధం గావించి తాము కూడాను సత్య మార్గంలో జీవించి అనేక విధమైనటువంటి కీర్తిని సాధించారు.
1: That was the teaching of every housewife in those days to husbands and they proceeded on the path of truth.
0: కనుక ఈనాడు కూడాను మన భారతదేశమునందు స్త్రీ పురుషులు ఏకోన్ముఖులై సత్యమును సరిపించి నీతిని నిజాయితీని పెంచుకుని మన భారతదేశంలో ప్రాచీన సంస్కృతిని నిలబెట్టుటకై కంకణం కట్టాలి
1: సో ఆల్సో మెన్ అండ్ విమెన్ టుడే షుడ్ ఫాలో ది ప్రిన్సిపల్స్ ఆఫ్ మొరాలిటీ అండ్ ఇంటెగ్రిటీ అండ్ దెన్ మెయింటైన్ ది హెరిటేజ్ ఆఫ్ దిస్ కంట్రీ
0: కనుక సత్య స్వరూపాన్ని మనము ప్రబోధించడానికి లోపల సత్య మార్గమునే అనుసరించాలి
1: ఇన్స్టెడ్ ఆఫ్ టీచింగ్ అబౌట్ ట్రూత్ వి హావ్ టు ప్రాక్టీస్ ట్రూత్
0: అనగా సత్య మార్గం అంటే ఏమిటి
1: వాట్ ఈస్ ద పాత్ ఆఫ్ ట్రూత్
0: ఏదో చెప్పింది జరుపుకోవటం
1: నాట్ టు సే
0: ఆడిన మాట తప్పకుండా ఉండటము
1: నాట్ టు గో బ్యాక్ ద వర్డ్ గివెన్
0: ఆనంద నిమిత్తమై అన్నీను మనం మరచి
1: For the sake of happiness, we forget all.
0: సత్యాన్ని కూడా నువ్వు విస్మరించి
1: we forget even truth.
0: సుఖాన్ని జీవించటం ఇది కాదు మన సత్యము.
1: Truth does not mean leading a happy life, forgetting everything.
0: ఎన్ని కష్టములైనా సరే
1: that anything come on the way.
0: దారిని తట్టుకొని నెట్టుకొని ముందుకు సాగడానికి తగినటువంటి యొక్క ధైర్యాన్ని మనం సాధించాలి.
1: You should have got all the courage and the strength to withstand
0: సత్యాన్ని మనం నిలబెట్టుకోవాలి.
1: With all the courage and valor you should protect truth.
0: నీతి నిజాయితీలతో మనం బ్రతకాలి.
1: We should lead our lives with all morality and integrity.
0: తినడానికి తిండి లేకపోయినా, కట్టడానికి బట్టలు లేకపోయినా, ఉండడానికి కొంప లేకపోయినా, తేగడానికి మందు లేకపోయినా మనం జీవితాన్నైనా వదలాలి. కానీ సత్యం ధర్మాన్ని మనం వదలకూడదు.
1: We may not have food, raiment and shelter. We may not have any kind of health. We should be ready to sacrifice our life for the principle of truth.
0: Kanuka aanati prachina samskrutini ee naadu tirigi manam purudrimpa cheyali.
1: So we have got to rejuvenate, revive the ancient culture of this land.
0: Kanukane yada idahi dharmasya gnanabhavatu bharata abhyuddhanam dharmasya tadatmanam sujamiham. ఎప్పుడు కూడా ధర్మాన్ని మనం కాపాడుకోవటం కోసం మనం కంకణం కట్టాలి.
1: వీ షుడ్ డిటర్మిన్ టు ఫాలో ద పాత్ ఆఫ్ ధర్మ ఆల్ ద వే.
0: కృష్ణుడు బోధించినటువంటిది మొట్టమొదటి అది ఏ?
1: దట్ ఇస్ ద ఫస్ట్ టీచింగ్ ఆఫ్ కృష్ణ.
0: ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమవేత యుత్సవ మామకా పాండవశ్చైవ కిమ కురువత్ సంజయ. ధృతరాష్ట్రుడు అడుగుతున్నాడు గుడ్డివాడు.
1: The blind king Dhritarashtra was asking,
0: dharma kshetramena kurukshetram lopala na kumarulainatundi kauravulu pandavulu cheri em chestunnaru ani adugutunnaru. Yuddhaniki poyinatundi vaadu akkada vindulu aragistukunte kurchuntara anta matram buddhi leda anta matram buddhi leda antundi vaade ilanti Dhritarashtrudu.
1: The blind king was questioning Sanjaya this way, the dharma kshetra, the battlefield which is Kurukshetra.
0: Dhritam rashtram iti hi Dhritarashtra annadu. తనది కానటువంటి రాజ్యాన్ని, తనది కానటువంటి ఒక వస్తువును తనదిగా భావించి పాలించుకోవటమే ధృతరాష్ట్రుని యొక్క గుడ్డితనం.
1: The blindness of the king Dhritarashtra lies in feeling that which does not belong to him as his own.
0: కనుకనే దాంట్లోపలనే సంజయుడు చక్కని ధర్మాన్ని ప్రబోధిస్తూ వచ్చాడు.
1: There Sanjaya taught the exact thing.
0: ధర్మక్షేత్రే కురుక్షేత్రే మొట్టమొదట ధర్మక్షేత్రే ధర్మం అనే పదమును ఉపయోగించాడు.
1: ద ఫస్ట్ వర్డ్ యూజ్డ్ ఇస్ ధర్మ.
0: ఈ ధర్మం అనేటువంటిది ఎందుకోసం వచ్చింది?
1: వాట్ ఫార్ ఇట్ హస్ కమ్?
0: కట్టకడపట
1: అట్ ద ఎండ్
0: బోధించినటువంటి బోధ ఏమిటి?
1: వాట్ వాజ్ ద టీచింగ్ అల్టిమేట్లీ?
0: ఎత్ర యోగీశ్వర కృష్ణ ఎత్ర పాత్రో ధనుద్ధర తత్ర శ్రీ విజయ విభూతి ధ్రువానుతి మతిర్మమా అన్నాడు. కట్టకడపటి శ్లోకము మమా, కట్టకడపటి పదము మమా.
1: ద లాస్ట్ వర్డ్ ఆఫ్ గీత ఇస్ మమా.
0: మొట్టమొదటి శ్లోకము ధర్మ.
1: ద ఫస్ట్ స్టాంజా స్టార్ట్స్ విత్
0: మొట్టమొదటి పదము ధర్మ.
1: ద ఫస్ట్ వర్డ్ ఇస్ ధర్మ.
0: కనుకనే ఈ ధర్మమును కాపాడేటువంటిదే మానవుని యొక్క ప్రధాన ధర్మమని దాన్ని ప్రబోధించాడు.
1: The main path that man should follow is to protect dharma.
0: ఆ ధర్మాన్ని మనం కాపాడినప్పుడే ధ్రువానీతి బలమైనటువంటి నీతిని మనం సాధించిన వారం అవుతాం.
1: Then you will have that strong strength of morality.
0: మతిర్ మమ, నా యొక్క మనసును దృఢమైనట్టుగా చేసుకుంటాను.
1: Then I will have a strong mind.
0: ఈ విధంగా ప్రాచీన కాలం నుండి వచ్చినటువంటి చరిత్రలు ఎంత పవిత్రమైనటువంటి బోధనలు చేస్తూ వచ్చారు.
1: ది హిస్టరీ రివీల్స్ ద సీక్రెట్ స్టోరీస్ ఆఫ్ పీపుల్.
0: ఈనాడు అట్టి పవిత్రమైన చరిత్రను ఎవరు చదవడానికి కూడా ప్రయత్నించడం లేదు.
1: టుడే నో వన్ ఇస్ ప్రిపేర్ ఈవెన్ టు రీడ్ ది స్టోరీస్ ఆఫ్ ది పాస్ట్.
0: ఏమిటి ఈనాటి పిల్లల చదువులు?
1: What is that you read today?
0: ఏమో గొప్ప గొప్ప బిరుదులు పొందినారు.
1: You got very big title.
0: గొప్ప గొప్ప డిగ్రీలు అందుకుంటున్నారు.
1: And you acquired degrees.
0: కానీ ఈ డిగ్రీల వల్ల వచ్చేటువంటి ఫలితం ఏమిటో నాకు అర్థం కావటం లేదు.
1: But what is the result that you get out of these degrees is not known. కొన్ని
0: మోరల్ క్లాసెస్ అనేటువంటిది పెట్టి నీతి నిజాయితీ నుంచి కూడా దీంట్లో నిరూపించి
1: So the morality
0: ఈ పిల్లలకు ప్రాచీన సంస్కృతిని ప్రబోధించాలని చెప్పిన కూడా నేను అధ్యాపకులు చెప్తుంటాను.
1: భగవాన్ ఆల్వేస్ టెల్స్ టీచర్స్ టు టీచ్ దీస్ ప్రిన్సిపల్స్ ఆఫ్ మొరాలిటీ అండ్ ఇంటిగ్రిటీ బిసైడ్స్ ఏన్షియంట్ కల్చర్.
0: ప్రాచీన కాలం నుండి మొట్టమొదటి అక్షర శ్రీకారం చేయటం ఏ విధంగా చేసేటువంటి వాళ్ళు?
1: ఇన్ ఏన్షియంట్ డేస్ హౌ లెర్నింగ్ స్టార్టెడ్.
0: నమ శివాయ పంచాక్షర నామాన్ని బోధించేవాళ్ళు.
1: ఓం నమ శివాయ వాజ్ టాట్ ఇన్ ద బిగినింగ్.
0: అది కాకుండా ఉండినప్పుడు ఓం నమో నారాయణాయ అష్టాక్షరణాన్ని బోధించేటువంటి వాళ్ళు.
1: ఆర్ లెర్నింగ్ స్టార్టెడ్ విత్ ఓం నమో నారాయణాయ.
0: ఇలాంటి అక్షర శ్రీకారం చేతనే ఆనాటి విద్యార్థులను పవిత్రమైనటువంటి ఒక ఆదర్శ పురుషులుగా తీర్చిదిద్దుతూ వచ్చారు.
1: బికాస్ ఆఫ్ లెర్నింగ్ విత్ దీస్ దే కుడ్ బికమ్ సో గ్రేట్.
0: ఈనాటి అక్షర శ్రీకారం ఏమిటది?
1: టుడే హౌ డూ యూ స్టార్ట్ లెర్నింగ్?
0: Ding dong bell puts it in the well.
1: Ding dong bell puts.
0: ఇదియా మనం నేర్చుకునేది
1: ఈనాడు
0: మనం నేర్చుకోవాల్సినటువంటి అక్షశ్రీకారం ఎంత పవిత్రమైనదిగా ఉంటుండాలి.
1: ఇన్ ఫ్యాక్ట్ వన్ షుడ్ స్టార్ట్ లెర్నింగ్ ఇన్ ఎ సేక్రెడ్ వే.
0: బే బే బ్లాక్ షీప్ బ్లాక్ షీప్ అయిపోతున్నారు.
1: వీ హావ్ బికమ్ బ్లాక్ షీప్ ఇండీడ్.
0: అందులో షీప్ కూడా బ్లాక్ షీప్
1: దట్ టు బ్లాక్ షీప్.
0: ఇదే మనం చదివేటువంటి
1: దట్ వాట్ వి లెర్న్
0: ఇదే మనం ప్రారంభించుకునేటువంటి
1: ఇన్ ద వే టు బిగిన్ స్టడీ.
0: కాదు కాదు కాదు.
1: నో నో నో.
0: నీతి నిజాయితీలతో మనం బ్రతకతో రావాలి.
1: వి షుడ్ ఇన్ ఫ్యాక్ట్ వి స్టార్ట్ విత్ దిస్ మోరల్ ప్రిన్సిపల్.
0: దైవ నామమును మనం ప్రారంభం కావాలి.
1: వి షుడ్ స్టార్ట్ విత్ గాడ్స్ నేమ్.
0: ఈ విధంగా ప్రాచీన కాలం నుండి వచ్చినటువంటి భారతీయ సంస్కృతిని తిరిగి మీరు పునరుద్ధరింపజేస్తారని ఎంతో కొండంత ఆశతో ఉంటున్నాను.
1: భగవాన్ హ్యాస్ గాట్ వెరీ హై ఎక్స్పెక్టేషన్స్ హోప్స్ ఆన్ యూ దట్ యూ విల్ బి ఏబుల్ టు రిజువనేట్ రీవైటలైజ్ బ్రింగ్ బ్యాక్ ది ఎన్షియంట్ కల్చర్ అండ్ ట్రెడిషన్ ఆఫ్ దిస్ కంట్రీ.
0: ఎందుకు నిమిత్తమై ఈ ప్రాచీన సంస్కృతిని మీ ద్వారానే ఈ జగత్తుకు చాటాలి.
1: ది ఎన్షియంట్ కల్చర్ హ్యాస్ గాట్ టు బి ప్రొపగేటెడ్ త్రూ యూ.
0: మీరే దీనికి తగినటువంటి నాయకులు.
1: యు ఆర్ ద రైట్ లీడర్.
0: మీరే దీనికి తగినటువంటి సమర్థులు.
1: యు ఆర్ ద డిజర్వ్డ్ వన్.
0: ప్రాచీన కాలం యొక్క సంస్కృతిని పునరుద్ధరింపజేయడానికి మీకే తగినటువంటి శక్తి కలదు.
1: యు గాట్ ఆల్ ద కెపాసిటీ టు ఎస్టాబ్లిష్
0: అలాంటి సంస్కృతిని నిలబెట్టి అలాంటి సంస్కృతిని పెంచి ఇలాంటి సంస్కారాన్ని నిలబెట్టాలి.
1: అండ్ ద కల్చర్ అండ్ ద ట్రెడిషన్ హావ్ గాట్ టు బి పాస్డ్ ఆన్.
0: ఈ సంస్కారం అనేటువంటిది తెచ్చుకుంటే వచ్చేటువంటిది కాదు.
1: ద కల్చర్ కెనాట్ బి సింప్లీ అక్వైర్డ్.
0: మన హృదయం నుండి ఆవిర్భవించేటువంటిది.
1: ఇట్ హ్యాస్ టు ఒరిజినేట్ అవుట్
0: ఆఫ్ సంస్కారం. అనగా ఏమిటి?
1: వాట్ ఇస్ కల్చర్?
0: నిత్య జీవితంలో ఉన్నటువంటి దురభ్యాసంలో దూరం గావించి
1: గివింగ్ అప్ ఆల్ బ్యాడ్ క్వాలిటీస్
0: సదభ్యాసాలను పెంచుకుని
1: కల్టివేటింగ్ గుడ్ హ్యాబిట్స్
0: సచ్చీలతో జీవించడమే సంస్కారం.
1: లీడింగ్ ద లైఫ్ ఆఫ్ క్యారెక్టర్ ఈజ్ కల్చర్.
0: అది ఏ సంస్కారం అంటే కల్చర్ అంటే ఏమిటి?
1: వాట్ ఇస్ కల్చర్?
0: ఏదో మన భారతీయ కల్చర్ అంటే ఏదో ఒకటి రామాయణము మహాభారతము అని చెప్పడం ఇవి మాత్రం కాదు కల్చర్.
1: ఇండియన్ కల్చర్ డస్ నాట్ మీన్ నరేషన్.
0: నిత్య జీవితంలో ఉన్నటువంటి మన దురభ్యాసములను
1: బ్యాడ్ హ్యాబిట్స్
0: దుర్గుణములను
1: బ్యాడ్ క్వాలిటీ
0: దురాచారములను
1: బ్యాడ్ ప్రాక్టీస్
0: దుస్సంగములను
1: బ్యాడ్ కంపెనీ
0: దూరము గావించి సదభ్యాసములను సచ్చింతనను సత్ప్రవర్తనను సచ్చీలతను పెంచుకోవటమే.
1: వన్ హ్యాస్ టు డెవలప్ గుడ్ థాట్స్ గుడ్ ఫీలింగ్స్ గుడ్ ఐడియాస్ అండ్ గుడ్ ప్రాక్టీస్.
0: దీనికి ఒక చిన్న ఉదాహరణము,
1: స్మాల్ ఎగ్జాంపుల్.
0: మన పవిత్రమైన భారతీయులు ఫార్మర్స్ చేతిగాడిగా ఉండేటువంటి వాళ్ళు.
1: ద ఫార్మర్స్ ఫార్మర్ మోస్ట్ ఆఫ్ ది ఇండియన్స్ ఆర్ అగ్రికల్చర్.
0: భూమిని దున్ని భూమిని ఆధారం చేసుకుని ఆ భూదేవి ఇచ్చినటువంటి ప్రసాదమును భుజించి సత్కీర్తిని పొందేటువంటి వారు.
1: దే కల్టివేట్ ది ల్యాండ్ అండ్ దే క్యారీ దేర్ లైవ్లీహుడ్ అవుట్ ఆఫ్ ది క్రాప్స్.
0: అక్కడ ఏం సంస్కారాన్ని పొందారు?
1: వాట్ కైండ్ ఆఫ్ కల్చర్ దే హ్యాడ్?
0: మనకు అందరికీ తెలిసినటువంటి విషయమే.
1: యు ఆల్ నో దిస్.
0: గడ్డితో పుట్టినటువంటి వడ్డను గడ్డితో పుట్టినటువంటి వడ్డను ప్యాడీ
1: వడ్ నో సంథింగ్ ది ప్యాడీ అవుట్ ఆఫ్ ది గ్రాస్
0: దానిని చక్కగా వేరు చేసి
1: అండ్ ఇట్ ఈస్ సెపరేటెడ్ అవుట్ ఆఫ్ ది హస్క్.
0: ఆ ప్యాడీని
1: దట్ ప్యాడీ
0: తిరిగి మిషన్ లో వేసి లేక దంచో
1: అండ్ పుట్ ఇన్ ద మెషిన్ ఆర్
0: పైన పొట్టునంతా తీసివేసి
1: ద హస్క్ ఇస్ రిమూవ్డ్.
0: పొట్టును తీసిన తర్వాత బియ్యాన్ని చక్కగా పాకం చేసి
1: అండ్ దెన్ బాయిల్డ్
0: దీన్ని బాగా ఉడకబెట్టి
1: అండ్ ఇస్ కుక్డ్ వెల్
0: దానిని భుజించడమే ఇది సంస్కారము.
1: అండ్ ఈ పార్టేకింగ్ దట్ ఫుడ్ ఇస్ కల్చర్.
0: పుట్టిన వడ్లని వడ్డని అట్టని తింటాడా ఎవడైనా?
1: యు డోంట్ పార్టేక్ ది ప్యాడీ.
0: ఆ గడ్డిని ఎట్టైనా తింటాడా వాడు?
1: డు యు పార్టేక్ గ్రాస్?
0: గడ్డినే నీవు తింటున్నావు అంటే నీవు ఒక పశువు.
1: ఇఫ్ యు స్టార్ట్ ఈటింగ్ గ్రాస్ యు ఆర్ ఎన్ అనిమల్.
0: గడ్డిని వేరు చేయాలి.
1: యు హావ్ టు సెపరేట్ ది గ్రాస్.
0: వడ్డని వేరు చేయాలి.
1: ది హస్క్ మస్ట్ బి సెపరేటెడ్.
0: వడ్డను దంచి దానిపైన హస్క్ ను వేరు చేయాలి.
1: అండ్ హస్క్ మస్ట్ బి సెపరేటెడ్ అవుట్ అండ్ ద రైస్ మస్ట్ బి కుక్డ్. ఆ హస్క్
0: ని వేరు చేసిన తర్వాతనే దీన్ని అగ్నిలో వేసి దీని అగ్ని సంస్కారం గావించి దాన్ని భుజించాలి.
1: అండ్ దెన్ ఇట్ మస్ట్ బి బాయిల్ దేర్ ప్రాపర్లీ కుక్డ్ అండ్ పార్టేకెన్ దట్ ఇస్ కల్చర్.
0: కనుకనే ఈ సంస్కారం చిన్నదేని నుంచి కూడాను ప్రతి వస్తువునందు కూడాను సంస్కరింపజేసుకుంటున్నాం మనం.
1: ఎవ్రీథింగ్ హ్యాస్ గాట్ టు బి కల్చర్డ్ ఆర్ రిఫైన్డ్.
0: ఒక చిన్న ఉదాహరణ మీరే చూసుకోండి.
1: ఎ స్మాల్ ఎగ్జాంపుల్.
0: రెండు గజాల షర్టును మీరు తీసుకుని వస్తున్నారు.
1: యు బ్రింగ్ టూ యార్డ్స్ క్లాత్.
0: రెండు గజాల షర్టును తీసుకుని వస్తే ఆ షర్టును రెండు గజాలు మీరు కప్పుకోవటం లేదు.
1: యూ డోంట్ కవర్ యువర్ బాడీ విత్ టూ యార్డ్స్ క్లాత్.
0: దాన్ని చక్కగా
1: in a nice way
0: టైలర్ దగ్గరికి ఇచ్చి
1: take it to the tailor.
0: వాడు కత్తితో కత్తిరించి
1: he'll cut it with the scissor.
0: సీజర్ తో ఉడికి దానికి కుట్టించి
1: అండ్ యూ విల్ ఆల్సో స్టిచ్ టు ద నీడిల్.
0: నెట్టలు గాను కాలర్ గాను రోజు జోబీ గాను ఈ విధంగా కుట్టించి చక్కగా అలంకారం చేసి మీరు ధరిస్తున్నారు.
1: అండ్ యూ విల్ స్టిచ్ ది టూ యార్ షర్ట్ ఇన్ సచ్ ఎ వే టు హావ్ ద హ్యాండ్స్ అండ్ ద కాలర్.
0: ఆ తెచ్చిన వస్త్రాన్ని చొక్కాగా మీరు సైజు రీతిగా కుట్టించుకోవటం, ధరించుకోవటము, ఆనందించడం, ఇదే సంస్కారం.
1: ద కల్చర్ లైస్ ఇన్ మేకింగ్ ది టూ యార్డ్స్ క్లాత్ ఇన్ ఎ బ్యూటిఫుల్
0: చిన్నదాని ఎందుకు భారతీయుల సంస్కృతి ఎంత పవిత్రమైనటువంటిదో మీరు యోచించుకోండి.
1: ద కల్చర్ ఇన్ ఎవ్రీ ఆస్పెక్ట్ ఈస్ రివీల్డ్ ఇన్ ఎ నైస్ వే.
0: ఈ విధమైనటువంటి యొక్క సంస్కారాన్ని మనం విస్మరించి
1: వీఆర్ ఫర్గెటింగ్ దిస్ కల్చర్.
0: సంస్కారం అంటే అదేదో ప్రాచీనమైనటువంటి ధర్మం మాకు అక్కర్లేదంటుంటారు.
1: వీ కన్సిడర్ దిస్ కల్చర్ యాజ్ ఆర్కైక్ ఆర్ అవుట్డేటెడ్.
0: ఈ కల్చర్ అనేటువంటిది అర్థం చేసుకునేటువంటి మూర్ఖుడే ఇది ప్రాచీన సంస్కారం అనుకోవటం.
1: ఇస్ ఓన్లీ ఫూల్ హూ డస్ నాట్ అండర్స్టాండ్ ద ట్రూత్.
0: మన నిత్య జీవితానికి సత్యమైనటువంటి మార్గాన్ని నిరూపించేటువంటిది ఈ సంస్కారం.
1: అండ్ ఇన్ ఫ్యాక్ట్ కల్చర్ ప్రూవ్స్ ది వాల్యూ ఆఫ్ ది ట్రూత్ విచ్ యూ హావ్ టు అడాప్ట్.
0: పశువులుగా పుట్టినటువంటి మనమును మానవులుగా తీర్చిదిద్ది దైవంగా తీర్చిపెట్టుకోవటమే.
1: ఇన్ ఫ్యాక్ట్ యూ హావ్ ఎవాల్వ్డ్ ఆఫ్ ది యానిమల్ కింగ్డమ్ అండ్ యూ ఆర్ హ్యూమన్ బీయింగ్స్ రీచ్ ద డివైన్ స్టేట్.
0: మానవుడిగా పుట్టినావు, మానవుడిగానే చచ్చి ప్రయోజనం లేదు.
1: ఇస్ యూస్లెస్ యూ డై యాజ్ ఎ హ్యూమన్ బీయింగ్.
0: మానవుడిగా పుట్టి దైవంగా నీవు దీని శరీరాన్ని వదలాలి.
1: హావింగ్ బీన్ బోర్న్ ఎ హ్యూమన్ బీయింగ్ యూ షుడ్ ఎండ్ యువర్ లైఫ్ యాజ్ డివైన్.
0: మానవుడిగా పుట్టి మానవుడిగా చచ్చినప్పుడు నీవేమి సాధించిన వాడవుతావు?
1: ఇఫ్ యు జస్ట్ ఎండ్ యువర్ లైఫ్ యాజ్ ఎ హ్యూమన్ వాట్ ఇస్ ఇట్ యు
0: చదివిన వాడైనా ఈ విధంగా చస్తాడా?
1: విత్ ఆల్ యువర్ ఎడ్యుకేషన్ వాట్ ఫార్ ఇస్ దిస్ వెన్ దేర్స్ నో ఎవల్యూషన్.
0: చదువులు ఎన్నో చదివి
1: హావింగ్ ఆల్ ది ఎడ్యుకేషన్
0: ఏమి ప్రయోజనం?
1: వాట్ ఈస్ ది యూజ్?
0: కట్టగడపటికి ఇది శాస్త్రవాదమే కాని
1: అల్టిమేట్లీ ఇట్స్ ఓన్లీ ఆర్గ్యుమెంట్.
0: హృదయవాదం కాదు.
1: ఇట్స్ నథింగ్ టు డూ విత్ యువర్ హార్ట్.
0: చదువులు ఎన్నో చదివినారు,
1: యూ హావ్ స్టడీడ్ ఎవ్రీథింగ్
0: కానీ డిగ్రీలు తీసుకున్నారు,
1: యూ గెట్ యువర్ డిగ్రీస్
0: కానీ కీర్తిని పొందారు,
1: యూ గాట్ నేమ్.
0: దీన్ని సద్మార్గం లోపల సద్వినియోగపరచుకోవాలి.
1: యూ హావ్ టు మేక్ ప్రాపర్ యూజ్ ఆఫ్ ఇట్ ఇన్ ద రైట్ వే.
0: అప్పుడు ఈ చదువుకు తగినటువంటి సార్థకము
1: దేర్ లైక్ ద ఫుల్ఫిల్మెంట్ ఆఫ్ అవర్ ఎడ్యుకేషన్.
0: దాని మన సమాజమునకు సరైనటువంటి అనుకూలంగా తీర్చిదిద్దుకోవాలి.
1: యూ షుడ్ మోల్డ్ ఇట్ ఇన్ సచ్ వే యాజ్ టు
0: నీవు చదువును సమాజంలో సరైనటువంటి మార్గాన్ని అనుసరించినట్టుగా ప్రవర్తించాలి.
1: యూ షుడ్ సీ దట్ ద సొసైటీ విల్ ఫాలో ఇన్ ద కరెక్ట్ వే.
0: చదువు రానటువంటి వారికి ఈ చదువు యొక్క సంస్కారాన్ని ప్రబోధిస్తూ పోవాలి.
1: యూ షుడ్ ఆల్సో టీచ్ దోస్ హూ ఆర్ నాట్ లెటర్డ్ ఆర్ ఇల్లిటరేట్.
0: సమాజంలో కూడా చదువులు గారు మీరు తీర్చిదిద్దాలి.
1: యూ షుడ్ ఆల్సో సీ దట్ ఎంటైర్ సొసైటీ
0: చదువులు ఎన్నో చదివి చాలా వివేకి అయి మగిడి తన్నెడు కూడా మందమతుడు.
1: ఇన్ ఫ్యాక్ట్ ఏ మ్యాన్ మే బి హైలీ ఇంటెలెక్చువల్ విత్ ఆల్ ద నాలెడ్జ్ బట్ హి డస్ నాట్ నో ద నేచర్.
0: నీతి ఉన్నను హీనుని గుణము మానలేడు.
1: ఏ మీన్ మ్యాన్ వుడ్ నెవర్ గివ్ అప్ హిస్ మీన్ మెంటాలిటీ హౌఎవర్ వెల్ హిస్ ఎడ్యుకేటెడ్.
0: తరచు చదువు చదువు తర్కవాదమే కానీ పూర్ణ జ్ఞానం ఎప్పుడు పొందలేడు.
1: విత్ ఆల్ ద స్పెషలైజేషన్ ఇన్ ఎడ్యుకేషన్ ఇట్ హీ ఇన్వాల్వ్స్ ఇన్ ఆర్గ్యుమెంట్స్.
0: చదువు చదువు చదివి చావంగ నేటికి.
1: విత్ ఆల్ ద స్టడీస్ ఆఫ్టర్ ఆల్ వై షుడ్ యు డై?
0: సావులేని చదువు చదవాలి.
1: యు షుడ్ స్టడీ హస్ టు బి ఇమ్మోర్టల్
0: ఇటర్నల్. చదువు
1: దట్ ఈస్ ద ప్రాపర్ ఎడ్యుకేషన్.
0: ఈనాడు గ్రంథ పరిచయం తీసుకుంటే దాంట్లో చదివినటువంటి కంఠస్థం చేసి ఎగ్జామినేషన్ హాల్లో పోయి నేను తలనంతా ఖాళీ చేసుకుని ఎంటీ హెడ్ తోని ఇంటికి వచ్చేదానికంటే ఈ చదువు లేకుండా పోవటమే మంచిది.
1: టుడే వీ హావ్ గాట్ ది టెక్స్చువల్ ఇన్ఫర్మేషన్ జస్ట్ బ్రాట్ ఇన్ టు ది హెడ్ అండ్ వామిట్ దేర్ ఇన్ ది ఎగ్జామినేషన్ రిటర్న్ ఎంటీ హెడెడ్. వాట్ ఫార్?
0: ఈనాటి పిల్లలందరినీ కూడా నేను చూస్తున్నాను బాగా.
1: భగవాన్ హాస్ బీన్ వాచింగ్ అస్.
0: ఎగ్జామినేషన్ టైంలో కష్టపడి కష్టపడి చదువుతారు.
1: They study very hard at the time of examination.
0: అంతా నిద్ర మేల్కొని చదువుతారు.
1: They are awake throughout night.
0: కానీ ఎగ్జామినేషన్ హాల్ లో పోతారు.
1: They go to the examination hall.
0: దానంతా కంఠస్థం చేసుకున్నంత రాస్తారు.
1: All that they got it by heart they try to write.
0: అయిపోయింది అనుకుని బాగా ఫ్రీగా ఇంటికి వస్తారు.
1: And they return home freely.
0: రెండవ దినమే ఆ యొక్క ఆన్సర్ కు తనకి తానే జవాబు చెప్పలేడు.
1: Next day they cannot give the reply to the question.
0: ఇది bookish knowledge.
1: This is bookish knowledge.
0: దీన్ని superficial knowledge అన్నారు.
1: This is superficial knowledge.
0: ఈ superficial knowledge చేసే ప్రయోజనం ఏమిటి?
1: వాట్ ఇస్ ది యూజ్ అవుట్ ఆఫ్ ది సూపర్ఫిషియల్ నాలెడ్జ్?
0: ప్రాక్టికల్ నాలెడ్జ్ లో నీవు ప్రవీణుడు కావాలి.
1: హ్యావ్ దట్ ప్రాక్టికల్ నాలెడ్జ్.
0: నీ నిత్య జీవితంలో దాన్ని సరైన రీతిలో మార్గం పెట్టుకోవాలి.
1: ది ప్రాక్టికల్ నాలెడ్జ్ షుడ్ హెల్ప్ యు ఇన్ యువర్ డైలీ లైఫ్.
0: మన భారతీయ సంస్కృతి అనేటువంటి అనాది కాలం నుండి కూడా ఎంతటి పవిత్రమైన మార్గాన్ని నిరూపిస్తూ వచ్చింది.
1: ది కల్చర్ ఆఫ్ భారత్ హస్ డెమోన్స్ట్రేటెడ్ ద సీక్రెట్ వే, ద సీక్రెట్ లైఫ్.
0: అందరూ విదేశీయులందరూ కూడా భారతీయులు మూర్ఖులు.
1: మోస్ట్ ఆఫ్ ఫారినర్స్ మే కన్సిడర్ భారతీయ
0: స్కూల్.
1: They make fun of it.
0: చెట్టును పూజిస్తున్నారు.
1: They worship trees.
0: మట్టిని పూజిస్తున్నారు.
1: They worship clay.
0: పాములను పూజిస్తున్నారు.
1: They worship snakes.
0: కుక్కను పూజిస్తున్నారు.
1: They worship plants.
0: గోవులను పూజిస్తున్నారు.
1: Cows.
0: ఏమిటి వీరి పిచ్చి అని అనేక మంది అవహేళన చేస్తుంటారు.
1: And most of the foreigners make fun of you because you worship the trees and the snakes.
0: కానీ మన భారతీయ సంస్కృతి వారికి చక్కని జవాబును ప్రబోధిస్తూ వచ్చింది.
1: But the culture of Bharat gives a proper meaning of life.
0: నాయన,
1: look here.
0: కేవలం మేము మూర్ఖులమై లేక మూర్ఖులము కాకుండి లేక మూఢత్వాన్ని పొంది మేము దీన్ని బోధించడం లేదు.
1: వీఆర్ నాట్ ఫూల్స్. వీఆర్ నాట్ వర్షిపింగ్ ఇన్ ఎ ఫూలిష్ వే.
0: మేము పవిత్రమైన మార్గాన్ని పొంది
1: వీ ఫాలో సీక్రెట్ పాత్.
0: మానవునికి ఇచ్చినటువంటి యొక్క ప్రేమతత్వంను
1: The principle of love given to man.
0: మానవునికి మాత్రమే పరిమితం కాకుండా.
1: Is not limited to man only.
0: జీవ జంతురాశులకు కూడా దీన్ని పంచాలని ఉద్దేశంతో మేము ఇంతటి పని చేస్తున్నాం.
1: We want to share with the rest of the animal world, therefore we worship.
0: మానవుని యందు ఇచ్చినటువంటి ఈ ప్రేమ తత్వాన్ని.
1: The love given to man.
0: పశువులను కూడా ప్రేమించాలి.
1: Makes you to
0: పక్షులను
1: love
0: ప్రేమించాలి.
1: Animals, birds.
0: పాములు కూడా ప్రేమించాలి.
1: You have got to love snakes.
0: ఈ విధంగా ఈ ప్రేమను సర్వులకు పంచినప్పుడే నా యొక్క ప్రేమ తత్వం సార్థకం గావించుకున్న వాడిని అవుతాను.
1: Therefore, when once you share and propagate this love with everybody, you are a true human.
0: సర్వ జీవరాశులు కూడా పంచుతూ పోయినప్పుడు నీకు ఎంత హాయి కలుగుతుంది.
1: When you start sharing love with all of the beings, you
0: కానీ ఈనాడు మీరు వాదించవచ్చును.
1: You may argue today.
0: ఈ విష సర్పములకంతా పాలు పోసి పెంచినప్పుడు అవి మనం కరిచినప్పుడు ఎంత ప్రమాదం అవుతుంది.
1: You go on offering milk to the poisonous snake. If it bites you, what will happen?
0: నీవు హృదయపూర్వకంగా పాలు పోసి పెంచినటువంటి పాము నిన్ను ఏనాటికి కరవదు.
1: If you wholeheartedly offer milk to a poisonous snake, it will bite you.
0: ప్రవేశించు.
1: You should have that strong faith and start
0: worshiping. దట్టమైన అరణ్యం లోపల
1: ఇన్ ఏన్షియంట్ టైమ్స్ ఇన్ థిక్ ఫారెస్ట్
0: మనుష్య సంచారం జరిగినటువంటి యొక్క దట్టమైన ఫారెస్ట్ లోపల
1: వేర్ దేర్ వాస్ నో హ్యూమన్ హ్యాబిటేషన్ అట్ ఆల్
0: అనేక కఠినమైనటువంటి యొక్క క్రూర మృగములంతా కూడా
1: దేర్ ఆల్ వైల్డ్ యానిమల్స్ ఆల్ అరౌండ్
0: అలాంటి క్రూర మృగములు నివసించేటువంటి అరణ్యం లోపల ఋషులందరూ కూడా ఎంతో హాయిగా భయం అనేటువంటిది లేకుండా ధైర్యంగా జీవితాన్ని గడిపేటువంటి వారు.
1: ఏన్షియంట్ రిషి స్పెండ్ ద టైమ్ ఇన్ పీస్ అండ్ ట్రాంక్విలిటీ విత్ నో ఫియర్ అట్ ఆల్
0: వారందరూ కూడా పులులు అక్కడ ఉంటుంటే సింహాలు అక్కడ ఉంటుంటే భయం లేకుండా వాళ్ళు నదీ స్నానానికి పోయి స్నానాలు గావించుకుని సంతోషంగా బయటకు వచ్చేటువంటి వారు.
1: దే లివ్డ్ ఇన్ ద కంపెనీ ఆఫ్ లయన్స్ అండ్ టైగర్స్ దే కుడ్ గో వాక్ టు ద డిస్టెన్స్ ఆఫ్ ద రివర్
0: ముందుగా కూడా పరుంటినటువంటి ఒక సింహాలు కూడా వారిని ఏమాత్రము చేసేటువంటివి కాదు.
1: ఇన్ ఫ్యాక్ట్ లయన్స్ లయింగ్ ఓవర్ దేర్ విల్ నెవర్ హార్మ్ దెమ్.
0: కారణం ఏమిటి?
1: వై
0: యత్ భావం తత్ భవతి.
1: యాజ్ యువర్ ఫీలింగ్ సో వుడ్ బి యువర్
0: వీరు దానిపైన ఏమాత్రము ద్వేషం లేదు కనుకనే వాటికి వీరిపైన ఏమాత్రము ద్వేషం రాదు.
1: యాజ్ దే నెవర్ హ్యాడ్ ఎనీ కైండ్ ఆఫ్ హేట్రెడ్ టువర్డ్స్ దీస్ వైల్డ్ యానిమల్స్ దే నెవర్ హార్మ్ దెమ్.
0: కనుకనే మన భావం పురస్కరించుకుని బయట జంతువులు కూడా ప్రవర్తిస్తాయి.
1: ది ఔటర్ యానిమల్స్ కండక్ట్ బేసింగ్ ఆన్ అవర్ ఇన్నర్ ఫీలింగ్.
0: వాళ్ళ దగ్గర ఎట్టి ఆయుధాలు లేవు.
1: దే డోంట్ హ్యావ్ ఎనీ వెపన్స్.
0: ఒకే ఆయుధము
1: ఓన్లీ వన్
0: జపమాల.
1: ది ఏన్షియంట్ rishis had only one weapon of japamala, talisman.
0: Om namo narayanaya, om namah shivaya aneetundi kadgamule veerini kaapaadtu vachine.
1: They had the swords of God's name. Om namo narayanaya, om namah shivaya.
0: ఇలాంటి ఖడ్గములు ధరించినటువంటి వారు ఆ ప్రాచీన పురుషులు.
1: ఏన్షియంట్ రిషీస్ క్యారీడ్ విత్ దెమ్ ద స్వోర్డ్ ఆఫ్ లార్డ్స్ నేమ్.
0: ఇలా కాదు, వెనుక ముందు పిస్తోళ్లు పిటాపులు పటాకులు టిపాకులు ఇన్నెన్నో ధరించుకుని పోయినా కూడా వాడు కూలిపోతున్నాడు.
1: బికాజ్ వీ ఇన్స్టెడ్ ఆఫ్ దోస్ టుడే వీ హావ్ గాట్ ఆల్ ద రివాల్వర్స్ అండ్ గన్స్ అండ్ పిస్టల్స్.
0: ఏ గన్స్ అక్కర్లేదు.
1: దే డిడ్ నాట్ నీడ్ ఎనీ
0: గన్.
1: ఓన్లీ వన్ గన్.
0: అదే నామస్మరణ.
1: దే హాడ్ ఓన్లీ గన్ ఆఫ్ గాడ్స్ నేమ్.
0: ఆ భగవత్ నామాన్ని మనం స్మరిస్తూ ఉంటుంటే
1: when you chant his name,
0: ఏ దుర్మార్గములు కూడా మన దగ్గరికి రాలేవు.
1: నో వికెడ్ మ్యాన్ కెన్
0: భయపడిపోతుంటాయి.
1: Because they will be afraid of you.
0: పాములంతా కూడాను ఎంతో విషసర్పములు అనుకుంటాం.
1: You think that snake is poisonous.
0: పాములు కూడాను మనల్ని ఏమీ చేయలేవు.
1: Even snake won't do anything.
0: కనుకనే వాటిని పాలు పోసి పెంచుతూ వచ్చారు.
1: Therefore you offer them milk.
0: పక్షులకంతా కూడాను
1: even to birds
0: అన్నాలు పెడుతూ వచ్చారు.
1: We feed them.
0: చిన్న చీమలు దోమలు
1: వీటికన్నా
0: ఎక్కడ చీమలు పుట్ట ఉందో అక్కడంతా బియ్యం పిండి పోసి
1: వచ్చేవి.
0: క్రమక్రమేణా అది మరుగు పడిపోయి
1: గ్రాడ్యువల్లీ ఇట్స్ గాన్.
0: ఇంటి ముందర ముగ్గులు అనేటువంటి రీతి కింద ఈ బియ్యం పిండిని ముగ్గులుగా వేసేటువంటి
1: రైస్ ఫ్లోర్ వాజ్ యూజ్డ్ టు పుట్ రంగోలీ ఇన్ ఫ్రంట్ ఆఫ్ హౌసెస్.
0: ఈ రంగోలు అనేటువంటి సున్నం కాదు పోసేది.
1: ఇట్ ఇస్ నాట్ ద లైమ్ యాజ్ వి డూ టుడే.
0: కానీ బియ్యం పిండిని ముగ్గులుగా వేస్తూ వచ్చారు.
1: ఇట్ ఇస్ ద రైస్ ఫ్లోర్ దట్స్ యూజ్డ్.
0: ఈ బియ్యం పిండి కోసమై అనేక చీమలందరూ వచ్చేటటువంటి వారు.
1: బికాజ్ ద రైస్ ఫ్లోర్ పుట్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద హౌసెస్ ఆల్
0: దాన్ని భుజించి ఎంతో ఆనందంగా పరిగెత్తిపోయేటువంటి
1: వి వర్ సో హ్యాపీ టు పార్టేక్ ద రైస్ ఫ్లోర్.
0: ఆ విధంగా ప్రతి చీమ నుంచి దైవం వరకు కూడాను బ్రహ్మం నుంచి చీమ వరకు కూడాను పవిత్రమైనటువంటి భావాన్ని వారు పెంచుకుంటూ వచ్చారు.
1: దే హాడ్ గాట్ ది సీక్రెట్ థాట్ అండ్ సీక్రెట్ ఫీలింగ్స్ రైట్ ఫ్రమ్ అన్ ఎండ్ టు బ్రహ్మ. దీనిని
0: పురస్కరించుకుని త్యాగరాజు కూడా చెప్పాడు, చీమలు బ్రహ్మలు శివకేశవాదవులు ప్రేమ మీద వెలిసి ఉండే బిరుదు వహించిన రామా నన్ను బ్రోవరా.
1: ఇట్ వాజ్ త్యాగరాజ హూ ప్రేయడ్ ఓ రామా యువర్ ప్రిన్సిపల్ ఇస్ ప్రెసెంట్ రైట్ ఫ్రమ్ చీమ ద ఎండ్ టు బ్రహ్మ ద డివైన్.
0: ఈ విధంగా చీమలు మొదలుకొని సింహాల వరకు కూడాను
1: రైట్ ఫ్రమ్ ఎండ్ టు ద లయన్.
0: పక్షులు మొదలుకొని పరమహంసల వరకు కూడాను,
1: ఫ్రమ్ పక్షి ద బర్డ్ టు పరమహంస ద సుప్రీం
0: ప్రేమ తత్వాన్ని ప్రచారం చేసి,
1: దట్ లవ్ ప్రిన్సిపల్ హస్ గాట్ టు బి షేర్డ్,
0: సంస్కారాన్ని ప్రబోధించి,
1: అండ్ ది కల్చర్ హస్ టు బి,
0: భారతీయ సంస్కృతిని అభివృద్ధి గావించుకుంటూ వచ్చారు,
1: అండ్ దే జస్ట్ ప్రాపగేటెడ్ అప్హిల్ ద కల్చర్.
0: కానీ ఈనాడు కల్చర్ అంటే ఏమిటో వీళ్ళకి తెలియదు.
1: టుడే ది పీపుల్ డోంట్ నో వాట్ కల్చర్ ఇస్.
0: ఇది మీరు నేర్చుకోవాలి.
1: యూ హ్యావ్ టు లెర్న్ వాట్ కల్చర్.
0: మీరు నేర్చుకుని మీ మిత్రులకు బోధించాలి.
1: అండ్ యూ హ్యావ్ టు టీచ్ యువర్ ఫ్రెండ్స్.
0: ఇదియే మీరు చేయవలసినటువంటి ఉపకారం.
1: దిస్ ఇస్ ద హెల్ప్.
0: కనుక కనుక వస్తు వాహనాదులు ఎవరికి దానం ఇవ్వనక్కర్లేదు.
1: యూ డోంట్ నీడ్ టు ఆఫర్ ఎనీథింగ్, ద గోల్డ్ ఆర్ ఎనీథింగ్.
0: మీరు నేర్చినటువంటి ఒక సద్గుణమును పరులకు బోధించడమే పెద్ద జ్ఞానము.
1: ఆల్ ద వర్చ్యూస్ దట్ యూ హ్యావ్, షేర్ దెమ్ విత్ అదర్స్, టీచ్ దెమ్.
0: జ్ఞానం అనక ఏమిటి?
1: దట్ ఇస్ ద ట్రూ జ్ఞానం.
0: అద్వైత దర్శనం జ్ఞానం.
1: ద విజన్ ఆఫ్ ద సెల్ఫ్ ఇస్ జ్ఞానం.
0: ఒక్కటే ఒక్కటి.
1: దట్ ఓన్లీ వన్.
0: ఏ యొక్క ప్రాణి అయినా సరియే, పశుపక్షి మృగాదులు ఎందుకూడను మానవుని యొక్క ప్రేమను ప్రసరింప చేయడానికి ప్రయత్నించాలి.
1: ద హ్యూమన్ బీయింగ్ మస్ట్ షేర్ హిస్ లవ్ టు ఎనీ బర్డ్ ఆర్ బీస్ట్ ఆర్ ఎనీ క్రీచర్ ఆఫ్ దిస్ వరల్డ్.
0: భగవంతుడా, నాకు ఇచ్చినటువంటి ఈ ప్రేమను నేను స్వార్థంగా అనుభవించకూడదు.
1: గాడ్, యూ హ్యావ్ గ్రాంటెడ్ మీ దిస్ లవ్ విచ్ ఐ విల్ నాట్ యూజ్.
0: పది మందికి నేను పంచాలి.
1: I should share with everybody.
0: ఆ పది మందికి నీ పంచి దానిని నేను తిరిగి అనుభవించాలి.
1: After sharing, I should experience it.
0: ఈ విశాలమైనటువంటి హృదయాన్ని మనం పెంచుకోవాలి.
1: I should be broad minded.
0: Broad mind.
1: Broad mind.
0: అది ఏ నిజమైనటువంటి ప్రేమ తత్వము.
1: That speaks of the true principle of love.
0: Expansion love అన్నారు.
1: This is expansion
0: love. కానీ ఈనాడు ఎక్స్పాన్షన్ లవ్ ఎక్కడ పోయిందో, అంత కంట్రాక్షన్ లవ్, కంట్రాక్షన్ లవ్.
1: Today there is no expansion
0: love. ఈ కంట్రాక్షన్ లవ్ చావుతో సమానమైన.
1: Contraction love is death.
0: ఈ చావుతో సమానమైనటువంటి యొక్క నైతికమైనటువంటి విలువను ఏమాత్రము పెట్టుకోకుండా, ఈ పవిత్రమైనటువంటి దీన్ని ఏమాత్రము చింతించుకోకుండా, అల్పమైనటువంటి ప్రేమతో మనం జీవితాన్ని గడుపుతూ ఉన్నాం.
1: వితౌట్ థింకింగ్ ఆఫ్ దిస్ సేక్రెడ్ లవ్, వితౌట్ థింకింగ్ ఆఫ్ దిస్ బ్రాడ్ మైండెడ్నెస్, వీ ఆర్ స్పెండింగ్ అవర్ లైఫ్ ఇన్ ఎ మీ.
0: ఎవరిని బాధించకుండా చూసుకో.
1: See that you don't hurt anybody.
0: Help ever, hurt never.
1: Help ever, hurt never.
0: ఈ విధమైనటువంటి దీంతో సత్యాన్ని మనం ఎంత ప్రబోధించినప్పటికీ చాలదు.
1: You can teach truth to any extent, but it's immeasurable.
0: Satya Harishchandra satyani bodhinchi entano tana jeevithanni satyam gavinchukunnadu.
1: Satya Harishchandra followed the path of truth till the end.
0: Kattagadiki satyamane sadhisthu vachadu.
1: Ultimately achieved.
0: సత్యమునే జయిస్తూ వచ్చాడు.
1: అండ్ హీ కుడ్ విన్ ఓవర్ ఎవ్రీబడి.
0: కట్టగడి పోయిన రాజ్యాన్ని కూడా తిరిగి తెచ్చుకున్నాడు.
1: బ్యాక్ హిస్ కింగ్డమ్ విచ్ హి లాస్ట్.
0: ఆల బిడ్డలను కూడా తిరిగి తెచ్చుకున్నాడు.
1: హీ కుడ్ ఆల్సో హ్యావ్ హిస్ వైఫ్. ఈశ్వరుడే
0: వచ్చి హరిశ్చంద్ర నన్ను క్షమించు అని కోరాడు.
1: And in fact, the very saint came himself, asked, sought pardon.
0: నే పెట్టినటువంటి యొక్క పరీక్షమంత అంతా కూడా సాధిస్తూ వచ్చావు.
1: In fact, you could withstand all the tests you are put to.
0: నా యొక్క ఎగ్జామినేషన్ లో నీవు పాస్ అయినావు.
1: యు హావ్ పాస్డ్ ఇన్ ది టెస్ట్ ఎగ్జామినేషన్.
0: నీ కోరిందంతా నీకు ఇచ్చేస్తున్నాను.
1: దేర్ఫోర్ ఐ గివ్ యూ బ్యాక్ ఆల్ ది యు లాస్ట్.
0: అరే సత్య హరిశ్చంద్రుడు చెప్పాడు, నాకు ఏది అక్కర్లేదు.
1: సత్య హరిశ్చంద్ర సార్, ఐ డోంట్ వాంట్.
0: ఈ ఒక్కదాన్ని నేను కాపాడుకుంటే చాలు.
1: ఇట్ ఇస్ ఎనఫ్ ఇఫ్ ఐ కీప్ అప్ ట్రూత్.
0: సత్యాన్ని కాపాడుకోవటమే నా యొక్క ప్రధాన కర్తవ్యం అన్నాడు.
1: ఇట్ ఇస్ మై రెస్పాన్సిబిలిటీ అండ్ డ్యూటీ టు కీప్ అప్ ట్రూత్.
0: ఆ విధమైనటువంటి ఒక సత్కీర్తిని తెచ్చుకోవడానికి పిల్లల్లో ఏ ఒక్కరైనా కూడా కొంచెం ప్రయత్నపూర్వకంగా సాధించండి.
1: అట్లీస్ట్ వన్ అమంగ్ స్టూడెంట్స్ షుడ్ స్ట్రైవ్ హార్డ్.
0: మీరు ఉద్యోగాలు చేసుకోండి.
1: Do your jobs.
0: తప్పులేదు.
1: Nothing wrong.
0: విదేశాలకు పోండి, తప్పులేదు.
1: Go abroad. Nothing wrong.
0: గొప్ప బిరుదులను పొందండి, తప్పులేదు.
1: Have titles. Nothing wrong.
0: కానీ
1: but
0: హృదయాన్ని మాత్రం కఠినం చేసుకోకూడదు.
1: But never be strong or stone.
0: చాలా మంది హృదయము చాలా కఠినమైనటువంటి రాయిగా తయారవుతుంది.
1: Many people have their hearts which are so hard, rough.
0: దైవం మాటలు కూడా ధిక్కరించడానికి ప్రయత్నిస్తున్నారు.
1: They are ready even to disobey God.
0: ఇలాంటి కఠిన హృదయులైనటువంటి వారు బ్రతికి ప్రయోజనం ఏమిటి?
1: Such harsh people, what for is their life?
0: వెన్న వంటి హృదయం కావాలి.
1: యు షుడ్ హావ్ సాఫ్ట్ అండ్ టెండర్ హార్ట్.
0: ఈ వెన్న వంటి హృదయంతో ఉండినప్పుడే
1: వెన్ యూ గాట్ ది సాఫ్ట్ అండ్ టెండర్ హార్ట్
0: వంటి జీవితం నీకు జరుగుతుంది.
1: అండ్ దెన్ యూ విల్ హ్యావ్ ద లైఫ్ దట్ షైన్.
0: వెన్నెల
1: షైన్స్ లైక్ మూన్ లైట్.
0: అప్పుడే మీకు తగినటువంటి జీవిత శాంతి కలుగుతుంది.
1: దెన్ యూ విల్ హ్యావ్ ద పీస్ ఇన్ యువర్ లైఫ్.
0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: నిన్నటి దినం నీతి,
1: yesterday bhagwan taught
0: us nijayatini,
1: today integrity nijayatini.
0: Kani manavatvani kuda motta motta manam telusukovali.
1: We should know what humanity is.
0: Repadi dinamu ee manavatvani gurinchi manam chakkaga vipulanga telusukundam.
1: Bhagwan will explain to us in detail manavatva, the humanness.
0: Manavatvam chaala pavitramainatundi meeku teliyadu.
1: You do not know human life is highly.
0: Yedo nenu manavudiga puttanu.
1: I am born as a human being.
0: Kannu nichinaru,
1: chevu nichinaru,
0: noru nichinadu,
1: the tongue.
0: కాబట్టి నోటితో మాట్లాడటము, కన్నులతో ప్రపంచాన్ని చూడటము, చెవులతో విషయాలంతా వినటము, ఇవేనా మనం చేయవలసినటువంటివి.
1: Is it simply listening to what all that is around, watching all that with the eyes and speaking what you like? What you are supposed to hear are only good. You should watch only the divinity. You should only speak truth.
0: అందుకోసమే ఈ ఇంద్రియం నీకు అందించాడు.
1: ఫర్ దట్ రీజన్ దీస్ సెన్సెస్ ఆర్ గివెన్.
0: ఈ పంచేంద్రియ యొక్క పవిత్రతను కూడా రేపటి దినం మనం గుర్తించడానికి ప్రయత్నించాలి.
1: ది సీక్రెట్ ఆఫ్ ది సెన్సెస్ భగవాన్ విల్ ఎక్స్ప్లెయిన్ టు అస్ టుమారో.
0: ప్రేమ ముదిత మనసే

ధర్మ నాశనమగుచున్న ధరణియందు ప్రభవమందును దైవము సజ్జ

ಇಂಥ ಕಣ್ಣನು ವೇರೆದ್ದಿಯರುಗ ಪರತು ಇಂಥ ಕಣ್ಣನು ಏರೆದ್ದಿಯರುಗ ಪರತು

0: for a person who has fasted for 10 days, like a sumptuous feast which has come his way, at a time when the wells from which water was drawn have dried up, a downpour of rain has given a lot of water. For a person who was aspiring and craving to have a child, like his getting a son who is virtuous, at a time when dharma is declining and the world is facing a crisis, the Lord descends down to earth as an avatar to save good people, virtuous people. What more can I tell you, those devotees who have assembled here, who are virtuous and good?
1: Sahasrasisha purushah, sahasraksha sahasrapat. వేలాది శిరములు, వేలాది నేత్రములు, వేలాది పాదములు, ఇవన్నీ కూడాను భగవంతుని యొక్క అంగములే.
0: థౌజండ్స్ ఆఫ్ హెడ్స్, ఐస్ అండ్ థౌజండ్స్ ఆఫ్ లెగ్స్ ఆర్ ఆల్ లింబ్స్ ఆఫ్ ద వన్ సుప్రీం గాడ్.
1: ప్రపంచమంతయు ప్రతి జీవియు భగవంతుని యొక్క ప్రతిబింబముని.
0: ఎవ్రీ లివింగ్ బీయింగ్
1: సహస్రాక్ష సహస్రపాత్, వేలాది శిరములు, వేలాది నేత్రములు.

0: భగవంతుని యొక్క ప్రతిబింబముని.
1: ఎవ్రీ లివింగ్ బీయింగ్ అండ్ ది ఎంటైర్ వరల్డ్ ఈజ్ ఓన్లీ ఎ రిఫ్లెక్షన్ ఆఫ్ గాడ్.
0: ఇట్టి పవిత్రమైన దివ్యత్వము తన యందే ఉన్నదని గుర్తించుకొనలేక మానవుడు ఆ దివ్యత్వాన్ని పొందే నిమిత్తమై అనేక విధముల ప్రయత్నములు సలుపుతున్నాడు.
1: మ్యాన్ నాట్ రికగ్నైజింగ్ ది ట్రూత్ దట్ సచ్ సేక్రెడ్ డివినిటీ ఈజ్ విత్ ఇన్ హిమ్ ఈజ్ మేకింగ్ సీజ్లెస్ ఎఫర్ట్స్ టు గెట్ అట్ సచ్ డివినిటీ.
0: పెరటిలోనున్న కల్పవృక్షమును గుర్తించక పాలకై పొరుగింటికి పరుగులెత్తేటువంటి వాని వలె తన యందున్నటువంటి ఒక దివ్యత్వాన్ని మరచి కేవలము దైవం కోసమై బాహ్య ప్రపంచమునందు వెతుకుటకు ప్రయత్నిస్తున్నాడు మానవుడు.
1: లైక్ ఎ పర్సన్ హూ హాస్ ఫర్గాటన్ దట్ దేర్ ఈస్ ఎ సెలెస్టియల్ కౌ విచ్ గివ్స్ సేక్రెడ్ మిల్క్, మ్యాన్ ఫర్గెటింగ్ హిజ్ ఓన్ డివినిటీ ఈజ్ రన్నింగ్ అబౌట్ ఫర్ ఒబ్టైనింగ్ డివినిటీ సమ్వేర్ ఎల్స్.
0: ఇంటి యందు అగ్ని వెలుగుచునుండగా పొరుగు ఇంటికి అగ్గి కరుగునేలా.
1: వెన్ యు ఆర్ హ్యావింగ్ ఫైర్ బర్నింగ్ ఇన్ యువర్ ఓన్ హౌస్ వై రన్ అబౌట్ ఏ నైబర్స్ హౌస్ ఫర్ గెటింగ్ ఎ లిటిల్ ఫైర్.
0: మానవత్వములో ఉండినటువంటి బలహీనత ఇది.
1: దిస్ ఇస్ ది వీక్నెస్ ఇన్హెరెంట్ ఇన్ హ్యూమన్ బీయింగ్స్.
0: అవతారములు రెండు విధములుగా ఉంటున్నవి.
1: అవతార్స్ ఆర్ ఆఫ్ టూ టైప్స్.
0: ఒకటి అంశావతారము, రెండవది పూర్ణావతారము.
1: వన్ ఈస్ పార్షియల్ అవతార్ విచ్ కంటైన్స్ ఓన్లీ వన్ ఆర్ టూ ఆస్పెక్ట్స్ అండ్ ది అదర్ ఈస్ ఫుల్ అవతార్.
0: సమస్త జీవులు కూడాను అంశావతారములే.
1: ఆల్ ది హ్యూమన్ బీయింగ్స్ ఆర్ అవతార్స్ విచ్ ఆర్ పార్షియల్.
0: మమైవాంసో జీవలోకే జీవభూత సనాతన. నా అంశమే సర్వభూతములు ఎందు కూడాను ఉన్నదని కూడాను తాను హెచ్చరిస్తూ వచ్చాడు.
1: హి హస్ ఆల్రెడీ కాషన్డ్ దట్ హిజ్ ఓన్ ఆస్పెక్ట్ ఈజ్ ఫౌండ్ ఇన్ ఎవ్రీ హ్యూమన్ బీయింగ్.
0: అయితే ఈ అంశావతారములు మాయకు బద్ధులై మమత్వమును అహంతత్వమును అభివృద్ధిపరచుకొని జీవతత్వముతో ఈ జగత్తునందు జీవిస్తున్నారు.
1: బట్ దీస్ పార్షియల్ అవతార్స్ ద లివింగ్ బీయింగ్స్ స్వేడ్ అండ్ కంట్రోల్డ్ బై ఇల్యూజన్ ఫిల్డ్ విత్ మైండ్నెస్ అండ్ ఈగోటిజం దే ఆర్ లివింగ్ ఎ లైఫ్ అండర్ ద స్పెల్ ఆఫ్ మాయా.
0: పూర్ణావతారములు మాయను వశపరుచుకొని మాయకు అతీతమై తమ యొక్క దివ్యత్వమును తాను ప్రపంచమునకు ప్రచరింపజేసే నిమిత్తమై దివ్యత్వంతోనే జీవిస్తూ ఉంటారు.
1: ద ఫుల్ అవతార్స్ హ్యావ్ కంప్లీట్లీ సబ్డ్యూడ్ మాయా ఇల్యూజన్ అండ్ హ్యావ్ ట్రాన్సెండెడ్ మాయా అండ్ దేర్ లైవ్స్ ఎక్స్ప్రెస్ ఫుల్ డివినిటీ ఇన్ ఆల్ ఇట్స్ స్ప్లెండర్.
0: సమయ స్ఫూర్తి మాయకు బద్ధుడైనట్టుగా తాను నటించి మాయకు ఏమాత్రమూ సంబంధం లేనిటువంటి యొక్క దివ్యత్వంతో తాను జగత్తును పాలిస్తుంటాడు.
1: డిపెండింగ్ అపాన్ సర్కమ్స్టెన్సెస్ హీ మే గివ్ ది ఇంప్రెషన్ దట్ హీఈస్ కంట్రోల్డ్ బై మాయా బట్ రియలీ హీఈస్ ఆల్వేస్ కంట్రోలింగ్ మాయా అండ్ లివింగ్ ఎ లైఫ్ ఫ్రీ ఫ్రమ్ మాయా.
0: రామావతారము మాయకు లోబడినట్టుగా నటించి ఈ జగత్ కళ్యాణ నిమిత్తమై ధర్మమును తాను ఆచరించి అనుభవించి జగత్తుకు అందిస్తూ వచ్చాడు.
1: రామావతార ఫర్ ఎగ్జాంపుల్ యాక్టెడ్ యాజ్ ఇఫ్ ఇట్ ఈస్ అండర్ ది స్పెల్ ఆఫ్ మాయా దట్ ఈస్ ఓన్లీ ఫర్ ది వెల్ఫేర్ ఆఫ్ ది వరల్డ్ ఫర్ సెట్టింగ్ ఎన్ ఎగ్జాంపుల్ టు ది వరల్డ్.
0: కృష్ణావతారం అట్టు కాదు, మాయను తన ఆధీనమునందుంచుకొని.
1: కృష్ణావతార ఈజ్ నాట్ లైక్ దాట్. He has always held Maya.
0: కేవలం లీలావతారంగా ప్రచురిస్తూ వచ్చాడు.
1: His life was the life of Leela.

0: అవతార
1: అందుకే వ్యాసుడు అనేక పర్యాయములు భాగవతమునందు లీలామానుష విగ్రహ అని హెచ్చరిస్తూ వచ్చాడు.
0: దట్ ఈస్ వై ఇన్ భాగవత వ్యాస హెజ్ ఎక్స్టోల్డ్ కృష్ణ యాజ్ లీలామానుష విగ్రహ, ది వెరీ ఎంబాడిమెంట్ ఆఫ్ ప్లేఫుల్.
1: భాగవతం అంతా కూడాను కృష్ణుని యొక్క గుణగణములను ప్రచురిస్తూ తన యొక్క లీలా మహత్తరమైన తత్వములను జగత్తుకు ప్రబోధిస్తూ ఆనందపరుస్తూ వచ్చినటువంటిది.
0: భాగవత హ్యాస్ ఎక్స్టోల్డ్ ద లార్డ్ అండ్ హిస్ ప్లేఫుల్ యాక్టివిటీస్ విచ్ గివ్ ఎ లాట్ ఆఫ్ జాయ్ టు ద ఎంటైర్ వరల్డ్.
1: కనుక కృష్ణావతారమునందు తమ యొక్క తత్వమును ఆచరణయందే కాక ప్రబోధనయందు ప్రచారములయందు కూడాను తన యొక్క దివ్యత్వాన్ని ప్రపంచమునకు అందిస్తూ వచ్చాడు.
0: లార్డ్ కృష్ణ హాస్ గివన్ ద మెసేజ్ నాట్ మెయిర్లీ బై ప్రాక్టీసింగ్ బట్ ఆల్సో బై గివింగ్ ద ఎక్స్ట్రాడినరీ టీచింగ్స్.
1: తాను గుణాతీతుడు,
0: హీ హాస్ ట్రాన్సెండెడ్ ఆల్ ద క్వాలిటీస్ అండ్ గుణ.
1: కానీ లోకోద్ధార నిమిత్తమై తాను గుణములు కలిగినటువంటి వాడిగా నటించి తాను ఆచరించి జగత్తును ఆనందపరుస్తూ వచ్చాడు.
0: బట్ ఫార్ ది వెల్ఫేర్ ఆఫ్ ది వరల్డ్ అండ్ ఫర్ ది జాయ్ ఆఫ్ ది వరల్డ్ హీ హాస్ యాక్టెడ్ యాజ్ ఇఫ్ హీఈస్ అండర్ ది కంట్రోల్ ఆఫ్ ది క్వాలిటీస్.
1: ఏది చేసినా జగత్తునకు మంచి కోసం చేస్తూ వచ్చాడని.
0: వాట్ ఎవర్ ది లార్డ్ డిడ్ వాజ్ ఫర్ ద గుడ్ అండ్
1: ప్రపంచం యొక్క మంచి నిమిత్తమే. తాను ఏది చేసినప్పటికీ, ఏది చూసినప్పటికీ, ఏది చెప్పినప్పటికీ తన కోసం కాదు, జగత్తు కోసం.
0: ఫర్ ది వెల్ఫేర్ ఆఫ్ ది వరల్డ్ వాట్ ఎవర్ హీ సేస్, వాట్ ఎవర్ హీ సీస్, వాట్ ఎవర్ హీ డస్ ఓన్లీ ఫర్ ది గుడ్ అండ్ వెల్ఫేర్ ఆఫ్ ది ఎంటైర్.
1: ఇట్టి పరమసత్యమును ప్రపంచం గుర్తించుకోలేక తమతో పాటు భగవంతుని యొక్క గుణగణములను పోల్చుకుంటూ ఈ విధమైనటువంటి యొక్క దివ్యత్వానికి కొన్ని రకములైనటువంటి కళంకాన్ని చేకూరుస్తూ వచ్చారు.
0: బట్ పీపుల్ నాట్ రికగ్నైజింగ్ దిస్ సేక్రెడ్ ట్రూత్, దిస్ సుప్రీం ట్రూత్, థింక్ దట్ హీఈస్ ఆల్సో లైక్ అనదర్ హ్యూమన్ బీయింగ్ అండ్ అట్రిబ్యూట్ ఫాల్స్ అండ్ డిఫెక్ట్స్ ఈవెన్ టు
1: భావం తద్భవతి. మానవుని యొక్క భావమును పురస్కరించుకుని దివ్యత్వాన్ని కూడాను తాము ఆవిరితిగా పరిగ్రహిస్తూ వస్తుంటారు.
0: Divinity expresses itself sometimes to reflect the thinking of the human beings who are with him.
1: Prema amrutamayam.
0: Love is pure nectar.
1: Madhurati madhuram.
0: It is sweetest among the sweetest things.
1: Itti bhakti rasa prabhavamunu grolinatunti vare gopikalu.
0: Gopikas are those who have drunk this nectarine sweetness of devotion.
1: Kani atti gopikalu ye muktini kani ye gnanamunu kani ye vairagyamunu kani varu aashinchaledu.
0: Such great gopikas never aspired either to have liberation, devotion or anything other than their own pure love.
1: Bhakti ki minchinatvanti yokka daivattamulo undina aanandamu మరొక దాని ఎందుకు కానరాకపోయినది గోపికలకు.
0: గోపికాస్ నెవర్ సా ఎనీథింగ్ గ్రేటర్ దాన్ దేర్ ఓన్ డివోషన్. డివోషన్ వాజ్ ది స్వీటెస్ట్ థింగ్ ఫర్ దెమ్.
1: దీనిని నారదుడు పరమభక్తి అని కూడా ఒక నూతన పేరును దానికి అందించాడు.
0: దిస్ డివోషన్ ఆఫ్ గోపికాస్ హస్ బీన్ డిస్క్రైబ్డ్ బై నారద యాజ్ పరమభక్తి, సుప్రీం డివోషన్.
1: ఇట్టి పరమభక్తి స్వరూపులైనటువంటి యొక్క ఆనాటి భక్తులు పరమాత్మని సన్నిహితునిగా పెన్నిధిగా భావించి అనుభవిస్తూ వచ్చారు.
0: దోస్ గ్రేట్ డివోటీస్ డ్యూరింగ్ దట్ టైమ్ ఆల్వేస్ కన్సిడర్డ్ లార్డ్ యాజ్ దేర్ డియర్ వన్ అండ్ ఎంజాయ్ దట్ కైండ్ ఆఫ్ ఇంటిమసీ అండ్ ఫ్రెండ్షిప్ అండ్ డివోషన్.
1: భగవత్ ప్రేమను గ్రోలినటువంటి యొక్క గోపికలు మత్తులై ఉన్మత్తులై ప్రేమోన్మత్తులై పిచ్చివారి వలె తిరుగుతూ వచ్చారు.
0: గోపికాస్ హూ హ్యాడ్ డ్రంక్ డీప్ దిస్ నెక్స్ట్ టైమ్ sweetness of devotion, were full of intoxicated devotion. They were overwhelmed with almost devotion of madness and
1: bhavanamulu vadali vanamulu praveshistu vacharu.
0: They entered into various houses and even entered into forest.
1: Krishna yokka murali ganamulu vinnanta matramane varu maimarustu vacharu.
0: The moment they heard the sweet music from the flute of Krishna, they forgot themselves.
1: Bhagavantudu shabda brahma swarupudani gurtistu vacharu gopikalu.
0: Gopikas recognized that God is the very embodiment of sweet sound.
1: Jagattunandu kaliginatundi samasta padarthamulu kodanu varu vismaristu vacharu.
0: They gave up everything else relating to the world.
1: Dhanamanaga kevalam grantha parichayam kadani.
0: When you say wisdom, it is not acquaintance with books.
1: జ్ఞానమనగా కేవలము అనేక విషయములను సంస్కరింపజేసి పరిశోధించి అందుకున్నటువంటి యొక్క పవిత్రమైనటువంటి వస్తువు కాదని.
0: ఇట్ ఈస్ నాట్ ఈవెన్ నాలెడ్జ్ ఆబ్టైన్ ఆఫ్టర్ డూయింగ్ ఎ లాట్ ఆఫ్ రీసెర్చ్ అండ్ లుకింగ్ ఇన్ టు వేరియస్ థింగ్స్.
1: ఇవన్నీను కేవలము పదార్థ ప్రజ్ఞానములే తప్ప పరార్థ ప్రజ్ఞానము కాదని.
0: ఆల్ దిస్ ఈస్ నాలెడ్జ్ రిలేటింగ్ టు ది ఆబ్జెక్ట్స్ ఆఫ్ ది వరల్డ్, నాట్ ది ట్రాన్సెండెంటల్ నాలెడ్జ్.
1: జ్ఞానమనగా ఏకాత్మ భావమే జ్ఞానమని వారు విశ్వసిస్తూ వచ్చారు.
0: దే ఫర్మ్లీ బిలీవ్ దట్ రియల్ విజ్డమ్ లైస్ ఇన్ కన్సిడరింగ్ యూనిటీ ఆఫ్ ఆత్మ.
1: మాకు సర్వము కృష్ణుడే.
0: ఫర్ అస్ ఎవ్రీథింగ్ ఇస్ కృష్ణ.
1: మా పెన్నిధి, మా సన్నిధి, మా మిత్రుడు, మా శత్రుడు, సర్వము మా కృష్ణుడే.
0: అవర్ వెల్త్, అవర్ ప్రాస్పరిటీ, అవర్ ఎవ్రీథింగ్ ఇస్ ఓన్లీ
1: ఇషము పరము కూడాను మా కృష్ణుడే.
0: This world and the other world, both of them we find only in Krishna.
1: Kanuka itti ekatma bhavamunu varu anubhavistu vacharu.
0: This kind of unity of feeling they enjoyed always.
1: Krishnuni yokka viyogamunu sahinchalekapothu vacharu.
0: They could never bear the separation from the Lord.
1: Itti gopikala yokka hrudayamu jada chaitanyamulaneetundi bheda bhavamunu kodanu vismaristu vacharu.
0: Their hearts did not know what is inner and what is full of life.
1: Rendintini kudanu samatvanga bhavistu vacharu.
0: They always considered both as equal, the same.
1: Ide sthita prajna lakshananga gopikala anubhavistu vacharu.
0: In this way they enjoyed the qualities of sthita prajna, a steady one.
1: Ivi vrutchamule ivi maatadagalava aneetunti vicharane valiki lekapoyindi.
0: They never had the kind of thinking, these are all trees, can I speak to these trees, can they talk to me?
1: ఈ పొదలే ఇవికి నోరు గలదా అని కూడా వారి విచారణ చేయలేదు.
0: They never even thought whether these are all bushes, do they have a mouth?
1: ఇవి పుష్పములే ఇవి మాతో జవాబులు చెప్పగలవా అని కూడా పరిజ్ఞానం వారికి లేకపోయింది.
0: These are all flowers, can they give any reply to our questions?
1: విశ్వం విష్ణు స్వరూపం సర్వం కూడా భగవంతుని యొక్క స్వరూపంగా భావిస్తూ వచ్చారు గోపికలు.
0: గోపికాస్ కన్సిడర్డ్ ద ఎంటైర్ యూనివర్స్ యాజ్ లార్డ్ హింసెల్ఫ్.
1: ఎక్కడికి పోయినప్పటికీ కృష్ణుడెక్కడ, కృష్ణుడెక్కడ, కృష్ణుడెక్కడ, ఈ భావం తప్ప అన్య భావములు వారి హృదయంలో ఏమాత్రం కూడాను కదలలేదు.
0: దేర్ హార్ట్ వాజ్ filled with only one feeling, and the feeling is Krishna. Where is Krishna?
1: Bhagavatamunandu chakkani okati adarsham chupistu vachadu Potana.
0: Potana has beautifully brought out this particular thing in his Bhagavata.
1: Gopikalu krishnuni kanaleka aneka vidhamula paritapam cheta parugulu ettukoni potunnaru.
0: Gopikas were running, aspiring to meet Krishna. Where is our Krishna?
1: Brindavanamulo praveshincharu.
0: They entered Brindavan.
1: Nallanivadu Padmana.

0: పరిమళమైనటువంటి యొక్క మందార పుష్పం యొక్క మకరందములు గురైనటువంటి తుమ్మెద ఉన్మత్తి పువ్వుల వైపును ఒరుకిరిస్తున్నా.
1: ది బీస్ విచ్ హావ్ డ్రంక్ ద నెక్టరైన్ స్వీట్నెస్ ఆఫ్ ది ఫ్లవర్ మందార ద లోటస్ వుడ్ దే గో ఇన్ ఫర్ టేస్ట్లెస్ యూజ్లెస్ ఫ్లవర్స్ అండ్ సాటిస్ఫై దెమ్సెల్వ్స్.
0: ఆకాశామృతముతో గురైనటువంటి యొక్క ఈ యొక్క పక్షులు కేవలము ఒక విధమైనటువంటి మురికి వాడల లోపల ప్రవేశించిన
1: దోస్ బర్డ్స్ విచ్ హావ్ డ్రంక్ ద నెక్టరైన్ స్వీట్నెస్ ఫ్లోయింగ్ ఫ్రమ్ ద స్కై డైరెక్ట్లీ విల్ దే గోయింగ్ ఫర్ ద డర్టీ వాటర్ ఇన్ ద గట్టర్స్.
0: మధురమైనటువంటి మామిడి లేతలను పువ్వులను ఆరగించి ఆనందించేటువంటి యొక్క కోకిలలు అడవి మల్లెల పైన ఆశించున
1: కకూస్ విచ్ విల్ టేక్ అండ్ ఎంజాయ్ ద టెండర్ ఫ్లవర్స్ ఆఫ్ దిస్ మ్యాంగో గ్రోస్ విల్ దే గో ఇన్ ఫర్ ద టేస్ట్లెస్ అండ్ ద యూజ్లెస్ థింగ్స్.
0: చల్లని తెల్లని చంద్రకాంతిని కోరి ఆనందముగా ఆడుకునేటువంటి చకోర పక్షులు కేవలము మంచు పొగులు పైన మనసు పోవునా.
1: ది చకోర బర్డ్ విచ్ ఎంజాయ్స్ ద కూల్నెస్ అండ్ ద సాఫ్ట్నెస్ అండ్ ద స్వీట్నెస్ ఆఫ్ ద మూన్ లైట్ విల్ దే గో ఇన్ ఫర్ ఎనీథింగ్ అదర్ దాన్ దట్.
0: అటులనే నిత్య సత్యమైనటువంటి యొక్క భక్తి ప్రపత్తులు కలిగినటువంటి యొక్క మానవుని యొక్క మనసు దైవ పాద పద్మములపై తప్ప అన్య ప్రదేశములకు ఏమాత్రం కూడాను అది పారిపోదు.
1: సిమిలర్ వుడ్ బి ది హార్ట్స్ ఆఫ్ ట్రూ డివోటీస్ హూ హావ్ గాట్ ట్రూ డివోషన్ అండ్ లవ్ ఫర్ ద లోటస్ ఫీట్ ఆఫ్ ద లార్డ్ దే వుడ్ నెవర్ గో ఇన్ ఫర్ ఎనీథింగ్ అదర్ దాన్ ద లోటస్ ఫీట్ ఆఫ్ ద లార్డ్.
0: పవిత్రమైనటువంటి చిత్తములు కలిగినటువంటి యొక్క వ్యక్తులే గోపికలు.
1: Gopikas were those who had such sacred, pure, sweet hearts.
0: Vrepallalo puttinatunti gopikalu, Krishnuni yokka aanandamrutanni gurulinatunti gopikalu, Krishnuni anuragamunaku paatrulainatunti gopikalu, Krishnuni aatmaanveshanaku arugudinchinatunti yokka gopikalu, anyamuni ee maatram kodanu aashinchaledu.
1: Gopikas who were born in Vrepalle and who have enjoyed the sweet company, the sweet tender love of the Lord Krishna would never aspire to go in for anything other than Krishna.
0: Kanukune chana chanamu kudanu gopikalu indake parigetti vaadu Krishnudu.
1: That is the reason why Krishna always went to the houses of gopika.
0: Talli enni vidhamuluga kudanu taanu prayatninchinappudiki intilo okka chanamaina undetundi vaadu kaadu Krishnudu.
1: However much Yashoda may put pressure on Krishna, he would always frequent the houses of Gopikas.
0: Vrepalle nundi enni vidhamulainatundi complaints vachinappudikini Vrepallenu matram vadileetundi vaadu kaadu Krishnudu.
1: Any number of complaints might be coming from various houses in Vrepalle, but he would never give up Vrepalle and go to any other village.
0: Aa Vrepalle poorthi kudanu Gopikali yokka premamrutamto nindi undetundi.
1: That village Vrepalle was filled with the sweet devotion of gopikas and their sweet love.
0: That gopikalu inti nundi kudanu apaharinchetundi venna venna kadadi gopikaliki hrudiyane.
1: What looked like stealing the butter from various houses was not butter, it was the hearts of gopikas.
0: Butter anaga pavitramainatundi.
1: When you say butter, it is sacred.
0: నిర్మలమైనటువంటిది.
1: It is pure.
0: సున్నితమైనటువంటిది.
1: It is soft.
0: ఇలాంటి హృదయము గోపికల యొక్క హృదయము గోపికల హృదయాన్ని వ్యాసుడు వెన్నతో పోల్చుకున్నాడు.
1: That is the reason why the hearts of Gopikas were compared to butter by Vyasa.
0: ఒకనాడు గోపికలందరూ కూడా కంప్లైంట్ చేస్తే యశోద చెప్తుండాలి కృష్ణునకు.
1: On a particular day, all the Gopikas went and complained to Yashoda, and Yashoda began replying them like this.

0: You are very small to look at, but your mouth is full of the entire village who is full of agog with the complaints.
1: Nooranta venna vasana ooranthayu nagadambu okate raddul goranta levu bala.
0: O Krishna, your mouth is smelling full of fragrant butter, and the entire village is agog with complaints against you. You, to look at, you are as small as a nail.
2: Anaga, talliki kudanu artham kaalatvanti divyatvanni gopikalaku chuputu vachadu Krishna.
0: Krishna was one that he showed his divinity to gopikas, but his own mother did not know his divinity.
2: Ditti pavitramainatvanti divyatvaniki chinna chinna vishayamulandu kudanu pravesha petti Krishnudu tretayugamunandu ద్వాపర యుగమందు దివ్యత్వమనేటువంటి దాన్ని జగత్తునకు ప్రబోధిస్తూ వచ్చాడు.
0: కృష్ణ బ్రాట్ అవుట్ డివినిటీ ఇన్ ఎవరీ స్మాల్ లిటిల్ యాక్ట్ ఆఫ్ హిస్ అండ్ కన్వే దిస్ మెసేజ్ ఇన్ ది ద్వాపర ఏజ్ టు ఆల్ ద పీపుల్.
2: త్రేతాయుగమునందు సత్యధర్మ స్వరూపుడై రాముడు అవతరించాడు.
0: రామ వాజ్ బోర్న్ యాజ్ ది వెరీ ఎంబాడిమెంట్ ఆఫ్ ట్రూత్ అండ్ రైటియస్నెస్.
2: ద్వాపర యుగమునందు శాంతి ప్రేమ స్వరూపుడై అవతరించాడు.
0: ఇన్ ద్వాపర ఏజ్ ద లార్డ్ వాజ్ బోర్న్ యాజ్ ది వెరీ ఎంబాడిమెంట్ ఆఫ్ పీస్ అండ్ లవ్.
2: సత్యధర్మ శాంతి స్వరూపాన్ని నాలుగింటిని సమ్మిళితం గావించుకుని అవతరించటం.
0: టుడే ద లార్డ్ ఈస్ బోర్న్ విత్ ఎ కాంబినేషన్ ఆఫ్ ఆల్ ద ఫోర్ ట్రూత్ రైటియస్నెస్ పీస్ అండ్ లవ్.
2: ఈ ప్రేమతత్వం అనేటువంటి దానిని ప్రపంచము అంత సులభంగా అర్థం చేసుకోలేదు.
0: The world will not be able to understand so easily the principle of love.
2: Samsaramunaku jagattunaku undinatvanti sannita sambandha bandhavyam kani bhedamu kani enta varaku unnadanetvanti satyanni Bhagavatam chakkaga nirupistu vachindi.
0: Bhagavata has beautifully established and explained the difference that exists between the family and the world.
2: Samsaramu dhanamu kosamu లౌకికమైన సుఖముల కోసము, భోగ భాగ్యముల కోసము, ఆస్తి పర్యాయముల కోసము ఆరాటపడుతూ వచ్చింది.
0: ది సంసార ది వరల్డ్ ఈజ్ ఫుల్ ఆఫ్ ఆస్పిరేషన్స్ టు హ్యావ్ మనీ ప్రాస్పెరిటీ కంఫర్ట్స్ అండ్ సచ్ కైండ్ ఆఫ్ మెటీరియల్ వెల్ఫేర్.
2: ప్రకృతి సర్వమును కూడా అందిస్తూ వచ్చింది. నేర్చుకున్నటకు గాలి, ఉండుటకు భూమి.
0: Nature provides all these things. For example, to breathe, there is air
2: to live on. Tinutaku annamu.
0: There is earth to live on, there is food to eat, and there is water to
2: drink. Prakrutamainatvanti yokka sahaja dharmamulanu manavudu eenadu vismaristu vastunnadu.
0: But man is giving up the natural laws and rules.
2: Kutrimamainatvanti yokka sukha santoshamulakai manavudu arulu chastunnadu.
0: Today man is aspiring to have the artificial comforts.
2: Idiye parikshitulaku sukudu bodhinchinatvanti prabodha.
0: Sukha taught to Parikshit this particular aspect alone.
2: Ee prakruti nirantaramu kodanu ahankara mamakaramulu chetanu aadambaramulu chetanu kama krodhamulu chetanu nindi untunnadi.
0: The nature is full of the ego, the mindness and the likes and dislikes.
2: Kanukane మానవత్వం అనేటువంటిదేని ఈ ప్రకృతి ద్వారా కొంత వేరుపరచి దివ్యత్వంలో ప్రవేశింపచేసినప్పుడే ఈ శాంతి సహన ప్రేమ తత్వములు మనకు అలువరుతాయి.
0: వన్ వుడ్ బి ఏబుల్ టు ఎంజాయ్ పీస్ లవ్ ఓన్లీ వెన్ వన్ సపరేట్స్ హిస్ హ్యూమన్ ఆస్పెక్ట్ ఫ్రమ్ ద నేచర్ అండ్ డైవర్ట్స్
2: ప్రేమ ద్వారానే పొందటకు వీలవుతుంది, కానీ అన్య మార్గముల చేతి ఇది అలవి కాదు.
0: వన్ కెన్ ఎంజాయ్ లవ్ ఓన్లీ త్రూ లవ్ through nothing else excepting love.
2: Kanukane divyatvanni pondagorinatunti manavulu parama pavitramainatunti premanu manu abhruti parchukovali.
0: If you want to reach divinity, you have to develop love, true love.
2: Ee prema oka daiva swarupam.
0: This love is the very embodiment or form of God.
2: Idi palarahitanni అని అనుభవించేది.
0: లవ్ డస్ నాట్ ఎక్స్పెక్ట్ ది ఫ్రూట్
2: ఫలాపేక్ష దీనికి లేదు.
0: ఇట్ డజంట్ ఎక్స్పెక్ట్ ది ఫ్రూట్స్ ఆఫ్
2: యాక్షన్. ఒకటే ఫలము, దైవము దైవము దైవము. దైవాపేక్ష తప్ప అన్య ఆపేక్షలు లేదు.
0: ట్రూ లవ్ ఆస్పైర్స్ టు హ్యావ్ ఓన్లీ వన్ థింగ్, అండ్ దట్ ఈస్ గాడ్.
2: అయితే అట్టి జీవితమును ఈనాటి ప్రపంచమునందు మానవుడు అనుభవించటకు సాధ్యమవుతుందా?
0: ఈజ్ ఇట్ పాసిబుల్ ఫర్ మ్యాన్ టు లివ్ సచ్ ఎ సేక్రెడ్ అండ్ ప్యూర్ లైఫ్ టుడే?
2: ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. ధర్మాన్ని రక్షించే నిమిత్తమై భగవంతుడు అవతరిస్తున్నాడు.
0: గాడ్ డిసెండ్స్ డౌన్ ఆన్ ఎర్త్ ఇన్ ఆర్డర్ టు ఎస్టాబ్లిష్ రైటియస్నెస్ అండ్ ధర్మ.
2: ప్రతి మానవుడు కూడా ధర్మాన్ని ఆచరించే నిమిత్తమై అవతరిస్తున్నాడు.
0: ఎవ్రీ మ్యాన్ ఈస్ బీయింగ్ బోర్న్ ఇన్ ఆర్డర్ టు ప్రాక్టీస్ ధర్మ.
2: దేహము ధర్మ నిమిత్తమై వచ్చినటువంటిది.
0: ద ఫిజికల్ బాడీ ఈస్ గివన్ ఫర్ ప్రాక్టీసింగ్ ధర్మ.
2: శరీరమాత్యం ఖలు ధర్మ సాధకం. ధర్మ సాధన నిమిత్తమే శరీరం వచ్చింది.
0: బాడీ ఈస్ గివన్ ఇన్ ఆర్డర్ టు ప్రాక్టీస్ ధర్మ.
2: అయితే ఇక్కడనే మనం చక్కగా గుర్తించవలసినటువంటిది.
0: బట్ దేర్ ఇస్ ఎన్ ఇంపార్టెంట్ థింగ్ విచ్ యూ హావ్ టు రికగ్నైజ్.
2: ధర్మ రక్షణ కంటే పూర్వము దేహరక్షణ అత్యవసరం.
0: అండ్ దట్ ఈస్ ప్రొటెక్టింగ్ అండ్ టేకింగ్ కేర్ ఆఫ్ ది బాడీ ఈజ్ ఎ ప్రీ కండిషన్ ఫర్
2: దేహరక్షణ. గావించుకున్నప్పుడే ఈ దేహం ద్వారా ధర్మరక్షణ సల్పవచ్చును.
0: ఓన్లీ వెన్ యూ కెన్ టేక్ కేర్ ఆఫ్ ది బాడీ వెల్ యూ కెన్ యూజ్ ది బాడీ ఫర్ ప్రాక్టీసింగ్ ధర్మ.
2: కనుకనే దేహరక్షణ ప్రతి మానవుడికును అత్యవసరం.
0: దట్ ఈస్ ద రీజన్ వై ఎవ్రీ మ్యాన్ షుడ్ పే అటెన్షన్ టు
2: పురస్కరించుకునే హెల్త్ ఈజ్ వెల్త్ అన్నారు.
0: ఇట్ ఈస్ ఇన్ దిస్ కాంటెక్స్ట్ ఇట్ ఈస్ సెట్ హెల్త్ ఈజ్ వెల్త్.
2: అయితే ఈ దేహరక్షణ దేనికోసం? లౌకికమైనటువంటి భోగభాగ్యములు సంపాదించుకునే కోసం కాదు, ధర్మాన్ని రక్షించే కోసం.
0: ఇఫ్ దట్ బి సో, వాట్ ఈస్ ది నీడ్ ఫర్ ప్రొటెక్టింగ్ దిస్ బాడీ ఫర్ ప్రాక్టీసింగ్ ధర్మ? వాట్ ఈస్ ధర్మ దెన్?
2: మనస్సునందు ఆవిర్భవించినటువంటి యొక్క అభీష్టమును వాక్కునందు ప్రచురింపజేసి, వాక్కునందు ప్రచురింపజేసినటువంటి యొక్క ధర్మమును క్రియారూపంలో మనము ప్రపంచానికి నిరూపించాలి.
0: ద ధర్మ ఈజ్ వాట్ ఎవర్ థాట్స్ హ్యావ్ అక్కర్డ్ ఇన్ యువర్ మైండ్ యూ హావ్ టు స్పీక్ ద సేమ్ థింగ్ అండ్ వాట్ ఎవర్ యూ హావ్ స్పోకన్ యూ హావ్ టు ప్రాక్టీస్ ఇట్.
2: మనసు మాట క్రియయు మనిషికి ఒక్కటి అయినా.
0: థాట్ వర్డ్ అండ్ డీడ్ ఇఫ్ దే ఆర్
2: అదే నిజమైన మానవత్వం.
0: దట్ ఈస్ ఏ ట్రూ హ్యూమన్ బీయింగ్.
2: మనసు నందు వేరు మాటలు క్రియలు వేరు వేరు అయిన విధమేమి?
0: ఇఫ్ దేర్ ఈస్ సమ్ కైండ్ ఆఫ్ డైవోర్స్ బిట్వీన్ ది థాట్ వర్డ్ అండ్ డీడ్ వాట్ కైండ్ ఆఫ్ పర్సన్ కెన్ హీ బీ?
2: ఈనాటి మానవత్వం నందు ఇట్టి త్రిపుటి సిద్ధి మనకు లభించాలి.
0: ఇన్ టుడేస్ మ్యాన్ ది నీడ్ ఈస్ టు ఎస్టాబ్లిష్ దిస్ కైండ్ ఆఫ్ ప్యూరిటీ ఆఫ్ దీస్ త్రీ ఇన్స్ట్రుమెంట్.
2: ధర్మం ఏనాటికి నశించినది కాదు.
0: ధర్మ కెన్ నెవర్ బి అనిహిలేటెడ్.
2: ధర్మాచరణ మాత్రమే క్షీణిస్తూ వస్తుండాలి.
0: ఈజ్ ఓన్లీ ది ప్రాక్టీస్ ఆఫ్ ధర్మ విచ్ డిక్లైన్స్.
2: కనుక ఈనాడు మనం ధర్మమును ఆచరించడానికి తగినటువంటి కృషి చేయాలి.
0: టుడే వీ హావ్ టు మేక్ ఎఫర్ట్స్ టు ప్రాక్టీస్ ధర్మ పర్ఫెక్ట్లీ.
2: అది నిజమైనటువంటి సాధన.
0: దట్ ఈస్ ట్రూ సాధన.
2: ఈ సాధనలుగా కేవలము ఏదో జపము ధ్యానము యోగము ఇవన్నీ కూడాను కేవలము కాలమును సార్థకం గావించుకునే నిమిత్తము ఏర్పడినటువంటివి.
0: ఆల్ ది అదర్ యాక్టివిటీస్ లైక్ జప చాంటింగ్ ద నేమ్ మెడిటేషన్ అండ్ సచ్ అదర్ థింగ్స్ ఓన్లీ శాంక్టిఫైడ్
2: ధర్మ సార్థకత కోసమని ఈ త్రికరణ శుద్ధి అత్యవసరం.
0: ప్యూరిటీ ఆఫ్ దీస్ త్రీ ఇన్స్ట్రుమెంట్స్ ఈజ్ నెసరీ ఫర్ శాంక్టిఫైయింగ్ వన్స్ లైఫ్.
2: ప్రేమ స్వరూపులారా,
0: ఎంబాడిమెంట్స్ ఆఫ్ డివైన్ లవ్.
2: కృష్ణ జననం అనగా కేవలము ఏదో ఎప్పుడో ద్వాపర యుగంలో పుట్టాడని ఎప్పుడో దీనికి తగినటువంటి యొక్క ప్రబోధలు చేసాడని మనం భావించరాదు. క్షణ క్షణమునందు కూడాను ప్రతి ఒక్కరి హృదయమునందు కూడాను ఆ కృష్ణ భావమును నిరంతరము కూడాను పోషిస్తూ రావాలి.
0: ది బర్త్ ఆఫ్ కృష్ణ నీడ్ నాట్ బి కన్ఫైన్ టు ఏ పర్టికులర్ ఏజ్ ఆఫ్ ద్వాపర అండ్ హిస్ టీచింగ్ కన్ఫైన్ టు ద్వాపర. ఎవ్రీ మినిట్ ద ఫీలింగ్స్ ఆఫ్ కృష్ణ అండ్ సచ్ సేక్రెడ్ థాట్స్ మస్ట్ బి బోర్న్ ఇన్ అవర్ ఓన్ మైండ్స్.
2: కృష్ణ అనగా ఏమిటి?
0: వాట్ డూ యూ మీన్ బై కృష్ణ?
2: ఎప్పుడు పుట్టాడు?
0: వెన్ వాస్ హీ బోర్న్?
2: ఆ పుట్టినటువంటి యొక్క కాలమును మనం చక్కగా విచారణ చేస్తే దీనికి సరైనటువంటి యొక్క స్థానం మనకు గుర్తింపుకోవచ్చు.
0: ది సిగ్నిఫికెన్స్ ఆఫ్ దట్ కెన్ బి అండర్స్టూడ్ ఓన్లీ వెన్ వీ నో వెన్ కృష్ణ వాజ్ బోర్న్.
2: శ్రావణ మాసము.
0: ది మంత్ వాజ్ శ్రావణ.
2: కృష్ణ పక్షమి.
0: ది ఫోర్త్ నైట్ వాజ్ ది డాక్ ఫోర్త్
2: అష్టమి తిథి.
0: ది డే వాజ్ అష్టమి.
2: చీకటి ఇంటిలో ఇన్ ఎ డార్క్ హౌస్ చీకటిగా ఉండే కృష్ణుడు పుట్టాడు.
0: డార్క్ చైల్డ్ కృష్ణ వాజ్ బోర్న్.
2: అనగా శ్రావణ మాసం, శ్రావణం అనగా ఏమిటి, శ్రవణమునకు ఆనందాన్ని అందించేటువంటిది.
0: ఇన్ ది మంత్ ఆఫ్ శ్రావణ వెన్ యు సే ఇట్ మీన్స్ హియరింగ్ సచ్ థింగ్స్ విచ్ గివ్ రియల్
2: జాయ్. సాధన యందు మొట్టమొదటి శ్రవణాన్ని ప్రత్యేకంగా హెచ్చరిస్తూ వచ్చారు.
0: దట్ ఈస్ ది రీజన్ వై అమంగ్ ది డిఫరెంట్
2: భగవంతుణ్ణి పొందడానికి నవ విధములైనటువంటి భక్తిలో శ్రవణ మొదటిది.
0: ది ఫస్ట్ అమంగ్ ద 9 టైప్స్ ఆఫ్ డివోషన్ టు రీచ్ గాడ్ ఈజ్ హియరింగ్ గాడ్, శ్రవణ.

0: ఈ నవవిధ మార్గములు యందు కట్ట కడపడది ఆత్మ నివేదన. మొట్టమొదటిది శ్రవణము. శ్రవణం చేతనే ఆత్మ నివేదనకు తగినటువంటి అర్హతలు అవుతాం.
1: దేర్ ఆర్ 9 టైప్స్ ఆఫ్ డివోషన్: హియరింగ్, సింగింగ్, రిమెంబరింగ్, సర్వింగ్, ఆఫరింగ్ ది ప్రేయర్ అండ్ వర్షిపింగ్ అండ్ బీయింగ్ దాస అండ్ ఆఫరింగ్ ఫ్రెండ్షిప్ అండ్ అల్టిమేట్లీ సర్వింగ్.
0: దురదృష్టవశాత్తు ఈనాడు మనము లోక సంబంధమైనటువంటి యొక్క కఠినమైన అశుభమైన అశాంతిని కలిగించేటువంటి దీన్ని మనం శ్రవణం చేస్తున్నాము, కానీ సత్యమైన నిత్యమైన మధురమైన అమృతమైన అమరత్వమైనటువంటి యొక్క విషయాన్ని శ్రవణం చేయటానికి మన యొక్క కర్ణములు ఏమాత్రం కూడా సంసిద్ధంగా లేవు.
1: Among these 9 types, the first one is hearing, the last one is ఆత్మ నివేదన. You can surrender yourself only to Savana. Unfortunately, today, we are hearing only harsh things, bad things, evil.
0: Savana managa, yedo loka sambandhamainatundi vishayalni vinatam kadu.
1: Hearing or Savana does not mean hearing.
0: Divyatmanaku sambandhinchinatundi smarane smarana. Adi e Savana.
1: One has to listen to only divine things and divine leelas.
0: Kanukane, oka bhaktudu chevulaku cheppadu.
1: That is the reason why one devotee
0: prabhuboka uri vari suddulante nivu siddhamoduve kadu sedda toda muddu muddu ganu bhagavat muchatalo cheppu veda vadika ganundarela o chevula prabhuboka uri vari suddulante neeru siddhamodure kadu sedda toda.
1: Oh yes, when you want to hear some useless things and some complaints about other people in the world, you get a lot of interest.
0: Ganu bhagavat muchakalu cheppu veda vadikaga nundarela o chevula.
1: There is no unity between these two ears. They don't concentrate to listen when sweet tales about the Lord are narrated.
0: Ee kaliyuga prabhavam cheta itharulu yokka tappappunu gurinchinatundi vishayale manamu shravanam chestunname kaani పవిత్రమైనటువంటి యొక్క దివ్యనామమును మనము శ్రవణం చేయడానికి ఏమాత్రం కూడా మనము తగిన కృషి చేయటం లేదు.
1: వీఆర్ ఇంట్రెస్టెడ్ ఇన్ హియరింగ్ స్వీట్ స్టోరీస్.
0: కన్నులు ఎందుకోసం ఇచ్చాం?
1: వై ఆర్ ఐస్ గివెన్ టు అస్?
0: కన్నులను ఇచ్చినది ఎందుకు తెలుసా? అన్ని చూచేటందుక.
1: వై ఆర్ ఐస్ గివెన్? డూ యూ నో ఈజ్ ఇట్ టు సీ ఎవ్రీ?
0: కాదు కాదు, కైలాసవాసు నీ కన్నులారా గాంచేందుకురా.
1: ఇట్ ఈస్ ఓన్లీ టు సీ ది కైలాసవాస ద లార్డ్ ఈశ్వర.
0: పొందుక పాదములు ఇచ్చినది ఎందుకో సందులు గొందులు తిరుగుటక.
1: హ్యావ్ యూ బీన్ గివెన్ లెగ్స్ ఇన్ ఆర్డర్ టు మూవ్ స్ట్రీట్ ఆఫ్టర్ స్ట్రీట్?
0: కాదు కాదు, నంది వాహన మందిరమునికి ఎదేంచుకురా.
1: ఇట్ ఈస్ ఓన్లీ టు గో టు ద టెంపుల్ ఆఫ్ ద లార్డ్ అండ్ శాంక్టిఫై.
0: ఈ విధంగా మానవుని యొక్క సర్వాంగములు కూడాను దైవారాధనలు ఎందే అంకితం గావించే నిమిత్తమై అందించినటువంటివి.
1: ఆల్ ది లింబ్స్ ఆఫ్ ది బాడీ ఆర్ గివెన్ బై ద లార్డ్ in order to use and dedicate them to the Lord himself.
0: కనుక ధర్మ సంస్థాపన అనేగా ఏమిటి? మన అంగములు ఏ ఏ కార్య నిమిత్తమై ఏ ఏ నిమిత్తమై అందించాం ఆయా కార్యములు యందు దీన్ని ప్రవేశపెట్టడమే ధర్మం.
1: When you say ధర్మ సంస్థాపన or following ధర్మ, using all the limbs,
0: మంచిని
1: చూడు, for which it is meant,
0: మంచిని మాట్లాడు, మంచిని విను, మంచిని తలచు, మంచి ప్రదేశములకు పో, మంచి పనులు చేయి.
1: సే గుడ్, హియర్ గుడ్, టాక్ గుడ్, గో టు గుడ్ ప్లేసెస్, డూ గుడ్ థింగ్స్, థింక్ గుడ్. దీస్ ఆర్ ఆల్ వెరీ ఎసెన్షియల్.
0: ఈ గుడ్, మంచి మంచి అంటే దేనిని మంచి అని మనం నిర్ణయించగలం?
1: వెన్ యూ సే గుడ్, వాట్ డూ యూ మీన్ బై దిస్ గుడ్? వాట్ ఈస్ రియలీ గుడ్?
0: ఎవరో ఇది మంచి చేయమంటే అది కాదు మనకు మంచి.
1: ఇట్ ఈస్ నాట్ అపాన్ ది వర్డ్ ఆఫ్ సమ్మన్ ఎల్స్.
0: దేవుడు అనగా వేరు, దేశమందురు లేడు. దేవుడు అనగా తన దేహం అంది.
1: When you say God, God doesn't dwell in some distant world. He is in your own body.
0: పాపం అనగా వేరు, పరదేశమును లేదు. తాను చేయు పనులు తగియండు.
1: Sin is associated with the action that you perform. It doesn't exist in some other country.
0: కాబట్టి నీ యందే నీ యొక్క ప్రబోధం నీకు అభివృద్ధి కావాలి.
1: The teachings will have to emerge from within you.
0: అది కాన్షియన్స్. దాని ప్రకారం నీవు నడుచు.
1: You have to follow your conscience.
0: దానిని నీవు అనుసరిస్తూ వస్తే తప్పక ఏ విధమైనటువంటి యొక్క దోషము నీవు ఆచరించడానికి పూనుకో.
1: యూ విల్ నాట్ కమిట్ ఎనీ మిస్టేక్ if you carefully follow your own conscience.
0: కనుకనే దేవుడు ఎక్కడ? Where is God? Where is God? Where is God? అని మనం కొంచెం ప్రశ్న వేస్తే లోపల నుంచి అంతర్వాణిగా వస్తుంది, అహం వైశ్వానరో భూత్వ ప్రాణినాం దేహమాశ్రిత ప్రాణాపాన సమాయుక్త పచామన్నం చతుర్విధం అని చెప్తున్నా. అహం వైశ్వానరో భూత్వ, ఓ పిచ్చి మనిషి, నేను నీయందే ఉంటున్నాను, నీవు తినేటువంటి ఆహారం అంతా నేను జీర్ణింపజేస్తున్నాను, జీర్ణింపజేసి నేను అనుభవించటం లేదు, సర్వాంగానికి సప్లై చేస్తున్నాను అని చేస్తున్నాడు.
1: When you question yourself, where is God? The answer comes from within, that I am in the form of Vaishwanara in your own stomach. I digest all the food that you partake and I don't keep it for myself. I supply the strength to the entire body and to all the limbs.
0: Kalukane manaku che reply, aham vaishwanaro bhutva, nene.
1: The reply is that I am in the form of Vaishwanara.
0: Kalukane shravana masam anetundi ee shravanamulaku ఈ యొక్క దేహమును సరైనటువంటి మార్గంలో ఉపయోగించుకోవటానికి తగినటువంటి యొక్క ఆదర్శాన్ని నిరూపిస్తూ వచ్చింది.
1: దిస్ మంత్ ఆఫ్ శ్రవణ మీన్స్ హియరింగ్ గుడ్ థింగ్స్ అండ్ మేకింగ్ యూజ్ ఆఫ్ ది బాడీ అండ్ యూజింగ్ ది లింబ్స్ టు రీచ్ ది లార్డ్.
0: కృష్ణపక్షమి, పక్షం ఏమిటది? కృష్ణపక్షం అనగా చీకటి. రాత్రి వేళ ఇప్పుడు వెళ్ళలేదు, చీకటి.
1: ది ఫోర్త్ నైట్ ఈస్ డార్క్ ఫోర్త్ నైట్. During the night there will be no stars seen.
0: Ashantrone prakanti, prakantrone paramjyoti, paramjyoti paramatma swarupam. Cheekatilone velugaku vilu untunnadi kani velugulo velugaku viluva ledu.
1: In peacelessness itself peace finds its own value. In darkness alone you have got value for light.
0: Karuka ee krishnudu ee lokamanta ashanti anetundi adharmamto nindinappudu aa ashantilone puttadu.
1: When you say Krishna was born in the dark fortnight, in the world which is full of strife-torn world and fear-ridden world, Krishna is born as the very embodiment of peace in order to restore peace in the world. The day is 8th day Ashtami.
0: Anaga nashta kashtamulaku aadharamainatundi Ashtami ani lokulu yokka bhavamu.
1: The world considers that Ashtami is known for all types of
0: anaga jagatulaku nashta kashtamulaga undinatundi paristhiti endu eppudu nashta kashtamulu vastayi dharmamunu visvarinchinappude nashta kashtamulu manaku vastunnayi.
1: When do people face all types of loss and troubles? Only when they give up dharma they will be facing all types of loss.
0: Dharma nashta kashtamulu pariharam gavinchi
1: saving us from loss,
0: chikadi dooramu chesi
1: making darkness distant from us,
0: అజ్ఞానమును పటాపించను గావించి,
1: tearing the veil of ignorance,
0: విజ్ఞానమును బోధించే నిమిత్తమై,
1: in order to teach the words of wisdom,
0: శ్రవణము ద్వారా,
1: through hearing,
0: కృష్ణుడు లోకములో అవతరించాడు.
1: God Krishna has taken his birth in this world.
0: కనుకనే మొట్టమొదటి శ్రవణము అర్జునుకి గావించాడు భగవద్గీత శ్రవణం.
1: That is the reason why Lord Krishna gave Arjuna
0: అక్కడ
1: teaching of Bhagavad Gita.
0: మాత్రం భవసవ్య సాచి, నిన్ను నిమిత్తంగా పెట్టుకుని ఈ జగత్తుకు ఈ యొక్క పవిత్రమైన పదార్థాన్ని అందిస్తున్నాను.
1: Even there Lord declared, I am using you only as an instrument and I am doing the entire work and I am teaching to the entire world.
0: కనుకు దైవము సమస్త బోధలు కూడాను సమస్త ప్రచారములు కూడాను ధర్మ సంబంధమైనవి, ప్రేమ సంబంధమైనటువంటివి.
1: All the teachings of the Lord are therefore associated with dharma and love.
0: Kanukane ikkada hrudayaniki oka vidhamainatundi yokka jeevatattvanga pravadarshistu vachadu.
1: The heart is associated with the jeevatattva.
0: Gopikalu koraadu.
1: Gopikas aspired.
0: Krishna neeva nallani vaadu.
1: Gopikas prayed, O Krishna, you are dark one.
0: నా కాళింగి మడుగు మహా మాలిన్యమైనటువంటిది, అది కూడా పూర్తి నీకంటే ఇంకా నల్లగా ఉంటుండాలి.
1: ది పాండ్ ఆఫ్ వాటర్ ఇన్ కాళింగ వాస్ ఫుల్ ఆఫ్ డార్క్నెస్, డార్కర్ దాన్ యూ.
0: ఆ కాళింగి మడుగు లోపల నీ నీడను చూడాలంటే అది నలుపు, నీవు నలుపే. నా కన్నులు చూసేటువంటి యొక్క మధ్యలో ఉన్నటువంటి గుడ్లు నలుపే.
1: ఇఫ్ యూ వాంట్ టు సీ యువర్ ఇమేజ్ ఇన్ దట్ వాటర్, వాటర్ ఈస్ డార్క్, యు ఆర్ డార్క్, అండ్ అవర్ ఐబాల్స్ ఆర్ ఆల్సో డార్క్.
0: ఈ మూడు నల్లని దానియందు నీ యొక్క రూపాన్ని నేను ఏ రీతిగా దర్శించగలను?
1: వెన్ ఆల్ దీస్ త్రీ థింగ్స్ ఆర్ డార్క్, హౌ కెన్ ఐ గెట్ ఎ రిఫ్లెక్షన్ ఇన్ ఇమేజ్ ఆఫ్ యూ?
0: నీవు కాళింగి మడుగు పరిశుద్ధం చేయమని నేను నీకు చెప్పను.
1: ఐ డోంట్ ఆస్క్ యూ టు ప్యూరిఫై ఎందుకు? వై షుడ్ ఐ బాదర్ యూ విత్ దిస్?
0: నీ రూపు అంతకంటే మార్చుకోనక్కర్లేదు.
1: ఐ డోంట్ ఈవెన్ ఆస్క్ యూ టు చేంజ్ యువర్ ఫామ్.
0: నా కన్నుల యొక్క దృష్టిని కూడా నీవు మార్చనక్కర్లేదు.
1: యూ డోంట్ ఈవెన్ చేంజ్ ది కలర్ ఆఫ్ మై ఐ.
0: ఎందుకనగా నీ సుందర విగ్రహాన్ని చూసినటువంటి నేత్రములు నావి.
1: బికాస్ మై ఐస్ ఆర్ సో ఫార్చునేట్ దట్ దే హావ్ సీన్ యువర్ బ్యూటిఫుల్.
0: కనుక నా దృష్టిని కూడా నీవు మార్చవద్దు.
1: డోంట్ చేంజ్ మై ఈవెన్ విజన్.
0: ఆ యొక్క కాళింగి మడుగునందు కనిపించేటువంటి యొక్క ఆకాశం రంగు మాత్రం తెల్లదిగా చేయి. ఆ తెల్లదాంట్లో నీ నల్ల రూపము బ్యాక్గ్రౌండ్ లో చాలా బాగా కనిపిస్తుంది.
1: అవర్ ఓన్లీ ప్రేయర్ ఈస్ యు చేంజ్ ది స్కై ఇన్ టు వైట్ యాజ్ రిఫ్లెక్టెడ్ ఇన్ ద వాటర్స్. అగైన్ ఇన్ ది బ్యాక్గ్రౌండ్ ఆఫ్ వైట్ స్కై యువర్ డార్క్ ఫార్మ్ విల్ బి వెరీ ఈజీలీ సీన్.
0: అనగా నా మానస సరోవరమే ఒక కాళింగ మర్దన్.
1: మై ఓన్ మైండ్ ఈస్ కంపేర్డ్ టు ది పాండ్ ఆఫ్ కాళింగ.
0: కోరిక అనేటువంటి అనేక శిరస్సులు కలిగినటువంటి కోరికలు అదే ఒక కాళీయుడు.
1: ది కాళీయ సర్పెంట్ ఈజ్ రిప్రజెంటెడ్ బై ది డిజైర్స్, థౌజండ్స్ ఆఫ్ డిజైర్స్ ఇన్ అవర్ మైండ్.
0: మనస్సులో ప్రవేశించింది.
1: వెన్ దీస్ డిజైర్స్ ఎంటర్ ఇన్ టు అవర్ మైండ్,
0: ఇదే మానస సరోవరం.
1: అండ్ ఇన్ దిస్ పాండ్ ఆఫ్ మైండ్,
0: ఆ కోరికల యొక్క మాలిన్యం అంతా ఇందులో వదిలిపెట్టింది.
1: దీస్ డిజైర్స్ డర్టీ దిస్ పాండ్ ఆఫ్ మైండ్.
0: ఆ యొక్క కాళింగమడుగునందు నీ యొక్క ప్రతిబింబము నేను దర్శించలేకపోతున్నాను.
1: ఐ హావ్ నాట్ బీన్ ఏబుల్ టు గెట్ ఎ రిఫ్లెక్షన్ ఇన్ యువర్ ఇమేజ్ ఇన్ దట్ మైండ్.
0: కనుక నా మనసును నీవు పరిశుద్ధమేం చేయనక్కర్లేదు.
1: యూ డోంట్ ఈవెన్ ప్యూరిఫై మై మైండ్.
0: ఈ మనసునందు ప్రతిబింబించేటువంటి నా హృదయాన్ని శుద్ధిగా చేయమన్నాడు.
1: యూ ఓన్లీ ప్యూరిఫై ది హార్ట్ విచ్ రిఫ్లెక్ట్స్ ఇట్సెల్ఫ్ ఇన్ మై మైండ్.
0: అత్యవసరం మానవులకు అని ఇక్కడ గోపికలు ప్రబోధిస్తూ వచ్చారు.
1: The teachings of Gopikas is that for man, purity of heart is essential.
0: Ade tirthundal varu kuda chitta shuddhi odu unnai pooja seidane chikkireme undarumma rama rama annadata. Chitta shuddhi anaga chitta shuddhi athyavasarame, appude nee pooja saarthakam avutundi.
1: Only when your heart is pure, your worship becomes sanctified and it becomes effective and efficacious.
0: Ee yokka manas sarovaram nandu చాలా భయంకరమైనటువంటి సరోవరము.
1: ది పాండ్ ఆఫ్ అవర్ మైండ్
0: ఇది పెద్ద సముద్రం వంటిది.
1: ఇట్ ఈస్ సంథింగ్ లైక్ ఎ
0: బీరిలో వచ్చిపోయేటువంటి అలలకు ఏమాత్రం కూడా అంత్యం లేదు.
1: ది వేవ్స్ ఆఫ్ డిజైర్ సీజనస్లీ కమ్ అండ్ డిస్టర్బ్ ద మైండ్.
0: కావలసినన్ని అలలు వస్తున్నాయి.
1: నంబర్ ఆఫ్ వేవ్స్ కమ్,
0: కానీ దాని అట్టడుగునే ఉంటుంది అది నీ యొక్క రూపం అనే నామము, నామం అనే రూపం.
1: But deep inside in this ocean is the precious gem of your name.
0: Ade neevu muthyamu vanti vaadu Krishna.
1: Oh Krishna, you are something like a beautiful pearl.
0: Dehamulo mukhamunaku mukku chaala pradhanamainatundi.
1: In the face the most important limb is nose.
0: Mukhamu kannulu enta baagu unde appudiki mukku maatram saralekapothe andamanta chedipothundi.
1: The face may be otherwise beautiful, but if the nose is not quite appropriate and all right, the entire beauty
0: కనుకనే కృష్ణుని యొక్క అందమునకంతా కూడాను

0: ఇవన్నీ ఉన్నాయి. కాని నాసాగ్రే నవమౌక్తికం, ఆ ముక్కులో ఉండినటువంటి ఒక ముత్యము నీ అందాన్ని అంత చక్కగా దుర్రుకుంటూ ఉండాలి.
1: ఆల్ ది లింబ్స్ ఆఫ్ కృష్ణ ఆర్ బ్యూటిఫుల్, బట్ ది గ్రేటెస్ట్ థింగ్ ఈజ్ ద పెర్ల్ విచ్ ఈజ్ అట్ ది ఎండ్ ఆఫ్ యువర్ నోస్ ఈజ్ మేకింగ్ యువర్ ఫారం.
0: కనుక నీవు ముత్యము వంటి వాడు,
1: యు ఆర్ సంథింగ్ లైక్ ఎ పెర్ల్.
0: ముత్యము సులభంగా చిక్కేటువంటిది కాదు.
1: ఇట్ ఈస్ నాట్ ఈజీ టు గెట్.
0: లోతైన సముద్రంలో ఉంటుండాలి.
1: Pearls are found deep inside the ocean.
0: లోతైన సముద్రంలో మునిగి దానిని తీసుకోవాలంటే ఏ యొక్క మహనీయులకు ఇది సాధ్యమవుతుంది?
1: ఓన్లీ ఫార్చునేట్ గ్రేట్ సోల్స్ విల్ బి ఏబుల్ టు ఎంటర్ డీప్ ఇన్ టు ద ఓషన్.
0: మాకు ముత్యం వంటి వాడు లభించావు.
1: ఓ కృష్ణ, వి హావ్ ఫౌండ్ యూ.
0: ఈ సంసార సాగరంలో నిన్ను చూసి మేము ఆనందిస్తున్నాము.
1: ఇన్ దిస్ ఫ్యామిలీ లైఫ్ ఇన్ ది వరల్డ్ ఓన్లీ బై సీయింగ్ యూ we are enjoying our
0: life. నీ మా ప్రాణమును బ్రతికించుకుంటున్నాము.
1: we have been able to live only because we are seeing
0: you. కనుక నీవు తిరిగి మా హృదయాన్ని వదిలిపోవడానికి సాధ్యం కాదు.
1: ఓ కృష్ణ, you will not be able to, you cannot leave our hearts.
0: తిరిగి మేము దక్కించుకోలేము.
1: once you leave our hearts, we will not be able to get you back.
0: చిక్కిన దానిని దక్కించుకోవటమే మహా అదృష్టం.
1: It is a great good fortune if one can save God what he has got in his own heart.
0: దీనినే యోగక్షేమం వహామ్యహం అన్నారు భగవద్గీతలో. యోగం అనగా అపురూపమైనటువంటి దాన్ని మనం సంపాదించుకోవటం.
1: ఇన్ భగవద్గీత దిస్ హెస్ బీన్ రెఫర్ టు యోగ అండ్ క్షేమ. యోగ రెఫర్స్ టు ఒబ్టైనింగ్ ద మోస్ట్ ప్రెషియస్ థింగ్,
0: సంపాదించుకున్నటువంటి దానిని రక్షించుకోవటమే క్షేమం.
1: సేఫ్ గార్డింగ్ అండ్ ప్రొటెక్టింగ్ వాట్ యూ ఆల్రెడీ గాట్, దట్ ఈస్ క్షేమ.
0: కనుక నీవు మాకు లభించావు, దీనిని మేము దక్కించుకునేటువంటి శక్తి సామర్థ్యం అనుగ్రహించమని గోపికలు ప్రార్థిస్తూ వచ్చారు.
1: గోపికాస్ ప్రే, కృష్ణ బ్లెస్ us విత్ ద కెపాసిటీ దట్ వీ మే సేఫ్ గార్డ్ యూ. సమ్ హౌ హావ్ బీన్ ఏబుల్ టు గెట్ యూ, లెట్ us ప్రొటెక్ట్ యూ.
0: దీనిని మీరా కూడా చెప్పింది, కడలి కుళ్ళుతరు ముత్తెత్తేని కైనడు విడివాయో కరుణయే పురివాయో. ఏదో నీకు ఈ సముద్రమునందు అనేక విధమైనటువంటి కష్టములు ఉంది, మేము ఈ ముత్యాన్ని తీసుకున్నాం, ఇది కరిగినడువ విడివాయు, మా చేతి నుంచి జారిపోకుండా చూసుకోమని.
1: మీర్ ఆల్సో డిక్లేర్డ్ సచ్ ప్రెషియస్ పెర్ల్ విత్ గ్రేట్ డిఫికల్టీ హావ్ బీన్ ఏబుల్ టు గెట్ ఫ్రమ్ ద ఓషన్, లెట్ us నాట్ స్లిప్ ఫ్రమ్ అవర్ ఓన్ హ్యాండ్స్ బై ఎనీ మిస్ఫార్చ్యూన్.
0: కనుక సంసారమే ఒక పెద్ద సముద్రము.
1: దిస్ వరల్డ్ అండ్ ఫ్యామిలీ మే బి కంపేర్డ్,
0: మన ఆశలే ఓషన్, ఒక విధమైన అలలు.
1: Our desires are waves.
0: Mana yokka bhavalanta kudunu oka lotainaatvanti yokka idi.
1: Our feelings may be compared to those deep
0: indulo raga dveshamla idi musaldu anekra timingalalu untunnayi.
1: There are a number of crocodiles sharks in the ocean.
0: Deenilo tirigi samanyamaina manavulu bharinchukotam kashtam.
1: Ordinary human beings may not be able to stand all this.
0: Okka nee naamame సర్వమును రక్షిస్తుంది అన్నారు.
1: ఓన్లీ యువర్ నేమ్ కెన్ గివ్ అస్ ఆల్ ప్రొటెక్షన్.
0: కనుక గోపికల భక్తిని కేవలం ఏదో ప్రాకృతమైన వాసనలుగా మనం భావిస్తున్నాము, అది చాలా పొరపాటు.
1: వీఆర్ టుడే కన్సిడరింగ్ డివోషన్ ఆఫ్ గోపికాస్ ఇన్ ద వర్ల్డ్లీ సెన్స్. ఇట్ ఈస్ ఎ గ్రేట్ మిస్టేక్.
0: వారి చిత్తములు ఎట్టి విషయములు ఎందుకు ప్రవేశించేటువంటిది కాదు.
1: దేర్ హార్ట్స్ వుడ్ నెవర్ గో ఫార్
0: విషయవాసన, వారికి అత్యంత దూరం.
1: ది ఓన్లీ డిజైర్స్ వర్ ఆల్వేస్
0: విషయేశ్వర వాసనే వారికి సన్నిహితం.
1: దే ఆల్వేస్ హ్యాడ్ వెరీ క్లోజ్ టు దేర్ హార్ట్స్ డిజైర్ ఆఫ్ గాడ్.
0: ఈ విషయమునంతా కూడా వారు విష్ణు స్వరూపంగా భావించుకున్నారు.
1: దే కన్సిడర్డ్ ది ఎంటైర్ యూనివర్స్ యాజ్ ది వెరీ ఫార్మ్ ఆఫ్ ద లార్డ్.
0: కనుక దివ్యత్వాన్ని మనం దర్శించాలనుకుంటే ఎక్కడో ఒక ప్రదేశమునకు పోనక్కర్లేదు మనం.
1: ఇఫ్ యు వాంట్ టు గెట్ ఎ విజన్ ఆఫ్ గాడ్, you need not have to
0: మన దృష్టిని అంతర్ముఖం గావించుకున్నప్పుడే అక్కడే మనకు దివ్యానందం మనకు ఆవిర్భవిస్తుంది.
1: ఇన్ట్రావర్ట్ యువర్ విజన్, యు గెట్ ది డివైన్ జాయ్ ఫ్రమ్ వితిన్.
0: గోపికలు,
1: గోపికాస్
0: సగుణ నిర్గుణమును ఏమాత్రం కూడా విశ్వసించక సాకారమును మాత్రమే వారు ఆశిస్తూ వచ్చారు.
1: దే వర్ నాట్ బాదరింగ్ దెమ్సెల్స్ విత్ సగుణ డివోషన్ అండ్ నిర్గుణ డివోషన్. దే వర్ ఆల్
0: నిరాకారం సాధ్యం కాదు.
1: వితౌట్ ఫార్మ్ you can't see the formless.
0: కనుక మాకు సాకారమే కావాలి.
1: We want the formful God.
0: ఈ సాకారంలో మా ఆకారం లీనమైపోవాలి.
1: Let our bodies merge
0: அதே மாதிரியோ நிராகாரம் அண்ணார்.
1: And that in itself is nirakara.
0: Ma akarani me marchatame nirakaram avutundi.
1: If we forget our own bodies and our own
0: ma akaram pai lakshyam pettukoni ninnu nirakaranga chudalante idi sadhyam avutunda?
1: If we are full of the body consciousness and get a vision of nirakara formless, how can we get it?
0: Kaduku ma akarani mari marchipovali adhe sare nirakaram.
1: We should forget our own bodies. That itself is a vision of the formless God.
0: ఒక్క ధ్యానం వల్ల కానీ జపం వల్ల కానీ తపం వల్ల కానీ దైవత్వం సభ్యమవుతుంది అనుకోవటం కేవలం ఒక భ్రాంతి.
1: ఇట్ ఈస్ ఓన్లీ ఎన్ ఇల్యూజన్ టు థింక్ దట్ వీ కెన్ గెట్ గాడ్ బై మెడిటేషన్ అండ్ బై చాంటింగ్ ద నేమ్.
0: అప్పటికప్పటికి మాత్రమే ఒక శాంతిని చేకూర్చవచ్చు.
1: దట్ గివ్స్ యూ మొమెంటరీ జాయ్.
0: నిత్యానందం మనకు లభ్యం కావాలంటే మన ఎందున్నటువంటి యొక్క దివ్య భావాన్ని మనం అభివృద్ధి పరచుకోవాలి.
1: ఇఫ్ యూ రియలీ వాంట్ టు గెట్ పర్మనెంట్ జాయ్ అండ్ పర్మనెంట్
0: అయితే దానికి కొన్ని సరైనటువంటి ఒక వాతావరణం కూడా అనుకూలం కావాలి.
1: యూ హావ్ టు గెట్ ఇట్ ఫ్రమ్ వితిన్ అండ్ యూ హావ్ టు క్రియేట్ ఎన్ ఎన్వైరన్మెంట్ సూటబుల్ ఫర్ దాట్.
0: అట్టి దివ్యమైనటువంటి యొక్క వాతావరణంలో ఒక పవిత్రమైన సన్నిధి అంది మాత్రమే మనకు చేకూరుతాయి.
1: యూ కెన్ గెట్ సచ్ డివైన్ వైబ్రేషన్స్ ఓన్లీ ఇన్ ది ప్రెసెన్స్ ఆఫ్ ది డివైన్ లార్డ్.
0: ఇతరత్ర మనకు ఇలాంటి అవకాశం మనకు లభ్యం కాదు.
1: ఎల్స్వేర్ యు కాంట్ గెట్ సచ్.
0: అందుకోసమే పూర్వులైనటువంటి యొక్క తపస్వికులు అరణ్యానికి వెళ్లి ఏకాంతమైన స్థానంలో కూర్చొని దివ్యమైనటువంటి యొక్క వాతావరణాన్ని వాళ్ళు అభివృద్ధి పరచుకుంటూ వచ్చారు.
1: ది ఏన్షియంట్ సేజెస్ అండ్ గ్రేట్ మన్స్ యూజ్ టు గో టు ఫారెస్ట్ ఎక్స్పెక్టింగ్ దేర్ ఎ సేక్రెడ్ ఎన్వైరన్మెంట్ సో దట్ దే కెన్ డూ పెనన్స్ పీస్ఫుల్లీ.
0: అనగా గ్రామములు యందు మన దృష్టి మన శ్రవణము అపవిత్రం కావించుకుంటున్నామనే ఉద్దేశంతో వారు ఆ విధమైనటువంటి ఒక బలహీనతలో వెళ్లారు.
1: దే యూస్ టు గో టు ఫారెస్ట్ ఫియరింగ్ దట్ దేర్ విజన్ అండ్ దేర్ హియరింగ్.
0: మనము అడవులకు పోనక్కర్లేదు.
1: వీ నీడ్ నాట్ గో టు ఫారెస్ట్.
0: మన యొక్క హృదయం అనేటువంటి దాని అంటే నిరసించినటువంటి యొక్క దివ్యాత్మతత్వాన్ని మనం గుర్తించాలి.
1: వీ హావ్ టు రికగ్నైజ్ ద డివైన్ ఆత్మ విచ్ ఇస్ విత్ ఇన్ అవర్ ఓన్ హార్ట్.
0: ఈనాడు అడవికి పోయి నీవు కూర్చున్నా నీ బుద్ధి వచ్చి ఊర్లో సంచరించవచ్చు.
1: టుడే యూ మే గో టు ఫారెస్ట్ బట్ యువర్ మైండ్ మే రన్ ఇన్ టు ద సిటీస్.
0: కనుక అది ఫారెస్ట్, ఇది ఫారెస్ట్, అదే నీ హృదయం.
1: దట్ ఈజ్ ఎ ఫారెస్ట్ బట్ ఇఫ్ యూ వాంట్ రియలీ గెట్ రెస్ట్ ఇట్ షుడ్ బి ఓన్లీ ఇన్ యువర్ ఓన్ హార్ట్. ఫారెస్ట్
0: నీ యొక్క శాంతి నీ ఎందే ఉన్నది కానీ బయట లేదు.
1: Peace is within you. You can get peace.
0: ఈ పవిత్రమైన ఒక సన్నిధి యందు ఒక వాతావరణం నందు మరింత ఈ శాంతి అభివృద్ధి చేసుకోవచ్చు.
1: దిస్ కైండ్ ఆఫ్ సేక్రెడ్ ఎన్వైరన్మెంట్ విచ్ యూఆర్ ఏబుల్ టు గెట్ హియర్ యూ కెన్ డెవలప్ ఎ లాట్ ఆఫ్ పీస్.
0: కనుక అవతారముల యొక్క తత్వం నందు సులభమైన మార్గము, తీయనైన మార్గము, మధురమైనటువంటి అనుభూతులు ఒక కృష్ణావతారం నందు మాత్రమే అధికంగా కనిపిస్తూ వచ్చాయి.
1: In Krishnavatara, there were such sacred, sweet, most divine experiences.
0: అట్లని అన్య అవతారములంతా కూడాను పనికిమాలినవని అనుకోకూడదు.
1: Just because of that, you should not consider the other avatars as
0: ఆయా సమయస్ఫూర్తిగా ఉంటుంటాయి.
1: All the avatars are appropriate to that time.
0: ఒక చిన్న ఉదాహరణము,
1: one small example.
0: ఎవరో ఒక బజార్ లో వచ్చి పోట్లాడుకున్నారు.
1: There were some two people who quarrelled in bazaar.
0: ఏదో చిన్న చిన్నగా పోట్లాడుకునేటప్పటికి ఒక పోలీసు వాడు వచ్చాడు.
1: When there was a small quarrel, the police constable arrived there.
0: ఇంకా కొంచెం ఆ పోట్లాట అధికమైపోయింది.
1: The quarrel increased.
0: SP వస్తాడు.
1: Then SP came there.
0: ఇంకా ఆ పోట్లాట అధికమైపోయి ఒకరికొకరు చంపుకునేటువంటి స్థితికి వచ్చింది.
1: The quarrel began and exceeded limits and it was about to result in killing. The IGP comes there because of the need.
0: మొట్టమొదట పోలీసు రావటము, తర్వాత ఎస్పీ రావటము, తర్వాత ఐజీపీ రావటము, దీనికంత కారణమేంటి? ఆ యొక్క అశాంతి అధికమయ్యే కొలది అధికమైనటువంటి స్థానం వారి అక్కడ ప్రవేశిస్తూ వస్తారు.
1: వాట్ ఈస్ ద రీజన్ ఫర్ ది పోలీస్ కానిస్టేబుల్ అండ్ దెన్ ఎస్పీ అండ్ దెన్ ఐజీపీ టు కమ్ దేర్? డిపెండింగ్ అపాన్ ద నీడ్, ది అర్జెన్సీ అండ్ ది సిచ్యుయేషన్, దోస్ పీపుల్ అపియర్.
0: అప్పుడు ధర్మము కొంతవరకు ఋషుల సమయంలో చేయించుతూ రావటం వల్ల దానిని ఉద్ధరించి ధరణి ధర్మపత్ని ధర్మాన్ని, ధరణి ధర్మపత్ని ధర్మమును, ఈ మూడింటిని ఉద్ధరించే నిమిత్తము రామావతారం వచ్చింది.
1: రామావతార అపియర్ ఫార్ ది వెల్ఫేర్ ఆఫ్ ది అర్త్, ఫర్ ది వెల్ఫేర్ ఆఫ్ ద వైఫ్ and for the establishment of dharma.
0: Kani krishna avataram ochinappudiki rakshasatvam marinta adhikamaipoyindi.
1: But by the time the krishna appeared as an avatar, the
0: dharma dharani akkaraledu, dharmani mundu chustunnam, dharmapatni dharani manaku akkaraledani dharmani uddharinche kosam vachadu.
1: Krishna appeared. Let us not bother much about the earth and the wife, but first let us pay attention to the establishment of dharma.
0: Dharmamunu uddharinchinappudu dharmapatni dharani kuda uddharam avutundi.
1: Once dharma is established, the dharmapatni, the wife, and also the earth will be taken care of automatically.
0: Kanukane maya manusha vigrahudu ramudani, leela manusha vigrahudu krishnudani.
1: That is why Rama has been described as the very embodiment of the Lord.
0: Rama charitra yandu,
1: in the history of Rama,
0: kevalamu mayaku baddudainattuga,
1: it has been shown as if Rama was under the
0: dharma patri nimittamai vinipinchinattuga,
1: as if Rama cried for the sake of his own wife.
0: Kanuka streela kosam vilipinchinattuga Rama avataramlo kanipistu vachindi.
1: It looked as though that Rama cried for woman.
0: Kani krishna avataram attu kadu.
1: But krishna avatar is not like
0: tana nimittame streelanta vilipinchinattuga undi ulta sida.
1: In krishna avatara all the ladies were crying for krishna and krishna never cried for lady.
0: Kani Rama avataram nandu kaalu tokkinchukoni kayyaniki poonukunnadu.
1: In Rama avatara only when he was provoked he went for waging a war.
0: Anaga ravanudu veerandarkunu konni vidhamle entante oka durmargamunku abhiruddhi kaga vaayito tapparisariga cheyavalsi vachi ramulu yuddhamulo praveshinchadu.
1: When ravanasura and other demons did commit breach of dharma, he was left with no other
0: option. Kaalu trokki kayyani teeskunnadu.
1: It is not krishna avatara is not like that. He would provoke the demons and then fight with them and finish them.
0: Rama avataramu modalu pani tarvata navvu.
1: In Rama avatara first there was action followed by a smile.
0: Krishna avataram ante kadu modalu navvu tarvata pani. Veerandaru kudanu konni vidhamle entante oka durmargamunku abhiruddhi kaga vaayito tapparisariga cheyavalsi vachi ramulu yuddhamulo praveshinchadu.
1: When ravanasura

0: ರಾಮಾವತಾರ ಫಸ್ಟ್ ದೇರ್ ವಾಸ್ ಆಕ್ಷನ್ ಫಾಲೋಡ್ ಬೈ ಅ ಸ್ಮೈಲ್.
1: ಕೃಷ್ಣಾವತಾರ ಮಟ್ಟಿಗೆ ಅದು ಮೊದಲು ನಾವು ತರುವಾತ ಪರಿ.
0: ಇನ್ ಕೃಷ್ಣಾವತಾರ ಫಸ್ಟ್ ಹಿ ವುಡ್ ಸ್ಮೈಲ್ ಅಂಡ್ ದೆನ್ ಹಿ ವುಡ್.
1: ಈ ವಿಧಂಗ ಚೂಸ್ತೇ ಲೀಲಾವತಾರಮುಲಕು ಮಾಯಾವತಾರಮುಲಕು ಉಂಡಿನಟುವಂಟಿ ವ್ಯತ್ಯಾಸಗಳು ಗುರ್ತಿಂಪಡಾನಿಕೆ ವೀಲವುತ್ತದೆ.
0: ಇಫ್ ಯು ಕ್ಯಾನ್ ಕಂಪೇರ್ ದೀಸ್ ಥಿಂಗ್ಸ್ ದೆನ್ ಓನ್ಲಿ ಯು ಕ್ಯಾನ್ ಅಂಡರ್ಸ್ಟ್ಯಾಂಡ್ ದಿ ಅವತಾರ.
1: ಕೃಷ್ಣ ಎಲ್ಲಪ್ಪುಡು ಕೂಡನು ಆನಂದಂಗ ಉಂಡೇಟುವಂಟಿ ವಾಡೆ.
0: ಕೃಷ್ಣ ವಾಸ್ ವನ್ ಹೂ ವಾಸ್ ಹ್ಯಾಪಿ ಅಂಡ್ ಪೀಸ್ಫುಲ್.
1: ರಣಭೂಮಿ, ಭದ್ರಭೂಮಿ, ಯುದ್ಧಭೂಮಿ ಅನ್ನಿಟ್ಟೆಂದು ಆನಂದಂಗಾನೇ ಉನ್ನಾಡು.
0: ವೆದರ್ ಇಟ್ ಇಸ್ ಎ ಬರಿಯಲ್ ಗ್ರೌಂಡ್, ವೆದರ್ ಇಟ್ ಈಸ್ ಎ ಸೇಫ್ ಪ್ಲೇಸ್ ಆರ್ ವೆದರ್ ಇಟ್ ಈಸ್ ಎ ಫೈಟಿಂಗ್ ಪ್ಲೇಸ್,
1: ಯುದ್ಧವು ಜರುಗುತ್ತುಂಟುಂಡಾದಿ.
0: ಅದರ್ವೈಸ್
1: ಒಕವೈಪಿನ 11 ಲಕ್ಷಲು ಒಕವೈಪಿನ 40 ಲಕ್ಷಲು ಅಂತ ಕೂಡ ಚೇರಿನಾರ ಅಕ್ಕಡ.
0: ದೇರ್ ವಾಸ್ ಎ ವಾರ್ ಗೋಯಿಂಗ್ ಆನ್ ಒನ್ ಸೈಡ್ 11 ಲ್ಯಾಕ್ಸ್ ಆಫ್ ಸೋಲ್ಜರ್ಸ್.
1: ಇರುವರು ಮಧ್ಯಲೋ ನಿಲ್ಚಿಕೊಂಡಾಡು ಕೃಷ್ಣುಡು.
0: ಕೃಷ್ಣ ಸ್ಟುಡ್ ಬಿಟ್ವೀನ್ ದೀಸ್ ಟೂ ವಾರಿಂಗ್ ಆರ್ಮೀಸ್.
1: ಪಾಠ ಮಾಡುತ್ತಿದ್ದಾಡು.
0: ಅಂಡ್ ದೆನ್ ಹಿ ವಾಸ್ ಸಿಂಗಿಂಗ್ ಗೀತಾ.
1: ಅದೇ ಗೀತಾ, ಗೀತಾ ಅನ್ನೋ ಪಾಠ.
0: ಅಂಡ್ ವೆನ್ ಯು ಸೇ ಗೀತಾ ದಟ್ ಈಸ್ ಸಾಂಗ್.
1: ಅಪ್ಪುಡು ಪಾಠ ಪಾಡಾನಿಕೈನಾ ಅವರಿಕೈನಾ ಅವಕಾಶ ವಸ್ತುಂದಾ?
0: ಈಸ್ ಇಟ್ ಪಾಸಿಬಲ್ ಫಾರ್ ಎನಿ ಪರ್ಸನ್ ಟು ಸಿಂಗ್ ವೆನ್ ದಿ ವಾರ್ ಇಸ್ ಬೀಂಗ್ ವೇಜ್?
1: ಎಪ್ಪುಡೇ ಉಲ್ಲಾಸಂಗ ಉಂದಿನಪ್ಪುಡೇ ಪಾಠಲು ಪಾಡುಕುಂಟಾಂ.
0: ಓನ್ಲಿ ವೆನ್ ಒನ್ ಇಸ್ ಹ್ಯಾಪಿ ಒನ್ ಗೋಸ್ ಆನ್ ಹಮ್ಮಿಂಗ್.
1: ಏನಾದ್ರೂ ಬಾತ್ರೂಮ್ ಲೋ ಉಲ್ಲಾಸಂಗ ಉಂಟೇ ಅಕ್ಕಡ ಕೂಡ ಪಾಠ ಪಾಡುಕುಂಟಾಂ.
0: ವೆನ್ ಯು ಆರ್ ಹ್ಯಾಪಿ ಈವನ್ ವೈಲ್ ಟೇಕಿಂಗ್ ಬಾತ್,
1: ಪಾಠ ಪಾಡಾನಿಕಿ ಆನಂದಮೇ ಕಾರಣ.
0: ಫಾರ್ ಸಾಂಗ್ ಜಾಯ್ ಈಸ್ ದಿ ಬೇಸಿಸ್.
1: ಅದೇ ವಿಧಂಗಾನೇ ಯುದ್ಧ ಭೂಮಿಲೋ ಕೂಡ ಅತನಿಗೆ ಆನಂದಂಗಾ ಆನಂದಮಯ ಕನುಕನೇ ಅಕ್ಕಡ ಪಾಠ ಪಾಡುತ್ತೂ ವಚ್ಚಾಡು.
0: ಈವನ್ ಇನ್ ಎ ಬ್ಯಾಟಲ್ ಫೀಲ್ಡ್ ಕೃಷ್ಣ ವಾಸ್ ಓನ್ಲಿ ಸಿಂಗಿಂಗ್ ಬಿಕಾಸ್ ಹಿ ವಾಸ್ ಆಲ್ವೇಸ್ ಬ್ಲಿಸ್ಫುಲ್.
1: ಕನುಕನೇ ಹ್ಯಾಪಿನೆಸ್ ಈಸ್ ಯೂನಿಯನ್ ವಿತ್ ಗಾಡ್ ಅನ್ನಿ. ಆ ಯೊಕ್ಕ ದಿವ್ಯತ್ವಮು ಆ ಆನಂದಮಲೋನೇ ಉಂಟುಂಟಾಡಿ.
0: ಡಿವಿನಿಟಿ ಲೈಸ್ ಇನ್ ಯುನೈಟಿಂಗ್ ವಿತ್ ಗಾಡ್.
1: ಅನ್ನಿಟಿಗಿನಿ ಆನಂದವೇ.
0: ಫಾರ್ ಎವ್ರಿಥಿಂಗ್ ಜಾಯ್ ಅಂಡ್ ಡಿಲೈಟ್.
1: ತಿಳಿಸೋ ಲೇದೋ ಸ್ವಾಮಿ ಯೊಕ್ಕ ತತ್ವಮು.
0: ಐ ಡು ನಾಟ್ ನೋ
1: ಸ್ವಾಮಿಯೋ, ನಾ ಕಡುಪು ನೊಪ್ಪಿ ಚಾಲಾ ಕಷ್ಟಂಗಾ ಉಂದು, ನೀನು ಭರಿಂಚುಕೋಲೇನು. ಆನಂದಂ ಆನಂದಂ ಉಂಟಾಡಿ.
0: When someone tells Swami, Swami, I am having a very severe stomachache.
1: Swami, mama, kiri pinaru. Ani yerchukunte vaste chaala santosham untaru. Eppudu santoshame.
0: When someone comes and tells, Swami, I lost my husband, I'll say, I am happy. Always I am happy. Happiness is my nature.
1: Kanuka, santosham, santosham aneetundi, divyamainatundi yokka swabhavam.
0: Happiness is one of the aspects of divinity.
1: ఏడిచేటి ఫలితమే ఉంటుంది?
0: By merely crying, what is it that you are going to achieve?
1: ఇవన్నీ కొడును కదిలిపోయే మేఘాలే.
0: All these are only passing clouds.
1: ఒక్కటైనా స్థిరమైనటువంటి మేఘం లేదు ఇక్కడ.
0: There is nothing which is permanent cloud.
1: కనుక దీనికి విచారించవలసిన అవసరం.
0: Why one should worry and bother about it?
1: కనుక విచారించకూడదు.
0: One should not worry at all.
1: ఇదియే అవతారం యొక్క ప్రబోధన.
0: This is the teaching of avatar.
1: దేనికి మనం కష్టపడకూడదు.
0: We should not bother or worry about
1: it. ఇది బాధ కలిగింది.
0: There is some pain in you.
1: దీనికి తర్వాత సుఖం ఉంది.
0: After pain there is pleasure.
1: There is an interval between two pains.
0: The pleasure is an interval between two pains only.
1: కనుక దీనికి తర్వాత మరి ఒక ఆనందం కలుగుతుంది.
0: After pain there will be pleasure.
1: ఈ యొక్క విశ్వాసం చేతనే మన జీవితాన్ని సాగిస్తూ పోవాలి.
0: We should live a life with this firm faith.
1: కనుక దివ్యమైన ఆనందములకును క్షణికమైనటువంటి సంతోషములకును చాలా వ్యత్యాసం ఉంటుండాలి.
0: దేర్ ఇస్ అ లాట్ ఆఫ్ డిఫరెన్స్ బిట్వీన్ పర్మనెంట్ డివైన్ బ్లిస్ అండ్ టెంపరీ హ్యాపీనెస్ వరల్డ్లీ.
1: మనం హ్యాపీ హ్యాపీ అనేటువంటిది ఇది పర్మనెంట్ కాదు.
0: దిస్ హ్యాపీనెస్ ఇస్ నాట్ పర్మనెంట్.
1: ఇది కేవలం తలకు సంబంధించినటువంటిది.
0: ఇట్ ఈస్ ఓన్లీ అసోసియేటెడ్ విత్ యువర్ హెడ్.
1: తల అనగా ఏమిటి? ఓన్లీ రెస్పాన్సిబిలిటీ.
0: వెన్ యూ సే హెడ్ ఇట్ ఈస్ ఎన్ ఇండెక్స్.
1: నీవు సర్వీస్ చేసేంత వరకు నీకు రెస్పాన్సిబిలిటీ ఉండాలి.
0: ఇట్ ఈస్ సింబల్ ఆఫ్ ఓన్లీ రెస్పాన్సిబిలిటీ.
1: రిటైర్డ్ అయిపోయినట్టు నీ ఆఫీస్ సంగతే నీకు అక్కర్లేదు.
0: Once you are retired, you are not bothered about your office work.
1: Anandam anetundi alantidi kadu, hrudayaniki sambandhinchinatundi.
0: But delight or bliss is associated with the heart.
1: Adi shashvatamainatundi.
0: It is permanent.
1: Neeku ippudu koncham aakali vestundari.
0: Suppose you are hungry now.
1: Chaala vicharanga unnavu.
0: You are a little unhappy.
1: Eppudu eppudu sai babu mugistada canteen ki poi tiffin tindama anuku.
0: When would Swami close his discourse? When can I go to canteen? You may be thinking.
1: నీవు క్యాంటీన్ పోయి రెండు చపాతీలు తిన్నావంటే ఆనందం, సంతోషం అంటారు.
0: ఇఫ్ యూ పార్టేక్ టూ చపాతీస్ యువర్ హంగర్ ఇస్ సాటిస్ఫైడ్.
1: హ్యాపీ, ఇప్పుడు హ్యాపీగా ఉన్నానంటాం.
0: దెన్ యూ విల్ సే దట్ యు ఆర్ హ్యాపీ.
1: హ్యాపీ అంటే ఏమిటది?
0: వాట్ డూ మీన్ బై హ్యాపీ?
1: సంతోషం.
0: దట్ ఈస్ సంతోషం.
1: ఆ సంతోషం అనగేమిటి? సంతోషం అంతే. సంతోషం కొంచెమైనటువంటి యొక్క తృప్తి.

0: It is a very
1: అల్పతృప్తి.
0: It is only a small little satisfaction.
1: కనుక సంతోషం కోసం మీరు ప్రాకలాడకండి, శాశ్వతమైన ఆనందం కోసం మీరు ప్రాకలాడండి.
0: డూ నాట్ ఆస్పైర్ ఫార్ సచ్ లిటిల్ సాటిస్ఫాక్షన్, ఆస్పైర్ ఫార్ పర్మనెంట్ బ్లిస్, ఎటర్నల్ బ్లిస్.
1: శాశ్వతమైన ఆనందము ఒక దైవం ద్వారా తప్ప అన్య మార్గంలో మనకు లభ్యం.
0: యూ కెన్ గెట్ ఎటర్నల్ బ్లిస్ ఓన్లీ త్రూ డివినిటీ, త్రూ నథింగ్ ఎల్స్.
1: కనుక దివ్యమైన ఆనందాన్ని పొందే నిమిత్తమై, దివ్యమైన ఆనందాన్ని అందించే నిమిత్తమై అవతారములు రావటం.
0: Avatar descends down on earth in order to confer permanent bliss.
1: దుఃఖములు విచారములు ఇవన్నీ కూడాను ఏదో కొన్ని అల్పమైనటివి, ఇవన్నీ ఒక ప్రేమతోనే చేరిపోతాయి.
0: ఆల్ దీస్ టైప్స్ ఆఫ్ ట్రబుల్స్ ప్రాబ్లమ్స్ కెన్ బి మర్జ్డ్ అండ్ ఓవర్హెల్డ్ బై లవ్.
1: ఒక్క ప్రేమను మీరు పొందినారా సర్వమును కూడాను మీరు దుఃఖ నివారణ జరుగుతుంది.
0: వన్స్ యు ఆర్ ఏబుల్ టు గెట్ దట్ లవ్ యూ హావ్ సాల్వ్డ్ ఆల్ యువర్ ప్రాబ్లమ్స్.
1: కోసం మీరు పాటుపడండి.
0: Try only for the grace of God.
1: దైవం వేరు, ప్రత్యేకంగా మాకంటే వేరుగా ఉన్నాడని విశ్వసించకండి.
0: Do not think that God is separate from you.
1: దైవం నాయందే ఉంటున్నాడని.
0: God is within me.
1: ఎక్కడ దైవం ఉంటున్నాడో, ఎక్కడ జీవత్వం ఉందో అక్కడే విజయాన్ని పొందుతుంది.
0: Where there is God and also the individual
1: జీవ. భగవద్గీత యొక్క అంత్యమ శ్లోకం ఏమని చెప్పింది? యత్ర యోగీశ్వర కృష్ణ యత్ర పాత్రోదరుద్ర తత్ర శ్రీ విజయోర్భూతి ధువాని తిర్మతిర్మమ. యత్ర యోగీశ్వర కృష్ణ, ఎవరి హృదయం లోపల యోగీశ్వరుడైనటువంటి యొక్క కృష్ణుడు ఉంటున్నాడో, ఎక్కడ ధైర్యము విశ్వాసము అనేటువంటి యొక్క నిర్మలమైన యొక్క సాధకుడు ఎక్కడ ఉంటున్నాడో అక్కడ తత్ర శ్రీ, అక్కడే అన్ని సౌభాగ్యములు అన్ని విజయాలు మనకు లభ్యమవుతాయి.
0: ఇన్ విచ్ అవర్ హార్ట్ ద యోగీశ్వర కృష్ణ ఇస్ దేర్, ఇన్ విచ్ అవర్ హార్ట్ దేర్ ఇస్ ద కరేజ్ అండ్ ఫెయిత్, అండ్ దేర్ యు గెట్ ఎవరీ ప్రాస్పెరిటీ పీస్ అండ్ ఎవ్రీ జాయ్ అండ్ విక్టరీ.
1: కృష్ణ అంటే ఏమిటో అర్థాన్ని కూడా మనం గుర్తించాలి.
0: అండర్స్టాండ్ ద మీనింగ్ ఆఫ్ కృష్ణ.
1: ఇది మూడు విధములైనటువంటి యొక్క అర్థాన్ని ప్రబోధిస్తూ వచ్చింది.
0: There are three meanings associated with this word.
1: Krishna, Krishna. Krushititi Krishna annaru.
0: One is Krushititi Krishna.
1: Anaga krushi anaga oka sedyam cheyatam. Vyavasayam.
0: That is cultivation, cultivation or agriculture.
1: Denini vyavasayam cheyali.
0: What is it that you have to cultivate?
1: Krishnudu mana hrudayam ane kshetrani vyavasayam chestunnadu.
0: Lord Krishna cultivates our heart, which is a field.
1: పరికిరాని మొక్కలు అనేటువంటి యొక్క పాడు భావాలంతా కూడాను పెరిగి పారవేస్తున్నాడు.
0: He removes all evil thoughts, useless thoughts, weeds from our heart.
1: ప్రేమ అనేటువంటి జలమును దీనిలో చక్కగా పెట్టి దీన్ని మెత్తపరుస్తున్నాడు.
0: He softens our heart by making the waters of love.
1: సాధన అనేటువంటి యొక్క మడకలతో దీన్ని దున్నుతున్నాడు.
0: He is plowing our hearts.
1: భగవత్ భక్తి అనేటువంటి నామము అనేటువంటి దాన్ని దీనిలో నాటుతున్నాడు.
0: He is sowing the seed of Lord's name in our heart.
1: కనుకని మన హృదయాన్ని సేద్యం చేస్తున్నాడు, హృదయ క్షేత్రాన్ని వ్యవసాయపరుస్తున్నాడు.
0: Thus Krishna is cultivating our heart.
1: కృషితీతి కృష్ణ, అది దీని అర్థం.
0: That is కృషితీతి కృష్ణ,
1: కర్షతీతి కృష్ణ అని రెండవది అర్థం.
0: The second one is కర్షతీతి కృష్ణ,
1: కర్ష ఆకర్షించేటువంటి వాడు.
0: కర్ష రెఫర్స్ టు పవర్ ఆఫ్ అట్రాక్షన్.
1: కన్నులతో ఆకర్షిస్తాడు.
0: హి అట్రాక్ట్స్ త్రూ హిస్ ఐస్.
1: తన మాటలతో ఆకర్షిస్తాడు.
0: హి అట్రాక్ట్స్ త్రూ హిస్ వర్డ్.
1: తన చేష్టలతో ఆకర్షిస్తాడు.
0: హి అట్రాక్ట్స్ త్రూ హిస్ యాక్షన్.
1: తన ఫ్రూట్తో ఆకర్షిస్తాడు.
0: హి అట్రాక్ట్స్ త్రూ హిస్.
1: అన్ని ఆకర్షణలేవే కృష్ణుడి.
0: ఎవ్రీథింగ్ ఈజ్ అట్రాక్షన్ ఓన్లీ విత్ కృష్ణ.
1: ఈ మాటలతో కూడా హృదయాన్ని, ఒక క్రోధంతో నిండేటువంటి హృదయాన్ని కూడా చల్లపరుస్తాడు, హాస్యంగా చేస్తాడు.
0: కృష్ణ can cheer up even a heart which is full of agitations.
1: ఒకానొక సమయంలో కృష్ణుడు చిన్న పిల్లవాడిగా ఉన్నప్పుడు గోపికల ఇంటికి వెళ్లి స్తంభమును ఎక్కి ఉట్టి తోపలు ఉండేటువంటి పెరుగునంతా తీసుకుంటున్నాడు.
0: When Krishna was a small child, he entered into the house of Gopikas. He climbed the ladder and he was taking the curds from the pot.
1: కోపంగా వచ్చింది గోపిక.
0: Gopika sight and came with a lot of anger.
1: గట్టిగా పట్టుకుంది, ఇంకెట్ట దిగుతావు నీవు చూస్తావు, ఇప్పుడు నీ తల్లికి తీసుకుని పోయి నిన్ను చూపిస్తాను, నా కొడుకు తప్పు చేయడని అంటుండాలి, ఈ తప్పును చక్కగా ప్రత్యక్షంగా నీకు నిరూపిస్తానన్నది.
0: She told your card. I am catching హోల్డింగ్ ఆల్ ఆఫ్ దిస్ పిల్లర్, హౌ కెన్ యూ క్లైమ్ డౌన్? ఐ విల్ షో యువర్ మగ.
1: కోపంగా వచ్చినటువంటి గోపికకు ఎందుకు నీవేమి చేస్తున్నావు కృష్ణ అని ప్రశ్నించింది.
0: విత్ ఎ లాట్ ఆఫ్ యాంగర్ షీ క్వశ్చన్ కృష్ణ, కృష్ణ వాట్ ఆర్ యూ డూయింగ్?
1: చెప్తాడు, మా ఇంటిలో ఆవు దూడ పోయింది, ఇక్కడ ఉందో ఏమో అని చూస్తున్నానన్న.
0: కృష్ణ టోల్డ్ హర్, వెల్ వీ లాస్ట్ ఎ కాఫ్ ఇన్ అవర్ హౌస్, ఐఎమ్ ట్రైంగ్ టు సర్చ్ వెదర్ ది కాఫ్ కెన్ బి ఫౌండ్.
1: ఈ మాట చెప్పేటికి గోపికకు నవ్వు వచ్చేసేసింది పాపం.
0: ది మోమెంట్ షీ హర్డ్ దిస్ కైండ్ ఆఫ్ మిస్చివస్ ఇన్నోసెంట్ టాక్,
1: ఆవు దూడ ఇంటి లోపల కుండలో ఉంటుంటుందని గట్టిగా నవ్వు ఇక్కడ మూసుకుంది. కృష్ణుడు దిగి వెళ్ళిపోయాడు.
0: How can a calf which is lost in a house be found in a pot? She said, she began shaking her hands. Krishna climbed down and ran away.
1: Kanuka prati okka deeni endukunu oka akarshana ade karshatiti krishna kaakunda akarshana akarshana tho untunnadu krishnudu.
0: Every act and every gesture of krishna was full of attraction. He is attraction itself.
1: Inka moodavadu emante krishtiti krishna.
0: The third one is Krushti iti Krishna.
1: Kush.
0: Krushti iti Krishna.
1: Kush anaga kushi. Ullasanga unde 20 word.
0: Kush means he is always blissful.
1: Chala kushi ga unnave anta anaga emi ullasanga undetam.
0: He is extremely joyful.
1: Krishna nirantaram kulanu ullasamlo ukkipadine 20 word.
0: Krishna at all times under all circumstances
1: karuki pavitramainatvanti yokka gunamunu kaliginatvanti yokka tattvam karuka atariki gargudu కృష్ణ అని పేరు పెట్టాడు. కానీ ఆ కృష్ణ అంటే నల్లది. ఆ నల్లదాన్ని పట్టుకుని మనం ఆడుతున్నామే కాని దీని యొక్క యథార్థమైనటువంటి యొక్క నిజార్థాలను మనం ఏమాత్రం విచారించడం లేదు.
0: టేకింగ్ ఆల్ దీస్ రియల్ ఫీచర్స్ ఆఫ్ కృష్ణ, గర్గా గేవ్ ద నేమ్ కృష్ణ టు హిమ్, బట్ వీఆర్ ఓన్లీ థింకింగ్ కృష్ణ రెఫర్స్ టు డార్క్నెస్ అండ్ గోయింగ్ బై ది రాంగ్ మీనింగ్.
1: చాలా తమాషనగా ఏంటి, లోకాన్ని ఒక సత్యాన్ని బోధిస్తూ, అసత్యం కాదు అక్కడ, సత్యాన్ని బోధిస్తూ
0: కృష్ణ ఆల్వేస్ టాట్
1: సత్యాన్ని ప్రకటిస్తూ,
0: హి ఆల్వేస్ డిక్లేర్డ్ వాట్ ఇస్ పర్మనెంట్.
1: ఆశ్రమంలో జీవితాన్ని ఆనందపరిచేటువంటి వాడు.
0: హి యూజ్డ్ టు గివ్ ఎ లాట్ ఆఫ్ జాయ్ టు ఆల్ పీపుల్ ఆల్ అరౌండ్.
1: ఒక చిన్న ఉదాహరణ చూడండి.
0: వన్ స్మాల్
1: గోపికలు అందరూ వచ్చారు యశోద దగ్గరికి.
0: ఆల్ గోపికాస్ కేమ్ టు యశోద.
1: గొల్లభామాలంతా కూడి చలనమ్మను పోగుచుండగా,
0: all these cowherd girls, they were just going for selling the
1: challabana kusunta memmani chillunu padagottinadu. Adugave talli adugave.
0: Oh mother, you ask your son threw stones and broke the pot and made the entire curds and buttermilk flow away. You ask him.
1: Inka oka gollalu vachesestaru gopikalu.
0: Some more gopikas came there.
1: Memu jalakamaadutundaga చీరల్ని మూటగట్టి పొన్న చెట్టు పైన కూర్చొని ఎంత వేడినా ఇవ్వడమ్మా అన్నారు.
0: సో మదర్, వెన్ యూఆర్ టేకింగ్ బాత్ ఇన్ ద పాండ్, హీ కలెక్టెడ్ ఆల్ అవర్ సారీస్, బండ్ దెమ్ అప్, క్లైంబ్డ్ ఎ ట్రీ అండ్ సాట్ దేర్. వీ ఎంట్రీటెడ్ హిమ్, హీ వాజ్ నెవర్ ప్రిపేర్డ్ టు గివ్ బ్యాక్ అవర్ సారీస్.
1: రాత్రి వేళలో మా నిద్రలెక్కి వచ్చి కృష్ణుడు నిద్రబోము స్త్రీలను జడలను కట్టి పరిగెత్తొచ్చినాడు.
0: ఎ ఫ్యూ అదర్స్ సేడ్ దట్ in the middle of the night he came, when we were sleeping he entered our houses,
1: tied his hands.
0: Krishna was hearing all these
1: complaints.
0: Then he said, mother, you can give your own judgment.
1: Oh mother, amma nenu needu prakkalo కదల మెదలక పండి ఉంటిని, అర్ధరాత్రి వేళలో నేను ఎప్పుడు విటిలీకి వస్తున్నమ్మా, చెలపవే నీవే తెలిపవే అన్నాడు.
0: ఓ మదర్, ఐ వాజ్ స్లీపింగ్ విత్ యూ అండ్ యూ నో ప్రెటీ వెల్ దట్ ఐ వాజ్ విత్ యూ, హౌ కుడ్ ఐ గో ఇన్ ద మిడిల్ ఆఫ్ ద నైట్ అండ్ డూ ఆల్ దిస్.
1: నీవే చెప్పు.
0: యూ టెల్ మదర్, యూ టెల్.
1: వాళ్ళు గోపికలు పోతున్నారు, దేవరాకు పెట్టవలని దేవునికి చేస్తుంటే దేవుడేమో కొట్టిపోతే తెలియక నా వీధ వయసుని దేవుడే కొట్టిపోయినాడని, అనగా తాను దేవుడు అని.
0: He said, well, God must have broken their parts by throwing some stone or something
1: else.
0: He declared the truth that he is God and he has done it. But it was all vain.
1: Mana vidyarthi cheppadu, Yashodaku noti lopala anni lokamulu kudanu chupinchadu ani.
0: Our student told in his talk that Krishna showed ద ఎంటైర్ కాస్మాస్ ఇన్ హిస్ మౌత్.
1: మన్ను తిని వచ్చాడని చెప్పని బలరాముడు చెప్పినప్పుడు నోరు తెరచమని చెప్పింది.
0: బలరామ కంప్లైంట్ టు మదర్ యశోదా, he has eaten mud. And she said, you please open your mouth.

0: అమ్మా నేను మందు తిన్నాను అంటున్నాను కదా, నేనే చిన్న పిల్లవాడినా, చిన్నవాడే కానీ నేను పిల్లవాడిని కాదంటున్నాడు.
1: హీ సెడ్ వెల్ మదర్ బ్రదర్ ఇస్ కంప్లైనింగ్ దట్ ఐ హావ్ ఈటెన్ మడ్, am I a small
0: thing? నేను కొంటివాడినా కాదు కాదు,
1: am I a quarrelsome fellow?
0: నేను వెర్రి పుట్టింది నాకు పిచ్చివాడినా నేను కాదు,
1: am I a mad person? మదర్
0: నేను మందు ఎందుకు తింటాను మన్ను,
1: హౌ కెన్ ఐ ఈట్ మడ్
0: అని

0: He was declaring the truth, but in a beautiful way.
1: కానీ నీవే చూసుకో చూపించాడు. మన్ను ఉందో లేదో ఏమి ఉందో చూసుకోమన్నాడు.
0: Well, mother, you can look for yourself. Please see in my mouth.
1: అన్ని లోకములు కనిపిస్తున్నాయి.
0: When she saw, she found the entire cosmos.
1: యశోదని నమ్మలేకపోయింది.
0: యశోద could not believe herself.

0: కానో తనకే అన్ని అనుమానాలు. కలయో, ఇది నాకేమైనా ఒక స్వప్నమా అనుకుంది.
1: She began wondering, she began doubting her own existence. Is it
0: real?
1: Is it a type of delusion of Vishnu?
0: Itara sankalpa artham.
1: Is it the will of someone else?
0: Satya.

0: ఈ విష్ణుదేవుని యొక్క చరిత్రములు ఎంత విచిత్రములైనటువంటివి. అన్ని కూడాను విచిత్రములే. తన ఆటలు, పాటలు, మాటలు సర్వం కూడాను విచిత్రమైనటువంటివి.
1: All the words, all the talk, all the actions, all the everything about the Lord Vishnu
0: avataramule vichitramulu.
1: Avatars themselves are completely mysterious. And not knowing that is also very strange.
0: Dani anubhavinchalekapotam inka vichitramu.
1: Not enjoying that is also extremely
0: strange. Sannidhiyante untundi dukkamunu anubhavinchatam marinta vichitramu.
1: In spite of being in sannidhi, if one is full of sorrow, it is rather strange.
0: Mokala neeta notulo neela notulopa nilchukoni daaham daaham ani pranam icchadate evaro.
1: Some strange fellow living in the river which is full of water, he died for want of water.
0: అదే విధంగాని అవతారముల దగ్గరనే ఉంటుంది.
1: ఆఫ్టర్ బీయింగ్ సో
0: అవతారములతోనే సంచరిస్తూ,
1: లివింగ్ విత్ అవతార,
0: అవతారములతోనే తిరుగుతూ, ఆడుతూ, పాడుతూ,
1: మూవింగ్ విత్ అవతార, ప్లేయింగ్ విత్ అవతార,
0: అవతార తత్వాన్ని అర్థం చేసుకోకపోవటం అదే ఒక విచిత్రం.
1: నాట్ అండర్స్టాండింగ్ ద ప్రిన్సిపల్ ఆఫ్ అవతార్ ఈజ్ అదర్ స్ట్రెంగ్.
0: అర్థం చేసుకున్నప్పుడు ఆనందం మనకు లభ్యమవుతుంది.
1: వన్స్ యూ అండర్స్టాండ్, యూ విల్ రియలీ ఎంజాయ్.
0: కనుక మానవత్వం అనేటువంటిది చాలా పవిత్రమైనటువంటి జీవితము.
1: ది హ్యూమన్ లైఫ్ ఈజ్ వెరీ సీక్రెట్.
0: నిజంగా భగవత్ విశ్వాసంతో ఉండినప్పుడు జీవితం అంతా కూడా జైత్ర యాత్రగా భవిస్తున్నది.
1: ఇఫ్ ఓన్లీ యూ హ్యావ్ ఫెయిత్ ఇన్ లార్డ్, యువర్ లైఫ్ ఈజ్ విక్టరీ అండ్ ఎ సిరీస్ ఆఫ్ విక్టరీస్.
0: గోవింద కృష్ణ జై గోపాల, కృష్ణ జై గోపాల.

చదువులన్నీ చదివి చాలా వివేకి పేరు పొందవచ్చు ప్రకృతి అందు.

0: ప్రేమస్వరూపులారా,
1: ఎంబోడిమెంట్స్ ఆఫ్ లవ్,
0: మాటల చేత ఎంతటి సిరి సంపదలైనా కూడాను సంపాదించవచ్చు.
1: త్రూ అవర్ వర్డ్స్ వన్ కెన్ ఎర్న్ ప్లెంటీ అండ్ ప్రాస్పెరిటీ.
0: ఎందరి బంధుమిత్రులైనా కూడాను సంపాదించుకునవచ్చు.
1: వన్ కెన్ హ్యావ్ ఎనీ నంబర్ ఆఫ్ రిలేషన్స్ అండ్ ఫ్రెండ్స్.
0: మాటల చేత రాజ్యములే సంపాదించవచ్చును.
1: The words will even bring you the very kingdom itself.
0: అట్టి పవిత్రమైన మాటలు మానవుడు ప్రాప్తించి కూడాను మానవుడు ఆ మాటలను సక్రమమైన మార్గంలో పెట్టలేకపోతున్నాడు.
1: Though man is gifted with such sacred words, yet he is not able to make proper use of them.
0: మానవుని అందున్నటువంటి మహత్తరమైన శక్తి, గొప్ప కీర్తి, అమిత శాంతి మరి ఏ జీవులు ఎందుకూడను కానరాదు.
1: ద మైటీ పవర్, ద కెపాసిటీ టు బి రిప్యూటెడ్ అండ్ ది ఇమ్మనెంట్ పీస్ ఫౌండ్ ఇన్ మ్యాన్ ఆర్ నాట్ ప్రజెంట్ ఇన్ ఎనీ ఆఫ్ ది క్రీచర్స్.
0: ప్రపంచమునందుగల సమస్త వస్తువులు ఎందుకూడను సత్, చిత్తు, ఆనందము, రూపము, నామము ఈ ఐడెంటిటీతో కూడి ఉన్నది.
1: ఎవ్రీ ఆబ్జెక్ట్ ఇన్ దిస్ వరల్డ్ హ్యాస్ దీస్ ఫైవ్ ఆస్పెక్ట్స్, సత్ ఎగ్జిస్టెన్స్, చిత్ అవేర్నెస్, బ్లిస్ ఆనంద, రూప ద ఫామ్, నామ అండ్ ద నేమ్.
0: కానీ సత్, చిత్, ఆనందములు జీవుని యొక్క ప్రధానమైన గుణములు.
1: హౌఎవర్ సత్ ఎగ్జిస్టెన్స్, చిత్ అవేర్నెస్, ఆనంద, బ్లిస్ ఆర్ ద ప్రైమల్ అట్రిబ్యూట్స్ ఆఫ్ మ్యాన్.
0: ఇవి సత్య నిత్యమైనటువంటివి.
1: దే ఆర్ ఫండమెంటల్ అండ్ ఎటర్నల్.
0: రూపనామములు అనిత్యములు, అశాశ్వతములు.
1: ద నేమ్ అండ్ ద ఫామ్ ఆర్ టెంపరీ అండ్ ఫ్లీటింగ్.
0: కానీ మానవుడు ప్రకృతి మాయల చేత కప్పబడి ఆ రూపనామముల్ని లక్ష్యంగా ఉంచుకొని అది ఏ సత్యమని, అది ఏ నిత్యమని దానిని అనుసరిస్తూ తన జీవితమును వ్యర్థము గావించుకుంటున్నాడు.
1: బట్ మ్యాన్ ఎన్కంపాస్డ్, కవర్డ్ ఆల్ ఓవర్ బై దిస్ ఇల్యూషన్ ఆఫ్ దిస్ నేచర్ అండ్ హీ గోస్ బై ద నేమ్ అండ్ ఫార్మ్ యాజ్ ద మెయిన్ ఆబ్జెక్టివ్ ఆఫ్ లైఫ్ and has forgotten this eternal truth and thus wasting his life.
0: Lokamulo medhashakti kaliginatunti varu rendu vidhamulu ela unnaru.
1: In this world there are two types of intellectuals.
0: Kevalamu bhautikamaina laukikamaina praaptamainatunti okka vastuvunu gurtinchi vaati okka manchi chedanu vicharinchi దానిని వినియోగించుకునేటువంటి వారు కొందరు.
1: ద ఫస్ట్ కేటగిరీ ఆఫ్ ఇంటెలెక్చువల్స్ ఆర్ దోస్ హూ ఆర్ వర్ల్డ్లీ, ఫిజికల్, హూ ఆర్ ఆఫ్టర్ ద మొమెంటరీ అండ్ ఫ్లీటింగ్ ఆబ్జెక్ట్స్, గోయింగ్ బై ద గుడ్ అండ్ బ్యాడ్ ఆఫ్ దిస్ మెటీరియల్ ఆబ్జెక్ట్స్.
0: కొందరు చిగుళ్ళను మాత్రమే చూచి కొమ్మలు రెమ్మలను పరికించి ఆనందించేటువంటి వారు కొందరు.
1: మీనింగ్ పీపుల్ ఆర్ డిలైట్ఫుల్ watching the branches, the tender leaves and wide foliage.
0: Veere scientist,
1: they are the scientists.
0: Kaani ee okka kommalu remmalaku moodaadharam ayyatunte okka vedanu gurtinchi aa vedana yokka shakti samarthyamunu parikinchi aanandinchetunti varu vedantulu.
1: Unlike this category of people who go by the foliage and the branches that spread sidewards, there are those that go into the depth of roots at the bottom, knowing its capacity and ability. They are Vedantists or philosophers.
0: Kanuka కేవలము కొమ్మలు రెమ్మలు మాత్రమే చూచి ఆనందించేటువంటి వ్యక్తులు బాహ్యమైన ప్రకృతమైన ప్రాప్తమైన జీవులు.
1: సో దోస్ హూ గో బై ద షూట్ అబౌ ద గ్రౌండ్ దే ఆర్ వర్ల్డ్లీ క్రీచర్స్ వర్ల్డ్లీ బీయింగ్స్.
0: దీనికి మూలాధారమైనటువంటి శక్తి సామర్థ్యములను గుర్తించి వేదను పోషించి ఫలమును భుజించి జీవితాన్ని ఆనందపరచుకునేటువంటి వారు వేదాంతులు.
1: But Vedantins, philosophers, are those who know the root beneath the ground, understanding its capacity and mighty power, and partake the fruit of life.
0: Bhagavatamanandu mandara parvatani madinchi antunundi konni mukhyamainatunti yokka pradhana kartavyamunu gurtinchi aanandinchinatunti vaaru kondaru. దాని నుండి అలవడినటువంటి యొక్క విషమును గుర్తించి బాధపడినటువంటి వారు మరికొందరు.
1: ఇన్ భాగవత దేర్ ఇస్ అ మెన్షన్ ఆఫ్ ఎన్ ఎపిసోడ్ వైల్ మంధర వాజ్ చర్న్డ్ పీపుల్ హ్యావ్ ఎంజాయ్డ్ ద బ్లిస్ఫుల్ ఆబ్జెక్ట్స్ దట్ కేమ్ అవుట్ ఆఫ్ దిస్ చర్నింగ్ ప్రాసెస్ వైల్ అదర్ హ్యాడ్ టు స్వాలో ద పాయిజన్ ఆల్సో.
0: ప్రకృతి మాయల చేత చిక్కబడినటువంటి యొక్క ఈ మానసం అనేటువంటి మందర పర్వతమును మదించి రాక్షసులు విషమును పొందారు మొదలు.
1: బీయింగ్ ద క్యాప్టివ్స్ ఆఫ్ దిస్ ఇల్యూషన్ ఆఫ్ నేచర్ ద రాక్షసస్ డెమన్స్ హ్యాడ్ టు స్వాలో ద పాయిజన్ ఇన్ ద చర్నింగ్ ప్రాసెస్ ఆఫ్ మంధర ఆఫ్ మౌంటైన్ మంధర దట్ రిప్రజెంట్స్ మానస ద మైండ్.
0: కానీ దానితో వారేమాత్రం కూడా వెనుకంజ వేయకు.
1: With that, one should not retreat.
0: దానిని తట్టుకుని నిట్టుకుని ముందుకు సాగి దాన్ని సాధించడానికి తగినటువంటి కృషి తెలిపినటువంటి వారు దేవతలు.
1: But the deities, devatas, could resist, could face all the challenges, and yet could proceed ahead.
0: ప్రప్రథమంలో వారికి చిక్కినటువంటిది విషమైనప్పటికీ విషం వల్ల మనం ఏమాత్రం కూడా వెనుకంజ వేయకూడదని ధైర్య సాహసముల చేత దాన్ని సాధించి మదించి లక్ష్మిని మందర పర్వతమును కామధేనువును కల్పవృక్షమును కూడా పొందినటువంటి వారు దేవతలు.
1: దేవతాస్ ద డైటీస్ హ్యావ్ నాట్ బీన్ ఫ్రస్ట్రేటెడ్ బికాస్ దే హ్యాడ్ టు స్వాలో ద పాయిజన్ ఇన్ ద బిగినింగ్ ప్రాసెస్ ఆఫ్ ద జర్నీ బట్ విత్ ఆల్ దేర్ కరేజ్ అండ్ ద వాలర్ దే కుడ్ అల్టిమేట్లీ గెయిన్ ఫర్ దెమ్ సెల్వ్స్ లక్ష్మి ద గాడెస్ ఆఫ్ వెల్త్ and kamadhenu the wish fulfilling cow and kalpavruksha the wish fulfilling tree.
0: Prakruti yandu avadarinchinatvanti prati manavudu ee vidhamainatvanti manomadhammanmatanu madinchi aneka phalamunu ponde nimittamai prakulaadutunnadu.
1: In this world many human beings are involved in the churning process of the mind and faces consequences.
0: Kani ప్రప్రథమంలో లభించినటువంటి యొక్క పాయిజన్ ను వారు ఏమాత్రము లెక్క చేయక తమ జీవితములే అద్భుతము గావించి ఆనందముతో అంకితము చేసుకుని విలువైనటువంటి ఆస్తిని సంపాదించుకున్నటువంటి వారు దేవతలు.
1: బట్ ద డైటీస్ దేవతాస్ ఆర్ దోస్ హూ ఆర్ నాట్ డిప్రెస్డ్ బికాస్ ఆఫ్ ద పాయిజన్ విచ్ దే హ్యాడ్ టు ఫాలో ఇనిషియలీ దే సరెండర్డ్ అండ్ అల్టిమేట్లీ దే కుడ్ హ్యావ్ బ్లిస్ఫుల్ ఆబ్జెక్ట్స్ అట్ ద ఎండ్.
0: కనుక ప్రతి మానవుడు కూడాను ప్రప్రథమంలో మనకు అడ్డు తగిలినటువంటి యొక్క కష్టములను నష్టములను దుఃఖములను విచారములను లొంగించి దానికి ఏమాత్రము వెరువక ముందంజ వేయాలి.
1: Therefore, it is imperative on the part of everyone not to be depressed by difficulties, obstacles, problems, worries and anxieties along the way of our life.
0: మానవుడు నిజమైనటువంటి యొక్క స్వరూపాన్ని గుర్తించి వర్తించడానికి వీలవుతుంది.
1: Then only man would be able to know his true form and conduct himself accordingly.
0: మానవత్వానికి ఉండినటువంటి గుణములు సచ్చిత్ ఆనందములే.
1: The attributes of mankind are these three, సచ్చిత్ ఆనంద.
0: అట్టి విలువైనటువంటి యొక్క గుణములను ఈనాడు విస్మరించి
1: Today such valuable attributes are forgotten.
0: అనిత్యము అశాశ్వతమైనటువంటి అసత్యమైనటువంటి యొక్క దేహ బాంధవులను మాత్రమే అభివృద్ధి గావించుకొని
1: బట్ వీఆర్ ఇంక్రీజింగ్ అవర్ ఫిజికల్ డిజైర్స్ అవర్ వరల్డ్లీ డిజైర్స్
0: కాలమును వ్యర్థం చేస్తున్నాడు మానవుడు.
1: And thus man is wasting his time.
0: మానవుడికి ఎంత విలువైనటువంటి గుణములు ఉండినప్పటికీ ఆ గుణముల యొక్క విలువను గుర్తించుకోలేకపోతున్నారు.
1: ఇన్ స్పైట్ ఆఫ్ ద లేటెంట్ హైలీ వాల్యుబుల్ క్వాలిటీస్ ఇన్ హిమ్ మ్యాన్ ఈజ్ నాట్ ఏబుల్ టు నో దెమ్ యెట్.
0: ఆ విలువలనే గుర్తించిన మానవుడు ఎంతటి గొప్పతనమైన పొందగలడు, తానే దైవంగా మారగలడు.
1: వెన్ వన్స్ ది ఇమ్మనెంట్ వాల్యూస్ ఆర్ కాగ్నైజ్డ్ అండ్ ఎక్స్పీరియన్స్డ్ మ్యాన్ కెన్ బికమ్ ఈవెన్ డివైన్.
0: మానవుడు తన యొక్క దివ్యత్వం చేత ఎంతటి ఘనకార్యమైన కూడా చేయగలుగుతున్నాడు.
1: మ్యాన్ ఈజ్ ఏబుల్ టు అచీవ్ అకంప్లిష్ మైటీయెస్ట్ టాస్క్స్ బికాస్ ఆఫ్ ది లేటెంట్ డివినిటీ.
0: కానీ తన యొక్క స్వభావమైనటువంటి గుణములను విస్మరించకుండా తాను సాధించడానికి ప్రయత్నించాలి.
1: హీ షుడ్ నెవర్ ఫర్గెట్ ద ఇన్నేట్ గిఫ్టెడ్ వర్చ్యూస్ ఇన్ హిమ్ అట్రిబ్యూట్స్ and yet work for the successful achievements.
0: ee naati manavuni endunnatundi mahattaramain prashaktulu prapanchamlondi ekkada kuda nu kaanaravu.
1: The mighty power in man is not noticed anywhere in this world.
0: jagattunnandu kalaga prati manavuni endukodanu ee satchit aanandam anetundi prakashistune untunnavi.
1: The three primal values satchit ananda they radiant and they are effulgent in everyone.
0: కాని ప్రకృతి మాయ చేత చిక్కబడి రూపనామములనే సత్యముగా భావించి సత్యనిత్యమైనటువంటి యొక్క గుణములను విస్మరిస్తున్నాడు.
1: But he is carried away by the delusion of this nature and reposes full faith in name and form and thus deluded.
0: ఈనాడు మానవుడు గుర్తించవలసినటువంటిది తన యందున్నటువంటి యొక్క దివ్యమైన భవ్యమైన నవ్యమైనటువంటి శక్తులను తాను గుర్తించాలి.
1: వాట్ మ్యాన్ ఈజ్ సపోజ్ టు డూ టుడే ఈజ్ టు రికగ్నైజ్ ద ఇన్నేట్ లేటెంట్ ఇమ్మనెంట్ పవర్ వాల్యూస్ ఇన్ హిమ్.
0: దినదినమునకు మానవత్వం యొక్క శక్తులు అభివృద్ధి అవుతున్నవి.
1: ద హ్యూమన్ పవర్ ఈజ్ ఇంక్రీజింగ్ డే బై డే.
0: కానీ తాను గుర్తించడానికి ప్రయత్నించడం లేదు.
1: యట్ హీఈ్ నాట్ ఏబుల్ టు నో.
0: అల్పమైన అస్వల్పమైనటువంటి విషయములకు తాను లొంగి ప్రాకులాడి కాలంనంతా ఇక్కడను వ్యర్థం చేసుకుంటున్నాడు.
1: హీ బికమ్స్ ఎ విక్టిమ్ టు ఆల్ లో అండ్ మీన్ ఆబ్జెక్ట్స్ ఆఫ్ దిస్ వరల్డ్ అండ్ దస్ రూయిన్స్ హిస్ లైఫ్.
0: కనుక మానవుడు తన ఎందున్నటువంటి యొక్క మానవతా విలువలను గుర్తించి వర్తించడమే అత్యవసరమైనటువంటి కర్మ.
1: దెర్ఫోర్ ది చీఫ్ యాక్షన్ లైస్ ఇన్ అండర్స్టాండింగ్ రికగ్నైజింగ్ the human values within everyone.
0: Manavata viluvalaku entati viluvaina kodunu kapputu viluvaledu.
1: We cannot estimate the value of the human values.
0: Ee manavata viluvalanu manam ee naadu gurtinchinappude manavattam saarthakam avutundi.
1: The human life is really redeemed when once the human values are realized.
0: Manavudanaga kevalamu daivamsame kaani anyamu kaadu.
1: Man is the spark of the divine, nothing else.
0: Kadukane mamai vamso jivaloke jivabhuta sanatanaha en sanatanudainatundi yokka daivamsamne kaani anyam kaadani lopana nunchi antarvaadi bodhisthunnadi.
1: Therefore the inner voice certainly tells you that you are the spark of the divine which is eternal and true.
0: Kaani manavudu aa antarvaadi yokka tattvamunu gurtinchadaniki ee maatram kodanu ప్రయత్నించటలేదు.
1: బట్ మ్యాన్ ఈజ్ నాట్ సర్టన్లీ మేకింగ్ ఎన్ ఎఫర్ట్ టు లిసన్ టు దిస్ ఇన్నర్ వాయిస్.
0: భౌతికమైనటువంటి యొక్క ప్రాప్తమైనటువంటి యొక్క పదార్థములు మాత్రమే ఆశిస్తున్నాడు, ఆనందిస్తున్నాడు.
1: మ్యాన్ ఎస్పైర్స్ టు ఎక్వైర్ ద ఫిజికల్ మండేన్ వరల్డ్లీ ఆబ్జెక్ట్స్.
0: అది క్షణములో మార్పు చెందేటువంటివి.
1: దే ఆల్ చేంజ్ ఇన్ ఎ మోమెంట్ ఆఫ్ టైమ్.
0: ఇలాంటి మార్పు చెందేటువంటి యొక్క పదార్థములకు మానవుడు లొంగి తన నిత్య సత్యమైనటువంటి యొక్క స్వభావమును గుర్తించక పవిత్రమైనటువంటి స్థానమునకు దూరమైపోతున్నాడు.
1: మ్యాన్ హాస్ బికమ్ ఎ విక్టిమ్ టు ఆల్ దిస్ ఫ్లీటింగ్ ఆబ్జెక్ట్స్ ఆఫ్ దిస్ వరల్డ్ అండ్ హాస్ ఫర్గాటన్ ది ఎటర్నల్ ట్రూత్ ఇన్ హిమ్ అండ్ దస్ లూజింగ్ ది వెరీ వాల్యూ అండ్ ద పర్పస్.
0: అనిత్యం అశాశ్వతము.
1: దట్ ఈస్ టెంపరీ అండ్ దట్ ఈస్ ఫ్లీటింగ్.
0: రూప నామములు కేవలము భౌతికములు.
1: ద నేమ్ అండ్ ఫామ్ ఆర్ ఫిజికల్.
0: ఈ రూపనామములు కేవలము ఒక విధమైనటువంటి నీటి బుడగలు వంటివి.
1: ద నేమ్ అండ్ ఫామ్ ఆర్ లైక్ వాటర్ బబుల్స్.
0: ఇలాంటి నీటి బుడగల వంటి ఈ యొక్క మాయకు లొంగిపోయి మణిక్యమల వంటి యొక్క మనస్తత్వాన్ని ఈనాడు దూరం గావించుకుంటున్నాడు.
1: He has submitted himself to this name and form which are like water bubbles, and he has forgotten the highly valuable things of this life.
0: కాని మానవుని యందు ఉన్నటువంటి మహత్తరమైన శక్తులు చాలా గొప్పవే.
1: The latent mighty power in man is no doubt very great.
0: నిప్పు కంటే నిప్పుతో మండినటువంటి ఒక ఇనుము పుక్క చాలా పవిత్రమైనటువంటి ఒక పని చేస్తుంది.
1: In fact, the iron that's red hot is more functional, can be put to use more than the fire itself.
0: అలాంటి మానవ దేహం అనేటువంటి ఇనుప ముక్క యందు ఉన్నటువంటి యొక్క దివ్యమైనటువంటి భావములను ఏమాత్రము గుర్తించుకోవడానికి ప్రయత్నించడం లేదు.
1: Man is not able to make an attempt to know the divine thought in him, something like an iron rod which is red hot with fire.
0: ప్రేమ స్వరూపులారా,
1: embodiments of love.
0: నూతన సంవత్సరం అని అనేక మంది నుర్నూత లూగుతుంటారు.
1: People are enthusiastic about the advent of new year.
0: ఏమిటి ఈ నూతన సంవత్సరము?
1: What is this new year?
0: ప్రతి క్షణము కూడాను ఒక నూతన సంవత్సరమే.
1: Every moment is new year.
0: నూతన సంవత్సరం ఏదో పవిత్రమైనటువంటి యొక్క నూతన భావమును అందుకొని వస్తుండదని మనం భ్రమిస్తున్నాము.
1: We just imagine that the new year comes to us with a novel new ideas.
0: మానవుని ఎందున్నటువంటి యొక్క గొప్ప విలువ రూపనామములు కాదు.
1: There is no greatness with regard to rupa and nama, the name and form.
0: నిత్య సత్యమైనటువంటిది గుణముల యొక్క తత్వము.
1: In fact, the great things are the true eternal values.
0: మనము అనేక విధములైనటువంటి యొక్క రోగములను పొందుతున్నాము.
1: We suffer from so many types of ailments.
0: కొన్ని బాహ్య జ్వరములు కొన్ని అంతర్జ్వరములు కూడాను మనకు ప్రాప్తిస్తున్నాయి.
1: We also suffer from the external and internal complaints.
0: బాహ్య జ్వరములకు వైద్యుడు ఇచ్చేటువంటి మందుల చేత నివారణ అవుతుంది.
1: External diseases can be checked, cured by a doctor.
0: అంతర్ రోగములకంతా కూడాను ఆత్మభావమే ప్రధానమైనటువంటి ఔషధము.
1: For all the inner diseases, the atmic feeling, the feeling of the soul is the true medicine.
0: ముఖ్యంగా మనము ఆత్మతత్వాన్ని గుర్తించుకోవడానికి తగిన కృషి చేయాలి.
1: We should make every effort to know the nature of the self.
0: ఆత్మ అనగా బ్రహ్మమే.
1: ఆత్మ ఇస్ బ్రహ్మన్.
0: బ్రహ్మం అనగా ప్రతి మానవుని యందు ఉన్నటువంటి ఒక చైతన్యమే బ్రహ్మము.
1: బ్రహ్మ ఇస్ అవేర్నెస్ ఇన్ ఎవ్రీ మ్యాన్.
0: అట్టి చైతన్యం ఈనాడు మనము ఆత్మగా భ్రమిస్తున్నాము.
1: అండ్ దిస్ చైతన్య ఈజ్ ఆత్మ.
0: ఆత్మకు రూపం లేదు.
1: ఆత్మ హ్యాస్ నో ఫార్మ్.
0: చైతన్యమునకు అనేక విధమైనటువంటి ఒక రూపనామమును కలిగి ఆనందాన్ని అందిస్తుండాలి.
1: వెర్ ది అవేర్నెస్ హ్యాస్ గాట్ సో మెనీ నేమ్స్ అండ్ ఫార్మ్స్ అండ్ మేక్స్ యూ ఎంజాయ్.
0: ఆ చైతన్యమునే కాన్షియస్నెస్ అన్నారు.
1: అండ్ దిస్ ఈజ్ కాల్డ్ కాన్షియస్నెస్.
0: కానీ మానవ దేహమునందు మాత్రమే ఉన్నటువంటిది మాత్రము దీనికి కాన్షియన్స్ అన్నారు.
1: That which is limited to the individual is conscience.
0: ఈ ఏకత్వమైనటువంటి ఒక కాన్షియస్ ను అనేకత్వంలో ఇమిడిపోయినప్పుడే కాన్షియస్నెస్ గా మారిపోతుంది.
1: The individual conscience in the community in plurality gets transformed into consciousness.
0: ఇది ఏ పవిత్రమైనటువంటి చైతన్యం యొక్క అంతరాత్మము.
1: This is the inner significance of sacred awareness.
0: పాని ఇట్టి పవిత్రమైనటువంటి యొక్క శక్తిని మానవుని హస్తమునందు ఉంచుకొని కేవలం అనేక విధములుగా కూడాను రూతు లోగుతున్నాడు భ్రమించి.
1: Though that mighty sacred power is right in his fist on hand, but he is just deluded by the vagaries of the world.
0: Chalamula chetanu gadiyala chetanu kadilipoyeyatvanti oka kalamulaku manam ekku viluvistunnamu.
1: We attach value to the passing time, the moments, the hours and the days.
0: Ee kadilipoyeyatvanti oka kalamulaku viluvane vivakoddu.
1: We should not attach any value to the time that passes.
0: Kadilipoyeyatvanti oka keertikini పవిత్రతకు మనం విలువను అందించాలి.
1: ఇన్ ఫ్యాక్ట్ వీ షుడ్ కన్సిడర్ హైలీ వాల్యుబుల్ ద గుడ్ నేమ్ అండ్ సాంక్టిటీ.
0: మనకు నిలిచేటువంటిది సత్యము మంచిది.
1: ఇన్ ఫ్యాక్ట్ వాట్ దట్ స్టేస్ విత్ అస్ ఆర్ ద ట్రూ సత్య ఆర్ ద ట్రూత్ మంచి ది గుడ్నెస్.
0: ఈ మంచిని సత్యమును మనం గుర్తించడానికి ప్రయత్నించాలి.
1: వీ షుడ్ రికగ్నైజ్ ద గుడ్నెస్ అండ్ ద ట్రూత్ యాజ్ వెల్.
0: మన యందు ఏమాత్రం కూడా గుడ్నెస్ ఉందని ఎవరు కూడా భ్రమించడం లేదు.
1: Nobody thinks that we are good enough.
0: దానికి విలువనే కట్టడానికి వీలు కాదు.
1: You cannot estimate or value the goodness in you.
0: ఈ అనిత్యమైనటువంటి యొక్క పేరు ప్రతిష్టలకై మనం ప్రాకులాడుతున్నాం.
1: We have been struggling for the name and popularity which are fleeting.
0: ఇప్పుడు ఏదో ఒక తెలుగంగా అని చెప్పినది అని మనం ఎక్కడో ఒక చెన్నైకు ఇస్తున్నామని మనం భ్రమిస్తున్నాము, కానీ ఒకరిచ్చేటువంటిది కాదు ఇది గంగ.
1: We think that Telugu Ganga, the water project, is extended. It is given to them, but it is not given by anyone. It is the natural quality.
0: ఎవరెవరి ప్రాప్తిని పురస్కరించుకొని ఆ ప్రాప్తికి సరిగా నడుస్తూ ఉంటాయి.
1: Things happen basing on our deservedness, eligibility.
0: కాలకర్మ కారణ కర్తవ్యాలు కలిసి వచ్చినప్పుడు అన్ని కర్మలు కూడా ఫలింపజేస్తుంటాయి.
1: ఇన్ ఫ్యాక్ట్ ఆల్ యాక్షన్ ఫ్రక్టిఫైస్ బేసింగ్ ఆన్ ద టైమ్, ద రీజన్ అండ్ అదర్ ఫ్యాక్టర్స్.
0: ఈ యొక్క కాలకర్మలకై మనము కాచుకొని ఉండాలి.
1: వీ హావ్ టు వెయిట్ ఫర్ ద రైట్ టైం.
0: ఏ సమయం లభిస్తుందో ఆ సమయానికి తగినట్టుగా మనము దీన్ని కాపాడుకుని రావాలి.
1: వీ హావ్ టు సేఫ్ గార్డ్ ఇట్ అంటిల్ ది అప్రోప్రియట్ టైం అరైవ్స్.
0: పిల్లలందరూ కూడాను ఎన్నో సత్కర్మలు ఆచరిస్తున్నారు.
1: బాయ్స్ డూ సో మెనీ గుడ్ డీడ్స్.
0: అనేక పల్లెలు చేరి పల్లెల లోపల భజనలు సంకీర్తనలు చేసుకుని వారికి తగినటువంటి ఒక ఆనందాన్ని అందిస్తూ వస్తున్నారు.
1: ఇన్ ఫ్యాక్ట్ దే హావ్ బీన్ విజిటింగ్ మెనీ విలేజెస్ సింగింగ్ ద గ్లోరీ ఆఫ్ గాడ్, డూయింగ్ భజన్స్, మేకింగ్ ది ఇన్హాబిటెంట్స్ హ్యాపీ.
0: అనిత్యం జీవనంలోకి.
1: ద వరల్డ్ ఈజ్ టెంపరరీ.
0: నిత్యం సత్యం నిజం.
1: But the truth is permanent.
0: కాని పూర్వమైనటువంటి ఒక తత్వం లోపల మానసిక బాధల లోపల నిజమైనటువంటి ప్రేమ కలిగి ఉండాలి.
1: In fact, at the psychic domain, there should be the love in the true spirit.
0: ప్రేమకు మించినటువంటి బరువు, ప్రేమకు మించినటువంటి ఒక గుణము మరెక్కడ కూడా కారరాదు.
1: There's nothing valuable more than love.
0: ఈ ప్రేమ తత్వాన్ని మనం మానసిక భ్రమ లోపల ఇముడ్చుకొని జీవితాన్ని సాగిస్తూ పోవాలి.
1: We have to fill our mind with this love and carry on the life sojourn.
0: Prema swarupulara.
1: Embodiments of love.
0: Manam chesina karmalu pradhanam kaadu.
1: Your activities are not that important.
0: Manam chesinatundi bhajanalu pradhanam kaadu.
1: Bhajans are not important.
0: Manam chesina paropakaramalu pradhanam kaadu.
1: The service rendered to others is not important.
0: Manasulo atti bhavam lekunda.
1: Without such feeling in mind.
0: Nenu prathi okati naa nimittamai nenu chestunnanu aneetundi okka భావం కలిగి ఉండాలి.
1: వన్ షుడ్ హ్యావ్ ద ఫీలింగ్ దాట్ యు ఆర్ డూయింగ్ టు యువర్ సెల్ఫ్, టు వన్స్ ఓన్ సెల్ఫ్.
0: ఎవరికో చేస్తున్నానని భావం కాదు.
1: ఇస్ నాట్ ఎ సర్వీస్ టు ఎనీబడీ.
0: పరులు పరి కాదు.
1: ఇన్ ఫ్యాక్ట్ నో అదర్ పర్సన్ ఇస్ అదర్.
0: పరులు కూడా తనవారిగానే భావించుకోవాలి.
1: ది అదర్స్ ఆల్సో బిలాంగ్ టు యూ.
0: పరులు పాపలుగా భావిస్తున్నాం మనం.
1: అండ్ వీ కన్సిడర్ ద అదర్స్ డిఫరెంట్ ఫ్రమ్ అస్.
0: పరులు పరులు కాదు, పరమాత్ముడు అయ్యా.
1: The others are not so called others, they are divine.
0: ఎవరికి మనం సేవ చేసినప్పటికీ పరమాత్మ సేవగానే భావించాలి.
1: Whosoever you render service, consider that service rendered to God only.
0: ఈ యొక్క భావం మనం పురికొచ్చుకునే నిమిత్తమై ఇన్ని రకములైనటువంటి యొక్క సత్కర్మను మనం ఆచరిస్తున్నాము.
1: Only to foster that feeling, we undertake so many service activities.
0: ఈ సర్వీస్ యాక్టివిటీస్ అంతా కూడాను ఎవరి నిమిత్తం చేస్తున్నామని మీరు గుర్తించాలి.
1: You should also know for whose sake you are doing service activity.
0: Ee nimittame meer chestunnare kaani parula nimittam kaadu anetunte satyanni gurtinchi vartinchali.
1: You should know the fundamental truth that you are serving others for your own sake, not for anybody.
0: Ee vidhamaitunte yokka swartharahitamaitunte yokka premalo manam praveshinchi.
1: We should have that selfless love in full.
0: Manam prapanchamlo manamu taginatunte sevallopala manam palgonali.
1: And we should participate in service activities in this world.
0: ee nijamainatvanti sevalu sarinatvanti kaani laukikamaina bhautikamainatvanti chalabanguramainatvanti sevalu avi shastral kaadu.
1: This is true service, but all the rest of the service which is just momentary, artificial, vanishes in a moment of time.
0: Vidyarthulara,
1: students,
0: meer edo konni vidhamainatvanti parapakaram chestunnamani bhramistunnaru.
1: You imagine that you have been helping others.
0: ఇది కేవలము గొప్ప సేవలు కాదు.
1: దే ఆర్ నాట్ గ్రేట్ సర్వీస్ ఎనీవే.
0: ఆ భావములు హృదయమునందు ఏమాత్రం కూడా ప్రవేశించకుండా చూసుకోవాలి.
1: సీ దట్ సచ్ ఫీలింగ్స్ డోంట్ ఫైండ్ ఎ ప్లేస్ ఇన్ యువర్ హార్ట్.
0: అప్పుడే నిజమైన సేవలుగా రూపొందుతాయి.
1: దెన్ ఓన్లీ ఇట్ విల్ బి ట్రూ సర్వీస్ ఇన్ స్పిరిట్.
0: సర్వీస్ అనగా ఏమిటి?
1: వాట్ ఈస్ సర్వీస్?
0: ఏదో మనం సేవలు చేయటం సర్వీస్ అనుకుంటున్నాం.
1: వీ థింక్ సమ్ యాక్టివిటీ ఈజ్ సర్వీస్.
0: టు లవ్ గాడ్ ఈజ్ టు లవ్ ఆల్, సర్వ్ ఆల్.
1: The best way to love God is to love
0: prema
1: God
0: and
1: serve God. We have to do service with love.
0: Prema chetane manam ee yokka panulu cheyali.
1: We have to do all activities with love.
0: Appude nijamaitundi prema aneetundi yokka positive lekunda enni sevalu chesina avanta negative gaane maarutuntai.
1: Without this positivity of love, however number of services you render, they are all negative only.
0: ప్రేమ అనేటువంటి కరెంటు లేని బల్బులు ఎన్ని పెట్టినప్పటికీ ఇది ప్రకాశించదు.
1: వితౌట్ ద కరెంట్ ఆఫ్ లవ్ నో అదర్ బల్బ్ కెన్ ఎవర్
0: షైన్. ఈ చిన్న బల్బులు అయినా కూడా ప్రకాశించి అనేక విధమైనటువంటి ఉపకారం చేస్తుంటాయి.
1: వెన్ ఓన్లీ యూ పుట్ ఆన్ ది మెయిన్ స్విచ్ ఎనీ స్మాల్ బల్బ్ వుడ్ ఏబుల్ టు ఇల్యూమిన్.
0: కానీ ఈనాడు మీరు మెయిన్ స్విచ్ ఆఫ్ చేసి అనేక విధమైనటువంటి యొక్క బల్బులతో మీరు ఆనందించినట్టుగా కనిపిస్తుండాలి.
1: బట్ టుడే వాట్ యూ హెవ్ డన్ ఇస్ యూ హెవ్ పుట్ ఆఫ్ ద మెయిన్ స్విచ్ and you imagine that you are getting light of the bulb.
0: Adiye hrudayamku sambandhinchinatundi switch,
1: that is the switch of the heart.
0: Adiye hrut plus daya hrudayam,
1: that heart hrut plus daya compassion.
0: Aa hrudayam nunchi aavirbhavinchetundi oka prati pani kudanu prema cheyatane maarali.
1: Therefore whatever action that we do wholeheartedly should
0: prema mayanga roopondali.
1: It should get transformed into love.
0: ప్రేమకు మించినటువంటి బలం మరొకటి ఏమీ లేదు.
1: There is no other strength greater than love.
0: ప్రాచీన మహర్షులందరూ కూడాను,
1: all ancient rishis,
0: aranyamulepa aneka vidhamaina kashtamulaku lungi,
1: they submitted themselves to so many difficulties.
0: Yetti bhaya prantalu kuda lekunda sancharistu vacharu.
1: They just moved around without any fear.
0: Vaari astra shastramulu emiti?
1: What weapons they possess?
0: Vaariki tupakulu inko pistolu ivi kadu.
1: They don't have guns and rifles.
0: Vaariki prema astramule pradhanamaina astramulu.
1: Rishis carried with them the weapon of love.
0: Alanti premaastramulu dharinchi పూర్వమృగముల మధ్య కాలం లోపల కాలమును గడుపుతూ వచ్చారు.
1: విత్ ది వెపన్ ఆఫ్ లవ్ ద ఏన్షియంట్ రిషీస్ కుడ్ స్పెండ్ టైమ్ ఇన్ ద మిడ్స్ట్ ఆఫ్ వైల్డ్ యానిమల్స్ దేర్ ఇన్ ద ఫారెస్ట్.
0: ఈ విధంగా చేసినటువంటి ప్రాచీన ఋషుల యొక్క ప్రాచీన కాలం భారత్ అయింది.
1: దిస్ హెస్ బీన్ ద ప్రొసీజర్ సిన్స్ ఏన్షియంట్ టైమ్స్ ఇన్ భారత్.
0: భారతీయుల యొక్క ప్రాచీన సంస్కృతి,
1: ది ఏన్షియంట్ కల్చర్ ఆఫ్
0: దివ్యమైనటువంటి ఒక సంస్కృతి.
1: It is true culture.
0: విలువలైనటువంటి సంస్కృతి.
1: A valuable culture.
0: అద్భుతమైనటువంటి సంస్కృతి.
1: A mysterious culture.
0: ఆనందమైన సంస్కృతి.
1: Blissful culture.
0: ఆహ్లాదం అందించే సంస్కృతి.
1: And is one that confers bliss.
0: ఈ సంస్కృతిని మనం ఈనాడు గుర్తించుకోవడానికి తగిన కృషి చేయటం లేదు.
1: We are not making an effort to know this great culture.
0: హృదయం నుండి ఆవిర్భవించేటువంటి యొక్క
1: ద ఏన్షియంట్ రిషీస్ కుడ్ స్పెండ్ టైమ్ ఇన్ ద మిడ్స్ట్ ఆఫ్ వైల్డ్ యానిమల్స్ దేర్ ఇన్ ద ఫారెస్ట్.
0: ఈ విధంగా చేసినటువంటి ప్రాచీన ఋషుల యొక్క ప్రాచీన కాలం భారత్ అయింది.

0: తెలుసుకోవడానికి తగిన కృషి చేయటం లేదు.
1: We are not making an effort to know this great culture.
0: హృదయం నుండి ఆవిర్భవించేటువంటి యొక్క ఈ సంస్కృతి యొక్క స్వభావమును మనం ఎంత చిన్నదిగానో మనం చూస్తున్నాం.
1: The culture that comes out of heart, we consider it ordinary and so simple.
0: ఇది గొప్ప విలువైనటువంటి సంస్కృతి.
1: The culture indeed is highly valuable.
0: ఈ కల్చర్ అనగా కేవలము భౌతికమైన ఒక ప్రకృతిమైనటువంటి ఒక నిబంధనలు కావు.
1: This culture has got nothing to do with the external world and its
0: caste culture. Rendittini chusukoni meeru kevalam bhramichipothunnaru.
1: You are deluded by the caste and culture.
0: Ee caste culture mukhyamainatundi kaadu.
1: Caste and culture are not that important.
0: Hrudaya tattvamto undinatundi oka prema tattvame nijamainatundi caste.
1: The principle of love in your heart is the true caste.
0: Manavulandaru okkate.
1: The humanity is
0: ఒక కుటుంబమునకు చెందినటువంటి వారే.
1: They belong to one family.
0: అందరూ ఒక అన్నదమ్ములే.
1: All are brothers.
0: ఈ దేశమంతా కూడా ఒక ఇల్లే.
1: In fact, the whole country is one mansion.
0: కనుకనే ఈ దేశమంతా ఒక గృహంగా భావించుకొని
1: consider the country as one house.
0: మానవులందరూ కూడా సోదరులుగా విశ్వసించి
1: considering humanity as our brothers.
0: ఇంట్లో కాలమును గడుపుతూ పోయినప్పుడు ఎంతటి ఆనందం లభిస్తుందో.
1: When we spend life like this, you will be blessed.
0: చెప్పుకునే వీలు కాదు. కాన మీరు మానవత్వంలో ఉండేటువంటి ఒక దివ్యత్వాన్ని గుర్తించడానికి ప్రయత్నించండి.
1: Therefore make every effort to know the latent divinity within.
0: ఎన్ని విధములైనటువంటి తరంగములు వస్తుంటాయి.
1: So many waves of thoughts come.
0: ఈ తరంగములంతా కూడా కేవలము ఒక్కొక్క తరంగము ఒక్క కొన్ని లక్షల దీని వల్ల పోతుంటాయి.
1: And these waves will pass across lakhs of miles of
0: దీని వేగమును ఎవరు గుర్తించేవారు లేరు.
1: Nobody can know the distance it travels.
0: ఆకాశం నందున్నటువంటి నక్షత్రములు,
1: the stars in the sky,
0: దాని యొక్క ప్రకాశములు ఈ నాటికి కూడాను భూమికి ఇంకా కొన్ని చేరలేదు.
1: The light of certain stars has not yet reached to
0: కాబట్టి
1: this planet.
0: నిమిషములకు ఎన్నో మైళ్ళు వేరముగా పోయేటువంటి ఒక కాంతి ఈ నాటికి కూడాను ఇంకా ఈ ప్రకృతికి చేరలేదంటే ఎంత దూరం ఉన్నదన్నమాట.
1: The light that is fastest has not yet reached from certain stars. You can imagine the distance. Peculiar.
0: తైలోక పవిత్రములు,
1: సీక్రెట్ టు త్రీ వరల్డ్స్,
0: మందిరాల వత్తములు,
1: అండ్ ఇట్స్ మెయిన్
0: సన్మిత్రములు,
1: సో క్లోజ్
0: మునిజన పవిత్రములు,
1: అండ్ దే ఆర్ ఎండియరింగ్ టు సేజెస్,
0: సత్యదేవ చరిత్రములు అన్నారు.
1: దాట్ ఈస్ ద స్టోరీ అండ్ ద గ్లోరీ ఆఫ్ గాడ్.
0: కనుక దైవత్వం యొక్క చరిత్రలు ఇట్టివి అట్టివని ఎవరు కూడా నిర్ణయించలేరు.
1: The miraculous, stupendous acts of God are beyond our estimate.
0: Enni nimminchinappudikunu nimminchukunnappudikini tana hrudayam yokka prabhavanu puraskarinchukoni aa hrudaya pramanam varaku pogutuntayi.
1: Therefore however imagination we may stretch, but we go by the feeling of God.
0: Bhagavantu yetti pramanam anukuntunu cheyavu.
1: God is beyond all measure.
0: Ataniki anumana pramanam,
1: and one is the benefit of doubt.
0: Konni vidhamainatundi yokka చరిత్ర ప్రమాణములు,
1: అండ్ వన్ ఇస్ ది ఎక్స్పీరియన్స్ బేస్డ్
0: ప్రత్యక్ష ప్రమాణములు,
1: ద డైరెక్ట్ పర్సెప్షన్
0: భౌతిక ప్రమాణములు,
1: ద ఫిజికల్ ఎక్స్పీరియన్స్
0: ద్వైత ప్రమాణములు,
1: ద డ్యూయల్ ఎక్స్పీరియన్స్
0: అద్వైత ప్రమాణములు,
1: నాన్ డ్యూయల్ ఎక్స్పీరియన్స్.
0: ఇలాంటి ప్రమాణములు ఎన్నో ఉంటున్నాయి లోకానికి.
1: దర్ ఆర్ సో మెనీ స్టాండర్డ్స్ ఇన్ దిస్ వరల్డ్.
0: భగవంతునికి ఎట్టి ప్రమాణములు లేని వాడు కనుకనే అతనికి అప్రమేయ అని పిలిచారు.
1: గాడ్ ఈస్ బియాండ్ ఆల్ ప్రూఫ్ అండ్ ఎవిడెన్స్, అండ్ దేర్ ఫోర్ ఈస్ బియాండ్ ఆల్ మెజర్ అప్రమేయ.
0: అప్రమేయుడు ఎట్టి ప్రమాణములకు చిక్కనటువంటి వాడు అని.
1: అప్రమేయ ఈస్ బియాండ్ ఆల్ మెజర్ ఆర్ ఎనీ.
0: ప్రతి మానవుని హృదయం నందు కూడాను,
1: ఇన్ ది హార్ట్ ఆఫ్ ఎవ్రీ మ్యాన్,
0: సమస్త శక్తులను ఇచ్చేటువంటి యొక్క దీన్ని ఆవిర్భవించుకుని ఉన్నాడు.
1: There present God with all the faculties of power.
0: ఈ యొక్క నాభియందు గోప్యంగా ఉంచుకున్నటువంటి యొక్క ఈ ప్రమాణ సత్యమునకు మన దీనికి ఒక మరొక పేరు.
1: Therefore in the navel of the divinity is contained all the mighty powers ingrained there.
0: కనుకనే ఇది నాభి ప్రమాణమునకు ప్రధానమైనటువంటి యొక్క తత్వము.
1: Therefore this nature of the divinity is the main evidence.
0: భగవంతుని యొక్క అందచంతములు అనేటువంటివి ఇట్టివి అట్టివని ఎవరు కూడా నిర్ణయించలేరు.
1: And the beauty, the grandeur, the glory of God, nobody can compare.
0: ఈ భగవంతునికి హిరణ్యగర్భాయ నమః అని ఒక పేరు.
1: God has a name, హిరణ్యగర్భాయ నమః.
0: హిరణ్యమనగా బంగారు యొక్క ఇది వర్ణము.
1: హిరణ్మయ మీన్స్ గోల్డ్.
0: అది తన యొక్క హృదయమునందు ఉన్నటువంటిది.
1: ఇట్ ఈస్ ఇన్ హిస్ హార్ట్.
0: హృదయంలో పోయినటువంటి యొక్క ఆహారము ఏ విధంగా కరిగి సర్వత్రా దేహమంతా సాగుతుందో,
1: just as the essence of the food partaken is supplied to the whole of the
0: body, ee hiranyam anetundi dehamanta sancharinchina chetane itaniki maha andavadaina annadu.
1: Likewise the gold also is present all over the body, and so is most handsome.
0: Hiranyaya namaha,
1: and then so we call him hiranyaya namaha.
0: Appa andamainatti vaadu bhagavantudu.
1: God

0: ఈజ్ వెరీ వెరీ హ్యాండ్సమ్.
1: ప్రతి జీవులకు మూలాధారమైనటువంటి వాడు.
0: హీస్ ద ప్రైమార్డియల్ ప్రిన్సిపల్ ఆఫ్ ఆల్ క్రియేషన్.
1: అతి మూలాధారమైనటువంటి ఒక శక్తిని కనుకనే అతనికి మనువు అని పిలిచారు.
0: As is the beginning, the fundamental principle is called manuvu.
1: Mooladharam anaga emiti?
0: What is mooladhara?
1: Annitiki fundamental power.
0: It is the fundamental power.
1: Ee mooladharam anetundi oka power ku taginatundi oka artham ledu.
0: The fundamental power has no definite meaning.
1: Prati srishtini kodunu tana oka sankalpam chethi jaripetundi vaadu kanuka.
0: As everything happens as per his will,
1: దానికి పరిక్షత్రుడు అని పేరు పెట్టాడు.
0: He is called పరిక్షత్రుడు.
1: పరిక్షత్రుడు అనగా ఏమిటి? సర్వ జీవులకు సృష్టించేటువంటి వాడు పరిక్షత్రుడు.
0: పరిక్షత్రుడు మీన్స్ ద క్రియేటర్.
1: ఈ విధంగా పేర్లు తీసుకుని పోతుంటే భగవంతునకు అనేకవంతమైన పేర్లున్నాయి.
0: Likewise, as we investigate and explore,
1: అంతమైన
0: many infinite number of names.
1: కనుక మానవుడు ఇట్టి దైవత్వాన్ని ఏ విధంగా కొలుచుకుంటున్నాడంటే తన అల్పబుద్ధికి తగినటువంటి ఒక రూపమును మాత్రమే కొలుచుకుంటున్నాడు.
0: బట్ మ్యాన్ విజువలైజెస్ గాడ్ బేసింగ్ ఆన్ హిస్ ఎస్టిమేట్ ఆఫ్ హిస్ నారో మైండెడ్నెస్ ఓన్లీ.
1: తన యొక్క గర్భంనందు ఆ దక్షిణామూర్తి అనేటువంటి ఒక తత్వమును గురించుకుని ఉన్నాడు కనుకనే అతనికి దక్షిణామూర్తి అని పేరు.
0: As all these sacred qualities are within him in his heart, he is called దక్షిణామూర్తి.
1: దక్షిణామూర్తి అనగా మంచి తెలివైనటువంటి వాడు.
0: దక్షిణామూర్తి మీన్స్ గ్రేటెస్ట్ ఇంటలెక్చువల్.
1: నిరంతరం కూడా ఒక సంకల్పంలో అభివృద్ధి పరుచుకునేటువంటి వాడు.
0: హి విల్స్ కంటిన్యూస్లీ.
1: ఆ సంకల్పములు ఎట్టి సంకల్పములు?
0: వాట్ సార్ట్ ఆఫ్ విల్ ఇట్ ఈస్?
1: పవిత్రమైనటువంటి సంకల్పములు.
0: ఇట్ సీక్రెట్ విల్.
1: నిర్గుణములు,
0: నిరంతరములు,
1: సనాతనములు, నికేతనములు, నిత్య శుద్ధ బుద్ధ ముక్తి నిర్మల స్వరూపము.
0: ఇట్ ఇస్ ఎ సీక్రెట్ విల్ దట్ ఇస్ ఎటర్నల్, ఇమ్మోర్టల్, అన్పొల్యూటెడ్, బ్లెమిష్లెస్.
1: ఈ విధమైనటువంటి యొక్క తత్వాన్ని కలిగినటువంటి భగవంతుడు అందరి హృదయమునందు ఉంటుండగా మానవుడు ఎందుకు అల్పుడవుతాడు?
0: When God himself has installed at the altar of the human heart, how can you be mean?
1: త్రోసివేయాలి మనం.
0: Brush aside that mean idea.
1: మానవునికంటే so గొప్పవాడు మరొకడు లేడు.
0: There is no other creature greater than man.
1: మానవునికంటే మించినటువంటి వాడు మరొకడు లేడు.
0: There is no person greater than man.
1: మానవత్వమునందే దైవత్వం యుండి ఉంటున్నది.
0: There is present divinity in humanity.
1: కనుక మానవత్వం కంటే మించినటువంటిది జగత్తులో మరొకటి లేదు.
0: Human life is most valuable in this world.
1: అట్టి పవిత్రమైన మానవత్వాన్ని మనం అల్పంగా భావించుకుంటున్నాము.
0: That sacred human life is considered so low.
1: అది భావం తద్భవతి.
0: As is your feeling, so you
1: మీ భావమును పురస్కరించుకుని మీరు అల్పబుద్ధికి చోటిస్తున్నారు.
0: బేసింగ్ ఆన్ దిస్ సచ్ ఎ లో ఫీలింగ్ యూ ఆల్సో కన్సిడర్ లైఫ్ సో సింపుల్.
1: దైవానికి ఇట్టిది అట్టిదే నీకు గుణములే లేవు.
0: గాడ్ ఈజ్ అట్రిబ్యూట్లెస్.
1: అప్రమేయ నమః.
0: బియాండ్ మెజర్.
1: ప్రత్యక్ష ప్రమాణం చూస్తాం కొంచెం వరకు.
0: జస్ట్ థింక్ ఆఫ్ డైరెక్ట్ పర్సన్.
1: కొండలో వేడి కలుతుంటుంటే మంట కనిపిస్తుంది.
0: అండ్ యూ జస్ట్ ఫైండ్ ద స్మోక్ బిహైండ్ ద మౌంటైన్. యూ డోంట్ సీ ద ఫైర్ డైరెక్ట్లీ.
1: కానీ అది మంట కనిపించుకోకుండా కేవలం ఒక పొగ మాత్రమే వస్తుంటుంది.
0: బట్ యు సీ ద స్మోక్ ఫ్రమ్ ఎ డిస్టెన్స్.
1: ఆ పొగను చూసి ఇది మంట ఉండవచ్చును అనుకుంటాం.
0: వాచింగ్ ద స్మోక్ యూ కెన్ డిసైడ్ ద
1: అనుమాన ప్రమాణము.
0: దేర్ ఇస్ బెనిఫిట్ ఆఫ్ డౌట్ హియర్.
1: అగ్ని లేకపోయినప్పటికీ మంచు వల్ల కూడా పొగ రావచ్చును.
0: వితౌట్ ద ఫైర్ దేర్ మైట్ బి సమ్ మిస్ట్ దట్ మేక్స్ యూ థింక్ ఇట్ స్మోక్.
1: కనుక అనుమాన ప్రమాణము సందిగ్ధ అవస్థలో ఉంటుంటుంది.
0: ద బెనిఫిట్ ఆఫ్ డౌట్ విల్ బి confusing.
1: ప్రత్యక్ష ప్రమాణం అనేటువంటిది సాక్షాత్ రూపంగా కనిపిస్తుంటుంది.
0: ద డైరెక్ట్ ఎవిడెన్స్ విల్ బి ఇన్ ద ఫార్మ్ ఆఫ్
1: మానవుని ఎందుకు సాక్షాత్ స్వరూపము ప్రేమనే.
0: ఇన్ ఫ్యాక్ట్ ఇట్స్ లవ్ దట్ ఇస్ ప్రెసెంట్ ఇన్ ఎవ్రీ మ్యాన్.
1: ఎక్కడ ఉన్నాడు భగవంతుడు అని ఎవరైనా ప్రశ్నించినప్పుడు నా ప్రేమలో ఉన్నాడు.
0: If anyone asks you where is God, you can say God is in the form of love.
1: ఉంటున్నాడు.
0: He is present in the words I utter.
1: సత్యమే భగవత్ స్వరూపము.
0: Truth is God.
1: ఈ సత్య స్వరూపానికి మించినటువంటిది మరొకటి లేదు.
0: దేర్ ఇస్ నో అదర్ ఫార్మ్ బియాండ్ ద ఫార్మ్ ఆఫ్ ట్రూత్.
1: సత్యం కంటే మించినటువంటి దైవం వేరొకటిందా?
0: కెన్ దేర్ బి గాడ్ బియాండ్ ట్రూత్?
1: సత్యంబులు, త్రైలోక పవిత్రంబులు, వరిదలాల విత్తంబులు, సన్మిత్రంబులు.
0: దే ఆర్ ట్రూత్ ఓన్లీ, నథింగ్ బట్ ట్రూత్. సో క్లోజ్ అండ్ ఎండేరింగ్ టు సేజెస్ అండ్ సైన్స్ విచ్ ఆర్ రెవరెన్షియల్ ఆఫ్ ద హోలీ వర్డ్.
1: సత్య ప్రమాణమే నిజమైనటువంటి ప్రమాణము.
0: సో దిస్ ఈస్ ద స్టాండర్డ్ ఆఫ్ ట్రూత్. Which is direct evidence.
1: ఈ సత్యమునకు మించినటువంటి దైవం లోకంలో ఎక్కడకుండా లేదు.
0: There is no God beyond this truth in this world.
1: దేశములు వేరువేరుగా ఉండవచ్చును.
0: Countries may be many.
1: అమెరికా, జర్మనీ, జపాన్, ఇట్లాండ్ అన్ని వేరువేరు దేశములుగా ఉండొచ్చును.
0: Countries are many, like America, Germany.
1: అందరియందు పలికేటువంటి పలుకు సత్యం ఒక్కటే కదా.
0: But all speak only one truth.
1: ఇది అమెరికన్ సత్యము, ఇది జపాన్ సత్యము, జర్మన్ సత్యముని దాని విభాగం ఎవరు చేయరు.
0: There is no distinction like American truth, Japan truth and so on.
1: ఇవన్నీ అల్పబుద్ధుల యొక్క లక్షణాలే.
0: దే ఆర్ ఆల్ ద రిఫ్లెక్షన్స్ ఆఫ్ మీన్ మైండ్.
1: అల్పులు కాదు, అనంత స్వరూపము.
0: యు ఆర్ ఇన్ఫినిట్ ఇన్ ది.
1: సత్యమే నా యొక్క స్వరూపము.
0: ఐఎమ్ ది ఎంబాడిమెంట్.
1: ప్రేమనే నా యొక్క స్వభావము.
0: అండ్ మై నేచర్ ఇస్
1: ఆనందమే నా యొక్క సహజము.
0: అండ్ దిస్ బ్లెస్ ఇస్ మై నేచురల్
1: సహజాన్ని పట్టి మనం విచారించాలి.
0: వీ షుడ్ గో బై దిస్ నేచురల్ టెండెన్సీ.
1: మానవుడు మననశీలుడు.
0: మ్యాన్ ఆల్వేస్ రికాల్స్ మననశీల.
1: అతని ఆలోచనలు,
0: హిస్ థాట్,
1: అతని అన్వేషణలు,
0: హిస్ సెర్చ్
1: అనంతమైనటువంటివి.
0: ఆర్ ఇన్ఫినిట్.
1: అలాంటి అనంతమైనటువంటి యొక్క అన్వేషణలో మనం ఎంతవరకు చూసుకుంటున్నాం?
0: ఇన్ దిస్ ఇన్ఫినిట్ సెర్చ్ టు వాట్ ఎక్స్టెండ్ వీఆర్ ఎంక్వైరింగ్.
1: ఒక పిటికడు ఇటు సముద్రపు ఇసుక తీసుకుని వచ్చి ఒక స్థానంలో వేసినప్పుడు,
0: ఇఫ్ యు జస్ట్ కలెక్ట్ ఫిస్ట్ ఫుల్ శాండ్ అండ్ కీప్ ఇట్ అట్ వన్ ప్లేస్,
1: దాని రంగును,
0: ఇట్స్ కలర్,
1: దాని బరువును,
0: అండ్ ఇట్స్ డైరెక్షన్,
1: దాని యొక్క స్థితిని పట్టి సైంటిస్టు ఇది పలాని కాలంలో పలాని స్థానంలో ఉన్నటువంటి మట్టి అంటారు.
0: ద సైంటిస్ట్ కెన్ ఇన్వెస్టిగేట్ అండ్ డిసైడ్ దట్ దిస్ శాండ్ ఇస్ కలెక్టెడ్ ఫ్రమ్ సచ్ ఎ సచ్ ఎ ప్లేస్.
1: కానీ ఇది ఆ కాలంలోని ఇసుక అంటారు.
0: And that we call it sand at that
1: point of time.
0: This what is available here now.
1: కాని వేదాంతులు దీనికి పోరు.
0: But philosophers don't think like that.
1: దైవం యొక్క సృష్టి.
0: They call it is all creation of the
1: దైవం యొక్క క్రియేషన్.
0: It's God's creation.
1: దైవం యొక్క మాయ.
0: And it's all the will of God.
1: కనుక సైన్స్ లో ఉన్నటువంటి దానికి సైన్స్ లో ఉన్నటువంటి దానికి ఎంత వ్యత్యాసం ఉంటుందో చూడండి.
0: There's vast difference between the approach of a scientist and saint and approach of a scientist.
1: సైన్స్ కేవలము అర్థమాగ్జన్. అది కేవలము అర్థం యొక్క తత్వమే.
0: And science is something like a mirror, the nature of the mirror.
1: Semi-circle. ఈ సైన్స్ అనేది సెమీ సర్కిల్.
0: సైన్స్ ఇస్ ఎ సెమీ సర్కిల్.
1: ఒక్క దగ్గర బయలుదేరి తిరిగి చుట్టూ వచ్చి తిరిగి ఆ స్థానంలోనే చేరేటువంటిది ఇది పూర్ణమద పూర్ణమిదం.
0: ఇట్ స్టార్ట్స్ అట్ వన్ పాయింట్ ఎండ్స్ ఓవర్ దేర్ దట్స్ పూర్ణమద పూర్ణమిదం.
1: కానీ దాన్ని అర్థం తుడి చేసినప్పుడు అర్థంగా వస్తుంది, సెమీ సర్కిల్ గా వస్తుంది.
0: బట్ ఇఫ్ యూ వైప్ హాఫ్ ఆఫ్ ఇట్ ఇట్ ఇస్
1: సెమీ సర్కిల్. ఒక దగ్గర ప్రారంభమవుతుంది, మరొక దగ్గర అంత్యమవుతుంది.
0: ద సెమీ సర్కిల్ స్టార్ట్స్ అట్ వన్ పాయింట్ ఎండ్స్ అట్ అనదర్ పాయింట్.
1: అదే సైన్స్.
0: This semicircle is science.
1: ఒక దగ్గర ప్రారంభమవుతుంది, మరొక దగ్గర నిలిచిపోతుంది.
0: It starts at one point and ends somewhere
1: else. ఇది పూర్ణంగా చేయబడింది కాదు.
0: And it will not happen all through.
1: కనుకనే ఎక్కడ పుట్టిందో అక్కడనే అంత్యమయ్యేటువంటి ఇది నిజమైనటువంటి యొక్క దైవత్వం యొక్క శక్తి.
0: Therefore the power of the divinity is that which ends at the point of its origin.
1: పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే.
0: That's what is meant in this. That is full and this is full. The point of end is the point of origin.
1: ఈ పూర్ణత్వం ఏర్పడి దైవత్వం ప్రతి మానవుని యందు ఉంటుండాలి.
0: This totality of the divinity is in every human being.
1: కానీ మానవుడు గుర్తించుకోవడానికి ప్రయత్నం చేయలేదు.
0: But man is not making an attempt to know.
1: తన కన్నులు మూసుకొని నిద్రించే సమయంలోపల,
0: while one sleeps with the clothes,
1: ఈ దేహాన్ని ఎవరు కాపాడుతున్నారు?
0: Who is protecting your body?
1: ఈ దేహం యొక్క తత్వం ఏ రీతిగా జరుగుతుండాలి?
0: What is happening within the body?
1: ఎవరికి తెలియదు.
0: No one knows.
1: అన్నింటినీ రక్షించటము, శిక్షించటము, పోషించటము అంతటికి దైవమే కారణము.
0: The creator, protector and the sustainer is God himself.
1: ఈ విధమైనటువంటి శక్తి ప్రతి మానవుని యందు ఉంచుకొని,
0: this power of the divinity is in everyone.
1: మానవుడు కష్టములకు కుంగిపోతున్నాడు.
0: But yet man is depressed because of
1: బాధలకు కుంగిపోతున్నాడు.
0: And he is frustrated because of
1: ఆనందానికి పొంగిపోతున్నాడు.
0: And he gets himself
1: elated. ఈ పొంగి కుంగనటువంటి ఒక తత్వమే మానవుని యొక్క నిజమైనటువంటి లక్ష్యము.
0: Man should be beyond the praise and blame, beyond elation, jubilation and frustration.
1: సుఖం ఎక్కడ పుట్టుతుండాలి? సుఖం ఎక్కడ పుడుతుండాలి?
0: ప్లెజర్, వేర్ డు యు గెట్ ఇట్?
1: సుఖం అంటే దుఃఖం ఎక్కడ పుడుతుండాలి?
0: వాట్ ఈస్ ది ఆరిజిన్ ఆఫ్ మిజరీ?
1: ఇది ఎవరు చెప్పలేరు.
0: నో వన్ కెన్ సే.
1: సుఖము దుఃఖము రెండు కలిసి ఎక్కడ పుడుతుండదో అక్కడే ఉంటుండాలి మానవత్వం.
0: ద పెయిన్ అండ్ ప్లెజర్ హావ్ గాట్ ద కామన్ పాయింట్, దేర్ అరైజ్ ద హ్యూమన్ లైఫ్.
1: ది ప్లెజర్ ఇస్ అన్ ఇంటర్వెల్ బిట్వీన్ టూ పెయిన్స్.
0: ద ప్లెజర్ ఇస్ అన్ ఇంటర్వెల్ బిట్వీన్ టూ పెయిన్స్.
1: ఈ రెండు పేదల మధ్య లోపలనే ఈ యొక్క ఆనందం ఉంటుండాలి.
0: దేర్ఫోర్ దేర్ లైస్ ది బ్లిస్ బిట్వీన్ ది టూ పాయింట్స్.
1: ఆనందాన్ని మనం ఎక్కడనో వెతకనక్కర్లేదు.
0: యూ డోంట్ నీడ్ టు సర్చ్ ఫర్ బ్లిస్ ఎల్సెవర్.
1: ఆనందం మనం వెంటనే జంటనే ఇంటనే కంటనే ఉంటుండాలి.
0: దిస్ బ్లిస్ ఇస్ విత్ యూ, ఇన్ యూ, అబౌవ్ యూ, బిలో యూ, అరౌండ్ యూ.
1: ఇట్టి ఆనందాన్ని మనం వెతకడానికి ఎందుకు మనం శ్రమించాలి?
0: వై షుడ్ యూ ఎగ్జర్ట్ అండ్ స్ట్రెయిన్ ఇన్ సర్చ్ ఆఫ్ బ్లిస్?
1: ప్రేమ స్వరూపులారా,
0: ఎంబాడిమెంట్ ఆఫ్
1: నిరంతరం కూడా ఆనందంగానే ఉంటుండండి.
0: బి బ్లిస్ఫుల్ కంటిన్యూస్లీ.
1: ఎందుకంటే మీ హృదయం అనేటువంటిది ఆనందమయమైనటువంటిది.
0: బికాస్ యువర్ హార్ట్ ఇస్ ఫుల్ ఆఫ్ బ్లిస్.
1: ఈ ఆనందంతో ఉండేటువంటి దానికి మీరు ఎందుకు విచారపడాలి?
0: దెన్ వై షుడ్ యూ వరీ బీయింగ్ బ్లిస్ఫుల్ ఇన్ నేచర్.
1: దిస్ ఇస్ ఎన్ ఇంటర్వెల్ బిట్వీన్ టూ పెయిన్స్.
0: ది ప్లెజర్ ఇస్ ఎన్ ఇంటర్వెల్ బిట్వీన్ టూ పెయిన్స్.
1: ఇంతే కాదు, ఆనందం కూడా మీలోనే ఉంటుండాలి.
0: ది ప్లెజర్ ఇస్ విదిన్ యూ.
1: ఈ ఆనందానికి మనం వెతుకునక్కర్లేదు.
0: యూ డోంట్ నీడ్ టు సర్చ్ ఫర్ దిస్.
1: ఈ ఆనందము కేవలం ఆత్మస్వరూపం నుంచి వచ్చేటువంటిది.
0: దిస్ ఆనంద ఈస్ ద ట్రూ సెల్ఫ్ ఆత్మ ఇండీడ్.
1: ఎప్పుడు తలుచుకుంటే అది మీకు లభిస్తుంది.
0: ద మూమెంట్ యూ థింక్ ఆఫ్ ఇట్ యూ విల్ ఎర్న్ ఇట్.
1: హ్యాపీనెస్ ఈజ్ యూనియన్ విత్ గాడ్.
0: హ్యాపీనెస్ ఈజ్ యూనియన్ విత్ గాడ్.
1: మీరు దైవంతో మీరు చేరండి.
0: జాయిన్ గాడ్ యునైట్.
1: ఆనందం మీతోనే ఉంటుండాలి.
0: అండ్ బ్లెస్ విల్ బి విత్ యూ.
1: మీ స్లేవ్గా వచ్చేసేస్తుండాలి.
0: అండ్ ఇట్ విల్ ఫాలో యూ త్రూ అవుట్.
1: కనుకనే నాట్ ఫాలో స్లేవ్. స్లేవ్ గా వస్తుండాలి.
0: స్లేవ్ గా వస్తుంది.
1: స్లేవ్.
0: స్లేవ్. దిస్ బ్లెస్ విల్ ఫాలో యూ లైక్ ఎ స్లేవ్.
1: మీ బానిసగా ఉంటుంటుంది.
0: ఇట్ విల్ ఫాలో యూ లైక్ ఎ స్లేవ్.
1: నువ్వు దాన్ని నువ్వు వెతకనక్కర్లేదు.
0: యూ డోంట్ నీడ్ టు సర్చ్.
1: ఈనాటి మానవుడు ఆనందానికి స్లేవ్ అయిపోతున్నాడు.
0: బట్ మ్యాన్ హాస్ బికమ్ ఎ స్లేవ్ టు ద బ్లిస్ టుడే.
1: ఈనాడు ఆనందానికి బానిస అవుతున్నాడు.
0: హి హాస్ బికమ్ ఎ స్లేవ్ టు ద బ్లిస్.
1: కాదు, ఆనందమే మనకు బానిస కావాలి.
0: ఇన్ ఫ్యాక్ట్ ద బ్లిస్ షుడ్ బి ఎ స్లేవ్ టు యూ.
1: అప్పుడే మనం నిజమైన పెట్టి మానవులు అవుతాం.
0: దెన్ ఓన్లీ యూ కెన్ బి ఎ ట్రూ హ్యూమన్.
1: నిజముగా మీరు నమ్ముతారో నమ్మరో కానీ
0: బిలీవ్ ఇట్ ఆర్ నాట్
1: నేను ఎప్పుడూ ఆనందంగానే ఉంటాను.
0: భగవాన్ ఈజ్ ఆల్వేస్ బ్లిస్ఫుల్.
1: ఆనందాన్ని మీరు అనుభవించండి.
0: ఎక్స్పీరియన్స్ దిస్ ట్రూ బ్లెస్.
1: ఏదో అప్పటికప్పుడు వచ్చిపోయేటువంటిది మనం తీసుకోకూడదు.
0: డోంట్ గో బై హ్యాపీనెస్ విచ్ ఇస్ టెంపరీ.
1: నిన్ను ఆనందం అనేటువంటిది అనుసరించుతూ రావాలి కానీ.
0: అండ్ ఇన్ ఫ్యాక్ట్ ద బ్లిస్ షుడ్ ఫాలో యూ.
1: నీవు ఆనందాన్ని అనుసరించనక్కర్లేదు.
0: యూ డోంట్ నీడ్ టు ఫాలో బ్లిస్ ఇన్ టర్న్.
1: కనుక నీవు గొప్ప ధీరుడవు, వీరుడవు, గంభీరుడవు.
0: యూ ఇన్ ఫ్యాక్ట్ యూఆర్ మ్యాన్ ఆఫ్ వ్యాలర్ ద కరేజ్.
1: కనుకనే హనుమంతుణ్ణి శాంతుడు, గుణవంతుడు, బలవంతుడు, హనుమంతుడు అన్నారు.
0: దేర్ఫోర్ హనుమాన్ ఇస్ కాల్డ్ శాంత ద పీస్ఫుల్, గుణవంత ద వర్చువస్.
1: బలవంత.
0: బలవంత ద స్ట్రాంగ్.
1: ఎక్కడ పోయినప్పటికీ హనుమంతుడికి రామరామ అంటుంటే తన వెంటనే ఉంటుండాలి.
0: దేర్ఫోర్ హి ఎవ్రీథింగ్ ఫాలోడ్ హనుమాన్ వేర్ ఎవర్ హి వెంట్.
1: అటువంటి అలాంటి తత్వాన్ని మనం సంపాదించుకోవాలి.
0: దట్ ఈస్ ద క్వాలిటీ ఆఫ్ హనుమాన్, వీ షుడ్ గెట్ ఇట్.
1: హనుమాన్ అనగా కోతి అని మనం భావించుకుంటున్నాము.
0: యూ థింక్ దట్ హనుమాన్ ఇస్ అ మంకీ.
1: కానీ అది మంకీ కాదు. అది మంకీ కావచ్చు, నీవు మ్యాన్ కైండ్.
0: బట్ ఇట్ మైట్ బి ఏ మంకీ, బట్ యూ బిలాంగ్ టు మ్యాన్ కైండ్.
1: నీవు మ్యాన్ కైండ్ గా పోయినా ఉంటే ఈ మంకీ తత్వం అంతా దూరం అయిపోతుంది.
0: వెన్ వన్స్ యూ బిలాంగ్ టు ట్రూ మ్యాన్ కైండ్ ఆల్ దిస్ మంకీ నేచర్ విల్ బి డిస్టెన్స్.
1: నీవు మొట్టమొదటి మ్యాన్ కావాలి.
0: ఫస్ట్ బి ఏ మ్యాన్.
1: ఈ మ్యాన్ కైండ్ గా మార్చుకోవాలి.
0: అండ్ దిస్ మ్యాన్ షుడ్ డెవలప్ కైండ్.
1: మార్చుకున్నప్పుడే నీవు దైవత్వంగా మారుతావు.
0: అండ్ దెన్ యూ కెన్ ట్రాన్స్ఫార్మ్ యువర్ సెల్ఫ్ ఇన్ టు ద డివైన్.
1: ప్రేమ స్వరూపులారా,
0: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
1: ఎన్ని చదువులు చదువుతున్నారు.
0: యు అక్వైర్ డిఫరెంట్ ఫార్మ్స్ ఆఫ్ లర్నింగ్.
1: గ్రంథాలలో ఉచ్చరిస్తున్నారు.
0: యు రీడ్ సో మెనీ బుక్స్.
1: ఎన్ని శక్తుల్లో మీరు సాధిస్తున్నారు.
0: అండ్ యు అచీవ్ మెనీ.
1: కానీ ఇవన్నీ కూడాను అనిత్యమైనటువంటివి, అసత్యమైనటువంటివి.
0: ఆల్ ఆఫ్ దెమ్ ఆర్ ఫుల్ ఆఫ్ అన్ట్రూత్ అండ్ టెంపరీ.
1: మీ హృదయానందాన్ని నింపేటువంటి ఒక శక్తిని మీరు గుర్తుంచుకోండి.
0: అండర్స్టాండ్ ద లేటెంట్ పవర్ విచ్ ఇస్ బ్లిస్ఫుల్.
1: దైవత్వంతో మీ యొక్క శక్తిని అభివృద్ధి గావించుకోండి.
0: ద డివినిటీ సీ దట్ యువర్ పవర్ ఇంక్రీజెస్ డే బై డే.
1: శక్తి అనంతమైనటువంటిది.
0: ద డివైన్ పవర్ ఇస్ ఇన్ఫినిట్.
1: ఎంత పోతున్నప్పటికీ ఇంకా విస్తారం విస్తారం విస్తారం.
0: ఇట్ గోస్ ఆన్ ఎక్స్పాండింగ్ ఫర్దర్ అండ్ ఫర్దర్.
1: ఇలాంటి విస్తారం కలిగేటువంటి ఒక ఆనందము మన ఎందే ఉంటుండగా
0: దట్ బ్లెస్ విచ్ ఇస్ ఎన్ ఎక్స్పాన్షన్ ఇస్ ఇన్ యు.
1: ఎందుకు ఈ కష్టములకు గురి కావటం?
0: వై డు యు సఫర్ అండ్ ఫేస్ డిఫికల్టీస్?
1: ఇప్పుడు ఈ పిల్లలందరూ, ఓల్డ్ స్టూడెంట్స్ అంతా వచ్చారు.
0: All old students have gathered here.
1: వీళ్ళు ఎన్నో సేవలు చేస్తున్నారు.
0: You are rendering service activities.
1: ఎన్నో గానములు పాడుతున్నారు.
0: In fact, you have been singing the glory of God.
1: కానీ
0: బట్
1: నా ఉద్దేశము ఎక్కడ వారు అక్కడే ఆనందాన్ని అనుభవించాలి.
0: భగవాన్స్ ఒపీనియన్ ఇస్ యూ షుడ్ బి బ్లిస్ఫుల్ వేర్ యూ స్టే.
1: ఆయా గ్రామాన్ని అనుసరిస్తూ రావాలి.
0: యూ షుడ్ ఫాలో ద విలేజెస్ ఇన్ ద విసిటీ.
1: ఎక్కడి నుంచినో వచ్చినటువంటి వారందరినీ చేర్చుకుని ఇది ఒక వ్యాపార రంగంగా మారుతుండాలి.
0: యూ డోంట్ నీడ్ టు కలెక్ట్ పీపుల్ ఫ్రమ్ డిఫరెంట్ ప్లేసెస్ యాజ్ ఇన్ ఎ బిజినెస్.
1: అది మంచిది కాదు.
0: ఇస్ నాట్ గుడ్.
1: ఏ గ్రామం వారు ఆ గ్రామంలోనే మనం జీవితాన్ని గడుపుకోవాలి.
0: ఎవ్రీ వన్ మస్ట్ వర్క్.
1: ఆ గ్రామానికి ఆనందాన్ని అందించాలి.
0: అండ్ యూ షుడ్ మేక్ ది విలేజర్స్ హ్యాపీ.
1: నేను ఎన్నో రకములుగా అందరూ ఆశించారు.
0: In fact, many people wanted
1: Swami, Mysur Randi Palace Istamu. ఇంకోదానికి రాండి ప్యాలెస్ ఇస్తాము అన్న నాకు ఈ ప్యాలెస్ నాకు అక్కర్లేదు.
0: భగవాన్ ఈజ్ ఇన్వైటెడ్ బై మెనీ పీపుల్. స్వామి యూ కమ్ టు అస్, విల్ గివ్ యూ ప్యాలెస్.
1: చిన్న పల్లె లోపలనే నేను ఉండాలి.
0: భగవాన్ వాంటెడ్ టు స్పెండ్ ద టైం.
1: స్థానాన్ని నేను వదలలేదు.
0: హి నెవర్ లెఫ్ట్ దిస్ ప్లేస్.
1: అలాంటి దీన్ని అక్కడనే సాధించాలి పెద్దది.
0: అండ్ యూ షుడ్ అచీవ్ ఇన్ యువర్ బర్త్ ప్లేస్.
1: పుట్టపర్తి చాలా కుగ్రామము.
0: పుట్టపర్తి ఇస్ ఎ టైనీ హ్యామ్లెట్.
1: ఇక్కడికి రావాలంటే పెనగొండ నుంచి ఒక బండల్ బాడుగ తీసుకుని రావాలి.
0: అండ్ ఇన్ ఫ్యాక్ట్ టు రీచ్ దిస్ ప్లేస్ యూ హావ్ టు ట్రావెల్ బై కార్ట్ ఫ్రమ్ పెనుగొండ.
1: బులక్ కార్ట్ పైన రావాలి.
0: బులక్ కార్ట్ ఈస్ నెసెసరీ.
1: కానీ ఇప్పుడు ఏమైపోయింది?
0: టుడే
1: ఏరోప్లేన్ వచ్చి దిగిపోతాం.
0: యూ గాట్ ఎన్ ఏరోడ్రోమ్, ఎయిర్ ఫ్లైట్, వి ల్యాండ్ దేర్.
1: హాస్పిటల్ కి వెళ్ళాలంటే
0: to go to the hospital.
1: ఏ పెనుగొండో ఏ అనంతపురము బస్సులు కట్టుకొని బస్సులో తిరిగిపోవాలి.
0: You have to go to పెనుగొండ or అనంతపూర్ traveling in a bus.
1: ఇప్పుడు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ పుట్టపర్తిలోనే తయారైపోయింది.
0: Today we have super speciality hospital in Puttaparthi.
1: ఈ విధంగా ఏ గ్రామంలో ఏ యొక్క దీంట్లో ఉండాలో అవన్నీ అక్కడికే వచ్చేస్తున్నాయి.
0: Therefore all things come here, reach here.
1: పల్లె కంటే మించినటువంటి లోకం మరొకటి లేదు.
0: There is nothing greater than the hamlet.
1: పల్లె గొప్ప విలువైనటువంటి గ్రామం.
0: The village is highly valuable, the urban area.
1: పట్టణ సేవలో ఏమాత్రం ఆనందం ఉండదు.
0: There is no happiness in serving the
1: city. ప్రక్కింటి వారు వచ్చి దొంగలు ఎత్తుకుని లారీలో తీసుకుని పోతుంటే కూడా మనం మాట్లాడించాము.
0: In cities, even if it's theft committed at a very high level, taking all the belongings, nobody's
1: bothered.
0: But in a village, if anything happens, all will come to know
1: and gather.
0: The unity still exists in villages.
1: ఆ యూనిటీ ఉండినప్పుడే మనకు డివినిటీ వస్తుండాలి.
0: When there is unity, we'll have divinity.
1: ఈ డివినిటీ ఉండినప్పుడే,
0: when there is divinity,
1: ఆనందాన్ని లభిస్తుండాలి.
0: Then you can be blissful.
1: కనుకనే మనం ఆ యూనిటీ ఉండాలి.
0: సో దిస్ యూనిటీ ఇస్ నెసెసరీ.
1: ఏ ఏ గ్రామం వారు ఆయా గ్రామం యొక్క అభివృద్ధిని కోరుతున్నారండి.
0: సో ఎవ్రీవన్ షుడ్ వర్క్ ఇన్ హిజ్ ఓన్ విలేజ్.
1: మీరు పాలిటిక్స్ మాదిరి మీరు తయారు చేయకండి.
0: డోంట్ వర్క్ లైక్ పాలిటీషియన్స్.
1: వీళ్ళు వాళ్ళు వాళ్ళు వీళ్ళు అందరి కదంబం మాదిరి చేర్చుకుని ఒక పాలిటిక్స్ మాదిరి తయారవుతుండాలి.
0: వీ గ్యాదర్ పీపుల్ ఫ్రమ్ డిఫరెంట్ ప్లేసెస్ and act like politician.
1: ఇది నాకు అంత సంతోషంగా లేదు.
0: This will not make Swami happy.
1: ఐకమత్యంగా భజన చేసుకోండి ఎక్కడ వచ్చినప్పటికి.
0: You can do bhajan wherever you go.
1: కానీ ఈ యొక్క ప్రత్యేకమైనటువంటి భావాలు మీలో రాకూడదు.
0: But you should not have anything like this working elsewhere.
1: అందరూ ఐకమత్యంగా ఉండాలి.
0: All should stand united.
1: ఈ పాలిటిక్స్ కు చోటు ఇవ్వకుండా ఉండాలి.
0: Don't give scope for politics.
1: ఈనాడు దేశమంతా ఏ గతి పట్టింది.
0: What happened to this country?
1: ఎంతో పీస్ఫుల్ గా ఉండేటువంటి దేశము.
0: The country which was peaceful.
1: పల్లెల్లో పోయినప్పుడు ఎంతో పది మంది ఆశ్రయించేటువంటి వారు.
0: ఇన్ ఫ్యాక్ట్ మెనీ పీపుల్ కమ్ టు యూ వెన్ యూ విజిట్ ఎక్కడ
1: నుంచి వచ్చారండి అని ప్రేమగా పలకరించేటువంటి వారు.
0: ఇఫ్ యూ విజిట్ ఎ విలేజ్ దే విల్ ఆస్క్ యు.
1: ఆ ప్రేమనే పోయింది.
0: వేర్ డు యూ కమ్ ఫ్రమ్? దేర్ ఇస్ నో లవ్ టుడే.
1: అన్ని లేనిపోయినంత కలదలంతా ప్రారంభమవుతున్నాయి.
0: వి ఫైండ్ ది ఇన్ ఫైటింగ్, కాన్ఫ్లిక్ట్ ఇన్ విలేజెస్.
1: ఈ స్వతంత్రం వచ్చిన తర్వాత ఇన్ని రకమైనటువంటి ఒక అల్లర్లు ప్రారంభమయ్యాయి.
0: ఆఫ్టర్ ఇండిపెండెన్స్ వి గాట్ ఎజిటేషన్స్ అండ్ డిస్టర్బెన్స్.
1: ప్రాణం అంటే ఏం వారికి లక్ష్యమే లేదు.
0: దే డోంట్ కన్సిడర్ లైఫ్
1: ప్రాణాలు తింటాము ప్రాణాలు పో. ఇది మన మానవుడు చేసే పని.
0: It is not the action of a human being to kill the fellow human being.
1: ఇది కాదు మనకు.
0: This is not
1: kill చేయాలి మనము. Kill చేయటం కాదు ముఖ్యము.
0: It's not killing that's important. Killing is more important.
1: Skill చేయాలి.
0: Skill.
1: మనలో ఉన్నటువంటి దివ్య శక్తిని skill చేయాలి.
0: Skill the latent divinity.
1: దివ్య శక్తిని తో skill చేసినప్పుడే balance సక్రమంగా కుదురు.
0: When once you skill the divinity, there will be perfect balance.
1: Balance సక్రమంగా కుదిరినప్పుడే మనకు insight వస్తుంది, outside రాదు.
0: When there's perfect balance, there'll be insight, but not
1: knowledge.
0: Anything
1: else. Knowledge, skill change.
0: Skill the humanity.
1: Knowledge.
0: The knowledge, skill the knowledge.
1: అప్పుడు దీని బ్యాలెన్స్ అంతా వస్తుంది మనకు.
0: దెన్ దేర్ విల్ బి పర్ఫెక్ట్
1: బ్యాలెన్స్. ఈ బ్యాలెన్స్ లోపలనే మనకు అన్ని విధాల అంతర్భావాలు ఆవిర్భవిస్తాయి.
0: అవుట్ ఆఫ్ దిస్ బ్యాలెన్స్ యూ విల్ హ్యావ్ ఇన్సైట్.
1: ఇప్పుడు ఎప్పుడు స్కిల్ కాకుండా కిల్ చేస్తున్నామో అప్పుడు మనలో అవుట్ సైడ్ అంతా పోతుండాలి.
0: టుడే వీ డోంట్ స్కిల్, వీ జస్ట్ కిల్, దేర్ఫోర్ వీ బికమ్ ఎక్స్ట్రావర్ట్ ఎక్స్టర్నల్.
1: కనుక మనం ప్రతి గ్రామాన్ని కూడా తగినటువంటి అభివృద్ధి చేయాలి.
0: దేర్ఫోర్ వీ షుడ్ వర్క్ ఫర్ ద ప్రోగ్రెస్ ఆఫ్
1: అందరిలో ఉన్నటువంటి భేదాన్ని మనం దూరం చేయాలి.
0: వీ షుడ్ గివ్ అప్ డిఫరెన్సెస్.
1: కానీ ఇప్పుడు వచ్చినటువంటి పిల్లలందరూ కూడా ఏదో హైదరాబాద్ నుంచి వచ్చాము, అమెరికా నుంచి వచ్చాము, జపాన్ నుంచి వచ్చాము, మెడ్రాస్, ఇది ఎంత ఒక సంతన కానే కాదు.
0: But many have come from different places, Hyderabad, America, Japan. You cannot call
1: them. Hyderabad vallu Hyderabad gari abhivruddhi cheyandi.
0: Hyderabad people should work for Hyderabad.
1: హైదరాబాద్ నుంచి ఇంకొక పట్టణానికి పోయి వాళ్ళని తిరిగి అభివృద్ధి చేయండి.
0: ఫ్రమ్ హైదరాబాద్ యూ హెల్ప్ అదర్ నైబరింగ్
1: టౌన్. అంతేకాని హైదరాబాద్, మెడ్రాసు, ఇంకోటి ఇంకోటి ఇంకోటి అంతే కదంబ మాదిరి చేసేసి కరెక్ట్గా కల్తీగా చేరిపోతుండాలి.
0: అండ్ ఆన్ ద అదర్ హ్యాండ్ ఇఫ్ యూ పీపుల్ ఫ్రమ్ డిఫరెంట్ ప్లేసెస్
1: కన్ఫ్యూజన్ అయిపోతుండాలి.
0: ఇట్ లీడ్స్ టు కన్ఫ్యూజన్.
1: పొల్యూషన్ అయిపోతుండాలి.
0: ఇట్ ఈస్ ఫుల్ ఆఫ్ పొల్యూషన్.
1: పొల్యూషన్ కాకూడదు. కావాలి మనలో.
0: ఇట్ షుడ్ నాట్ బి పొల్యూటెడ్.
1: ఈ పొల్యూట్ చేస్తున్నారే కానీ మీరు పొల్యూషన్ చేయటం లేదు.
0: You are just polluting, but you are not
1: purity. Kavali purity, kavali
0: purity is very essential.
1: Purity eppudu ostundi?
0: When do you attain purity?
1: Unity undinappude purity vastundi.
0: When there is unity, there is purity.
1: Ee purity vachinappude divinity vastundi.
0: Out of this purity you will get divinity.
1: Kabatti unity, purity, divinity ee moodinti oka sambandhanni meer penchukondi.
0: Therefore understand the interlink between the unity, purity and divinity.
1: Kanuka meeru అందరూ చేరవచ్చును, కానీ ఇట్లాంటి స్థానంలో అందరూ కలిసి పని చేయొచ్చు.
0: ఇన్ ప్లేస్ లైక్ దిస్ ఆల్ కెన్ అసెంబుల్ అండ్ వర్క్.
1: మీరు పల్లెలు పల్లెలు మీరు ఇట్ట పోయి చేరి ఈ విధంగా ఉంటుంటే మీ యొక్క పవిత్రమైన భావాలు కూడా పాడైపోతాయి.
0: బట్ ఇఫ్ యు గో అరౌండ్ ది విలేజెస్ లైక్ దిస్ ఆల్ యువర్ సీక్రెట్ ఐడియాస్ విల్ బి పొల్యూటెడ్.
1: మన పొల్యూషన్ అయిపోతుంది కానీ ప్యూరిటీ కాదు.
0: ఇట్ ఈస్ ఆల్ పొల్యూషన్ అండ్ నెవర్ ఎ ప్యూరిటీ.
1: వారి భావం ఒకటి, వీరి భావం ఒకటి, వీరి భావం అంత భావాలు వేరు వేరైపోయి పూర్తి మాలిన్యంగా మారిపోతాయి.
0: బికాస్ అవర్ ఐడియాస్ ఆర్ డిఫరెంట్, థాట్స్ ఆర్ డిఫరెంట్, ఇట్ విల్ ఇట్ లీడ్స్ టు పొల్యూషన్.
1: ఇది కేవలం ఒక బిజినెస్ సెంటర్ గా మారిపోతుంది.
0: అల్టిమేట్లీ ఇట్ బికమ్స్ ఎ బిజినెస్ సెంటర్.
1: మనం ఆధ్యాత్మికం బిజినెస్ సెంటరే కాదు.
0: స్పిరిచువాలిటీ ఈజ్ నాట్ బిజినెస్.
1: ఆధ్యాత్మిక దివ్యమైనటువంటి భవనం.
0: స్పిరిచువాలిటీ ఇస్ డివైన్.
1: ఏకత్వంతో కూడినటువంటిది.
0: ఇస్ వన్ ఆఫ్ వన్నెస్.
1: అనేకత్వంలో ఉన్న ఏకత్వాన్ని ఈ యొక్క ఆనందము.
0: True bliss lies in the unity and diversity.
1: దానిని మీరు పెంచుకోవాలని నేను ఆశిస్తున్నాను.
0: భగవాన్ ఎక్స్పెక్ట్స్ దట్ యూ షుడ్ డెవలప్ దిస్ యూనిటీ ఇన్ డైవర్సిటీ.
1: అప్పుడే మీ సేవకు తగిన విలువ కూడా వస్తుంది.
0: దెన్ యువర్ సర్వీసెస్ ఆర్ వాల్యుబుల్.
1: మనం ఎన్నెన్నో కల్తీలు చేయటం వల్ల మీకు చిన్న ఉదాహరణ చెప్తాను.
0: స్మాల్ ఎగ్జాంపుల్ భగవాన్ వాంట్స్ టు టెల్ us.
1: భూమి నుంచి బంగారం పుట్టింది.
0: And you find the gold in earth.
1: ఈ బంగారును పవిత్రం చేసినప్పుడు అది అపరంజిగా మారుతుంది.
0: We process this gold which shines.
1: ఈ అపరంజిగా ఉంటున్నప్పుడు దీనికి ఒక కాసుకు 400లు 500లు వస్తుంది.
0: And when the gold that is shining is highly valuable at a high price.
1: దాంట్లో కొంచెం కాపర్ పిత్తళం కలిపినప్పటికి వెల తగ్గిపోతుంది.
0: If you mix some copper, its value goes down.
1: ఇంతే కాదు, షైనింగ్ కూడా పోతుంది.
0: అండ్ ఇట్ ఆల్సో ఇట్ షైనింగ్ డిమినిషెస్.
1: కొన్ని కొన్ని లోహంలంతా చేరే కొద్దీ అక్కడ అతనికి బంగారు విలువనే లేకుండా పోతుంది.
0: బై యాడింగ్ సమ్ మోర్ మెటల్స్ ద వాల్యూ ఆఫ్ ద గోల్డ్ ఈస్ గాన్.
1: కనుక వాల్యూ పోతుంది, దాని ప్రకాశము పోతుంది.
0: వాల్యూ ఇస్ లాస్ట్, ఇట్ నో లాంగర్ షైన్స్.
1: కనుకనే మన హృదయం అనేటువంటిది గోల్డెన్ టెంపుల్.
0: అవర్ హ్యూమన్ హార్ట్ ఈస్ గోల్డెన్.
1: అది ఏ హిరణ్య గర్భుడు.
0: దట్ ఈస్ హిరణ్య
1: గర్భ. ఆ హిరణ్యాన్ని ఏమాత్రం కూడా మీరు మార్పు చెందకూడదు.
0: దేర్ఫోర్ దిస్ హిరణ్య షుడ్ నాట్ బి పొల్యూటెడ్.
1: ఎప్పుడు ప్రకాశంగానే ఉంటుండాలి.
0: ఇట్ షుడ్ షైన్ కంటిన్యూస్లీ బ్రిలియంట్.
1: ఆ విధంగా ఉంటే మంచిది.
0: ఇట్ ఈస్ గుడ్ ఇఫ్ ఇట్ ఇస్ లైక్ దాట్.
1: అంతేగాని వీరిది వారిది వారిది వీరిది అంత కలుపుకొని చాలా మాలిన్యం చేసుకుంటున్నారు.
0: వీ గో ఆన్ మిక్సింగ్ విత్ ద మెటల్స్ ఆఫ్ అదర్ ఫీలింగ్స్ అండ్ థాట్స్.
1: ప్రేమను పంచుకోండి.
0: యూ కెన్ షేర్ లవ్, నథింగ్ రాంగ్.
1: కానీ ఇలాంటివి కొన్ని దాంట్లో మీరు ఐకమత్యమును పవిత్రంగా పార్చుకోవాలి.
0: Make this unity which is highly sacred.

0: Sairam, dear listeners, just as a sculptor is the unseen hand behind a beautiful sculpture, there is an invisible divine power that pervades everything in this world. In today's discourse, Baba talks about the five elements and explains how God is latent in each of them. Let us now listen to a divine discourse delivered by Bhagwan Baba on the 14th of January 1999 in Prashanti Nilayam.
1: Talachinatti panulu tarumarainacho talachinatti panulu tarumarainacho తొణుకవలదు ఎవడు వెడుకవలదు చీకు చింత వీడి చిరునవ్వు చిందిన చీకు చింత వీడి చిరునవ్వు నవ్విన అతని గుండె పండినట్టి గుండె అతని గుండె పండినట్టి వాడు అతని గుండె పండినట్టి వాడు
2: ఇఫ్ ఆల్ ది రిజల్ట్స్ ఆఫ్ అవర్ యాక్షన్స్ టర్న్ నెగటివ్ వన్ నీడ్ నాట్ వేవర్ వన్ నీడ్ నాట్ బి డిప్రెస్డ్ One should give up the doubt and anxiety, and if he puts on a smile on his face with all these troubles and problems, he is a realized one in his heart, a realized soul.
1: Prema-swarupulaina vidyarthulara, vidyarthinilara.
2: Embodiments of love, boys and girls, students.
1: Ekam seno sthitam jagat. ఈ ప్రపంచమంతా కూడాను ఏక అంశం పైన ఆధారపడి ఉంటున్నది.
2: The whole universe rests on one principle.
1: సూర్యుడే లేకుండిన సూర్యకిరణములే లేనట్టు ఆధారభూతుడైనటువంటి భగవంతుడే లేకుండిన జగత్తే లేదు.
2: Just as you don't find the rays without the sun, you cannot expect the universe to sustain without the primordial basis.
1: Pushpam unnadi.
2: Here is a flower.
1: Cup unnadi.
2: Here the cup here.
1: Mic unnadi.
2: And the mic.
1: Kerchief unnadi.
2: So also the kerchief.
1: Pushpamunaku, cupunaku, micunaku, tumblers anaga handkerchief kudanu. Chivara bhagamu unnadi. ఉన్నది ఉన్నది అనేటువంటి పదము ప్రారంభమవుతుంది.
2: నో మ్యాటర్ ఎ ఫ్లవర్ బి దట్ బి ఎ కప్ ఎ మైక్ ఎ కర్చీఫ్ అట్ ద ఎండ్ వి సే ఇట్ ఈస్ ప్రెసెంట్ ఇట్ ఎగ్జిస్ట్ ఈస్ ప్రెసెంట్
1: పటమున్నది మఠమున్నది ఘటమున్నది పటమున్నది కాది ఈ పదములన్నింటికి కడపటి పదము ఉన్నది ఉన్నది ఉన్నది.
2: దేర్ ఇస్ ఎ పిక్చర్. There is a pot, there is a hill. At the end we say, it exists, it is in existence.
1: ఈ ఉన్నది అనేటువంటి ఉనికియే పరిపూర్ణమైనటువంటి యొక్క భగవత్ తత్వాన్ని నిరూపిస్తుంది.
2: This existence proves the divinity in total.
1: భగవంతుని శక్తి కాని భగవంతుని యొక్క లీలలు కాని భగవంతుని యొక్క వేగము కాని భగవంతుని యొక్క ప్రకాశం కాని ఒక పరిమితంతో కూడినటువంటిది కాదు.
2: ద పవర్ ద మిరకల్స్ ద ఎఫల్జెన్స్ అండ్ ద బ్రిలియన్స్ అండ్ ద స్పీడ్ ఆఫ్ ద డివినిటీ ఇస్ బియాండ్ ఆల్ ఎస్టిమేట్.
1: ఈ ప్రపంచమును పోషించే నిమిత్తమై ప్రపంచాన్ని కాపాడే నిమిత్తమై ప్రపంచమును నిలబెట్టే నిమిత్తమై పంచభూతములు ఆధారమై నిలిచినవి.
2: The five elements sustain, protect, uphold the entire world.
1: అయితే ఈ పంచభూతముల యందు మొదటి భూతము భూమి.
2: Of the five elements, the first one is earth.
1: ఈ భూమిపైన అనేక పెద్ద పెద్ద పర్వతములు, నదులు, సముద్రము, కొండలు, పట్టణములు, పల్లెలు, అడవులు, అనేక భారమైనటువంటి యొక్క స్వరూపములన్నీ కూడా ఆధారపడి ఉంటున్నది.
2: This earth has mighty mountains, rivers, vast oceans, city, villages and forests.
1: ఇంత భారమైనటువంటి యొక్క పదార్థములు ఈ ప్రకృతిపైన నిలచడానికి ఈ ప్రకృతి యొక్క శక్తి ఎంత గొప్పదో మీరు విచారించవచ్చు.
2: జస్ట్ ఫైండ్ అవుట్ ఫర్ యువర్ సెల్ఫ్ ది కెపాసిటీ అండ్ ద లేటెంట్ పవర్ ఆఫ్ ద నేచర్ యాజ్ ఇట్ బేర్స్ ది హెవీ బర్డన్.
1: ఈ భూమికి అనంతమైనటువంటి శక్తులు కలవు.
2: అర్త్ హ్యాస్ గాట్ ఇన్ఫినిట్ పవర్.
1: ఈ ప్రపంచమున ఏ యొక్క విషయమును మనం గుర్తిస్తూ ఉన్నామో ఆ సమస్త శక్తులు కూడాను ఈ యొక్క భూమిని ఆధారం చేసుకుని ఉంటున్నవి.
2: ఆల్ ద పవర్స్ దట్ యు రికగ్నైజ్ ఇన్ ది వరల్డ్ ఆర్ లేటెంట్ ఇన్ దిస్ యూనివర్స్ ద అర్త్ ఇన్ పర్టికులర్.
1: ఈ భూమి తిరుగుచున్నదని వైజ్ఞానికులు నిర్ణయించారు.
2: సైంటిస్ట్ హావ్ డిసైడెడ్ దట్ అర్త్ రివాల్వ్స్.
1: నిజముగా ఈ భూమి తిరుగుచున్నది.
2: Yes, truly speaking, it revolves.
1: ఈ భూమి తిరుగుచున్నప్పుడు ఈ భూమిని ఆధారం చేసుకున్నటువంటి ఈ పర్వతములు కూడా తిరగాలి కదా.
2: Don't you think the mountains also have got to move because they are located on earth?
1: ఈ సముద్రము కూడా తిరగాలి కదా.
2: Should not the ocean also move?
1: ఈ అడవులు కూడా తిరగాలి.
2: So also the forest.
1: గ్రామములు తిరగాలి, పట్టణములు తిరగాలి, అన్ని తిరగాలి.
2: Cities and the villages, they should always be on the run and the move.
1: కానీ ఇవి తిరగటం లేదు. భూమి మాత్రమే తిరుగుతున్నది.
2: దే డోంట్ మూవ్, ఇట్స్ ఓన్లీ అర్త్ దట్ రొటేట్స్.
1: అయితే ఈ అన్నింటినీ కూడా నువ్వు కాపాడుతూ, దీనిని రక్షిస్తూ, దీనిని పోషిస్తూ జగత్తును నిలబెట్టినట్టుకు ఈ భూమికి ఒక ప్రత్యేకమైనటువంటి ఒక శక్తి కలగదు.
2: అర్త్ హ్యాస్ గాట్ స్పెషల్ ట్రెయిట్, స్పెషల్ కెపాసిటీ ఫర్ ద ప్రొటెక్షన్, సస్టెనెన్స్ of all those that are present on it.
1: Railu atyanta vegamato parigettu untadi.
2: The train runs very fast at a high speed.
1: Ee railu pattala paina parigettu untadi.
2: It runs on the rails.
1: Kaani ee railu tho paatu pattalu kuda nu parigettina prayanam chesetundi vaadi yokka pranamulu egati avutayi.
2: If the rails on which the train runs fast also start moving, what will happen to those that board into the train?
1: Kaadu రైలు తిరుగుతున్నది కానీ పట్టాలు తిరగటం లేదు.
2: ద ట్రైన్ రన్స్ ఫాస్ట్ బట్ నాట్ ద రీల్స్ ఆన్ విచ్ ఇట్ మూవ్స్.
1: దీన్ని విచారించి చూచినా రైలు ఆదేయము, పట్టాలు ఆధారం.
2: దేర్ఫర్ ద రీల్స్ ఆర్ ది బేసిస్ ఫౌండేషన్ వైల్ ద ట్రైన్ ఈజ్ బేస్డ్ ఆన్ దాట్.
1: ఈ మైక్ ఇక్కడ నిలిచిందంటే దీనికి ఆధారము టేబుల్.
2: ద మైక్ స్టాండ్స్ హియర్ ఆన్ ద టేబుల్.
1: ఈ టేబుల్ లేకుండా ఈ మైక్ నిలచడానికి వీలు కాదు.
2: Without the table, the mic can't stand there.
1: కనుక ఆధార ఆధేయముల రెండింటి యొక్క సమతత్వాన్ని మనం గుర్తించడానికి ప్రయత్నించాలి.
2: So we have to make an effort to know the relationship between the support and the supported.
1: కనుక భూమి అనేక విధములతో శక్తులతో కూడిన చేతనే ఈ జగత్తును రక్షిస్తూ, పోషిస్తూ, ఆశీర్వదిస్తూ వస్తున్నది.
2: Because earth has got so many powers, it protects, it sustains and blesses all.
1: Vidyut shakti ee yokka bhoomi yende untunnadi.
2: You find electricity in earth.
1: Aakarshana shakti ee bhoomi yende untunnadi.
2: So also magnetism.
1: Laser shakti ee bhoomi yende untunnadi.
2: The laser power is in earth.
1: Video shakti ee bhoomi yende untunnadi.
2: So also the video power.
1: అన్ని కూడా ఈ భూమి యందే ఉంటున్నవి.
2: ఆల్ పవర్స్ ఆర్ ప్రెసెంట్ ఇన్ ఎర్త్.
1: భూమి యందు లేనటువంటి శక్తి మరొక చోట లేదు.
2: దేర్ ఇస్ నో పవర్ విచ్ ఇస్ నాట్ ప్రెసెంట్.
1: ఈ అనంతమైన, అగాధమైన శక్తి కలగటం చేతనే ఈ భూమి ఇన్ని రకములైనటువంటి యొక్క వస్తువులకు ఆధారభూతమై నిలిచినది.
2: బికాస్ ఆఫ్ ద ఇన్ఫినిట్ వాస్ట్ ఆఫ్ ఫాథమ్లెస్ డెప్త్స్ ప్రెసెంట్ ఇన్ ఎర్త్ ఇట్ ఇస్ ఏబుల్ టు సస్టైన్ అండ్ మెయింటైన్ ఆల్.
1: రెండవది జలం.
2: ద సెకండ్ ఇస్ వాటర్.
1: మనకు కనిపించినా కనిపించకపోయినా ఈ భూమిలో జలము లేని స్థానం మనకు చిక్కదు.
2: యు మే సీ ఆర్ నాట్ యూ డోంట్ ఫైండ్ ఇన్ ఎనీ ప్లేస్ వేర్ దేర్ ఇస్ నో వాటర్.
1: జలము సర్వత్రా నిండి ఉంటున్నది.
2: వాటర్ ఈస్ ప్రెసెంట్ ఎవ్రీవేర్.
1: ఈ జలమే మానవుల యొక్క జీవితాన్ని ఈ జగత్తు యొక్క అభివృద్ధిని పోషిస్తూ ఉంటున్నది.
2: ఇట్ ఇస్ ది వాటర్ దట్ సస్టైన్స్ ది లైఫ్ ప్రిన్సిపల్ ఆఫ్ ది ఎంటైర్ హ్యుమానిటీ.
1: జలము ప్రాణాధారమైనటువంటి యొక్క పదార్థము.
2: వాటర్ మెయింటైన్స్ లైఫ్ ఇన్ జనరల్.
1: జగత్ అభివృద్ధికి మూలాధారము.
2: ఇట్స్ ది బేసిస్ ఫర్ ది ప్రోగ్రెస్ ఆఫ్ ది వరల్డ్.
1: ఇది జలం యొక్క స్వరూపము.
2: దిస్ ఇస్ ద ఫార్మ్ ఆఫ్ వాటర్.
1: ఇంకా మూడవ భూతము.
2: ద థర్డ్ ఎలిమెంట్
1: అగ్ని.
2: ఈజ్ ఫైర్.
1: ఈ అగ్ని ఎక్కడ ఉన్నది ఎక్కడ లేదని ఎవరు నిర్ణయించలేరు.
2: Nobody can decide where fire is and where it is. ప్రతి
1: మానవుని యొక్క దేహమునందు కూడాను జఠరాగ్నిగా మండుతూ ఉంటుంది.
2: ఇన్ ది హ్యూమన్ బాడీ ఫైర్ ఇస్ ప్రెసెంట్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ జఠరాగ్ని.
1: ఆ జఠరాగ్నియే లేకుండా ఈ దేహమునకు ఏమాత్రం కూడాను 98.5 ఈ హీటే రాదు.
2: Without this latent fire in the body, you don't find normal temperature 98.4.
1: కనుకనే ప్రతి మానవుని యొక్క జఠం నందు కూడాను ఈ అగ్ని ఉండటం చేతనే దీనికి జఠరాగ్ని అని పేరు పెట్టారు.
2: As it is present in every human body, it is called జఠరాగ్ని.
1: జలము నందు కూడాను సముద్రం నందు కూడాను అగ్ని ఉంటున్నది.
2: There is fire in ocean.
1: దీనిని బడవాగ్ని అన్నారు.
2: Fire in the ocean is badabagni.
1: ఒక చెట్టు నందు కూడాను అగ్ని ఉంటున్నది.
2: There is fire in a tree.
1: గాలితో చెట్టుకు కొమ్మ కొమ్మ రాసుకున్నప్పుడు అగ్ని ఆవిర్భవిస్తున్నది.
2: As branches rub against each other, there is fire.
1: రాయి నందు కూడాను అగ్ని ఉంటున్నది.
2: There is fire.
1: రాయికి రాయి కొట్టుకున్నప్పుడు అగ్ని ఆవిర్భవిస్తుంది.
2: When you strike two stones, you find the fire.
1: ఈ విధంగా పరిశోధన చేస్తూ పోయినా అగ్ని అనే స్థానం కూడాను జగత్తులో కానరాదు.
2: Investigations will show you that there's no place where there's no fire.
1: కనుక ఈ విధంగా ఒక్కొక్క భూతమునందు కూడాను ఈ భగవత్ శక్తులను మనం విచారించి చూచినప్పుడు సర్వత్రా ఉంటున్నటువంటివి సర్వశక్తిమయమైనటువంటిది సర్వజ్ఞమైనటువంటిది.
2: Therefore, the divine power is all pervasive, all powerful.
1: అట్టి భగవత్ భూతములకే ఇంత శక్తి ఉండినప్పుడు భగవంతుడు ఇంకెంత శక్తివంతుడో మీరు విచారించవచ్చు.
2: యూ కెన్ ఫైండ్ అవుట్ ఫర్ యువర్ సెల్ఫ్ వెన్ ద ఫైవ్ ఎలిమెంట్స్ క్రియేషన్ ఆర్ సో పవర్ఫుల్ ద క్రియేటర్ మస్ట్ హావ్ బీన్ మోర్ మచ్ మోర్.
1: ఇంకా ఆకాశం ఉంటున్నది.
2: దెన్ దేర్ లైస్ ద స్కై ద స్పేస్.
1: ఈ ఆకాశమునకు ఒక పరిమితమే లేదు.
2: ఇట్ హెస్ నో లిమిట్.
1: ఈ ఆకాశమునకు అన్నింటికి ఆధారమైనటువంటి ఆకాశము.
2: And it is the space which is the basis for all of the elements.
1: అక్కడ నుండి ఏ శబ్దం కూడాను ప్రారంభమవుతుంది.
2: Sound comes out of the space.
1: అక్కడ నుండి ఏ వాయువు ప్రారంభమవుతుంది.
2: So also air.
1: కనుకనే సర్వాధారమైనటువంటిది ఈ ఆకాశము.
2: Therefore the sky, the space is the
1: సమస్త భూతములకు ఆధారమైనటువంటిది ఆకాశము.
2: It is an ideal for all of the elements.
1: సమస్త భూతములు కూడాను ఆవిర్భవించినటువంటిది ఆకాశం నుండి.
2: In fact all elements arise out of the space.
1: ఈ విధమైనటువంటి విచారణ చేస్తూ పోయినప్పుడు పంచభూతములు యందు లేనటువంటి యొక్క పరమతత్వము మరి దేని యందు కానరాదు.
2: దేర్ఫోర్ ద సుప్రీం పవర్ ప్రెసెంట్ ఇన్ ఫైవ్ ఎలిమెంట్స్ ఈజ్ నోవేర్ ఎల్స్.
1: కనుక ప్రతి మానవుని యందు కూడాను ఈ పంచభూతములు మహాశక్తి స్వరూపమై నిండి ఉన్నవి.
2: దేర్ఫోర్ ద ఫైవ్ ఎలిమెంట్స్ ఆర్ ప్రెసెంట్ ఇన్ ఎ గ్రాండ్ మైటీ వే.
1: ఆ సత్యాన్ని మానవుడు గుర్తించుకోలేక ఏదో ఒక విధమైనటువంటి శక్తి మనకంటే వెలుపల ఉన్నది అనేటువంటి ఒక అనుమానం చేత దాన్ని వెతుకుతూ పోతున్నాడు.
2: వి ఆర్ నాట్ ఏబుల్ టు అండర్స్టాండ్ దిస్ ఇన్ఫినిట్ పవర్ విత్ ఎవ్రీ వన్ ఆఫ్ అస్ అండ్ ఎక్స్పెక్ట్ ఇట్ అవుట్ సైడ్ అండ్ ఇన్ సర్చ్ ఆఫ్ ఇట్.
1: భూత భవిష్యత్ వర్తమానములు కూడా గుర్తించినటువంటి భగవత్ తత్వమునకు ఈ శక్తులు ఒక అణుమాత్రమైనటువంటివి.
2: ఫర్ ద డివైన్ హూ నోస్ ద పాస్ట్ ప్రెసెంట్ అండ్ ఫ్యూచర్ దీస్ పవర్స్ ఆర్ నథింగ్.
1: కనుక సర్వజ్ఞుడైనటువంటి ఒక భగవత్ తత్వాన్ని మొట్టమొదట అర్థం చేసుకోవడానికి
2: We should make every attempt to understand the omniscient, omnipotent nature of God. The whole world is a combination of the five elements. Just you are left with emptiness if one of the elements are missing. You may see or not, the five elements are present everywhere.
1: ఒక చిన్న ఉదాహరణ చూడండి.
2: ఎ స్మాల్ ఎగ్జాంపుల్.
1: గాలి ఎక్కడ ఉన్నదని ప్రశ్నించినప్పుడు,
2: ఇఫ్ యు పుట్ ఎ క్వశ్చన్ వేర్ ఇస్ ఎయిర్,
1: సరైన జవాబు రావటం లేదు.
2: వి డోంట్ గెట్ ప్రాపర్ ఆన్సర్.
1: సర్వత్రా ఉంటున్నది.
2: ఇట్ ఈస్ ఎవ్రీవేర్.
1: నీ చుట్టూ ఉన్నదంతా కూడా నువ్వు గాలియే.
2: ఇట్స్ ఎయిర్ దట్ ఇస్ అరౌండ్ యూ.
1: ఆ గాలియే లేకుండా నీవే లేవు.
2: వితౌట్ ఎయిర్ యూ కెనాట్ లివ్.
1: కనుక నీ ఉండడానికి ఏ గాలి నీకు ఆధారమై ఉంటుందో ఆ గాలి నీ చుట్టూనే ఉంటున్నది.
2: ది ఎయిర్ ఇస్ You're responsible for sustenance which is around you.
1: కాని కంటికి కనిపించదు.
2: But you don't see.
1: చేతికి లభించదు, చిక్కదు.
2: You can't catch hold of it.
1: చేతికి చిక్కని కంటికి కనిపించినటువంటి ఒక శక్తి నీ చుట్టూ ఉంటున్నది.
2: The power which can't be caught hold with the hand, not seen with the naked eye, is around you.
1: సర్వత్రా ఉంటున్నటువంటి సత్యాన్ని మానవుడు తెలుసుకోలేకపోతున్నాడు.
2: Man is not able to understand that divine power.
1: అంతా ఏదో తన యందే ఉంటున్నదని, తన శక్తి ద్వారా, తన విద్య ద్వారా, తన భుజబలం ద్వారా, తన బుద్ధిబలం ద్వారా సాధిస్తూ ఉంటున్నారని అహంకారములకు గురి అవుతున్నాడు మానవుడు.
2: Man is highly egoistic because he takes to credit to himself that all his achievements are because of his knowledge and the physical power.
1: కనుక పుట్టినప్పటి నుంచి కూడాను, గిట్టినంత వరకు కూడాను మానవుని అడుగడుగున క్షణ క్షణమున కణ కణమును కూడాను రక్షించేటువంటిది దైవత్వమే.
2: From womb to the tomb, at every point of time, at every step, it is the divinity that safeguards the life.
1: తనను తాను రక్షించుకునేటువంటి శక్తి ఎవరి ఎందు కూడాను లేదు.
2: No one has got any power to protect one's own self.
1: ఒక దైవాధారమైనటువంటి ఒక శక్తి దీనికి కూడినప్పుడే తాను రక్షించుకోగలుగుతున్నాడు.
2: With God's support and power, one is able to protect one's own self.
1: దీనినే ఫ్రీ విల్ అన్నారు.
2: దిస్ ఈజ్ కాల్డ్ ఫ్రీ విల్.
1: ఈ ఫ్రీ విల్ అనేటువంటిది ఒక్క దైవత్వమునందు తప్ప, ఈ పంచభూతముల యందు తప్ప మరొక దాని యందు కనిపించదు.
2: ఫ్రీ విల్ ఇస్ ప్రెసెంట్ ఇన్ గాడ్ అండ్ ఫైవ్ ఎలిమెంట్స్ ఓన్లీ అండ్ నోవేర్.
1: కనుక ఈ మానవత్వంలో ఉండేటువంటి యొక్క ఈ ఫ్రీ విల్, స్వేచ్ఛ స్వతంత్రమైనటువంటి యొక్క మానవత్వం దైవత్వమే మూలాధారమైన సత్యాన్ని మొట్టమొదట గుర్తించాలి.
2: The free will, which is in the form of divine principle in man, is primordial principle as the basis.
1: దైవము ఏమి చేసినా, ఏమి చూసినా, ఏమి చెప్పినా, ఏమి తలచినా అంతేకొన్ను జగత్ సత్యమ నిమిత్తమే చెప్తున్నాడు, కానీ తన నిమిత్తం కాదు.
2: Whatever God thinks, says and does, it's only for the welfare of the world, not for him.
1: దైవమనగా స్వార్థరహితమైనటువంటి ఒక స్థితియే దైవము.
2: God is selfless.
1: ఏ కించిత్ భాగము కూడా అతనికి ఏమాత్రము స్వార్థం కనిపించదు.
2: There's no fraction of selfishness in him.
1: ఏ యొక్క పని చేసినప్పటికీ జగత్ నిమిత్తమే చేస్తుంటాడు.
2: He does everything for the progress of humanity.
1: సూర్యోదయం జరుగుతుండాలి.
2: You find sunrise.
1: సూర్యాస్తమం జరుగుతుండాలి.
2: ఆల్సో సన్సెట్.
1: ఈ సూర్యునికి కలిగేటువంటి లాభం ఏమిటి?
2: వాట్ ఇస్ ది బెనిఫిట్ దట్ సన్ గెట్స్ అవుట్ ఆఫ్ దిస్?
1: కాదు కాదు, సూర్యోదయం చేత పగలు ప్రారంభమవుతుండాలి.
2: విత్ ది సన్ రైజ్ వి హావ్ డే టైం.
1: పగలు లోపల ప్రజలు తమ తమ పనులు తాము గావించుకోగలుగుతున్నారు.
2: డ్యూరింగ్ డే టైం వి అటెండ్ టు అవర్ జాబ్.
1: పగలంతా ఇప్పుడు శ్రమపడి అరిసిపోయినటువంటి ఈ దేహమునకు రాత్రి సూర్యాస్తమం అనేటువంటిది విశ్రాంతిని అందిస్తుంటుంది.
2: ది బాడీ దట్ స్ట్రెయిన్స్ అండ్ స్ట్రగుల్స్ డ్యూరింగ్ ద డే టైం విల్ టేక్ రెస్ట్ ఇన్ ద నైట్ టైం యాట్ సన్ సెట్స్.
1: కనుక ఈ పనులు జరిపించడానికి, దీనికి విశ్రాంతిని అందించడానికి ఎవరు మూల కారణం?
2: హూ ఇస్ రెస్పాన్సిబుల్ ఫర్ ది మెయింటెనెన్స్?
1: ఈ సూర్యోదయమే సూర్యాస్తమే లేకుండా నీకేమాత్రం కూడా నువ్వు కాలం జరగదు.
2: Without sunrise and sunset, day will not pass off.
1: అదే విధంగానే ప్రతి చిన్న విషయం నందు కూడాను దైవం ఏమి సంకల్పించినా, ఏమి చేసినా అంత కూడాను ప్రజాక్షేమ నిమిత్తమే చేస్తుంటాడు.
2: If you observe and investigate that way, you will understand that every act of God is for the benefit of all.
1: ఆదాయం కాని, దైవం కలిగేటువంటి ఒక సుఖం కాని ఏమాత్రము గుర్తించడు.
2: By these acts, God is not benefited nor personally profited.
1: ఏది చేసినప్పటికీ ప్రజల కోసమే.
2: వాట్ ఎవర్ హి డస్ ఇట్ ఇస్ ఫర్ హ్యూమానిటీ.
1: నరసింహమూర్తి చెప్పాడు.
2: నరసింహమూర్తి సేడ్,
1: కస్తూరి అడిగినప్పుడు, స్వామి ఈ విధంగా మీరు మిద్ది పైన పరిగెత్తిపోయి కింద పడినప్పుడు ఈ దేహం ఏ గతి అవుతుంది అన్నాడు.
2: నరసింహమూర్తి నారేటెడ్ వెన్ కస్తూరి సేడ్ స్వామి వెన్ యూ ఫాల్ డౌన్ ఫ్రమ్ ది స్టెప్స్ వాట్ విల్ హ్యాపెన్ టు ది బాడీ.
1: వచ్చింది ఈ దేహము.
2: ఫర్ హూస్ సేక్ ద బాడీ హస్ కమ్.
1: వారి కోసమే పోతుంది ఈ దేహం.
2: ద బాడీ విల్ వానిష్ ఫర్ హ్యూమానిటీ.
1: కనుకనే దేహాభిమానము లేనటువంటిదే దైవత్వము.
2: ఇట్ ఇస్ ది డివినిటీ దట్ హ్యాస్ నో బాడీ అటాచ్డ్.
1: దేహాభిమానంతో కూడటమే జీవత్వము.
2: ఇట్ ఈస్ ది ఇండివిజువల్ హ్యూమన్.
1: ఈ దేహాభిమానంతో కూడిన జీవతత్వానికి ఇన్ని కష్టములు, నష్టములు, దుఃఖములు, విచారములు.
2: హ్యూమన్ హూ హాస్ గాట్ ది బాడీ అటాచ్మెంట్ విల్ పాస్ త్రూ ది ట్రబుల్స్.
1: దేహాభిమానము లేదు కనుకనే ఈ దైవత్వమునకు ఎట్టి బాధలు ఉండినప్పటికీ దీన్ని లక్ష్యం చేయదు.
2: Since God has no body attachment, he is not bothered
1: by anything.
2: Many things do happen to the body.
1: ఎవరి కోసం జరుగుతున్నాయి?
2: For whose sake?
1: దేహ నిమిత్తమే కాదు.
2: Not for the body.
1: లోకక్షేమ నిమిత్తమే జరుగుతూ ఉంటాయి.
2: It is for the welfare of the world.
1: పిల్లలు, విద్యార్థులు, విద్యార్థినీలు చాలా మంచివారు.
2: Boys and girls, students, they are very good.
1: ఏ చిన్న పని చేసినప్పటికీ స్వామికి సంతోషం కలిగించాలి.
2: వాట్ ఎవర్ స్మాల్ థింగ్ దే డూ, దే వాంట్ టు ప్లీజ్ స్వామి.
1: సంతోషమునకు తృప్తి కలిగించాలి.
2: దట్ స్వామి షుడ్ బి ప్లీజ్డ్ అండ్
1: సాటిస్ఫైడ్. పూర్ణ హృదయంతో వీరు ఈ యొక్క ఆటల పాటల యందు ప్రవేశిస్తూ ఉంటారు.
2: స్టూడెంట్స్ డూ ఎవ్రీథింగ్ దే టేక్ టు స్పోర్ట్స్ అండ్ గేమ్స్ టు సాటిస్ఫై అండ్ ప్లీజ్ స్వామి.
1: అది నాకు బాగా తెలుసును.
2: భగవాన్ నోస్ ఇట్ వెల్.
1: అయితే
2: హౌఎవర్
1: స్వామి ప్రీతి నిమిత్తమే మేము చేయాలి, స్వామి ఆనంద నిమిత్తమే మేము చేయాలి, స్వామి తృప్తి నిమిత్తమే మేము చేయాలి అని ఆశిస్తున్నారే కాని స్వామికి ఏది తృప్తి, ఏది ఆనందం అందిస్తుంది, ఏది సరైనటువంటి యొక్క సుఖాన్ని చేకూరుస్తుంది అనేటువంటి క్వశ్చన్ వేసుకోవటం లేదు.
2: యు డూ ఎవ్రీథింగ్ టు ప్లీజ్ స్వామి, టు సాటిస్ఫై స్వామి, టు మేక్ హిమ్ హ్యాపీ, బట్ యు హావ్ నాట్ పుట్ ఎ క్వశ్చన్ వాట్ ఈస్ ఇట్ దట్ ప్లీజెస్ హిమ్, వాట్ ఈస్ ఇట్ దట్ మేక్స్ హిమ్ హ్యాపీ.
1: మీరు సాహసం చేత అగ్నిలో దుమికితే అది స్వామికి తృప్తియా?
2: అవుట్ ఆఫ్ కరేజ్ యు మే జంప్ ఇంటూ ద ఫైర్, విల్ ఇట్ మేక్ స్వామి హ్యాపీ?
1: మీరు సాహసం చేత ఒక లారీ పై నుంచి క్రిందికి దుమికితే అది స్వామికి తృప్తియా?
2: యాజ్ ఎన్ యాక్ట్ ఆఫ్ బ్రేవరీ యు జంప్ ఫ్రమ్ ద టాప్ ఆఫ్ ద లారీ.
1: మోటార్ సైకిల్స్ వేసుకుని ఒకరిపైన ఒకరు ఎగురుతూ ఒకరిని ఒకరు జయిస్తూ ఒక 10-20 మంది పైన దాటిపోయినప్పుడు అది మీ సాహసం కాని స్వామికి తృప్తియా?
2: ఆన్ మోటార్ సైకిల్స్ యు డూ సో మెనీ స్టంట్స్ అండ్ ఫీట్స్ jumping over 20 people lying on the ground, will it make Swami happy?
1: Meeru sukhanga undali.
2: You should be happy.
1: Prekshakulu sukhanga undali.
2: Also the audience.
1: Andariki aanandam nandincheetvadiga undali.
2: Everybody should be happy by witnessing the show.
1: Noppinchaka tanavvaka tappinchuku tirugu vaadu dhanyudu annaru.
2: So he is only one of the redeemed soul who would not hurt himself nor hurt others.
1: Meeru sukhanga undali.
2: You should be happy.
1: మీరు తగినటువంటి క్షేమంగా ఉండాలి.
2: యూ షుడ్ బి సెక్యూర్.
1: మీ నుంచి ఇతరులు కూడా ఏ విధమైనటువంటి బాధలు కలగకుండా ఉంటుండాలి.
2: నో వన్ షుడ్ బి పుట్ టు సఫర్.
1: అలాంటి దానిని నేను ఆశిస్తూ ఉంటాను.
2: దట్స్ వాట్ స్వామి వాంట్.
1: అంతేకాని మీరు గొప్పగా ప్రదర్శిస్తున్నారంటే ఈ ప్రదర్శనలు నాకు ఆనందం కాదు.
2: దిస్ ఎగ్జిబిషనిజం షో will never make Swami happy.
1: Nidarshana naaku aanandam.
2: It's only the nidarshana, the proof that is important.
1: Nee hrudayapurvakamaina premato ye chinna karyam chesina naaku aanandame.
2: Wholeheartedly full of love, whatever you may do, that will make Swami happy.
1: Naaku 6 nelala nunchi chakkaga telusunu.
2: Bhagavan knows pretty well for the last 6 months.
1: Ee pramadhi nama samvatsaram raabothundadi.
2: Pramadhi year is advancing.
1: Kanuka idi first నెల జనవరి.
2: దిస్ ఇస్ ఫస్ట్ ఆఫ్ జనవరి.
1: ఈ యొక్క ప్రారంభం లోపల మీరు ఆనందాన్ని అనుభవిస్తూ ఉంటే జీవితం అంతా కూడా ఆనందంగా ఉంటుంటాయి.
2: ఇఫ్ ఎక్స్పీరియన్స్ బ్లిస్ఫుల్ స్టేట్ ఎట్ ద బిగినింగ్ ఆఫ్ ది ఇయర్,
1: ఎర్లీ డ్రైవ్ స్లోలీ రీచ్ సేఫ్లీ.
2: స్టార్ట్ ఎర్లీ డ్రైవ్ స్లోలీ రీచ్ సేఫ్లీ.
1: ఈ నూతన సంవత్సరం లోపల మీరు సుఖశాంతులతో ఆనంద సౌభాగ్యములతో మీరు వర్ధిల్లినప్పుడు జీవితం అంతా కూడా సుఖశాంతులు తానే ఉంటుంటాయి.
2: ఇఫ్ యు బిగిన్ ది న్యూ ఇయర్ ఇన్ ఆల్ సేఫ్టీ, పీస్, ప్లెజర్ అండ్ బ్లెస్, దే ఆర్ అష్యూర్డ్ ఫర్ ది రెస్ట్ ఆఫ్ ది ఇయర్.
1: కనుక నేను బెంగళూరు నుంచి వచ్చే సమయంలోనే వార్డెన్కి చెప్పాను.
2: సో భగవాన్ వైల్ రిటర్నింగ్ ఫ్రమ్
1: కానీ ఆ కారణం వేరు కారణంగా వారు భావిస్తున్నారు. కారణాలు ఎన్నైనా ఉండవచ్చు.
2: దెర్ మే బి మెనీ రీజన్ ఫర్ స్వామిస్ డెసిషన్.
1: నేను కారణాలను లెక్క చేయను.
2: భగవాన్ ఇస్ నాట్ బాదర్డ్.
1: కార్యమే నా లక్ష్యము.
2: ఇన్ ఫ్యాక్ట్ ఇస్ యాక్ట్ దట్స్ మోర్ ఇంపార్టెంట్.
1: స్పోర్ట్స్ తీసుకుని రావద్దు అన్నారు.
2: హి సెడ్ వి డోంట్ హావ్ స్పోర్ట్స్ దిస్ ఇయర్.
1: ఇక్కడికి వచ్చిన తర్వాత వైస్ ఛాన్సలర్ కి చెప్పాను.
2: భగవాన్ రీచింగ్ దిస్ ప్లేస్ టోల్డ్ వైస్ ఛాన్సలర్,
1: మీకు కాలేజీకి సంబంధించినటువంటి బ్యాడ్మింటన్ ఉంటుంటుంది, టెన్నిస్ ఉంటుంటుంది, వాలీబాల్ ఉంటుంది, సుగ్రీవ్ బాల్ ఉంటుంది, ఎమ్మెమో బాల్ అంతా ఉంటాయి, ఇవన్నీ వారు ఆడుకోని.
2: లెట్ ఆల్ యువర్ బాయ్స్ ప్లే డిఫరెంట్ గేమ్స్ లైక్ వాలీబాల్, బ్యాడ్మింటన్ బాల్.
1: గేమ్స్ లో నేనేమాత్రము ప్రవేశించను. నేనేమాత్రము ప్రవేశించను.
2: బట్ ఐ డోంట్ ఇంట్రూడ్.
1: అందులో కూడా ఎవరికి ఏ విధమైనటువంటి ప్రమాదము సంభవించకుండా చూసుకోవాలి.
2: నో వన్ షుడ్ అండర్టేక్ ఎనీ డేంజరస్ రిస్క్.
1: కానీ 11వ తేదీ మాత్రము ఈ ప్రజల యొక్క ప్రదర్శన నిమిత్తమే మీరు చేసేటువంటి దాంట్లో చాలా జాగ్రత్తగా ఉండాలి అన్నారు.
2: బట్ యూ షుడ్ బి ఎక్స్ట్రీమ్లీ కేర్ఫుల్ ఆన్ 11th of January వెన్ యూ పుట్ అప్ యువర్ ప్రోగ్రామ్.
1: కానీ పిల్లలు, లేత హృదయులు, పవిత్రమైన భావం చేత, దివ్యమైన ప్రేమ చేత, స్వామి పని ఉన్నటువంటి యొక్క అభిమానం చేత స్వామిని సంతోష పెట్టాలని ఇన్నిన్నో చేయాలని ప్లాన్ వేశారు.
2: స్టూడెంట్స్ ఆర్ టెండర్ హార్టెడ్, సీక్రెట్ హార్టెడ్ విత్ డివైన్ లవ్. దే వాంట్ టు ప్లీజ్ స్వామి, మేక్ స్వామి హ్యాపీ.
1: కానీ ముందు కొంత పెద్ద ప్రమాదం జరుగుతుండదని నాకు తెలుసు.
2: భగవాన్ నోస్ వెల్ ఏ గ్రేట్ డేంజర్ దట్ లైస్ అహెడ్.
1: కానీ చెప్పినా కూడా వారు వినేటువంటి పరిస్థితిలో లేరు.
2: బట్ దే ఆర్ నాట్ ఇన్ ఎ పొజిషన్ టు లిసన్ ఈవెన్ ఇఫ్ ఇట్ ఇస్ టోల్డ్.
1: వారికి పూర్తి తెలియనప్పుడు నేను చెప్పే ప్రయోజనం ఏమిటి?
2: వెన్ దే ఆర్ ఇన్ టోటల్ ఇగ్నోరెన్స్ వాట్ ఇస్ ది ఫలం?
1: ఏదైనా అనుభవించిన తర్వాతనే వారికి అర్థమవుతుంది, కానీ చెప్తే అర్థం కాదు.
2: దే విల్ నో ఆఫ్టర్ ఎక్స్పీరియన్సింగ్, నాట్ మియర్లీ బై బీయింగ్ టోల్డ్.
1: అది కూడాను ఈనాడు ఈ క్షణం వరకు కూడా వారికి కూడా తెలియదు.
2: దే డోంట్ నో టిల్ దిస్ మోమెంట్.
1: స్పోర్ట్స్ అంతా చాలా దిగ్విజయంగా జరిగిపోయినాయన్నారు.
2: They said that sports ended up in a thumping grand success.
1: సంతోషమే దిగ్విజయం కావటమే సంతోషము.
2: Thumping success makes you happy.
1: కానీ పిల్లలు బాగా చేశారు.
2: Students have done well.
1: ఎవరెవరి శక్త్యానుసారం వారు అన్ని విధాల కూడా శక్తిని ఉపయోగపెట్టి అందరికీ ఆనందాన్ని అందించారు.
2: Basing on their own capacities and talents, they made everybody happy.
1: నేను ఆ కాంపౌండ్ లోపల ద్వారంలో ప్రవేశించాను.
2: భగవాన్ stepped into the campus.
1: ప్రవేశించేటప్పటికి
2: there
1: రెండు లారీలు కనిపించాయి.
2: భగవాన్ సార్ టూ లారీస్ దే.
1: అక్కడ కనిపించేటప్పటికి నాకు ఆ ప్రమాదం జరగబోయేటువంటి స్థితి నాకు అర్థమైంది.
2: ఇమ్మీడియట్లీ భగవాన్ కుడ్ గ్రాస్ ద డేంజర్ అహెడ్.
1: ఇంకా ఆడపిల్లల బ్యాండ్ ను విరమించండి అన్నాను.
2: అండ్ భగవాన్ కమాండెడ్ లేడీస్ టు సక్సెస్ మేక్స్ యూ హ్యాపీ.
1: కానీ పిల్లలు బాగా చేశారు.
2: స్టూడెంట్స్ హావ్ డన్ వెల్.
1: ఎవరెవరి శక్త్యానుసారం వారు అన్ని విధాలు కూడా శక్తిని ఉపయోగపెట్టి అందరికీ ఆనందాన్ని

0: head.
1: ఇంకా ఆడపిల్లల బ్యాండ్ను విరమించండి అన్నాను.
0: And Bhagavan commanded ladies to stop the band.
1: మగ పిల్లలు వస్తున్నారని.
0: Then boys were approaching.
1: దీనికి ఎవ్వరూ కారకులు కాదు.
0: No one is individually responsible.
1: మీరు అనుకుంటారు కానీ వాడు వీరు వీరు అని కాదు. కానీ జరగవలసింది జరిగే తీరాలి.
0: You blame so and so. No, what is bound to happen is sure to happen.
1: రాకన్మానదు హాని వృద్ధులు మహారణ్యమునందాగిన.
0: You may be in a thick forest. The suffering, if you are
1: భోగన్మానం దేహమి విధమునను పోషించి రక్షించిన.
0: You may protect the body in every possible way.
1: జరగవలసింది ఎంతైనా జరుగుతుంటారు.
0: What is bound to happen is
1: ఎంతమంది చక్రవర్తులు లేరు, ఎంతమంది రాజులు లేరు, వీళ్ళందరికీ తన దేహాన్ని రక్షించుకోవడానికి ఏ విధమైన ప్రయత్నం చేసినా కానీ అవి సంభవిస్తుంటాదా?
0: Have you not noticed emperors and kings who wanted to save God and protect their life? Are they alive today?
1: కనుక జరగవలసిన జరుగుతూనే ఉంటుంటాయి.
0: So what is sure to happen will happen.
1: అయితే దానికి మనం గురి కాకుండా తప్పించుకోవాలి.
0: But one should find an escape out of it.
1: ఆ చూచేటప్పటికి లారీ చూచాను.
0: Bhagavan saw the lorry there.
1: ఇదేదో స్పోర్ట్స్ కోసం తెచ్చినట్టుగా ఉంటుండాలి.
0: దే బ్రాట్ ద లారీ ఫర్ స్పోర్ట్స్ మీట్.
1: దానిపైన అంతా కట్టి పెట్టారు పెద్దగా.
0: దే హావ్ సో మెనీ స్కాఫోల్డింగ్స్ ఆన్ ది లారీ.
1: దానిపైన ఎక్కి వారు ఏదో కొన్ని కసరత్తులు చేస్తూ వచ్చారు.
0: దే వాంట్ టు క్లైంబ్ అప్ ఆన్ ద స్కాఫోల్డింగ్ ఆన్ ద లారీ.
1: ఆ సమయంలో ఒక్కటి ఊడిపోయే స్థితిలో ఉంటుండాలి.
0: అండ్ వన్ వాజ్ అబౌట్ టు ఫాల్.
1: అంత ఎత్తు నుంచి వాడు కింద పడేటప్పటికి ఇట్ట పడేటప్పటికి తల స్పైనల్ కాలం దెబ్బ తగిలిపోతుంది.
0: ఇఫ్ దాట్ బాయ్ ఇస్ టు ఫాల్ ఫ్రమ్ దాట్ టాప్ naturally he'll have his backbone and the head totally broken.
1: ఒక వారమునకు ముందుగా ఒక పిల్లవాడు పడి స్పైనల్ కాలం విరిగి ఇప్పటి కూడాను బెంగళూరు మణిపాల్ హాస్పిటల్లో ఉంటున్నాడు.
0: ప్రయర్ టు దట్ వన్ బాయ్ ఫెల్ ఫ్రమ్ ద టాప్ అండ్ హ్యాడ్ హిస్ స్పైనల్ కాలమ్ బ్రోకెన్ నౌ
1: స్పైనల్ కాలమ్
0: పోతే
1: ఎవరు కూడా చక్క చేయడానికి వీలు కాదు.
0: And when spinal column is fractured, none can correct it.
1: ఇలాంటి ప్రమాదం సంభవించకూడదని నేను సంకల్పించుకున్నాను.
0: Bhagavan decided to prevent the danger.
1: పిల్లలందరూ క్షేమంగా ఉండాలి.
0: Boys should be safe and secure.
1: పిల్లలే నా ప్రాపర్టీ అని అనేక పర్యాయం చెప్పాను.
0: Bhagavan said students are his property.
1: కనుక పిల్లలు క్షేమంగా ఉంటేనే నాకు క్షేమం.
0: When boys are secure, Bhagavan.
1: పిల్లలు ఆనందంగా ఉంటేనే నాకు ఆనందము.
0: When students are happy, Bhagavan.
1: ఆ పడిపోయినటువంటి పిల్లలు తక్షణమే నేను వ్యాన్ ఇచ్చేసేసి అంబులెన్స్ వ్యాన్ ఇచ్చేసి 10,000 రూపాయలు ఇచ్చేసి తక్షణమే బెంగళూరు పంపించాను.
0: As the boy fell from this top, Bhagavan sent the ambulance and 10,000 rupees.
1: తల్లిదండ్రులు వచ్చారు.
0: Parents came.
1: ఆ తల్లిదండ్రులు పడిన ఆనందము ఇంత అంతని చెప్పలేము.
0: You cannot describe the happiness, the joy of the parents.
1: ఏ తల్లిదండ్రులు చేయగలరు ఇంత సహాయం?
0: Which parent can do render such help?
1: అక్కడికి పోయాడు, మా డాక్టర్ని కూడా వెంట పంపించాను.
0: Bhagavan sent the doctor also.
1: డాక్టర్ చెప్పాడు, అతను పండుకోవడానికి కూర్చోవడానికి వీలు కాదు, స్పైనల్ కాలం ఇదైంది అన్నాడు.
0: డాక్టర్ సెడ్ ద స్పైనల్ కాలం బ్రోక్, ఇట్స్ నాట్ పాసిబుల్.
1: ఏమి యోచించవద్దు, నేను చెప్పినట్టుగా నువ్వు చేయి.
0: Bhagavan said, you just act according to my instruction.
1: వెళ్ళినాడు.
0: He went.
1: వెళ్ళేటప్పటికి ఏమైపోయిందో, ఆ హాస్పిటల్ దగ్గర దిగేటప్పటికి కూర్చున్నాడు.
0: By the time he reached the hospital, he sat there.
1: తర్వాత హాస్పిటల్ పోయిన తర్వాత బెడ్ పైన కూడా కూర్చున్నాడు.
0: ద బాయ్ కుడ్ సిట్ ఆన్ బెడ్ ఇన్ ద హాస్పిటల్.
1: ఇక్కడి నుంచి ఇక్కడికి కాన్షియస్ వచ్చింది.
0: అండ్ హీ కుడ్ హావ్ కాన్షియస్ రైట్ ఫ్రమ్ ద
1: బెడ్. అక్కడ నుంచి కిందికి కూడా వచ్చేసేసింది.
0: అండ్ హీ కుడ్ ఫీల్ ద సెన్స్ ఆఫ్ టచ్.
1: అన్ని చక్కగా జరుగుతూ వచ్చేసాయి.
0: అండ్ ఎవ్రీథింగ్ వెంట్ ఆన్.
1: ఏమీ ప్రమాదం లేదు.
0: నో డేంజర్.
1: కారణం,
0: రీజన్,
1: దయానుగ్రహములు దండిగా ఉండటం చేతనే ఈ విధంగా రక్షింపబడుతూ వస్తుంటారు.
0: బికాస్ ఆఫ్ బౌంటియస్ ఇన్ఫినిట్ గాడ్స్ గ్రేస్ హి వాస్ ప్రొటెక్టెడ్.
1: నేను అక్కడ నిలిపాను.
0: భగవాన్ స్టాప్ దేర్.
1: పాపం శ్రీనివాస్ కూడా చాలా ప్రేమతో భక్తితో శ్రద్ధతో చేస్తూ వచ్చాడు.
0: శ్రీనివాస్ ఆల్సో వాస్ డూయింగ్ విత్ ఆల్ సిన్సెరిటీ అండ్ డివోషన్.
1: పిల్లల్ని పంపాలని, తిరిగి కొత్త బ్యాండ్ వాడు రావాలని, వారికి ఛాన్స్ ఇవ్వాలని నేను ఆశించాను.
0: భగవాన్ వాంటెడ్ టు ఎక్స్టెండ్ ద ఛాన్స్ టు ద నెక్స్ట్ బ్యాచ్ ఆఫ్ ద బ్యాండ్.
1: నా యొక్క సుఖము, నా యొక్క ఆనందము నేను ఎప్పుడు యోచించను.
0: భగవాన్ నెవర్ థింక్స్ ఆఫ్ హిస్ పర్సనల్
1: హ్యాపీనెస్. డిసప్పాయింట్ కాకూడదు.
0: దట్ బాయ్ షుడ్ నాట్ బి డిసప్పాయింట్.
1: పిల్లలకు ఏ విధమైనటువంటి అనానుకూలములు సంభవించకూడదు.
0: స్టూడెంట్స్ షుడ్ నెవర్ ఫేస్ ఎనీ ఇన్కన్వీనియన్సెస్.
1: వాళ్ళందరూ వచ్చి సిద్ధంగా నిలుచుకున్నారు.
0: స్టూడెంట్స్ వర్ రెడీ.
1: ఆ ప్రక్కనే నేను ముందు రోజే చెప్పాను జరుగుతుంది అని.
0: భగవాన్ సెడ్ ఏ డే బిఫోర్ దట్ ఇస్.
1: నలుగురు పిల్లల్ని లోపల పిలిచాను.
0: భగవాన్ కాల్డ్ ఫోర్ బాయ్స్ ఇన్సైడ్.
1: బాయ్స్, మీరు నా జీప్ చుట్టూ ఉండాలి అన్నాను.
0: బాయ్స్, యు సరౌండ్ ద జీప్ వేర్ ఐ స్టాండ్.
1: ఎక్కడ కూడా మీరు కదలకూడదు అన్నాను.
0: డోంట్ మూవ్.

0: ఎనీవేర్
1: కానీ అక్కడ పోయి చూసేటికి ఆ పిల్లలు ఎవరు లేరు.
0: బై ఎగ్జాక్ట్ ఎట్ ద స్పాట్ నన్ ఆఫ్ ది స్టూడెంట్స్ వర్ నోటీస్డ్.
1: చెప్పారు మాకు స్టేజ్ పైన సర్వింగ్ పని ఉంటుండది కదా అన్నారు.
0: దే సెడ్ వి హావ్ గాట్ సమ్ సర్వింగ్ డ్యూటీ.
1: ఈ మార్చింగ్ అంతా జరిగిన తర్వాత
0: అట్ ది ఎండ్ ఆఫ్ ద మార్చింగ్
1: ఫ్లాగ్ హాయిస్టింగ్ జరిగిన తర్వాత
0: ఆఫ్టర్ ఫ్లాగ్ హాయిస్టింగ్
1: తర్వాత నీవు స్టేజ్ పైన నీవు సర్వ్ చేయొచ్చు కానీ అంతవరకు ఏం చేయగలరు కాబట్టి కారు దగ్గర ఉండాలా.
0: భగవాన్ సెడ్ యూ కెన్ అటెండ్ యువర్ జాబ్ ఆన్ ద స్టేజ్ ఆఫ్టర్ ది సెరిమోనియల్ ఫంక్షన్.
1: వారు కూడా ఎంతో ప్రేమతో భక్తితో ఉండినటువంటి పిల్లలు.
0: దే ఆర్ ఆల్సో ఫుల్ ఆఫ్
1: ఎవరి ఎందుకు కించిత్ దోషం లేదు.
0: నో మిస్టేక్ ఇన్ ఎనీబడీ.
1: కావాలని ఎవరు కూడా చేయడానికి పూనుకోరు.
0: నో వన్ ఇస్ ప్రిపేర్ టు డూ విల్
1: రాంగ్ అంటే పిల్లలందరికీ ప్రాణము.
0: బాయ్స్ టేక్ భగవాన్ యాజ్ దేర్ వెరీ లైఫ్.
1: అలాంటి సమయం లోపల నేను తక్షణమే శ్రీనివాస్ స్టాప్ చేయన్నాను.
0: భగవాన్ కమాండెడ్ శ్రీనివాస్ స్టాప్ ద వెహికల్ నౌ.
1: చేశాడు.
0: హి డిడ్ సో.
1: నేను లేచాను.
0: భగవాన్ గాట్ అప్.
1: లేచి వైస్ ఛాన్సలర్ వచ్చాడు.
0: వైస్ ఛాన్సలర్ కేమ్ దేర్.
1: అతన్ని పిలిపించి మాట్లాడాలనుకునే లోపల తాను ఏమైపోయింది అదంతా ఒక మాయ.
0: ఇట్ వాస్ ఆల్ డెల్యూజన్. ఏ మాయ.
1: ఒక కాలు కిందనే ఉంటుండాలి భూమి పైన.
0: వన్ ఫుట్ వాస్ జస్ట్ ఆన్.
1: ఇంకొక కాలు ఏదో బ్రేక్ వస్తారనుకున్నాడో ఏమొత్తుకున్నాడు టచ్ వచ్చేసాడు.
0: One was on the ground, another he wanted to apply the brake and pressed it.
1: ఉన్నటువంటి వాడు ఒక్క తూరి స్పీడ్ అయిపోయినకే పడిపోయాడు.
0: Because of this fast speed, immediately fell.
1: అందరూ ఉంటున్నారు ఎవరికి కనిపించకుండా చేసుకున్నాను నేను.
0: భగవాన్ టుక్ కేర్ దట్ ఇట్ విల్ నాట్ గో టు ద నోటీస్ ఆఫ్ ఎనీబడీ.
1: ఎంత స్టెప్స్ పైన కూర్చున్నారు ఆడవారు మగవారు.
0: బికాస్ మెనీ వర్ దేర్ ఆన్ ద స్టెప్స్ దేర్.
1: ఎంతమంది చుట్టూ ఉంటున్నారు.
0: మెనీ అరౌండ్.
1: ఏదో నేను కూర్చున్నట్టుగా కూర్చున్నాను.
0: జస్ట్ స్వామి pretend as if you are seated.
1: అప్పుడు నా స్పైనల్ కాలం కు నా తలకు చేతికి పెద్ద ప్రమాదం జరిగింది.
0: Then the spinal column, the hand and the head of Bhagavan were damaged.
1: నాకు జరిగింది.
0: What the boy was to face was taken over by Bhagavan.
1: వైస్ ఛాన్సలర్ చూస్తున్నాడు ఏం స్వామి లేకుండా పోతున్నాడే ఏం చేయాలి ఏం చేయాలని చాలా బాధపడుతున్నాడు.
0: వైస్ ఛాన్సలర్ వాస్ దేర్ థింకింగ్ వై స్వామి sat here, how is that he is not able to get up.
1: ఈ సమయంలో నేను ఆలస్యం చేస్తే ఆలస్యం అమృతం విషము ఎంతమందికో ప్రమాదం జరుగుతుంది టక్క నేను తలుచుకున్నాను దేహాన్ని మర్చిపోయాను లేచాను.
0: భగవాన్ ఇమీడియట్లీ విల్డ్ ఎనీ డిలే విల్ పుట్ ఫర్దర్ డేంజర్ అండ్ హీ ఇమీడియట్లీ
1: అందరికీ ఆనందంతో కూడా చేతులు ఊపుతూ వచ్చాను.
0: అండ్ భగవాన్ స్టార్టెడ్ వేవింగ్ హిస్ హ్యాండ్ టు ద క్రౌడ్స్.
1: ఈ చెయ్యి కత్తితో కొట్టినట్టుగా అయిపోయింది.
0: The hand was completely damaged as if it was cut with a sword.
1: కానీ ఒక డివినిటీ యొక్క శక్తిని మీరు గుర్తించడానికి చొక్కా చినిగిన తర్వాత కదా లోపల ఏటు తగలాలి.
0: In fact, it is the shirt that should be torn out before the hand is damaged.
1: చొక్కా ఏమీ చినగలేదు.
0: Nothing happened to the shirt.
1: లోపల పెద్దగా కత్తి కొట్టినట్టుగా అయిపోయింది.
0: But the hand inside the shirt is totally damaged.
1: తర్వాత ఇక్కడ పెద్ద ప్రమాదం జరిగింది.
0: దెన్ దేర్ వాస్ ఎ బిగ్ డేంజర్.
1: వీళ్ళందరికీ ఎట్ట తెలుస్తుంది నేను అక్కడ నడుచుకుని పోవాలి కదా.
0: అండ్ భగవాన్ షుడ్ వాక్ ద డిస్టెన్స్.
1: అందరికీ తెలుస్తుందో ఏమిటో అని ఎవరికి తెలియకూడదని సంకల్పించుకున్నాను.
0: భగవాన్ విల్ దట్ యూ షుడ్ నాట్ గో టు ద నోటీస్ ఆఫ్ ద క్రౌడ్.
1: పోయినాను.
0: హీ వెంట్.
1: తిరిగి మరి రావటము పోవటము అన్ని జరిగింది. ఫ్లాగ్ హాయిస్టింగ్ కూడా జరిగింది.
0: హీ వెంట్ దేర్ క్లైమ్డ్ అప్ ది స్టెప్స్ అండ్ హాయిస్టెడ్ ద ఫ్లాగ్.
1: లోపలంతా పంచంతా తడిచిపోయింది రక్తంతో.
0: అండ్ ద హోల్ ది thing, the rope was completely wet with blood.
1: కాని ఇంకా ఎట్టైనా 5 మందికి తెలుస్తుందని తక్షణమే నేను అటు ఇటు విచారించినట్టుగా విచారించి బాత్రూమ్ లోకి వెళ్ళాను.
0: బట్ జస్ట్ భగవాన్ ప్రిటెండెడ్ యాజ్ ఇఫ్ హి వాస్ టాకింగ్ టు ద డివోటీస్ ఓవర్ దేర్ అండ్ గాట్ ఇన్ టు ద బాత్రూమ్.
1: ఎన్ని టవల్స్ తో తుడిచినప్పటికీ నీ టవల్స్ చాలలేదు అంత రక్తమైపోయింది.
0: ద నంబర్ ఆఫ్ టవల్స్ వర్ నాట్ సఫిషియంట్ యాజ్
1: తిరిగి ఆ టవల్స్ అంతా తిరిగి నేను బాత్రూమ్ లో వేస్తే తిరిగి ఎవరైనా చూడవచ్చును.
0: But if the towel is kept in the bathroom, somebody
1: అదే టవల్ తిరిగి ఆ బాధలో కూడా సోప్ వేసి పిండి చక్కగా పిండి అన్ని ఆరగట్టేసేసి నేను వచ్చేసాను.
0: Though it was highly painful, Bhagavan washed all the towels there so that nobody would know.
1: ఎలాంటి పరిస్థితిలో నాకు అలసట అనేటువంటిది కానీ బాధ అనేటువంటిది కానీ నొప్పి అనేటువంటిది కానీ ఎవరికి నేను చూపను.
0: Bhagavan will never allow anybody to know his tiredness, tiresomeness or pain or suffering.
1: పిల్లలు కూడా అడిగారు ఎందుకు స్వామి నిదూరు బాత్రూమ్ పోతున్నారని.
0: అండ్ స్టూడెంట్స్ ఆర్ స్వామి హౌ డు యు నో నంబర్ ఫైవ్
1: నా పని.
0: ఇట్స్ వై ఆర్ యు కన్సర్న్ ఇట్స్ మై జాబ్.
1: నేను తెల్లవారి సాయంకాలం తప్ప మరొక చోటు నేను బాత్రూమ్ వైపు నేను చూడను.
0: భగవాన్ విల్ నెవర్ గెట్ ఇన్ ద బాత్రూమ్ డ్యూరింగ్ ది ఎంటైర్ కోర్స్ ఆఫ్ ద డే.
1: 5 టూర్లు 6 టూర్లు పోతున్నారంటే బాగా తడిచిపోతుండాలి.
0: as he has gotten five times, because the entire robe was wet by blood.
1: బయటికి పడేటువంటి పరిస్థితి వస్తూ ఉంటుండాలి.
0: And the time is approaching that it may be noticed.
1: ఆ సమయంలోపల ఇద్దరు పిల్లలు వచ్చేసి స్వామి ఫ్లాగ్స్టింగ్ చేయాలి అన్నారు.
0: At that moment two students came and said, Swami, it's time for flag hoisting.
1: బా ఒక చైర్ నుంచి దిగాను.
0: He got down from the chair.
1: చెప్పకూడదు కానీ నాకు నవ్వు వస్తుంది.
0: Swami smiled, said his own divine miracle.
1: ఒక షాక్ కొట్టినట్టుగా అయిపోయింది.
0: ఇట్ వాజ్ సంథింగ్ లైక్ ఎ షాక్.
1: కాలు భూమిని కరుచుకోలేదు.
0: వెల్ హీ కుడ్ నాట్ స్టాండ్.
1: నవ్వుకుంటూ చి దీనిపైన భ్రమ పెట్టుకోకూడదు అని నడుచుకుని పోయాను.
0: స్మైలింగ్లీ హి థాట్ ఐ షుడ్ నాట్ థింక్ ఆఫ్ ద బాడీ అండ్ స్టార్టెడ్ స్లోలీ వాకింగ్
1: చేశాను.
0: భగవాన్ హాయిస్టెడ్ ద ఫ్లాగ్.
1: తిరిగి జ్యోతిని ముట్టించాను.
0: లైటెడ్ ద ల్యాంప్.
1: వీళ్ళు వెళుతున్నారు.
0: దే ఆర్ గోయింగ్.
1: కానీ ఇదంతా తరిచిపోతూ వస్తున్నారు.
0: బట్ దేర్ ఇస్ బ్లీడింగ్ ఆల్ ఓవర్.
1: ఎటు కూర్చోడానికి వీలు కానటువంటి పరిస్థితిలో ఉంటుండాలి.
0: ఇట్ వాజ్ నాట్ పాసిబుల్ ఈవెన్ టు సిట్.
1: అప్పుడు నేనే దండించుకున్నాను.
0: దెన్ భగవాన్
1: అందరికీ చెప్తున్నాను దేహాభిమానం ఉంటుండాలని, నేను దీనికోసం ఎందుకు పాటుపడాలి, చి దీన్ని మాత్రం యోచించకూడదు అని నేను ఆదర్శంగా నిరూపించాలి.
0: భగవాన్ హెస్ సెట్ అన్ ఐడియల్ టు హిమ్సెల్ఫ్ యాజ్ నాట్ టు హ్యావ్ బాడీ అటాచ్మెంట్.
1: ఏ బాధ లేకూడదు, చక్కగా నడిచాను, అన్ని విధాలా బాల వికాస్ పిల్లలంతా పూర్తి జరిగా, అనగా ప్రైమరీ స్కూల్ పిల్లలు చాలా బాగా చేశారు.
0: Unmindful of the suffering, Bhagavan
1: watched. Neta hrudayalu ati madhuramainatundi hrudayalu aanandamuto appudu mukham kisinchukoni vachi kurchunnaru.
0: The children of the primary school with the nectarine, beautiful, pure, sacred hearts sat there.
1: Photo teeskovalani aasincharu.
0: They wanted to have a photo with Bhagavan.
1: Nirasa cheyakurdu.
0: They shouldn't be disappointed.
1: Lakshame digaru vaadi daggariki vellanu.
0: Bhagavan
1: photos teeskunnaru.
0: Bhagavan got down and had a photo with the children.
1: Photo teeskunna tarvata migitha vaartu teeskokunda pothe ee pillalaku oka vidhamainatundi oka baadha kalugutundi.
0: If other students also don't get a chance to have a photo with him, they'll be disappointed.
1: Adi sahajame.
0: It's quite natural.
1: Adi oka jealousy kaadu.
0: It's not an act of jealousy.
1: Kaani tarvata మరి ఒక గుంపుతో ఫోటో తీసుకున్నాను.
0: లేటర్ స్వామి హ్యాడ్ అనదర్ గ్రూప్.
1: ఈ విధంగా ఐదు తూర్లు తిగటము రావటం పోవటం లోపల
0: యాజ్ హి వాస్ గెటింగ్ డౌన్ ఫైవ్ టైమ్స్
1: దేహాభిమానం పూర్తి పోయింది.
0: దేర్ ఇస్ నో బాడీ కనెక్షన్.
1: కనెక్షన్ లేకుండా పోయింది.
0: దేర్ ఇస్ నో బాడీ కనెక్షన్.
1: తిమ్మిరెక్కినట్టుగా అయిపోయింది.
0: ఆర్ ద హోల్ బాడీ
1: లోపల తల ఉండినట్టుగా నాకు అనిపించలేదు.
0: అండ్ హీ డిడ్ నోటీస్ ఎనీ పార్ట్ ఆఫ్ ది బాడీ ది హెడ్.
1: అనుకున్నాను ఉంటే ఉండని పోతే పోని.
0: లెట్ ఇట్ బి దేర్ ఆర్ నాట్.
1: వీళ్ళందరికీ ఆనందం ఇవ్వాలి.
0: ఐ షుడ్ మేక్ ఎవ్రీబడి.
1: ఎవరికి తెలపకూడదు.
0: ఐ షుడ్ నాట్ టెల్ ఎనీబడి
1: అని నాలో నేను పెట్టుకున్నాను.
0: హీ హాస్ డిసైడెడ్ హిమ్సెల్ఫ్.
1: ఈ విధంగా ఉంటుండి
0: సో సేమ్
1: తర్వాత వచ్చే సమయంలో బయట కొంతవరకు కనిపిస్తూ వచ్చింది రక్తము.
0: ది బ్లీడింగ్ వాస్ దేర్ లిటిల్ నోటీసియబుల్.
1: పోతే తిరిగి బయట వచ్చినట్టు కనిపిస్తుందని మరి తిరిగి ఫ్లాగ్ స్ట్రెయిట్ గా ఉంటుంది. ఆ స్టెప్స్ పైకి వచ్చాను.
0: అండ్ స్లోలీ హీ క్లైంబ్ అప్ ది స్టెప్స్ నియరింగ్ ది ఫ్లాగ్.
1: దాని వెనకలు ఎవరు లేరు.
0: Because no one was there behind.
1: చూడడానికి వీలు కాదు.
0: Nobody can notice it.
1: కనుక ఒకరు చూడకుండా ఉంచుకోవాలంటే వీలు అవుతుందా? కాదు.
0: Is it possible to be there unnoticeable?
1: తిరిగి వచ్చాను. ఐదు గంటల సమయం నేను ఆ యొక్క చైర్ పైన కూర్చున్నాను.
0: అండ్ భగవాన్ సెట్ దేర్ అట్ 5 o'clock.
1: విద్యార్థులకు కానీ పబ్లిక్ కానీ దీనికి అర్థమయ్యే కోసం నేను ఇంత చెప్తున్నాను, కానీ లేకపోతే నేను దీన్ని చెప్పను.
0: Bhagavan is telling all this so that the public and students might know.
1: ఇంక ఇంకొక మానవ శరీరం ఎగినైతే.
0: If it is for to be a human body,
1: ఒక్క క్షణమైనా కూడా నాకు చైర్ పైన కూర్చోవడానికి వీలు కాదు.
0: Impossible to sit on the chair for a moment of time.
1: కాలు తీసి కాలు పెట్టడానికి సాధ్యం కాదు.
0: Impossible to step forward.
1: అంత షాక్ మాదిరి ఉంటుండాలి.
0: Something like an electric shock all over the body.
1: చీ షాక్ ఏది కొడుతుంది? కరెంటు కొడుతుంది. నేనే కరెంటు, నా కరెంట్ ఇంకోటి ఏమిటి కొడుతుంది?
0: How do you feel that shock? It is only because of the current. Well, Bhagavan is the current. With that he is not bothered of any shock.
1: తిరిగి అన్ని కార్యక్రమాలు చేయించుకున్నాను.
0: And he allowed the program to go.
1: కారులో కూర్చున్నాను.
0: Sat in the car.
1: వచ్చాను.
0: And came here.
1: సెంట్రల్ టెస్ట్ వాళ్ళందరూ కూడా వచ్చారు.
0: సెంట్రల్ టెస్ట్ మెంబర్స్ కేమ్.
1: ఎవరికి తెలియదు.
0: నో వన్ నోస్.
1: మొదలు మీరందరూ భోంచేసేయండి అన్నాను.
0: And he asked them to have their food.
1: శ్రీనివాస్ మాత్రం వచ్చి, స్వామి క్షమించండి, అదైతే పొరపాటు జరిగిందో ఏమో అన్నాడు. ఇది పొరపాటే కాదు.
0: శ్రీనివాసన్ సెడ్, పార్డన్ మీ స్వామి.
1: నేను తలుచుకుంటా, పాస్ట్ ఈజ్ పాస్ట్.
0: వై డూ యూ థింక్ ఆఫ్ దిస్? పాస్ట్ ఈజ్ పాస్ట్.
1: ఐ ఆమ్ హ్యాపీ.
0: ఐ ఆమ్ హ్యాపీ.
1: డోంట్ వరీ అబౌట్ మీ.
0: డోంట్ వరీ అబౌట్ మీ
1: అన్నాను. కూర్చున్నారు, అందరూ భోంచేశారు.
0: అండ్ ఆల్ సాట్ దేర్, హ్యాడ్ దేర్ లంచ్.
1: భోంచేసిన తర్వాత,
0: ఆఫ్టర్ ఫుడ్,
1: క్రమక్రమేణా లేచేటప్పటికి ఇక్కడ నుంచి కారుతూ వస్తుండాలి.
0: Then they notice bleeding.
1: పిల్లలందరూ కూడా బయట తట్టి తిరిగి ఫోటోల కోసం కాచుకున్నారు.
0: స్టూడెంట్స్ వర్ వెయిటింగ్ అవుట్ సైడ్ ఫర్ ఫోటోగ్రాఫ్.
1: బ్యాండ్ పిల్లలు కాచుకున్నారు.
0: బ్యాండ్ బాయ్
1: వాళ్ళంతా కాచుకున్నారు.
0: అండ్ అదర్ ఇన్స్ట్రక్టర్స్ దేర్.
1: తిరిగి నేను బాత్రూమ్ వెళ్ళాను, తుడుచుకున్నాను.
0: భగవాన్ వెంట్ ఇన్ ది బాత్రూమ్ అండ్ వైప్డ్ అవుట్.
1: ఏమిటి అన్నాడు హిందూలాష.
0: హిందూలాష, వాట్ ఇస్ దట్ స్వామి?
1: హిందూలాష, జరగవలసినవి జరుగుతుంటాయి దేహాలకు.
0: హిందూలాష, వాట్స్ బౌండ్ టు హ్యాపన్ టు ద బాడీ విల్ హ్యాపన్.
1: చూడు అని ఇది నీ విప్పి కొంచెం అట్లా చూపించాను.
0: స్వామి సెడ్, నౌ యు సీ అండ్
1: అందరూ బాధపడ్డారు, రక్తమంతా ఉంటుండాలి.
0: దే నోటిస్ బ్లడ్ ఆల్ ఓవర్.
1: చెప్పాను, మీరు ఏమాత్రం ఈ విధంగా బాధపడితే ఇంకేమాత్రం మీకు తెలపనున్నాను.
0: If you feel sad, I don't allow you to be here. You should not tell anybody.
1: ఎవ్వరు కూడా నువ్వు ఇక్కడికి వచ్చి తిరిగి దిగేంత వరకు ఎవరికి తెలియదు.
0: నో వన్ నోస్ అంటిల్ భగవాన్.
1: ఇదే విధంగానే
0: లైక్ దిస్
1: పిల్లల కోసం కానీ లేక భక్తుల కోసం కానీ వారు ప్రార్థించినటువంటి ప్రార్థనలు అంగీకరించి వారు ఎన్ని రకములైనటువంటి బాధలో తీసుకుంటుంటాను.
0: లైక్ దిస్ ద సఫరింగ్ ఆఫ్ ద స్టూడెంట్స్ ఆఫ్ ద డివోటీస్ ఆఫ్ ఎవ్రీబడి ఇస్ టేకెన్ ఓవర్ బై భగవాన్.
1: ఇది ప్రమాది నామ సంవత్సరం రాబోతుండాలి.
0: బికాస్ ప్రమాది ఇయర్ ఇస్ అడ్వాన్సింగ్.
1: అన్ని రంగములు ఎందుకు నువ్వు ఎక్కువ ప్రమాదాలు జరగబోతున్నాయి.
0: ఇన్ ఎవ్రీ ఫీల్డ్ దేర్ ఆర్ మెనీ డేంజర్.
1: రాజకీయం ఎందే కాకుండా
0: నాట్ ఓన్లీ పొలిటిక్స్,
1: విద్యారంగములందే కాకుండా
0: ఎడ్యుకేషనల్,
1: ఇంకా అన్ని రంగములు ఎందుకు నువ్వు కొన్ని విధమైనటువంటి ప్రమాదాలు సంభవిస్తూ వస్తుంది.
0: ఇన్ ఎవ్రీ ఫీల్డ్ దేర్ మెనీ డేంజర్స్ అండ్ రిస్క్స్.
1: ఆ ముందు చిహ్నంగా నేను చూపిస్తూ వచ్చాను.
0: దిస్ ఇస్ అ డెమోన్స్ట్రేషన్ ఆఫ్ వాట్స్ గోయింగ్ టు హ్యాపన్ ఇన్ ఫ్యూచర్.
1: కనుక నా విషయం లోపల మీరు ఎవ్వరు కూడా ఏమాత్రం యోచించనక్కర్లేదు.
0: అబౌట్ భగవాన్ నో వన్ నీడ్స్ టు బాదర్.
1: నేను ఏమైనా చేయగలను, ఏమైనా అనుభవించగలను.
0: భగవాన్ కెన్ డూ ఎనీథింగ్, కెన్ ఎక్స్పీరియన్స్ ఎనీథింగ్.
1: ఒక చిన్న ఉదాహరణ,
0: స్మాల్ ఎగ్జాంపుల్.
1: మహాభారత యుద్ధ సమయం నందు
0: అట్ ది టైమ్ ఆఫ్ ది బ్యాటిల్ ఆఫ్ మహాభారత్
1: కృష్ణుడు ముందు కూర్చున్నాడు.
0: Krishna sat in the front.
1: Arjuna venaka paina pai bhagamlo kurchunnadu.
0: Arjuna was on the top behind.
1: Bhishmudu vestunnadu ambulu.
0: Bhishma was shooting the arrows.
1: Prati ambu kudanu Krishnudike tagutundadu kani Arjunike matram tagadu.
0: In fact every arrow was shot at Krishna and Arjuna was not affected.
1: Aa Arjunudu rathamlo kurchunnappudu Krishnudu etu pomanu cheppali etu undamanu cheppalante deeniki konni vidhamainatundi chinamlu untunnayi.
0: As Krishna was seated there in the chariot, in which direction the chariot has to go, there are certain signs to indicate.
1: Ikkada right, left ani cheppinte signals anta untuntai. Aa naati kaalamlo aa rathalaku atlaanti signals ledu.
0: Today we have signals and signs to go to the right or left. Those days that were not there.
1: Arjuna yokka kudi paadamu Krishnudu yokka oka kadata paina oka vidhamainatundi button rail ottalu.
0: And the first finger, the toe of the right
1: foot has to be pressed. పెద్ద ఇనుప బూట్సులు వేసుకున్నాడు.
0: అండ్ అర్జున వాస్ వేరింగ్ ఐరన్ షూస్.
1: ఒక ఇనుప బూట్స్ తో రైట్ తిరగాలంటే దీన్ని ఒత్తాలి.
0: సో విత్ దట్ ఐరన్ షూ ఆఫ్ ది రైట్ ఫుట్
1: లెఫ్ట్ ఫోర్ అంటే ఇక్కడ ఒత్తాలి.
0: అండ్ ఇట్ హస్ టు బి ప్రెస్డ్ ఆన్ ది లెఫ్ట్ సైడ్.
1: ఈ విధంగా ఒత్తి ఒత్తి ఒత్తి ఒత్తి ఒత్తి ఇక్కడ కూడా రక్తం కారుతూ వచ్చింది.
0: దేర్ కృష్ణ ఆల్సో హ్యాడ్ దిస్ బ్లడ్ కమింగ్ అవుట్ ఆఫ్ ఇట్ బికాజ్ ద కాన్స్టెంట్ ప్రెషర్.
1: అమ్ములన్నీ కూడా కృష్ణుడికి తగిలినాయి.
0: అండ్ ఆల్ ఆరోస్ వర్ షాట్ అట్
1: కృష్ణుడు. ఎట్ట ఉన్నాడంటే రక్తపు ముద్ద మాదిరి ఉంటున్నాడు.
0: అండ్ ద బ్లడ్ ఆల్ ఓవర్ ద బాడీ ఆఫ్ కృష్ణ అట్ దట్ మోమెంట్.
1: కృష్ణుని చుట్టం లేదు.
0: నో వన్ వర్స్ వాచింగ్.
1: అది వారు,
0: ఇట్ వాస్ వార్ టైం.
1: అది వారి వారి డ్యూటీ.
0: ఇట్ వాస్ దట్ డ్యూటీ.
1: అందులో తగ్గులో కూర్చున్నాడు.
0: అండ్ హి ఆల్సో
1: కనిపించేది అర్జునుడే కానీ కృష్ణుడు కనిపించడు.
0: అండ్ ఆల్ సీ అర్జున బట్ నాట్ కృష్ణ.
1: ఎందుకోసం కృష్ణుడు ముందుగానే అర్జునుడికి అభయం ఇచ్చాడు?
0: బికాస్ కృష్ణ gave promise to Arjuna before.
1: Arjuna Dushyasana iddaru kuda chernappudu
0: and Arjuna and Duryodhana were there.
1: Dushyasana neeku em kavali?
0: He said, what do you
1: naaku rendu properties unnai.
0: I have two properties.
1: Okati sipayas unnai. Kavala nenu kavala.
0: You want the army or I here?
1: Dushyasana cheppadu naaku sipayalu kavali annadu.
0: And he said, I want the army.
1: అంతరు 7 లక్షల సిపాయిలు నువ్వు తీసుకుని పో.
0: దెన్ హి సెడ్ కమ్ ఆన్ టేక్ ది ఆర్మీ ఆఫ్ 7 లక్షల ఆఫ్ సోల్జర్స్ విత్ యు.
1: అర్జున,
0: అర్జున
1: నేను నీకున్నాను.
0: అర్జున ఐ యామ్ హియర్ ఫర్ యు.
1: నువ్వేం భయపడనక్కర్లేదు.
0: యు డోంట్ నీడ్ టు ఫియర్.
1: అవన్నీ కేవలం ఒక కంపార్ట్మెంట్.
0: ఆల్ 7 లక్షల ఆఫ్ ఆర్మీ కంపార్ట్మెంట్.
1: కానీ ఇంజన్ నేనే.
0: ఐ యామ్ ది ఇంజన్ దేర్.
1: ఇంజన్ ఉన్నప్పుడే ఈ కంపార్ట్మెంట్స్ అంతా నడుస్తాయి, కానీ ఇంజన్ లేనప్పుడు అవన్నీ నడుస్తాయా?
0: కంపార్ట్మెంట్స్ కెన్ ఓన్లీ మూవ్ ఇఫ్ దే ఆర్ పుల్డ్ బై ది ఇంజన్ బట్ నాట్ విత్.
1: కాబట్టి ఇంజన్ నీకు ఇచ్చేస్తున్నాను, నువ్వు తీసుకుని పోమన్నాడు.
0: సో ఐ గివ్ యు ద ఇంజన్, యు గో.
1: అర్జున్ కూడా అదే చెప్పాను, నీ ఒక్కడుంటే నాకు చాలు స్వామి.
0: అర్జున్ ఆల్సో సెడ్ స్వామి ఇస్ ఎనఫ్.
1: కనుక అర్జున్కి సంభవించవలసినటువంటి అన్ని కూడాను శ్రీకృష్ణుడే తీసుకున్నాడు.
0: దట్స్ వాట్ ఆల్ ద డేంజర్ దట్ అర్జున వాస్ టు ఫేస్.
1: ఈ విధంగా అనేక రకమైనటువంటి ఇవి అనుభూతులు జరుగుతూనే వస్తుంటాయి.
0: ఇన్ ఫ్యాక్ట్ మెనీ సచ్ ఇన్సిడెంట్స్ టుక్ ప్లేస్ ఇన్ ద పాస్ట్.
1: కనుక
0: సో
1: ఈనాడు జరగవలసినటువంటిది ఒక్కరు కారణం కాదు.
0: నో
1: లేక పిల్లల యొక్క దోషం కాదు.
0: నథింగ్ రాంగ్ విత్ స్టూడెంట్.
1: ఇంకే విధమైనటువంటి పైలట్ యొక్క దోషం కాదు.
0: నారద పైలట్.
1: అదంతా ఆ సమయంలో జరగవలసిన జరిగే తీరాలి.
0: ఇట్ వాస్ బౌండ్ టు హ్యాపెన్ అట్ దట్ మోమెంట్ ఆఫ్ టైమ్ యాస్ డిజైన్.
1: ఇదంతా కూడా నా యొక్క దింతే కానీ ఎవరికి ఏ విధమైనటువంటి తప్పు లేదు.
0: ఇట్స్ ఆల్ భగవాన్స్ విల్, డివైన్ విల్. నథింగ్ ఇస్ రాంగ్ విత్ ఎనీబడీ.
1: అప్పుడు అనేక రకములుగా నేను అనుకున్నా, ఇంక పైన ఈ దేహ విషయంలో ఏమాత్రం యోచించకూడదు.
0: నో వన్ షుడ్ బి మైండ్ఫుల్ ఆఫ్ ద బాడీ
1: అని చెప్పి,
0: సో సేయింగ్,
1: ఆనాటి నుంచి కూడాను క్రమక్రమేణా ఇది చక్కబడే రూపంలో చూసుకున్నాను.
0: అండ్ హి సాట్ దట్ ఎవ్రీథింగ్ రన్స్ వెల్.
1: దిన్నం వచ్చి అడిగేటువంటి వారు
0: ఎవ్రీ డే దే యూజ్డ్ టు కమ్ అండ్
1: ఆస్క్, స్వామి కొంచెం నెమ్మదిగా నడుస్తున్నారే ఏమిటి అని.
0: దే ఆస్క్ ఎవ్రీ డే, స్వామి, ఓ హౌ ఇస్ దట్ యు
1: నేను పరిగెత్తడానికి స్థలం లేదు లేకపోతే పరిగెత్తుతాను అని చెప్పి
0: భగవాన్ సెడ్, ఐ డోంట్ హావ్ ఎనఫ్ ఆఫ్ స్పేస్ టు రన్ ఆర్ ఎల్స్ ఐ యామ్ రెడీ టు రన్.
1: నేను వాళ్ళతో నవ్వుతూ నవ్వుతూ మాట్లాడుతూ వస్తాను.
0: స్వామి వాస్ టాకింగ్ ఆల్ ద టైమ్ స్మైలింగ్.
1: ఈ విధంగా ఎందుకోసం మీకు ఈనాడంత ఈ చరిత్ర చెప్తూ వచ్చానంటే,
0: వై ఆల్ దిస్ ఎపిసోడ్ ఇస్
1: నరేటెడ్, ఎవరికైనా అభయం ఇస్తే ఆ అభయ ప్రకారం వాడు నడుచుకున్నప్పుడు నేను దేన్నైనా అవలంబితం చేస్తాను.
0: దెన్ వన్స్ ఎ డివోటీ ఫాలోస్ ద కమాండ్ ఆఫ్ భగవాన్, భగవాన్ విల్ కమ్ టు యువర్ ప్రొటెక్షన్, కమ్ వాట్ మే.
1: మరి తక్షణమే ఇంటికి వచ్చిన తర్వాత ఈ నలుగురు పిల్లలను పిలిచాను.
0: ద మూమెంట్ హీ రిటర్న్ హీ కాల్డ్ ఆల్ ఫోర్ బాయ్స్.
1: వాడు చూచారు ఇదంతాను.
0: దే నోటీస్ దిస్.
1: చాలా బాధపడ్డారు పాపం.
0: దే ఫెల్ వెరీ సాడ్.
1: బాధపడినప్పుడు నేను చెప్పాను.
0: దెన్ భగవాన్ సెడ్,
1: చెప్పిన మాట మీరు ఎందుకు వినకూడదు?
0: వై డోంట్ యూ ఫాలో ద కమాండ్?
1: ఎందుకు మీరు అక్కడ లేకుండా పోయారు?
0: హౌ ఇస్ దట్ యూఆర్ నాట్ దేర్?
1: మీరు అక్కడ ఉంటుంటే ఇది జరిగిందేది కాదు కదా.
0: హ్యాడ్ యూ బీన్ దేర్ దిస్
1: ఇన్సిడెంట్ వుడ్ నాట్ హావ్ హ్యాపెండ్. చెప్పాను.
0: అండ్ భగవాన్ సెడ్ ఓన్లీ ఎస్కేపింగ్ ఆన్సర్స్ లైక్ దాట్.
1: సరే వాళ్ళు బాధపడ్డారు.
0: దే టూ ఫెల్ సాడ్.
1: ఇంకా బాధపడనక్కర్లేదు, వెళ్ళండి, జరిగేది జరిగిపోయింది అని.
0: దెన్ భగవాన్ సెడ్, డోంట్ ఫీల్ సారీ, వాట్ ఇస్ డెస్టిన్డ్ టు హ్యాపెన్ హ్యాపెండ్.
1: కనుక
0: సో
1: ఈ సంవత్సరం అంతా కూడాను ముందు రాబోయేటువంటి యొక్క బాధలు అన్ని కూడాను జరిగిపోయినాయి.
0: సో ఆల్ దోస్ థింగ్స్ దట్ ఆర్ బౌండ్ టు హ్యాపెన్ ద రెస్ట్ ఆఫ్ ది ఇయర్ హస్ ఆల్రెడీ హ్యాపెన్.
1: మీరందరూ కూడాను,
0: ఆల్ ఆఫ్ యూ,
1: సరైనటువంటి భావంతో
0: విత్ గుడ్ ఫీలింగ్
1: చెప్పిన మాటను విని
0: ఫాలో ద కమాండ్,
1: మీరు చక్కగా నడుచుకొని
0: కండక్ట్ యువర్ సెల్ఫ్,
1: మీరు క్షేమంగా ఉండండి, సమస్తపు మంచి పేరు తేండి.
0: You should be safe and secure, get a good name to the
1: institution. And you
0: should make your parents happy.
1: ఎందుకంటే రేపటి దినము మహా పుణ్యకాలం.
0: Tomorrow is a highly sacred day.
1: భీష్ముడు ఇంత యుద్ధం చేసి,
0: భీష్మ ఫర్ లాంగ్ బ్యాక్
1: కట్టగడపడికి ఉత్తరాయణం కోసమని కాచుకున్నటువంటి ఒక మహావ్యక్తి.
0: భీష్మ ది గ్రేట్ వారియర్ వాజ్ వెయిటింగ్ ఫర్ ఉత్తరాయణ.
1: 56 దినములంతా కూడాను అంపసేయ పైన పరుండినాడు.
0: He was on the bed of arrows for a long period of time.
1: కానీ ఈ 56 దినము రేపటి దినంతో సంభవిస్తుంది.
0: 56th డేస్ టుమారో.
1: అప్పుడు పాండవులందరినీ పిలిచి,
0: దెన్ హి కాల్డ్ ఆల్ పాండవ్,
1: వారికి చేయవలసినటువంటి బోధలంతా చేసి,
0: హి టాట్ దెమ్ వాట్ దే ఆర్ సపోజ్డ్ టు డూ.
1: కనుక ఆ ఉత్తరాయణం కోసం ఇంత కాచుకున్నాను నాయన అని బోధించాడు.
0: అండ్ హి టోల్డ్ పాండవాస్,
1: కనుక రేపటి దినము గొప్ప ఉత్తరాయణ కాలం వస్తుంది.
0: టుమారో ఇస్ ద మోస్ట్ ఆస్పిషియస్ టైమ్.
1: ఈ సంక్రమణ అనేటువంటిది మహా పవిత్రమైనటువంటి ఒక పర్వదినము.
0: అండ్ ఇస్ హైలీ సీక్రెట్ డే.
1: కొరకు ఇలాంటి సంక్రమణ అంటే ఏమి? సూర్యుడు ఉత్తర దిశగా ప్రయాణము చేస్తాడు.
0: ఇట్ ఓన్లీ మీన్స్ సన్ మూవ్స్ టువర్డ్స్ ద నార్త్ సైడ్.
1: పూర్వకాలం నందు అందరూ పాటలు పాడుకునేటువంటి వాడు.
0: ఇన్ ఓల్డెన్ డేస్ పీపుల్ యూస్ టు సింగ్ సాంగ్స్.
1: దినకరుడు శాంతుడై తోచే,
0: సన్ సీమ్స్ బి సో కూల్ అండ్ పేసిఫిక్,
1: దినములింత కురుచలయ్యను చలిగాలు చురుకు హెచ్చే,
0: ద డే పీరియడ్ ఇస్ సో షార్ట్ అండ్ సివియర్ కోల్డ్ విండ్ ఎవరి,
1: పొలములన్రేడి గుడ్డి వెన్నెలలోన కుప్పలన్నూర్చు కాపులు గొంతునెత్తి పదములను పాడతుడగిరి,
0: అండ్ వి ఫైండ్ ద ప్రెజెంట్రీ సింగింగ్ వెల్ సీయింగ్ ది గ్రెయిన్ ఎవ్రీవేర్ ఇన్ హి,
1: పచ్చ పువ్వుల జనుపు చేలకు ముత్యాల సరులు కూర్చే,
0: అండ్ వి ఫైండ్ ద కార్న్ ఆల్సో లుకింగ్ లైక్ పర్ల్స్ ఆల్ అరౌండ్,
1: మెరప పంటకు కుంకుమ మెరుపు దాల్చే,
0: అండ్ ద చిలీస్ లుకింగ్ సో రెడ్ అండ్ బ్రైట్,
1: బంతి పువ్వుల ముఖములు అల్లంత విప్పే,
0: the flowers also blossoming in full,
1: mana grahamula dhanya sampadalu nilpe,
0: and you find the grain in plenty and prosperity,
1: sarasuralaina sankranti pandagocche,
0: and it's a beautiful festival of sankranti that is at once in
1: sarva vidhamulaina dhanyamulanta kudunu mana yokka indaku cherutuntai,
0: all forms of grain are present in our granary.
1: కనుకని ఈ సంక్రాంతి టైం లోపల రైతులందరూ కూడా చక్కని విశ్రాంతి తీసుకుంటుంటారు.
0: During this time of Sankranti, peasants take rest.
1: ఈ విధంగా సంక్రాంతి దినంకు వచ్చే ముందుగా అనేక రకమైనటువంటి సంకటములంతా జరుగుతూ ఉంటాయి.
0: As Sankranti approaches, we do face certain risks and dangers.
1: నా పనులు ఏమి చేసినప్పటికీ,
0: whatever we do,
1: ఎవరు అడ్డు చేయడానికి వీలు కాదు.
0: Nobody can prevent it.
1: జరిగిపోతూనే ఉంటుంటాయి.
0: They simply happen.
1: ఇంకా ఒక విషయం మీకు చెప్పాలి.
0: Another point need to be informed.
1: పోయిన సంక్రాంతి అయిన తర్వాత పుట్టిన పండుగ అయినప్పుడు,
0: after last birthday function,
1: స్త్రీలందరూ వచ్చి చేరారు.
0: All women gathered.
1: స్వామి 19th స్త్రీల యొక్క పర్వదినములుగా మీరు నిర్ణయించినారు.
0: భగవాన్ యు డిసైడెడ్ 19th as the ladies day.
1: మేమంతా మీరు ఇచ్చే చీరలు కట్టుకుంటున్నాము, మీరు ఇచ్చే ఆనందాన్ని అనుభవిస్తున్నాము, మేము ఏమి సేవ చేయాలి ఈ 19th?
0: భగవాన్, వి ఆర్ వేరింగ్ ఆల్ ద సారీస్ సో బ్యూటిఫుల్లీ గిఫ్టెడ్ బై యూ, వాట్ షుడ్ వి డూ ఇన్ టర్న్ యాజ్ అ మ్యాటర్ ఆఫ్ గ్రాటిట్యూడ్?
1: ఏమి చేయనక్కర్లేదు.
0: యూ డోంట్ నీడ్ టు డూ.
1: మీరు ఆనందాన్ని అనుభవించండి అంతే చాలు.
0: యూ బీ హ్యాపీ, దట్ ఇస్ ఎనఫ్.
1: కానీ ఒకరిద్దరు మాత్రం కొంచెం హెచ్చరించారు.
0: బట్ వన్ ఆర్ టూ టోల్డ్,
1: స్వామి చాలా మంది సేవాదళం వాళ్ళంతా వస్తున్నారు.
0: భగవాన్, మెనీ సేవాదళ మెంబర్స్ కమ్ హియర్.
1: వాళ్ళకి ఏదో కొంతైనా కూడా మేము భోజనం వేయకూడదు, సహాయం చేయడానికి మాకు ప్రాప్తించేట్టుగా అనుగ్రహించండి అన్న.
0: భగవాన్, గివ్ us this chance to serve food to the సేవాదళ that visits ప్రశాంతి నిలయం.
1: నేను సంకల్పించుకున్నాను ఇది.
0: భగవాన్ సెడ్, ఐ విల్డ్ ఆల్రెడీ.
1: రాబోయేటువంటి నుంచి జరుగుతుంది, మీరేం యోచన పెట్టుకోవద్దండి అన్న.
0: ఇట్ ఈస్ గోయింగ్ టు హ్యాపెన్, మెటీరియలైజ్ వెరీ సూన్, డోంట్ బాదర్ యువర్ సెల్ఫ్.
1: ఈనాడు
0: టుడే
1: నేను సంకల్పించుకుని,
0: భగవాన్ డిసైడెడ్,
1: 360 దినములు కూడాను,
0: ఆల్ ది 365
1: రెండు దినములు కాదు,
0: నాట్ వన్ ఆర్ టూ,
1: జీవితం అంతా కూడాను,
0: త్రూ అవుట్ లైఫ్,
1: ప్రతి దినము కూడాను 3000 మంది సేవాదళం వారు.
0: ఎవ్రీ డే వీ హావ్ 3000 సేవాదళ మెంబర్స్ వర్కింగ్ హియర్.
1: మీరందరికీ కూడాను మీరు చక్కని భోజనం పెట్టాలి.
0: యూ విల్ హ్యావ్ వెరీ గుడ్ ఫుడ్.
1: అది సంకల్పించుకొని రేపటి నుంచి నే పుణ్యకాలం, రేపటి నుంచి అన్ని షెడ్లు గీట్లు అన్ని కూడా నువ్వు వేపించేశాను.
0: దట్ ఇస్ భగవాన్స్ విల్.
1: ఎవరికి తెలియదు.
0: దట్ ఇస్ భగవాన్స్ విల్ ఫ్రమ్ టుమారో.
1: సత్యసాయి సైలెంట్ వర్కర్.
0: సత్యసాయి ఈజ్ ఎ సైలెంట్ వర్కర్.
1: అంత గ్యాస్ అంతా తెప్పించాము,
0: ఆల్ గ్యాస్ సిలిండర్స్,
1: పెద్ద పెద్ద పాత్రలంతా తెప్పించాము,
0: బిగ్ యుటెన్సిల్స్,
1: అన్ని భోజనాలకు తగినటువంటి సామాగ్రి అంతా, తినే తట్టలు, పొడించే స్పూన్లు అన్ని కూడా సిద్ధమైపోయినాయి.
0: ఆల్ ప్రొవిజన్స్, యుటెన్సిల్స్, ఆల్ ఆర్ రెడీ నౌ.
1: అన్ని బియ్యము, బేడలు, సర్వం కూడా ఏకమైపోయినాయి.
0: రైస్ అండ్ ద డాల్స్ ఆర్ రెడీ.
1: రేపు ఒక్క దినమే కాదు, రేపటి నుంచి ఇంకా జీవితం అంతా కూడాను ఈ యొక్క భోజనాలు జరుగుతూనే ఉంటుందని.
0: Not for a day or two, beginning from tomorrow, throughout life, food will be supplied free.
1: Tarvata, Central Trust vallu pilichanu.
0: Then Bhagavan called Central Trust members.
1: Ye meer chese pani emtundi?
0: What is that you are going to do?
1: Kevalam perlu pettukoni kuchunte prayojanam emti?
0: Are you there for name?
1: Meer chevasantundi kuda konni cheyali.
0: You are supposed to do certain duties.
1: Nijanga paapu sevaku vachetundi varu chaala beeda vallanta vastunnaru.
0: Many poor men,
1: మధ్యరత్నం వాళ్ళంతా వస్తున్నారు,
0: మిడిల్ క్లాస్ ఫ్యామిలీ,
1: ఉన్నత స్థాయి వాళ్ళు కూడా వస్తున్నారు,
0: అండ్ ఆల్సో ఫ్రమ్ ది బాటమ్ ఆఫ్ ది సొసైటీ.
1: కానీ అందరూ వస్తున్నారు,
0: మెనీ పీపుల్ కమ్.
1: కానీ భోజనం నేను ఇక్కడ ఫ్రీగా పెట్టొచ్చును, కానీ రైల్వే వాళ్ళు ఊరికి ఏడుస్తారా?
0: ఐ సర్వ్ దెం ఫుడ్, హౌ అబౌట్ ది రైల్వే ఫేర్ ఎక్స్పెన్సెస్?
1: వాళ్ళకి ఇప్పుడు డబ్బులు డబ్బులు డబ్బులు పెంచిపోయినారు,
0: అండ్ రైల్వే ఫేర్ ఇస్ ఇంక్రీజింగ్ డే బై డే.
1: పూర్వం 20 రూపాయలతో మెడ్రాస్ చేరవలసినటువంటి దానికి,
0: ఎర్లియర్ వీ కెన్ రీచ్ మెడ్రాస్,
1: ఇప్పుడు 200 అయినా కూడా చేరడానికి వీలు కాదు.
0: 200 రూపీస్ ఆర్ నాట్ ఎనఫ్ టు గో దేర్.
1: ఇంత ప్రైజెస్ అంతా పెరిగిపోయినాయి,
0: ప్రైజెస్ హావ్ గాన్.
1: కాబట్టి మొట్టమొదటి మీరు సెంట్రల్ ట్రస్ట్ వాళ్ళు గవర్నమెంట్ నుంచి మీరు పోయి దీనికి వీళ్ళు రైల్వే కన్సెషన్ పూర్తి ఇప్పించాలి ఫ్రీ అన్నాను.
0: భగవాన్ కమాండెడ్ ద మెంబర్స్ ఆఫ్ ద సెంట్రల్ ట్రస్ట్ నెగోషియేట్ విత్ ద గవర్నమెంట్ and to see that Sevadal members will have railway concession.
1: Kani maduranga cheptanu, katinanga vestanu.
0: Bhagavan talks sweetly, but he's so harsh in treating people.
1: Cheppanu,
0: he told them firmly.
1: ఎరాడి వీళ్ళందరూ సెంట్రల్ ట్రస్ట్ వాళ్ళు ఉన్నారు ఢిల్లీ లోపల.
0: మెంబర్స్ ఆఫ్ సెంట్రల్ ట్రస్ట్ ఆర్ దేర్ ఇన్ ఢిల్లీ.
1: మీరు ఢిల్లీలో ఉండి ప్రయోజనం ఏమిటి?
0: వాట్ ది యూజ్ ఆఫ్ యువర్ స్టే దేర్ ఇన్ ఢిల్లీ?
1: మేము పల్లెలో ఉంటున్నాం, మీరు ఢిల్లీలో ఉన్నారు.
0: వి ఆర్ ఇన్ ఎ విలేజ్ వేర్ యు ఆర్ ఇన్ ఢిల్లీ. ఢిల్లీ దేర్.
1: మీరు ఈ పని చేస్తే చేయండి, లేకపోతే రిజైన్ చేసిపోండి అన్నాను.
0: డూ దిస్ వర్క్ ఆర్ రిజైన్ ఆర్ గెట్ అవుట్.
1: తీసుకున్నారు, రైల్వే వాళ్ళ దగ్గర అంతా మాట్లాడినారు, అది కూడా శాంక్షన్ అయిపోయింది.
0: దే నెగోషియేటెడ్ విత్ ద గవర్నమెంట్. Members of the Central Trust negotiated with the government and railways concessions were sanctioned.
1: ఒక విధమైనటువంటి కఠినమైనటువంటిది జరిగినప్పుడే ఈ మనిషి కూడా కొంచెం కదులుతాడు.
0: When Bhagavan is so harsh and strict, we start acting.
1: లేకపోతే మనిషి కూడా కదలడు.
0: Not otherwise.
1: మనిషి ఈనాడు ఏమైపోయిందంటే కలియుగ ప్రభావం చేత
0: because effect kali
1: swarthatvanni penchukoni poyinadu.
0: Man is lazy more and
1: swartham anetundi perigipoyindi,
0: full of selfishness.
1: Ee swarthamu ee oka selfishness chusukundinappudiki somarthanamu anek kanu pannlo nilchipothunnadu.
0: Because of selfishness we are lazy more and more and don't do any work at all.
1: Nenu kattinanga cheppanu chesthe chey lekapothe resign cheyandi.
0: Bhagavan gave strong dose, do it or resign.
1: Poi putte ayipoyindi.
0: They went.
1: ఈ రైల్వే వాళ్ళు కూడా ఎంత ఆనందించారు.
0: The railway personnel were very happy.
1: స్వామి, ఈ భక్తులకంతా కూడా మేము సేవ చేసేటువంటి మహాభాగ్యం మాకు లభించింది, దీనికి ఒక ధన్యవాదములు స్వామికి అన్నారు.
0: The railway department thanked Bhagavan for the lovely beautiful chance given to the department.
1: ఈ సేవాదనం వాళ్ళందరూ కూడా ప్రశాంతి మేము సుఖంగా వచ్చి చేరే నిమిత్తమై అక్కడ ఇక్కడ బస్సులు ఇంకొక లారీలో చాలా చిక్కినవన్నీ తీసుకుని రావటం చాలా కష్టమైపోతుంది.
0: సేవాదల్ ఇన్ ఆర్డర్ టు రీచ్ ది సెంట్రల్ శాంక్టోరం ప్రశాంతి నిలయం దే హాడ్ టు రిలై ఆన్ సెవెరల్ మీన్స్ ఆఫ్
1: సెంట్రల్ గవర్నమెంట్ కూడా ఒక నిర్ణయానికి వచ్చింది.
0: ది సెంట్రల్ గవర్నమెంట్ ఆల్సో అరైవ్డ్ ఎట్ డిసిషన్.
1: 50 కోట్లు శాంక్షన్ చేసింది.
0: ఇట్ శాంక్షన్ 50 crores.
1: కంకర లైన్లు అన్ని కూడా కలెక్ట్ చేసేశారు.
0: అండ్ దే కలెక్ట్ ఆల్ ది గ్రావెల్ అండ్ ది స్టోన్.
1: మన ఇప్పుడు ప్రశాంతి నిలయం దాటి మెయిన్ రోడ్డుకు పోయే టర్నింగ్ లోపల పెట్రోల్ బంక్ ఉంది, అక్కడ స్టేషన్ ఒకటి నిర్ణయించేశారు.
0: We are going to have very soon a railway station there near the petrol bunk.
1: Dharmavaram prashantanimu chikpalapuram ee rakanga anni deshalu kuda connection icheyatundi rail nu prarambhisthunnaru.
0: And we will have the railway connection connecting these three points, Chikbalapur, Dharmavaram and Puttaparthi.
1: Railway department akunta kuda nu monna meeting jarpukoni ఢిల్లీ లోకి నిర్ణయానికి వచ్చారు.
0: ద రైల్వే డిపార్ట్మెంట్ హ్యాడ్ ఇట్స్ మీటింగ్ అండ్ డిసైడెడ్.
1: 75th బర్త్డే టైంలో అందరూ వచ్చి ప్రశాంతి నిలయంలో దిగాల.
0: ఎవ్రీబడి షుడ్ రీచ్ కంఫర్టబ్లీ కన్వీనియంట్లీ బై ఫర్
1: బొంబాయిలో ఎక్కొచ్చును, మెడ్రాస్ లో ఎక్కొచ్చును, హైదరాబాద్ లో ఎక్కొచ్చును, ఇంకే విధంగా ఢిల్లీలో ఎక్కడ దిగినా కానీ ప్రశాంతి నిలయం వచ్చి చేరిపోవటం.
0: You may come from anywhere, no matter Hyderabad or Madras or Delhi, you can reach here.
1: Yenikosa meeku cheptunnanante,
0: why Bhagavan is telling this?
1: Avatara samayal lopala,
0: the time of incarnation,
1: eppudu kuda nu ye vidhamainatundi paristhithilo undukunnu ee vidhanga anni okatu samakurinatundi teliyadu.
0: In no time you find all things joining together.
1: Idi chinna palle,
0: is a small village,
1: chinna వందల్లో ఉండేటువంటి ఒక పుట్టపర్తి.
0: ఇట్స్ ఎ హామ్లెట్ విత్ 100 పాపులేషన్.
1: అలాంటి చిన్న పల్లె లోపల
0: సచ్ ఎ టైనీ హామ్లెట్
1: యూనివర్సిటీ రావటం ఏమిటి?
0: వాట్ ఇస్ ఇట్ యు హావ్ ఎ యూనివర్సిటీ
1: రావటం ఏమిటి?
0: వి హావ్ గాట్ ఎన్ ఎయిర్పోర్ట్ దేర్.
1: ఈ రైల్వే స్టేషన్ రావటం ఏమిటి?
0: రైల్వే స్టేషన్,
1: పెద్ద సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ కట్టడం ఏమిటి?
0: MIT సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్.
1: ఇవన్నీ కూడా ఈ పల్లె యొక్క దీంట్లో ఒక్క జీవితం లోపల ఇంత చూస్తూ ఉండగానే జరిగిపోతున్నాయి.
0: In single incarnation lifetime of Bhagavan Sri Satya Sai Baba,
1: inka
0: we find these impossible things happening here.
1: Inka ennennu jaragabothunnayi,
0: many more things are going to happen.
1: Meeku telusunu,
0: you know that
1: ee swami cheppetvanti kaadu.
0: These are not things to be said.
1: Dinadinaliki inka meeru ee naadu daggara gucchunnaru, inka kontha kaalamunaku konni mailla nunchi choodavalsi vastundi. Meeru
0: today at least you are near. After some time you have to be away 100 miles.
1: Chikkina chayini okkaleeka chakka chesukondi.
0: Never lose the chance having had Bhagavan.
1: Poyina chikkadi pattisuni ee pada sevayandi.
0: Never give up this service to Bhagavan.
1: Bhaktini ichi
0: having conferred devotion, giving power,
1: mukti chechunandi,
0: and he'll give you redemption.
1: Itarula matalu impuka nammi kompa deyakandi.
0: Never listen to the words of others and ruin yourself.
1: Nerchukondi nerchukondi ee buddhulanni nuvu teerchukondi karmam.
0: Learn from today itself and get relief from your karmic effects.
1: Kanuka,
0: so
1: mee andari prarthanalu nenu aalakinchi
0: Bhagavan respond to our prayers.
1: Teppinchukotam mee kosame teppinchukunnanu.
0: This has been brought for your sake.
1: ఇప్పుడు మీ కోసమే దీన్నంతా నేను నయం చేసుకుంటాను.
0: భగవాన్ ఇస్ has decided to cure himself for our sake now.
1: Anta nayamaipoyindi em yochana pettukovaddandi.
0: Now Swami is 100% perfect, hale and healthy.
1: No, perfect, perfect, perfect.
0: Perfect and perfect, nothing but perfect.
1: కనుక మీరందరూ కూడాను చెప్పినట్టు నడుచుకొని
0: ఫాలో భగవాన్స్ కమాండ్,
1: చక్కని పేరు ప్రతిష్టలు నింపుకొని,
0: గెట్ ఎ గుడ్ నేమ్,
1: మంచి మార్క్స్ తో ఉత్తీర్ణులైపోయి
0: పాస్ ఇన్ ది ఎగ్జామినేషన్,
1: ఇతర ప్రపంచానికి ఆదర్శాన్ని మీరు అందిస్తురండి.
0: బి ఐడియల్స్ టు ది రెస్ట్ ఆఫ్ ది సొసైటీ.
1: నేను ఆశించేటువంటి,
0: దట్స్ వాట్ భగవాన్ వాంట్స్.
1: ఈ వాలంటీర్స్ కూడాను,
0: ది వాలంటీర్స్,
1: ప్రత్యేకమైనటువంటి ఏర్పాటు చేస్తున్నాము.
0: Separate arrangements were made for them.
1: ఇంకా భక్తులు కూడాను తగినటువంటి ఏర్పాటంతా చేయాలనుకున్నాము.
0: Arrangements for devotees also.
1: వాళ్ళకు భక్తులకు మాత్రమే వచ్చేటువంటి వారికి అందరికీ 100 షెడ్లు వేరే ప్రత్యేకంగా వేపిస్తున్నాము.
0: 100 sheds are going to be erected there to accommodate devotees.
1: అందరికీ కూడాను కొండపైన ఒక 150 ఎకరాలు తీసేశాము.
0: And 150 acres are required for accommodating people.
1: వీళ్ళందరికీ అక్కడ కంపార్ట్మెంట్ పెట్టేసేస్తారు.
0: And they will have sheds there accommodating everybody.
1: ఈ 75th బర్త్డే కి,
0: for the 75th birthday,
1: ఎవరి చోటు ఎక్కడ చిక్కుతుందో అని వెతుకులే.
0: You have to wait and pray where we are going to be.
1: కానీ స్వామి దయ ఉండినప్పుడు ఎక్కడుందే స్వామివారి మీరు అవుతారు.
0: But if Bhagavan's grace is there, wherever you may be, you belong to him.
1: కనుక ఎక్కడ ఇక్కడ అక్కడ చూసినా అక్కడే ఉన్నాడు, ఎక్కడ చూసినా కానీ మీ యొక్క వెంటనే ఉంటుంటాడు.
0: Here or there, anywhere, only one Sai present who will
1: ఎప్పుడు మీ స్వామి మీ వెంటనే ఉంటాడు.
0: Bhagavan is always with you.
1: కనుక స్వామి దూరం అవుతాడని మీరు భ్రాంతికి ఏమాత్రం అవకాశం ఇవ్వద్దండి.
0: Never be deluded with the feeling that Bhagavan will distance himself.
1: దృఢం చేసుకోండి.
0: Have the strong faith.
1: స్థిరత్వాన్ని దృఢం చేసుకోండి.
0: Have steady faith, steadiness.
1: Kaluka.
0: So,
1: munmundu,
0: in future,
1: mee karyakramalu,
0: the program,
1: sakramanga jarupukovachunu.
0: Do it in a proper way.
1: రాబోయే సంవత్సరము,
0: ద ఫ్యూచర్ ఇయర్,
1: ఇంకా మీ స్పోర్ట్స్ లోపల మీ ఉత్తేజంగా మీరు ఆడుకోవచ్చు.
0: యూ కెన్ ప్లే మచ్ మోర్ దాన్ బిఫోర్.
1: మీకేమాత్రం కూడా నేను బ్రేక్ వేయను.
0: స్వామి విల్ నెవర్ పుట్ ఎనీ బ్రేక్ టు అవర్ ఎఫర్ట్స్.
1: అయితే కొన్ని కొన్ని విషయాల్లో మాత్రము చెప్పినట్టు మీరు వినాలి.
0: బట్ ఇన్ సర్టన్ ఆస్పెక్ట్స్ యూ మస్ట్ ఫాలో భగవాన్.
1: అది మీ నిమిత్తమే,
0: ఇట్స్ ఫర్ యువర్ ఓన్,
1: నా కోసం కాదు.
0: ఇట్స్ ఫర్ యువర్ గుడ్, నాట్ ఫర్ స్వామి.
1: కనుక మీరందరూ క్షేమంగా ఉంటుండి,
0: లెట్ ఆల్ యూ బి హ్యాపీ,
1: దేశానికి ఆదర్శవంతమైనటువంటి వ్యక్తులుగా తయారయ్యి,
0: బట్ యూ షుడ్ బి ఐడియల్స్ టు దిస్ కంట్రీ.
1: మంచి జీవితాన్ని, ఆధ్యాత్మిక జీవితాన్ని మీరు అభివృద్ధి పరచుకోవాలి.
0: అండ్ యూ షుడ్ లీడ్ గుడ్ అండ్ స్పిరిచువల్ లైఫ్.
1: ఈనాడు ఎక్కడ పోయినప్పటికీ దుఃఖము, విచారము, కష్టము, అశాంతి,
0: ఎవ్రీవేర్ వీ ఫైండ్ యాంగ్జైటీ, వరీ,
1: అన్నిటికీ పరిహారం గావించేటువంటి ఒక్కటే ఒకటి మందు, అదే ఆధ్యాత్మికం.
0: దేర్ ఇస్ ఓన్లీ వన్ సొల్యూషన్ ఇన్ దిస్ వరల్డ్ ఫర్ ఆల్ యాంగ్జైటీస్ అండ్ ట్రబుల్స్, దట్ ఈస్ స్పిరిచువాలిటీ.
1: ఆ స్పిరిచువాలిటీ లేకపోవడం చేతనే,
0: విదౌట్ స్పిరిచువాలిటీ,
1: ఈ డిప్రెషన్,
0: దేర్ ఇస్ డిప్రెషన్.
1: ప్రతి మానవుడు కూడా 90% డిప్రెషన్.
0: And every man has got 90% of depression.
1: ఈ డిప్రెషన్ పెరిగే కొలది డిసీజెస్ పెరిగిపోతున్నాయి.
0: బికాస్ ఆఫ్ ద డిప్రెషన్ ద డిసీజెస్ ఇంక్రీజ్.
1: ఈ డిసీజెస్ అంతా కూడా మన దేహం నుంచి పుట్టినవి కాదు.
0: డిసీజెస్ ఆర్ నాట్ అవుట్ ఆఫ్ ద బాడీ,
1: మనసు నుంచి పుట్టినవే.
0: దట్ ఇస్ ప్రొడక్ట్స్ ఆఫ్ ద మైండ్.
1: మానసిక శాంతి లేకపోవడం చేతనే ఈ యొక్క డిప్రెషన్ వల్ల రోగాలు బయలుదేరుతున్నాయి.
0: బికాస్ ఆఫ్ మెంటల్ టెన్షన్ దట్ ఇస్ డిప్రెషన్ అండ్ డిసీజెస్.
1: కనుక మానసిక రోగముల నుంచి తప్పించుకొని,
0: సో వీ షుడ్ బి ఫ్రీ ఫ్రమ్ సైకలాజికల్,
1: శారీరక పుష్టిని మీరు పెంచుకుని,
0: వీ షుడ్ బి ఫిజికలీ స్ట్రాంగ్,
1: దివ్యమైనటువంటి ఆత్మతత్వాన్ని విశ్వసించి,
0: అండ్ వీ షుడ్ హావ్ ఫుల్ ఫెయిత్ ఇన్ ది డివైన్ ప్రిన్సిపల్ ఆఫ్ సెల్ఫ్,
1: ఆనందంగా జీవితం గడిపి,
0: అండ్ లీడ్ ది లైఫ్ ఇన్ ఎ
1: బ్లిస్ వే. ఈ మానవులకు కూడా ఆనందాన్ని అందించాలని ఆశిస్తూ, ఆశీర్వదిస్తూ ఈనాటి ప్రసంగ దినము నేను విరమిస్తున్నాను.
0: భగవాన్ వాంట్స్ us to be physically strong, grow spiritually and be blissful and make everybody around happy and blissful. So saying, Bhagavan brings his divine discourse to a close.
1: ఎలాంటి పరిస్థితుల్లో మీరు పోయినప్పటికీ ఆధ్యాత్మికం మాత్రం వెనుకంజ వేయకూడదు.
0: యూ మే గో ఎనీవేర్, నెవర్ స్టెప్ బ్యాక్వర్డ్.
1: భారతదేశాన్ని సంరక్షించేటువంటిది ఒక దైవ భక్తి తప్ప మరొకటి కాదు.
0: ఇట్ ఈస్ ఓన్లీ డివోషన్ దట్ ప్రొటెక్ట్స్ భారత్, నథింగ్ ఎల్స్.
1: ఈనాడు దైవ భక్తి అనేటువంటి కూలిపోవటం చేతనే మానవత్వం అనేటువంటి మరుగుపడిపోతుంది.
0: బికాస్ ద డివోషన్ గాడ్ ఈస్ హిడెన్ అండ్ గాన్.
1: ఎక్కడ పోయినప్పటికీ రాక్షసత్వము పశుత్వంగా మనకు రూపొందుతూ ఉంటుండాలి.
0: ఎవ్రీ where we find bestiality, animality.
1: కనుక ఈ పశుత్వము రాక్షసత్వము దూరం చేయాలంటే మొట్టమొదట మానవత్వాన్ని గుర్తించండి.
0: సో ఎనిమల్ క్వాలిటీ అండ్ ద డెమోనిక్ టెంపరమెంట్ షుడ్ బి
1: మీ ఎల్లు ఉండేటువంటి మానవత్వాన్ని మీరు గుర్తించుకోలేనటువంటి వారు ఇంకా దైవత్వాన్ని ఏ రీతిగా గుర్తించారు?
0: వెన్ యూ ఆర్ నాట్ ఏబుల్ టు నో యువర్ ఓన్ హ్యూమన్ వాల్యూ, హౌ డు యూ నో ద డివైన్ వాల్యూ?
1: మొట్టమొదట మీ మానవత్వాన్ని గుర్తించండి.
0: ఫస్ట్ నో యువర్ హ్యూమన్ వాల్యూ.
1: దైవత్వం సాక్షాత్కరిస్తుంది.
0: దెన్ ద డివైన్ వాల్యూ మేనిఫెస్ట్.
1: కనుక
0: సో
1: మీరందరూ కూడాను,
0: ఆల్ ఆఫ్ యూ,
1: అనేక రకమైనటువంటి ఆధ్యాత్మిక మార్గంలో ప్రవేశించి,
0: ఫాలో డిఫరెంట్ స్పిరిచువల్
1: దేశం నలుమూలలా తిరిగి,
0: గో అరౌండ్ ద హోల్ కంట్రీ,
1: దేశానికి ఆధ్యాత్మిక తత్వాన్ని చాటి,
0: పబ్లిసైజ్ ద స్పిరిచువల్
1: యొక్క క్షేమాన్ని శాంతిని మీరు భద్రపరచాలని ఆశిస్తున్నాను.
0: అండ్ భగవాన్ వాంట్స్ యూ ఆల్ టు ప్రే ఫర్ ద సేఫ్టీ అండ్ సెక్యూరిటీ అండ్ ప్రాస్పెరిటీ ఆఫ్ ది ఎంటైర్ వరల్డ్.
1: గోవింద కృష్ణ జై గోపాల కృష్ణ జై.

0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: భగవంతుడు ఆశించినది షోడశోపచారములు కాదు.
1: గాడ్ డస్ నాట్ ఎక్స్పెక్ట్ ఫ్రమ్ యూ రిచువల్స్,
0: అష్టాదశ పురాణములు కాదు,
1: నాట్ ద నాలెడ్జ్ ఆఫ్ ది సీక్రెట్ టెక్స్ట్ ఎయిదర్.
0: పవిత్రమైనటువంటి కొన్ని పుష్పములు మాత్రమే తాను ఆశిస్తాడు.
1: హి ఎక్స్పెక్ట్స్ ఫ్రమ్ యూ ద సీక్రెట్ ఫ్లవర్స్.
0: మొట్టమొదటి పుష్పము అహింస.
1: ద ఫస్ట్ ఫ్లవర్ ఇస్ ద ఫ్లవర్ ఆఫ్ నాన్ వయలెన్స్.
0: మనోవాక్కాయములతో ఎట్టి ప్రాణులను ఎట్టి జీవులను హింసించకుండా ఉండటమే అహింస.
1: నాన్ వయలెన్స్ మెంట్ నాట్ హర్టింగ్ ఎనీ లివింగ్ క్రీచర్ ఎదర్ బై థాట్ వర్డ్ ఆర్ డీడ్.
0: రెండవది పుష్పం ఇంద్రియ నిగ్రహం.
1: ద సెకండ్ ఫ్లవర్ ఈజ్ ద ఫ్లవర్ ఆఫ్ సెన్స్ కంట్రోల్.
0: ఈ ఇంద్రియములను అరికట్టకుండా ఎన్ని విధములైన సాధన చేసినప్పటికీ అన్ని కూడాను నిరుపయోగమైపోతాయి.
1: Without exercising control over the senses, all spiritual practices are useless.
0: ఈ ఇంద్రియములను ఏ రీతిగా అరికట్టాలి?
1: How to control senses?
0: మొట్టమొదట జిహ్వ.
1: The first is the taste.
0: జిహ్వే రసజ్ఞే మధుర.

0: ఈ జిహ్వకు అనేక రుచులు అలవడిపోయినాయి.
1: The tongue is used to different tastes.
0: అట్టి జిహ్వను మనం అరికట్టడానికి ప్రయత్నించాలి.
1: We have to control our tongue.
0: హే జిహ్వ, నీవు పుట్టినప్పటి నుంచి ఎన్ని బస్తాలు బియ్యం తిన్నావో, ఎన్ని బస్తాలు గోధుమ తిన్నావో, ఎన్ని బస్తాలు తిండి పదార్థములు తిన్నావో, అన్ని రకమైనటువంటి వెజిటబుల్స్ అంతా నీవు తిన్నావు.
1: ఓ టంగ్, హౌ మెనీ బ్యాగ్స్ ఆఫ్ రైస్ హావ్ యూ కన్స్యూమ్డ్, హౌ మెనీ బ్యాగ్స్ ఆఫ్ వెజిటబుల్స్ హావ్ యూ పార్టేకన్? దట్స్ ద క్వశ్చన్ వీ హావ్ టు పుట్.
0: ఎన్ని పిండి వంటలు నీవు భుజించావు?
1: హౌ మెనీ డెలికసీస్ అండ్ డిషెస్ దట్ యూ హావ్ ఈటన్?
0: ఇంకా నువ్వు నీకు తృప్తి లేదా?
1: Have you not been satisfied yet?
0: ఈ తృప్తి లేనటువంటి జీవితం ఎందుకోసం?
1: What a shame it is if you are not satisfied with that.
0: ఈ జిహ్వ యొక్క రుచిని నీవు అరికట్టాలి.
1: You have to control your tongue or the taste.
0: ఆకలి ఉన్నది, భుజించాలి.
1: You have hunger, you have got to eat.
0: కాని భిక్షాన్నం దేహరక్షార్థం, దేహరక్షణ కోసం భుజించాలి.
1: The food is necessary to sustain life.
0: కాని రుచి నిమిత్తమై నీవు భుజించరాదు.
1: Not for the taste.
0: కనుక ఓ జిహ్వ, ఈ రుచిని త్యజించు.
1: ఓ టంగ్, sacrifice this sense of taste.
0: ఆకలిని నీవు భుజించు.
1: Eat for hunger.
0: అన్ని ఇంద్రియములకు నువ్వు శక్తిని పూజించు.
1: You also worship the capacity in all of the senses.
0: ఇది రెండవ పుష్పము.
1: Sense control is the second flower.
0: సర్వభూత దయా పుష్పం. మూడవది సర్వభూతములు ఎందుకు నువ్వు దయ ఉండాలి?
1: The third flower is the flower of compassion towards all living creatures.
0: ఏ భూతమును కూడాను మనము ద్వేషించరాదు.
1: We should not hate any living being.
0: దీనినే భగవద్గీత యందు అద్వేష్ట సర్వభూతానాం అన్నది.
1: This Bhagavad-gita says, do not hate anyone.
0: కేవలం ద్వేషించడం మాత్రమే కాదు,
1: not merely absence of hatred.
0: అధికంగా నీవు వారితో సంభాషణ సల్పవద్దు.
1: Do not have too much of connection with people.
0: అందరితో ప్రేమగా నీవు జీవించు.
1: Anyway, you have to live in love with others.
0: కనుక సర్వభూత దయా పుష్పం,
1: the flower of compassion towards all living beings.
0: ఇక నాలుగవది,
1: the fourth.
0: ఇది చాలా ప్రధానమైనటువంటిది.
1: This is very important.
0: క్షమా పుష్పం నసోచచ,
1: the flower of forgiveness, forbearance.
0: ఈ క్షమా పుష్పం విశేషత.
1: This flower of forgiveness is very special.
0: ఈ క్షమా పుష్పము చాలా ప్రధానమైనటువంటిది.
1: This flower of forbearance is very important.
0: పాండవులు కౌరవుల చేత అనేక విధములైనటువంటి బాధలను అనుభవించారు.
1: Pandavas suffered a lot at the hands of Kauravas.
0: తమ ఇల్లాలైన ద్రౌపదిని పరాభవం గావించారు.
1: The concept of Pandavas was humiliated.
0: కాని ధర్మజుడు ఎట్టి పరిస్థితులు ఎందుకును క్షమా.
1: But Dharmaja maintained that patience all through.
0: ఆ క్షమనే పాండవులను రక్షించి లోకములకు పాండవుల ఆదర్శాన్ని బోధించింది.
1: The very observance of patience made Pandavas highly reputed and ideal to the rest of the world.
0: కనుక నీ క్షమా పుష్పం అనేటువంటిది భగవంతునికి అత్యంత ప్రీతి.
1: This flower of patience for parents is so liked by God.
0: భగవంతునికి ప్రీతికరమైన పుష్పమును అర్పించినప్పుడే భగవంతుడు సంతోషించి మన వరములను అనుగ్రహిస్తాడు.
1: When once you offer the flower very much liked by God, he would confer boons to you.
0: భగవంతునికి ప్రీతికరమైనటువంటివి అందించకుండా ఎన్ని రకములైనటువంటి పుష్పములు అందించి ప్రయోజనం ఏమిటి?
1: Without offering the flower that God likes, what is the fun of offering other flowers?
0: ఈ పుష్పములన్నీ ఇప్పుడును వాడిపోయేటువంటివి, రాలిపోయేటువంటివి, కాలిపోయేటువంటివి.
1: All the rest of the flowers are fade out, they fall down, they decay.
0: కానీ భగవంతునికి అందించేటువంటి పుష్పములు ఈ క్షమా పుష్పము.
1: But the flower that we offer,
0: సర్వభూత దయా పుష్పము,
1: flower of compassion, forgiveness,
0: ఇంద్రియ పుష్పము,
1: the flower of sense
0: control, అహింసా పుష్పము,
1: the flower of non-violence.
0: ఈ నాలుగు పుష్పములు చాలా ప్రధానమైనటువంటివి.
1: These four flowers are very, very important.
0: ఈ సర్వభూత దయా పుష్పం అనేటువంటిది చాలా ప్రధానమైనటువంటిది.
1: Of all compassion towards all living creatures is very, very important.
0: కేవలం ఒక భారతదేశమునందు మాత్రమే కాదు,
1: not merely in Bharat,
0: అన్ని దేశములందు కూడాను సర్వభూత దయా పుష్పము చాలా ముఖ్యమైనటువంటి పుష్పము.
1: In all countries all over the world, the flower of compassion is very essential.
0: పిల్లలకు చాలా బాగా తెలుసును, అభివెన్ ఆడమని అమెరికా దేశం లోపల నిరంతరము సేవలు సల్పేటువంటి వాడు.
1: Students know pretty well the story of Abuban Adam, the man of service.
0: ఇతను ప్రతి బజారులకు వెళ్లి కాళ్ళు లేనటువంటి వారకు కన్నులు లేనటువంటి వారకు అనేక రకమైనటువంటి అంగహీనమైనటువంటి వారకు సేవలు చేసి రాత్రి చాలా ఆలస్యంగా వచ్చి పరుండేటువంటి వాడు.
1: Abuban Adam goes round the streets serving handicapped, the blind and the crippled and returns late in the night.
0: ఇది సర్వభూత దయా పుష్పము.
1: This is the flower of compassion.
0: ఒకనాడు చాలా ఆలస్యంగా ఇంటికి చేరాడు.
1: One day he returned rather very late in the night.
0: అప్పుడు ఎవరో ఒక స్త్రీ తాను కూర్చొని ఏదో రాస్తూ ఉండినాడు.
1: He saw a lady scribbling something.
0: చూచాడు.
1: He saw her.
0: ఈమె సామాన్యమైనటువంటి స్త్రీ కాదు.
1: She is not an ordinary one.
0: ఏదో దేవతా స్త్రీ.
1: She must be an angel.
0: అని కొంతసేపు వేచి.
1: He waited for some time.
0: అమ్మా మీరెవరు, మీరు రాసేటువంటి రాతలు ఏమిటి అన్నాడు.
1: He asked her softly, "Mother, who are you? What is that you are writing?"
0: ఆమె చెప్పింది, "నాయనా, నేను దేవతా గణ్యను."
1: He replied, "I am an angel."
0: భగవంతుని ఎవరు ప్రేమిస్తున్నారో వారి పదములంతా కూడా లిస్టులో ఎక్కిస్తున్నాను అన్నాడు.
1: She answered that she has been writing the list of those that love God.
0: అందులో నా పేరేమైనా ఉన్నదా అన్నాడు అబిబెన్
1: ఆదాము. Abuban Adam asked, "Is there my name in the list?"
0: నాయన, ఇందులో నీ పేరే మాత్రము లేదు అన్నది.
1: He said, "My dear son, your name is not here."
0: చాలా సంతోషం.
1: He said, "I'm happy."
0: అన్నాడు. తిరిగి ఆమె వెళ్లిపోయింది, తాను నిద్రించాడు.
1: Angel left on her own and Abuban Adam slept.
0: రెండవ దినము తిరిగి ఆ విధంగా ఇంటికి వచ్చేటప్పటికి ఒక స్త్రీ రాస్తూ కూర్చుంది.
1: Second day Abuban Adam noticed another lady writing.
0: అతను గుర్తించాడు, అమ్మా ఈనాడు ఏం రాస్తున్నారు అన్నాడు.
1: He asked her, "Mother, what is that you are writing today?"
0: నాయనా, ఈనాడు భగవంతుడు ఎవరిని ప్రేమిస్తున్నాడో అనేటువంటి లిస్ట్ రాస్తున్నాను అన్నాడు.
1: Today I am writing the list of names of those who are liked by God.
0: నిన్నటి దినము ఎవరు భగవంతుని ప్రేమిస్తున్నారు అనేటువంటి లిస్ట్ రాశాను.
1: Yesterday I made the list of those people that love God.
0: నేడు ఎవరిని భగవంతుడు ప్రేమిస్తున్నాడు అనేటువంటి లిస్ట్ రాస్తున్నాను.
1: Today the list of those who are loved by God.
0: ఇందులో నా పేరేమైనా ఉన్నదా అన్నాడు.
1: In today's list you find, do you find
0: ఒక్క పేరు తప్ప అన్యం ఏ మాత్రము లేదు అన్నది.
1: She said, "Your name is the only one, no one else."
0: ఉన్నారు అన్నాడు.
1: He asked, "Mother, what is that you are writing today?"
0: నాయన, ఈనాడు భగవంతుడు ఎవరిని ప్రేమిస్తున్నాడో అనేటువంటి లిస్ట్ రాస్తున్నాను అన్నాడు.

0: He said, your name is the only one, no one else.
1: Anaga, enni sevalu cheyakunnappudikini, paralu bodhinchetundi seva chala goppadi.
0: The service to others, the fellow men, is highest of all.
1: Navavidhamainatundi sevalu chepparu prapanchamulo.
0: In this world, 9 parts of service were explained.
1: కాని ఈ నవ విధమైనటువంటి భక్తులు ఎందుకు కేవలము సేవ చాలా ప్రధానమైనటువంటిది.
0: ఇన్ ఆల్ ది 9 పార్ట్స్ ఆఫ్ డివోషన్ సర్వీస్ ఇస్ హైయెస్ట్.
1: శ్రవణం,
0: లిసనింగ్,
1: కీర్తనం,
0: సింగింగ్,
1: విష్ణు స్మరణం,
0: చాంటింగ్,
1: పాద సేవనం,
0: సర్వీస్,
1: వందనం,
0: సాల్యుటేషన్,
1: అర్చనం,
0: వర్షిప్,
1: దాస్యం,
0: సర్విట్యూడ్,
1: స్నేహం,
0: ఫ్రెండ్షిప్,
1: ఆత్మనివేదనం,
0: సెల్ఫ్ సరెండర్.
1: ఈ నవ విధమైనటువంటి భక్తులు ఎందుకు సర్వభూత దయా పుష్పం చాలా ముఖ్యమైనటువంటిది అన్నారు.
0: Of all the 9 parts of devotion, the compassion towards all living beings is most essential.
1: నిరంతరము మనుషులకు సేవ చేసేటువంటి వాడు.
0: Adam spent all his time.
1: ఈ సేవ యొక్క ఘనతయే ఫస్ట్ లీడ్ లో వచ్చేసింది.
0: This mystery and the greatness earned him the first place in the list.
1: అప్పుడే భగవంతుడు అతన్ని ప్రేమిస్తూ వచ్చాడు.
0: దెన్ దట్స్ ద రీజన్ వై గాడ్ లవ్.
1: ఎవరిని ప్రేమించాడు? భగవంతుడు అందరినీ ప్రేమిస్తుంటాడు.
0: గాడ్ లవ్స్ ఆల్. ఇన్
1: ప్రేమే తన యొక్క స్వరూపము.
0: గాడ్ ఈజ్ లవ్.
1: కానీ
0: బట్
1: సర్వభూత దయా పుష్పం, ఆ విధంగా భూతదయ కలిగినటువంటి వాడిని భగవంతుడే వచ్చి ప్రేమిస్తుంటాడు.
0: ఇన్ ఫ్యాక్ట్ ఇఫ్ యు హావ్ గాట్ దట్ కంపాషన్, గాడ్ విల్ కమ్ టు యు అండ్ లవ్ యు.
1: కనుక ఈ విధమైనటువంటి సేవలు యందు మనం చాలా ఆతీరులై ఉండాలి.
0: We should be experts in this art of service.
1: ఇంకా ఐదవ పుష్పం శాంతి పుష్పం.
0: The fifth one is the flower of peace.
1: ఈ శాంతి,
0: peace,
1: ఎన్ని రకమైనటువంటి బాధలు అనుభవించినప్పటికీ,
0: in spite of all difficulties,
1: ఎటువంటి అటంకములు జరిగినప్పటికీ,
0: all obstacles,
1: ఎట్టి అభ్యంతరాలు మనకు కలిగినప్పటికీ,
0: all those objections on the way,
1: శాంతం వహించాలి.
0: You should observe peace.
1: Patience.
0: Patience.
1: ఈ శాంతి చేత దయానుగ్రహం కలుగుతుంటుంది.
0: Out of this patience you can be compassionate.
1: ఈ దైవానుగ్రహంకు పాత్రలు కావాల్సింది ఈ శాంతి.
0: In fact, to receive God's grace you should have this patience.
1: త్యాగరాజుకు ఎన్ని బాధలు కలిగినాయి?
0: త్యాగరాజు సఫర్డ్.
1: కోతనికి ఎన్ని బాధలు కలిగినాయి?
0: సో ఆల్సో ద్రౌపది.
1: తుకారాంకి ఎన్ని బాధలు కలిగినాయి?
0: తుకారావు హెడ్ మెన్.
1: శివాజీకి ఎన్ని బాధలు కలిగినాయి? కానీ అన్నింటి అందును అరికట్టి శాంతిని వహించారు.
0: దే కుడ్ రెసిస్ట్ ఆల్ ద డిఫికల్టీస్ అండ్ కుడ్ అబ్జర్వ్ పేషెన్స్.
1: శాంతి పుష్పం,
0: దిస్ ఫ్లవర్ ఆఫ్ పీస్ అండ్ పేషెన్స్.
1: ఈ శాంతిని వహించినటువంటి వారికి ఎంతైనా భగవత్ కృప కలుగుతుంది.
0: ద వన్ హూ ఇస్ పేషెంట్ ఎనఫ్ కెన్ రిసీవ్ గాడ్స్ గ్రేస్ ఇన్ ప్లెంటీ.
1: కనుకనే త్యాగరాజు చెప్పాడు, శాంతము లేక సౌఖ్యము లేదు అని.
0: సో త్యాగరాజు డిక్లేర్డ్ వితౌట్ బీయింగ్ పేషెంట్ యు
1: శారీరకంగా, మానసికంగా, భౌతికంగా, ప్రాకృతికంగా, లౌకికంగా మనకు శాంతి కావాలి.
0: We need patience, physical level, mental level, and also the worldly plane.
1: కానీ ఈ శాంతి మనం ఏ రీతిగా సంపాదించాలి?
0: How to be peaceful?
1: బయట ప్రపంచంలో మనకు లేదు.
0: In outer world, it's not
1: బయట వస్తు వాహనాదుల్లో లేదు.
0: Not in the material.
1: విషయాలలో లేదు.
0: Not in the matter.
1: ఈ శాంతి మన యొక్క స్వరూపమే.
0: You are the very embodiment of peace.
1: కనుకనే ఈ శాంతి పుష్పం మన నుండి ఆవిర్భవించాలి కానీ బయట నుంచి వచ్చేటువంటిది కాదు.
0: యు నోటీస్ ది ఫ్లవర్ ఆఫ్ పీస్ విత్ ఇన్ యూ అండ్ నాట్ అవుట్ సైడ్.
1: కలిగేటువంటి సర్వ కష్టమును కూడాను దాన్ని తట్టుకుని నెట్టుకుని ముందుకు సాగాలి.
0: యు షుడ్ బేర్ ఆల్ ద సఫరింగ్ అండ్ ద ట్రబుల్స్ ఆన్ ద వే అండ్ ప్రొసీడ్ ఫార్వర్డ్.
1: లోకంలో ఎన్నో బాధలు కలుగుతుంటాయి.
0: దేర్ విల్ బి సో మెనీ ట్రబుల్స్ ఇన్ ద
1: వరల్డ్. ఈ ప్రాకృతమైన జీవితం లోపల ఎన్నో ఇక్కట్లు జరుగుతుంటాయి.
0: ఇన్ దిస్ ఫిజికల్ ఎఫీమరల్ వరల్డ్ దేర్ విల్ బి సో మెనీ ప్రాబ్లమ్స్.
1: ఇవన్నీ కూడా మనం లెక్క చేయకూడదు.
0: వి షుడ్ నాట్ బి మైండ్ఫుల్ ఆఫ్ దట్.
1: వీటన్నిటిని సాధించే నిమిత్తమే మానవ జన్మం వచ్చింది.
0: వి షుడ్ ప్రొసీడ్ అహెడ్ అండ్ టేక్ ఇట్.
1: మానవ జన్మము కేవలం భోగ భాగ్యాల నిమిత్తమే రాలేదు.
0: Human life is not gifted to enjoy the pleasure.
1: ప్రాకృతమైనటువంటి సుఖములు అనుభవించుకోవడం రాలేదు.
0: It's not given not to enjoy the convenience
1: and comfort. ఇవన్నీ మనము అనుభవిస్తూనే ఉంటున్నాము.
0: We do enjoy them.
1: పశుపక్షి మృగాదులు కూడా అనుభవిస్తున్నాయి.
0: The birds and beasts also share them.
1: కానీ అది కాదు మనం అనుభవించవలసింది.
0: And that is not the happiness that we should expect.
1: మనం అనుభవించినటువంటిది నిజమైనటువంటి శాంతి.
0: We should experience true peace in the sense.
1: అదియే మన హృదయం యొక్క స్వభావము.
0: That is our true nature.
1: ఆ హృదయం నుండి ఆవిర్భవించేటువంటి శాంతిని మనం పొందాలి.
0: వి షుడ్ ఎక్వైర్ ద పీస్ దట్ ఎమనేట్స్ అవుట్ ఆఫ్ అవర్ హార్ట్.
1: కనుక ఈ శాంతి పుష్పము ఐదవ పుష్పము.
0: ద ఫ్లవర్ ఆఫ్ పీస్ ఇస్ ద ఫిఫ్త్ వన్.
1: తప పుష్పం,
0: ద ఫ్లవర్ ఆఫ్ పెనెన్స్.
1: ఈ తపస్సు,
0: పెనెన్స్
1: ఏమిటి? తపస్సు,
0: వాట్ ఇస్ పెనెన్స్?
1: అడవులకు

0: పోయి కందమూలాదులు భుజించి భగవంతుని స్మరించడం ఆ తపస్సు.
1: What do you mean by penance? Going to the forest and partaking the tubers and leaves there.
0: అది నిజంగా తమస్సు అనే చెప్పవచ్చును.
1: It is not tapas penance, but it is tamas
0: darkness. అన్నింటి యందు కూడాను తాను ప్రతి దాని కూడాను సిద్ధముగా ఉండాలి.
1: తపస్ పెనెన్స్ మెంట్ రెడీనెస్ ఫర్ ఎవ్రీథింగ్.
0: ఈ యొక్క మూడు ఇంద్రియములు కూడాను ఒక్క రీతిగా అరికట్టాలి.
1: వన్ షుడ్ ఎక్సర్సైజ్ కంట్రోల్ ఓవర్ ద సెన్సెస్.
0: తపస్సు అంటే కేవలం మనోవాకాయముల చేత కలిగేటువంటి ఉద్రేకాన్ని మనం అరికట్టాలి.
1: పెనెన్స్ మెంట్ కంట్రోలింగ్ ఆల్ ద కైండ్స్ ఆఫ్ ఎజిటేషన్.
0: తమోగుణముతో ఏర్పడేటువంటి యొక్క ఆవేశాన్ని మనం అరికట్టాలి.
1: వి షుడ్ కంట్రోల్ ఆల్ ది ఎజిటేషన్స్ అండ్ ద డిస్టర్బెన్సెస్.
0: సాత్వికమైన రాజసికమైన తామసికమైన కూడాను ఏకభావంతో చూడాలి.
1: వి షుడ్ హ్యావ్ దట్ ఈక్వానిమిటీ ఇన్ ఆల్ మూమెంట్స్ ఆఫ్ ఇనర్షియా ద ప్యాషన్.
0: నిరంతరం కూడాను మన మనసును దైవం నందుంచాలి.
1: వి షుడ్ కాన్సన్ట్రేట్ ఆన్ గాడ్ ఆల్ ద టైం.
0: అలాంటి హృదయం కలిగినటువంటి వాడే మానవుడు.
1: He is the true man if he concentrates on Hrit God.
0: Plus daya hrudayam.
1: Hrit plus daya is hrudaya.
0: Ee dayato nindinatvanti yokka manavatvame nijamaina tapasu.
1: The penance meant the heart should be full of compassion.
0: Kalamnu vyartham cheyatam kaadu.
1: Not merely wasting time.
0: Durvinyogam cheyatam kaadu.
1: Nor misusing time.
0: Nijamuga tapas anaga emti moodu gunamulnu ekatvam cheyatam.
1: The penance meant the harmony unification of all these three attributes.
0: Yogi.
1: He is yogi the renunciant.
0: మనస్సేకం వచస్సేకం కర్మణ్యేకం మహాత్మనం.
1: ఇట్స్ ఓన్లీ ద నోబుల్ సోల్ హూ హాస్ గాట్ పర్ఫెక్ట్ హార్మనీ యూనిటీ ఇన్ థాట్ వర్డ్ అండ్ డీడ్.

0: No penance, no pilgrimage, no sacred text, no penance, nothing will be helpful to cross this ocean of life. What is the main cause?
1: మూడు గుణములను కూడాను ఏకం చెయ్యాలి.
0: We should unify the three attributes.
1: కోపం వచ్చింది,
0: we are angry,
1: దాన్ని కూడా అరికట్టాలి.
0: You should control it.
1: ఉత్సాహం కలిగింది, దాన్ని కూడా అరికట్టాలి.
0: You are more emotional, you should control.
1: సంతోషం కలిగింది, దాన్ని కూడా అరికట్టాలి.
0: You are ecstatic, you should control.
1: దుఃఖం కలిగింది, దాన్ని కూడా అరికట్టాలి.
0: The grief has to be under check.
1: సుఖదుఃఖే సమేకృత్వా లాభో లాభం చేయాలి. సుఖదుఖముల రెండింటిని కూడా ఏకత్వంగా భావించాలి.
0: The spirit of equanimity has to be maintained both in times of pleasure and pain.
1: అది ఏ నిజమైన తపస్సు.
0: That is the true penance.
1: నువ్వు ఏ పనైనా చేస్తురా,
0: you do anything,
1: ఏ సేవలైనా చేస్తురా,
0: serve in any capacity,
1: కానీ వాంఛను నీ యందు ఉంచుకోకు.
0: But don't have desire.
1: వాంఛారహితమైనటువంటి యొక్క భావమే తపస్సు.
0: That desirelessness state is penance.
1: ఇంకా ధ్యాన పుష్పము,
0: the flower of meditation.
1: ఏడవది.
0: This is the seventh flower.
1: ధ్యానం అంటే ఏమిటి?
0: What is meditation?
1: కన్నులు మూసుకొని పద్మాసనం వేసుకొని ఏదో పరమాత్మను స్మరించుకోవటం, ఇది ధ్యానం అని భావిస్తున్నారు.
0: We consider meditation meant sitting, keeping quiet with eyes closed.
1: ఈ ధ్యానం అంతా భౌతికమైన, లౌకికమైన, ప్రాప్తమైనటువంటి ధ్యానం.
0: This is a physical, a worldly level of observance.
1: ఇదంతా కొన్ని ప్రాపంచికంగా చేసేటువంటి ధ్యానములు.
0: వీ డూ ఇట్ ఇన్ ద వరల్డ్లీ సెన్స్.
1: ఇది అవసరమే.
0: ఇట్ ఇస్ నెసెసరీ.
1: ఎంతవరకు,
0: వాట్ ఎక్స్టెంట్,
1: పరిపూర్ణ స్థితి కలిగేంత వరకు ఈ ధ్యానం మనం ప్రాప్తించాలి.
0: అంటిల్ యూ హ్యావ్ ఆల్ ది కెపాసిటీ ఇన్ ఫుల్నెస్ యు హావ్ టు ఫాలో ద వరల్డ్.
1: ధ్యానం అనగా ఇది కాదు, మన మనస్సు భగవంతునిలో లీనం కావాలి.
0: మెడిటేషన్ మెంట్ మర్జర్ ఆఫ్ ది ఇండివిజువల్ మైండ్ ఇన్ ద కాస్మిక్ మైండ్.
1: పాలలో నీరు ఏకమైనట్టుగా,
0: జస్ట్ ఎస్ వాటర్ మిక్సెస్ ఇన్ మిల్క్,
1: ఈ పాలలో ఏకమైనటువంటి యొక్క నీరును మనం వేరు చేయడానికి వీలు కాదు.
0: యూ కెనాట్ సెగ్రిగేట్ ఆర్ సపరేట్ అవుట్ వాటర్ ఫ్రమ్ ద మిల్క్.
1: అదే విధంగా భగవంతుడితో ఏకమైనటువంటి యొక్క ప్రేమతత్వం వేరు చేయడానికి సాధ్యం కాదు.
0: వెన్ వన్స్ ది ఇండివిజువల్ మర్జెస్ ఇన్ ద కాస్మోస్ యూ కెనాట్ సపరేట్ హిమ్.
1: నిప్పులో వేసినటువంటి ఇనుము,
0: జస్ట్ ఎస్ ఐరన్ పుట్ ఇన్ ఫైర్,
1: ఇనుమంతా నిప్పుగానే మారిపోతుంది.
0: ద హోల్ ఐరన్ బికమ్స్ రెడ్ హాట్ లైక్ ఫైర్.
1: ఎక్కడ ముట్టినా కాలుస్తుంది.
0: ఇట్ బర్న్స్ యూ వేర్ ఎవర్ యూ టచ్.
1: మన యొక్క ప్రేమతత్వం అనేటువంటిది భగవంతుని ప్రేమలో లీనం కావాలి.
0: The principle of love of the individual should merge in the love principle of
1: Brahmaiva bhavati annadi vedam.
0: The Veda says the knower of Brahman becomes Brahman.
1: Rendu ekamaipovali,
0: both become one.
1: Agni veru inu veru kaakurdu.
0: The fire and iron should not be separate.
1: Agni inu rendu kudunu ekamaipovali,
0: the iron and fire should become one.
1: Mana manasu bhagavantuni yokka bhavamulo ekamaipovali.
0: Our mind should merge in the thought.
1: ఏదో పొద్దున సాయంకాలం కొద్ది ధ్యానం చేసి ఆ కొద్ది కాలం మాత్రమే భగవంతుడిలో ఏకమైందంటే అది నిజమైన ధ్యానం కాదు.
0: We meditate for a brief time both in the day and the night, you cannot call it meditation.
1: Sarvada sarvakaleshu sarvatra hari chintanam.
0: You should think of God all the time, everywhere.
1: ఏ పని చేయినా చేసినా ఈ పనులంతా కూడా నీవు లక్ష్యంలో పెట్టుకో, కానీ అందులో నీ యొక్క ప్రేమ లక్ష్యం కావాలి.
0: You may do anything, you may undertake any task, but keep God in view.
1: ఇది ఏ నిజమైన ధ్యానం.
0: దిస్ ఇస్ ట్రూ మెడిటేషన్.
1: కొంత పరిమితమైనటువంటి టైం పెట్టుకుని మనం భగవంతుని స్మరించడం, ఇది ధ్యానం కాదు.
0: మెడిటేషన్ ఇస్ నాట్ థింకింగ్ ఆఫ్ గాడ్ విత్ ఇన్ ది ఫ్రేమ్ వర్క్ ఆఫ్ టైం.
1: ఇది కేవలం పార్ట్ టైం డివోషన్.
0: దిస్ ఇస్ ఓన్లీ పార్ట్ టైం డివోషన్.
1: కానీ ఫుల్ టైం డివోషన్ కావాలి.
0: బట్ ఫుల్ టైం డివోషన్ ఇస్ నీడెడ్.
1: కనుక ధ్యానం అనగా కేవలం పద్మాసనం వేసుకుని కూర్చొని భగవంతుని స్మరించడము, కొన్ని నిమిషాలు మాత్రమే కూర్చోవటం, ఇది సాధ్యం కాదు.
0: Meditation does not mean observing silence, sitting for some time.
1: భగవంతు అనుగ్రహం కూడా కొన్ని క్షణాలు వస్తుంది, తిరిగి తర్వాత వెళుతుంది.
0: God's grace also will be conferred on you for a moment and
1: withdraw. అనుగ్రహం వచ్చిందంటే పర్మనెంట్ గా నిలిచిపోవాలి.
0: In fact, it should stay with you permanently.
1: ఆ నిత్యమైన సత్యమైనటువంటి యొక్క ధ్యానమును మనం ప్రార్థించాలి.
0: We should pray as to meditate eternally.
1: ఇంకా ఎనిమిదవది,
0: సత్యం
1: అష్టవిధ పుష్పం.
0: And the flower of truth.
1: Vishnu Preeti Karam Bhavet. Inka Satyamu.
0: Truth.
1: Idi enimidovadi.
0: This eighth one.
1: Idi chaala mukhyamainatundi.
0: This is very important.
1: Satyam chetane prapancham puttindi.
0: The whole world is
1: Satyam chetane prapancham undi.
0: And it's sustained by
1: Satyam chetane prapanchamlo aikyamaipothundi.
0: The world merges in truth.
1: Kanukane Satyam chaala pradhanamaina sadhanam.
0: Truth is the chief one.
1: సత్యంబునందుండి సర్వంబు పుట్టించే సత్యంబునందనగే సర్వ సృష్టి.
0: ద క్రియేషన్ ఎమర్జ్డ్ అవుట్ ఆఫ్ ట్రూత్, సస్టైన్
1: సత్యమహిమలేని తడమేది కనుగొన్నా.
0: If you
1: Suddha Sattvamidiye Chudaraya.
0: Is there any place where there is no truth, the principle of truth? It is the pure unsullied truth
1: pervading all over. Trikala Bhagyam Satyam.
0: The truth remains the same
1: in all the Satyam.
0: You cannot divide
1: it. Satyam.
0: It is total existence.
1: Satyam.
0: Everything might vanish, but the truth remains.
1: Satyame Bhagavantudu.
0: The truth is God.
1: Kalukane, truth is God.
0: Truth is God.
1: Live in truth.
0: Live in truth.
1: సత్యంలోనే మనం జీవించాలి.
0: We have to live in truth.
1: సత్యంతోనే మనం బ్రతకాలి.
0: And we have to live.
1: సత్యం నందే అంత్యమైపోవాలి.
0: And we have to end in truth.
1: కనుక ఇట్టి సత్యం అనేటువంటిది అష్టవిధ పుష్పము.
0: This truth is the eighth flower.
1: కనుక ఇలాంటి పుష్పముల చేత మనం భగవంతుని పూజించినప్పుడు భగవంతుడు ప్రీతికరంగా అందుకుంటాడు.
0: God receives these offerings of flowers of this sort.
1: ఇంకా ఎట్టి పుష్పమును కూడాను భగవంతుడు ఆశించడు.
0: God does not expect any other flower other than these.
1: Kalukane ahim praha prasavam pushpam.
0: The first one is the flower of non-violence.
1: Indriya nigraham.
0: The flower of sense control.
1: Ee indriya nigraham anetundi chaala pradhanamainatundi.
0: This is very essential.
1: ఈ ఇంద్రియ నిగ్రహం చేతనే మనం ఎంతైనా కూడా సాధించవచ్చు.
0: యు కెన్ అచీవ్ ఎనీథింగ్
1: ఈనాడు ప్రపంచంలో జరిగేటువంటి యొక్క అల్ల కల్లోలములకు కలహములకు అన్నిటికీ అశాంతికి ఈ యొక్క ఇంద్రియములే మూల కారణం.
0: Senses are responsible for all the conflict, the contradiction and fighting agitation all over.
1: ప్రతి ఇంద్రియానికి కూడాను మనం బుద్ధి చెప్తూ రావాలి.
0: In fact, we should teach a lesson to every one of the senses.
1: నోటికి బుద్ధి చెప్తాము. హే నోరా, ఎంత కాలం నీవు ఈ విధంగా భుజించేది?
0: Oh tongue, how long you want to consume food?
1: ఎంత కాలం భుజించినా నీకు తృప్తి లేదు.
0: You are not contented in spite of
1: eating. జీవితమే ఎంత?
0: Your nature is that.
1: అని ఏ విధంగా నాలుక భుజించామో,
0: as you teach a lesson to your
1: tongue. అదే విధంగానే కన్నులకు కూడా బోధించాలి.
0: యూ షుడ్ ఆల్సో టీచ్ యువర్ ఐ.
1: ఏ నేత్రమా,
0: ఓ ఐ,
1: ఎన్నో చూస్తున్నావు నీవు.
0: యు హావ్ బీన్ వాచింగ్.
1: ఎన్నో అనుభవిస్తున్నావు నీవు.
0: యు హావ్ బీన్ హ్యాపీ.
1: కానీ ఇంకా నీకు తృప్తి లేదా?
0: ఆర్ యు నాట్ సాటిస్ఫైడ్?
1: దేనిని నీవు చూడాలి?
0: వాట్ ఇస్ దట్ యు షుడ్ సీ?
1: నీవు చూచినవన్నీ నీవు అనుభవించావు.
0: యు ఇన్ ఫ్యాక్ట్ యు ఎక్స్పీరియన్స్ ఆల్ ద థింగ్స్. కానీ
1: నీవు చూడవలసినటువంటి ఒక్క సత్య స్వరూపుణ్ణి.
0: యు ఇన్ ఫ్యాక్ట్ యు షుడ్ లుక్ అట్ గాడ్. అదే దైవ
1: స్వరూపుడు.
0: హి ఇస్ ద ఫామ్ ఆఫ్ ట్రూత్.
1: దైవాన్ని నీవు ఆశించు.
0: ఎక్స్పెక్ట్ గాడ్.
1: దైవ స్వరూపాన్ని నీవు చింతించు.
0: యు ఆల్సో థింక్ ఆఫ్ గాడ్.
1: కనుక నీవి పిచ్చి పిచ్చి బాధలంతా వదిలిపెట్టి
0: గివ్ అప్ ఆల్ ప్రాబ్లమ్స్.
1: ఓ ఇంద్రియమా, నీవు చక్కగా భుజించు.
0: ఓ టంగ్,
1: దేనిని భుజించాలి?
0: వాట్ షుడ్ బి ఈటెన్?
1: ప్రొద్దుపోక ఊరి వారి శుద్ధులంటే మీరు సిద్ధమవుదురే కడు సిద్ధతోడ.
0: ఓ ఇయర్స్, యు ఆర్ రెడీ టు లిసన్ టు వెయిన్ గాసిప్ అండ్ ద టేల్స్.
1: ముద్దు ముద్దుగాను భగవత్ ముచ్చటాలు చెప్పు వేడ.
0: When it is a matter of divine and spirituality, you are not ready.
1: ఓ చెవులా, ఎన్ని వింటున్నావు నీవు?
0: ఓ ఇయర్స్, యు హావ్ బీన్ లిసనింగ్ మెనీ.
1: నీకు అనవసరమైనటువంటి విషయాలంతా వింటున్నావు.
0: యు లిసన్ టు వెయిన్
1: గాసిప్. ఊరి వారి శుద్ధులంతా వింటున్నావు.
0: ఆల్ ద టేల్స్ అరౌండ్.
1: నీకు ఇష్టం లేనటువంటి విషయాలంతా వింటున్నావు.
0: యు లిసన్ ఆల్ ద
1: దుర్మార్గమైన విషయాలంతా వింటున్నావు.
0: ఆల్ అన్నెసెసరీ
1: రేడియోలో వచ్చేటువంటి వింటున్నావు.
0: యు హావ్ బీన్ లిసనింగ్
1: రేడియోలో వచ్చేటువంటి వింటున్నావు.
0: రేడియో అండ్ రేడియో.
1: విని నీకు వచ్చిన ఫలితం ఏమిటి?
0: వాట్ ఇస్ దట్ యు గెట్ అవుట్ ఆఫ్ ఇట్?
1: కర్ణముల, నీవు ఇలాంటి పనికి నీవు పుచ్చుకోవద్దు.
0: వాట్ ఇస్ షేమ్ ఇయర్, డోంట్
1: లిసన్. నీవు సిద్ధం కావద్దు.
0: Don't be ready for that.
1: ఈ ఇతరుల విషయాలు విని నీ యొక్క హృదయాన్ని పాడు చేసుకుంటున్నావు.
0: ఇన్ ఫ్యాక్ట్ యు ఆర్ స్పాయిలింగ్ యువర్ సెల్ఫ్.
1: ఎట్టి విషయాలు నీ విన్నావో అవే నీ హృదయంలో ప్రింట్ అయిపోతాయి.
0: All that you listen will be imprinted in your heart.
1: ఎలాంటి విషయాలు నీవు చూస్తావో అదే నీ హృదయంలో ప్రింట్ అయిపోతాయి.
0: All the scenario that you watch will be imprinted on your heart.
1: కనుకనే నీ హృదయాన్ని పాడు చేసుకుంటున్నావు.
0: You are spoiling your heart.
1: ఈనాడు ప్రపంచమంతా పొల్యూషన్ మలమయమైంది.
0: You find pollution all over the world.
1: ఇలాంటి పొల్యూషన్ అంతా నీవు చేర్చుకుని నీ హృదయాన్ని కూడా నీవు పొల్యూషన్ చేసుకుంటున్నావు.
0: యూ హావ్ పొల్యూటెడ్ ఈవెన్ యువర్ హార్ట్.
1: మాలిన్యం చేసుకుంటున్నావు నీ యొక్క మనసును.
0: యూ హావ్ పొల్యూటెడ్ యువర్ మైండ్.
1: మనసు మాలిన్యమైందంటే ఇంక నీవు అనుభవించేది ఏమిటి?
0: వెన్ ద మైండ్ ఇస్ పొల్యూటెడ్, వాట్ ఇస్ దట్ యు ఎక్స్‌పీరియన్స్?
1: అంతా నిరుపయోగమైనటువంటి,
0: ఎవ్రీథింగ్ ఇస్ యూస్లెస్.
1: నిన్న కొంతమందికి విజయవాడ విశాఖపట్నం నుంచి వచ్చిన వారికి చెప్పాను.
0: భగవాన్ స్పోక్
1: మన హృదయం అనేటువంటిది ఒక పెన్ను వంటిది.
0: Bhagavan spoke to devotees from Visakhapatnam doctors. He said human heart is a pen.
1: Mana pennu pennulo elanti ink fill up chestamo,
0: as is the ink that fills the pen,
1: alanti vratalu alanti geetalu manaku vastayi.
0: So also you get the letters and
1: adhe kalare vastuntuntadi.
0: In the same way you would get the
1: kaluka. Mana hrudayam anetundi oka pennu vantidi.
0: Human heart is a pen.
1: Ee prapancha sambandhamaina vishayalanta rastundi.
0: It writes all the worldly matter.
1: Chitrinchukuntundi akkada.
0: It gets printed
1: there. Indilo నీవు ప్రేమమయమైనటువంటి ఇంకు ఫిలప్ చేయి.
0: ఫిల్ దిస్ ఇంక్ ఆఫ్ లవ్.
1: నీవు రాసే వ్రాతలు, చేసే చేష్టలు, తలిచే తలపులు అన్ని కూడా ప్రేమమయంగా ఉంటాయి.
0: ఆల్ యువర్ రైటింగ్స్, ఆల్ యువర్ యాక్షన్స్, ద వర్డ్స్ ఆర్ బౌండ్ టు బి ఫుల్ ఆఫ్ లవ్.
1: ఈ పెన్నుతో ఏమి రాస్తే కూడాను అదంతా అదే రకంగా పోతుంది.
0: Whatever you write with this,
1: అదే రంగే వస్తుంది.
0: You will find love there.
1: కనుకనే మన హృదయం అనేటువంటి దాన్ని ప్రేమతో నింపుకోవాలి.
0: We should fill our hearts with love.
1: ఈ విధంగా కూడాను మనం పవిత్రమైనటువంటి జీవితాన్ని గడపాలి.
0: We should lead a sacred life.
1: భగవంతుడు ఆ విధమైనటువంటి దీన్ని ఆశిస్తున్నాడు.
0: God wants us to have that sacred.
1: ఈ వాడిపోయే పుష్పమును కాలిపోయే పుష్పమును తీసుకోడు.
0: He is not bothered of the flowers that fade out nor get burned.
1: పూజారి అనేక రకమైనటువంటి పుష్పములు తెచ్చి పూజ చేస్తుంటాడు.
0: The priest brings so many kinds of flowers.
1: ఓ ప్రీస్ట, ఓ పూజారి, నీవు ఇంతకాలం నేర్చుకునేది ఇదేనా?
0: He tells the priest, what is it you have learned?
1: లారీలంతా కూడా గులాబీ పుష్పం తీసుకుంటున్నావు.
0: You go on by these flowers which
1: లారీలంతా మల్లె పుష్పం తీసుకుంటున్నావు.
0: And you collect the jasmine
1: flowers. మకరంద పుష్పాలు తీసుకుంటున్నావు.
0: And all the flowers.
1: ఇవన్నీ చేసి ఏమి ప్రయోజనము?
0: What is the use of all this worship?
1: ఈనాడు చేసిన పుష్పములు రేపటి దినకు వాడిపోతాయి.
0: The flower offered today would be decayed tomorrow.
1: ఈ పుష్పం కాదు నీకు కావాల్సింది.
0: It's not that flower I want.
1: శాంతి పుష్పం కావాలి.
0: ఐ వాంట్ ద ఫ్లవర్ ఆఫ్
1: ప్రేమ పుష్పం కావాలి.
0: ద ఫ్లవర్ ఆఫ్
1: ఇది వాడిపోనటువంటిది, రాలిపోనటువంటిది. ఇలాంటి పుష్పాన్ని పూజి
0: యు ఆఫర్ ద ఫ్లవర్స్ దట్ వుడ్ నాట్ డ్రాప్ డౌన్ ఆర్ ఫేడ్ అవుట్.
1: అహింస ప్రథమ పుష్పం అన్నాడు మొట్టమొదట.
0: ఇన్ ద బిగినింగ్ ఇట్ ఇస్ సెడ్ ద ఫ్లవర్ ఆఫ్ నాన్ వైలెన్స్.
1: అహింస,
0: వాట్ ఈస్ నాన్ వైలెన్స్?
1: మనము ఎవరిని బాధించకుండా ఉండటం.
0: వీ షుడ్ నాట్ హార్మ్ ఆర్ హర్ట్ ఎనీబడీ.
1: కానీ కొంతమంది డాక్టర్స్ కత్తి తీసుకుని ఆపరేషన్ చేస్తారు.
0: బట్ సమ్ డాక్టర్స్ విత్ ది హెల్ప్ ఆఫ్ ద నైఫ్.
1: ఇది మాత్రమే హింస కాదా అనుకుంటారు చాలా మంది.
0: మెనీ థింగ్ ఈజ్ ఇట్ నాట్ వైలెన్స్?
1: కాదు కాదు.
0: నో నో,
1: ఆ ఉన్న బాధను నివారణ చేసే నిమిత్తమై కత్తిని తీసుకుని పొట్టనకు వస్తాడు.
0: డాక్టర్ ఆపరేట్స్ విత్ ద నైఫ్ టు గివ్ రిలీఫ్ ఫ్రమ్ ద పెయిన్.
1: తదుపరి అతనికి సుఖాన్ని, ఆనందాన్ని, ఆరోగ్యాన్ని అందిస్తాడు.
0: అండ్ దస్ బై ఆపరేటింగ్ ఆన్ యూ హి గివ్స్ యూ హ్యాపీనెస్.
1: అది ఉపకారమే కానీ అపకారం కాదు.
0: ఇట్ ఈస్ హెల్ప్ బట్ నాట్ ఎ హార్మ్.
1: అది అహింసనే కానీ హింస కాదు.
0: ఇట్ ఈస్ నాన్ వైలెన్స్, నెవర్ వైలెన్స్.
1: ఇంకా కొంతమంది, అయ్యా కూరగాయలంతా తింటున్నారే, ఈ కూరగాయలు కోస్తే అవి ఎంత బాధపడతాయో.
0: Some say you eat all vegetables, you cut the vegetables, is it not violence?
1: Man chesetundi pannantha kodanu kurugayalu sambandhinatundi kaadu.
0: Is not related to vegetables alone.
1: Vruchamulaku deeniganta pranam undi.
0: In fact the vegetables have got life.
1: Kaani manasu ledu.
0: They have no mind.
1: Ee manasu lekapovadam cheta dani baadhalu avi daniki teliyadu.
0: Since they have no mind, the vegetable world, they don't have pain.
1: Intiye kaadu vijnanam kodanu ledu.
0: They do not have wisdom either.
1: Oka kaayini manu kosithamante akkada neeru kaarutundi.
0: If you cut the fruit over there, you find the water sap oozing out of
1: it. Ee kaayini koyatam cheta adi edustundade, kantidaralu kaalustundade ani anukuntavu.
0: By plucking the fruit, you find the sap oozing out. It's not tear.
1: Adi sahajamain jalame kaani.
0: It's a natural process.
1: Dukha jalam kaadadi.
0: It is not the tears.
1: Dukham anetundi eppudu manasu undinappude dukham vastundi.
0: Where there is mind, there is grief.
1: మనసు ఉన్నటువంటి వారికి ఆనందం కలుగుతుంది.
0: The one with mind would be delightful.
1: కనుకనే మనసు ఉన్నటువంటిది మానవునికి తప్ప దేనికి లేదు.
0: It's only the mankind that has got the mind. But
1: పక్షి పక్షి మృగాదులకు కూడా మనసు ఉంది.
0: The birds and beasts have got mind.
1: క్రిమి కీటకాదులకు కూడా మనసు ఉంది.
0: So also insects.
1: కానీ వృక్షములకు, కూరగాయలకు ఇట్లా దానికంత ప్రాణం లేదు. ప్రాణం ఉంది కానీ మనసు లేదు.
0: The trees and all the greenery have got life but not the mind.
1: కనుకనే మనసు లేనటువంటి దాన్ని ఎంత బాధ పెట్టినా అది హింస కాదు.
0: The one without the mind will never suffer.
1: ప్రేమ స్వరూపులారా,
0: embodiments of love.
1: అందరూ ఎంతో భక్తి శ్రద్ధలతో పూజలు చేస్తుంటారు.
0: All worship with all devotion.
1: కానీ ఇది కాదు భగవంతుడు ఆశించేది.
0: It is not expected from
1: you. ఇవంతా కూడా నీ వ్యక్తిగతమైనటువంటి యొక్క సాధనలు.
0: It's all individual ritual.
1: కానీ ఫండమెంటల్, ఈ ప్రాకృతమైనటువంటి ఒక సాధన నీవు చేయాలి.
0: బట్ ది ఫండమెంటల్ స్పిరిచువల్
1: సామూహికమైనటువంటి సాధన చేయాలి.
0: అండ్ యూ షుడ్ అండర్
1: సామాజిక సేవలు చేయాలి.
0: యూ షుడ్ సర్వ్ సొసైటీ.
1: సొసైటీ సేవ చేసినప్పుడు హృదయపూర్వకంగా మనము ఆనందాన్ని అందుకుంటాం.
0: సర్వీస్ టు సొసైటీ విల్ మేక్ యూ బ్లిస్ఫుల్.
1: ఈ వ్యక్తిగతమైనటువంటిది ఎంతకాలము?
0: ఇండివిజువల్ డస్ నాట్ లాస్ట్ లాంగ్.
1: ఎంతకాలం చేసినా కానీ ఈ యొక్క ఫండమెంటల్ సామూహిక సేవలు చేయాలి.
0: ఫండమెంటల్ సర్వీస్ ఇస్ వెరీ ఎసెన్షియల్.
1: ఈ సమాజ సేవనే ఎంతో పవిత్రమైనటువంటి సేవ.
0: సర్వీస్ టు సొసైటీ ఇస్ సీక్రెట్.
1: ఎలాంటి వారు ఎలాంటి హృదయంతో అందుకుంటారో.
0: ఇన్ వాట్ ఫార్మ్ ది సర్వీస్ ఇస్
1: భావం తద్భవతి.
0: As is the feeling, so is the experience.
1: మనం పవిత్రమైన సేవలు చేసినప్పుడు వారు పవిత్రులుగా రూపొందుతారు.
0: If you offer sacred service, they turn sacred.
1: కేవలం బాధల నివారణ కాకుండా
0: Not only they are relieved
1: of the pain, you
0: also sanctify them.
1: You
0: also help them in
1: their progress.
0: You also make them
1: happy. సమాజ సేవలో మనం పాల్గొనాలి.
0: విత్ ఆల్ ద పైయస్ ఫీలింగ్,
1: ఎంత శక్తియో అంత సేవ చేయండి.
0: యు సర్వ్ టు యువర్ ఎక్స్టెంట్ పాసిబుల్.
1: భజనలు చేస్తున్నారు, ప్రొద్దున సాయంకాలం భజన చేస్తున్నారు.
0: ఇన్ ఫ్యాక్ట్ వి సింగ్ ద గ్లోరీ ఆఫ్
1: ఆ భజనలు పాడేటువంటి వానికి తృప్తి.
0: ద సింగర్ విల్ హావ్ సాటిస్ఫాక్షన్.
1: కానీ వినేటువంటి వారికి ఆ విన్నంత వరకు తృప్తి.
0: లిసనర్ ఆల్సో హి హస్ సాటిస్ఫాక్షన్.
1: తరువాత ఆ యొక్క భజన యొక్క ఫలితం ఏమిటి?
0: Later, what is the result, consequence?
1: అది తాత్కాలికమైనటువంటిది.
0: The impact is temporary. The influence is
1: momentary. పిల్లలు చెప్పారు భజగోవిందం లోపల.
0: Students recited భజగోవిందం.
1: జన జన యౌవన గర్వం హరతి నిమిష. ఒక అర నిమిషం కూడా ఉండదు.
0: The pride of wealth and power and youth does not last for long.
1: ఈ విధమైనటువంటి యవనత్వానికి మనం ఎందుకు ఇంత పాటు పడాలి?
0: Why should we struggle hard for this momentary?
1: కదిలిపోయి మేఘముల వలె యవ్వనం కూడా ను కదిలిపోతుండాలి.
0: All are passing clouds, all vanish.
1: ఈ క్షణభంగురమైన యవ్వనం లోపల ఇంత అహంకారం మనకెందుకు?
0: Why should we be egoistic and proud enough because of this momentary youth?
1: ఇన్ని విధమైనటువంటి వాంఛలు మనకెందుకు?
0: Why so many desires?
1: కనుకనే దీన్ని కూడా మనం త్యజించాలి.
0: We have to sacrifice them.
1: అప్పటికప్పుడు చేయవలసిన పనులు చేయాలి.
0: We have to do our duty.
1: కానీ డూ యువర్ డ్యూటీ,
0: డూ యువర్ డ్యూటీ సిన్సియర్లీ.
1: అంతేకాని దీన్ని మనస్కంగా తీసుకోకూడదు.
0: డూ నాట్ టేక్ ఇట్ టు హార్ట్.
1: మంచి కానీ చెడ్డ కానీ,
0: గుడ్ ఆర్ బ్యాడ్,
1: ఇదంతా నా మంచి కోసమే.
0: ఎవ్రీథింగ్ ఇస్ ఫర్ మై గుడ్.
1: ఇదంతా భగవంతుడు అనుగ్రహించిన వరప్రసాదమే.
0: ఇట్స్ ఆల్ గాడ్స్ గిఫ్ట్.
1: కాబట్టి ఈ గిఫ్ట్ ను మనం వేస్ట్ చేయకూడదు.
0: వీ షుడ్ నాట్ వేస్ట్ గాడ్స్ గిఫ్ట్.
1: అన్నింటికంటే కాలం చాలా ప్రధానమైనటువంటిది.
0: టైమ్ ఈస్ మోస్ట్ ఇంపార్టెంట్ ఆఫ్ ఆల్.
1: ఈ కాలంను మనం అమితంగా వేస్ట్ చేస్తున్నాము.
0: వీఆర్ వేస్టింగ్ టైమ్ ఇన్ ఎవ్రీ పాసిబుల్ వే.
1: ఉన్నటువంటి 24 గంటల లోపల,
0: Within 24 hours,
1: నిద్రాహారములకు ఎంతో కొద్ది కాలం మాత్రమే ఉపయోగపెడుతున్నాము.
0: ఇన్ ఫ్యాక్ట్ ఫర్ ఫుడ్, రేమెంట్ అండ్ షెల్టర్,
1: మిగిలిన ముక్కాల భాగమంతా కూడా దుర్వినియోగం చేస్తున్నాము.
0: ఆల్ ద రెస్ట్ ఆఫ్ ద టైమ్ ఇస్ వేస్టెడ్.
1: ఊరి వారి చింతలు,
0: థింక్ ఆఫ్ పీపుల్,
1: ప్రాకృతమైన చింతలు,
0: ద వరల్డ్లీ థాట్స్,
1: అపవిత్రమైన భావములు,
0: అన్సేక్రెడ్ థాట్స్,
1: ఇవన్నీ తలుచుకుంటూ మనం అపవిత్రం చేస్తున్నాం కాలాన్ని.
0: స్పాయిల్ ఆల్ ద టైమ్.
1: కాలమును అపవిత్రం చేయకూడదు.
0: వీ షుడ్ నాట్ స్పెండ్ టైమ్ ఇన్ అన్సేక్రెడ్.
1: కాలము సార్థకం గావించుకునే నిమిత్తమై కొన్ని సేవలు చేయాలి, అవే కర్మలు.
0: We should render service in order to sanctify the time.
1: సమాజ సేవలో మనం పాల్గొనాలి.
0: We have to participate.
1: సమాజ సేవలు చేసేంత వరకు కూడాను మనకు దుర్భావాలు మనలో ప్రాబల్యం.
0: So long we serve in the society, there will be no chance.
1: సమాజ సేవలు చేసేంత వరకును ఏ చింతలు మనకు జ్ఞప్తికి రాదు.
0: No worry would be there in your mind if you serve society.
1: ఆ సమాజంలో లీనమైన వ్యక్తికి అహంకారం నిర్మూలమవుతుంది.
0: The one who is in society will not be egoistic.
1: ఈ సమాజ సేవలో అహంకారాన్ని నిర్మూలం చేయటమే కాకుండా,
0: Not only you kill ego,
1: ఆడంబరాలకు అవకాశం ఇవ్వకుండా,
0: there will be no scope for pomp and show.
1: కేవలం మానసిక యొక్క పవిత్రతకు మనం అభివృద్ధి గావిస్తున్నాం.
0: Your mind would be sacred.
1: సర్వ కర్మల కూడాను మనోశుద్ధి కోసమని.
0: All actions would give you the purity of the mind.
1: చిత్తశుద్ధియే కర్మ అన్నది వేదం.
0: The goal of the action is the purity of the mind.
1: మనం ఏ సేవలు చేసినా చిత్తశుద్ధి కోసం చేస్తున్నాం.
0: All kinds of service only to purify the mind.
1: చిత్తశుద్ధి కలిగినటువంటి కర్మలు చేసే ప్రయోజనం ఏమిటి?
0: Without the purity of the mind, the action is
1: ఎంతనో ధనమును వ్యర్థం చేస్తున్నాము.
0: Many waste time.
1: ఎంతనో కాలమును వ్యర్థం చేస్తున్నాము.
0: Time is wasted.
1: ఎంతనో కర్మను వ్యర్థం చేస్తున్నాము.
0: All actions are also useless.
1: ఒక్కదాని ఎందైనా కూడా శాశ్వతమైన శాంతి ఉన్నదా?
0: Is there permanent peace out of single action?
1: శాంతి లేనే లేదు.
0: There is no peace whatsoever.
1: వస్తుంది పోతుంది, passing clouds.
0: Peace appears and passes off like a passing
1: cloud. నిత్యమైన సత్యమైనటువంటి ఒక శాంతిని మనం కోరాలి.
0: We should aspire for that permanent peace.
1: అది ఏ మన హృదయం నుండి ఆవిర్భవించేటువంటి శాంతి.
0: It should originate out of our heart.
1: ఆ శాంతిని మనం ఆశించినప్పుడే,
0: when we desire that peace,
1: మన సార్థక నామం జగత్తుకంత వ్యాప్తి అవుతుంది.
0: In fact, our name would spread everywhere, all over.
1: ఎన్ని కష్టములకు గురి అయినప్పటికీ ధర్మజుడు శాంతాన్ని వహించాడు.
0: Dharmaja maintained peace in spite of
1: ద్రౌపది పరాభవం జరిగే సమయం లోపల భీముడు లేచాడు.
0: When Draupadi was humiliated, Bhima got up.
1: గద తీసుకుని దుశ్శాసన పైన పోయాడు.
0: He took that mace and about to fight.
1: అడ్డం పోయాడు ధర్మజుడు.
0: ధర్మజ ఆబ్జెక్టెడ్,
1: నాయన ధర్మమే జయం.
0: బ్రదర్, రైచియస్నెస్ విల్ బి
1: సక్సెస్ఫుల్. మనం ఓడిపోయినటువంటి వారము.
0: ఇన్ ఫ్యాక్ట్ వి లాస్ట్.
1: వారి స్వాధీనంలో ఉన్నాము.
0: వి ఆర్ అండర్ దేర్ కంట్రోల్.
1: వారి ఇష్ట ప్రకారం వారు చేసుకోవచ్చు.
0: లెట్ దెమ్ యాక్ట్ యాస్ దే లైక్.
1: కానీ ఓడిన వానికి వారిపై యుద్ధం చేయటము అధికారం లేదు.
0: ద వన్ హూ ఇస్ డిఫీటెడ్ కెనాట్ ఫైట్, హ్యాస్ నో అథారిటీ.
1: కనుక నీవు కూర్చోమని చెప్పాడు. ఇలాంటి శాంతమైనటువంటి ఏ కొద్ది మందికో ప్రాప్తిస్తుంది, కానీ అందరికీ ప్రాప్తించదు.
0: ద స్టేట్ ఆఫ్ మైండ్ ఆఫ్ పీస్ is at the hands of you, not me.
1: ఎలాంటి పరిస్థితులే అయినా కూడా శాంతిని మనం వహించాలి.
0: Under any circumstances, maintain your peace.
1: అదియే మనకి ఎంతో గొప్ప బలమునిస్తుంటారు.
0: That gives you the mighty strength.
1: దానివల్లనే దైవ బలం కూడా మనకి ఏర్పడుతుంది.
0: And there you find love principle.
1: దివ్య శక్తి మనకు ఏర్పడుతుంది.
0: You will have the divine power.
1: భవ్యమైన భావాలు ఏర్పడతాయి.
0: You will have beautiful thoughts.
1: నిత్య సత్యమైనటువంటి శాంతిని పొందుతాము.
0: And you will have that eternal permanent
1: peace. లోకములో శాశ్వతమైన కీర్తిని పొందుతాము.
0: You will have the permanent reputation in this world.
1: కౌరవులు ఎంతమందో పుట్టారు.
0: There are many Kauravas.
1: పాండవులు 5 మంది మాత్రమే పుట్టారు.
0: పాండవాస్ ఆర్ ఫాన్
1: కానీ ఇరువురు పోయారు.
0: బోత్ ఆర్ గాన్
1: కానీ పాండవుల యొక్క కీర్తి
0: ద నేమ్ ఆఫ్ పాండవ
1: సమాజం లోపల ఎంత శాశ్వతంగా నిలిచిపోయింది.
0: ద నేమ్ ఆఫ్ పాండవాస్ రిమైన్డ్ ఆల్
1: ధర్మజ అంటే అందరికీ ప్రీతి.
0: ధర్మజ ఇస్ లైక్డ్ బై ఎవ్రీబడీ.
1: ధర్మజ ధర్మం నుండి పుట్టినటువంటి వాడు అతను.
0: ధర్మజ ద వన్ బోర్న్ అవుట్ ఆఫ్ ధర్మ రైచస్.
1: ఆ ధర్మం నుండి పుట్టినటువంటి వారికి ధర్మమే తప్ప అధర్మం తెలియదు.
0: ద వన్ బోర్న్ అవుట్ ఆఫ్ ధర్మ రైచస్నెస్ ఫాలోస్ రైచస్.
1: క్షణమునకు మనం అధర్మమే అధర్మమే అధర్మమే.
0: ఎవ్రీ మూమెంట్ వి ఆర్ అన్ రైచస్.
1: క్షణమునకు అసత్యమే అసత్యమే అసత్యమే.
0: ఎవ్రీ మినిట్ వి యాక్టర్ బ్లేటెంట్ లైస్.
1: క్షణమునకు హింసనే హింసనే హింసనే.
0: ఎవ్రీ సెకండ్ దేర్ ఇస్ వైలెన్స్.
1: ఎక్కడ అహింస? ఎక్కడ సత్యము?
0: వేర్ ఇస్ ట్రూత్?
1: ఎక్కడ పవిత్రత?
0: వేర్ ఇస్
1: ఎక్కడ ధర్మము? ఎక్కడా కనిపించడం లేదు.
0: నో వేర్.
1: నిజంగా జగత్తులో ఈ ధర్మమే ఉండి ఉంటే ఈ విధమైనటువంటి అలజడి అంతా ఎందుకు కలిగేది?
0: వెన్ దేర్ ఇస్ ధర్మ ఇన్ దిస్ వరల్డ్ హౌ డు యు ఎక్స్పెక్ట్ ఎడ్యుకేషన్?
1: ఇన్ని విధమైనటువంటి అశాంతి ఎందుకు జరుగుతుంది?
0: వై రెస్ట్లెస్నెస్?
1: ఇన్ని విధమైన కలహములు అంతా ఎందుకు ప్రారంభమవుతున్నాయి?
0: వై కాన్ఫ్లిక్ట్ అండ్ ఫైటింగ్?
1: ఈ కల్లోలములు అంతా ఎందుకు వస్తున్నాయి?
0: వై ఆల్ డిస్టర్బెన్స్?
1: మనలో అది లేకపోవడం చేతనే కల్లోలములు.
0: బికాజ్ దేర్ ఇస్ నో పీస్ విత్ ఇన్ us, దేర్ ఇస్ కాన్ఫ్లిక్ట్.
1: యద్ భావం తద్ భావం. తన ఎందు ఉన్నటువంటి దాన్ని రిఫ్లెక్షన్ రియాక్షన్ రీసౌండ్.
0: ఎవ్రీథింగ్ కమ్స్ అవుట్ as a reflection of the inner being, as a reaction,
1: reflection allara ledu.
0: There's no agitation.
1: Manamulu endu untundadi ee allara?
0: It is within you.
1: వాడి యొక్క పనులన్నీ అల్లరి పనులుగానే ఉంటున్నాయి.
0: All your actions are disturbing.
1: వాడి మాటలంతా అల్లరి మాటలుగానే ఉంటున్నాయి.
0: All your words are agitating.
1: వాడి జీవితమే అల్లరి జీవితంగా మారిపోతుంది.
0: So the whole life is a
1: జన్మ నరజన్మ దుర్లభం. మానవ జన్మ వచ్చినందుకు ఇలాంటి పేర మనం తీసుకోవాలి.
0: Human life is rarest of all. Is that the name you should get?
1: మానవత్వం పవిత్రమైనటువంటిది.
0: హ్యూమన్ లైఫ్ ఇస్ సేక్రెడ్.
1: దివ్యమైనటువంటిది.
0: డివైన్.
1: భవ్యమైనటువంటిది. జీవించదగినటువంటిది. విలువైనటువంటిది. ఇలాంటి మానవ జీవితాన్ని ఇన్ని విధమైనటువంటి యొక్క అవస్థలకు గురి చేసి
0: వీ పుట్ దిస్ హ్యూమన్ లైఫ్ టు సఫర్.
1: పరులకు కూడా హింసించి
0: వీ హార్మ్ అదర్స్.
1: పరులను కూడా బాధ పెట్టి
0: వీ సఫర్.
1: తాను అనుభవించేటువంటిది ఏమిటి?
0: వాట్ ఇస్ దట్ యు ఎక్స్‌పీరియన్స్ అల్టిమేట్లీ?
1: కనుక మానవుడు మొట్టమొదట ఈ దశేంద్రియాన్ని అరికట్టాలి.
0: సో మ్యాన్ షుడ్ కంట్రోల్ ఆల్ హిస్.
1: నోటి నుంచి వచ్చేటువంటి పలుకు పవిత్రమైనదిగా ఉండాలి.
0: వాట్ ఎవర్ యు స్పీక్ షుడ్ బి సేక్రెడ్.
1: యు కెనాట్ ఆల్వేస్ ఒబ్లైజ్ బట్ యు కెన్ స్పీక్ ఆల్వేస్ ఒబ్లైజింగ్లీ.
0: యు కెనాట్ ఆల్వేస్ ఒబ్లైజ్ బట్ యు కెన్
1: నీ మాటలు శాంతంగా మాట్లాడు.
0: యువర్ వర్డ్స్ షుడ్ బి సాఫ్ట్.
1: కఠినంగా ఉపయోగపెట్టద్దు.
0: నెవర్ యూస్ హార్ష్ వర్డ్స్.
1: ఈ కర్ణములు ఉంటున్నాయి. ఈ కర్ణముల ద్వారా శాంతమైన విషయాలు విను.
0: లెట్ యు ఇయర్స్ లిసన్ టు
1: భగవత్ సంబంధమైన విషయాలు విను.
0: ఆల్ రిలేట్ టు గాడ్.
1: లోక క్షేమానికి సంబంధించిన విషయాలు విను.
0: ఆల్ దట్ వుడ్ హెల్ప్ యువర్ అడ్వాన్స్మెంట్.
1: లోక సమస్త సుఖినో భవంతు. అందరి ఆనందాన్ని నివాసించు.
0: ఎస్పైర్ ప్రే ఫర్ ది వెల్ బీయింగ్ ఆఫ్ ఆల్.
1: ఈ విధంగా ఒక్కొక్క ఇంద్రియాన్ని కూడా మనం ఎంత పవిత్రమో చేసుకోవచ్చు.
0: వి కెన్ సాంక్టిఫై ఆల్ అవర్ సెన్సెస్.
1: ఈ ఇంద్రియ నిగ్రహం మనం సాధించినప్పుడు ఎంతైనా మనం సాధించవచ్చు.
0: వెన్ వన్స్ యు హావ్ సెన్స్ కంట్రోల్ యు కెన్ అచీవ్ ఎ లాట్.
1: కోసమనే చెప్పారు, నీకే గాని వాడనైతే లోకమాత, నేను లోకమందు లోకు అవుదు లోకమాత.
0: ఓ గాడ్, ఇఫ్ ఐఎమ్ నాట్ ప్లీజింగ్ టు యూ, ఐఎమ్ చీప్ ఇన్ ద సైట్ ఆఫ్ ద వరల్డ్.
1: ఓ శాంతమా, నీకే నేను కాకపోతే ఇంక లోకానికంతా విరుద్ధమే.
0: ఇఫ్ ఐఎమ్ నాట్ పీస్ఫుల్ ఐ విల్ బి అగెన్స్ట్ ద హోల్ ఆఫ్ ద వరల్డ్.
1: కనుక శాంతమా, నీవు నా మిత్రుడవు.
0: ఓ పీస్, యు ఆర్ మై ఫ్రెండ్.
1: నీకు నేను దూరం కాకూడదు.
0: ఐ కెనాట్ డిస్టెన్స్ మై.
1: నీకు నేను దూరం అయిపోతే జగత్తుకే నేను దూరం అయిపోతాను.
0: ఇఫ్ ఐ యామ్ అవే ఫ్రమ్ యు, ఐ యామ్ డిస్టెన్స్ ఫ్రమ్ యు.
1: ఆ శాంతిని మనం వహించాలి.
0: వి షుడ్ అబ్జర్వ్ పీస్.
1: కర్మ భగవంతుడు ఆశించేటువంటిది.
0: వాట్ గాడ్ ఎక్స్పెక్ట్స్.
1: నీవు చేసే పూజలు,
0: నాట్ యువర్ వర్షిప్.
1: నీవు చేసే అర్చనలు,
0: నాట్ యువర్ వర్షిప్ ఆర్
1: రిచువల్. చేసే దాన ధర్మాలు,
0: ఆల్ ఇట్ యాక్ట్స్ ఆఫ్ క్యారిటీ.
1: చాలా అనుకుంటారు, అయ్యో నేను 10 మూటలు దానం చేశాను.
0: He just I offered 10 bags of rice.
1: 500 mandiki cheerlu ichanu, panchalu ichanu.
0: I distributed clothing to 500 people.
1: Ekkadanta nee income tax raaskovali gaani bhagavantun daggara raayadaniki veelledu.
0: All the accounts can be submitted to the income tax department, not to God.
1: God ki ivanni akkaledu. Ye bhavamto chesanu?
0: God goes by your
1: ye hrudayamto chesanu?
0: With what thought?
1: Ye premato chesanu?
0: With what spirit?
1: Adhe bhagavantun dishlo vastundi.
0: That goes to the account of God.
1: Kanuka manam premato cheyali.
0: Do with love.
1: శాంతంతో మనం భయించాలి.
0: అబ్జర్వ్ పీస్.
1: త్యాగంతో మనం చేయాలి.
0: ఫుల్ ఆఫ్ సాక్రిఫైస్.
1: కనుక ఈ 7 విధములైనటువంటి పుష్పములు కూడాను మనం చాలా వరకు ప్రయత్నపూర్వకంగా సాధించాలి.
0: ఆల్ ద ఫ్లవర్స్ ఆఫ్ డివోషన్ వి షుడ్ అక్వైర్.
1: ప్రాచీన కాలం నుండి మన భారతదేశంలో అనేక మంది మహర్షులు ఎన్నో తపస్సు చేసి ఈ పుష్పములను సాధించారు.
0: Since ancient times, all the saints and seers, sages of this land could possess all these flowers.
1: మొట్టమొదటి అహింస ప్రథమం పుష్పం అన్నారు.
0: The first flower of non-violence.
1: చాలా ప్రధానమైనటువంటిది.
0: It's very very important.
1: పుష్పం ఇంద్రియ నిగ్రహం రెండవది.
0: ద సెకండ్ ఫ్లవర్ ఆఫ్ సెన్స్ కంట్రోల్
1: సర్వభూత దయా పుష్పం మూడవది.
0: కంపాషన్
1: ఈ నాలుగవది. క్షమా పుష్పం.
0: ద ఫోర్త్ వన్ ఫ్లవర్ ఆఫ్ ఫర్గివ్నెస్
1: ఐదవది. శాంతి పుష్పం.
0: ద ఫిఫ్త్
1: ఆరవది. తప పుష్పం.
0: అండ్ పెనెన్స్
1: ఆరవది. ఏడవది ధ్యాన పుష్పం.
0: ద ఫ్లవర్ ఆఫ్ మెడిటేషన్
1: ఎనిమిదవది. సత్య పుష్పం.
0: ఎయిత్ వన్ ఇస్ ద ఫ్లవర్ ఆఫ్ ట్రూత్
1: అహింసలో ప్రారంభమై
0: ఇట్ బిగిన్స్ విత్ నాన్ వైలెన్స్
1: సత్యంతో అంత్యమైపోయింది.
0: ఎండ్స్ ఇన్ ట్రూత్
1: కాబట్టి ఈ ప్రారంభము అంత్యము రెండు చేరినప్పుడే మానవ జీవితం ధన్యమవుతుంది.
0: ఇన్ ఫ్యాక్ట్ హ్యూమన్ లైఫ్ ఇస్ రిడీమ్డ్ వెన్ వి బ్రింగ్ ఏ కనెక్షన్.
1: భగవద్గీత ఏం చెప్పింది అని ఎవరైనా ప్రశ్నిస్తే,
0: ఇఫ్ ఎనీవన్ ఆస్క్ యు వాట్ దట్ గాడ్ లైక్స్,
1: ఈ అనేక రకాల జ్ఞానమును బోధించిందంటారు.
0: పీపుల్ సే గీతా స్పీక్స్ ఆఫ్ విజ్డమ్,
1: భక్తిని బోధించింది అంటారు.
0: ఇట్ స్పీక్స్ ఆఫ్ డివోషన్,
1: కర్మను బోధించింది అంటారు.
0: యాక్షన్
1: కాదు కాదు.
0: నో నో,
1: మొదటి శ్లోకం ఏమిటి?
0: వాట్ ఇస్ ది ఫస్ట్ స్టాంజా?
1: ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమవేత యూత్సవ మమకా పాండవా చైవ కిమ కురువత సంజయ. ధర్మక్షేత్రే, మొట్టమొదటి ధర్మం ప్రారంభమైంది.
0: ద ఫస్ట్ వర్స్ బిగిన్స్ విత్ ధర్మ.
1: మొదటి పదము మొదటి శ్లోకంలో ధర్మము.
0: ద ఫస్ట్ వర్డ్ ఆఫ్ ది ఫస్ట్ స్టాంజా.
1: అంత్య శ్లోకంలో అంత్య పదము ఏమిటి?
0: What is the last word?
1: Yatra yogishvare krishna yatra partho danudara tatra sri vijayarbhuti dhruvani tir matir mama.
0: The last word of the last verse is mama.
1: Mama.
0: Mama.
1: First word dharma.
0: First word dharma.
1: ఈ last word mama.
0: The last word mama.
1: చేతి mama dharmam. నీ ధర్మం నీకు బోధించింది.
0: If you connect both, it is mama dharma. Your duty is to.
1: నీ ధర్మం ఏంటి?
0: What is your duty?
1: నేను మానవుడు. నేను మానవుడిగా బ్రతకాలి.
0: I am a human being. I should lead a human life.
1: I am not animal.
0: I am not animal.
1: I am man.
0: I am man. I am man.
1: కనుక నీవు మ్యాన్ గా ఉంటున్నప్పుడు మానవుడికి తగినటువంటి గుణములు చేర్చుకో.
0: Being a man, have manly quality.
1: మానవుడిగా పుట్టి అనిమల్గా ప్రవర్తిస్తున్నావు.
0: Having been born a human being, you behave like animal.
1: ఈ క్రూరత్వాన్ని నీవు ప్రవేశపెడుతున్నావు.
0: You are cruel.
1: అసత్యంలో ప్రవేశిస్తున్నావు.
0: You are on the path of falsehood.
1: కనుక నీ మానవుడిగా పుట్టినందుకు మానవ గుణములు నేర్చుకోవాలి.
0: As a human being, cultivate human values.
1: కనుక మానవత్వాన్ని పవిత్రం గావించుకోవాలంటే ఇలాంటి ధర్మములంతా మనం నేర్చుకోవాలి.
0: We have to follow human values in order to lead a sacred life.
1: అన్ని మతముల వారు, అన్ని దేశముల వారు, అన్ని కంట్రీస్ వారు ఈ యొక్క అహింసను పాటిస్తూ వచ్చారు.
0: People of all religions, of all faiths, of all walks of life, of all over the world follow this.
1: మానవునికి ఇది చాలా ప్రీతికరమైనటువంటిది.
0: This is very important for everyone.
1: సత్యము అంతకంటే ప్రీతికరమైనటువంటిది.
0: ట్రూత్ షుడ్ బి యాక్సెప్టెడ్ అబౌవ్
1: ఆల్. సత్యమే లేకపోతే జగత్తే లేదు.
0: వితౌట్ ట్రూత్ దేర్ ఇస్ నో వరల్డ్.
1: కాబట్టి సత్యం చేతనే జగత్తంతా నిలిచి ఉంది.
0: ఇన్ ఫ్యాక్ట్ ద వరల్డ్ స్టాండ్స్ ఆన్ ట్రూత్.
1: భోగ భాగ్యములు సిరి సంపదలు అన్ని కూడా సత్యాన్ని వరించినాయి.
0: ఇన్ ఫ్యాక్ట్ ది కంఫర్ట్స్ కన్వీనియన్స్ ఆర్ ప్లెంటీ అండ్ ప్రాస్పెరిటీ
1: సత్యాన్ని ఆశ్రయించినాయి.
0: దేర్ ఆఫ్టర్ ట్రూత్.
1: సత్యమే లేకపోతే ధన ధాన్యములు మనకుండవు.
0: వితౌట్ ట్రూత్
1: భోగ భాగ్యములు ఉండవు. ఏమిటి ఈ భోగ భాగ్యములు? పిచ్చమైన దేహం కోసమా? కాదు కాదు.
0: వితౌట్ ట్రూత్ యూ కెనాట్ హ్యావ్ ద గ్రెయిన్ ఇన్ ద ప్రాస్పెరిటీ.
1: ఈ భోగములు క్షణభంగరం, వస్తుంది పోతుంది.
0: ఆల్ దట్ ఈస్ మొమెంటరీ, ఇట్ వానిషెస్.
1: దీనికోసం కాదు మానవత్వం రావటం.
0: హ్యూమన్ లైఫ్ ఇస్
1: శాశ్వతమైనటువంటి యొక్క ఆదర్శాన్ని మనం పెంచాలి.
0: వీ షుడ్ సెట్ ఎ పర్మనెంట్ ఐడియల్.
1: ఆ ఆదర్శాన్ని ఇచ్చే కోసమని మానవుడిగా పుట్టాడు.
0: టు లీడ్ ఎన్ ఐడియల్ లైఫ్ యు ఆర్ బోర్న్ ఎస్.
1: ఇంతకాలం నీవు బ్రతికావు, ఏం ఆదర్శాన్ని అందించావు?
0: యు లివ్డ్ సో లాంగ్, వాట్ ఐడియల్ యు హావ్ సెట్?
1: ఏమి నీవు సాధించావు?
0: వాట్ ఇస్ దట్ యు అచీవ్డ్
1: అని ప్రశ్న వేసుకుంటే జీరో వస్తుంది ఆన్సర్.
0: If you put a question, you get the zero as the final answer.
1: కానీ మన ఆన్సర్ ఏ మాత్రం సరైనది రావటం లేదు.
0: Our answer is incorrect.
1: ఏదో ప్రపంచంలో కొన్ని మంచి పనులు చేశాము.
0: We do certain good things in
1: this world. కానీ మంచి పనులు 5 ఉంటుంటే చెడ్డ పనులు 50 ఉంటుంటాయి.
0: Good actions are 5, 50 are wrong deeds.
1: కాదు కాదు. అన్ని మంచి పనులు గానే రావాలి.
0: We should do all that is good.
1: చేసిన చేతలు,
0: actions,
1: పలికిన పలుకులు,
0: words,
1: విన్న వాక్కులు,
0: and thoughts,
1: ఇంకా అన్ని విధాలు నడిచిన నడతలు అన్ని కూడా మంచివిగానే ఉండాలి.
0: షుడ్ బి ప్రాపర్ అండ్ గుడ్.
1: ప్రాచీన కాలం నుండి వచ్చినటువంటి మహనీయుల యొక్క పేర్లు ఈనాటి వరకు నిలిచినాయంటే దీనికి మూల కారణం ఏమిటి?
0: ద నేమ్స్ ఆఫ్ ది ఏన్షియన్స్ రిమైన్ డౌన్ దిస్ డే. వై?
1: వారు చేసినటువంటి మంచి పనులే దీనికి మూలాధారం.
0: గుడ్ యాక్షన్స్ ఆర్ ద టెస్టిమనీ.
1: కనుక మనం మంచి పనులు చేయాలి.
0: వీ షుడ్ డూ గుడ్.
1: మంచి పనులు అనగా ఏమిటి?
0: వాట్ ఆర్ గుడ్ యాక్షన్స్?
1: నీకు ఏది ఇష్టమో దాన్నే నీ ఇతరులకు చేయాలి.
0: డూ అన్ టు అదర్స్ యాజ్ యూ డూ అన్ టు యువర్ సెల్ఫ్.
1: కానీ నీ ఇష్టం ప్రత్యేకంగా పెట్టుకుని ఇంకోని ఇష్టానికి నువ్వు పోతుంటే ప్రయోజనం లేదు.
0: యువర్ లైక్స్ అండ్ అదర్ లైక్స్ కాన్ బి డిఫరెంట్.
1: నీతో ఎవరైనా అసత్యం ఆడితే నీకెంత కష్టమవుతుంది?
0: వోంట్ యు ఫీల్ బ్యాడ్ ఇఫ్ ఎనీవన్ టాక్స్ టు యూ లైస్?
1: కనుక నీవు ఇతరులతో అసత్యం ఆడకూడదు.
0: యు షుడ్ నాట్ స్పీక్ లైస్ టు అదర్స్.
1: కనుక నీవు ఏది ఆశిస్తున్నావో దాన్ని ఇతరులకు పంచిపెట్టు.
0: వాట్ ఎవర్ దట్ యు ఎక్స్పెక్ట్ డూ అన్ టు అదర్స్ ఇన్ ద సేమ్ వే.
1: అది ఏ నిజమైనటువంటి యొక్క ధర్మము.
0: దట్ ఈస్ ద ట్రూ ధర్మ ఆఫ్ ద కాండక్ట్.
1: మన హృదయాన్ని కాన్షియస్ తృప్తి పరచుకోవాలి.
0: వి షుడ్ సాటిస్ఫై అవర్ కాన్షియన్స్.
1: దేహం కోసం నీవు ప్రాకులాడద్దు.
0: డోంట్ స్ట్రగుల్ ఫర్ ద బాడీ.
1: కోసం నీవు ప్రాకులాడద్దు.
0: నాట్ ఫర్ ద మైండ్.
1: నీ కాన్షియస్, నీ ఆత్మ కోసం నీవు తూడు.
0: సాటిస్ఫై యువర్ మైండ్ ఫస్ట్.
1: బాడీ ఇస్ లైక్ ఎ వాటర్ బబుల్.
0: బాడీ ఇస్ లైక్ వాటర్ బబుల్.
1: మైండ్ ఇస్ లైక్ ఎ మ్యాడ్ మంకీ.
0: మైండ్ ఇస్ లైక్ ఎ మ్యాడ్.
1: డోంట్ ఫాలో ది మైండ్, డోంట్ ఫాలో ది బాడీ.
0: డోంట్ ఫాలో ది బాడీ, డోంట్ ఫాలో ద మైండ్.
1: కాన్షియన్స్,
0: అది ఆత్మ. ది కాన్షియన్స్, దట్ ఇస్ ఇంపార్టెంట్.
1: ఆత్మను నీవు అనుసరించు.
0: ఫాలో యువర్ కాన్షియన్స్.
1: భగవంతునికి తగినటువంటి ఒక ప్రీతికరమైనటువంటివి అర్పించు.
0: ఆఫర్ దట్ ఇస్ ప్లీజింగ్ అంటు గాడ్.
1: భగవంతుని యొక్క ప్రీతి చేత నీ జీవితం ధన్యమవుతుంది.
0: When God is pleased, your life is redeemed, liberated.
1: కనుక అన్నింటికి నీ మూలాధారమైనటువంటి యొక్క సూత్రము ప్రేమ ఒక్కటే.
0: The fundamental principle for all is love only, love alone.
1: కనుక ప్రేమ చేతనే మీ జీవితాన్ని గడపండి.
0: Spend your life in love.
1: ప్రేమ ముదిత మనసే కహో.

0: విశ్వమంతయు చైతన్యమై వెలగుచుండు. విశ్వమంతయు చైతన్యమై వెలుగుచుండు.
1: ఇన్ దిస్ అపారెంట్ వరల్డ్ దట్ వీ సీ, దేర్ లైస్ బిహైండ్ ద లేటెంట్ ఇమ్మనెంట్ అవేర్నెస్ దట్ ఈస్ ది ఆత్మిక్ ప్రిన్సిపల్. జస్ట్ లైక్ వీ ఫైండ్ ద థ్రెడ్ దట్ పాసెస్ త్రూ ద ప్రెషస్ జెమ్స్ మేకింగ్ ఎ చైన్, we find the principle of divinity pervading all over the universe in the form of awareness that shines brilliantly.
0: Mamaivamsu jeevaloke jeevabhuta sanatana andaru na amsame ani bhagavad gita jagatunaku chakkani aadarshanni అందిస్తూ వచ్చింది.
1: భగవద్గీత హ్యాస్ సెట్ అన్ ఐడియల్ టు ది ఎంటైర్ వరల్డ్ బై డిక్లేరింగ్ దట్ వీఆర్ ఆల్ ద స్పార్క్స్ ఆఫ్ ద డివైన్.
0: కానీ ఈ సత్యాన్ని గుర్తించక, ఈ విషయాన్ని విశ్వసించక అనేక మంది సాధకులు కూడాను అనేక బాధలతో, అనేక దుఃఖములతో, అనేక విచారములతో భగవంతుణ్ణి ప్రార్థిస్తుంటారు.
1: దిస్ ట్రూత్ ఈజ్ నాట్ రియలైజ్డ్ బై ద అస్పిరెంట్స్. దే డోంట్ రిపోజ్ ఎనీ కాన్ఫిడెన్స్ ఇన్ ఇట్. దే డోంట్ సీమ్ టు బిలీవ్ ఇట్ అండ్ దేర్ఫోర్ దే సఫర్ సో మెనీ ప్రాబ్లమ్స్, యాంగ్జైటీస్ అండ్ వరీస్.
0: నిజముగా మమైవాంసో జీవలోకే జీవభూత సనాతన అనేటువంటి విషయాన్ని విశ్వసించినటువంటి వారికి బాధలెక్కడా?
1: ట్రూలీ స్పీకింగ్, ఇఫ్ వీ కన్సిడర్ అవర్ సెల్వ్స్ యాజ్ ద స్పార్క్స్ ఆఫ్ ద డివైన్ ఏన్షియంట్ ఎటర్నల్ ఇమోర్టల్, వేర్ డస్ దిస్ ప్రాబ్లమ్ ఆఫ్ సఫరింగ్ కమ్ ఇన్?
0: భగవంతునికి దుఃఖం లేదే?
1: దెర్ ఇస్ నో సాడ్నెస్ ఇన్ గాడ్.
0: భగవంతునికి విచారం లేదే?
1: గాడ్ నెవర్ వరీస్.
0: అలాంటి సమయంలో ఆ అంశమే నీ ఎందున్నప్పుడు నీకెందుకు ఈ దుఃఖం, నీకెందుకు ఈ విచారం?
1: దెన్ ఇఫ్ యు ఆర్ ద స్పార్క్ ఆఫ్ ద డివైన్, వేర్ ఇస్ ద ఛాన్స్ ఆర్ స్కోప్ ఫర్ వరీ ఆర్ సాడ్నెస్?
0: కనుక భగవత్ అంశమే నీ ఎందే ఉండినా నీవు దుఃఖించడానికి వీలు లేదు.
1: దేర్ఫోర్ ఇఫ్ దేర్ ఇస్ డివైన్ స్పార్క్ విత్ ఇన్ యూ, దేర్ షుడ్ బి ఎనీ సాడ్నెస్?
0: సర్వజీవుని యందు ఈ యొక్క అంశం ఉన్నది.
1: Yes, in all of the creatures there lies the spark of the divine.
0: కానీ సత్యాన్ని గుర్తించక, అసత్యమైనటువంటి ప్రకృతిని విశ్వసించి, దివ్యత్వాన్ని మర్చిపోయి కేవలం పశుత్వంగా దుఃఖము, బాధ, కష్టము అని విచారం చేస్తున్నారు.
1: This truth is not realized. We follow by the untruth of the world that is fleeting and ephemeral, and we come down to the level of animality or bestial temperament. Therefore we suffer and cry.
0: ఈ పశుత్వము లేక చంచలత్వము తన హృదయమును ఆవరించినది, కానీ నిజంగా భగవత్ యొక్క అంశము అతని హృదయములో ఆవరించలేదు.
1: In fact, his heart is full of this animality, bestial temperament and wavering nature, not the divinity truly speaking.
0: ఇంకా భగవద్గీతను చదివి ప్రయోజనం ఏమిటి?
1: Then what's the fun of going through Bhagavad Gita?
0: భగవత్ విషయాన్ని విశ్వసించలేనిటువంటి మానవుడు, దాని ఆచరణలో పెట్టలేనిటువంటి మానవుడు ఇన్ని గ్రంథములు చదివి ప్రయోజనమేమిటి?
1: ద వన్ హూ హ్యాస్ నో ఫెయిత్ ఇన్ భగవద్గీత, ద వన్ హూ కెనాట్ ప్రాక్టీస్ ఇన్ ద డైలీ లైఫ్, వాట్ ద ఫన్ ఆఫ్ రీడింగ్ సో మెనీ సీక్రెట్ టెక్స్ట్?
0: ఒకనొక సమయంలో అర్జునుడు కూడాను ఇదే విధాన్ని ప్రార్థించాడు.
1: ఎట్ వన్ టైమ్ అర్జున ఆల్సో ప్రేడ్ లైక్ దిస్.
0: కృష్ణ, నిన్ను నిరంతరము స్మరిస్తున్నాను కదా.
1: I think of you continuously, Lord.
0: నాకు ఎందుకు ఈ సమస్యలంతా?
1: Why should I face this problem?
0: ఈ యుద్ధం అనేటువంటిది నాకు ఎందుకు?
1: Why this battle?
0: ఈ కుటుంబ సంబంధమైనటువంటి విచారములు నాకు ఎందుకు?
1: Why family problems and anxieties?
0: నాకు ఎందుకు ఈ యొక్క కష్టములు ప్రసాదిస్తున్నావు?
1: Why do you give me all these difficulties?
0: అప్పుడు కృష్ణుడు నవ్వి,
1: కృష్ణా స్మైల్డ్,
0: అర్జున నిజముగా నీవు నీ రథం పైన నన్ను కూర్చోబెట్టుకున్నావు.
1: Yes, it is true that you made me sit on your chariot.
0: కానీ బాహ్యమైనటువంటి రథం పైన కూర్చోబెట్టుకున్నావు, కానీ నీ హృదయ రథంలో నన్ను ఎందుకు కూర్చోబెట్టుకోకూడదు?
1: You made me sit on the chariot which is merely external. You didn't make me sit on the chariot of your own heart.
0: బయటది యంత్రము, లోపలది మంత్రము.
1: The external is yantra, machine. The inner one is mantra.
0: నేను మంత్ర స్వరూపుణ్ణి కానీ యంత్ర స్వరూపుణ్ణి కాదు.
1: I am the very personification of mantra, the sacred, but not machine.
0: నీవు నిరంతరము స్మరిస్తున్నట్టుగా నీవు భావిస్తున్నావు.
1: You think that you think of me constantly.
0: Mam anuruchyacha anusmaranacha. Anaga nee smarana chestunnavu kaani anusmarana cheyatam ledu.
1: You do smarana, the chanting repetition, but not anusmarana.
0: Ee smaranaku oka kalamu, ఒక నియమము, ఒక స్థానము అన్నటువంటిది ఉన్నది.
1: స్మరణ, చాంటింగ్ హ్యాస్ గాట్ సర్టన్ టైమ్ బౌండ్ అండ్ ఇట్స్ ఆల్సో ఎ ప్లేస్ అండ్ ఎ వే ఆఫ్ డిసిప్లిన్.
0: అనుస్మరణకు సర్వదా, సర్వకాలేషు, సర్వత్ర హరిచింతనం.
1: అనుస్మరణ, కాన్స్టెంట్ థింక్ ఆఫ్ ద లార్డ్, ఈస్ బియాండ్ టైమ్, స్పేస్ అండ్ పొజిషన్ ఆర్ ఎనీ కన్సిడరేషన్.
0: కనుక ఇట్టి అనుస్మరణ నీవు అనుభవించినప్పుడే నా యొక్క దివ్యత్వము నీవు గుర్తించగలవు.
1: When you follow this path of anusmarana, constant thought of the divine, you can experience this divinity.
0: ఈ ప్రాకృతమైనటువంటి బాధలు నేమిను అంటరాదు.
1: This worldly suffering will be no way anywhere around you.
0: మాం అనుస్మరజ్యచ.
1: Yes, you indulge in constant
0: thought. యుద్ధమునందు కూడాను నన్నే నీవు స్మరించు.
1: You think of me even in the battlefield.
0: ఈ విధంగా స్మరిస్తున్నప్పుడు నీకు ఎట్టి బాధలు ఉండవు.
1: When you think of me so, you'll never suffer.
0: Swami.
1: Swami.
0: Nenu samanya kutumbudiku.
1: I'm an ordinary householder.
0: Aasti paastulato, rajya vanchato, nenu ee vidhamaina avasthalo padutunnattu samayalo. Anusmaranam. Nirantaramu ee vidhanga smarinchadaniki veelavutundi.
1: Arjuna says, Swami, I'm just an ordinary being. I have wife and children, family problems, and the responsibility of ruling the kingdom. Well, how can I constantly think of you?
0: ఇవి నీ కర్తవ్యములు కానీ నీవు దీన్ని వదలనక్కర్లేదు.
1: దీస్ ఆర్ యువర్ డ్యూటీస్, యూ డోంట్ నీడ్ టు గివ్ దెమ్ అప్.
0: నీ ఆలుబిడ్డలను, నీ ఆస్తిపాస్తులను, నీ యొక్క కర్తవ్యాలను నిర్వర్తించుకుంటూ పో.
1: యూ హావ్ టు నెసెసర్లీ టేక్ కేర్ ఆఫ్ యువర్ వైఫ్ అండ్ చిల్డ్రన్.
0: ఇది భగవంతుడు నీకు ఇచ్చినటువంటి యొక్క కర్తవ్యం.
1: యూ హావ్ టు డిశ్చార్జ్ యువర్ రెస్పాన్సిబిలిటీస్, నో డౌట్.
0: అతను ఇచ్చినటువంటి యొక్క కర్తవ్యాన్ని నీవు నిర్వర్తిస్తూ పో.
1: You have to necessarily discharge the responsibility given to you by God.
0: ఇవి చేసుకుంటూ కూడాను నీవు భగవత్ యొక్క ప్రసాదంగా నీవు విశ్వసించు.
1: As you do, take it as the gift of God.
0: ఈ విధంగా నీవు సరైనటువంటి ఒక చింతన చేసినప్పుడే దివ్యత్వమైనటువంటి దాన్ని గుర్తించి ఈ బాధను నీకేమాత్రము అంటావు అన్నాడు.
1: If you do these things properly, thinking of the divine, you will never be put to any kind of difficulties.
0: ఇక్కడ రెండు రకములైనటువంటి యొక్క సాధనలు ఉంటున్నవి.
1: హియర్ దేర్ ఆర్ టూ స్పిరిచువల్ పాత్స్.
0: ఒకటి ప్రాకృతమైనటువంటిది.
1: వన్ ఈజ్ వరల్డ్లీ ఆర్ ఫిజికల్.
0: అపేక్షతో చేసేటువంటివి.
1: ఎక్స్పెక్టింగ్ సంథింగ్ ఇన్ రిటర్న్.
0: రెండవది నిరపేక్ష.
1: విచ్ డస్ నాట్ ఎక్స్పెక్ట్ ఎనీ రిజల్ట్స్ ఆర్ ఫ్రూట్స్ దేర్ బై.
0: అనగా నిరపేక్ష అనగా డిజర్ట్స్ ని తీసుకోకుండా పోవటం కాదు.
1: Nirapeksha does not mean that you don't anticipate any result.
0: దీన్ని ఉపేక్ష అని కూడా చెప్తారు.
1: This we can also say upeksha.
0: ఉపేక్ష తారకము, అపేక్ష మారకము.
1: ఉపేక్ష ఈజ్ తారకము, అపేక్ష ఇస్ మారకము.
0: మారక తారకములన్నటువంటి రెండు మార్గములో మానవుడు ఈనాడు ప్రయాణం చేస్తున్నాడు.
1: Man is traveling in these two paths. One is taraka, other is maraka.
0: Maraka managa emiti?
1: What's meant by marakam?
0: Oka college lo oka principal udyogam chestunnadu.
1: There in a college we have a principal doing his job.
0: Aa college lo unnatundi sarva samanu kudanu aa principal yokka adhinamlo untunnavi.
1: All the belongings of the college are under the control of the principal.
0: Anni samanlu kudanu atane paina adhikaram untundadi.
1: He has got every right on all the belongings, furniture of the college.
0: Furniture e kaadu, aneka equipments kudanu, machineries kuda untunnayi.
1: Not merely furniture, the equipment and the machines.
0: ఈ విలువైనటువంటి పదార్థములు కూడాను అతని స్వాధీనమందే ఉంటున్నవి.
1: All these valuables of the college campus are under the control of the principal.
0: కానీ అతనికి ఒక ట్రాన్స్ఫర్ వచ్చిందంటే,
1: yet when he is transferred,
0: ఇన్ని సామాన్లు, ఇన్ని డెస్కులు, ఇన్ని ఎక్విప్మెంట్స్ ఎట్ట నేను వదిలిపోయేది అనేటువంటి విచారం చేయడు.
1: He will never bother, he would never cry how to part with all the belongings, the equipment. None of them belong to me.
0: ఇదంతా ప్రభుత్వందే.
1: They all belong to government.
0: కేవలం నాకు ఒక కర్తవ్యాన్ని ఇచ్చారు.
1: I was given a responsibility.
0: నేను ఒక ప్రిన్సిపల్.
1: I am the principal.
0: కానీ దీన్ని అన్ని క్షేమాన్ని చూసుకోవటమే నా కర్తవ్యం.
1: In my responsibility lies in keeping them in safe custody.
0: ఏ పదార్థం కూడా నష్టం కలుక్కోకుండా,
1: I should see nothing is
0: ఇతరులు అపహరించకుండా దీన్ని కాపాడుకోవటం నా కర్తవ్యం.
1: I should keep them all in safe custody so that they are not stolen or damaged.
0: అని చెప్పి కేవలము తనకు ట్రాన్స్ఫర్ వస్తానే టవల్ భుజం పైన వేసుకుని వెళ్లిపోతాడు.
1: సో సేయింగ్ హీ లీవ్ దెమ్ ఆల్ అండ్ సే గుడ్ బై, కీప్ హ్యావింగ్ ద టవల్ ఆన్ ద షోల్డర్.
0: ఏమీ వరి చేయడు.
1: హీ వరీస్ నో మోర్.
0: ఎట్టి బాధలు పడడు.
1: హీ విల్ నాట్ సఫర్.
0: ఎందువల్ల?
1: వై?
0: ఇది ఏది నాది కాదు.
1: నన్ ఆఫ్ దీస్ బిలాంగ్ టు మీ.
0: ఇదంతా కూడా కేవలం ప్రభుత్వంది.
1: దట్స్ ఆల్ గవర్నమెంట్ ప్రాపర్టీ.
0: కనుకనే ఇది నేను

0: ప్యాక్ చేసి లారీలో వేస్తాడు.
1: హీ ప్యాక్స్ ఆల్ హిస్ బిలాంగింగ్స్ అండ్ బోర్స్ దెమ్ ఇన్ ఎ లారీ.
0: కేవలం సామాన్లే కాదు,
1: నాట్ మియర్లీ
0: పాత చెప్పులు పాత పరకలు కూడా ప్యాక్ చేసి లారీలో వేస్తాడు.
1: హీ నాట్ ఓన్లీ ది వాల్యుబుల్స్ బట్ ఆల్సో ద బ్రూమ్ స్టిక్ అండ్ రాటన్ యూస్లెస్ శాండల్ స్లిప్పర్స్ ఆల్సో.
0: కారణం ఏమిటి? ఇవన్నీ నావి.
1: Because they belong to me, mine.
0: నావి అనేటువంటి అభిమానం చేతనే ఈ పాతవి పరకలు చెప్పులు అన్ని కూడాను ఈ లారీలో వేసుకుని తీసుకెళ్తున్నాడు.
1: ఇట్ ఈస్ ది సెన్స్ ఆఫ్ మైన్ దట్ మేక్స్ హిమ్ దట్ ప్రాంప్ట్స్ హిమ్ టు కలెక్ట్ ది యూస్లెస్ శాండల్స్ అండ్ ద బ్రూమ్ స్టిక్ యాజ్ వెల్.
0: ఇక్కడ ఏది తారకము ఏది మారకం?
1: హియర్ వాట్ ఈస్ తారకము వాట్ ఈస్ మారకము?
0: ఈ అభిమానంతో కూడినటువంటిదే కేవలము ఒక మారకము.
1: మారకము ఇస్ ద పాత్ వేర్ దేర్ ఇస్ అటాచ్మెంట్.
0: ఎట్టి అపేక్షను లేకుండా ఆ యొక్క కళాశాలను వదిలి తాను వెళ్లిపోవటమే తారకం.
1: తారకం మీన్స్ లీవింగ్ ద కాలేజ్ విదౌట్ ఎనీ కైండ్ ఆఫ్ అటాచ్మెంట్ దేర్ బాయ్.
0: ఈ విధమైనటువంటి యొక్క సాధన లేపల మానవుడు నిత్య జీవితాన్ని గడపాలి.
1: విత్ దీస్ స్పిరిచువల్ పర్సూట్స్ మ్యాన్ షుడ్ స్పెండ్ హిస్ డైలీ రొటీన్ లైఫ్.
0: ఏది మనకు శాశ్వతం కాదు.
1: నథింగ్ ఇస్ పర్మనెంట్.
0: ఎవరూ శాశ్వతం కాదు.
1: నన్ ఆర్ పర్మనెంట్.
0: ఉన్నంత వరకు మన కుటుంబాన్ని మనం చక్కగా గౌరవంగా కాపాడుకోవాలి.
1: సో లాంగ్ వేర్ అలైవ్ we should uphold the good name.
0: మన కర్తవ్యాన్ని నిర్వర్తించాలి.
1: వట్ డిశ్చార్జ్ అవర్ డ్యూటీ.
0: అయితే
1: బట్
0: ఈ అభిమానం అనేటువంటి దాన్ని మనసులో పెట్టుకుని
1: విత్ దిస్ అటాచ్మెంట్ ఇన్ అవర్ మైండ్
0: విచారం చేస్తూ ఉంటే ఎంతకాలం విచారం చేయగలవు?
1: ఇఫ్ వీ గో ఆన్ వరింగ్ హౌ లాంగ్ కెన్ యూ వరీ?
0: ఎంతకాలం దీన్ని వదలకుండా ఉండగలవు?
1: హౌ లాంగ్ కెన్ యూ లివ్ విదౌట్ గివింగ్ దెమ్ అప్?
0: కేవలం ఒక మాయా ప్రభావములే.
1: దీస్ ఆర్ ఆల్ ది ఎఫెక్ట్స్ ఆఫ్ ఇల్యూజన్.
0: కనుక మనము తారకము అనేటువంటి యొక్క తత్వాన్ని మనం చక్కగా గుర్తించాలి.
1: సో వీ హావ్ టు క్లియర్లీ అండర్స్టాండ్ ద ప్రిన్సిపల్ ఆఫ్ తారకము.
0: ఉన్నంత వరకు అన్నింటినీ అనుభవించు.
1: టు ది ఎక్స్టెంట్ పాసిబుల్ ఎస్ ఎక్స్పీరియన్స్.
0: నీకు అవసరమైన రీతిగా దీనిని ఉపయోగించుకో.
1: మేక్ యూజ్ ఆఫ్ దెమ్ టు ది ఎక్స్టెంట్ నీడెడ్.
0: తప్పు లేదు.
1: నో మిస్టేక్.
0: కానీ
1: బట్
0: ఇవన్నీ కూడా నావి కాదు అనేటువంటి సత్యాన్ని హృదయంలో ప్రతిష్ఠించుకోవాలి.
1: ఇన్స్టాల్ దిస్ ఫండమెంటల్ ట్రూత్ that none of these actually belong to
0: you. ఇదంతా కూడా భగవంతు యొక్క నిర్ణయము.
1: This is all God's will.
0: భగవంతుడు ఇచ్చినటువంటి వరప్రసాదము.
1: This gift of God.
0: ఈ ప్రసాదాన్ని మనం సక్రమమైన మార్గంలో అనుభవించాలి.
1: The gifts of God should be experienced in the proper way.
0: అదే విధంగానే ఈ జగత్తులో మనం ఉండి
1: we live in this world.
0: ఈ యొక్క ప్రాకృతమైన జగత్తును మనం అనుభవిస్తూ
1: we experience this mundane world.
0: కానీ దేనిపైనను అభిమానం అధికంగా పెట్టుకొనక
1: we should not have too much of attachment on any
0: ee kartavyanni nirvartistu povali
1: and we'll have to discharge our duty.
0: Appude manaku sariyainatundi oka shanti manaku labhistundi.
1: Then we'll have the true peace in the strict sense of the word.
0: Kaani atti shanti ki viruddhamainatundi margamulo manam anubhavistu povatam cheta
1: because we go against the path of peace.
0: దాని వల్ల అనేక విధమైనటువంటి యొక్క ఇక్కట్టు కూడా గురి అవుతాం.
1: సో వీ నెసెసర్లీ ఫేస్ సో మెనీ
0: అనేక విధమైనటువంటి అశాంతిని కూడా అనుభవిస్తాం.
1: అండ్ వీ హావ్ టు ఎక్స్‌పీరియన్స్ రెస్ట్లెస్నెస్.
0: మనము ప్రపంచంలో ఉన్నాము.
1: వీ ఆర్ ఇన్ దిస్ వరల్డ్.
0: ప్రపంచం నుంచి మనం దూరం పోలేదు.
1: వీ కెనాట్ బి అవే ఫ్రమ్ దిస్ వరల్డ్.
0: కనుక ప్రపంచంలో ఉండినంత వరకు కూడా ఈ ప్రపంచాన్ని మనం అనుభవించవలసిందే.
1: సో లాంగ్ వీ ఆర్ ఇన్ దిస్ వరల్డ్ వీ షుడ్ హావ్ రెలెవెంట్ అప్రోప్రియేట్
0: అనుభవిస్తూ ఈ ప్రపంచము నాది అనేటువంటి ఒక అభిమానంతో అనుభవించొద్దు.
1: వైల్ ఎక్స్పీరియన్సింగ్ ద వరల్డ్లీ థింగ్స్ లెట్ అస్ నాట్ హ్యావ్ ద సెన్స్ ఆఫ్
0: ఈ ప్రపంచం అంతా కూడా భగవంతుంది.
1: ద హోల్ వరల్డ్ ఇస్ ద ప్రాపర్టీ.
0: సమస్త పదార్థములు భగవంతునివి.
1: ద ఆల్ మెటీరియల్ బిలాంగ్స్ టు హిమ్.
0: సమస్త వ్యక్తులు కూడా భగవంతుని యొక్క వ్యక్తులే.
1: ఆల్ ఇండివిజువల్స్ ఆర్ హిస్.
0: కారణము మమైవాంసో జీవలోకే జీవభూత సనాతన.
1: ద రీజన్ ఈస్ వీఆర్ ఆల్ ద స్పార్క్స్ ఆఫ్ ద డివైన్.
0: ఈ సత్యాన్ని మనం చక్కగా విశ్వసించి
1: we should have full faith in this truth.
0: మన కర్తవ్యాన్ని నిర్వర్తిస్తూ పోవాలి.
1: we should carry on discharging our duty.
0: ఇంతే కాక
1: not only this
0: ఈనాటి మానవుడు
1: man today
0: అనేక విధములైనటువంటి యొక్క అసంతృప్తికరమైనటువంటి యొక్క మాటల చేతను పనుల చేతను జీవిస్తూ ఉన్నాడు.
1: man is carrying on his life sojourn doing certain things which are totally
0: అసంతృప్తిని అనుభవిస్తున్నాడు.
1: He experiences dissatisfaction in every aspect.
0: కారణం
1: why?
0: అనగ తాను లభించినటువంటి దానికి తృప్తి పట్టడం లేదు.
1: Means he has no satisfaction with the lot on hand.
0: వర్తమానంతో తృప్తి పడినటువంటి వ్యక్తి ఏ నిజమైన వ్యక్తి?
1: The man who is satisfied with the present is really true individual.
0: పాస్ట్ను తలచుకుంటూ
1: thinking of the past
0: future ni vicharam cheskuntu
1: worrying for the future
0: vartamanaanni visarjinchatam cheta manavattumulo aneka vidhamainatundi ashantulu kalugutunnayi.
1: We

0: Root out the past, worry for the future, and forget the present, therefore we are restless.
1: భగవంతుడు కేవలము ప్రేమ స్వరూపుడు.
0: God is the embodiment of love.
1: ప్రేమ ప్రేమ చేతనే మనకు లభ్యమవుతుంది, కానీ ద్వేషం చేత లభ్యం కాదు.
0: లవ్ కెన్ బి అక్వైర్డ్ బై లవ్ ఓన్లీ, నాట్ బై హేట్రెడ్.
1: ప్రేమకు ఎట్టి అనుమానం కానీ డౌట్స్ కానీ ఏమాత్రము ఉండవు.
0: లవ్ నోస్ నో డౌట్ అట్ ఆల్.
1: ఎందుకనగా భగవంతుని ప్రేమ స్వార్థరహితమైన ప్రేమ.
0: డివైన్ లవ్ ఈజ్ సెల్ఫ్లెస్.
1: ఎక్కడ స్వార్థం ఉంటుండదో అక్కడే కొన్ని భయము ఏర్పడుతుంది.
0: వేర్ దేర్ ఇస్ సెల్ఫిష్నెస్ దేర్ ఇస్ ఫియర్.
1: నిజంగా ప్రేమించేటువంటి వానికి భయమే ఉండకూడదు.
0: The one with true love will be fearless.
1: ప్రేమకు భయం లేదు.
0: Love has no fear.
1: కారణం స్వార్థం లేదు.
0: Because there is no selfishness there.
1: ఇంతే కాక,
0: not only this,
1: ప్రేమకు ఒక విధమైనటువంటి ఒక తత్ఫలము లేదు.
0: In fact, the love doesn't expect any reward.
1: ప్రేమకు ప్రేమనే ఫలము.
0: Love is the result for love.
1: ఇట్టి ప్రేమ తత్వాన్ని అనుసరించి
0: we should follow that law.
1: దివ్యమైనటువంటి మార్గంలో పోతుంటే ఎంత ధన్యమైన జీవితం జరుగుతుంది.
0: As we tread along the divine path, our life would be redeemed.
1: కనుక ప్రేమ అందరియందు ఉన్నది.
0: Love is in everyone.
1: ప్రేమ లేని మానవుడు జగత్తులో కానరాడు.
0: There is no man without love.
1: కానీ ఈ ప్రేమను ఒక విధమైనటువంటి స్వార్థంగా మనం అనుభవించకూడదు.
0: We should never experience love in a narrow sense, selfishly.
1: భగవంతుని ప్రేమ ఇచ్చుకునేది కానీ పుచ్చుకునేది కాదు.
0: It is the love of God that gives and gives, never receives.
1: ప్రాప్తమైనటువంటి ప్రేమ పుచ్చుకునేది కానీ ఇచ్చుకునేది కాదు.
0: But the worldly love only accepts and receives. ప్రాప్త
1: ప్రేమకు పరమాత్మ ప్రేమకు ఉండినటువంటి భేదం ఇంతే.
0: This is the difference between the physical love and the spiritual love.
1: Spiritual love ఇచ్చుకుంటుంది ఇచ్చుకుంటుంది ఇచ్చుకుంటుంది.
0: Spiritual love gives and gives and goes on giving.
1: కానీ స్వార్థమైనటువంటి ఒక ప్రాకృతమైనటువంటి లవ్ ప్రేమ పుచ్చుకుంటుంది, పుచ్చుకోవడానికి సిద్ధంగా ఉంటుంది.
0: బట్ ది వరల్డ్లీ ఫిజికల్ సెల్ఫిష్ లవ్ రిసీవ్స్ అండ్ రిసీవ్స్ అండ్ రిసీవ్స్ అలోన్.
1: కానీ నా ఉద్దేశము మానవుని యందు కేవలం ఇచ్చుకునేది కానీ పుచ్చుకునేది కానీ ఒకటి మాత్రమే ఉండటం వల్ల ఏమాత్రము జరగదు.
0: బట్ భగవాన్ సేస్ వీ కెనాట్ క్యారీ ఆన్ విత్ వన్ ఆఫ్ ది టూ ఎగ్జిస్టింగ్ విద్ ఇన్ అస్, ద గివింగ్ అండ్ ద రిసీవింగ్.
1: ఈ ప్రాకృతమైన జీవితంలో,
0: in this physical life,
1: ee laukikamaina jeevithamlo,
0: in this worldly sojourn,
1: ee vidhamainatundi yokka parakrutamainatundi jeevithamlo,
0: in this ephemeral world,
1: kevalam idi one way traffic kaadu.
0: Is not merely one way traffic.
1: Ichukovali puchukovali.
0: We have to give and receive.
1: Bhagavantun daggara puchukovali.
0: You have to receive from God.
1: Prakrutiki ichukovali.
0: And to the world you should give.
1: ఇది ప్రతి మానవుని యొక్క ప్రధాన కర్తవ్యం.
0: దిస్ ద మెయిన్ డ్యూటీ ఆఫ్ ఎవ్రీ మ్యాన్.
1: కానీ ఈనాటి మానవుడు ఈ విధమైనటువంటి యొక్క మార్గమును అనుసరించడం లేదు.
0: మ్యాన్ టుడే ఇస్ నాట్ ఫాలోయింగ్ దిస్ పాత్.
1: ఎక్కడికి పోయినప్పటికీ పుచ్చుకోవాలి పుచ్చుకోవాలి పుచ్చుకోవాలి.
0: వేర్ ఎవర్ హీ గోస్ హీ వాంట్స్ టు రిసీవ్ యాక్సెప్ట్.
1: ఇచ్చుకునేటువంటి మాట అతనిలో ఏమాత్రం కూడా కనిపించదు.
0: దేర్ ఇస్ నో ట్రేస్ ఆఫ్ గివింగ్ అట్ ఆల్.
1: కనుకనే మానవుడు అనేక విధమైనటువంటి దుఃఖములకు గురి అవుతున్నాడు.
0: సో మ్యాన్ ఈస్ పుట్ టు సఫరింగ్ అండ్ మిజరీ continuously.
1: ఇది కేవలము పుచ్చుకునేటువంటిది రిచ్ మార్గము. భగవంతుని దగ్గర పుచ్చుకునేది రిచ్ మార్గము.
0: టు రిసీవ్ ఫ్రమ్ గాడ్ ఈజ్ ద పాత్ ఆఫ్ రిచ్నెస్ అఫ్లూయన్స్.
1: కానీ ప్రకృతి దగ్గర పుచ్చుకునేటువంటిది కూడాను పూర్ మార్గము.
0: అండ్ టు యాక్సెప్ట్ ఫ్రమ్ ద వరల్డ్ ఈజ్ పూర్ పాత్.
1: అందుకోసమే ఒకనొక సమయం లోపల బుద్ధుడు తనతో తాను ప్రశ్నించుకున్నాడు.
0: సో ఎట్ వన్ టైమ్ బుద్ధ క్వశ్చన్ హిమ్సెల్ఫ్,
1: who is the richest man in this world?
0: Who is the richest man in this world?
1: నా తండ్రి రిచెస్ట్ అనుకుంటున్నారు.
0: ఐ థింక్ దట్ మై ఫాదర్
1: చక్రవర్తులంతా రిచెస్ట్ అనుకుంటున్నారు.
0: ఆల్ ఎంపరర్స్ థింక్స్ దే ఆర్ రిచ్.
1: చాలా పొరపాటు.
0: ఇట్స్ రాంగ్.
1: హీ హూ హ్యాస్ మచ్ సాటిస్ఫాక్షన్ ఈజ్ ఎ రిచెస్ట్ మ్యాన్.
0: హీ హూ హ్యాస్ మచ్ సాటిస్ఫాక్షన్ ఈజ్ ద రిచెస్ట్ మ్యాన్.
1: పూరెస్ట్ మ్యాన్ ఎవరు?
0: హూ ఇస్ ద పూరెస్ట్ మ్యాన్?
1: హీ హూ హ్యాస్ మచ్ డిజైర్ ఈజ్ ఎ పూరెస్ట్ మ్యాన్.
0: హీ హూ హ్యాస్ మచ్ ఆఫ్ ద డిజైర్ ఈజ్ ద పూరెస్ట్ మ్యాన్.
1: కనుక ఈ డిజైర్స్ మనము క్రమక్రమేణ కూడా తగ్గించుకుంటూ పోయినప్పుడే
0: when we lessen, reduce our
1: భగవత్ ప్రేమను మనం పుచ్చుకునేటువంటి అధికారం మనకు లభిస్తుంది.
0: we'll have the authority to receive the divine love.
1: కనుక ఈ యొక్క స్వార్థమైనటువంటి ప్రేమను క్రమక్రమేణా సన్నగించుకుంటూ పోవాలి.
0: therefore we have to lessen, reduce this selfish love.
1: ఈ డిజైర్స్ అనేటువంటి దాన్ని క్రమక్రమేణా తగ్గించుకుంటూ పోవాలి.
0: we have to exercise a check or a ceiling on desires.
1: ఈ విధమైనటువంటి మార్గాన్ని అనుసరించినప్పుడే సరైనటువంటి ఒక గమ్యాన్ని మనం చేరగలము.
0: when we follow this path, we'll reach our destination.
1: ఈనాడు
0: today
1: ఆధ్యాత్మిక మార్గమునందు
0: in the spiritual path
1: అనేక మంది అనేక రకములైనటువంటి యొక్క మార్గాన్ని అనుసరిస్తున్నారు.
0: టుడే ఇన్ ది స్పిరిచువల్ పాత్ మెనీ ఫాలో మెనీ వేస్.
1: శ్రవణం కీర్తనం అన్నారు.
0: ఇట్ ఈస్ సెడ్ ఆఫ్ చాంటింగ్ అండ్ లిసనింగ్.
1: కృష్ణమూర్తి చెప్పాడు, మెడ్రాస్ స్టేట్ ప్రెసిడెంట్.
0: తమిళనాడు స్టేట్ ప్రెసిడెంట్ కృష్ణమూర్తి సెడ్ సో.
1: కానీ ప్రాచీన కాలం నుండి ఈ చరిత్రలు కొన్ని సత్యమైనప్పటికీ కొన్ని ఆపోహలకు అనేక విధమైనటువంటి మార్గాన్ని అందిస్తూ వస్తున్నది.
0: దో దీస్ ఆర్ ట్రూ నో డౌట్ సిన్స్ ఏన్షియంట్ టైమ్స్ దీస్ స్టోరీస్ హావ్ ఎంటర్టైన్డ్ ఎ బెనిఫిట్ ఆఫ్ డౌట్.
1: విష్ణువు శివుడు అనగా ఇంకా ప్రపంచమైనటువంటి యొక్క భక్తుల్లో అనేక విధమైనటువంటి పేర్లు పిలుచుకుంటూ వస్తున్నారు.
0: వీ హ్యావ్ సో మెనీ నేమ్స్ ఇన్ దిస్ వరల్డ్ సచ్ అస్ విష్ణు.
1: బ్రహ్మ ఎవరు?
0: హూ ఇస్ బ్రహ్మ?
1: ఈ విష్ణువు ఎవరు?
0: హూ ఇస్ విష్ణు?
1: ఈ శివుడు ఎవరు?
0: హూ ఇస్ శివ?
1: ఈ శివుడు బ్రహ్మ విష్ణు అనేటువంటిది మన యందున్నటువంటి గుణములే తప్ప అన్య రూపములు కాదు.
0: బ్రహ్మ విష్ణు శివ ఆర్ ద క్వాలిటీస్ విత్ ఇన్ అస్, దే ఆర్ నాట్ సెపరేట్ డెయిటీస్.
1: ఇంతవరకు శరీరధారులైనటువంటి బ్రహ్మ విష్ణు మహేశ్వరును చూచిన వారు ఎవ్వరూ లేరు.
0: టిల్ దిస్ డే నన్ ఎవర్ సా బ్రహ్మ విష్ణు మహేశ్వర ఇన్ ఫార్మ్, ఇన్ హ్యూమన్ ఫార్మ్.
1: ఇలాంటి మాటలు వినటం చేతన పాశ్చాత్యులకు ఒక కొన్ని విధమైనటువంటి యొక్క భారతీయ సంస్కృతి పైన కొన్ని డౌట్స్ వస్తుంటాయి.
0: బై లిసనింగ్ టు దీస్ వర్డ్స్ ఫారినర్స్ డౌట్ ద భారతీయ కల్చర్.
1: ఇది కాదు సరైనటువంటి అర్థం.
0: దిస్ ఇస్ నాట్ ది కరెక్ట్ మీనింగ్.
1: మనలో ఉన్నటువంటి సాత్విక గుణమే విష్ణుత్వం.
0: ద పయస్ క్వాలిటీ విద్ ఇన్ అస్ ఇస్ విష్ణు.
1: మన యందున్నటువంటి రజోగుణ తత్వమే నిజమైనటువంటి బ్రహ్మత్వము.
0: ద రజోస్ రజస్ ఆర్ ఎమోషనల్ ఇస్ బ్రహ్మ.
1: మానవుని యందున్నటువంటి తమో గుణ లక్షణమే ఈశ్వరత్వం.
0: ద తమో గుణ ఆర్ ద డల్నెస్ ఈశ్వర తత్వ.
1: అందుకోసమని తమో గుణం అనగా ఏమిటి? నిద్రకు కేవలం ఒక విధమైన డల్నెస్ కు అవకాశం ఇస్తుంది అంటారు.
0: సో వీ సే దిస్ తమో గుణ అమౌంట్స్ టు డల్నెస్ అండ్ ఎక్సెస్ ఆఫ్ స్లీప్.
1: కనుక ఈశ్వరుడు అనేటువంటి వారు మన యందు తమో గుణంగా ఉంటుండాలి.
0: సో ఈశ్వర ఇస్ ప్రెసెంట్ విత్ ఇన్ అస్.
1: ఇతన్ని అర్ధనారీశ్వర అని కూడా అంటున్నారు.
0: ఈశ్వర ఇస్ ఆల్సో కాల్డ్ అర్ధనారీశ్వర.
1: అర్ధ నిమీలిత నేత్రుడు అని కూడా అంటున్నారు.
0: వి ఆల్సో కాల్ హిమ్ హాఫ్ క్లోజ్డ్ ఐడ్ మ్యాన్.
1: కన్నులు పూర్తి తెరిచిందంటే ప్రపంచమంతా కనిపిస్తుంది.
0: ఇఫ్ హి ఓపెన్స్ ద ఐస్ వైడ్ ఓపెన్ హీ విల్ సీ ద వరల్డ్.
1: కానీ అన్ని చంచలత్వం కూడా మనం చూడవచ్చును.
0: వీ కెన్ సీ దాట్ విచ్ మూవ్ అబౌట్.
1: దాని వల్ల మన యొక్క దృష్టి మరలిపోతుంది.
0: బికాస్ ఆఫ్ దిస్ అవర్ ఐ సైట్ విల్ బి డిస్టర్బ్డ్.
1: కొన్ని పూర్తి కన్నులు మూసుకుంటే
0: if we close our eyes completely
1: nidra vastundi,
0: we might go to sleep.
1: Kanuka poorthi nidra raakunda ee chalanatvanni poorthi drushtilo pettukonukunda ardha nimilita netram ani pettukunnadu ishwarudu.
0: Ishwara kept the half eyes closed. Why? Without getting to sleep nor see the movement. Nasikakram
1: paina drushti unchukotam
0: and to concentrate at the center of the two eyebrows.
1: ఈ నాసికాగ్రహం పైన దృష్టి ఉంచుకున్నప్పుడు ఏది కూడా ప్రపంచం కూడా కనిపించదు, నిద్రను రాదు.
0: అండ్ వెన్ వన్ కాన్సన్ట్రేట్స్ ఆన్ ది టిప్ ఆఫ్ ది నోస్ యు నెవర్ గో టు స్లీప్
1: అర్థం అని చెప్పారు.
0: అండ్ దిస్ ఇస్ ది ట్రూ మీనింగ్ ఆఫ్ మెడిటేషన్.
1: ఈశ్వరుడనగా ఎవరు?
0: హూ ఇస్ ఈశ్వర?
1: మౌళి గుల్కెడు చంద్ర మర్కండ కళతోడ బెడదారు గుంపెడు జడలతోడ.
0: విత్ మౌన్ ఆన్ ద టాప్ విత్ ద ఫోర్ లాక్స్ ఆఫ్ హెయిర్స్
1: జడలలో ప్రవహించు చదలేటి జిగుతోడ డంబైన పాల నేత్రంబుతోడ.
0: విత్ ద రివర్ ఫ్లోయింగ్ అక్రాస్ దిస్ ఫోర్ లాక్స్ ఆఫ్ ది హెయిర్
1: నల్ల నేరెడు వంటి నల్లని మెడతోడ కరమున నాగ కంకణముతోడ. నడుమున జుట్టిన నాగ చర్మముతోడ మైనిండ నలదు భస్మంబుతోడ. కుదురు తీర్చిన దొడ్డ కుంకుమ బొట్టుతో తామూల రాగాదరంబుతోడ తటహేమ మయవజ్ర తాటంకములతోడ వీక్షశ్రవద్దయా వృష్టితోడ. నల్ల గొలువలు తునుమాడి కొల్లలాడు మెనుగు చామన ఛాయల మేనితోడ శైల రాజేంద్రుడు నాడు ప్రత్యక్ష మాయన్.
0: దిస్ ఇస్ ఆల్ ద డిస్క్రిప్షన్ ఆఫ్ లార్డ్ శివ. దిస్ హెల్ప్లెస్ ట్రాన్స్లేటర్ కెనాట్ ట్రాన్స్లేట్ ఇట్ కైండ్లీ బెగ్ యువర్ పార్డన్.
1: అనగా దైవము ఈశ్వరుడు అనగా ఏమిటి?
0: హూ ఇస్ ఈశ్వర?
1: మానవత్వం యొక్క సహజ లక్షణాన్ని ఆకారంగా ధరించినటువంటి వాడు ఈశ్వరుడు.
0: ఈశ్వర ఇస్ వన్ హూ హాస్ టేకెన్ ది ఫార్మ్ ఆఫ్ ఎ హ్యూమన్ విత్ ఆల్ ది హ్యూమన్ క్వాలిటీ.
1: లయాకారుడే ఈశ్వరుడు.
0: ఈశ్వర ఇస్ ఎ సెంటర్ ఆఫ్ కంపాషన్.
1: దీన్నే లింగము అని చెప్తూ వచ్చారు.
0: దిస్ ఇస్ కాల్డ్ లింగం.
1: దీయతే గమ్యతే ఇది లింగ. లియమనుగా గమ్యాన్ని చేర్చేటువంటిది లింగము.
0: లింగ ఇస్ ద వన్ విచ్ టేక్స్ యు ఎన్షోర్స్ మర్జ్.
1: తమో గుణము.
0: దిస్ ఇస్ తమో గుణ.
1: గమ్యాన్ని చేరుస్తుంది.
0: మీనింగ్ దాట్ విచ్ టేక్స్ యూ టు ద డెస్టినేషన్.
1: విష్ణు అనగా ఏమిటి?
0: దెన్ హూ ఇస్ విష్ణు?
1: ఈ విష్ణుత్వం అనేటువంటిది రక్షణకర్త.
0: విష్ణు ఇస్ సస్టైనర్, ద ప్రొటెక్టర్.
1: మానవుడు జన్మించిన తర్వాత,
0: మ్యాన్ హ్యావింగ్ బీన్ బోర్న్,
1: ఆ జన్మించిన మానవునికి అనేక విధమైనటువంటి బాధలు అడ్డు తగులుతూ ఉంటాయి.
0: ద మ్యాన్ సర్టన్లీ ఫేసెస్ సో మెనీ అబ్స్టకల్స్ ఆన్ ద వే.
1: ఈ అడ్డు తగిలినటువంటి వాటిని రక్షించి,
0: and God safeguards our interests.
1: అతన్ని సుచ్చేమైనటువంటి మార్గానికి చేర్చటము.
0: And Vishnu will take us in the safe way to our goal.
1: బ్రహ్మానగా
0: బ్రహ్మ
1: కేవలం సృష్టికర్త అని కాదు, ఇది అర్థము.
0: నాట్ మియర్లీ క్రియేటర్,
1: సర్వత్రా వ్యాపించినటువంటి వాడు బ్రహ్మ.
0: బ్రహ్మ ఇస్ ఆల్ పర్వేసివ్.
1: సర్వత్రా వ్యాపించినటువంటి వాడు విష్ణువు.
0: విష్ణు ఇస్ ప్రెసెంట్ ఎవ్రీవేర్.
1: సర్వత్రా వ్యాపించినటువంటి వాడు శివుడు.
0: శివ ఇస్ ద వన్ ప్రెసెంట్ ఎవ్రీవేర్ ఆల్ పర్వైజివ్.
1: ఈ ముగ్గురు కూడాను సర్వత్రా ఉంటున్నారు.
0: ఆల్ దీస్ త్రీ ఆర్ ఎక్స్పాన్సివ్.
1: ముగ్గురు కూడాను త్రికాల భాజ్యులు.
0: ఆల్ ది త్రీ ఆర్ బియాండ్ టైమ్.
1: త్రిగుణాతీతులు.
0: బియాండ్ త్రీ అట్రిబ్యూట్స్.
1: కేవలము ఆకారములు వేరువేరుగా రూపిస్తూ వచ్చారు.
0: ద ఫార్మ్స్ సీమ్ టు బి డిఫరెంట్.
1: విష్ణుకు ఒక విధమైనటువంటి చక్రము శంఖము పెట్టారు.
0: విష్ణు హ్యాస్ గాట్ ద కౌంచ్ అండ్ ద వీల్.
1: అనగా ఈ శంఖం అంటే ఏమిటి?
0: వాట్ ఇస్ దిస్ కౌంచ్?
1: శబ్దము.
0: ఇట్స్ కౌంచ్ స్టాండ్స్ ఫార్ ద సౌండ్.
1: చక్రం అనగా ఏమిటి? కాల చక్రము.
0: వాట్ ద వీల్? ద వీల్ ఆఫ్ టైమ్.
1: కాలము,
0: ద టైమ్.
1: కాబట్టి ఈ యొక్క చక్రము, రెండింటి యొక్క శబ్దము రెండు కూడాను భగవంతుని యొక్క స్వాధీనంలో ఉంటున్నాయి.
0: Therefore, the sound and the time are under the control of God.
1: Kalkani shabdam ekkada nunchi vastundi? Kevalam naabhi nunchi vastundadi.
0: The sound comes out of our navel.
1: Naabhi brahmaku puttukasthanam.
0: Navel is the birthplace of Brahma.
1: ఈ యొక్క నాభి నుండి పుట్టినటువంటి వాడే బ్రహ్మ.
0: బ్రహ్మ ఇస్ బోర్న్ అవుట్ ఆఫ్ దిస్ నావెల్.
1: అనగా ఏమిటి? మూలాధారమైన శబ్దమే బ్రహ్మ.
0: బ్రహ్మ మీన్స్ ద ప్రైమల్ సౌండ్.
1: కేవలం బాహ్యమైనటువంటి యొక్క శబ్దమే ఈ యొక్క విష్ణువు.
0: ది ఎక్స్టర్నల్ సౌండ్ ఈజ్ విష్ణు.
1: నిశ్శబ్ద స్వరూపుడే ఈశ్వరుడు.
0: ద సైలెన్స్ ఈజ్ ఈశ్వర.
1: కనుకనే ఈశ్వరుడు ఎప్పుడు కూడాను ఒక ధ్యానంలో ఉండినట్టుగా రూపిస్తుంటారు బొమ్మలు.
0: And we see the pictures of Ishwara sitting posture in silent meditation.
1: Sarvulakunu kanipinchetuvanti oka tattvamu ee oka ekatvame.
0: Everyone would notice the unity of these three principles.
1: Karuka kalamu,
0: time,
1: kevalam oka shabdamu,
0: the sound,
1: balamu
0: and strength.
1: Ee moodu kudanu bhagavanti oka swadhinamlo untunnayi.
0: The time, sound and energy are under the control of God.
1: Kanukane trigunam tridalakaram.
0: The three attributes are equal to three leaves.
1: Trigunam tridalakaram.
0: And just take the three leaves.
1: Triyatranta chiyayudam.
0: A three-eyed one.
1: Trijanma papa samharam.
0: With a trident.
1: Ekabilvam sivarpanam annaru.
0: And the leaf represents the three attributes and the three qualities and the three periods of time.
1: Yemiti.
0: What is this divinity then?
1: Kevalamu oka shivuniki matrame unnada?
0: Is Shiva only divine?
1: Bhagavantuni yokka triyatramu idiye.
0: This is three-eyed nature.
1: Manavuniki rendu netramulu untunnayi.
0: Man has two eyes.
1: పాస్ట్ ను చూడగలడు.
0: హీ కెన్ సీ ద పాస్ట్.
1: ప్రెజెంట్ ను చూడగలడు.
0: హీ ఆల్సో సీస్ ద ప్రెజెంట్.
1: ఇది రెండు నేత్రములు.
0: దీస్ ఆర్ ది టు ఐస్.
1: కానీ భగవంతుడు అది కాదు.
0: గాడ్ ఇస్
1: పాస్ట్, ప్రెజెంట్, ఫ్యూచర్ ను కూడా చూస్తాడు.
0: గాడ్ ఇస్ త్రీ ఐడ్ యాజ్ హీ సీస్ ద పాస్ట్.
1: మూడు కాలములను చూడగలిగినటువంటి వాడు కాబట్టి భగవంతుడు ఇది ముమ్మూర్తి అన్నారు, ముక్కంటి అన్నారు.
0: యాజ్ గాడ్ కెన్ సీ ద పాస్ట్, ప్రెజెంట్ అండ్ ఫ్యూచర్, హీస్ త్రీ ఐడ్ వన్.
1: అంతేకాని ఈ నొసటిపైన మూడవ కన్ను ఉన్నది కాదు.
0: నాట్ దట్ దేర్ ఇస్ థర్డ్ ఐ ఆన్ ద ఫోర్హెడ్.
1: ఇవన్నీ కూడా కేవలము కల్పితమైన దీని వల్ల వచ్చి దైవత్వాన్ని కించిత్ పరుస్తూ వచ్చినాయి.
0: దీస్ ఆర్ ఆల్ ఆర్టిఫిషియల్ ఆఫ్ అవర్ ఓన్ మేకింగ్ అండ్ రాదర్ నారో డౌన్ ద డివినిటీ యాజ్ వెల్.
1: కానీ సత్యస్వరూపాన్ని సాక్షాత్కరించినప్పుడు దైవత్వంలో ఎట్టి భేదము లేదు.
0: ఇన్ ఫ్యాక్ట్ ది వెరీ ట్రూత్ గాడ్ మేనిఫెస్ట్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ యూ.
1: దైవం ఒక్కడే.
0: గాడ్ ఇస్ వన్.
1: జీవుడు ఒక్కడే.
0: ది ఇండివిజువల్ ఇస్ వన్.
1: కనుకనే జీవత్వమే దైవత్వం, దైవత్వమే జీవత్వం.
0: ఇన్ ఫ్యాక్ట్ ది ఇండివిజువల్ ఇస్ గాడ్, గాడ్ ఇస్ ద ఇండివిజువల్.
1: ఈ సత్యాన్ని మనం చక్కగా గుర్తించుకున్నప్పుడు,
0: వెన్ వీ నో దిస్
1: ట్రూత్, మనలో దుర్భావములు కానీ, దుశ్చింతలు కానీ, దుశ్చేష్టలు కానీ మనలో ఏమాత్రమో ఆవిర్భవించవు.
0: దేర్ విల్ బి నో స్కోప్ ఫర్ ఎనీ వికెట్ థాట్స్, వికెట్ మెనోవరింగ్ ఆర్ వికెట్ డీడ్స్.
1: అనుకోవచ్చును, స్వామి సామాన్య మానవుణ్ణి నీవే దేవుడు నీవే దేవుడు అంటున్నారే, ఇది ఎట్ట సాధ్యమవుతుంది అనుకుంటారు.
0: వి మే ఆల్ ఫీల్ దట్ భగవాన్ సేస్ దట్ యు ఆర్ గాడ్ హౌ ఇస్ ఇట్ పాసిబుల్.
1: యు ఆర్ గాడ్ అని నీవు చింతించడం చేత ఏ ఫలితం లభ్యమవుతోంది?
0: బై థింకింగ్ ఐఎమ్ గాడ్ వాట్ ఈస్ ద రిజల్ట్?
1: నేను దైవము అనుకున్నప్పుడు దైవభావాలే మనం వస్తుంది, కానీ దుర్భావములు మనలో ఆవిర్భవించవు.
0: వెన్ ఐ బిగిన్ టు ఫీల్ దట్ ఐఎమ్ గాడ్
1: వెన్
0: ఐ థింక్ దట్ ఐఎమ్ గాడ్ ఐ గెట్ డివైన్ థాట్స్ నాట్ వికెడ్ థాట్స్.
1: డార్విన్ తన యొక్క గురువు అయినటువంటి హెన్స్లెన్ అతని స్మరించడం చేత ఆ హెన్స్లెన్ ఆ యొక్క స్వరూపాన్ని పొందాడు.
0: డార్విన్ థాట్ ఆఫ్ హిస్ ప్రిసెప్టర్ హెన్స్లో అండ్ హీ బికేమ్ ఐడెంటిఫైడ్ వన్ విత్ హిమ్.
1: దారులు కొట్టే దొంగ అయినటువంటి రత్నకారుడు రామచింతన చేయటం చేత తనకు రామకళగుణం ఉట్టి పడిపోయింది.
0: రత్నకార్ ఐ రోబా as he thought of Rama, he had on his face the radiance of Rama.
1: కుడును హరినామాన్ని స్మరించటం చేత ఆ ప్రహ్లాదుని యొక్క ముఖం నందుకుడును హరి తేజస్సు ఆవిర్భవించింది.
0: ప్రహ్లాద వాజ్ ఇన్ కాన్స్టెంట్ థింకింగ్ ఆఫ్ ద లార్డ్ అండ్ దేర్ఫోర్ ది బ్రిలియన్స్ ఆఫ్ హిస్ లా ఆఫ్ ది డివినిటీ ఆన్ హిస్ ఫేస్.
1: ఈ విధంగానే ఎవరు దేనిని చింతిస్తారో ఆ యొక్క స్వరూపాన్ని పొందుతారు.
0: యాజ్ యు థింక్ సో యు బికమ్.
1: ఈ ఉద్దేశం చేత మీరు దైవ స్వరూపులు అనుకున్నప్పుడు చెడ్డ మార్గంలో ఏమాత్రం ప్రవేశించరు.
0: సో వెన్ యూ థింక్ దట్ యు ఎంబాడీమెంట్స్ ఆఫ్ గాడ్ యు నెవర్
1: దైవాన్ని ఈ పనులు చేయవచ్చునా నేను?
0: ఐఎమ్ గాడ్, ఇస్ ఇట్ ప్రాపర్ ఆన్ మై పార్ట్ టు యాక్ట్ లైక్ దిస్?
1: ఇది కేవలము ఒక విధమైనటువంటి ఒక చెడ్డవారు చేయవలసినటువంటి పని.
0: దీస్ ఆర్ ది థింగ్స్ టు బి డన్ బై బ్యాడ్ పీపుల్.
1: కాబట్టి నేను దైవమును,
0: ఐఎమ్ గాడ్,
1: పవిత్రమైన కార్యములు చేయాలి.
0: ఐ షుడ్ డూ సేక్రెడ్ యాక్షన్స్.
1: పవిత్రమైన మాటలు మాట్లాడాలి.
0: ఐ షుడ్ అట్టర్ సేక్రెడ్ వర్డ్స్.
1: పవిత్రమైన శ్రవణం చేయాలి.
0: I should listen to sacred things.
1: పవిత్రమైన మార్గంలో ప్రయాణం చేయాలి.
0: I should tread along the sacred path.
1: అనేటువంటి హెచ్చరిక ఈ దైవత్వం నుంచి మనకు ఆవిర్భవిస్తుంది.
0: A constant caution, a reminder will be entertained within us.
1: దైవం వేరు నేను వేరు అనుకున్నంత వరకు కూడాను కేవలం నీవు వేరుగానే ఉంటుంటావు, దైవంతో ఏకం కావడానికి అవకాశం లేదు.
0: ఆన్ ద అదర్ హ్యాండ్ ఇఫ్ యూ థింక్ దట్ గాడ్ అండ్ యూ ఆర్ సెపరేట్ యూ కెన్ నెవర్ థింక్ ఆఫ్ మర్జర్ ఇన్ ద డివైన్.
1: దైవం మనకంటే వేరు కానే కాదు.
0: గాడ్ ఈజ్ నాట్ సర్టన్లీ నాట్.
1: దైవం కేవలం ఆత్మస్వరూపుడై సర్వులు ఎందుకు ప్రకాశిస్తూ ఉన్నాడు.
0: గాడ్ ఈజ్ ఇన్ ద ప్రెసెంట్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఆత్మ ఇన్ ఎవ్రీవన్.
1: ఇతని పేరే కాన్షియన్స్ అన్నారు.
0: And the name of God is conscience.
1: కాబట్టి ఈ కాన్షియన్స్ ని ఫాలో చేయి.
0: You follow your conscience.
1: అదే నేను అప్పుడప్పుడు చెప్తాను పిల్లలకు, నాలుగు ఎఫ్ లు.
0: భగవాన్ రిఫర్స్ టు ఫోర్ ఎఫ్స్.
1: ఎఫ్ ఎఫ్ ఎఫ్.
0: These are four F's, F, F and F.
1: కనుకని ఫాలో ది మాస్టర్ అన్నాను.
0: ఫాలో ద మాస్టర్.
1: ఎవరు నీ మాస్టర్?
0: హూ ఇస్ యువర్ మాస్టర్?
1: నీ గాడే నీ మాస్టర్.
0: యువర్ గాడ్ ఇస్ యువర్ మాస్టర్.
1: కాబట్టి నీ మాస్టర్ అంటే నీ కాన్షియస్. నీ మాస్టర్.
0: మాస్టర్ మీన్స్ యువర్ కాన్షియస్. కాబట్టి
1: నీ కాన్షియస్ ని ఫాలో చేయి.
0: సో ఫాలో యువర్ కాన్షియన్స్.
1: ఫేస్ ది డెవిల్.
0: సెకండ్ ఎఫ్, ఫేస్ ది
1: డెవిల్. డెవిల్ అనగా ఏమిటనుకున్నారు మీరు?
0: వాట్ ఇస్ ది డెవిల్?
1: కేవలం ధనం కింద పోతుంది.
0: యూ థింక్ ఇట్స్ వెల్.
1: ధనాశకు నీవు పెట్టుకోవద్దు.
0: డోంట్ హ్యావ్ టూ మచ్ ఆఫ్ డిజైర్ ఫర్ మనీ.
1: ఈ దీన్ని మనం వెనుకకు తొయ్యాలి.
0: దిస్ ఫేస్ ద డెవిల్ ఆఫ్ మనీ.
1: తర్వాత మూడవ ఎఫ్.
0: థర్డ్ ఎఫ్.
1: ఎఫ్ ఎఫ్ ఎఫ్. ఫేస్ ది డెవిల్. ఫైట్ టు ది ఎండ్.
0: థర్డ్ ఎఫ్. ఫైట్ టు ది ఎండ్.
1: ఫినిష్ ది గేమ్.
0: అండ్ ఫోర్త్. అదే
1: మన ముక్తి.
0: ఫోర్త్ ఎఫ్. ఫినిష్ ద గేమ్. లిబరేషన్.
1: ముక్తి అనగా ఏమిటి?
0: వాట్ ఈస్ ముక్తి? లిబరేషన్.
1: జీవితం అనేటువంటి దాన్ని అంతం చేసుకున్నాం.
0: We have ended our lives.
1: కనుకనే మనము జీవితం అనేటువంటి దాన్ని పొందుతూ ఉంటున్నాము, దైవత్వాన్ని పొందుతున్నాము.
0: అండ్ వీ సర్టన్లీ అటైన్ డివినిటీ డ్యూరింగ్ అవర్ లైఫ్ టైమ్.
1: అంతా మన యందే ఉంటున్నది.
0: ఎవ్రీథింగ్ ఈజ్ విద్ ఇన్ అస్.
1: మానవునికి మించినటువంటిది ఈ జగత్తులో మరొకటి లేదు.
0: దేర్ ఇస్ నథింగ్ మోర్ వాల్యుబుల్ దాన్ మ్యాన్.
1: మానవత్వంలో ఇంత శక్తి ఉన్నదని ఎవరు కూడా గుర్తించడానికి ప్రయత్నించడం లేదు.
0: నో వన్ ఈస్ ట్రైంగ్ టు ఇన్వెస్టిగేట్ ద లేటెస్ట్ స్ట్రెంగ్త్ ఆఫ్ మ్యాన్.
1: శక్తియే దైవం నందు ఉంటున్నది. దైవం నందు ఉన్నటువంటి శక్తియే మానవుని యందు ఉంటున్నది.
0: ద హ్యూమన్ స్ట్రెంగ్త్ ఈజ్ యాజ్ గుడ్ యాజ్ ద డివైన్ స్ట్రెంగ్త్. ద డివైన్ స్ట్రెంగ్త్ ఈజ్ ఈక్వల్ టు హ్యూమన్ స్ట్రెంగ్త్.
1: చేస్తే ఎంతటి ఘనకార్యమైనా మనం సాధించవచ్చును.
0: బై పుటింగ్ ఎఫర్ట్ యూ కెన్ అచీవ్ ఎనీథింగ్.
1: సాధనమున పనులు సమకూరు ధరలోన.
0: By constant effort, you will accomplish
1: anything.
0: Because of this mind which is a monkey, we have all doubts.
1: ఒకానొక సమయంలో చిన్న వయసు నందు కృష్ణుడు,
0: at a tender age Krishna,
1: ఆ గోకులంలో గొప్ప కుంభవర్షం కురుస్తూ వచ్చింది.
0: Found the downpour of rain in Gokula.
1: అప్పుడు కృష్ణుడు అందరిని పిలిచాడు.
0: And Krishna summoned everybody.
1: మీరందరూ రండి, నేను ఈ కొండ ఎత్తగలను, దీని కింద మీరు జీవించండి.
0: Krishna called everybody, come close, I can lift this mountain.
1: కానీ నమ్మకమున్నటువంటి వారు వెళ్లారు.
0: Those in full faith
1: went. నమ్మకం లేనటువంటి వారు,
0: those who had no faith.
1: బాలుండి తడు,
0: thought that he is a boy.
1: కొండ దొడ్డది,
0: mountain is
1: మహాభారంబు, ఈ తండు మోయంగా జాలడా.
0: He's a boy. The mountain is very heavy. Can he bear the weight? Can he bear the
1: heaviness?
0: Well, he may drop it
1: on
0: our head. Krishna may not be able to carry, lift this heavy mountain, may drop on our
1: head.
0: Those who had full faith in this statement, they were all protected and
1: saved. తల్లికి చూపించదలిచి బలరాముడు తల్లి దగ్గరికి వచ్చి అనేక తంటాలు చెప్తాడు.
0: There's an occasion when we know the divinity of Krishna, when Balarama complained to his mother against brother.
1: చేయటం కాదు బలరాముడి యొక్క పని.
0: In fact, it's not the job of Balarama.
1: తల్లికి కృష్ణుడు ఇంతటి వాడు అనేటువంటి ఒక తత్వం గుర్తించాలని ఈ పని చేశాడు.
0: Balarama complained with the intention to show the divinity of his brother to mother.
1: అమ్మా,
0: మదర్,
1: మన ఇంటిలో కావలసినన్ని ఉంటున్నాయి.
0: We have plenty at home.
1: ఇన్ని ఉండినప్పటికీ కేవలం బజార్లో పోయి మట్టి తింటున్నాడు.
0: In spite of everything in plenty, our brother Krishna is eating mud there.
1: అనేటప్పటికీ తల్లికి చాలా బాధ కలిగింది.
0: Mother felt so sad.
1: పెట్టినది తినవు.
0: You don't eat what is served.
1: గొల్లల పుట్టలకు పోయి.
0: You go to the neighbor.
1: వెన్న పట్టెళ్ళుగలే గుట్టున తినదవు నీతో పుట్టెను రట్టెల్ల కృష్ణ.
0: ఓ కృష్ణ, యూ డోంట్ ఈట్ వాట్ ఈస్ సర్వ్ టు యూ. ఆన్ ద అదర్ హ్యాండ్ యూ విజిట్ ఆల్ నైబరింగ్ హౌసెస్ ఇన్ అడిషన్ టు దాట్ డూ యూ ఈట్ క్లే అండ్ మడ్ లైక్ దాట్.
1: చేయి పట్టుకుంది, నోరు తెరచు.
0: షీ కాట్ హోల్డ్ ఆఫ్ హిస్ హ్యాండ్ అండ్ ఓపెన్ ద
1: మౌత్. కొట్టింది యశోద.
0: అండ్ యశోద స్లాప్డ్ హిమ్ ఆన్ ద చీక్.
1: కృష్ణుడు నవ్వుతూ చెప్తున్నాడు.
0: కృష్ణ స్మైలింగ్లీ సెడ్, మదర్,
1: మన్ను తినంగ నీ శిశువునా.
0: టు ఈట్ క్లే లైక్ దట్ యామ్ ఐ చైల్డ్
1: తినా వెర్రినా.
0: యామ్ ఐ హంగ్రీ ఆర్ యామ్ ఐ ఫూలిష్?
1: నాకేం ఆకలి లేదు.
0: ఐఎమ్ నాట్ హంగ్రీ.
1: నేను ఫూలిష్ కాదు.
0: ఐఎమ్ నాట్ ఫూలిష్.
1: నేను చిన్న బిడ్డను కాదు.
0: ఐఎమ్ నాట్ ఎ చైల్డ్.
1: అమ్మా,
0: ఓ మదర్,
1: ఎందుకు నన్ను ఈ విధంగా బాధిస్తావు?
0: వై డు యూ పనిష్ మీ అన్నెసర్లీ?
1: నేను బాలుడు కాదు.
0: ఐఎమ్ నాట్ ఎ చైల్డ్.
1: నాకు ఆకలి లేదు.
0: ఐఎమ్ నాట్ హంగ్రీ.
1: నేను పిచ్చివాడిని కాదు.
0: ఐఎమ్ నాట్ ఫూలిష్.
1: కనుక నేను మన్ను తింటడం అంటే ఏమన్నా అర్థం ఉందా?
0: ఇస్ దేర్ ఎనీ మీనింగ్ వెన్ యూ సే దట్ ఐ యామ్ ఈటింగ్ శాండ్?
1: చూడండి,
0: yes, watch my mouth, he said, opened his mouth.
1: కనిపించింది ఆ కృష్ణుని నోటిలో.
0: And there in the mouth of Krishna, the whole universe was visualized.
1: యశోద.
0: And యశోద.

0: దేవి కాను.
1: అండ్ దెన్ షీ మదర్ వెంట్ ఆన్ టెలింగ్ లైక్ దిస్ వాచింగ్ ద హోల్ యూనివర్స్ ఇన్ ద మౌత్ ఆఫ్ కృష్ణ. ఈజ్ ఇట్ ఎ డ్రీమ్ ఆర్ ఈజ్ ఇట్ ఆల్ ద మేకింగ్ ఆఫ్ గాడ్? ఈజ్ ఇట్ మై థాట్ ఆర్ ఇమాజినేషన్ ఆర్ జస్ట్ ఎనీథింగ్? ఈజ్ ఇట్ ఆల్ ట్రూ ఆర్ ఎమ్ ఐ నాట్ యశోద వెరీ మదర్?
0: నేను యశోదరా కాదా?
1: ఎమ్ ఐ యశోద ఆర్ నాట్?
0: నేను చూసేదంత సత్యమా కాదా?
1: ఈజ్ ఇట్ ఆల్ ట్రూ దట్ ఐ సీ?
0: ఆపోహర ఆమెకు వచ్చి కట్టకడపటికి భగవంతుడు సామాన్యుడు కాదు, నా కుమారుడు ఈ సామాన్యుడు కాదు.
1: With all this full of doubts, she realized at the end that my son is not ordinary. Yoke
0: doubts nu poorthi nivarana gaavinchadalchi Balaramudu ee vidhamainatundi yoke yuddhini chesadu.
1: It's all the plan of Balarama to clarify all the doubts of the mother.
0: Intiye kaadu,
1: not only this,
0: talliki ee rahasyanni chakkaga bodhimpajeyalani dalanchi
1: to teach this mystery of the divinity of
0: mother. Balarama krishnudu iddaru aadukuntunna samayam lopala,
1: when Balarama and Krishna were playing outside,
0: అమ్మక మన కోసం కాచుకొని ఉంటుంది, మనం ఇంటికి వెళదాం రామన్నాడు కృష్ణుడు.
1: కృష్ణ సెడ్ మై మదర్ విల్ బి వెయిటింగ్ ఎట్ హోమ్, లెట్స్ రిటర్న్.
0: తక్షణమే బలరాముడు చెప్పాడు.
1: ఇమ్మీడియట్లీ బలరామ సెడ్
0: కృష్ణ,
1: కృష్ణ
0: యశోద నీ తల్లి అనుకుంటున్నావా?
1: డు యూ థింక్ యశోద ఇస్ యువర్ మదర్?
0: కాదు కాదు కాదు.
1: నో నో,
0: యశోద నీ తల్లి అయితే యశోద తెల్లగుంది, నందుడు తెల్లగున్నాడు, నీవెందుకు నల్లగున్నావు?
1: ఇఫ్ యశోద ఇస్ యువర్ మదర్, Mother Yashoda is fair in complexion, Father Nanda is fair, but you are
0: Nanda Yashodala koduku kaadu neevu.
1: You are not the son of Nanda and Yashoda.
0: Satyame cheppadu Balaramudu.
1: Balarama said truth.
0: Kaani velli talli daggariki cheppadu, amma nenu nee koduku kaadata.
1: And Krishna went and told mother, mother, it seems I am not your son.
0: Aame kodunu artham chesukoni Balarama cheppindi satyame.
1: She understood what Balarama said is true.
0: Naaku kodukuga puttaledu nayana neevu.
1: You are not born as a mere son.
0: కానీ నీవు దేవకీ దేవి కుమారుడు.
1: యు ఆర్ ది సన్ ఆఫ్ దేవకీ దేవి.
0: ఈ విధంగా ఉంటున్నప్పుడు దేవకీ దేవి కూడాను ఆ యొక్క ద్వారక లోపల చాలా బాధపడుతుండదట.
1: దేవకీ దేవి
0: దైవము మనుషు రూపాన్ని ధరించినప్పుడు అందరికీ బాధలుగానే ఉంటుంటాయి.
1: When God assumes human form, many people also feel
0: ఈ బాధను పడక దైవత్వం అనేటువంటి బయటికి రాదు.
1: Unless you suffer, the divinity would not manifest.
0: Pilachi aduga cheraku pettuna bellambu.
1: By merely calling, inviting the sugar cane will never give you the jaggery.
0: Pilachi rasamu pilchakunna.
1: Unless you crush it, you cannot make a sugar.
0: Kanukane manu cherukunu pilchi bellama pettu annante pettadadi.
1: So just saying
0: aneka rakamaina baadalu pettinappude pilchi pippi chesinappude dani kaalchinappude adi పర్మనెంట్ గా నిలిచిపోతుంది బెల్లంగా.
1: ద షుగర్ కేన్ మస్ట్ బి క్రస్ట్, మస్ట్ బి బాయిల్డ్.
0: దేహమే ఒక చెరకు.
1: ద బాడీ ఇస్ ఎ షుగర్ కేన్.
0: ఈ బాధలే ఈ యొక్క కష్టములు, దీన్ని పిప్పి చేసేటువంటి మిషన్.
1: ఆల్ ద సఫరింగ్ ఈస్ ది క్రషింగ్ మిషన్.
0: దైవత్వం అనేటువంటి రసం మనకు ప్రాప్తిస్తుంది.
1: దెన్ వీ గెట్ ది షుగర్ కేన్ జ్యూస్ ఆఫ్ డివినిటీ.
0: రసో వై సహా అని వస్తుంది.
1: దట్ ఎసెన్స్ ఇస్ డివినిటీ.
0: ఈ రసస్వరూపమే భగవత్తుడు బ్రహ్మ అని.
1: ఆల్ దిస్ ఎసెన్స్ ఆఫ్ స్వీట్నెస్ ఇస్ బ్రహ్మ ద డివైన్.
0: కనుక కన్న తల్లిదండ్రులకు, పెంచిన తల్లిదండ్రులు కూడా నిరంతరము బాధలే.
1: ద పేరెంట్స్ దట్ బ్రింగ్ అస్ అప్ ఆల్సో సఫర్.
0: యశోద
1: యశోద
0: ఈ విధంగా బాధపడుతుంటే
1: దేవకీదేవి
0: ఇంకొక రకంగా బాధపడుతుండాలి.
1: దేవకీదేవి వాజ్ ఫీలింగ్ ఇన్ అనదర్ వే.
0: నీ బొజ్జను ఎన్నో త్రాళ్లతో కట్టిందట ఆ యశోద.
1: యశోద ఇట్ సీమ్స్ షీ హ్యాడ్ టైడ్ అప్ యువర్ స్టమక్ ఇన్.
0: కానీ ఎన్ని త్రాళ్లు కట్టినా కానీ నీ బొజ్జ నిండలేదట.
1: But in spite of that, it seems all that was not enough.
0: Ivanni nenu chudalekapoyanu.
1: Well, I could not see all that.
0: Biddadundiyu nenu oka godduralu.
1: Though I have children, I am barren without any children.
0: Bidda kanakundinanu putravati Yashoda.
1: Though Yashoda did not beget any son, but she has the chance of being a mother.
0: Idi naa karmama.
1: Is this my fault?
0: Ame adrishtama.
1: Or is it her fortune?
0: Ani yedustu untundadi.
1: So saying she was
0: crying. Ide vidhangane Ramayana nandu kudanu.
1: In Ramayana also.
0: Kevalamu Kausalya chala baadha padutu vachindi.
1: Kausalya was feeling very sad.
0: Kumaruni daivamuga entuko Ramulni nenu kumaruniga puttanu. Kannanu. కాని ఆ ఆనందాన్ని నేను అనుభవించలేకపోయాను.
1: ఐ హావ్ గివెన్ బర్త్ టు రామ గాడ్ హింసెల్ఫ్ బట్ యెట్
0: ఎక్కడైనా ఏ అవతారం నందైనా కూడాను కన్న తల్లికి పెంచిన తల్లికి ఎప్పుడూ బాధలే.
1: ఎవ్రీ ఇన్కార్నేషన్ టైమ్ ద టూ మదర్స్, వన్ హూ హాస్ గివెన్ బర్త్, అదర్ మదర్,
0: తన ఎందున్నటువంటి దైవత్వాన్ని దోకానికి వ్యాప్తి గావించే నిమిత్తమై ఈ విధమైనటువంటి నాటకం ఆడుతుంటాడు.
1: బోత్ ఫీల్ సెట్ ద రీజన్ ఇస్ దట్ ద డివినిటీ మస్ట్ బి పబ్లిసైజ్డ్ టు ది ఎంటైర్ హ్యూమానిటీ.
0: తండ్రి ఆటను నచ్చుకోవాల్సినటువంటి అవసరం ఏమిటి ఉండాలి?
1: Where is the need for Rama to follow the command of the Father?
0: పితృవాక్య పరిపాలకుడు రాముడు అనేటువంటి సార్థక నామాన్ని జగత్తుకు అందించాలి.
1: Rama wants to demonstrate to the entire world that he would follow the command of the Father.
0: అదే విధంగానే అన్ని అవతారములు కూడాను
1: all incarnation
0: ఈ జగత్తునకు దైవత్వాన్ని వ్యాపింపచేసే నిమిత్తమై ఇన్ని రకమైనటువంటి డ్రామాలు చేయవలసి వస్తుంది.
1: Incarnation certainly makes a drama for himself to teach the lesson of divinity
0: Kani,
1: to humanity.
0: భక్తులు దీన్ని చక్కగా గుర్తించలేరు.
1: But the devotee does not understand clearly.
0: ఎందువల్లనగా
1: why?
0: దైవం ఒక్కడే అయినప్పటికీ ఒక్కొక్క సమయం లోపల అనేక రకమైనటువంటి చేష్టలు చేయవలసి వస్తుంది.
1: God is one. But he needs to act in different styles.
0: మీకు అందరికీ తెలుసు రాత్రి పెద్ద వర్షం వచ్చింది.
1: You all know last night was heavy rain.
0: ఈ వర్ష బిందువులు నీరే.
1: Yes, the water drops.
0: తర్వాత వడగండ్లు పడ్డాయి.
1: You also find hailstones.
0: ఆ వడగండ్లు కూడా నీరే.
1: That's also water.
0: కానీ వర్షం దెబ్బతో కొట్టదు కానీ వడగండ్లు దెబ్బ కొడుతుంది.
1: But you will be hit by the hailstone but not by the rain water.
0: వడగండ్లు తగిలితే దెబ్బ తగులుతుంది.
1: Yes, when hailstones hit you.
0: నీరు తగిలితే దెబ్బ తగలదు.
1: But you will never sustain injury because of water.
0: అదే భగవంతుడు ప్రేమతో తిట్టినా ప్రేమతో కొట్టినా అంతా కూడా నువ్వు భగవంతుని యొక్క ప్రేమనే.
1: సో గాడ్ ఇన్కార్నేషన్ మే అక్యూజ్ యూ, చార్జ్ యూ, బీట్ యూ, వెల్ దట్స్ ఆల్ లవ్.
0: కొట్టినప్పుడు ఐస్ గడ్డతో కొట్టినట్టుగా ఉంటుంది.
1: ఇన్కార్నేషన్ బీట్స్ యూ యాజ్ ఇఫ్
0: ఐస్ లోపలను జలమే ఉన్నది.
1: హెయిల్ స్టోన్ హ్యాస్ వాటర్.
0: అందులో కూడా ప్రేమనే ఉంటున్నది అనేటువంటి సత్యాన్ని మనం గుర్తించాలి.
1: వీ షుడ్ నో ది ట్రూత్ దట్ దేర్ ఇస్.
0: భగవంతుడు ఏది చేసినా గానీ ప్రేమతోనే చేస్తున్నాడు, కానీ ప్రేమకు భిన్నంగా చేయడానికి వీలు కాదు.
1: వాట్ ఎవర్ గాడ్ డస్ ఇట్స్ ఫుల్ ఆఫ్ లవ్.
0: కష్టం పెట్టని, దుఃఖం పెట్టని, విచారం చేయని, అనేక విధమైనటువంటి మీకు టెస్ట్ చేసినప్పటికీ అదంతా ప్రేమ చేయటమే.
1: గాడ్ మే మేక్ యూ సఫర్ ఆర్ పాస్ త్రూ ద డిఫికల్టీ అండ్ ఎంగ్జైటీ ఇస్ ఆల్ అవుట్ ఆఫ్ లవ్.
0: మనం ఏమాత్రం కూడా నువ్వు విచారం చేయకూడదు.
1: వీ షుడ్ నాట్ వరీ టు ఎనీ ఎక్స్టెంట్.
0: విచారం చేయటం మన యొక్క దోషమే.
1: ద వరీ,
0: ఎందుకంటే మనము అంశము.
1: వేర్ ద స్పార్క్ ఆఫ్ ద డివైన్.
0: అలాంటి అంశమునకు దుఃఖము లేదు,
1: బీయింగ్ ద
0: బాధలు లేవు, కష్టములు లేవు. కనుక నేను భగవత్ అంశము అనేటువంటి విషయాన్ని, విశ్వాసాన్ని మనం పెంచుకోవాలి.
1: అండ్ వన్స్ వీ డెవలప్ ది ఫెయిత్, ఈ ఫెయిత్ హియర్ దట్ వేర్ ద స్పార్క్స్ ఆఫ్ ద డివైన్, దేర్ బి నో ఎంగ్జైటీ, ద ట్రబుల్, వరీ, టెన్షన్, సాడ్నెస్ అండ్ మిజరీ.
0: కనుక మనము ఏ విధమైనటువంటి బాధలకు మనము గురి కాకూడదు.
1: సో విల్ నెవర్ ఫేస్ ఎనీ డిఫికల్టీ.
0: ఇన్నంత ఎదుర్కొని మనం సాధించడానికి ప్రయత్నం చేయాలి.
1: వీ షుడ్ రెసిస్ట్ అండ్ దెన్ అకంప్లిష్.
0: ఒక్కొక్కరికి ఒక్కొక్క ప్రీతికరమైనటువంటి భావం ఇష్టంగా ఉంటుంది.
1: ఎస్, వీ లవ్ వన్ కైండ్ ఆఫ్ సెంటిమెంట్ ఫీలింగ్.
0: కానీ ఆ ప్రీతి అన్నింటి ఎందుకున్న ప్రీతి ఒక్కటే.
1: ఇన్ ఫ్యాక్ట్ అవర్ లవ్ ఈజ్ వన్ అండ్ ది సేమ్.
0: లడ్డు కావాలంటాడు, ఒకరు మిఠాయి కావాలంటాడు.
1: One religious laddu, another religious mithai.
0: Ikkada barfi kavalantadu, ikkada jilebi kavalantadu.
1: One religious barfi, another jilebi.
0: Ikkada chapalyame kani anninti endu unnatundi chakkara okkate.
1: Though the tastes differ, the sugar content is same in all.
0: Kanaka okkokara sadhana okkoka rakamainatundi margamlo untuntadi.
1: Our spiritual pursuit.
0: కాబట్టి ఒకరు సాధనను ఒకరు విమర్శించడానికి ఏమాత్రం అధికారం లేదు.
1: నో వన్ హెస్ గాట్ ఎనీ అథారిటీ టు క్రిటిసైజ్ అనదర్ స్పిరిచువల్ పాత్.
0: ఎవరు ఏది చేసినప్పటికీ వారికి ఆ ఫలితం లభిస్తూనే ఉంటుంది.
1: వాట్ ఎవర్ వన్ డస్ హీ విల్ హ్యావ్ ద రివార్డ్.
0: అది వారి ప్రీతి.
1: That's what they like.
0: ఆ ప్రీతికి తగినటువంటి ఒక ఫలితం వాళ్ళకి లభిస్తూనే ఉంటుంది.
1: ద రివార్డ్స్ ఆర్ ఇన్ అకార్డెన్స్ టు దేర్ లైక్స్.
0: కనుకనే దైవత్వాన్ని ఎవరు కూడా ఏ విధంగా కూడాను విమర్శించడానికి పూనుకోకూడదు.
1: నో వన్ షుడ్ క్రిటిసైజ్ ఎనీ డివైన్ పాత్.
0: దైవత్వం దైవత్వమే.
1: గాడ్ ఈజ్ గాడ్ అలోన్.
0: అట్టి దైవత్వాన్ని దివ్యత్వమైనటువంటి భావంతో మనము అందుకోవాలి.
1: యు షుడ్ అప్రోచ్ గాడ్ విత్ ద డివైన్ థాట్.
0: కనుక అనేక మంది సాధకులంతా, అనేక విదేశీయులు కూడాను ఇక్కడ ప్రవేశించి అనేక విధములుగా మీరు వింటూనే ఉన్నారు.
1: వి హ్యావ్ హియర్ ఇన్ దిస్ ఆగస్ట్ అసెంబ్లీ ద సీకర్స్ ఎస్పైరెంట్స్ అండ్ ఫారినర్స్.
0: రాముడు, కృష్ణుడు, విష్ణువు, శివుడు, ఈశ్వరుడు, ఈ బ్రహ్మ, ఈ రకమైనటువంటి భేదములు అన్నింటి ఎందుకూడను రూపనామాలు భేదం ఉండినట్టుగా ఉంటుంది, కానీ దైవం ఒక్కడే అనేటువంటి సత్యాన్ని గుర్తించండి.
1: భగవాన్ టెల్స్ ఎంఫాటికల్లీ అండ్ రిపీటెడ్లీ దట్ దెర్ ఆర్ సో మెనీ నేమ్స్ లైక్ రామ, కృష్ణ, బ్రహ్మ, శివ అండ్ సో ఆన్. నేమ్స్ ఆర్ డిఫరెంట్ బట్ గాడ్ ఈజ్ వన్.
0: ఫార్మ్స్ ఆర్ డిఫరెన్స్.
1: ఫార్మ్స్ ఆర్ డిఫరెంట్
0: బట్ దివ్యత్వం ఒక్కటే.
1: బట్ ద డివినిటీ ఈజ్ వన్.
0: ఈ ఏకత్వాన్ని మాత్రం మీరు విశ్వసించండి.
1: హ్యావ్ ఫుల్ ఫెయిత్ ఇన్ దిస్ యూనిటీ.
0: జీసస్ అనుకోండి, రాముడు అనుకోండి, కృష్ణుడు అనుకోండి, విష్ణువు అనుకోండి, బ్రహ్మ అనుకోండి, ఈశ్వరుడు అనుకోండి.
1: యు మే కాల్ హిమ్ జీసస్ ఆర్ రామ ఆర్ కృష్ణ బ్రహ్మ ఆర్ ఈశ్వర.
0: కనుక ఏ పేరు పెట్టుకున్నప్పటికీ దైవం ఒక్కడే.
1: యు గివ్ ఎనీ నేమ్ బట్ గాడ్ ఈజ్ వన్.
0: ఏకం సత్తి ప్రాభుదావదంతి అని అనేక మంది మహర్షులు చెప్పారు.
1: మెనీ సేజెస్ డిక్లేర్డ్ దట్ ది ట్రూత్ ఈజ్ వన్ రిఫర్డ్ బై స్కాలర్స్.
0: అన్నింటికీ ఓం ఇత్ ఏకాక్షరం బ్రహ్మ అన్నారు.
1: ఇట్ ఈస్ సెడ్ ద ఓం ఇస్ ద ప్రైమల్ సౌండ్ ద క్రియేటర్.
0: మీకందరికీ తెలుసును ఇక్కడ హార్మోని వాయిస్తుంటారు.
1: యు ఆల్ నో దిస్ దట్ వి ప్లే ఆన్ హార్మోని.
0: హార్మోని విషయం తెలుసును.
1: యు ఆల్సో నో దట్.
0: కానీ హార్మోని వాయించేటప్పుడు శృతి ఒక్కటే అవుతుంది.
1: As you play on the harmonium, Shruti is
0: ఒక్కొక్క రీడ్ కొట్టినప్పుడు సారి గామా పాదాని అని శబ్దములు వేరువేరుగా వినిపిస్తాయి.
1: When you press the reeds, you find the different sounds, notes.
0: Sounds difference కానీ గాలి ఒక్కటే.
1: Those sounds differ, the very air that goes in is same.
0: అదే విధంగానే
1: likewise
0: మనకు పేర్లు రూపములు వేరువేరుగా ఉంటున్నాయి కానీ
1: we have names and forms.
0: దివ్యత్వమైనటువంటిది ఒక్కటే ఉంటుండాలి.
1: Names and forms are different, but divinity is one.
0: కనుక ఆ దివ్యత్వాన్ని మీరు గుర్తునందుంచుకోండి.
1: We have to keep in view this
0: divinity. ఆ దివ్యత్వాన్ని మీ హృదయంలో ప్రతిష్ఠ చేసుకోండి.
1: Let us install the divinity in our heart.
0: అర్జున నన్ను బయట రథంలో కూర్చోబెట్టకు.
1: అర్జున డోంట్ మేక్ మీ సిట్ ఇన్ ది ఔటర్ చారియట్.
0: నేను బయట మనిషిని కాదు.
1: ఐఎమ్ నాట్ ఎన్ ఔటర్ పర్సన్.
0: నేను లోపలింటి వాడిని.
1: ఐఎమ్ యూ విదిన్.
0: నీ హృదయం అనేటువంటి రథంలో నన్ను కూర్చోబెట్టుకో.
1: మేక్ మీ బీ సీటెడ్
0: అక్కడ నాకు స్థానం
1: ఇన్ చారియట్ ద హార్ట్ విచ్ ఇస్ మై ప్లేస్.
0: అక్కడ నేను మంత్రస్వరూపుడైపోతాను.
1: దేర్ ఐఎమ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్
0: బయట ఉండేంత వరకు యంత్రస్వరూపుడైపోతాను.
1: ఇన్ ద ఔటర్ వరల్డ్ ఐఎమ్ ఓన్లీ మెషిన్.
0: కాబట్టి యంత్రం అనేటువంటిది కేవలం ఒక పని చేసేటువంటిది కానీ దానికి లైఫ్ లేదు.
1: Yantra is the machine that works, but it has no
0: mantra
1: life.
0: Mantra can do anything.
1: Mantra can do anything.
0: Mantra can do anything. అలకట్టుతుంది.
1: ఇట్ కెన్ కంట్రోల్ ఎనీ బిగ్ థింగ్.
0: కనుక మంత్రస్వరూపుడు భగవంతుడు.
1: గాడ్ ఈస్ ది వెరీ పర్సానిఫికేషన్ ఆఫ్ మంత్ర.
0: కనుక అతన్ని హృదయపీఠం పైన ప్రతిష్ఠ చేసుకోవాలి.
1: లెట్ అస్ ఇన్స్టాల్ హిమ్ ఎట్ ది ఆల్టార్ ఆఫ్
0: అతని నివాసము హృదయమే.
1: గాడ్స్ డ్వెల్లింగ్
0: కనుక హృదయవాసి అని పేరు పెట్టారు.
1: సో గాడ్ ఈస్ కాల్డ్ లైక్ దిస్ ద ఇన్ డ్వెల్లర్ ఇన్ అవర్ హార్ట్.
0: కనుక హృదయం నందు స్థానం ఇవ్వండి.
1: లెట్స్ గివ్ ప్లేస్ ఫర్ హిమ్ ఇన్ అవర్ హార్ట్.
0: బయట ప్రపంచంలో మనము కేవలం అవకాశం ఇచ్చి మనము కేవలం పోగొట్టుకుంటున్నాం మన యొక్క విశ్వాసాన్ని.
1: ఇఫ్ యూ వాంట్ టు సీ గాడ్ ఇన్ ది అవుట్ సైడ్ వరల్డ్ ఇన్ ఫ్యాక్ట్ వీఆర్ లూజింగ్ హిమ్.
0: ఎంతకాలం నీవు అవుట్ లుక్స్ చూసుకుంటావో ఇదంతా పశ్చితీతి పశువు. అవుట్ లుక్స్ అనేటువంటిది పశువుది.
1: దిస్ అవుట్ లుక్ ఈజ్ అన్ అనిమల్ నేచర్.
0: కానీ అంతర్దృష్టిని డెవలప్ చేసుకోవాలి.
1: ది ఇన్వర్డ్ లుక్ వీ హ్యావ్ టు డెవలప్.
0: అది ఏ నిజమైనటువంటి సాధన.
1: దట్ ది ట్రూ స్పిరిచువల్ పాత్.
0: ఈ సాధన మీరు డెవలప్ చేసుకున్నప్పుడు అందరి ఎందుకు దైవం ఒక్కడే ఉన్నాడు.
1: వెన్ వీ ప్రాక్టీస్ ది స్పిరిచువల్ ప్రాక్టీసెస్ వీ నో గాడ్ ఈజ్ వన్ ఇన్ ఎవ్రీబడి.
0: కనుక ఎవరిని పలకరించినప్పటికీ మనము మర్యాదగా గౌరవంగా మనం వారిని సంభాషణ జరపాలి.
1: విత్ హూమ్ సో ఎవర్ వీ కాన్వర్స్ we should talk with all courtesy and respect.
0: ఎవర్ని కఠినంగా మనం మాట్లాడకూడదు.
1: we should never use harsh words.
0: అప్పుడు కఠినంగా మాట్లాడినప్పుడు మన బాధను మనం గుర్తించుకోలేము.
1: when we use harsh words we will not
0: you cannot always oblige but you can speak always obligingly.
1: you cannot always oblige but you can talk obligingly.
0: ఆ యొక్క వినయ విధేయతను మనం ప్రకటించాలి.
1: యూ షుడ్ ఆల్వేస్ హ్యావ్ దిస్ హ్యూమిలిటీ.
0: ఎందుకంటే అందరి హృదయం నందు భగవంతుడే ఉంటున్నాడు.
1: బికాస్ గాడ్ డ్వెల్స్ ఇన్
0: ఎవరిని మనం విమర్శించినా భగవంతుని విమర్శించేటువంటి వారం అవుతాము.
1: హూమ్ సో యూ క్రిటిసైజ్ ఇట్ అమౌంట్స్ టు క్రిటిసిజం ఆఫ్ గాడ్. సర్వజీవ
0: తిరస్కారం కేశవం ప్రతిగచ్చతి.
1: హూమ్ సో యూ డినై ఇట్ అమౌంట్స్ టు డినైల్ ఆఫ్ గాడ్.
0: సర్వజీవ పురస్కారం కేశవం ప్రతిగచ్చతి.
1: సో హూమ్ సో యూ రెస్పెక్ట్ యూఆర్ రెస్పెక్టింగ్ గాడ్.
0: సర్వజీవ నమస్కారం కేశవం ప్రతిగచ్చతి.
1: ఆల్ యువర్ సాల్యుటేషన్స్ గో టు గాడ్.
0: కనుక ఏది చేసినా కానీ మన హృదయంలో ఉన్నటువంటి దైవత్వానికి చెందిపోతుంది.
1: వాట్ ఎవర్ యూ డూ ఇట్ గోస్ టు గాడ్.
0: కోపము తాపము ఈర్ష్య అసూయ డమము ఇత్యాది దుర్గుణములంతా కూడా అనేక రకములుగా ఆవిర్భవిస్తుంటాయి.
1: మ్యాన్ హ్యాస్ గాట్ విత్ ఇన్ ద లేటెంట్ ద యాంగర్ ద
0: జెలసీ
1: ప్రైడ్. డోంట్ గివ్ స్పేస్ ఫర్ దెమ్.
0: అవకాశం ఇచ్చే కొలది కూడాను మనం మరింత చెడిపోతుంటాం.
1: ఇఫ్ యూ గివ్ స్కోప్ ఫర్ దీస్ ట్రైట్స్ యూ గెట్ స్పాయిల్డ్ మచ్ మోర్.
0: అది వచ్చినప్పుడు నీవు మౌనం వహించు.
1: వెన్ దీస్ ట్రైట్స్ గెట్
0: కొంతసేపు నీవు సైలెంట్ గా కూర్చు.
1: అబ్జర్వ్ సైలెన్స్ ఫర్ సమ్
0: అంతేగాని మాటకు మాటగా నీవు మాట్లాడినప్పుడు అది ద్వేషం మరింత అధికమైపోతుంది.
1: ఇఫ్ యూ గో ఆన్ ఎక్స్చేంజ్ వర్డ్స్ లైక్ దాట్ ద యాంగర్ విల్ బి ఆన్ ద రైజ్.
0: ఇది సరి అనేటువంటి లక్షణం కాదు.
1: ఇట్స్ నాట్ ఎ ప్రాపర్ క్వాలిటీ.
0: మనం శాంతిని పొందాలి.
1: బీ పీస్ఫుల్.
0: అందువల్లనే మనం శాంతి శాంతి శాంతి భజన అయిన తర్వాత మూడు పర్యాయం ఎందుకు శాంతి చెప్తున్నారు.
1: అట్ ది ఎండ్ ఆఫ్ భజన్ వీ సే దిస్ వర్డ్ శాంతి పీస్ థ్రైస్.
0: కానీ రెండు తూర్లు ఎందుకు చెప్పకూడదు?
1: వై నాట్ ట్వైస్.
0: మరి నాలుగు తూర్లు ఎందుకు చెప్పకూడదు?
1: వై నాట్ ఫోర్ టైమ్స్.
0: మూడు తూర్లు ఎందుకు చెప్పాలి?
1: వై థ్రైస్.
0: అనగా ఏమిటి?
1: వాట్ డస్ ఇట్ మీన్?
0: దేహ సంబంధమైన శాంతి,
1: పీస్ ఎట్ ద బాడీ లెవెల్,
0: మానసిక సంబంధమైన శాంతి,
1: సైకలాజికల్ పీస్,
0: ఆత్మ సంబంధమైన శాంతి,
1: ఆత్మిక్ పీస్.
0: కనుక ఈ మూడింటి ఎందుకు నాకు శాంతి కావాలి.
1: ఐ షుడ్ బి పీస్ఫుల్ అట్ ఆల్.
0: శారీరక మానసిక ఆధ్యాత్మిక శాంతి నాకు మూడు కావాలి.
1: ఐ నీడ్ పీస్ ఫిజికల్లీ, మెంటలీ అండ్ స్పిరిచువల్లీ.
0: కనుకనే శాంతి శాంతి శాంతి.
1: సో వీ సే శాంతి పీస్ థ్రైస్.
0: ఈ మూడింటి ఎందు శాంతి లేకపోతే మనం జీవించలేము.
1: ఇఫ్ దేర్ ఇస్ నో పీస్ ఇన్ దీస్ త్రీ లెవెల్స్ యూ కెనాట్ లివ్.
0: ఓ భగవంతుడా, నాకు ఈ మూడింటి ఎందు కూడా శాంతి నాకు అనుగ్రహించు.
1: ఓ గాడ్, ప్లీజ్ బ్లెస్ మీ విత్ పీస్ ఇన్ దీస్ త్రీ ఏరియాస్.
0: ఆధ్యాత్మికంగా శాంతి ఉండొచ్చు నీకు.
1: You may have peace
0: spiritually. కానీ శారీరకంగా నీవు సరైనటువంటి ఆరోగ్యం లేకపోయినప్పుడు అక్కడ అశాంతి వస్తుంది.
1: ఇఫ్ యూఆర్ ఫిజికలీ ఇన్డిస్పోజ్డ్ యూ విల్ బి రెస్ట్లెస్.
0: శారీరకంగా ఆధ్యాత్మికంగా శాంతి ఉంటుండాలి.
1: యూ మే బి ఫిజికలీ
0: మానసికంగా శాంతి లేకపోతే ప్రయోజనం లేదు.
1: ఇఫ్ యూఆర్ మెంటలీ రెస్ట్లెస్ ఇట్ ఈస్ యూస్లెస్.
0: శాంతి అనేటువంటి మూడింటి ఎందు ఉంటుండాలి.
1: సో పీస్ ఇస్ నెసరీ ఇన్ ఆల్ దీస్ త్రీ రెల్మ్స్.
0: ఈ విధమైనటువంటి ప్రార్థనలు ప్రాచీన కాలం నుండి మహర్షులు అనేక విధమైనటువంటి సాధనలు చేసి అనుభవించి ఆనందించి జగత్తుకు అందించినటువంటి విషయాలు.
1: దిస్ పాత్ ఆఫ్ స్పిరిచువల్ పాత్ is followed by the ancient sages and his parents and seekers, and in fact they have propagated
0: and liberated.
1: Many did penance in search of God to know where he is.
0: కానీ కొంతమంది విరమించుకున్నారు, మేము మా చేత కాదని.
1: Some have dropped in the middle.
0: మరి కొంతమంది ఇంకా చేయాలి, మన జీవితం వచ్చిండేది ఎందుకోసము, దైవాన్వేషణ చరిపే తీరాలి అని పట్టుదల పట్టాడు.
1: Some have thought over why the life is given and they continued their effort to know God.
0: ఆ విధంగా పట్టుదలతో కంటిన్యూ చేసినటువంటి వాళ్ళు తపస్సు నుంచి వచ్చి వేదాహవేతం పురుషం మహాంతం ఆదిత్యవర్ణం తమస పరస్తాత్ అన్నారట.
1: బై దిస్ పర్పెచువల్ ట్రయల్ అండ్ పర్సిస్టెన్స్ అండ్
0: ఇన్సిస్టెన్స్ భగవంతుని చూచాము.
1: వీ హావ్ సీన్ గాడ్.
0: ఎక్కడ చూచాము?
1: వేర్ హావ్ సీన్?
0: వేదాహవేతం పురుషం మహాంతం ఆదిత్యవర్ణం, వెయ్యి సూర్యులు కాంతితో ఉన్నాడట భగవంతుడు.
1: గాడ్ హ్యాస్ గాట్ ద ఎఫల్జెన్స్ అండ్ బ్రిలియన్స్ ఆఫ్
0: క్రోర్స్
1: ఆఫ్ సన్స్.
0: తమస్సుకు ఆవరణ ఉన్నాడు.
1: ఈస్ బియాండ్ తమస్ డార్క్నెస్.
0: దాని తర్వాతనే భగవంతుని మేము చూచాము.
1: దేర్ వి సా గాడ్.
0: మీరు కూడా చూడండి, మీరు కూడా చూడండి అని పుణ్యపురుషులంతా కూడా జగత్తుకు చాటుతూ వచ్చారు.
1: సేజెస్ అడ్రస్ ద హోల్ యూనివర్స్ సేయింగ్ దట్ వీ హావ్ సీన్ గాడ్.
0: తమస్సు,
1: వాట్ ఈస్ దిస్ తమస్?
0: దేహమే తమస్సు.
1: బాడీ తమస్సు.
0: దేహాభిమానకు అవతలనే ఉంటున్నాడు దైవము.
1: గాడ్ ఈస్ బియాండ్ దిస్ అటాచ్మెంట్ టు ద బాడీ.
0: ఈ మనసే తమస్సు.
1: అండ్ దిస్ మైండ్ ఇస్ తమస్.
0: ఈ మనసు అవతలనే ఉంటున్నాడు భగవంతుడు.
1: గాడ్ ఈస్ బియాండ్ ద మైండ్.
0: బాడీ ఈజ్ లైక్ ఎ వాటర్ బబుల్, మైండ్ ఈజ్ లైక్ ఎ మ్యాడ్ మంకీ. డోంట్ ఫాలో ది బాడీ, డోంట్ ఫాలో ది మైండ్, ఫాలో ది కాన్షియన్స్.
1: Body is like a water bubble, don't follow the body. Mind is like a mad monkey, don't follow the mind, follow the conscience.
0: రెండు కూడాను తమస్సుకు సంబంధించినటువంటివి.
1: సో బాడీ అండ్ మైండ్ రిలేట్ టు తమస్ ఆర్ డార్క్నెస్.
0: తమస పరస్తాత్ అన్నారు.
1: ఇట్ ఈస్ సెడ్ గాడ్ ఇస్ బియాండ్ దిస్ డార్క్నెస్.
0: ఎక్కడో కాదు, ఏ దేశంలో కాదు, తమస్సుకు ఆవరణ ఉన్నాడు.
1: నాట్ దట్ ఈస్ సెపరేట్ ఆర్ ఇన్ ఎ ఫారెన్ ల్యాండ్, ఈస్ బియాండ్ డార్క్నెస్. తమస్సు
0: అనగా మన యొక్క మనస్సుకు శరీరమునకు ఆవరణ ఉన్నాడు.
1: ఇట్ ఓన్లీ మీన్ తమస్ డార్క్నెస్ మీన్స్ బియాండ్ ద బాడీ అండ్ మైండ్.
0: ఈ శరీరం మాత్రం కలుధర్మ సాధకం, ధర్మం నాశించే కోసం శరీరం ఇచ్చాడు.
1: బాడీ ఈస్ గిఫ్టెడ్ టు ఫాలో ద సీక్రెట్ పాత్.
0: అయితే దేహానికి సరైనటువంటి పోషణ చేకూర్చే నిమిత్తమై మనసును ఇచ్చాడు.
1: However, to take care of the body, the mind is given.
0: కాబట్టి ఇవి రెండు కూడాను కేవలం నెగటివ్ సంబంధించినటువంటివే.
1: సో బాడీ మైండ్ ఆర్ నెగటివ్.
0: కనుక పాజిటివ్ ని మనం పట్టుకోవాలి.
1: వీ షుడ్ క్యాచ్ హోల్డ్ ఆఫ్ ద పాజిటివ్.
0: అది ఆత్మతత్వము.
1: దట్ పాజిటివ్ ఇస్ ఆత్మిక్ ప్రిన్సిపల్.
0: పాజిటివ్ మనం లోపల పెట్టుకున్నప్పుడు నెగటివ్ ఏ మాత్రం కూడా పనిచేయలేదు.
1: విత్ పాజిటివ్ ఆత్మిక్ ప్రిన్సిపల్ విత్ ఇన్ విల్ నాట్ బి ఎఫెక్టెడ్ బై నెగటివ్.
0: ప్రేమ అనేటువంటి పాజిటివ్ లేకపోతే
1: Without this love, the positive,
0: అంతా కూడా నువ్వు వ్యర్థమే అన్నా.
1: Everything will be useless.
0: కనుక మనము ఆ ప్రేమ అనేటువంటి దాన్ని పెట్టుకోండి.
1: So we should have this.
0: ఆ ప్రేమనే భగవత్ స్వరూపము. Love is God. Live in love.
1: Love is God. Live in love.
0: ఈ ప్రేమ తత్వాన్ని, ఎట్టి ప్రేమ? నిర్మలమైనటువంటి ప్రేమ, నిస్వార్థమైనటువంటి ప్రేమ.
1: What type of love? Pure love, selfless love.
0: అనగా ఏమిటి? Self is lovelessness.
1: Self is lovelessness.
0: Love is selflessness.
1: Love is selflessness.
0: కనుకనే ఈ లవ్ అనేటువంటి సెల్ఫ్లెస్నెస్ లవ్ నిజమైనటువంటి ప్రేమ.
1: సో ట్రూ లవ్ ఇస్ సెల్ఫ్లెస్.
0: దీన్ని మనం పెంచుకోవాలి.
1: దిస్ వీ హావ్ టు డెవలప్.
0: తద్వారానే మనకు దివ్యత్వం అనేటువంటి క్షణంలో మనకు ప్రాప్తిస్తుంది.
1: బై దిస్ యుల్ బి ఏబుల్ టు అటైన్ డివినిటీ ఇన్ ఎ మోమెంట్.
0: దినాలు కాదు, సంవత్సరాలు కాదు, యుగాలు కాదు.
1: Not days, months, years and ages.
0: క్షణంలోనే మనకు ప్రాప్తిస్తాయి.
1: In a moment you'll realize it.
0: ఓ స్విచ్ వేస్తే ఎట్ట లైట్ తక్షణమే వస్తుందో అదే రీతిగానే మనం నిజమైనటువంటి ప్రేమ తత్వాన్ని పెంచుకున్నప్పుడు క్షణంలోనే మనకు భగవంతుడు సాక్షాత్కరిస్తాడు.
1: Just as when you put on the switch, the light start burning like that, you'll have realization in a moment of time.
0: కనుక మనం ఈ జగత్తులో ఉండినంత వరకు మన కర్తవ్యాలను మనం నిర్వర్తించుకుంటూ,
1: So long we are in this world, we have discharge of duty.
0: ఈ జగత్తును కూడా గౌరవిస్తూ,
1: respect the world.
0: ఈ జగత్తు కూడా దైవ స్వరూపమే.
1: consider the world as
0: divine. జగత్తులో ఉన్నటువంటి సమస్త పదార్థములు దైవస్వరూపమే.
1: The entire material of this world is divine.
0: అన్నిటిని కూడా దైవస్వరూపంగా భావించుకుంటుంటే ఇదే మన నిజమైన కర్తవ్యం.
1: We have to consider everything divine.
0: ఇది నిజమైన సాధన.
1: This true spiritual pursuit.
0: ఇంతకంటే మించిన సాధన మరొకటి లేదు.
1: Nothing beyond this.
0: ఈనాడు చేసేటువంటి సాధనలన్నీ కూడాను
1: the spiritual path practices.
0: స్వార్థముతో కూడినటువంటివి.
1: The modern spiritual practices are utterly selfish.
0: ఈ స్వార్థమనేటువంటి దేనికోసం చేస్తున్నామని ధ్యానం.
1: Why do we meditate?
0: దైవం కావాలని చేస్తున్నాము.
1: We say that we want God.
0: ఈ నిమిత్తమే చేసుకునేటువంటిది కాని ప్రపంచము సమాజ నిమిత్తం కాదు కదా.
1: You are just meditating for yourself, not for the world and
0: society.
1: సమస్త
0: నిమిత్తమే మనం చేయేసినటువంటి ప్రార్థన.
1: We have to pray for the society.
0: ప్రార్థన వ్యక్తిత్వ స్వరూపమైనటువంటిది కాదు.
1: The prayer cannot be the individualistic.
0: వ్యక్తిత్వం అనేటువంటిది కేవలం భ్రష్టుత్వమే.
1: వ్యక్తిత్వ అది ఇండస్ట్రియలిస్టిక్ ఇస్ భ్రష్టుత్వ ద టోటల్ రూయిన్.
0: సమష్టి తత్వమే మనకు నిజమైనటువంటి వ్యక్తిత్వం.
1: ఇట్ ఈస్ ది కాస్మిక్ యూనివర్సాలిటీ.
0: సమాజం అంతా ఒక్కటే.
1: ద సొసైటీ
0: సమాజంలో మనం ఒక మెంబర్.
1: వి ఆర్ మెంబర్ ఇన్ సొసైటీ.
0: సమాజంలో రూపం ఏమిటి?
1: వాట్ ఇస్ ద ఫార్మ్ ఆఫ్ సొసైటీ?
0: రూపం లేదు.
1: ఇట్ హస్ నో
0: సమాజంలో ఉన్నటువంటి మెంబర్స్ కు రూపం ఉంటుంది.
1: బట్ ద మెంబర్స్ ఆఫ్ ద సొసైటీ ఫార్మ్.
0: కనుక ఈ మెంబర్స్ వల్లనే అది సమాజం అనే పేరు వచ్చింది.
1: బికాస్ ఆఫ్ ద మెంబర్స్ ద సొసైటీ నేమ్ ఇస్ అప్లికబుల్.
0: కనుకనే సమాజ నిమిత్తమే మనం ప్రార్థన చేయాలి.
1: సో వీ హావ్ టు ప్రే ఫర్ సొసైటీ.
0: అంతా లోక సమస్త సుఖినో భవంతు.
1: లెట్ ద హోల్ వరల్డ్ బి హ్యాపీ. దట్ షుడ్ బి అవర్ ప్రేయర్.
0: అందరూ హ్యాపీగా ఉన్నప్పుడు నేను హ్యాపీగా ఉంటాను.
1: వెన్ ఆల్ ఆర్ హ్యాపీ ఐ టు విల్ బి హ్యాపీ.
0: కనుక నీవు ఆనందంగానే ఉండాలంటే నీ స్వార్థాన్ని పక్కకు నెట్టి సమస్త స్వరూపంతో లోక సమస్తాన్ని గురించి విచారించు.
1: ఇఫ్ యు రియలీ వాంట్ టు బి హ్యాపీ బ్రష్ అసైడ్ ఆల్ ది సెల్ఫిష్నెస్ అండ్ ప్రే ఫర్ ది ఎవ్రీబడీ ది కమ్యూనిటీ అండ్ సొసైటీ.
0: కనుక
1: విల్ బి హ్యాపీ. సో
0: మనము దివ్యత్వాన్ని గుర్తించాలంటే
1: to know the divinity
0: mana hrudayanni parishuddham cheskovali.
1: We should make our hearts pure.
0: Idi parishuddham cheskunnappude paramaatma tattvam manaku artham avutundi addamlo kanipinchinattuga untadi.
1: When we purify our hearts we can see the reflection of God as we see our own reflection in a mirror.

0: కాలరు పిన్నొకటి జారి కనబడలేదు. కాలరు పిన్నొకటి జారి కనబడలేదు. ప్రాపంచక సంబంధము పిన్నయి తొలగిన్ క్షేత్రదర్శనము కూడా చెల్లెను హంపిన్ క్షేత్రదర్శనము కూడా చెల్లెను హంపిన్ మాయ తొలగనని గృహమును వీడగ చెయ్యన్. ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: నేను ఉరవకొండలో ఉండగా,
1: వెన్ భగవాన్ వాస్ దేర్ ఇన్ ఉరవకొండ,
0: కార్పొరేషన్ కమిషనర్ అతను బళ్ళారిలో ఉన్నాడు.
1: ది కార్పొరేషన్ కమిషనర్ ఎట్ ద టైమ్ స్టేడ్ ఇన్ బళ్ళారి.
0: ఆయనకు ఒక రాత్రి స్వప్నం వచ్చి, నీవు పలాని నంబర్ పలాని ఇంటికి నీ వెళ్ళి అక్కడ సత్యాన్ని నీవు తీసుకుని రా అని ఎవరో చెప్పినట్టు అయిపోయింది.
1: దట్ జెంటిల్మన్ హ్యాడ్ ఎ డ్రీమ్ వేర్ ఇన్ ద డ్రీమ్ హీ వాస్ టు గో టు ఎ పర్టికులర్ నంబర్ ఆఫ్ ద హౌస్ మీట్ సత్య అండ్ బ్రింగ్ హిమ్ అలాంగ్ విత్ హిమ్.
0: అదే సమయంలో అతని అర్ధాంగి అయిన లక్ష్మీదేవి, ఆమెకు కూడా నువ్వు స్వప్నంలో వచ్చి, అమ్మా మీరిద్దరూ వెళ్ళండి, వెళ్ళి ఆ సత్యాన్ని తీసుకుని రండి.
1: హిజ్ వైఫ్ లక్ష్మీదేవి ఆల్సో హ్యాడ్ సిమిలర్ డ్రీమ్ వేర్ ఇట్ వాజ్ ఇండికేటెడ్ క్లియర్లీ యూ ఆల్సో ఫాలో యువర్ హస్బెండ్ అండ్ బ్రింగ్ సత్యం అలాంగ్ విత్ యూ బోత్.
0: వారు వచ్చారు.
1: దే కేమ్.
0: సత్యం అంటే ఎంతటి పెద్దవాడో, ఎంతటి గొప్పవాడో అని అనుకున్నారు వాళ్ళు.
1: దే థాట్ సత్యం మస్ట్ హ్యావ్ బీన్ ఎ వెరీ బిగ్ మ్యాన్ గ్రోన్ అప్ ఆర్ ఎ వెరీ గ్రేట్ పర్సన్.
0: ఇప్పుడే నేను ఇంత అడుగులు, 5 అడుగులు

0: వాడు మరింత పొట్టి.
1: ద ప్రెసెంట్ హైట్ భగవాన్ యు నో ఇన్ దోస్ డేస్ హీ వాస్ స్టిల్ షార్ట్.
0: చిన్న నిక్కర్ వేసుకుని,
1: వేరింగ్ ఎ స్మాల్ నిక్కర్,
0: చొక్కా తుడుక్కొని,
1: అండ్ ఎ షర్ట్.
0: అప్పుడు 12 సంవత్సరం.
1: హీ వాస్ ఏజ్ 12.
0: నేను బయట వచ్చాను.
1: భగవాన్ కేమ్ అవుట్.
0: చూసిన తక్షణమే ఆ కమిషనరు, కమిషనర్ భార్య ఇరువురు కూడాను స్వప్నంలో చూసింది ఇతనే అని చాలా ఆనందించి బజార్లో సాష్టాంగ నమస్కారం చేశారు.
1: ద కమిషనర్ అండ్ హిస్ వైఫ్ ఇమ్మీడియట్లీ ఐడెంటిఫైడ్ భగవాన్ దేర్ ఆన్ ద స్ట్రీట్ అండ్ ఫెల్ ఎట్ హిస్ ఫీట్ వెన్ భగవాన్ వాజ్ సో యంగ్.
0: నేనప్పుడు 2 పుస్తకాలు తీసుకుని ఒక స్కూల్ పోతున్నాను.
1: భగవాన్ వాజ్ క్యారింగ్ 2 బుక్స్ టు అటెండ్ ద స్కూల్.
0: అప్పుడు 4వ తరగతి.
1: He was studying 4th class.
0: సరే వారు వచ్చారు. ఈ శరీరమునకు బ్రదర్ అయిన శేషమరాజును పట్టుకున్నారు.
1: బోత్ ఆఫ్ దెమ్ మెట్ ద బ్రదర్ శేషమరాజు.
0: మీరు ఎట్టైనా సరియే, ఈనాడు మీరు హాలిడే అయినా తీసుకుని సత్యాన్ని మీరు బళ్ళారికి తీసుకుని రావాలి అన్నారు.
1: దే వాంటెడ్ హిస్ బ్రదర్ టు టేక్ సత్యం అలాంగ్ విత్ దెమ్ దో ఇట్ రిక్వైర్స్ హిమ్ టు అప్లై ఫర్ లీవ్ టు హిస్ ఆఫీస్.
0: సరే, ఆయన అన్ని ఏర్పాటు చేసుకున్నాడు. కార్పొరేషన్ కమిషనరు, ఇంత పెద్ద ఆఫీసరు ఈ విధంగా అడుక్కుంటుంటే నేను ఏ విధంగా నేను వద్దని చెప్పడానికి వీలు కాదని ఆయన కూడా అంగీకరించి తక్షణమే ప్రిన్సిపల్ దగ్గరికి వెళ్లి ఈ విధంగా సత్యాన్ని బళ్ళారి తీసుకుని రామని కమిషనర్ గారు కోరుతున్నారు, తప్పక సెలవు ఇవ్వాలి అన్నారు.
1: ద బ్రదర్ అప్రోచ్ ద హెడ్ మాస్టర్ అప్లైడ్ ఫర్ క్యాజువల్ లీవ్ ఇన్ఫార్మింగ్ దట్ సత్యం ఈస్ టు బి టేకన్ ఇన్ రెస్పాన్స్ టు ద రిక్వెస్ట్ ఆఫ్ ద కమిషనర్ ఆఫ్ ద కార్పొరేషన్ టు బళ్ళారి. సో హీ హాస్ టు ఒబే
0: ఆఫీసర్ కామేశ్వర రావు అని హెడ్ మాస్టర్.
1: ద నేమ్ ఆఫ్ ద హెడ్ మాస్టర్ వాజ్ కామేశ్వర రావు.
0: అప్పుడు ఆయన చెప్పాడు, సత్యాన్ని బళ్ళారికే కాదు ఎక్కడికైనా తీసుకెళ్ళండి.
1: ది హెడ్ మాస్టర్ కామేశ్వర రావు సెడ్ టేక్ సత్యం నాట్ మియర్లీ టు బళ్ళారి,
0: నన్ను అడగనక్కర్లేదు,
1: టేక్ హిమ్ ఎనీవేర్, యూ డోంట్ నీడ్ మై పర్మిషన్
0: అని అడిగి
1: సో సేయింగ్
0: బళ్ళారికి తీసుకుని అతని కారు ఇచ్చి కారులో పంపించాడు.
1: హి హస్ సెండ్ ద కార్ అండ్ భగవాన్ వాజ్ టేకెన్ ఇన్ దట్ కార్ టు బళ్ళారి.
0: ఆ బళ్ళారి లోపల 3 దినములు వాళ్ళు ఇంటిలో పెట్టుకున్నారు.
1: భగవాన్ స్టేడ్ అట్ ద రెసిడెన్స్ ఆఫ్ ద చైర్మన్ ఆఫ్ ద కార్పొరేషన్.
0: అక్కడ నుంచి చాలా సమీపంగా ఉంటున్నదని విరూపాక్ష దేవాలయం తీసుకెళ్లారు.
1: భగవాన్ వాజ్ టేకెన్ టు విరూపాక్ష టెంపుల్ విచ్ హ్యాపెన్స్ టు బి వెరీ క్లోజ్ టు ది హౌస్ ఆఫ్ ద చైర్మన్.
0: అప్పుడు శేషమరాజు అతని ఇల్లాలు లోపలి వెళ్లి, మేము విరూపాక్షని దర్శించుకొని వస్తాము, నీవు సామాన్ దగ్గర ఉండు అన్నారు.
1: శేషమరాజు అండ్ హిజ్ వైఫ్ వాంటెడ్ భగవాన్ టు టేక్ కేర్ ఆఫ్ ఆల్ దేర్ బిలాంగింగ్స్ అవుట్ సైడ్ యాజ్ దే వుడ్ గో ఇన్ టు ద టెంపుల్ టు హ్యావ్ ద విజిట్ ఆఫ్ ద హోలీ ష్రైన్.
0: సరే, నేను ఇక్కడే ఉంటానని ఒప్పుకున్నాను.
1: స్వామి యాక్సెప్టెడ్ దేర్ ప్రపోజల్.
0: వీరు ఇరువురు కూడాను దేవాలయంలో వెళ్లారు.
1: బోత్ హస్బెండ్ అండ్ వైఫ్ హ్యావ్ గాన్ ఇన్ టు ద టెంపుల్.
0: అక్కడికి వెళ్లితే గర్భగుడి లోపల నేనే అక్కడ నిలుచుకున్నట్టుగా కనిపించింది.
1: దేర్ బోత్ ఆఫ్ దెమ్ సా భగవాన్ దేర్ ఇన్ ది సాంక్టోరం ఆఫ్ ద టెంపుల్.
0: ఈ శేషమరాజుకు చాలా డౌట్స్.
1: శేషమరాజు హ్యాస్ సో మెనీ డౌట్స్.
0: ఏం బయట కూర్చోమని చెప్తే వీడు ఇక్కడికి ఎందుకు వచ్చాడు?
1: How is it that I asked Satyam to stay outside the temple? How is it that I find him
0: inside
1: the temple? And he came out.
0: నేను అక్కడే కూర్చున్నాను.
1: దేర్ హీ సా స్వామి దేర్.
0: మళ్ళీ లోపల పోయాడు, అక్కడ ఉన్నాను.
1: హీ వెంట్ ఇన్ సైడ్, దేర్ హీ సా స్వామి అగైన్.
0: కానీ ఇంకా ఆయన డౌట్స్ పోలేదు.
1: స్టిల్ హీ వాజ్ హ్యావింగ్ డౌట్స్.
0: భార్యను బయట పోమన్నాడు.
1: హీ ఆస్క్డ్ హిస్ వైఫ్ టు గో అవుట్ సైడ్.
0: నీవు అక్కడ సత్యం దగ్గర ఉండు.
1: యూ స్టే విత్ సత్యం దేర్ అవుట్ సైడ్ ద టెంపుల్.
0: సత్యాన్ని కదలనివ్వకుండా చూసుకో.
1: సీ దట్ సత్యం ఓంట్ మూవ్, హీ విల్ బి దేర్ ఓన్లీ.
0: నేను లోపల వెళ్తానన్నా వెళ్ళాడు.
1: అండ్ యూ సెడ్,
0: అక్కడ కూడాను నవ్వుతూ నేను ఉండినాను.
1: And he has gone inside. There he found smiling Bhagavan there in Sanctum Sanctorum.
0: మాతోనే వచ్చినటువంటి యొక్క కమిషనర్ రాజు కూడాను చూస్తూ వచ్చాడు.
1: ఆల్ దిస్ వాజ్ నోటీస్డ్ బై ద కమిషనర్ హూ అకంపనీడ్ దెమ్.
0: బయటకు వచ్చిన తర్వాత
1: శేషంరాజు
0: చేతులు పట్టుకుని
1: హీ కాట్ హోల్డ్ ఆఫ్ ది హ్యాండ్స్ ఆఫ్ శేషంరాజు.
0: రాజు మీరు చాలా పొరపడుతున్నారు.
1: హీ సెడ్ రాజు యు ఆర్ మిస్టేకెన్.
0: ఇతను మీ సోదరుడు కాదు.
1: హీఈస్ నాట్ యువర్ బ్రదర్.
0: కేవలం సామాన్యమైనటువంటి ఒక వ్యక్తి కాదు.
1: హీఈస్ నాట్ ఎన్ ఆర్డినరీ పర్సన్.
0: నీవు ఈ వ్యక్తి భావంతో నువ్వు చాలా పొరపడుతున్నావు.
1: బికాస్ ఆఫ్ ది హిస్ బాడీ రిలేషన్షిప్ యు ఆర్ మిస్టేకెన్.
0: ఇది పెద్ద డివైన్ పవర్ అన్నాడు.
1: దిస్ ఈస్ ద డివైన్ పవర్ హీ సెడ్.
0: సరే అక్కడికి వచ్చేసేసినాము. మరి ఇంటికి వచ్చేసేసి భోజనం చేసుకుని మేము ఊరు కొండకు బయలుదేరాము.
1: దే రిటర్న్డ్. They had their food and started moving towards Uravakonda.
0: Hampi nundi vachi school ku arugochu baba kalara pinnakata jari kanapadaledu.
1: Bhagavana
0: raju ki em ivvali?
1: What is to be presented to raju?
0: Nenu edi puchukonu ani cheppadu.
1: Swami said then itself I don't accept any.
0: Nalugu shirts nalugu knickers kuttistanu annadu.
1: He said that he would get stitched for him four pairs shirts and knickers.
0: నాలుగు కాదు ఒక్కటి కూడా నేను పుచ్చుకోనున్నా.
1: He said not four, I don't accept even one.
0: చాలా ఇంకా తొందర పెడితే మంచిది కాదని చెప్పి వాళ్ళ భార్య చెప్పింది. ఈనాటి పిల్లలందరూ కూడాను కాలర్కు ఒక పిన్ను వేసుకునేటువంటి వారు అప్పుడు.
1: As they didn't want to force Swami further, the wife said another plan. Children had pin, collar pin in those days, a decorative piece.
0: Collar pin ni vesukunte chaala goppa vaadu ani pilcheetuvanti vaaru.
1: A collar pin is a matter of prestige in those days.
0: Aina chaala veeganga vellaadu.
1: Collar
0: pin bangaru collar pin teesukochaadu naa collar ku vesaadu.
1: He went fast, got that golden collar pin and got stuck.
0: Nenu evvari vastuvulu kuda ee naatiki nenu muttanu.
1: Bhagavan will not touch anybody's.
0: సరే ఇక్కడికి వచ్చిన తర్వాత శేషంరాజు చెప్పాడు, ఆయన ఇచ్చినాడు, ఆయనకు అగౌరవం చేయకూడదు, నీవు కాలర్ పిన్ వేసుకో.
1: శేషంరాజు సెడ్ హియర్ ఇస్ ది చైర్మన్ ఆఫ్ కార్పొరేషన్ ఎ బిగ్ మ్యాన్, డోంట్ షో ఎనీ డిస్రెస్పెక్ట్ టువర్డ్స్ హిమ్, యాక్సెప్ట్ ఇట్ హీ సెడ్.
0: నేను అది వేసుకుని స్కూల్కి పోతున్నాను.
1: విత్ ద కాలర్ స్వామి వాజ్ మూవింగ్ టు స్కూల్.
0: హంపి నుండి వచ్చి స్కూల్కి అరుగుచ్చు బాబా కాలర్ పిన్ అక్కడ జారి కనపడలేదు.
1: Returning from Hampi, wearing the collar, while Baba was pushing the school, this pin dropped on its way, which is not seen. The whole worldly feeling is dropped like the
0: pin.
1: The whole worldly feeling is like a pin after all. It lost, it vanished.
0: భక్తుల బాధలను ఒప్పించే నిమిత్తమై నేను వెళ్ళాలి అన్నాను.
1: ఐ మస్ట్ గో టు గివ్ రిలీఫ్ టు మై డివోటీస్ హు ఆర్ హ్యావింగ్ అంటీన్ సఫరింగ్.
0: అక్కడ నుంచి పుస్తకాలు అక్కడ పారవేశాను.
1: హీ డ్రాప్ థ్రోన్ అవే ద బుక్స్.
0: అక్కడ ఎక్సైజ్ కమిషనర్ అని హనుమంతరావు అని ఉండేవాడు.
1: దేర్ వాజ్ కమిషనర్ హనుమంతరావు.
0: వారి తోటకు వెళ్ళాను.
1: భగవాన్ వెంట్ టు దేర్ గార్డెన్.
0: ఆయన చాలా భక్తుడు.
1: హీఈస్ అన్ ఆర్డెంట్ డివోటీ.
0: అయ్యో రాజు వచ్చాడని భార్యకు చెప్పి ఈమెమ్ము తిండంతా చేయించాడు.
1: హనుమంతరావు టోల్డ్ హిస్ వైఫ్ దట్ రాజు ఈస్ కమింగ్ టు ద గార్డెన్, వీ షుడ్ సెలబ్రేట్ ఇట్. గాట్ ఆల్ ప్రిపరేషన్.
0: ఎవరిది ముట్టలేదు.
1: భగవాన్ డిడ్ నాట్ టచ్ ఎనీబడి.
0: ఏ పదార్థం కూడా ఎవరిది నేను ముట్టలేదు.
1: హీ డిడ్ నాట్ టచ్ ఎనీ ఆఫ్ ది ఐటమ్స్ బ్రాట్ దేర్.
0: శేషంరాజు వచ్చాడు.
1: శేషంరాజు కేమ్.
0: సత్య ఇంటికి పోదామరా, ఇంటికి పోదామరా అని చాలా బాధ పెట్టాడు.
1: శేషంరాజు ఫోర్స్డ్ హిమ్, సత్య లెట్ అస్ గో బ్యాక్, లెట్ అస్ రిటర్న్ హోమ్.
0: నేను రాను అన్నా.
1: ఐ విల్ నాట్ కమ్.
0: ఎప్పుడూ నేను జవాబు చెప్పేటువంటి స్వభావం లేదు.
1: భగవాన్ హ్యాస్ నో టెంపరమెంట్ టు సే నో టు ఎనీబడీ.
0: ఆ జవాబు చెప్తుంటే అతనికే చాలా ఆశ్చర్యం వేసింది.
1: హీ వాజ్ వెరీ మచ్ సర్ప్రైజ్డ్ టు లిసన్ నో ఫ్రమ్ భగవాన్.
0: ఈ సత్యానికి ఇంత ధైర్యం ఎక్కడి నుంచి వచ్చింది?
1: హౌ ఇస్ దట్ సచ్ ఐ సో కరేజియస్ నౌ.
0: నవ్వుతూ ఉంటుంటే నా ముఖం యొక్క తేజస్సు అంతా కూడాను అతనికి చాలా కప్పిపెట్టుతున్నది.
1: With a smiling face around the Bhagavan was seen the brilliance and the radiance which has mystified the brother.
0: తక్షణం ఇంటికి వచ్చాడు.
1: ఇమీడియట్లీ రిటర్న్ హోమ్.
0: పుట్టపర్తికి టెలిగ్రామ్ ఇచ్చి పంపించాడు.
1: హీ సెంట్ ఎ టెలిగ్రామ్ టు పుట్టపర్తి.
0: ఆనాడు పుట్టపర్తికి టెలిగ్రామ్ రావాలంటే ఒక వారం పట్టేది.
1: ఫర్ ద టెలిగ్రామ్ టు రీచ్ టు పుట్టపర్తి ఇన్ దోస్ డేస్ ఇట్ టుక్ వన్ ఫుల్ వీక్.
0: ఒక స్కూల్ పిల్లవాడితో చెప్పి మనిషితోనే పంపించాడు.
1: ద మెసేజ్ వాజ్ సెంట్ త్రూ ఎ మెసెంజర్ ఎ స్కూల్ బాయ్.
0: ఇద్దరు తక్షణమే రావాల్సింది అన్నాడు.
1: That both of them should report immediately.
0: Evaru?
1: Who are they?
0: Iswaramma, Pedda Venkamaraju. Meer iddaru bayal deri raavali annaru.
1: Iswaramma and Pedda Venkamaraju should report immediately.
0: Veeriddaru akkadiki vacharu.
1: Both of them came there.
0: Rendava dinam chusetappudike Seshamaraju intlo unnaru.
1: The second day at the residence of Seshamaraju.
0: Vaariddaru niku teeskoni ee Anjaneyulu intiki vacharu.
1: They came to Anjaneyulu's house.
0: నాయన అన్నగారింటికి పోదాంరా పోదాంరా.
1: హి సెడ్ లెట్ us go to brother's house, let's go there.
0: అని ఈశ్వరమ్మ చాలా ఏడ్చింది.
1: ఈశ్వరమ్మ క్రైడ్ ఎ లాట్.
0: నేను చెప్పాను ఎక్కడికి నేను రాను.
1: స్వామి సెడ్ ఐ వోంట్ గో ఎనీవేర్.
0: ఇక్కడ రావాలని కోరుతుంటే మీ వెంట వస్తాను పండి పుట్టపర్తి.
1: ఇఫ్ యు రియల్లీ వాంట్ మీ ఐల్ ఫాలో యూ టు పుట్టపర్తి.
0: అక్కడికి వచ్చి ఆ గ్రామస్తులకు ఆనందపరిచి తదుపరి నా ఇష్ట ప్రకారం నేను వెళుతాను అన్నాను.
1: ఐ విల్ కమ్ టు పుట్టపర్తి, ఐ విల్ ఫాలో యూ, మేక్ ఆల్ ద విలేజర్స్ ఆఫ్ పుట్టపర్తి హ్యాపీ అండ్ దెన్ డూ అకార్డింగ్ టు మై వే.
0: రెండవ దినము,
1: సెకండ్ డే,
0: స్కూల్ ప్రేయర్.
1: ఇట్ వాజ్ స్కూల్ ప్రేయర్ టైం.
0: స్కూల్ ప్రేయర్ టైంలో దినము నేనే ప్రేయర్ చేయాలి.
1: భగవాన్ డిడ్ ప్రేయర్ ఎవ్రీ డే.
0: ఆ లక్ష్మీపతి కోరేటువంటి వాడు.
1: It was the request
0: of Lakshmipati. చిన్నవాడైనా పర్వాలేదు, నీ ప్రేయర్ మా హృదయాల లోపల చేరిపోతుంటాది.
1: లక్ష్మీపతి హెడ్ మాస్టర్ వాంటెడ్ స్వామి టు ఆఫర్ ప్రేయర్ ఎవ్రీ మార్నింగ్ బికాస్ ఎవ్రీ డే భగవాన్ యూస్ టు ఆఫర్ ప్రేయర్.
0: ఆనాడు
1: దట్ డే
0: మీరు పుట్టపర్తికి రావాలని బసు చేసుకున్నారు.
1: భగవాన్ వాజ్ రెడీ టు లీవ్ ఫర్ పుట్టపర్తి ఎట్ దట్ డే.
0: స్కూల్ పిల్లలందరూ మేము వస్తామని కూర్చున్నారు.
1: ఆల్ స్కూల్ చిల్డ్రన్ డిసైడెడ్ టు ఫాలో హిమ్.
0: అందరూ ఏడ్చుకుంటూ కూర్చున్నారు.
1: ఆల్ చిల్డ్రన్ వర్ క్రయింగ్ బిట్టర్లీ.
0: ఎవరు ప్రార్థనకు పోలేదు.
1: నోబడి అటెండెడ్ ప్రేయర్ సెషన్.
0: అప్పటికి ఒక పిల్లవాడిని స్వామికి చాలా దగ్గరలో కూర్చునేటువంటి పిల్లవాడు బెంచీలో.
1: ఎ బాయ్ హూ యూస్ టు సిట్ క్వైట్ క్లోజ్ టు స్వామి
0: రమేష్.
1: హిస్ నేమ్ ఇస్ రమేష్.
0: అతను నా పాటలు నేర్చుకున్నాడు కనుక అతను స్టెప్స్ ఎక్కి స్టేజ్ పైన పాట పాడటానికి ప్రారంభించాడు.
1: దట్ రమేష్ క్లోజ్ అసోసియేట్ హ్యావింగ్ లెర్న్డ్ ద సాంగ్ ఆఫ్ ప్రేయర్ హీ క్లైంబ్డ్ అప్ ది స్టెప్స్ అండ్ రెడీ టు సింగ్.
0: ఆ ప్రేయర్ ప్రారంభించినప్పటికే గట్టిగా ఏడ్చాడు.
1: యాజ్ హీ స్టార్టెడ్ సింగింగ్ హీ క్రైడ్ లౌడ్లీ.
0: అందరూ ఏడ్చారు.
1: ఆల్ క్రైడ్.
0: ఎందుకంటే అక్కడ రాజు లేడు.
1: బికాస్ దే మిస్డ్ రాజు దేర్.
0: ఈ ప్రేయర్ మాకు అక్కర్లేదు.
1: వీ డోంట్ వాంట్ దిస్ ప్రేయర్.
0: అందరూ రావాలని.
1: They all wanted
0: him. కానీ ఈ పదకి ఎవరు వస్తారు?
1: But then who will come for?
0: చాలా కష్టం అవుతుంది.
1: It will be very difficult.
0: వారందరికీ నచ్చ చెప్పమని కామేశ్వరరావుకి నేనే గట్టి చెప్పాను.
1: భగవాన్ టోల్డ్ మీ వెరీ డైరెక్ట్లీ టు కామేశ్వరరావు టు కన్విన్స్ ఆల్ ద చిల్డ్రన్.
0: అక్కడి నుంచి వెళ్ళినారు.
1: భగవాన్ లెఫ్ట్
0: రమేష్ పరేష్.
1: రమేష్ అండ్ పరేష్
0: వారిద్దరు కూడా ఉన్నాయి. డస్క్ లోపల నేను సెంటర్ లో కూర్చుంటే ఒకరి ఇటువైపున ఒకరు అటువైపున కూర్చునేవాడు.
1: రమేష్ అండ్ సురేష్ వుడ్ ఆక్యుపై వన్ సీట్ ఆన్ ఎయిదర్ సైడ్ ఆఫ్ భగవాన్.
0: ఒకనొక సమయం లోపల
1: ఎట్ వన్ టైమ్
0: పబ్లిక్ ఎగ్జామినేషన్ వచ్చేసింది.
1: ఇట్ వాజ్ ది టైమ్ ఆఫ్ పబ్లిక్ ఎగ్జామినేషన్. టిఎస్ఎల్సి ఎగ్జామినేషన్.
0: నేను క్లాస్ రూమ్ లో అయితే అని నేను ఆన్సర్స్ చెప్పేటువంటి వాడిని.
1: If it will be regular classroom, Bhagavan would give answers.
0: ఇప్పుడు వాడు చాలా బాధపడుతున్నారు.
1: Both the boys classmates were feeling sad.
0: ఒకటి 108 వచ్చేసింది.
1: The register number of one
0: school 95 వచ్చింది.
1: The register number another 90.
0: ఇంకొకటి 5 నంబర్ వచ్చింది.
1: Another 5.
0: ఒకరు ఒక చోట కూర్చుంటున్నారు.
1: All of them sat at different places.
0: మా గతి ఏమవుతుందో అని చాలా బాధపడుతున్నారు.
1: Because it was examination, they were feeling very sad.
0: వాళ్ళకి నేను చెప్పాను.
1: స్వామి టోల్డ్
0: ఏమీ రాయనక్కర్లేదు.
1: యూ డోంట్ నీడ్ టు రైట్ ఎనీ.
0: నేను రాస్తాను.
1: ఐ విల్ రైట్.
0: మీరు ఊరికి ఒట్టి చేతులతో పెట్టినట్టుగా పెట్టి మీరు వెనక్కి రాండి అన్నాను.
1: యూ జస్ట్ గో కీప్ ద పేపర్ రిటర్న్ ఎంప్టీ హ్యాండెడ్.
0: నా పేపరు నేను ఒక 10 నిమిషాల్లో ఆన్సర్ రాసేశాను.
1: భగవాన్ కంప్లీటెడ్ ఆన్సరింగ్ హోల్ థింగ్ ఇన్ 10 మినిట్స్.
0: ఆ పేపర్ కంతా కూడా 2 గంటల టైం ఇచ్చారు.
1: ద డ్యూరేషన్ మాక్సిమం టైమ్ ఇస్ 2 అవర్స్.
0: ఇంకొక పేపర్ లోపల రమేష్ ఆన్సర్స్ అంతా రమేష్ హ్యాండ్ రైటింగ్ లోనే చేశారు.
1: అనదర్ పేపర్ స్వామి రోట్ ఇన్ రమేష్ హ్యాండ్ రైటింగ్ ద హోల్ స్క్రిప్ట్.
0: కింద హరమేష్ అని రాశాను.
1: అట్ ద బాటమ్ ఈ రోట్ రమేష్.
0: ఇంకోటి పరేష్ యొక్క హ్యాండ్ రైటింగ్ కింద ఇంకొక ఆన్సర్ రాశాను.
1: అనదర్ స్క్రిప్ట్ ఇన్ ది హ్యాండ్ రైటింగ్ ఆఫ్ పరేష్ షీ రోట్ ది హోల్ థింగ్.
0: అతని నేమ్ అతని సిగ్నేచర్ కూడా నేనే చేశాను.
1: అండ్ యూ ఆల్సో స్క్రిబుల్ హిస్ సిగ్నేచర్.
0: ఆనాటి పరిస్థితుల లోపల
1: ఇన్ దోస్ డేస్
0: ఎగ్జామినేషన్ అయిన తక్షణమే రెండవ దినమే రిజల్ట్స్ చెప్పేటువంటిది.
1: ఇన్ దోస్ డేస్ ద రిజల్ట్స్ వర్ అనౌన్స్డ్ ఆన్ ద ఫాలోయింగ్ డే ఆఫ్ ద ఎగ్జామినేషన్.
0: ఈ ఢిల్లీనో హైదరాబాద్ ఎక్కడో పోనక్కర్లేదు. అవి
1: ద స్క్రిప్ట్స్ ఆర్ నాట్ సెంట్ టు లాంగ్ డిస్టెన్సెస్ లైక్ ఢిల్లీ అండ్ హైదరాబాద్.
0: వచ్చింది రిజల్ట్స్, వచ్చింది
1: రిజల్ట్స్ ఆర్ అనౌన్స్డ్.
0: మా ముగ్గురమే ఫస్ట్ వచ్చేసినాయి.
1: ఆల్ ది త్రీ స్టూడ్ ఫస్ట్ ఇన్ ది ఎగ్జామినేషన్.
0: ఇక్కడ అందరికీ ఒక పెద్ద కన్ఫ్యూజన్ వచ్చేసేసింది.
1: ఆల్ ఆర్ కన్ఫ్యూజ్డ్ అట్ దిస్ మోమెంట్.
0: ఇదేమి చూచి రాశారా అనుకోవడానికి ఒకరిది 100, ఒకరిది 96, ఇంకోటి 8, ఈ రకంగా నంబర్స్ వేరువేరుగా ఉంటున్నాయి.
1: దే కెనాట్ కంక్లూడ్ దట్ దే కాపీ ఇట్ బికాస్ వన్ ఈజ్ ఇన్ వన్ కార్నర్, అదర్ ఈజ్ అనదర్ కార్నర్.
0: చూడటానికి మాత్రం ఎట్లవుతుంది, వీలు కాదు.
1: ఇట్ ఇస్ ఇంపాసిబుల్ టు కాపీ.
0: వారి సిగ్నేచర్ కూడా ఉంటుండాలి.
1: అండ్ దే కుడ్ ఆల్సో ఫైండ్ ది సిగ్నేచర్.
0: ఈ విధంగా పెట్టి ఆ ఊరవకొండ లోపల పబ్లిక్ రోడ్ లోపల మమ్మల్ని ముగ్గురిని ఎత్తుకొని ప్రొసెషన్ చేశారు.
1: అండ్ ఆల్ ది త్రీ వర్ లిఫ్టెడ్ ఇన్ ది ఆర్మ్స్ ఆఫ్ ద లోకల్ ఇన్హాబిటెంట్స్ దేర్ ఇన్ ఊరవకొండ. ఏ బిగ్ ప్రొసెషన్ వాజ్ ఆర్గనైజ్డ్.
0: ఇంత సమీపంగా ఉండినటువంటి పిల్లలు వాళ్ళిద్దరు.
1: దే వర్ సో క్లోజ్ టు స్వామి.
0: వారికి కూడా 12, 14 సంవత్సరంలు.
1: దే వర్ ఏజ్ 12 and 14.
0: నేను ఊరవకొండ వదిలాను.
1: స్వామి లెఫ్ట్ ఊరవకొండ.
0: ఆ పరేష్ అనేటువంటి వాడు రాజు రాజు రాజు రాజు అని ఓ పిచ్చి పట్టిపోయింది.
1: ద పరేష్ ది క్లాస్మేట్ టర్న్ మ్యాడ్ బికాస్ ఆఫ్ ది ప్యాంగ్స్ ఆఫ్ సపరేషన్.
0: ఈ రమేష్ అనేవాడు వెళ్లినాడు, ఒక బావిలో పడిపోయాడు.
1: రమేష్ అనదర్ క్లాస్మేట్ ర్యాన్ ఫెల్ ఇన్ టు ద వెల్.
0: బావిలో పడి ప్రాణం ఇచ్చాడు.
1: హీ ఫెల్ ఇన్ టు ద వెల్ అండ్
0: రాజు నేను స్కూల్కి రాను.
1: ఐ డోంట్ అటెండ్ ద స్కూల్ విదౌట్ రాజు.
0: ఈ పిల్లవాడు అంతే రాజు రాజు రాజు రాజు రాజు అని ఒకే పిచ్చి పట్టిపోయింది.
1: ది అదర్ క్లాస్మేట్ వెంట ఆన్ రిపీటింగ్ రాజు.
0: పిచ్చాసుపత్రిలో చేర్చినారు, ఎక్కడే గాని పిచ్చి నయం కాలేదు.
1: హీ వాజ్ గివెన్ ట్రీట్మెంట్ ఇన్ మెనీ ఆఫ్ ద హాస్పిటల్.
0: వాళ్ళ తల్లి తండ్రులు ఇద్దరు వచ్చేసేసి నన్ను కోరారు, మీ ముఖం చూస్తే నన్ను వాడికి ఆనందం ఇస్తుందేమో రండి ఒకతోరి అని.
1: ద పేరెంట్స్ కేమ్ అండ్ ప్రేడ్ టు స్వామి, అట్లీస్ట్ ద సన్ వుడ్ బి ఆల్ రైట్ ఇఫ్ హీ సీస్ ది ఫేస్ ఆఫ్ స్వామి.
0: నేను బళ్ళారి పిచ్చాసుపత్రికి నన్ను తీసుకెళ్లారు.
1: And they took Bhagwan to the mental hospital in Ballari.
0: Akade potani raju raju raju raju ani archinaadu yechinaadu vaadala pera paddaadu pranam ichchaadu.
1: Seeing swami he shouted raju raju raju, fell at the feet of swami and died there.
0: Aa vidhanga swami ki arpitam chesaru.
1: That's how they have surrendered themselves.
0: Meem eppudu meedone undali.
1: We should always be with you.
0: మిమ్మల్ని వదలు క్షణమైనా మేము ఉండలేము.
1: We cannot live away from you for a moment.
0: అని కోరేటువంటి వారు వారు.
1: That was their prayer.
0: తర్వాత నేను
1: later
0: ఇక్కడికి పుట్టబర్తికి వచ్చిన తర్వాత
1: when Swami came here,
0: సుబ్బమ్మ ఒక ఎకరా ల్యాండ్ ఇచ్చింది సత్యమ్మ గుడి దగ్గర.
1: సుబ్బమ్మ gave 1 acre of land near that Satyamma temple.
0: దానికి ఒక చిన్న ఇల్లు కట్టారు.
1: A small house was constructed.
0: అప్పట్లోపల వీళ్ళిద్దరు కూడాను 2 కుక్కపిల్లలై నా దగ్గర వచ్చారు.
1: అట్ దట్ టైమ్ దీస్ 2 classmates కేమ్ టు భగవాన్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ 2 little small dogs, puppies.
0: దీనికి మైసూర్ మహారాజా చెల్లెలు అనేటువంటి ఆమె.
1: దేర్ వాజ్ ద సిస్టర్ ఆఫ్ మైసూర్ మహారాజా.
0: ఆమె ఈ 2 చాలా అందంగా ఉంటున్నాయి, జాక్ అండ్ జిల్ అని పెట్టింది.
1: దీస్ 2 puppies, 2 small dogs ఆర్ నేమ్ జాక్ అండ్ జిల్.
0: జాక్ అండ్ జిల్, జాక్ అండ్ జిల్, జాక్ అండ్ జిల్ అని చెప్తూ వచ్చారుంటాడు.
1: అండ్ ఎవ్రీవన్ కాల్ దీస్ 2 dogs జాక్ అండ్ జిల్.
0: మైసూర్ డివిజర్ రాణి,
1: మైసూర్
0: పెద్ద రాణి,
1: ది క్వీన్,
0: ఎప్పుడు చూసినా పూజ చేసేటువంటిది.
1: షీఈస్ అ గ్రేట్ డివోటీ.
0: పూజ చేయాలంటే చెట్టుకంతా ముందు నీళ్లంతా కొట్టాలి.
1: ఫస్ట్ ఆఫ్ ఆల్ ద హోల్ ఏరియా షుడ్ బి శాంక్టిఫైడ్.
0: ఆ నీళ్లు కొట్టిన తర్వాత పాలు కొట్టాలి.
1: And then milk has to be sprinkled around.
0: ఆ పాలు కొట్టిన తర్వాత ఆమె చేతులతో ముట్టి పుష్పాలు కోయాలి.
1: And she has to personally pluck out the flowers.
0: ఆ పుష్పాలతో పూజ చేసేటువంటిది.
1: And with those flowers personally picked up or used for worship.
0: అలాంటి ఆమె
1: such lady
0: స్వామిని చూడాలని కర్ణాటకపల్లి వరకు కారులో వచ్చింది.
1: Came to see Swami in by car.
0: అప్పుడు పుట్టపర్తికి ఎక్కడే గాని రోడ్లు లేదు.
1: There was no approach road to Puttaparthi.
0: అక్కడ నుంచి వచ్చింది.
1: She came from there.
0: పాత మందిరం అనగా ఇప్పుడు కళ్యాణ మండపం కట్టారే అక్కడ పూర్వం చాలా చిన్న షెడ్ ఉండేటువంటిది.
1: పాత మందిర్ ప్రెసెంట్లీ కళ్యాణ మండపం. ఇన్ దోస్ డేస్ దేర్ వాజ్ ఎ స్మాల్ షెడ్.
0: ఆమె వచ్చింది.
1: షీ కేమ్.
0: స్వామికి నమస్కారం చేసింది.
1: షీ నమస్కార్.
0: వెళ్ళిపోవాలనుకుంది.
1: అండ్ షీ డిసైడ్ షీ
0: చెప్పాను కొంచెం ఒక దినం రాత్రి ఉండండి, ఈ డ్రైవర్ పోవాలి కదా, అక్కడ కార్ రిపేర్ చేయాలి కదా అని అన్ని చెప్పాను.
1: స్వామి సెడ్ యూ స్టే హియర్ టు నైట్ because you cannot go, the driver has to go up to Karnataka Palli.
0: Ikkada
1: stay here.
0: Chakala Subbanna ani oka chaala nammakamainatundi varshi.
1: There is a very faithful man here in Puttaparthi.
0: Swami ante chaala pranam.
1: Chakala Subbanna, who considers Swami as his life.
0: Pradhana sayankalamu Patamandirani chakkaga chuchukuneetundi vaadu.
1: Day and night he served Swami there in Patamandir.
0: Bhojanam chesi driver Karnataka Pallikki pothunnadu.
1: The driver, after taking his food, proceeded to Karnataka Palli.
0: Nenu Jack ki cheppanu, Jack chudu mana manishi pothunnadu athani venta nee po annanu.
1: Swami told the Jack, this man is going, follow him.
0: Appudu Jack athani venta poyindi.
1: Jack the dog followed the driver.
0: Ratrantha kudanu car kinda pandukundi.
1: The Jack the dog slept there under the car.
0: తిరిగి తెల్లవారు లేస్తానే రాణి గారి వెళ్ళాలి కదా దాని కార్ స్టార్ట్ చేయడానికి ప్రయత్నం చేశాడు.
1: నెక్స్ట్ మార్నింగ్ క్వీన్ వాస్ టు లీవ్, ద డ్రైవర్ వాస్ స్టార్టింగ్ ది ఇంజన్.
0: స్టార్ట్ చేసి కొంత దూరం కదిలించారు కారును.
1: హీ స్టార్టెడ్ ది ఇంజన్ అండ్ ద కార్ స్టార్టెడ్ టు మూవ్.
0: కారు టైర్ కింద పండుకుంది ఈ జాక్.
1: This jack was lying under the tire of the car.
0: కడుపు పైన పోయింది టైర్.
1: The tire rolled on the stomach of the car.
0: ఈ బ్యాక్ బోన్ అంతా విరిగిపోయింది.
1: The backbone was broken then.
0: అక్కడి నుంచి అరుచుకుంటూ దాన్ని ఈడ్చుకొని వస్తుండే అది పాపం.
1: This jack the dog was shouting, crying, dragging its body all along to Puttaparthi.
0: అప్పుడు సుబ్బన్న వచ్చి, స్వామి జాక్ చాలా బాధపడుతుండది, ఏమో ప్రమాదం జరిగింది అని వచ్చినాడు.
1: దెన్ సుబ్బన్న కేమ్ హరీడ్లీ, స్వామి జాక్ ఈస్ క్రయింగ్, ఇట్ ఈస్ ఫీలింగ్ సో సాడ్, సమ్ డేంజర్ ఇస్.
0: నేను బయటికి వచ్చాను.
1: స్వామి కేమ్ అవుట్.
0: ఏడ్చుకుంటూ వస్తున్నది.
1: ద జాక్ వాస్ కమింగ్ క్రయింగ్ అండ్ క్రయింగ్.
0: వచ్చి స్వామి పాదాల పైన పడింది, ప్రాణం ఇచ్చింది.
1: The jack crying fell at the feet of Bhagavan and died there.
0: ఆ జాక్ ను ఎనకలు పెట్టినటువంటి బృందావనము జాక్ యొక్క సమాధి.
1: టుడే యు ఫైండ్ దేర్ ఇన్ బృందావన్ ద టోంబ్ ఆఫ్ ది జాక్.
0: అది సెంటర్ లో కట్టలేదు.
1: ఇట్ వాస్ నాట్ ద సెంటర్.
0: నేను చెప్పాను ఇంకా కొంచెం సైడ్ కట్టమని చెప్పాను.
1: స్వామి సెడ్ ఇట్ షుడ్ బి బిల్ట్ బై ద సైడ్.
0: దీనికి రెండవ సమాధి కూడా కావాలి అన్నాను నేను.
1: ద సెకండ్ సమాధి ఈజ్ ఆల్సో రిక్వైర్డ్ టోంబ్.
0: సరే, కొన్ని దినములు అయిన తర్వాత ఈ జాక్ పోయింది అనేటువంటి దీంతో అన్నం తినకుండా ఒకే ఏడ్చుకుంటూ ఆ జిల్లి కూడా ప్రాణం పెట్టింది.
1: బికాస్ ఆఫ్ సెపరేషన్ ది అదర్ డాగ్ జిల్ క్రైడ్ అండ్ క్రైడ్ అండ్ డైడ్.
0: ఆ రెండింటి యొక్క సమాధియే పాత మందిరం దగ్గర వెనక ఉండేటువంటి బృందావనము.
1: దట్స్ వాట్ వీ ఫైండ్ బృందావనం బిహైండ్ దిస్ పాత మందిర్ ద టూ టోమ్స్ ఆఫ్ ది జాక్ అండ్ జిల్.
0: ఆ విధంగా రమేష్ పరేష్ వాళ్ళు స్వామి వెంట ఉండాలని ఇంత తపస్సు చేసి ఇన్ని విధాల జన్మమైన ఎత్తేసి కుక్క జన్మమైన ఎత్తి ప్రశాంతంలో అక్కడ నిలిచిపోయారు.
1: దట్ వాస్ ది ప్రేయర్, ద పెనన్స్ ఆఫ్ రమేష్ అండ్ పరేష్ హూ వాంటెడ్ టు స్టే విత్ స్వామి ఈవెన్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ డాగ్స్ అండ్ బ్రీడ్ దేర్ లాస్ట్.
0: ఈ విధమైనటువంటి మార్పులు ఉరవకొండలో జరిగింది మొట్టమొదట.
1: దీస్ చేంజెస్ హావ్ టేకెన్ ప్లేస్ ఇన్ ఉరవకొండ ఎట్ ద
0: బిగినింగ్. ఈ పిల్లల యొక్క పరిస్థితి,
1: ద పొజిషన్ ఆఫ్ ద బాయ్,
0: ఆ కాలర్ పిన్ జారిపోవటము,
1: ద డ్రాపింగ్ ఆఫ్ ది కాలర్
0: పిన్, స్కూల్ పోకుండా నిలిచిపోవటము,
1: దట్ హీ డిడ్ంట్ అటెండ్ స్కూల్,
0: ఈ తల్లిదండ్రులు ఇద్దరు రావటము,
1: ద కమింగ్ ఆఫ్ ద పేరెంట్స్,
0: నన్ను ఇక్కడికి తీసుకుని రావటము,
1: అండ్ స్వామి బీయింగ్ బ్రాట్ హియర్.
0: ఈ విధమైన కారణాలను పురస్కరించుకుని స్వామి ఉరవకొండ వదిలిపెట్టాడు.
1: బేసింగ్ ఆన్ ఆల్ దీస్ రీజన్స్ అండ్ గ్రౌండ్స్ స్వామి లెఫ్ట్ ఉరవకొండ.
0: అప్పటి నుంచి ఇంకా బెంగళూరు మైసూరు కార్లు అంతా చాలా రావటం ప్రారంభమైంది.
1: సిన్స్ దెన్ కార్స్ స్టార్టెడ్ రీచింగ్ దిస్ ప్లేస్ ఫ్రమ్ బెంగళూరు అండ్ మైసూర్.
0: కాఫీపొడి సాకమ్మ అని ఉండేటువంటి వాడిని,
1: దేర్ ఇస్ వన్ పర్సన్ బై నేమ్ కాఫీపొడి సాకమ్మ.
0: ఈ రాణి గారు కూడా ఉండేటువంటి వాడు,
1: దేర్ ఇస్ క్వీన్ ఆర్ టూ.
0: వాళ్ళందరూ వచ్చారు, స్వామి మేమందరూ ఇక్కడికి రావాలంటే చాలా కష్టంగా ఉంటున్నది, మీరే మైసూర్కి రండి, మేము ఒక ప్యాలెస్ అంతా ఇస్తాము అన్నారు.
1: ఆల్ బిగ్ బిగ్ పీపుల్ కేమ్ ఫ్రమ్ మైసూర్ అండ్ బెంగళూరు అండ్ సెడ్ స్వామి వీ ఫైండ్ ఇట్ డిఫికల్ట్ టు కమ్ టు పుట్టపర్తి.
0: ప్యాలెస్ కాదు ముఖ్యం,
1: ప్యాలెస్. స్వామి సెడ్ ప్యాలెస్ ఇస్ నాట్ ఇంపార్టెంట్.
0: కనుక నేను ఇక్కడే ఉండాలన్నాను.
1: ఐ డిసైడెడ్ టు స్టే హియర్.
0: ఆనాడు రాత్రి ఈశ్వరమ్మ వచ్చి ఏడ్చింది.
1: దట్ నైట్ ఈశ్వరమ్మ కేమ్.
0: స్వామి ఎందరో వచ్చేసేసి కోరుతున్నారు.
1: స్వామి మెనీ ఆర్ కమింగ్ అండ్ ప్రే.
0: వాళ్ళ వాళ్ళ స్వార్థం కోసమని,
1: ఫర్ దేర్ సెల్ఫిష్నెస్,
0: స్వామిని ఇక్కడ రండి అక్కడ రండి అని తీసుకుని పోతున్నారు.
1: దే వాంట్ యూ టు గో దేర్ అండ్ హియర్ అండ్ దేర్.
0: మీరు పుట్టబర్తి వదిలితే నేను బ్రతకను.
1: ఇఫ్ యూ లీవ్ పుట్టబర్తి ఐ డోంట్ లీవ్ ఎనీ లాంగర్.
0: కనుక మీరు పుట్టబర్తిలోనే ఉండాలి.
1: యూ షుడ్ డెఫినెట్లీ స్టే హియర్.
0: నాకు మాట ఇవ్వండి అని.
1: స్వామి మేక్ ఏ ప్రామిస్ టు మీ.
0: నేను ఇచ్చాను మాట.
1: స్వామి ప్రామిస్డ్
0: ఏనాటికైనా నేను పుట్టబర్తి వదలను అని ఇచ్చేసేసాను.
1: Swami gave a promise to Ishwaramma, any day I will never leave this puttaparthi.
0: Anduvalane puttaparthine nenu ikkada peddadiga bhavanam batti vache bhaktulandarki anukoolalu parichi taginatundi sevalu chestu vachanu.
1: It is for that reason all these things are built, all these constructions are made for the comforts and the conveniences of the visiting devotees.
0: Appude ee oka chinna kottam undatam manchidi kadani.
1: That a small residence is not good.
0: ఒకటి చిన్న భవనం కట్టాలని.
1: That a small building is to be made.
0: ఆ పల్లెకు దగ్గరగా ఉండకూడదని.
1: That it's not good to be near the village.
0: మహారాజా మేనమామ,
1: the uncle of Maharaja,
0: సాకమ్మ వీళ్ళందరూ ఈ ప్రదేశానికి వచ్చి కొలత వేసుకుని ఇక్కడ 10 acres తీవాలా అన్నారు.
1: They have decided to acquire 10 acre land here.
0: ఇక్కడ ఈ ప్రశాంతి నిలయం కట్టే సమయంలో,
1: అట్ ద టైమ్ ఆఫ్ కన్స్ట్రక్షన్ ఆఫ్ ప్రశాంతి నిలయం,
0: నిజంగా అంత భక్తి శ్రద్ధలతో ఉండేటువంటి వాడు విఠల్ రావు.
1: విఠల్ రావు వాజ్ అన్ ఆర్డెంట్ డివోటీ ఆఫ్ సిన్సిరిటీ అండ్ స్టెడ్ఫాస్ట్నెస్.
0: డివోటీ కాదు, గొప్ప ఆఫీసర్. బ్రిటిష్ వాళ్ళ టైం లోపలనే ఫారెస్ట్ ఆఫీసర్ గా ఉండేది.
1: ఈజ్ ఎ బిగ్ ఆఫీసర్ డ్యూరింగ్ బ్రిటిష్ టైమ్స్, ఫారెస్ట్ ఆఫీసర్.
0: అతను, స్వామి నేను దీన్ని అంతా చూసుకుంటానన్నాడు.
1: విఠల్ రావు సెట్, ఐ టేక్ దిస్ రెస్పాన్సిబిలిటీ ఆఫ్ కన్స్ట్రక్షన్.
0: ఆయన ఇక్కడ ఈ మందిరం కట్టుకునే చూసేటువంటి వాడు.
1: అండ్ హీ సూపర్వైజ్డ్ ద కన్స్ట్రక్షన్.
0: ద మెడ్రాస్
1: ఆర్యన్
0: రావు అని. ఆర్యన్ రావు,
1: ఆర్యన్ రావు,
0: నీలాద్రి రావు అని.
1: నీలాద్రి రావు
0: పిఠాపుర మహారాజా అల్లుడు.
1: అండ్ హిస్ సన్ ఇన్ లా పిఠాపుర మహారాజా,
0: బరోడా మహారాజా అల్లుడు.
1: అండ్
0: ఆయన కూడా ఇక్కడికి వచ్చి ఈ బిల్డింగ్ అంతా చూసుకునేటువంటి
1: సన్ ఇన్ లా బరోడా మహారాజా, దేవర్ ఆల్ సూపర్వైజింగ్ కన్స్ట్రక్షన్ హియర్.
0: ఈ విధంగా వచ్చి వారందరూ చేరిపోవటం వల్ల త్వర త్వరగా అయిపోయింది బిల్డింగ్ లు.
1: బికాస్ ఆల్ ఆఫ్ దెమ్ జాయింట్ హ్యాండ్స్ దే కుడ్ కంప్లీట్ కన్స్ట్రక్షన్ వర్క్ వెరీ సూన్.
0: ఆనాడు వార్,
1: ఇట్ వాస్ వార్ టైమ్స్,
0: ప్రపంచం యొక్క యుద్ధము.
1: ఇట్ వాస్ వరల్డ్ వార్.
0: అప్పుడు ఒక్క ఇనుముక్కు కూడా చిక్కలేదు.
1: ఐరన్ వాజ్ నాట్ అవైలబుల్.
0: ఈ విధంగా ఎట్లనో వారు సంపాదించి చాలా బాగా శ్రద్ధగా దీన్ని కట్టారు.
1: With all great difficulties and sincerity, somehow they could complete construction.
0: They cut down the Swami could not come. Then he was
1: They have decided that Swami should not be here until construction is over.
0: That the vakkati could not know. Bhaktulu kichne 20 mata prakarame na narchukunte vachanu.
1: Bhagavan fulfilled all the promises given to
0: devotees. Yehi naak istam ledu.
1: Bhagavan doesn't like any, in fact.
0: ఏది నాకు ఆశలు లేవు.
1: He has no desire.
0: ఏది నాకు కోరిక లేవు.
1: He has no desires.
0: కాళ్ళ మొదలుకొని శిరస్సు వరకు ఏ వాంఛ కూడా నేను పట్టుకోలేదు.
1: ఫ్రమ్ టాప్ టు టో హీ హాస్ నో డిజైర్ వాట్స్ ఎవర్.
0: కనుకనే వారిద్దరు చాలా శ్రమ పడి రాత్రి పౌరులు దీనికి కావిడి ఉండి బట్టువాడాలు ఇచ్చుకుంటూ దీన్ని పూర్తి చేశారు.
1: దే వర్క్డ్, దే స్ట్రగుల్ హార్డ్, పేయింగ్ డైలీ లేబర్ టు ఎవ్రీబడి. దే సా టు ఇట్ దట్ కన్స్ట్రక్షన్.
0: తండ్రి కారు తీసుకుని నేను పుట్టబట్టి పోవాలా, ఈనాడు బట్టువాడ ఇవ్వాలా అంటే కూలీస్ కంత డబ్బు ఇవ్వాలా అని వచ్చేటువంటి వాడు ఆదివారం ఆదివారం.
1: ఎవ్రీ సండే ఫాదర్ యూజ్ టు విజిట్ దిస్ ప్లేస్ టు పే వేజెస్ టు లేబర్.
0: బెంగళూరులోనే ఏదో ఇంత వంట చేసుకునేది, కారులో పెట్టుకునేది, తీసుకుని వచ్చేటువంటి వాడు.
1: అండ్ సమ్ ఫుడ్ దే కుక్ దేర్ ఇన్ బెంగళూరు.
0: స్వామి యొక్క సంబంధము ఈనాటికి 55 అయిపోయింది వాడు నా దగ్గర ఉండడం.
1: అండ్ దే హ్యావ్ బీన్ హియర్ 55 ఆఫ్ లాంగ్ లాంగ్ అసోసియేషన్.
0: ఇక్కడికి రావటం, ప్రశాంతి నిలయం రావటము, స్వామి యొక్క భజనలు పాడటము, ఇవంతా నేర్చుకోవటం చాలా ఉత్తమమైనటువంటి భావాన్ని అభివృద్ధి పరుచుకుంది.
1: హి హస్ బీన్ విజిటింగ్ ది ప్లేస్ వెరీ రెగ్యులర్లీ, మోస్ట్ ఫ్రీక్వెంట్లీ పిక్డ్ అప్ సింగింగ్ సాంగ్స్ ద గ్లోరీ ఆఫ్ భగవాన్.
0: ఈ విధంగా జరుగుతూ ఉండటం వల్లే ఈ సంబంధ బాంధవ్యం అనేటువంటిది ఇంత గొప్పగా పెరిగిపోయింది.
1: దట్ హ్యాస్ బీన్ ది ఇంటిమేట్ రిలేషన్షిప్ దట్ హ్యాస్ ఇంక్రీస్డ్ డే బై డే.
0: కనుక ఏది కానీ ప్రాప్తి అనేటువంటిది లేకుండా ఒక్కటి కూడా లభ్యం కాదు.
1: వితౌట్ ప్రాప్తి deservedness, you don't get anything.
0: Korite vachetvanti kaadu.
1: Simple desire is not enough.
0: Vodante poyetvanti kaadu.
1: You cannot deny and refuse.
0: ఇది కేవలం జన్మాంతర సుకృతం యొక్క ఫలితమే. ఇవన్నీ కూడా
1: ఇట్ ఈస్ ఆల్ ద మెరిట్ అక్రూడ్ ఇన్ ద పాస్ట్ లైవ్స్.
0: ఈ విధంగా ఎంతో సంప్రాప్తితో ప్రాప్తితో ఈ దీన్ని సంపాదించుకున్నారు ఆ గృహం వారు.
1: దట్ ఫ్యామిలీ హ్యాస్ బీన్ ద రిసిపియంట్స్ ఆఫ్ ద డివైన్ గ్రేస్ బికాస్ ఆఫ్ దేర్
0: సమ్మ. వెంకమ్మ గారు ఎప్పుడు కూడా నాకు ఇక్కడికి వంట చేసుకుని తీసుకొచ్చేటువంటి వారు.
1: వెంకమ్మ గారు యూస్ టు మేక్ ఫుడ్ ఫర్ బ స్వామి.
0: తర్వాత కొంతకాలంలో పార్వతమ్మ కూడా వచ్చింది.
1: లేటర్ పార్వతమ్మ ఆల్సో కే.
0: అంటే ఆమె చెల్లెలు, వెంకమ్మ చెల్లెలు.
1: మీనింగ్ ది యంగర్ సిస్టర్ ఆఫ్ వెంకమ్మ.
0: ఆ పార్వతమ్మ గారు కూడాను పొద్దున ఒకరు, సాయంకాలం ఒకరు, పొద్దున ఒకరు, సాయంకాలం ఒకరు స్వామికి భోజనం తీసుకుని రావాలి.
1: దే వర్ కుకింగ్ ఇన్ బై టర్న్స్, వన్ ఇన్ ద మార్నింగ్, అనదర్ ఇన్ ది.
0: కాల పరిస్థితి సర్లేదు.
1: ద సర్కమ్స్టాన్సెస్ వర్ నాట్
0: ఫేవర్. ఎవరి భోజనము తినకూడదు స్వామి.
1: స్వామి షుడ్ నాట్ ఈట్ ఎనీబడీస్ ఫుడ్.
0: మా భోజనమే తినాలని వారికి ఒక ఆశ.
1: దేర్ డిజైర్ వాస్ స్వామి షుడ్ ఈట్ దేర్ ఓన్ ప్రిపరేషన్.
0: అట్టి మాటను తీసుకున్నారు.
1: దట్ వాస్ ద ప్రామిస్ దే వాంటెడ్ స్వామి టు మేక్.
0: ప్రాణం ఇచ్చేంత వరకు కూడాను నాకు సేవ చేశారు.
1: దే సర్వ్డ్ టిల్ దేర్ ఎండ్.
0: ఇక్కడ నుంచి తీసుకుని వచ్చేసేసారు వెంకమ్మను.
1: అండ్ వెంకమ్మ వాస్ బ్రాట్ టు బెంగళూర్.
0: అక్కడికి వచ్చేంత వరకు కాన్షియస్ లేదు.
1: She was unconscious till she reached there.
0: కన్నులు కూడా తెరిచేటువంటిది కాదు.
1: She never opened her eyes.
0: నేను వెళ్ళాను.
1: స్వామి వెంట.
0: వెంకమ్మ అన్నాను.
1: స్వామి సెడ్ వెంకమ్మ.
0: కన్నులు తెరిచింది.
1: She opened her eyes.
0: కన్నులు తెరిచింది, స్వామిని చూచింది.
1: And she saw Swami there.
0: నా చేతులు పట్టుకుంది.
1: షీ కాట్ హోల్డ్ ఆఫ్ హ్యాండ్స్.
0: ఆ రెండు చేతులు తీసుకుని కండ దగ్గర నమస్కారం చేసుకుంది.
1: అండ్ షీ డిడ్ నమస్కార్ బై టేకింగ్ హర్ స్వామి.
0: కంటి దారిలు కార్చింది, ప్రాణం విడిచింది.
1: షెడ్డింగ్ టీయర్స్ షీ లెఫ్ట్ హర్ బాడీ దేర్.
0: అదే విధంగానే పార్వతమ్మ కూడాను అక్కడే బెంగళూరు లోపలనే.
1: సేమ్ థింగ్ హెడ్ హ్యాపెన్ టు పార్వతమ్మ దేర్ ఇన్
0: బెంగళూరు. కూడా అంతే అన్కాన్షియస్ లో వచ్చింది.
1: షీ ఆల్సో కేమ్ దేర్ అన్కాన్షియస్.
0: వచ్చేటప్పటికి
1: when she came there
0: నేను వెళ్ళాను అక్కడికి.
1: స్వామి వెంట.
0: పార్వతమ్మ, పార్వతమ్మ అన్నాను.
1: స్వామి సెడ్ పార్వతమ్మ, పార్వతమ్మ.
0: ఆమె కూడా అంతే కన్నులు తెరిచింది.
1: షీ ఓపెన్ హర్ ఐస్.
0: కంటిదారులు కార్చింది.
1: షీ షెడ్ హర్ టియర్స్.
0: ప్రాణం విడిచింది.
1: అండ్ షీ డైడ్.
0: వారు ప్రాణం ఉండినంత వరకు కూడా స్వామికి పొద్దున ఒకరు, సాయంకాలం ఒకరు భోజనం తీసుకుని వచ్చేటువంటి వారు.
1: సో లాంగ్ దే ఆర్ అలైవ్ టిల్ దే లాస్ట్ బ్రెత్ దే వర్ సర్వింగ్ స్వామి, కుకింగ్ ఫర్ స్వామి.
0: ఇదంతా కూడా ఒక జన్మాంతర సుకృతమే గాని ఒక ప్రయత్నంతో లభించేటువంటిది కాదు.
1: దీస్ థింగ్స్ ఆర్ నాట్ అటైన్డ్ బై ఎనీ హ్యూమన్ ఎఫర్ట్. ఇట్ ఇస్ ద మెరిట్ ఆఫ్ ద పాస్ట్ లైవ్స్.
0: ఈ విధంగా వారికి ఎంత జబ్బులు వచ్చినా కూడా కేర్ చేయకుండా స్వామికి సేవలు చేసుకుంటూ వచ్చారు.
1: దే వర్ నెవర్ బాదర్డ్ ఆఫ్ ఎనీ ఎయిల్మెంట్ ఆర్ సిక్నెస్.
0: వారి జన్మ సార్థకమైంది.
1: దేర్ లైవ్స్ ఆర్ లిబరేటెడ్.
0: అదే విధంగానే కరణం సుబ్బమ్మ కూడాను.
1: సేమ్ థింగ్ ఇస్ ద కేస్ విత్ కరణం సుబ్బమ్మ.
0: కరణం సుబ్బమ్మ కూడాను శరీరానికి సంబంధం కాకపోయినప్పటికీ ఆమెకు మానసిక సంబంధమైనటువంటిది ఇది చాలా అధికంగా ఉండేటువంటిది.
1: దో షీఈస్ నాట్ ఫిజికలీ ఎనీవే రిలేటెడ్, షీ హాస్ గాట్ దట్ మెంటల్ అఫినిటీ.
0: స్వామి, స్వామి, స్వామి, స్వామి, ఎప్పుడు కూడా స్వామి, స్వామి, స్వామి.
1: She always repeated this word, holy name, Swami, Swami, Swami.
0: Kalaturiki tana intilone undamani cheppindi.
1: Ultimately,
0: idantha kali chesthe ichchestananindi.
1: She said, I'll empty whole of my residence. You
0: stay
1: here.
0: Saramandi bandhulanta vacharu.
1: All relations came.
0: Neevu brahmanudu, meeru kshatriyulu, etta nuvvu intiki vadutunnavu ani aamenu anekamandi vaadincharu.
1: Many relations argued with her. You are, we are brahmins, he is kshatriya, how can you give your house?
0: నాకెవ్వరూ అక్కర్లేదు.
1: ఐ డోంట్ వాంట్ ఎనీబడీ.
0: నాకు ఒక స్వామి ఉంటే చాలు. నాకు
1: ఇట్ ఈస్ ఎనఫ్ ఇస్ స్వామి ఇస్ హియర్.
0: నా కోసం నా బిడ్డలకి ఎవరికి బిడ్డలు ఏమైనా అక్కర్లేదు. నా బిడ్డలు మీ బిడ్డలకి ఏమైనా అక్కర్లేదు.
1: ఐ డోంట్ వాంట్ టు.
0: నేను ఎవరింటికి రాను.
1: ఐ డోంట్ గో ఎనీవేర్.
0: ఎవరు నా ఇంటికి రానక్కర్లేదు.
1: నోబడీ నీడ్ టు బి హియర్.
0: స్వామి ఒక్కడుంటే నాకు చాలు అని ఒకే పట్టుదల పట్టింది.
1: షీ హస్ డిటర్మిన్డ్ ఇఫ్ స్వామి ఇస్ హియర్ ఇట్ ఈస్ ఎనఫ్ షీ సెడ్.
0: కట్టగడపటికి ఒకే కోరిక కోరింది.
1: ఫైనల్లీ షీ హాడ్ వన్ డిజైర్.
0: స్వామి కట్టగడపటికి నా ప్రాణం విడిచే సమయంలో మీ యొక్క ముఖ సుందరం చూడాలి అని.
1: షీ హాడ్ ఓన్లీ వన్ డిజైర్. స్వామి వెన్ ఐ లీవ్ మై బాడీ ఐ షుడ్ సీ యువర్ ఫిజికల్ ఫామ్.
0: సరే, నేను అప్పుడు ఏదో పని పైన భక్తులు తీసుకుని పోయారు మెడ్రాస్.
1: ఆన్ సమ్ వర్క్ భగవాన్ వెంట్ టు మెడ్రాస్.
0: సుబ్బమ్మ కూడా బుక్కపట్టణం వెళ్ళింది.
1: సుబ్బమ్మ వెంట్ టు బుక్కపట్టణం.
0: వాళ్ళ తల్లి గారింట్లో ఉంది.
1: షీ వాస్ స్టేయింగ్ విత్ హర్ మదర్.
0: కానీ అప్పుడు రావటం పోవటం చాలా కష్టము.
1: కన్వేయన్స్ వాజ్ నాట్ దేర్ ఎట్ దోస్ డేస్.
0: సరే, నేను మెడ్రాస్ నుంచి వచ్చాను.
1: స్వామి రిటర్న్ ఫ్రమ్ మెడ్రాస్.
0: నేను వచ్చేటప్పటికి సుబ్బమ్మ ప్రాణం విడిచింది.
1: బై ది టైమ్ స్వామి రీచ్ హియర్ సుబ్బమ్మ ఆల్రెడీ డైడ్.
0: మేము ఇక్కడికి వస్తున్నాము, అక్కడంతా ఏదో కట్టెలు వేరుస్తున్నారు.
1: And Swami was reaching, they could notice some pyre there.
0: నన్ను చూసిన తక్షణమే స్వామి స్వామి స్వామి మీ సుబ్బమ్మ రాత్రి ప్రాణం ఇచ్చింది అన్నారు.
1: People came, rushed to Swami and said, Swami, Subbamma left her body.
0: అప్పుడు నేను ఇక్కడ వచ్చినటువంటి తిప్పుకొని తిరిగి బుక్కపట్నంకి వెళ్ళాను.
1: Immediately Swami turned back, went to Bukkapatnam.
0: వరండాలో పెట్టారు, బట్ట మూశారు, చాలా బాధపడుతున్నారు ఆ ఇంటి వారంతా.
1: దేర్ ద బాడీ వాజ్ కెప్ట్ ఇన్ ద వరండా, ర్యాప్డ్ బై క్లాత్ అండ్ ఆల్ వర్ షెడ్డింగ్ టీయర్స్.
0: అంతే, నేను వెళ్ళాను.
1: స్వామి వెంట్.
0: మాట ఇచ్చింది మాట.
1: భగవాన్ గేవ్ ఎ ప్రామిస్.
0: ఎలాంటి పరిస్థితిలో కానీ ఆ మాట తప్పదు.
1: అండర్ ఎనీ సర్కమ్స్టాన్సెస్ హీ విల్ ఫుల్ఫిల్ ద ప్రామిస్ గివెన్.
0: అప్పుడు నేను అక్కడికి వెళ్లి బట్టను తీశాను.
1: స్వామి వెంట్ టు రిమూవ్ ద క్లాత్.
0: చీమలంతా పట్టినాయి.
1: There were number and sir.
0: Dead body
1: naturally.
0: Tisi Subbamma annanu.
1: Swami said Subbamma.
0: Kannulu terchindi.
1: She opened her eyes.
0: Bukka patramlo unna varandaru kuda Subbamma batikindi ani andaru vastunnaru.
1: All villagers in Bukkapatnam saying that Subbamma is brought back to life. They were running.
0: Aa Subbamma talliki 100th samvatsaram.
1: The mother of Subbamma
0: ఆమె కూడా చాలా బాధపడుతుండే.
1: 100 years old, she was feeling bad.
0: అప్పుడు ఆమెతోనే నేను చెప్పాను, ఆ తులసి ఉంటుంది దాన్ని నీళ్లు తీసుకుంటా అన్నాను.
1: స్వామి టోల్డ్ హర్ మదర్ బ్రింగ్ సమ్ తులసి లీఫ్ అండ్ వాటర్.
0: ఆ తులసి దీన్ని ఆమె నోట్లో వేసి,
1: అండ్ స్వామి హస్ పుట్ తులసి లీవ్స్
0: ఈ నీళ్లు త్రాపించి,
1: మేడ్ హర్ డ్రింక్ వాటర్.
0: సుబ్బమ్మ నీకు ఇచ్చిన ప్రామిస్ నెరవేర్చాను.
1: సుబ్బమ్మ ఐ ఫుల్ఫిల్ మై ప్రామిస్.
0: ఆనందంగా వెళ్ళు అన్నాను.
1: బెటర్ యు గో హ్యాపీలీ.
0: నాకు ఇంతకంటే ఏం కావాలి స్వామి, నేను ఆనందంగా పోతున్నాను.
1: షీ సెడ్ వాట్ ఎల్స్, వాట్ మోర్ ఐ వాంట్, ఐఎమ్ లీవింగ్ బ్లిస్ఫుల్.
0: కంటి దారి కార్చుకుంటూ, ఒక తట్టు నవ్వుకుంటూ, నా చేతులు రెండు పెట్టుకుని, పోయొస్తాను అన్నది.
1: షెడ్డింగ్ టీయర్స్, క్యాచింగ్ హోల్డ్ ఆఫ్ స్వామీస్ హ్యాండ్స్, షీ సెడ్ స్మైలింగ్లీ, షీ సెడ్ ఐఎమ్ గోయింగ్ స్వామి బ్లిస్ఫుల్లీ.
0: ఆ విధంగా సుబ్బమ్మ ప్రాణం కూడా అంతే.
1: దట్స్ హౌ సుబ్బమ్మ బ్రీత్ హర్ లాస్ట్.
0: ఈ విధంగా ప్రామిస్ ఇచ్చినటువంటి వారికి ఎవరికి నేను తప్పలేదు.
1: లైక్ దిస్ స్వామి నెవర్ వెంట్ బ్యాక్ ఆన్ ద ప్రామిస్.
0: సుబ్బమ్మ కూడా ఎంతనో సేవ చేసింది.
1: సుబ్బమ్మ సర్వ్డ్ ఎ లాట్.
0: కృష్ణ అవతారం లోపల,
1: ఇన్ కృష్ణ ఇన్కార్నేషన్,
0: దేవకి దేవి ఎంత ప్రేమనో యశోద అంతకంటే ప్రేమ.
1: మోర్ దెన్ దేవకి, యశోద హ్యాడ్ గ్రేటర్ లవ్.
0: ఇక్కడ ఈశ్వరమ్మ సుబ్బమ్మ ఇద్దరు కూడాను కిటికీలో నుంచి మాట్లాడుకునేటువంటి వాళ్ళు.
1: ఈశ్వరమ్మ అండ్ సుబ్బమ్మ యూస్ టు కన్వర్స్ త్రూ ద విండో.
0: ఎందుకంటే వాడు మగవాడు, మగవాడు కొంచెం ద్వేషం.
1: బికాస్ దేర్ వాజ్ సమ్ ఎనిమిటీ అమాంగ్
0: దెం. ఆమె ఇక్కడ రాకూడదు, ఈమె అక్కడ పోకూడదు.
1: షీ షుడ్ నాట్ గో ఓవర్ హియర్ నాట్ దిస్ లేడీ టు అదర్ హౌస్.
0: కనుక మిటికి కిటికీలపై నుంచి మాట్లాడుకునేటువంటి.
1: సో దే యూస్ టు స్టాండ్ నియర్ ద
0: విండోస్. వాళ్ళిద్దరు అంత ప్రేమగా ఉండేటువంటి వాళ్ళు.
1: దే వర్ సో ఇంటిమేట్, ఫుల్ ఆఫ్ లవ్.
0: అదే విధంగానే
1: లైక్ వైజ్
0: ఈ దేహానికి సెలెక్ట్ చేసుకునేటువంటి వాడు తల్లిదండ్రులు.
1: అండ్ ద పేరెంట్స్ ఆర్ చోజన్ బై భగవాన్.
0: ఇంకా పెద్ద వెంకటరాజు ఇక్కడ పుట్టబర్తలోనే ఉంటుండి భక్తులకంతా ఏదో సహాయం చేస్తూ ఉండేటువంటి వాడు.
1: పెద్ద వెంకటరాజు స్టేడ్ హియర్ సర్వింగ్, హెల్పింగ్ డివోట్.
0: కొబ్బరికాయలు కావాలంటే, ఏదో పప్పులు కావాలంటే, ఇలాంటివంతా పరిగెత్తిపోయేవాడు, బుక్కబట్టం పోయి తీసుకుని వచ్చేటువంటి వాడు.
1: హీ సప్లైడ్ ఆల్ ద ప్రొవిజన్స్ రిక్వైర్డ్ బై ద డివోటీస్. యూస్ టు గో టు బుక్కపట్నం అండ్ బ్రింగ్ ఆల్ దోస్ థింగ్స్ ప్రొవిజన్.
0: ఆయన కూడా అంత సేవ చేసేటువంటి వాడు.
1: అండ్ హీ సర్వ్ డివోటీస్.
0: కళాతూరికి పోయేక ముందుగా నా ప్రశాంత నిలయం వచ్చాడు.
1: And towards end he came to Prashant Nilayam.
0: నేను అందరిని సెలెక్ట్ చేసుకుని కూర్చోబెట్టుకున్నాను కోరికలకు.
1: భగవాన్ సెలెక్టెడ్ డివోటీస్ ఫర్ ఇంటర్వ్యూ.
0: ఆ కూర్చోంటే ఆయన వచ్చి అక్కడ నిలుచుకున్నాడు.
1: అండ్ హీ కేమ్ అండ్ స్టూడ్ దేర్.
0: ఏమొచ్చినావు అంటే, చిన్న పని ఉంది అన్నాడు.
1: When Swami asked him, why are you here? He said, small job.
0: రా అన్నాను.
1: Said, come in now.
0: ఏమి పని అని?
1: What is that you want?
0: స్వామి, నేను ఎవ్వరికీ పరాధీనంలో పోకూడదు.
1: స్వామి, ఐ డోంట్ వాంట్ టు బి ఇన్ డెట్.
0: ఋణము నాలో ఉండకూడదు.
1: ఐ షుడ్ నాట్ బి ఇన్ డెట్. ఋణము
0: విముక్తి జరగాలి.
1: ఎవ్రీథింగ్ షుడ్ హ్యాపన్.
0: ఏదో నేను వ్యాపారం గీపారం చేసే సమయంలో కొన్ని బొట్టు అర్ధాణాను కొంచెం మోసంగా జరిగిండొచ్చును.
1: ఇన్ డ్యూరింగ్ దిస్ ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్ దేర్ ఐ మైట్ హావ్ గివెన్, ఐ మస్ట్ హావ్ బీన్ డ్యూ టు సంథింగ్.
0: పరిహార నిమిత్తమై
1: టు అటోన్ సిన్.
0: నేను కష్టపడి సంపాదించుకున్నాను.
1: ఐ స్ట్రగుల్ హార్డ్ ఎర్న్ మనీ.
0: అని 500 రూపాయలు,
1: 500 రూపీస్
0: అది నా చేతిలో పెట్టి,
1: గేవ్ టు స్వామి.
0: 5 మూటలు బియ్యం పెట్టాను.
1: 5 bags ఆఫ్ రైస్ హియర్.
0: 2 మూటలు బెల్లం పెట్టాను.
1: అండ్ 2 bags ఆఫ్ జాగరి.
0: ఇదంతా కూడా నా 12వ దినము అందరికి బీదలకి అంతా అన్నం పెట్టండి అన్నాను.
1: ఆన్ ద 12th డే లెట్ ఆల్ దీస్ థింగ్స్ బి సర్వ్ టు ద పూర్.
0: అదే విధంగా ఆయన కూడా చక్కగా మాట్లాడుకుంటూ ఇక్కడి నుంచి వెళ్ళాడు, ఇక్కడ పండుకున్నాడు, పోయాడు.
1: హీ లెఫ్ట్ దిస్ ప్లేస్, హీ వాజ్ టాకింగ్ టు ఎవ్రీబడి, వెంట్ హోమ్.